0: భగవద్గీత యందు కూడాను అర్జునుడు ప్రశ్నించాడు, కృష్ణ నీకు ఎవరిపైన అభిమానం అధికము, ఎవరంటే నీకు ప్రీతి అని ప్రశ్నిస్తాడు.
1: ద సేమ్ థింగ్ యు ఫైండ్ దేర్ ఇన్ గీత వేర్ అర్జున పుట్స్ ఎ క్వశ్చన్ టు కృష్ణ, హూ ఇస్ డీరెస్ట్ టు యు లార్డ్,
0: ఎవరు నన్ను నిశ్చలముగా నిస్వార్థముగా దృఢమైన విశ్వాసంతో ప్రేమింతురో వారే నా సన్నిహితుడు అన్నాడు.
1: హీ సెడ్ ద వన్ విత్ స్టెడీ సెల్ఫ్లెస్ స్ట్రాంగ్ ఫెయిత్ ఈ సో క్లోజ్ టు మీ.
0: అట్టి ప్రేమతత్వాన్ని దృష్టి ఎందుంచుకుని భగవద్గీత ఎందు కూడాను అర్జునుడు ప్రశ్నించాడు, కృష్ణ నీకు ఎవరిపైన అభిమానం అధికము, ఎవరంటే నీకు ప్రీతి అని ప్రశ్న

0: సత్యాన్ని గుర్తించి సర్వులను ప్రేమిస్తూ ఉండేటువంటి వాడు నాకు అమితమైనటువంటి యొక్క అభిరుచి, అటువంటి వాడైనా ప్రియ శిష్యుడు అన్నాడు.
1: ఫర్దర్ హీ సెడ్, వన్ షుడ్ నో ద నేచర్ ఆఫ్ ద లవ్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్ యూనిఫామ్ ఇన్ ద సేమ్ ప్యాటర్న్ అండ్ లవ్స్ ఎవ్రీబడి ఈక్వలీ ఈజ్ డియరెస్ట్ టు మీ.
0: ప్రేమ సాధించలేనటువంటి జగత్తులో ఏదీనూ లేదు.
1: There's nothing that the love cannot accomplish in this world.
0: కఠినమైన క్రోధాన్ని కూడా నువ్వు ప్రేమ సాధిస్తుంది.
1: The love even can, it can conquer anger, pacify.
0: అసూయ, దంభము, క్రోధము ఇత్యాది క్రూర భావములు కూడాను చల్లార్చేటువంటిది ఒక్క ప్రేమ మాత్రమే.
1: The wicked qualities like jealousy, pomp and anger are all pacified by love.
0: ప్రేమను అమృతమునకు ప్రక్కలో ఉంచినప్పుడు ఈ అమృతము ప్రేమ కంటే మధురమైనటువంటిదిగా కనిపించదు.
1: When you keep love and amrita, the nectar, side by side, the nectar is not sweeter than love.
0: బుద్ధుడు ప్రయాణం చేయుచున్న సమయమునందు ఒక రాక్షసుడు, అసూయాపరుడైనటువంటి రాక్షసుడు ఎదురొచ్చి, బుద్ధుడా, ఈనాడు నీవు నాకు ఆహారంగా నీవు సిద్ధంగా ఉండు అని కత్తినెత్తాడు.
1: As Buddha was passing by, he came across a jealous demon who said, Buddha, be prepared to be my food. And he lifted his sword.
0: బుద్ధుడు పక్కున నవ్వి, ఓ అసూయ రాక్షసి, నిన్ను కూడాను నేను ప్రేమిస్తున్నాను అన్నాడు.
1: Buddha smiled and said, Oh, the demon full of jealousy, I love you too.
0: ఈ ప్రేమ అనేటువంటి పదము వినగానే ఆ అసూయ రాక్షసి కూడాను మార్పు చెంది శాంతికి చిహ్నంగా ఒక పావురము యొక్క ఆకారం ధరించి ఎగిరిపోయింది.
1: Listening to the very word of love, even the demon of jealousy transformed, got pacified, changed into pigeon and left the area.
0: ప్రేమ పదమును వినగానే ఇన్ని మార్పులు కలుగుతున్నప్పుడు, ప్రేమనే కలిగినప్పుడు ఇంకా ఎన్ని మార్పులు మనము కలిగించుకోవచ్చు.
1: On listening to the very word of love, when there is such a transformation, what more will be there if you practice it and possess it?
0: Kanuka ee jagattunandu deenini manam sadhinchavarannannu prema cheta sulabhanga mana vaanchalu nerveechukovachchu.
1: So in this world we can achieve anything, fulfill any desire with this love.
0: Daivanne sadhinchagalinatundi ee prema shaktiki ee jagattunandu sadhinchaleinatundi emiti unnadi.
1: We can even attain God with love. Then you can imagine what that cannot be achieved with it.
0: ఈ ప్రేమకు ఐదు పేర్లు ఉన్నవి.
1: Love has five names.
0: మొదటిది శాంతము.
1: The first, peace, శాంతము.
0: రెండవది దాస్యము.
1: The second, servitude, దాస్యము.
0: మూడవది వాత్సల్యము.
1: The third, affection, వాత్సల్యము.
0: నాలుగవది సఖ్యము.
1: Fourth one, sakhya, friendship.
0: ఐదవది మాధుర్యము.
1: The fifth one is sweetness, మాధుర్యం.
0: ఇవన్నీ కూడాను ప్రేమకు పర్యాయ పదములే.
1: These are the synonyms of this word love.
0: శాంతము ప్రేమకు ఎట్లా పర్యాయ పదం అవుతుంది అని మనం విచారించవచ్చును.
1: We may question how peace can be a synonym to this word love.
0: శాంతి అంటే ఏమిటి?
1: What do you mean by peace?
0: ఎవరన్న ఎన్ని అన్నప్పటికీ బదులు చెప్పక, నోరెత్తక, కేవలము మౌనంగా ఉండటం శాంతమని భావిస్తున్నారు. అది కాదు శాంతం.
1: We consider peace means remaining silent, keeping our mouth shut.
0: మానవుని యందున్నటువంటి దుర్గుణములు, దురాలోచనలు, దుశ్చర్యలు, దుర్భావములు, ఇలాంటి క్రూరమైనటువంటి భావములు ఏనాడు తన హృదయం నుండి వేరు చేయునో అట్టి స్థితికే శాంతము అంటారు.
1: Peace is a state. When we are free from all wicked thoughts, bad thinking and evil tendency and temperament,
0: desham nirmoolamu gaavinchukunna tarvata undeetundi okka hrudaya bhavamunike shantamu antaru.
1: Peace is a state when this hatred is totally annihilated.
0: Samattamu samaikyata sabravutthamu kaliginatundi okka hrudayamunike శాంతము అంటారు.
1: పీస్ ఈజ్ ఎ స్టేట్ వేర్ యూ ఎంజాయ్ ఈక్వాలిటీ, ఈక్వానిమిటీ, ఫ్రెటర్నిటీ.
0: అనగా ఈ దుర్గుణములు మనం దూరం గావించుకున్నప్పుడు మిగిలేది ఒక్కటే.
1: ఇట్ ఓన్లీ మీన్స్ వెన్ వీ గివ్ అప్ ఆల్ ద బ్యాడ్ క్వాలిటీ, ఓన్లీ వన్ రిమైన్స్,
0: దివ్యత్వమైన

0: దైవత్వము.
1: దట్ ఈస్ ద డివినిటీ.
0: దీనిని వేదాంత పరిభాష యందు అనేక విధములుగా వర్ణిస్తూ వచ్చారు.
1: దిస్ ఇస్ డిస్క్రైబ్డ్ ఇన్ వేరియడ్ వేస్ ఇన్ వేదాంతిక్ పార్ట్.
0: మానవుడు ఈ జగత్తునందు తెలుసుకోవలసినటువంటి విషయములు ఎన్నియో ఉంటున్నవి.
1: దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ థింగ్స్ టు నో ఇన్ దిస్ వరల్డ్.
0: కానీ ఇన్నింటిని వదిలిపెట్టి వేదాంతము, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు ఇత్యాది మహాపవిత్రమైన గ్రంథములన్నీ కూడాను స్వమివర్శే వివేచ్ఛః స్వవిమర్శే మోక్షః అన్నాడు. తనను తాను గుర్తించుకున్నటువంటిదే మోక్షము అని బోధించింది.
1: Vedas, Upanishads and Brahma Sutras, sacred texts, left out all the materials, so much of the things that we are supposed to know,
0: Swavimarsi.
1: But stress on the self-inquiry.
0: Swavimarsi, tanantaru vimarsinchukotamu.
1: We should proceed on the path of self-inquiry.
0: Emiti, nenevaru, nenevaru, nenevaru, nenevaru, aneetvanti yokka ee vimarsana bhavame mottamota manam telusko, ade mochamu annadu.
1: What we should know is, in the path of self-inquiry, we have to put a question like this: who am I? That gives you liberation.
0: ప్రపంచములో ఎన్నో పదార్థములు ఉన్నాయో తెలుసుకోవడానికి.
1: There are so many objects in the material world.
0: ఎన్నో విషయములు ఉన్నాయో తెలుసుకోవడానికి.
1: There are lots of things to know.
0: ఇన్నింటిని వదలి నిత్య జీవితములో ఉపయోగించి ఉండేటువంటి నేను అనేటువంటి పదమును తెలుసుకోవటం ఏమంత గొప్పదా?
1: Brushing aside all those many things, myriad things outside, what is it that you gain by knowing yourself?
0: యావత్ ప్రపంచమంతా కూడా బ్రహ్మాండమంతా వ్యాపించి ఉంటుంది.
1: దిస్ వర్డ్ ఐ ఈ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ది యూనివర్స్.
0: ఐ ఒకే అక్షరమే.
1: ఐ ఈ సింగిల్ లెటర్డ్ వన్.
0: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ. దీనికంటే రెండవది ఇంకోటి లేదు బ్రహ్మం.
1: ఇట్స్ ఓన్లీ వన్, నాట్ టూ. దిస్ ఇస్ డివినిటీ, నథింగ్.
0: కనుకనే సర్వము ఈ నేను అనేటువంటి ఒక పదమునందు మాత్రమే ఇమిడి ఉంటున్నది.
1: సో ఎవ్రీథింగ్ ఇస్ కంటైన్డ్ విదిన్ ది సింగిల్ లెటర్డ్ ఐ.
0: భగవద్గీత యందు ప్రతి అడుగుడను మాం ఏకం అన్నాడు.
1: ఇన్ గీత ఇట్ ఇస్ రిపీటెడ్లీ సెడ్ ఐఎమ్ వన్.
0: ఆ ఏకత్వానికి శరణం, మామేకం శరణం రజ.
1: ఇట్ ఓన్లీ మీన్స్ సరెండర్ యువర్ సెల్ఫ్ టు దట్ వన్.
0: మోక్ష ఇష్యామి మా సుచ, నేను అన్నాడు.
1: హి సెడ్ ఐ ఓన్లీ కన్ఫర్ యు లిబరేషన్.
0: ప్రతి పదమునందు కూడాను నేను, నేను, నేను అనేటువంటి పదమును ఉపయోగిస్తూ వచ్చాడు.
1: అట్ ఎవ్రీ స్టేజ్ దిస్ సింగిల్ లెటర్డ్ ఐ ఈస్ రిపీటెడ్లీ స్ట్రెస్డ్.
0: ఈ నేను అనేటువంటి పదము ఇంత గొప్ప శక్తివంతమైనటువంటిది.
1: సో దిస్ సింగిల్ లెటర్డ్ వర్డ్ ఐ ఈస్ మైటీ.
0: కోటీశ్వరుని మొదలు కూటి పేద వరకు, పండితుని మొదలు పామరుని వరకు, అజ్ఞాని మొదలు ప్రజ్ఞాని వరకు కూడాను తనను తాను ప్రకటించుకునే సమయం లోపల, తనను తాను చెప్పుకునేటువంటి సమయం లోపల నేను అనేటువంటి పదం రాకుండా రెండో పదం వాడు ఉపయోగించుకోలేడు.
1: రైట్ ఫ్రమ్ ద టాప్ మిలేనియా డౌన్ టు ద లెవెల్ ఆఫ్ ఎ పాపర్, an illiterate, ignorant one, to the level of a scholar, everyone introduces one's own self with this word I.
0: Nenu vachanu,
1: he says, I have come.
0: Nenu potunnanu,
1: I am going.
0: Nenu chuchanu,
1: I have seen.
0: Nenu vinnanu,
1: I heard.
0: Nenu maatadutunnanu,
1: I speak.
0: ఈ అన్నింటి ఎందుకు కూడాను నేను అనేటువంటిది ఏకంగా ఉంటుండాలి.
1: ఇన్ ఆల్ దిస్ అటరెన్సెస్ దిస్ ఐ ఈస్ కామన్.
0: ఈ నేను అనేటువంటిది ఏమిటి?
1: దెన్ వాట్ ఈస్ దిస్ ఐ?
0: అది ఏ వేదాంతం నందు రెండే రెండు పదములు.
1: ఇన్ వేదాంత దర్ ఓన్లీ టూ వర్డ్స్.
0: ఇది, నేను, ఈ రెండే ముఖ్యమైనటువంటివి.
1: వన్ ఈస్ ఇది దిస్ అండ్ అదర్ నేను ఐ.
0: ఇది ఏమి? ఖర్చీఫ్.
1: What is this? This is kerchief.
0: Idi emi tumbler.
1: What is this? This tumbler.
0: Idi emi table.
1: What is this? This is a table.
0: Itan evaru oka manishi.
1: Who is he? He is a human being.
0: Idi emiti oka bhavanamu.
1: What is this? A mansion.
0: Anta idi idi idi aneetundi telekunda ye oka padarthani kodanu manamu charchinchutakkani chututakkani vicharinchutakkani veelu kaadu.
1: It's not possible either to inquire or to see or visualize and say without using this word this.
0: ee drishyakalpitamaina jagat antai kodanu idi ante.
1: Therefore all this apparent world that you see,
0: maatalani pillavaadu kodanu ammato cheyabattukoni velutunnappudu amma emiti idi, emiti idi, emiti idi అని ఇది ఇది అని ఉపయోగిస్తూ ఉంటాడు.
1: The child who cannot even speak properly while holding the hand of the mother goes on questioning, what is this, what is this,
0: amma idi enduku,
1: mother what for is this, why
0: anta idi,
1: everything is this.
0: Idi anaga drishya kalpitamainatvanti jagattuku idi ani peru.
1: This jagat, the world which is apparent, is called this idi.
0: ఇది దృశ్యము.
1: దిస్ ఈస్ ద సీన్.
0: ఈ దృశ్యమును చూచేటువంటి నేనే ద్రష్ట.
1: దిస్ సీన్ ఈ సీన్ బై మీ ద ఐ.
0: నేను అనేటువంటి వాడు ద్రష్ట.
1: దిస్ ఐ ఈస్ ద సీయర్.
0: జగత్తంతా దృశ్యమే.
1: ద హోల్ వరల్డ్ ఈస్ ద సీన్.
0: దేనినైనా నీవు చూడు.
1: యు మే సీ ఎనీ.
0: దేనినైనా విను.
1: యు మే హియర్ ఎనీ.
0: దేనినైనా చదువు.
1: యు రీడ్ ఎనీ.
0: దేనినైనా పట్టు.
1: యు క్యాచ్ హోల్డ్ ఆఫ్ ఎనీథింగ్.
0: దేనినైనా చెయ్యి.
1: యు డు ఎనీ.
0: అంతా ఇదే.
1: ఆల్ దిస్ ఇస్ దిస్ ఓన్లీ.
0: అయితే ఇక్కడ రెండు విధమైనటువంటి శాస్త్రములు ప్రబోధిస్తూ ఉన్నాయి.
1: హౌఎవర్ దేర్ ఆర్ టూ ఇంటర్ప్రిటేషన్స్.
0: భౌతికమైనటువంటి శాస్త్రము,
1: వన్ ద ఫిజికల్.
0: ఏమి
1: వాట్
0: ఆధ్యాత్మిక శాస్త్రము ఎందుకు.
1: ద స్పిరిచువల్ క్వశ్చన్ ఇస్ దిస్ వై.
0: అయితే వేదాంత శాస్త్రము రెండింటి యొక్క చేరికనే ఉంటుంది.
1: బట్ ద స్పిరిచువల్ నాలెడ్జ్ హ్యాస్ గాట్ ద కాంబినేషన్ ఆఫ్ బోత్.
0: ఎందుకు అనేటువంటి యొక్క ప్రశ్న కూడాను వేదాంతంలో వస్తుంది.
1: హియర్ ఇన్ వేదాంత వీ ఆల్సో
0: ఏమిటి అనేటువంటి ప్రశ్న కూడాను భౌతికంలో వస్తుంది.
1: వాట్ రిఫర్స్ టు దిస్
0: భౌతిక శాస్త్రము వేదాంత శాస్త్రము రెండూ చూడినటువంటిది వాట్ అండ్ వై అనేటువంటి యొక్క దీనికి ఆన్సర్.
1: ద వరల్డ్ నాలెడ్జ్ అండ్ ది స్పిరిచువల్ నాలెడ్జ్ బోత్ దీస్ డీల్ దీస్ టూ క్వశ్చన్స్ వాట్ అండ్ వై.
0: కానీ ఈనాటి భౌతిక శాస్త్రము వాట్ వాట్ ఈ భూమి ఎందుకోసం తిరుగుతుండాలి.
1: ద వరల్డ్ నాలెడ్జ్ లిమిట్స్ టు వాట్ వై ది వరల్డ్ రివాల్వ్స్ ఎర్త్ రివాల్వ్స్.
0: తిరుగుతున్నాదని మాత్రమే చెప్తున్నాడు కానీ సైంటిస్ట్ దేనికోసం తిరుగుతుండాలి అని చెప్పలేడు.
1: ద సైంటిస్ట్ మియర్లీ సేస్ దట్ ద వరల్డ్ ద హోల్ ఎర్త్ రొటేట్స్ రివాల్వ్స్ బట్ ఇట్ డజంట్ సే వై. ఇది సూర్యుడు
0: చుట్టూ తిరుగుతుండాలి.
1: ఇట్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్.
0: ఎందుకు తిరుగుతుండాలి.
1: వై
0: నో ఆన్సర్.
1: నో ఆన్సర్.
0: రాత్రి వేళ చుక్కలు వెలుగుతున్నాయి.
1: వి ఫైండ్ ద స్టార్స్ గ్లిటరింగ్ ఇన్ ద నైట్.
0: పగటి వేళ చుక్కలు వెలగటం లేదు.
1: ఇన్ ద డే టైమ్ దే డు నాట్.
0: చెప్పగలుగుతున్నా ఎందుకోసం వెలగటం లేదు.
1: వై నాట్.
0: కనుకనే వై అనేటువంటిది ఎవ్వరు కూడా చెప్పడానికి వీలు కానటువంటి పరిస్థితి.
1: సో నో వన్ కెన్ ఆన్సర్ దిస్ క్వశ్చన్ వై.
0: ఇది ఒక్క ఆధ్యాత్మిక మాత్రమే సులభంగా దీన్ని తీర్చగలదు.
1: ఇట్ ఇస్ ఓన్లీ ది స్పిరిచువల్ నాలెడ్జ్ దట్ కెన్ గివ్ ది ఆన్సర్.
0: అయితే ఈ వాట్ నందును వై ఎందును కూడాను ఉన్నది ఒక్కటే.
1: హౌఎవర్ ఇన్ దీస్ టూ బేసిక్ క్వశ్చన్స్ వాట్ అండ్ వై దేర్ ఇస్ వన్ థింగ్.
0: ఉదాహరణము,
1: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
0: రాములు అని పేరు కలిగినటువంటి వాడు రావణుడు అనేటువంటి వేషం వేసుకున్నాడు.
1: ఎ పర్సన్ బై నేమ్ రామ హస్ స్టార్టెడ్ ప్లేయింగ్ ద రోల్ ఆఫ్ రావణ.
0: కానీ ఈ ధరించినటువంటి వేషంతో కూడినటువంటి రావణుడు వేదిక పైన రావణుడు వలె యాక్ట్ చేస్తున్నాడు.
1: దిస్ పర్సన్ ఇన్ ద రోల్ ఆఫ్ రావణ విత్ డ్రెస్ ఆఫ్ రావణ స్టార్టింగ్ ప్లేయింగ్ హిస్ రోల్.
0: కానీ రావణుడు వలె యాక్ట్ చేస్తున్నప్పటికీ రాముడు సాక్షిపూతుడిగానే ఉన్నాడు.
1: దో హీ వాస్ ప్లేయింగ్ ద రోల్ ఆఫ్ రావణ ద రామ స్టూడ్ యాజ్ ద విట్నెస్.
0: యాక్ట్ చేసేదంతా కూడాను రావణుడే.
1: All the acting refers to Ravana only.
0: Act chesinanta matrana Ramulu Ravanudu kaledu.
1: This action does not make Rama a Ravana.
0: Ravanudu endu kudanu Ramulu unnadu kani Ramulu endu Ravanudu ledu.
1: In Ravana there is Rama but there is no Ravana in Rama.
0: Kanuka ee vishya jagattunandu ee vishwanataka rangamunandu jagattanta kudanu oka vidhamainatundi veshamu dharinchi అనేక విధమైనటువంటి యాక్ట్ చదువుతున్నది.
1: దర్ఫోర్ ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ అ డ్రామా విచ్ ఇస్ గోయింగ్ ఆన్ ఎటర్నలీ.
0: ఈ అన్నింటి ఎందుకును ఆత్మ అనేటువంటిది సాక్షిభూతంగానే ఉంటుండాలి.
1: ఇన్ ఆల్ ద స్పిరిట్ రిమైన్స్ యాజ్ ద విట్నెస్.
0: ఈ రావణుడు చేసేటువంటి యొక్క చెడ్డ పనులకు కానీ లేక తపస్సంపన్నమైనటువంటి మంచి పనులకు కానీ ఇంకే విధమైనటువంటి పనులకు కానీ ఈ యొక్క రాముడు ఏమాత్రము సంబంధించినటువంటి వాడు కాదు.
1: While playing the role of Ravana, he does penance and indulges in certain wicked activities. Rama has got nothing to do.
0: ఒక నటన చేసేటువంటి యొక్క దృశ్యము.
1: All the life that we pass through is something like action.
0: మానవుడు ఒక నటన సూత్రధారి.
1: Man plays the role of an actor.
0: కానీ తానే భోక్త, తానే కర్త, తానే అన్ని అని భావిస్తున్నాడు.
1: He considers that he is the director, that he is the doer, that he is the action.
0: కానీ రాముడు నేను కర్త నేను భోక్త అనేటువంటిది ఏ మాత్రం అక్కడ ఉచ్చరించడు.
1: But here the Rama doesn't think.
0: తాను సాక్షిభూతుడు.
1: He stands as a witness.
0: అదే విధముగానే ఈనాడు జగత్తులో మనం చూస్తున్నటువంటి సర్వము కూడాను ధరించిన వేషములే.
1: Therefore, in this world, what all we see is a vesture that is put on.
0: Ivanni kevalamu aadharamule.
1: That's all the one that is.
0: Deniki aadharamulu? Jagattuku maatram aadharamu.
1: It is only for the world.
0: Kaani jagattuku edi aadharamu?
1: But what is the basis foundation for this world?
0: Adi aatma.
1: That is the spirit, the atma.
0: Ee jagattanta kudanu kevalamu ఒక భౌతికమైన శాస్త్రంతో కూడినటువంటిది.
1: ది హోల్ వరల్డ్ పర్టైన్స్ టు మెటీరియల్ వరల్డ్ నాలెడ్జ్.
0: దీనికి సాక్షిభూతుడైనటువంటి ఆత్మస్వరూపుడే దీనికి ఆధ్యాత్మిక తత్వంతో కూడినటువంటి వాడు.
1: దేర్ఫోర్ ద ఎటర్నల్ విట్నెస్ ఆత్మ ఈజ్ స్పిరిచువల్.
0: ఇది ఒక్క విషయాన్ని మనం చక్కగా గుర్తించాలి.
1: వి హావ్ టు రికగ్నైజ్ వన్ ఫ్యాక్టర్ హియర్ క్లియర్లీ.
0: ఈ ఆధ్యాత్మిక తత్వం అనేటువంటిది 25 తత్వములతో కూడినటువంటిది.
1: ద స్పిరిచువల్ నాలెడ్జ్ హ్యాస్ 25 ఆస్పెక్ట్స్.
0: ఏమిటి ఇవి?
1: వాట్ ఆర్ దే?
0: ఐదు కర్మేంద్రియములు,
1: ద ఫైవ్ సెన్సెస్,
0: ఐదు జ్ఞానేంద్రియములు,
1: ఫైవ్ సెన్సెస్,
0: ఐదు ప్రాణములు,
1: ఫైవ్ లైఫ్,
0: ఐదు కోశములు,
1: ఫైవ్ లైఫ్ షీట్స్.
0: 20 అయిపోయినాయి.
1: దే మేక్ ఎ టోటల్ ఆఫ్ 25.
0: మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఇవి నాలుగైనాయి.
1: ద ఫోర్, ద మైండ్, ద ఇంటెలెక్ట్.
0: 24 అయిపోయింది.
1: అండ్ దే మేక్
0: 24 ఎక్కడి నుంచి వచ్చాయి?
1: వేర్ ఫ్రమ్ యు గెట్ దిస్ 24?
0: జీవుడు కల్పించుకున్నటువంటివే.
1: దే ఆర్ ఆల్ ద మేకింగ్ ఆఫ్ ది ఇండివిజువల్ సోల్.
0: మనసు కల్పించుకున్నటువంటివే.
1: ఇట్స్ ఆల్ ద క్రియేషన్ ఆఫ్ ద మైండ్.
0: కనుకనే కల్పించుకున్నటువంటి జీవుడు 25వ వాడు.
1: దేర్ఫోర్ ద ఇండివిజువల్ సోల్, ద క్రియేటర్ ఇస్ ద
0: 25th వన్. ఇది నేను కల్పించుకున్నటువంటివే, ఇది సత్యం కాదు అని గుర్తించుకొని ఏనాడు ఈ జీవుడు ఈ 24ను త్రోసివేస్తాడో అప్పుడే ఈ జీవుడు దేవునితో ఏకమైపోతాడు.
1: That day when the individual soul recognizes that all the 24 aspects of his own making, he stands apart as the only one.
0: Ah, 26th vaade devudu.
1: The 26th one is divine.
0: Indriyamulanta kudanu kevalam 24.
1: All the senses said
0: in the 24. మనసే కల్పించుకుంటుండాలి.
1: ఆల్ దీస్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ ద మేకింగ్ ఆఫ్ ద మైండ్.
0: మనసే కల్పించుకుంటుంది.
1: ఇట్ ద క్రియేషన్ ఆఫ్ ద మైండ్.
0: నీవు రాత్రి వెళ్లి నీవు నిద్రపోతున్నావు.
1: నైట్ టైమ్ యూ స్లీప్.
0: ఈ నిద్రలో ఒక కల వచ్చింది.
1: దేర్ ఇన్ ద స్లీప్ యు డ్రీమ్.
0: ఆ కలలో నీవే ఉన్నావు.
1: యు ఆర్ దేర్ ఇన్ యువర్ డ్రీమ్.
0: నీ స్నేహితులంతా నీతో సినిమా చూస్తున్నారు.
1: యువర్ ఫ్రెండ్స్ ఆల్సో వాచింగ్ సినిమా.
0: నీవు సినిమాతో కూడా పిల్లలతో కూడా చేరి నీవు ఒక పిక్నిక్ గా వెళ్ళావు.
1: యు ఆల్సో వెంట్ ఆన్ ఎ పిక్నిక్ అలాంగ్ విత్ ఫ్రెండ్స్.
0: కానీ ఈ స్వప్నం లోపల ఈ పిక్నిక్ ఏమిటి, ఈ స్నేహితులు ఏమిటి, ఈ యొక్క జడమేమిటి, ఇవన్నీ కూడా అనేక దృశ్యములంతా చూస్తుంటాడు.
1: దేర్ ఇన్ ఎ డ్రీమ్ హీ ఎంజాయ్స్ ద పిక్నిక్, ద ఫ్రెండ్స్ అండ్ ద వాటర్ అండ్ ద సినిమా.
0: ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి?
1: వేర్ ఫ్రమ్ హావ్ దే కమ్?
0: మనస్సే సంకల్పించుకుంది, మనస్సే సృష్టించుకుంది.
1: ఇట్ ఈస్ ఆల్ ద క్రియేషన్ ఆఫ్ ద మైండ్.
0: తాను చచ్చినట్టు తానే చూస్తున్నాడు ఆ స్వప్నంలో.
1: దేర్ ఇన్ ద డ్రీమ్ హీ సీస్ హిజ్ ఓన్ డెడ్ బాడీ.
0: ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఇది ఏ విధంగా సాధ్యమవుతుంది?
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్?
0: ఇది కూడా తానే కల్పించుకున్నాడు.
1: ఇస్ ఆల్సో హిజ్ ఓన్ క్రియేషన్.
0: కనుకనే కల్పితములన్నీ కూడాను దూరం చేసినప్పుడే.
1: సో వెన్ వన్స్ ఆల్ దిస్ క్రియేషన్ ఇస్ గాన్,
0: సాక్షిభూతుడైనటువంటి భగవంతుడు సాక్షాత్కరిస్తాడు.
1: యు విల్ హావ్ ద మానిఫెస్టేషన్ ఆఫ్ ద డివినిటీ హూ ఇస్ ద విట్నెస్.
0: కనుక ఈ కల్పించుకున్నటువంటి జీవతత్వము అది ఏ వైబ్రేషన్.
1: ఆల్ దాట్ విచ్ ఇస్ ఆఫ్ అవర్ ఓన్ మేకింగ్ ఇస్ ద ఇండివిజువల్.
0: ఈ వైబ్రేషన్ అనేటువంటిది ఈ మెటీరియలైజేషన్ తో ఏకమై ఉంటుండాలి.
1: దిస్ వైబ్రేషన్ ఇస్ ప్రెసెంట్ ఇన్ కాంబినేషన్ విత్ మెటీరియలైజేషన్.
0: అదే భూర్, ఇదే మెటీరియలైజేషన్.
1: దిస్ ఫస్ట్ వన్ భూర్ ఇస్ మెటీరియల్.
0: భూవహ వైబ్రేషన్ ప్రాణము.
1: ద సెకండ్ భూవహ ఇస్ ద లైఫ్.
0: సువహ రేడియేషన్ జ్ఞానము.
1: సువహ ద విజ్డమ్ ఇస్ రేడియేషన్.
0: రేడియేషన్ అనేటువంటి జ్ఞానము సాక్షిభూతము.
1: దట్ రేడియేషన్ విజ్డమ్ ఇస్ ద విట్నెస్.
0: దీనిని వేదాంతము ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు.
1: This Vedanta declares as Brahman wisdom.
0: ఇది అద్వైతము.
1: This is non-dual.
0: ఏమిటి ఈ కల్పించుకున్నటువంటి దాన్నంతా కూడా త్యజించి ఏది కల్పన కానటువంటి యొక్క నిత్య సత్యమైనటువంటి దానిని మనం నిరూపిస్తామో అది ఏ నిజమైన వేదాంతం.
1: That day when you give up everything of your own making and realize that eternal truth which is your own self, that is spirituality.
0: Anandam ekkada undi?
1: Then where is bliss?
0: Neeve aanandamu.
1: You are the embodiment of
0: truth. Ekkada undi?
1: Where is truth?
0: Neeve truth.
1: You are the truth.
0: You are the embodiment of truth.
1: You are the embodiment of truth.
0: Speak the truth.
1: You always speak the truth.
0: నీవు ఎంబాడిమెంట్ ట్రూత్ కాబట్టి నీవు ట్రూత్ లోనే ఉండాలి.
1: సిన్స్ యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్ యు షుడ్
0: ఆల్వేస్ యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్ బి లవ్
1: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్ బి ఇన్ లవ్
0: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్
1: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్
0: నీవు ఎప్పుడు శాంతిగానే ఉంటుండు.
1: యు బి ఇన్ పీస్
0: ఎందువల్ల?
1: వై?
0: నీవే శాంతి యొక్క స్వరూపము.
1: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్
0: నీవే సత్యం యొక్క స్వరూపము.
1: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్
0: నీవే ప్రేమ యొక్క స్వరూపము.
1: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్
0: దీన్ని ప్రత్యేకంగా ఎక్కడ వెతకగలవు?
1: వై డు యు సెర్చ్ ఫర్ దెన్
0: తానే ప్రేమ అయి తాను వెతుకుతున్నాడంటే ఇది కేవలం మూర్ఖత్వము.
1: యు బీయింగ్ లవ్ యువర్ సెల్ఫ్ యు ఆర్ ఇన్ సెర్చ్ ఆఫ్ లవ్ ఔట్ సైడ్. ఉదాహరణము, ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఒక వ్యక్తి ఒక గదిలో ప్రవేశించి ఏమిటో అంతా వెతుకుతున్నాడు పాపం.
1: A person entered into a room and he was searching for something.
0: Anni kanipistunnayi ee vyaktiki.
1: This person is able to see all.
0: Yenadu chudanatvanti vanni kudunu kanipistunnayi.
1: He saw many which he never
0: Kani
1: saw before.
0: Kani okkati kanipinchatam ledu.
1: But he is not able to see one.
0: Emiti adi?
1: What is that?
0: Tanam taanu telusukovatam ledu. Tanam taanu kanipinchatam ledu. Inga anni kanipistunnayi aa room lo.
1: There in the room he sees everything else but he does not see his own self.
0: Taanu tappa anni kanipistunnayi aa yokka room lo.
1: There in the room he finds everything excepting himself.
0: Adhe reetiga ee naati manavudu ee vishala prapanchamanandu ee drushyakalpitamaina prapanchamanandu annintini vetukutunnadu.
1: In this vast world, in this apparent physical world, man is such a beautiful thing. He finds everything that he seeks. Taani
0: vetukeetuvanti vaadu kanipinchatam ledu.
1: But he doesn't find the seeker.
0: అది వేదాంతం యొక్క రహస్యం.
1: దిస్ ఇస్ ది సీక్రెట్ ఇన్ స్పిరిచువాలిటీ.
0: ఏది కావాలని వెతుకుతున్నాడో
1: దట్ ఫర్ విచ్ హి సత్యాన్ని
0: అన్వేషించుతున్నాడు.
1: హి ఇస్ ఇన్ సర్చ్ ఆఫ్ ట్రూత్.
0: కానీ సత్యం ఉన్నది.
1: బట్ దేర్ ఇస్ ట్రూత్.
0: తానే సత్యము.
1: హి ఇస్ ది ఎంబోడిమెంట్ ఆఫ్ ట్రూత్.
0: కానీ సత్యం బయట వెతుకుతున్నాడు.
1: బట్ హి ఇస్ ఇన్ సర్చ్ ఆఫ్ ట్రూత్ అవుట్
0: సైడ్. తనలో ఉండినటువంటి ఆనందాన్ని బయట వెతికితే మనకు లభ్యమవుతుందా?
1: వెన్ ది బ్లిస్ ఇస్ విత్ ఇన్ యు కెన్ యు ఎవర్ గెట్ ఇట్ అవుట్ సైడ్?
0: తన మెడలో హారం వేసుకుని నా హారం ఎక్కడ హారం ఎక్కడని బయట వెతికితే హారం చిక్కుతుందా?
1: యు హావ్ ద నెక్లెస్. వెన్ యు సెర్చ్ ఫర్ ఇట్ అవుట్ సైడ్ కెన్ యు ఎవర్ గెట్ ఇట్?
0: తన ముక్కు పైన అద్దాలు పెట్టుకుని నా అద్దాలు ఎక్కడ అద్దాలు ఎక్కడ అంటే ఎక్కడ వెతికి చిక్కుతాయి?
1: You have put on your glasses already sitting on the nose but you search for them outside.
0: Anta taniyende untundi taanu bayata vetukutunnadu.
1: Everything is within you but you are in search of outside.
0: Kaaranam emiti?
1: What's the reason behind it?
0: దేహాత్మ బుద్ధియే దీనికి అన్నిటికీ ఇంత మూల కారణం.
1: ఇట్ ఇస్ ఓన్లీ బాడీ ఐడెంటిఫికేషన్ దట్ ఇస్ ద మెయిన్ కాజ్.
0: ఈ దేహం పైన నేనే దేహము అనేటువంటి భావం చేతనే ఈ యొక్క జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు.
1: హి స్పెండ్స్ హిస్ లైఫ్ విత్ ద టోటల్ ఐడెంటిఫికేషన్ విత్ ద బాడీ.
0: సత్యమునకు దూరంగా ఉంటున్నాం మనం.
1: దేర్ఫోర్ వి ఆర్ ఫార్ ఆఫ్ ఫ్రమ్ ట్రూత్.
0: అందువలననే శాంతమునకు అత్యంత దూరంగా ఉంటున్నాం.
1: దట్ రీజన్ వి ఆర్ డిస్టెంట్ ఫ్రమ్.
0: అందువలననే ప్రేమకు కూడాను మరింత దూరంగా ఉంటుంది.
1: దేర్ఫోర్ వి ఆర్ ఫార్ ఆఫ్ కట్ ఆఫ్ ఫ్రమ్ దిస్ లవ్.
0: నాకు ప్రేమ ఉంది.
1: ఐ హావ్
0: లవ్. నా తల్లిదండ్రులను ప్రేమిస్తున్నాను.
1: ఐ లవ్ మై పేరెంట్స్.
0: నా అక్కతమ్ముళ్ళను ప్రేమిస్తున్నాను.
1: ఐ లవ్ మై సిస్టర్స్.
0: ఈ ప్రేమ ప్రేమ కాదు.
1: దిస్ ఇస్ నాట్ లవ్.
0: తల్లి తండ్రుల ప్రేమ, భార్యాభర్తల ప్రేమ, అన్నా తమ్ముల ప్రేమ, అక్కా చెల్లెండ్రి ప్రేమ, ఇవన్నింటి ఎందుకును ఇంతో అంతో స్వార్థం అనేటువంటిది ఉంటుండాలి.
1: ద లవ్ ఇన్ పేరెంట్స్, ద లవ్ అమంగ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేర్ ఈస్ ఎ ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
0: కానీ స్వార్థరహితమైనటువంటి ప్రేమ ఆత్మ ప్రేమ.
1: ద సెల్ఫ్లెస్ లవ్
0: తనను తాను ప్రేమించుకునేటువంటి స్వార్థరహితమైనటువంటి ప్రేమ.
1: ద లవ్ ఆఫ్ ద సెల్ఫ్ is really self.
0: తానంటే ఎవరు? దేహం కాదు.
1: The self doesn't mean the body.
0: తాను
1: this I is I only.
0: దీనికి ఒక్క ఆకారం లేదు.
1: It has no specific form.
0: అది ఏ మధురమైనటువంటిది.
1: That is nectarine.
0: ఆ మధురమైనటువంటి యొక్క తత్వమునే ప్రేమ అని పిలుస్తూ వచ్చారు.
1: And this nectarine spirit is called love.
0: ఇందులో షడ్విధములైనటువంటి ప్రేమ యందు
1: in all these forms of love
0: శాంత భక్తి, సఖ్య భక్తి, దాస్య భక్తి, అనురాగ భక్తి, వాత్సల్య భక్తి, మధుర భక్తి ఆరు. ఈ ఆరింటి యందు కట్ట కనపడది మధుర భక్తి.
1: అమంగ్ ది సిక్స్ ఫార్మ్స్ ద లాస్ట్ ఫైనల్ ఈజ్ స్వీట్.
0: ఈ మధురమును గ్రోలే సమయం లోపల దేనికి కూడా తన శక్తినే తాను మర్చిపోతుంది.
1: యాజ్ హి ఎంజాయ్స్ పాసెస్ త్రూ ద సిక్స్త్ స్టేజ్
0: పిల్లలందరికీ బాగా తెలుసును తుమ్మెద ఉంటుంది.
1: హియర్ యు ఫైండ్ ద బీ,
0: బ్లాక్ బీ,
1: బ్లాక్ బీ.
0: అది కఠినమైనటువంటి వుడ్డును కూడాను బాగా రంధ్రం చేసి లోపల ప్రవేశించుకుంటుంది.
1: ఇట్ కెన్ ఆల్సో కెన్ డ్రిల్ ఇట్ సెల్ఫ్ ఇన్ టు ద వుడ్ స్ట్రాంగ్ వుడ్.
0: ఇంత శక్తి ఉంటుండాలి ఈ బ్లాక్ బీ లో.
1: ది బ్లాక్ బీ ఇస్ సో పవర్ఫుల్.
0: కానీ అది పువ్వులో ఉన్నటువంటి తేనెను గోలే నిమిత్తమై పువ్వు లోపల పోయి ప్రవేశిస్తుంది.
1: ఇన్ ఆర్డర్ టు డ్రా హనీ ఫ్రమ్ ఎ ఫ్లవర్ ఇట్ గెట్స్ ఇన్ టు ద ఫ్లవర్.
0: ఆ పువ్వు యొక్క రేఖలు చాలా పల్చగా ఉంటుంటాయి.
1: ద పెటల్స్ ఆఫ్ ద ఫ్లవర్ ఆర్ సో టెండర్.
0: కానీ సాయంకాలం అయ్యేటప్పటికి అది ముడుచుకుంటుంది ఆ రేఖలు.
1: ద పెటల్స్ క్లోజ్ బై ది ఈవినింగ్ టైమ్.
0: ఇంత కఠినమైనటువంటి చెక్కను కూడా తలుచుకుని లోపల పోయేటువంటి యొక్క ఈ శక్తి కలిగినటువంటి యొక్క తుమ్మెదకు చాలా పల్చనైనటువంటిది, మెత్తనైనటువంటిది, సులభమైనటువంటి ఈ రేఖలను మాత్రం తప్పించుకుని బయటకు రాలేకపోతుంది. దేనివల్ల?
1: దిస్ బ్లాక్ బీ విచ్ కెన్ బరో ఇన్ టు ద స్ట్రాంగ్ వుడ్ cannot get into the flower, though it is surrounded by tender, soft, delicate.
0: తన శక్తిని తాను మర్చిపోయింది.
1: It has forgotten its own potentiality, the strength.
0: అందువల్లనే బంధింపబడిపోయింది.
1: Therefore it is bound.
0: ఈనాడు కూడాను ప్రతి మానవుడు కూడా అంతే.
1: That is the same plight of
0: తాను ఎవరు? ఆత్మస్వరూపుడను.
1: Who is he? His embodiment of the
0: తన శక్తిని తాను మర్చిపోతున్నాడు.
1: He has forgotten his own truth.
0: తన స్వరూపాన్ని తాను మర్చిపోతున్నాడు.
1: He has forgotten his true.
0: అందువల్లనే జగత్తంతా దుఃఖమయంగా కనిపిస్తుండాలి.
1: Therefore we find misery all over.
0: జగమంతా కూడాను అశాంతిమయంగా కనిపిస్తుండాలి.
1: There is restlessness in this world.
0: జగత్తులో అశాంతి లేదు.
1: In fact there is nothing.
0: జగత్తులో దుఃఖము లేదు.
1: There is no sadness. అన్ని
0: నీ యందే ఉంటున్నాయి.
1: All these are within you.
0: నిన్ను నీవు మర్చిపోయి
1: forgetting your own self.
0: దేహమే నేననుకోవటం చేతనే
1: ఈ
0: కష్టములకు, నష్టములకు, దుఃఖములకు, వాంఛలకు, ఇన్ని విధమైనటువంటి దీనికి గురి అయిపోతున్నావు.
1: యూ ఫర్గెట్ యువర్ ఓన్ సెల్ఫ్ అండ్ యూ ఐడెంటిఫై ద బాడీ, దేర్ఫోర్ యూ పాస్ త్రూ ది సాడ్నెస్ అండ్ ద మిజరీ అండ్ ద గ్రీఫ్.
0: దేహమే నేనని భావిస్తున్నావు.
1: యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్ ది బాడీ.
0: అది పెద్ద తప్పు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
0: ఇది నా దేహం అని చెప్పు, తప్పు లేదు.
1: దేర్ ఇస్ నో మిస్టేక్ ఇఫ్ యూ సే దిస్ మై బాడీ.
0: కానీ దేహమే నేను మాత్రం చెప్పకూడదు. ఇది పరమ విరుద్ధమైనటువంటిది.
1: యూ కెన్ నెవర్ సే దట్ ఐఎమ్ ద బాడీ.
0: కన్నులు మూసుకున్నప్పుడు
1: వెన్ యూ క్లోజ్ యువర్ ఐస్
0: మంచి పవర్ఫుల్ బల్బులు పెట్టుకున్నప్పటికి చీకటిగానే ఉంటాయి.
1: దేర్ మే బి పవర్ఫుల్ బల్బ్స్ అరౌండ్, వెన్ యూ క్లోజ్ యువర్ ఐస్ ఇట్ విల్ బి పిచ్ డార్క్.
0: సూర్యుడు ప్రకాశిస్తూ కూడా ఉదయిస్తున్నాడు.
1: ద సన్ ఇస్ షైనింగ్.
0: కానీ కన్నులు మూసుకుని సూర్యుని వైపును చూస్తే ఏమాత్రము మనకు వెలుతురు కనిపించదు.
1: వై క్లోజింగ్ యువర్ ఐస్ అండ్ లుక్ ఎట్ ద సన్ యూ కెనాట్ సీ ద లైట్.
0: కారణం ఏమిటి?
1: వై
0: తన కన్నులు తాను మూసుకున్నాడు.
1: బికాజ్ యూ హావ్ క్లోజ్ యువర్ ఐస్.
0: అదే విధంగానే జగత్తంతా ఇప్పుడు నువ్వు దైవత్వం అనేటువంటి ప్రకాశిస్తూ ఉంటుండాలి.
1: ద డివినిటీ షైనింగ్ ఆల్ ఓవర్
0: మాధుర్యమైనటువంటి శాంతిని జగత్తుకంతా కూడా నువ్వు చాటుతూ ఉంటుండాలి.
1: అండ్ దిస్ పీస్ ఇస్ ప్రొపగేటెడ్ అండ్ పబ్లిసైజ్.
0: కానీ దీనిని వీడు గుర్తించడం లేదు.
1: బట్ వీఆర్ నాట్ రికగ్నైజింగ్ ఇట్.
0: కారణం?
1: వాట్స్ ద రీజన్?
0: దేహాభిమానం అనేటువంటిది కప్పుకున్నాడు.
1: బికాజ్ వీఆర్ కవర్డ్ ఇన్ కంపాస్ట్.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణము,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఒక క్యాండిల్ పెట్టండి.
1: హియర్ యూ హ్యావ్ ఎ క్యాండిల్.
0: ఈ క్యాండిల్ పెట్టి
1: విత్ దిస్ క్యాండిల్
0: ఒక కుండకంతా కూడా 10 రంధ్రములు కొట్టి ఆ క్యాండిల్ పైన మూసి పెట్టండి.
1: అండ్ బ్రింగ్ ఎ పాట్, మేక్ 10 హోల్స్ అండ్ పుట్ ఇట్ ఓవర్ దిస్ క్యాండిల్.
0: క్యాండిల్ ఒక్కటే జ్యోతి.
1: క్యాండిల్ ఇస్ వన్ లైట్.
0: కానీ కుండకు 10 రంధ్రములు ఉండటం చేత 10 జ్యోతుల వలె కనిపిస్తుంది అది.
1: యాజ్ ద పాట్ హ్యాస్ 10 హోల్స్ ఇట్ అపియర్స్ యాజ్ ఇఫ్ దేర్ ఆర్ 10 క్యాండిల్స్ ఇన్ సైడ్.
0: దాని పైన దట్టమైనటువంటి ఒక టవల్ కప్పండి.
1: అండ్ కవర్ ద పాట్ విత్ ఎ thick
0: ye jyoti kanipinchadu.
1: You don't find any light.
0: Jyoti ledane manu bhavisthamu.
1: You think that there is no light at all.
0: Aa towel koncham teesinappudu
1: when you remove the towel
0: lo 10 jyotulu unnaye ani bhavisthamu.
1: You will know that there are 10 candles.
0: Kaani 10 jyotulu kuda levu.
1: No, there are no 10.
0: Aa kundana pagalagottandi.
1: Break the pot.
0: Okay jyoti.
1: You find only one candle light.
0: Adi ee vidhamgane ekaatma bhavam aneetundi jyoti okkate untundadi.
1: There is only one light. That is the oneness unity.
0: పది రంధ్రములతో కూడినటువంటి ఈ దేహం అనేటువంటి ఒక కుండ కప్పినాము.
1: You cover it up, this single light, by means of a pot with 10 holes, the pot is the body.
0: ఈ దేహం అనేటువంటిది తోలుతిట్టిగా భావిస్తున్నాము, కుండవలే భావిస్తున్నాము.
1: You consider the body as the pot.
0: ఎన్ని విధములుగా దీనిని పరిశుద్ధం చేసి ఎంత స్నోపు, సోపు, ఇంకా అన్ని కదా వేసి పౌడరు, ఇంకా అనేక విధమైనటువంటి సుగంధాలు చల్లినప్పటికీ 9 చిల్లుల తోలు తిత్తియే కాని కాంతి కలిగిన వజ్రఘటము కాదు.
1: యు మే మేక్ యూజ్ ద ఫాల్ కాస్మెటిక్స్, ద పౌడర్ అండ్ సెన్స్ వాట్ నాట్. But after all, this body is like a pot with 10 holes.
0: Nivishambulaku neechulurune kaani punugu javvajilu puttabovu.
1: Minute to minute emits a foul smell, but never the fragrance or aroma.
0: Idiya manamu
1: We cannot enter.
0: Ilya daivamu.
1: Are you the body?
0: Ilya atma.
1: Either this.
0: Ilya nenu. Kaadu kaadu.
1: This is not the true I. No.
0: ఇదంతా ప్రాకృత సంబంధమైనటువంటి యొక్క వాంఛన చేత కప్పబడినటువంటివి.
1: ఆల్ దిస్ ఇస్ సంథింగ్ కవర్డ్ బై ద నెట్వర్క్ ఆఫ్ వరల్డ్లీ డిజైర్.
0: కనుకనే తమో గుణం అనేటువంటి దట్టమైన టవల్ ను మొట్టమొదటి తీసివేయి.
1: దేర్ఫోర్ రిమూవ్ దట్ స్ట్రాంగ్ థిక్ టవల్ ఆఫ్ బెస్టియల్ టెంపర్మెంట్.
0: తమో గుణం.
1: తమో గుణ.
0: రెండవది ఈ రజోగుణం అనేటువంటి కుండను మనం పగలగొట్టేసేయండి.
1: ద సెకండ్ థింగ్ వీ మస్ట్ బ్రేక్ ది పాట్ ఆఫ్ ఎమోషన్ ఆర్ రజస్.
0: అప్పుడు భిన్నత్వం పై ఏకత్వం మనకు ప్రాప్తిస్తుంది. ఏకం సత్యే విప్రా బహుదా వదంతి, ఆత్మ ఒక్కటే అని కనిపిస్తుంది.
1: దెన్ దేర్ విల్ బి నో మోర్ ఆఫ్ డైవర్సిటీ ఆర్ డూప్లిసిటీ ఆర్ మల్టిప్లిసిటీ.
0: ఒకవైపున రజోగుణము, ఒకవైపున తమో గుణము, రెండింటినీ కప్పుకొని మనము ఏది జ్యోతి, జ్యోతి ఎక్కడ, జ్యోతి ఎక్కడ అని విచారిస్తున్నాము.
1: ఆన్ వన్ హ్యాండ్ వీఆర్ కవర్డ్ బై ద పాట్ ఆఫ్ రజస్ బై ది టవల్ ఆఫ్ తామసిక్ క్వాలిటీ. హౌ డు యూ ఫైండ్ ద లైట్?
0: కనుక
1: సో
0: తామసము విడుక తత్వము ఎటుగలు.
1: వితౌట్ గివింగ్ అప్ దిస్ డల్నెస్ తామసిక్ క్వాలిటీ,
0: రాజసము విడుక రాదు భక్తి.
1: వితౌట్ గివింగ్ అప్ దిస్ ఎమోషనల్ రాజసిక్ యు కెనాట్ హావ్ డివోషన్.
0: గొప్ప సాధనం బగునయ్యా.
1: That piousness, sattvic quality, is the highest.
0: Neenu Bharatiya veerasutuda.
1: O sons of valor of Bharat, listen to this.
0: Tattvam kavala, tattvam kavala aashistunnavu. Tamasammu viduka, viduvaka, tattvammu yetukuduru.
1: You want spiritual knowledge without giving up this bestial
0: rajasammu viduka,
1: spiritual knowledge.
0: Radu bhakti.
1: Without the giving up this emotional aspect, rajasic, you can't have devotion.
0: Rajasikamaneti yokka dveshamu, asuya, dambamu, ilanti krodhamu, ilanti rajasika bhavalu mana hrudayamulo nimpukoni భక్తి రావాలి, భక్తి రావాలని చెట్ట వస్తుంది.
1: When you fill your heart with rajasic qualities like anger, the envy and jealousy, how do you expect devotion?
0: భక్తి పరమ మధురమైనటువంటిది భక్తి.
1: Devotion is so sweet.
0: పరమ సాత్వికమైనటువంటిది భక్తి.
1: Devotion is pious.
0: అతి మృదువైనటువంటిది భక్తి.
1: It is so soft.
0: ఇలాంటిది ఈ కఠినంలో ఎట్ట ప్రవేశిస్తుంది?
1: How do you expect it? How do you expect it to be present in strong one?
0: గోవులంతా ఉండినటువంటి మంద లోపల పులివై ప్రవేశించినట్టు ఒక గోవైనా మిగులుతుందా?
1: When a tiger is to enter into a cow herd, there cows around, do you think the cows would stand there?
0: ఏమీ మిగలదు.
1: None would remain there.
0: ఈ సాత్వికమైనటువంటివన్నీ మనలో ఉండినప్పటికీ ఈ రాజసికమైనటువంటి పులి వంటి యొక్క క్రూరమృగము ఇందులో ప్రవేశిస్తే, క్రోధము, ద్వేషము, అసూయ, దమ్మము ఇలాంటి క్రూరమృగం ప్రవేశిస్తే ఈ సాత్వికమైన గోవులు ఏమైపోతాయి?
1: When there are so many tigers, each signifying the anger, the jealousy, and the avarice and the hatred, how do you expect the sattvic quality, the cow, to enter?
0: Kanukane nee daivanni pondalani gaadhamaina vishwasamu oka shraddha untunte premanu penchuko.
1: In order to attain God, in order to have this confidence, develop love,
0: penchukonataku veelu kaadu.
1: It's not possible to foster
0: prema undi.
1: There is love.
0: Aa premane nee yokka pranamu.
1: And this love,
0: aa premane nee yokka jeevitamu.
1: And your love is your life.
0: Aa yokka daivamu.
1: And this love is God.
0: Aa premanu manamu telusukovali.
1: We have to know this love.
0: Etla?
1: How?
0: ఆధ్యాత్మిక తత్వం ద్వారా తెలుసుకోవాలి.
1: వి కెన్ నో దట్ ఓన్లీ త్రూ
0: మనసు. దేనిని కల్పించుకుంటుండదో ఆ కల్పించుకునేటువంటి దాన్ని దూరం చేయాలి.
1: వి హావ్ టు గివ్ అప్ ఎవ్రీథింగ్ ఆఫ్ అవర్ ఓన్ మేకింగ్ బై ద మైండ్ ఇన్ పర్టికులర్.
0: ఇప్పుడు చూడండి, బక్కబడినటువంటి ఆవును అనేక విధములుగా దానికి తగినటువంటి భూసాగి సంత అందిస్తుంటే కొంతకాలంలో బాగా పుష్టిగా వస్తుంది.
1: ఎ వీక్ కౌ ఇఫ్ యు ఫీడ్ ఇట్ కంటిన్యూస్లీ ఫర్ లాంగ్ ఇట్ విల్ గో స్ట్రాంగ్.
0: ఆ యొక్క గోవుకు మనము నిత్యము అందించవలసినటువంటి ఆహారం ఏమైనా మనం అందించకుండాగినపోతే అది బక్కబడిపోయి కింద పడిపోతుంది.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యూ డోంట్ ఫీడ్ ది కౌ విత్ ద ఫోడర్ ఇట్ బికమ్స్ వీక్.
0: అదే విధంగానే ఈ మనస్సు అనేటువంటిది అన్ని విధములుగా కూడాను మానవుణ్ణి ముంచి వేస్తుండాలి.
1: ఇట్స్ ద మైండ్ దట్ డ్రౌన్స్ దట్ రూయిన్స్ ఎవ్రీబడీ.
0: ఈ మనసుకు మనం ఎక్కువ ఘనతను అందిస్తున్నాము.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ అటాచ్ ఆల్ వాల్యూ టు దిస్ మైండ్.
0: ఈ మనసును ఎక్కువగా గౌరవిస్తున్నాము మనము.
1: వి రెస్పెక్ట్ దిస్ మైండ్ ఎ లాట్.
0: ఈ మనసుకు కావలసినటువంటి యొక్క సదుపాయాలు చేస్తున్నాము.
1: వి ప్రొవైడ్ ఆల్ కన్వీనియన్సెస్ టు ద మైండ్.
0: ఈ మనసేమనే దైవమని భావించి దాని ఒక పెద్ద హృదయ సింహాసన పైన ప్రతిష్ఠించుకుంటున్నాము.
1: వి కన్సిడర్ మైండ్ ఎస్ ద డివైన్ అండ్
0: గిట్టంగా పెరిగిపోతుండాలి.
1: దేర్ఫోర్ మైండ్ హాస్ గ్రోన్ సో స్ట్రాంగ్.
0: బాగా బలిచిపోతుండాలి.
1: ఇట్ ఇస్ వెరీ స్ట్రాంగ్ అండ్ స్ట్రాంగ్.
0: దాన్ని అదుపులో పెట్టడానికి ఎవరికి సాధ్యం కాదు.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీబడీ టు కంట్రోల్ సచ్ ఎ మైండ్.
0: ఇంకా మనం అలంకారం చేసి ఉంటుంది.
1: ఇస్ దట్ ఫర్ దట్ రీజన్ వీఆర్ హియర్?
0: కోతికి జలతారు కుళ్ళాయి ఏటికి విరజాజి పూదండ విధవకేల. కోతికి జలతారు కుళ్ళాయి ఏటికి టోపీ.
1: Why a monkey needs a cap of pearls.
0: ఈ యొక్క కోతిని తీసుకుని పోయి సింహాసనం పైన కూర్చోబెడితే అది ఊరుకుంటుందా?
1: If you keep the monkey and ask it to be there on the throne, will it keep quiet?
0: బుద్ధిలో పుట్టినిల్లు పెట్టిన పేరు.
1: This monkey is known for its wavering
0: nature. సింహాసనాన్ని కూడా పాడు చేస్తుంది.
1: It will spoil the very throne.
0: అందుకోసమనే తెలుగులో ఒక చిన్న సామెత ఉంటుండాలి.
1: So there is a proverb in Telugu language.
0: కులికే వాణ్ణి తీసుకుని పోయి ఒలుకుల్లో పెడితే ఒలుకులంతా చెడగులికినాడట. అనగా కులికేటువంటి వాడు ఒలుకుల్లో పోయినా గానీ కులకడం మానడు. డ్యాన్స్ చేస్తాడు. ఈ విధంగా మంకీ, మ్యాడ్ మంకీ ఈ మైండ్.
1: మైండ్ ఈజ్ ద మ్యాడ్ మంకీ.
0: నిరంతరం కూడా మైండ్ మైండ్ మైండ్ మైండ్ అని దీన్ని చింతించడం చేత ఇది మరింత బలిచిపోతుంటుండాలి.
1: బై కాన్స్టెంట్లీ పాండరింగ్ ఓవర్ థింకింగ్ ఆఫ్ ద మైండ్ ఇట్ గ్రోస్.
0: మనసునే మనం చింతించకూడదు.
1: వీ షుడ్ నాట్ థింక్ ఆఫ్ ద మైండ్.
0: నీవు కావాల్సింటే దైవాన్ని చింతించు.
1: If necessary, think of God.
0: లేకపోతే డిస్క్రిమినేషన్, బుద్ధిని చింతించు.
1: Or exercise discriminating.
0: మైండ్ ని ఏ మాత్రం కూడా మనం చింతించకూడదు.
1: Never think of your mind.
0: దానిని చింతించడానికి దానికి అధికారిగా అధికారమే లేదు.
1: In fact, the mind has no right.
0: అధికారమైనటువంటి వారిని చింతించిన ఒక ఫలితం ఉంది, కానీ ఇది ఏముంది? మనసుకు అధికారము.
1: You will be rewarded if you think of the words of person in authority.
0: Mind.
1: The mind is so mean.
0: హీనమైనటువంటిది మైండ్.
1: It's so mean and low.
0: కోరికలతో కూడినటువంటిది మైండ్.
1: మైండ్ ఇస్ ఫుల్ ఆఫ్ డిజైర్.
0: వాంఛనతో చేరినటువంటిది మైండ్.
1: ఫుల్ ఆఫ్ డిజైర్.
0: ఎప్పుడు కూడా పెడమార్గం పట్టించేటువంటిది మైండ్.
1: ఇట్ ఆల్వేస్ డైరెక్ట్స్ యు అలాంగ్ ద రాంగ్ పాత్.
0: మిస్లీడ్ చేస్తుంది.
1: ఇట్ ఆల్వేస్ మిస్లీడ్.
0: బ్యాడ్ ఇంత కూడా క్యారెక్టర్ డెవలప్ చేస్తుంది.
1: అండ్ ఇట్ డెవలప్స్ బ్యాడ్ క్యారెక్టర్.
0: కనుక మనసును మనం ఏమాత్రం కూడా గౌరవించకూడదు.
1: సో వీ షుడ్ నెవర్ రెస్పెక్ట్ ద మైండ్.
0: కనుక మైండ్ ని రెస్పెక్ట్ కూడదు అంటే ఏ విధంగా చెయ్యాలి?
1: How should we follow this path?
0: Adiye, less luggage, more comfort.
1: Less luggage, more comfort.
0: Korikalu tagginchukovali, sankalpalu tagginchukovali.
1: Therefore, we should put a full stop to
0: our thought process. Sankalpalu tagginchukunte manasu yokka swaroopame potundi.
1: If you reduce your desires, the mind will lose its form.
0: Chudandi, idi batta.
1: See, this is a cloth.
0: Idi batta, daramulu yokka cherika.
1: It's a combination of threads.
0: ఈ దారం యొక్క చేరిక చేత ఇది బట్టగా మనకు కనిపిస్తుంది.
1: బికాస్ ఆఫ్ ద యాన్ క్లోజ్లీ ఇంటర్వోవెన్ యు ఫైండ్ ద క్లాత్.
0: ఈ బట్ట మనకు ఒక్క అక్కర లేదనుకున్నప్పుడు,
1: వెన్ యూ డోంట్ వాంట్ దిస్ క్లాత్,
0: దీన్ని ఎక్కడో తీసుకుని పోయి కాల్చేయడానికి అక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు బర్న్ ఇట్ ఎనీవేర్.
0: ఒక్కొక్క త్రాడు తీసివేసేయి.
1: Remove the threads, yarn separately.
0: Sulabhanga batta adrushyamaipothundi.
1: Easily this cloth would vanish.
0: Kalukane bundle of desires is mind.
1: Mind is a bundle of desires.
0: Ee desires okkote okkote teeseste ఈ మైండే ఉండదు.
1: If you remove the desire one after the other, there would be no mind.
0: దీనిని వేదాంతిక పరిభాషయందు వైరాగ్యము అని చెప్పారు.
1: This in Vedantic parlance is called renunciation.
0: వైరాగ్యం అనగా ఏమిటి?
1: What do you mean by renunciation?
0: ఆస్తి ఆలి వీడి అడవికే గుట కాదు.
1: It's not running to the forest, leaving your family and property.
0: భావమందు దుష్ట భావము వీడితే త్యాగమగును, అది యోగమగును.
1: Sacrificing the bad qualities, giving up wicked temperament is real sacrifice.
0: కనుకనే మనసు లేకుండా మనం చేసుకోవాలనుకుంటే, మనసును గౌరవించకుండా చూసుకోవాలనుకుంటే కోరికలు తగ్గించుకోవాలి. ఇది అనేటువంటిది అంతా కూడా జగత్ సంబంధమైనటువంటిదే.
1: Therefore, what all we refer to this, ఇది is the word. This is the scene.
0: మన దేహం కూడా మనకు ఒక దృశ్యమే.
1: This body is also a scene.
0: ఈ దేహాన్ని నువ్వు చూసుకుంటున్నావు.
1: You see your own body.
0: కాబట్టి చూసేది ఎవరు?
1: Who is the seer?
0: చూసేటువంటి వాడే ద్రష్ట.
1: The seer is the one
0: there. చూడబడేటువంటిది అంతా దృశ్యమే.
1: All that is seen is a scene only.
0: ఈ రూపనామంతో కూడినటువంటి యొక్క ఈ జగత్ అంతా కూడా దృశ్యమే.
1: ద హోల్ వరల్డ్ ఫుల్ ఆఫ్ నేమ్ అండ్ ఫామ్ ఈస్ ద సీన్.
0: కనుక ద్రష్ట అనేటువంటిది అది ఆత్మతత్వము.
1: సో ది సియర్ ఇస్ ద స్పిరిట్ ఆర్
0: అది సాక్షిభూతము.
1: దట్ ఈస్ ది విట్నెస్.
0: అన్నింటి కూడా విట్నెస్ గా ఉంటుంది.
1: ఇట్ ఇస్ ది విట్నెస్ ఫర్ ఎవ్రీథింగ్.
0: ఎట్లా? రావణుడు ఎంత నాటకం ఆడుతున్నప్పటికీ నీ డ్రామా పైన.
1: Though there may be a lot of acting going on the stage in a drama.
0: Ramulu andulone unnadu.
1: There is Rama there.
0: Kaani sakshibhutudiga unnadu.
1: But he remains there as a witness.
0: Ichcharu kaadu mari veeru.
1: There are not two.
0: Okkade.
1: Only one.
0: Ravanudu Ramulu iddaru okkate.
1: Ravana and Rama are one and the same.
0: Ramulu Ravanudu vesham vesyadu ante.
1: Rama is playing the role of Ravana.
0: Aatma జీవాత్మ రెండు ఒక్కటే.
1: ది ఇండివిజువల్ సోల్ అండ్ ద సూపర్ సోల్ ఆర్ వన్.
0: ఆత్మనే జీవాత్మ వేషం వేసుకుని దృశ్యంగా కనిపిస్తుండాలి.
1: అండ్ ఇట్ ఈస్ ది సూపర్ సోల్ దట్ టేక్స్ ది రోల్ ఆఫ్ ఇండివిజువల్ సోల్ అండ్ అపియర్స్ యాజ్ ఎ సెపరేట్ ఎంటిటీ.
0: కనుకనే ఈ జగన్నాటక రంగం నందు ఈ జీవుడు ఈ వేషమును వేసి అనేక విధములుగా కూడాను నటనను సరుపుతున్నాడు.
1: ఇన్ దిస్ వరల్డ్ విచ్ ఇస్ ద స్టేజ్ ఇన్ ద డ్రామా ది ఇండివిజువల్ ఇస్ ప్లేయింగ్ ఎ రోల్ హియర్.
0: ఎన్ని విధంగా నటనను జరిపినప్పటికీ
1: హి మే యాక్ట్ వెల్,
0: రాముడు సాక్షిభూతంగానే ఉన్నాడు.
1: బట్ రామా రిమైన్స్ యాజ్ ఎ విట్నెస్.
0: కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్?
0: రాముడు ధరించినటువంటి వేషమే ఈ రావణుడి వేషము.
1: దిస్ రావణ ఇస్ ద డ్రెస్ ఆర్ ద రోల్ టేకెన్ అప్ బై రామా హింసెల్ఫ్.
0: ఈ డ్రెస్ ను ఏనాడైనా మనం మొదలు పెట్టాల్సిందే.
1: వి ఆర్ బౌండ్ టు గివ్ అప్ దిస్ డ్రెస్ వన్ డే ఆర్ అదర్.
0: కానీ రాముడు రాముడుగానే ఉంటాడు.
1: బట్ రామా రిమైన్స్ యాజ్ రామా త్రూ అవుట్.
0: ఈ రావణుడిగా ఉన్నప్పుడు కానీ రాముడిగా ఉండినప్పుడు కానీ రాముడు ఏమాత్రమూ మారడు.
1: ఐదర్ ఇన్ ద రోల్ ఆఫ్ రావణ ఆర్ రామా హీ డస్ నాట్ చేంజ్.
0: వేషములు మాత్రం మారుతుంటాయి.
1: ఇట్స్ ఓన్లీ ది డ్రెస్ దట్ చేంజెస్.
0: ఇందుకలడు అందులేడన్న సందేహం వలదు.
1: నెవర్ డౌట్ దట్ ఈస్ హియర్ అండ్ దట్ ఈస్ నాట్ దేర్.
0: కనుకనే దైవత్వం అనేటువంటిది ఒక్కటే.
1: డివినిటీ ఈస్ వన్.
0: అది ఏకం సత్.
1: దట్స్ ఓన్లీ వన్.
0: ఉన్నది ఒక్కటే.
1: ఓన్లీ వన్ థింగ్ దట్ ఎగ్జిస్ట్.
0: కనిపించేది అనేకము.
1: బట్ యు ఫైండ్ ఇట్ మెనీ.
0: ఈ అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వాన్ని మనం గుర్తించాలి.
1: వి హావ్ టు నో దిస్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: ఇది ఏ సర్వము చేస్తున్నటువంటి పని.
1: ఇట్స్ దిస్ దట్ డస్ ఎవ్రీథింగ్.
0: కనుకనే
1: సో
0: ఎందుకు అనేటువంటిది ఆన్సర్ చెప్పాలంటే ఆత్మనే ఎందుకు ఆన్సర్ అని చెప్తుంది.
1: సో ఇట్ ఇస్ ద సోల్ ద ఆత్మ దట్ రెస్పాండ్స్ టు దిస్ క్వశ్చన్.
0: అనేటువంటి ఆన్సర్ చెప్పాలంటే భౌతికమైన శాస్త్రమే ఆన్సర్ చెప్తుంది.
1: ఇట్ ఇస్ ది వరల్డ్లీ నాలెడ్జ్ దట్ ఆన్సర్స్ దిస్ క్వశ్చన్. వాట్
0: ఇది మైక్.
1: దిస్ ఇస్ ద మైక్.
0: ఇది ఎట్ట చేశారు?
1: హౌ ఇస్ ఇట్ మేడ్?
0: ఏ విధంగా చేశారు?
1: హౌ ఇస్ ఇట్
0: అని చెప్పగలడు.
1: వన్ కెన్ సే.
0: అయితే
1: హౌఎవర్
0: ఈ మైక్ కు ఈ స్టెయిన్లెస్ స్టీల్ ఒకటి ఉంటుంది.
1: యు ఫైండ్ స్టెయిన్లెస్ స్టీల్ దేర్ మెటీరియల్.
0: ఈ స్టెయిన్లెస్ స్టీల్ కూడా ఏ విధంగా చేశారు?
1: హౌ ఇస్ ఇట్ మేడ్?
0: దీనికి మూలాధారం అనేటువంటిది ఒకటి ఉంటుంది.
1: ఇట్ హాస్ గాట్ ఎ ప్రైమల్ బేసిస్.
0: మూలాధారం చేయకుండా ఈ జగత్తు ముందు ఏ సైంటిస్ట్ అయినా కూడా ఏ పదార్థాన్ని కూడా నిర్మించలేడు.
1: వితౌట్ ది ప్రైమర్ బేసిస్ నో సైంటిస్ట్ కెన్ ఎవర్ మేక్ ఎనీథింగ్.
0: ఇప్పుడు చూడండి, ఆక్సిజన్ ఉంటుండాలి.
1: హియర్ ఇస్ ఆక్సిజన్.
0: హైడ్రోజన్ ఉంటుండాలి.
1: హైడ్రోజన్ దేర్.
0: ఏ సైంటిస్ట్ సృష్టించాడు?
1: Which scientist created this?
0: ఇది దైవం యొక్క సృష్టి.
1: It's all God's creation.
0: ఈ వెలుతురునంతా కూడాను ప్రకాశాన్ని దైవమే సృష్టించాడు.
1: All the light.
0: సూర్య చంద్రులను దైవమే సృష్టించాడు.
1: The sun and the moon are created by God.
0: ఈ గాలి వానలు దైవమే సృష్టించాడు.
1: It's all the wind and the rain.
0: జలము ఆకాశము దైవమే సృష్టించాడు.
1: And the space and earth.
0: ఫ్రీగా అందించినటువంటిది.
1: And they're all gifted to us freely.
0: దీనికి ఏమాత్రం కూడాను దైవం ఒక కాస్ట్ తీసుకోవటం లేదు.
1: God doesn't collect any money from us.
0: కానీ దీని ద్వారా కల్పించుకున్నటువంటి పదార్థములకు మనం కొనుక్కోవలసి వస్తాం.
1: విత్ దీస్ థింగ్స్ వీ మేక్ సర్టన్ అదర్స్ విచ్ వీ బై.
0: ఇది టంబ్లర్.
1: దిస్ ఇస్ ద టంబ్లర్.
0: ఏమిటి టంబ్లర్? ఇది
1: వాట్ సార్ట్ ఆఫ్ టంబ్లర్?
0: ఏంటి టంబ్లర్?
1: దిస్ సిల్వర్ టంబ్లర్.
0: టంబ్లర్ ను ఒకడు చేసినాడు కానీ
1: దిస్ వన్ దట్ మేడ్ దిస్
0: వెండిని ఎవడు చేయలేదు.
1: బట్ నోబడీ మేడ్ సిల్వర్.
0: ప్లేట్ ను ఒకడు చేశాడు కానీ
1: ప్లేట్ ఈస్ మేడ్ బై వన్.
0: ఈ ప్లేట్ లో ఉన్నటువంటి వెండి ఆధారమైన పూతమే.
1: బట్ ద సిల్వర్ ఆఫ్ ద ప్లేట్ ఇస్ సెపరేట్.
0: పిల్లలకందరికీ చక్కగా అర్థమవుతుంది.
1: ఆల్ స్టూడెంట్స్ కెన్
0: అండర్స్టాండ్. ల్యాబొరేటరీలో పోతారు.
1: యు గో టు ద ల్యాబొరేటరీ.
0: ల్యాబొరేటరీలో పోయినప్పుడు
1: దేర్
0: ఆక్సిజన్ తీసుకుంటారు.
1: యు కలెక్ట్ ఆక్సిజన్.
0: హైడ్రోజన్ తీసుకుంటారు.
1: ఆల్సో కలెక్ట్.
0: రెండింటిని చేరుస్తారు.
1: యు కంబైన్.
0: వాటర్ గా చేస్తారు.
1: అండ్ యు మేక్ వాటర్.
0: నేను వాటర్ చేశాను అనుకుంటున్నాడు.
1: హి థింక్స్ దట్ ఐ హావ్ మ్యానుఫ్యాక్చర్డ్ వాటర్.
0: నీ మొహం, నువ్వేమిటి వాటర్ చేయటము?
1: వాట్ ఎ ఫూల్ యు ఆర్. యు ఆర్ మేకింగ్ వాటర్.
0: ఈ ఉన్నటువంటి మూలాధారమైనటువంటి హైడ్రోజన్ ఆక్సిజన్ కలిపినావే కానీ వాటర్ నువ్వు చేయలేదు.
1: యు హావ్ ఓన్లీ కంబైన్డ్ ద హైడ్రోజన్ ఆక్సిజన్ విచ్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్.
0: ఈ ఆధేయాన్ని నువ్వు చూపుతున్నావే కానీ ఆధారం ఎక్కడ?
1: యు ఆర్ ఓన్లీ షోయింగ్ దాట్ విచ్ యు మేడ్ బట్ యు ఆర్ నాట్.
0: అదే విధంగానే సర్వమునకు ఆధారము ఆత్మతత్వమే.
1: Therefore it is Atma the spirit which is the basis for all.
0: ఉన్నది రెండే రెండు ఈ జగత్తునందు మనకు కనిపిస్తుండే.
1: In fact in this world we find only
0: two. దృశ్యము దృక్కు.
1: One is the seen, other is the look.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వమే.
1: The unity of these two.
0: సాధన యొక్క ఫలితము.
1: Is the result of spiritual practice.
0: దృశ్యము దృక్కులో చేరిపోతుంది.
1: And the seen joins in that vision.
0: కానీ దృశ్యము దృక్కులో చేరుతుంది.
1: The seen also joins.
0: దృశ్యము దృక్కులో చేరినా దృక్కు దృశ్యంలో చేరినా ఒక్కటే.
1: The scene may join in the looks or the vision may join in the scenario.
0: కారణం ఏమిటి?
1: What the reason?
0: రెండుగా కనిపించేటువంటిది ఒక్కటే.
1: It's only one that appears as two.
0: ఒక విత్తనం ఉంది.
1: Here is a seed.
0: విత్తనమునకు రెండు బద్దలు ఉన్నాయి.
1: It has two cotyledons.
0: ఈ రెండు బద్దలు చేరినప్పుడే
1: when both the cotyledons are there
0: అది భూమిలో పెట్టినప్పుడు మొక్కగా వస్తుంది.
1: When you just plant it,
0: ఈ రెండు బద్దలను వేరు చేసి నీ భూమిలో పెట్టి మొక్క రాదు.
1: When you separate out they will never germinate.
0: ఇదే నెగటివ్ అండ్ పాజిటివ్ రెండూ చేరినప్పుడే లైట్ మనకు ప్రాప్తిస్తుంది.
1: దీస్ టూ కాటలెటన్స్ స్టాండ్ ఫర్ నెగటివ్ అండ్ పాజిటివ్.
0: అయితే
1: హౌఎవర్
0: నెగటివ్ ముఖ్యమా పాజిటివ్ ముఖ్యమా?
1: ఈజ్ ఇట్ దట్ నెగటివ్ ఇంపార్టెంట్ ఆర్ ద పాజిటివ్?
0: పాజిటివ్ ఉంటేనే నెగటివ్ ని మనం ప్రయత్నపూర్వకంగా సృష్టించుకుంటున్నాం.
1: With the presence of the positive,
0: you create the negative. Current lekapothe ee bulbulu evadu srushtinchadu?
1: Without the current, who is going to
0: manufacture bulb? Current lekapothe fan evadu srushtinchadu?
1: With the current, who will manufacture the fan?
0: Current lekapothe mic evadu srushtisthadu?
1: Without the current, who will manufacture the mic?
0: Kabatti annitikini aadharam currente. Current untam valle ee okka aadheyamlanne kodanu srushtinchabadutunnayi.
1: It is only because of the existence of the current you make use of the bulbs and the mic and the fan.
0: Kanuka
1: so
0: aadharamainatti okka ఆత్మతత్వం ఉండగానే ఈ అదేయమైనటువంటి దృష్టి కల్పితమైన జగత్తంతా కూడాను సృష్టింపబడుతుంది.
1: సో విత్ దిస్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ ఆత్మా ద స్పిరిట్ యు ఫైండ్ ఆల్ ద రెస్ట్ ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఆధారాన్ని మనం మొట్టమొదట తీసుకోవాలి.
1: యు కన్సిడర్ దట్ ఫండమెంటల్ బేసిస్ ఫస్ట్.
0: ఈ యొక్క ఆధారం అనేటువంటిది మూలాధారం లేకపోతే దేనిని కూడాను మనం సృష్టించలేము.
1: వితౌట్ దిస్ ఫండమెంటల్ బేసిస్ యు కెనాట్ మేక్ ఎనీథింగ్.
0: కానీ దురదృష్టవశాత్తు ఈనాడు ఆధారాన్ని విస్మరిస్తున్నాము.
1: బట్ టుడే వి ఆర్ ఫర్గెటింగ్ దిస్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్.
0: ఆధేయాన్ని అత్యంత ముఖ్యంగా భావిస్తున్నాము.
1: బట్ వి కన్సిడర్ థింగ్స్ ఆఫ్ అవర్ ఓన్ మేకింగ్.
0: ఇది ఏ మూర్ఖత్వము.
1: దిస్ ఇస్ ఫూలిష్.
0: ఇది ఏ అజ్ఞానము.
1: దిస్ ఇగ్నోరెన్స్.
0: చూచారా? కనుక ఈ ప్రపంచం యొక్క దీని అంత జీవిత సత్యంబు తెలిపిది ఎందరో.
1: మెనీ పీపుల్ హ్యావ్ ఎక్స్ప్రెస్ ద మిస్టరీ ద ట్రూత్ ఆఫ్ లైఫ్.
0: ఎందుకు వింటం లేదు ఈ మానవుడు?
1: వై డోంట్ వీ హియర్ పే హీట్ టు దేర్ వర్డ్స్?
0: వినలేకున్నావు ఎందుకోసం?
1: వై ఆర్ యూ నాట్ ఏబుల్ టు పే హీట్ టు దేర్ టీచింగ్?
0: ఇది మరణమని ఎందరో బోధిస్తున్నారు.
1: మెనీ టీచ్ దట్ ద బాడీ ఇస్ డర్టీ అండ్ పొల్యూటెడ్.
0: దీని దగ్గరికి పోవద్దురా అని బోధిస్తున్నారు.
1: దే ఆల్సో టెల్ యు నాట్
0: టు. ఎందుకు పోతున్నాడు?
1: దెన్ వై డు యు బాదర్ యువర్ సెల్ఫ్ ఆఫ్ ద బాడీ?
0: అజ్ఞానం ఇది అని, ప్రజ్ఞానం అది అని చెప్పినప్పటికీ వినిపించుకోలేదు వెర్రివాడా.
1: ఓ ఫూలిష్ మ్యాన్, యు నెవర్ హర్డ్ దట్. You never bother to hear when it is said this is physical and ephemeral, that is permanent, the knowledge of the spirit, spiritual.
0: సంసార సాగరమని బోధించుచున్నారు.
1: This life is an ocean, that's their teaching.
0: వినిపించుకోలేవేది వెర్రివాడా.
1: Oh foolish man, you never heard that.
0: ఎందుకు మీరు వినటం లేదు?
1: Why don't you hear?
0: కారణం ఏమిటి?
1: What's the reason?
0: కాని ఇది సత్యము అనేటువంటి యొక్క దీన్ని తెలియకుండా పోవటం చేతనే వినిపించుకోవటం లేదు.
1: Because he does not know that this is the truth, he doesn't care to listen.
0: కనుక ప్రతి విషయాన్ని కూడా మనం చక్కగా గుర్తించాలి.
1: Therefore, have to recognize every aspect.
0: ఆధ్యాత్మిక తత్వమునందు చక్కని పరివర్తన రావాలంటే మంచి అభ్యాసం రావాలి.
1: In spiritual field, if there is to be transformation, we should have good habits.
0: దురభ్యాసమును దూరం చేయాలి.
1: We should give up bad habits.
0: ఈ దురభ్యాసముల చేతనే మానవత్వము దానవత్వంగాను పశుత్వంగాను మార్చుకుంటున్నాం.
1: It's only because of the bad habits we become demonic and bestial in our nature.
0: కనుక మనం పశువులు కాదు.
1: We're not animals.
0: మనం రాక్షసులు కాదు.
1: We're not demons.
0: మనుష్య జన్మమెత్తినటువంటి యొక్క దైవత్వమే.
1: We're born as humans, fully divine.
0: అట్టి దైవత్వాన్ని ఇంత అపవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టటమా?
1: Why should we make this divinity latent within us unsacred?
0: నరసింహన్ చెప్పాడు.
1: నరసింహన్ said.
0: శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని.
1: You can get the wisdom only with sincerity.
0: ఆ శ్రద్ధను మన సంజయ్ సహాని చెప్పాడు. ఫెయిత్ అన్నాడు.
1: సంజయ్ సహాని సెడ్ ది శ్రద్ధ మెన్స్
0: శ్రద్ధ. ఫెయిత్ కాదు, ఫెయిత్ శ్రద్ధ కాదు.
1: శ్రద్ధ ఈజ్ నాట్ ఫెయిత్ అండ్ ఫెయిత్ ఈజ్ నాట్
0: ఫెయిత్ అనగా నమ్మకము.
1: ఫెయిత్ ఈజ్ బిలీఫ్.
0: శ్రద్ధ అనగా ఒక విధమైనటువంటి యొక్క ఉత్సాహము.
1: శ్రద్ధ మీన్స్
0: శ్రద్ధ.
1: శ్రద్ధ మీన్స్ సిన్సెరిటీ, ఎర్నెస్నెస్.
0: కనుక శ్రద్ధ, శ్రద్ధ అనేటువంటి దానికి ఒక విధమైన విశ్వాసం అన్నారు.
1: సో ఇట్ ఈస్ సెడ్ దట్ శ్రద్ధ ఎర్నెస్నెస్
0: విశ్వాసం అనేటువంటిది నమ్మకము.
1: ఫెయిత్ ఈజ్ ఫెయిత్.
0: శ్రద్ధ అనేటువంటిది ఇంట్రెస్ట్.
1: ది శ్రద్ధ మీన్స్ ఎర్నెస్నెస్ ఇంట్రెస్ట్.
0: కానీ ఇప్పుడు ఇంట్రెస్ట్ పోయింది.
1: నో ఇంట్రెస్ట్ టుడే.
0: విశ్వాసము పోయింది.
1: నో ఫెయిత్
0: ఇన్ రెస్ట్.
1: బట్
0: తమో గుణంగా మనము కేవలం ఒక విధమైనటువంటి పశువుల కంటే హీనమైపోతున్నాం.
1: హీ ఆల్వేస్ రిమైన్స్ ఇన్ డల్నెస్. తమో గుణ వర్స్ దెన్ అనిమల్స్.
0: కాదు కాదు, మానవుడైనందుకు
1: being a human
0: మనం ఇతరులకు ఆదర్శవంతమైనటువంటి నడకను నేర్పించాలి.
1: we should conduct ourselves in such a way as to set an ideal to others.
0: లేకపోతే మన దురభ్యాసమును చూచి అందరూ కూడాను ఒక దూషిస్తారు, పరిహసిస్తారు.
1: వాచింగ్ ది బ్యాడ్ హ్యాబిట్స్ విత్ ఇన్ us, everybody will make fun of you.
0: మానవుల్లో వానికి ఏమాత్రం కూడా చోటు లేకుండా బయటికి నెట్టి వేస్తారు.
1: హీ విల్ హ్యావ్ నో ప్లేస్ ఇన్ సొసైటీ, హీ విల్ బి ఆస్క్డ్ టు గెట్ అవుట్.
0: సొసైటీకి విరుద్ధమైనటువంటి చర్యలు మనం చేసుకోవటం చేత, దేహమునకు విరుద్ధమైనటువంటి చర్యల్లో మనం ప్రవేశింపజేసుకోవటం చేత మానవత్వం అనేటువంటిది మాలిన్యమైపోతుంది.
1: యాజ్ వీ యాక్ట్ అగెన్స్ట్ ద నార్మ్స్ ఆఫ్ సొసైటీ, యాజ్ వీ యాక్ట్ అగెన్స్ట్ ద నార్మ్స్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్, వి ఫైండ్ నో ప్లేస్ ఎనీవేర్.
0: మాలిన్యం అనేటువంటి దాన్ని మనం దూరం గావించుకోవాలంటే మానవత్వం అనేటువంటి చింతన మనం చేయాలి.
1: సో ఇన్ ఆర్డర్ టు బి అవే ఫ్రమ్ దిస్ మాలిన్య ఆర్ పొల్యూషన్, వీ షుడ్ వర్షిప్ మాధవ ద డివినిటీ.
0: ఈ 25 తత్వములు కూడా మనం దూరం గావించుకున్నప్పుడే 26వది మనమే సాక్షాత్కరిస్తాడు.
1: వెన్ వీఆర్ ఫార్ ఆఫ్ ఫ్రమ్ దీస్ 25 ఆస్పెక్ట్స్, వీ నో ది 26th ప్రిన్సిపల్
0: చెప్పాడు.
1: సో రామదాస్ సెడ్,
0: మాయాకులో నాయ, మాయాకు నీ నాయ, మాయా 25 మర్మము నాయ, మాయా 25 మర్మము తెలిసితే మాయా మాయా మాయా మరి బయలాయ.
1: ది హోల్ థింగ్ ఇస్
0: రామదాస.
1: It is the one composition of Ramadasa who said that there are 25 aspects of illusion, and once you know the illusion will vanish on its own.
0: Maya, maya, maya, 25 mantramalu.
1: We say this illusion has got 25.
0: 25 tattvamulu kodunu mayane.
1: All these 25 are illusive.
0: ఇలాంటి మాయతో కూడినటువంటి దాన్ని మనం ఎందుకు ఫాలో చేయాలి, ఎందుకు అనుసరించాలి?
1: వై షుడ్ వి ఫాలో దిస్ ఇల్యూషన్?
0: ఈనాడు అట్లా అనుసరిస్తున్నాము.
1: వి డూ దట్ టుడే.
0: అందువల్లనే అజ్ఞానం అనేటువంటి దాన్ని మనం ఎక్కువగా కప్పుకుంటున్నాం.
1: దేర్ఫోర్ వి ఆర్ కవర్డ్ బై ఇగ్నోరెన్స్.
0: తెలుసును ప్రతి మానవునికి నేను చేసేది ఇది తప్పు అని తెలుసు.
1: ఎవ్రీవన్ నోస్ వాట్ ఐ.
0: నీ కాన్షియన్స్ ని తెలిసి కూడా నువ్వు చేయకుండా పోవటం వల్ల నీవు రాక్షసుడి కంటే హీనమే.
1: వెన్ యూ డోంట్ ఫాలో ద డిక్టేషన్ ఆఫ్ యువర్ కాన్షియన్స్, యువర్ ఈక్వల్ టు
0: డెమన్. నీ కాన్షియన్స్ ని నీవు విరుద్ధంగా చేసినప్పుడు ఇంకా బయట వారి గౌరవం నీకు ఎక్కడ ఉంది?
1: వెన్ యూ యాక్ట్ అగెన్స్ట్ యువర్ ఓన్ కాన్షియన్స్, హౌ డు యూ ఎక్స్పెక్ట్ టు బి రెస్పెక్టెడ్ బై?
0: బయట వారు నిన్ను గౌరవించినప్పుడు నీవు జీవించే ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ లివింగ్ హియర్ ఆన్ ఎర్త్ వెన్ యూ ఆర్ నాట్ రెస్పెక్టెడ్ బై పీపుల్?
0: కాదు, మనం సమాజంలో పుట్టాము.
1: We are born in society.
0: సమాజంలో పెరుగుతున్నాము.
1: We grow in
0: society. సమాజం యొక్క గౌరవాన్ని మనం కాపాడుకోవాలి.
1: We should uphold our own respect and dignity.
0: కేవలం సెల్ఫిష్ సెల్ఫిష్ సెల్ఫిష్ సెల్ఫిష్ సెల్ఫిష్.
1: We are merely selfish and utterly selfish.
0: ఈ స్వార్థమే స్వార్థం అనేటువంటిది మహా పిచాచంగా మారిపోతుంది.
1: It is only the selfishness that robs like a demon.
0: కొంతవరకు త్యాగం మనలో బయలుదేరాలి.
1: We should cultivate the sacrifice.
0: దీనిని మనం చేయాలంటే అదే సత్యము.
1: And cultivation of the spirit of sacrifice.
0: సత్యమనగా ఏంటి? స్నేహం కావాలి.
1: ఫ్రెండ్షిప్ ఇస్ నీడెడ్.
0: ఎవరి స్నేహము?
1: విత్ హోమ్?
0: ఏదో వాడి స్నేహమో వీడి స్నేహమో ఈమె స్నేహమో ఆమె, ఇవి కాదు స్నేహాలు.
1: దీస్ ఆర్ నాట్ ఫ్రెండ్షిప్స్, జాయినింగ్ హ్యాండ్స్ విత్ అదర్స్.
0: అదే ఒక్కటి దైవముతో స్నేహం కావాలి.
1: వీ షుడ్ బి ఫ్రెండ్, గాడ్ ఈస్ ది ఓన్లీ ఫ్రెండ్.
0: అది ఏ సత్యము?
1: దాట్ ఈస్ ట్రూ ఫ్రెండ్షిప్.
0: ఆ సత్యం అనేటువంటి దాన్ని మనం సాధిస్తున్నా సౌఖ్యాన్నంతా సాధించిన వారం అయిపోతాం.
1: వెన్ వన్స్ యూ అకంప్లిష్ ది సఖ్య ద
0: ఫ్రెండ్షిప్, సర్వ సౌఖ్యములు కూడా సఖ్యం నుంచినే మనకు వస్తుండాలి.
1: ఆల్ సౌఖ్య ద ప్లెజర్ ఇస్ అవుట్ ఆఫ్ సఖ్య ఫ్రెండ్షిప్.
0: సఖ్యం సఖ్యం లోపల నిజంగా సౌఖ్యం లేదు.
1: ఇన్ ది వరల్డ్లీ ఫ్రెండ్షిప్ దేర్ ఇస్ నో ప్లెజర్ ఆర్ కంఫర్ట్.
0: చూచావా, మీకు తెలుసును.
1: యు నో దిస్.
0: కుచేలుడు కృష్ణునితో సఖ్యం చేశాడు బాల్యమునందు.
1: కుచేల వాజ్ చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఆఫ్ కృష్ణ.
0: కానీ ఇతనికి అనేక మంది బిడ్డలు కలగటం చేత సంసారంలో మునిగి అనేక బాధలకు గురి అవుతూ వచ్చాడు.
1: కుచేల సఫర్డ్ బికాస్ హి హాడ్ మెనీ చిల్డ్రన్.
0: అయ్యో, ఈ పరిస్థితి యందు నన్ను గట్టుకు చేర్చేవారెవరు, నన్ను ఆదరించేవారెవరు, నా కష్టాలు తీర్చేవారెవరని చాలా విచారపడుతూ ఉన్నాడు.
1: హి ఫీల్స్ సో బ్యాడ్ అండ్ సో సాడ్ బికాస్ హి ఇస్ వెరీ మచ్ వరీడ్ యాస్ హూ వుడ్ కమ్ టు హిస్ రెస్క్యూ.
0: బాల్యమునందు కృష్ణుని యొక్క స్నేహము, గురుకులములో అతని యొక్క స్నేహం చేశాడు.
1: ఇన్ చైల్డ్హుడ్ హి వాస్ ఎ ఫ్రెండ్ ఆఫ్ కృష్ణ దేర్ ఇన్ గురుకుల.
0: చేయటం చేత భార్య జ్ఞాపకం చేసింది.
1: ఇస్ ఎ వైఫ్ హూ రిమైండెడ్ హిమ్ ఆఫ్ ఏ ఏజ్ ఓల్డ్ ఫ్రెండ్షిప్.
0: కృష్ణుడు భగవంతుడు కదా.
1: కృష్ణ ఇస్ గాడ్.
0: మీకు స్నేహితుడు కూడా కదా.
1: ఈజ్ యువర్ ఫ్రెండ్.
0: కనుక అతన్ని ఆశ్రయించకూడదా?
1: వై డోంట్ యు అప్రోచ్ హిమ్?
0: నీ కష్టములంతా పరిహారం అవుతుంది అన్నాడు.
1: హి విల్ సాల్వ్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్.
0: కానీ ఈ కుచేలునికి డౌట్. సంశయాత్మ వినశ్యతి. సంశయము. అతను నన్ను పలకరిస్తాడో లేడు, అతను నన్ను చూస్తాడో లేడు అనేటువంటి డౌట్ ఉంటాయి. ఈ డౌట్ ఉన్నటువంటి వానికి సందేహమే. సందేహం ఉన్నటువంటి వానికి అన్ని హీనమే జరుగుతుంటాయి.
1: Kuchela was full of doubts. He is very much bothered whether Krishna would talk to him, would see him. A doubting Thomas is bound to die, perish.
0: అన్ని విధాల కూడా నువ్వు వినశమైపోతాడు.
1: అండ్ హీ విల్ ఫేస్ ద ఫెయిల్యూర్ ఎట్ ఎవరీ ఇన్స్టెంట్ ఎట్ ఎవరీ స్టెప్. వీ షుడ్ నాట్ డౌట్.
0: కాదు కాదు, దైవము సామాన్యమైన మానవులు ఎవరైనా మర్చిపోవచ్చును, దైవం మరవడు అనేటువంటి అవిశ్వాసము, అదే శ్రద్ధ వాళ్ళవతేజ్ఞ. ఆ శ్రద్ధ ఉండాలి.
1: One should have that earnestness, that faith that God will never forget. The ordinary people may forget.
0: విశ్వాసాన్ని బలపరుచుకున్నాడు.
1: He strengthened that faith.
0: వెళ్ళాడు కృష్ణుడి దగ్గరికి.
1: He approached Krishna.
0: ఎవరైనా మరుస్తారు.
1: Other people may forget.
0: ఈ యొక్క బిచ్చగానే వలె పోయినటువంటి కుచేరుని ఎవరు ఆదరిస్తారు?
1: Who will certainly come to his
0: rescue?
1: Nobody will allow him to the doorstep.
0: కాని
1: but
0: కుచేరుడు వచ్చి ద్వారం దగ్గర నిలిచాడనే వార్త విన్నాడు కృష్ణుడు.
1: కృష్ణ హర్డ్ ద అరైవల్ ఆఫ్ కుచేరుడు.
0: పరుగెత్తిపోయాడు కృష్ణుడు.
1: కృష్ణ ర్యాన్ ఆల్ ద లాంగ్ డిస్టెన్స్.
0: కుచేరుని కౌగలించుకున్నాడు.
1: హి హగ్డ్ హిమ్.
0: ఓ మిత్రుడా, ఎంత కాలమైంది నిన్ను చూచి.
1: ఓ ఫ్రెండ్, ఇట్స్ లాంగ్ బ్యాక్.
0: ఎక్కడ ఉన్నావు, ఏ విధంగా ఉన్నావని పలుకరించడానికి ఒక కారణం రావాలి కదా.
1: He found a plea to talk to him what happened to you all these days.
0: కలుగుని కష్టమయ్యే ఈ దైవత్వం అనేటువంటి జ్ఞాపకం వస్తుంది.
1: It's only in times of difficulties we'll think of God.
0: దీనికి ఒక చిన్న దృష్టాంతరము.
1: A small example, illustrations.
0: 13 సంవత్సరములను కూడా అరణ్యవాసం జరిగిన తర్వాత పాండవులు ఇంటికి వచ్చారు.
1: Completing the 13 years period of exile, పాండవులు
0: వచ్చారు. ఆనందంతో కుంతీదేవి కృష్ణునికి పోయి నమస్కారం చేసింది.
1: కుంతి paid her respects to Krishna because her sons could complete that period of 13 years of exile.
0: నీకు ఆనందమేనా, ఇంకా ఏం కావాలి కోరుకో నేను ఇస్తాను అన్నాడు కృష్ణుడు.
1: And Krishna said, are you happy? Whatever you want, I am ready to grant your boon.
0: Krishna, నాకేమీ అక్కర్లేదు.
1: She said, Krishna, I don't want any.
0: నీ యొక్క అండదండలు, నీ యొక్క ఆప్యాయత, నీ యొక్క ఆదర్శము, నీ యొక్క సమీపత్వము నాకు కావాలనుకుంటే నీవు నాకు నిరంతరము కష్టములనే ప్రసాదించమని.
1: If I am to have your proximity, if I am to enjoy your support, let me face all the tragedies and difficulties in life.
0: అడవిలో కూడా పడరాని బాధలు పట్టడం చేతనే, తినరాని తిండులు తినిచేట చేతనే, కందమూరాదులు పూజించటం చేతనే అనేక కష్టములు గురి అయ్యారు. ఆ కష్టముల్లో నీవు నిరంతరం కూడాను వారికి వెంట జంట ఇంట ఉండి కాపాడుతూ వచ్చావు.
1: Krishna, you supported us. You are always with us. You came to our rescue many a time. At a time when we suffered so many troubles and turmoils, difficulties there in the
0: forest.
1: If I am to enjoy this proximity, I am ready to face the problems and difficulties.
0: ఇది సత్యసాయి యొక్క చరిత్ర యందు ఒక చక్కని ఘట్టము ఎవరికి తెలియదు.
1: This had happened in the life of Bhagavan. No one knows this.
0: సమ్మర్ క్లాసులు జరుగుతుండేటువంటి ప్రతి సంవత్సరము.
1: ఎవ్రీ ఇయర్ వీ హావ్ సమ్మర్ క్లాసెస్.
0: బెంగళూరు లోపల కొత్తగా హాస్టల్ కల్పించాలి, పిల్లలు అధికమైపోతున్నారు, వాళ్లకు ఆధునికంగా తగినటువంటి అనుకూలాలు చేయాలని హాస్టల్ కట్టడానికి ప్రారంభించాము.
1: ఇట్ వాస్ డిసైడెడ్ టు కన్స్ట్రక్ట్ ఎ హాస్టల్ టు అకామిడేట్ ఇంక్రీజింగ్ స్ట్రెంగ్త్.
0: సంవత్సరం లోపల పిల్లలందరినీ తీసుకుని నేను ఊటీకి వెళ్లాను సమ్మర్ క్లాస్ జరపడానికి.
1: దట్ ఇయర్ భగవాన్ our students and he went to Ooty to conduct summer classes.
0: Summer classes Ooty lo chakkaga anni vidhala saukaryanga sadupayanga jariginayi.
1: There summer classes were held successfully there in Ooty.
0: Inka rendo dinam anta Bengaluru ki raavali.
1: And they had to return to Bangalore on the following day. Bhagwan told boys,
0: pillalu ఎట్టైన మీరు ఊటీకి వచ్చారు,
1: యూ హవ్ కమ్ టు ఊటీ ఎనీవే,
0: చూడటానికి ఒక విధమైనటువంటి కన్నులు కూడా ఉన్నాయి కదా,
1: అండ్ యూ హవ్ ఐస్ టు సీ,
0: సైట్ సీన్స్ అంతా కూడా మీరు చూడవలసి వస్తుంది.
1: You may have to go around for sightseeing.
0: Bhagavan yoga sthiti lopala ee yoka srushti enta vichitranga kanipistundo oka thuru meeru choochirandi ani pampincharu.
1: The creation, all the scenario around is so beautiful, better you go for sightseeing.
0: Maaku akkarle swami kuda raavali annaru, maa pillalu chaala mondi pillalu.
1: Our students are so determined that they wanted Bhagavan to follow them.
0: Swami meeru kuda raavali annaru.
1: Because of intense love they said, Swami, you should follow us.
0: Variki natcha cheppanu, nayana nenu ochindakante crowd anta vachi cheripothundi, akkada meeku em matram kuda sadupayam kuda undadu, drushyalu chuttaani kuda veelu kaadu, meere velli raandi annaru.
1: Bhagavan tried to convince them, if I also follow you there will be huge crowds, you'll not be able to see anything.
0: Pillaluku oka vidhamainatundi swartham anetundi untadi.
1: But the modern boys, they have selfishness anyway.
0: Swami kuda raavali lekapothe meem
1: They said, we are not prepared to go without you, Swami, they said.
0: సరే వెళ్ళండి అని బస్సులు అంతా అరేంజ్మెంట్ చేసి దొడ్డబెట్ట అనేటువంటిది ఒకటి ఉండాలి ఊటీ లోపల.
1: భగవాన్ అరేంజ్ బస్సెస్ ఫర్ ట్రాన్స్పోర్ట్ అండ్ దేర్ ఇస్ ఎ ప్లేస్ బై నేమ్ దొడ్డబెట్ట. దేర్
0: 8000 అడుగులు ఎత్తుగా ఉంటుంది.
1: ఇట్ ఈస్ సో హై 8000
0: ఫీట్. ఊటీ లోపల చాలా ఎత్తైన ప్రదేశము.
1: ఇట్ ఇస్ ద హైయెస్ట్ ఆల్టిట్యూడ్.
0: కాబట్టి దొడ్డబెట్టకంత మీరు వెళ్ళి రండి అన్నాను.
1: భగవాన్ సెడ్ బెటర్ యు గో టు దొడ్డబెట్ట.
0: సరే స్వామి రావాలి, అక్కడంతా ఫోటోలు తీసుకోవాలి, అవి ఇవి చాలా ఈ కాలం పిల్లల యొక్క అభిరుచులు అట్ట ఉంటాయి.
1: ద టేస్ట్ ఆఫ్ స్టూడెంట్స్, మోడర్న్ స్టూడెంట్స్, దే వాంట్ హావ్ ఇండివిడ్యువల్ ఫోటోగ్రాఫ్స్ విత్ భగవాన్.
0: మీరు అందరూ పోండి, మీరు బస్సులంతా దిగి అక్కడ ఫోటోస్ రెడీ అయ్యే లోపల నేను వస్తాను అన్నాను.
1: భగవాన్ సెడ్, ఆల్ బస్ ట్రాన్స్పోర్ట్ అరేంజ్మెంట్స్ ఆర్ మేడ్, యూ బీ దేర్ రెడీ, ఐ విల్ కమ్ దేర్.
0: వారంతా పోయిన తర్వాత ఒక అరగంటకు నేను నందనవనం వచ్చి దొడ్డ బెట్టకు పోతున్నాను.
1: ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ భగవాన్ స్టార్టెడ్ దేర్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ నందన.
0: ఎవరో ఇద్దరు పాపం యువకులు,
1: టూ యంగ్స్టర్స్,
0: నందనవనంకు పోయి స్వామిని చూడాలని పోయారు.
1: దే కేమ్ టు నందనవన టు సీ స్వామి.
0: అక్కడ నందనవనంలో లేడు, దొట్ట బెట్టకు పోయాడు స్వామి అన్నారు.
1: దేర్ ది టూ యంగ్స్టర్స్ కేమ్ టు నో దట్ భగవాన్ లెఫ్ట్.
0: మోటార్ సైకిల్ పైన ఒకే స్పీడ్ గా వస్తున్న స్వామిని చూడాలి, స్వామిని చూడాలి, స్వామిని చూడాలి.
1: దే స్టార్టెడ్ ప్రొసీడింగ్ ఆన్ మోటార్ వెహికల్స్ టు సీ స్వామి.
0: ఈ విధంగా స్పీడ్ గా వస్తున్నారు
1: వెనక. హై స్పీడ్.
0: ఎవరు ఈ విధంగా వస్తున్నారు ఈ పిల్లలు?
1: హూ ఆర్ దీస్ బాయ్స్ ఫాలోయింగ్ మీ
0: అనుకునేటప్పటికీ కొంతమంది చెప్పారు, కాదు ఎవరో రౌడీ పిల్లలు ఉన్నారు.
1: Somebody said after all that some rowdies.
0: కాదు కాదు, తెలియకుండా అట్లా చెప్పకూడదు, వారు స్వామి దర్శనం కోసం వస్తున్నారు అన్నాను.
1: Don't say like that without knowing the truth. They are coming to see me.
0: ఒక టర్నింగ్ దగ్గరికి వెళ్ళేటప్పటికీ వాళ్ళు నా కారు సైడ్ కి వచ్చి నన్ను చూడాలని చెప్పిన ఆశచేత స్పీడ్ గా దగ్గరకు వచ్చేసారు.
1: There is one turning point. These two boys on motorcycles, they came at high speed.
0: Motorcycle padipoyindi.
1: When they just approached the turning point, the motorcycles fell.
0: ఇద్దరు పిల్లలు కూడా మోటార్సైకిల్ పై నుంచి పడిపోయారు.
1: The two boys fell down.
0: తక్షణమే నేను కారు ఆపి
1: భగవాన్ స్టాప్ హిస్ కార్.
0: వారి దగ్గరికి పోయి
1: భగవాన్ వెంట్ క్లోజ్
0: వారికి అయినటువంటి మట్టినంతా తుడిచి
1: హి వైప్డ్ అవుట్ ఆల్ ద
0: డస్ట్. ఏమైనా దెబ్బ తగిలిందా? ఎందుకోసం ఇంత స్పీడ్ గా వచ్చారు? ఈ విధంగా రాకూడదు, చూడాలనుకుంటే నీవు నందనవనం రావచ్చును కానీ అని వాళ్ళకి చెప్పవలసిన బోధనంతా చెప్పి వారితో సమాధానం చేసి నా కారులో ఉన్నటువంటి రెండు కమలా పండ్లు వాళ్ళకి ఒలిచి వాళ్ళకి ఇచ్చి దాహం తీర్చుకోండి అని చెప్పాను.
1: Bhagavan came there softly and wiped out all the dust over there. Told them, it's not the way to follow me like this at a high speed. You should not have done it, he said.
0: అప్పుడు ఆ పిల్లలు ఇద్దరు చెప్తున్నారు,
1: అండ్ ఆఫర్ దెమ్ టు
0: కాలేజీ పిల్లలు,
1: ది టూ బాయ్స్ ఆర్ కాలేజ్
0: స్వామి స్వామి దర్శనం.
1: భగవాన్ స్టాప్ హిస్ కార్.
0: నేను వారి దగ్గరికి పోయి
1: భగవాన్ వెంట్ క్లోజ్
0: వారికి అయినటువంటి మట్టినంతా తుడిచి
1: హి వైప్డ్ అవుట్ ఆల్ ద
0: డస్ట్. నాయన ఏమైనా దెబ్బ తగిలిందా? ఎందుకోసం ఇంత స్పీడ్ గా వచ్చారు? ఈ విధంగా రాకూడదు, చూడాలనుకుంటే నీవు నందనవనం రావచ్చు.

0: నుంచి పడిపోవడం చేతనే దర్శనమే కాదు, సంభాషణమే కాదు, స్పర్శమే కాదు, ప్రసాదం కూడా మాకు లభించిపోయింది.
1: The boys immediately said, Bhagavan, because of this difficulty, because of this accident, because we fell down from the motorcycles, we could see you, we could touch you, we could speak to you, we could receive prasadam.
0: మా దగ్గరికి వచ్చి మా తలని మీరి మా వీపులంతా నిమిరి ఎక్కడ దెబ్బ తగిలింది ఏమిటని ఇంత ఆప్యాయంగా పలకరించే వారు ఎవరున్నారు లోకములో?
1: Without this, had not this accident happened, you would not have caressed and fondled us.
0: కనుక స్వామి, మీ దర్శనాన్ని మేము ఆశించాము, శ్రద్ధతో మేము వచ్చాము.
1: We wanted to see you, we came in all earnest.
0: Darshana sparshana sambhashana moodu jarigipoyinayi maaku.
1: We could see you, we could touch you, we could converse with you.
0: Kanaka ee moodu labhyamayyetundi ee rakamaina kashtamulu maaku ichina santoshame moodu maaku anugrahinchandi
1: anna. If we are to have this triple benefit, we are ready for any accident, for any difficulty.
0: Ee kunti korinatundi.
1: This is the prayer of Kunti.
0: Ee kashtallo bhagavantudu anta aapyayanga chuchenta sukhallo chudadu.
1: Naturally you will think of God and God will think of you with all affection in times of
0: difficulty. కానీ సుఖములో కూడా చూచేటువంటి అవకాశాలు ఉంటున్నాయి.
1: Of course there is scope in times of pleasure.
0: కనుక భగవంతుని యొక్క చూపులకు కష్టమే సుఖమే అనేటువంటిది కాదు.
1: From the God stand point of view there is nothing like pleasure and pain.
0: ఆ కుచేలుడు పోయాడు.
1: Kuchela went there.
0: ఆ యొక్క భవనంలో చేరాడు.
1: There he entered the
0: palace. అడగవలసింది ఏదో అడగనే లేదు.
1: He has not asked what he really wanted.
0: మనసరిగిన మానవులకు అడగవలసిన అక్కర్లేదు.
1: The one who knows your mind, you don't need to ask him.
0: తిరిగి అంతా భోజనం ఇదంతా పెట్టి విశ్రాంతి అయిన తర్వాత కుచేలా నీవు ఇంక నీ ఇంటికి వెళ్ళు అని ఒక విధమైనటువంటి పల్లకీనిచ్చి పంపించాడు.
1: The food is served and he was asked to take rest for some time and then he was asked to go in a palanquin.
0: కొంత దూరం వచ్చిన తర్వాత అయ్యో ఎంతని మూర్ఖుణ్ణి నేను, నా పిల్లలు ఏ విధమైనటువంటి ఆహారము లేకుండా అవస్థలు పడుతున్నారు, నేనేనో పంచపక్ష ప్రమాణాలంతా భుజించాను, కృష్ణుణ్ణి అడగలేకపోయానే అని పాపం చింతించాడు.
1: As he was returning, traveling to some distance, on his return journey he started feeling like this, what happened to my children, what is, they are facing all problems.
0: Goppa bhavanam erpadipoyindi.
1: By the time he reached the spot he could
0: see
1: her
0: sarvalankara sutralaipoyi anni aabharanalu dharinchindi.
1: He saw his wife with full of jewels.
0: Pedda rani vale vachindi itani sanmanichadaniki.
1: Wife came there to receive him like a queen.
0: Chuchadu ee evaro Sri Lakshmino lekapothe na bharyana ani sandehinchadu.
1: And Kuchela doubted, is she the queen or my wife?
0: ఆమె దగ్గరకు వచ్చి
1: and she came close to him.
0: నాథ, కృష్ణుడు ఏమన్నాడు?
1: She went on asking, what did Krishna say?
0: ఇతనికి ఏమీ తోచలేదు.
1: Well, he couldn't say anything.
0: సతీ,

0: హ్యావింగ్ కమ్ టు నో ఆఫ్ మై అరైవల్ హి హస్ సెంట్ హిస్ అటెండెంట్స్ టు
1: రిసీవ్ మీ దేర్.
0: ద మోమెంట్ హి కేమ్ టు నో మై అరైవల్
1: ద్వారపాలుల చేత ఆజ్ఞయం పే
0: హ్యావింగ్ కమ్ టు నో మై అరైవల్ హి సెంట్ టు రిసీవ్ మీ
1: దిక్కున గద్దె దిగి నగుమోము తోడ నన్ను అండజేర్చే.
0: ద మూమెంట్ హి సా మీ హి గాట్ డౌన్ ఫ్రమ్ హిస్ థ్రోన్ అండ్ హి హగ్డ్ మీ
1: మోనరించి మోము వాచినట్టు ఎగ దిగ చూచి కౌటన్ బిగుచుకొని
0: హీ స్టార్టెడ్ స్టేరింగ్ ఎట్ మీ ఫ్రమ్ టాప్ టు టో.
1: దేవి ఏమందు అతని దీనపరత.
0: వాట్ ఎమ్ ఐ టు సే అబౌట్ హిస్ కంపాషన్.
1: ప్రేమయే తాను తానే ప్రేమ.
0: హీజ్ లవ్ హీజ్ పర్సోనిఫైడ్.
1: పేద కుచేలుని అటుకులు తిని పిటికెడు తిని బహుళ భాగ్యంబు నొసంగు వారు కలరే.
0: ఇస్ దేర్ ఎనీ వన్ ఇన్ దిస్ వరల్డ్ హూ గివ్ యూ ఆల్ ద ప్లెంటీ అండ్ ప్రాస్పెరిటీ?
1: ఎవరిస్తారు
0: టేకింగ్ ఫిస్ట్ ఫుల్ ఆఫ్ వీట్ అండ్ రైస్?
1: పిటికెడు అటుకులు తినేసి ఇంత భాగ్యాన్ని ఇస్తున్నాడా భగవంతుడు? ఆహా, ఇటువంటి భగవంతుని యొక్క శక్తిని ఎంత నేను గుర్తించుకోలేకపోయాను, ఎంత మూర్ఖుడను, ఎన్ని విధమైన అజ్ఞానం నేను అని తనను తాను నిందించుకొని ఆ గృహమునంతా చూచి కృష్ణా ఇది అంతా నీ ప్రసాదమే అనుకున్నాడు.
0: కుచేల స్టార్టెడ్ బ్లేమింగ్ హింసెల్ఫ్. ఇస్ దేర్ ఎనీబడి హూ విల్ గివ్ యూ సో మచ్ ప్లెంటీ అండ్ ప్రాస్పెరిటీ ఆల్ ద రిచెస్ ఇన్ దిస్ వరల్డ్?
1: హృదయపూర్వకంగా భగవంతుని ప్రేమించినటువంటి వానికి ఎట్టి కొరత కూడా ఉండదు.
0: ఇట్ ఇంటెన్స్ లవ్ హోల్ హార్టెడ్లీ దేర్ విల్ బి నో డెత్ ఆర్ షార్టేజ్ ఇన్ దిస్ వరల్డ్.
1: నమ్మక చెడిన వారలున్నారు కానీ నమ్మి చెడినట్టి వారు ఒక లేరు లేరు లేరు.
0: There are people who have ruined themselves for the lack of love. Having full faith, there are
1: many
0: who suffer. Kani
1: durastavachattu nammakunda chedipothunnaru chaala mandi.
0: But unfortunately many ruin themselves.
1: Aa chedipothunnaru kuda ettadanti.
0: They have no faith.
1: Chaala pedda parvathu.

0: కింద పడిపోయినట్టుగా అయిపోతున్నారు.
1: బికాస్ దే హావ్ నో ఫెయిత్ దే ఫాల్ డౌన్ ఫ్రమ్ ద మౌంటెన్ టాప్.
0: అతపతనమైపోతున్నారు.
1: దే రూయిన్ దెంసెల్వ్స్ టోటలీ.
0: కానీ నమ్మినటువంటి వారు పాతాళ లోకము నుంచి కూడాను వైకుంఠానికి తీసుకుని పోతున్నాడు.
1: దోస్ విత్ ఫుల్ ఫెయిత్ రైట్ ఫ్రమ్ ద బాటమ్ దే రైజ్ టు ద వెరీ హెవెన్ ఇట్సెల్ఫ్.
0: కనుకనే నమ్మకం చాలా ప్రధానము.
1: దెర్ఫోర్ ఫెయిత్ ఇస్ వెరీ ఎసెన్షియల్.
0: విశ్వాసం, ఫెయిత్, ఫెయిత్, ఫెయిత్,
1: ఫెయిత్ అండ్ ఫెయిత్, ఫెయిత్ అలోన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: కనుక దీనిని ఒక ప్రేమతోనే మనం సాధించాలి.
1: దిస్ యు కెన్ అచీవ్ త్రూ లవ్.
0: దృశ్యమంతా దృక్కైపోతుంది.
1: ఆల్ ద సీన్ విల్ బికమ్ ద విజన్.
0: కనుక ఈ దృశ్యమంతా కూడా దృక్కు నుంచి వచ్చినటువంటిది.
1: అండ్ ఆల్ ద సినారియో యు ఫైండ్ బికాజ్ అవుట్ ఆఫ్ యువర్ ఓన్ విజన్.
0: కనుక ఆ ప్రేమ చేతనే సాధించండి.
1: అండ్ యు కెన్ అచీవ్ ఎనీథింగ్ త్రూ లవ్.
0: గడిచిన 4 దినములు కూడాను పల్లెల ప్రజలు వచ్చి, ఆంధ్ర పల్లెల ప్రజలు వచ్చి ఇదంతా కూడా ఒక విధమైనటువంటి ఒక వైకుంఠంగా అనుభవించుకుంటూ పోయారు.
1: Villages from all over the state of Andhra Pradesh came to this center and enjoyed this place for the
0: Chala
1: last 4 days.
0: Chala amayakulu
1: palle lavaru. Heaven, the villagers are innocent.
0: Varantakudunu pavitramaina hrudayam kalavaru.
1: They are sacred hearted.
0: Oka drudamainaatundi vishwasam kalavaru.
1: They have strong faith.
0: Bharatiya samskruti anetundi inka pallali ende anto into untundali.
1: The culture of Bharat is preserved there in villages.
0: Nijamga varu padinaatundi aanandamu enta aanandamu ittidi attideni evaru varninchaleru.
1: Their joy in the state of bliss is beyond all
0: known bhakti
1: measure. That is true devotion.
0: Ee aandralo nunchi vachinaatundi yokka ee prajala yokka aanandamu andari hrudayalu kudanu tariginchi kadalinchi medirinchipoyinayi.
1: The bliss enjoyed by the people of Andhra Pradesh melted the hearts of everybody.
0: Kanukane varu nirantarakunnu sukshemanga aanandanga divyamainatundi margam lopala daivatvani anubhavistarani nenu aashistu aashirvadistu nenu viramistunnanu.
1: Bhagavan blesses all those that have come to this place from villages. Let they be happy. Let they be blissful. Let they be spiritual throughout their lifetime. Blessing you all, Bhagavan brings his discourse to a close.

0: డ్యూరింగ్ ది మంత్స్ ఆఫ్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ 1984, సత్యసాయి కృష్ణ డెలివర్డ్ ది ఎసెన్స్ ఆఫ్ హిస్ డివైన్ సాంగ్ భగవద్గీత ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 34 డిస్కోర్సెస్. రేడియో సాయి బ్రింగ్స్ యు నౌ ద థర్డ్ డిస్కోర్స్ ఆన్ గీతా భగవాన్ డెలివర్డ్ ఆన్ 4th August 1984. ఇన్ దిస్ డిస్కోర్స్ భగవాన్ గిఫ్ట్స్ అస్ ద ఎసెన్స్ ఆఫ్ భక్తి యోగా, ద 12th చాప్టర్ ఆన్ డివోషన్. What could be a greater fortune than to hear from the Lord himself how to love him? Sri Bhagavan Vacha.
1: Bhaktiman me priyo naraha idi bhagavat vani bhaktiman భక్తి కలిగిన వాడు మే నాకు ప్రియో నరః అట్టివాడే నాకు ఇష్టుడు. అనగా భక్తి కలిగినటువంటి వాడే నాకు ఇష్టుడు అని దీని యొక్క అంతరార్థం.
2: ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ భక్తిమాన్ మే ప్రియో నరః ఈజ్ ద వన్ హూ హ్యావ్ డివోషన్ ఫర్ మీ is dear to me.
1: ప్రపంచములో మానవుడు అనేక విధములైనటువంటి ఫలములను స్వీకరిస్తున్నాడు.
2: In the world, man has been reaping different types of fruits.
1: ధన కనక వస్తు వాహనాదులను ఆర్జిస్తున్నాడు.
2: He is earning wealth, gold and properties.
1: గౌరవ ప్రతిష్ట పదవులను కూడాను పొందగలుగుతున్నాడు.
2: He has been honored position and prestige.
1: ఇవన్నీ కూడాను క్షణభంగురములు అనేటువంటి సత్యాన్ని 18వ అధ్యాయమైన భక్తి యోగమునందు నిరూపిస్తూ వచ్చింది భగవద్గీత.
2: Bhagavad-gita has been proving in Bhakti-yoga, the 12th chapter, that all these things, worldly attainments, wealth, etc., are transient.
1: Prapanchamulo manamu pontavarasatvantadi mohogyalamayanatvanti sahityamayanatvanti sarasahitamayanatvanti అమూల్యమైనటువంటి వజ్రము భగవత్ ప్రీతి. అయితే ఇట్టి ప్రేమ మనకు ఏ మార్గమునందు లభిస్తుంది, అనుసరించాలి అని యోచించాలి.
2: Then we have to think, how to acquire this love of God? What is the path to be taken? What way to be followed to achieve this love of God?
1: క్షేత్రమును పరిశుద్ధము చేయక విత్తులు నాటినప్పుడు పంటలు పండవు.
2: Without cleansing the field and preparing the field, if you sow the seed, you will not get crop.
1: అదే విధముగానే హృదయ క్షేత్రమునందు అహంకారం అనేటువంటి ఈ దుష్ట సంబంధమైన విషయములను దూరము గావించినప్పుడే ఆత్మానందం అనేటువంటి పంట మనకు లభిస్తుంది.
2: In the same
1: దీనిని భగవద్గీత యందు దేహాభిమానమును దూరం గావించుకోవాలి అని బోధిస్తూ వచ్చింది భక్తి యోగం.
2: The same thing is taught in Bhagavad-gita in the chapter Bhakti Yoga that the attachment to the body will have to be removed.
1: మానవుడు భగవంతుణ్ణి ప్రేమించినట్టుగా భావించుచున్నాడు కాని తద్వారా లభించేటువంటి ఫలితము శూన్యం.
2: Man has been imagining that he is loving God, but with mere thoughts like that, the results would be nil.
1: Bhagavantudu nannu premistunnada leda aneetundi vishayamu pradhanamaina lakshyam.
2: The most important thing to be kept in view is to find out whether God is loving me or not.
1: Neevu bhagavantunni preminchinanu bhagavantudu ninnu preminchakundina phalitam shunyam.
2: ఈవెన్ ఇఫ్ యు లవ్ గాడ్, ఇఫ్ గాడ్ డస్ నాట్ లవ్ యూ, ది రిజల్ట్ ఈస్ నిల్.
1: అయితే భగవంతుని ప్రేమను పొందేటువంటి మార్గం ఏమిటి?
2: ఇన్ దట్ కేస్ వాట్ ఈస్ ది వే టు ఎర్న్ ద లవ్ ఆఫ్ గాడ్?
1: సంతుష్ట సతతం అని చెప్పింది భక్తి యోగం.
2: భక్తి యోగం హ్యాస్ డిస్క్రైబ్డ్ యాజ్ కంటెంట్మెంట్ అండ్ టు బి ఆల్వేస్ ఇన్ యోగా ఆర్ యూనియన్ విత్ గాడ్.
1: దృఢ నిశ్చయ అని కూడా బోధించింది.
2: ఇట్ ఇస్ ఆల్సో టాట్ స్టెడీనెస్, స్టడీ రిజాల్వ్.
1: సంతుష్ట సతతం, నిరంతరము కూడాను తృప్తుడై ఉంటుండాలి, సంతృప్తుడై ఉంటుండాలి.
2: సంతుష్ట సతతం మీన్స్ దట్ వన్ షుడ్ బి ఆల్వేస్ కంటెంటెడ్.
1: తృప్తి వేరు, సంతృప్తి వేరు.
2: దేర్ ఇస్ ఏ లిటిల్ డిఫరెన్స్ బిట్వీన్ తృప్తి అండ్ సంతృప్తి.
1: సంగీతము, సమ్యక్ కీర్తనం, కీర్తనం అనేటువంటి యొక్క తత్వంలో కొంత వ్యత్యాసం మనకు గోచరిస్తుంది. కీర్తనం సంకీర్తనం, సమ్యక్ కీర్తనం ఇది సంకీర్తనం అని. అనగా కీర్తనం పాడటంలో కేవలము పెదవుల నుండి, గొంతు నుండి ఈ యొక్క వాక్యములు వెలువడవచ్చు.
2: టు అండర్స్టాండ్ దిస్ వీ కెన్ టేక్ ది ఇల్లస్ట్రేషన్ ఆఫ్ సంగీత అండ్ గీతం. కీర్తనం, సంకీర్తనం అండ్ కీర్తనం. కీర్తనం ఆర్ మ్యూజిక్ కమ్స్ ఓన్లీ ఫ్రమ్ ద లిప్స్, వేర్ సంకీర్తనం ఈజ్ అన్ ఇంటెగ్రల్ మ్యూజిక్ కమింగ్ ఫ్రమ్ ద కోర్ ఆఫ్ ద హార్ట్.
1: సంకీర్తనం అనేటువంటిది హృదయము నుండి కరిగి గదని స్వేచ్ఛతో ఆనందముతో భయభ్రాంతులు లేకుండా గావించినటువంటి దీనిని సంకీర్తనం అని చెబుతూ వచ్చారు.
2: సంకీర్తనం మేబి డిస్క్రైబ్డ్ యాజ్ దట్ మ్యూజిక్ విచ్ కమ్స్ ఫ్రమ్ ద కోర్ ఆఫ్ ద హార్ట్ వితౌట్ ఎనీ సెన్స్ ఆఫ్ ఫియర్, స్పాంటేనియస్లీ, ఫ్రీలీ అండ్ విత్ అ లాట్ ఆఫ్ జాయ్.
1: అదే విధముగానే తృప్తి, సంతృప్తి. తృప్తి అనేటువంటిది తాత్కాలికమైనటువంటి లౌకిక వ్యవహారములకు సంబంధించినటువంటిది తృప్తి.
2: ఇన్ ది సేమ్ వే ద డిఫరెన్స్ బిట్వీన్ తృప్తి అండ్ సంతృప్తి.
1: ఇది వ్యావహారిక సంబంధమైనటువంటి జగత్తునకు సంబంధించినటువంటిది.
2: తృప్తి రెఫర్స్ టు ద సాటిస్ఫాక్షన్ డిరైవ్ ఫ్రమ్ ది వరల్డ్.
1: ఇది ప్రాపంచిక సంబంధమైనటువంటి యొక్క ప్రవృత్తి.
2: దిస్ ఈజ్ విత్ రెఫరెన్స్ టు ది వరల్డ్, అపరెంట్ వరల్డ్ ఆఫ్ సచ్.
1: సంకీర్తనం అన్నట్టుగా ఏ విధంగా చెప్పారు, అదే విధంగానే సంతృప్తి కూడాను ఇది కేవలం హృదయ స్థాయి నుండి శాశ్వతమైనటువంటిది గాను, సత్యమైనటువంటిది గాను, పరమైనటువంటిది గాను, నివృత్తికి సంబంధించినటువంటిది గాను గోచరిస్తుంది సంతృప్తి.
2: ఇన్ ది సేమ్ వే లైక్ సంకీర్తన సంతృప్తి ఆల్సో కమ్స్ ఫ్రమ్ ద హార్ట్. ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ట్రూత్, ఇట్ ఈస్ పర్మనెంట్, ఇట్ ఈస్ విత్ రెఫరెన్స్ టు నివృత్తి అండ్ డిటాచ్మెంట్.
1: సంతృప్తికి మార్పు లేదు.
2: ఫర్ ది సంతృప్తి దెర్ ఇస్ నో చేంజ్,
1: లేక కూర్పు లేదు.
2: దెర్ ఇస్ నథింగ్ బై వే అడిషన్ టు ఇట్.
1: మార్పు కూర్పు లేనటువంటి యొక్క నిత్యత్వంతో కూడినటువంటిది సంతృప్తి.
2: సంతృప్తి ఇస్ వన్ విచ్ డస్ నాట్ అండర్గో ఎ చేంజ్, ఫర్ టు విచ్ దెర్ ఇస్ నో అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్.
1: కనుక భక్తుడైనటువంటి వాడు లౌకిక సంబంధమైనటువంటి యొక్క ఫలమునకు కానీ లేక ఫల విరుద్ధములకు కానీ ఏమాత్రము చింతించక స్థిరత్వమైనటువంటి యొక్క మనస్తత్వమును అభివృద్ధి పరచుకోవాలని దీని యొక్క అంతరార్థం.
2: ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్ ఇస్ దట్ ఏ డివోటీ షుడ్ నాట్ బి క్యారీడ్ అవే ఆర్ అటాచ్ ఎనీ ఇంపార్టెన్స్ టు ద వరల్డ్లీ థింగ్, బట్ హీ హ్యాస్ టు స్టడీ హిస్ మైండ్ అండ్ డెవలప్ స్టడీనెస్ ఆఫ్ ద మైండ్.
1: జయాపజయములకు లొంగక, మానాభిమానములకు కొంగక, సుఖ దుఃఖములకు కొంగక, ఈ మానవత్వమైనటువంటిది సమత్వంతో భావించుకునేటువంటి యొక్క తత్వములకి సంతృప్తి అనేటువంటి యొక్క పదమునకు అర్థము.
2: సంతృప్తి రెఫర్స్ టు ద ఈక్వానిమిటీ ఆఫ్ ది మైండ్, ఈక్వల్ మైండెడ్నెస్, విచ్ ఈస్ ది సేమ్ వెదర్ దెర్ ఇస్ విక్టరీ ఆర్ డిఫీట్, వెదర్ దెర్ ఇస్ ప్రాఫిట్ ఆర్ లాస్, వెదర్ దెర్ ఇస్ జాయ్ ఆర్ సారో.
1: కనుకని భక్తి అనగా ఎట్టి మార్పును చెందనటువంటిది, ఎట్టి కూర్పును కలగనటువంటిది, అది నిశ్చలమై నిర్మలమై ఉండేటువంటి యొక్క ప్రేమ తత్వములకే సంతృప్తి అని కూడా భావించవచ్చు.
2: దేర్ఫోర్ డివోషన్ ఆర్ సంతృప్తి రెఫర్స్ టు స్టడీ ఫీలింగ్ ఆఫ్ లవ్ అండ్ సాటిస్ఫాక్షన్ రదర్ దాన్ థింగ్స్ విచ్ చేంజ్ విచ్ విల్ బి అండర్ గోయింగ్ విత్ సమ్
1: భగవంతుడు ఏది అనుగ్రహించినా ఏది ప్రసాదించినా తన యొక్క ప్రేమ ప్రసాదంగానే భావించుకుని తృప్తి నొందాలి.
2: A devotee has to accept whatever is given by God with a lot of satisfaction, thinking that it is a gift of love given for his own good.
1: ఇది ఇట్టి సమసావములు కలిగి ఇట్టి సమస్తము చేత ప్రవర్తింపచేసేటువంటి ఒక చిత్తమునకే సంతృప్తి అని కూడా చెప్పవచ్చు.
2: దట్ పర్టికులర్ హార్ట్ విచ్ ఇట్ రీడ్స్ విత్ ఈక్వల్ మైండెడ్నెస్ ఆల్ దీస్ థింగ్స్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ హావింగ్ సంతృప్తి.
1: దృఢ నిశ్చయ, ఇది ఒక విధమైనటువంటి దృఢమైనటువంటి స్థిరమైనటువంటిదిగాను నిశ్చలమైనటువంటిదిగాను ఉంటుండాలి.
2: దృఢ నిశ్చయ ఇట్ రిఫర్స్ టు ఫర్మ్ రిజాల్వ్.
1: ధైర్య సాహసములు దృఢశక్తులు మానవులకు సహజంగానే ఉంటుంటాయి.
2: ఇట్ ఈస్ నేచురల్ ఫర్ ఎ మ్యాన్ టు హ్యావ్ స్టెడీనెస్ అండ్ ఫర్మ్నెస్ కరేజ్.
1: ఈ దృఢత్వమును ఈ ధైర్య సాహసమును అనేక విధములైనటువంటి మార్గములలో దీనిని అనుభవిస్తుంటాడు జీవుడు.
2: ఏ లివింగ్ బీయింగ్ విల్ బి ఎంజాయింగ్ ది స్టెడీనెస్ ఫర్మ్నెస్ అండ్ రిజాల్వ్ ఇన్ ఎ డిఫరెంట్ వే ఇన్ ద లైఫ్.
1: ఇట్టి దృఢమైనటువంటి ధైర్య సాహసమును కొంతమంది మేరు పర్వతం ఎక్కేటువంటి విషయంలో మహాధీరుడై ఉంటుంటారు.
2: సమ్ పీపుల్ విల్ బి యూజింగ్ దిస్ ఫర్మ్నెస్ resolve and steadiness in climbing the mountains.
1: Itti dhaitya sahasamulu dhuda shakti kudanu anantamainatundi samudramulo daatetundi idetundi vishayamulo kudanu sthirachittulai untaru.
2: The same courage and adventure may be used by some people in crossing the ocean.
1: Mari kondaru bhayankaramainatundi bhikararanyamulo prayanam chesetundi teerulai untaru.
2: Some people will be using this courage in traversing in the wild forest.
1: Daya dakshinyam lekunda itarulu himsinchi danavunu probu chesukuneetundi vishayamlo daitya saha drudha shaktulu kaligi kontha mandi pravartistuntaru.
2: Some people will be using these things and behaving in almost a mindless fashion in earning their properties and in earning wealth and making profit.
1: Manavattamuni maraki daivattamunu visvarinchi kevalamu ఒక దానవత్వంగా ప్రవర్తించి క్రూరత్వంలో ప్రవర్తించేటువంటి ఒక ధీరత్వం కలిగినటువంటి వారు మరికొందరు ఉంటారు.
2: సమ్ పీపుల్ విల్ బి కరేజియస్ ఇన్ బీయింగ్ ఆల్మోస్ట్ మర్సిలెస్ లివింగ్ క్వాలిటీస్ ఆఫ్ హ్యూమానిటీ అండ్ డివినిటీ అండ్ ఆల్మోస్ట్ అక్వైరింగ్ ది ఫీచర్స్ ఆఫ్
1: ధీరత్వమును దృఢత్వమును మంచిగాను ఉపయోగించుకోవచ్చును చెడ్డగాను ఉపయోగించుకోవచ్చు.
2: ది ఫర్మ్నెస్ అండ్ రిజాల్వ్ మే బి యూజ్ ఎయిదర్ ఫర్ గుడ్ ఆర్ ఫర్ బ్యాడ్.
1: వాల్మీకి రత్నకారుడుగా ఉండినప్పుడు తన యొక్క దైత్య సాహస దృఢశక్తులన్నింటి కూడాను దుర్మార్గములో ప్రవేశపెట్టాడు.
2: వెన్ వాల్మీకి వాజ్ రత్నాకర హీ వాజ్ యూజింగ్ ఆల్ హిస్ పవర్ ప్రోస్ కరేజ్ ఎట్సెట్రా ఇన్ ఎ బ్యాడ్ వే.
1: సప్తఋషుల యొక్క సంపర్కము చేత వారి ప్రబోధల చేత తన యొక్క ధైర్యమును సాహసమును దృఢశక్తిని కూడాను పవిత్రమైనటువంటి రామనామములో ప్రవేశపెట్టాడు.
2: బై ది అసోసియేషన్ ఆఫ్ సప్తర్షిస్ అండ్ బై లిసనింగ్ టు దర్ ప్రీచింగ్ హీ హాస్ బీన్ ఏబుల్ టు చేంజ్ హిస్ రిజాల్వ్ ఎట్సెట్రా టువర్డ్స్ గుడ్. అండ్ హీ యూజ్ ఇట్ ఇన్ ది నేమ్ ఆఫ్ రిపీటింగ్.
1: అనుకనే వాల్మీకి రామాయణమునకు దాతగాను ఒక విధమైనటువంటి యొక్క కర్తగాను రూపొందుతూ వచ్చాడు.
2: దట్ ఈస్ హౌ వాల్మీకి బికమ్ ది ఆథర్ ఆఫ్ రామాయణం.
1: కనుకనే మానవుని యొక్క దృఢశక్తి అనేటువంటిది కేవలం లౌకికమైనటువంటి ప్రాపంచిక సంబంధమైనటువంటి వ్యావహారిక సంబంధమైనటువంటి విషయం నందు ప్రవేశపెట్టుట కంటే ఇంద్రియ నిగ్రహమునందు కూడాను దైవాపేక్ష ఎందు కూడాను దివ్యమైనటువంటి యొక్క ప్రపంచ మార్గమునందు కూడాను ఈ ధైర్య సాహస ధీరత్వమును ప్రవేశపెట్టడం సార్థకమవుతుంది.
2: మ్యాన్ షుడ్ నాట్ యూజ్ హిస్ స్టెడీనెస్ అండ్ ఫర్మ్నెస్ ఇన్ డూయింగ్ బ్యాడ్ థింగ్స్ ఆర్ ఇన్ వర్ల్డ్లీ థింగ్స్. But on the other hand, you should use them in acquiring the grace of God.
1: Indulo manavattamunandu oka vidhamainatundi visishtata roopandimpa chestundi.
2: This brings about a sort of uniqueness in man.
1: Kanukane sagunopasana nirgunopasana gurinchi ee yokka bhakti yogamu adhikanga bodhistu vivaristu vachindi.
2: Therefore, this Bhakti Yoga has described at length సగుణోపాసన అండ్ నిర్గుణోపాసన, వర్షిప్ విత్ అట్రిబ్యూట్స్ అండ్ అట్రిబ్యూట్స్.
1: ఈ సగుణ నిర్గుణోపాసములు కాని, సాకార నిరూపారములు కాని, నిరాకారములు కాని, ఏది ఉత్తమమైనటువంటిది, ఏది సాధకులకు అక్కడ కానటువంటిది అనేటువంటి విషయాన్ని భగవద్గీతనే బోధిస్తూ వచ్చింది.
2: భగవద్గీత హెస్ టాట్ బిట్వీన్ సగుణోపాసన నిర్గుణోపాసన అండ్ సాకార నిరాకార, విచ్ ఈస్ బెటర్ అండ్ విచ్ ఈస్ ఈజీ, విచ్ ఈస్ సేఫ్ ఫార్ ది డివోటీస్.
1: సగుణ నిర్గుణములే లేక, సగుణ సాకారములే లేక, నిర్గుణ నిరాకారములు మనం పొందలేము.
2: వితౌట్ గోయింగ్ త్రూ ది అట్రిబ్యూట్ ఫార్మ్ ఆర్ విత్ అట్రిబ్యూట్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు గో టు నిర్గుణ అండ్ నిరాకారం.
1: దేహాభిమానము ఉండినంత వరకు, దేహభ్రాంతి ఉండినంత వరకు, దేహాతీతమైనటువంటి నిర్గుణత్వాన్ని కాని, నిరాకార తత్వాన్ని కాని మానవుడు ఏమాత్రం కూడా అనుభవించలేడు.
2: సో లాంగ్ యాజ్ మ్యాన్ హ్యాస్ అటాచ్మెంట్ టు ది బాడీ అండ్ బాడీ కాన్షియస్నెస్, హీ వుడ్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ అండ్ గో టు నిర్గుణ అండ్
1: సాధకునకు దేహాభిమానము, లోకాభిమానము, ఈ అభిమానములు సంపూర్ణంగా తొలగించినప్పుడే, తొలగినప్పుడే ఈ నిర్గుణ నిరాకార బ్రహ్మతత్వాన్ని కొంతవరకు సాధించడానికి అర్హుడవుతాడు.
2: మ్యాన్ వుడ్ గెట్ ది నెసరీ క్వాలిఫికేషన్ టు రీచ్ ఆర్ టు వర్షిప్ నిర్గుణ నిరాకార ఓన్లీ ఆఫ్టర్ హీ హాజ్ ఓవర్కమ్ అటాచ్మెంట్ టు ద బాడీ అండ్ అటాచ్మెంట్ టు ద వరల్డ్ అండ్ ఆల్ అదర్ అటాచ్మెంట్.
1: నేను దేహము, నాకు దేహం ఒకటి కలదు, నేను మానవాకారుణ్ణి అనేటువంటి భావం ఉండినంత వరకు కూడాను మనకు నిరాకారం అనేటువంటిది ఏమాత్రం కూడా సాధించడానికి ఎట్టి వారికైనా సాధ్యం కాదు.
2: సో ఐ హ్యావ్ వన్ ఐడెంటిఫైస్ వన్ సెల్ఫ్ విత్ ద బాడీ అండ్ వన్ థింగ్స్ దట్ హీ హాస్ గాట్ ఎ పర్టికులర్ ఫారం, హీ వుడ్ నాట్ బి ఏబుల్ టు ఫాలో నిర్గుణ నిరోగ.
1: కనుకనే దేహమా అన్నాడు కృష్ణుడు. దేహాభిమానం ఉండినంత వరకు, నేను దేహము అనేటువంటి భ్రాంతి ఉండినంత వరకు ఈ నిరాకార తత్వాన్ని సాధించటం సాధ్యం కాదు.
2: Therefore, Krishna has said that so long as one identifies himself with the body, he would not be able to follow the path of nirakara tattva.
1: Kanuka bhaktulainatunti vaadu, sadhakudainatunti vaadu, saguna sakaranni prathamalo aaradhanaku prarambhinchali.
2: A sadhaka or a devotee, therefore, in the very first instance, has to follow saguna and sakara.
1: Ee kontha kaalam varaku saagina tarvata kramakramena ఈ సాకారముని ఆధారం చేసుకుని నిరాకార తత్వంలో ప్రవేశిస్తుంది.
2: ఫర్ సమ్ టైమ్ ఇఫ్ హీ ఫాలోస్ దిస్ పర్టికులర్ వే గ్రాడ్యువల్లీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ హీ విల్ బి ఏబుల్ టు ఎంటర్ ఇన్ టు నిర్గుణ అండ్ నిరాకార.
1: విశ్వస్వరూపాన్ని కూడా ఆరాధన చేయవచ్చు అని కూడా భావిస్తూ వచ్చారు. కానీ విశ్వస్వరూపం కూడా ఒక సాకారమే కదా.
2: పీపుల్ హావ్ బీన్ థింకింగ్ దాట్ ఇట్ ఇస్ పాసిబుల్ టు వర్షిప్ విశ్వరూప ఆకారం, ఈవెన్ దాట్ ఈస్ వర్షిప్ ఆఫ్ ఎ ఫారం.
1: విశ్వస్వరూపం అనేటువంటిది భూతాకాశం.
2: విశ్వస్వరూపం ది వరల్డ్ ఫారం కెన్ బి డిస్క్రైబ్డ్ యాజ్
1: విశ్వ విరాట స్వరూపం అనేటువంటిది ఇది కేవలం చిత్తాకాశం.
2: విశ్వ విరాట స్వరూపం కెన్ బి డిస్క్రైబ్డ్ యాజ్ చిత్ ఆకాశం.
1: ఈ రెండింటికి అతీతమైనటువంటి యొక్క మనో ఇంద్రియములకు అతీతమైనటువంటి యొక్క స్థాయిని చిద్ ఆకాశం.
2: ద వన్ విచ్ ట్రాన్సెండ్ దిస్ టు కెన్ బి డిస్క్రైబ్డ్ యాజ్ చిద్ ఆకాశం.
1: మనం జాగ్రత్త అవస్థ ఎందు అనుభవించినటువంటి అన్ని కూడాను కొన్ని కాకపోయినను కొన్ని మనకు స్వప్నావస్థ ఎందుకు గోచరిస్తూ ఉంటాయి.
2: ద థింగ్స్ విచ్ వుడ్ ఎంజాయ్ ఇన్ ది వేకింగ్ వరల్డ్ వన్ ఆర్ అట్లీస్ట్ ఎ ఫ్యూ ఆఫ్ దెమ్ వుడ్ బి ఎంజాయింగ్ ఈవెన్ ఇన్
1: జాగ్రత్త అవస్థ ఎందు మనో ఇంద్రియముల యొక్క ప్రభావము అధికంగా ఉంటుంటాయి.
2: డ్యూరింగ్ వేకింగ్ స్టేట్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది మైండ్ అండ్ ది సెన్సెస్ వుడ్ బి వెరీ మచ్
1: కానీ స్వప్నావస్థ ఎందు ఇంద్రియ ప్రభావం లేకపోయినప్పటికీ మనో ప్రభావం ఉంటుంటాయి.
2: During dream state, there may not be the effect and the influence of the sense organs, but there will be effect.
1: అదే కారణమైనటువంటి సుషుప్తి అవస్థ యందు మనస్సు కూడా లీనమైపోతుంది.
2: In the causal state of sushupti, the mind also gets dissolved.
1: చిత్తకల్పితమైనటువంటి ఇంద్రియ సంబంధమైనటువంటి యొక్క ప్రభావమే భూతాకాశం.
2: The one which is associated with sense organs is భూతాకాశం.
1: మానసు సంబంధమైనటువంటి ప్రభావము యొక్క ప్రవృత్తిలే ఇది చిత్తాకాశం.
2: చిత్తాకాశ రెఫర్స్ టు ద స్టేట్ ఆఫ్ ద మైండ్.
1: మనో ఇంద్రియముల యొక్క సమ్మిళితమైనటువంటి ఏకత్వ స్వరూపమే ఇది చిదాకాశం.
2: చిదాకాశం రెఫర్స్ టు ఎ కాంబినేషన్ ఆఫ్ మైండ్ అండ్ ది సెన్స్ ఆర్గన్.
1: కనుక సుషుప్తి అవస్థ ఎందు మాత్రమే ఇది నిర్గుణ నిరాకార తత్వాన్ని భావించడం సాధ్యమవుతుందో ఏమో.
2: ఓన్లీ ఇన్ సుషుప్తి స్టేట్ ప్రాబబ్లీ ఇట్ బి పాసిబుల్ టు జస్ట్ హ్యావ్ నిర్గుణ అండ్ నిరూప.
1: నిరంతరము సాకారమే ఆధారం చేసుకున్నందుకు వీలు లేదు.
2: వీ కెనాట్ గో బేసింగ్ అవర్ ఎక్స్పీరియన్స్ ఆన్ సాకార అలోన్.
1: సాకార నిరాకారములు రెండు కూడా సాధకులకు అత్యవసరం.
2: సాకార నిరాకార బోత్ ఎసెన్షియల్ ఫర్ ఎ సాధక.
1: పక్షికి రెండు రెక్కలు ఉండినట్టుగా,
2: లైక్ హ్యావింగ్ టూ వింగ్స్ ఫర్ ఎ బర్డ్,
1: పండికి రెండు చక్రములు ఉండినట్టుగా,
2: ఇన్ ద వే దాట్ దేర్ ఆర్ టూ,
1: మనిషికి రెండు కాళ్ళు ఉండినట్టుగా,
2: లైక్ ఎ మ్యాన్ హ్యావింగ్ టూ లెగ్.
1: సాకార నిరాకారములు భక్తి ప్రభావము చే ప్రయాణం చేసేటువంటి సాధకులకు అత్యవసరం.
2: సాకార నిరాకార ఇన్ ది సేమ్ వే ఆర్ లైక్ ది టూ వింగ్స్ ఆఫ్ ఎ బర్డ్ ఎట్సెట్రా ఫర్ వన్.
1: ఒకటి ముందు ఒకటి వెనుకు, ఒకటి ముందు ఒకటి వెనుకు, ఈ విధంగా సాకార నిరాకారంతో ప్రయాణం చేసినప్పుడే సాన్నిధ్యము అనేటువంటి యొక్క గమ్యమును మనం చేరడానికి వీలవుతుంది.
2: ది గోల్ ఆఫ్ సాన్నిధ్య కెన్ బి రీచ్డ్ విత్ ది టూ లెగ్స్ ఆఫ్ సాకార నిరాకార, వన్ పుటింగ్ ది అదర్ ఇన్ ఫ్రంట్ అండ్ దెన్ టేకింగ్ సపోర్ట్ ఆఫ్ ది అదర్.
1: అయితే సాకారము క్షణకాలం.
2: బట్ ది ఇంపార్టెంట్ థింగ్ ఇస్ సాకార ఇస్ ఓన్లీ ట్రాన్సియంట్.
1: నిరాకారము శాశ్వతం.
2: నిరాకార ఇస్ పర్మనెంట్.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ,
2: వన్ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
1: మీరు ఈ ప్రశాంతి నిలయ మందిరము లోపల ఒక వేల మంది కూర్చున్నారు.
2: ఇన్ ప్రశాంతి నిలయ మందిరం 1,000 people ఆర్ బీయింగ్ సీటెడ్.
1: ఇది ఒక గంట లేక ఒకటిన్నర గంట కాల నియమం.
2: దిస్ ఈజ్ విత్ రెఫరెన్స్ టు ఎక్స్పీరియన్స్ ఆఫ్ 1 hour or 1.5 hours.
1: దీనితో పాటు ఈ ప్రశాంతి నిలయంలో నేను కూడా ఉంటున్నాను.
2: ఇన్ దిస్ వరల్డ్ అలాంగ్ విత్ దిస్ 1,000 people దెర్ ఇస్ స్వామి ఆల్సో.
1: అందరూ ఈ హాల్ కు లోపల భాగంలో కూర్చున్నారు.
2: ఆల్ ది పీపుల్ ఆర్ బీయింగ్ సీటెడ్ విత్ ఇన్ ది ప్రశాంతిలయం హాల్.
1: ఇది కాల పరిమితితో కూడినటువంటిది.
2: దిస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ది లిమిట్ ఆఫ్ ద టైం లిమిట్.
1: ఇది కర్మ నిమిత్తంతో కూడినటువంటిది.
2: ఇస్ ఆల్సో అసోసియేటెడ్ విత్ యాక్షన్.
1: అయితే ఈ భావాన్ని మీ గ్రామములకు మీరు వెళ్లిన తర్వాత ఒక్కతూరి మీరు చిత్తాకాశములను స్మరించినారంటే, ఈ ప్రశాంతి నిలయము, ఇన్ని వేల వ్యక్తులు, స్వామి మీ హృదయంలో నిలిచిపోయాడు.
2: బట్ ది సేమ్ థింగ్ కెన్ బి జస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్టర్ యూ గో హోమ్. ఇఫ్ యూ వర్ టు జస్ట్ థింక్ అవే ఇన్ చిత్తాకాశ ఆల్ ది 1,000 people, స్వామి, ప్రశాంతి నిలయం అండ్ హాల్, ఆల్ ఆఫ్ దెమ్ యూ కెన్ గెట్ ఇన్ యువర్ చిత్తా.
1: కేవలము ఇది బాహ్యమైన దృష్టిలో జాగ్రత్త అవస్థలో చూసినప్పుడు మీరందరూ కూడా ప్రశాంతి నిలయం హాలులో జీవిస్తున్నారు, నివసిస్తున్నారు.
2: ఇన్ ది ఎక్స్టర్నల్ విజన్ అండ్ ఇన్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద వేకింగ్ స్టేట్ యూ కెన్ జస్ట్ సీ దట్ ఆల్ ఆఫ్ యువర్ నౌ రిసైడింగ్ ఇన్ ది హాల్ ఆఫ్ ప్రశాంతి మందిరం.
1: కానీ మీరు మీ గ్రామములకు వెళ్లి మీరు చింతించినప్పుడు మీరు ఈ ప్రశాంతి నిలయం నివసిస్తూ ఉంటుంటారు.
2: బట్ వాట్ హ్యాపన్ ఇఫ్ యూ గో టు యువర్ విలేజెస్ ఆర్ యువర్ ప్లేస్ అండ్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ దిస్ ప్రశాంతి నిలయం విల్ బి ఇన్ సైడ్ యువర్ హార్ట్.
1: ఈ ప్రశాంతి నిలయంలో ఉండినటువంటిది మీరు ఒక గంట అయినప్పటికీ ఈ ప్రశాంతి నిలయం మీలో నిలుచుకోవటము శాశ్వతంగా జీవితం అంతా నిలిచిపోయింది. మీరు ఎప్పుడు చింతించినా కూడా ఈ యొక్క దృశ్యం మీలో శాశ్వతంగా చేరిపోయింది.
2: యూ హ్యావ్ బీన్ హియరింగ్ ప్రశాంతి నిలయం ఫర్ 1 hour, బట్ దిస్ కెన్ బికమ్ ఎ పర్మనెంట్ ఎక్స్పీరియన్స్ ఇన్ యూ ఫర్ ఎవర్ వన్స్ యూ గో అవే అండ్ యూ థింక్ ఆఫ్ ఇట్ ఇన్ చిత్ ఆకాశ.
1: కనుక జాగ్రత్త అవస్థలో మనం అనుభవించడం చేత కదా ఈ యొక్క చిత్తాకాశం అనేటువంటి యొక్క నిరాకార తత్వం మనలో శాశ్వతంగా నిలిచిపోయింది.
2: ఆఫ్టర్ ఎక్స్పీరియన్సింగ్ దిస్ ఇన్ ది వేకింగ్ స్టేట్ ఇన్ ది దిస్ బికమ్స్ ఎ పర్మనెంట్ రికార్డ్ ఇన్ యువర్ చిత్ ఆకాశ.
1: ఈ సాకార తత్వమే మనం అనుభవించుకుంటున్న నిరాకారమైనటువంటి దృశ్యం మన చిత్తంలో నిలిచిపోదు.
2: వితౌట్ ఎక్స్పీరియన్సింగ్ దిస్ సాకార తత్వం ఇన్ ద హార్ట్ దిస్ వుడ్ నాట్ హావ్ బికమ్ ఎ పర్మనెంట్ ఇంప్రెషన్ ఆన్ ది హార్ట్.
1: కనుకనే దేనినైనా కూడా సాకార సగుణోపాసన ప్రారంభించిన తరువాతనే నిర్గుణ నిరాకారమైనటువంటి ఒక తత్వము హృదయంలో శాశ్వతంగా నిలిచిపోతుంది.
2: దేర్ఫోర్ ఇన్ ద సేమ్ వే వాట్ ఎవర్ ఇఫ్ యు వాంట్ టు ఎక్స్పీరియన్స్ ఇన్ ఎక్స్పీరియన్స్ ఇన్ సాకార అండ్ సగుణ, నిర్గుణ నిరాకార ఇన్ ఏబుల్ జస్ట్ ఎక్స్పీరియన్స్ లేటర్.
1: ఒక పిల్లవాడికి కుర్చీ అనేటువంటి యొక్క పేరు నేర్పుతున్నాం మనం.
2: టు ఎ స్మాల్ చైల్డ్ యూఆర్ టీచింగ్ హెయిర్ ఎవర్ హెయిర్.
1: కానీ కుర్చీ అనేటువంటిది తెలిపినప్పుడు దీనికి ఆకారం ఏమిటో ఆ పిల్లవాడికి ఏం అర్థం కాదు.
2: వెన్ యూ అట్టర్ ద వర్డ్ చైర్ ఇట్ డజంట్ బికమ్ క్లియర్ టు హిమ్ వాట్ ఇట్ ఫారమ్ ఈజ్.
1: ఈ విధంగా ఒక ఆకారాన్ని చూపించి చిత్రించి దీనికి క్రింద దీనికి కుర్చీ అని రాసినప్పుడే ఈ కుర్చీ అనేటువంటి పదములకు ఇది ఆకారము అని గుర్తించి, తర్వాత ఈ ఆకారం లేకపోయినప్పటికీ కుర్చీ అనేటువంటిది వాడు ఎక్కడ ఉండినప్పుడు చెప్పగలడు.
2: దిస్ కెన్ బి అండర్స్టూడ్ బై ఇల్లస్ట్రేషన్. సపోజ్ యూ షో హిమ్ ఏ చైర్ లైక్ దిస్ అండ్ దెన్ మేక్ హిమ్ సీ దట్ పర్టికులర్ థింగ్ అండ్ బిలో దట్ యూ రైట్ చైర్ అండ్ లేటర్ ఆన్ వెనెవర్ దిస్ వర్డ్ ఈస్ అట్టర్డ్ చైర్ హీ బికమ్స్ వెరీ క్లియర్ టు హిమ్ రిగార్డింగ్ ది ఫార్మ్ ఆఫ్ ది చైర్.
1: ఈ కుర్చీ అనేటువంటి అక్షరము నేర్చుకునేంత వరకు కూడాను ఈ క్షరం అనేటువంటి ఆకారం ఉండే తీరాలి.
2: Until one understands the letter, the permanent one, chair, unless he sees the particular form, he would not be able to just learn it.
1: Kanuka idi charamu adi acharam.
2: The chair, this form, is impermanent.
1: Kani acharanni charame nirupinchindi.
2: The permanent one is proved by the impermanent form.
1: Kanukane daivattam anetundi కేవలము అక్షర స్వరూపమైనది అయినప్పటికీ దీనికి ఆకారం అనేటువంటిది ఆధారంగా మనం చేర్చుకోవాలి.
2: దేర్ఫోర్ ది డివినిటీ ఈజ్ నిరాకారం, బట్ వీ హ్యావ్ టు జస్ట్ అసోసియేటెడ్ విత్ ఎ పర్టికులర్ ఫారం టు అండర్స్టాండ్ ఇట్.
1: ఇక్కడ భగవంతుడు ఉన్నాడా లేదా అదే దృఢనిశ్చయ అనగా అందరికీ అంత దృఢమనేటువంటిదిగా ఉంటుండదు.
2: Here, one has to just see whether all people have a firm faith in the fact whether there is God
1: or no. Atu itu bhagavantudu unnada leda unte ekkada unnadu kantiki kanipinchatam ledi idi satyama asatyama idi kevalam bhramtiya lekapothe na ooha ganama aneekunti bhavalato taanu tikamakala padutuntadu.
2: Mind will be oscillating and a person will be questioning quite a few times whether there is God, whether there is no God, what exactly is truth, I have not seen God.
1: కనుక ఈ విధమైనటువంటి ఒక సందిగ్ధ అవస్థలో నిల్చుకోకుండా ఒక దృఢ నిశ్చయం అనగా విశ్వాసమును అభివృద్ధి పరచుకోవడానికి కొన్ని విధమైనటువంటి ఆకారమును మనం ఆధారం చేసుకోవాలి.
2: From traveling from this unsteady mind to the steady state, we have to just go through the form.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
2: A small example for this.
1: దేవుడు ఉన్నాడా లేదా అని ఒక ప్రశ్న.
2: There is a question put whether there is God.
1: దీనికి సరైనటువంటి జవాబు ఈ దేవుడు అనేటువంటి పదమే.
2: The proper reply for this is the word God itself.
1: దేవుడు అనేటువంటి యొక్క ఆకారమే లేకపోతే, వస్తువు అనేటువంటిదే లేకపోతే ఈ దేవుడు అనే పదం ఎక్కడ నుంచి వచ్చింది?
2: If there is nothing like God, no form like God, the word God cannot come. From where can it come?
1: లేని వస్తువుకు పేరు ఏమాత్రము ఉండదు.
2: There cannot be any name for a thing which does not
1: పేరు ఉండనా వస్తువు ఉన్నది.
2: If there is a name, the thing does exist.
1: కనుక దేవుడు అనేటువంటి పదమే ఉన్నాడు అనేటువంటి దానికి సరైనటువంటి యొక్క స్థిరత్వాన్ని బోధిస్తుండాలి.
2: Therefore, the existence of the word God is the proof that there is God.
1: ఇది ఒక టంబ్లర్.
2: This is a tumbler.
1: ఈ టంబ్లర్ అనేటువంటిది ఒక పదం.
2: దిస్ ఇస్ ఎ వర్డ్. వర్డ్ టంబ్లర్ ఇస్ ఎ వర్డ్.
1: ఈ పదములకు అర్థమే ఈ ఆకారం.
2: ది మీనింగ్ అండ్ ది ప్రూఫ్ ఆఫ్ దిస్ వర్డ్ టంబ్లర్ ఈజ్ దట్ పర్టికులర్ ఫార్మ్ ఇట్సెల్ఫ్.
1: పదములకు అర్థమే అవుట చేత దీనికి పదార్థము అని పేరు వచ్చింది.
2: ది వర్డ్ డిరైవ్ పదార్థం ఈజ్ డిరైవ్ ఫ్రమ్ ద ఫ్యాక్ట్ దట్ దేర్ ఈజ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. ఫ్రమ్ ది ఆబ్జెక్ట్
1: కనుక జగత్తునందుండేటువంటి ప్రతి పదార్థము కూడా పదములకు అర్థమే.
2: Every object that exists in the world is only proof of the word which is used to describe
1: it. Kurchi aneetundi padamulaku ee aakarame artham.
2: For the word chair, this particular form itself is a proof.
1: Padamulaku arthamunu bodhinchetundi ee shabdam.
2: Sound or shabdam is to the word which proves the object.
1: Kanaka padamu shabdamu rendintu yokka ekatvame padartham.
2: The word and the sound, these two together become the object.
1: Kanuka devude lekapothe devudu aneyunte padam aneyunte raadu.
2: If there is no God, the word God can never come.
1: Aithe konni konni padamulu artham lekunte padamulu kuda untunnayani meer yuhinchavachchu.
2: But you may imagine and say that there are some words which do not have meaning.
1: Gagana kusumamu anaga aakasha pushpamu ani oka peru untundadi.
2: There is a word which says in Telugu that there is a flower of the sky.
1: Akashamulo pushpam ekkada undi perundi kada gagana pushpam ani.
2: How can there be a flower in sky?
1: Idi padamu kaadu samasam.
2: This is not a word, this is a phrase.
1: Rendu padamulu yokka cherika.
2: This is a combination of two words.
1: Akashamu pushpamu renduga cherindi kabatti ivu rendu kuda untunnayi.
2: there is sky and there is flower, but a combination of these two words, they do not exist.
1: అదే విధముగానే ప్రతి పదములకు కూడా ఈ సృష్టి కల్పితమైన జగత్తునందు ఆకారం లేకుండా ఉండడానికి సాధ్యం లేదు.
2: వీలు కాదు. ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు ఇమాజిన్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ అ వరల్డ్ విచ్ ఇస్ నాట్ సపోర్టెడ్ బై అన్ ఆబ్జెక్ట్ ఇన్ ద వరల్డ్.
1: మీరు చదువుకున్న విద్యార్థులు అధ్యాపకులుగా ఉంటుంటారు. ఒక డిక్షనరీ తీసుకుందాం.
2: దేర్ ఆర్ స్టూడెంట్స్ అండ్ టీచర్స్ హూ ఆర్ ఎడ్యుకేటెడ్ అండ్ దే ఆర్ హియర్.
1: ఈ డిక్షనరీ లోపల అన్ని పదములు కూడా ఉన్నవా కాదా?
2: You take a dictionary and go through the world and then find out whether there are objects for all the
1: words. For all the words used in the dictionary,
2: whether there is a form or not, you check. ఈ పదములకంతా కూడా స్వరూపములు ఉన్నవా లేదా?
1: ఈ యొక్క డిక్షనరీ లోపల కూడా GOD గాడ్ అనేటువంటి ఒక పదం ఉంది.
2: ఇన్ దిస్ డిక్షనరీ ఆల్సో దర్ ఇస్ అ వర్డ్ బై ది స్పెల్లింగ్ GOD.
1: ఇది లేని దేవుడే అయితే ఈ డిక్షనరీలో ఈ పదం ఎందుకు పెట్టాలి?
2: If God doesn't exist, how would this word GOD coming to this dictionary?
1: కనుక మీరు చూచినా చూడకపోయినా అనుభవించినా అనుభవించకపోయినా పదమే ఈ యొక్క ఆకారములకు స్వరూపము. ఇది ఏ సాక్షాత్కారం?
2: వెదర్ యూఆర్ ఏబుల్ టు సీ ఆర్ యూఆర్ నాట్ ఏబుల్ టు సీ, వెదర్ యూఆర్ ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ ఆర్ యూఆర్ నాట్ ఏబుల్ టు.
1: మొట్టమొదటి ఆకారము, రెండవది పదము.
2: దేర్ ఈస్ ది వెరీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది వరల్డ్ షోస్ దట్ దేర్ ఈస్ ది ఆబ్జెక్ట్.
1: ఇది చేరేగిలి లేకపోతే, ఈ ఆకారమే లేకపోతే దీనికి చేరని పదమే రాదు.
2: ఇఫ్ ఏర్ డస్ నాట్ ఎగ్జిస్ట్, there cannot be a world like chair.
1: కనుక సాకారము మొదలు, నిరాకారం తరువాత.
2: Therefore, first comes సాకార and afterwards నిరాకార.
1: సాకారాన్ని విడిచిపెట్టి నిరాకారంలో ప్రవేశించడానికి సాధ్యం కాదు.
2: Without going through the సాకార or ఫారం, it is not possible to enter.
1: ఇది ఒక చిన్న మరొక ఉదాహరణ.
2: Here is a small example.
1: ఇది ఒక దిండు.
2: This is a pillow.
1: దీనికి పైన ఉన్నటువంటిది ఏమిటి?
2: What is it that covers this?
1: ఇది గుడ్డ, బట్ట అంటారు.
2: దిస్ ఇస్ క్లాత్.
1: లోపల ఉన్నది ఏమిటి? ప్రత్తి.
2: వాట్ ఈస్ ది కంటెంట్? కాటన్.
1: కానీ పైనది బట్ట, లోపలది ప్రత్తి అని మీరు అంటారు.
2: ఎక్స్టర్నల్ దేర్ ఇస్ క్లాత్ అండ్ ఇంటర్నల్ దేర్ ఇస్ కాటన్, దట్స్ వాట్ యు సే.
1: నేను చెప్తాను రెండు ఒక ప్రత్తి అని అంటారు.
2: స్వామి సేస్ దట్ దిస్ బోత్ టుగెదర్ ఇస్ కాటన్ ఓన్లీ.
1: అనగా ఈ నిరాకారమైనటువంటి ప్రత్యే ఆకారమైన దారంగా తయారై, ఈ ఆకారమైన దారమే ఒక స్వరూపమైనటువంటి యొక్క గుట్టగా తయారైంది.
2: ది ఫార్మ్లెస్ కాటన్ హ్యాస్ టేకన్ ది ఫార్మ్ ఆఫ్ థ్రెడ్ అండ్ దిస్ థ్రెడ్ హ్యాస్ బికమ్ క్లోత్ అండ్ దిస్ క్లోత్ ఈస్ కవరింగ్.
1: పట్టని సాకారం అన్నారు, పత్తిని నిరాకారం అన్నారు.
2: క్లోత్ ఈస్ సాకార అండ్ కాటన్ ఈస్ నిరాకారం.
1: కానీ ఈ నిరాకారం నుంచి సాకారం, సాకారం నుంచి నిరాకారం, ఈ రెండింటి యొక్క ఏకత్వమైనటువంటి యొక్క దివ్యత్వమునే దైవత్వము అని చెప్పారు.
2: ఫ్రమ్ ఫారం టు ఫారంలెస్, ఫారంలెస్ టు ఫారం, అండ్ దిస్ పర్టికులర్ ట్రాన్స్ఫర్మేషన్ ఈస్ డివినిటీ.
1: అయితే మన వినియోగం కోసమని ప్రతిని మనం ఇంత దగ్గర పెట్టుకుని నేను ఆనుకొని కూర్చోలేము.
2: బట్ ఫర్ అవర్ యూస్ వీ కెనాట్ యూస్ కాటన్.
1: ఈ ప్రతిని ఒక ఆకారంగా తీసుకుని మనము కొన్ని విధమైనటువంటి వినియోగార్థమై ఈ విధమైనటువంటి స్వరూపాలుగా మనం ఉపయోగపెడుతున్నాం.
2: ఫర్ అవర్ యూస్ వీఆర్ కన్వర్టింగ్ కాటన్ ఇంటు క్లోత్ అండ్ క్లోత్ ఈస్ యూజ్డ్ ఫర్ మేకింగ్ ఎ
1: మన దేహాభిమానం ఉంటున్నంత వరకును ఈ ఉపయోగములు మనకు తప్పినది కాదు.
2: సో లాంగ్ యాజ్ వీ హావ్ అటాచ్మెంట్ ఫర్ ది బాడీ, వీ విల్ హావ్ టు మేక్ యూజ్ ఆఫ్ దీస్ థింగ్స్.
1: కనుక నేను దేహము, దేహం అనేటువంటి దేహాభిమానం ఉండినంత వరకు కూడా సాకారం అనేటువంటి దాన్ని వదలడానికి సాధ్యం కాదు.
2: సో లాంగ్ యాజ్ వన్ హ్యాస్ the feeling that he is the body, it is impossible to give up this sakara or
1: sakara pooja yendu kudanu aneka vidhamaina poojalu manam chestunnam, shodashopacharam chestunnamu, pushpamulu chestunnamu, jalamuto abhishekam gavistunnamu, aneka vidhamaina yokka archanalu chestunnamu, dhoopadeepa naivedyalu kudanu.
2: In the worship of the formful god we are doing in 16 types of worship.
1: ఇది దేహాభిమానం ఉంటున్నంత వరకు ఈ ఉపయోగములు మనకు తప్పినది కాదు.
2: సో లాంగ్ యాజ్ వీ హావ్ అటాచ్మెంట్ ఫర్ ది బాడీ, వీ విల్ హావ్ టు మేక్ యూజ్ ఆఫ్ దీస్ థింగ్స్.
1: కనుక నేను దేహము, దేహం అనేటువంటి

0: ఈ క్రమక్రమేణ నిరాకార తత్వమైన హృదయంలో ప్రతిష్ట అయిన తర్వాత, దేహప్రాప్తి విసర్జించిన తర్వాత దీనిని అనేక విధమైన భావ పుష్పములతో పూజిస్తాం.
1: Now, externally you are worshipping this forum, and once you establish this particular forum inside your heart, and through the flowers of imagination and feeling, you can worship the forumless which is within our heart.
0: Manam sakaranga aradhana chesenta varaku jati pushpamu, malle pushpamu, banti pushpamu, inka chamanti pushpamu, ilanti anek pushpamulato manamu bhagavantuni aradhana chestam.
1: So long as you are worshipping the sorrowful God, you will use different types of flowers like jati.
0: Chese dehamu kani చేయబడేటువంటి పుష్పములు కానీ అనిత్యములైనటువంటి
1: ది బాడీ విచ్ ఇస్ వర్షిపింగ్ ద ఫ్లవర్స్ విచ్ ఆర్ యూజ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ వర్షిప్ దే ఆర్ ఆల్ ఇంపర్మనెంట్.
0: అయితే నిరాకార తత్వంలో ఆరాధన జరగవలసినటువంటి పుష్పములు వేరుగా ఉంటుంటాయి.
1: బట్ ఇఫ్ యు వాంట్ టు వర్షిప్ ద ఫార్మ్లెస్ గాడ్ హూ ఇస్ ఇన్ ద హార్ట్ ది ఫ్లవర్స్ ఆర్ డిఫరెంట్.
0: అహింసా ప్రథమం పుష్పం, పుష్పం ఇంద్రియ నిగ్రహం, క్షమా పుష్పం, శాంతి పుష్పం, దయా పుష్పం, సత్య పుష్పం, తప పుష్పం, ఇలాంటివంతా నిరాకార పుష్పములకు చేరినటువంటివి.
1: The eight types of flowers are non-violent truth, patience, perseverance, love, compassion, mercy,
0: truth,
1: sacrifice. And all these eight types of flowers are used for worshipping the
0: Father. కనుకనే మనము ఈ ఉన్నత స్థాయికి పోయేంత వరకు కూడాను, ఈ యొక్క నివృత్తి మార్గంలో ప్రవేశించేంత వరకును ఈ యొక్క ప్రవృత్తిని మాత్రం వెళ్ళడానికి వీలు కాదు.
1: Until we get ourselves elevated to the worship of the nirakara formless, we will have
0: to ఆధారం చేసుకుని 12వ అధ్యాయమునందు భక్తి యోగములో భక్తుని యొక్క గుణగణములను మాత్రమే ఏ విధంగా అభివృద్ధి పరచుకోవాలి అనేటువంటిదే గీతాచార్యులు బోధించారు.
1: గీతాచార్య హ్యాస్ టాట్ ఇన్ 12th చాప్టర్ బేస్డ్ అపాన్ ది సాకార వర్షిప్ వాట్ ఆర్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ భక్త ఆర్ ఎ డివోటీ which one has to develop if he wants to be loved by God.
0: Mukhyanga bhaktudaina kitti vaadu satatam shanti tattvamnu bodhinchukovali, shantini vahinchali.
1: Primarily, any person who wants to be a devotee has to teach himself
0: the dhrudanishchayudu kavali,
1: peace and firm resolve,
0: santushtai untundali.
1: He must be contented.
0: Yetti baadhalu kaani yetti vicharamulu kaani హృదయమునందు అవకాశములు ఇవ్వరాదు.
1: హీ షుడ్ నాట్ గివ్ రూమ్ ఫార్ ఎనీ టైప్ ఆఫ్ వరీ ఆర్ ఎనీ టైప్ ఆఫ్ పెయిన్ ఇన్ ద హార్ట్.
0: కనుకనే ప్రహ్లాదుణ్ణి ఈ భక్తి ప్రపత్తులకు ఒక ఆదర్శ వ్యక్తిగా నిరూపిస్తూ వచ్చింది వేదాంతు ఒక భాగవతం.
1: భాగవతం హ్యాస్ హెల్డ్ అవుట్ ప్రహ్లాద్ యాజ్ ఎన్ ఎగ్జాంపుల్ ఫార్ ఎ పర్సన్ హూ ఈస్ హ్యావింగ్ ఆల్ ది క్వాలిటీస్ ఆఫ్ ఎ డివోటీ బికాస్ హీ హ్యాస్ దీస్ క్వాలిటీస్.
0: తన్ను నిశాచరు పొడువ.
1: When the demons were giving trouble to Prahlada through
0: Daitya Kumarudu,
1: the son of the lord of demons,
0: maati maatikin
1: every time,
0: o pannagachai, o danujavanjana, o mahasanya aparani varinchagani swarinchagani ta kannunu nirutedu bayakanta sametudu kaadu bhuvara. అనగా ఏమిటి, ఎలాంటి బాధల సమయం ఉంది కానీ ఎలాంటి కష్ట సమయం ఉంది కానీ నిరంతరం కూడాను ఏ నారాయణ ఓ అమన శరణ్య అనేటువంటి యొక్క దైవ నామముని దైవ చిత్తాన్ని స్మరిస్తూ వచ్చారు కానీ కంటి మీరు పెట్టుకోలేదు, బాధలు ఏమాత్రము అవకాశం ఇవ్వలేదు, ఇవి బాధలే అని ఊహించలేదు.
1: వాట్ ఎవర్ ట్రబుల్స్ వర్ గివన్, వాట్ ఎవర్ వాస్ ది పెయిన్ దట్ హీ వాజ్ ఎక్స్పీరియన్సింగ్, హీ నెవర్ గేవ్ రూమ్ ఫర్ దట్ పర్టికులర్ థింగ్ ఇన్ హిస్ హార్ట్. హీ వాజ్ ఓన్లీ రిపీటింగ్ ద నేమ్ ఆఫ్ నారాయణ as the one who protects, the one who takes shelter in him, and he never shed any tear in the midst of all this trouble.
0: Kanukane prahladunni satatam yoginaha.
1: Therefore Prahlada has been described as the one who is in yoga.
0: Atharu dehadari lenappatikini laukikamaina jagattunandu ee laukikamaina kunti yokka vanchalalo taru undinappatikini tanalo enti vanchalu kudamo praveshinchaledu.
1: Although he had a form, he was living in the world, still he did not allow any one of these desires and attachments.
0: Kanukane bhaktuniki ee kopa tapa isha asuya chaadilu ilanti dukkunamu emaatram kodunu hrudayamulo praveshincharadu.
1: Therefore for a devotee there should not be any evil traits of jealousy, hatred, anger and
0: carrying. Bhaktuniki pradhanamaina kunti yokka shatrulu nalugu untunnaru.

0: ఇంపార్టెంట్ ప్రైమరీ ఎనిమీస్ ఫర్ ఎనీ డివోటెడ్ యాంగర్ అసూయ జలసి ద్వేషము హేట్రే ఇంకా అనేక విధమైనటువంటి వాంఛలు అండ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ అదర్ ఇవన్నీ కూడాను ఒక విధమైనటువంటి భక్తి ప్రవేశమునకు చాలా అడ్డు తగులుతుంటాయి. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ అబ్స్టకల్స్ ఫర్ ది డివోషన్ టు ఎంటర్ ఇన్ వన్ సిస్టర్. అందరి ఎందుకు సమభావాన్ని భావించాలి. ఎవరినో ఒకరిని మనం ద్వేషించినామంటే నీవు ఆరాధన చేసే దైవాన్ని నువ్వు ద్వేషించినావు.
1: ఇఫ్ యు ఆర్ హేటింగ్ ఎనీబడి యు ఆర్ హేటింగ్ ద లార్డ్ హూమ్ యు ఆర్ వర్షిపింగ్.
0: అహంకారం చేత ఇతరులపై ఏమైనా కూడా మనం చర్య తీసుకున్నామంటే నీవు నీ దైవంపై నువ్వు చర్య తీసుకున్నావు.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ యువర్ ఈగో అండ్ యువర్ పర్సనల్ పవర్ ఇఫ్ యు టేక్ ఎనీ యాక్షన్ అగైన్స్ట్
0: కనుకనే మనము అద్వేష్ట సర్వభూతానాం అని ఈ యొక్క భగవద్గీతలో ప్రధానమైనటువంటి హెచ్చరిక.
1: Therefore, Adveshta Sarvabhutanam is the primary warning given in Bhagavad Gita.
0: ఏ విధంగా క్షేత్రమును పరిశుద్ధము చేయక విత్తులు నాటితే ఈ పంట పండదు. అదే విధంగానే ఈ దుర్గుణములైనటువంటి చిత్తము నుంచి దూరము చేయక మనం ఎన్ని విధములైన సాధన చేసినప్పటికీ ఈ ఆత్మానందము కానీ దైవ ప్రీతి కానీ మనకి ఏమాత్రం కూడా లభించదు.
1: Not bring about crop. In the same way, without removing the weeds of
0: bacteria. ఈ భక్తి యోగములో ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యం ఏమిటంటే ఇతరులు దైవ సమానంగా భావించుకొని కేవలం దైవాన్ని ఆరాధన చేసినంత మాత్రం నా ప్రయోజనం లేదు, జీవులను కూడా నువ్వు గౌరవించాలి, జీవులను కూడా నువ్వు ప్రేమించాలి.
1: ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దేర్ ఫర్ వన్ విల్ హావ్ టు లెర్న్ ఫ్రమ్ భక్తి యోగా ఈజ్ దట్ వన్ విల్ హావ్ టు నాట్ ఓన్లీ లవ్ గాడ్ బట్ ఆల్ బీయింగ్ అండ్ ట్రీట్ ఎవ్రీ వన్ యాజ్ గాడ్.
0: దేవుణ్ణి పూజించడం, జీవుణ్ణి హింసించడం, ఇది భక్తికి లక్షణం అవుతుందా?
1: వర్షిపింగ్ గాడ్ అండ్ హార్మింగ్ అన్ ఇండివిజువల్ అండ్ డూయింగ్ వైలెన్స్ అన్ ఇండివిజువల్
0: ఇది కేవలము అజ్ఞానం యొక్క పరస్వరూపమే.
1: కెన్ దిస్ ప్రూవ్ డివోషన్? ఇట్ ఈస్ ఓన్లీ మేనిఫెస్టేషన్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: ఇలాంటి వ్యక్తులు భక్తి యొక్క స్థానంలో ప్రవేశించడానికి వీలు ఉంటారు.
1: సచ్ పీపుల్ కెన్ నెవర్ ఎంటర్ ఇన్ టు ద ఏరియా ఆఫ్ డివోషన్.
0: కనుక భక్తి యోగంలో ఇంకను మనం నేర్చుకోవాల్సినటువంటివి, భక్తులు అనుసరించవలసినటువంటివి, ఈ కాలాన్ని ఏ విధంగా పవిత్రం చేయాలనేటువంటిది, కర్మలు ఏ విధంగా సార్థకం గావించుకోవాలని, కాయమును ఏ విధంగా ఉపయోగించుకోవాలనేటువంటిది మున్ముందు జరుగుతుంది.
1: ఇన్ ది డేస్ టు కమ్ జస్ట్ లర్న్ హౌ వన్ డివోటీ హ్యాస్ టు శాంక్టిఫై హిస్ టైం అండ్ హిస్ యాక్షన్ అండ్ మేక్ హిస్ లైఫ్ వర్తీ.
2: That was the third discourse in a series of 34 discourses on Gita, Bhagavan delivered in 1984. In this discourse, which was delivered on 4th August 1984, Bhagavan gifted us the essence of Bhakti Yoga, the 12th chapter on devotion. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: సూక్ష్మమైనట్టి అణువున సూక్ష్మమగుచు, సూక్ష్మమైనట్టి అణువున సూక్ష్మమగుచు, మేటి వస్తువునందున మేటియగుచు, అంతటను సర్వసాక్షి అయి అలరునట్టి ఆత్మయే బ్రహ్మ, బ్రహ్మయే అణువులగును, ఆత్మయే బ్రహ్మ, బ్రహ్మయే అణువులగును.
1: స్మాలర్ దాన్ ఎన్ ఆటమ్, స్మాలెస్ట్ ఆఫ్ ది స్మాల్ అండ్ ది బిగ్గెస్ట్ ఆఫ్ ది బిగ్, దట్ ఈస్ ది ఎటర్నల్ విట్నెస్, వాట్ వీ కాల్ బ్రహ్మన్. దిస్ బ్రహ్మన్ ఈస్ ద స్పిరిట్ ఆర్ ద సోల్ ఆత్మ, అండ్ ద వెరీ బ్రహ్మన్ రిప్రజెంట్స్ ది ఆటమ్ టూ.
0: అణోరణీయాన్ మాతో మహీయా, ఈ జగత్తునందు పంచభూతములు ప్రత్యేకంగా మనం చూచుతూ అనుభవిస్తూ ఉండినప్పటికీ పంచభూతముల యొక్క స్వరూపమే మానవుని యొక్క దేహము.
1: ఇన్ దిస్ వరల్డ్ వీ నోటీస్ ఫైవ్ ఆఫ్ ది ఎలిమెంట్స్ వీ వాచ్ అండ్ ఎక్స్పీరియన్స్, బట్ ద మ్యాన్ ఇస్ ద వెరీ పర్సానిఫికేషన్, ది ఎంబాడిమెంట్ కాంబినేషన్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్.
0: పంచభూతములు యందు పృథ్వీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశం, వీటినే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములని పిలుతారు.
1: ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ద ఎర్త్, ద వాటర్, ఫైర్, ఎయిర్ అండ్ ఈథర్ రిప్రజెంట్ ద ఫైవ్ ద సెన్సెస్, ద సెన్స్ ఆఫ్ పర్సెప్షన్, ద సెన్స్ ఆఫ్ కాగ్నిషన్, ద సెన్స్ ఆఫ్ టచ్, ద హియరింగ్.
0: పృథ్వీపుత్రుడైనటువంటి వాడు కనుకనే అర్జునికి పార్థ అని పిలిచాడు కృష్ణుడు.
1: కృష్ణ అడ్రెస్డ్ అర్జున యాజ్ పార్థ బికాస్ ది వెరీ సన్ ఆఫ్ మదర్ ఎర్త్.
0: అనగా ప్రతి మానవ శరీరం కూడాను పార్థ స్వరూపమే.
1: ఇట్ మెంట్ ఎవ్రీ వన్ రిప్రజెంట్స్ పార్థ.
0: ప్రతి మానవుడు కూడాను పార్థుడే.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇస్ పార్థ.
0: పృథ్వీపుత్రుడు ఒకటి చేత ఇతనికి పార్థ అని పేరు వచ్చింది.
1: యాజ్ ఈస్ ద సన్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ద మదర్ ఎర్త్ హీస్ కాల్డ్ పార్థ.
0: ఈ పృథ్వీ అంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాదులు లీనమై ఉన్నవి.
1: హియర్ ఇన్ దిస్ ఎర్త్ వి ఫైండ్ ద సౌండ్, ద సెన్స్ ఆఫ్ టచ్, ద ఫ్రాగ్రెన్స్ అండ్ ద టేస్ట్.
0: చూచుటకు ఏకాత్మ మమాత్మ అని చెప్తూ వస్తుంది.
1: Externally, it is said, the entire unity is the divinity.
0: ఈ పంచభూత స్వరూపమైనటువంటి యొక్క ఈ ప్రకృతి చాలా శక్తివంతమైనటువంటిది.
1: The nature that has got the five elements is highly powerful.
0: దీనికి కదిలేటువంటి శక్తి ఉన్నది.
1: It has got the motility, the power.
0: తిరిగేటువంటి శక్తి ఉన్నది.
1: It can also revolve.
0: కానీ ఒక స్థానం నుంచి మరొక స్థానానికి మాత్రం పోయేటువంటి శక్తి లేదు.
1: ఇట్ హెస్ నో కెపాసిటీ టు మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్.
0: ఉన్న స్థానం నుండే తాను చక్కగా ప్రయాణం సలిపి తిరుగుతుంది.
1: ఇట్ రొటేట్స్ ఇన్ ది ఇట్స్ ఎగ్జిస్టింగ్ ప్లేస్.
0: దీనిలోనే సర్వ గుణములు కూడాను ఇమిడి ఉంటున్నవి.
1: దేర్ లైస్ ఆల్ ఫ్యాకల్టీస్.
0: ఈ పృథ్వీ యందు పర్వతములంతా ఉన్నవి.
1: మదర్ ఎర్త్ క్యారీస్ ద
0: అడవులు ఉన్నవి,
1: ఫారెస్ట్
0: పట్టణములు ఉన్నవి,
1: సిటీస్
0: పల్లెలు ఉన్నవి,
1: విలేజెస్
0: సముద్రం ఉన్నది,
1: సీ
0: నదులు ఉన్నవి,
1: రివర్
0: సర్వమును కూడా ఈ యొక్క పృథ్వీనే మోయుచున్నది.
1: అండ్ దిస్ మదర్ ఎర్త్ దట్ క్యారీస్ ద వెయిట్ ఆఫ్ ఆల్.
0: కానీ విజ్ఞాన శాస్త్రం తెలియనటువంటి మానవుడు ఈ పృథ్వీ పైన ఇన్ని పర్వతములు, ఇన్ని నదులు, ఇన్ని అడవులు ఉండినప్పుడు ఈ పృథ్వీ తిరుగుతున్నది కనుకనే ఇవి కూడా నువ్వు తిరుగుతుంటాయా అని ఒక సందేహం కలుగుతుంది.
1: ద వన్ హూ డస్ నాట్ నో ద సైన్స్ బిగిన్స్ టు డౌట్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్ వైల్ ఎర్త్ రివాల్వ్స్ Well, do forests and mountains, do they also move?
0: ఈ పృథ్వి ఇంత వేగంగా తిరుగుతున్నప్పుడు ఈ పృథ్వీపై నిలిచినటువంటి ఒక పదార్థం యొక్క గతి ఏమిటి?
1: When earth revolves at a very fast rate, what would happen of those that are located on that?
0: ఈ పృథ్వీ కేవలము స్వతంత్రమైనటువంటిది కాదు.
1: Earth is not independent.
0: పరాధీనమైనటువంటిది ఈ పృథ్వీ.
1: This earth is dependent.
0: దీని యందు భగవశక్తి అనేటువంటిది అంతర్భూతంగా ఇమిడి ఉంటుంది.
1: The earth carries with it the latent divine power.
0: ఆ శక్తియే ఇన్నింటిని కూడాను బ్యాలెన్స్ గా మోస్తూ ఉన్నది.
1: It is the divine power that maintains balance.
0: కనుక ఈ పదార్థములు కూడాను భూమి వలె తిరుగుటకు వీలు కాకుండా ఈ భగవంతుడే చూసుకుంటున్నాడు.
1: It is the divine power that takes care of all those that are located on Mother Earth safe and secure, though the earth revolves.
0: Line paina parigettetunte train parigettinattuga line kudunu parigettite prayanikulu yokka gati emti?
1: As the train runs fast, the wheels also don't move. If they start moving, what will happen?
0: Prithvi tirugutunnadi kani prithvi paina unnatunte yokka ee panchabhootamulu kuda tirugatam ledu.
1: Though the earth rotates, those located over that, they do not move.
0: దీనికి ఆకర్షణ శక్తి అధికంగా ఉండటం చేతనే పైనున్న పర్వతములు కాని వృక్షములు కాని నదులు కాని సముద్రం కాని ఏమాత్రము కదలకుండా ఉంటున్నవి.
1: As earth carries with it the gravitational force, the mountains, the trees, they do not move at all.
0: కనుకనే పృథ్వీ యొక్క తత్వము చాలా విచిత్రమైనటువంటిది.
1: The nature of earth is very peculiar.
0: ఇది భగవంతుని యొక్క అంగము.
1: It is the limb of God.
0: మన దేహంలో చేతులు కాళ్ళు ముక్కు చెవులు నోరు అన్ని ఉన్నవి.
1: The human body has got the legs, the hands, the ears, the nose and the eyes.
0: ఈ ఇంద్రియములంతా దేనికి అంగము?
1: Limbs, what do they stand for? ఈ
0: సర్వ ఇంద్రియములు కూడాను దేహానికి అంగములు.
1: And in fact, they are the limbs of the body.
0: దేహము దేనికి అంగము?
1: The body is the limb of.
0: సమాజమునకు అంగము.
1: Of society.
0: సమాజమునకు ఏది అంగము?
1: Society is the limb of.
0: మానవత్వం అంగము.
1: Of humanity.
0: మానవత్వమునకు ఏది అంగము?
1: What is the limb of the humanity?
0: పృథ్వి అంగము.
1: The earth.
0: పృథ్వికి ఏది అంగము?
1: What is the limb of the earth?
0: పృథ్వికి పరమాత్మే అంగము.
1: God is the limb of this earth.
0: కనుక పృథ్వి అంతా కూడాను పరమాత్మని యొక్క అంగమే.
1: Therefore, the entire earth is the limb of God himself.
0: సర్వాంగములు కూడాను పృథ్వీతో కూడినటువంటివి.
1: And the earth has got so many limbs.
0: కనుకనే భగవంతుని కూడాను అత్యంత సూక్ష్మ స్వరూపుడు అన్నాడు.
1: Therefore, God is subtlest of all.
0: ఎప్పుడు సూక్ష్మ స్వరూపుడు అవుతాడు?
1: When do you expect him to be?
0: సర్వత్రా వ్యాపించినటువంటి యొక్క ఈ భూమికి సర్వత్రా వ్యాపించినటువంటి భగవంతుడు కూడాను అత్యంత సూక్ష్ముడుగా ఉంటాడు.
1: As earth is present everywhere, we also notice God everywhere.
0: Anaga gunamulu undinanta varaku kudanu thanu swatantrudiga undadu.
1: It only means so long there are attributes, no one is independent.
0: Kramakramena ee gunamulu taggina tarvata thanu sarvavyapiga maarutuntadu.
1: As attributes come down, diminish, he gets this faculty of all pervasiveness.
0: Sparsha roopa rasa gandhadru ee aidu gunamulu kudanu bhoomi endu untunnavi.
1: All these five senses of cognition are present in earth.
0: కనుకనే భూమిని ఇటు తీసి అటు పెట్టడానికి అటు తీసి ఇటు పెట్టడానికి వీలు కాదు.
1: So it's not possible to shift earth from one place to another.
0: క్రమక్రమేణ దానికి రెండవ అంగమైనటువంటిది రెండవ భూతమైనటువంటిది జలము.
1: The second one is the fire, is water.
0: ఈ జలము లేని స్థానం లేదు.
1: There's no place where there's no water.
0: నీకు కనిపించినా కనిపించకపోయినప్పటికీ సర్వత్రా భూమి అందు ఉంటున్నది.
1: You may see it or not, water is present everywhere.
0: కనుక జలము సర్వమయము.
1: So water is all pervasive again.
0: ఆ జలములో ఒక గుణము తగ్గిపోయింది.
1: Water has lost one attribute.
0: ఏ గుణం తగ్గిపోయింది?
1: What is it?
0: శబ్ద స్పర్శ రూప రసము ఈ నాలుగు ఉంటున్నాయి కానీ గంధము లేదు దాంట్లో.
1: Water has got four of the aspects, but it has no smell or fragrance.
0: కనుకనే ఈ వాటర్ కొంతవరకు కదలడానికి ప్రారంభిస్తూ వచ్చింది.
1: దట్ మేక్స్ ద వాటర్ పాసిబుల్ టు మూవ్ టు
0: లైట్ అయిపోయింది.
1: సో ఇట్ బికమ్స్ లైట్.
0: ఇంకా మూడవది అగ్ని.
1: ద థర్డ్ వన్ ఇస్ ఫైర్.
0: ఈ అగ్ని అనేటువంటిది మహాశక్తివంతమైనటువంటిది.
1: ఫైర్ ఇస్ హైలీ పవర్.
0: దీని రెండు గుణములు తగ్గిపోతూ వచ్చాయి.
1: ఇట్ లూజెస్ టూ ఆఫ్ ది అట్రిబ్యూట్స్.
0: శబ్ద స్పర్శ రూపం మాత్రమే ఉంది.
1: ఇట్ హాస్ గాట్ ఓన్
0: రసగంధాదు లేవు దాంట్లో.
1: ఇట్ హాస్ నో రస, ద టేస్ట్, గంధ, ద ఫ్రాగ్రెన్స్.
0: కనుకనే ఈ అగ్ని సర్వత్రా వ్యాపిస్తూ వచ్చింది.
1: So fire is able to expand everywhere.
0: ఈ అగ్ని ప్రతి మానవుని యందు కూడా ఉంటుండాలి.
1: Fire is present in every man.
0: జఠరాగ్ని అదే అగ్ని.
1: Fire in man is called జఠరాగ్ని.
0: జలమునందు కూడాను బడబాగ్ని అది జలమునందు కూడా ఉంటుండాలి.
1: The fire is present in water called బడబాగ్ని.
0: వృక్షమునందు కూడాను అగ్ని ఉంటుండాలి.
1: There is fire in a tree.
0: ఒక చెట్టుకు రాసుకున్నప్పుడు అగ్ని అందులో ప్రారంభమవుతుంది.
1: When two trees are brought, when dash against
0: jadamaina
1: the fire emanates.
0: Rai untundadi raatilo kudunu agni untundadi.
1: Fire is latent in a stone.
0: Oka raatiki kottinappudu agni prarambhamavutundi.
1: When you strike two of the stones against each other the fire starts.
0: Kanukane ee moodava bhootamainatundi agni yandu kudunu sarvamu imidi untundadi.
1: So the third element fire has all.
0: Kaani gunamulu rendu taggipothunu vachantanu. ఇది క్రమక్రమేణ పైకి కూడా లేస్తూ వచ్చింది.
1: As it has lost two of the attributes, it is able to rise up.
0: ఇంకా మూడవది.
1: Then the third one.
0: మూడవది వాయువు.
1: Then that is the air.
0: ఈ వాయువు ఏ విధంగా ఉంటుండాలి?
1: How is it?
0: వాయువు లేని స్థానమే లేదు.
1: There is no place where there is no air.
0: క్రొత్త కుండగా ఉంటే కుండలో కూడా గాలి ఉంటుండాలి.
1: The earthen pot, brand new, also has got space.
0: ఎక్కడ చూసినా ప్రదార్థం యందు గాలి ఉంటుండాలి.
1: You find air everywhere.
0: గాలి లేని స్థానమే కనిపించదు.
1: There is no place where you do not notice.
0: ఈ గాలియే సర్వ విధములైనటువంటి శక్తులకు మూల కారణము.
1: And air is the main cause for all capacity.
0: మానవుల యొక్క ప్రాణములకు మూల కారణము అగ్ని, ఈ వాయువే.
1: And air is the life principle.
0: ఈ వాయువు లోపల మరి మూడు గుణములు తగ్గిపోయినాయి.
1: And this air loses three of
0: them. Shabda sparsha rendu maatrame undav kaani roopa rasa gandhadulu levu.
1: And this air has got only the sound and touch. It has no three attributes.
0: Nalugodainatidi aakasham.
1: The final one is the space.
0: Aakasham anetvantidi sarvatra vyapinchinattiga kanipistundi.
1: The space you will notice is
0: kaani manam chusedanta kudunu clouds kaadu adi kaadu aakasham.
1: Is not the ground that you find.
0: Aakasham yokka gunam emiti?
1: What is the attribute of ether?
0: Shabdame aakasham yokka gunamu.
1: Sound is attribute of
0: chaala mandi amayakulu aakasham ekkada undante paiku chuptaru.
1: Many of the innocent people point out the sky.
0: Aakashamu.
1: No, it is not there.
0: Ikkada kuda undi aakasham.
1: You find it.
0: ఇక్కడ కూడా ఉంది ఆకాశం.
1: జస్ట్ ఫ్రమ్ ద డెస్ట్
0: ఎక్కడ శబ్దమో అక్కడంతా ఆకాశం ఉంటుంది.
1: వేర్ దర్ ఇస్ సౌండ్ యూ ఫైండ్ ద స్పేస్.
0: ఆకాశం యొక్క గుణము శబ్దమే.
1: ది అట్రిబ్యూట్ ఆఫ్ ద స్పేస్ ఇస్ ద సౌండ్.
0: ఆకాశం గగనం శూన్యం అన్నారు. అది కనిపించినటువంటిది.
1: ఇట్స్ ఎంప్టీ, యూ డు నాట్ నోటీస్ ఇట్.
0: కనుక ఈ ఆకాశమునందు శబ్దం ఒక్కటి మాత్రమే ఉంటుండాలి.
1: సో ఈథర్ హెస్ గాట్ వన్ క్వాలిటీ ఆఫ్ సౌండ్.
0: రూపరసగంధాదులు ఏమాత్రము లేదు.
1: ఇట్ హాస్ లాస్ట్ త్రీ అదర్ అట్రిబ్యూట్స్.
0: శబ్ద స్పర్శ రూపరసగంధాదులు నాలుగు లేదు.
1: ఇట్ హాస్ నో ఫోర్ ఆఫ్ ది క్వాలిటీస్.
0: నాలుగు లేకపోవడం చేత ఆకాశం సర్వత్రా ఉండినట్టుగా కనిపిస్తుంది.
1: సిన్స్ ఫోర్ ఆర్ మిస్సింగ్ యు ఫైండ్ ది ఈథర్ స్ప్రెడింగ్ ఎవరీవేర్.
0: అయినటువంటిదే పరమాత్మ.
1: అండ్ దట్ గాడ్ హాస్ నన్ ఆఫ్ దీస్ అట్రిబ్యూట్స్.
0: ఆ పరమాత్మ యందు ఆ శబ్దం కూడాను లేదు.
1: The sound is also noticed in the divinity.
0: కనుకనే పరమాత్ముడు సర్వత్రా వ్యాపించి ఉంటున్నాడు.
1: Therefore the divine spreads all over everywhere.
0: చాలా లైట్ అయిపోతున్నాడు.
1: Because it becomes so light.
0: సర్వత పాణిపాదం త సర్వతో శిరోముఖం అన్నట్టు సర్వ మూలముని ఎందుకును శిరస్సు గాను పాదములు గాను కనిపిస్తూ ఉంటాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ ఎవ్రీ ఫార్మ్ యు ఫైండ్ గాడ్ సింబలైజ్డ్ బై వే ఆఫ్ ద హెడ్ అండ్ ద ఫీట్ అండ్ హ్యాండ్.
0: ఆకాశముల కంటే అతి సూక్ష్మమైనటువంటి వాడు పరమాత్ముడు.
1: గాడ్ ఇస్ సటిలర్ దాన్ ది స్పేస్.
0: అటువంటి పరమాత్ముడు పంచభూతముల ఎందుకును ఏకస్వరూపుడుగా ఉంటున్నాడు.
1: గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ వన్ ఫార్మ్ ఇన్ ఆల్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: కాన ప్రతి దానికి కూడాను ఒక అంశం ఉంటుండాలి. మమ ఈ వాంశో జీవలోకే జీవభూత సనాతన. భూమి ఒక భగవంతుని యొక్క అంశమే.
1: దేర్ఫోర్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ద స్పార్క్.
0: జలము భగవంతుని యొక్క అంశమే.
1: వాటర్ ఇస్ ద స్పార్క్.
0: వాయువు భగవంతుని యొక్క అంశమే.
1: సో ఆల్సో ఎయిర్.
0: గాలి భగవంతుని యొక్క అంశమే.
1: అండ్ ఎయిర్ ఇస్ ద స్పార్క్ ఆఫ్ ది
0: డివినిటీ. ఆకాశం భగవంతుని యొక్క అంశమే.
1: సో ఆల్సో ద స్పేస్.
0: సర్వము భగవంతుని యొక్క అంశమే.
1: ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ స్పార్క్స్ ఆఫ్ ది డివినిటీ.
0: కనుకనే వీటినన్నింటినీ దైవ స్వరూపంగా ఆరాధిస్తూ వచ్చారు ప్రాచీనులు.
1: అండ్ హెన్స్ ఏన్షియన్స్ వర్షిప్డ్ ఆల్ దీస్ ఎలిమెంట్స్.
0: భూదేవి,
1: మదర్ ఎర్త్,
0: గంగాదేవి
1: అండ్ గాడెస్
0: వాయుదేవుడు
1: అండ్ విండ్
0: అగ్నిదేవుడు
1: ఫైర్ గాడ్
0: ఆకాశ దేవుడు
1: అండ్ ఆల్సో స్పేస్
0: అందరిని దేవుడుగా భావించి పూజిస్తూ వచ్చారు.
1: ఆల్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ కన్సిడర్డ్ డివైన్ ఇన్
0: మొట్టమొదటి భారతీయులు పృథ్వీని పూజిస్తూ వచ్చారు.
1: ఇన్ ఎర్లియెస్ట్ టైమ్స్ భారతీయస్ వర్షిప్ ఎర్త్
0: ఆ పృథ్వీయే ప్రతి ప్రాణికి కూడాను ఆహార సదుపాయం అందిస్తూ వచ్చింది.
1: అండ్ ఇస్ ఎర్త్ దట్ సప్లైస్ ఫుడ్ టు ఆల్ ఆఫ్ ది లివింగ్ క్రియేచర్స్.
0: ఓ భూదేవి నీ పంటనే మేము భుజిస్తున్నాము.
1: ఓ మదర్ ఎర్త్ ఐ ఓన్లీ పార్ట్ ఆఫ్ ది ఫుడ్
0: నీ వంటనే మేము పుష్టిగా అనుభవిస్తున్నాము.
1: ఇన్ ఫ్యాక్ట్ వి ఆర్ సో హ్యాపీ ఆఫ్ ఆల్ ది
0: క్రియేచర్స్. లేకపోతే పంటలే లేదు.
1: Without earth you cannot have any grain.
0: కాబట్టి సర్వమును రక్షించేటువంటి భూమాత కనుకొని భూమాతను మొట్టమొట్ట ఆరాధన సల్పుతూ వచ్చారు ప్రాచీనులు.
1: In fact, all are held and protected by Mother Earth, and so it was worshipped in earlier days.
0: కాని విజ్ఞానవేత్తలు దీన్ని హాస్యాస్పదంగా భావిస్తూ వచ్చారు.
1: But scientists started making fun of this practice.
0: ఏమిటి భూదేవిని భూమిని దేవుడిగా భావిస్తున్నారే?
1: How is that you consider
0: ఎంత మూర్ఖులు ఈ భారతీయులు.
1: Bharatiyas are fools.
0: వీరు మూర్ఖులు కాదు.
1: They are not fools.
0: ఈ భూమిని పూజిస్తున్నారని చెప్పి చెప్పేటువంటి వాడు వాడు మూర్ఖులు.
1: The one who says that you are fools for worshiping the earth are
0: వాడికి అంతరార్థం ఏమీ తెలియదు.
1: They have no understanding.
0: కేవలం పదార్థ శాస్త్రాన్ని మాత్రమే ప్రమాణంగా తీసుకుంటున్నాడు.
1: They go by the material knowledge, the physical knowledge.
0: కానీ దీంతో తిరిగి ఈ రియాక్షన్ కూడా ఉంటుందని సత్యం వాడికి తెలియకుండా పోతుంది.
1: They are not aware of the reaction, the principle contained.
0: నేను టేబుల్ను గట్టిగా కొట్టాను అని చెప్తున్నాను.
1: And you have thumped the desk.
0: కానీ నీవే కాదు టేబుల్ కూడా నిన్ను కొట్టింది.
1: ద టేబుల్ ఆల్సో హస్ గివెన్ ఇట్ బ్యాక్.
0: దీనికి పదార్థం యొక్క రియాక్షన్ ఉంటుంది. అది
1: దేర్ లైస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ రియాక్షన్.
0: కనుక నేను కొట్టిన తర్వాత చేయి మంటగా ఉందని నువ్వు అదురుకుంటున్నావు.
1: అండ్ దేర్ఫోర్ యు ఫైండ్ ఇట్ దట్ ఇట్ హర్ట్ ఓవర్ దేర్.
0: ఏ పదార్థాన్ని నీవు గట్టిగా కొట్టావో ఆ పదార్థం కూడా నేను అంత గట్టిగా కొట్టింది.
1: ఇఫ్ యు స్టార్ట్ హిట్టింగ్ వన్ యు విల్ ఫీల్ ద పెయిన్.
0: ప్రతి దాని ఎందుకు నువ్వు రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
1: In everyone, you find these three principles, reaction, reflection, and
0: resound.
1: Man born in this nature has got these three, reaction, reflection,
0: and resound.
1: You go near a mountain and start repeating,
0: oh. There
1: you find the resound. As is the sound, so is the resound.
0: కనుకొని ప్రతి దాని ఎందుకు పరమాత్మ తత్వం అంతర్భూతంగా ఉంటుండాలి.
1: సో ది డివైన్ ప్రిన్సిపల్ ఇస్ లేటెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: లోకములో
1: ఇన్ దిస్ వరల్డ్
0: దైవత్వాన్ని గుర్తించడం చాలా కష్టం.
1: ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు రికగ్నైజ్ ది డివైన్.
0: ఏది దైవత్వము ఏది కాదు అనేటువంటిది నిర్ణయం చేయటం ఎవరికి సాధ్యం కాదు.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీ వన్ టు డిసైడ్ వాట్ ఈస్ డివైన్ అండ్ వాట్ ఈస్ నాట్.
0: సూర్యుడు ఉండినప్పుడే కిరణాలు వస్తుంటాయి.
1: And because of the sun, you find sun rays.
0: భగవంతు ఉన్నప్పుడే ప్రకృతి మనకు ఆవిర్భవిస్తుంటుంది.
1: Because of creator, you have creation.
0: ఒక్క క్రియేషన్ చేసినటువంటి పంచభూతములు ఎంత ఇంత శక్తి ఉండినప్పుడు క్రియేటర్ లో ఇంకెంత శక్తి ఉండాలి.
1: When creation with all the five elements are is so powerful, how about the creator?
0: భగవంతుడు సృష్టించిన అగ్నిలో ఎంతో శక్తి ఉంటుంది.
1: The fire is so powerful created by God.
0: భగవంతుడు సృష్టించేటువంటి గాలిలో ఎంతో శక్తి ఉంటుండాలి.
1: The air is very powerful created by God.
0: ఎంత శక్తి ఉంటున్నప్పుడు సృష్టికర్త ఎంత శక్తి ఉంటుంది.
1: When the creation is so powerful, the creator must have been more powerful.
0: ఈ సత్యాన్ని ప్రతి మానవుడు కూడా గుర్తించుకోలేడు.
1: Every man is not given to this understanding.
0: బాంబు చేసినటువంటి వాడు ఎక్కడ ఉన్నాడో వాడి పేరు చెప్పినా కూడా ఎవరు వినరు.
1: We do not know who discovered, invented
0: bomb. ఎవరు భయపడరు.
1: No one is afraid of it.
0: కానీ వాడు చేసినటువంటి బాంబు పేరు చెప్తే భయం వస్తుంది.
1: But the very mention of the name bomb will make you frightened.
0: చేసిన పదార్థమును చూస్తే భయం వేస్తుంది కానీ చేసిన వాడిని చూస్తే భయం కాదు.
1: In fact, you are not afraid of the inventor of the bomb.
0: పంచభూతములు సృష్టించినటువంటి పరమాత్మను చూస్తే భయం లేదు.
1: You are not afraid of the creator who created
0: it. పంచభూతములు సృష్టింపబడినటువంటి పంచభూతములు చూసినప్పటికీ చాలా భయం వేస్తుంది.
1: But you are afraid of the five elements, the creation.
0: ఇది చిత్రంబులు.
1: This is peculiar.
0: త్రైలోక్య పవిత్రంబులు.
1: Sacred in all worlds.
0: వందనాల వత్తంబులు. సన్మిత్రంబులు.
1: That's so close.
0: మునిజనవన పౌత్రములు.
1: వర్షిప్ బై ఆల్ సెయింట్స్.
0: విష్ణుదేవు చారిత్రములు.
1: దాట్ ఈస్ ద గ్లోరీ అండ్ ద స్టోరీ ఆఫ్ విష్ణు గాడ్.
0: భగవత్ యొక్క తత్వాన్ని ఏ విధంగా వర్ణించడం అనేటువంటిది ఎవరికీ చేత కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్.
0: ఎంత వర్ణించినా కానీ అది చాలా తక్కువే.
1: ఆల్ యువర్ నరేషన్ ఈస్ జస్ట్ ద లీస్ట్.
0: కానీ అతి తక్కువైనటువంటి ఒక వర్ణను నువ్వు వర్ణించి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఈస్ ద ఫన్ ఆఫ్ డిస్క్రైబింగ్ స్టిల్.
0: మొట్టమొదటి భూమి యొక్క తత్వాన్ని చక్కగా మనం తెలుసుకోవాలి.
1: లెట్స్ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ ఎర్త్ ఫస్ట్.
0: ఎంత భారాన్ని మోస్తుంది అది భూమి.
1: వాట్ హెవీ బర్డెన్ ఇట్ క్యారీస్.
0: స్వామి నేను బ్రతికి నీకు చాలా భారంగా ఉంటున్నాను నన్ను చంపేసేయండి అంటారు చాలా మంది.
1: సమ్ సే ద స్వామి వి ఆర్ బర్డెన్ ప్లీజ్ అలౌ కిల్ అస్.
0: చంపితే మాత్రం భారం తగ్గుతుందా?
1: even if it is killed, well,
0: the
1: burden cannot be lessened.
0: ఎప్పుడు భారం భారంగానే ఉంటుంది.
1: ద బర్డన్ రిమైన్స్ యాస్ ఇట్ ఇస్.
0: నీలోని భారాన్ని నీవు తగ్గించుకున్నప్పుడు భూమికి కూడా భారం తగ్గుతుంది.
1: అండ్ వెన్ వన్స్ యు లెసన్ యువర్ ఓన్ బర్డన్, సో
0: నీలోని భారం ఏంటి?
1: బర్డన్ వాట్ ఇస్ ద హెవీ?
0: కోరికలే నీ భారాలు.
1: ది హెవీనెస్ బర్డన్ సమ్ ఇన్ యు.
0: ఈ కోరికలు నీవు తగ్గించుకుంటే నీవు భగవంతునికి చాలా లైట్ గా కనిపిస్తావు.
1: ఇఫ్ దేర్ ఇస్ స్టీలింగ్ ఆన్ డిజైర్, నేచురల్లీ యు విల్ బి లైట్.
0: కనుకనే లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్ అని
1: భగవాన్ సేస్. లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్.
0: కనుక మన భారాన్ని మనం తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి.
1: Therefore, we have to reduce our burden, luggage.
0: అప్పుడే భగవంతుని కూడాను భారంగా ఉండదు.
1: And then it doesn't add to the burden.
0: మన భారాలు అధికమయ్యే కొలది కూడాను భగవంతుని కూడా భారమే.
1: As you have extra luggage, it adds to the heaviness of the
0: burden. అయితే ఆ భారాన్ని భగవంతుడు మోయటం లేదు.
1: In fact, he is not carrying the burden.
0: తాను చాలా సూక్ష్మ స్వరూపుడు.
1: God is subtlest.
0: అన్నింటికంటే కూడా గుప్తమైనటువంటిది. తన భారాన్ని తనపైనే వేస్తుంటాడు.
1: And in fact, he will...
0: ఎవరి భారాన్ని వారి తరపైనే వేస్తుంటాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యూ విల్ మేక్ ఎవ్రీ వన్ టు క్యారీ వన్స్ ఓన్ బర్డన్.
0: తాను మోసినట్టుగా కూడా నటన చేస్తాడు.
1: హీ ప్రిటెండ్స్ యాక్ట్స్ యాజ్ ఇఫ్ హిస్ క్యారీంగ్ ద బర్డన్.
0: కాబట్టి పంచభూతములు ఎందుకు కూడాను తాను ఉండినప్పటికీ పంచభూతములు తన స్వాధీనంలో ఉండినట్టుగా కనిపిస్తుంది.
1: Though the five elements are in him, it appears they are under the control of God.
0: అదే ఒకానొక సమయంలో గోపికలు కూడా చెప్పారు.
1: The same thing is stated by Gopikas at one time.
0: నిను గను గొనగలమా?
1: Can we know you?
0: Krishna, నిను గను గొనగలమా?
1: Krishna, can we know you?
0: అణువు కంటే అతి సూక్ష్మ రూపుడవు.
1: You are subtler than atom.
0: ఘనము కంటే అతి ఘననీయుడవు.
1: యు ఆర్ ది బిగ్గెస్ట్ ఆఫ్ ది బిగ్.
0: 84 లక్ష జీవముల అనయంబునను బాయకుందువట.
1: యు ఆర్ ఆల్వేస్ ఇన్ ద కంపెనీ ఆఫ్ ది 84 లక్ష.
0: కష్టము మొదలు అఖండ రూపుడవై వెలజుట.
1: యు ఆర్ ది
0: మగ్నిఫిసెంట్ గలమా?
1: యు ఆర్ ద మగ్నిఫిసెంట్ ఫామ్, మగ్నిఫిసెంట్ ఫామ్ రైట్ ఫ్రమ్ ది ఆటమ్ టు ది లార్జెస్ట్.
0: వీల్ అవుతుంది.
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు నో?
0: ఎవరికి సాధ్యం కాదు.
1: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీవన్.
0: చెప్పాడు ఈ పంచభూతముల యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించింది.
1: అరవింద్ ఆల్సో సెడ్ దట్ వీ షుడ్ నో ద నేచర్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఈ పంచభూతములు లేనటువంటి స్థానం లేదు, కనిపించదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ యు డు నాట్.
0: సర్వత్రా పంచభూతములే ఉంటున్నాయి.
1: దే ఆర్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ఈ పంచభూతముల యొక్క అంగమే ఈ దేహం, కనుకనే దీనికి కూడా పంచభూతముల యొక్క స్వరూపమే.
1: దేర్ఫోర్ ద బాడీ, హ్యూమన్ బాడీ హస్ గాట్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: భౌతిక స్వరూపము అన్నారు.
1: సో ఇట్ ఇస్ సెడ్ దట్ ఇట్ హస్ గాట్ ద ఫైవ్ ఆఫ్ ది ఎలిమెంట్స్.
0: ఒక పంచాంగాన్ని చదువుతూ ఉన్నప్పుడు
1: హావ్ యు go through almanac,
0: అందులో కొన్ని శబ్ద స్పర్శ రూప రసగంధాదులు ఉంటున్నాయి.
1: దేర్ యు ఫైండ్ అవుట్ ద ఫైవ్ ఎలిమెంట్.
0: ఆ పంచభూతముల యొక్క అంగమే కనుకని దానికి పంచాంగము అని పేరు పెట్టారు.
1: పంచాంగ, ద ఆల్మనాక్ హాస్ గాట్ ఫైవ్ అంగాస్. పంచ అంగ
0: ఎక్కడ చూసినప్పటికీ నీ పంచాంగములు ఉంటున్నాయి.
1: ఎవ్రీవేర్ యు ఫైండ్ దిస్ పంచాంగ ఫైవ్.
0: కనుక ఈ అంగముల యొక్క స్వరూపాన్ని మనం చక్కగా గుర్తించుకుని వర్తించాలి.
1: సో వీ హావ్ టు నో ఇన్ డీటెయిల్ ద నేచర్ ఆఫ్ ది ఎలిమెంట్.
0: మొట్టమొదటి ఆకాశములకు
1: ద ఫస్ట్ సౌండ్,
0: ఆ శబ్దము మనకి ఎట్లా కనిపిస్తుండాలి, ఎట్లా వినిపిస్తుండాలి?
1: దెన్ వేర్ డు యు హియర్ ద సౌండ్?
0: కేవలము చెవులతో వింటున్నాం.
1: ఇట్ ఇస్ ది ఇయర్ దట్ హియర్.
0: ఆ శబ్దం ఏ రీతిగా వస్తుండాలి?
1: హౌ డస్ ఇట్ కమ్?
0: వేరే పిచ్చి పిచ్చి శబ్దాలతో రావటం లేదు.
1: నాట్ ఎనీ సిలీ సౌండ్స్.
0: అది శబ్దంగా వస్తుంది.
1: ద ప్రైమల్ సౌండ్ ఓంకార్.
0: కాబట్టి నీ వినవలసింది ఓంకార స్వరూపమే.
1: సో వాట్ యు ఆర్ సపోజ్ టు హియర్ ఇస్ ఓంకార.
0: అది కూడా నువ్వు స్పెల్లింగ్ తో చేరి వస్తుంటుండాలి.
1: అండ్ ఆల్సో యూ హావ్ టు డు
0: అకారం ఉకారం. అకారం యొక్క స్వరూపమే ఓంకారము.
1: ఓంకార ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ త్రీ, అకార ఉకారం అకార ఆ ఉ.
0: కనుకనే అకారం ఎక్కడ ప్రారంభమవుతుంది? ఎక్కడో ప్రారంభమవుతుంది.
1: ఆ స్టార్ట్ స్టార్ట్స్ ఫ్రమ్ సమ్వేర్.
0: ప్లేన్ ఎక్కడో ప్రారంభమైంది.
1: ప్లేన్ స్టార్ట్
0: కానీ క్రమక్రమేణ మన దగ్గరకు వచ్చినప్పటికి శబ్దం ఎక్కువ కనిపిస్తుంది.
1: యాజ్ ఇట్ కమ్స్ నియర్ యు ఫైండ్ listening to the sound.
0: Kalkane aau aau ee moodinti oka shabdamlo tarangame manavuni yokka swarupamu.
1: Omkara with all these three aau is the very personification present in the human body.
0: కనుకనే ఈ మనం వినవలసింది ఓంకార నాదమే.
1: వాట్ వీఆర్ సపోజ్ టు లిసన్ ఇస్ ఓంకార.
0: అది ఏ ఆకాశ స్వరూపము.
1: దట్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ ది ఈథర్.
0: ఇంకా వాయువు.
1: Then the air.
0: ఈ వాయువుకి స్వరూపం ఏమిటి?
1: What is the nature, the form?
0: కేవలము ఒక విధమైనటువంటి ప్రాణమును తెచ్చి ఇచ్చడమే.
1: And it sustains the life principle.
0: వాయువు లేని స్థానమే లేదు.
1: There is no place where air is missing.
0: వాయువే లేకపోతే మనమే జీవించలేము.
1: You cannot live, continue to live without air.
0: కనుక మనం తీసుకోవాల్సింది ఏమిటి?
1: What is that you should take?
0: సో హం సో హం తీసుకోవాల్సింది సో వదలవలసింది హం.
1: సో వాట్ ఈస్ టు బి టేకెన్ ఇన్ ఇన్హేలేషన్ ఇస్ సో, వాట్ ఈస్ టు బి బ్రీద్డ్ అవుట్ హం.
0: ఈ సో అనేటువంటి ఆక్సిజన్,
1: దిస్ సో స్టాండ్స్ ఫర్ ఆక్సిజన్.
0: హమ్ అనేటువంటి కార్బన్ డైఆక్సైడ్,
1: హమ్ రిప్రజెంట్స్
0: కార్బన్ డైఆక్సైడ్ ని వదిలిపెట్టాలి.
1: సో యూ షుడ్ ఎక్సేల్ కార్బన్ డైఆక్సైడ్,
0: కానీ ఆక్సిజన్ తీసుకోవాలి.
1: అండ్ యూ షుడ్ ఇన్హేల్ ఆక్సిజన్,
0: చెడ్డని వదిలిపెట్టాలి.
1: గివ్ అప్ ద బ్యాడ్,
0: మంచిని స్వీకరించాలి.
1: అండ్ రిసీవ్ ద గుడ్,
0: ఇది ఏ గాలి బోధించేటువంటి ఉపదేశం.
1: దిస్ ఈస్ ద లెసన్ ఆఫ్ ఎయిర్,
0: చెడ్డదాన్ని నీవు స్వీకరించవద్దు.
1: నెవర్ యాక్సెప్ట్ బ్యాడ్,
0: చెడ్డదాన్ని విసర్జించు.
1: యూ షుడ్ గివ్ ఇట్ అప్,
0: మంచిని స్వీకరించు.
1: యాక్సెప్ట్ గుడ్,
0: నీవు ఫలమును స్వీకరించు, మనమును విసర్జించు.
1: అండ్ యాక్సెప్ట్ కన్సూమ్ ద ఫ్రూట్ అండ్ లీవ్ అవుట్ ది ఎక్స్క్రీట.
0: కనుకనే ఈ అంగములంతా ఎందుకోసం ఇచ్చాడంటే మంచిని పొందడానికి ఇచ్చాడు.
1: Why these limbs are gifted? Only to
0: see. అంతరాత్మను ఎవరు కూడా గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: No one is making an effort to know the inner significance.
0: గుర్తించినా కూడా కేర్ చేయటం లేదు.
1: And though it is said, you are negligent.
0: కనుక మనం వదలపెట్టవలసింది ఏమిటి? చెడ్డ పదార్థాన్ని వదలాలి.
1: What is to be given up is bad.
0: వృక్షాలు చూడండి, ప్రాణం ఉండేటట్టుగా మనకు కనిపించదు.
1: యూ డోంట్ ఫీల్ దట్ దే హావ్ లైఫ్.
0: కానీ ఆ వృక్షాలంతా ఆక్సిజన్ అందరికి అందిస్తుండాలి.
1: బట్ ట్రీస్ సప్లై ఆక్సిజన్ టు ఆల్.
0: అందరూ వలసిని వదిలినటువంటి యొక్క కార్బన్ డైఆక్సైడ్ తాను స్వీకరిస్తుంది.
1: అండ్ ట్రీస్ రిసీవ్ కార్బన్ డైఆక్సైడ్ దట్ వి సే.
0: తాను మంచిని ఇచ్చి చెడ్డని తాను స్వీకరిస్తుండాలి.
1: అండ్ ట్రీస్ గివ్ యూ గుడ్ అండ్ యాక్సెప్ట్ బ్యాడ్.
0: ఈ వృక్షాలకు ఉన్నటువంటి తెలివితేటలు మనుషులకు ఏమైనా ఉందా?
1: And do you think the man is that much intelligent?
0: మానవుడై పుట్టి,
1: and we are born a human.
0: కానీ ఆ మంచి దాన్ని మాత్రం తీసుకోలేకుండా పోతున్నాడు.
1: We are not able to accept good.
0: కనుక ప్రాణంతో కూడినటువంటి మానవుడు,
1: man with life,
0: అన్ని విద్యలు నేర్చినటువంటి మానవుడు,
1: man with all
0: అన్ని శక్తులకు ఆధారభూతమైన మానవుడు,
1: man highly powerful,
0: తాను చెడ్డని విసర్జించాలి, మంచిని స్వీకరించాలి.
1: To give up all that is bad and accept good.
0: ఇది వాయు అందించేటువంటి ఒక బోధ.
1: This is the teaching of air.
0: ఇంకా అగ్ని,
1: then fire.
0: ఈ అగ్ని కూడా అంతే, అన్నింటినీ భస్మం చేస్తుంది.
1: Fire burns all.
0: సుఖ దుఃఖే సమేకృత్వ లాభో లాభజే, సుఖ దుఃఖం రెండింటిని కూడా భస్మం చేస్తుంది.
1: It burns both pleasure and pain.
0: మంచి చెడ్డలు కూడా భస్మం చేస్తుంది.
1: It burns good and bad equally.
0: దాని దగ్గర ఏ మాత్రం కూడా భేదం లేదు.
1: It has no discretion.
0: భేదరహితమైనటువంటిది అగ్ని.
1: That is beyond these differences.
0: కనుక దుర్వాసన కూడా దూరం చేస్తుంది.
1: అండ్ యూ డు ఆల్సో థ్రో అవే ద వికెట్ క్వాలిటీ.
0: ఇలాంటి పవిత్రమైన అగ్ని తత్వాన్ని మనం జ్ఞానాగ్నిగా తీసుకోవాలి.
1: వి షుడ్ టేక్ ఫైర్ దట్ రిప్రజెంట్స్ విజ్డమ్.
0: మన ఎందు ఉన్నది బడబాగ్ని.
1: అండ్ దట్ విచ్ ఇస్
0: చెడ్డదాగ్ని ఉంటుండది.
1: వి ఫైండ్ ద ఫైర్ విత్ ఇన్.
0: కానీ ఈ ప్రాణాగ్ని అనేటువంటి దాన్ని మనం బోధించడం లేదు.
1: అండ్ వీఆర్ నాట్ నోయింగ్ ఎనీ లెసన్.
0: మానవు ఎందు సర్వ సద్గుణములు ఉండవచ్చును.
1: మ్యాన్ హెస్ గట్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్.
0: కానీ అన్ని గుణములు ఉంటున్నాయి.
1: ఆల్ క్వాలిటీస్ ఆర్ దేర్.
0: కానీ ఆత్మగుణం లేదు.
1: బట్ హీ హాస్ నో అవేర్నెస్.
0: ఆత్మతత్వమే నిజమైనటువంటి బోధ.
1: ద సెల్ఫ్ నాలెడ్జ్ ఇస్ ట్రూ టీచింగ్.
0: ఆత్మ జ్ఞానం అత్యవసరము.
1: సెల్ఫ్ నాలెడ్జ్ ఇస్ వెరీ ఎసెన్షియల్.
0: లౌకిక జ్ఞానము, భౌతిక జ్ఞానము, ఆధ్యాత్మిక జ్ఞానము అన్ని ఉంటున్నాయి.
1: యూ హ్యావ్ గాట్ ద సెక్యులర్ నాలెడ్జ్, ద వరల్డ్లీ నాలెడ్జ్, ద మెటీరియల్ నాలెడ్జ్.
0: కానీ ఆత్మ జ్ఞానం లేదు.
1: బట్ యూ డు నాట్ హ్యావ్ సెల్ఫ్ నాలెడ్జ్.
0: ఆత్మ జ్ఞానాన్ని ప్రబోధించేటువంటిది అగ్ని.
1: The knowledge of the self is taught by fire.
0: Sarvatra prakashimpajesetumide agni.
1: It shines forth everywhere.
0: Tamasoma jyotirgamaya. Jyoti ekkada untado akkada tamas undadu.
1: Leads from darkness to light like the lamp.
0: Kalukune agni manaku tamasam dooram chestundadi.
1: So fire teaches the lesson to dispel.
0: Chettani bhasmam chestundadi.
1: And it burns.
0: ఇందులోనే రామనామం కూడాను చక్కగా ఇమిడి ఉంటుండాలి.
1: అండ్ లార్డ్స్ రామాస్ నేమ్ ఆల్సో రిప్రజెంట్
0: రామా. ఈ మూడు అక్షరాలతో చేరింది రామ.
1: రామా నేమ్ హ్యాస్ దీస్ త్రీ లెటర్స్ రా ఆమా.
0: రా ఆమా
1: రా ఆమా
0: రా
1: రా
0: అగ్ని.
1: రా స్టాండ్స్ ఫర్ ఫైర్.
0: ఆ చంద్రుడు.
1: ఆ రిప్రజెంట్స్ మూన్.
0: మా సూర్యుడు.
1: మా రిప్రజెంట్ సన్.
0: రా ఆమా
1: రా ఆమా.
0: సూర్యుడు ఏం చేస్తున్నాడు?
1: What is that
0: sun? ప్రకాశాన్ని అందిస్తున్నాడు.
1: సన్ షెడ్స్ లైట్.
0: చీకటిని దూరం చేస్తున్నాడు.
1: డిస్పెల్స్ డార్క్నెస్.
0: అన్ని విధాలా ప్రాణ సమగానాన్ని అందిస్తున్నాడు.
1: సస్టైన్స్ ది లైఫ్.
0: ప్రాణాన్ని కూడా అందిస్తున్నాడు.
1: అండ్ గివ్స్ యూ లైఫ్ టు.
0: కనుక మా
1: మా.
0: ఇంకా చంద్రుడు
1: మూన్.
0: తాపాన్ని చల్లారుస్తున్నాడు.
1: ప్యాసిఫైస్ అమౌంట్.
0: మన బాధలను చల్లారుస్తున్నాడు.
1: ప్యాసిఫైస్ డిఫికల్టీ.
0: హృదయాన్ని చల్లబరుస్తున్నాడు.
1: అండ్ కూల్స్ యువర్ హార్ట్.
0: కనుకనే ఇది రా ఆ.
1: సో రా
0: అనేటువంటిది
1: రా
0: అగ్ని.
1: ఇస్ ఫైర్ ప్రిన్సిపల్.
0: ఈ అగ్నిగా ఉండినటువంటిది
1: దట్ ఫైర్
0: పాపాన్ని భస్మం చేస్తుండాలి.
1: బర్న్స్ ది సిన్,
0: దుఃఖాన్ని భస్మం చేస్తుండాలి.
1: బర్న్స్ మిసరీ,
0: ఆనందాన్ని అందిస్తుండాలి.
1: గివ్స్ యు
0: పుణ్యాన్ని చేకూరుస్తుండాలి.
1: అండ్ మేక్
0: కాబట్టి రా ఆ మా అనగా ఏమిటి, పాపమును నశింపజేయటము, చీకటిని పోగొట్టటము.
1: సో burning all the sin, dispelling the darkness,
0: prakashanni andinchatamu,
1: shedding the light.
0: Kaduka ra amana,
1: three letters ra ama,
0: taapani challarustundi akaramu,
1: and here it pacifies all the emotions.
0: Ee prakashanni andinchi chikitini pogortundi surya tattvamu,
1: and the nature of the sun dispels
0: ra agnane prati paapani bhasmam chestundi.
1: Fire burns
0: prati paapani bhasmam cheyatamu, తాపాన్ని చల్లార్చడము, చీకటిని పోగొట్టడం, ఈ మూడు గుణములు ఈ రామనామంలో ఉంటున్నాయి.
1: డిస్పెలింగ్ ద డార్క్నెస్, దీస్ త్రీ ప్రిన్సిపల్స్ ఆర్ దేర్ ఇన్ ద వెరీ నేమ్ ఆఫ్ రామ.
0: కనుకనే గాడ్గుడు రామాని పేరు పెట్టడంలో ఉన్నటువంటి అంతరార్థం ఇదే.
1: దట్ ఇస్ ఇన్ ఇట్స్ సిగ్నిఫికెన్స్ ఇన్ నేమింగ్ రామ దిస్ వే.
0: కనుక మూడవది అగ్నిగా ఉన్నప్పుడు ఈ విధమైనటువంటి ఉపకారం చేస్తుండాలి.
1: అండ్ దిస్ ఇస్ ద నేచర్ ఆఫ్ ఫైర్.
0: నాలుగవది,
1: నెక్స్ట్ ఫోర్త్ వన్,
0: జలము.
1: The water.
0: ఈ జలం అనేటువంటిది చాలా పవిత్రమైన ప్రాణాన్ని చేకూరుస్తుంది.
1: వాటర్ ఇస్ సో సేక్రెడ్.
0: ఎవరైనా మూర్చబడిపోతే వాళ్ళపై నీళ్లు చల్లుతారు.
1: ఇఫ్ ఎనీవన్ సూమ్స్ ఆర్ ఫెయింట్స్,
0: నీళ్లలో ప్రాణశక్తి ఉంటుండాలి.
1: దేర్ ఇస్ లైఫ్ దేర్ ఇన్ వాటర్.
0: అందుకోసమనే అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్నన్నం చతుర్విధం. నీవు భుజించిన తర్వాత
1: ఫుడ్
0: ఎవరున్నారు ఇక్కడ లోపల?
1: Who is there?
0: ఏదో ప్రార్థన చేస్తున్నారే అహం వైశ్వానరో భూత్వ ఎవరున్నారంటే లోపల నుంచి పోతుండాలి.
1: హూ ఇస్ దేర్ ఇన్సైడ్ యూ?
0: అహం వైశ్వానరో భూత్వ, ఓ భూతుడా నేను అహంకారంగా ఉన్నాను.
1: నో అండర్స్టాండ్ దట్ ఐఎమ్ దేర్ యాజ్ వైశ్వానర ఇన్ యూ.
0: వైశ్వానర రూపంలో ఉంటున్నాను నీలో.
1: Understand that I am in the form of
0: Vaishwana. నీ ఆహారం అంతా కూడా నేను భస్మం చేస్తున్నాను.
1: In fact, I am the cause for the digestion.
0: నీకు శక్తిని పుష్టిని అందిస్తున్నాను.
1: I give you the strength.
0: కాబట్టి నాలో ఉన్నటువంటి తత్వము జలతత్వమే.
1: Understand the nature, the power of water in me.
0: ఈ జలం ఇంత ఉపకారం చేస్తుండాలి.
1: Water helps you so much.
0: ఇంకా పృథ్వీ సర్వ విధములు కూడా చేకూరుస్తుండాలి.
1: ఇట్ హెల్ప్స్ యూ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే.
0: మిత్తులు కట్టిస్తుండాలి,
1: ఇటుకలు
0: కట్టిస్తుండాలి, ఇటుకలు పోస్తుంటుండాలి. ఇటుకలు చెట్టును పెంచుతుండాలి, ఆహారాన్ని అందిస్తుండాలి, వడ్డను పండిస్తుండాలి. సర్వ విధములైనటువంటి యొక్క శక్తిని మనకు బోధిస్తుండాలి.
1: అండ్ ఎర్త్ గివ్స్ యూ ఆల్ కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్.
0: భూమి ఇవ్వనటువంటిది ఫలం ఒక్కటే లేదు, సర్వ ఫలములు కూడా నువ్వు భూమి అందిస్తుండాలి.
1: అండ్ ఎర్త్ గివ్స్ యూ ఆల్ గుడ్ థింగ్స్.
0: కానీ ఈనాడు
1: టుడే
0: మానవుడు అందించవలసినటువంటి గుణములు అందించలేకపోవటం చేతనే,
1: ఇన్ఫాక్ట్ మ్యాన్ ఈజ్ నాట్ హ్యావింగ్ హిజ్ వాల్యూ.
0: ఒకనొక సమయంలో అన్ని యుగముల కంటే కూడాను కలియుగం తరించుటకు చాలా సులభమైన మార్గం అన్నారు.
1: ఆఫ్ ఆల్ ది ఏజెస్ ది కలి ఏజ్ ఈజ్ ది సేఫెస్ట్ అండ్ ది ఈజియెస్ట్ వే టు లిబరేషన్.
0: తెలివితేటలా కావలసినంత ఉంటుంది అది మనిషికి.
1: ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ కలి మ్యాన్ ఈజ్ హైలీ ఇంటెలిజెంట్.
0: పోనీ విద్య గడపటం అంటే కావలసిన స్కూల్స్ అంతా ఉంటున్నాయి. బజార్ బజార్ లోనో ఒక్కొక్క స్కూల్ పెట్టారు. నువ్వు ఎక్కడైనా పోయి విద్య గడపవచ్చు.
1: ఎడ్యుకేషన్ అవైలబుల్ ఎవ్రీవేర్, నంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఆన్ వే సైడ్.
0: ఇంకా ధన సంపాదనక ఓ కోటి మార్గాలున్నాయి.
1: అర్నింగ్ మెనీ మెనీ,
0: ఏ మార్గంలో పోయినా ధనాన్ని సంపాదించవచ్చు.
1: ఎనీ పాత్ విల్ హెల్ప్ యూ టు ఎర్న్ మనీ.
0: సులభంగా కూడా సంపాదించవచ్చు.
1: ఈజీ మెథడ్స్ ఆఫ్ ఎర్నింగ్.
0: ఒకనొక పిచ్చివాడు ఒక పెద్ద పేపర్ లో పెద్ద అడ్వర్టైజ్ వేశాడు.
1: A mad cap has given a big advertisement in newspaper.
0: ఏమిటి దీనికి జవాబుకు సుంకము?
1: What is it?
0: ఏమి లేదు, ఒక రూపాయి చాలు.
1: 1 rupee is enough.
0: దీనికి మీకు ఉపాయమైనటువంటిది మీ ఇంటి లోపల దోమలు లేకుండా చేస్తాను.
1: This mad cap gave an advertisement. He said, I will see that there will be no mosquitoes in our house.
0: మన మార్గం ఇదంతా.
1: What an easy way it is.
0: ఒక రూపాయి చాలు.
1: 1 rupee is enough.
0: మీ ఇంట్లో దోమలు లేకుండా చేస్తానన్నాడు.
1: With 1 rupee I will see there will be no mosquito.
0: అందరూ మునియాడు చేశారు, రూపాయి రూపాయి రూపాయి రూపాయి.
1: Everybody started sending rupees.
0: వాడికి కొన్ని లక్షలు వచ్చి చేరిపోయింది.
1: This fellow could have lakhs of money.
0: తర్వాత పేపర్లు ఇస్తున్నాడు జవాబు.
1: Then he started giving reply. What is it?
0: ఒక పెంకు తీసుకుని పోయి ఎక్కడ దోమ ఉంటుందో దాన్ని అదుపు చచ్చిపోతుంది అన్నాడు.
1: Wherever you find the mosquito, press it there, it will die.
0: ఇంత సులభం ఆ మార్గము?
1: ఇస్ దట్ సింపుల్?
0: ఈ విధంగా ధనం సంపాదించడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి.
1: దేర్ సో మెనీ ఈజీ టెక్నిక్స్ టు ఎర్న్
0: మనీ. ఇన్ని మార్గాలు ఉండి కూడాను
1: విత్ ఆల్ ద టెక్నిక్స్
0: మానవుడు సుఖానికి నోచుకోలేదు.
1: మ్యాన్ ఇస్ నాట్ యెట్ హ్యాపీ.
0: దుఃఖాన్ని నివారణ గావించుకోలేకపోతున్నాడు. దీనికి కారణం ఏమిటి?
1: వై
0: ప్రవర్తన సరిలేకుండా పోవటమే.
1: His conduct is not proper.
0: ఈ ప్రవర్తనకు గుణమే మూలాధారము.
1: And for good conduct virtues are necessary.
0: గుణము ఉండినప్పుడు దేనైనా మనం సాధించవచ్చును.
1: Being virtuous you can accomplish.
0: గుణము లేని స్తుతుడు, గురు లేని విద్యయు ఏమి ప్రయోజనము?
1: The son without virtues and the knowledge which is not goal oriented.
0: గుణము లేని ఇది ఏం ప్రయోజనం లైఫ్?
1: What is the fun of life without virtues?
0: కాబట్టి సుతుడు అంటే గుణంతో కూడినటువంటి వాడిగా ఉండాలి.
1: సన్ షుడ్ బి వర్చ్యువస్.
0: మన ప్రవర్తన లోపల సరైనటువంటి గుణం ఉంటుండాలి.
1: వి షుడ్ హావ్ గుడ్ కాండక్ట్.
0: గుణ సహితమైనటువంటి యొక్క ప్రవర్తనే మానవునికి జీవితము.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ గుడ్ కాండక్ట్ ఇస్ ది ట్రూ లైఫ్.
0: గుణరహితమైనటువంటి ప్రవర్తనలో ఉంటున్నాడు ఈనాడు మానవుడు.
1: మ్యాన్ హాస్ నో గుడ్ కాండక్ట్.
0: కనుకనే వాడికి శాంతి సుఖములు ఏమాత్రం వాడికి దగ్గర రావటం లేదు.
1: సో హీ హాస్ నైదర్ పీస్ నార్ బ్లెస్.
0: ఎంతో దూరంగా ఉంటున్నాయి.
1: And he is distanced from them.
0: గాలి కూడా వాడి వైపు సోకటం లేదు.
1: And in fact he is not enjoying.
0: ఎలా వస్తుంది?
1: How do you expect it?
0: ప్రపంచంలో అన్ని పదార్థములు కూడా పొల్యూషన్ అయిపోయింది.
1: And in fact every element is polluted.
0: దీనికంత మూల కారణము మానవుని యొక్క ప్రవర్తన యొక్క దోషమే.
1: For the pollution man's conduct behavior is responsible.
0: తిండి లోపల పొల్యూషన్.
1: ఫుడ్ ఇస్ పొల్యూటెడ్.
0: త్రాగే నీటిలో పొల్యూషన్.
1: వాటర్ పొల్యూషన్.
0: ఇచ్చే గాలిలో పొల్యూషన్.
1: ఎయిర్ పొల్యూషన్.
0: ఏ ఒక్క అంశం చూసినా కానీ పంచభూతములంతా కూడా పొల్యూషన్.
1: ఆల్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ పొల్యూటెడ్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: మానవుని యొక్క ప్రవర్తనలో ఉన్నటువంటి దోషమే.
1: హ్యూమన్ బిహేవియర్ ఇస్ నాట్ ప్రాపర్.
0: మానవుని బిహేవియర్ సరైనటువంటి పద్ధతిలో ఉంటే ఈ పొల్యూషన్ ఉండడానికి వీలేదు.
1: వెన్ హ్యూమన్ బిహేవియర్ ఇస్ ప్రాపర్ దేర్ కెనాట్ బి పొల్యూషన్ అట్ ఆల్.
0: అన్ని చెడ్డ చెడ్డ భావాలే.
1: మ్యాన్ హాస్
0: అన్ని చెడ్డ చెడ్డ నడతలే.
1: బ్యాడ్ బిహేవియర్.
0: అన్ని చెడ్డ చెడ్డ చేస్తలే.
1: అండ్ ఆల్ బ్యాడ్ యాక్షన్.
0: ఇలాంటివంతా ఉంటున్నాయి.
1: యూ ఫైండ్ దెమ్ హియర్.
0: మానవుని యందు దయా ప్రేమలు అరిగిపోవటం చేతనే.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ the kindness compassion or
0: భూమిలో ఉన్నటువంటి నీరు అడుగున పడిపోతుండాలి.
1: And therefore virtues have declined.
0: అవి కూడా భయపడుతుండాలి ఈ దుర్మార్గుని దగ్గర.
1: And they are afraid of this wicked man.
0: వీని దగ్గర నేను పోవటమా, నేను పోకూడదని.
1: That virtues are not ready to approach you.
0: పంచభూతములు కూడా మానవుని యొక్క ప్రవర్తన చూసి భయపడిపోతున్నాయి.
1: The elements are afraid of man today.
0: కనుక ఈ పొల్యూషన్ కింద మూల కారణం మన ప్రవర్తనే.
1: Our conduct behavior is the main cause for pollution.
0: ఈ పంచభూతములు ఉన్నటువంటి ఒక తత్వములు అన్ని పరిశుద్ధమైనటువంటివి.
1: And five elements are in fact are pure.
0: మన యొక్క ప్రవర్తన చేతనే అది పొల్యూషన్ గా మారిపోతుంది.
1: Because of conduct, our conduct they are polluted.
0: ఒక చిన్న చూడండి, చదువు కానీ డబ్బు కానీ ఇవంతా కూడా చెడ్డవి మంచివి అని వర్ణిస్తుంటారు కొందరు.
1: ఎడ్యుకేషన్ ఆర్ మనీ, వి కన్సిడర్ దెమ్ గుడ్ ఆర్ బ్యాడ్.
0: చెడ్డవి దాంట్లో లేని లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ నథింగ్ బ్యాడ్ దేర్.
0: తన చెడ్డనే దాన్ని చెడ్డగా మారుస్తుంటుండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ ఓన్లీ యువర్ బ్యాడ్నెస్.
0: జలం ఉంటుండాలి.
1: హియర్ వాట్?
0: గంగా జలం, పరిశుద్ధమైన జలం తెచ్చావు నీవు.
1: గ్యాంజెస్ వాటర్ ఇస్ ప్యూర్.
0: రెడ్ బాటిల్ లో వేస్తే రెడ్ గా కనిపిస్తుంటాయి.
1: గ్యాంజెస్ వాటర్ ఇస్ దేర్ ఇన్ రెడ్ బాటిల్.
0: బ్లాక్ బాటిల్ లో వేస్తే బ్లాక్ గా కనిపిస్తుంటాయి.
1: అండ్ వెన్ ఇట్ ఇస్ దేర్ ఇన్ ఎ బ్లాక్
0: యెల్లో బాటిల్ లో వేస్తే యెల్లో గా కనిపిస్తుంటాయి.
1: ఇన్ యెల్లో బాటిల్
0: ఆ జలం
1: యెల్లో ఇన్ కలర్.
0: ఆ జలం శుద్ధమా? ఆ జలం నేర్ రెడ్ కాదు.
1: The Ganges water is neither red nor yellow or black.
0: అన్ని పరిశుద్ధమైనటువంటివి.
1: Ganges water is pure.
0: బాటిల్ రంగులు ఉంటున్నాయి.
1: ఇట్ ఈస్ ద కలర్ ఆఫ్ ద బాటిల్ దట్ మేక్స్ ది వాటర్ లుక్ లైక్ దాట్.
0: కనుకనే మానవుని యొక్క దేహం అనేటువంటి ఒక బాటిల్.
1: హ్యూమన్ బాడీ ఇస్ ఎ బాటిల్.
0: దీంట్లో దుర్గుణం అనేటువంటి వాటర్ వేసేటప్పటికి అవి కూడా దుర్గుణంగా కనిపిస్తుంది.
1: బికాస్ ద బ్యాడ్ క్వాలిటీస్ దేర్ ఇన్ దిస్ బాటిల్ ఆఫ్ ద బాడీ.
0: బాడీ దోషం కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ నాట్ ది బాడీ.
0: వేసిన దోషం.
1: And the material there.
0: దుర్భావములు దాన్ని పోస్తున్నాము.
1: Bad feelings.
0: దురభ్యాసములు పోస్తున్నాము.
1: Bad habits.
0: దుష్టంగాన్ని చేరుతున్నాము.
1: Bad company.
0: దుశ్చర్యలు నడుస్తున్నాము.
1: Bad action.
0: కనుక ఈ చర్యల వల్లనే మనం ఇంత పాడైపోతున్నామని సత్యాన్ని గుర్తించాలి.
1: We are spoiled because of bad actions. We should know this fundamental truth.
0: కలియుగం చాలా సులభమైనటువంటిది.
1: It is so simple.
0: కలియుగం చాలా సూక్ష్మమైనటువంటిది.
1: It is very subtle.
0: కానీ ఈ కలియుగం లోపల కలహయుగంగా మారిపోతుంది.
1: Because of the effects of Kali, it has ended in conflict.
0: మానవుడు పరిశుద్ధమైన భావాలు పెంచుకోవాలి.
1: Man should have pure thoughts.
0: ఈనాటి విద్యార్థులందరూ కూడాను
1: మోడర్న్ స్టూడెంట్
0: పవిత్రమైన గుణాన్ని పెంచుకోవాలి.
1: షుడ్ హ్యావ్ సీక్రెట్ క్వాలిటీ.
0: భగవంతుడు ఇచ్చినటువంటి పంచభూతములు కూడా సాక్షాత్కారం చేసుకుని దానికి సార్థకం చేసుకోవాలి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యూ షుడ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: ప్రతి గుణములు కూడా సద్వినియోగపరచుకోవాలి.
1: యూ షుడ్ మేక్ గుడ్ యూజ్ ఆఫ్ ఆల్.
0: ఇప్పుడు భజన ఎందుకు కోసం చేస్తున్నాం?
1: వై డు యూ డూ భజన?
0: చక్కగా విచారణ చేయండి.
1: ఎంక్వైర్ క్లియర్లీ.
0: ఎందుకనగా భగవత్ నామాన్ని చక్కగా స్మరిస్తున్నాం.
1: యూ రిపీట్ గాడ్స్ నేమ్. నైస్.
0: ఈ నామము తరంగాల్లో, గాలి తరంగాల్లో చేరిపోతుండాలి.
1: గాడ్స్ నేమ్ విల్ గెట్ మిక్స్డ్ అప్ విత్ ది సౌండ్.
0: ఈ తరంగాల్లో చేరిపోయి అందులో ఉన్నటువంటి దుర్మార్గము, దుష్ట భావాలంతా భస్మం చేస్తుండాలి.
1: ది సౌండ్ వేవ్స్ విత్ ది నేమ్ ఆఫ్ గాడ్ విల్ రిమూవ్ ఆల్ ద పొల్యూషన్ దేర్.
0: కనుకనే ఆ యొక్క చెడ్డనంతా మంచి చేయటానికి కోసమని భగవత్ భజన.
1: ఇన్ ఆర్డర్ టు మేక్ బ్యాడ్ turn into good, we have to do bhajans.
0: Vidyarthulara,
1: students,
0: మనం ఎట్టి మంట వేస్తున్నామో,
1: as is the flame,
0: అట్టి పొగ వస్తుంది.
1: So is the smoke.
0: ఎట్టి పొగ వస్తుందో,
1: as is the smoke,
0: అట్టి మేఘం కలుగుతుంది.
1: So is the cloud.
0: ఎట్టి మేఘమో,
1: as is the cloud,
0: అట్టి వర్షము.
1: So is the rain.
0: ఎట్టి వర్షమో,
1: as is the rain,
0: అట్టి పంట.
1: So is the crop.
0: ఎట్టి పంటనో, అట్టి వంట.
1: As is the crop, the panta is the vanta, the preparation.
0: మంట మంచి మంటగా వేస్తాం.
1: And it's a good flame.
0: చెడ్డ పదార్థాలంతా తెచ్చి దాంట్లో వేసి ఆ మంటను వేసేటప్పటికి అది చెడ్డ స్మోకింగ్ గా పోతుంది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యు యాడ్ ఆల్ బ్యాడ్ మెటీరియల్ యు గెట్ బ్యాడ్,
0: చెడ్డ క్లౌడ్ గా మారిపోతుంది.
1: ఇట్ ట్రాన్స్ఫార్మ్స్ టు బ్యాడ్ క్లౌడ్.
0: చెడ్డ క్లౌడ్ గా మారిపోయినప్పుడు చెడ్డ వర్షమే వస్తుంది.
1: అండ్ యు హావ్ బ్యాడ్ రెయిన్ కన్సిక్వెన్స్.
0: చెడ్డ వర్షం వచ్చినప్పుడు చెడ్డ పంటలే పండుతాయి.
1: అండ్ యు హావ్ బ్యాడ్ క్రాప్స్.
0: చెడ్డ పంటలు పండినప్పుడు చెడ్డ వంటనే మనం తింటాము.
1: నేచురల్లీ యు హావ్ టు ఈట్ బ్యాడ్.
0: చెడ్డ వంటలు తినేటప్పుడు చెడ్డ రోగాలే వస్తుంటాయి.
1: బికాజ్ వి ఈట్ ఆల్ బ్యాడ్ స్టఫ్ వి ఫాల్ సిక్.
0: కనుకనే మన వంటలో ఉంటున్నది సర్వము దోషము.
1: సో ఆల్ మిస్టేక్ లైస్ ఇన్ అవర్ కుకింగ్ ప్రిపరేషన్.
0: సముద్రం నుంచి ఆవిరిగా మారుస్తున్నాడు సూర్యుడు.
1: ఇట్స్ సన్ హూ మేక్స్ ద వాటర్ ఆఫ్ ద సీ టు వేపర్.
0: సముద్రం జలాన్ని ఆవిరిగా మార్చినప్పుడు
1: వెన్ సన్ కన్వర్ట్స్
0: ఈ సముద్రం జలం ఏ రుచి ఉప్పగా ఉంటుంది.
1: ది టేస్ట్ ఆఫ్ సెలైన్ వాటర్.
0: కానీ ఆవిరిగా మార్చుకునేటప్పుడు తాను తీయగా మారిపోతుంది.
1: యాజ్ ఇట్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ వేపర్ ద టేస్ట్ ఇస్ సో
0: స్వీట్. కానీ ఆ తీయ జలాన్ని మేఘంగా రూపొందింపజేస్తున్నాడు.
1: అండ్ ఇట్ సెటిల్స్ యాజ్ ఎ క్లౌడ్.
0: ఆ మేఘములో తీయని జలాలుగానే రూపొందుతుంది.
1: అండ్ ద క్లౌడ్ హ్యాస్ గాట్ స్వీట్ వాటర్.
0: తిరిగి వర్షంగా కురిపిస్తున్నాడు.
1: ఇట్ కమ్స్ డౌన్ యాజ్ రెయిన్.
0: మంచి వర్షంగా ప్రేమ వర్షంగా కురుస్తుంది.
1: అండ్ ఇట్స్ ద రెయిన్ ఆఫ్ లవ్.
0: ఈ ప్రేమ వర్షమే
1: ద రెయిన్ ఆఫ్ లవ్.
0: గంగా జలంగా మారుతుండాలి.
1: ఇస్ ద గ్యాంజెస్.
0: కనుక మన దుర్భావములు అనేటువంటి దానిని, మన బుద్ధి అనేటువంటి సూర్యుడు పోయి చక్కగా దాన్ని ఆవిరిగా మార్చుకోవాలి.
1: దేర్ఫోర్ ది ఇంటలెక్ట్ ద సన్ షుడ్ కన్వర్ట్ ద బ్యాడ్ క్వాలిటీ.
0: అప్పుడే సద్గుణములు అనేటువంటి ఆవిరి మనలో ప్రారంభమవుతుంది.
1: అండ్ ద వేపర్ ఆఫ్ గుడ్ క్వాలిటీస్ విల్
0: ఈ సద్గుణములు ఆవిరి చాలా అభివృద్ధి అయినప్పుడు అక్కడ ప్రేమ జలమే కురుస్తుంది.
1: విత్ ఆల్ ది వేపర్ ద క్లౌడ్ ఆఫ్ గుడ్ క్వాలిటీ. Therefore, what you should have, the love.
0: ఆవిరిగా మారేటువంటి ట్రూత్ క్లౌడ్.
1: అండ్ ది క్లౌడ్ ఇస్ ద ట్రూత్.
0: ట్రూత్ క్లౌడ్ నుంచి ప్రేమ జలం వచ్చేస్తుంది.
1: అండ్ ఇట్ రెయిన్స్ డౌన్.
0: ఈ లవ్ డ్రాప్స్ అంతా చేరిపోయి అనుగ్రహ సాగరంలో చేరిపోతుంది.
1: అండ్ ఆల్ ద లవ్ డ్రాప్స్ ద రెయిన్ డ్రాప్స్
0: కనుక
1: మన
0: ప్రయత్నములంతా కూడా పవిత్రమైన ప్రయత్నం కావాలి.
1: ఆల్ ఎఫర్ట్ షుడ్ బి సేక్రెడ్.
0: నిరంతరం కూడా దైవనామే చింతిస్తుంటే
1: వెన్ యూ థింక్ ఆఫ్ గాడ్ కంటిన్యూస్
0: గాలి అంతా కూడా పరిశుద్ధమైపోతుంది.
1: దేర్ బి నో ఎయిర్ పొల్యూషన్ అట్ ఆల్.
0: ఈ శబ్ద తరంగములతోనే ఈ గాలంతా ఏకమై ఉంటుండాలి.
1: అండ్ యూ ఫైండ్ ద సౌండ్ స్ప్రెడింగ్ ఆల్ ఓవర్.
0: ఇదంతా ప్రపంచమంతా సంచరిస్తూ ఉంటుండాలి.
1: దే మూవ్ అబౌట్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
0: ఢిల్లీ లోపల ఏదైనా ఒక రేడియో లోపల పాడుతున్నారంటే ఒక్క నిమిషంలో ఇక్కడ కూడా వినిపిస్తుంది.
1: వెన్ దేర్ ఇస్ మ్యూజిక్ దేర్ ఇన్ ఢిల్లీ యు కెన్ హియర్ ఇట్ ఫ్రమ్ ద రేడియో హియర్.
0: ఈ శబ్ద తరంగములతో కూడి వస్తుండాలి.
1: ఇట్స్ ఆల్ బికాజ్ ఆఫ్ ద సౌండ్.
0: అట్లనే చెడ్డది కూడా కూడిపోతుండాలి.
1: దేర్ఫోర్ ఇట్ గెట్స్ మిక్స్డ్ అప్ విత్ ద బ్యాడ్.
0: మంచి తరంగములు మంచి శబ్దాలను అభివృద్ధి పరచు.
1: Develop good sound waves.
0: దాంతో మంచి గాలి వస్తుంది.
1: There you get good air.
0: మంచి గాలిలో నుంచి మంచి ఆహ్వానే మనం అనుభవిస్తాం.
1: And then the good air.
0: ఆ గాలిని మనం పీల్చుకుంటున్నాం.
1: And you are inhaling this.
0: ఆ తరంగం లోపల పోయి లోపల ఉన్నటువంటి చెడ్డ భావాన్ని కూడా పరిశుద్ధపరుస్తుంది.
1: And as you inhale good air, it just entertains good ideas in you.
0: మీరంతా ప్రేమ జీవితంగా మీరు గడపాలి.
1: Lead the life of love.
0: ఈ ప్రేమ జీవితాన్ని మనం గడిపినప్పుడే ప్రేమమయంగా మారుతుంది జగత్తంతా.
1: When you lead the life of love, the whole world gets it transformed into love.
0: దానికి నేనే మీకు సాక్షి.
1: భగవాన్
0: నాను ఎప్పుడు ప్రేమనే ఉంటుంటాడు.
1: భగవాన్ స్టాండ్స్ ఫర్ లవ్.
0: ఇంక ఏ ఇంకొకటి పదార్థం చేరడానికి
1: నథింగ్ వాట్ సో ఎవర్.
0: అయితే అప్పుడప్పుడు కొంచెం బుస్ అంటాను.
1: At times it cools.
0: కానీ అది కూడా ప్రేమనే.
1: It's also love.
0: వర్షం కురుస్తుండాలి.
1: ఇట్ రెయిన్.
0: వర్షం కురిచేటప్పుడు వడగండ్లు కూడా పడతాయి. వడగండ్లు దెబ్బలు కూడా తగులుతాయి. అది కూడా నీరే.
1: దట్స్ ఆల్సో వాటర్.
0: కాబట్టి నేను బుస్ అనేది కూడా ఒక వడగండ్ల వర్షం వంటిదే.
1: భగవాన్ స్కోల్డింగ్స్ ఆల్సో లైక్ హెయిల్.
0: అది కూడా ఒక జలం వంటిదే.
1: దట్స్ ఆల్సో వాటర్.
0: కాబట్టి ఏది కూడా మీ మంచి కోసమే కానీ నా కోసం కాదు.
1: ఇట్ ఇస్ ఫర్ యువర్ గుడ్.
0: నాదంతా నెకసక పర్యంతము ప్రేమమయమే.
1: భగవాన్ ఇస్ ఫుల్ ఆఫ్ లవ్ ఫ్రమ్ టాప్ టు టో.
0: ఆ ప్రేమ తత్వాన్ని మీరు అనుసరించండి.
1: ఫాలో ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
0: పంచభూతములు కూడా ప్రేమమయం గావించండి.
1: యు బీ యువర్ లా.
0: తప్ప నీ సత్కర్మలు నీవు ఆచరించు.
1: అండ్ అండర్ టేక్ గుడ్ యాక్షన్.
0: నీ కర్తవ్యం నీవు ఉద్ధరించు.
1: డూ యువర్ డ్యూటీ.
0: ఉద్ధరేత్ ఆత్మ ఆత్మానం. నీ దాన్ని ఆత్మని నీవు ఉద్ధరించుకో.
1: వన్ హ్యాస్ టు వర్క్ ఫర్ వన్స్ ఓన్ ఎమాన్సిపేషన్.
0: ఈ విధమైన యొక్క వేదాంత సారాన్ని మీరు తప్పక అనుగ్రహించు.
1: అండ్ అండర్స్టాండ్ దిస్ ఫిలాసఫీ.
0: విత్ అనేటువంటి దీని నుంచి పుట్టినటువంటి వేదం.
1: అండ్ వేద స్పీక్స్ ఆఫ్ విత్ ది ఒరిజినల్ డెరివేటివ్.
0: అదే విద్య కూడాను.
1: అండ్ దట్ ఈస్ విద్య.
0: కనుకనే ప్రతి విద్య కూడాను ఆ విత్ అనేటువంటి ధాతువు నుంచి వచ్చినటువంటిది.
1: విద్య ఇస్ డిరైవ్డ్ అవుట్ ఆఫ్ దట్ ఒరిజినల్ విత్.
0: అది అనేక మంది మహర్షుల యొక్క,
1: ఇట్ ఈస్ సెయింట్స్,
0: ప్రబోధనల యొక్క చేష్టల చేతను,
1: ఇట్స్ బికాస్ ఆఫ్ ద టీచింగ్స్,
0: ప్రచారం యొక్క చర్యల చేతను,
1: అండ్ బికాస్ ఆఫ్ ప్రొపగేషన్,
0: ప్రవర్తన యొక్క మార్గము చేతను,
1: ఆఫ్ దేర్ కాండక్ట్,
0: ఇదంతా వేద రూపకంగా రూపొందింది.
1: అండ్ ఇట్ హస్ అల్టిమేట్లీ రిజల్టెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేద.
0: ఇలాంటి వేదము ముల్లోకాలకు కూడా సుఖశాంతులను అందిస్తూ వచ్చింది.
1: వేద కన్ఫర్మ్,
0: వేదము ఏ మార్గం కూడా చెడ్డను బోధించలేదు.
1: వేద నెవర్ టీచర్స్ ఎనీథింగ్ బ్యాడ్,
0: అన్ని కూడా మంచిదే బోధిస్తూ వచ్చింది.
1: టీచర్స్ ఎవ్రీథింగ్ గుడ్.
0: కనుక వేదతత్వాన్ని చక్కగా మనం గుర్తించుకోవడానికి ప్రయత్నం చేస్తే అంతా మంచిదే ఉంటుంది.
1: దెన్ వన్స్ యూ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ వేద, యూ విల్ అండర్స్టాండ్ ఎక్స్పీరియన్స్
0: పరమాత్ముడు ఏ విధంగా ఉంటున్నాడు, వీచే గాలి లోపల,
1: అండ్ హౌ ఇస్ గాడ్ ఇన్ దిస్ ఎయిర్,
0: పాలకంలో చక్కెర వలె చేరి ఉంటున్నాడు,
1: అండ్ హీఈస్ ప్రెసెంట్ లైక్ షుగర్ ఇన్ ద సిరప్,
0: కనుక ఆ సిరప్ లోపల ఉండేటువంటిది చక్కెరే,
1: అండ్ దేర్ యూ ఫైండ్ షుగర్ ఇన్ ద సిరప్,
0: కానీ చక్కెరగా కనిపించదు మనకు,
1: యూ డోంట్ ఫైండ్ ద షుగర్ యాజ్ ఇట్
0: ఈస్,
1: ఇట్ గెట్స్ మిక్స్డ్ దేర్ డిజాల్వ్.
0: అదే విధంగా గాలిలో పరమాత్ముడు తీయగా ఉంటున్నాడు,
1: అండ్ యూ ఫైండ్ గాడ్
0: శబ్దంలో పరమాత్ముడు తీయంగా ఉంటున్నాడు,
1: అండ్ యూ ఫైండ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్వీట్నెస్,
0: మన దృష్టికి తీయంగా కనిపిస్తున్నాడు,
1: అండ్ హీ లుక్స్ సో స్వీట్,
0: సర్వేంద్రియములకు కూడా తీయదనమే మనకు గోచరం,
1: ఎవ్రీథింగ్ ఇస్ నెక్టరైన్.
0: ఇలాంటి తీపుదనాన్ని మనము హృదయంలో పెట్టుకుంటే అంతా తీపుగానే వస్తుంది.
1: వెన్ వన్స్ వి ఎంజాయ్ ది స్వీట్నెస్, వి కెన్ షేర్ ది సేమ్ స్వీట్నెస్ విత్ అదర్స్.
0: తీపులో మనం కల్పనక్కర్లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ డోంట్ నీడ్ టు డూ.
0: తల్లిపాలు త్రాగుతున్నారు బిడ్డ,
1: ఇన్ ఫ్యాక్ట్
0: తల్లిపాల పైన బిడ్డకు హక్కు ఉంటుండాలి.
1: ద చైల్డ్ హాస్ గాట్ ఎవ్రీ అథారిటీ.
0: కానీ తల్లిపాల లోపల తల్లి ఏమైనా షుగర్ కలుపుతుండదా?
1: మదర్ ఇస్ నాట్ మిక్సింగ్ అప్ ఎనీ షుగర్.
0: ఇది యొక్క నైజం.
1: ఇట్స్ క్వాలిటీ ఆఫ్ ది నేచర్.
0: తల్లిపాలను బిడ్డ తాగినట్టుగా,
1: మదర్స్ మిల్క్
0: పూలో ఉన్నటువంటి మకరందాన్ని తుమ్మిద తీసుకున్నట్టుగా,
1: జస్ట్ ఎస్ ది హనీ బీ సచ్ ద
0: మనుషుల్లో ఉన్నటువంటి మనుషులే దీన్ని స్వీకరించాలి.
1: అండ్ మ్యాన్ షుడ్ బి ఏబుల్ టు రిసీవ్ ద లవ్ విద్ ఇన్ మ్యాన్.
0: పూలో ఉన్నటువంటి మకరందాన్ని ఏ యొక్క దీన్ని పిలుస్తుండదా? పిలిచిపెట్టడం లేదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద ఫ్లవర్ ఇస్ నాట్
0: తుమ్మిదనే పోయి అందులో ఉన్నటువంటి మకరందాన్ని కోల్తుంది.
1: ది హనీ బీ గోస్ ఆన్ ఇట్స్ ఓన్ అండ్ సక్స్ ద నెక్టర్.
0: మంచి వారి దగ్గరికి పోయి సత్సంగంలో చేరి వారందరూ ఉన్నటువంటి మంచితనం అంతా మనం స్వీకరించాలి.
1: జాయిన్ ద గుడ్ కంపెనీ, రిసీవ్ ఆల్ ద గుడ్ దట్ ఈస్ పాసిబుల్.
0: కనుకనే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి.
1: Therefore it is a good company that gives you a sort of detachment and that ultimately gives you liberation.
0: Satsangani manam cherali,
1: join the good company.
0: Teja duddena samsargam,
1: give up, run away from the bad company.
0: Teja duddena samsargam,
1: run away from the bad company.
0: Baja sadhu samagamam,
1: join the good company.
0: Puru punya mahoratram,
1: day and day out do good action.
0: Eppudu chusina nivu manchi chesu avali,
1: do good always.
0: ఈ విధమైనటువంటి మానవ జీవితమును ఎంత సార్థకంగా గావించుకోవాలి.
1: ద హ్యూమన్ లైఫ్ ఇస్ సో సీక్రెట్.
0: ఇలాంటి సద్ద అవకాశాలు ఉండి కూడాను మనం వ్యర్థం చేసుకుంటున్నాం.
1: విత్ ఆల్ ద స్కోప్ ఇన్ ఇట్స్ ఎంటైరిటీ,
0: చెడ్డ తలంపులే చెడ్డ తలంపులే చెడ్డ తలంపులే,
1: వి ఆర్ ఎంటర్టైనింగ్ బ్యాడ్ థాట్స్.
0: ఈ చెడ్డ తలంపులు ఎందుకు మీరు కొనుక్కొని తెస్తారు?
1: వై డు ఎంటర్టైన్ బ్యాడ్ థాట్స్? వై,
0: మంచిని తీసుకోండి.
1: Take good.
0: సులభంగా ఫ్రీగా ఇచ్చేటువంటి మంచిని మీరు ఎందుకు తీసుకోవటం లేదు?
1: వై డోంట్ యూ రిసీవ్ దట్ విచ్ ఇస్ గివెన్?
0: డబ్బు పెట్టి కూడా చెడ్డని మీరు కొనుక్కుంటున్నారు.
1: అండ్ యూ వాంట్ టు పర్చేస్ థింగ్స్.
0: దుర్జన సంసర్గం,
1: రన్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ.
0: భజ సాధు సమాగమం,
1: జాయిన్ ద గుడ్ కంపెనీ.
0: కురు పుణ్య మహోరాత్రం,
1: డే అండ్ డే అవుట్ డూ గుడ్ యాక్షన్.
0: ఎప్పుడు చూసినా నువ్వు మంచి చేస్తూ రావాలి.
1: డూ గుడ్ ఆల్వేస్.

0: ఇలాంటి చెడ్డనుకుంటున్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఈజ్ ఎ ఫూల్ హూ డస్ నాట్ నో వాట్ ఈస్ గుడ్ వాట్ ఈస్ బ్యాడ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మీ నిండుకు ప్రేమనే ఉండాలి.
1: అండ్ యూ షుడ్ బి ఆఫ్ లవ్.
0: ప్రేమకు ఒక రూపం లేదు.
1: లవ్ హ్యాస్ నో ఫామ్.
0: ప్రేమ ఒకదాని కోరదు.
1: ఇట్ డజంట్ డిజైర్.
0: దానికి వడ్డీకి ఇవ్వదు.
1: And it doesn't give
0: anything. అప్పు ఇవ్వదు, అప్పు పుచ్చుకోదు.
1: And it doesn't give you loan or payment.
0: ప్రేమ ప్రేమనే.
1: Love is love.
0: ఆ ప్రేమను ప్రేమతోనే మనం తీసుకోవాలి.
1: And you should accept love only by love.
0: కనుక ప్రేమ స్వరూపులైనటువంటి మీరు అందరినీ ప్రేమ స్వరూపులుగా చూసుకోవాలి.
1: Being embodiments of love, consider everyone as the embodiment.
0: పంచభూతములు కూడాను ప్రతి మానవుని యందు ఉంటున్నవి.
1: The five elements are present in every man.
0: ఈ పంచభూతములు కూడాను పవిత్రమైనటువంటి ఫలితాన్ని అందిస్తున్నాయి.
1: And the five elements are sacred.
0: చెడ్డను ఎక్కడే గానీ అందించదు.
1: నథింగ్ బ్యాడ్ వాట్స్ ఎవర్.
0: కానీ మీరు దాన్ని చెడ్డగా మారుస్తున్నారు.
1: బట్ యు ఆర్ కన్వర్టింగ్ ఇన్ టు బ్యాడ్.
0: ఒకనొక సమయంలో మీరు వేరుగా భావించొద్దండి. చెడ్డ విషయాలు కూడా చెప్పవలసి వస్తుంది మీకు.
1: డోంట్ మిస్టేక్ దట్ వే. ఈవెన్ సర్టన్ థింగ్స్ హావ్ గాట్ టు బి సెడ్.
0: నారదుడు విష్ణు సందర్శన కోసం వెళ్ళాడు.
1: నారద వెంట్ టు లార్డ్ విష్ణు.
0: అప్పుడు విష్ణువు నవ్వుతూ, నారద ఎక్కడి నుంచి వస్తున్నారన్నాడు.
1: Smilingly, Vishnu questioned Narada, "Where do you come from?"
0: Swami, naakem illa vakala bharya bidala. Narada chusna tirugutuntanu.
1: Narada said, "I don't have any family. I go around the entire universe."
0: Sanchiristunnava, manchide.
1: Oh, you know about fine.
0: Naa sutti rahasyane emaina gurtinchava?
1: Have you understand the mystery of my creation?
0: Swami, mee charitra nenu gurtinchukolena. తప్ప గుర్తించారన్నాడు.
1: I have understood the mystery of your
0: creation. ఒక్కడి కూడా నేను మంచికే సృష్టిస్తున్నాను అన్నాడు.
1: And Vishnu said, I have created.
0: నా సృష్టిలో ఏమైనా చెడ్డ నీవు చూచొచ్చావా?
1: Have you noticed anything bad in my creation?
0: నారదు యోచించాడు.
1: నారద thought over.
0: స్వామి క్షమించండి, ఒక్కదాన్ని చూచాను అన్నాడు.
1: Pardon me, I have noticed something bad in my creation.
0: నేను సృష్టించినటువంటిది చెడ్డదుందా?
1: In my creation anything bad? No, nothing whatsoever.
0: ఉంది స్వామి ఒక్కటి అన్నాడు.
1: నారద said, yes, there is one that way. అన్నాడు. What is it?
0: మలము అన్నాడు.
1: He said, fecal matter. నారద said, fecal matter.
0: స్వామి దగ్గర కూడా పోవడానికి వీలు కాదు.
1: It's not possible to go anywhere near excreta.
0: అది పొట్టలోనే పెట్టుకొని పోషిస్తుంటాం మేము.
1: And it is there within the stomach, no doubt.
0: కానీ చూస్తున్నా సహించలేము.
1: The moment you watch, well, you cannot bear the sight of it.
0: చెడ్డది ఎందుకు మీరు సృష్టించారన్నాడు.
1: Why have you created this bad excreta?
0: అది చెడ్డదే కాదు.
1: It's not bad anyway.
0: నువ్వు ఒక తూరు పై దాన్ని అడుక్కొని రామని చెప్పాడు.
1: He said, you go and ask tomorrow.
0: తిరిగి ఏందన్నాడు. దగ్గర పోను స్వామి అన్నాడు.
1: నారద సెడ్, ఐఎమ్ నాట్ ప్రిపేర్.
0: ఓ, నా ఆజ్ఞ ప్రకారం నేను నడుచుకోమన్నాడు.
1: ఇట్స్ మై కమాండ్, కండక్ట్ అకార్డింగ్లీ, గో.
0: సరే, ఇంక ఇష్ట ఆజ్ఞ ఏం చేసేది, వెళ్ళాడు.
1: హిస్ లార్డ్స్ కమాండ్, హీ వెంట్.
0: దగ్గర పోతూ ఉండకనే ఆ బలం చెప్పింది, చీ నారద, నీవు దూరం ఉండి ఉండింది.
1: వెన్ యూ వాజ్ అప్రోచింగ్, ఫీసర్ స్టార్టెడ్ ఆస్కింగ్, గెట్ అవుట్, డోంట్ బి ఎనీవేర్ నియర్.
0: నువ్వు నా దగ్గర రావద్దు, నీవు దూరం ఉండి,
1: యూ డోంట్ బి ఎనీవేర్ నియర్, గో.
0: ఏం చెప్తున్నది?
1: And what is it?
0: ఎందుకు నేను దగ్గర రాకూడదు?
1: Why not?
0: నేను ఎంతో పవిత్రమైన దాన్ని.
1: I'm so sacred.
0: నిన్నటి దినము,
1: yesterday,
0: మంచి వంటగా ఉన్నాను.
1: I was
0: మంచి పాలగా ఉన్నాను.
1: I was a very good
0: మంచి పాయసంగా ఉన్నాను.
1: I was a
0: మంచి పాలగా ఉన్నాను. మంచి పెరుగుగా ఉండినాను.
1: I was a form of curd.
0: పవిత్రంగా ఉండినాను. భగవంతునికి అర్పితం కావించేటువంటి వస్తువులుగా ఉండినాను.
1: Yesterday I was the curd, I was the milk, the rice pudding, what not, offering to God.
0: ఒక్కతూరి ఈ మానవ సంఘం చేర్చిన నా గతి ఈ గతి.
1: The moment I join your company, this is my plight.
0: రెండవ తూరు తిరిగి నిన్ను చేర్చి ఇంకే గతి పడుతుందో, మీ దగ్గర రావద్దండి.
1: If I am were to be in your company for the second time, what is it that is awaiting for me?
0: కనుక మానవ యొక్క సంఘదోషంతో చెడ్డగా మారిపోతుంటారు. కానీ లేకపోతే ఏది చెడ్డది లోకంలో?
1: The mistake lies in the company. There is nothing bad as such.
0: కానీ దాన్ని సరిగా గుర్తించుకోవటం లేదు ప్రజలు.
1: We are not understanding the secret.
0: ఒకనొక సమయం లోపల ఏకైక కుమారుడు ఉంటున్నాడు ఒక తండ్రికి.
1: And a father has got only son.
0: ఆ కొడుకు ఎక్కడో తేలు కుట్టింది పాపం.
1: And he was bitten by a
0: scorpion. నాన్న తేలు కుట్టింది అని ఏడ్చుకుంటూ వచ్చాడు.
1: The son started crying because of the scorpion bite.
0: తండ్రి పరిగెత్తాడు డాక్టర్ దగ్గరికి.
1: And the father ran to the doctor.
0: అమితమైన ప్రేమ.
1: Oh, he has got intense love.
0: కొడుకు యొక్క కంటిదారాలు చూడకూడదు.
1: Well, he cannot bear the pain.
0: డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు.
1: He went to the doctor.
0: నా కొడుకు ఏడుస్తున్నాడు, ఈ తేలుకు మంది ఇచ్చేసేయమని.
1: And he reported to the doctor that the son is crying because of the scorpion bite.
0: చెప్పాడు, నాయన ఈ ఆయింట్మెంట్ తీసుకుని పోయి కుట్టిన దగ్గర పోయి బాగా తిక్కుమన్నాడు.
1: అండ్ ద డాక్టర్ గేవ్ హిమ్ ఆయింట్మెంట్ అండ్ ఆస్ ద ఫాదర్ టు అప్లై ది ఆయింట్మెంట్ వేర్ ది స్కార్పియన్ హస్ బిటన్.
0: తెచ్చాడు పాపం.
1: ఫాదర్ బ్రాట్ ది.
0: ఎక్కడ రా, నిన్ను తేలు కుట్టింది.
1: యాస్ వేర్.
0: ఆ మూల అన్నాడు. మూల పోయి తిక్కాడు.
1: And they said, in that corner I was bitten a scorpion.
0: అర్థం చేసుకోలేనటువంటి వ్యర్థము.

0: దేహం పైన ఎక్కడ కుట్టిందో అక్కడ తిక్కమని చెప్తే పేరు ఎక్కడ కుట్టింది మూల కుట్టింది ఆ మూల పోయి తిక్కాడు కానీ నొప్పి పోలేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ హి అప్లైడ్ దిస్ ఆయింట్మెంట్ దేర్ ఇన్ ద కార్నర్ ద గ్రౌండ్.
0: ఇలాంటి సాధకులు కూడా అట్టే చేస్తున్నారు.
1: దట్ ఇస్ స్పిరిచువల్ ప్రాక్టీస్ టుడే.
0: ఎక్కడ ఈ దుర్గుణాలు ప్రారంభమైనాయో
1: ద ప్లేస్ వేర్ బ్యాడ్ క్వాలిటీ స్టార్టెడ్
0: అక్కడ నీవు చక్కగా జాగ్రత్తగా ఉండమని చెప్పి
1: దేర్ యూ హావ్ టు రెక్టిఫై అండ్ బి ఎక్స్ట్రా కేర్ఫుల్.
0: వీడి సంఘంతో వచ్చింది వాడి సంఘంతో వచ్చింది ఇతరులకు నెప్పం పెడుతున్నారు.
1: యూ బ్లేమ్ అదర్స్.
0: ఇతరులను ఎవరిని కూడా మనం దూషించకూడదు.
1: నెవర్ బ్లేమ్ ఎనీబడీ.
0: ఇతరులో ఎట్టి దోషము లేదు.
1: దేర్ ఇస్ నో మిస్టేక్.
0: నీలో ఉన్న దోషమే నీకు బాధ పెడుతుంది.
1: ఇట్స్ ఓన్లీ యువర్ మిస్టేక్ దట్ పెయిన్స్ యూ.
0: కనుక నీ బాధను నీవు పరిహారం చేసుకో.
1: యూ వర్క్ ఫర్ యువర్ ఓన్ రిలీఫ్.
0: నీ బాధను నీవు పరిహారం చేసుకోవడానికి నీ యొక్క భావమే నీకు సరైనటువంటి మార్గము.
1: యు సాల్వ్ యువర్ ఓన్ ప్రాబ్లం. యువర్ ఫీలింగ్స్ ఆర్ ఇంపార్టెంట్ హియర్.
0: ఈ పంచభూతములు యందు ఉండేటువంటి యొక్క పరతత్వాన్ని చక్కగా అర్థం చేసుకో.
1: అండర్స్టాండ్ ది స్పిరిచువల్ ప్రిన్సిపల్ బిహైండ్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: పంచ ప్రాణము యొక్క తత్వాన్ని కూడా చక్కగా అర్థం చేసుకో.
1: ఆల్సో అండర్స్టాండ్ ది ఫైవ్ లైఫ్.
0: అవి నీకు సర్వ దుఃఖములకు పరిహారం చేస్తాయి.
1: అండ్ దట్ సాల్వ్స్ ఆల్ ప్రాబ్లమ్.
0: సర్వ దుఃఖ పరిహారణి పంచభూతములే.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఆల్ మిజరీ క్యాన్ బి టేకెన్ అవుట్ బై ది
0: స్పర్శ రూప రసగంధాదులు.
1: ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఈ రూపరసగంధాదులు ఎంత గొప్పవి.
1: అండ్ దీస్ ఆర్ సో సీక్రెట్ గ్రేట్.
0: కనుక వాటిని మనం చక్కగా అనుభవించాలి.
1: అండ్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద రైట్ వే.
0: సరైన భావంతో మనం అనుభవించాలి.
1: అండ్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ద రైట్
0: వే. మనకు దుఃఖములు పరిహారం అవుతాయి.
1: అండ్ దెన్ యూ విల్ నెవర్ బి మిజరీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రతి ఒక్కటి మన ఎందున్నటువంటి భావదోషములే తప్ప
1: everything lies in you. The mistake is in you.
0: Padartha dosha evi levu.
1: Nothing wrong with the material.
0: Anni manchive.
1: All are good for
0: that. Manlo unnatundi chedda bhavale manaku cheddanu bodhisthundadu.
1: Because of bad feelings within you, you consider everything bad.
0: Kanuka manalo manchi bhavani abhiruddhi parchukondi.
1: Develop good feelings.
0: దైవ భావాన్ని మీరు చింతించండి.
1: ఎంటర్టైన్ డివైన్ థాట్.
0: దైవనామాన్ని స్మరించండి.
1: థింక్ ఆఫ్ గాడ్. చాంట్ హిస్ నేమ్.
0: అది నీకు దుర్గుణాలు దురభ్రస్తులంతా దూరం చేస్తుంది.
1: దట్ సాల్వ్స్ ఆల్ ద ప్రాబ్లమ్స్.
0: కనుక మీరు చెడ్డ చెడ్డవి పలకకూడదు.
1: నెవర్ అండర్టేక్ ఎనీ బ్యాడ్ యాక్షన్.
0: ఎవరిని దూషించేటువంటి పలుకులు గట్టిగా పలకకూడదు.
1: డోంట్ బ్లేమ్.
0: అవి కూడా గాలిలో చేరిపోతున్నాయి.
1: అండ్ యూ స్టార్ట్ అక్యూజింగ్ ఎనీబడీ.
0: అవి గాలిలో చేరిపోయి ఎవరో ఒక గాలి లోపల వాళ్ళ లోపల ప్రవేశిస్తున్నాయి.
1: దే గెట్ మిక్స్డ్ అప్ ఇన్ ది ఎయిర్. ఇట్ విల్ గెట్ ఇన్ టు సమ్వన్ ఎల్స్.
0: వాళ్ళకు కూడా ఆవేశం వస్తుంది.
1: దే విల్ హావ్ సిమిలర్ థాట్.
0: కాబట్టి ఎక్కడే గాని దుర్మార్గం అనేటువంటిది, దుర్భావం అనేటువంటిది, దుశ్చింత అనేటువంటిది ఉన్న చోట మీరు చేరకండి.
1: Never be in the company of anybody who are bad, who have got bad thoughts, bad feelings.
0: Manam kudunu chedda chedda padavulu upayoga pettakoddu.
1: And we too should not act in a bad way.
0: Chedda chedda choopulanta manam choodakoddu.
1: We should not have bad looks.
0: Chedda choopulu choochi em prayojanam.
1: Why bad looks?
0: Keechakudu chedda choopu choochadu.
1: Keechaka had bad looks.
0: Bheemunto talabagalu kottukunnadu.
1: And ultimately died at the hands of Bheema.
0: Chedda maatalanta vinindi.
1: And all bad was heard.
0: దశరథ మహారాజు ప్రేమయ్య భార్య
1: విత్ వైఫ్ సో డియర్ టు దశరథ.
0: కైక
1: కైక
0: మందర చెప్పినటువంటి దుర్బోధన అంతా వినింది.
1: అండ్ హీ పేడ్ హీట్ టు ఆల్ ద వర్డ్స్ ఆఫ్ మందర.
0: వినేటప్పటికి ఆమెకు చెడ్డ పేరు వచ్చేసి.
1: అండ్ షీ గాట్ ఎ బ్యాడ్ నేమ్.
0: ఈనాడు సమాజంలో ఎవరైనా గానీ కైక అమ్మ అని పేరు పెట్టుకుంటున్నారు.
1: ఇస్ దేర్ ఎనీవన్ విత్ ద నేమ్ కైక హియర్.
0: కైక పేరే ఎవరు వచ్చింది.
1: నో వన్ థింక్స్ ఆఫ్ కైకాస్ నేమ్ టుడే.
0: కారణం ఏమిటి? చెడ్డ పలుకులు విన్నటువంటిది కాదు.
1: బికాస్ షీ సింబలైజెస్ బ్యాడ్ లిసనింగ్.
0: కనుకనే కైక మంచిది కాదు.
1: సో కైక ఇస్ నాట్ గుడ్.
0: చెడ్డ చూపులు చూసినటువంటి కీచకుడు మంచి వాడు.
1: కీచక విత్ బ్యాడ్ లుక్స్.
0: చెడ్డ శ్రవణం
1: అండ్ బ్యాడ్ లిసనింగ్.
0: మంచి శ్రవణం చెయ్యాలి.
1: ఆల్వేస్
0: చెడ్డ శ్రవణం చేస్తే ఎప్పుడు చూసినా కానీ దుర్యోధన దుశ్శాసనాదులు పాండవులు చెడ్డ చెడ్డ మాటలు మాట్లాడటం.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దుర్యోధన దుశ్శాసన
0: ధర్మమూర్తులైన పాండవులు
1: ఆల్ బ్యాడ్ వర్డ్స్
0: చేయటం.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ హర్ట్ పాండవాస్.
0: కట్టగడపడికి దుర్యోధన దుశ్శాసనాదులు కట్టగడపడికి వంశమే నాశనం చేస్తారు.
1: అల్టిమేట్లీ వాట్ హ్యాపెండ్ దుర్యోధన దుశ్శాసన.
0: చెడ్డ మాటలు వినకూడదు.
1: నెవర్ లిసన్ టు బ్యాడ్.
0: ఒక చిన్న ఉద్దేశం మీకు పిల్లలకు చెప్తున్నాను.
1: ఇంపార్టెంట్ పాయింట్ స్వామి వాంట్స్ టెల్ యు.
0: ఎవరైనా వచ్చి ఇట్లా చెప్పారట్టు చెప్పారని కొంచెం చెడ్డ మాటలు చెప్తారు.
1: సంబడి మే కమ్ అండ్ స్టార్ట్
0: అది మీ మనసుకు చాలా కష్టం వేస్తుంది.
1: యూ ఫీల్ సో హర్ట్.
0: నీ మనసుకి కష్టం చేసేటువంటి మాటలు నీ ఇంకోరు చెప్పి వాడి మనసు కూడా నీవు కష్టపెట్టాలి.
1: బై లిసనింగ్ టు బ్యాడ్ వర్డ్స్ యు ఆర్ హర్ట్. వై డు యూ దెన్ అగైన్ రిపీట్ షేర్
0: మీ అమ్మ నాన్న ఎవరో తిట్టారనుకుంటారు.
1: ఈ సంబడి అక్యూజ్ యువర్ పేరెంట్స్.
0: అది కూడా పోయి నీకు తల్లిదండ్రులకు చెప్తావు.
1: అండ్ యూ రిపోర్ట్ ద మ్యాటర్ యువర్ పేరెంట్స్.
0: వాళ్ళు కూడా చాలా బాధపడతారు.
1: దే టు ఫీల్ సాడ్.
0: కాబట్టి నీవు తల్లిదండ్రులు కూడా బాధ పెట్టిన వాడు అవుతావు.
1: అండ్ యువర్ రెస్పాన్స్
0: చెడ్డ మాటలు వింటే దాన్ని ఇంకోరు చెప్పకూడదు.
1: అండ్ ఇఫ్ యూ హర్డ్ ఎనీథింగ్ బ్యాడ్
0: ఎవరికి చెప్పకూడదు.
1: నాట్ ఎనీబడీ.
0: అలాంటి మొట్టమొదటి మీరు భద్రం చేసుకో.
1: ఫస్ట్ థింగ్ దట్ యూ షుడ్ నో దాట్.
0: ఏదో కొన్ని యాక్సిడెంట్ గా వింటారు.
1: యాక్సిడెంటల్ యూ మే
0: లిసన్. నాకున్నాను వాటిని ఏమాత్రం మనసులో చేర్చుకోకూడదు.
1: బట్ నెవర్ టేక్ ఇట్ ఇన్ ఇన్ ద ట్రూ సెన్స్.
0: నీ స్నేహితులకు చెప్పి వాడి మనసు కూడా కష్టపెట్టద్దు.
1: అండ్ డోంట్ రిపోర్ట్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్.
0: కనుక చెడ్డ మాటలు వినకుండా,
1: పవిత్రమైన
0: స్వామిని చూడని కనులేలరా.
1: What for? Eyes cannot see God.
0: కన్నులు నిచ్చినది ఎందుకు తెలుసా?
1: You know why eyes are gifted?
0: సందులు గొందులు చూచుటక.
1: Is it only to see the
0: కైలాసవాసుని కన్నులారా కాంచేందుకురా?
1: Eyes are gifted to see the beauty of God.
0: ఎందుకు మనం వారిని విని చూడటానికి?
1: No, not staring at people.
0: ఇవ్వలేదు మన కన్నులు.
1: No, not for that purpose.
0: కనుక పవిత్రమైనటువంటి కన్నులు పవిత్రమైన పనుల్లో పెట్టాలి.
1: And eyes are so sacred, vision is sacred.
0: ఈ విధంగా పంచభూతములు కూడాను,
1: the five elements,
0: ఇందులో ప్రపంచము ప్రకృతి అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటిది.
1: The creation as a whole is so noble.
0: ఈ ప్రకృతిలో మనం పుట్టాము.
1: We are born in this.
0: ఈ ప్రకృతి పరమాత్మ యొక్క అంగము.
1: And this nature is the limb of God.
0: కాబట్టి ప్రకృతిలో పుట్టిన మనం అందరూ భగవంతుని యొక్క అంశంలో చేరిపోవాలి.
1: Having been born in this nature, which is the limb of creator, we should merge in God.
0: ఆ విధంగా ఉండినప్పుడే మీరు దైవత్వాన్ని తప్పక పొందుతారు.
1: Certainly you are attaining divinity.
0: ప్రపంచంలో ఏది చెడ్డది లేదు.
1: There's nothing bad in this world.
0: మన భావాలే చెడ్డది.
1: Our feelings are bad.
0: సృష్టి ఎక్కడుంది చెడ్డది?
1: There's nothing bad in creation.
0: నారదుడు కూడా చూచింది చెడ్డది చూచాడు, కానీ నారదుడు చూచింది కూడా తప్పు.
1: And in fact, the Narada's observation was wrong.
0: విష్ణు చెప్పింది చెడ్డ అనేటువంటిది లోకంలో లేదు.
1: There's nothing bad in this world.
0: ఆ చెడ్డనే బయటికి పోకపోతే నీ యొక్క ఆరోగ్యం పాడైపోతుంది.
1: If the bad matter is not excreted, your health will get spoiled.
0: భగవంతుడు మంచి కోసమే చేస్తున్నాడు.
1: So even that is done for your own good.
0: ఎందులో కూడా చెడ్డదే లేదు.
1: There's nothing whatsoever bad.
0: కాబట్టి అన్నిటినీ మంచిగా తీసుకోండి.
1: Consider everything
0: good. నీకు ఏదైనా బాధ కలిగింది, దిస్ ఇస్ గుడ్ ఫర్ మీ, గుడ్ ఫర్ మీ, గుడ్ ఫర్ మీ అనుకో.
1: Even if you suffer, consider that it is good for you.
0: దూషణ భూషణ తిరస్కార పురస్కారం అన్ని కూడా మంచిగానే భావించుకో.
1: ప్రైజ్ అండ్ బ్లేమ్ కన్సిడర్ దెమ్ విత్ ఈక్వల్ మైండెడ్నెస్.
0: అన్ని ఆనందంగా నీవు తీసుకో.
1: టేక్ దెమ్ బ్లిస్.
0: నీకు మించినటువంటి యోగి మరొకటి లేడు.
1: అండ్ దేర్ ఇస్ నో వన్ కెన్.
0: నీకు మించిన త్యాగి మరొకటి లేడు.
1: అండ్ దేర్ ఇస్ నో వన్ దట్ యు కెన్ హూ కెన్ ఎక్సెల్.
0: మరొకటి లేడు.
1: అండ్ యువర్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్.
0: కనుక అలాంటి యోగాన్ని నీవు పొందాలి.
1: అండ్ దట్ స్టేట్ యు షుడ్ అటైన్.
0: అలాంటి త్యాగాన్ని నీవు పొందాలి.
1: యు షుడ్ ది వన్ ఆఫ్ సాక్రిఫైస్.
0: అలాంటి పరిశుద్ధమైన హృదయాన్ని నీవు నింపుకోవాలి.
1: అండ్ యు షుడ్ హావ్ సీక్రెట్ హార్ట్.
0: ఈ విధంగా పంచభూతం యొక్క తత్వాన్ని చక్కగా విచారించి,
1: you should investigate the five elements.
0: పంచభూతములు నాయందు కూడా ఉంటున్నాయి.
1: They are within me.
0: ఆ పంచభూతములు పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: And I should make proper use of them.
0: నా విశ్వాసాలు కూడాను భగవత్ నామములో ప్రవేశపెట్టాలి.
1: While as I breathe, I should sing his glory.
0: అని భగవత్ నామాన్ని చింతించు.
1: So one should sing the glory of God.
0: భజన బినా సుఖ

రేడియో సాయి నౌ బ్రింగ్స్ యు ఎ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ శ్రీ సత్య సాయి బాబా ఆన్ ది 23rd ఆఫ్ నవంబర్ 1981 డ్యూరింగ్ భగవాన్స్ బర్త్డే సెలబ్రేషన్స్.

0: వసుదయందు నిత్య సత్యము బ్రహ్మముందు వాక్కున కలవి కాదు.
1: బ్రహ్మన్ ఈజ్ నాట్ దిస్, బ్రహ్మన్ ఈజ్ నాట్ దట్, సమ్వన్ కెన్ సే ఇన్ సచ్ నెగటివ్ టర్మ్స్, బట్ ద బ్రహ్మన్ ఈజ్ దిస్, నో వన్ కెన్ సే. పర్మనెంట్ ట్రూత్ విజ్డమ్ కాన్స్టిట్యూట్ బ్రహ్మన్. బ్రహ్మన్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ బియాండ్ వర్డ్స్, విచ్ ఇస్ ఇండిస్క్రైబుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్డ్స్ ఇన్ దిస్ ఎర్త్.
0: ప్రేమ స్వరూపులారా, అర్జునుండి విష్ణులింగములు భిన్నములు కాని అభిన్నములు కాని ఏ రీతిగా కావో అదే విధముగానే జీవుడు బ్రహ్మ నుండి భిన్నుడు కాని అభిన్నుడు కాని కానేరడు.
1: జస్ట్ యాజ్ ది విష్ణులింగస్ ఆర్ నైదర్ డిఫరెంట్ నార్ ది సేమ్ యాజ్ విష్ణు హింసెల్ఫ్, సో ఆల్సో ది జీవ ఈజ్ నైదర్ ది సేమ్ యాజ్ బ్రహ్మన్ నార్ ఇస్ ఇట్ డిఫరెంట్ ఫ్రమ్ బ్రహ్మన్.
0: జననములనే నిజగరుడని జన్మించిన వారందరూ, జననములనే నిజజనులై జన్మించిన వారందరూ,
1: లైక్ ట్రూ హ్యూమన్ బీయింగ్స్ ఆల్ ది పీపుల్ ఆర్ బోర్న్ అవుట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్,
0: జన్మించిన తర్వాత మనుషులైన వారందరూ,
1: ఆఫ్టర్ బీయింగ్ బోర్న్ లైక్ దట్ హౌ మెనీ ఆఫ్ దెమ్ హ్యావ్ అటైన్డ్ ది ఎండ్.
0: ధర్మ కర్మ మర్మ మెరిగి జీవించిన వారందరూ,
1: హౌ మెనీ ఆఫ్ దెమ్ హ్యావ్ అండర్స్టూడ్ ది మీనింగ్ ఆఫ్ ది వర్డ్ ధర్మ, ఆఫ్ ది వర్డ్ కర్మ అండ్ ది సీక్రెట్ ఆఫ్ దీస్ థింగ్స్ అండ్ హ్యావ్ లెడ్ దేర్ లైఫ్.
0: జన్మమునని నరుడైతే వారు వానరుడన మరి ఎవ్వరు, జన్మమునని నరుడైతే వానరుడన మరి ఎవ్వరు.
1: ఇఫ్ బై బర్త్ దే ఆర్ హ్యూమన్ బీయింగ్స్, హౌ హూ ఆర్ ది పీపుల్ హూ ఆర్ కాల్డ్ వానరాస్.
0: కనుక మానవత్వం అనేటువంటిది కేవలము ఆకారము చేతనే నిరూపించేటువంటిది కాదనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: హియర్ ఇట్ బికమ్స్ నెససరీ టు రికగ్నైజ్ ది ట్రూత్ దట్ ఎ హ్యూమన్ బీయింగ్ విల్ నాట్ బి కాల్డ్ ఎ హ్యూమన్ బీయింగ్ మియర్లీ బై ది ఫార్మ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: బూరగకాయను చూచి మామిడి అని బ్రమసినట్టు,
1: జస్ట్ యాజ్ వన్ గెట్స్ ది ఇల్యూషన్ దట్ ఎ బూరగ ఫ్రూట్ ఈజ్ ఎ మ్యాంగో ఫ్రూట్ బై అపియరెన్స్,
0: వెర్రి చెరకు రుచిని చూచి చెరకనిక నమిలినట్టు,
1: జస్ట్ యాజ్ బై సచ్ ఎన్ ఇల్యూషన్ వన్ మిస్టేక్స్ ఏ సబ్స్టిట్యూట్ ఫర్ ఎ షుగర్ కేన్ యాజ్ ఎ రియల్ షుగర్ కేన్,
0: పటికరాయి రూపు చూచి కలకండని చూచినట్టు,
1: looking at the white clear stone thinking that it is sweet sugar cane,
0: and roopu chusi mosapoku,
1: do not be deceived by the appearance.
0: Roopu kaadu manavattamu,
1: it is not the form that is human.
0: Divyamainatunte bhavatattame manushyattam anetunte satyanni gurtinchali.
1: It is the divine aspect that is really the human nature is recognized as a truth.
0: జీవుడు దేహమందు,
1: ది జీవ రిసైడ్స్ ఇన్ ది బాడీ,
0: హృదయమందు దేవుడు,
1: ఇన్ ది హార్ట్ రిసైడ్స్ గాడ్,
0: రెండు కూడి ఆటలాడి ఒకరినొకరు వీడుతుండ్రు,
1: ది టూ టుగెదర్ ప్లే ది గేమ్ అండ్ సెపరేట్ ఫ్రమ్ ఈచ్ అదర్ ఇన్ డ్యూ కోర్స్,
0: బొమ్మలాటలు ఆడించే సూత్రధారి ఒకరు కలడు.
1: బట్ దేర్ ఈస్ వన్ ది మెయిన్ రీజన్ హూ మేక్స్ దీస్ పీపుల్ ప్లే ది డ్రామా,
0: మంచి చెడ్డ బొమ్మలుండు ఒకటిలోనే రెండు ఉండు,
1: దేర్ విల్ బి గుడ్ అండ్ బ్యాడ్ యాజ్ ఫార్మ్స్ ఇన్ వన్ అండ్ ది సేమ్.
0: ఇదే జీవ బ్రహ్మముల యొక్క సంబంధ బాంధవ్యము.
1: దిస్ ఇస్ ది డిస్క్రైబ్స్ ది కనెక్షన్ అండ్ ది రిలేషన్షిప్ బిట్వీన్ ది జీవ అండ్ ది బ్రహ్మన్.
0: జీవ బ్రహ్మముల యొక్క సంబంధము ఇది ఏకత్వము కానేరదు.
1: The connection, relation between the jiva and the brahman cannot become the
0: identity. పర్యంతము కూడాను ఇది భిన్నముగానే రూపొందుతూ ఉంటుంటాయి.
1: Till one gets liberated, this will appear as if it's a duality.
0: సముద్రము చేరునంత వరకు నది నదిగానే రూపనామమును ధరించి ఉంటుంటాయి.
1: The river till it merges into the ocean will remain with the name and form of the river.
0: సముద్రమును చేరిన తరువాత రూప నామ రుచులను కోల్పోయి ఏకత్వమును చెందుతుంది.
1: Once it merges into the ocean, it will lose its name and form and it will become identical with the ocean.
0: అదే విధముగానే జీవతత్వము దేహ మనస్సు ఇంద్రియ అంతఃకరణములతో కూడినంత వరకు కూడాను దైవత్వమునకు ఏమాత్రము కూడాను సంబంధము లేక భిన్నంగా రూపొందుతూ ఉంటుంది.
1: సో ఆల్సో ది ఆస్పెక్ట్ ఆఫ్ జీవ, సో లాంగ్ ఎస్ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ది బాడీ, ది మైండ్, ది ఆర్గన్స్ అండ్ ది ఇన్నర్ సెన్సెస్, ఇట్ విల్ రిమైన్ డిస్టింక్ట్ అండ్ సెపరేట్ ఫ్రమ్ డివినిటీ.
0: ఆత్మతత్వము నిరంతరము కూడాను తనకై తాను ఉంటుంటాయి.
1: ఆన్ ది అదర్ హ్యాండ్ ది ఆస్పెక్ట్ ఆఫ్ ఆత్మ అట్ ఆల్ టైమ్స్ ఎగ్జిస్ట్ ఫర్ ఇట్ సెల్ఫ్ అండ్ ఇట్స్ ఓన్ సేక్.
0: పదార్థ సంబంధమైనటువంటి యొక్క ప్రపంచము పరుల నిమిత్తమై ఉంటుండాలి.
1: ఆన్ ది అదర్ హ్యాండ్ ది వరల్డ్ విచ్ ఇస్ మెటీరియల్ ఎగ్జిస్ట్ ఫర్ అదర్స్ సేక్.
0: ఇట్టి పదార్థ స్వరూపమైనటువంటి యొక్క ప్రపంచమునందు అనేకత్వములు ధరించి అనేకత్వములో ఏకత్వం అనేటువంటి యొక్క సత్యత్వాన్ని ఇమర్చుకొని తద్వారా దివ్యత్వమును ప్రకటిస్తూ వస్తుంటాయి.
1: ది మేనిఫెస్టేషన్ ఆఫ్ ది మెటీరియల్ వరల్డ్ ఇన్ డైవర్స్ ఫార్మ్స్ అండ్ ది రికగ్నిషన్ ఆఫ్ ది యూనిటీ ఇన్ దట్ డైవర్సిటీ, దిస్ ఈస్ ది ట్రూత్. దిస్ ట్రూత్ విల్ బి కంటిన్యూలీ బీయింగ్ ప్రొక్లెయిమ్డ్ టు అస్.
0: ఈ ఏకత్వం యొక్క తత్వాన్ని ప్రతి మానవులకును గుర్తించటము అత్యవసరమైనటువంటి ఒక సత్యాన్ని కూడా తెలుసుకోవాలి.
1: దట్ ది రికగ్నిషన్ ఆఫ్ దిస్ యూనిటీ ఇన్ దిస్ డైవర్స్ మేనిఫెస్టేషన్ ఆఫ్ క్రియేషన్ ఈజ్ ఆల్సో ఎ నెసెసిటీ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎ ట్రూత్ విచ్ దే షుడ్ రికగ్నైజ్.
0: జగతిని జీవించేవాడు మనుజుడు కావాలే మొదట.
1: వన్ హూ లివ్స్ ఇన్ దిస్ వరల్డ్ షుడ్ ఫస్ట్ బికమ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: దళితుల దుష్కృతమైన పొగటు చుండు వాడే చెవత.
1: వన్ హూ ఆల్వేస్ ప్రైజెస్ బ్యాడ్ పీపుల్ ఫర్ ది సేక్ ఆఫ్ ప్రైజ్ హీఈస్ ది ఫూలిష్ ఫెలో.
0: బ్రహ్మ విద్య నేర్చి ఇచట ఆధ్యాత్మను కనుగొంటారు.
1: టు లర్న్ ది విజ్డమ్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఈజ్ టు అండర్స్టాండ్ స్పిరిచువల్ బ్యాక్గ్రౌండ్.
0: రాజయోగములకు బాట ఇదియే శృతులు చెప్పు మాట.
1: ది పాత్ ఆఫ్ రాజయోగ, ది రాయల్ పాత్ టు రాజయోగ ఈజ్ దిస్ వర్డ్ ఆఫ్ ట్రూత్.
0: నిజముగా ఆత్మతత్వము వస్తువులను ప్రకాశింపచేసేటువంటిదే కాని మరొక చైతన్యము చేత తాను ప్రకాశింపబడేటువంటిది కాదు.
1: ట్రూలీ ది ఆస్పెక్ట్ ఆఫ్ ఆత్మ ఈజ్ వన్ విచ్ ఎనేబుల్స్ థింగ్స్ టు షైన్ బట్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు షైన్ బై అదర్స్ బ్రిలియన్స్.
0: ఇది సమస్తమునకు ద్రష్ట స్వరూపాన్ని ధరించి ఉంటుండాలి.
1: దిస్ ఈస్ సంథింగ్ విచ్ హ్యాస్ ది ఫార్మ్ ఫర్ ఆల్ క్రియేషన్ యాజ్ ది వెరీ బేసిక్ మెటీరియల్.
0: వస్తు స్వరూపము చూసినటువంటి సమయమునందు సమస్త జగత్తంతా కూడా దృశ్యంగా రూపొందుతుంది.
1: వన్ హూ లుక్స్ ఎట్ మ్యాటర్ టు హిమ్ ది ఎంటైర్ క్రియేషన్ విల్ అపియర్ యాజ్ ఇఫ్ ఇట్ ఇస్ విజన్.
0: చూసినప్పుడు జగత్తంతా కూడా దృశ్యము కన్ను ద్రష్ట.
1: వెన్ వి లుక్ ఎట్ దిస్ ఆల్ ది వరల్డ్ ఈస్ వాట్ ఈస్ బీయింగ్ సీన్, ది ఐస్ ఆర్ దోస్ దట్ సీ.
0: ఏదైనా విచారం చేస్తున్నటువంటి సమయమునందు కన్ను కూడాను దృశ్యమై మనస్సు ద్రష్టగా ఏర్పడుతుంది.
1: వెన్ వీఆర్ ఎంగేజ్డ్ ఇన్ సమ్ థాట్ దెన్ ది ఐస్ ఆల్సో బికమ్ దోస్ దట్ ఆర్ సీన్.
0: కన్ను ఉండి కూడాను ఆలోచన నిమగ్నుడు కావటం చేత ఎవరు ఎదురు ఉన్నారో ఏమి చెప్తున్నారో వినటమునకు కాని చూడటానికి కాని ఏమాత్రం కూడా సంబంధం ఉండదు.
1: Although one has his eyes, because he is deeply immersed in thought, the eyes will not be able to see who there is, where he is.
0: కారణం ఏమనగా కన్ను కూడాను ఒక దృశ్యమే.
1: The reason for this is, in that context, the eyes also become something which is seen.
0: ఈ సమస్త ప్రపంచమునందున్నటువంటి యొక్క పదార్థములయందు కన్ను కూడాను ఒక పదార్థమే.
1: We conclude that amongst all the things that exist in this world, the eyes are also an item.
0: మరొక స్థితి యందు మనస్సు కూడాను దృశ్యంగా రూపొందుతుంది.
1: Here the mind is the seer, but in another instance the mind also will become what is seen.
0: మనస్సు కూడాను ఒక విధమైనటువంటి దృశ్యమే.
1: The mind is also something which is being seen.
0: ఈ మనస్సు సంకల్ప వికల్పముల యొక్క చేరికని.
1: This mind is merely a conglomeration of thoughts and the removal of thoughts.
0: సంకల్ప వికల్పాత్మకం మనః అని శృతులు బోధిస్తూ వచ్చాయి.
1: The mind has been defined as the conglomeration in the Shrutis of the thoughts and the
0: actions. చారముల యొక్క చేరిక వస్త్రము ఏ రీతిగా ఉన్నదో సంకల్పముల యొక్క చేరికని మనస్సు యొక్క స్వరూపము ధరిస్తూ ఉంటుండాలి.
1: జస్ట్ యాజ్ ఎ పీస్ ఆఫ్ క్లాత్ ఈజ్ ఓన్లీ ఎ కన్గ్లామరేషన్ ఆఫ్ ది పీసెస్ ఆఫ్ థ్రెడ్, సో ఆల్సో ది మైండ్ ఇస్ ద కన్గ్లామరేషన్ ఆఫ్ అవర్ థాట్స్.
0: కనుక బుద్ధి కూడాను ఈ మనస్సును అనుసరించి ఉండేటువంటిది.
1: ఇంటెలిజెన్స్ ఆల్సో ఇస్ సంథింగ్ విచ్ ఇస్ ఫాలోయింగ్ దిస్ మైండ్.
0: ఏకము మనస్సు బుద్ధి చిత్తము అంతఃకరుణ ఏతావాత దేహ ఇంద్రియములు అన్నీ కూడాను ఆత్మ యొక్క ఉపాధులే.
1: ది బాడీ, ది మైండ్, ది ఇంటెలిజెన్స్, ది అవేర్నెస్ అండ్ ది ఇన్నర్ ఆర్గన్స్, దీస్ ఆర్ ఆల్ మియర్లీ ది ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ ఆత్మ.
0: ఆత్మతత్వమునకు వ్యక్తి మార్పును కూడాను ఉంటుండవు, అది శుద్ధ చైతన్యము.
1: There are no changes whatsoever for the aspect of atma. That is,
0: దేహమునకి పుట్టు చావులు.
1: It's only for the body we have birth and
0: పరిణామ క్షీణములు.
1: The growth and the decay are for the body.
0: అభివృద్ధి అసంతృప్తులు.
1: Satisfaction and dissatisfaction are for the body.
0: ఆత్మకు ఇట్టి విధములైనటువంటి పరిణామములు కాని క్షీణ దశలు కాని తారు పుట్టుములు కాని ఏమాత్రము కూడాను ఉంటుండవు.
1: Neither all these aspects, nor birth and death, nor growth and decay, can be attributed to
0: Kalukane, Savu puttukalenatti shashvitundu.
1: That is why he has been described as the permanent one which has neither
0: Adi madhyantarahitudu anadivadu.
1: That which has no end, no beginning and no middle.
0: Savu chavaka puttaka champabadaka.
1: He does not die, he is not born, he is not killed.
0: Annitanu sarvasakshi ai atma velugu ani.
1: Atma will shine as a witness in everything brilliantly.
0: Kanuka sarvamunaku dasayinatvanti yokka brahma tattvanni ee vyakti gurtinchadaniki prayatninchino atani yokka janmame nijamaina manavattvamu.
1: So the aspect of brahman which is the seer of everything for man who is wanting to recognize and have a vision of this originator of everything else, his life is fulfilled.
0: Kani yinati manavattvamundu oka visishtamainatvanti yokka parivartana kani leka pravartana anukondi leka visishtata anukondi inke vidhamainatvanti yokka yukti anukovachu.
1: In the life, human life of today, you may look for a transformation or a distinctiveness or a feature which is unlike anything else.
0: ఇవన్నీ కూడాను అజ్ఞానం యొక్క చిహ్నములే.
1: All these are symptoms of ignorance.
0: ఆది శంకరులు మూడు విధములైనటువంటి ప్రార్థనలను తలుపుతూ వచ్చాడు.
1: ఆది శంకర was engaging himself in three types of prayers.
0: ఈశ్వర తలంపులకు అతీతుడమని తెలిసి కూడాను నిన్ను ధ్యానించుటకు పూనుకున్నాను.
1: ది ఫస్ట్ ఈజ్ ఈశ్వర, నోయింగ్ వెరీ వెల్ దట్ యు కెనాట్ బి గ్రాస్ప్డ్ బై వన్స్ ఓన్ మైండ్, ఐ హావ్ అండర్టేకెన్ టు ప్రే అండ్ మెడిటేట్ ఆన్ యూ.
0: ఇంకా వాక్కులకు అతీతుడమని కూడాను నేను గుర్తించకూడను నిన్ను వర్ణించుటకు ప్రయత్నిస్తున్నాను.
1: ది సెకండ్, even realizing that we are beyond words, I am trying to describe you in words.
0: Sarvavyapakudavani pracharam salputu kudanu yatrarthinai nenu kasiki vacchanu.
1: Third, even after teaching that you are omnipresent and could be seen everywhere, I have come all the way on pilgrimage to Banaras.
0: Cheputa okati cheyuta marokati.
1: Here my statement is one thing and my action is a different thing.
0: Kalukane మానవత్వములో తలచుట ఒకటి అనుభవించుట మరొకటి జరుగుతూ ఉన్నది.
1: దట్ ఈస్ వై ఇన్ హ్యూమన్ లైఫ్ వాంటింగ్ టు డూ సంథింగ్ ఈజ్ వన్ థింగ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇస్ అ డిఫరెంట్ థింగ్.
0: జీవిత సైకతలపై మానవుడు నిర్మించుకునేటువంటి భ్రాంతి అనేటువంటి పిచ్చిక గోళ్లను నిర్దాక్షిణ్యముగా నేలగూల్చేటువంటి పనిభూతములు ఎక్కటి నుండియో వస్తున్నవి.
1: ఆన్ ది స్టెప్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ది మ్యాన్షన్స్ అండ్ ది అంబిషన్స్ విచ్ ఎ హ్యూమన్ బీయింగ్ క్రియేట్స్ ఫర్ హిమ్సెల్ఫ్ ది డెమన్స్ కమ్ ఫ్రమ్ సమ్వేర్ అండ్ ది డిస్ట్రాయ్ ఆల్ ది మ్యాన్షన్స్.
0: రేఖలను విప్పిన లేత మొగ్గలను నేల కూల్పేటువంటి యొక్క పెనుగాల్గులు వీచుతున్నది.
1: The buds and flowers which open out their petals in the very beginning, huge winds and storms come.
0: ఈ పెనుభూతముల యొక్క తత్వమును ఈ పెనుగాత్ముల యొక్క తత్వమును మానవుడు అర్థము చేసుకునలేక తన యొక్క వాంఛనయందు మాత్రమే తాను నిమగ్నుడై అజ్ఞానములో మునిగిపోతున్నాడు.
1: Man not understanding the purpose of such destructive elements by ignorance, he simply immerses himself in his own ambitions and
0: desires. Talukane talanchina talapunaku palinchetunti palatamunaku bhinnamuga unnadi.
1: That is the reason why what you want to achieve being very different from the actual fruit is the situation.
0: Talanchinadi taanu anubhavinchinappudu leka aacharinchinappude phalamu kudanu daniki sariyina reetiga dakkutundi.
1: It's only when one he experiences or when he puts into action what he wants to achieve, then the fruit is the right one.
0: Kanukane sruti yatho vacha nivartante aprasya manasasaha manasunakvani vaakunakvani atitamainatunte daivattamaneatunte satyanni pracharam chalaptu vachinadi.
1: It is in this context that the Sruti has been teaching that the divinity is something which is above your mind. The divinity is something which is beyond your words.
0: ఇక్కడ వేదమునందు రెండు విధములైనటువంటి యొక్క ప్రధాన పదములను ఉచ్చరించినది.
1: ఇన్ ది వేద ఇన్ దిస్ కాంటెక్స్ట్ టూ ఇంపార్టెంట్ వర్డ్స్ హావ్ బీన్ అటెడ్.
0: నిత్యము ఒక్కటి.
1: ది ఫస్ట్ వన్ ఇస్ పర్మనెన్సీ.
0: స్వగత అనే రెండవది.
1: ది సెకండ్ వన్ ఇస్ స్వగత.
0: స్వగత
1: స్వగత.
0: నిత్యము అనగా భూత భవిష్యత్తు వర్తమాన కాలమునందు కూడాను మార్పు చెందక ఉండేటువంటి యొక్క స్థితికే నిత్యత్వము అని చెప్పబడుతుంది.
1: నిత్యము పర్మనెన్సీ విల్ బి కరెక్ట్లీ డిస్క్రైబ్ ఇఫ్ ది థింగ్ డస్ నాట్ చేంజ్ ఇన్ ది పాస్ట్ ఇన్ ది ప్రజెంట్ అండ్ ఇన్ ది ఫ్యూచర్.
0: స్వగత అనగా ఒక్క ప్రదేశమునందు ఉంటూ ఉండి తన యొక్క జ్ఞాన ప్రకాశమును సర్వత్ర కూడాను వ్యాపింపచేయటం అనేటువంటి పరిస్థితికే స్వగత అని ప్రబోధిస్తూ వచ్చింది.
1: The meaning of the word swagata, the second word, is that being in one place, to be able to disperse the brilliance and the shining to all other places, this is the capacity described by the word swagata.
0: Okka suryudu okka sthanamulandu unnadu.
1: As an example, one sun is present in one place.
0: Thanu unnadi okkade okke sthanamulandi.
1: What exists is one sun. And where he exists,
0: దాని ప్రకాశము సర్వత్ర కూడాను వ్యాపింపచేస్తున్నాడు.
1: But his brilliance is being spread all over.
0: దీపము ఒక్కటే ఒక్క ప్రదేశమందు ఉంటాది.
1: The light is present only one and in one place.
0: దాని యొక్క ప్రకాశము ఇల్లంతా కూడాను ప్రసరిస్తూ వస్తుంటాయి.
1: But the brilliance of this light is spread in the entire home.
0: అదే విధముగానే ఆత్మ ఒక్కటే అయినప్పటికీ తన యొక్క జ్ఞాన ప్రసాదమనేటువంటి యొక్క ప్రకాశమును సర్వత్రా కూడాను ప్రసరిస్తూ వస్తుండాలి.
1: ఇన్ ది సేమ్ మేనర్ వైల్ ఆత్మ ఈజ్ ఓన్లీ వన్ ది బ్రిలియన్స్ ఆఫ్ ఇట్స్ విజ్డమ్ ఈజ్ బీయింగ్ స్ప్రెడ్ ఆల్ ఓవర్.
0: సూర్యునకు రెండు గుణములు.
1: ది సన్ హ్యాస్ టూ క్వాలిటీస్.
0: ప్రకాశము వేడి.
1: వన్ ఇస్ టు షైన్ ది అదర్ ఇస్ టు హీట్.
0: అదే విధముగాని ఆత్మతత్వమునకు ప్రకాశము ప్రదీప్తము అనేటువంటి రెండు శక్తులు.
1: ఇన్ ది సేమ్ మేనర్ ది ఆస్పెక్ట్ ఆఫ్ ఆత్మ హాస్ గాట్ టూ పవర్స్. వన్ ఇస్
0: దీనిని స్వభావము స్వరూపము అని కూడాను స్మృతులు నిరూపిస్తూ వచ్చినాయి.
1: దీస్ టూ క్వాలిటీస్ వన్ ఇస్ టు షైన్ అండ్ ది అదర్ ఇస్ టు మేక్ అదర్ థింగ్స్ షైన్ దీస్ హ్యావ్ బీన్ డిస్క్రైబ్డ్ బై ది శృతీస్ యాజ్ ది స్వభావ అండ్ స్వరూప.
0: స్వరూపమునకు ధర్మీభూత జ్ఞానము అని చెప్తూ వచ్చింది.
1: For Swarupa, that is the original form, it has been described, the wisdom has been described as its natural form.
0: Dharmi Bhuta.
1: It has been described by the word Dharmi Bhuta.
0: Dharmigal, Dharmi Bhuta.
1: Dharmi Bhuta.
0: Svabhavamunaku Dharma Bhuta. Jnanam only.
1: Svabhava will be described by the word Dharma Bhuta.
0: Swarupamunaku Dharmi Bhuta. Jnanamani. స్వభావమునకు ధర్మభూత జ్ఞానమని రెండు విధములుగా విభజిస్తూ వచ్చింది.
1: ఫర్ దీస్ టూ క్వాలిటీస్ స్వభావ అండ్ స్వరూప ఈక్వలెంట్ వర్డ్స్ ఆర్ ధర్మభూత ధర్మిభూత.
0: ధర్మిభూతమనగా అణుత్వముతో కూడినటువంటిది. ధర్మి అనగా రూపము.
1: ధర్మిభూత సంథింగ్ కనెక్టెడ్ విత్ ఫామ్. ధర్మి మీన్స్ ఫామ్.
0: ఇది అణుస్వరూపంలో ఉంటున్నటువంటిది.
1: దిస్ ఫామ్ is in a miniature form. It is like the small particles, anus.
0: Idi paramanuvuto untuntundadi.
1: These are very, very indefinitely small particles.
0: Inka dharma bhuta jnanam anaga idi prakashavantamainatundi.
1: Dharma bhuta jnana means this is something which is
0: vibhu ani palukutu vachindi.
1: This also has been called vibhu.
0: సూక్ష్మమైనట్టి అణువున సూక్ష్మమగుతూ
1: బికమింగ్ ది సటిలెస్ట్ పార్టికల్ అమంగ్స్ ది సటిల్ థింగ్
0: నేటి వస్తువునందున మేటియగుచూ
1: ఇన్ ది బిగ్ థింగ్స్ బికమింగ్ ది బిగ్గెస్ట్ ఆఫ్ ఆల్ దోస్
0: అంతటను సర్వసాక్షి అయి అలరునట్టి
1: బికమింగ్ ఎ విట్నెస్ ఎవ్రీవేర్ అండ్ ఎట్ ఆల్ టైమ్
0: ఆత్మయే బ్రహ్మ బ్రహ్మయే ఆత్మయగును
1: ఆత్మ ఈజ్ బ్రహ్మ బ్రహ్మ ఈజ్ ఆత్మ
0: ఈ అణుస్వరూపం అనేటువంటి యొక్క తత్వమును చక్కగా మనం అర్థం చేసుకోవాలి.
1: ది సటిల్ ఫామ్ ఆఫ్ ది స్మాలెస్ట్ పార్టికల్ షుడ్ బి అండర్స్టాండ్.
0: అదే స్వరూపము.
1: దట్ ఈస్ ది ఫామ్.
0: ఆ స్వరూపం నుంచే ఈ స్వభావము అనేటువంటిది జగత్తంతా వ్యాపించి ఉంటుండాలి.
1: ఫ్రమ్ దిస్ ఫామ్ దిస్ స్వభావ వాట్ వీ సీ ఇన్ ది క్రియేషన్ ఇన్ ది వరల్డ్ ఈస్ ప్రౌటింగ్.
0: అణువు సర్వ పదార్థములు ఎందు కూడాను చేరిపోతుంటుండాలి.
1: This anuvu, the smallest particle, is present in all matter.
0: ఈ అణువు నందు మరొకటి ఇంకోటి చేరడానికి వీలు లేదు.
1: ఇన్ దిస్ స్మాల్ పార్టికల్ నథింగ్ ఎల్స్ కెన్ కమ్ అండ్ జాయిన్.
0: ఇదే ఇందులో ఉండినటువంటి మర్మము.
1: దిస్ ఇస్ ది సీక్రెట్ దట్ ఇస్ కంటెయిన్డ్ ఇన్ దిస్.
0: ఆత్మతత్వం అనేటువంటిది కానీ బ్రహ్మత్వం అనేటువంటిది కానీ సర్వ పదార్థములు ఎందుకు చేరుతున్నది కానీ తన ఎందు ఎట్టి పదార్థం కూడా చేరడానికి వీలు కాదు.
1: Either the aspect of Atma or the aspect of Brahman enters and is present in everything else, but nothing else can enter either the Atma or the Brahman.
0: Aite ye anuvanandu ee yokka dharmi bhuta jnanamu cheri untundado aa padarthamu ee aatmaku swaroopakanga nirupistu vachindi.
1: But in the matter where this dharmi bhuta jnana enters as the smallest infinite form, that gets also the shining
0: yetavata sarva padarthamulu endukudanu ee anusakti vyapinchatam cheta sarva padarthamulu kudanu aatma yokka swaroopam aneetundide manaku swastham avutu vachindi.
1: Be that as it may, since this strength, the dharmi bhuta, the particle nature of this aatma is present in all matter,
0: karaname managa ee anusakti leinatundi yokka padarthamu jagattunandu kanaradu.
1: Because in this, we do not see anything in the world in which this anusakti, the strength of the anu, is not present.
0: Kanuka, prati padarthamunandu kudanu, ee dharmi bhuta jnanam aneetundi yokka anuswarupamu cheritam chetane, idi gana swarupakanga roopanni dharistu vastundali.
1: Because in all basic matter, since this dharmi bhuta jnana is present as an anusakti, that becomes bigger and material substance in larger measure.
0: ఈ స్వరూపము ధర్మభూత జ్ఞానము.
1: This swarupa is the jnana which we have called the dharmabhuta jnana.
0: ఈ ధర్మీభూత జ్ఞానం అనేటువంటి దానిని ధర్మభూత జ్ఞానం కింద మన దేహంగా మార్చుకున్నాం.
1: This subtle dharmabhuta, through the process of becoming dharmabhuta, we have changed.
0: కనుక మన దేహమునందు ఈ ధర్మీభూతం అనేటువంటి యొక్క అణుశక్తి సర్వత్రా వ్యాపించి ఉండటం చేత ఆత్మ స్వరూపమే మన యొక్క మానవత్వం అనేటువంటి సత్యాన్ని మనము గుర్తించుకోవాలి.
1: since in our human body this subtle particle strength of dharmi bhuta is present everywhere, we should recognize that our human body derives its strength from the strength of
0: padarthamulu enni marinappatikini indulo undinatvanti yokka anusakti maradaniki veelledu.
1: Whatever changes may come to the external matter, but the interior strength called the anusakti cannot change.
0: Idi oka vendi tamla.
1: This is a silver tumbler.
0: Idi dharma bhuta jnanam.
1: This can be described as dharma bhuta jnana.
0: Idi karya swarupam.
1: This is the form of the result of
0: the world. Idi karanamu vendi.
1: The reason for this is silver.
0: Karanamu lekunda karyamu kavataniki veelu ledu.
1: Without a cause there can be no effect.
0: స్వరూప స్వభావములు కారణ కార్య సంబంధమైనటువంటివి.
1: స్వరూప అండ్ స్వభావ హ్యావ్ ఎ రిలేషన్ విచ్ ఎ కాజ్ అండ్ ఎఫెక్ట్ హ్యావ్ బిట్వీన్ దెమ్.
0: ఈ స్వరూపములు నీవు ఎన్ని విధములుగా మార్చినప్పటికీ ఇందులో ఉండినటువంటి ఒక వెండిని మాత్రము మార్చడానికి వీలు లేదు.
1: వాట్ ఎవర్ చేంజెస్ యూ మే బ్రింగ్ అబౌట్ ఇన్ ది స్వరూప ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ది స్టంబ్లర్ యూ కెనాట్ చేంజ్ ది నేచర్ ఆఫ్ ది సిల్వర్ which is the base of the stumbler.
0: అదే విధముగానే ఏ పదార్థమైనా తీసుకోండి మీరు, ఇప్పుడు ఇది ఒక పదార్థంగా ఉంది, ఇందులో కూడాను అనుస్వరూపమైనటువంటి యొక్క ధర్మీ భూత జ్ఞానం ఉంటుండాలి.
1: ఇన్ ది సేమ్ మేనర్ యూ టేక్ ఎనీ మెటీరియల్, టేక్ దిస్ మెటీరియల్ విచ్ ఐఎమ్ హోల్డింగ్ ఇన్ మై హ్యాండ్, ఇన్ దిస్ ఈస్ ది అనుశక్తి ది ధర్మీ భూత జ్ఞాన విచ్ ఇస్ ప్రెసెంట్ ఎస్ ది బేస్.
0: ఇది రూపమును మనం మార్చినప్పటికీ, ఇది కాల్చి భస్మము చేసినప్పటికీ ఇందులో భస్మం అనేటువంటి అనుస్వరూపమే ఉంటుంటుంది.
1: ఈవెన్ ఇఫ్ యూ చేంజ్ దిస్ ఫామ్, ఈవెన్ ఇఫ్ యూ సెట్ ఫైర్ టు ఇట్ అండ్ కన్వర్ట్ ఇట్ టు యాషెస్ ఇన్ దట్ రెమ్నెంట్,
0: రూపమును మారినవే కానీ ఈ ఆత్మతత్వం అనేటువంటి అనుస్తత్వము ఏనాటికి కూడా మారేటువంటిది కాదు.
1: ఓన్లీ ది ఫామ్ కెన్ చేంజ్ బట్ దిస్ ఆస్పెక్ట్ ఆఫ్ ధర్మీభూత ది ఆత్మ ఆస్పెక్ట్ కెన్ నెవర్.
0: కనుకనే దీనికి నిత్యము సత్యము అని పలుకుతూ వచ్చింది వేదం.
1: దట్ ఈస్ వై ది వేద హెస్ డిస్క్రైబ్ దిస్ యాజ్ పర్మనెంట్ అండ్ పర్మనెంట్ ట్రూత్.
0: ఈ దేశం అనేటువంటిది కూడాను అనేక విధములైనటువంటి యొక్క పదార్థములతో కూడి ఉంటుండాలి.
1: దిస్ బాడీ టూ ఈస్ కంపోజ్,
0: ప్రతి ఒక్కరి దేహము కూడాను అనేక విధమైన పదార్థములతో చేరి ఉంటుండాలి.
1: ది ఇండివిజువల్ బాడీ ఆఫ్ ఎవ్రీ వన్ కన్సిస్ట్ ఆఫ్ మెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాటర్.
0: ఎన్ని పదార్థములతో చేరి ఎన్ని విధమైనటువంటి యొక్క అంగములతో కూడినప్పటికీ దీన్ని ఒక విధమైనటువంటి మట్టితో చేసినప్పటికో లేక అగ్నిలో వేసినప్పటికో ఇది భస్మంగా రూపొంది, ఆ భస్మలో కూడాను అనుస్వరూపాన్ని ధరించి ఉంటుండాలి.
1: ఆల్దో ది బాడీ కన్సిస్ట్ ఆఫ్ మెనీ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ మ్యాటర్ when it is buried and mixed with
0: roopa namamulu maarinade kaani anusattamaitunti yokka dharmi bhuta gnanam anetundi maaraledu.
1: The name and the form will change but the interior dharmi bhuta gnana that will not change.
0: Kanukane satti manavuni endukudanu balyamu yavanamu vaadhakyam anetundi yokka roopa namamulu maaruchunnadu kaani దివ్యత్తమైనటువంటి యొక్క ఆత్మతత్వము ధర్మీభూత జ్ఞాన స్వరూపాన్ని ధరించి బ్రహ్మతత్వముతో సర్వుడు ఎందుకు ప్రకాశిస్తూనే ఉంటుండాలి.
1: ఇన్ ది సేమ్ మేనర్ ఇన్ ఎనీ ఇండివిజువల్ ది చైల్డ్హుడ్ ది యూత్ అండ్ ది ఓల్డ్ ఏజ్ ది నేమ్స్ అండ్ ది ఫార్మ్స్ ఆర్ చేంజింగ్ బట్ ది డివైన్ ఆస్పెక్ట్ ది ఆత్మ దట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ హిమ్.
0: ప్రేమ స్వరూపులారా, పదార్థము ప్రధానము కాదు, ప్రతి పదార్థమును కూడాను పరార్థముగా మార్చుకునేటువంటి యథార్థాన్ని మనం గుర్తించడమే మానవత్వం యొక్క విశిష్టత విలక్షణం కూడా.
1: ప్రేమ స్వరూపస్ మెటీరియల్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ బట్ టు బి ఏబుల్ టు చేంజ్ ది మెటీరియల్ ఇన్ టు ఎ స్పిరిచువల్ ఆస్పెక్ట్ దాట్ ఈస్ ది డిస్టింక్టివ్ ఫీచర్ ఆఫ్ మ్యాన్ కైండ్.
0: బంగారు ఒక్కటిగా ఉండవచ్చు,
1: ది గోల్డ్ మే బి ది సేమ్ థింగ్.
0: నగలు అనేక రూపములు ధరిస్తూ ఉంటాది,
1: ది ఆర్నమెంట్స్ విల్ హ్యావ్ డిఫరెంట్ ఫార్మ్స్.
0: నగల రూపనామములు వేరువేరుగా ఉండొచ్చును కానీ కరిగించినప్పుడు బంగారం ఒక్కటే కదా.
1: ది నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఆఫ్ ది ఆర్నమెంట్స్ మే బి డిఫరెంట్ బట్ వెన్ దే ఆర్ మెల్టెడ్ ది గోల్డ్ ఇస్ ది సేమ్.
0: అదే విధముగానే మానవ స్వరూప స్వభావములు భిన్న భిన్నములుగా ఉండవచ్చును కానీ అన్నింటి ఎందుకు ఉండేటువంటి యొక్క ఏకత్వాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ఆత్మతత్వం అనేటువంటి బ్రహ్మత్వం ఒక్కటనేటువంటి సత్యం మనకు గోచరం అవుతుంది.
1: ఇన్ ది సేమ్ మేనర్ ది ఫార్మ్స్ ఆఫ్ డిఫరెంట్ హ్యూమన్ బీయింగ్స్ మే బి వెరీ డిఫరెంట్ బట్ వెన్ వి అండర్స్టాండ్ ది వన్నెస్ ది ఆత్మ దట్ ఇస్
0: అందరూ కూడా సమానులే
1: ఆల్ ఆర్ ఈక్వల్
0: మధ్య కాలం నందు మాత్రమే ఈ తారతమ్యం ఏర్పడుతున్నావు కానీ పుట్టుక మరణము ఇద్దరికి కూడాను దేహాలకు కూడాను సమానమే.
1: It's only in the times in between that differences arise, but the birth and death is the same for all
0: the ye chakravarti modalu chandarudu varaku kodanu putte samayalo inta battaina pattukoni raadu.
1: From the king downwards to the poor paraya, no one will carry even a piece of cloth when he is born.
0: Koye samayam lokala kinchittaina address aina cheppi podu.
1: When he goes, he will not give even his address to a small extent.
0: Ee rendinti yendu సర్వుడి యొక్క తత్వము దేహము యొక్క సమానత్వమే ఈ రకంగా ఉంటున్నప్పుడు ఆత్మతత్వము సమానత్వం అని చెప్పడంలో ఏమాత్రము సందేహం ఉండదు.
1: ఇన్ దీస్ టూ ట్రివియల్ మ్యాటర్స్ వెన్ ది ఆస్పెక్ట్ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇస్ ది సేమ్ ఇన్ ది మ్యాటర్ ఆఫ్ ఆత్మ హౌ కెన్ దేర్ బి ఎనీ డౌట్.
0: ఎవరికి ఎవరు,
1: హూ ఇస్ ఫర్ హూమ్,
0: ఎంతకాలం ఈ సంబంధ బాంధవ్యం,
1: హౌ లాంగ్ విల్ దీస్ రిలేషన్,
0: అయితే ఉన్నంత వరకు మన కర్తవ్య కర్మలను నిర్వర్తించటము మన యొక్క మానవత్వం యొక్క ప్రధాన ధర్మం.
1: బట్ సో లాంగ్ యాజ్ వి రిమైన్ హియర్ టు ఫుల్ఫిల్ అవర్ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఈజ్ ది నేచర్ ఆఫ్ హ్యూమన్.
0: ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క కర్తవ్యం అనేటువంటి నిర్ణయం చేసుకున్న తర్వాత ఆ కర్తవ్యం సక్రమంగా మనం పాటించాలి.
1: When each individual decides that so and so is his duty, he should perform that duty well.
0: ఇహమున సుఖీంప హేమతారక విద్య పరమున సుఖీంప బ్రహ్మ విద్య.
1: In order to live well and comfortably in this world, you have to have worldly education. In order to live well and comfortably in the spiritual world, you should have spiritual education.
0: Nijamuga, lokamulo sarvamu brahmam nundine puttutunnadu kani prapanchamanta kudano brahmam paine aadharapadi undinappatikini ee prapancham kudano brahmamutone undinappatikini brahmamunu kinchittaina kudano baadhinchadu.
1: Truly, although everything in this world is originating in Brahman, is being created from Brahman, whatever exists here is not going to be attached or trouble Brahman whatsoever.
0: Paavu loki ende visham untundadi.
1: There is poison in the mouth of a snake.
0: Aa dantamulu chetane aneka padarthamulu tintundadi.
1: With the same teeth the snake is eating many things.
0: Kaani tana vishamu tanu baadhinchutunnada?
1: But is the poison of the snake troubling the snake?
0: Peenu tana yokka toka ende vishamunu dharinchi untundadi.
1: The scorpion has poison in its tail.
0: Aithe tana yokka vishamu tananu baadhinchutunnada?
1: But is that poison giving any trouble?
0: Adi vishamugane daivattamanandu prakruti tana yokka swaroopamainappatikini ee prakruti yokka baadhalu దైవత్వమునకు ఏమాత్రం కూడా సంబంధం లేకుండా ఉంటుంటారు.
1: ఇన్ ది సేమ్ మేనర్ ఆల్దో ది ఎంటైర్ క్రియేషన్ ఈజ్ ఎ ప్రొజెక్షన్ ఆఫ్ డివినిటీ గెట్ ఆల్ ది ట్రబుల్
0: విజయ వాసనలు కలిగి ప్రాంతితో నిండి ఈ సంబంధ బాంధవ్యములతో కట్టుబడినటువంటి యొక్క మానవునికే ఈ బాధలు కాని ఎట్టి సంబంధము లేక సర్వము తానే అనేటువంటి యొక్క ఏకత్వంతో ఉండేటువంటి యొక్క భగవంతునకు ఈ బాధలు ఎందుకు ఉంటాయి?
1: Man who is immersed in material thought and the illusions of the world, all the troubles of the world are to the man, but for divinity who is not in any way
0: kada gadichistu 100 addamulu pettukunte 100 addamulu endu kudano mana patibimbame kanipistuntali.
1: When we have 100 mirrors around us in our room, in all the 100 mirrors we see our own reflection.
0: Ee 100 patibimbamulu kuda chusi neevemaina bhayabhramtulaku guri avutava?
1: Looking at these 100 reflections on your face, ida
0: nadeenu ani aanandistavu.
1: You will
0: samato kattubadinatvanti yokka manavunake ee baadhalu kaani yetti sambandhamu leka sarvamu taane anetvanti yokka ekatvamto undinatvanti.

0: అద్దములు అన్ని కూడాను భగవంతునికి తాను ధరించిన అద్దముల వంటివి.
1: In the same manner, to God, all these human bodies are simply...
0: ఈ దేహములు యందు ఉన్నటువంటి యొక్క ప్రతిబింబము తాను ఒక్కడే.
1: The reflection that is present in all these bodies is...
0: దీని వల్ల ఎట్టి మార్పును కూడాను ఉంటుండదు.
1: There will be no change of any kind at any time.
0: దేహాత్మ, జీవాత్మ, పరమాత్మ అని మూడు విభాగములు చేస్తూ వచ్చారు ఈ స్మృతులు.
1: The Shrutis have been dividing this into three types, Dehatma, Jeevatma and Paramatma.
0: ఈ మూడింటి యొక్క సంబంధం ఏమిటి?
1: What is the connection between these three?
0: సముద్రం ఉంటున్నది.
1: There is the ocean.
0: దీనినే కూటస్థుడు అని కూడా పిలుస్తూ వచ్చారు ఋషులు.
1: Rishis have also been calling this the Kutastha.
0: జలములు ఉంటి అలలు బయలుదేరుతున్నాయి.
1: From water come waves.
0: ఈ అలల నుంచి నురుగు వస్తుండాలి.
1: From the waves come foam.
0: అలలు వదలి నురుగు ఉండటం లేదు.
1: Without the waves you do not have the foam.
0: జలమును వదలి అలలు ఉండటం లేదు.
1: Without water you don't have the
0: ఈ మూడు ఒకదానికొకటి సన్నిహిత సంబంధమే.
1: The water, the waves and the foam are...
0: అయితే నురుగును అలలు అని పిలువరు.
1: But we don't call the foam.
0: అలలను సముద్రము అని పిలవరు.
1: We don't call the waves the water or the ocean.
0: అదే విధముగానే ఈ దేహాత్మ అనేటువంటిది ఒక నురుగు వంటిది.
1: In the same manner, what we call dehatma is like the foam.
0: ఈ పాంచభౌతికమైనటువంటి యొక్క కాయము బుడగ వంటిది.
1: This body, which is made up of the five basic materials, is like a bubble.
0: పాంచభౌతికమైన దుర్బలమైన కాయంబు ఎప్పుడూ విడచేది ఎరుకలేదు అన్నాడు వేమన.
1: This weak human body, which is made up of the five material elements, we do not know when it will drop.
0: శతవర్షముల దాకా మితము చెప్పిరి కాని నమ్మరాదా మాట నెమ్మనగున.
1: They have prescribed a limit of 100 years for
0: బాల్యమందు.
1: Believe this limit of 100 years. Maybe in your childhood, maybe in your youth.
0: ఊరలో అడవిలో ఉదక మధ్యమును.
1: Maybe in a village, maybe under water.
0: ఎక్కడ ఏ సమయములో ఏ యొక్క ప్రదేశమునందు ఏ విధమైన స్థితిలో ఈ దేహం ఓడిపోతుందో ఇది నీటి బుడగ వంటివి.
1: When and where and under what circumstances will this body drop and disappear? No one can say.
0: కనుకనే దీనికి ఈ దేహమునందు కూడాను అనుస్వరూపాన్ని ధరించి ఉండటం చేతనే దీనికి దేహాత్మ అన్నారు. దేహమునందు కూడాను ఆత్మ ఉన్నది కనుకనే దేహాత్మ అని పిలుస్తూ వచ్చారు.
1: While in this deha, the body, there is also the dharmibhuta, the anuswarupa. It has been called the dehatma.
0: జీవాత్మ అనగా ఇది కేవలము ఒక కార్యస్వరూపాన్ని ధరించినటువంటి ఒక చైతన్యము కనుక ఈ చైతన్య తత్వము కార్యములకు ఒక ప్రధానమైనటువంటి స్వరూపం.
1: What we call jivatma, since it is also the divine strength which has taken a form for the purpose of action, this is called jivatma.
0: సర్వ చైతన్యములు కూడాను సమస్త పదార్థములు కూడాను కదిలింప చేస్తుంది కానీ ఆత్మతత్వము దగ్గరికి వచ్చేటప్పటికే అణగి మరిగి ఉంటుంటుంది.
1: This particular divine force is capable of moving everything else, but when it comes to the Atma, it cannot have any such influence.
0: ఈ ఆత్మ చైతన్యములకు విషయము కాదు.
1: This Atma is not something which is subservient to the divine
0: force. అయితే చైతన్యములను కూడాను ఈ ఆత్మ అనేటువంటి ఈ అనుస్వరూపము ధరించి ఉంటుండాలి.
1: But Atma is contained in this Jivatma as well in the form of an Anuswarupa.
0: ఈ ధర్మీభూత జ్ఞానం అనేటువంటిది వ్యాపించి ఉంటుండాలి.
1: This ధర్మీభూత జ్ఞాన is present in this.
0: కనుకనే అక్కడ కూడాను జీవ ఆత్మ అని కూడా ఆత్మను అక్కడ కూడాను చేర్చుకున్నారు.
1: That is why, not calling it simply Jiva, we are calling it Jivatma. Atma is present there as well.
0: ఇంకా పరమాత్మ,
1: the third stage, పరమాత్మ.
0: ఇక్కడ మీరు చిన్న విషయంగా మీరు యోచించుకోండి.
1: హియర్ యూ షుడ్ గివ్ ఎ లిటిల్ థాట్.
0: దేహము, జీవుడు, పరము ఈ మూడు కూడా భిన్నంగా మనకు రూపొందుతున్నాయి.
1: హియర్ వీ హావ్ త్రీ డిస్టింక్టివ్ నేమ్స్, దేహ, జీవ అండ్ పరము.
0: జీవ ఆత్మ రాయండి.
1: యు రైట్ జీవ ఆత్మ.
0: దేహ ఆత్మ.
1: దేహ ఆత్మ.
0: పర ఆత్మ.
1: పరం ఆత్మ.
0: జీవ, దేహ, పరం మూడు వేరు వేరుగా ఉన్నాయి. ఆత్మ, ఆత్మ, ఆత్మ ఒక్కటిగానే ఉంటుండాలి.
1: ఆన్ ద లెఫ్ట్ సైడ్ దేర్ ఇస్ డిస్టింక్టివ్ త్రీ డిఫరెంట్ థింగ్స్, దేహ.

0: జీవ పరమాత్మ.
1: ఆన్ ద రైట్ సైడ్ ఇట్ ఇస్ కామన్ ఆత్మ ఆత్మ
0: ప్రేమ స్వరూపులారా. ఇంతవరకు మీకు పోనక్కర్లేదు. చిన్న చిన్న విషయాల లోపల కూడాను మనం విచారణ చేస్తే దీర్ఘంగా సత్యమైనటువంటిది మనకు సులభంగా అర్థమవుతూ వస్తుంది.
1: You do not have to go very deep. If only you can give some thought to what is truth, truth will become easily understood.
0: అనేక మంది నా దగ్గరకు వస్తుంటారు, స్వామి I want peace అంటుంటారు.
1: Many people come to me and say, Swami, I want peace.
0: నాకు కావాలి శాంతి అంటుంటారు. నాకు కావాలి శాంతి.
1: నాకు కావాలి శాంతి. I want peace.
0: ఇక్కడ ఎన్ని పదములు?
1: How many words are there?
0: I want peace.
1: There are three words. I want peace.
0: I want peace. మూడు పదములు ఉన్నాయి.
1: There are three words. I want peace.
0: చక్కగా విచారణ చేసుకుంటే I ego.
1: If you give good thought to this, I is ego.
0: తీసేసేయి.
1: Remove it.
0: Want bigger. దాన్ని తీసేసేయి.
1: Want signifies desire.
0: ఇది ఏది తీసే ఉంటుంది.
1: What remains is peace.
0: నీకు ఈగో ఫిగర్ ఈ రెండు పక్కన పెట్టుకొని పీస్ పీస్ పీస్ అంటే తీసేస్తే అవుతుంది అది. పీస్ కాదు.
1: Having ego and desire alongside your peace, if you want peace, how can you get peace?
0: కనుక మనము సులభంగా కూడా ఆధ్యాత్మిక విషయంలో మనము సరియైనటువంటి రీతిగా మనం లోతులకు దిగి ఈ ఏకత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వంతో అద్వైత భావంతో మనం విచారణ చేస్తే ఎంత సులభమైనటువంటిదో, ఎంత సున్నితమైనటువంటిదో, ఎంత పవిత్రమైనటువంటిదో, ఎంత మధురమైనటువంటిదో సులభంగా అర్థమవుతుంది.
1: ఇఫ్ ఓన్లీ యూ కెన్ గో ఇన్ డెప్త్ in a simple manner to understand the meaning of spirituality with the view that atma
0: I think ee prapanchamalo kodiginatvanti yokka pravrutti bhavamulo kodiginatvanti manavulaku ee nivrutti tattvamulo arthamu kaadu.
1: But for man who is totally immersed in material and worldly affairs,
0: deeniki okka chinna udaharanam.
1: There is one simple example for this.
0: Palamuloni madura ratam taru taanu eruguna.
1: The sweet juice that is contained in the fruit, does the tree know anything about it?
0: పూలోని పరిమళము తీగలు అనుభవించునా?
1: The fragrance that is contained in a flower, will the twig on which the flower
0: కాయలోని మధుర రసము గ్రంథము అనుభవించునా? చెట్టు నిండుకు కాయలు కాస్తున్నాయి.
1: There are fruits all round the tree.
0: కానీ ఆ ఫలము యొక్క మధుర రసము చెట్టుకు ఏమాత్రము తెలియదు.
1: But the sweet juice of the fruit is not known by the tree.
0: పుష్పములో ఉండినటువంటి యొక్క పవిత్రమైనటువంటి పరిమళము ఆ యొక్క తీగకు ఏమాత్రము తెలియదు.
1: The fragrance that is contained in the flower is not experienced by the tree.
0: అదే విధముగానే దివ్యమైనటువంటి యొక్క ఆత్మతత్వము ప్రతి మానవుని యందు కూడాను తనకు వెంట దంట ఇంట కంట ఉంటుండినప్పటికీ తన యొక్క మానవత్వంలో మనస్సు యొక్క తత్వానికి అర్థం కావటం లేదు.
1: ఇన్ ది సేమ్ మేనర్ వైల్ ది డివైన్ ఆస్పెక్ట్ ఆఫ్ ఆత్మ ఈస్ ప్రెసెంట్ ఇన్ సైడ్ విత్ హిమ్ అండ్ అరౌండ్ హిమ్ మ్యాన్ డస్ నాట్ అండర్స్టాండ్ ది ఫ్రాగ్రెన్స్ ఆఫ్ దట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఆత్మ.
0: కనుక మనం ఆత్మతత్వ నిమిత్తమై అన్య ప్రదేశములకు పోనక్కర్లేదు, అన్యులను ఆశ్రయించనక్కరలేదు. అయితే ఈ యొక్క విషయాన్ని గుర్తించే నిమిత్తమై తెలుసుకునే నిమిత్తమై తెలిసినటువంటి మహనీయుల దగ్గరికి వెళ్లి కొంతవరకు నువ్వు తెలుసుకోవటానికి ప్రయత్నించి తద్వారా నీకు నీవే సాధన కలుపుకోవాలి, విచారణ చేయాలి.
1: సో ఫర్ అండర్స్టాండింగ్ ది ఆస్పెక్ట్ ఆఫ్ ఆత్మ వీ డు నాట్ హావ్ టు గో ఎల్స్వేర్, వీ డు నాట్ సీక్ ది అసిస్టెన్స్ ఆఫ్ అదర్ పీపుల్, బట్ టు సమ్ ఎక్స్టెంట్ వీ షుడ్ రీచ్ పర్సన్స్ హూ నో అండ్ హూ అండర్స్టాండ్ దిస్.
0: గురువు అయినప్పటికీ తాను చెప్పగలడే కానీ చేయవలసినటువంటి నీవే.
1: ఈవెన్ ఎ గురు కెన్ టెల్ యూ వాట్ టు డూ, బట్ యూ హ్యావ్ టు డూ వాట్ హ్యాస్ టు బి డన్.
0: బిడ్డ అంటే తల్లికి ప్రాణం.
1: ఎ చైల్డ్ ఈజ్ లైఫ్ టు ఇట్స్ మదర్.
0: కానీ బిడ్డకు మాటలు నేర్పించాలంటే తల్లి మాట్లాడి తర్వాత బిడ్డతో పలికించడానికి ప్రయత్నిస్తుందే కానీ తల్లి నోరు బిడ్డ నోట్లో పెట్టి పలకడానికి వీలు కాదు.
1: If the mother wants to teach the child to talk, ది మదర్ విల్ ఫస్ట్ స్పీక్ అండ్ దెన్ మేక్ ది చైల్డ్ స్పీక్ బట్ ది మదర్స్ మౌత్ కెనాట్ బి పుట్ ఇన్ టు ది బేబీ.
0: మన గ్రంథములు కూడాను వేద శాస్త్ర పురాణ ఇతిహాసములు కూడాను ఈ బ్రహ్మసూత్రములు కూడాను పవిత్రమైన విషయములను ప్రబోధిస్తూ వచ్చాయి. కానీ గ్రంథములు బోధించినంత మాత్రమున మనకు ఏమాత్రం కూడాను ప్రయోజనం లేదు.
1: అవడాన్ని ఆచరణలో పెట్టాలి. Our texts like the Vedas, the Puranas and the Brahma Sutras have been teaching us great things, but reading the books is not the necessary thing.
0: Mottamotta mani indriyam yokka udregatanu manam sampali.
1: The first thing is to remove and destroy the excitement of our organs.
0: Aneka mandi indriya udregatanu sampe nimittamai kontha vasunu aaharanni control chestuntaru.
1: Many people with a view to control the excitement of their senses.
0: Idi kevalam vedritaram.
1: They control their food.
0: ఇది అజ్ఞానం యొక్క లక్షణం.
1: This is the symptom of ignorance.
0: ఇది కాదు ప్రధానం.
1: This is not important.
0: సత్యాన్ని గుర్తించుకుంటే తమకు తామే నిలిచిపోతుంటాయి.
1: If we recognize the truth, of their own accord, the senses will come under control.
0: పుట్టపైన మర్తించిన పాము మరణ ముందున
1: if you take your stick and beat on the anthill, will the snake inside?
0: తనువును తా దండించిన విషయ భోగములు అనుగుణ
1: if you punish yourself, your desire for material
0: ఆతని తప్పులు మానినంత ఆత్మజ్ఞాని తానగున
1: if you give up your hunger and thirst, will
0: తానెవరో తెలియకున్న తత్వజ్ఞానం వెతుకుతురుడు
1: if he does not know who he is, how can he understand spiritual aspects?
0: మొట్టమొదట తానెవరో తెలుసుకోవటానికి ప్రయత్నం చేయకుండా అన్య విషయములపైన మనం సవాలు చేస్తుంటే ఇది కేవలము అజ్ఞానం కంటే అజ్ఞానం అని చెప్పవచ్చు.
1: విదౌట్ అటెంప్టింగ్ టు నో ఫస్ట్లీ హూ యు ఆర్, ఇఫ్ యు వాంట్ టు నో ఎవ్రీథింగ్ ఎల్స్ అదర్ దాన్ యువర్ సెల్ఫ్, దిస్ ఇస్ ది ప్రైమరీ స్టెప్ ఇన్ ఇగ్నోరెన్స్.
0: ప్రేమ స్వరూపులారా, మానవత్వము అజ్ఞాన తీవ్రాంతకారంలో ఉనగటం చేత ఒక బిందుత్వంగా ఉంటుండాలి. నీటి బిందువు వలె ఉంటుండాలి.
1: ప్రేమ స్వరూప, సిన్స్ హ్యూమన్ నేచర్ ఈజ్ ఇమ్మర్స్డ్ in the drop of ignorance, it is like a drop of ignorance, it takes the form.
0: Tariyatta prema kudanu kevalamu swarthamai sankuchitamai kevalam anupramananga untundadi.
1: His love too becomes selfish, becomes narrow and appears like a small child.
0: Taanu tanavaru tappa annilanu preminchetuvanti yokka idi tamalo emaatramu undadu.
1: There is no strength in one to look beyond himself and his people and love others.
0: Kani daivam yokka prema vishalamaina samudram vantidi.
1: But God's love is like a broad ocean.
0: Ee samudram daggariki velli anubinduvainatuvanti yokka neeti binduvu samudraniki polchukovatani kani samudranni attavu chesukovatani kani prayatninchadam em maatramaina sadhyamavutunda.
1: But to go near such a broad ocean, one being a drop of water, to be wanting to understand
0: ee prayatnam kevalamu cheema samudramu lotunu vetakadaniki poyinattuga untundi.
1: This attempt to understand the ocean of divinity is like an ant going to swim.
0: Deeni valla neevu ee maatramu kodanu satyatvanni pondalevu.
1: Through this process you can never understand.
0: Aithe neevu samudramu yokka polikana pondalanukunte మరొక మార్గాన్ని అనుసరించు.
1: బట్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ ది షేప్ ఆఫ్ ది ఓషన్,
0: నీవు ఉన్నది బిందు స్వరూపం అయినప్పటికీ ఆ బిందువును సముద్రంలో చేర్చు, బ్రహ్మవిత్వమైవ భవతి, రెండు సముద్రం అయిపోతాయి.
1: ఆల్దో యు ఆర్ ఆఫ్ ద ఫార్మ్ ఆఫ్ ఎ స్మాల్ డ్రాప్, మేక్ ద డ్రాప్ మెర్జ్ ఇన్ టు ది ఓషన్, దెన్ యూ విల్ బికమ్ ది ఓషన్.
0: బిందువును వేరుగా ఉంచుకొని సముద్రమును వేరుగా ఉంచుకొని సముద్రమును వర్ణించడానికి ప్రయత్నం చేస్తే బిందువుకు ఏమాత్రమూ సాధ్యం కాదు. భగవంతుని తెలుసుకోవటానికి ఎవరికి తరము కాదు.
1: ఇఫ్ యూ కీప్ యువర్ సెల్ఫ్ ఎస్ ఎ డ్రాప్ అండ్ సెపరేట్ ఫ్రమ్ ది ఓషన్, యూ విల్ నెవర్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది ఓషన్ సో లాంగ్ ఎస్ యు ఆర్ డిఫరెంట్. ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీ వన్, ఎనీ హ్యూమన్ బీయింగ్ టు అండర్స్టాండ్ గాడ్.
0: నీ యొక్క తత్వం భగవంతుని ఎందు ఐక్యంగా ఉంచు, అప్పుడు రెండు కూడా ఏకత్వం అయిపోతాయి.
1: మెర్జ్ యువర్ సెల్ఫ్ ఇన్ టు గాడ్, దెన్ ది టూ విల్ బికమ్ వన్.
0: ఈ విధమైనటువంటి ఐక్యతకు తగినటువంటి ప్రయత్నము చేయటంలో మానవత్వం సార్థకమవుతుంది. కానీ నేను నేనే నీవు నీవే అనుకుంటుంటే ఇది ఏనాటికి కూడాను సమత్వం అనేటువంటిది కానీ ఆనందం అనేటువంటిది కానీ మనకు లభించటం కల్లా కల్లా కల్లా.
1: విత్ దిస్ ఐడియా ఆఫ్ వన్నెస్ యూ కెన్ అచీవ్ సంథింగ్, బట్ ఇఫ్ యూ ఫీల్ యువర్ సెల్ఫ్ ఆల్వేస్ సెపరేట్ అండ్ గాడ్ ఇస్ సెపరేట్, ఫర్ యూ టు అండర్స్టాండ్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్, ఇట్ విల్ నెవర్ హ్యాపన్.
0: అయితే ఈ ఆత్మతత్వాన్ని తెలుసుకోవటానికి మరొక ఆత్మ కావాలా అని కొంతవరకు సందేహంగా ఉండవచ్చు.
1: బట్ In order to understand this aspect of Atma, is there a necessity for another Atma?
0: ఇది కూడా ఒక అజ్ఞానమే.
1: You may get a doubt, but that too is ignorance.
0: దీపం ఎక్కడుందో చూడటానికి ఇంకొక దీపం తీసుకోవాలి.
1: To find out where a lamp is, have you to take another lamp?
0: దీపమే వెలుగుతుంటే దాన్ని చూడటానికి ఇంకొక దీపం ఎందుకు కావాలి?
1: When you are searching for a lamp, do you need another lamp to find that?
0: అదే విధముగానే ఆత్మతత్వము ప్రకాశంగా స్వప్రకాశమై వెలుగుతూ ఉంటుంది.
1: In the same manner, the aspect of Atma is self-luminous.
0: ప్రకాశించేటువంటి యొక్క చంద్రుని చూడాలనుకుంటే ఒక టార్చ్ లైట్, పెట్రోనాస్ లైట్, హరికెన్ ల్యాంటర్నో తీసుకుని పోవటము, ఇది ఎంత వెర్రితనం.
1: With a view to see the moon who is shining, taking an hurricane lantern or a torch light for that purpose, how foolish is it?
0: చంద్రుని యొక్క వెలుతురు ఆధారంతోనే చంద్రుని చూడాలి.
1: విత్ ది హెల్ప్ ఆఫ్ ది బ్రైట్నెస్ ఆఫ్ ది మూన్ వీ షుడ్ బి ఏబుల్ టు సీ ది మూన్.
0: కనుక ప్రేమ స్వరూపుడు ప్రకాశిస్తూ ఉంటున్నాడు.
1: ది ఫార్మ్ ఆఫ్ ప్రేమ ఈజ్ షైనింగ్.
0: ఆ ప్రకాశం యొక్క ఆధారం చేతనే ఆ యొక్క ప్రకాశాన్ని ప్రేమ స్వరూపుణ్ణి పొందాలి.
1: విత్ ది హెల్ప్ ఆఫ్ ది బ్రైట్నెస్ ఆఫ్ దట్ ప్రేమ యూ షుడ్ బి ఏబుల్ టు సీ ది ప్రేమ.
0: వేరు మార్గమును మనం అనుసరిస్తున్నా ఈ యొక్క స్థానం కానీ ఈ యొక్క స్వరూపములు కానీ మనం అందుకొనలేము.
1: ఇఫ్ వీ ఫాలో అనదర్ పాత్ వీ కెన్ నెవర్ రీచ్ ఐదర్ దిస్ పొజిషన్ ఆర్ దిస్ ఫామ్.
0: కనుక ఆత్మ అనేటువంటిది అనుస్వరూపమై తాను సర్వ పదార్థములు ఎందుకు చేరటం చేత సర్వ పదార్థములు కూడా ఆత్మకు స్వరూపంగా రూపొందుతూ వస్తున్నాయి.
1: Since Atma is anuswarupa and in that form it is present in all matter contains the form of Atma.
0: కనుకనే వేదమునందు ఈ స్థిర సర్వభూతానాం
1: దిస్ హాస్ బీన్ డిస్క్రైబ్డ్ ఇన్ ది వేద
0: గీతావాక్యం ఇదం సర్వం.
1: ఈశ్వర ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ది భూతాస్ అండ్ ఈశ్వర ఇస్ ఎన్వలపింగ్ ఆల్ ది భూతాస్.
0: సర్వత్రా కూడాను దైవత్వమే ఉంటుందనేటువంటి సత్యాన్ని గుర్తించుకున్నాం. కానీ ఇది గుర్తించుకొని వాక్యములతో చెప్పినంత మాత్రం ప్రయోజనము లేదు. గురువు చెప్పినటువంటి మంత్రమును ఉచ్చరించినంత మాత్రం ప్రయోజనం లేదు. దానిని అనుభవించడానికి ఆచరించడానికి తగిన కృషి చెయ్యాలి.
1: We have recognized the truth of the omnipresence of this divinity, but mere recognition or uttering it in words is not sufficient. Whatever you have recognized, you should be able to put it into practice.
0: తాదాత్మ్య భావమును పొందిపోవాలి.
1: You should attain the state where you are.
0: ఏదో ఒక గురువు వచ్చి ఒక శిష్యునికి శివోహం శివోహం శివోహం శివోహం శివోహం అనేటువంటి యొక్క మంత్రాన్ని ఉపదేశించాడట.
1: ఏ గురు టాట్ ఏ డిసైపుల్ ది మంత్ర శివోహం శివోహం.
0: సరే అతను ఎప్పుడు చూసినా శివోహం శివోహం శివోహం శివోహం శివోహం అనుకుంటూ వచ్చాడు.
1: దిస్ డిసైపుల్ ఎట్ ఎవ్రీ టైమ్ హస్ బీన్ సేయింగ్ శివోహం శివోహం.
0: అతని దగ్గరికి ఒక మిత్రుడు వచ్చి ఏమిటయ్యా ఎప్పుడు చూసినా శివోహం శివోహం అంటున్నావు, దీని అర్థం ఏమిటి అని అడిగాడు.
1: A friend came to him and asked him, whenever I see you, you always say Shivoham Shivoham. What is the meaning of this?
0: Shivoham Shivoham ante nene shivudu nene shivudu nene shivudu ani cheppan cheppadata.
1: Shivoham means I am Shiva, I am Shiva.
0: Sare cheppadu ee vishwasam dudanga undali kada.
1: So he said, but this faith must be firm in him.
0: Nene shivudu annapudu aa inkoku vachinatuvanti mitra annadat పార్వతీదేవి మీకేం కావాలి అన్నాడట.
1: ది ఫ్రెండ్ హూ కేమ్ ఆస్క్ ది క్వశ్చన్ వెన్ యూ సే యూ ఆర్ శివ వాట్ ఈస్ పార్వతీ టు యూ.
0: అపరాధం అపరాధం అపరాధం అన్నాడట.
1: హీ సెడ్ నో నో దట్ ఈస్ అ ఫాల్ట్ ప్లీజ్ ఐ వుడ్ నాట్ కమిట్ దట్ మిస్టేక్.
0: నిజంగా తాను శివుడైతే పార్వతి కూడా ఉంటాను అర్థానికి కావాలంటే ఎందుకు ధైర్యంగా చెప్పకూడదు.
1: Truly, if he is identical with Shiva, why should he not have...
0: పదమును మాత్రం ఉచ్చరించి అర్థమును మాత్రం తెలుపుకుంటూ దానిని తాదాత్మ భావములో పొందకుండా ఉండినప్పుడు తాను శివత్వాన్ని అభ్యరించే ప్రయోజనం ఏమిటి?
1: హి ఇస్ అటరింగ్ ది వర్డ్ హి నోస్ ది మీనింగ్.
0: ఈ విధంగానే కూడా మన భారతీయులు కేవలము ఒక మూఢాచారంగా పోయి కొన్ని విధములైన ఆస్యాస్పదములకు ఆలవాలమైపోతున్నారు.
1: ఇన్ దిస్ మేనర్ సిటిజన్స్ ఆఫ్ భారత్ ఆర్ అడాప్టింగ్ సచ్ సమ్ మీనింగ్లెస్ రిచువల్స్ అండ్ ఆర్ లూజింగ్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ దోస్ రిచువల్స్.
0: కనుక మనము ఆ విధమైనటువంటి విశ్వాసాన్ని మనం దృఢపరచుకోవాలి. విశ్వాసమే లేకపోతే మనం ఏమాత్రం కూడా ముందుకు పోలేము.
1: వీ షుడ్ దేర్ఫోర్ స్ట్రెంగ్త్ అండ్ సచ్ ఫెయిత్. వితౌట్ ఫెయిత్ వీ కెనాట్ మూవ్ ఫార్వర్డ్ ఈవెన్ వన్ స్టెప్.
0: మన జన్మకు మూల కారణం ఏమిటి?
1: What is the reason, main object of our birth?
0: Karma ne moola karanam.
1: Work is the main reason.
0: Karma ku moola karanam emiti? Raga dvesham ne moola karanam.
1: What's the reason for your action?
0: Raga dvesham ne moola karanam emiti?
1: Your likes and dislikes. What is the reason?
0: Paristhitul yokka prabhavam ne moola karanam.
1: The strength of the situation is responsible for your like and dislike.
0: Ee prabhavam ne moola karanam emiti?
1: And what is the main reason for
0: bhramti ye moola karanam?
1: Your illusion is
0: ee bhramti ki moola dharana emiti?
1: What's the reason for your
0: dvaitame?
1: The duality in your mind.
0: Dvaitamunaku moola dharana emiti?
1: What's the reason for duality?
0: Ajnanami. Ajnanam.
1: Ignorance is the reason for this dual behavior.
0: ఈ అజ్ఞానం చేతనే మనకు దుఃఖం ప్రాప్తిస్తుందండి. ఈ అజ్ఞానం చేతనే జన్మం మనకు
1: లభిస్తుంటుంది.
0: ఈ అజ్ఞానం నిర్మూలం కావాలంటే జ్ఞానాదేవత కైవల్యం. మనము కొన్ని విధమైనటువంటి యొక్క జ్ఞానతత్వాన్ని మనం పొందాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు డిస్ట్రాయ్ దిస్ ఇగ్నోరెన్స్ యూ షుడ్ బికమ్ వైజ్. యూ విల్ హావ్ టు అక్వైర్ సమ్ విజ్డమ్.
0: ప్రేమ స్వరూపులారా, అమితంగా కాలమును తీసుకుని మీకు ఎక్కువ గమనిస్తున్నాను. విన్న విషయాలు, మీరు తెలుసుకున్న విషయాలను కొన్నింటినైనా కూడాను మీరు ఆచరణ యందు ఉంచి తద్వారా మీరు ఆదర్శప్రాయులై భారతదేశం యొక్క పవిత్రమైనటువంటి సంస్కృతిని తిరిగి ప్రచార ప్రబోధములు చేసి ఆచరణ రూపమైనటువంటి ప్రచార ప్రబోధములు కలిపి తద్వారా భారతీయ సంస్కృతిని పునరుద్ధరింపచేస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: By talking too long, I am giving you some trouble. I will therefore cut short the discourse, hoping that what you have listened and what you have understood, to some extent at least, you will put it into practice in your daily lives and become ideals and will be able to resuscitate the culture and the traditions of Bharat, and that you will see that these are done in practice. I will bring this discourse to a close.
0: దైవమునకు జన్మదినం అనేటువంటిది ఒక్కటి ప్రత్యేకంగా లేదు కనుక ఏనాడు మీ హృదయాల్లో పవిత్రమైన భావములు అభివృద్ధి పరుచుకుందరు, ఏ నిర్మలమైన ప్రేమను మీరు ప్రతిష్ఠ చేసుకుందరు, ఆనాడే భగవంతుడు మీలో పుట్టినదినంగా మీరు భావించుకొని ఆనాటి నుంచి కూడాను జన్మదినంగా మీరు చేసుకోవటానికి ప్రయత్నించండి.
1: Since there is no particular day which is a birthday for God, the day on which you will be able to establish firmly your faith in God, that day you should regard as the birthday of God.

0: Modern education promotes worldly knowledge, but rarely encourages cultivation and practice of noble virtues like mutual respect, soft speech, simple living, and so on. In today's discourse, Bhagwan Baba emphatically declares that true education is that which brings about transformation in the heart. Let us now immerse ourselves in a divine shower of grace delivered by Bhagwan Baba on 12th January 2004 in Prashantinilayam during the holy festival of Sankranti.
1: Dinakarudu శాంతుడై తోచే దినములింత కురుచలయ్యను చలిగాలి చురుకు హెచ్చే పొలములం రేడి గ్రుడ్డి వెన్నెలలోన కుప్పలం నూర్చు కాపులు గొంతులెత్తి పదములం పాడతొడగిరి బంచి పువ్వుల మొగం లలంత విప్పి మన గృహంబుల ధాన్య సంపదల నిల్పి సరసురాలైన పుష్యమాసంబు వచ్చే సరసురాలైన సంక్రాంతి పండుగ వచ్చే
2: The days are short, the cool winds blowing, the fields are full of the harvest and the grain in heaps, the farmers dancing in joy because of the crop, and the daffodils of the chrysanthemums dancing. The Pushyamasa approached. The festival of Sankranti is in observance now.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: అన్ని పండుగల కంటే సంక్రాంతి పండుగ చాలా ఉత్తమమైనటువంటిది.
2: ఆఫ్ ఆల్ ది ఫెస్టివల్స్ సంక్రాంతి ఈజ్ నోబ్లెస్ట్.
1: రైతులకు కడుపును నింపి, బీదలకు అన్నదానం ప్రసాదించి, అనేక మంది అనేక ఆనందరీతులుగా జీవితం గడిపింపజేస్తుంది సంక్రాంతి.
2: The Sankranti festival symbolizes the farmers and the agriculturists being totally satisfied with their earnings and is also an occasion to feed the poor and to observe the festival with all the festivity and gaiety.
1: గృహస్థులైనటువంటి వారికి ఈ సంక్రాంతి పండుగ ఎంతో వైభవాన్ని కూడా అందిస్తుంది.
2: The householders find this occasion joyful and blissful.
1: Sarasuralaina Sankranti panduguchi.
2: The festival of Sankranti is so important, so sacred. It is approached now.
1: Anni pandugalakante ati mukhyamainatundi Sankranti.
2: Sankranti is the most important festival of all.
1: Prema sarupulara.
2: Embodiments of love.
1: ఈ సంక్రాంతి అనేక విధములుగా మానవులకు ఉత్సాహం అందించి ఉల్లాసంతో చేకూర్చి కాటికంటిస్తుంది.
2: సంక్రాంతి ఫెస్టివల్ sends forth the message of enthusiasm, the dynamism and joy.
1: ఈనాటి పండుగ చల్లని గాలితో మానవులకు హృదయాన్ని ఉల్లాసపరుస్తూ గొంతును విప్పి ఆనందంగా వేద పఠన గావిస్తూ చేస్తుంది.
2: దిస్ ఈజ్ ది పర్టికులర్ సీజన్ దట్ వీ ఫేస్ ద కూల్ బ్రీజ్ అండ్ ద వింటర్ ద కోల్డ్ అండ్ మేకింగ్ అవర్ హార్ట్స్ ఫుల్ ఆఫ్ జాయ్ అండ్ థ్రిల్ ఎక్స్టసీ హెల్పింగ్ ఆల్ ఆఫ్ అస్ టు చాంట్ వేద ఫుల్ థ్రోటెడ్.
1: విప్రులైనటువంటి వారు ఈ సంక్రాంతి పండుగకు తెల్లవారి బ్రహ్మ ముహూర్త కాలం నందే లేచి వారు వేదమును పఠిస్తూ ఉంటారు.
2: priests get up in the early hours of the morning, Brahma Muhurta, and start Veda chanting.
1: దీనిని ఆదిత్యవర్ణం తమస పరస్తాత్ అన్నారు.
2: That's what he said. The objective and the object purpose, ultimate reality of Vedanta.
1: Brahma Muhurta kalamanandu brahmanulu lechi vedamunu abhyasistu vedapadana gavistu hrudayanni vikasimpajestundi.
2: It is an occasion that people get up in the early hours of the morning, start learning, chanting Veda, and making every life redeemed.
1: రైతులకు పంటలు పండించి అనేక విధములుగా కడుపులకు ఏమాత్రం కూడా తగ్గకుండా ఉల్లాసపరుస్తూ ఉత్సాహంతో ఉర్రూత లోగుతుంటుంది.
2: This is the time when farmers are extremely happy because of the crop, because of the harvest which they could grow after tireless effort.
1: అన్ని పండుగల కంటే ముఖ్యమిది కాన అత్తవారింటికి ఏమో కొత్త పెండు కొడుక అని పిలుస్తుంటారు.
2: సంక్రాంతి ఇస్ ది ఫెస్టివల్ వెన్ ద బ్రైడ్ గ్రూమ్స్ ద న్యూ సన్స్ ఇన్ లా ఆర్ ఇన్వైటెడ్ టు స్పెండ్ దేర్ టైమ్ ఇన్ విత్ దేర్ ఇన్ లాస్.
1: అక్కడ ముద్దు మరదలు నీతోడ ముచ్చటాడు, వదిన నీతోడ మాటకి వరుసలాగుడు, ఊరి వారం నిన్ను అతి గారాభమున్న మనల్ని సల్పుతుడు అనేది మామ కూడా. అనగా ఈ పండుగకు కొత్త పెండు కొడుకులను అత్తవారింటికి పంపుతూ ఉంటారు.
2: This is an occasion the new bridegroom is invited to spend time with in-laws.
1: అత్తమామలు కొత్త బట్టలు తెచ్చి అలంకరింపజేసి అనేక విధంగా ఉల్లాసపరుస్తుంటారు.
2: This is an occasion when the new clothes are presented and to make him happy.
1: ఇంతే కాదు, గంగిరెద్దుల వారు కూడాను పశువులను కూడాను పెంపొందింపజేసి పశువులకు మాటలు నేర్పించినట్టుగా పెండి చేస్తుంటారు పశువులకు.
2: దిస్ ఆల్సో అకేషన్ విత్ ద బుల్స్ ఆర్ బ్రాట్ ఫుల్లీ డెకరేటెడ్.
1: ఒకది రాములుగాను మరొక దానిని సీతగాను పోల్చుకుని వారిద్దరికీ పెండి చేస్తుంటారు కోడెలకు ఆవులకు.
2: దిస్ అన్ అకేషన్ that one is named as Rama, the other is designated Sita, and the wedding is arranged.
1: Itti ullasaparustu unnatvanti yokka pillalu modalukoni raithulu modalukoni brahmanulu varaku kodanu ullasaanni chekucheetvantidi ee yokka sankranti panduga.
2: Sankranti is the festival when all would find this joyful occasion, the farmers, the householders, and the priests as well.
1: ముద్దు మరదలు నీతోడ ముచ్చటాడు.
2: ది మెంబర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ లైక్ సిస్టర్ లా గోస్ ఆన్ జోకింగ్ స్పెండింగ్ టైమ్ ఇన్ కన్వర్సేషన్.
1: వదిన నీతోడ మాటకి వరుసలాడు.
2: ది సిస్టర్ లా ఆల్సో కన్వర్సెస్ విత్ ఆల్ లవ్.
1: ఊరి వారు నిన్ను అతి గారాభమున మనను సల్పతులు నీది మామ కూడా.
2: ద నైబర్హుడ్ వుడ్ ఆల్ కమ్ అండ్ విజిట్ యూ బీయింగ్ ద న్యూ బార్న్ ద న్యూ సన్ ఇన్ లా టు ద ఫ్యామిలీ అండ్ ఎంటర్టైన్ యూ విత్ ద స్వీట్ కన్వర్సేషన్.
1: ఇంతే కాకుండా ఆవులను ఆడించుకునేటువంటి యొక్క గంగిరెద్దు వారు కూడాను ఈ రెండింటి యొక్క మధ్య లోపల అనేక రకములైనటువంటి ఆనందాన్ని ఉప్పొంగింపజేస్తుంటారు.
2: దిస్ ఇస్ ఆల్సో ద టైమ్ వెన్ ద కౌ అండ్ ద బుల్ ఆర్ టేకెన్ అలాంగ్ ద స్ట్రీట్స్ అండ్ మేడ్ టు డాన్స్ టు ద డిలైట్ ఆఫ్ ఎవ్రీబడి.
1: ఇంతే కాకుండా ఆ రెండింటి యొక్క సంబంధ బాంధవ్యములు కూడాను మనుషులకు పోల్చినట్టుగా పశువులకు కూడాను పోలుస్తుంటారు.
2: The same kind of intimate relationship as would exist in mankind is also attributed to the cows and the animals.
1: పశువులు మొదలుకొని పక్షుల మొదలుకొని మానవుల వరకు కూడాను ఆనందాన్ని అందించేటువంటిది ఈ యొక్క సంక్రాంతి.
2: Sankranti is the festival that spreads joy and the bliss to the mankind, the birds and the animals.
1: పక్షులు ఎంతో ఆనందంగా సాయంకాలం వచ్చేటప్పటికి చక్కగా వారి భాషలతో పాటలు పాడుకుంటూ తమ గూట్టకు పోయి చేరుతుంటారు.
2: బై ది ఈవినింగ్ టైమ్ ఫార్మర్స్ రిటర్న్ ఫ్రమ్ దేర్ ఫీల్డ్స్ ఎగ్జాక్ట్ టైమ్ వెన్ ది బర్డ్స్ రెస్ట్ ఇన్ దేర్ నెస్ట్ సింగింగ్.
1: పశువులు మందల నుంచి ఇంటికి వచ్చే సమయం లోపల తమ బిడ్డలను చూసి ఆనందించే నిమిత్తమై బిడ్డల కోసం అరుస్తూ ఇంటికి వచ్చి చేరుతాయి. బిడ్డలు కూడాను ఆ తల్లిని ఆశిస్తూ అమ్మా అమ్మా అని అరుస్తూ దగ్గర చేరుతూ ఉంటాయి.
2: Cows return from the fields as the calves approach with all their love, craving for the company of the mother, calling for Amma, the mother.
1: Kanuka, pasipachi mrugadulu modalukoni మానవుల వరకు కూడాను ఈ సంక్రాంతి ఉత్సాహాన్ని ఆనందాన్ని అందించేటువంటిది.
2: Therefore సంక్రాంతి gives joy and excitement to everybody, to the birds, beasts and society.
1: ఈ విధంగా ఉంటుండగా అనేక మంది అనేక రకములుగా సంక్రాంతి చాలా ప్రీతిగా వస్తుండదని భావిస్తుంటారు.
2: People invite సంక్రాంతి in this way.
1: ఈ సంక్రాంతి పండుగ అంతయు కూడాను మధురమైనటువంటి యొక్క మాధుర్యమును చేకూర్చేటువంటిది.
2: సంక్రాంతి ఫెస్టివల్ ఇస్ సో స్వీట్, సో ఎండియరింగ్.
1: తెల్లవారు లేచేటప్పటికీ చలిచలితో తీర్చును చల్లటి గాలినిస్తూ ఆ మెల్లని రాగములు తీస్తూ ఈ సంక్రాంతి మేల్కొప్పుతుంటారు ప్రజల్లో.
2: సంక్రాంతి ఫెస్టివల్ వుడ్ వేకప్ ది ఎంటైర్ హ్యుమానిటీ విత్ ఎ కూల్ బ్రీజ్ బ్లోయింగ్, with the singing of the birds.
1: Kani ee rahasyamunu evaru gurtinchukolaleka sankranti challati ganito veestuntadi ee yokka sankranti chaala beedandinni bayataku kudunu ponivadu ani kalustuntaru.
2: But some have the mistaken idea that this sankranti does not spread as much of happiness as is expected.
1: అది చాలా పొరపాటు.
2: ఇట్ ఈస్ ఎ రాంగ్ వ్యూ.
1: అన్ని పండుగల కంటే భారతీయులకు సంక్రాంతి చాలా ఉత్తమమైనటువంటిది.
2: ఆఫ్ ఆల్ ది ఫెస్టివల్స్ ఫర్ భారతీయస్, సంక్రాంతి ఇస్ నోబ్లెస్ట్.
1: ఈ సంక్రాంతి పండుగకు అనేక పంటలంతా కూడాను ఇంటికి వచ్చి చేరుతుంటాయి.
2: దిస్ ద టైమ్ వెన్ క్రాప్ ఇస్ కలెక్టెడ్ అండ్ బ్రాట్ హోమ్.
1: చెరక పంటలు పండి అనేక రకములుగా మాధుర్యాన్ని అందించి
2: people also get the sugar cane and also it gives sweetness everywhere.
1: Prati bidavari modalukoni shavukari varaku kodanu tama tama yedallopula ee naadu sweet nu anaga paayasannu leka paramannamnu leka bachyamulnu chesi andaru bhujistu untaru.
2: This is an occasion when sweets are distributed, puddings are made and all delicate preparations are made and then distributed to the householders and in the neighborhood as well.
1: Kanuka ee yokka sankranti utsaham andinchetuvanti yokka pandugane kaani nirutsaham tho kumbiku chechetiti pandugu kaadu.
2: Therefore sankranti stands for all ecstasy and excitement, giving no scope for frustration or disappointment.
1: Ee sankranti challati gaalalato manavulandanni kudanu mettaparchi మనం మనస్సును కఠిన్యపరచకుండా మధురమధురంగా కూడాను దాన్ని అందిస్తూ వస్తుంటుంది.
2: ద కూల్ బ్రీజ్ ఆఫ్ దిస్ సీజన్ వుడ్ మేక్ యువర్ హార్ట్ సో సాఫ్ట్, టెండర్ అండ్ డెలికేట్.
1: ఇటువంటి మధురమైనటువంటి ఒక సంక్రాంతిని మనం ఏ రీతిగా గడుపుతున్నాము?
2: సచ్ ఎన్ ఇంపార్టెంట్ ఫెస్టివల్ సంక్రాంతి, హౌ ఆర్ వీ సెలబ్రేటింగ్ ఇట్?
1: తెల్లవారు లేచగానే మానవులందరూ కూడాను వారి వారి ఇష్టదైవతాన్ని పూజిస్తూ రాగములు పాడుకుంటూ సంగీతములు చేస్తుంటారు.
2: రైట్ ఫ్రమ్ ద డాన్ పీపుల్ వర్షిప్ దేర్ డైటీస్, స్పెండ్ దేర్ టైమ్ ఇన్ సింగింగ్ గ్లోరీ ఆఫ్ గాడ్ అండ్ డాన్స్.
1: కానీ ఈనాటి ప్రజల లోపల ఈ ఉత్సాహము చాలా చల్లబడిపోయినది.
2: టుడే అమంగ్ పీపుల్ దట్ ఎంథూజియాజం ఇస్ లాకింగ్.
1: ఒకరికొకరు ద్వేషాల చేతను, ఈశ్వరు చేతను ఈ ఆనందమును ముందించి ఆనందమును దూరపు చేసి ఈ కలహమును పెంచుకుంటున్నారు.
2: వీఆర్ అవే ఫ్రమ్ దిస్ జాయ్, హ్యాపీనెస్ బికాస్ ఆఫ్ ఇన్ ఫైట్ కాన్ఫ్లిక్ట్ డిఫరెన్సెస్, హెట్రెడ్ అండ్ ఎన్వే.
1: ఈ సంక్రాంతి చాలా మధురమైనటువంటి సంక్రాంతి.
2: దిస్ సంక్రాంతి ఇస్ సచ్ ఎన్ ఇంపార్టెంట్ ఫెస్టివల్, నెక్టరైన్.
1: కొండల యందు కూడాను చల్లదనమును పెంచి ఐసు కరిగించి ప్రవాహములుగా ప్రవహిస్తుంటుంది.
2: ఆల్సో ఫైండ్ ద ఐస్ మెల్టింగ్ అండ్ ఫ్లోయింగ్ ఇన్సెసెంట్లీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ స్వీట్ వాటర్.
1: సెలయేరు చిరికొండలు హిమశిలలు చిత్రాతి చిత్రప్రదతులు తాతుత్కరమప్ప నా బ్రతరమును జుంబించి వైద్యము వచ్చిరా. ఎంతేను ఈ విశృతిని పొలిచి ప్రత్యేక ప్రపంచమునందు ఈ చెలు ఒప్పారు సంక్రాంతి ఎంత పుణ్యం చేసి పోయి. సెలయేరు చిరుకొండలు హిమశిలలు చిత్రాతి చిత్ర ప్రవచనలు.
2: We find the hills and the hillocks. We also find the rivers, the tributaries running continuously.
1: దాతుత్కరమప్ప నభ్రతలమును జుంబించు దైర్ఘ్యం వచ్చిన ఎంతేను విస్తృతిని పోల్చి ప్రత్యేక ప్రపంచమునందు నా చెలు ఒప్పారు ఓ హిమాది రాజమా.
2: This is the time of charity. This is the time of beauty and grandeur. There we find the mountain, the Himalayas, standing with all the majesty and the dignity.
1: పల్లెలు మొదలుకొని పట్టణముల వరకు కూడాను బీదలు మొదలుకొని ఉత్తముల వరకు కూడాను ఒకే ఆనందంతో దైవాన్ని అనేక రీతులుగా కొలుస్తూ ఉంటారు.
2: సంక్రాంతి ఇస్ ఎన్ ఒకేషన్ విచ్ ఇస్ ఈక్వల్ టు ఎవ్రీబడీ, ద పూర్ అండ్ ద రిచ్, ద లిటరేట్ అండ్ ది ఇల్లిటరేట్, ఎవ్రీబడీ స్పెండ్ ఎ జాయ్ఫుల్ ఒకేషన్.
1: అనేక మంది ఈశ్వర భక్తులంతా కూడాను తమ తమ ఈశ్వర యొక్క స్వరూపాన్ని ధరింపజేసి గణపతిని సుబ్రహ్మణ్యసుని దగ్గర పెట్టుకుని ఆనందంగా ఆటలాడుకుంటూ ఉంటారు.
2: This is the time when all devotees of Ishwara would be worshipping Ganapati and Subramanya and start playing.
1: తలని నిండు కూడాను వెంట్రుకలు జడలు పోసుకొని
2: they take their head bath and dry their hair.
1: ఇంకా జడలలో ప్రవహించు చెదరేటి మిరుగుతోడ డంబైన పాలనేత్రంబుతోడ
2: విత్ ఎ బ్రాడ్ ఫోర్ హెడ్
1: మౌళి కురుకుల చంద్ర మఖండ కలతోడ
2: అండ్ దేర్ వి ఫైండ్ ద ప్రిజన్ సర్పెంట్ రౌండ్ ది బ్లూ నెక్
1: పెడదారు గుంపెడ జడతోడ
2: విత్ ఆల్ ద ఫోర్ లాక్స్ సో క్లోజ్లీ ఇంటర్ట్వైన్డ్
1: నల్ల కొలువులు దునుమాడి కొల్లలాడు
2: విత్ ఆల్ ది ఐస్ దట్ లుక్ లైక్ ద లోటస్ ఫ్లవర్ సో బ్యూటిఫుల్
1: నల్ల కొలువులు దునుమాడి కొల్లలాడు మెరుగు చామన ఛాయతోడ
2: And is the complexion that's so blue and so beautiful.
1: Moodi gurukul chandra makkhanda kalatoda.
2: With all the shining that is the moonlight.
1: Bedadaru gumpedu jalaltoda.
2: With the four locks so close.
1: Jalallo pravahinchu chedayeti jigutoda.
2: And we find the waters running through.
1: Ee vidhanga Eeshwarini yokka tattvamu varnimpa chestukuntu వారిలో వారు తనంతను ఆనందాన్ని అనుభవిస్తుంటారు.
2: దట్ హౌ ఇట్ గోస్ ద నరేషన్ ఆఫ్ లార్డ్ శివ పీపుల్ డిలైట్ దెమ్సెల్వ్స్ డిస్క్రైబింగ్ నరేటింగ్ ద బ్యూటీ ఆఫ్ లార్డ్ శివ.
1: ఇట్టి దైవతత్వానికి ప్రారంభం చేసేటిదే ఈ యొక్క సంక్రాంతి.
2: సంక్రాంతి సింబలైజెస్ ద కమెన్స్మెంట్ ద బిగినింగ్ ఆఫ్ దట్ సీజన్.
1: ఈ సంక్రాంతి సీజన్ లోపలనే చిన్న చిన్న పిల్లలకు 5వ సంవత్సరం రాగానే అక్షర స్వీకారం చేస్తుంటారు.
2: దిస్ ఇస్ ది ఆస్పీషియస్ ఒకేషన్ వెన్ చిల్డ్రన్ ఏజ్ 5 వుడ్ స్టార్ట్ దేర్ లెర్నింగ్ ఆల్ఫాబెట్స్.
1: ఈ అక్షర స్వీకారంతో వేద పఠనం కూడాను గామింపజేస్తుంటారు.
2: అలాంగ్ విత్ ది లెర్నింగ్ ప్రాసెస్ దే ఆల్సో లెర్న్ చాంటింగ్ ఆఫ్ ది వేద.
1: మొట్టమొదటనే చెప్తారు వేదాహ వేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ అన్నారు.
2: In the beginning itself it is stated that it is beyond the darkness there shines with all the brilliance and the radiance.
1: Moodi gurukul chandra makkhanda kalatoda.
2: And it is all the brilliant radiance of that of the moon.
1: Ee vedani chaala varnistu untuntaru.
2: The Veda is extolled.
1: Andro rudvegamu chaala pradhanamainatundi.
2: Of all rudveda is most important.
1: Ee rudvegamu lopra mantra swayam.
2: There we find mantras.
1: Bhagavantuni yokka ananda prabhavasamundu.
2: And it's also the teachings of God.
1: Ananda sarupamulu.
2: And the blissful form of God.
1: Nimpi.
2: They're full of these.
1: ప్రజలకు చాలా ఆకర్షణీయమైనటువంటి ఒక ఆధ్యాత్మిక చిత్తాన్ని కూడా కలిగింపజేస్తుంది.
2: అండ్ ఆల్సో ఎన్ ఒకేషన్ టు షేర్ ది స్పిరిచువల్ టీచింగ్స్ ఆఫ్ గాడ్ విత్ ఆల్ హిస్ స్ప్లెండర్ అండ్ బ్యూటీ యాజ్ టు మేక్ దెమ్ స్పిరిచువల్.
1: గంగరెద్దులకు కూడాను ఒక రాములు అని పేరు పెట్టి పిలుస్తుంటారు.
2: ఈవెన్ ద బుల్ ఆల్సో గివెన్ ఎ నేమ్ ఆఫ్ రామ అండ్ కాల్.
1: కానీ మన భారతదేశంలో ఇదంతా మొరటుతనమని భావిస్తుంటారు.
2: But people do not consider in such a way.
1: కాదు కాదు ఇది అంతర్భావముల యొక్క మాధుర్యమైనటువంటి యొక్క భావములు.
2: That is all the reflection of the sacred inner feeling.
1: రాములు అని పేరు పెడతారు ఒక్కొక్క పశువుకు.
2: Sometimes even the bull is called Rama.
1: Sita, Gauri, Lakshmi అని కూడా నువ్వు పేరుతో పిలుస్తుంటారు ఆవులకు.
2: And cows are also given names, Sita, Lakshmi, Gauri and so on.
1: ఈ విధంగా పశువులు ఎక్కువ దీనికి తత్వాన్ని కూడా మనుషుల రీతిగా మారుస్తుంటారు.
2: Likewise, animals are also treated in the human way.
1: ఆ పశువులపైన చీరలు పంచలు కూడా వేసి ఎంతనో అలంకారంగా బజారుకు తీసుకెళ్తుంటారు.
2: They decorate all cows with all the clothes spread over them, decoration.
1: ఈ కనుక ఈ సంక్రాంతి పశుపక్షి మృగాదులకు కూడా చేరినటువంటిది, మానవులు ఎందుకు ఒకటిగా ఉన్నది.
2: Therefore, this is an occasion when the human society and the animals also spend together in close association.
1: కాని ఈనాటి పశుపక్షి మృగాదులు కూడాను ఎంతో తన పేర్లతో తమ నాట్యంతో ఎంతో కలకలగాడుతుంటాయి.
2: But even this day we find the birds and beasts joyful.
1: ఈనాటి మానవుడు ఈ ఆనందానికి నోచుకోలేకపోతున్నాడు.
2: But most unfortunately, man is not able to experience the joy.
1: పెరిగిపోవటం చేత, ఆధునిక విద్యలు పెరిగిపోవటం చేత,
2: బికాస్ ఆఫ్ ఇంక్రీసింగ్ మోడర్న్ ఎడ్యుకేషన్,
1: ఇదంతా అమానుష్యంగా భావించుకుని
2: పీపుల్ హ్యావ్ బికమ్ ఇన్హ్యూమన్.
1: ఈ కేవలము మనుషులు పశువుల వలె ప్రవర్తిస్తున్నారు.
2: అండ్ మ్యాన్ ఇస్ బిహేవింగ్ లైక్ అనిమల్.
1: అనిమల్ కూడాను మనుషుల వలె ఎంతనో ఆనందాన్ని అనుభవిస్తున్నాయి.
2: బట్ డ్యూరింగ్ దిస్ సీజన్ యూ ఫైండ్ ద అనిమల్ ఇస్ మోర్ జాయ్ఫుల్ అండ్ బ్లిస్ఫుల్.
1: ఈనాడు కాలంలో పోల్చుచగా అనిమలే అనగా పశువులే చాలా మేలుగా కనిపిస్తున్నాయి.
2: ఇఫ్ యూ జస్ట్ అబ్జర్వ్ విల్ కమ్ టు కన్క్లూజన్ దట్ అనిమల్ ఇస్ మచ్ బెటర్ దెన్ మ్యాన్.
1: పశుపక్షి మృగాదులు తమ స్థానమును వదలక,
2: బర్డ్స్ అండ్ బీస్ డోంట్ లీవ్ దేర్ ప్లేస్,
1: తమ సంబంధ బాంధవ్యములు ఏమాత్రమో వీడక,
2: దే డోంట్ గెట్ అవే ఫ్రమ్ దేర్ అసోసియేషన్,
1: కాలమును ఈ కాలకృత్యముల రీతిగా ఎంతో ఆనందాన్ని అనుభవిస్తున్నాయి.
2: దే జస్ట్ ఎంజాయ్ ద టైమ్ ఇన్ ఎ బ్లిస్ఫుల్ వే.
1: కానీ ఈనాటి మానవుడు
2: మ్యాన్ టుడే
1: కేవలము ఆధునిక విద్యను నేర్చి,
2: హ్యావింగ్ ఎక్వైర్డ్ ద మోడర్న్ నాలెడ్జ్,
1: తమ యొక్క డ్రెస్సులు కూడా మార్చుకుని,
2: చేంజ్ దేర్ డ్రెస్సెస్,
1: పశువులోనే ప్రవర్తిస్తున్నారు,
2: బిహేవ్ లైక్ అనిమల్స్.
1: ఇది ఆ సంక్రాంతి యొక్క ప్రభావము.
2: ఇస్ దిస్ ది ఎఫెక్ట్ ఆఫ్ సంక్రాంతి?
1: కాదు కాదు.
2: నో,
1: ఇట్టి ప్రభావము ఎంతనో ఏనాటి కాలం నుంచి జరుగుతూ వస్తుండాలి.
2: ఇన్ఫాక్ట్ ది ఇంపాక్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సంక్రాంతి హ్యాస్ బీన్ ఏజ్ ఓల్డ్.
1: ఈనాడు మనుషులు పశువుల మాదిరి మారుతున్నారు, పశువులంతా మనుషుల మాదిరి మారుతున్నాయి.
2: ఇన్ ద మోడర్న్ టైమ్స్ వీ ఫైండ్ ద మ్యాన్ బిహేవ్ లైక్ అనిమల్ అండ్ అనిమల్ బిహేవ్స్ లైక్ మ్యాన్.
1: నీతి నిజాయితీలు కోల్పోయి,
2: ఆనెస్ట్ అండ్ ఇంటెగ్రిటీ ఆర్ గాన్,
1: పశువుల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు.
2: అండ్ మ్యాన్ ఇస్ బిహేవింగ్ మచ్ వర్స్ దెన్ అనిమల్.
1: పశువులు తమ యొక్క జాతి నీతుల యొక్క కాలమును ప్రవర్తించుకుని ఎంతనో ఆనందంగా కాలము గడుపుతున్నాయి.
2: Animals have different reason and season and they are blissful and happy.
1: Kaani idaru idaru manavunaku ee neethi kudanu ledu.
2: But man has no conduct at all.
1: Ee nijayithi kudanu ledu.
2: There is no integrity.
1: Manushulanta pashulu vale maarutunnaru.
2: And men are behaving like animals.
1: ee moolaku vellina ee daariki vellina ee gurtiki vellina ee gompaku vellina ekkada chusina kudanu dhanamu dhanamu dhanamu dhanamu.
2: You visit any resident, any home, any street, any place where money is the center of discussion and attraction.
1: Dhanam nimittamai manavulu enniyo aatalu aadutunnaru.
2: For money, man is struggling hard.
1: Manamu gauravanni aanandamulu kodunu bazaarlo ammukuntunnaru.
2: Man is ready to sacrifice his own comfort, his own respect for the sake of money.
1: Kaani pashuvulu aa reetiga kaadu.
2: But animals are not like that.
1: ఎంతనో అంత తృప్తి పొందుతున్నాయి.
2: దే హావ్ కంటెంట్మెంట్.
1: మానవుడు పెరుగుకొలది ఈ తృప్తి ఏది దూరం అయిపోతున్నది.
2: బట్ మ్యాన్ హ్యాస్ లాస్ట్ దిస్ సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్.
1: పశువులు కడుపు నిండిన తక్షణమే పచ్చటి గడ్డి కూడా వదులుతున్నాయి.
2: ద కౌ సూన్ ఆఫ్టర్ ఇట్ గ్రేజెస్ ద గ్రాస్ స్టాప్స్ ఈటింగ్ దేర్ బై అండ్ టేక్స్ రెస్ట్.
1: మానవుడు అట్ట కాదు, ఇంకా తినే కొలది ఇంకా కావాలి ఇంకా కావాలని కడుపును పెంచుకుంటున్నాడు.
2: మ్యాన్ గోస్ ఆన్ ఈటింగ్ ఈటింగ్ ఈటింగ్ కంటిన్యూస్లీ.
1: మీరు ఎక్కడైనా పక్షులు చూడండి, కుక్కలు చూడండి, పెంచుకునేటువంటి కుక్కలు.
2: యూ జస్ట్ వాచ్ డాగ్స్ ద పెట్స్.
1: ఆ కుక్కలకి ఏమైనా జ్వరం వచ్చిందంటే నోరు తెచ్చి పోసినా కూడాను పాలు త్రాగదు.
2: ద డాగ్ ఈజ్ సిక్ ఈవెన్ ఇఫ్ యూ ఫీడ్ ఇట్ రిఫ్యూజెస్ టు టేక్.
1: ఆ జ్వరం వచ్చిందని కుక్కలు కూడాను గమనిస్తాయి.
2: ఈవెన్ డాగ్ ఈజ్ ఫుల్లీ అవేర్ ఆఫ్ ది సిక్నెస్.
1: ఈ ఆహారం చాలా దూరం పెట్టేస్తాయి.
2: అండ్ ఇట్ విల్ నాట్ ఈట్.
1: పస్తును పండుతాయి.
2: ఇట్ విల్ ఫాస్ట్.
1: మనుషులు చూస్తామా అంటే,
2: వేరే మ్యాన్
1: ఒక 101 డిగ్రీ జ్వరం వచ్చిందంటే,
2: ఈవెన్ అట్ ది 101 టెంపరేచర్
1: తాను ముసుగు పెట్టుకుని పండుకుంటాడు.
2: అండ్ హీ టేక్స్ రెస్ట్.
1: ఇంకా తినరాని వస్తువులంతా తినాలని ఆశిస్తాడు.
2: యట్ హీ వాంట్స్ టు ఈట్ మోర్ ఎట్ హై టెంపరేచర్.
1: కానీ మీరు నాయన ఆహారం పచ్చంగా ఉండాలి అని భోజించినప్పటికీ మైసూర్ పాకు, గులాబ్ జాము, బర్ఫీలు అన్ని ఇష్టం వచ్చినట్టు తిని తిని తిని తిని కడుపును పెంచుకుంటుంటారు.
2: Though man is advised to observe dietary regulation, but yet he is after sweets, Mysore pak, gulab jam, what not, all sweets.
1: ఈ పథ్యాన్ని కూడా పాటించటం లేదు.
2: He doesn't observe any diet.
1: పశువులు పథ్యాన్ని పాటిస్తున్నాయి.
2: Whereas cows have got regulation.
1: ఇంటికి వెళ్ళి మీరు సాకేటువంటి కుక్కను చూడండి.
2: You watch your pet dogs.
1: దానికి ఎంత జ్వరం వచ్చిందంటే అసలు ఏమి పెట్టినా తినలేవు.
2: If it has fever, it won't eat anything that you serve.
1: దానికి మందు ఇవ్వటమే కాకుండా పథ్యములు కూడా పాటిస్తున్నాయి అవి.
2: Not only they take medicine, they also observe diet.
1: ఇటువంటి పశువుల యొక్క పద్ధతి మనుషులకు మారిపోయింది. మనుషుల యొక్క పద్ధతి పశువుల వైపు మారిపోయింది.
2: Therefore, the code of man has become the code of an animal, and that of the animal has become of that of man.
1: ఎక్కడైనా మనిషి యొక్క ప్రవర్తన చూస్తుంటుంటే, ఏం రాని పశువు మాదిరి ప్రవర్తిస్తున్నావే అని కూడా పెద్దలు తిడుతూ ఉంటారు.
2: If there is any misbehavior on the part of the man, people will say, what is that you are behaving like animal?
1: ఇలాంటి మానవుని యొక్క ప్రవర్తన దినదినమునకు మారిపోతూ ఉంటుండాలి.
2: హ్యూమన్ బిహేవియర్ హ్యాస్ బీన్ ఫాస్ట్ చేంజింగ్ డే ఆఫ్టర్ డే.
1: ఇవంతా కూడా కేవలము ఆధునిక విద్యల వల్లనే లభ్యమవుతున్నాయి.
2: దిస్ ఈజ్ ఆల్ ద రిజల్ట్ ఆఫ్ ది మోడర్న్ ఎడ్యుకేషన్.
1: మేము పెద్దలుగా పెంచుకున్నాం, మేము గొప్ప గొప్ప బీఏలు ఎంఏలు చదివామనుకుంటారు.
2: బట్ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ అవర్ అకాంప్లిష్మెంట్స్ విత్ హై డిగ్రీస్.
1: ఏమి పెంచుకునే ప్రయోజనం ఏమిటి?
2: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ ది డిగ్రీస్?
1: బీఏ పెంచుకుంటున్నారు.
2: యూ హ్యావ్ ది డిగ్రీ బీఏ,
1: దానికి డి చేరుస్తున్నారు.
2: అండ్ యూ యాడ్ ద లెటర్ డి,
1: బ్యాడ్,
2: BAD, బ్యాడ్.
1: ఈ విధంగా బ్యాడ్ కు ఇదే గుర్తు.
2: And this is the sign of all that is
1: bad in you. Therefore,
2: we have got all dirty qualities.
1: కనుక అవి కాదు మనుషులకు రావాల్సింది.
2: ఇట్ ఇస్ నాట్ ద హ్యూమన్ క్వాలిటీ.
1: సున్నితమైనటువంటి
2: ద సాఫ్ట్
1: సద్గుణములు, దురాచారములు, సత్ప్రవర్తనలు, సచ్చింతనలు మానవుల్లో అభివృద్ధి కావాలి.
2: బట్ మ్యాన్ షుడ్ ఫాస్టర్ అండ్ డెవలప్ గుడ్ బిహేవియర్, గుడ్ థాట్స్, గుడ్ సెంటిమెంట్స్ అండ్ గుడ్ కాండక్ట్.
1: ఇతనికి ఆరోగ్యం సరిపోయింది లేనప్పుడు మంచి తనకు ఇష్టమైనటువంటి వస్తువులు తెచ్చి పెట్టినా కానీ తక్కువ నెట్టేస్తాడు.
2: When his health is not good, he should not partake any food.
1: కానీ తనకు స్వీటే కావాలి.
2: బట్ హీ డిజైర్స్
1: ఏమిటి ఈ స్వీటు?
2: వాట్ ఇస్ ది స్వీట్?
1: ధనమే స్వీట్.
2: ద వెల్త్ మనీ గివ్స్ హిమ్ ఆల్ ద స్వీట్.
1: ఏమిటి ఈ మనీ రావటం చేత? మనీ కమ్స్ అండ్ గోస్. మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్.
2: మనీ కమ్స్ అండ్ గోస్. మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్.
1: ఈ మొరాలిటీని ఈనాడు మార్కెట్ లో పెట్టి అమ్మేసేస్తున్నారు.
2: బట్ టుడే ద మొరాలిటీ ఇస్ ద మార్కెట్ ప్లేస్.
1: నీతి నిజాయితీలంతా కోల్పోతున్నారు.
2: దేర్ ఇస్ నో ఆనెస్టీ అండ్ ఇంటెగ్రిటీ.
1: పశువుల కంటే
2: కాండక్ట్.
1: ఇతనికి ఆరోగ్యం సరిపోయింది లేనప్పుడు మంచి తనకు ఇష్టమైనటువంటి వస్తువులు తెచ్చి పెట్టినా కానీ తక్కువ నెట్టేస్తాడు.
2: వెన్ హిస్ హెల్త్ ఈస్ నాట్ గుడ్, హీ షుడ్

0: కనుక ఈనాడు మానవుని యొక్క గుణములు ఈ సంక్రాంతి నుంచి సద్గుణములుగా మార్చుకోవాలి.
1: Therefore, human behavior needs to be transformed so that you would cultivate and develop your
0: భారతీయుల పర్వదినములు అన్ని కూడాను ఎంతయో ఉత్తమమైనటువంటి నీతులను బోధించే నిమిత్తమై ఏర్పడినవి కాని కేవలం పాయసం పరమానం చేసుకుని తినడం కోసమని ఈ పర్వదినములు ఏర్పడలేదు.
1: All festivals in this Bharat are observed and performed with high aspirations so that we develop the human values and grow thereafter, not merely to eat and celebrate.
0: కనుక మానవుల యందు ప్రవర్తన ఈనాడు మారాలి.
1: Therefore, human behavior needs to be changed.
0: నడతలు వారికి మారాలి.
1: And the conduct should change.
0: నడతలు మార్చే నిమిత్తమై పర్వదినములు అంతా కూడా ఏర్పడినవి.
1: The festivals are meant to remind man the need to transform.
0: కానీ అది దానికి విరుద్ధంగా మారిపోతున్నాయి ఈనాడు.
1: But we are behaving just against the expected standards.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మానవుని యొక్క ప్రవర్తన మనం ఈనాడు మార్చుకోవాలి.
1: ద హ్యూమన్ బిహేవియర్ నీడ్స్ ట్రాన్స్ఫర్మేషన్.
0: ఒక కుటుంబానికి ఐకమత్యమైనటువంటిది ఏనాడో కోల్పోయింది.
1: దేర్ ఇస్ నో యూనిటీ ఇన్ ఎ ఫ్యామిలీ టు బిగిన్ విత్.
0: ప్రాచీన కాలం నందు అత్త మామలు తల్లి తండ్రులు బావా మరుదులు అందరూ ఒక ఇంటిలో ఉండినప్పటికీ,
1: ఇన్ ఏన్షియంట్ డేస్ దేర్ జాయింట్ ఫ్యామిలీస్, the in-laws and the parents all stayed together.
0: ఒకరికొకరు ఏమైనా కూడా కలహం కలిగిన ఆ ముమ్మిడి కలహం లోపల మార్చుకునేటువంటి వారు.
1: Though there was some small little difference of opinion, they decided to resolve them.
0: అత్త మామల యొక్క ఆజ్ఞలు శిరసావహించేటువంటి వారు.
1: People obeyed the command of the in-laws.
0: వాళ్ళు ఏమైనా అరిచినప్పుడు నాయన నోరు మూసుకో అని చెప్తే నోరు మూసుకునేవారు.
1: When they asked them to cool down, to calm down, they strictly followed.
0: కలహమునే ఇంటిలో ఉండేటువంటివి కాదు.
1: There was no infights in the family circles.
0: ఈనాడు ఇద్దరు ఏర్పడినారంటే,
1: today when there are two in a family,
0: ఈనాడు ఒక కొడుకు పెళ్లి చేసినామంటే కోడలు ఇంటికి వచ్చేస్తుంది.
1: When you get your son married, the daughter will also would come home.
0: ఈనాడు ఇంటికి వచ్చిందంటే రేపటి దినం ఆ కోడలు ఆ ఇంటికి రెండు దోవకెండగా పెరుగుతుంది.
1: And the moment the daughter-in-law gets into the family, she wants the family to be divided, the joint family to be split.
0: ఈ divide కావటం చేతనే కలహములు మరింత పెరిగిపోతున్నాయి.
1: Because of this divisive temperament, there's more of fighting.
0: ఇది కలియుగమునందు కలహయుగం అని పేరు వచ్చింది.
1: Therefore, this age of Kali is called Kalaha, the fighting, conflict.
0: కలియుగం లోపల ఎంతో కల్మషయుగంగా మారిపోయింది.
1: And this Kali age is full of kalmasha, pollution.
0: ఎవరి నోటి నుంచి పలుకులు వచ్చినప్పటికీ మధురమైనటువంటి పలుకులే లేదు.
1: No one is talking softly and sweetly.
0: కఠినమైనటువంటి పలుకులు వస్తున్నాయి.
1: People speak harshly.
0: ఎవరైనా వస్తే, నాయన ఎప్పుడొచ్చారు, నాయన ఎప్పుడొచ్చారు, ఏం భోంచేశారు, రండి మా ఇంట్లో భోంచేయండి అని మధురమధురంగా అన్నం పెట్టకపోయినప్పటికీ పలుకుతోనైనా వారికి కడుపులు నింపేటువంటి వారు.
1: Earlier days when anyone comes, they used to put some questions full of courtesy and etiquette. When did you come? Where do you come from? What is that you have had? Why don't you visit us? Have food with us? That was kind of inquiries they made in the past.
0: ఈనాడు పండుగలు వచ్చిందంటే ఒకరింటికి ఒకరింటికి పోవడానికి వీల్లేదు.
1: Today, even on the festival days, no one visits anybody.
0: మొట్టమొదట ఫ్రెండ్ ఎవరైనా వస్తున్నారంటే తలుపులు మూసుకుంటారు.
1: If any friend is to visit you, they close their doors.
0: ఇంతే కాకుండా ఏమండి భోంచేసిన వచ్చారు కదా, సరే సంతోషం కూర్చోండి.
1: What they say in the beginning is this: yes, you had your food, better you be seated here now.
0: వీటికి అన్నమైన పెట్టి వారిని సంతృప్తి పరిచేటువంటి యొక్క భావాలు ఈనాటి మానవుడి అందు కరువు అయిపోయేవి.
1: Man today is not that fortunate as to offer food to the guest and entertain him.
0: ఇట్టి కలిహేమునందు మానవుల యొక్క మనసును ఏ రీతిగా మారుతుంటాయి.
1: How do you expect the hearts to be transformed in these days?
0: చిన్న పిల్లలు కూడాను ఈ వికారమైన భావములు పెంచుతున్నారు తల్లిదండ్రులు.
1: Even children also have all perverted ideas and notions because of their parents.
0: చదువుల కోసమని పెంచుతున్నారు అంటారు.
1: This is all because of the education.
0: ఈ చదువులు, ఈ చదువులు, పిచ్చి చదువులు.
1: What is this madness?
0: ఏదో చదువులు చదవటం వల్ల గొప్పగా వారి జీతంలో వస్తున్నాయని అనుకుంటారు.
1: You think that you will have very high pay packet because of your education.
0: 5 సంవత్సరాల పిల్లవాడు అయినప్పటికి అయితే ఎక్కడికో దూరంగా ఒక కాన్వెంట్ కు పంపుతుంటారు.
1: Though the boy is just aged 5, we are ready to send him to a long distance to educate.
0: తల్లిదండ్రులు ప్రేమకే దూరం అయిపోతున్నారు.
1: The children are away from the love of their parents.
0: ఎప్పుడు కూడా ఒక ఆయాన్ని పెట్టి పెంచుతున్నారు.
1: And the children are brought up

0: ఆయాస్ సర్వెంట్ మై
1: ఆయా చచ్చిపోయినా కానీ ఏడుస్తాడు కానీ ఆ పిల్లవాడు అమ్మ చచ్చిపోతే ఏడ్చాడు.
0: The situation is so bad that the child cries when Aya dies and never cries when mother dies.
1: కనుక తల్లి ప్రేమను దూరం చేసుకుంటున్నారు.
0: Therefore child is cut off from the love of the mother.
1: ఎప్పుడు కూడా నువ్వు పిల్లవాడు తల్లి దగ్గర పెరగాలి.
0: Therefore the child should grow.
1: తల్లి యొక్క ప్రేమవాక్యములను వినాలి.
0: And the child should listen to the teachings of the mother.
1: కనుక ఇలాంటి కాల పరిస్థితి యందు మానవులు ఉద్ధారపడుతున్నారంటే ఎంత ఉద్ధారం అవుతారు.
0: How do you expect the humanity to be lifted? To progress in the present circumstances.
1: ఈ చదువుల వల్ల మనకు ఏమాత్రము సరి అయినటువంటి గుణములు కావడం లేదు.
0: The modern education does not help us to grow human values.
1: ఎంఏలు బిఏలు పాస్ అయి వచ్చి పేరుగా వచ్చిన పెద్దవారులైనా
0: యు మే బి గ్రేట్ పీపుల్ విత్ హై డిగ్రీస్ లైక్ బిఏ అండ్ ఎంఏ
1: సంపదలు నీవు సద్దానపరులైనా పరమకీర్తిని కన్న పుణ్యులైనా
0: యు మే బి మెరిటోరియస్ పీపుల్ రిచ్ పీపుల్ అండ్ అఫ్లూయెంట్ అండ్ ఇండల్జ్ ఇన్ యాక్టివిటీస్ ఆఫ్ చారిటీ
1: ఆరోగ్యములు అనవతమ్ముండి పరిపూర్ణ బలులకు వారైనా
0: యు మే బి క్వైట్ స్ట్రాంగ్ ఎనఫ్ విత్ ఆల్ ద స్ట్రెంగ్త్ అండ్ లాంగ్ లైఫ్
1: సతమ జపములు తపములు చేయొచ్చు వేదములను నేర్పు విత్తులైనా
0: యు మే బి ప్రీస్ట్ రిసైటింగ్ వేద ఆల్ త్రూ స్పెండింగ్ టైమ్ ఇన్ ద కంపెనీ ఆఫ్ ద స్టూడెంట్స్ టీచింగ్ దెం
1: విద్యావంతుడు
0: And in fact, you cannot call them educated by any standard.
1: ఏంటి ఎడ్యుకేషన్?
0: What is this education?
1: అంటే ఎడ్యుకేషన్ పెంచుతున్నారు.
0: The education is leading to agitation today.
1: ఇలాంటి ఎడ్యుకేషన్ ఏంటుందో చెప్పండి.
0: What is there in depth?
1: డిగ్రీలు పెంచుకుంటున్నారే కానీ
0: యు హ్యావ్ మోర్ అండ్ మోర్ డిగ్రీస్
1: వాడి యొక్క హృదయాన్ని పెంచుకోవటం లేదు.
0: But there's no transformation in the heart.
1: హృదయాన్ని పెంచుకునేటువంటి గుణమే నిజమైన గుణము.
0: In fact, that virtue
1: హృదయ విశారదను గావించుకోవాలి.
0: There should be expansion of love.
1: ఈనాడు చదువులు చదివే కొద్దీ నేరో మైండ్ అయిపోతుండాలి.
0: విత్ హై ఎడ్యుకేషన్ టుడే వీ ఆర్ నేరో మైండెడ్
1: ఎందుకంటే తాను గొప్ప చదువని
0: బికాస్ హీ థింక్స్ దట్ హీస్ హైలీ ఎడ్యుకేటెడ్
1: ఈ చదువుల వల్ల ఇది మనకు పిలిచేది
0: ఇస్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ హై
1: పవిత్రమైన భారతీయ సంస్కృతి అనాది కాలం నుండి ఎన్నో విధములుగా కూడాను నీతిని రీతిని అనేక రకములుగా పెంచుతూ వచ్చింది.
0: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ ది కల్చర్ ఆఫ్ భారత్ హ్యాస్ ఫాస్టర్డ్ ఎంకరేజ్ ఇంటెగ్రిటీ ది ఆనెస్టీ అండ్ హ్యూమన్ వాల్యూస్
1: ఈనాడు ఆ యొక్క నీతి అనేటువంటి ఎక్కడో కనిపించడం లేదు.
0: టుడే దేర్ ఇస్ నో ఆనెస్టీ అట్ ఆల్
1: ఆనెస్టీ పోనీ అది పోయకపోయినా కొంచెం ఆనందమైనా ఉందా లేదు.
0: There is no honesty, no happiness, not even a trace.
1: ఇలాంటి గుణముల చేత ఈ చదువులు మనకు ఉద్ధారం చేస్తాయా?
0: Do you expect that you will certainly grow and prosper by merely acquiring education?
1: తక్షణమే పాస్ అయిన తక్షణమే అమెరికానో జపానో జపాను జర్మనీనో బయలుదేరిపోతున్నారు.
0: The moment you get the degree, you want to run away to foreign countries like America, Japan.
1: అట్టి గ్రామాలకు ఎక్కడైనా తల్లో తండ్రిలో వెళితే హోటల్లో పోయి దిగండి అంటారు.
0: And then if parents visit you, you will ask them to dine in a restaurant.
1: తల్లిదండ్రులకు ప్రీతితో ఒక పిచ్చైన కూడా అన్నం పెట్టేటువంటి సద్గుణములు ఈనాడు చదువుల్లో శూన్యమైపోయింది.
0: The modern educated man is not that fortunate as to serve food to his own parents.
1: కనిపించేటువంటి తల్లిదండ్రులను ఇంత ఘోరంగా చూస్తున్నారు ఈనాటి పిల్లలు.
0: In fact, we subject parents to all kinds of cruel treatment.
1: కాదు కాదు ఇది చాలా పవిత్రమైనది కాదు.
0: దిస్ ఈజ్ నాట్ అట్ ఆల్ గుడ్ బై ఇన్ ఎనీ వే
1: మహాపాపకరమైనటువంటిది.
0: ఇట్ ఇస్ వర్స్ట్ ఆఫ్ ది సిన్స్
1: కనుక తల్లిదండ్రులను పోషించాలి.
0: యు షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్
1: తల్లిదండ్రులను దగ్గర చేర్చుకోవాలి.
0: యూ షుడ్ స్పెండ్ టైమ్ ఇన్ దేర్ కంపెనీ
1: వాళ్ళ వయసు అంతా వచ్చే కొద్దీ వాళ్ళు ఎంతో భద్రంగా కాపాడుకోవాలి.
0: యాజ్ దర్ ఏజ్ యాజ్ ద అడ్వాన్స్ ఇన్ దర్ ఏజ్ దే నీడ్ యువర్ సర్వీసెస్
1: తల్లిదండ్రులు పెద్దవారు అయిపోగానే మా భాగం మాకు ఇచ్చేసేమని వాళ్ళ నుంచి భాగం పెంచుకుంటున్నారు.
0: యూ షుడ్ నాట్ క్లెయిమ్ ఫ్రమ్ యువర్ ఫర్ యువర్ ప్రాపర్టీ and demand your own share from your parents.
1: కానీ ప్రాపర్టీని పంచుకుంటున్నారు కానీ ప్రాపర్ మైండ్ ని పంచుకోవటం లేదు.
0: యు ఆర్ రెడీ టు షేర్ యువర్ ప్రాపర్టీ బట్ యూ డోంట్ హ్యావ్ ప్రాపర్ మైండ్
1: ఆ ప్రాపర్ మైండ్ రావాలి.
0: వీ నీడ్ టుడే ప్రాపర్ మైండ్
1: అదే సుప్రీం గుడ్
0: అండ్ దాట్ విల్ టేక్ యూ టు ద సుప్రీం స్టేట్
1: అట్టి సుప్రీం పేజీని మనం పెంచుకోవాలి.
0: అండ్ వీ షుడ్ ఎయిమ్ టు రీచ్ దట్ సుప్రీం స్టేట్
1: చదువులు పెరిగే కొలది గుణములు కూడా పెరగాలి.
0: The more and more we are educated, we should also cultivate values.
1: ఇప్పుడు ఒక అమెరికా అబ్బాయిని పిలిచాను నేను చూచాను మీరు చూచుంటారు.
0: You all must have watched Bhagwan calling a boy from America.
1: ఆ పిల్లవాడు తన చదువును చదువుకుంటున్నాడు.
0: He also learns in the school.
1: కానీ ఈ వేద విద్యను కూడా నేర్చుకున్నాడు.
0: He is also learning the Veda chanting.
1: ఏ పందంలో అడిగినా కానీ తను చక్కని చెప్పేసేస్తున్నాడు.
0: He is ready to recite any verse.
1: ఈనాడు అది లేదు.
0: టుడే వీ డోంట్ ఫైండ్ ఎనీవేర్.
1: అన్ని పోతున్నాయి.
0: ఆల్ థింగ్స్ ఆర్
1: తన సొంత కుటుంబమే తాను పాడు చేసుకుంటున్నాడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హిస్ రూయినింగ్ హిస్ ఓన్ లైఫ్.
1: కానీ ఇలాంటి అదృష్టవంతులైన కుమారులు పుట్టడం చాలా తల్లిదండ్రుల యొక్క భాగ్యమే.
0: ఇట్స్ ఇన్ ఫ్యాక్ట్ ఇస్ ద గుడ్ లక్ అండ్ ఫార్చూన్ ఆఫ్ ది పేరెంట్స్ టు హ్యావ్ సచ్ చిల్డ్రన్.
1: అటువంటి పేరెంట్స్ వల్లనే పిల్లలు ఇంత మంచి సద్గుణానికి వస్తున్నారు.
0: బికాస్ ఆఫ్ సచ్ గుడ్ నోబుల్ పేరెంట్స్ ద చిల్డ్రన్ కమ్ అప్ ఇన్ దేర్ లైఫ్.
1: ఎక్కడో అమెరికాలో ఉంటున్నటువంటి వారు వారి చదువులు వారి దూరం చేసి
0: దే కమ్ ఫ్రమ్ అమెరికా, దే ఆర్ అవే ఫ్రమ్ దేర్ ఎడ్యుకేషన్.
1: ఇండియాలో కూడా సద్బుద్ధులు సద్గుణములు సదభ్యాసములు నేర్పించాలని ఆ పిల్లల్ని తెచ్చి ఇక్కడ ఇండియాలో చేరుస్తున్నారు.
0: అండ్ దే బ్రింగ్ దేర్ చిల్డ్రన్ ఎడ్యుకేట్ దెమ్ హియర్ ఇన్ ఇండియా సో దట్ దే డెవలప్ ఆల్ ది కైండ్స్ ఆఫ్ వాల్యూ.
1: అటువంటి పిల్లలు కూడా ఇండియానే ప్రేమిస్తున్నారు కానీ అమెరికాను ప్రేమించడం లేదు.
0: దీస్ చిల్డ్రన్ లవ్ ఇండియా నాట్ అమెరికా.
1: అక్కడ సర్వ సదుపాయములు ఉన్నాయి.
0: They have all kinds of conveniences.
1: సదభ్యాసములు ఉన్నాయి.
0: And we have all good habits.
1: కానీ అవి వారు ఆశించడం లేదు.
0: But they don't want American life.
1: కానీ ఇండియా లైఫ్ చాలా ప్రేమిస్తున్నారు.
0: They love Indian way of life.
1: ఎందుకంటే ఆ ఇండియా లోపల ప్రేమతో కూడినటువంటి ఒక వినయ విద్యలంతా నేర్చుకుంటున్నారు.
0: Because Indian life insists on the learning based on love.
1: తల్లిదండ్రులు చూసిన తక్షణమే స్కూల్ నుంచి పరిగెత్తిపోయి వారి పాదాలంటి నమస్కారం చేస్తున్నారు.
0: ద మూమెంట్ దే రిటర్న్ ఫ్రమ్ ది స్కూల్ యాజ్ దే ఫైండ్ దర్ పేరెంట్స్ దే బౌ డౌన్ దేర్ హెడ్స్ అట్ ద ఫీట్ ఆఫ్ దేర్ పేరెంట్స్.
1: భారతదేశంలో
0: ఇన్ భారత్
1: హిందీ పండితులు ఒకడు ఉండేటువంటి వాడు.
0: దేర్ వాజ్ ది గ్రేట్ హిందీ పండిట్.
1: అతను పిల్లల్ని ఎంతనో సదుభ్యాసం కింద చేర్చేవాడు.
0: అండ్ హీ యూస్ టు సీ దట్ దే విల్ హ్యావ్ గుడ్ హ్యాబిట్స్.
1: ఒకనాడు తనకి ఇద్దరు కొడుకులు పుట్టారు.
0: హీ హ్యాడ్ టూ సన్స్.
1: టూ సన్స్ లోపల వారి ఇద్దరిని అలహాబాద్ లో చేర్చారు.
0: అండ్ బోత్ ఆఫ్ దెమ్ వర్ అడ్మిటెడ్ స్కూల్ దేర్ ఇన్ అలహాబాద్.
1: వారు చదువుకుంటూ ఉన్నారు.
0: దే వర్ స్టడీయింగ్ దేర్.
1: అది ఏం చదువులు? ఈ మోడర్న్ చదువులు.
0: వాట్ ఎడ్యుకేషన్? దే హ్యాడ్ ద మోడర్న్ ఎడ్యుకేషన్ నో డౌట్.
1: తల్లిదండ్రులు నైనిటాల్ పోవాలని ప్రయాణమై వచ్చిస్తున్నారు.
0: ద పేరెంట్స్ వర్ ఆన్ దేర్ వే టు నైనిటాల్.
1: నైనిటాల్ పోతుంటే స్టేషన్ లో వచ్చి కుమారుని ఇద్దరిని చూడాలని ఆశించారు.
0: దే వాంటెడ్ టు మీట్ దేర్ టూ ఆఫ్ దేర్ సన్స్ ఆన్ దేర్ వే టు నైనిటాల్.
1: పెద్ద అబ్బాయి వచ్చాడు, నాన్న నమస్కారం అన్నాడు.
0: ది ఎల్డెస్ట్ సన్ కేమ్ అండ్ సెడ్ ఫాదర్ నమస్కార్ టు యు.
1: ఈ చిన్నవాడు వచ్చి గుడ్ బై ఫాదర్ అన్నాడు.
0: ది యంగ్ ఫెలో కేమ్ అండ్ జస్ట్ వేవ్డ్ హిస్ హ్యాండ్ అండ్ సెడ్ గుడ్ బై ఫాదర్.
1: అప్పుడు తల్లికి చాలా కష్టం కలిగింది.
0: మదర్ ఫెల్ట్ వెరీ సాడ్.
1: వీళ్ళని అనేక రకములుగా కని పెంచి వారి రోతలంతా కూడా పరిశుద్ధపరిచి వారిని ఎంతో ప్రేమించి పెంచినందుకు ఇది ఆ వారి ఇచ్చే నాకు అనుగ్రహం.
0: The mother felt so sad because of the misbehavior, bad conduct of the son, because he didn't express any gratitude.
1: కానీ తల్లి తలకింది కుంచుకుంది.
0: So she had to bend down her head in shame.
1: తర్వాత తండ్రి పోయాడు, భార్యను ఓదార్చాడు.
0: And father went and tried to pacify her.
1: ఏదో చిన్న పిల్లవాడు తెలియకుండా చెప్పు చేశాడు, నువ్వు క్షమించాలి క్షమించాలి అన్నాడు.
0: And wanted the mother to pardon the son because his son was so young. కానీ
1: ఇంకా అక్కడ ఉండే కూడా ఆయన ఏం చదువుతున్నారు, ఎట్టు చదువుతున్నారు, ఏ విధంగా ప్రవర్తిస్తున్నారని వారి క్షేమ సమాచారం తల్లిదండ్రులు విచారించారు.
0: ద పేరెంట్స్ వెంట్ ఆన్ ఇంక్వైరింగ్ వాట్ క్లాస్ దే వర్ స్టడీయింగ్, వాట్ సబ్జెక్ట్స్ దే వర్ స్టడీయింగ్.
1: పెద్ద కుమారుడు తల్లిదండ్రుల దగ్గరకు చేరి
0: అండ్ అట్ ద ఎండ్ దే కేమ్ వెరీ క్లోజ్ టు పేరెంట్స్.
1: తల్లిదండ్రులారా, మేము చాలా చక్కగానే ఉంటున్నాము, మీరు మా యొక్క వియోగంతో మీరు చాలా బాధపడిపోతున్నారు, ఎందుకు బాధపడుతున్నారు, మీరు మేము బాగుంటే మాకెంతైనా ఆనందమేను అన్నాడు.
0: అండ్ దే సెడ్ వై డూ యూ వరీ దట్ వీఆర్ అవే ఫ్రమ్ యూ, వీఆర్ స్టడీయింగ్ వెరీ వెల్, డోంట్ వరీ అబౌట్ అస్.
1: కానీ చిన్నవాడు వచ్చేసి తల్లిదండ్రుల యొక్క వరిని ఏమాత్రం జ్ఞాపకం చేయలేదు.
0: ది యంగర్ సన్ వాజ్ నాట్ బాదర్డ్ టు టాక్ టు పేరెంట్స్.
1: మాకు ఇంకా డబ్బు కావాలి డబ్బు కావాలి అని డబ్బుల గురించి చర్చిస్తున్నాడు.
0: అండ్ హీ వెంట్ ఆన్ డిమాండింగ్ ఫర్ మోర్ అండ్ మోర్ ఆఫ్ మనీ.
1: కానీ చదువునంతా కూడా భంగం చేస్తున్నాడు.
0: అండ్ వాజ్ నాట్ స్టడీయింగ్ ప్రాపర్లీ.
1: సరే ఇంక తల్లి బెల్లు కొట్టింది రైల్వేలో.
0: అండ్ ద రైల్వే బెల్ వాస్ గివెన్ టైం.
1: టైం వచ్చేసింది, మేము ఇంకా వెళ్ళిపోతున్నాము, నైన్టాల్ పోతున్నాము, నైన్టాల్ వచ్చే సమయంలో మరి మిమ్మల్ని చూస్తాము అన్నారు.
0: ద పేరెంట్స్ సెడ్ వి ఆర్ లీవింగ్ ఆన్ అవర్ రిటర్న్ విల్ మీట్ యూ.
1: చెప్పి బయలుదేరారు. తల్లిదండ్రులు కిటికీలో నుంచి చూస్తూ ఉన్నారు ఈ పిల్లలను.
0: ద పేరెంట్స్ వాచింగ్ దేర్ చిల్డ్రన్ త్రూ ద విండో.
1: పెద్ద కుమారుడు ఈ ట్రైన్ కదిలేంత వరకు నమస్కారం చేస్తూ నిలుచుకున్నాడు.
0: ది ఎల్డెస్ట్ సన్ స్టూడ్ దేర్ విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్ అంటిల్ ద ట్రైన్ లెఫ్ట్.
1: ఈనాటి ఫ్యాషన్ మొదలుకొని పాకెట్ లో జోబీలు పెట్టుకొని పాకెట్ లో చేతులు పెట్టుకుని చాలా జంబంగా చూస్తున్నాడు చిన్నవాడు.
0: ద Whereas the young fellow has put both of his hands in the pockets and stood with all the ego and arrogance.
1: తల్లిని చాలా బాధ పెట్టాడు.
0: And he made his mother suffer.
1: తల్లి చాలా భర్తను కూడా అరిచింది.
0: And in fact, his mother shouted at his father.
1: మీరు ఈ పిచ్చి తదుకుని నిమిత్తమై మన నుంచి దూరం చేసి వాడిని పశువుల మాదిరి చేస్తున్నారే.
0: Have you sent them for this purpose as to behave like animal?
1: కాదు కాదు, చిన్న పిల్లవాడికి ఏదో ఇంకా కొంచెం కాలం తెలియలే అన్నారు.
0: And the father said, he's the other boy, second boy, so young,
1: ఇంకా తెలిసేది వాడికి. ఇప్పుడే వాడు డిగ్రీలో చదువుతున్నాడు, వాడికి ఇంకా తెలిసేది ఎప్పుడు?
0: The mother said, he's already in the undergraduate course. When would he learn?
1: పూర్తి చెడిపోయినాడు అని తల్లి చాలా ఏడ్చింది.
0: The mother cried, saying that fellow is totally spoiled.
1: తల్లి నీరు తుడుచుకుంది, కదిలి కదిలిపోయింది రైలు.
0: She wiped out tears and the train proceeded ahead.
1: కొన్ని దినములు అయిన తర్వాత,
0: after a couple of days,
1: పిల్లలకు చదువు ముగించిపోయింది.
0: The boys completed their education.
1: వారికి ఇద్దరికి అక్కడే ఉద్యోగాలు చిక్కాయి.
0: And they got appointment at their native place.
1: పెద్ద అబ్బాయికి ప్రొఫెసర్ పని వచ్చేసేసింది.
0: The eldest fellow got the job of a professor.
1: ఇంకా రెండో వాడికి క్లార్క్ పని చిక్కింది.
0: The second boy got the job of a clerk.
1: ఎంత ప్రయత్నం చేసినా లెక్చరర్ పని రాలేదు.
0: He could not get a high job in spite of effort.
1: Endukalla vaani pravartane deeniki intaku moola kaaranamu.
0: The reason is his behavior.
1: Tallidandrulane gauravinchinatundi vaadu inki evarneem gauravistadu.
0: The one who cannot respect the parents can never respect
1: anyone. Alanti vaanni professor ga chesthe pillalu kuda paadaipotharani okaru evaru kodanu vaaniki udyogam ivvaledu.
0: If he says a fellow who does not respect the parents is to be made a professor, he will spoil all students under his care.
1: కనుక కాలేజీలో కూడా ఎవరు కూడా గౌరవం ఇవ్వలేదు.
0: సో హీ వాజ్ నాట్ రెస్పెక్టెడ్ ఎనీవేర్.
1: మరి కొన్ని దినాలు అయిన తర్వాత తల్లిదండ్రులు వెనుకపోతున్నారు.
0: అండ్ ఆఫ్ కపుల్ ఆఫ్ డేస్ ది పేరెంట్స్ వర్ రిటర్నింగ్.
1: తిరిగి జాబ్ రాశారు.
0: అండ్ దే రోట్ ఎ లెటర్ దిస్
1: మమ్మల్ని స్టేషన్ లో వచ్చి చూడండి నాయన అన్నారు.
0: దే సెడ్ వీ లైక్ టు మీట్ యు ఎట్ ది స్టేషన్.
1: అప్పుడు పెద్దవాడు వచ్చి తల్లిదండ్రులకు నమస్కారం చేసి,
0: ది ఎల్డెస్ట్ సన్ కేమ్ టచ్ ది ఫీట్ ఆఫ్ హిస్ పేరెంట్స్ ఇన్ రివరెన్స్. ది ఎల్డెస్ట్ ఫెలో సెడ్, ఐ కుడ్ గెట్ వెరీ హై పోస్ట్ because of your blessing only.
1: Rendo vaadu daggara kuda raledu.
0: The second fellow was not there in the vicinity.
1: Vaadu ekkada poyinaadu ante cinema ku poyinaadu
0: unnadu. That fellow went to cinema theater.
1: Naa jaabulu cherinappudikini vaadu em jaabulu lekka cheyaledu.
0: Though he received the letter from the parents, he was unmindful.
1: Kaani lekka cheyakunda aa vidhanga cherinappudiki mari kontha kaalam ayin tarvata vaadi udyogam kuda oodipoyindi.
0: Because of his carelessness and total negligence, he lost that job of a clerk also.
1: కానీ ఈ పెద్దవాడికి గొప్ప ప్రొఫెసర్ గా ప్రమోషన్ వచ్చింది.
0: ద ఫస్ట్ సన్ బికేమ్ ఎ బిగ్ ప్రొఫెసర్.
1: ఆ ప్రొఫెసర్ ప్రమోషన్ వచ్చిన తర్వాత అలహాబాద్ వచ్చాడు.
0: అండ్ దెన్ హీ కేమ్ టు అలహాబాద్.
1: తల్లిదండ్రులకు నమస్కారం చేశాడు.
0: అండ్ హీ పేడ్ రెస్పెక్ట్స్ టు పేరెంట్స్.
1: నాన్న, మీ యొక్క ప్రేమ వలన నాకు ఈ పెద్ద ప్రమోషన్ వచ్చింది అన్నాడు.
0: బికాస్ ఆఫ్ యువర్ లవ్ అండ్ బ్లెస్సింగ్ ఐ కుడ్ కమ్ టు దిస్ హై పొజిషన్.
1: ఈ రెండో వాడు చూస్తామంటే,
0: ది సెకండ్ ఫెలో,
1: వాడికి ఎవరూ గౌరవించేవారే లేరు.
0: నోబడీ రెస్పెక్టెడ్ హిమ్.
1: అప్పుడు నీకేమిస్తున్నారా ప్రజల లోపల గౌరవాన్ని అని అడిగాడు తండ్రి.
0: అండ్ ద ఫాదర్ ఆస్క్డ్, వాట్ ఇస్ యువర్ పొజిషన్ ఇన్ సొసైటీ, హౌ ఆర్ యూ రెస్పెక్టెడ్.
1: పెద్దవాడికి ప్రొఫెసర్ అయిపోవడం వల్ల స్టూడెంట్స్ ఫాదర్ మదర్స్ అందరూ వచ్చేసి నమస్కారం అండి నమస్కారం అండి అని పెద్దవాడికి నమస్కరిస్తున్నారు.
0: ద ఫస్ట్ సన్ హోల్డింగ్ ది పోస్ట్ ఆఫ్ ఎ ప్రొఫెసర్ రిసీవ్డ్ రెస్పెక్ట్ ఫ్రమ్ ఎవ్రీబడీ, ది స్టూడెంట్.
1: ఏ చిన్న క్లర్క్ వచ్చినప్పటికీ చిన్నవాడు అందరికీ నమస్కారం చేస్తున్నాడు.
0: వేరే సెకండ్ ఫెలో బీయింగ్ ఎ క్లర్క్ హ్యాస్ టు సాల్యూట్ ఎవ్రీబడీ దట్ కమ్స్ టు హిమ్.
1: క్లర్క్ వచ్చిన వాడికి నమస్కారం చేస్తున్నాడు.
0: హి హ్యాస్ టు డు నమస్కారం విత్ ఎ కలీగ్ క్లర్క్.
1: తల్లిదండ్రులకు నమస్కారం చేయనటువంటి యొక్క బిడ్డ క్లర్కులు కూడా నమస్కారం చేస్తున్నాడు.
0: దేర్ఫోర్ ద వన్ హూ నెవర్ పెయిడ్ రెస్పెక్ట్ నమస్కార్ టు పేరెంట్స్,
1: క్లర్క్స్ కూడా ఎవరు అతన్ని కేర్ చేయటం లేదు.
0: నో వన్ ఈస్ కేరింగ్ హిమ్.
1: కానీ పెద్ద కుమారునికి,
0: వేరే ఎల్డెస్ట్ సన్,
1: తల్లిదండ్రులు గౌరవించి పెంచినటువంటి వాడు కాబట్టి,
0: బికాస్ హీ వాస్ ద రెసిపియెంట్ ఆఫ్ ద బ్లెస్సింగ్ అండ్ ద లవ్ ఆఫ్ ద పేరెంట్స్,
1: ప్రతి ఒక్కరూ వచ్చి నమస్కరిస్తున్నారు అతనికి.
0: హీ వాస్ రెస్పెక్టెడ్ బై ఎవ్రీబడి.
1: కనుకని యద్ భావం తద్ భవతి అన్నారు.
0: యాజ్ ఇస్ ది బిహేవియర్, యాజ్ ఇస్ ద థాట్స్, సో ఇస్ ద సీక్వెన్స్ అండ్ ఎక్స్పీరియన్స్.
1: కనుకనే మన యొక్క భవిష్యత్ అంతా మన యొక్క పవిత్రతనే క్రియాబలంతోనే మనం అభివృద్ధి పొందుతున్నాం.
0: Therefore, future depends upon our present conduct and behavior.
1: ఇదే విధంగానే పాశ్చాత్య దేశంలో కూడాను అనేక మంది గౌరవాన్ని ఇచ్చి గౌరవాన్ని తీసుకుంటున్నారు.
0: Likewise, in foreign countries also many respected others and were respected in turn.
1: కానీ మనం గౌరవాన్ని ఎవరికి తల్లిదండ్రులకి ఇవ్వనప్పుడు ఎవరు మనకు కుక్కలు కూడా నమస్కారం చేయవు.
0: when we don't respect our parents, even dogs also will start making fun of us.
1: ఈ విధంగా చెడిపోతున్నారు భారతీయ ప్రజలు.
0: And Bharatiyas are ruining their lives today.
1: ఏ దేశం పోయినప్పటికీ,
0: they may go anywhere.
1: ఏ స్థానంలో ఉన్నప్పటికీ,
0: they may be in any position.
1: తల్లిదండ్రులను మర్చకూడదు.
0: You should never forget your parents.
1: మన వేద వాక్యం అందుకును మాతృదేవో భవ.
0: The Veda says mother is God.
1: పితృదేవో భవ.
0: Father is God.
1: ఆచార్య దేవో భవ.
0: Teacher is God.
1: అతిథి దేవో భవ.
0: Guest is God.
1: ఈ విధమైన సద్గుణములను పెంచుతూ వచ్చాయి.
0: These are the virtues one has to cultivate.
1: కనుకనే మన భారతదేశము ఎంత పవిత్రమైనటువంటి యొక్క గుణములను మనకు పెంచింది.
0: The Bharat has fostered the noble qualities and virtues.
1: కానీ బయట దేశం యొక్క దీనికి పోతే మన యొక్క తల్లిదండ్రులు కూడా మరిపింపజేస్తున్నాయి.
0: బట్ వెన్ వన్స్ వీ గో అబ్రాడ్ వీ ఫర్గెట్ ఈవెన్ అవర్ పేరెంట్స్.
1: ఇటువంటి చదువులు చదివిన మనకి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఫార్?
1: ఎవడైనా సరే తల్లిదండ్రులను గౌరవించి,
0: ఫస్ట్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్,
1: తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞను శిరసా వహించి
0: ఫాలో యువర్ పేరెంట్స్
1: జీవించినటువంటి వాడు ఎంతనో ఉత్తమ స్థానానికి పొందుతాడు.
0: ద వన్ హూ లీడ్స్ లైఫ్ ఇన్ దిస్ వే రెస్పెక్టింగ్ లవింగ్ పేరెంట్స్ విల్ ఆక్యుపై హై.
1: ఇలాంటి గుణములు ఈనాడు సంక్రాంతి దినం నేర్పేటువంటిది.
0: సంక్రాంతి ఇస్ అన్ ఒకేషన్ టు లెర్న్
1: సంక్రాంతి. సంక్రాంతి క్రాంతి అనేది మార్పు చెందింపజేస్తుంది.
0: సంక్రాంతి క్రాంతి మీన్స్ ట్రాన్స్ఫర్మేషన్.
1: ఇది మానవుని ఎంతనో ట్రాన్స్ఫర్మేషన్ చేస్తుంది.
0: సంక్రాంతి బ్రింగ్స్ బ్యూటిఫుల్ ట్రాన్స్ఫర్మేషన్.
1: కానీ మన వారు అట్లా చేయటం లేదు, ట్రాన్స్లేషన్ చేస్తున్నారు.
0: బట్ వీఆర్ నాట్ ట్రాన్స్ఫార్మింగ్ అవర్ సెల్స్, వీఆర్ నాట్ ట్రాన్స్లేటింగ్ ఇట్ టు యాక్షన్.
1: ట్రాన్స్ఫార్మ్ కావాలి.
0: వీ షుడ్ ట్రాన్స్ఫార్మ్ అవర్ సెల్స్.
1: మన విద్య వల్ల మన చెడ్డ గుణములంతా మారిపోవాలి.
0: Our education should help us to give up all bad habits.
1: చెడ్డ అభ్యాసం అంతా దూరం కావాలి.
0: We should not have any bad habits any longer.
1: సదభ్యాసం అభివృద్ధి పరచుకోవాలి.
0: We should develop good habits.
1: సద్గుణములను పెంచుకోవాలి.
0: Develop noble qualities.
1: ఇది మన భారతదేశం యొక్క పండుగలు మనకు నేర్పేటువంటివి.
0: This is the significance, the message of the observance of all festivals.
1: ఇలాంటి పర్వదినములు ఈనాడు మనం లెక్క చేయటం లేదు.
0: We are not bothered of such sacred festivals today.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: తల్లిదండ్రులకు ఎన్ని కష్టములు వచ్చినప్పటికీ,
0: బట్ గెట్ దిస్
1: వారు కష్టపడి కూడాను పిల్లలు బాగా గౌరవించాలి.
0: రియలీ దే వాంట్ యూ టు కమ్ అప్ ఇన్ లైఫ్.
1: వాళ్ళకి అన్ని విధములైన పెట్టి కష్టములు వచ్చినప్పటికీ కూలినాలైనా చేసి మీకు మంచి గుడ్డలు అందిస్తున్నారు.
0: దే ఫేస్ ఆల్ కైండ్స్ ఆఫ్ డిఫికల్టీస్ అండ్ హార్డ్షిప్స్ టు సీ దట్ యు ఆర్ కంఫర్టబుల్.
1: అలాంటి తల్లిదండ్రులు ఈనాడు గౌరవించకపోతే,
0: if you don't respect your parents today,
1: mimmalni inki lokam em gauravistundi,
0: how do you expect the world to respect you?
1: America lo president ayinattundaru Lincoln.
0: The president of America is Abraham Lincoln.
1: Aa Lincoln ayinattundi vaadu chaala beeda kutumbamlo puttadu.
0: Lincoln is from a very poor family.
1: Talli chaala వయసు అయినప్పటికీ పాత గుడ్డలంతా కుట్టి దాంట్లో డబ్బు తీసుకుని ఆ డబ్బును పిల్లవాడికి ఇచ్చి అన్నం పెట్టించింది.
0: మదర్ ఇన్ స్పైట్ ఆఫ్ హర్ ఓల్డ్ ఏజ్ స్టిచ్ క్లోత్స్ అండ్ ఎర్న్ హర్ డైలీ లివింగ్ అండ్ కుడ్ ఎడ్యుకేట్ హర్.
1: ఒకనాడు మంచి శ్రీమంతుడైనటువంటి స్నేహితులతో కాలేజీకి పోతున్నాడు ఈ పిల్లవాడు.
0: దిస్ బాయ్ వాస్ గోయింగ్ టు స్కూల్ ఇన్ ద కంపెనీ ఆఫ్ ఎ రిచ్ బాయ్.
1: అప్పుడు అందరూ కూడా నుంచి వీడు బీదవాడు, వీడు పూర్ బాయ్, పూర్ బాయ్ అని అందరు నెట్టేస్తూ వచ్చారు.
0: Everybody insulted him, kept him away from them because he is from a poor family.
1: Aa pillavaadu konchi duram poyin tarvata yechukuntu intiki vachadu.
0: The boy returned home crying all along.
1: Amma naaku ee chaduvaddu.
0: He said, mother, I don't want to go to school.
1: Nenu ee pillalato nenu chaduvuku polenu.
0: I don't want to be in the company of my classmates.
1: Nenu atteedustunnavu yechaddu.
0: Mother said, why do you cry? Don't cry any longer.
1: Enduku nenu yechustunnavu?
0: Why do you cry?
1: అమ్మా నాకు పాత గుడ్డలట, నేను చాలా పూర్ మ్యాన్ అట, నన్ను వాడు చేరట, నా ఫ్రెండ్షిప్ వాడికి అక్కర్లేదట.
0: మై క్లాస్మేట్స్ ఆర్ మేకింగ్ ఫన్ ఆఫ్ మీ దట్ దే డోంట్ వాంట్ మీ టు బీ దేర్ ఫ్రెండ్ బికాస్ ఐఎమ్ వేరింగ్ ఓల్డ్ టోర్న్ అవుట్ క్లోత్స్.
1: దగ్గర చేర్చి తల్లి,
0: ద మదర్ కాల్ హిమ్ క్లోజ్ బై నియర్
1: ఎంతో ప్రేమతో,
0: విత్ ఆల్ ద
1: నాయన మీరు బాగుపడితే నాకు అంతే చాలు.
0: హి సెడ్ ఐ విల్ బి హ్యాపీ ఇఫ్ యూ.
1: మేము ఎంతో కష్టాలు అనుభవిస్తున్నాము.
0: In fact, we struggle hard.
1: కూలీనాలు చేసి చేసి మీ పొట్టను నింపుతున్నాము.
0: ఐ డూ ద డైలీ లేబర్ అండ్
1: ఈ యొక్క తత్వాన్ని నువ్వు చక్కగా గుర్తుపెట్టుకో.
0: యూ అండర్స్టాండ్ అవర్ ఫ్యామిలీ కండిషన్.
1: కానీ మనకు ఎవరు అగౌరవపరిచినా మనం అందరినీ గౌరవించాలి.
0: Others may disrespect you, but yet you should respect others.
1: నీవు అందరిని గౌరవిస్తే తప్పక నీకు గౌరవం అందుతుంది.
0: If you respect everyone, you will be respected.
1: ఎవరు నన్ను గౌరవించలేదని నీవు ఏమీ బాధపడవద్దు.
0: Don't feel sad for the simple reason that others don't respect you.
1: వాళ్ళని తల్లి బోధన ఎంతగానో చేసింది.
0: And that was the teaching of the mother.
1: ఆ యొక్క టీచింగ్స్ మనసులో పెట్టుకున్నాడు.
0: And the teachings were there.
1: ఎక్కడ పోయినా ఎవరు ఎంత అవమానం చేసినా గానీ నాకు గౌరవం, ఆత్మగౌరవమే నా యొక్క ప్రధానమైన లక్షణము.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఇన్సల్ట్ అండ్ హ్యూమిలియేషన్ ఎవ్రీవేర్, హీ కన్సిడర్డ్ సెల్ఫ్ రెస్పెక్ట్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: సెల్ఫ్ రెస్పెక్ట్ కావాలి నాకు.
0: సెల్ఫ్ రెస్పెక్ట్ ఐ నీడ్.
1: ఎవరైనా ఏమైనా చేసుకోవాలి.
0: లెట్ ఎనీవన్ డు యాక్ట్.
1: అని ఆ ధైర్యాన్ని పెంచుకుంటూ వచ్చాడు.
0: హీ హాడ్ దట్ కైండ్ ఆఫ్ కరేజ్.
1: అప్పుడు ఒక దినంలో పూర్తి పాస్ అయిన తర్వాత,
0: ఆఫ్టర్ కంప్లీటింగ్ హిస్ స్టడీస్,
1: అతని మిత్రులందరూ చేరి,
0: ఆల్ హిస్ ఫ్రెండ్స్,
1: నీవు కొంచెం ఎలక్షన్ నిలుచుకో అన్నారు.
0: All his friends wanted him to contest in the election.
1: ఆ ఎలక్షన్ లో నిలుచుకుంటే నేను ఏమైపోతానో, నేను సంపాదించిన ధనం అంతా కూడా పోతుందేమో.
0: What would happen if I were to contest in the election? I may lose the money on hand.
1: అంటే అందరూ చాలా ప్రోత్సాహపరిచారు.
0: But everybody encouraged him.
1: ఆ విధంగా చేసేటప్పటికి తాను పాస్ అయినాడు, ఓటు దండిగా వచ్చినాయి అతనికి.
0: అండ్ హీ వన్ ది ఎలక్షన్ విత్ అబ్సల్యూట్ మెజారిటీ.
1: అప్పుడు ఇంత బీదవాణ్ణి అయినప్పటికీ నా తల్లి బోధన వల్ల, నేను రెస్పెక్ట్ చేయటం వల్ల అందరినీ నాకు ఇంత గౌరవమైన స్థానం చిక్కింది అన్నాడు, ఆనందించాడు.
0: అండ్ హీ జస్ట్ డిక్లేర్డ్ దట్ హీ కుడ్ ఆక్యుపై ది హైయెస్ట్ పొజిషన్ ఇన్ అమెరికా బికాస్ ఆఫ్ ద రెస్పెక్ట్ దట్ హీ హాడ్ ఫర్ హిస్ పేరెంట్స్.
1: నిజంగా చూస్తే అతని దగ్గర చేతిలో కాసు లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ హీ డిడ్ హావ్ ఎనీ మనీ అట్ దట్ టైం.
1: గుణం మాత్రం ఉంటుండాలి.
0: It is only the character that brought him.
1: Evaru chusina gaani bichagaani chuste gaani gauravincheetunte vaadu.
0: Yet he was the poorest of the poor, yet he loved them.
1: Vaadu taanata tatchukuneetunte vaadu.
0: That's what his feeling.
1: Ayyo naaku bhavanam ledu.
0: I don't have a big building.
1: Pedda pedda vaallanta pedda pedda bhavanalu kattukunnaru.
0: All rich people live in mansions.
1: Alanti durbhavam adanlo raaledu.
0: He didn't have such comparisons.
1: Naaku bhavanam lekapoyina paravaledu, naaku vanam undi.
0: I may not have a big mansion, but I have got a dwelling place.
1: నాకు గొప్ప గొప్ప కారు నాకు లేదు.
0: I don't have big cars.
1: కారు లేకపోయినా భగవంతుడు నాకు కాళ్ళు ఇచ్చాడు.
0: I may not have big car, but I have కాళ్ళు, the legs to walk.
1: అని ఈ విధంగా తనకు గొప్పదనాన్ని తాను చెప్పుకుంటూ పోయినాడు.
0: That has been his sacred feeling, the high level of thought.
1: కట్టగడపటికి అతనే చాలా గొప్పవాడయ్యాడు.
0: And he became the topper.
1: ప్రతి స్థాయి కూడాను అతన్ని ఎన్నుకుంటూ వచ్చారు.
0: అండ్ హి వాస్ ఎలెక్టెడ్ టు దట్ పొజిషన్.
1: అప్పుడు అందరికీ చాలా సహాయం చేస్తూ వచ్చాడు.
0: అండ్ హి వాస్ హెల్పింగ్ ఎవ్రీబడి.
1: నీగ్రోస్ ని పక్కన దూరం పెట్టేశారు వాళ్ళందరూ.
0: యు నో ది బ్లాక్స్ నీగ్రోస్ వర్ కెప్ట్ అవే ఫ్రమ్ సొసైటీ.
1: కానీ వాళ్ళందరూ కూడా ఈ యొక్క లింకన్ను చాలా గౌరవించి పెంచినారు.
0: బట్ ఆల్ ఆఫ్ దెం రెస్పెక్టెడ్ లింకన్.
1: లింకన్ను పెంచి గొప్పవాడిగా చేసుకుని, నీ యొక్క రెస్పెక్ట్ మాకు ఇంత గౌరవాన్ని ఇస్తుండాలి సార్ అన్నారు.
0: అండ్ ఆల్ నీగ్రోస్ సేడ్, బికాస్ ఆఫ్ ద రెస్పెక్ట్ యూ హావ్ షోన్ టు అస్, యూ ఆర్ రెస్పెక్టెడ్ బై ఎవ్రీబడి.
1: లింకన్ యొక్క దీని వల్ల నీగ్రోస్ ను చాలా గౌరవిస్తూ వచ్చారు.
0: అండ్ ద నీగ్రోస్ రిసీవ్డ్ ఆల్ రెస్పెక్ట్ అండ్ లవ్ ఇన్ సొసైటీ బికాస్ ఆఫ్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ లింకన్.
1: కనుక మానవుని గౌరవించేసేది, మానవుని ఉన్నత స్థాయికి తీసుకుపోయేది మన యొక్క రెస్పెక్ట్.
0: Therefore, that takes you to exalted position, very high position in society.
1: మన ఆత్మ గౌరవమే మనకు రక్షిస్తుంది.
0: The self-respect will protect you.
1: నీవు బీదవాడు కావచ్చును.
0: You may be poor.
1: దానివల్ల నీవేం మొగచవద్దు.
0: You don't need to bother about it.
1: బీదవాడిని నువ్వు ఆనందించు.
0: You be happy for
1: him. బీదవాడిని గౌరవించుతూ
0: పో. You respect all people.
1: తప్పక నీకు ఆ గౌరవం చిక్కుతుంది అన్నాడు.
0: And you will be revered and respected.
1: ఇట్లా పూర్వకాలం నందు ఈ విధమైనటువంటి గౌరవాన్ని అందించడం చేతనే అందరూ గొప్ప గొప్ప వారయ్యారు.
0: Because of the courtesy and etiquette of the past, people occupied high positions.
1: ఇప్పుడు ఎవరైనా కొంచెం బీదవారు అవుతాపోతే చాలా హీనుల్లో చూస్తే గెట్అవుట్ అంటారు.
0: Today we don't want any poor people to come close to us. We neglect them.
1: కాదు కాదు, వారిని దగ్గర చేర్చుకోవాలి.
0: It should not be. We should spend time with them.
1: వారిని మనం గౌరవించాలి.
0: We should respect them.
1: వాళ్ళకు వచ్చే గౌరవం పూర్వం మనకే వస్తుంది.
0: We should honor them.
1: గౌరవం కోసం వారిని గౌరవించవద్దు.
0: Not for simple honor sake.
1: ఈ నేచర్ కోసం వాటిని గౌరవించు.
0: This respect should be your nature.
1: ఆ నేచర్ నువ్వు పెంచుకోమని చెప్పింది.
0: And this respectful nature you should develop more and more.
1: ఆ నాటి నుంచి లింకన్ తల్లిని పూజిస్తూ వచ్చాడు.
0: You know that Lincoln has been worshipping his mother, adoring her.
1: తల్లియే నాకు నిజమైన దైవము.
0: మదర్ ఇస్ గాడ్.
1: నాకు సద్గుణములంతా సద్బుద్ధులంతా నేర్పింది ఆమె.
0: ఇన్ ఫ్యాక్ట్ ఐ వాస్ టాట్ బై మై మదర్ ఆల్ ద వర్చ్యూస్.
1: కాబట్టి ఎవరు మంచి బుద్ధులు నేర్పుతారో వాళ్లే మనకు దైవము.
0: అండ్ దేర్ఫోర్ ఎనీవన్ హూ టీచెస్ యూ ద నోబుల్ క్వాలిటీస్ దే ఆర్ గాడ్స్.
1: కనుకని గాడ్ అంటే ఎక్కడో లేదు.
0: God is not elsewhere.
1: God ni respect lo ne untundadi.
0: God is there in your self respect.
1: Aa self respect nu pechukunte,
0: if you develop that self respect,
1: God andulone pratyaksham avutadu.
0: Naturally you will grow and develop.
1: Pillara
0: students,
1: alli dandru etuvanti paristhithilo undinappudiki vaarni meeru gauravinchali.
0: Parents may be in any position, anywhere.
1: Vaalli maatalu meeru gauravichi lekka chesayachayi.
0: You should follow them, you should love them, serve them.
1: వారు ఏం చెప్పినా సరే తల ముంచుకొని పో.
0: వాట్ ఎవర్ దే సే యు షుడ్ లిసన్ టు దెం.
1: అప్పుడే నీకు చక్కని గౌరవం వస్తుంది.
0: దెన్ ఓన్లీ యుల్ బి ఆనర్డ్ ఇన్ సొసైటీ
1: అని చెప్పి
0: సో సే.
1: అలాంటి గొప్ప గొప్ప వారందరూ కూడాను ఈ విధమైనటువంటి రెస్పెక్ట్ తో మేము గొప్ప స్థానాన్ని సంపాదించామని ప్రపంచానికి బోధిస్తూ వచ్చారు.
0: దట్ వాజ్ ది టీచింగ్ ఆఫ్ ఆల్ గ్రేట్ పీపుల్ ఇన్ ద పాస్ట్ ఆల్ ఓవర్ ద వరల్డ్. బై అబ్జర్వింగ్, బై హ్యావింగ్ ది సెల్ఫ్ రెస్పెక్ట్, దే కుడ్ కమ్ అప్ ఇన్ దేర్ లైఫ్.
1: తల్లిదండ్రులను చూసిన తక్షణమే తల వంచాలి.
0: ద మూమెంట్ యూ ఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ పేరెంట్స్ యూ షుడ్ బెండ్ యువర్ హెడ్ ఇన్ రెస్పెక్ట్.
1: మన ప్రాచీన హిందువుల యొక్క పద్ధతులు ఎట్ట ఉంటుంటాయో తెలిసిన,
0: యు నో ది ఏన్షియంట్ ట్రెడిషన్.
1: గొప్ప గొప్ప భవనాలు కడతారు.
0: యు సీ టుడే బిగ్ బిల్డింగ్స్.
1: కానీ చిన్న తలుపులు పెడతారు.
0: అండ్ యూ హావ్ ది స్మాల్ షార్ట్ డోర్స్.
1: ఈ డోర్లు ఎందుకోసం అట్లా పెట్టారు?
0: యు నో వై ది డోర్స్ ఆర్ సో షార్ట్.
1: అయ్యో దొంగలు పరిగెత్తిపోకూడదని చిన్న డోర్ పెట్టారులే అని మనం చెడ్డ భావం పొందుతాం.
0: అండ్ వీ థింక్ దట్ ది డోర్స్ ఆర్ సో స్మాల్ అండ్ షార్ట్ సో దట్ థీవ్స్ వుడ్ నాట్ గో సో ఈజీ.
1: కాదు కాదు, అది కాదు వారు దీనికి కారణం.
0: ఇట్స్ నాట్ ది పర్పస్.
1: ఎటువంటి వారైనా రాని మన ఇంటికి వచ్చేటప్పటికి మన యొక్క గెస్ట్,
0: ఎనీ గెస్ట్ that might visit your residence,
1: mana intiki vachinappudu tala vanchukoni raavallo,
0: will have to necessarily bend down their head to get in.
1: Itti gauravani aanadu talupulto paatu windows tho paatu manam petti prajalnu poshistu vachavu.
0: Even the windows and the doors of every home teach the lesson of respect.
1: Atuvanti paddhatini ee naadu bharatiyulu ekkada marchipoyinaru.
0: That ancient tradition, it is forgotten.
1: Ee naadu kadapalu kuda pettatam ledu intiki.
0: And we don't have even the doorstep also there.
1: Endukante kalavalu vitte dani daatukoni povalla chaala kashtam aipothundi.
0: Because you have to just go ahead crossing this doorstep.
1: Adi kaadu mana poorvikulu kalavalu peddadiga pettetundi.
0: In ancient times they had big broad doorsteps.
1: Pedda door pettestarki ayyo dongalu parigettukokoodani pettarle ee pichchi vaallu ani ee naati pillalu antanta.
0: The modern people think that they're all madcaps because they wanted to prevent the thieves from getting in and running away.
1: Kaadu kaadu.
0: It's not so.
1: Manam itarli intiki vellina manam tala vanchukoni kindiki povali.
0: Even if you visit anybody, you have to bend your head and give over.
1: Itarlu mana intiki vacheste vaallu kuda tala vanchukone mana intiki raavali.
0: Yes, from the neighborhood also have to bend their heads and get in.
1: Ante gaani dongalu teesukokapokunda unde kosamani pettaledu talupulu peddavi.
0: It's not simply to prevent thieves from getting in.
1: కనుక మన భారతీయులు ప్రతి ఆచారమును కూడాను చాలా వినయ భయ విశ్వాసాలతో పెంచుకుంటూ వచ్చారు.
0: ద హోల్ ట్రెడిషన్ ఆఫ్ భారత్ ఈజ్ ఫుల్ ఆఫ్ హ్యూమిలిటీ, ఒబీడియన్స్ అండ్ శాంక్టిటీ.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: విద్యార్థినీయులారా,
0: బాయ్స్ అండ్ గర్ల్స్,
1: మీరందరూ ఇలాంటి గుణములు నేర్చుకుని,
0: యూ హ్యావ్ టు లెర్న్ దీస్ హ్యాబిట్స్,
1: ఇలాంటి పద్ధతులు మీరు పెంచుకుని,
0: గ్రో ఇన్ ట్రెడిషన్,
1: మీరు భవిష్యత్ లోపల
0: అండ్ ఇన్ ఫ్యూచర్
1: కీర్తి గౌరవాన్ని పెంచుకోండి.
0: See that you are honored, respected.
1: తల్లిదండ్రులకు ఆనందం ఇవ్వండి.
0: మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ.
1: నా కుమారుడు నేను చెప్పినట్టు వింటున్నాడని వాళ్ళు ఆనందించాలి.
0: లెట్ పేరెంట్స్ సే దట్ మై చిల్డ్రన్ ఆర్ ఫాలోయింగ్ మై వర్డ్స్, లెట్ దెం బి హ్యాపీ.
1: ఆ ఒక్క పేరుని మీరు పొందితే అంతే చాలు.
0: ఇఫ్ యూ గెట్ దట్ గుడ్ నేమ్, దట్ ఈస్ ఎనఫ్.
1: దైవానికి అనుగ్రహం కావాలంటే పూజలు చూపు పురస్కారంలో చేస్తే కాదు వచ్చేది.
0: To be the recipient of God's grace, you don't need to worship and meditate.
1: ఈ పిల్లవాడు ఇంటి లోపల తల్లిదండ్రులకు ఎంత గౌరవిస్తున్నారు?
0: To what extent he is following the command of his parents at home?
1: ఎంత చదువులు చదివినప్పటికీ,
0: in spite of high education,
1: చదువులు పెంచరు.
0: It's not the education.
1: చదువులు అహంకారాన్ని పెంచుతుంది.
0: In fact, education makes you egoist.
1: కానీ వినయ భయ విశ్వాసాన్ని పెంచదు.
0: It doesn't help you to be humble.
1: కనుక వినయ భయ విశ్వాసాన్ని మీరు పెంచుకోవాలి.
0: Therefore, the humility, devotion,
1: అప్పుడే మీరు గొప్పవారు అవుతారు దేశానికి.
0: దెన్ ఓన్లీ యుల్ బి ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: మీరు గొప్పవారు కానక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు బి గ్రేట్.
1: మంచివారు కాండి.
0: యూ నీడ్ టు బి గుడ్, నాట్ నెసెసర్లీ గ్రేట్.
1: గొప్ప పేరు ఈ పొద్దు వస్తుంది రేపు పోతుంది.
0: గ్రేట్ నేమ్ బిగ్ నేమ్ యూ మే గెట్ టుడే అండ్ లూజ్ టుమారో.
1: కానీ మంచి నేమ్ శాశ్వతమంతా వస్తుంది.
0: బట్ ద గుడ్ నేమ్ దట్ యూ గెట్ విల్ రిమైన్ విత్ యూ ఫర్ ఎవర్ అండ్ ఎవర్.
1: గుడ్ పేరు తెచ్చుకోండి.
0: గెట్ ఎ గుడ్ నేమ్.
1: అంతేగాని ఎంత రెస్పెక్ట్ పేరు నేను తెచ్చుకోకండి.
0: డోంట్ స్ట్రైవ్ టు బి గ్రేట్.
1: మరి గ్రేట్ గ్రేట్ గ్రేట్ అంటే గేట్ అయిపోతుంది.
0: అండ్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ గ్రేట్ గ్రేట్ ఇట్ బికమ్స్ ఏ గేట్ టు గెట్ అవుట్.
1: కానీ మనం గ్రేస్ సంపాదించుకోవాలి.
0: గ్రేస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్.
1: ఈనాడు గ్రేస్ కంటే గ్రాసును పెంచుతున్నారు.
0: మోర్ దెన్ టు ఎర్న్ గ్రేస్ బట్ వీఆర్ రన్నింగ్ ఆఫ్టర్ గ్రాస్.
1: ఈ గ్రాస్ అంటే పశువులు తినేటువంటి
0: కౌ దట్ ఈట్స్ ద గ్రాస్.
1: కనుక నేను గ్రాసును పెంచుకోవటం వల్లే పశువులుగా తయారైపోతుంది.
0: బికాస్ వీ రన్ ఆఫ్టర్ ద గ్రాస్ వీఆర్ లైక్ అనిమల్స్.
1: మనం గ్రేస్ ని పెంచుకోవాలి.
0: వీ షుడ్ ఎర్న్ గాడ్స్ గ్రేస్.
1: ఆ గాడ్స్ గ్రేస్ ని పెంచుకుంటే
0: if you got
1: training sati manchivarena avtaru
0: you will certainly good.
1: Kanaka vidyarthulara
0: students
1: ee naadu pavitramainatundi oka sankranti
0: today sankranti
1: ee sankranti dinam manam penchukovasindi manam itharulu gauravinchi manam gauravanni andinchali.
0: What we should do today is to honor everybody, respect everybody.
1: వాడు రెస్పెక్ట్ మీరు తీసుకోవాలి.
0: అండ్ ఆల్సో బి ద రెసిపియంట్స్ ఆఫ్ దేర్ రెస్పెక్ట్.
1: కనుక మీరు రెస్పెక్ట్ చేసేటువంటి గుణం నేర్చుకోండి.
0: This is the quality that you have to develop and learn.
1: చిన్న విషయం మీకు ఎదురుగానే చెప్తున్నాను.
0: భగవాన్ వాంట్స్ టు టెల్ యూ రైట్ నౌ.
1: చిన్న పిల్లవాడు,
0: స్మాల్ బాయ్,
1: ఈ అమెరికా నుంచి వచ్చినటువంటి పిల్లవాడు,
0: దిస్ బాయ్ ఫ్రమ్ అమెరికా,
1: అన్ని క్లాసుల్లోనూ ఫస్ట్ రావటమే కాకుండా వేదంలో కూడా ఫస్ట్ వస్తున్నాడు.
0: He stands first in the class and he stands first in Veda chanting.
1: ఈ విధమైనటువంటి యొక్క గౌరవాన్ని పెంచుకోవటం చేత తల్లిదండ్రులు కూడా అతన్ని ఎంతనో గౌరవిస్తున్నారు.
0: బికాస్ ఆఫ్ దీస్ క్వాలిటీస్ ద పేరెంట్స్ రెస్పెక్ట్ హిమ్, లవ్ హిమ్.
1: ఇంతమంది జనుల లోపల వీడికి ఇంత గొప్ప పేరు వచ్చింది కదా అని తండ్రి ఎంతో ఆనందించాడు.
0: ద ఫాదర్ ఈస్ బ్లెస్ఫుల్ బికాస్ హిస్ సన్ ఈస్ అప్రిషియేటెడ్ బై ఎవ్రీబడి హియర్.
1: ఇట్లా తల్లిదండ్రులు కూడా ఎంతో గౌరవిస్తారు.
0: Parents are also extremely happy. They love you more.
1: పిల్లవాడి యొక్క గౌరవ మర్యాదల వల్ల తల్లిదండ్రులు కూడా ఎంతో గొప్ప పేరును పొందుతున్నారు.
0: Because of the good name of this boy, the parents also have earned good name.
1: కనుకనే మనం తల్లిదండ్రులు కూడా మంచి గౌరవాన్ని తెప్పించాలి.
0: Therefore, we should see the parents get good name.
1: ఈ విధంగా ఉండినప్పుడే అప్పుడే కుమారుడు గొప్పవాడని తెలుస్తుంది.
0: That is the objective in begetting a son who will get a good name.
1: పేరును మనం సంపాదించుకోవాలి.
0: We should get a good name.
1: గొప్ప ధనములు సంపాదించి మేడలు మిద్దెల వల్ల మనకు పేరు రావు.
0: Nothing great in acquiring possessions, mansions, buildings, properties.
1: అవంతా ఈనాడు వచ్చిన రేపు పోతుంటాయి.
0: Today you may have them, you are bound to lose tomorrow.
1: కానీ గౌరవం అనేటువంటిది ఒక తూరు వచ్చినటువంటిది ఎంతకాలమైనా నిలిచిపోతుంది.
0: The good name you get, once you get it, it will be with you forever and ever.
1: ఎప్పటికీ అది మాసిపోయేది కాదు, మాసిపోయేటువంటిది కాదు.
0: It will never leave you, it will never fade.
1: కనుక అట్టి గొప్ప పేరును మీరు సంపాదించుకోండి.
0: Such a good name you should get it.
1: అప్పుడే మీరు గొప్ప సత్యసాయి విద్యార్థులు చాలా గొప్పవారని పేరు పొందుతారు.
0: Then only you will get a good name that you are the students of Sri Satya Sai Educational Institution.
1: Meeku telusu,
0: you know this,
1: vidyarthula valla oka naya paisa kuda nenu andukovatam ledhu.
0: You all know the students do not pay even single naya paisa to the institutions.
1: Inka vaadiki emaina lekapothe nene inka pustakalu kolistuntanu kani vaada daggara nunchi em puchukovatam ledhu.
0: Furthermore, Bhagavan gives you books, provides you all conveniences and comforts.
1: కనుకనే అందువల్లనే ఆ ప్రేమ వారికి నా పైన, నా ప్రేమ వారికి వారి పైన ఇంత అభివృద్ధి అవుతుండాలి.
0: That's the reason why boys love Bhagavan and Bhagavan loves boys.
1: తల్లిదండ్రులు ఇచ్చిపెట్టి వాళ్ళ దేశానికి పోతున్నా కూడాను గుడ్ బై అని ఆనందిస్తారు, కానీ బాధపడరు.
0: Then even while leaving parents, they say goodbye and they are quite happy to leave their parents.
1: నేను బృందావనం వచ్చి లేక బెంగళూరుకు వచ్చి వాళ్ళ కాలేజీలో వచ్చి ఒక దినం తిరిగి పుట్టపర్తికి వాపసు పోతుంటే ఏడుస్తారు పిల్లలు.
0: When Bhagavan starts returning from Vrindavan back to Puttaparthi, boys gather there and shed tears, they cry.
1: ఈ ప్రేమకు వారు ఎక్కడి నుంచి వచ్చింది?
0: How could they have that love?
1: స్వామి యొక్క ప్రేమనే వారి ప్రేమకు నాకు సాటి.
0: It is Bhagavan's love and their love for Bhagavan.
1: నేను అందరికీ అందించేది నేను ఒక్కటే.
0: It is only the love, the message and the teaching of Bhagavan.
1: నా ప్రాపర్టీ మిద్దెలు మేడలు కావు.
0: భగవాన్స్ ప్రాపర్టీ డస్ నాట్ కంప్రైజ్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాన్.
1: బిగ్గెస్ట్ ప్రాపర్టీ లవ్, లవ్, లవ్.
0: భగవాన్స్ బిగ్గెస్ట్ ప్రాపర్టీ లవ్ అండ్ లవ్ ఓన్లీ.
1: ఆ ప్రేమ ఇస్తున్నాను, వారి ప్రేమను పుచ్చుకుంటున్నాను.
0: భగవాన్ లవ్స్ యూ అండ్ రిసీవ్స్ యువర్ లవ్.
1: నేను ఎప్పుడు పిల్లల్ని కోరేటువంటి నాయన, మీ ప్రేమను నాకు ఇవ్వండి.
0: వాట్ స్వామి వాంట్స్ యూ ఇస్ టు గివ్ యూ,
1: మీకు ఏది కావాల్సిన నేను ఇస్తాను.
0: And if you just give your love, I will give you whatever you want.
1: అందువల్లే పిల్లలకు అంత ప్రేమ వస్తుంటుంటాయి.
0: That's why boys loves Bhagwan.
1: కనుక మీరు ఆ ప్రేమను పెంచుకోండి.
0: Develop this love more.
1: తల్లిదండ్రులకు ప్రేమను పెంచుకోండి.
0: Love your parents.
1: తల్లిదండ్రులను ప్రేమించండి.
0: Love your parents respect them.
1: తల్లిదండ్రుల ఆజ్ఞలను నడుచుకోండి.
0: Follow their command.
1: తప్పక మీరు ఉద్ధారణ అయిపోతారు.
0: You are bound to be great. Achieve everything in life.
1: భజన బినా సుఖ శాంతి నహీ.

దేవని నాన్న.

0: హరి భజన నిరంతరము ఎప్పుడు కూడా నువ్వు మనసులో అయినా తరుచుకుంటున్నా అండి. ఎక్కడ ఉండినప్పటికీ అడవులు ఎందున్నా, ఆకాశంలోనున్నా, పల్లెలున్నా, పట్టణంలోనున్నా, కుట్ట మీదనున్నా, నట్టేట పడి ఉన్నా, దిక్కులేని వాడి దేవుడోము ప్రేమ ఒక్కటే.
1: You may be in a village or in a city, the mountain top or down the valley in the deep sea. See, you may be anywhere, but if you love God, God is only the refuge or the forlorn.
0: ఆ ప్రేమ ఒక్కటే మిమ్మల్ని వెంట జంట ఇంట ఉండి కన్నిటిగా కాపాడుతూ వస్తుంది.
1: దట్ లవ్ విల్ బి విత్ యూ ఆల్వేస్, విత్ యూ ఆల్ ఇన్ యూ ఆల్వేస్. దట్ విల్ ప్రొటెక్ట్ యూ,
0: ఇన్ యూ, అరౌండ్ యూ.
1: ఇట్ ఈస్ ఇన్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
2: You are listening to excerpts from a divine discourse delivered by Bhagavan Baba on 12th January 2004 in Prashantinilayam during the Sankranti celebrations. Bhagavan says our virtues are more important than our education. He urges us to respect our parents and to always be good. This will confer on us success in all walks of life.

0: విచారణ చేసి చూచినను, విచారణ చేసి చూచినను.
1: Either acts of charity or all spiritual sacred rituals, either penance nor the knowledge, the wisdom, adherence to ancient culture and truth, nor the broad-mindedness, anything whatsoever, would never equal love. If you inquire, you'll come to that conclusion.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: స్వరూప జ్ఞానమే మానవునికి ప్రధానమైనటువంటి లక్ష్యము.
1: ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఈజ్ టు హ్యావ్ ది సెల్ఫ్ డిస్కవరీ.
0: దీనిని పొందే విధానమే పురుషార్థము.
1: ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు ఎక్వైర్ ద నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వమే మానవుని యొక్క చారిత్రాత్మకం.
1: ఇన్ ఫ్యాక్ట్ we'll be fulfilling the human life if we understand these two.
0: Nitya nityam samadabadi sampatti mumuchchatvam visheyochana ee chaturveda varnamulannu chaturveda vidhanamulanni kudanu bhakti pai aadharapadi unnavi.
1: These four depend on devotion, the distinction between that which is ephemeral and permanent, the control of inner and outer senses, and yearning for liberation and the path of inquiry, they depend on devotion.
0: Bhakti ane padamu bhaj anetunte dhatu nunchi puttinadi.
1: The word bhakti, devotion, is the derivative of bhas.
0: Anaga bhagavantuni paina kada nirmalamaina prema nisvarthamaina prema.
1: Bhasment, the pure, unsullied, selfless love for God.
0: ప్రేమకు మించిన సుగుణము లేదు ఈ జగత్తునందు.
1: In this world, no other virtue beyond love.
0: ప్రేమనే ధనము, ప్రేమనే ధర్మము, ప్రేమనే సత్యము.
1: Love is righteousness. Love is wealth. Love is truth.
0: ఈ దృశ్య కల్పితమైన జగత్తునందు ఈ జగత్తు కూడాను ప్రేమ నుండియే ఆవిర్భవించినది.
1: ఆల్ దిస్ ఎఫిమరల్ వరల్డ్ దట్ యు ఫైండ్ అవుట్ సైడ్ హ్యాస్ హ్యాడ్ ఇట్స్ ఆరిజిన్ ఇన్ లవ్.
0: ప్రేమ చేతనే పోషింపబడుతున్నది.
1: ఇట్స్ సస్టైన్డ్ బై లవ్.
0: కడపటికి ప్రేమను అనే లయమవుతున్నది.
1: అల్టిమేట్లీ ఇట్ మర్జెస్ ఇన్ లవ్.
0: ప్రతి అణువు కూడాను ప్రేమ నుండియే ఆవిర్భవించుతున్నది.
1: Every atom has originated out of love.
0: ee jagattunaku enniyo shaktulu unnavi.
1: This world has so many capacities and powers.
0: ee anu shakti endu kudanu
1: in the atomic power
0: anantamainatunti amoghamainatunti yokka attraction power anaga magnet power untunnadi bhoomi endu.
1: There you have the splendid, excellent, divine power of attraction, the magnetic power.
0: Arudhamainatvanti yokka radio power untunnadi.
1: There lies the hidden radio power.
0: Idi kevalamu oka vidhamainatvanti yokka tarangamulu yokka vicharyane.
1: These are all the reflections of the waves.
0: Anni shaktulakante kudanu ee jagattunandu atheetamaina shakti prema okkati maatrame.
1: Of all the powers and the potentialities in the world, the transcendental power is love alone.
0: Vishwasamu prema leni jeevitamu kevalam chetta vantidi.
1: Life bereft of faith and love is a rotten stuff.
0: Idi nirupayogamainatundi jeevitame.
1: It's a useless life.
0: Nijamuga vicharana chesina ee jeevitamu chaavuto samanamu.
1: If you inquire, that life without faith and love is just death.
0: Premane manavuniki pranamu, premane jagattuniki sarvamu.
1: Love is life and it's everything for this world.
0: Panchabhutamulu yokka prabhavam kudanu prema nundiye aavirbhavinchutunnadi.
1: You find the effects of the five elements around that have had their origin out of love.
0: ప్రతి మానవుని నుండి కూడాను ప్రేమనే అన్ని విధములుగా కూడాను ప్రకాశిస్తున్నది.
1: It's love that comes forth and shines brilliantly in everyone.
0: కానీ ఈ ప్రేమ ప్రభావమును మానవుడు చక్కగా గుర్తించుకొనలేక తమ తమ సంబంధ బాంధవ్యం గురించి దీనిని అనేక రకములుగా పేరు పెట్టుకుంటున్నారు.
1: But the human race is not able to understand the significance of love and just attribute to other associations and relationships.
0: Kanna biddanu chusi talli premistundi kaani aa premanu vaatchalyamu ani cheptu pilustunnaru.
1: Mother loves her children and this love is affection.
0: Kattukunna bharyanu chusi bharta premistunnadu kaani deenni mohamu ani peru pettukuntunnadu.
1: Husband loves his wife and that is attachment.
0: బంధువుల్లో మిత్రుల పైన నిరూపించేటువంటి ప్రేమ తత్వాన్ని అనురాగం అని పిలుచుకుంటున్నాడు.
1: అండ్ దట్ లవ్ టువర్డ్స్ ద రిలేషన్స్ అండ్ ఫ్రెండ్స్ ఇస్ ఫ్రెండ్షిప్.
0: పదార్థములు ప్రసరించేటువంటి యొక్క ప్రేమను ఇచ్చాశక్తి అని పిలుస్తున్నాడు.
1: అండ్ ద లవ్ టువర్డ్స్ ద మెటీరియల్ ఆబ్జెక్ట్స్ ఇస్ ద వన్ ఆఫ్ డిజైర్.
0: కానీ ఈ పరిపూర్ణమైనటువంటి ప్రేమ తత్వమును ఏకత్వంగా విశ్వసించి దైవం పైన ప్రసరింపచేసినప్పుడు దీనినే భక్తి అని పిలుస్తున్నారు.
1: But that total love is diverted direct towards God, it is called bhakti or devotion.
0: Sarvatra prapanchamnandu prasarinchetvantidi pravahinchetvanti shakti okka prema maatrame.
1: It's only love that percolates, that flows, which is all pervasive, the entire world.
0: Pashupakshi mrugadulu endukani krimikeetukadulu endukani manavulu endukani prema lekunda okka kshanamena jeevinchadaniki veelu kaadu.
1: Either birds or beasts or insects or animal for that matter cannot live without love for a moment.
0: ఈ ప్రేమనే పరమాత్మ స్వరూపం ఉన్నారు.
1: Love is God.
0: కనుక ప్రేమను మనము చులకంగా మనం భావించరాదు.
1: We should never consider love cheap.
0: లౌకికంగా భౌతికంగా ప్రాకృతికంగా దీన్ని భావించి ఈ పవిత్రమైనటువంటి ప్రేమ తత్వాన్ని మనము దుర్ప్రయోగం చేసుకుంటున్నాము.
1: We consider love worldly, ephemeral, physical and misuse it.
0: ప్రాచీన మహర్షులు ఏకాంతవాసంతో కారణములు యందు సంచరిస్తూ క్రూరమృగముల యందు మధ్య సంచరిస్తూ ఆ క్రూరమృగములు కూడాను ప్రేమ చేత సన్నిహితంగా భావించుకుని జీవిస్తూ వచ్చారు.
1: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ పీపుల్ స్పెంట్ ఇన్ సాలిట్యూడ్ ఇన్ ఫారెస్ట్ బట్ దే కుడ్ మూవ్ ఇన్ క్లోజ్ అసోసియేషన్ విత్ వైల్డ్ యానిమల్స్ దేర్.
0: క్రూర మృగములు కూడాను ప్రేమ చేత స్నేహంగా మార్చుకుంటూ వచ్చారు.
1: They could have intimate
0: laukikanga bhautikanga prakritikanga dinni bhavinchi ee pavitramainatundi prema tattvani manamu durupriyogam cheskuntunnam.
1: We consider love worldly.

0: చేత మారినటువంటిది జగత్తులో మరొకటి లేదు.
1: There's nothing that cannot be transformed by love.
0: కఠినమైన శిలకుడను కరిగి ప్రవహించేటువంటి ప్రేమగా మారుతుంది ఈ ప్రేమ చేత.
1: Even hard stone can be transformed by love.
0: ప్రతి మానవుని యందు ఉండినటువంటి ప్రేమ తత్వాన్ని ఏకత్వంగా విశ్వసించినప్పుడు విశ్వప్రేమగా మారుతుంది.
1: Love latent in everyone, if it is used collectively in cosmic form, it is divine.
0: మీరు ప్రేమ కావాలని ఆశిస్తున్నారా?
1: Do you want love?
0: అనుగ్రహం అనేటువంటి ఆకలిని మీరు అభివృద్ధి పరచుకోండి.
1: హ్యావ్ దిస్ థర్స్ట్ యర్నింగ్ ఫర్ గ్రేస్ మోర్ అండ్ మోర్.
0: మీ యొక్క దాహము ఏమిటి?
1: వాట్ ఇస్ దిస్
0: ఆరాధన? ఏ మీ యొక్క దాహము? ఆరాధన.
1: దిస్ వర్షిప్ ఇస్ థర్స్ట్.
0: ఇట్టి ప్రేమతత్వాన్ని మీరు భుజించి దాహమును తీర్చుకొని ఆనందాన్ని అనుభవించవనండి. ప్రేమను అభివృద్ధి పరచుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు క్వెంచ్ యువర్ థర్స్ట్ ఎంజాయ్ బ్లెస్ develop love more and more.
0: Enta prema abhirudhi avunu antati aanandam kudunu mani endu abhirudhi avutundi.
1: As you develop more and more of love, you will enjoy bliss.
0: Prema lekunda aanandam anetundi manaku e maatramu praaptinchadu.
1: It is impossible to be blissful without love.
0: Prema ye aananda swaroopani dharistundadi.
1: In fact, it is the personification of love that appears in the form of bliss.
0: Krurudainatundi yokka Hiranyakashipudu kanna kumarudainatundi Prahladunni ఈ భగవత్ ప్రేమ నుంచి దూరం చేయాలని అనేక విధములైనటువంటి ప్రయత్నం చేశాడు.
1: హిరణ్యకశిపు మేడ్ ఎవ్రీ అటెంప్ట్ టు టేక్ ప్రహ్లాద అవే ఫ్రమ్ గాడ్.
0: కానీ సర్వకాల సర్వావస్థల ఎందుకును ప్రహ్లాదుడు దైవ ప్రేమ చేత నారాయణ నారాయణ అనేటువంటి నామస్మరణ చేస్తూ వచ్చాడు.
1: అట్ ఆల్ టైమ్స్ ఇన్ ఆల్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్ ప్రహ్లాద వెంట్ ఆన్ రిపీటింగ్ గాడ్స్ నేమ్ నారాయణ.
0: ఒకనొక సమయంలో నారదుడు ప్రశ్నించి, నాయన నీ కుమారుడు ఏమి చదివాడో ఒకతూరి విచారించన్నాడు హిరణ్యకశిపుతో.
1: ఎట్ వన్ టైమ్ నారద ఆస్క్డ్ హిరణ్యకశిపు, ఫైండ్ అవుట్ ఫ్రమ్ యువర్ సన్ వాట్ హీ హాస్ లెర్న్డ్.
0: కుమారుడిని రప్పించి, నాయన నీవు చదివినటువంటి చదువు యొక్క సారం ఏమిటి అన్నాడు.
1: హీ సమన్డ్ హిస్ సన్ ఆస్క్డ్ వాట్ ఇస్ దట్ యు హావ్ లెర్న్డ్.
0: నారాయణ

0: తండ్రి, నారాయణ యొక్క నామమే నా తపస్సు.
1: ఫాదర్, రిపీటింగ్ గాడ్స్ నేమ్ ఇస్ మై పెనన్.
0: నారాయణ యొక్క స్మరణనే నా పరబ్రహ్మ స్వరూపము.
1: చాంటింగ్ హిస్ గ్లోరీ ఇస్ ద డివైన్ ఫామ్.
0: నారాయణ యొక్క ప్రేమనే నా అనంత స్వరూపమైనటువంటి యొక్క దైవ సత్వము.
1: That the divine name is that infinite cosmic form of the
0: divine. దానికి మించినటువంటిది మరొకటి లేదు ఈ జగత్తునందు.
1: Nothing excels in this world.
0: ప్రేమనే సర్వస్వరూపం అన్నాడు.
1: Love is everything.
0: ఈ విధముగా ప్రహ్లాదుని వలె మీరు నిరంతరం కూడాను నామస్మరణ సర్పాలి.
1: Like Prahlada, chant God's name repeatedly.
0: జయదేవుడు, గౌరాంగదుడు, తుకారాము, రామకృష్ణ పరమహంస ఈ విధమైనటువంటి మహాసాధువులు సంతోషులు కూడాను నిరంతరం కూడాను భగవంతు యొక్క ప్రేమను ఆశిస్తూ వచ్చారు.
1: జయదేవ, గౌరాంగ, తుకారాం, రామకృష్ణ పరమహంస ప్రే టు గాడ్ ఫర్వెంట్లీ.
0: కానుక సక్కుబాయి, మీరావలే వియోగమును భరించుకునలేక వెక్కి వెక్కి ఏడ్చండి.
1: సక్కుబాయి, మీరాబాయి క్రైడ్ ఫర్ గాడ్ బికాస్ ఆఫ్ సెపరేషన్.
0: అట్టి దుఃఖము చేతనే దైవం సాక్షాత్కరించి వారికి అనుగ్రహ ప్రాప్తిని అందించాడు.
1: బికాస్ ఆఫ్ దట్ అగోని దే కుడ్ ఎంజాయ్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ ద డివైన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెం.
0: కానీ ఈనాటి కలి ప్రభావము చేత ఎట్టి సాధనలు చేయక, కాలు కడప దాటక, కాసు ఖర్చు కాక దైవం యొక్క అనుగ్రహము ఉట్టి ఒడిలో పడాలని ఆశిస్తున్నారు.
1: బికాస్ ఆఫ్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ది కలి ఏజ్ టుడే, నో వన్ వాంట్స్ టు ఎంటర్ ఎనీ స్పిరిచువల్ పాత్. They don't want to spend money. They don't want to strain. Yet they want to have all the benefits.
0: ఈ నాటి ప్రేమ ప్రభావం అనేటువంటిది మానవుని యందు క్షీణించిపోవటం చేతనే ఎక్కడ చూచినా కూడాను దుర్మార్గము, హింసలు, దుఃఖములు ఈ విధంగా తాండవమాడుతున్నాయి.
1: As there is no love today, we find agitation, disturbances, violence everywhere.
0: నీ యందు క్రోధము ఆవిర్భవించిన దానిని కూడాను నీ ప్రేమగా మార్చుకో.
1: If there is anger in you, convert it into love.
0: అసూయని యందు ఆవిర్భవించిన దానిని కూడాను ప్రేమగా మార్చుకో.

0: But to be jealous in you, just make it love.
1: జగత్తులో ఏది జరిగినప్పటికీ నీ ప్రేమమయంగా నీవు విశ్వసించు.
0: Whatever that happens in this world, take it as an act of love.
1: ఈ జగత్తునకు సర్వ విధములైనటువంటి యొక్క కర్త ఒక్కడే.
0: There's only one creator for this entire world.
1: అతనే కర్మాధీనుడైనటువంటి దైవత్వము.
0: In fact, he is the master of everything that goes on here.
1: కర్మాధ్యక్షుడు దైవము.
0: God is the presiding deity of all actions.
1: ఒక బల్ల కావాలి.
0: You need a table.
1: దీన్ని ఎవరైనా చేసేవారు ఒకరు ఉండాలి కదా.
0: You need a carpenter.
1: ఒక ఇల్లు కావాలి, దాన్ని కట్టేటువంటి వ్యక్తి ఒకరు ఉండాలి కదా.
0: You have a house, you need a builder.
1: అదే విధంగానే ప్రతి పదార్థం నందు కూడాను దానిని ఆవిర్భవం చేసేటువంటి శక్తి ఒకటి ఉంది.
0: Therefore, there's one creator, the maker for everything.
1: ఈ చర అచలములంతా కూడాను కావించినటువంటి ఒక సృష్టికర్త భగవంతుడే.
0: God is the creator of all that we find as mobile and immobile.
1: కనుకని అతనికి కర్మాధ్యక్షః అని పేరు పెట్టారు.
0: So God is called కర్మాధ్యక్షః.
1: అన్ని కర్మలయందుకును తానే అధ్యక్షుడై ఉంటున్నాడు.
0: In fact, he presides every human activity.
1: ఏది చేయవలనన్నా, ఏది చూడవలనన్నా, ఏది అనుభవించవలనన్నా, ఏది తినవలనన్నా, ఏది త్రాగవలనన్నా అంతా ప్రేమమయంగానే ఉంటుంది.
0: Whatever that is done, whatever that you see, whatever you partake, whatever you drink, it's full of love only.
1: ee naati manavudu ee naati sadakudu aneka vidhamaina sadhanalu chestunnadu.
0: The modern seeker proceeds along many spiritual paths.
1: Jnanam chestunnadu, japam chestunnadu, tapam chestunnadu, yogam chestunnadu, ivanninti endukunu prema antarpravahame kaakundina ivi cheyataniki veele kaadu.
0: He does penance, he meditates, he undertakes so many spiritual endeavors. Without love they are all useless.
1: ఈ యొక్క మెడిటేషన్ ధ్యానం నందు కూడాను ప్రేమ అంతర్వాహినిగా ఉంటుండాలి.
0: ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మెడిటేషన్ లవ్ ఇస్ ది అండర్ కరెంట్.
1: జపం కూడాను దీనికి అంతర్వాహినిగా ప్రేమ ఉంటుండాలి.
0: జప రెపిటేషన్ ఆఫ్ గాడ్స్ నేమ్ రిక్వైర్స్ ద లవ్ ద అండర్
1: వేదాధ్యయనం నందు కూడాను ప్రేమ అంతర్వాహినిగా ఉంటుండాలి.
0: వైల్ చాంటింగ్ వేద లవ్ షుడ్ బి ది అండర్ కరెంట్.
1: కేవలం ఒక మంత్రం చెప్పినంత మాత్రం చాలదు.
0: నాట్ మియర్లీ చాంటింగ్
1: మన కర్మణ న ప్రజయా ధనేన త్యాగే నైకి అమృతత్వ మానసు. అమృతత్వం అనగా ప్రేమ యొక్క స్వరూపమే.
0: ఇమ్మోర్టాలిటీ ఇస్ నథింగ్ బట్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
1: ఈ ప్రేమ అనేటువంటిది అమృతమయమైనటువంటిది.
0: Love is nectar.
1: ఆనందమయమైనటువంటిది.
0: It's blissful.
1: అనంతమైనటువంటిది.
0: Love is infinite.
1: ఇలాంటి ప్రేమ తత్వాన్ని మనము ఏ విధంగా కూడా గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
0: We are not making an attempt to understand love.
1: శాపములు కాని పాపములు కాని, శాపమును తరిగించటము పాపమును కరిగించటము ప్రేమ యొక్క శక్తియే.
0: It is the power of love that atones all our sins, that seeks a kind of relief from all
1: curses. తీపును పెంచడము ప్రేమ యొక్క శక్తియే.
0: ఇట్ ద పవర్ ఆఫ్ ద లవ్ దట్స్ నెక్చరైన్ అండ్ సో స్వీట్ అండ్ డెలీషియస్.
1: ప్రతి మానవుడు కూడాను కేవలము లోకహితుడే కాని అహితుడు కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీవన్ ఈస్ అక్సెప్టబుల్ టు ద వరల్డ్.
1: లేక మిత్రుడే ఈ యొక్క దేగర జగత్తునకు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీస్ అ ఫ్రెండ్.
1: కానీ ఈనాటి మిత్రులు ఎందు ప్రేమ తత్వము దినదినమును కూడాను అడుగంటి పోతున్నది.
0: ద మోడర్న్ ఫ్రెండ్స్ ద లవ్ ఇస్ డిక్లైనింగ్ డే బై డే.
1: మిత్రులు ఎందు ప్రేమ నశించిపోతున్నది.
0: అండ్ లవ్ ఇస్ టోటలీ గాన్.
1: బంధువుల ఎందు సంబంధ బాంధవ్యములు అత్యంత దూరం అయిపోతున్నవి.
0: ద ఇంటిమేట్ రిలేషన్షిప్స్ అమంగ్ రిలేషన్స్ ఆర్ ఫార్ ఆఫ్.
1: చేదు పుష్పమునందు తీయని మకరందానికి ఉండేటువంటి తుమ్మతి యొక్క అదృష్టం ఎంత అదృష్టము.
0: హౌ లక్కీ ద హనీ బీ దట్ కుడ్ సక్ ద నెక్టర్ అవుట్ ఆఫ్ ద ఫ్లవర్.
1: చెడ్డ ఎందు కూడాను మనం మంచిని చూడాలి.
0: We should be in a position to see good in bad.
1: అది ఏ నిజమైనటువంటి ప్రేమ యొక్క స్వరూపము.
0: That is the true form of love.
1: దుఃఖములనేటువంటి భావి నుండి ఆనందమనేటువంటి నీరుని చేదుకోండి.
0: Bring out the bliss of water out of the difficulty.
1: The pleasure is an interval between two pains. అని సృష్టి అంటే రెండు రకములైనటువంటి సృష్టిని సృష్టించాడు భగవంతుడు.
0: ఇన్ గాడ్స్ క్రియేషన్ వీ హ్యావ్ దీస్ ట్విన్స్ ద ప్లెజర్ అండ్
1: పెయిన్. ఒక్కతూరి మీ స్వరూపాన్ని మీరు గుర్తించుకోండి.
0: నో యువర్ ట్రూ సెల్ఫ్. వన్
1: అందముగాను ఆనందముగాను ఉండినటువంటి కళరహితంగా ఉండినటువంటి ఒక దివ్యమైనటువంటి ముఖమును ముందు పెట్టాడు భగవంతుడు.
0: గాడ్ హ్యాస్ కెప్ట్ ద ఫేస్ ఇన్ ఫ్రంట్ విచ్ ఇస్ బ్లిస్ఫుల్ అండ్ ఫుల్ ఆఫ్.
1: ఇది ఆకర్షణీయంగా ఉంటుంది అది ముఖము.
0: The face should be highly attractive.
1: దాని దీని వెనుకల నల్లటి అంధకారం సృష్టించాడు.
0: Behind you find pitch darkness.
1: ఆ నల్లటి అంధకారమైనటువంటి కురులు ఉండటం చేతనే తెల్లని యొక్క నీ ముఖమునకు ఆనందాన్ని అందాన్ని చేకూరుస్తుండాలి.
0: Because of the hair that is dark, your face shines brilliantly.
1: కనుకనే ప్రతి దాని ఎందుకు మంచి చెడ్డలైనటువంటిది ఇమిడి ఉంటున్నది.
0: సో ఇన్ ఎవ్రీథింగ్ వి ఫైండ్ దిస్ మిక్స్చర్ ఆఫ్ గుడ్ అండ్ బ్యాడ్.
1: కానీ ఈనాటి మానవుడు చెడ్డనే చూస్తున్నాడు కానీ మంచిని ఏమాత్రమో ఆకర్షించడం లేదు.
0: బట్ మ్యాన్ టుడే వాచెస్ ఓన్లీ బ్యాడ్ అన్మైండ్ఫుల్ ఆఫ్ గుడ్ దేర్.
1: ప్రతి కర్మ కూడాను దైవాధీనమైనటువంటిది.
0: Every human activity is under divine
1: భూమి
0: control.
1: ఒక్క సెకండ్ కు 18.5 మైళ్ళు స్పీడ్ గా తిరుగుతూ ఉంటుండాలి.
0: Earth revolves at the rate of 18.5 miles per second.
1: ఒక్క సెకండ్ కు 18.5 మైళ్ళు ప్రయాణం చేస్తుండాలి ఈ భూమి.
0: This earth revolves at the rate of
1: 18.5 miles.
0: It revolves around itself.
1: ఈ భూమియే సూర్యుని చుట్టూ తిరగడానికి 1 సంవత్సరం పడుతుంది.
0: And for the earth to revolve around the sun, it needs 1 year.
1: ఈ సూర్యకాంతులైనటువంటి నక్షత్ర కాంతులంతా కూడా అత్యంత వేగముగా ప్రవహిస్తుంటున్నాయి.
0: The sunlight and the stars move very fast.
1: ఈ కాంతి యొక్క వేగం ఏ విధంగా ఉంటుందది?
0: What is the speed of this light ray?
1: 1 సెకండ్కు 186,284 మైళ్ళు తిరుగుతుంటుండాలి. 186,284 మైళ్ళు
0: 24 మైల్స్
1: 1 సెకండ్కు
0: పర్ సెకండ్.
1: ఈ విధమైనటువంటి దీంతో భగవంతుని మనం ప్రార్థించాలని, భగవంతుని మనం ప్రదర్శించాలని ఆశించేటువంటి వ్యక్తులు ఈ కాంతితో నీవు సమానంగా తెరుగు.
0: అట్ దిస్ రేట్ ఇఫ్ యూ వాంట్ టు వర్షిప్ యూ షుడ్ ఆల్సో కీప్ పేస్ విత్ ఇట్.
1: ఇంత వేగమైన కాంతితో తిరుగుతున్నటువంటి ఈ కాంతి విశ్వమనంతా ప్రదర్శించి చేయాలనుకుంటే 22,000,000,000 కోట్ల సంవత్సరాలు పడుతుంది.
0: ఫర్ దిస్ లైట్ టు స్ప్రెడ్ ఆల్ అరౌండ్ ది యూనివర్స్ ఇట్ టేక్స్ 22,000 crores.
1: Yes.
0: Years.
1: ఇంత కాలం పట్టేటువంటి యొక్క ఇది విశ్వస్వరూపుడు భగవంతుడు.
0: గాడ్ ఈజ్ ద వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ దిస్ యూనివర్స్.
1: విశ్వం విష్ణుస్వరూపాయ అని తెలిపింది విష్ణు సహస్రనామం.
0: విష్ణు సహస్రనామ సేస్ దట్ ది హోల్ ఎంటైర్ కాస్మోస్.
1: కాబట్టి విశ్వమంతా కూడా విష్ణు యొక్క స్వరూపమే.
0: ద హోల్ థింగ్ ఈస్ ది యూనివర్స్.
1: ఈ విష్ణు యొక్క ప్రదక్షిణ మనం చేయాలనుకుంటే
0: ఇఫ్ యూ వాంట్ టు గో అరౌండ్
1: 22,000 కోట్ల సంవత్సరాలు మనం జీవించాలి.
0: యూ హ్యావ్ గాట్ టు లివ్ ఫార్ 22,000 crores ఆఫ్ ఇయర్స్.
1: ఇంతకాలం నివసించేటువంటి శక్తి ఎవరికి?
0: హూ కెన్ లివ్ దట్ లాంగ్?
1: ఒక 100 సంవత్సరాలు బ్రతకాలంటే కూడా సాధ్యం కావటం లేదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు లివ్ ఇన్ ఫర్ 100 ఇయర్స్.
1: ఈ కలి ప్రభావం చేత ఆయు ప్రమాణం దినదినములకు అంతమంది పోతుండది.
0: అండ్ లైఫ్ స్పాన్ ఇస్ డిక్రీజింగ్ డే బై డే టుడే.
1: కానీ ఈ విశ్వస్వరూపుణ్ణి నువ్వు ప్రదర్శన చేయాలనుకుంటే ఒక క్షణం కూడా నువ్వు చాలు.
0: అండ్ టు గో అరౌండ్ గాడ్ జస్ట్ ఎ మూమెంట్ ఈజ్ ఎనఫ్.
1: ఇంత విశాలమైనటువంటి ఈ జగత్తునంతా, ఇంత పవిత్రమైనటువంటి జగత్తును ప్రదక్షిణ చేయడానికి ఒక్క క్షణములో చాలు. అది ఏ ప్రేమ యొక్క వేగము!
0: అండ్ ది స్పీడ్ ఆఫ్ లవ్ ఈజ్ సచ్ దట్ యు కెన్ సర్కంబులేట్ ద హోల్ వరల్డ్ ఫర్ దట్ మ్యాటర్.
1: ఒక చుక్కల యొక్క కాంతి యొక్క వేగమునైనా మనం నిర్ణయించవచ్చు, కానీ ప్రేమ యొక్క వేగమును మనం ఎవరు కూడా నిర్ణయించలేరు.
0: యు కెన్ ఎస్టిమేట్ ద స్పీడ్ ఆఫ్ ద స్టార్ విత్ విచ్ ఇట్ రన్స్, బట్ నాట్ ది స్పీడ్ ఆఫ్ లవ్.
1: అతీతమైన అగణితమైన వేగంతో సంచరిస్తుండాలి ఈ ప్రేమ.
0: లవ్ మూవ్స్ అబౌట్ బియాండ్ ఆల్ ఎస్టిమేటెడ్ మెజర్.
1: ఇంత వేగముగా పోయేటువంటి ప్రేమ తత్వాన్ని మనము ఈనాడు అరికట్టి దానిని కేవలం అల్పమైన మార్గంలో ప్రవేశపెడుతున్నాము.
0: లవ్ దట్ ఫ్లో దట్ రన్స్ వెరీ ఫాస్ట్ ఈస్ వ్యూడ్ అండర్ సర్టన్ లిమిటేషన్.
1: అందుకోసం అల్లకల్లోలంగా కూడా రూపొందిపోతుండది.
0: దేర్ ఫోర్ వీ ఫైండ్ డిస్టర్బెన్సెస్ అండ్ కాన్ఫ్లిక్ట్.
1: శాంతి భద్రతలే దూరమైపోతున్నవి.
0: దేర్ ఇస్ నో పీస్ అండ్ సెక్యూరిటీ.
1: దీనికి కారణం ఏమిటి?
0: వై
1: అనేక మంది అనేక కారణాలు చెప్పుతుంటారు.
0: మెనీ మెన్షన్ మెనీ రీజన్.
1: కానీ ఈ కారణాలంతా సరైనటువంటి కారణాలు కాదు.
0: దీస్ రీజన్స్ ఆర్ నాట్ ప్రాపర్.
1: మానవుని యందు ప్రేమ తత్వాన్ని తాను అభివృద్ధి పరచుకోలేకపోవటమే దీనికి ప్రధానమైన కారణం.
0: ద మెయిన్ రీజన్ ఇస్ దట్ మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు డెవలప్ అండ్ ఇంక్రీజ్ లవ్ విత్ ఇన్.
1: తన యందు అనంతమైనటువంటి ప్రేమ ఉంటుండాలి.
0: మ్యాన్ హ్యాస్ గాట్ దట్ ఇన్ఫినిట్.
1: అఖండమైనటువంటి ప్రేమ ఉంటుండాలి.
0: దట్ ఇస్ ఇన్ఫినిట్.
1: అమృతమైన ప్రేమ ఉంటుండాలి.
0: నెక్టరైన్.
1: అట్టి ప్రేమను ఈనాడు మనం గుర్తించుకోవడానికి తగిన కృషి చేయటం లేదు.
0: వి ఆర్ నాట్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు నో దట్ ఇన్ఫినిట్ నెక్టరైన్ లవ్.
1: నీ మాటలు ప్రేమతో ఉపయోగించు.
0: And make it in the proper way.
1: నీ చేస్తున్న ప్రేమతో సంబంధించు.
0: Let your actions be filled with love.
1: నీ జీవితం అంతా కూడా ప్రేమమయంగా మార్చుకో.
0: Let your life be full of love.
1: ఇంతకంటే దైవత్వం ఇంక సాక్షాత్కారం ఎక్కడ కావాలి?
0: Nothing more than this.
1: Love is God. Live in love.
0: Love is God. Live in love.
1: ఆ ప్రేమ స్వరూపుడే నీవు తయారుగా కావాలి.
0: God is love. Be the embodiment of love for yourself.
1: అట్టి ప్రేమనే భగవంతుని యొక్క స్వరూపము.
0: లవ్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్
1: కనుక ఆ ప్రేమను నీవు దినదిన అభివృద్ధి గావించుకున్నప్పుడు నీ యందే భగవంతుడు సాక్షాత్కరిస్తాడు.
0: వన్స్ యూ ఇంక్రీస్ లవ్ విత్ ఇన్ యు విల్ ఫైండ్ ద మానిఫెస్టేషన్ ఆఫ్ ద డివినిటీ.
1: ప్రేమకు మానవుని హృదయంలో కించిత్ అయిన కూడా స్థానం లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో ప్లేస్ ఫర్ లవ్ విదిన్ ది హ్యూమన్ హార్ట్.
1: హృదయం అంతా కూడా కోరికలతో నిండి ఉంటుండాలి.
0: ది హ్యూమన్ హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ డిజైర్స్.
1: ఈ కోరికలు నిండిపోవడం చేతనే ప్రేమకు ఏమాత్రం కూడా అవకాశం లభించడం లేదు.
0: As the heart is full of desires, there's no place for love in human heart.
1: కనుకనే విశ్వాసం మనం పెంచుకోవాలి.
0: Therefore we have to develop faith.
1: ఏమిటి ఈ విశ్వాసం?
0: What's this?
1: నిన్ను ఎవరు అడిగారు స్వామి విశ్వాసాన్ని ఏ రీతిగా పెంచుకోవాలి?
0: Someone asked Bhagavan how to develop faith.
1: ఈ విశ్వాసం నీ యొక్క way of life, నీ యొక్క సహజమైన స్వరూపమే.
0: Faith is natural, it's your way of life.
1: ఎక్కడ ఉంది ఈ ప్రేమ?
0: Where is this
1: విశ్వాసం? ఎక్కడ ఉంటుంది?
0: Where is faith?
1: I am అనేటువంటిది, am అనేటువంటిది విశ్వాసము.
0: Everyone says I am. This am is faith.
1: I అని పెట్టుకుని am అనేటువంటిది లేకపోతే ఇంకా తాను ఏ విధంగా జీవించగలడు?
0: And if you say I and omit am, how do
1: you live? I am అనగా నేను ఉన్నాను.
0: I am means I exist.
1: నేను ఉన్నాను అనేటువంటిది పెద్ద విశ్వాసము.
0: దిస్ వెరీ ఫ్యాక్ట్ దట్ యు హావ్ గాట్ దిస్ ఎగ్జిస్టెన్స్.
1: నీకు ఆ విశ్వాసమే లేకపోతే క్షణమైన ఈ జగత్తులో నీవు నిల్వలేవు.
0: యు హావ్ నో ఫెయిత్ ఇన్ యువర్ ఎగ్జిస్టెన్స్, యు కెనాట్
1: లివ్. విశ్వాసాన్ని మనం ఎక్కువగా బలపరుచుకున్నప్పుడే మనకు అక్కడ నిజమైనటువంటి ఒక శాంతి మనకు లభ్యమవుతుంది.
0: దేర్ఫోర్ వెన్ వన్స్ యు స్ట్రెంగ్తెన్ యువర్ ఫెయిత్, యు విల్ అటైన్ పీస్.
1: అక్కడనే మనకు ప్రేమ కూడాను ఆవిర్భవిస్తుంది.
0: దేర్ ఒరిజినేట్స్ లవ్.
1: తర్వాత అక్కడనే సత్యం కూడాను ప్రవేశిస్తుంది.
0: దేర్ ఆల్సో ట్రూత్ సెట్స్
1: ఫ్రీ. ఈ సత్యం ఉన్న చోటే దైవ స్వరూపం సాక్షాత్కరిస్తుంది.
0: వేర్ దేర్ ఇస్ ట్రూత్, గాడ్ మానిఫెస్ట్.
1: కనుక మానవుడు అంటే ఏమిటి?
0: హూ ఇస్ మ్యాన్?
1: తన హృదయం నుంచి దయ, సత్యము, త్యాగము ఈ మూడింటి యొక్క స్వభావాన్ని మానవత్వం ప్రకటించాలి.
0: Therefore, human life has got to be protected and sustained by these three sacred qualities.
1: Manavuni yokka dayane neeti, dharmame neeti.
0: In fact, dharma, righteousness is morality.
1: Manavuni yokka satyame reeti.
0: Satya, the truth, is procedure, reeti.
1: Manavuni yokka tyagame khyati.
0: Tyaga, the sacrifice, is khyati, reputation.
1: Neeti, reeti, khyati. Moodinti yokka sammilitamainatuvanti de manava jati.
0: Human life, human race, jati is the combination of niti, riti and khyati.
1: Manava jati ante emiti?
0: What do you mean by human?
1: Kevalam aakaranni patti manavatvama? Kaadu kaadu.
0: Can you call yourself a human being because of the form?
1: Niyandu dharmam aneetvanti neetini nee abhiruddhi pachukovali.
0: Develop the morality of righteousness.
1: Niyandu satyam aneetvanti reetini poshinchukovali.
0: Sustain that truth which is the procedure of life.
1: Tyagam aneetvanti khyatini nee sadhinchali.
0: And have that reputation of sacrifice.
1: Ee neeti, రీతి, ఖ్యాతి ఈ మూడింటి యొక్క స్వరూపమే మానవ జాతి.
0: మానవ జాతి, హ్యూమన్ రేస్, ఇస్ ద కాంబినేషన్ మిక్సన్ ఆఫ్ నీతి,
1: ఈ మూడింటి యొక్క ఏకత్వమే. మానవుడు ఎక్కడైనా కనిపిస్తున్నాడా?
0: డూ ఫైండ్ మ్యాన్ విత్ దీస్ త్రీ క్వాలిటీస్ ఎనీవేర్?
1: ఉండవచ్చును,
0: దేర్ మే బి,
1: కానీ
0: బట్
1: గోచరం కాదు.
0: You don't find them everywhere.
1: ఇది కేవలం అంతర్భూతమైనటువంటి యొక్క దివ్య శక్తి.
0: దీస్ ఆర్ ఇన్నేట్ ఇన్బోర్న్ పవర్.
1: ఈ దివ్య శక్తిని మనం కొంతవరకు భావించాలి.
0: అండ్ కన్సిడర్ ది డివైన్ పవర్ లేక
1: సకల భూతములందు ఏకభావము కల్గి సదయ హృదయముతోన మెలగండయ్యా.
0: విత్ ద ఫీలింగ్ ఆఫ్ యూనిటీ అండ్ వన్నెస్ టువర్డ్స్ ఆల్ లివింగ్ బీయింగ్స్ లివ్ లీడ్ దిస్ లైఫ్ విత్ కంపాషన్.
1: సకల భూతములందు ఏకభావము కల్గి సదయ హృదయముతోన మెలగండయ్యా.
0: విత్ ది ఫీలింగ్ ఆఫ్ వన్నెస్ టువర్డ్స్ ఆల్ ఆఫ్ ది లివింగ్ క్రీచర్స్, లివింగ్ బీయింగ్స్ ఇన్ దిస్ వరల్డ్, లీడ్ యువర్ లైఫ్ విత్ కంపాషన్.
1: లోకనాథుని పేరు ఒకసారి మదిలోన తలవండయ్యా.
0: అట్లీస్ట్ థింక్ ఆఫ్ గాడ్స్ నేమ్ వన్స్ ఎ డే.
1: ఈ విధంగా చేసినప్పుడు ఇంతకంటే ఇంక సాక్షాత్కారం ఎక్కడ కావాలి?
0: When you do this, follow the procedure, what more you
1: want? ఉన్నాడయా, దేవుడు ఉన్నాడయా.
0: There is God, there is God.
1: కన్నులకు కనిపించకున్నాడయా.
0: You don't see God with naked eye.
1: ఉన్నాడయా, దేవుడు ఉన్నాడయా.
0: God is there, God exists.
1: ఎప్పుడు కనిపిస్తాడు?
0: When do you see him?
1: లోకమంతా కూడాను ఒక బాహ్యమైనటువంటి ఒక భ్రాంతులకు నిండి ఉంటున్నది.
0: The whole world is full of external illusions, imaginations.
1: Kalimi galigina naadu kalimi galigite kappa gantulu vestaraya.
0: When once one is rich enough, they go on jumping like a frog.
1: Kalimi tarigite చింతపడతారయ్యా.
0: When one's money is lost, they get worried.
1: గొప్పలకు పోతారు, గోవింద కొడతారు.
0: They go on for show and lose everything.
1: డబ్బులు డంబాలు మానండయ్యా.
0: Give up all that pomp, show and exhibitionism.
1: Unnadaya devudu unnadaya.
0: There is God. God exists.
1: Kannulaku kanipinchakunnadaya.
0: God is present, hidden, non-apparent.
1: Dhanamu kosamu daiva dhyanalu bonalu koti pannagalu panneraya.
0: It is only for money you have got all the knacks and the devices plan in life.
1: Bhoomi suryunu chuttu prajalu dhanamu chuttu giragira girage tirugutuntaraya.
0: Earth revolves around the sun, man revolves around money.
1: భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంటే ప్రజలు ధనము చుట్టూ తిరుగుతున్నారు.
0: As earth rotates around the sun,
1: ఈ పవిత్రమైన భూమి యందు పుట్టినటువంటి మానవుని యొక్క గతి ఇదియా?
0: Is it the plight of man today?
1: దైవానుగ్రహమే ఉంటుంటే ధనాగ్రహం ఎంతవరకు?
0: If you are the recipient of God,
1: క్షణంలో దాన్ని మనం సాధించవచ్చు.
0: You can get any money you want.
1: ధనము కాదు ముఖ్యము.
0: Money is not that important.
1: గుణమే ముఖ్యము.
0: Virtue is important.
1: ఈ యొక్క ధనం కోసం మనం ప్రాకులాడుతూ జీవితాన్నంతా కూడా వ్యర్థం గావించుకుంటున్నాము.
0: వి స్ట్రగుల్ ఫర్ మనీ అండ్
1: ధనం కూడా ఉండాలి.
0: మనీ ఇస్ నెసెసరీ, నో డౌట్.
1: కానీ ఎంతవరకు దానికి ఒక పరిమితం ఉంటుండాలి.
0: ఇట్ షుడ్ బి అండర్ సర్టెన్ లిమిట్స్.
1: కానీ మిగిలినటువంటి కాలం ఎంతలో ఉంటుండాలి మనకు?
0: బట్ వి హావ్ లాట్.
1: ఈ కాలం అంతా కూడా పరోపకార సంబంధమైన కార్యంలో ప్రవేశపెట్టాలి.
0: లెట్స్ మేక్ యూజ్ ఆఫ్ టైమ్ ఇన్ రెండరింగ్ సర్వీస్ టు ఎవ్రీబడి.
1: సహాయపడేటువంటి ఒక జీవితాన్ని మనం పెంచుకోవాలి.
0: లెట్స్ స్పెండ్ అవర్ లైఫ్ ఫుల్ ఆఫ్ సర్వీస్.
1: తోటి మానవులను మనం అమితంగా ప్రేమించాలి.
0: లెట్స్ లవ్ ఎవ్రీబడి.
1: అన్ని ప్రేమను దైవం పైన అర్పితం చేయాలి.
0: లెట్స్ ఆఫర్ సరెండర్ అవర్ లవ్ టు గాడ్.
1: ఈ భగవంతుని యొక్క ప్రేమకు మించినటువంటి ప్రేమ మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ మోర్ దాన్ ద డివైన్ లవ్.
1: విశ్వం కూడాను భగవంతుని యందే లీనమై ఉంటున్నది.
0: ఇన్ ఫ్యాక్ట్ ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ ఇన్ గాడ్.
1: అది అంతర్ బహిష్చత సర్వవ్యాప్య నారాయణ స్థిత అనింది వేదము.
0: వేద సేస్ గాడ్ ఇస్ ఇన్ యు, అబౌవ్ యు, బిలో యు, అరౌండ్ యు.
1: ఎక్కడ చూసినా కానీ దైవత్వమే.
0: గాడ్ ఇస్ ఎవ్రీవేర్.
1: కనుక దైవత్వాన్ని మించినటువంటి మరొక రూపం ఈ జగత్తులో కానరాదు.
0: దేర్ ఇస్ నో ఫామ్ అదర్ దాన్ గాడ్.
1: రూపములు భిన్న భిన్నంగా రుచించినప్పటికీ,
0: ఫార్మ్స్ మే వేరి,
1: పేర్లు అనేక రకంగా ఉండినప్పటికీ,
0: నేమ్స్ మే బి డిఫరెంట్,
1: ఆత్మతత్వం ఒక్కటే.
0: ద స్పిరిట్ ఆర్ ద సౌల్ ఇస్ వన్.
1: సర్వ జీవుల యందు స్వభావమును చూచి చెలిమి కలిమితో పూజించండి.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ వర్షిప్ గాడ్ ఇన్ అసోసియేషన్,
1: ఏకత్వాన్ని మనం భావించాలి.
0: హ్యావ్ దిస్ ఫీలింగ్ ఆఫ్ యూనిటీ.
1: అది ఏ నిజమైనటువంటి మానవత్వము?
0: దట్ ఈస్ ట్రూ హ్యూమన్ లవ్.
1: ఏ విశ్వ ప్రేమ?
0: దిస్ యూనివర్సల్ లవ్.
1: జగత్తంతా కూడా ఒక గృహము.
0: ఇన్ ఫ్యాక్ట్ ద హోల్ వరల్డ్,
1: మానవులందరూ ఒక కులము.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది హ్యూమన్ రేస్ బిలాంగ్స్ టు వన్ కాస్ట్.
1: కాబట్టి ఈ ఒక గృహము లోపల అందరూ ఒక కులం వారైనప్పుడు ఒకరికొకరు ఎంత సన్నిహిత బాంధవ్యాన్ని పెంచుకోవాలి?
0: ఇన్ దిస్ మ్యాన్షన్ ఆఫ్ ది యూనివర్స్, వెన్ ది హ్యూమన్ రేస్ బిలాంగ్స్ టు వన్ కాస్ట్,
1: ప్రేమ అసోసియేషన్. ఈనాడు గురు పూర్ణిమ అన్నారు.
0: Today is Guru Purnima.
1: ఏమిటి గురు పూర్ణిమ?
0: What is this Guru Purnima?
1: గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. గురు బ్రహ్మ, బ్రహ్మ కూడాను మన యందే ఉంటున్నాడు.
0: బ్రహ్మ ద క్రియేటర్ ఇస్
1: విత్ నారాయణ పరబ్రహ్మ అన్నాడు ప్రహ్లాదుడు.
0: ప్రహ్లాద సేస్ నారాయణ ఇస్ పరబ్రహ్మ.
1: నారాయణ పరతపః, నారాయణం పరం విష్ణు, అంత దైవత్వమే.
0: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
1: మన హృదయమునందు ఉన్నటువంటిది నారాయణుడే.
0: ద వన్ ఇన్ అవర్ హార్ట్ ఇస్ గాడ్.
1: మన దృష్టి ఎందున్నటువంటి వాడు పరబ్రహ్మ స్వరూపుడే.
0: అండ్ ఇస్ ది సుప్రీం కాస్మిక్ ఫార్మ్.
1: మన జ్ఞానం నందు ప్రవేశించినటువంటి వాడు ఈశ్వర స్వరూపుడే.
0: ఇస్ ఈశ్వర హూ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ విజ్డమ్ విత్ ఇన్ అస్.
1: కనుకనే యు ఆర్ నాట్ వన్ పర్సన్ బట్ త్రీ అని బోధిస్తున్నాడు.
0: Therefore, Bhagavan says you are not one person but three.
1: Dinne Gayatri yandu Bhur Bhuvasvaha annaru.
0: This in Gayatri is mentioned as Bhur Bhuvasvaha.
1: Om Bhur Bhuvasvaha.
0: Om Bhur Bhuvasvaha.
1: Bhuvahanaga భూలోకమే.
0: ద ఫస్ట్ వన్ ఇస్
1: ఈ భూలోకం అంటే ఏమిటి? దీని యొక్క స్వరూపము.
0: వాట్ డు యు మీన్ బై దిస్ ఎర్త్ ప్లానెట్?
1: మెటీరియల్స్ తో చేరినటువంటి దేహమే భూలోకము.
0: ద బాడీ విచ్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ మెటీరియల్ ఇస్ భూలోక.
1: అంతా మెటీరియల్ తో కూడినటువంటిది.
0: ఎవ్రీథింగ్ ఇస్ మేడ్ అవుట్ ఆఫ్ మెటీరియల్.
1: కాబట్టి దీనినే భూర్ అన్నాడు.
0: దిస్ ఇస్ కాల్డ్ భూ.
1: భూహ
0: భూవహ.
1: దీంతో ఒక విధమైనటువంటి కదలిక శక్తి, వైబ్రేషన్ శక్తి ఉంటుండాలి.
0: హియర్ ఇన్ దిస్ మెటీరియల్ దేర్ యూ ఫైండ్ వైబ్రేషన్.
1: మానసిక స్వరూపము.
0: And that is psychological, mental.
1: కాదు, అదిగే ఈ యొక్క భూవర్లోకం, సువర్లోకం.
0: దిస్ ఇస్ భూవర్లోక, ఇది సువర్లోక.
1: సువర్లోకం అనగా
0: సువర్లోక
1: మన యొక్క జ్ఞానశక్తి ఏ సువర్లోకము?
0: ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ విజ్డమ్.
1: అది ఏ రేడియేషన్?
0: దట్ ఈస్ రేడియేషన్.
1: ఆ రేడియేషన్ ఉచ్ఛ్వాసము ఒక శ్వాసతో కూడినటువంటి యొక్క శ్వాస దేశము.
0: రేడియేషన్ ఇస్ రిలేటెడ్ టు అవర్ బ్రీతింగ్ ప్రాసెస్, ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్.
1: ఈ మెటీరియలైజేషన్ అనేటువంటి దేహము
0: అండ్ బాడీ సిగ్నిఫైస్ మెటీరియలైజేషన్.
1: దేహము మెటీరియలైజేషన్, మనసు వైబ్రేషన్, బుద్ధి రేడియేషన్.
0: బాడీ సింబలైజెస్ మెటీరియలైజేషన్, ద మైండ్ స్టాండ్స్ ఫర్ వైబ్రేషన్ అండ్ వేదము రేడియేషన్.
1: ప్రజ్ఞానం బ్రహ్మ అని ఉచ్చరించింది.
0: దిస్ వేద కాల్స్ ఇట్ యాస్
1: ప్రజ్ఞానం. ఎక్కడనో లేదు
0: ప్రజ్ఞాన.
1: సర్వము మనం యొక్క మనసునందే ఉంటుండాలి.
0: ఇస్ కంటైన్డ్ విత్ ఇన్ ద మైండ్.
1: కాబట్టి మనసు, దేహము, ఈ యొక్క జ్ఞానము మూడు కూడా కూడినటువంటి వాడే మానవుడు.
0: దేర్ఫోర్ ఇస్ ఎ ట్రూ మ్యాన్ ఇఫ్ యు ఫైండ్ ఇన్ హిమ్ ద మిక్స్చర్.
1: దైవాన్ని వెతకడానికి ఏ ప్రదేశానికి మనం ప్రయాణం కానక్కర్లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ యు డోంట్ నీడ్ టు గో ఎనీవేర్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్.
1: నీ యొక్క దృష్టిని అంతర్ముఖంగా మార్చుకో.
0: టర్న్ విత్ ఇన్, హ్యావ్ ఇన్ వర్డ్ లుక్.
1: తప్పక అక్కడ నీకు భగవంతుడు సాక్షాత్కరిస్తాడు.
0: దేర్ యు ఫైండ్ ద డివినిటీ.
1: రైట్ తో నీవు పోరాటానికి అవకాశం ఉంటుంది, అది ప్రేమ చేత.
0: Because of love you can fight as a matter of right.
1: ప్రేమ లేనటువంటి వాడు దేనిని కూడాను సాధించలేడు.
0: In fact, the one without love cannot achieve anything in this world.
1: కనుకనే ప్రేమనే ప్రధానమైనటువంటిది.
0: So love is most important.
1: కనుక పూర్ణిమ,
0: పూర్ణిమ,
1: పూర్ణిమ అనగా ఏమిటి?
0: ఫుల్ మూన్.
1: పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణశ్చ పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. పూర్ణ చంద్రుడు,
0: ఫుల్ మూన్
1: అనగా చంద్రమా మనసోజాత చక్షో సూర్యోజాయత ముఖ ఇంద్రశ్చ అగ్నిశ్చ. మన ముఖమంతా ఇంద్రుడే.
0: అవర్ ఫేస్ స్టాండ్ ఫర్ ఇంద్ర.
1: అనగా ఏమిటి? శబ్ద స్పర్శ రూప రసగంధాదులని పంచేంద్రియములతో కూడినటువంటి మన ముఖమే ఇంద్రుడు.
0: ద ఫేస్ విత్ ఆల్ ఫైవ్ సెన్సెస్ ద క్వాలిటీస్
1: స్టాండ్ ఫర్ ఇంద్ర. ఇంద్రియాలకు అధిపతి అయినటువంటి వాడే మనస్సు.
0: అండ్ ద మైండ్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ ఇంద్రియ సెన్సెస్.
1: కాబట్టి ఈ మనస్సు ఏ విధంగా ఉండాలి? పరిపూర్ణమైనటువంటి యొక్క ప్రేమతో ఉండినప్పుడే ఇది పూర్ణమ అంటారు.
0: మైండ్ షుడ్ బి ఫిల్డ్ విత్ ప్యూర్ లవ్.
1: ఈ పూర్ణమ దినము ఏమాత్రము చంద్రుడి యందు మచ్చ కనిపించదు.
0: యూ డోంట్ ఫైండ్ ఎనీ స్పార్క్ ఆన్ దిస్ డే ఆన్ ద మూన్.
1: పూర్ణమైన పరిశుద్ధంగా ఉంటాడు.
0: మూన్ ఇస్ టోటల్ అండ్ ప్యూర్.
1: కనుకనే మన మనసును ఈనాడు పవిత్రమైనటువంటి మచ్చలేనటువంటి యొక్క చంద్రుడి వలె మనం ప్రకాశింపజేసుకోవాలి.
0: సో వీ షుడ్ మేక్ అవర్ మైండ్ షైన్ బ్రిలియంట్లీ.
1: అది ఎంత ప్రకాశింపగలుగుతుంది?
0: How is it possible?
1: పవిత్రమైన ప్రేమను మనలో నింపుకోవాలి.
0: You should fill your hearts with sacred love.
1: ఈ ప్రేమ చేత మనం నిండినప్పుడే మన యొక్క ముఖం కూడాను చంద్రుని వలె ప్రకాశిస్తుంది.
0: When once there is love within you, your face is bound to shine brilliantly like moon.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: అందరియందును ప్రేమ అనేటువంటి దైవ స్వరూపం ఉన్నది.
0: God is in the form of love in
1: ప్రేమ లేనటువంటి మానవుడు జగత్తులో కానరాడు.
0: In this world you don't find anyone. పిచ్చివాడి
1: యందుకును ప్రేమ ఉంటున్నది.
0: A mad person has love.
1: అలాంటి ప్రేమ స్వరూపం అనేటువంటి సర్వభూతాంతరాత్మగా ఉన్నటువంటిది కనుకనే విశ్వప్రేమను మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: As love is under current in everyone, see that it becomes cosmic form and universal.
1: ఈ ప్రేమను కేవలం మనము ఒక అల్పంగా కానీ లేక వెలు తక్కువైనటువంటి కానీ మనం భావించరాదు.
0: నెవర్ కన్సిడర్ లవ్ లో ఆర్ మీన్ ఆర్
1: దీని విలువ ఎవరు కూడా నిర్ణయించలేరు.
0: నో వన్ కెన్ ఎస్టిమేట్ ఈ వాల్యూ.
1: ప్రపంచంలో ప్రతి మానవుడు కూడాను తమ ఆస్తిపాస్తులంతా కూడాను ఒక విధమైనటువంటి బ్యాంకుల దగ్గర ఎక్కడో ఒక డిపాజిట్ చేస్తున్నారు.
0: ఇన్ దిస్ వరల్డ్ వీ డిపాజిట్ ఆల్ అవర్ మనీ ఇన్ ఎ బ్యాంక్.
1: ఇది కాదు నీవు డిపాజిట్ చేయవలసింది.
0: నాట్ ద మనీ దట్
1: నీ ఇంద్రియ శక్తి, నీ మనోశక్తి, నీ జ్ఞానశక్తి అన్ని కూడాను భగవంతుని దగ్గర నీవు ఖాతాగా పెట్టు.
0: డిపాజిట్ ద పవర్ ఆఫ్ యువర్ సెన్సెస్, ద పవర్ ఆఫ్ ద మైండ్ అండ్ ద పవర్ ఆఫ్ ఇంటెలెక్ట్ ఇన్ ద బ్యాంక్ ఆఫ్ గాడ్.
1: కనుకనే అతని యొక్క స్వాధీనం పరచు.
0: సరెండర్ టు హిమ్.
1: అతను ఏ నిమిషమైనా కూడాను ఎప్పుడైనా కూడాను నీకు తిరిగి దాన్ని అందించగలడు.
0: ఎనీ మూమెంట్ ఆఫ్ టైమ్ ఈస్ ప్రిపేర్ టు గివ్ యు.
1: ఏమాత్రము క్షీణించడానికి అవకాశం లేదు.
0: ఇట్ విల్ నెవర్ డిమినిష్.
1: నశించడానికి అవకాశం లేదు.
0: ఇట్ కెనాట్ వానిష్.
1: నాశనం కావడానికి అవకాశం లేదు.
0: ఇట్ కెనాట్ బి డిస్ట్రాయ్డ్.
1: పరిపూర్ణమైన రీతిగా పెరుగుతూ ఉంటుంటాది.
0: ఇట్ ఇస్ టోటల్ అండ్ ఫుల్ గోస్ ఆన్ ఇంక్రీజింగ్.
1: కనుక ఇట్టి పవిత్రమైనటువంటి ప్రేమ తత్వాన్ని మనము బాగా పవిత్రంగా కాపాడుకోవాలి.
0: వి హావ్ టు సస్టైన్ అండ్ ప్రొటెక్ట్ దిస్ సీక్రెట్ లా.
1: ఎలాంటి పరిస్థితులు ఏందైనా కూడాను ప్రేమకి ఏమాత్రం కూడాను ద్వేషాన్ని చేర్చకూడదు.
0: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ నెవర్ ఎంటర్టైన్ హేట్.
1: ఏదైనా దేహం అక్కడ ప్రవేశించిందా దాన్ని కూడా నువ్వు ప్రేమగా మార్చుకో.
0: ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ ఎనీథింగ్ షుడ్ స్టెప్ ఇన్ కన్వర్ట్ ఇన్ టు లవ్.
1: కనుక ఎక్కడ కానీ కష్టం వచ్చినప్పుడే సుఖం కూడా ఉంటుంటాది.
0: వెన్ దేర్ డిఫికల్టీస్ దేర్ లైస్ హ్యాపీనెస్ టు.
1: అనేక విధమైన బాధలు కలిగినప్పుడే ఆనందం కూడా భరుస్తుంది.
0: వెన్ దేర్ ఆర్ ట్రబుల్స్ యువర్ ఫ్యూచర్ హ్యాపీనెస్ దేర్ ఆఫ్టర్.
1: పేపర్ లో చూస్తుంటారు.
0: యుల్ బి వాచింగ్ దిస్.
1: పాకిస్తాన్ వారంతా వచ్చి వార్ చేస్తున్నారు, చాలా మంది చనిపోయారు అని అనుకుంటున్నారు.
0: యు ఆల్సో మస్ట్ హావ్ కమ్ టు నో దట్ ఇస్ పాకిస్తాన్
1: వార్. చాలా మంచిది జరిగింది భారతదేశానికి.
0: వాట్ హాడ్ హ్యాపెన్ పాకిస్తాన్ వార్ ఇస్ ఫర్ గుడ్ ఆఫ్ భారత్.
1: ఈ యొక్క చిన్నది పాకిస్తాన్ వారు కాదు వచ్చిండేది.
0: ఇదే సింపుల్ పాకిస్తాన్ వార్.
1: కేవలం మధ్య నుంచి భారతదేశం నుంచి పోయినటువంటి వారిని పాకిస్తాన్ వారు తిండి లేక వెనుకకు పంపుతూ వచ్చారు.
0: As many of our own immigrants have been over there, the Pakistan people had to send them back as they could not.
1: వీరు పోటాడుకుంటూ వచ్చారు.
0: And it's only in fighting among themselves.
1: అట్టకడపటికి ఏమైపోయింది?
0: What happened finally?
1: ఇవంతా నశించింది.
0: Everything gone.
1: Chinese, Americans,
0: American,
1: Russians, భారతదేశానికి ఫ్రెండ్స్ గా తయారైపోయినారు.
0: They all have become friends of Bharat today.
1: ఈ బాధ మన భారతదేశానికి గొప్ప పేరు సాధించింది.
0: This suffering, this war has given us very good name in the world.
1: పాకిస్తాన్ వాడు చేసింది మంచిది కాదు అని అందరూ అతన్ని విమర్శిస్తూ వచ్చారు.
0: We go on criticizing, attacking Pakistan.
1: భారతదేశం యొక్క శాంతియే దీని యొక్క గుణమునకు సరైన మూల కారణం.
0: It is the peace of Bharat which is the real virtue.
1: ప్రతి మానవుడు కూడాను పవిత్రమైన గుణాన్ని పెంచుకోవాలి.
0: Every man should uphold the sacred quality.
1: ఒకానొక సమయం లోపల,
0: at one time,
1: బొంబాయి లోపల,
0: in Bombay,
1: Munshi అనేటువంటి వైస్ ఛాన్సలర్ ఉండేవాడు.
0: There is one person, Munshi, the vice chancellor.
1: భారతీయ విద్యాభవన్ యొక్క అధిపతి.
0: He is the head of Bharati Vidyabhavan.
1: అతను గొప్ప మేధావులంతా కూడా ఒక చేర్చాడు.
0: He convened a conference of intellectuals.
1: ఆనాడు స్వామి యొక్క ఉపన్యాసం పెట్టాడు.
0: That day Bhagwan was to address.
1: ఒక వ్యక్తి లేచాడు.
0: One person got up.
1: స్వామి, మన భారతదేశం లోపల,
0: in our Bharat,
1: అస్త్రశస్త్ర విద్యలన్నీ కూడా క్షీణించిపోయినాయి.
0: We don't have any weapons any longer.
1: కానీ అమెరికా, రష్యా వీరందరూ కూడా చాలా ఆయుధాలు పెంచుకుంటూ వచ్చారు.
0: అమెరికా అండ్ రష్యా ఆర్ ఇన్ పొజిషన్ ఆఫ్.
1: మన భారతదేశం ఏం చేస్తా ఉంది?
0: What is that Bharat is
1: doing? భారతదేశం అస్త్రశస్త్ర విద్యలంతా నేర్చుకోకూడదు?
0: Why not we manufacture? దీన్ని
1: ఎందుకు మనం పోషించకూడదు?
0: Why don't we develop?
1: నేను అప్పుడు చెప్పాను.
0: భగవాన్ సార్,
1: నాయన, భారతదేశం పోషించుకోవాల్సింది ఇవి అస్త్రశస్త్ర విద్యలు కాదు.
0: Bharat is not for these weapons and the armaments.
1: భారతమునకు ఎవరు ప్రధానులు?
0: Who are important?
1: మహాభారతం లోపల పంచపాండవులే ప్రధానమైనటువంటి వారు.
0: ఫైవ్ పాండవాస్ ఆర్ ఇంపార్టెంట్ ఇన్ మహాభారత.
1: పెద్దవాడు ధర్మజుడు, రెండవ వాడు భీముడు,
0: నెక్స్ట్ భీమ,
1: మూడవ వాడు అర్జునుడు,
0: థర్డ్ అర్జున్,
1: నాలుగో వాడు నకులుడు,
0: ఫోర్త్ నకులు,
1: ఐదో వాడు సహదేవుడు,
0: ఫిఫ్త్ సహదేవుడు.
1: భీమ, అర్జున, నకులు, సహదేవులకు ధర్మజుడు అధిపతిగా ఉన్నాడు.
0: ధర్మజ ఇస్ హెడ్ ఆఫ్ ది రిమైనింగ్ ఫోర్ బ్రదర్స్.
1: కాబట్టి ఈనాడు మనం పెంచుకోవాల్సినటువంటిది ధర్మాన్ని పెంచుకోవాలి.
0: వాట్ వీ హావ్ గాట్ టు డెవలప్ టుడే ఇస్
1: ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని మనం పెంచుకుంటే అది మనల్ని రక్షిస్తుంది.
0: ఇఫ్ యు ప్రొటెక్ట్ అండ్ అప్హోల్డ్ ధర్మ, యు విల్ బి ప్రొటెక్టెడ్.
1: ఈ ఆయుధాల కోసం అయిపోయి ధర్మనంతా వ్యర్థం చేయకూడదు.
0: డోంట్ వేస్ట్ మనీ టు మ్యానుఫాక్చర్ బాంబ్స్ ఆర్ న్యూక్లియర్ బాంబ్స్.
1: ఈనాడు పాకిస్తాన్ అదే గతి పట్టింది.
0: దట్
1: వచ్చిన ధనాన్నంతా ఆయుధాల కోసం పెట్టి తినడానికి తిండి లేకుండా అవస్థ పడుతున్నారు.
0: పాకిస్తాన్ స్పెంట్ ఆల్ ద మనీ ఫర్ దిస్ వెపన్స్ అండ్ దే ఆర్ సఫరింగ్.
1: ఈ ఆయుధాల మనం రక్షించేది
0: weapons will not protect you.
1: దైవ ప్రేమని, దైవ అనుగ్రహమే మనుషులను రక్షిస్తుంది.
0: Divine love, the divine grace protects you.
1: మానవుని యొక్క బుద్ధి యొక్క శక్తులంతా కూడా దైవం పైన ఆధారపడినటువంటివి కానీ ఈ ధనధాన్యముల పైన ఆధారపడినటువంటివి.
0: In fact, the human intellect and the latent power depend on God, not on these weapons.
1: కనుకనే ధర్మాన్ని మనం పోషించుకోండి.
0: Therefore we have to uphold dharma.
1: ఈనాడు చూడండి, ఆనాడు పరిస్థితి నేను చెప్తున్నాను. రష్యా గొప్ప ట్యాంక్స్ అంతా కట్టుకున్నది, గొప్ప ఆయుధాలంతా పెంచుకుంది.
0: రష్యా మ్యానుఫాక్చర్ ట్యాంక్స్ అండ్ అటమ్ బాంబ్స్.
1: అమెరికా చూస్తే,
0: అమెరికా
1: అస్త్రశస్త్ర విద్యలన్నీ కూడా అభివృద్ధి చేసింది.
0: ఇట్ హాస్ డెవలప్డ్ స్టార్ వార్ కూడా
1: సిద్ధమైపోయింది.
0: ఇట్ లెడ్ టు స్టార్ వార్.
1: ఇన్ని ఆయుధాలు పెంచుకుంది.
0: సో మెనీ దే హావ్.
1: కానీ పెంచుకుని ఏమి ప్రయోజనం?
0: వాట్ ఫార్ ఇస్ ఆల్ దట్?
1: అన్ని పెంచుకున్నారు.
0: Yes, they develop.
1: కానీ ఈనాడు మనం పెంచుకోవాల్సినటువంటి ధర్మాస్త్రాన్ని పెంచుకోవాలి.
0: We have to develop this weapon of dharma.
1: ఈ ధర్మం అనేటువంటి దాన్ని మనం జవదాటకుండా పోయినప్పుడు, అనుసరించినప్పుడు ఎంతైనా మనకు అందరూ కూడా దీనికి పాదక్రాంతులు అవుతారు.
0: ఇఫ్ యూ ఫాలో ధర్మ, ఇఫ్ యూ డు నాట్ ట్రాన్సెండ్ ధర్మ, ఎవ్రీబడి విల్ ఫాలో యూ.
1: ధర్మజునికి నీవు పాదక్రాంతుడైతే ఈ రష్యా అనేటువంటి భీముడు, అమెరికా అనేటువంటి అర్జునుడు కూడాను ధర్మజునికి పాదక్రాంతుడు అయిపోతారు.
0: ఇఫ్ యూ ఫాలో ధర్మ, ద భారత్ భీమా సింబలైజింగ్ రష్యా,
1: అమెరికా అర్జునుడు వంటి వారు
0: అర్జున విల్ సరెండర్ టు ధర్మ.
1: ఎందుకంటే సకలాస్త్రములు కూడా సాధించినటువంటి వాడు.
0: ఇన్ఫాక్ట్ హి హస్ గాట్ ఆల్ వెపన్స్ అండర్ హిస్ కంట్రోల్.
1: అందుకోసమే అతని బిరుదు అర్జున పాల్గొన పార్థివ కిరీటి చేతువాహన భీమశ్చర్య జయకృష్ణ సవిశాచి ధనుంజయ. అర్జునికి ఇన్ని అస్త్రములు ఉంటున్నాయి.
0: అర్జున హ్యాస్ సో మెనీ టైటిల్స్.
1: ఇన్ని టైటిల్స్ కలిగినటువంటి అమెరికా వాడు కట్టగడపటికి ఏమైపోయాడు?
0: వాట్ హ్యాపెన్ టు అమెరికా? అర్జున సో మెనీ టైటిల్స్.
1: ఇంకా రష్యన్స్ కావాల్సినంత అస్త్రాలు పెట్టుకున్నారు.
0: రష్యన్స్ దే హావ్ సో మచ్ ఆఫ్ న్యూక్లియర్ పవర్.
1: ఇవంతా కూడా కథ ఒకటిపై ఏమైపోయినాయి?
0: వాట్ హ్యాపెన్ ఫైనలీ?
1: తమకు తామే అపకారం చేసుకున్నారు.
0: దే హావ్ హార్మ్డ్ దెమ్సెల్వ్స్.
1: కనుకనే మన ప్రపంచంలో భారతదేశం నందు భీముడు అనేటువంటి యొక్క బలవంతులు అందరూ కూడా ధర్మానికి అతీతులైపోయండి, ధర్మ్యాతులకి సరిడెన్స్ వచ్చండి.
0: Therefore all strong people representing Bhima should surrender to Dharma.
1: ధర్మజునికి ఈ యొక్క అర్జున భీముడు కూడా సరెండర్ అయితే నకులు సహదేవులు కూడా సరెండర్ అయిపోతారు.
0: When once Bhima and Arjuna surrender to Dharma naturally.
1: కనుక ఈనాడు మనం చూసింది భారతదేశం వారి ఏమిటి.
0: And what is that need? That
1: ధర్మాస్త్రాన్ని సత్యాస్త్రాన్ని మనం సాధించాలి.
0: So what is needed in Bharat today? Dharmastra, the weapon of Dharma.
1: ఈ రెండు కూడాను ఒక ప్రేమలో ఇమిడి ఉన్నటువంటివి.
0: Both of these things are within the principle of love.
1: ఒక గుడ్డు లోపల చిన్న పిట్ట వస్తుంది.
0: You find egg that
1: ఆ పిట్టనే పెద్ద కోడిగా తయారవుతుంది.
0: It becomes quite independent and
1: flies. విత్తులో చిన్న మొక్కగా పుడుతుంది.
0: And seed germinates.
1: ఆ మొక్కనే పెద్ద వృక్షంగా తయారవుతుంది.
0: It grows in the gigantic tree.
1: కనుకనే ప్రతి ఒక్కటి కూడాను ప్రేమ అనేటువంటి చిన్న గుడ్డునందే ఈ జగత్తంతా కూడాను విశాలమైన బ్రహ్మమంతా కూడాను ఇందులో ఆవిర్భవిస్తుంది.
0: Therefore in this tiny little egg there is contained that infinite love.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ప్రేమ చేత సాధించలేనిటువంటి ఈ లోకంలో ఒక్కటి కూడాను లేదు.
0: In this world there is nothing that you cannot achieve with love.
1: దీనికి దేనికి ఎగ్జాంపుల్ అనుకుంటారా, దానికి నేనే ఎగ్జాంపుల్. నాకు ప్రేమ అనేటువంటి పెద్ద ప్రాపర్టీ.
0: భగవాన్ ఇస్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ whose property is love.
1: అందర్ని ప్రేమతో చూస్తుంటాను.
0: భగవాన్ లవ్స్ ఆల్.
1: దేనిని కూడా నేను ఆశించడం లేదు.
0: భగవాన్ డస్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్.
1: ఎందుకంటే ప్రేమ అనేది దీన్నంతని పెరుక్కుని వస్తుంది.
0: బికాజ్ ఇట్స్ లవ్ దట్ బ్రింగ్స్ యు ఆల్ హియర్.
1: కనుకనే ప్రేమ చేత మనం దేన్నైనా సాధించవచ్చు.
0: విత్ లవ్ యు కెన్ అచీవ్ ఎనీథింగ్.
1: భూమిని ఆకాశంగా మార్చవచ్చు, ఆకాశాన్ని భూమిగా మార్చవచ్చు.
0: ఎర్త్ కెన్ బి ట్రాన్స్మ్యూటెడ్ ఇన్ ది స్కై అండ్
1: ఇది అంతటా సర్వశక్తిమంతుడు ప్రేమ యందే ఉంటున్నది.
0: ఆల్ ఫ్యాకల్టీస్ ఆర్ దేర్ ఇన్ లవ్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: నేను పూర్వం అనుకున్నాను
0: భగవాన్ సత్సంతమే గౌ.
1: ఈ విద్యార్థులు అనేక విద్యలు నేర్చుకుంటున్నారు.
0: స్టూడెంట్స్ లెర్న్.
1: కేవలం ఈ విద్యలన్నీ కూడాను కేవలం ప్రపంచానికి ఏమాత్రం ఉపయోగం లేదు.
0: ఆల్ ది ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ యూస్లెస్. ఫిజిక్స్,
1: బాటనీ, సైన్స్, మ్యాథమెటిక్స్ ఇవన్నీ కూడాను ఏదో ఒక ఉద్యోగానికి పనికి వస్తాయే కానీ మానవుని హృదయాన్ని పెక్కిటింపజేసేటువంటి దీనికి పనికిరావు.
0: బాటనీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ దే ఓన్లీ హెల్ప్ యూ టు ఈక్ అవుట్ యువర్ లివింగ్. అండ్ ఆఫ్టర్ ఆల్ దే ఆర్ అవుట్ వర్డ్.
1: కానీ దీని అన్నిటి కూడాను ఒక విధమైనటువంటి ఒక ఆకర్షణీయమైనటువంటి ఒక శక్తిని మనం అభివృద్ధి పరచాలి.
0: వీ హావ్ టు డెవలప్ దట్ పవర్ ఆఫ్ అట్రాక్షన్.
1: అది అయస్కాంతము.
0: That is power of attraction, magnetic power.
1: అయస్కాంతం అంతా భూమి యొక్క స్వరూపమే అయస్కాంతము.
0: And the earth stands for magnetic power. వెయ్యి
1: మైల్ దూరంలో ఉన్నటువంటి దాన్ని కూడా భూమి ఆకర్షిస్తుంది.
0: Any object miles away from it is drawn by earth, magnetic power.
1: కనుక ఈ యొక్క అయస్కాంతములకు ఉన్నటువంటి శక్తి దేనికి లేదు.
0: No other power excels the magnetic power.
1: అయస్కాంతం అంతా ప్రేమలో అణుస్వరూపమే.
0: And this magnetic power is just atomic in front of love.
1: కనుక దీని దేని వల్ల మనము జగత్తును ఆకర్షించటము.
0: How do you attract this love?
1: భగవంతుని కూడా ఆకర్షించేటువంటిది గానము.
0: God is attracted by music, gana.
1: ఎత్ర యోగిశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుగ్రహ ఆ రెండింటి యొక్క ఏకత్వం కలిసినప్పుడే విజయం సంభవిస్తుంది.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వెన్ దీస్ టూ దే ఆర్ ఇన్ ప్రాపర్ కాంబినేషన్ ఇట్ లీడ్స్ టు సక్సెస్.
1: ఒకానొక సమయంలో నారదుడు విష్ణువుని ప్రశ్నించాడు.
0: అట్ వన్ టైం నారద క్వశ్చన్
1: స్వామి, ఏదైనా మీకు చెప్పాలనుకుంటే మీరు ఎక్కడ ఉంటారో ఏమిటో, మీ బ్రాంచెస్ అడ్రస్ అంతా చాలా దూరంగా ఉంటుంటాయి, హెడ్ ఆఫీస్ ఎక్కడ అన్నాడు.
0: నారద ఆస్క్ నారాయణ, స్వామి, యూ హవ్ గాట్ సో మెనీ బ్రాంచ్ అడ్రస్సెస్ బట్ ఐ వాంట్ టు నో హెడ్ ఆఫీస్. అంటారు
1: ఒక కైలాసం అంటారు, ఒక స్వర్గం అంటారు, ఈ బ్రాంచ్ ఆఫీసులకు నాకు తెలియదు అడ్రస్.
0: వీ డోంట్ హ్యావ్ ది బ్రాంచ్ అడ్రస్సెస్ లైక్ కైలాస లైక్
1: నారాయణ చెప్పాడు. క్లాస్కో అడ్రస్, నా అడ్రస్.
0: నారాయణ
1: ఎత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద. ఆ ఆఫీస్ ను వదలి నేను ఎక్కడ పోలేను, ఎక్కడ నా భక్తులు ఎక్కడ స్మరిస్తుంటారు వాడు హృదయంలో నేను ప్రతిష్ఠ అయి ఉంటాను అన్నాడు.
0: Lord said, my office is this. I will never get out of my office. What is that office address? Wherever my glory is sung,
1: kankane,
0: I saw myself.
1: Kankane, Bhagavantuni gana priyudu annaru.
0: Therefore, God
1: gana is drawn by, annaru.
0: By music.
1: Kankane, ee music anetuvanti dantho hrudayananta karigistundi, kadilistundi, medilistundi.
0: It's music that melts the human heart and literally move everybody.
1: Idi kuda nu okati pettali mana college lo anukunnanu.
0: And music should be started in our colleges.
1: నేను ఎవరికి చెప్పలేదు.
0: భగవాన్ డిడ్ టెల్ ఎనీబడీ.
1: నేను ఎవరికి చెప్పను.
0: భగవాన్ డజంట్ టెల్ ఎనీబడీ.
1: అది సంకల్పం తప్పక అది నెరవేరుతుంది.
0: ఇట్ ఇస్ ద విల్ దట్ ఫ్రక్టిఫైస్.
1: తక్షణమే ఒక వ్యక్తి వచ్చాడు ఇండోనేషియా నుంచి.
0: ఫ్రమ్ ఇండోనేషియా పర్సన్ కే డివోటీ కేమ్.
1: పోయిన వారం వచ్చి, స్వామి, మన కాలేజ్ లోపల మ్యూజిక్ కాలేజ్ అనేటువంటి ప్రయత్నించాలి, దీన్ని మీరు ప్రారంభించండి, నేను 10 కోట్లు ఇస్తాను అన్నాడు.
0: The devotee came and prayed to Bhagavan, Bhagavan, we should have a music college. I am prepared to spend 10 crores.
1: కనుక ఈనాడు 10 కోట్లు ఇచ్చాడు. రేపటి దినం ప్రారంభిస్తున్నాం మేము.
0: Bhagavan, and he gave 10 crores and music college is going to be commenced, started soon.
1: కనుక నే ఇప్పుడు మనము ప్రశాంతి నిలయంలో కూడాను ఈ మ్యూజిక్ అనే దాని వల్ల ఏ విధంగా ఉంది, భారతీయ సంస్కృతి అంతా కూడాను మ్యూజిక్ లో ఉంటుంది.
0: The entire culture of Bharat is contained within this music.
1: ఈ మ్యూజిక్ అనేటువంటిది కేవలము ఈనాటి మ్యూజిక్ కాదు, ఈనాటి మ్యూజిక్ కూడా అత్యవసరమే.
0: మోడర్న్ మ్యూజిక్ ఇస్ ఆల్సో దిస్.
1: ప్రాచీన సంస్కృతికి సంబంధించినటువంటి యొక్క వీధి నాటకాలు, బయలు నాటకాలు, ఈ గానాలు, హరికథలు, ఇట్లా దీంట్లో కూడా ఈ గానాన్ని చాలా అభివృద్ధి పరచాలి.
0: The music has got to be developed because to encourage the ancient culture of Bharat.
1: కనుక భారతీయ సంస్కృతిని మనం పునరుద్ధరించాలంటే ఈ యొక్క గానం కూడా చాలా అవసరము.
0: Bhagavan wants to improve and foster the Indian culture.
1: లలిత కళలతో కూడినటువంటిది.
0: And in fact the culture has got all the fine arts.
1: కనుకనే ఈ కాలేజీ కూడాను ఈ యొక్క మాసం దాటుతానే ప్రారంభిస్తున్నాం. శ్రావణ మాసం లోపల
0: మ్యూజిక్ కాలేజ్ విల్ స్టార్ట్.
1: ఇది ఆషాఢ మాసం అట్టు పెట్టాను.
0: దిస్ ప్రెసెంట్ మంత్ ఇస్ ఆషాఢ మాస.
1: ఇందులో ఏమాత్రము నూతన గృహములు ప్రవేశించకూడదు అని, కట్టకూడదని కూడా ఒక పెద్దల యొక్క శాసనం.
0: It's usual custom and a tradition not to embark new projects in the present month.
1: Kanuka ee naadu
0: today
1: come itana puri ani, not potato.
0: His name is Puri,
1: not potato. Ina 10 kotlu music college ki ichchadu ippudu.
0: He gave 10 crores for starting music college.
1: Poyina nela nenu Bengaluru lo undinanu.
0: Bhagavan was there in Bangalore.
1: ఈ చీఫ్ మినిస్టర్ పటేల్ అని చేసేసి
0: చీఫ్ మినిస్టర్ మాట
1: స్వామి పుట్టపత్తిలో పల్లె లోపల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టారు.
0: స్వామి, యూ హావ్ స్టార్టెడ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ దేర్ ఇన్
1: పల్లె. వారికంతా ప్రయోజనం అవుతుంది.
0: ఇట్ ఇస్ హైలీ యూస్ఫుల్ టు రూరల్
1: పట్టణ వాసులకంతా కూడా ఏమాత్రం ఉపయోగం లేకుండా ఉంటుంటాయి. ఇక్కడ
0: ది సిటీ పీపుల్ దేర్ ఇన్ బెంగళూరు ఆర్ నాట్ బెనిఫిటెడ్.
1: రోగం బీదవారికి వస్తుంది, షావుకారికి వస్తుంది. రోగం ఎవరికి తప్పింది కాదు.
0: సిక్ అండ్ పూర్ ఆల్సో సఫర్ ఫ్రమ్ డిసీజెస్.
1: కనుక ఇది బెంగళూరు లోపల ఒకటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టాలన్నాడు.
0: చీఫ్ మినిస్టర్ ప్రేడ్ టు భగవాన్, వీ నీడ్ ఎ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇన్ బెంగళూరు.
1: అనగా హార్ట్ కు,
0: హార్ట్
1: లంగ్స్ కు,
0: లంగ్స్
1: తలకు,
0: అండ్ ది హెడ్
1: కిడ్నీకి, మూడింటికి తగినటువంటిది పెట్టాలన్నాడు.
0: త్రీ స్పెషాలిటీస్ ఆర్ గోయింగ్ టు బి స్టార్టెడ్ దేర్ ఇన్ బెంగళూరు.
1: సరే, నేను నవ్వినాను, ఊరుకున్నాను.
0: స్వామి సింప్లీ స్మైల్.
1: రెండో వారమే
0: నెక్స్ట్ వీక్
1: ఆ చీఫ్ మినిస్టరు, ఫైనాన్స్ మినిస్టరు, సెక్రటరీస్, ఇంకా మినిస్టర్, రెవెన్యూ మినిస్టర్స్, అందరూ మినిస్టర్స్ ఒక 10 మంది చేరేసేసి సిగ్నేచర్ చేసి 70 ఎకరాలు భూమిని మాకు రిజిస్టర్ చేసుకుని మాకు తెచ్చిచ్చారు.
0: నెక్స్ట్ వీక్ వాట్ హ్యాపన్, చీఫ్ మినిస్టర్ అకాంపనీడ్ బై ఫైనాన్స్ మినిస్టర్, రెవెన్యూ మినిస్టర్, 10 మెంబర్స్ ఆఫ్ హిస్ క్యాబినెట్,
1: అందరూ
0: ఆఫర్డ్ 70 ఎకర్స్
1: స్వామికి అర్పితం చేశారు.
0: దే సరెండర్ టు గాడ్ భగవాన్.
1: ఇప్పుడు అక్కడ ఒక్కొక్క ఎకరా 1.5 కోట్ అవుతుంది.
0: ఈచ్ ఏకర్ కాస్ట్ 1.5 crores.
1: అనగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి పక్కలోనే మాకు చాలా మంచిది. నాలుగు వైపులా కూడా రోడ్స్ ఉన్నాయి. కావేరు నుంచి నీరు తెచ్చిచ్చారు మాకు. రోడ్స్ అంతా వేశారు, కరెంట్ అంతా ఇచ్చారు.
0: ద లొకేషన్ ఇస్ వెరీ క్లోజ్ టు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పార్క్ దేర్ ఇన్ బెంగళూరు.
1: మంచి కార్యం చేసేటువంటి వ్యక్తి మనకు కనిపించడం లేదు, కానీ మంచి కార్యానికే ముందొస్తే మన దేశమంతా ఎంతైనా సహాయం చేస్తుంది.
0: In fact, if you are prepared to undertake good job, good task,
1: Bharat Desham dayagala hrudayamainatundi Bharat Desham.
0: In fact, Bharat symbolizes the compassion.
1: Dharma hrudayamto kudinatundi Bharat Desham.
0: One of righteousness.
1: Daya hrudayamainatundi Bharat Desham.
0: And Bharat is full of
1: tyaga hrudayamainatundi Bharat Desham.
0: The land of sacrifice.
1: Prema hrudayamainatundi Bharat Desham.
0: And full of love.
1: Karukane manamu swarthulu kaadu parathulamu manamu.
0: We are not swartha, selfish. We are pararatha, spiritual.
1: దైవమునకు జీవమునకు ఉండేటువంటి వ్యత్యాసం ఏమిటి?
0: What is the difference between individual and God?
1: ఎవడు జీవుడు, ఎవరు దేవుడు?
0: Who is jiva individual? Who is deva God?
1: సమస్తి దేవుడు.
0: Individual and the cosmic universal.
1: కాబట్టి మీరందరూ సమస్తిగా ఉన్నారు, కాబట్టి మీరంతా దేవతలే.
0: In fact, you are all together or the deities, devata.
1: మనం చేసేటువంటి వారు చిక్కితే ఇచ్చేటువంటి వారు తక్కువ లేరు.
0: In fact, if you are prepared to do, there are many people that support you.
1: హాస్పిటల్ నేను చేస్తాను అన్నాడు. అది తెలుసుకుని ఒక అమెరికా మనిషి,
0: వన్ అమెరికన్ కేమ్ ఫార్వర్డ్ దట్ హీ విల్ అండర్టేక్ ద జాబ్.
1: అతనే సింక్లర్ కమాన్.
0: హీ ఈజ్ సింక్లర్.
1: దానికి ఇతను సంసిద్ధంగా ఉంటున్నాడు. పోయిన తూరి కూడాను మనం పుట్టబత్తి లోపల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టినప్పుడు అక్కడ కూడా కొన్ని లక్షలు కొన్ని కోట్లు తాను ఇచ్చాడు. ఇప్పుడు దీనికి కూడా తాను ఇస్తున్నాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ సింక్లేర్ కేమ్ ఫార్వర్డ్ అండ్ స్పెండ్ క్రోర్స్ ఆఫ్ మనీ ఫర్ ది సూపర్ హాస్పిటల్ ఇన్ పుట్టపర్తి.
1: కొన్ని నెలలకు ముందుగా కూడా ఇక్కడ గోల్డ్ అంతా వేస్తుంటే అందరిపైన గోల్డ్ వర్షం కురిచింది.
0: We had rain of gold here in this hall.
1: అలా ఏంటి, నేను అందరిని బంగారు బంగారు బంగారు అని అడ్రస్ చేశాను.
0: స్వామి కాల్స్ ఎవ్రీబడి బంగారు గోల్డ్ గోల్డ్.
1: కనుక అందరూ బంగారులే.
0: సో ఆల్ ఆర్ గోల్డ్.
1: చరించినటువంటి హృదయం అంతా కూడా బంగారు హృదయమే.
0: అండ్ ద హార్ట్ దట్ డస్ నాట్ వేవర్ ద మైండ్ డస్ నాట్ వేవర్.
1: ఇలాంటి త్యాగులు ఇలాంటి యోగులు ఇలాంటి పవిత్రమైనటువంటి హృదయులు లోకంలో ఎంతో మంది ఉంటున్నారు.
0: దేర్ ఆర్ మెనీ మెనీ ఆన్ ఆఫ్ సాక్రిఫైస్.
1: నేను అడగలేదు.
0: In fact, we have not asked anybody.
1: అడిగితేనంటే వర్షం కురిచినట్టు కురుస్తుంది.
0: If Swami asks, there will be rain of money.
1: కానీ అది నాకు ఇష్టం లేదు.
0: భగవాన్ doesn't approve it.
1: అది చీప్ అయిపోతుంది.
0: You become cheap.
1: నేను అట్ట కాకూడదు.
0: Swami will never endorse that.
1: అన్నిటికి నీవు తగినటువంటి యొక్క దీంతో మనం సంకల్ప సద్ధితిగా మనం ఉండాలి.
0: It is the will of Bhagavan that would materialize.
1: కనుక మనం సంకల్పించుకున్నటువంటి సత్కార్యములు నెరవేర్తాయో లేదో అనే సందేహంకి అవకాశం ఇవ్వకూడదు.
0: నెవర్ డౌట్ వెదర్ యువర్ గుడ్ టాస్క్ ఆర్ గోయింగ్ టు బి ఫుల్ఫిల్డ్ ఆర్ నాట్.
1: ఇంకా ఇంకా ఇంకా ఇంకా ఈ ప్రపంచంలో ఇంకా ఎన్నెన్నో జరగబోతున్నాయి.
0: మెనీ మెనీ మోర్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు హ్యాపన్.
1: కనుక మనం ఏమాత్రం కూడా విచారించనక్కర్లేదు.
0: డోంట్ వరీ.
1: ప్రతి వ్యక్తి కూడాను భగవత్ స్వరూపుడే.
0: ఎవ్రీవన్ ఇస్ ఎంబాడీమెంట్ ఆఫ్ గాడ్.
1: మీరందరూ ప్రేమమయులుగా తయారు కాండి.
0: యు షుడ్ బి ఫుల్ ఆఫ్ లవ్.
1: ప్రేమను మీ హృదయంతో నింపుకోండి.
0: ఫిల్ యువర్ హార్ట్ విత్ లవ్.
1: ప్రేమ కంటే మించిన దైవం మరొకటి లేదు.
0: నో గాడ్ ఇస్ బియాండ్.
1: ప్రేమ కంటే మించిన ధనం మరొకటి లేదు.
0: నో వెల్త్ హైయర్ దన్ లవ్.
1: ప్రేమ కంటే మించిన ధర్మం మరొకటి లేదు.
0: అండ్ దేర్ ఇస్ నో ధర్మ
1: అబౌట్ లవ్. ప్రేమ కంటే మించిన ఇది జ్ఞానం మరొకటి లేదు.
0: అండ్ మెడిటేషన్
1: సర్వము ప్రేమమయమే.
0: మెడిటేషన్ ఇస్ లెస్ దన్ లవ్. సో ఎవ్రీథింగ్ ఇస్ లవ్ అలోన్.
1: ప్రేమనే దైవ స్వరూపము.
0: లవ్ ఇస్ గాడ్.
1: కనుక మీరు ప్రేమమయులు అయ్యండి. భారతదేశంలో ఎట్టి కలతలు కల్లోలములు లేకుండా అన్నదమ్ములు వలె అక్కచెల్లెండ్రు వలె ఐకమత్యంగా జీవించాలని నేను ఆశిస్తున్నాను.
0: Be the embodiments of love. Bhagavan wants you to live intimately in close association relationship.
1: ఈనాడు ఆ ప్రేమ భావనయందు శూన్యమైపోవడం చేతనే కేవలము కఠిన హృదయుడైపోయి రాక్షసుడిగా ప్రవహిస్తున్నాడు ఈనాటి మానవుడు.
0: Man is behaving like a demon because love is lost.
1: ప్రేమమయుడిగా అన్నప్పుడు నీవే దైవ స్వరూపుడిగా అవుతావు.
0: ఇఫ్ యూఆర్ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్ యు ఆర్ గాడ్.
1: బ్రహ్మైవ భవతి.
0: ద నోవర్ ఆఫ్ బ్రహ్మన్ బికమ్స్ బ్రహ్మన్.
1: దానిని నీవు గుర్తించుకుంటే నీవే బ్రహ్మవు.
0: ఇఫ్ యూ అండర్స్టాండ్ దట్ యు ఆర్ బ్రహ్మ గాడ్.
1: కనుక ఈనాటి ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం ఏంటంటే అందరూ ప్రేమమయులుగా ఉండాలి.
0: ఎవ్రీ వన్ షుడ్ బి ఎంబాడిమెంట్.
1: ఎలాంటి పరిస్థితులు ఏంటైనా కూడా ప్రేమను మాత్రం మీరు మార్చుకోకూడదు.
0: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ నెవర్ గివ్ అప్ లవ్.
1: ఎలాంటి దుష్టగుణములు మనలో ప్రవేశించినప్పటికీ దాని కూడా ప్రేమ అడ్రస్ గా మనం మార్చాలి.
0: Evil qualities may enter, step in, convert them into love.
1: ఆ విధమైనటువంటి సాధన ఈనాడు విద్యార్థులు కూడా అత్యవసరంగా చేయాలి.
0: Take to such a spiritual path and pursuit which
1: ఎందుకంటే వీళ్ళు లాంగ్ జర్నీ చేసేటువంటి వాళ్ళు.
0: Because students today they undertake long journey.
1: పెద్ద వయసైనటువంటి వాళ్ళంతా నెక్స్ట్ స్టేషన్ లో దిగిపోయేటువంటి వాళ్ళు.
0: All elders are bound to get down in the next station.
1: కనుక దీర్ఘ ప్రయాణం సల్పేటువంటి విద్యార్థులు కనుక మీ యందు ఈ విధమైన పవిత్రమైన ప్రేమను అభివృద్ధి పరచుకోవాలి.
0: Students are long journey passengers. Therefore you have to grow
1: love. సంస్థలో ప్రధానమైనటువంటి విద్య ప్రేమ విద్యనే.
0: ద మెయిన్ ఎడ్యుకేషన్ ఆఫర్డ్ ఇన్ అవర్ ఇన్స్టిట్యూషన్.
1: ఒకరినొకరు హలో హలో హలో ఆ విధంగా చేసుకోవటం కాదు, ప్రేమతో మనం అందరినీ హృదయానికి కట్టుకోవాలి.
0: డోంట్ బి మెకానికల్ ఇన్ గ్రీటింగ్ ఈచ్ అదర్ హలో హలో.
1: కేవలం లౌకికమైన వాంఛలతో కాదు,
0: లవ్ షుడ్ నాట్
1: భౌతికమైన వాంఛలతో కాదు, స్వార్థమైన వాంఛలతో కాదు,
0: సెల్ఫిష్
1: పరార్థమైనటువంటి భ్రమల చేత పరమాత్మ యొక్క తత్వాన్ని ప్రేమించాలి.
0: యూ షుడ్ లవ్ ఫ్రమ్ ది స్టాండ్ పాయింట్ ఆఫ్ స్పిరిచువల్ బ్యాక్గ్రౌండ్.
1: కనుక ఈనాటి ప్రధానమైనటువంటి యొక్క సారం ఏమిటి, ప్రతి మానవుడు కూడా ప్రేమ రూపుడుగా తయారు కావాలి.
0: ద మెయిన్ మెసేజ్ టుడే ఇస్ దట్ ఎవరీవన్ షుడ్ బికమ్ ఎంబోడిమెంట్ ఆఫ్ లవ్.
1: కానీ వాటిని అంతా కూడా ప్రేమ వాంఛలుగా మార్చుకోండి.
0: లెట్ ఆల్ డిజైర్స్ బి డైరెక్టెడ్ టువర్డ్స్ లవ్.
1: ప్రేమ రహిత మరుభూములలో ప్రేమాంకురములు పెంపొంద ప్రేమావేశముతో ప్రేమ సుధా వర్షము వర్షింపగ ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము చేయగది. ఆనాటి గోపికలంతా కృష్ణుడు చెప్పారు, కృష్ణ నీ ప్రేమగానం ఒక తూరి వాయించమన్నారు.
0: గోపిక ప్రే టు కృష్ణ, లెట్స్ ఆల్ లిసన్ టు ద మెలడీ ఆఫ్ యువర్ మ్యూజిక్.
1: ప్రేమ రహిత మరుభూములలో
0: అండ్ ద ల్యాండ్ ఇస్ బ్యారన్
1: ప్రేమాంకురములు పెంపొంద
0: ఫర్ ది సీడ్స్ ఆఫ్ లవ్ టు స్ప్రౌట్
1: ప్రేమావేశముతో
0: విత్ ఆల్ ద ఫీలింగ్స్ ఆఫ్ లవ్
1: ప్రేమ సుధా వర్షము వర్షింపగ ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము చేయగది.
0: విత్ ద రెయిన్ ఆఫ్ లవ్ as the rivers of love flow continuously in
1: అలాంటి జ్ఞానంతో మీరు జగత్తును మోహింపు చేయాలి, జగత్తునంతా భ్రమింపు చేయాలి, జగత్తునంతా ఆనందింపు చేయాలి.
0: ద హోల్ వరల్డ్ షుడ్ బి క్యారీడ్ అవే బై దివైన్ మెలడీ.
1: మీకందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాను,
0: భగవాన్ ఈజ్ ఆఫరింగ్ ఫ్రీ ఎడ్యుకేషన్
1: ఇస్తున్నాను. నాకు ఇవ్వాల్సినటువంటి ఒక్కటే ఏమిటి, మీరందరూ ప్రేమమయులుగా ఉండండి, మీకు ప్రేమను పెంచుకోండి.
0: భగవాన్ వాంట్స్ ఓన్లీ వన్ థింగ్ ఫ్రమ్ యూ, బీ ది ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్ ఫర్ యువర్ సెల్ఫ్.
1: అదొక్కటి నాకు చాలు,
0: దాట్స్ ఎనఫ్ ఫర్ భగవాన్.
1: ఆ విధంగా ఉండాలని మీరు హృదయంలో ప్రతిజ్ఞ చేసుకుని మున్ముందు జరగబోయేటువంటి కార్యక్రమంలో పాల్గొని తద్వారా జగత్తునంతా వ్యాపింప చేయాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: Bhagavan wants you to take a vow, an oath today, that you will lead the life of love from today onwards. So saying, Bhagavan brings his divine discourse to a close.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మానవుడు తరించే నిమిత్తమై అనేక విధములైన మార్గములందు సాధనలు సలుపుతున్నాడు.
1: మ్యాన్ ఫాలోస్ సో మెనీ స్పిరిచువల్ ఎండీవర్స్ అండ్ పర్సూట్స్ వర్కింగ్ ఫర్ రిడెంప్షన్.
0: న తపాంసి న తీర్థానాం, తపస్సు చేయటము ఎవరి కోసం? తపస్సు వల్ల కలిగేటువంటి ఫలితము తన కోసమే కాని పరులకు కాదు, పరమాత్మకు కాదు.
1: వన్ అండర్టేక్స్ పెనెన్స్ నాట్ ఫర్ గాడ్, ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ వన్స్ ఓన్ సెల్ఫ్.
0: న శాస్త్రాన జపానహి, జపం చేయటము తన ఆనంద నిమిత్తమే తాను చేస్తున్నాడు కాని పరుల నిమిత్తం కాదనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: వన్ రిపీట్స్ ద హోలీ నేమ్ ఆఫ్ గాడ్ టు డిరైవ్ బ్లెస్ ఫర్ వన్స్ ఓన్ సెల్ఫ్, నాట్ ఫర్ గాడ్.

0: మనము నిత్య జీవితం నుంచి తరించవలనన్నా ఏం చేయాలి? జపం కాదు, తపం కాదు, యోగము కాదు, యజ్ఞము కాదు, యాగము కాదు.
1: ఫర్ లిబరేషన్ వాట్ ఇస్ ఇట్ దట్ వీ షుడ్ డూ? ఇట్స్ నాట్ పెనెన్స్, ఇట్స్ నాట్ రిపిటేషన్ ఆఫ్ గాడ్స్ నేమ్ ఆర్ సీక్రెట్ రిచువల్స్ ఫర్ దట్ మ్యాటర్.
0: తోటి మానవుల యొక్క సేవను చేయాలి.
1: వి షుడ్ వర్క్ ఫర్ ద ఫెలో మ్యాన్.
0: సేవనే ప్రధానమైనటువంటి పూజ, సేవనే ప్రధానమైన తపస్సు, సేవనే ప్రధానమైనటువంటి జపము.
1: సర్వీస్ ఇస్ పెనెన్స్, సర్వీస్ ఇస్ ట్రూ వర్షిప్, అండ్ సర్వీస్ అమౌంట్స్ టు ద రిపిటేషన్ ఆఫ్ గాడ్స్ నేమ్.
0: ధనమును కోల్పోయినా తిరిగి సంపాదించుకోవచ్చు.
1: ఇఫ్ మనీ ఇస్ లాస్ట్ ఇట్ కెన్ బి ఎర్న్ బ్యాక్.
0: మిత్రులను కోల్పోయినా తిరిగి మిత్రులను సంపాదించుకోవచ్చు.
1: ఇఫ్ యు లూజ్ ఫ్రెండ్స్ యు కెన్ హావ్ దెం అగైన్ లేటర్.
0: పత్నిని కోల్పోయినా తిరిగి రెండవ వివాహం ఆడి పత్నిని కూడాను సంపాదించుకోవచ్చు.
1: ఇఫ్ వైఫ్ ఇస్ లాస్ట్ వన్ కెన్ గెట్ మ్యారీడ్ ఫర్ ద సెకండ్ టైమ్ అండ్ హావ్ అనదర్ వైఫ్.
0: కానీ దేహమును కోల్పోయినా తిరిగి ఆ దేహాన్ని మనం సంపాదించుకోలేము.
1: When once the body is lost, you cannot have it again.
0: Kanuka dehamu chaala pavitramainatundi.
1: Therefore body is sacred.
0: Ee pavitramaina dehamunu manam deni nimittamai kaapaadukovali.
1: For what purpose should we protect it and safeguard it?
0: Sharira madhyam kalu dharma sadakam. Dharmaacharana nimittamai, sevaacharana nimittamai ఈ దేహమును మనం కాపాడుకోవాలి.
1: One has to maintain the body to undertake righteous action and for service.
0: మనుష్య జన్మ చాలా దుర్లభమైనటువంటిది.
1: Human life is very rare.
0: చాలా పవిత్రమైనటువంటిది.
1: It is highly sacred.
0: సత్శీలమైనటువంటిది.
1: It is one of character.
0: ఇట్టి
1: for body is sacred.
0: ఈ పవిత్రమైన దేహమును మనం దేని నిమిత్తమై కాపాడుకోవాలి?
1: For what purpose should we protect?

0: గుర్తించకూడను. దీని మానవత్వం యొక్క రహస్యాన్ని మనం గుర్తించుకోలేకపోయినా మానవత్వం వచ్చి ప్రయోజనం ఏమిటి?
1: Having been born as a human being, if we do not understand the mystery of the human life, what is the use?
0: అయితే ఈ మానవుడు మననశీలి.
1: Man is capable of recalling, recapitulation.
0: ఇతనికి ఆలోచనే సహజం.
1: Thinking faculty is a natural trait.
0: అన్వేషణ ఇది అత్యద్భుతము.
1: Search is wonderful in him.
0: మానవుని యొక్క అన్వేషణ ద్వారానే అంతర్భావమైనటువంటి యొక్క తరంగముల నుండి అనేక శాస్త్రములు, ఉపనిషత్తులు, చిత్ర, శిల్పి, నృత్యాది కళలంతా కూడాను ఏర్పడుతున్నాయి.
1: It is a constant search of man that is responsible for the waves of creativity in the field of art and sculpture that have been originated over the passage of time.
0: కాని మానవుడు తన బుద్ధి యొక్క ప్రవర్తనను గుర్తించుకోలేక, సత్యమును సరైన మార్గంలో అన్వేషణ సలపలేక, ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైనటువంటి యొక్క మార్గంలో సత్యాన్వేషణ సలుపుతున్నారు.
1: Man is not able to investigate his intellect in the way he has been investigating. So truth is not understood in the true sense.
0: ఒకరు ఒక వృక్షమును చూస్తారు.
1: One sees a tree.
0: అతను కనిపించేటువంటి శాఖలను మాత్రమే చూస్తున్నాడు, కానీ కనిపించినటువంటి వేర్లను చూడటం లేదు.
1: He sees only the branches that are apparent and not the hidden roots.
0: కానీ మరొకరు వేర్లను మాత్రమే చూస్తారు, కానీ శాఖలను మాత్రం చూడలేరు.
1: Well, one might see the roots, but they can't see the branches that way.
0: ఇది సత్యాన్వేషణకు సహజమైనటువంటి ఒక తత్వం కాదు.
1: It is not the natural tendency for one who is in search of truth.
0: సత్యాన్వేషణ అనగా శాఖలను, వేర్లను, ఆ యొక్క చెట్టు యొక్క సంపూర్ణమైనటువంటి స్థితిని గుర్తించినటువంటిమే సత్యాన్వేషణ.
1: The fructification of search for truth amounts to visualization of the branches, roots and the entire tree as a whole.
0: శాఖలను చూచువాడు సైంటిస్ట్.
1: Scientist watches only the branches.
0: కాని వేర్లను చూచువాడు వేదాంతి.
1: He is a philosopher, spiritualist who watches the roots.
0: వేదాంతి కాని లేక సైంటిస్ట్ కాని ఎవరైనా సరియే శాఖలను, వేర్లను, దాని కొమ్మలను, రెమ్మలను అన్నింటినీ కూడాను గుర్తించడమే సరి అయినటువంటి సత్యాన్వేషణ.
1: ట్రూ సర్చ్ ఫర్ ట్రూత్ నో మ్యాటర్ ఎ ఫిలాసఫర్ ఆర్ ఎ సైంటిస్ట్ షుడ్ బి ఏబుల్ టు సీ ద రూట్స్, ద బ్రాంచెస్, ద లీవ్స్ అండ్ ఎవ్రీథింగ్ దట్ బిలాంగ్స్ టు ఎ ట్రీ.
0: దీనికి ఒక చిన్న ఆదర్శము.
1: ఎన్ ఐడియల్ ఫర్ దిస్.
0: దేవతలు, రాక్షసులు ఇరువురు చేరి
1: The deities, gods and the demons
0: together.
1: They churned that ocean of milk.
0: కాని అందులో ఆలాహలము ఆవిర్భవించింది.
1: But there came the poison.
0: అంతటితో వారు నిరాశకు చోటివ్వక, నిస్పృహకు ఏమాత్రం కూడా గురికాక తిరిగి మదనం చేస్తూ వచ్చారు.
1: They were not disappointed and frustrated at the juncture. They continued to churn further.
0: అప్పుడు లక్ష్మి,
1: దేర్ కేమ్ ద గాడెస్ ఆఫ్ వెల్త్ లక్ష్మి,
0: అనేక విధమైనటువంటి యొక్క శోభలు,
1: సో మెనీ ఆస్పెక్ట్స్,
0: అమృతము, ఐరావతము ఇత్యాది పవిత్రమైనటువంటి సంపదలంతా కూడా వారికి లభ్యమైనాయి.
1: మెనీ సీక్రెట్ ఫార్మ్స్ ఆఫ్ వెల్త్ అండ్ ప్రాస్పెరిటీ అపియర్డ్ దెన్.
0: దేని వలన లభ్యమైంది?
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ దే కుడ్ హ్యావ్ దెమ్?
0: కలిగినటువంటి అభ్యంతరమునకు ఏమాత్రం కూడా తాము జంకక, కూకక, తమ సాధనను సక్రమంగా సరిపటం చేతనే విజయాన్ని సాధిస్తూ వచ్చారు.
1: The only reason is they were not afraid of the obstacles that appeared on their way. They continued their path.
0: ఈనాటి మానవుడు మానవుని హృదయాన్ని సత్యాన్వేషణ చల్పాలి.
1: Man should make use of his heart for the search of truth.
0: మానవుని యొక్క హృదయమే క్షీరసాగరము.
1: Human heart is the ocean of milk.
0: మానవుని యొక్క హృదయమే పాల సముద్రము.
1: Human heart is the ocean of milk.
0: ఈ సముద్రంలో జ్ఞానం అనేటువంటి కవమును వేచి,
1: one should put that the one of wisdom to churn.
0: మదనం సల్పగా,
1: as churning goes on,
0: కొంత నిరాశ, నిస్పృహ మనకు ఆవిర్భవిస్తుంది.
1: There might be some chances of disappointment.
0: దీనిని లెక్క చేయక తిరిగి మదనంను సాధిస్తూ వచ్చినప్పుడు,
1: one should not be mindful. They should continue to proceed further.
0: ధర్మము, న్యాయము, సత్యము, పవిత్రమైనటువంటి గుణములు మనకు ప్రాప్తిస్తుంటాయి.

0: Then we will be able to acquire sacred qualities like right action, justice and truth.
1: సహనము, సానుభూతి, కరుణ, దయ కూడాను ఇందులో ఆవిర్భవిస్తుంటాయి.
0: There arises the compassion, the tolerance and the forbearance.
1: కనుక మానవుడు దయ చేతను, ధర్మము చేతను, ప్రేమ చేతను, న్యాయము చేతను, సహనము చేతను, సానుభూతి చేతను జీవించడానికి తగినటువంటి కృషి చేయాలి.
0: So man should work to live with all these qualities like compassion, right action, love, justice, truth, sympathy and forbearance.
1: ఈ అన్వేషణలో జరిగేటువంటి యొక్క సత్య ప్రాప్తికి ఏ మాత్రం కూడా మనము చోటు ఇవ్వటం లేదు.
0: We are not giving any scope so as to receive truth in our search.
1: బాహ్యమైన, లౌకికమైన, ప్రాకృతమైన, పవిత్రము కానటువంటి యొక్క అస్థిరమైనటువంటి యొక్క వస్తువులకై మనము సత్యాన్వేషణ సల్పుతున్నాము.
0: In fact, search for truth in the ordinary sense meant search for the ephemeral, worldly, temporal object.
1: నిత్య సత్యమైనటువంటి యొక్క ప్రాప్తికి ప్రతి మానవుడు కూడాను తన యొక్క జీవిత కళను అర్పితం గావించాలి.
0: In fact, every man should dedicate himself to work for that eternal truth.
1: సమస్త కళలు కూడాను, లలిత కళలు అన్ని కూడాను సత్యాన్వేషణలో ఆవిర్భవించినటువంటివి.
0: In fact, all fine arts are the products in this process of search for truth.
1: కనుక ఈ సత్యాన్వేషణలో దైవత్వాన్ని మనం గుర్తించుకోలేకపోయినప్పటికీ దైవత్వాన్ని గుర్తింపజేసేటువంటి యొక్క కొన్ని చిహ్నములు మనకు ఆవిర్భవిస్తాయి.
0: In fact, in this process of search for truth, we may not be able to experience divinity, yet we'll find some signs in this path.
1: ఏ విధంగా?
0: How?
1: ఆ వృక్షం కొమ్మపైన ఉన్నటువంటి ఒక నక్షత్రమే ధ్రువ నక్షత్రము అని మనం చెప్తాం.
0: We say that star over the branch of the tree is the star named Dhruva.
1: కానీ చెట్టు కొమ్మకు ధ్రువ నక్షత్రానికి ఏమాత్రము సంబంధం లేదు.
0: Yes, there's no relationship between this branch and the star over there.
1: కానీ ఆ చెట్టు కొమ్మ నక్షత్రం యొక్క ఉనికిని మనకు బోధిస్తూ ఉంటాడు.
0: But the very same branch will tell you the direction where the star is located.
1: అదే విధముగానే
0: likewise
1: మనం చేసేటువంటి సర్వ కర్మలు,
0: all our actions,
1: మనం పలికేటువంటి ప్రతి పలుకు,
0: all our words,
1: నడిచేటువంటి ప్రతి నడక,
0: and every
1: చూసేటువంటి ప్రతి చూపు,
0: every look,
1: ఇవన్నీ కూడాను సత్యాన్వేషణలోని భాగములు.
0: There are all parts in this process of search for truth.
1: ఇవన్నీ కూడాను భగవంతుని యొక్క ఉనికికి ప్రత్యక్ష ప్రమాణములు.
0: They demonstrate the very existence of the divinity.
1: సముద్రాన్ని చూస్తాం.
0: We see an ocean.
1: మనకి ఎంతో ఆనందం కూడాను అలంతో ప్రారంభమవుతుంది.
0: You feel very happy watching the waves there.
1: ఎత్తైన పర్వతాలను చూస్తాము.
0: You see yourself there.
1: మనకి ఎంతో ఉత్సాహం కలుగుతుంది.
0: You are very happy.
1: దట్టమైన అరణ్యాన్ని మనం చూస్తాము.
0: You see thick forest.
1: ఆ అరణ్యం యొక్క పచ్చదనాన్ని చూచి మన హృదయం ఉప్పొంగుతుంది.
0: Seeing all the greenery around, you are ecstatic.
1: ఇవన్నీ కూడాను సత్యాన్వేషణలోని ఉనికి యొక్క పర్వతములే.
0: They all speak of the that ever existence in this process of search for truth.
1: ఇది భగవంతుని చూపకపోయినప్పటికీ భగవంతుని యొక్క శక్తి సామర్థ్యమును ఈ విధమైనటువంటి దృశ్యముల చేత మనకు గుర్తింపు చేస్తూ ఉండాలి.
0: They may not show you God directly, but you will experience the divinity and its capacity and the capability.
1: ఒక విత్తనం నుంచి గొప్ప వృక్షం ప్రారంభమవుతుంది.
0: A seed germinates into a mighty, gigantic tree.
1: ఒక గుడ్డు నుంచి పిట్ట పుడుతుంది.
0: It's an egg that grows into a bird.
1: ఒక ప్రాణం నుంచి మరొక ప్రాణం వస్తుంది.
0: We find a being born to another being.
1: ఒక పుష్పం నుంచి మంచి సుగంధం వస్తుంది.
0: It's the flower that gives fragrance.
1: పాల నుంచి వెన్న ప్రారంభమవుతుంది.
0: And you get the butter out of the milk.
1: ఇవన్నీ కూడాను సత్యాన్వేషణలోని యొక్క సారములే.
0: That's all stands for the essence in this process of search for truth.
1: ఈ ప్రపంచమంతా కూడాను,
0: the whole world,
1: మూడు విధములైనటువంటి కర్మల చేత నడుస్తూ ఉండాలి.
0: Operates on the basis of three types of activity.
1: ఇది మన నిత్య జీవితంలో మనం ప్రత్యక్షంగా చూసేటువంటి దృశ్యములే.
0: We see them in our day to day routine life.
1: ఒకటి సృష్టి యొక్క నిర్మాణము.
0: One, that of creation.
1: రెండవది సృష్టి యొక్క పోషణ.
0: Second aspect, sustenance.
1: మూడవది సృష్టి యొక్క నిర్మూలము.
0: Third aspect, annihilation.
1: ఈ సృష్టి స్థితి లయములు పూడు కూడాను మనకు ప్రత్యక్ష ప్రమాణములే.
0: We find all these three: creation, sustenance and annihilation.
1: నిత్య జీవితములో నిత్యము మనము చూచేటువంటి దృశ్యములే.
0: We see them every day.
1: ఇవన్నీ కూడాను కేవలము సత్యస్వరూపుని యొక్క ప్రమాణ ఉనికిది.
0: దట్స్ ఆల్ ద మానిఫెస్టేషన్ అండ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద డివినిటీ.
1: ఈ సత్యాన్ని మనం గుర్తించడానికి తగిన కృషి చేయకుండా దైవం ఎక్కడా, దైవం ఎక్కడా అని దైవాన్ని కొన్ని విధమైనటువంటి విమర్శించడానికి ప్రయత్నం చేస్తున్నాం.
0: We don't make proper inquiry in this path of search for truth, but we go on questioning, where is God? Where is God?
1: దైవాన్ని విమర్శించటము చాలా సులభమే.
0: It's quite easy to comment.
1: కాని దైవాన్ని అన్వేషించటము చాలా కష్టము.
0: But to search for God is very difficult job.
1: ఎట్లా?
0: How?
1: భగవంతుడు సత్యములో సత్యంగా ఉంటున్నాడు.
0: God is the truth of truths.
1: అసత్యములో సత్యంగా ఉంటున్నాడు.
0: Even in falsehood is truth.
1: చెడ్డలో చెడ్డగా ఉంటున్నాడు.
0: అండ్ హిస్ బ్యాడ్ ఇన్ ద బ్యాడ్.
1: మంచిలో మంచిగా ఉంటున్నాడు.
0: అండ్ హిస్ ద బెస్ట్ అమంగ్ ద
1: పుణ్యములో పుణ్యముగా ఉన్నాడు, పాపములో పాపముగా ఉన్నాడు.
0: ఇస్ ద మెరిట్ అమంగ్ ద మెరిటోరియస్ అండ్ ద సిన్ అమంగ్ ద సిన్నర్స్.
1: దీన్ని పురస్కరించుకుని ఈ గీతా ప్రమాణము
0: బేసింగ్ ఆన్ దిస్ గీతా సేస్
1: రసో వై సహ అన్నాడు. అనగా నేను రసస్వరూపుడై ఉన్నాను.
0: గాడ్ ఈస్ ది వెరీ ఎసెన్స్ ఆఫ్ లైఫ్.
1: అనగా పానకములోని పంచదార వలె ఉంటున్నాడు భగవంతుడు.
0: గాడ్ ఈస్ లైక్ sugar in a syrup.
1: పంచదార లేని పానకం ఉండదు కదా.
0: యూ కాంట్ హ్యావ్ సిరప్ విదౌట్ షుగర్.
1: అదే విధముగానే
0: లైక్వైజ్
1: భగవంతుడు ప్రతి విషయమునందు కూడాను భగవంతుడు అంతర్భూతమై ఉంటున్నాడు.
0: గాడ్ ఈస్ ఇన్ ఇన్నర్ కరెంట్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్.
1: పాలలో కేవలం వెన్న వలె ఉంటున్నాడు.
0: ఇస్ లైక్ ది బటర్ ఇన్ ద మిల్క్.
1: పుష్పములో వాసన వలె ఉంటున్నాడు.
0: లైక్ ద అరోమా ఓడర్.
1: సర్వత్రా మనిషిలో మనిషి భావమును కలిగి ఉంటున్నాడు.
0: అండ్ ఈస్ ఎ హ్యూమన్ అమంగ్ హ్యూమన్ బీయింగ్.
1: ఇది ఏ రసో వై సహా.
0: This is what is meant by saying is the essence of life.
1: Kanuka panakamuloni panchadara vanti vaadu bhagavantudu.
0: So God is like the sugar in syrup.
1: Prapanchamanta rasa swaroopame.
0: The whole world who is the
1: indulo prati bindumulandu kudanu bhagavantudu panchadaraga untunnadu.
0: In every drop in this creation you find the divinity there.
1: Chuchite telisetvantidi kaadu anubhavinchinappude dani yokka ruchi manaku artham avutundi.
0: You cannot find it by simply watching, you have to experience that.
1: Ee srishtisthayamulu moodu kudanu tana yokka karmala dwarane jarugutu untunnayi.
0: In fact the creation, sustenance and annihilation are the three types of activity.
1: Ee moodu shaktulaku adhikari ainatundi vaadu bhagavantudu ani వేదములు బోధిస్తూ వచ్చాయి.
0: వేద టీచర్స్ దట్ ది గాడ్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ దీస్ త్రీ ఎస్.
1: కేవలం వేదములే కాదు, ఉపనిషత్తులు.
0: నాట్ మియర్లీ వేదాస్, ఉపనిషత్స్ టూ.
1: ఖురాను,
0: ఖురాన్.
1: బైబుల్,
0: బైబిల్.
1: గ్రంథసాపు,
0: గ్రంథ.
1: ఇవన్నీ కూడాను భగవంతుని యొక్క ఉనికిని ఈ విధమైనటువంటి యొక్క గుర్తుల చేత చూపింపగలుగుతున్నారు.
0: ఆల్ ది సేక్రెడ్ టెక్స్ట్ స్పీక్ ఆఫ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద డివినిటీ.
1: ఈ మూడు లేనటువంటిది ఎక్కడ కూడా గోచరం కాదు.
0: యూ డోంట్ ఫైండ్ ఎ ప్లేస్ వేర్ దీస్ త్రీ ఆర్ మిస్సింగ్.
1: ఎవరైనా కూడా దీనికి అంగీకరించక తప్పదు.
0: ఎవ్రీవన్ మస్ట్ నెసెసరీ అగ్రీ టు దిస్.
1: ఏ వేదాంతి కానీ, ఏ సైంటిస్ట్ కానీ, ఏ ఇంజనీర్ కానీ, ఎవరైనా ఏ కాలం వారైనా కానీ, ఏ దేశం వారైనా కానీ సృష్టి స్థితి లయములను అంగీకరించక తప్పదు.
0: ఎ ఫిలాసఫర్, ఎ సైంటిస్ట్, ఎన్ ఇంజనీర్ ఆర్ ఎనీ పర్సన్ ఆఫ్ ఎనీ పీరియడ్ ఆఫ్ టైమ్ ఆఫ్ ఎనీ కంట్రీ మస్ట్ నెసెసరీ అగ్రీ టు దీస్ త్రీ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్.
1: ఆంగ్ల భాష యందు గాడ్ అన్నారు.
0: ఇన్ ఇంగ్లీష్ వీ సే గాడ్.
1: జిఓడి గాడ్.
0: వీ సే ఇన్ ఇంగ్లీష్ జిఓడి.
1: జి అనగా
0: జి మీన్స్
1: ఏమని మనం భావిస్తున్నాం సృష్టికి అర్థంగా తీరుస్తుంది అది జి.
0: జి స్టాండ్స్ ఫర్ క్రియేషన్, సృష్టి.
1: ఈ సృష్టి యొక్క అర్థాన్ని మనం జీఓడిలో మనం గుర్తించవచ్చును.
0: వీ కెన్ అండర్స్టాండ్ ద మీనింగ్ ఇన్ దిస్ జీఓడి.
1: జి అనగా జనరేషన్.
0: జి ఇస్ జనరేషన్.
1: ఓ అనగా
0: ఓ మీన్స్
1: ఆర్గనైజేషన్,
0: ఆర్గనైజేషన్.
1: డి అనగా డిస్ట్రిక్షన్.
0: డి మీన్స్ డిస్ట్రక్షన్.
1: ఈ డి మూడింటి యొక్క అర్థమే సృష్టి స్థితి లయములుగా గోచరిస్తూ వచ్చినాయి.
0: జిఓడి స్టాండ్స్ ఫర్ ద డివినిటీ, క్రియేషన్, సస్టెనెన్స్ అండ్ అన్హిలేషన్.
1: ఇట్టి సత్యాన్ని ప్రతి ఒక్క పదమునందు కూడా మనము విచారం చేసి సత్యాన్వేషణ తలిపినప్పుడు గుర్తించడానికి వీలవుతుంది.
0: వీ కెన్ అండర్స్టాండ్ ద ట్రూత్ ఇన్ ఎవ్రీ సిలబుల్, ఇన్ ఎవ్రీ లెటర్, ఇన్ అవర్ పర్సూట్.
1: జనరేషన్ తన యొక్క సంకల్పమే.
0: ఎవ్రీథింగ్ ఇస్ గాడ్స్ విల్.
1: ఆర్గనైజేషన్ అతని యొక్క సంకల్పమే.
0: ఆర్గనైజేషన్ ఇస్ హిస్ విల్.
1: ఆర్గనైజేషన్ కాదు, ఆర్గనైజేషన్.
0: ఆర్గనైజేషన్ ఇస్ హిస్ విల్.
1: డిస్ట్రక్షన్,
0: డిస్ట్రక్షన్.
1: ఇది కూడాను తన యొక్క నిర్ణయమే.
0: ఇస్ ఆల్సో హిస్ విల్.
1: ఈ సృష్టి స్థితిలో మూడును లేకుండా జగత్తు ఉండుటకు వీలు కాదు.
0: ద వరల్డ్ కెనాట్ ఎగ్జిస్ట్ వితౌట్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్, క్రియేషన్, ఆర్గనైజేషన్.
1: ఈ మూడు కర్మల చేతనే ఈ జగత్తు జరుగుతూ ఉంటున్నది.
0: The world goes on because of these three.
1: ఇలాంటి తత్వాన్ని మనము అర్థం చేసుకోవాలంటే ఏ విధమైన మార్గాన్ని అనుసరించాలి?
0: To know the nature of the divinity, what parts should we?
1: మానవుని యొక్క సమస్త సంకల్పములు కూడాను హృదయం నుండి ఆవిర్భవిస్తున్నాయి.
0: The all human thoughts arise from the heart.
1: హృదయాన్ని మధురంగా మనం ఉంచుకున్నప్పుడు మన పలుకులు, మన చేష్టలు, మన కర్మలు సర్వం కూడాను మధురంగానే ఉంటాయి.
0: When we make our heart pure and nectarine, all the words, all our actions are bound to be sweet and acceptable.
1: మన హృదయాన్ని సాత్వికమైనటువంటి యొక్క కర్మలుగా భావించుకొని సాత్వికమైనటువంటి యొక్క ఆదర్శాన్ని నిరూపించినప్పుడు మన యొక్క కర్మలన్నీ కూడా సాత్వికమైన కర్మలుగా రూపొందుతాయి.
0: When we make our heart pure and perfect, all our actions and thoughts are bound to be ideal and fruitful.
1: మన మంచి చెడ్డలు రెండు కూడాను హృదయం నుండి ఆవిర్భవించేటువంటి ఫలితములే.
0: Good and bad are the results because of the heart behind.
1: చెడ్డని ఎక్కడి నుంచినో రావటం లేదు.
0: You don't get bad supply.
1: మంచి ఎక్కడి నుంచినో రావటం లేదు.
0: Good is not transported. కష్ట
1: సుఖములు రెండును కలిసి ఉండు.
0: The difficulties and happiness, they go together.
1: దీని విడదీయ ఎవ్వని వశము కాదు.
0: It is impossible for anyone to separate.
1: సుఖము ప్రత్యేకముగా ఎందు చూడబోము.
0: You don't find joy separate existing.
1: కష్టము ఫలించనేని సుఖం బటందురు.
0: The fructification of the hardship is happiness.
1: అంత ఒక్కటే.
0: Everything is one.
1: ఏకం సత్య ప్రభుదావదంతి. ఉన్నది ఒక్కటే.
0: Truth is one.
1: అట్టి ఏక సత్యాన్ని మనం గుర్తించడానికి మన యొక్క మానవత్వము చాలా సులభమైన మార్గం బోధిస్తూ ఉండాలి.
0: సో ఇట్ ఈస్ ఇన్ దిస్ హ్యూమన్ లైఫ్ వీ కెన్ లెర్న్ దిస్ ప్రిన్సిపల్ ద ట్రూత్ ఈస్ వన్.
1: జంతువులాం నరజన్మ దుర్లభం.
0: ఆఫ్ ఆల్ ద బీయింగ్స్ హ్యూమన్ లైఫ్ ఇస్ వెరీ రేర్.
1: ఏమిటి ఈ దుర్లభం?
0: వాట్ ఈస్ దిస్ రేరిటీ?
1: మదాత్మ సర్వభూతాత్మ, ఇదే దీనికి సరైనటువంటి ఆదర్శము. నా ఆత్మనే సర్వలేనటువంటి కూడాను ఆ ఆత్మగానే ఉంటుండాలి.
0: It is this Atma and the Spirit that is present in everyone around.
1: Intiye kaadu.
0: Not only this.
1: Manavuni oka shariramu 5 kosamulato untundadi.
0: The human body has got 5 sheaths.
1: Annamaya kosamu.
0: The one of food.
1: Pranamaya kosamu.
0: Life.
1: Manomaya kosamu.
0: Mind.
1: Vijnanamaya kosamu.
0: Wisdom.
1: Aanandamaya kosamu.
0: And the bliss.
1: Ee 5 kosamulu endu kudanu undinatvanti oka vijnanam anetvanti oka manavuniki tappa marok praniki teliyadaniki veelledu.
0: Of all the 5 life sheaths, wisdom is gifted to mankind alone.
1: Kanuka itti vijnanamto pragnanamto koodinatundi oka manavatvanni manam alpatvam ani ee vidhanga bhavinchavachchu.
0: This wisdom, the spiritual awareness, is gifted to mankind and human race. You cannot take it cheap.
1: Manavatvanni chaala alpanga bhavinchukoni danni sarina margamlo manam upayoginchukonukunda chaala vyartham gaavinchukuntunnam.
0: You don't make use of the human life in the proper way, consider it so low and mean, and forget the very purpose for which it is intended.
1: Sakala sadguna sampannudainatundi manavudu,
0: man with all the virtues,
1: sakala sadgunamunto koodinatundi manavudu,
0: man with all the meritorious traits,
1: sakala sadacharamunto koodinatundi manavudu,
0: man of tradition and culture,
1: satyamunto koodinatundi manavudu,
0: man with character,
1: ఇతను ఏ విధంగా అల్పుడిగా భావించడానికి వీలవుతుంది?
0: హౌ కెన్ హీ బి కన్సిడర్డ్ సో లో అండ్
1: మీన్? అది ఏ మానవుని యొక్క బలహీనత.
0: దట్ ఈస్ యువర్ వీక్నెస్.
1: తన తత్వాన్ని తాను గుర్తించుకోలేక
0: ఈస్ నాట్ ఏబుల్ టు నో హిస్ నేచర్.
1: కేవలం తన యొక్క బలహీనత, దేహ బలహీనతను మాత్రమే గుర్తించుకుని
0: హీ గోస్ బై ద వీక్నెస్ ఆఫ్ ది ఐడెంటిఫికేషన్
1: అన్నమయ కోశమును మాత్రమే ఆధారం చేసుకుని బ్రతుకుతున్నాడు.
0: హీ ఈస్ బేస్డ్ ఆన్ ది షీత్ ఆఫ్ ఫుడ్ అండ్ క్యారీస్ ఆన్ హిస్ లైఫ్.
1: కనుక అన్నమయ కోసము కాదు మనకు ప్రధానమైనటువంటిది.
0: సో ఇట్ ఈస్ నాట్ ది షీట్.
1: ఈ అన్నమయ కోసమును ఆధారం చేసుకున్నంత కాలం కూడాను మనకు అశాంతియే కాని శాంతి మనకు లభ్యం కాదు.
0: So long we consider the sheath of food anna as most important, you'll be full of restlessness, you never attain peace.
1: 64 vidyalu arudaraga yerchinatti aa naradude.
0: Narada, who is an expert in all the 64 forms of knowledge,
1: shanti anetundi labhinchukunda అనేక అవస్థలకు గురి అవుతూ వచ్చాడు.
0: హ్యాడ్ టు సఫర్ ఎ లాట్ బికాజ్ హీ కుడ్ నాట్ అటైన్ పీస్.
1: కట్ట కట్టపటికి సనత్ కుమార్ దగ్గరికి వెళ్లి ప్రార్థిస్తున్నాడు.
0: అల్టిమేట్లీ హీ వెంట్ టు సనత్ కుమార్ అండ్ ప్రేడ్,
1: స్వామి నా అజ్ఞానం దూరం చేసి నాకు శాంతిని ప్రసాదించేటువంటి విద్యను బోధించమన్నాడు.
0: హీ ఆస్క్డ్ టు స్కల్ప్చర్ సనత్ కుమార్ అండ్ సెడ్, స్వామి టెల్ మీ ద పాత్ టు డిస్పెల్ దిస్ ఇగ్నోరెన్స్ సో దట్ ఐ వుడ్ హ్యావ్ ది పీస్.
1: నారదా,
0: నారదా,
1: నీకు తెలియని విద్యలు లేవు.
0: యు నో ఎవ్రీథింగ్.
1: సమస్త శాస్త్రములు, సర్వోపనిషత్తులు, సర్వ వేదములు, సర్వ గమ్యములైనటువంటి యొక్క మార్గములు నీకు తెలుసును.
0: నారదా, యు ఆర్ ఎన్ ఎక్స్పర్ట్, యు నో ఫుల్ వెల్ ఆల్ దట్ ఇస్ కంటైన్డ్ ఇన్
1: ఈ విద్యల వల్ల మీకు లభించేటువంటి ఆనందం ఏమాత్రము లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ యు డోంట్ ఎక్స్పీరియన్స్ దట్ బ్లిస్, నాట్ ఈవెన్ ఎ ట్రేస్.
1: ఇవంత ప్రాకృతమైనటువంటి విద్యలు,
0: దట్స్ ఆల్ వరల్డ్లీ నాలెడ్జ్.
1: ఇవన్నీ భౌతికమైనటువంటి విద్యలు,
0: దట్స్ ఆల్ ఫిజికల్ సెక్యులర్ నాలెడ్జ్.
1: ఇది కేవలము ఒక విధమైనటువంటి అనిత్యమైన విద్యలు.
0: దట్స్ ఆల్ టెంపరరీ ఇన్ఫర్మేషన్.
1: ఈ అనిత్యమైన విద్యలు పోయేంత వరకు కూడాను నీకు శాంతిని నీకు లభించదన్నాడు.
0: Until this temporal secular knowledge is given up, you cannot have that eternal bliss.
1: దీనిని సైంటిస్ట్ కూడా చెప్తూ వచ్చారు.
0: This what is said by a scientist.
1: ఏమిటి, ఏనాడు, ఎక్కడ, ఎప్పుడు ఈ సైన్స్ అంత్యమవుతుందో అక్కడ ఈ ఆధ్యాత్మికం ప్రారంభమవుతుంది.
0: The scientist said the place where, when, at what time
1: the
0: science ends,
1: where the science ends,
0: where the science ends, spirituality begins.
1: ఇది ముఖ్యమైనటువంటి. సైన్స్ అంటే ఏమిటి? ఈ ప్రాకృతమైనటువంటి చర్యలన్నీ కూడా సైన్స్ కు సంబంధించినటువంటివి.
0: All the worldly activity belongs to science.
1: అనగా ఈ భౌతికమైనటువంటి దేహములకు అవసరమైనటువంటివి.
0: The physical body is necessary.
1: భౌతికమైన దేహమును కాపాడుకోవలసింది.
0: You have to maintain it.
1: కానీ ఇదే సత్యము నిత్యమని భావించి దానికి సర్వమును అర్పితం కావించకూడదు.
0: యూ కెనాట్ కన్సిడర్ ఇట్ పర్మనెంట్ అండ్ ఎటర్నల్ అండ్ డెడికేట్ యువర్ లైఫ్.
1: సమస్త కర్మల చేతను సాధించగలిగేటువంటిది ఈ దేహమే.
0: ఇట్ ఇస్ ద బాడీ దట్ హెల్ప్స్ యూ టు రియలైజ్ ది ఆబ్జెక్ట్.
1: దేహము చేతనే దైవాన్ని కూడా సాధించవచ్చును.
0: విత్ దిస్ బాడీ యూ కెన్ అటైన్ డివినిటీ.
1: ఈ దేహము నేను కాదు.
0: I'm not the body.
1: దేహము దైవాన్ని సాధించబడేటువంటి ఒక పనిముట్టుగా భావించాలి.
0: బాడీ ఇస్ అన్ ఇన్స్ట్రుమెంట్ గివెన్ టు రియలైజ్ గాడ్.
1: ఇది నా దేహము.
0: This is my body.
1: ఇది నా బుద్ధి.
0: My intellect.
1: ఇది నా చిత్తము.
0: My mind.
1: ఇది నా ఇంద్రియము.
0: My intellect.
1: ఇది నా అంతఃకరణ. నీవెవరు?
0: Then who are you?
1: ఈ క్వశ్చన్ ఎవరు వేసుకోవటం లేదు.
0: No one is putting such a
1: question. ఈ కర్చీఫ్ నాదంటే కర్చీఫ్ వేరు, నేను వేరు.
0: When I say this is my kerchief, I am separate from my kerchief.
1: అదే విధంగా నా దేహం అంటే దేహం వేరు, నీవు వేరు.
0: Similarly, when you say my body, you are separate from the body. Then who are you?
1: ఈ సత్యాన్ని మనం గుర్తించడానికి వెనుకంజ వేస్తూ చూసేటువంటి దృశ్యములు మాత్రమే సత్యంగా భావించుకుని విశ్వసిస్తున్నాము.
0: We don't put a question of that sort to ourselves, but we are carried away by the scenario around.
1: ఈ దేహము సత్యాన్ని నిరూపించేటువంటి ఒక పనిముట్టు.
0: Body is an instrument that shows you the path and the truth.
1: Aithe ee dehamulandu divyatvamainatundi oka paramatma tattvamu imidi untunnadi.
0: The body has got the divinity latent in it.
1: Ivanni padarthamule,
0: all that is
1: ivanni negative se,
0: all the material world is negative, you are the positive.
1: Kaaka ivanta kunu positive ga neevu bhavinchukoni neevu anubhavinchali.
0: And you have to consider everything positive and experience thereafter.
1: Negative nu manasuleke raalikunda chuchukovali.
0: Don't give scope for negativity.
1: ఈ నెగిటివ్స్ అంతా కూడా నెగిటివ్స్ ని అందిస్తుంది.
0: నెగిటివ్ గివ్స్ యూ నెగిటివ్ వాల్యూ.
1: ఈనాటి ప్రపంచం యొక్క అశాంతికి మూల కారణము నెగిటివ్స్ పైన ఆధారపడటమే.
0: ద మెయిన్ కాజ్ ఫర్ ద రెస్ట్లెస్నెస్ ఇన్ ది వరల్డ్ బికాజ్ వి హావ్ దిస్ నెగటివిటీ.
1: ఇదంతా మ్యాటర్.
0: ఆల్ దిస్ ఇస్ మ్యాటర్.
1: యూ మాస్టర్.
0: బట్ యూ ఆర్ ద మాస్టర్.
1: కనుక నీవు మాస్టర్ ది మైండ్, బి ఎ మాస్టర్ మైండ్.
0: మాస్టర్ ద మైండ్, బి ఎ మాస్టర్.
1: నీవు మాస్టర్ గా తయారు కావాలి.
0: యూ బి ఎ మాస్టర్.
1: అది నిజమైనటువంటి విద్య.
0: దాట్ ఈస్ ట్రూ ఎడ్యుకేషన్.
1: అంతేకాని బుక్కిష్ నాలెడ్జ్ విద్య కాదు.
0: బుక్కిష్ నాలెడ్జ్ ఇస్ నాట్.
1: ఈ ప్రాకృతమైన అనిత్యమైనటువంటి జీవితానికి ఒక ఆదర్శాన్ని నిరూపిస్తుంది.
0: ఇట్ ఓన్లీ టెల్స్ యూ ది ఐడియల్ ఫర్ దిస్ టెంపోరల్ వరల్డ్.
1: కనుక మనం సాధించవలసినవి ఎన్నో ఉంటున్నాయి.
0: దేర్ లాట్స్ ఆఫ్ థింగ్స్ దట్
1: వి ఈ అన్నింటి కొరకు ప్రేమ త్యాగమే చాలా ప్రధానమైనటువంటిది.
0: ఫర్ ఆల్ దిస్ లవ్ అండ్ సాక్రిఫైస్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: ఒకానొక కాలం లోపల
0: ఎట్ వన్ టైమ్
1: విక్టోరియా రాణి రాజ్యం నేలుతూ వచ్చింది.
0: క్వీన్ విక్టోరియా వాజ్ ద రూలర్ ఎట్ ద టైమ్.
1: ఆమె దగ్గర ప్రైమ్ మినిస్టర్ ఉండేటువంటి వాడు,
0: దేర్ వాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్ దేర్,
1: విలియం అని పేరు.
0: William was the prime minister.
1: అతను గొప్ప తెలివితేటలు గలవాడు.
0: He is highly intelligent.
1: గొప్ప విద్యావంతుడు.
0: Highly educated.
1: కానీ గొప్ప రాజకీయవేత్త.
0: And a great politician.
1: అలాంటి వాడు,
0: such a man,
1: ప్రేమ చేతను,
0: through love,
1: త్యాగము చేతను,
0: sacrifice,
1: దైవత్వాన్ని నిరూపించి,
0: has proved divinity,
1: తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ వచ్చాడు.
0: Started discharging his duty.
1: ఎవరితో మాట్లాడినప్పటికీ ప్రీతితో మాట్లాడటం.
0: You may converse with anybody. You are
1: ఎవరికి ఏ పని చెప్పినప్పటికీ ప్రీతితో చెప్పటం.
0: యు కెన్ అసైన్ వర్క్ ఇన్ ఎ ప్లీజింగ్ వే.
1: అశాంతి అనేటువంటిది అతనిలో ఏమాత్రము కనిపించలేదు.
0: దేర్ వాస్ నో ట్రేస్ ఆఫ్ రెస్ట్లెస్నెస్ ఇన్ హిమ్.
1: లార్డ్ బ్రైస్ అనేటువంటి వాడు అతని చరిత్రను రాస్తూ కూడాను దీన్ని మెన్షన్ చేస్తూ వచ్చాడు.
0: లార్డ్ బ్రైస్ మెన్షన్డ్ ఆల్ దీస్ పాయింట్స్ ఇన్ ద బయోగ్రఫీ.
1: ఆ యొక్క రాజకీయవేత్త విలియమ్స్ చాలా గొప్ప దైవస్వరూపుడు అన్నాడు.
0: That statesman described Williams the politician as a very great noble soul.
1: ఏ విధంగా ఉంటది? దైవానికి పవిత్రమైనటువంటి గుణములే ప్రమాణములు.
0: The noble qualities demonstrate the divinity.
1: ఎక్కడ స్వార్థరహితమైన ప్రేమ?
0: The selfless love.
1: ఎక్కడ స్వార్థరహితమైనటువంటి త్యాగము?
0: సెల్ఫ్లెస్ సాక్రిఫైస్,
1: ఎక్కడ స్వార్థరహితమైనటువంటి ఆనందము,
0: వేర్ దర్ యు ఫైండ్ ద బ్లెస్ విచ్ ఇస్ ఈక్వల్,
1: అక్కడనే భగవంతుడు ఉంటాడు అన్నారు.
0: దేర్ యు ఫైండ్ గాడ్.
1: కనుకనే మానవుడు భగవ స్వరూపుడే.
0: మ్యాన్ ఇస్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ గాడ్.
1: మానవుని నిత్య పవిత్రమైనటువంటి గుణములు ఉంటున్నాయి.
0: మ్యాన్ హాస్ గాట్ లేటెంట్ సీక్రెట్ క్వాలిటీ.
1: కానీ ఆ గుణములు సరైనటువంటి రీతిలో తాను ప్రవిత్తపూర్వకంగా ప్రాక్టికల్ లో పెట్టడం లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ద వాల్యూస్ దట్ హి హస్ ఇన్ హిమ్ ఆర్ నాట్ పుట్ ఇన్ టు ప్రాక్టీస్.
1: ప్రతి మానవుని ఎందుకు దైవత్వం ఉంటుండదు.
0: దేర్ ఇస్ డివినిటీ ఇన్ ఎవ్రీ మ్యాన్.
1: అట్టి డివినిటీ అనేటువంటి దాన్ని గుర్తించుకోలేకుండా
0: విదౌట్ రికగ్నైజింగ్ ద
1: కేవలం దేహమునకు ప్రాణమునకు మనసుకు సంబంధించినటువంటి ఒక వ్యవహారంలో పడి
0: మ్యాన్ హెస్ గ్రౌండ్ హిమ్సెల్ఫ్ ఇన్ మ్యాటర్స్ రిలేటింగ్ టు ద బాడీ అండ్ ద లైఫ్.
1: విలువైనటువంటి ఒక జీవితాన్ని వ్యర్థం గావించుకుంటుంది.
0: అండ్ ఇస్ వేస్టింగ్ ఇస్ వాల్యుబుల్ లైఫ్.
1: మానవుడు అంటే ఎలాంటి వాడు?
0: What sort of a creature the man is?
1: Diamond ku veluvistunnadu.
0: He attaches value to the diamond.
1: Bangaru ku veluvistunnadu.
0: He values gold.
1: Bhoomi ki veluvistunnadu.
0: He values to
1: kaani bhoomi ni vilaga manam bhavistunnamu.
0: But we consider them valuable.
1: Diamond goppa vastuvu ga manam visvasistunnamu.
0: We consider diamond highly.
1: Bangaru viluvainatudu ani ga manam visvasistunnamu.
0: Gold is highly valuable.
1: It's chaala parapaatu.
0: It's a big mistake.
1: Ee diamond ki ichedi veluve evaru?
0: Who is the one that attaches the value to the diamond?
1: Ee bangaru ki veluvi ichedi evaru?
0: Who values the
1: భూమికి విలువిచ్చేది ఎవరు?
0: హూ వాల్యూస్
1: అంత మనిషే.
0: ఓన్లీ ద మ్యాన్.
1: మనిషే లేకపోతే దీనికి విలువే లేదు.
0: విదౌట్ మ్యాన్ రెస్ట్
1: మెన్ ఆర్ మోర్ వాల్యుబుల్ దాన్ ఆల్ ది వెల్త్ ఆఫ్ ది వరల్డ్ అన్నారు.
0: మెన్ ఆర్ మోర్ వాల్యుబుల్ దాన్ ఆల్ ది వెల్త్ ఆఫ్ ది వరల్డ్.
1: మానవుడు ఈ ప్రపంచంలో ఉండేటువంటి పదార్థములు అన్నింటికంటే కూడా చాలా విలువైనటువంటి వాడు.
0: మ్యాన్ ఇస్ మోస్ట్ ప్రెషస్, హైలీ వాల్యుబుల్.
1: సౌజన్యము సౌశీల్యము మానవుని యొక్క ప్రధానమైనటువంటి గుణములు.
0: మ్యాన్ హాస్ గాట్ ఇంపార్టెంట్ క్వాలిటీస్ లైక్
1: ప్రేమనేతిని ప్రాణము. ప్రేమనేతిని ప్రాణము
0: అండ్ లవ్.
1: ప్రేమనే లేకపోతే మానవుడే లేడు.
0: వెన్ దేర్ ఇస్ నో లవ్ దేర్ ఇస్ నో
1: మ్యాన్. కనుకనే లవ్ ఇస్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: లవ్ ఇస్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: ఆ ప్రేమ తత్వాన్ని మనం ఈనాడు అభివృద్ధి పరచుకోవాలి.
0: వి హావ్ టు డెవలప్ దట్ లవ్.
1: విశాలమైనటువంటి ప్రేమనుగా మనం అభివృద్ధి పరచాలి.
0: ఇట్ షుడ్ బి ఎక్స్పాన్షన్ ఆఫ్ లవ్.
1: ఈ విశాల ప్రపంచమనందు
0: ఇన్ దిస్ వాస్ట్
1: మన ప్రేమ విశాలంగా ఉండాలి.
0: అవర్ లవ్ ఆల్సో షుడ్ బి
1: ఈ విశాలమైన ప్రపంచమనందు మన దయ విశాలంగా ఉంటుండాలి.
0: కంపాషన్ షుడ్ బి ఆల్సో బి బ్రాడ్.
1: ఇంత విశాలమైన ప్రపంచమనందు నీవింత చిన్న సంకుచితమైనటువంటి ప్రేమను పెట్టుకుంటే ఇది సరైనటువంటి మానవత్వం కాదు.
0: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ యూ కెనాట్ అఫోర్డ్ టు హ్యావ్ లవ్ ఇన్ ఎ లిమిటెడ్ సెన్స్, ఎ ఫ్రాక్షన్.
1: అంతా విశాలమైపోవాలి.
0: ఎవ్రీథింగ్ షుడ్ బి బ్రాడెన్ అండ్ వైడెన్.
1: అప్పుడే నిజమైనటువంటి మానవత్వాన్ని మనం గుర్తించడానికి వీలవుతుంది.
0: దెన్ యూ విల్ బి ఏబుల్ టు నో ద ట్రూ హ్యూమన్ వాల్యూ.
1: ఈ దేహానికి ఈ మనసుకు ఎన్నో కష్టములు నష్టములు దుఃఖములు సంభవిస్తుంటాయి.
0: ద బాడీ అండ్ ద మైండ్ ఫేసెస్ సో మెనీ ఆబ్స్టకల్స్, సో మెనీ డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్.
1: ఇవన్నీ కూడా కదిలిపోయే మేఘములే కానీ శాశ్వతమైనవి కాదు.
0: దేర్ ఆల్ పాసింగ్ క్లౌడ్స్, నన్ ఆఫ్ దెమ్ ఆర్ పర్మనెంట్.
1: కనుక వస్తుంటాయి పోతుంటాయి.
0: దే కమ్ అండ్ పాస్ ఆఫ్.
1: కానీ మన యొక్క గుణములు చాలా ప్రధానమైనటువంటివి.
0: బట్ అవర్ వాల్యూస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్.
1: ఆ వాల్యూస్ మనం పోషించుకోవాలి.
0: అండ్ యూ హ్యావ్ టు డెవలప్.
1: ప్రతి ప్రపంచంలో కూడా ఒక విధమైనటువంటి యొక్క ఆశయాలు ఉంటున్నాయి.
0: దేర్ ఆర్ ఐడియల్స్ ఇన్ ద వరల్డ్ ఎట్ ఎవ్రీ పీరియడ్.
1: ప్రతి దేశంలో కూడా కొన్ని విధమైనటువంటి సామూహికమైనటువంటి ధర్మములు ఉంటున్నాయి.
0: దేర్ ఆర్ సర్టన్ ప్రిస్క్రైబ్డ్ వేస్ ఆఫ్ ఈ ధర్మములను సొసైటీ.
1: ఈ యొక్క పద్ధతులను మనం ఏనాడు మనం వదులుతున్నామో ఆనాడే మనం అధోగతి పోతున్నాము.
0: ద డే వీ గివ్ అప్ ద ట్రెడిషన్ అండ్ ప్రిస్క్రైబ్డ్ ప్రొసీజర్స్ వీ రూయిన్ అవర్ సెల్ఫ్.
1: భారతీయ సంస్కృతి చాలా పవిత్రమైనటువంటిది.
0: ది కల్చర్ ఆఫ్ భారత్ ఇస్
1: హైలీ. ఎన్ని వేల సంవత్సరములు అయినప్పటికీ ఇది కదలక మెదలక శాశ్వతంగా నిలిచి ఉంటుంది.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ది పాసేజ్ ఆఫ్ టైమ్ ఇట్ కంటిన్యూడ్ ఇట్ హర్ అండ్
1: ఒక విశాలమైన వృక్షం ఉంటుంది.
0: హియర్ యు ఫైండ్ ఎ జైజంటిక్
1: ట్రీ. ఈ వృక్షం యొక్క వేర్లు అడుగు భాగంలో పాతాళ లోకంలో ఉన్న నీరు వరకు దిగినప్పుడే ఆ వృక్షం భద్రంగా ఉంటుంటాది.
0: ద జైజాంటిక్ ట్రీ హాస్ గాట్ ఇట్ రూట్స్ దట్ హావ్ గాన్ టు ద డెప్త్ అండ్ సకింగ్ ద డ్రాయింగ్ ద వాటర్.
1: ఈ పాతాళ లోకం వరకు దీని వేర్లు పోకుండినా ఇది కేవలం ఏ చిన్న గాలికో పడిపోతుంటాది.
0: ఇఫ్ ద రూట్స్ డు నాట్ గ్రో టు దట్ ఎక్స్టెంట్ ఇట్ ఇస్ బౌండ్
1: టు ఫాల్. మిగతా దేశంలో ఎందు ఉన్నటువంటి కల్చర్ అనగా సంస్కృతులు అన్ని కూడా ఏనాడో వెళ్లిపోయినాయి.
0: ద కల్చర్ ఆఫ్ ద రిమైనింగ్ కంట్రీస్
1: ఒక్క భారతదేశం యొక్క సంస్కృతి మాత్రమే నేటికి నాటికి ఏనాటికైనా శాశ్వతంగా నిలిచి ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ ది ఓన్లీ ది కల్చర్ ఆఫ్ భారత్ దట్ హాస్ రిమైన్డ్ ఈస్ వన్ ఆఫ్ కంటిన్యూటీ టు ఎటర్నిటీ.
1: కారణం ఏమిటి?
0: వై
1: దివ్యత్వం అనేటువంటి యొక్క పాతాళ వరకు కూడా దిగిపోయినాయి దీని వేర్లు.
0: బికాస్ ద కల్చర్ ఆఫ్ భారత్ హాస్ గాట్ ఇట్స్ రూట్స్
1: ఆ దివ్యత్వమనేటువంటి జలమే ఈ యొక్క వృక్షమునకు ఈ యొక్క సంస్కృతికి పోషిస్తూ ఉంటుంది.
0: And it is the water available at the bottom that has been supplied to the roots.
1: కనుక భారతీయ సంస్కృతి అనగా కేవలము ఏదో ఒక కొన్ని ఆదర్శంగా తీసుకున్నటువంటి దానికి కాదు.
0: కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ నాట్ మియర్లీ ఐడియల్.
1: భారతీయ ఆదర్శం అనేటువంటి శాశ్వతమైనటువంటి ఆదర్శము.
0: ద కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ ఎ పర్మనెంట్ ఐడియల్.
1: ఏది మారినప్పటికీ ఇది మారేటువంటిది కాదు.
0: ఎనీథింగ్ మే చేంజ్ బట్ దిస్ ఇస్ చేంజ్లెస్.
1: ఇది చేంజ్లెస్. ఇలాంటి దాన్ని మనము సరిగా గుర్తించుకోలేకపోతున్నాము.
0: ద చేంజ్లెస్ కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ నాట్ నోన్ ఫుల్లీ వెల్.
1: ఈనాటి విజ్ఞానం మితిమీరిపోయింది.
0: వి ఫైండ్ ద సైన్స్ మోర్ అండ్ మోర్ ఇంక్రీజింగ్.
1: కావలసినంత సుఖాన్ని అందిస్తుంది అది.
0: ఇట్ గివ్స్ యూ లాట్ ఆఫ్ కంఫర్ట్.
1: కానీ సుఖం ఉండి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ దిస్ కంఫర్ట్?
1: శాంతి లేకపోతుంది అది.
0: నౌ పీస్ ఎనీవే.
1: శాంతి లేనటువంటి సుఖము అది ఒక సుఖమా?
0: వెన్ దేర్ ఇస్ నో పీస్ డు యూ కన్సిడర్ దట్ యు ఆర్ హ్యాపీ?
1: శాంతి కావాలి మానవునికి.
0: మ్యాన్ నీడ్స్ పీస్.
1: ఎన్నో విధమైనటువంటి అభివృద్ధిని పొందుతుంది అది.
0: మ్యాన్ హెస్ ప్రోగ్రెస్డ్ ఇన్ ఎవ్రీ వే.
1: దీన్ని ఒకనొక సమయం లోపల చర్చిల్ చెప్పాడు.
0: చర్చిల్ సెడ్ సేమ్ థింగ్ ఎట్ వన్.
1: మానవుడు అన్నింటినీ సాధిస్తున్నాడు.
0: మ్యాన్ అచీవ్డ్ ఎవ్రీథింగ్.
1: అన్నింటినీ అనుభవిస్తున్నాడు.
0: హీ ఎక్స్పీరియన్స్.
1: కానీ తనను తాను సాధించుకోలేకపోయినాడు.
0: బట్ హీ కుడ్ నాట్ నో హిమ్సెల్ఫ్. హీ కుడ్ నాట్ కాంకర్ హిమ్సెల్ఫ్.
1: మ్యాన్ హెస్ కాంకర్డ్ ఆల్.
0: Man has conquered all.
1: But he has not conquered himself.
0: But he has not conquered himself. That what he said.
1: తనం తాను సాధించుకునేటువంటి వాడు ఎన్ని సాధించి ప్రయోజనం ఏంటి?
0: ఇఫ్ యూ కెనాట్ కాంకర్ యువర్ సెల్ఫ్ వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ కాంకరింగ్.
1: దీనిని ఆనాటి బాలుడైనటువంటి ప్రహ్లాదు కూడా చెప్పాడు.
0: ద సేమ్ థింగ్ వాస్ స్టేటెడ్ దట్ బాయ్ ప్రహ్లాద దెన్.
1: తండ్రికి బుద్ధి నేర్పుతూ వచ్చాడు.
0: హీ స్టార్టెడ్ టీచింగ్ ఎ లెసన్ టు హిస్ ఫాదర్.
1: నాన్న,
0: ఫాదర్,
1: పంచభూతములను హస్తగతం గావించుకుని ఆడుకుంటున్నావు.
0: యూ కుడ్ క్యాప్చర్ ఆల్ ద ఫైవ్ ఎలిమెంట్స్ అండ్ ప్లే విత్ దెమ్.
1: కానీ నిన్ను నీవు జయించుకోలేకపోతున్నావు.
0: బట్ యూ కుడ్ నాట్ కాంకర్ యువర్ సెల్ఫ్.
1: ప్రపంచాన్నంతా సాధిస్తున్నావు కానీ నిన్ను నీవు సాధించుకునేటువంటి ప్రపంచం సాధించి ప్రయోజనం ఏమిటి?
0: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ కాంకర్డ్ ద హోల్ వరల్డ్ ఇన్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
1: లోకములన్నీ గడియలోన జయించిన వాడవు.
0: ఇన్ ఎ మోమెంట్ ఆఫ్ టైమ్ యూ కాంకర్డ్ ద వరల్డ్.
1: నాన్న, ఇంద్రియాలోకము ఏమాత్రమో జయించలేకపోతున్నాం.
0: యూ కుడ్ నాట్ విన్ ఓవర్ ద సెన్సెస్.
1: అన్నింటినీ సాధిస్తున్నాం.
0: యూ అచీవ్డ్ ఎవ్రీథింగ్.
1: కానీ తన ఇంద్రియాన్ని తాను అదుపులో పెట్టుకోలేకపోతున్నాడు.
0: బట్ యూ కుడ్ నాట్ హ్యావ్ కంట్రోల్.
1: తన మనసును తాను స్వాధీనం చేసుకోలేకపోతున్నాడు.
0: యూ హ్యావ్ నో కంట్రోల్ ఆన్ యువర్ మైండ్.
1: అది లేనప్పుడు ఎన్ని సాధించి ప్రయోజనం ఏమిటి?
0: వితౌట్ దీస్ వాట్ ద ఫన్ ఆఫ్
1: మొట్టమొదట మనసును స్వాధీనం చేసుకోవాలి.
0: ఫస్ట్ కంట్రోల్ యువర్ మైండ్.
1: ఈ మనస్ స్వాధీనం ఒక్క ఆధ్యాత్మిక మార్గంలో తప్ప అన్య మార్గంలో ఇది స్వాధీనం కాదు.
0: యూ కెన్ కంట్రోల్ ద మైండ్ ఇన్ ద స్పిరిచువల్ పాత్ ఓన్లీ.
1: కనుక ఈ గురు పౌర్ణమి అనేటువంటి దానికి మూల కారణం ఏమిటి?
0: వాట్ ఇస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ గురు పౌర్ణమి?
1: గురువు అనగా కేవలము ఏదో ఒక విద్యను నేర్పినటువంటి వాడిని గురువుగా భావిస్తున్నాము.
0: గురువు ఇస్ నాట్ మియర్లీ టీచర్ హూ టీచర్స్ ఆల్ ది మెటీరియల్ ఇన్ఫర్మేషన్.
1: కానీ అందరూ గురువులు కాదు.
0: ఆల్ ఆర్ నాట్ గురుస్.
1: అందరూ అధ్యాపకులు.
0: ఆల్ ఆర్ టీచర్స్ ఓన్లీ.
1: కానీ గురువు ఒక్కడే.
0: బట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ గురు.
1: అతనే దైవము.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ గురు, గాడ్ హింసెల్.
1: అనేక మంది గురువులు గురువులు గురువులు అని పొచ్చి ఈ గురు పౌర్ణమి దినము గురు పూజలు, గురు దక్షిణలు ఈ విధమైన వ్యాపారానికి ప్రారంభిస్తున్నారు.
0: ఆన్ దిస్ డే ఆఫ్ గురు పౌర్ణమి ఎట్ మెనీ ప్లేసెస్ పీపుల్ స్టార్ట్ ఆఫరింగ్ గిఫ్ట్స్ టు దేర్ గురుస్ అండ్ వర్షిప్ దెమ్.
1: గుకారో గుణాతీత, రుకారో రూపవర్జిత. ఈ రూపవర్జితుడైనటువంటి గుణాతీతుడైనటువంటి భగవంతుడు ఒక్కడే.
0: గు స్టాండ్స్ ఫార్ అట్రిబ్యూట్లెస్. రు స్టాండ్స్ ఫార్ ఫార్మ్లెస్.
1: గు అనేటువంటిది అజ్ఞానము.
0: గూ స్టాండ్స్ ఫర్ ఇగ్నోరెన్స్.
1: రు అనగా దాని నిర్మూలము.
0: రు మీన్స్
1: అజ్ఞానం నిర్మూలం చేసేటువంటి వాడే గురువు.
0: గురు ఇస్ ద వన్ హూ డిస్పెల్స్.
1: ఇంకా ఆశలు పెంచుతున్నారు కానీ అజ్ఞానం పోవటం లేదు గురువులకు కూడాను.
0: వీ ఫైండ్ సో మెనీ గురుస్ ఆర్ హూ ఆర్ స్టిల్ ఇన్ డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
1: ఇదంతా కూడా కేవలము మానవుని పెడమార్గం పట్టించేటువంటి గురువులుగా తయారవుతున్నారు.
0: మోస్ట్ ఆఫ్ ద గురుస్ యాజ్ యూ నో దే టేక్ యూ ఇన్ ది అపోజిట్ డైరెక్షన్.
1: ప్రాపంచిక సంబంధమైనటువంటి యొక్క విద్యలు యందు గురువులు అనేకంగా ఉంటున్నారు.
0: ఇన్ ద వరల్డ్లీ సెన్స్ దేర్ ఆర్ మెనీ గురుస్.
1: నైతిక, భౌతిక, ధార్మిక అన్ని మార్గం యందు గురువులు ఉంటున్నారు.
0: దేర్ ఆర్ మెనీ గురుస్ ఇన్ వేరియస్.
1: వీరందరూ కొంచెం వ్యాపార రంగంలో ప్రారంభమైంది.
0: అండ్ దేర్ లైస్ ద బిజినెస్ దేర్.
1: ఈనాడు కలియుగం నందు
0: ఇన్ దిస్ కలి ఏజ్
1: ఆధ్యాత్మికం కూడా ఒక వ్యాపారంగా రూపొందింది.
0: స్పిరిచువాలిటీ హాస్ బికమ్ ఏ బిజినెస్ నౌ.
1: ఈనాడు ఈ యొక్క వ్యాపారంలో పడిపోయింది ఈ ఆధ్యాత్మికం. ఇది ఆధ్యాత్మికమే కాదు.
0: ద డే దట్ స్పిరిచువాలిటీ కమ్స్ డౌన్ టు ద లెవెల్ ఆఫ్ బిజినెస్ ఇస్ నో లాంగర్.
1: ఆధ్యాత్మికంలో ఏమాత్రం కూడా వ్యాపారం ఉండకూడదు.
0: దేర్ షుడ్ నాట్ బి ఎనీ ట్రేస్ ఆఫ్
1: లౌకిక ప్రేమకు ఆధ్యాత్మిక ప్రేమకు ఉండేటువంటి వ్యత్యాసాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: వన్ హ్యాస్ టు నో ద డిఫరెన్స్ బిట్వీన్ వరల్డ్లీ లవ్ అండ్ స్పిరిచువల్ లవ్.
1: ప్రాపంచిక ప్రేమ కేవలం పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉంటాడు.
0: ద వరల్డ్లీ లవ్ ఓన్లీ రిసీవ్స్.
1: కానీ ఆధ్యాత్మిక ప్రేమ, దైవ ప్రేమ ఇచ్చుకోవడానికి సిద్ధంగా ఉంటాడు.
0: డివైన్ లవ్, స్పిరిచువల్ లవ్,
1: ఎప్పుడు ఇచ్చుకునేది ఇచ్చుకునేది ఇచ్చుకునేది.
0: గాడ్స్ లవ్ గోస్ ఆన్ గివింగ్ అండ్ గివింగ్.
1: ఇది నిజమైనటువంటి యొక్క దైవత్వము.
0: దిస్ ఇస్ ట్రూ డివినిటీ.
1: ఇది నిజమైనటువంటి యొక్క పవిత్రము.
0: దిస్ ఇస్ సాంక్టిటీ.
1: ఇది నిజమైనటువంటి యొక్క ప్రాప్తమైనటువంటి దానికి విరుద్ధమైన మార్గము.
0: Spirituality runs in this direction, opposite to the worldly way.
1: ఈ ప్రాప్తమైన మార్గములో మనం ప్రవేశించి
0: we tread along the worldly direction.
1: అన్ని విధాలా కూడా మన జీవితాన్ని వ్యర్థం గావించుకుంటున్నాం.
0: Waste our life in every possible way.
1: ఇది కేవలం ప్రవృత్తి మార్గమే.
0: This is external path.
1: మనం నివృత్తి మార్గంలో ప్రవేశించాలి.
0: We should proceed in the inward path.
1: లౌకికమైనటువంటి కార్యములు అన్ని కూడా మనం చేసుకోవచ్చు, తప్పులేదు.
0: We can do the worldly activities.
1: ఏ కర్మలు ఆచరించినప్పటికీ
0: whatever we might do,
1: సర్వకర్మ భగవత్ప్రీత్యార్థం అనేటువంటి యొక్క పదంతో మనం ప్రారంభించాలి.
0: We should offer all our actions to please God.
1: ఉద్యోగం చేసుకో.
0: You do your job.
1: చదువుకో.
0: Study.
1: గొప్ప పదవిని పోరు.
0: Occupy exalted position. ఏది
1: చేసినప్పటికీ ఇదంతా దైవ ప్రసాదంగా భావించుకోవాలి.
0: Receive them all as the gifts of God.
1: నిజమైన మానవత్వాన్ని అనుభవించినటువంటి వాడు అవుతాడు.
0: Then you can really enjoy and experience the true human life.
1: మానవుడు అనగా ఏమిటి?
0: Who is manava, human being?
1: సత్ప్రవర్తన,
0: గుడ్ కాండక్ట్,
1: సదాలోచన,
0: గుడ్ థింకింగ్,
1: సత్శీలము,
0: గుడ్ క్యారెక్టర్.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వమే నిజమైన మానవత్వం.
0: ది యూనిటీ ఆఫ్ దీస్ త్రీ, కాంబినేషన్ ఆఫ్ దీస్ త్రీ ఇస్ హ్యూమన్ లైఫ్.
1: కనుక సత్యాన్ని మనం వదలకూడదు.
0: వీ షుడ్ నెవర్ గివ్ అప్ ట్రూత్.
1: ప్రేమను నిరంతరం ప్రవహింప చెయ్యాలి.
0: వీ షుడ్ సీ దట్ లవ్ ఫ్లోస్ ఎవర్ అండ్ ఎవర్.
1: కానీ ఇది నిజమైనటువంటి జీవనది మన యందు.
0: దిస్ ఇస్ ది ట్రూ రివర్ ఆఫ్ లైఫ్ విత్ ఇన్ అస్.
1: మొన్న ఒకనాడు బెంగళూరు లోపల ఏదో సంభాషణ ప్రారంభమైనప్పుడు
0: ఆయన
1: చెప్పాడు, నేను నిరంతరం కూడాను ఈ బెంగళూరు నుంచి ప్రవహించేటువంటి యొక్క జీవనదిలో నేను స్నానం చేస్తున్నానన్నాడు.
0: హీ సెట్ దట్ హీ టేక్స్ బాత్ ఇన్ దిస్ రివర్ ఆఫ్ లైఫ్ దేర్ ఇన్ బెంగళూరు.
1: బెంగళూరు దగ్గర ఈ శాశ్వతమైన రివర్ ఎక్కడుంది?
0: Where is this permanent?
1: జీవనది ఎక్కడ కనిపించడం లేదే.
0: There are no rivers in Bangalore anywhere.
1: అంటే ఆయన చెప్పాడు.
0: Then he said,
1: ఈ సిటీ డ్రైనేజ్ వాటర్ అంతా డ్రైనేజ్ ఒక జీవనదిగా భావించుకున్నాడు.
0: He considered city drainage water as this true river of life.
1: ఎప్పుడు ప్రవహిస్తుంటాదా నది?
0: This drainage water
1: ఎండిపోయేటువంటిది కానే కాదు.
0: It never gets dry.
1: కాబట్టి బెంగళూరులో ఉన్నటువంటి జీవనది ఏమిటంటే ఒక డ్రైనేజ్ వాటరే జీవనదిగా భావించాడు.
0: సో ద రివర్ దేర్ ఇన్ బెంగళూరు ఇస్ దిస్ డ్రైనేజ్ వాటర్.
1: జీవనది లోపల కాలంలో గడపటం చేతనే అన్ని విధమైనటువంటి రోగంతో కుళ్లిపోతున్నారు.
0: బికాస్ ఆఫ్ దిస్ లైఫ్ ఆల్ అరౌండ్ ద డ్రైనేజ్ వాటర్ సఫర్స్.
1: ఈనాటి మానవుడు ఆరోగ్యాన్ని కోల్పోవడానికి మూల కారణం ఏమిటి?
0: వాట్ ద మెయిన్ రీజన్ దట్ మ్యాన్ హ్యాస్ లాస్ట్ హిస్ హెల్త్?
1: అశుద్ధమైన జలము, అశుద్ధమైన పదార్థములు, అశుద్ధమైన గాలి, అంతా అశుద్ధమే.
0: Man is sick today because of polluted water, polluted air, polluted food.
1: Food, water, kaadu.
0: Not only.
1: Manase pollution ayipoyindi.
0: Mind is also polluted. Mind is also polluted.
1: Ee manasiki sambandhamainatundi yokka ashanti chetane, manasiki sambandhamaina anarogyam chetane manavudu cheeninchipothunnadu.
0: Because of this restlessness in the mind, man is really.
1: Ee naati manavulaku rogamulanta kudanu ఏదో కొన్ని విధమైనటువంటి అంటువ్యాధులుగా వస్తుందా అనుకుంటున్నారు. చాలా పొరపాటు.
0: వి థింక్ దట్ మెనీ ఆఫ్ ది డిసీజెస్ ఆర్ కంటేజియస్.
1: మానవునికి రోగమే లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో డిసీజ్ దట్ కెన్ ఎఫెక్ట్.
1: కానీ సైకలాజికల్ గా తాను రోగం ఉన్నట్టుగా భ్రమించుకొని ఒక రోగంగా రూపొందుతున్నాడు.
0: మోస్ట్ ఆఫ్ దీస్ డిసీజెస్ ఆర్ సైకలాజికల్ అండ్ హి కన్సిడర్స్
1: 90% ఆఫ్ మానవునికి రోగములు సైకలాజికల్ గా వస్తుంది.
0: 90% ఆఫ్ ది డిసీజెస్ ఆర్ సైకలాజికల్.
1: మానసిక సంబంధమైనటువంటి రోగములే అధికంగా మారుతున్నాయి.
0: దే ఆర్ ఆల్ బికాజ్ ఆఫ్ సైకాలజీ.
1: నిరంతరం కూడా చింతించి చింతించి అదే రోగానికి గురి అవుతున్నాడు.
0: బికాస్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ థింకింగ్ అండ్ యాంగ్జైటీ వారే.
1: గాల్డిన్ అనేటువంటి వాడు ఒక హార్ట్ డాక్టర్.
0: గాల్డిన్ ఈజ్ ఎ హార్ట్ స్పెషలిస్ట్.
1: అతను నిరంతరం కూడాను ఇతరుల యొక్క హార్ట్ అంతా చూసేది, తన హార్ట్ ఎట్టిందో ఏమో, తన హార్ట్ ఎట్టిందో ఏమో తను కూడా యోచన చేసుకునేటువంటి
0: హార్ట్ స్పెషలిస్ట్. చెక్స్ ది హార్ట్ ఆఫ్ ఎవ్రీబడి బట్ ఈస్ వరీడ్ ఆఫ్ హిస్ ఓన్ హార్ట్.
1: కట్టకడపటికీ అతను హార్ట్ జబ్బుతోనే మరణించాడు.
0: అల్టిమేట్లీ దిస్ హార్ట్ స్పెషలిస్ట్ డైడ్ ఆఫ్ హార్ట్ అటాక్.
1: మనసు ప్రభావం చాలా అమితంగా ఉంటుండాలి.
0: సో ది ఎఫెక్ట్ ఆన్ ది మైండ్ ఇస్ ఎ లాట్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్.
1: కనుకనే మన ఏమో మనుష్యానాం కారణం బంధమో చేయు అన్నారు. మనసే రెండింటికి మూల కారణం అన్నారు.
0: మైండ్ ఇస్ ద మెయిన్ కాజ్ ఫర్ ద లిబరేషన్ అండ్ ద బాండేజ్.
1: ఈ మనసును పవిత్రమైన మార్గంలో ప్రవేశపెడితే అంతా పవిత్రంగానే రూపొందుతాడు మానవుడు.
0: ద మైండ్ ప్రొసీడ్స్ ఇన్
1: చేసే పనులు, చూచే దృష్టి, వినే శ్రవణము అంతా మంచిదిగానే అవుతుంది.
0: వాట్ ఎవర్ యూ హియర్, వాట్ ఎవర్ యూ స్పీక్, వాట్ ఎవర్ యూ డూ, దే ఆర్ బౌండ్ టు బి సేక్రెడ్.
1: ఇది ఒక లాక్.
0: దిస్ ఇస్ ఎ లాక్.
1: ఇది ఒక కీ.
0: దిస్ ఇస్ ఎ కీ.
1: దీన్ని లాక్ లో పెట్టి టర్న్ లెఫ్ట్ సైడ్
0: టర్న్ లెఫ్ట్ సైడ్
1: ఓపెన్ అవుతుంది
0: ఇట్ ఓపెన్
1: టర్న్ రైట్ సైడ్
0: టర్న్ రైట్ సైడ్
1: లాక్ అవుతుంది
0: ఇట్ లాక్స్
1: ఈ లాక్ అవడానికి ఓపెన్ కావడానికి సేమ్ లాక్ సేమ్ కీ
0: ఇట్ గెట్స్ లాక్డ్ అండ్ అన్లాక్డ్ సేమ్ లాక్ అండ్ సేమ్ కీ
1: కానీ టర్నింగ్ డిఫరెన్స్
0: ది డిఫరెన్స్ లైస్ ఇన్ ద టర్నింగ్
1: అదే విధంగానే
0: లైక్ వైజ్
1: హృదయమే లాక్
0: హ్యూమన్ హార్ట్ ఇస్ లాక్
1: మైండ్ ఏ కీ
0: మైండ్ ద కీ
1: టర్న్ గాడ్ సైడ్
0: టర్న్ గాడ్ సైడ్
1: అదే డిటాచ్మెంట్
0: దట్ ఈస్ ది డిటాచ్మెంట్
1: టర్న్ వర్డ్ సైడ్ అది అటాచ్మెంట్
0: టర్న్ వర్డ్ సైడ్ దట్ ఈస్ అటాచ్మెంట్
1: ఈ బంధన మోక్షమునకు ఈ రెండింటికి మనసే కారణం
0: ఫర్ అటాచ్మెంట్ డిటాచ్మెంట్
1: ఈనాడు మన మనసునంతా కూడా ప్రాకృతమైన యొక్క భావం చేత కొన్ని లౌకికమైన భావం చేత ప్రపంచంలో ప్రవేశపెట్టకూడదు
0: వి షుడ్ నాట్ అలౌ అవర్ మైండ్ టు బి ఫిల్డ్ విత్ వరల్డ్లీ థాట్స్ అండ్ ఎఫెమరల్ థాట్స్
1: సర్వం కలివిదం బ్రహ్మ అంతా బ్రహ్మగానే భావించుకో
0: కన్సిడర్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ డివైన్
1: ఏది చూసినా బ్రహ్మగానే ఉండాలి
0: ఎవ్రీథింగ్ షుడ్ బి ఆత్మిక బ్రహ్మన్
1: ఇదే రామకృష్ణ దగ్గరికి వెళ్లి అనేక మంది ప్రశ్నలు వేశారు
0: మెనీ వెంట్ టు రామకృష్ణ అండ్ ఆస్క్డ్ హిమ్
1: వివేకానంద కూడా వెళ్ళాడు
0: వివేకానంద ఆల్సో వెంట్
1: స్వామీజీ
0: స్వామి
1: మీరు దేవుణ్ణి చూచారా అన్నాడు
0: స్వామి హ్యావ్ యూ సీన్ గాడ్
1: అవును చూచాను అన్నాడు
0: ఎస్
1: ఎట్ట చూచారు అన్నాడు
0: వేర్ హ్యావ్ యూ సీన్
1: నిన్ను నేను ఎట్ట చూస్తున్నానో నన్ను నీవు ఎట్ట చూస్తున్నావో నేను అట్లా చూచాను దేవుణ్ణి అన్నాడు
0: జస్ట్ యాజ్ యూ సీ మీ జస్ట్ యాజ్ ఐ సీ యూ ఎస్ ఐ హావ్ సీన్ గాడ్
1: మరి నాకెందుకు చూపకూడదు అన్నాడు
0: దెన్ వై కాంట్ యూ షో హిమ్ టు మీ
1: నీవు చూడవచ్చు అన్నాడు
0: యూ టూ క్యాన్ సీ
1: అయితే నాకు కనిపించడం లేదే అన్నాడు
0: పశ్చన్నపిచానపస్సతి
1: మూఢో మూఢో మూఢో అన్నాడు పిచ్చివాడా నీవు దేవుణ్ణి చూస్తూ కూడాను నేను చూడలేదనుకుంటున్నావు నీకంటే మూఢుడు మరొకరు లేడు అన్నాడు
0: ఓ మ్యాడ్ క్యాప్ యూ సీ గాడ్ బట్ స్టిల్ యూ సే దట్ యు హావ్ నాట్ సీన్ హిమ్ దేర్ కెనాట్ బి గ్రేటర్ ఫూల్ దెన్ యు
1: ప్రాపంచిక దృష్టితో నీవు ప్రపంచాన్ని చూస్తున్నావు
0: You see the world with the worldly vision.
1: నేను ప్రపంచాన్నంతా దైవ దృష్టితో చూస్తున్నాను.
0: But I see the world through the divine feeling.
1: కాబట్టి మన ఫీలింగ్ చాలా ఇంపార్టెంట్.
0: So feeling is very important.
1: అయితే ఒక్కటి.
0: But one thing here.
1: ఈ లోకంలోని మానవులు
0: you are the man in the world.
1: బిడ్డల కోసం ఏడుస్తున్నారు.
0: Cry for children.
1: భార్యల కోసం ఏడుస్తున్నారు.
0: Cry for wife.
1: ధనం కోసం ఏడుస్తున్నారు.
0: Cry for money.
1: ధాన్యం కోసం ఏడుస్తున్నారు.
0: Rain.
1: కానీ దైవం కోసం ఏడ్చేటువంటి వాడు ఒక్కడైనా కనిపించలేదే.
0: Is there any one man who cries for God? Not even one.
1: దైవం కోసం ఏడ్చినప్పుడు దైవం కనపడతాడు.
0: If you cry for God, yes, you will see him.
1: ఏడ్చేదంతా కూడాను లోకం కోసం.
0: You cry for the world.
1: కనిపించాలి దైవం కనిపించాలి.
0: But you want to see God.
1: ఎట్లా కనపడతాడు?
0: How is it possible?
1: It is impossible.
0: It is impossible.
1: దేని కోసం ఏడుస్తావో అది నీకు కనిపిస్తుంది.
0: If you cry for that, that you will be able to see.
1: కనుక నేను దైవం కోసం ఏడ్చు.
0: Cry for God.
1: అని బోధ చేశాడు వివేకానందకు.
0: దట్ వాస్ ద టీచింగ్ ఆఫ్ రామకృష్ణ టు వివేకానంద.
1: నాయన నీవు దేని దేనికోసమో ఏడుస్తున్నావు.
0: చైల్డ్ యు ఆర్ క్రైయింగ్ ఫర్ మెనీ థింగ్స్.
1: కంటి దారాలు దైవం కోసమే వర్చ బదలాలి కానీ లౌకికమైన ప్రాకృతమైనటువంటి విద్యల కోసం నీవు ఏడ్చకూడదు.
0: యూ షుడ్ షెడ్ టియర్స్ ఫర్ గాడ్ అండ్ నాట్ ఫర్ ద వరల్డ్.
1: కనుక నీవు దైవం కోసం ఏడ్చు.
0: Cry for God.
1: తప్పక దైవం నీకు కనిపిస్తాడన్నాడు.
0: God is sure to manifest himself to you.
1: ప్రతి ఒక్కటి మన మనసులో ఉంటున్నది కానీ బయట నుంచి రావటం లేదు.
0: Everything is within the mind, not outside.
1: కాన మనము దైవాన్ని చూడాలనుకున్నప్పుడు దైవం కావాలనుకున్నప్పుడు దైవం కోసం మనం అంకితం కావాలి.
0: Therefore, if we want to see and experience God, dedicate yourselves for God.
1: కనుక మనం ధనధాన్య భోగ యశస్సుల కోసం మనం పాటుపడుతున్నాము.
0: We struggle for the wealth, the prosperity, the name and fame.
1: కేవలం బంధుమిత్రుల కోసం మనం పాటుపడుతున్నాము.
0: We make all efforts for our friends and relations.
1: కానీ ఇంకా పేరు ప్రతిష్టల కోసం పాటుపడుతున్నాము.
0: We want the name and fame.
1: కాదు, ఆ యొక్క పడేటువంటి బాధలన్నీ కూడా ఒక్క క్షణంగా నీవు దైవం కోసం పడు.
0: Of all this stress and strain, if you spend యాచింతా
1: భూమి పుత్ర మిత్ర భరణ వ్యాపార సంభాషణే.
0: That stress and strain that you exert for money, the wealth and
1: property. Nandanandana padadvandaravindiye chane.
0: If you just concentrate a moment on the lotus feet of God.
1: Okka chanamu nee aa bhagavantuni paina nilpu.
0: Concentrate a moment on the feet of God.
1: Gantala gantalanta kuda nee prapanchika sambandhamaina vishayala paina nilputunnavu.
0: Instead of spending hours and hours on the worldly
1: things. Okka chanamaina daivam paina nilpadaniki nee prayatnam cheyatam ledhu.
0: You are not making an effort to concentrate.
1: Daivam etta nilputunnavu.
0: Then how is it possible?
1: Yamaraja Bhima Sadadvara Prayane Prabhu annadu.
0: And you say that you
1: bhayankaramaina dwaramulu kudanu teravabadutundi.
0: Even those gates of heaven will be open to you if you think of God. When?
1: Daiva chintana chesinappudu aa yokka bhayankaramaina dwaramulu kudanu terchukuntai.
0: When you think of God, even those gates, they will be open to you.
1: Adiye hrudaya kavatamo.
0: దట్ ఈస్ ద డోర్ ఆఫ్ అవర్ హ్యూమన్ హార్ట్.
1: దాన్ని తెచ్చుకోవాలంటే ప్రేమ అనే దీనికి సరైనటువంటి కీ.
0: లవ్ ఈస్ ద ప్రాపర్ కీ టు ఓపెన్ ద డోర్ ఆఫ్ అవర్ హార్ట్.
1: ఆ ప్రేమ అనేటువంటి యొక్క దీనిని మనం చాలా భద్రంగా పెట్టుకోవాలి.
0: హావ్ టు సేఫ్ గార్డ్ అండ్ కీప్ ఇన్ కస్టడీ.
1: ప్రేమనే లేకపోతే దేనిని కూడా మనం సాధించలేము.
0: వితౌట్ లవ్ యు కెనాట్ అకంప్లిష్ ఎనీథింగ్.
1: ప్రపంచంలో సర్వం కూడా ప్రేమ ద్వారానే సాధిస్తున్నాము.
0: ఎవ్రీథింగ్ కెన్ బి అచీవ్డ్ త్రూ లవ్ ఓన్లీ.
1: ఆ ప్రేమను దైవం వైపున మరల్చాలి.
0: డైరెక్ట్ దిస్ లవ్ టువర్డ్స్ గాడ్.
1: త్వమేవ మాతాచ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సక త్వమేవ త్వమేవ బంధు త్వమేవ సర్వం సర్వం మమ దేవ దేవ.
0: యు ఆర్ ది మదర్, యు ఆర్ ద ఫాదర్, యు ఆర్ ద టీచర్, యు ఆర్ ద రిలేషన్, యు ఆర్ ద వెల్త్.
1: తల్లిని ప్రేమించు. మాతృదేవో భవ.
0: లవ్ యువర్ మదర్.
1: పితృదేవో భవ. తండ్రిని ప్రేమించు.
0: లవ్ యువర్ ఫాదర్.
1: గురుదేవో భవ. గురువుని ప్రేమించు.
0: లవ్ యువర్ టీచర్.
1: ఈ ముగ్గురిని కూడా గౌరవించు.
0: రెస్పెక్ట్ దెమ్.
1: తగినటువంటి సేవ సల్పు.
0: యు సర్వ్ దెమ్.
1: కానీ
0: బట్
1: వీరందరూ దైవ సమానులే కానీ దైవము కాదు అని మరి చెప్పారు.
0: బట్ దట్ ఈక్వల్ టు గాడ్ బట్ నాట్ గాడ్.
1: బయట దృష్టిని నీవు చూస్తున్నావు బాబు.
0: యు జస్ట్ లుక్ ఎట్ దెమ్ ద డివైన్ లుక్.
1: త్వమేవ మాతా చ పితా త్వమేవ. అంతా నీవే అనుకుంటున్నాము.
0: ఐ కెన్ సే దట్ యు
1: ఆర్. అయితే వాళ్ళు ఎక్కడ జీవిస్తున్నారు?
0: వేర్ ఆర్ దే?
1: తల్లి దైవమే. మాతృదేవో భవ.
0: మదర్ ఇస్ గాడ్.
1: నిన్ను పెంచి పెద్ద చేసి ఈ స్థితికి తెప్పించింది తల్లియే.
0: హావింగ్ గివెన్ బర్త్ షీ హస్ టేకెన్
1: తల్లి దైవ సమానమే.
0: మదర్ ఇస్ గాడ్.
1: తల్లి వాళ్ళని దైవంగా ప్రేమించు.
0: ఎస్ లవ్ హర్.
1: అంతేకాని
0: ఓన్లీ దాట్.
1: తల్లి నివసించేది ఎక్కడ?
0: వేర్ డస్ షీ లివ్?
1: ఒక ఇంటిలో నివసిస్తుంది.
0: మదర్ రిసైడ్స్ ఇన్ ఎట్ రెసిడెన్స్.
1: కాబట్టి ఆ ఇంటికి ఆమె దైవమే.
0: సో షీ ఇస్ గాడ్ ఇన్ టు దట్.
1: పితృదేవో భవ.
0: ఫాదర్ ఇస్
1: గాడ్. తండ్రి ఎక్కడ జీవిస్తున్నాడు?
0: వేర్ డస్ హి స్టే?
1: అతను ఒక ఇంటిలో నివాసం చేస్తున్నాడు.
0: హి ఆల్సో స్టేస్ ఇన్ ఎ హౌస్.
1: అతను కూడా ఒక ఇంటి దేవుడే.
0: హి ఇస్ ఆల్సో ద డైటీ ఆఫ్ దట్ ఫ్యామిలీ.
1: గురుదేవో భవ. గురువు ఎక్కడ జీవిస్తున్నాడు?
0: టీచర్ వేర్ డస్ హి
1: స్టే? ఒక ఆశ్రమంలో జీవిస్తున్నాడు.
0: హి స్టేస్ ఇన్ హెర్మిటేజ్.
1: కాబట్టి అతన్ని కూడా గౌరవించి ప్రేమించు.
0: హి ఆల్సో లవ్ అండ్ రిస్పెక్ట్.
1: కానీ దైవము ఎక్కడ జీవిస్తున్నాడు?
0: బట్ గాడ్ వేర్ డస్ హి లివ్?
1: ఇంటిలో కాదు, ఆశ్రమంలో కాదు, హృదయములో ఉంటున్నాడు. హృదయవాసి దైవము.
0: గాడ్ డ్వెల్స్ ఇన్ ది ఆల్టార్ ఆఫ్ యువర్.
1: కాబట్టి నీ హృదయమునందే ఉండినటువంటి దైవాన్ని నీవు ప్రేమించు.
0: దేర్ఫోర్ లవ్ గాడ్ హూ ఇస్ ప్రెసెంట్ ఇన్ యూ ఇన్ యువర్ హార్ట్.
1: ఇవన్నీ కూడా అనిత్యము అశాశ్వతమైనటువంటి గృహాల్లో ఉండేటువంటి వారు.
0: ఆల్ ద రెస్ట్ ఆర్ మొమెంటరీ అండ్ పాసింగ్.
1: పాంచ భౌతికము దుర్బలమైన కాయంబు ఎప్పుడో విడిచేది ఎరుకలేదు.
0: బాడీ ఈజ్ ఫుల్ ఆఫ్ ది సెన్సెస్ ఈజ్ వీక్ వెన్ ఇట్స్ గోయింగ్ టు ఫాల్.
1: శతవర్షముల దాకా మితము చెప్పిరి కానీ నమ్మరాదా మాట నెమ్మనమున.
0: సో 100 ఇయర్స్ ఆర్ స్టిపులేటెడ్ యు కెనాట్ గో.
1: బాల్యమందో లేక ప్రాయమందో లేక ముసలియందో లేక ముదిమియందో ఎప్పుడో విడిచేది ఎరుకలేదు.
0: వెన్ యు ఆర్ గోయింగ్ టు డై యు డోంట్ నో.
1: మరణమే నిశ్చయము.
0: డెత్ ఇస్ సర్టన్.
1: బుద్ధిమంతుడైన దేహమున్నంతలో తాను తెలియవలేదు.
0: ఇఫ్ యు ఆర్ ఇంటెలిజెంట్ ఎనఫ్ నో యువర్ సెల్ఫ్ ఇన్ దిస్ లైఫ్ టైం. ఈ దేహము, వాట్ ఇస్ దిస్ బాడీ?
1: మరణపు కొంప.
0: ఇట్ ఇస్ ఫుల్ ఆఫ్ డర్ట్.
1: రోగమున బ్రగ్గడి సేవక గంప.
0: అఫ్లిక్టెడ్ విత్ డిసీజ్.
1: జాత సంచలనం పొందుదుంప.
0: టేక్స్ లైఫ్ ఆఫ్
1: భవసాగరమైన ఈదగలేని గంప.
0: క్రాస్ దిస్ లైఫ్.
1: అమ్ముల మదిలంపు మన మెంపు దలంప.
0: ఫుల్ ఆఫ్ బోన్.
1: మీ నుశ్చలమని నమ్మబోకు మనసా.
0: ఓ మైండ్ డోంట్ కన్ఫ్యూజ్
1: ఆశ్రయించవి.
0: థింక్ చాంట్ ద గ్లోరీ ఆఫ్ హరి.
1: ఇది ఏ వేదాంత బోధించినటువంటి బోధనలు.
0: దిస్ ఈస్ ది టీచింగ్ ఆఫ్ వేదాంత.
1: పుస్తకములు పఠించి తిని.
0: ఐ హావ్ గాన్ త్రూ బుక్స్.
1: పుస్తిక చూసి సర్వశాస్త్రములు.
0: ఐ హావ్ రెడ్.
1: నిశ్చలమైన విద్యలను నేర్చుకున్నంత గర్వమేలా?
0: వై డు యు ప్రైడ్ యువర్ సెల్ఫ్ బికాస్ ఆఫ్ యువర్ స్కాలర్షిప్ అండ్ ఎక్స్పర్టిస్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్.
1: నీ హస్తయుగము మోర్చి
0: జాయిన్ బోత్ హ్యాండ్స్.
1: పరమాత్మని భక్తితో కొలతలేని ఈ ప్రస్తుత జీవితం ఎందుకు?
0: If you can't join both the hands and worship God, what
1: ee prasanta vidyalanta enduku?
0: Why this education then?
1: Prayojanam ledu.
0: Now use it all.
1: పుట్టినప్పటి నుంచి కూడా మనం అన్ని నేర్చుకుంటున్నాం.
0: రైట్ ఫ్రమ్ బర్త్ వి స్టార్ట్ లెర్నింగ్.
1: దేనికోసం నేర్చుకుంటున్నాం? ఈనాడు లోకంలో ఏ సాధనలు చేసినప్పటికీ ఏ సాధకుడైనా కూడా భగవంతుని నిమిత్తమై ఎవరు చేయటం లేదు.
0: ఎనీ సీకర్, ఎనీ ఆస్పిరెంట్ టుడే ఇన్ ద వరల్డ్, దే ఆర్ నాట్ ఫాలోయింగ్ ఎనీ
1: తపం చేయి, ధ్యానం చేయి, యోగం చేయి, యజ్ఞం చేయి, యాగం చేయి, అన్ని కూడా తమ నిమిత్తమే తాను చేసుకుంటున్నారు కానీ భగవంతుని నిమిత్తం కాదు.
0: మెడిటేషన్, ద పెనెన్స్, సీక్రెట్ రిచువల్ ఆర్ ఆల్ డన్ ఆన్ సెల్ఫిష్ గ్రౌండ్.
1: ఎవరి స్వార్థం కోసం వాళ్ళు చేస్తున్నారు?
0: ఇట్స్ ఫుల్ ఆఫ్ సెల్ఫిష్ యాక్టివిటీ.
1: ఎవరు కూడా దైవం కోసం చేయటం లేదు.
0: నో వన్ డస్ ఫర్ గాడ్.
1: ఎవడు దైవం కోసం చేస్తున్నాడో వాడు దైవమే మారిపోతాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ డూ ఇట్ ఫర్ గాడ్ యూ బికమ్ గాడ్.
1: అతనే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి.
0: ద నోవర్ ఆఫ్ బ్రహ్మన్ బికమ్స్ బ్రహ్మ.
1: నేను గంట సేపు ధ్యానం చేస్తున్నానంటారు.
0: యు సే ఐ మెడిటేట్ ఫర్
1: నౌ. ఎవరి కోసం చేస్తున్నావు ఈ ధ్యానం?
0: ఫర్ హూస్ సేక్ యు ఆర్ డూయింగ్?
1: నీ కోసం నువ్వు చేసుకుంటున్నావు.
0: డూ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్.
1: జపం చేస్తున్నాను.
0: యు డూ జప.
1: ఎవరి కోసం చేస్తున్నావు?
0: ఫర్ హూమ్?
1: నీ కోసం నువ్వు చేస్తున్నావు.
0: yes, you help yourself.
1: అంతా పూజలు చేస్తున్నావు.
0: ఆల్ వర్షిప్.
1: ఇవన్నీ నీ కోసం నువ్వు చేస్తున్నావు.
0: యు డూ ఇట్ ఫర్ యువర్
1: తన కోసం తాను చేసుకోవటము, దైవం మాత్రం చేస్తున్నాను అనుకోవటం చాలా పొరపాటు.
0: యు డూ ఇట్ ఫుల్లీ ఆన్ సెల్ఫిష్ గ్రౌండ్స్ బట్ యు డిక్లేర్ దట్ యు డూ ఇట్ ఫర్ గాడ్.
1: అయితే నా కోసం నేను చేసుకుంటున్నాను అప్పుడు నీవే దైవంగా భావించుకో.
0: Then if you feel that I am doing it for myself, consider yourself God.
1: I am not man.
0: I am God.
1: ఆ విధంగా నీవు సాధించుకో.
0: Do it again and again with the feeling I am God.
1: జ్ఞానము.
0: This is the true meditation.
1: నీవు దైవంగా విశ్వసించు.
0: Consider yourself divine.
1: ఈనాటి గురువు ఉపదేశము.
0: This is the teaching of Guru.
1: ఎందుకంటే తనంతా దైవంగా భావించుకున్నటువంటి వాడే నిజమైనటువంటి దైవం.
0: సో కన్సిడర్ యువర్ సెల్ఫ్ డివైన్.
1: నీవు మనిషిగా నీవు భావించవద్దు.
0: డోంట్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: నీవు మనిషిగా భావించుకోవటం హాఫ్ ట్రూత్.
0: ఇఫ్ యూ థింక్ దట్ యువర్ ఎ మ్యాన్ ఇట్స్ హాఫ్ ట్రూత్.
1: ఐఎమ్ మ్యాన్ హాఫ్ ట్రూత్.
0: ఇఫ్ యూ సే ఐఎమ్ మ్యాన్ ఇట్స్ హాఫ్ ట్రూత్.
1: ఐఎమ్ నాట్ అనిమల్ అది హాఫ్ ట్రూత్.
0: ఐఎమ్ నాట్ అనిమల్.
1: ఐఎమ్ మ్యాన్ నాట్ అనిమల్. అప్పుడు ఫుల్ మ్యాన్ గా తయారవుతాడు.
0: ఐఎమ్ మ్యాన్ హాఫ్ ట్రూత్. ఐఎమ్ నాట్ అనిమల్ హాఫ్ ట్రూత్. దెన్ ఇట్ బికమ్స్ ఫుల్.
1: ఈ మనిషి దైవ స్వరూపంగా
0: మారిపోతాడు. మ్యాన్ బికమ్స్ గాడ్.
1: దైవం మానుష రూపేణ.
0: గాడ్ కమ్స్ డౌన్ ఇన్ హ్యూమన్ ఫామ్.
1: కనుక మానవుడిగా భావించుకోకుండా నేను దైవం అనేటువంటి భావాన్ని పెంచుకోవాలి.
0: సో మ్యాన్ షుడ్ కన్సిడర్ దట్ ఈస్ గాడ్. దట్ ఈస్ డివైన్.
1: మనం తెల్లవారు లేచినప్పటి నుంచి రాత్రి పరుండినంత వరకు 24 అవర్స్ లోపల 21,600 times సోహం అని మనం ఉచ్చరిస్తున్నాం.
0: రైట్ ఫ్రమ్ డాన్ టు డస్ 21,600 times వీ రిపీట్ ది సోహం.
1: ఈ సోహం అంటే ఏమిటి దీని అర్థం?
0: వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ ది సోహం?
1: ఐ ఆమ్ గాడ్.
0: సోహం మీన్స్ ఐఎమ్ గాడ్.
1: సో దట్ గాడ్ నేను.
0: ఐఎమ్ గాడ్.
1: హమ్ అనే అది దేవుడు.
0: హమ్ ఇస్ గాడ్.
1: కాబట్టి ఐ ఆమ్ గాడ్ అనుకున్నప్పుడు నీవే దైవము.
0: ఐఎమ్ గాడ్.
1: నువ్వు ఎందుకు మానవుడిగా నీవు విశ్వసించాలి?
0: దెన్ వై డోంట్ యూ.
1: దేహము మానవ దేహము.
0: ఇట్ ఇస్ ఎ హ్యూమన్ బాడీ.
1: కానీ దైవం నివాసము.
0: But God's
1: body is the temple of God. ఈ దేహం ఒక మందిరంగా మనం విశ్వసించాలి.
0: The body is just a temple.
1: క్షేత్రజ్ఞ చాపిమాన్ విద్ధి అన్నాడు. ఇది క్షేత్రము.
0: This is the body.
1: తాను క్షేత్రజ్ఞుడు.
0: And he is the knower.
1: క్షేత్రజ్ఞుడు ఉండటం చేతనే దీనికి క్షేత్రము అని పేరు వచ్చింది.
0: Because the knower and the known, you call it క్షేత్రజ్ఞ.
1: క్షేత్రమే క్షేత్రజ్ఞుడే లేకపోతే ఇది క్షేత్రమే కాదు.
0: When there is no knower, క్షేత్రజ్ఞ, there is no క్షేత్ర, the field, the body.
1: కనుక క్షేత్రజ్ఞుడు ప్రతివాని ఎందుకు కూడా ఉంటున్నాడు.
0: So క్షేత్రజ్ఞ, the knower, is present in
1: everyone. అతి విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి.
0: That faith we
1: should. అప్పుడే మనకు దుర్గుణములు, దురాలోచనలు, దుశ్చింతలు దూరమైపోతాయి.
0: That day when we know this క్షేత్రజ్ఞ, the knower, you will not have any bad
1: habits. ఈనాడు పెద్ద తీరనటువంటి వ్యాధి ప్రతి ఒక్కరిని ఎందుకు ఉంటుండాలి?
0: We find a very big disease today prevalent in everyone.
1: ఏ జబ్బులకైనా నివారణ చేసే మందులు ఉన్నది, కానీ ఈ జబ్బు నివారణ చేసే మందే లేదు.
0: There is a cure for all kinds of diseases, but this one is not a cure. What is that?
1: అదే అహంకారం.
0: That is the disease of ego.
1: చిన్న వాడికి చిన్న అహంకారం, పెద్దవాడికి పెద్ద అహంకారం.
0: An young fellow will have ego of that standard
1: and a big అహంకారం ప్రవేశిస్తుంటది.
0: And we find ego in everyone.
1: కంటైనర్ బట్టి నీళ్లు నింపుతుంటారు.
0: As is the container, so is the amount of water. కానీ
1: క్వాంటిటీ డిఫరెన్స్, కానీ క్వాలిటీ ఒక్కటే.
0: There lies the difference in the quantity but the quality.
1: అహంకారమే మనం నిర్మూలన చేయాలి.
0: Kill the ego totally.
1: ఈ మమకారం, నా దేహం అనుకోవటము, ఇదే ఒక మమకారము.
0: బాడీ ఐడెంటిఫికేషన్ ఇస్ అటాచ్మెంట్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: అహంకార మమకారములే సమస్త దుర్గుణములకు మూల కారణము.
0: ఈగో అండ్ అటాచ్మెంట్ are the main causes for all vices and bad
1: qualities. సమస్త దుర్గుణములు కూడాను ఈ రెండింటి ద్వారానే మనకు లభిస్తుంటాయి.
0: All bad qualities are because of these two.
1: ఈ రెండింటిని ఏనాడు మనం దూరం చేస్తామో అప్పుడే నీవు దైవ స్వరూపుడు అవుతావు.
0: The day when we give up these two, ego and attachment, you become divine.
1: కనుకనే విలియం అనేటువంటి వాడు ప్రేమ చేత అందరినీ పలుకరించేటువంటి వాడు, కనుకనే అతను దైవ స్వరూపునిగా విశ్వసిస్తూ వచ్చాడు. బ్రెయిన్, లార్డ్ బ్రెయిన్.
0: విలియం కన్వర్స్ విత్ ఎవ్రీబడి విత్ లవ్.
1: లార్డ్ బ్రెయిన్ ఇతన్ని దైవంగా విశ్వసిస్తూ వచ్చాడు.
0: లార్డ్ బ్రెయిన్ కన్సిడర్డ్ హిమ్ యాస్ డివైన్.
1: అనగా ఏమిటి?
0: వాట్ డస్ ఇట్
1: మీన్? మనం ప్రేమతో మాట్లాడాలి.
0: వి షుడ్ టాక్ విత్ లవ్.
1: సత్యంతో జీవించాలి.
0: లీడ్ ద లైఫ్ ఫుల్ ఆఫ్
1: శాంతంతో బ్రతకాలి.
0: రిమైన్ ఇన్ పీస్.
1: అప్పుడే మనం దైవ స్వరూపులుగా మారుతాం.
0: Then you transform yourself.
1: You cannot always oblige.
0: You cannot always oblige.
1: But you can speak always obligingly. ఈ విధమైనటువంటి మనిషితో మానవత్వాన్ని మనం పెంచుకోవాలంటే దైవత్వంగానే రూపొందుతుంది.
0: With this mentality, the human life can be transformed into the divine life.
1: మానవుడు ఆకార మానవుడే, కాని నిజంగా మాధవుడే.
0: In fact, though he is a human being in form, in reality he is divine.
1: రసో వైసహ, పానకంలోని పంచదార వలె ఉంటున్నాడు భగవంతుడు.
0: God is present like sugar.
1: మానవుడు పానకము.
0: And the human being is
1: పంచదార, అతని హృదయమే.
0: And the sugar is his very heart.
1: అది లేకపోతే ఇతని మానవుడు అనేటువంటి పాత్రమే కాదు.
0: వితౌట్ దిస్ యూ కెనాట్ కాల్ ద హ్యూమన్ బీయింగ్ ద సిరా.
1: కనుక ప్రతి వ్యక్తి కూడాను దైవ స్వరూపుడే.
0: ఎవ్రీ ఇండివిజువల్ ఇస్ డివైన్.
1: దైవం ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అనేటువంటిగా భేదములు పెట్టుకోకండి.
0: డోంట్ అబ్జర్వ్ డిఫరెన్సెస్.
1: ఎవరు చూసినా దైవ సమానంగా నీవు భావించుకో.
0: కన్సిడర్ ఎవ్రీవన్ ఇస్ డివైన్.
1: సర్వం సర్వం సర్వవిధం బ్రహ్మ.
0: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ మానిఫెస్ట్ ఇన్ ఎవ్రీ వే.
1: ఈశ్వర సర్వభూతానాం
0: గాడ్ ఇస్ ప్రెజెంట్
1: ఆల్ ఈజా వాస్తే మిదం సర్వం
0: గాడ్ ఇస్ ఆల్ పర్వేసివ్.
1: ఎక్కడ చూసినా దైవమే ఉండేది.
0: గాడ్ ఇస్ ప్రెజెంట్ ఎవ్రీవేర్.
1: అది ఏ విధంగా రూపొందుతుంది? మనలో ప్రేమను పెంచుకోవాలి.
0: డెవలప్ లవ్ విత్ ఇన్ యూ.
1: మన కంటికి నల్లద్దాలు వేసుకుంటే అంతా నలుపుగానే కనిపిస్తుంది.
0: ఇఫ్ యు గాట్ ద కలర్డ్ గ్లాసెస్ ఎవ్రీథింగ్ విల్ బి కలర్ఫుల్ ఆల్ అరౌండ్.
1: మన కంటికి ఎర్రద్దాలు వేసుకుంటే అంతా ఎరుపుగానే కనిపిస్తుంది.
0: ఇఫ్ యు పుట్ ఆన్ ద రెడ్ గ్లాసెస్ ఎవ్రీథింగ్ లుక్స్ రెడ్.
1: నీ కంటికి ప్రేమ అద్దాలు వేసుకో అంతా ప్రేమగానే కనిపిస్తుంది.
0: సో వేర్ ద గ్లాసెస్ ఆఫ్ లవ్ సో దట్ ఎవ్రీథింగ్ విల్ బి లవ్లీ.
1: అయితే అద్దాలు ఒకటి కన్నులు వేరుగా పెట్టుకున్నప్పుడు ఇది చాలా పొరపాటు అయిపోతుంది.
0: బట్ ద గ్లాసెస్ ఆఫ్ వన్ సార్ట్ అండ్ ఐస్ ఆఫ్ అనదర్ సార్ట్ యు విల్ ల్యాండ్ అప్ ఇన్ ట్రబుల్.
1: మన దృష్టికి అడ్డంగా ఉండినట్టుగా ఉంటుంది అద్దాలు.
0: ది గ్లాసెస్ స్టాండ్ ఇస్ అన్ ఆబ్స్టకల్ ఫర్ యువర్ సైట్.
1: అనిల్ కుమార్ ఉన్నాడు.
0: హియర్ ఇస్ అనిల్ కుమార్.
1: ఆయన కంటికి అద్దాలు వేసుకున్నాడు.
0: హీ హాస్ గ్లాసెస్.
1: అద్దాలు కంటికి అడ్డంగా ఉంది కానీ దృష్టికి మాత్రం హెల్ప్ చేస్తుంది.
0: దో దేర్ ఆర్ గ్లాసెస్ ఆస్ ఆబ్స్టకల్స్ బట్ ఇట్ హెల్ప్స్ హిస్ సైట్ ఆర్ విజన్.
1: కనుకనే తన యొక్క దృష్టిని హెల్ప్ చేసేటువంటి అద్దాలుగా మనం వేసుకోవాలి.
0: సో యూ షుడ్ పుట్ ఆన్ ద గ్లాసెస్ దట్ వుడ్ హెల్ప్ యువర్ విజన్.
1: ఏమిటి మన దృష్టి? ప్రేమ దృష్టి.
0: వాట్ ఇస్ దట్ విజన్? ద విజన్
1: దైవ భావము. ఆ దైవ భావము తగినటువంటి అద్దాలే మనం వేసుకోవాలి.
0: యూ షుడ్ హావ్ ద డివైన్ ఫీలింగ్ అండ్ వేర్ ద గ్లాసెస్.
1: దానికి విరుద్ధమైనటువంటి అద్దాలు వేసుకుంటే ఈ ఉన్న దృష్టి కూడా పోతుంది.
0: బట్ ఇఫ్ యు వేర్ ద రాంగ్ గ్లాసెస్ యూ విల్ లూజ్ ద ఎగ్జిస్టింగ్ సైట్.
1: కనుక ప్రేమకు మించినటువంటి మార్గం మరొకటి లేదు.
0: సో దేర్ ఇస్ నో అదర్ హైయర్ పాత్ దాన్ ద ఫాదర్.
1: ఈ ప్రేమ వల్లనే దయ సహనము సానుభూతి ఇలాంటి సద్గుణములు అభివృద్ధి పొందుతాయి.
0: ఇట్స్ బికాస్ ఆఫ్ ద లవ్ యూ విల్ డెవలప్ అదర్ వర్చ్యూస్ లైక్ కంపాషన్ ద టాలరెన్స్ ఫర్ బేరన్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: అనేక విధమైన సాధనలు కలుపుతున్నారు మీరు.
0: యు డు సో మెనీ స్పిరిచువల్.
1: భగవంతుడు మీ సాధనలు ఎప్పుడు కోరడు.
0: గాడ్ డజంట్ వాంట్ దెం.
1: భగవంతుడు మీ యొక్క భక్తిని ఏమాత్రము కోరడు.
0: గాడ్ ఈజ్ నాట్ ఇన్ నీడ్ ఆఫ్ యువర్ డివోషన్.
1: ప్రేమను మాత్రమే కోరుతుంటాడు.
0: గాడ్ ఎక్స్పెక్ట్స్ యువర్ లవ్.
1: కొన్ని గంటలకు ముందుగా మా సెంట్రల్ ట్రస్ట్ మెంబర్ ప్రసాద్ కేఆర్ ప్రసాద్ వచ్చాడు.
0: సెంట్రల్ ట్రస్ట్ మెంబర్ కేఆర్ ప్రసాద్ కేమ్.
1: ఆయన వచ్చి ఏదో మాట సందర్భం లోపల స్వామి భక్తునికి దాసునికి ఉండేటువంటి వ్యత్యాసం ఏమిటి అన్నాడు.
0: ఇన్ ది కోర్స్ ఆఫ్ కాన్వర్సేషన్ హీ సెడ్ స్వామి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎ డివోటీ అండ్ ఎ దాస ద సర్వెంట్.
1: అప్పుడు చెప్పాను నేను.
0: దెన్ భగవాన్ సెడ్
1: నాయన దాసుడు అనగా దేహమే ఆధారం చేసుకుని భగవంతుని యొక్క ప్రీతి కోసం పాటుపడేటువంటి వాడు దాసుడు.
0: దాస ద సర్వెంట్ ఇస్ ద వన్ హూ సర్వ్స్ బేసింగ్ ఆన్ హిస్ బాడీ బాడీ ఐడెంటిటీ.
1: భక్తుడనగా కేవలం ఎక్కడ ఉండినప్పటికీ దైవాన్ని చింతించేటువంటి వాడు భక్తుడు.
0: డివోటీ ఇస్ ద వన్ హూ థింక్స్ ఆఫ్ గాడ్.
1: సర్వకాలేషు సర్వత్రా హరిచింతనం భక్తుడు.
0: ఎవ్రీవేర్ ఎట్ ఆల్ టైమ్స్ ఇన్ ఎవ్రీ పీరియడ్ ఎవ్రీ టైమ్ హీ థింక్స్ ఆఫ్ గాడ్ ఈజ్ ద డివోటీ.
1: నిరంతరం కూడా దైవం సేవగానే భావించుకుని ఆశ్రయించినటువంటి వాడు దాసుడు.
0: Whereas the servant Dasa is the one who serves continuously.
1: శంకరాచార్యునికి 5 మంది శిష్యులు ఉండేటువంటి వారు.
0: శంకరాచార్య has 5 disciples.
1: ఒకడు చాలా పరిశుద్ధమైన హృదయం కలవాడు.
0: One is pure heart.
1: మిగిలిన వారందరూ కూడా శాస్త్రమును ఉపనిషత్తును వేదమును బ్రహ్మసూత్రమును ఈ యొక్క దీన్ని బోధించుకోవడం కోసం వచ్చారు.
0: They all came there to receive the knowledge from sacred book.
1: ఈ తర్క వ్యాకరణాన్నంతా కూడా చదువుతూ వచ్చారు.
0: They were going through the logic and grammar.
1: ఒకనాడు శంకరాచార్యులు వారు నదీ గట్టున పైన కూర్చొని వీళ్ళకి ఏదో తర్కం బోధిస్తున్నాడు.
0: One day శంకరాచార్య was teaching this logic.
1: ఒక శిష్యుడు మాత్రము గురువు యొక్క సేవ చేయాలి. అతనే దాసుడు. అతను గురువు యొక్క దీన్ని ఆధారంగా తీసుకున్నాడు.
0: One disciple wanted to attend on the personal needs of
1: తెల్లవారు స్నానం చేసిన తర్వాత ఆ గురువు వస్త్రాలు తీసుకుపోవటం, గంగలో పిండుకోవటం, తిరిగి సాయంకాలానికి తీసుకుని రావటం.
0: What he does is he would collect all the clothes of the guru, take to the
1: గురువు శారీరకమైన సేవల కింద నిమగ్నమైనాడు ఈ శిష్యుడు.
0: This disciple got himself completely involved in attending to the personal needs of guru.
1: గురువు యొక్క నామాన్ని చింతిస్తూ ఆ వస్త్రములు పవిత్రం చేస్తూ వచ్చాడు.
0: Thinking, chanting, repeating the name of the guru, he started washing clothes.
1: అతనికి తెలియదు నీరు ఉప్పొంగిపోతుందని గంగ.
0: And he finds there the rising waters of Ganges.
1: తన తొడల వరకు వచ్చింది, మెడ వరకు వచ్చింది ఈ నది పొంగిపోతుందని.
0: The rising water of Ganges full of
1: blood. అప్పుడు తల ఎత్తి చూచాడు.
0: Then he got up and saw.
1: నేను ఏం కొట్టుకుని పోతానేమో, నేను చచ్చిపోతానేమో అని బాధ లేదు అతనికి.
0: He was not fear stricken because that he would be drowned or die.
1: గురు సేవ చేయలేకపోతానే
0: Well, I may not be able to serve.
1: సాయంకాలం లోపల నా యొక్క గురువు వస్త్రాలు తిరిగి గురువుకు అందించలేకపోతానేమో.
0: By the evening time, it may not be possible for me to hand out the clothes to my guru.
1: గురువుకి ఈ వస్త్రాలు అందించాలి.
0: I should hand out this.
1: నా ప్రాణం పోయినా మంచిదే, పర్వాలేదు.
0: Doesn't matter even if I am to die.
1: అన్నాడు గురుజీ, గురుజీ, గురుజీ అనుకుని ఆ వస్త్రం తలపైన పెట్టుకుని ఒక్కొక్క అడుగు వేస్తూ వచ్చాడు.
0: He kept the bundle of clothes on his head, repeating his guru's name. He went on proceeding step by step.
1: ఆ పవిత్రమైన భావమే ఒక్కొక్క అడుగు పెట్టినప్పుడంతా కూడా ఒక రాతి పద్మంగా తయారయ్యింది.
0: Wherever he kept his footstep over there arose a
1: అతని పేరే పద్మపాదుడు.
0: Lotus flower, the పద్మపాద.
1: అతన్ని పిలిపించేసి ఒక్కతూరి ఆశీర్వదించాడు.
0: And he was summoned and he was blessed.
1: Guru seva ane goppadi.
0: Service to guru is greatest.
1: Guruve daivanga bhavinchukunnavu.
0: Guru is God.
1: Daivam vere kaadu.
0: God is
1: guru not separate. Brahma, guru Vishnu, guru devo maheshwara, guru sakshat parabrahma, tasmai shri gurave namaha.
0: Guru is Brahma, guru is Vishnu, guru is maheshwara.
1: Anaga ee naati kaalamlo guruve Brahma, guruve Vishnu ante chaala mosam avutundi.
0: Don't be carried away by today's interpretation.
1: Daivame guruvu.
0: God is guru.
1: దైవమే విష్ణువు.
0: గాడ్ ఇస్ విష్ణు.
1: అంతా ఏమి సృష్టి మూడు కూడా దైవమే.
0: ద క్రియేషన్ సస్టెన్స్ ఎనిహిలేషన్ ఆఫ్ డివైన్ క్వాలిటీ.
1: దైవాన్ని నీవు గురువుగా తీసుకో.
0: కన్సిడర్ గాడ్ యాజ్ యువర్ గురు.
1: ఇంకొక వ్యక్తులను నీవు గురువుగా తీసుకోవద్దు.
0: డోంట్ టేక్ ఇండివిజువల్స్ యాజ్ యువర్ గురుస్. దట్ వాస్ ద టీచింగ్.
1: ఈ పద్మపాదునికి ఆశీర్వదించాడు.
0: అండ్ హి బ్లెస్డ్.
1: గురు సేవనే గొప్పది.
0: సర్వీస్ టు గురు ఇస్ గ్రేటెస్ట్.
1: గురువే దైవంగా భావించుకున్నావు.
0: గురు ఇస్ గాడ్.
1: దైవం వేరే కాదు.
0: గాడ్ ఇస్
1: గురు. బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర.

0: కూడాను ఈ పద్మపాదుని హేళన చేసేటువంటి వారు.
1: ది అదర్ ఫోర్ డిసైపుల్స్ యూజ్ టు మేక్ ఫన్ ఆఫ్ దిస్ పద్మపాద.
0: అప్పుడు ఒక్కతూరి తాము నేర్చినటువంటి విద్యలన్నీ కూడా ఒక్కతూరి కంఠస్థంగా చెప్పాడు.
1: At a moment of time, he could repeat what all that he studied.
0: చాలా గొప్పగా చదివిన వారి కంటే కూడా గొప్పగా తాను బోధిస్తూ వచ్చాడు.
1: In fact, he was better than all those people that read every day.
0: నాయనా, నీవు ఎవరిని బోధిస్తున్నావు, ఎవరికి బోధిస్తున్నావు, ఏ విధంగా చింతిస్తున్నావు అన్నాడు శంకర్ వారు.
1: శంకర్ ఆస్క్డ్, హౌ ఆర్ యూ రీడింగ్, హౌ ఆర్ యూ టీచింగ్?
0: ఈశ గిరీశ నరేశ పరేశ దేశే భూషణభో సాంబ సదాశివ శంభో శంకర శరణం మేతవ శరణయువం అన్నాడు. ఈశ గిరీశ నరేశ పరేశ బిరేశే భూషణభో, సర్వము నా యొక్క ఇవి, నీ దగ్గరలు కాకు వారికి నేను సర్వము అర్పితమై చెప్పినాను.
1: యు ఆర్ ఎవ్రీథింగ్, ఐ సరెండర్ మై సెల్ఫ్ టు యూ.
0: శంకరుడు అనగా ఎవరు?
1: హూ ఇస్ శంకర?
0: శంకర లేని వాడే శంకరుడు.
1: శంక ద డౌట్, ద వన్ వితౌట్ డౌట్ శంక ఈ శంకర.
0: శంకరుడికి ఏమాత్రము డౌట్ లేదు.
1: శంకర హ్యాస్ నో డౌట్.
0: అలాంటి వాడిని నేను ఆశ్రయించాను.
1: ఐ సరెండర్
0: మై దైవం పైన ఎవరికి ఏ విధమైనటువంటి డౌట్స్ పెట్టుకోకూడదు.
1: నో వన్ షుడ్ హావ్ ఎనీ డౌట్ ఆన్ గాడ్.
0: ఈ డౌట్ ఉంటే నీవు సాధించలేవు.
1: ఇఫ్ యు హావ్ డౌట్ యు కెన్ అచీవ్.
0: పూర్ణ విశ్వాసం చేత,
1: టోటల్ ఫెయిత్,
0: పూర్ణ ప్రేమ చేత,
1: టోటల్ లవ్,
0: ఏమైనా నీవు ప్రార్థించి అన్ని సఫలమైపోతాయి.
1: అండ్ యూ మే ప్రే ఇన్ ఎనీ వే, యు ఆర్ బౌండ్ టు బి
0: అన్ని విజయాన్ని సాధించగలవు.
1: యు విల్ బి సక్సెస్ఫుల్, యు విల్ విన్.
0: కనుక సంగీతము, సాహిత్యము, నృత్యము ఇవన్నీ కూడా సర్వశాస్త్రములు కూడాను దైవానుగ్రహం చేత లభించేటువంటివి.
1: మ్యూజిక్, లిటరేచర్, డాన్స్, ఫైన్ ఆర్ట్స్ ఆర్ ది గిఫ్ట్స్
0: ఆఫ్ గాడ్. ఇవన్నీ గాడ్స్ గిఫ్ట్,
1: గాడ్స్ గిఫ్ట్.
0: ఈ లలిత కళ అన్ని కూడా నువ్వు గాడ్స్ గిఫ్ట్.
1: ఆల్ ఫైన్ ఆర్ట్స్
0: నీవై నీవు తెచ్చుకున్నది ఒక్కటి కూడా లేదు.
1: ఇట్స్ నాట్ దట్ యు హావ్ లెర్న్డ్ ఆల్ బై
0: యువర్సెల్ఫ్. అంతా దైవానుగ్రహం చేత లభించినటువంటివి.
1: ఎవ్రీథింగ్ ఇస్ బికాస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ ఇన్ఫినిట్.
0: కనుకనే దైవానుగ్రహమును ఆశ్రయించినటువంటి వానికి ఎట్టి లోభము రాదు.
1: సో ద రిసిపియెంట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్
0: హీ విల్
1: నెవర్ సఫర్.
0: ఎట్టి దోషములు చేయలేడు.
1: దేర్ విల్ బి నో మిస్టేక్.
0: ఎందుకంటే దైవాన్ని ఆశ్రయించాడు.
1: బికాజ్ హీ సరెండర్డ్ టు గాడ్.
0: దైవమే సర్వస్వంగా భావించుకున్నటువంటి వానికి సర్వము తానుగా మారిపోతాడు.
1: హీ హస్ కన్సిడర్డ్ గాడ్ హస్ వెరీ లైఫ్, దేర్ఫోర్ గాడ్ బికమ్స్ వన్ విత్ హిమ్.
0: కనుక మనసును దైవం పైన మలచండి.
1: డైరెక్ట్ యువర్ మైండ్ టువర్డ్స్ గాడ్.
0: భజన బినా సుఖ శాంతి నహి. హరి భజన బినా సుఖ

0: Radio Sai brings for you next the Divine Discourse delivered by Bhagwan Baba on the evening of the 9th of March 2005 on the occasion of Mahashivaratri.
1: కట్టడయైనయట్టి నిజ కర్మము చుట్టుచు వచ్చి ఏ గతి పెట్టును పెట్టినట్టనుభవింపక తీరదు. కట్టడయైనయట్టి నిజ కర్మము చుట్టుచు వచ్చి ఏ గతి పెట్టునో పెట్టినట్లనుభవింపక తీరదు. తల క్రిందుక గట్టిరే ఎవరైనా ఆ చెట్టున గబ్బిడంబులకు చేరిన కర్మము కాదే. ఆ చెట్టున గబ్బిడంబులకు చేరిన కర్మము కాదే.
2: Undertaking the action that is stipulated, having done it, one has to face the consequences of one's own action. It is impossible to escape. We cannot turn it upside down. What is the cause behind that which turns upside down closer to the tree?
1: పక్షులను ఎవరైనా పట్టి తెచ్చి ఆ చెట్టు కట్టివేసిరా? లేదు.
2: హ్యావ్ ఎనీబడీ టైడ్ అప్ ది ట్రీస్ ది బర్డ్స్ టు ది ట్రీ?
1: అవి దాని యొక్క నైజము దాన్ని పాటిస్తూ ఉంటుండాలి.
2: ఇట్ ఫాలోస్ ఇట్స్ ఓన్ వే ఆఫ్ లైఫ్ లైక్ ద బ్యాట్ దట్ మూవ్స్ అప్ సైడ్ డౌన్.
1: అటులనే ప్రతి మానవుని కూడాను, ప్రతి ప్రాణి కూడాను, ప్రతి జంతువు కూడాను ఇట్టి కర్మను సహజంగా అనుభవిస్తూ వస్తున్నవి.
2: దేర్ఫోర్ సిమిలర్ ఇస్ ది సిచ్యువేషన్ విత్ ఎవ్రీ లివింగ్ క్రీచర్, బి దట్ ఎ హ్యూమన్ బీయింగ్ ఆర్ ఎనీ అదర్ టైనీ క్రీచర్, ద బర్డ్ ఆర్ ద బీస్ట్ ఆర్ అన్ యానిమల్.
1: కానీ లోకములో ప్రతి మానవుడు కూడాను ఏమిటి ఇది చిత్తము, నేనేమీ చేయలేదు, చేయకపోయినప్పటికీ ఈ కష్టం అనేటువంటిదని అనుభవించటం వచ్చింది అని అనుకుంటున్నారు. కాదు,
2: ఎవ్రీవన్ బిగిన్స్ టు వండర్ వాట్ ఈస్ ఇట్ దట్ హీఈస్ ఫేసింగ్, హౌ ఈస్ దట్ హీఈస్ ఫేసింగ్ ఆల్ దాట్ ఇన్ లైఫ్, బికాస్ హీఈస్ నాట్ అవేర్ ఆఫ్ ది పాస్ట్ యాక్షన్స్.
1: కనుక ప్రతి ప్రాణి కూడాను తాము అనుభవించేటువంటి యొక్క కష్టసుఖములు రెండు కూడాను తాము చేసుకున్నటువంటి యొక్క కర్మల ఫలమే.
2: దేర్ఫోర్ ద ప్లెజర్ అండ్ పెయిన్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ వన్స్ ఓన్ యాక్షన్స్.
1: ప్రతి మానవుడు కూడాను కర్మను ఆచరిస్తున్నాడు, అనుభవిస్తున్నాడు.
2: ఎవ్రీ మ్యాన్ gets into one action and also faces the rewards or consequences of action.
1: Kaani ippati kudanu ee ekkada nunchi vachinadi ee karma nenu chesithe vastunada leka sahajanga labhinchinatunda aneetvanti sandeham inka teeratam ledhu manavulaku.
2: As he passes through the life and the various incidents, he begins to wonder, how is that these things are happening to me?
1: ఒక మానవుడే కాదు, క్రిమికీట పశ్చాత్తులు కూడాను తమ తమ కర్మలు తాము అనుభవిస్తూనే ఉన్నవి.
2: నాట్ ఓన్లీ మ్యాన్ కైండ్, ద ఓల్ బర్డ్స్ అండ్ బీస్ ఇన్సెక్ట్స్ విల్ హ్యావ్ టు నెసెసరీ పాస్ త్రూ దిస్ డెస్టినీ.
1: ఈ సత్యాన్ని గుర్తించుకునే నిమిత్తమై మానవత్వము ధరించి ఈ జగత్తులో మనిషి సమాజంలో కూర్చొని అన్నింటినీ గమనిస్తూ ఉంటున్నాడు మానవుడు.
2: మ్యాన్ ఈజ్ ట్రైంగ్ టు నో ద సీక్రెట్ బిహైండ్ దిస్ డెస్టినీ అండ్ వాచింగ్ ఆల్ ది హ్యాపెనింగ్స్ అరౌండ్ హిమ్.
1: ఇట్లా అనుభవించకూడను, గుర్తించకూడను, తానింకను తెలుసుకొని లేకపోతున్నాడు.
2: దో హీఈస్ ఎక్స్పీరియన్సింగ్, యట్ హీఈస్ నాట్ ఏబుల్ టు నో ద రీజన్ బిహైండ్ ఇట్.
1: ఒక చిన్న ఉదాహరణము, ప్రతి ఒక్కటి కూడాను కర్మల యొక్క ఫలితమే అని భావించవచ్చు.
2: ఎ స్మాల్ ఎగ్జాంపుల్, వన్ హ్యాస్ టు కన్సిడర్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ దట్ ఎవ్రీ యాక్షన్ యీల్డ్స్ ఇట్స్ ఓన్ రిజల్ట్స్.
1: నేను ఈనాటి వరకు కూడాను ఈ విషయాన్ని నేను బోధించలేదు ఎవరికి.
2: భగవాన్ టిల్ దిస్ డేట్ హాస్ నాట్ ఎక్స్ప్లెయిన్డ్ దీస్ డీటెయిల్స్.
1: ఈనాడు కర్మఫల నిమిత్తమై ఏర్పడినటువంటి యొక్క జన్మలను గురించి బోధించే నిమిత్తమై నేను ఈనాడు జ్ఞప్తికి తెస్తున్నాను.
2: భగవాన్ వాంట్స్ టు ఎక్స్ప్లెయిన్ టు ఆల్ ఆఫ్ అస్ ద సీక్రెట్ బిహైండ్ దిస్ బర్త్ అండ్ దిస్ డెస్టినీ అండ్ టు రిమైండ్ అస్ ద ట్రూత్.
1: పుట్టపర్తిలో కరణము సుబ్బమ్మ అని ఒక భక్తురాలు ఉండేటువంటి ఆమె, ఆమె గొప్ప శ్రీమంతురాలు, ఆమెకు బిడ్డలు లేరు. ఎంత ఉండినప్పటికీ తాను సర్వులకు కూడా దారబోస్తూ, ఇదంతా భగవంతుని యొక్క భిక్ష, అతను పెట్టినటువంటి భిక్షనే నేను వీరికి అందిస్తున్నాను అనేటువంటి సమచిత్తాన్ని భావించుకుని కాలం గడుపుతూ ఉండేటువంటిది.
2: ఇన్ పుట్టపర్తి దేర్ లివ్డ్ ఏ నాడియన్ డివోటీ, ఏ గ్రేట్ పర్సన్ బై నేమ్ కరణం సుబ్బమ్మ, ఎ వెరీ రిచ్ లేడీ. షీ హ్యాస్ నో చిల్డ్రన్ బట్ యట్ షీ కన్సిడర్డ్ ఆల్ ద వెల్త్ యాజ్ గాడ్స్ గిఫ్ట్.
1: కానీ ఆమెకు ఒక్క కోరిక మాత్రం ఉండేటువంటిది.
2: బట్ షీ హ్యాడ్ వన్ డిజైర్,
1: స్వామి నా అంత్య సమయం లోపల తమ హస్తముల ద్వారా నా నోటిలో నీరు పోయాలి అని కోరేటువంటిది.
2: He desired and prayed to Swami that Bhagavan should be there by her side when the last moment approaches, and that he should make her sip water.
1: Tappaka nenu aanadu maata ichchanu.
2: Bhagavan promised.
1: Ee maata ichchina tarvata 6 samvatsaramu tarvata nenu Madras ku vellanu.
2: 6 years passed. Bhagavan had been to Madras.
1: ఆమెకి ఎట్టి జబ్బును లేకుండా క్షేమంగానే ఉంటుండాలి.
2: హి వాస్ వెరీ హెల్దీ విత్ నో ఎయిల్మెంట్స్ వాట్స్ ఎవర్.
1: ఆమె ఈ చింతను కూడా మర్చిపోయినది.
2: హీ హ్యాడ్ నో థాట్స్ ఆఫ్ దిస్ నేచర్.
1: అప్పుడు వార్ టైం.
2: ఇట్ వాస్ వార్ టైం.
1: ఆ మెడ్రాసులో అన్ని ఇండ్లు కూడాను మూతలు మూసిపోయినాయి.
2: ఇట్ వాస్ ద టైం వెన్ ఆల్మోస్ట్ ఆల్ ద రెసిడెన్సెస్ వర్ క్లోజ్డ్ బికాస్ ఆఫ్ ది వార్.
1: పూనామల్లి హైరోడ్ లోపల 16 నంబర్ ఇంటి లోపల ఒక భక్తుడు నా కోసం కాచుకొని ఉంటున్నాడు.
2: అలాంగ్ ది పూనామల్లి హైవే రోడ్, రెసిడెన్స్ 16 నంబర్, ఏ డివోటీ వాజ్ వెయిటింగ్ ఫర్ భగవాన్.
1: ఆ ఇంటి ఎందు కూడా ఉన్నటువంటి యొక్క ప్రజలందరినీ కూడా ఎక్కడికో పంపించాడు.
2: అండ్ హీ మేడ్ ఎవ్రీబడి ఆల్ ద రెసిడెంట్స్ లీవ్ ది రెసిడెన్స్.
1: ఆయన ఒక్కడే మాత్రమే ఉన్నాడు.
2: The devotee was staying there all alone.
1: అరే అప్పుడు నన్ను ఆ ఇంటిలో దింపుకున్నాడు.
2: And he received Bhagavan.
1: చాలా గారాబంగా ఒక వంటవాడిని పెట్టాడు, నాకు వడ్డిస్తూ వచ్చాడు.
2: And he employed a cook to make all the preparations for Bhagavan.
1: నేను 3 దినములు అక్కడ ఉన్న తర్వాత నేను తిరిగి వచ్చేసాను.
2: Bhagavan stayed there for 3 days and returned.
1: వచ్చి కారులో వచ్చాను.
2: హి రిటర్న్ ఇన్ హిస్ కార్.
1: కారులో వచ్చి బుక్కపట్నంలో దిగి నేను అక్కడి నుంచి నేరుగా పుట్టపర్తికి వస్తున్నాను.
2: భగవాన్ గాట్ డౌన్ దేర్ నియర్ బుక్కపట్నం అండ్ వాజ్ రీచింగ్ పుట్టపర్తి స్ట్రైట్ అవే ఫ్రమ్ దేర్.
1: కానీ ఆ రోడ్డు లోపల జనం చాలా చింతగా ఉంటున్నారు.
2: బట్ సమ్ పీపుల్ వర్ నోటీస్డ్ ఆన్ ద వే సైడ్ హూ ఆర్ ఫీలింగ్ వెరీ సాడ్.
1: నేను అప్పుడు ఆ రోడ్ లోపలనే జట్కా బండిలో కూర్చొని వస్తున్నాను.
2: భగవాన్ వాజ్ ట్రావెలింగ్ బై జట్కా ప్రెసెంట్ ఇన్ దోస్ డేస్ అండ్ వాజ్ రీచింగ్ పుట్టపర్తి.
1: అప్పుడు కార్లు కూడా పుట్టపర్తికి వచ్చేటువంటివి కాదు.
2: ఇన్ దోస్ డేస్ ఈవెన్ కార్స్ డిడ్ హ్యావ్ యాక్సెస్ టు దిస్ ప్లేస్.
1: అప్పుడు బండిలో వస్తుంటే మాట్లాడుకుంటూ ఆ బండి తోడేటువంటి ఒక వ్యక్తి, స్వామి మీకు తెలియదా అన్నాడు.
2: వైల్ భగవాన్ వాజ్ ఆన్ హిస్ వే టు పుట్టపర్తి, జట్కావాలా టోల్డ్ భగవాన్, డోంట్ యు నో దిస్?
1: ఏమిటి అని నేను ప్రశ్నించాను.
2: స్వామి హస్ట్ వాట్ ఇస్ ఇట్?
1: కళ్ళు సుబ్బమ్మ ఇప్పుడు ఎక్కడున్నది అన్నాను.
2: అండ్ భగవాన్ హస్ట్ వేర్ ఇస్ సుబ్బమ్మ?
1: వారి తల్లిగారింట్లోనే వరండాలో పెట్టారు స్వామి డెడ్ బాడీని అన్నారు.
2: అండ్ ఆన్సర్ దట్ మ్యాన్ గేవ్ వాస్ దిస్, ద బాడీ వాజ్ దేర్ రెస్టింగ్ అట్ ది రెసిడెన్స్ ఆఫ్ హర్ మదర్ ఇన్ ద వరండా.
1: నేను గట్టిగా నవ్వాను.
2: స్వామి లాఫ్డ్ లౌడ్లీ.
1: నేను ఆమెకి ఇచ్చిన మాటను నేను మరువలేదు, తాను మరువలేదు, కనుక తానింకా ప్రాణం పోలేదు అని నేను నాలో నేను తలుచుకుంటున్నాను.
2: Swami has not forgotten the promise given to her, and she too also is quite mindful of the promise received from Bhagavan. So it is clear that she has not died.
1: Neeriga aa bandini Subbamma intiki teesukoni poyaru.
2: And Swami went straight to the residence of Subbamma.
1: Kadapate varaku tamam tarchukuntune vellindi Subbamma annaru.
2: They all said in one voice that Subbamma left her body thinking of Swami till the last moment.
1: ఎక్కడ పోయింది అన్నా నేను తెలియనట్టుగా.
2: Swami innocently has put this question, where has she gone?
1: అది ఎక్కడ పోయిందో మాకు తెలియదు, ఆమెలో ప్రాణం లేదు.
2: They said, where she has gone we do not know, but she is not alive.
1: డాక్టర్స్ అందరూ చూచారు.
2: Doctors examined.
1: ఆనాడు బ్రాహ్మణు కనుక వాడు ఎవరిని దగ్గర చేర్చలేదు.
2: Brahmins in those days didn't allow anybody to come close to them.
1: Ullanta cheemala pattirai,
2: and the body is full of ants all around.
1: Kappinatvanti oka duppati teesi paravesaru,
2: and the blanket covering the body was removed.
1: Ullanta cheemar,
2: and the body is full of ants all around.
1: Appudu nen daggariki velli Subbamma Subbamma ani pilichanu.
2: Bhagavan went close to the body and said, Subbamma, Subbamma.
1: Kanulu terchindi.
2: She opened her eyes.
1: Swami eppudu vacharu ani prashninchindi.
2: She asked Swami, when did you come?
1: Ippude vacharu Subbamma anna.
2: And Bhagavan said, Subbamma, I have come just now.
1: Ana kanulu terchi Swami vaipu chustu maatladutu undetappudiki tana sodarulu tana sisters tana talli gabagaba intlo lopala duraru.
2: As she was conversing with Swami, in the meantime, all her brothers and sisters came closer.
1: Endukatte Swami ki vantalu cheyalani.
2: Because they were all there to make preparations for Swami.
1: Naaku vantalato pani ledamma.
2: Swami said, I am not bothered about it.
1: Subbamma chuttaniki vachanu.
2: I have come here to see Subbamma.
1: Aamenu chuchanu.
2: I have seen her.
1: Nenu ikka neriga Puttaparthiki povachu.
2: And I can go straight to Puttaparthi now.
1: Terchi చేయి పట్టుకొని సుబ్బమ్మ ఏం తలుచుకుంటున్నావు అని ప్రశ్నించాను.
2: స్వామి కాట్ హోల్డ్ ఆఫ్ హ్యాండ్ అండ్ సెడ్ సుబ్బమ్మ వాట్ ఈస్ ఇట్ యువర్ థింకింగ్ అబౌట్?
1: సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్ అనుకుంటున్నాను స్వామి అనింది.
2: అండ్ సుబ్బమ్మ రిప్లైడ్, స్వామి ఐఎమ్ ఓన్లీ సేయింగ్ సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్.
1: నా దగ్గర ఉన్నటువంటి ఒక కర్చీఫ్ తీసి ఆమె కంటి దారాలు తుడిచారు.
2: స్వామి విత్ హిస్ కర్చీఫ్ వైప్డ్ అవుట్ హర్ టియర్స్.
1: తుడిచినప్పటికీ ఆమె ఇంకను నవ్వుతూ వచ్చేసింది.
2: అండ్ షీ వాజ్ స్మైలింగ్.
1: స్వామి ఇప్పటికైనా తాము చెప్పినటువంటి మాట నప్తి అందుంది కదా అంది.
2: భగవాన్ యు స్టిల్ రిమెంబర్ ద ప్రామిస్ యు మేడ్ టు మీ?
1: అప్పుడు వారి తల్లి తమ్ముళ్ళు అందరూ కూడా వచ్చేశారు, డాక్టర్స్ అందరు కూడా వచ్చేశారు.
2: ఇన్ ద మీన్ టైమ్ ద బ్రదర్స్ సిస్టర్స్ మదర్ డాక్టర్స్ ఆల్ హావ్ అసెంబ్లెడ్ దేర్.
1: వచ్చి ఇంతసేపు ఆ సుబ్బమ్మ పలకలేదే, రాత్రి నుండి కూడాను శ్వాసనే లేదే, ఏమిటి ఇది విచిత్రము, ఇది సాయిబాబా శక్తి ఏమో అనుకున్నారు.
2: దే వర్ ఆల్ వెరీ మచ్ సర్ప్రైజ్ బికాస్ షీ వాజ్ నాట్ హ్యావింగ్ ఎనీ లైఫ్ నో బ్రీతింగ్ సిన్స్ లాస్ట్ నైట్. షీ వాజ్ నాట్ టాకింగ్ టు ఎనీబడి. హౌ ఇస్ దట్ షీ ఈస్ టాకింగ్ నౌ? మేబీ ద పవర్ ఆఫ్ భగవాన్ బాబా.
1: ఆమె చేయి తీసి నా చేయి పట్టుకుంది.
2: అండ్ దెన్ షీ కాట్ హోల్డ్ ఆఫ్ స్వామీస్ హ్యాండ్.
1: స్వామి ఎంతటి మరుపు లేదు మీకు, ఈ ఎరుకంతా కూడాను మీకు ఎక్కడి నుంచి వచ్చింది?
2: స్వామి యు నెవర్ ఫర్గెట్. హౌ ఇస్ దట్ యు హావ్ గాట్ దట్ రిమెంబరెన్స్?
1: చెప్పిన మాట తప్పేటువంటి వాడు కాదు సత్యసాయి.
2: సత్యసాయి విల్ నెవర్ బ్రేక్ ద ప్రామిస్ గివెన్.
1: తన పేరే సత్యం.
2: హిస్ నేమ్ వెరీలీ సత్య.
1: చెప్పినంతా కూడా సత్యమే కాని అసత్యంగా మారదు.
2: వాట్ ఎవర్ దట్ ఈస్ డిక్లేర్డ్ ఇస్ ట్రూత్, నథింగ్ బట్ ట్రూత్.
1: చెయ్యి తీసుకుంది, తన నొసట వ్రాసం వేసుకుంది.
2: అండ్ షీ కెప్ట్ ద పామ్ ఆఫ్ భగవాన్ ఆన్ హర్ ఫోర్హెడ్.
1: నేను అప్పుడు విభూతి తీశాను, ఆమెకు నొసట వ్రాసాను.
2: భగవాన్ మెటీరియలైజ్ విభూతి ఫర్ హర్ అండ్ స్మియర్డ్ ఇట్ ఆన్ హర్ ఫోర్హెడ్.
1: ఇంకా సుబ్బమ్మ నువ్వు క్షేమంగా కన్ను మూసుకో.
2: అండ్ భగవాన్ సెడ్, సుబ్బమ్మ యూ కెన్ బి సో పీస్ఫుల్.
1: నీకు ఇంతవరకు ఏ చింత ఉండినాదో ఆ చింత ఇప్పుడు తీరింది.
2: ఆల్ దట్ యూ హ్యావ్ బీన్ వరింగ్ అండ్ థింకింగ్ అబౌట్ దట్ ప్రామిస్ ఇట్ ఇస్ ఫుల్ఫిల్డ్.
1: స్వామి లేడే అనేటువంటి చింత నీకు ఎక్కువ బాధ పెడుతూ ఉండాలి. స్వామిని చూచావు, స్వామి మాటలు విన్నావు, స్వామి చేయి పట్టావు.
2: యు ఆర్ వెరీ మచ్ వరీడ్ దట్ యూ హ్యావ్ టు లీవ్ ఎట్ ఎ టైమ్ వెన్ స్వామి ఇస్ నాట్ హియర్, దట్ యూ కుడ్ నాట్ టాక్ టు హిమ్, దట్ యూ కుడ్ నాట్ హ్యావ్ సిప్ ఆఫ్ వాటర్ యాజ్ ప్రామిస్ గివెన్ ఎర్లియర్. నౌ యూ కుడ్ హ్యావ్ ఆల్ ఆఫ్ దెమ్.
1: నేను అప్పుడు సుబ్బమ్మతో చెప్పాను, సుబ్బమ్మ నేను ఇంకా పుట్టపర్తికి వెళ్ళొస్తాను అన్నాను.
2: దెన్ భగవాన్ సెడ్, సుబ్బమ్మ ఐ విల్ నౌ గో టు పుట్టపర్తి.
1: మంచిది స్వామి, మంచిది.
2: హి సెడ్ yes స్వామి, yes.
1: నన్ను కూడా ఎక్కడ పంపాలో అక్కడ పంపించేసి మీరు పుట్టపర్తి చేరండి అనింది.
2: షీ సెడ్ భగవాన్ సెండ్ మీ టు దట్ ప్లేస్ వేర్ ఐ హావ్ గాట్ టు బి సెంట్ అండ్ దెన్ యూ లీవ్ దిస్ ప్లేస్.
1: నాకు ఆ మాట చెప్పింది, కన్ను మూసుకుంది.
2: సో సేయింగ్ షీ క్లోజ్డ్ హర్ ఐస్.
1: ఇంకా అప్పటి నుంచి ఇంకా వాళ్ళ కర్మలంతా వారు చేసుకుంటూ వచ్చారు.
2: అండ్ ఆల్ ది రైట్స్ అబిచ్యూరీ సెరమనీ దట్ హస్ టు బి ఫాలోడ్ ఇట్ వాస్ డన్.
1: నేను వెళ్లి పుట్టవతి చిత్రావతి నది వరకు వెళ్లాను.
2: భగవాన్ వెంట్ క్లోజర్ టు చిత్రావతి రివర్.
1: ఆ చిత్రావతి నదిలో దాటుకొని పోవాలి, నడుచుకొని పోవాలి.
2: వన్ హ్యాస్ టు వాక్ అక్రాస్ ది చిత్రావతి రివర్.
1: నా కోసమని రెండు ఎడ్ల బండిని తయారు చేసి పెట్టింది సుబ్బమ్మ పూర్వమే.
2: సుబ్బమ్మ గాట్ ద బులక్ కార్ట్ ఆల్రెడీ రెడీ ఫర్ స్వామి.
1: ఆ ఎడ్ల బండిలో కూర్చున్నాను, పుట్టపర్తి మందిరం చేరాను.
2: స్వామి రీచ్ పుట్టపర్తి ఇన్ దట్ బులక్ కార్ట్.
1: అప్పటికి ఈమెకు తీసుకుని వచ్చారు శ్మశానానికి.
2: బై దట్ టైమ్ ద బాడీ వాజ్ బ్రాట్ టు ద క్రిమేషన్ గ్రౌండ్.
1: పొగ వస్తూ ఉండాలి.
2: అండ్ స్మోక్ వాజ్ అబ్జర్వ్డ్.
1: నేను చెప్పాను, ఇప్పుడు సుబ్బమ్మ మరణించింది, ఆమెకు అగ్ని సంస్కారం కూడా జరిగింది, అది ఈ పొగ అని చెప్పాను.
2: భగవాన్ సెడ్ ది స్మోక్ ఇస్ బికాస్ ఆఫ్ ద బాడీ దట్ వాస్ లిట్ నౌ ద ఫైర్ అవుట్ ఆఫ్ ద ఫైర్.
1: ఈ బండి లోపల గృహమమ్మాయి తమ్ముడు ఉన్నాడు.
2: దేర్ ఇన్ ద సేమ్ బులకాట్ హ్యాపెన్ టు బి ద బ్రదర్ ఆఫ్ గృహమమ్మాయి ఈశ్వరమ్మ.
1: ఉండి స్వామి, ఇంతసేపు ఉండినటువంటి వారు ఆమెను చూసుకుని వచ్చిండకూడదా అన్నాడు చంద్రమౌళి.
2: చంద్రమౌళి సెడ్, హౌ ఇస్ ఇట్ దట్ షీ కుడ్ వెయిట్ సో లాంగ్, కుడ్ షీ నాట్ కంటిన్యూ ఫర్ సమ్ మోర్ టైం.
1: చంద్రమౌళి, నేను మాట తప్పేవాడిని కాదు, ఇచ్చిన మాటను దక్కించుకున్నాను. నేను వచ్చినాను, ఆమెకు నోట్లో నీళ్లు పోశాను, తప్పక శాంతిగా బయలుదేరిపోమ్మని చెప్పి నేను వచ్చేశాను.
2: భగవాన్ సెడ్, చంద్రమౌళి ఐ విల్ నెవర్ బ్రేక్ మై ప్రామిస్. As per my promise, well, I came here to see her last moment.
1: అప్పుడు చంద్రమౌళి కూడా చాలా ఆనందించాడు.
2: చంద్రమౌళి వాజ్ ఆల్సో వెరీ హ్యాపీ.
1: గ్రామంలోకంతా పెద్ద సుబ్బమ్మ.
2: అండ్ సుబ్బమ్మ ఇస్ ఎల్డర్ టు హర్.
1: ఆ గ్రామం యొక్క ప్రాపర్టీ అంతా కూడా సుబ్బమ్మ పేరుతోనే ఉంది.
2: ద హోల్ ప్రాపర్టీ ఇన్ దట్ విలేజ్ బిలాంగ్స్ టు హర్.
1: అలాంటి ఆ పెద్ద ఆమెను అందరు కూడా గౌరవించేటువంటి వారే.
2: All respected Subbamma.
1: Kani swami vachi cherinchin tarvata evvari mukamu chuchaledu ame.
2: But ever since she met swami she didn't care anymore.
1: Tellavaru lechinade modalukoni ratri parundunanta varaku kudanu swami panle swami panle swami panle.
2: Right from dawn to dusk she attended all jobs works associated with swami.
1: Nenu appudu cheppakunda ikkadana bayati poyinappudu kondaranta tirigeetundi paapu ame.
2: Then Bhagwan left this place without telling anybody. She used to search for Bhagwan.
1: Oka bag lopala
2: a bag,
1: oka tiffin carry pettukoni
2: with a tiffin carrier inside,
1: upma dosa vada idli ivanni chesukoni pettukunnatundi papu.
2: With that carrier, upma vada idli, she was carrying that
1: దోస కుడలు పెట్టుకునేటువంటి దేవత,
2: ఇంక్లూడింగ్ దోస.
1: అక్కడ పోతానే స్వామి ఏం తెచ్చావు అని అడిగితే నేనేమి చెప్పాలి, స్వామి మీకు ఏది ఇష్టమో అది తెచ్చాను.
2: Supposing Swami asks, what is that you brought for me? Well, she should be in a position to say, Swami, whatever your relation.
1: నాకు దోశ ఇచ్చేసేయి అన్నాను.
2: Swami said, give me dosa.
1: నేను ఒక తట్టలో పెట్టి నాకు అందించింది.
2: She served it in a plate and gave it to Bhagavan.
1: Subbamma, ఈ దోశ నాకు బాగలేదు.
2: Swami said, Subbamma, this dosa is not nice.
1: నాకు ఇడ్లీ పెట్టు అన్నాను.
2: I want idli.
1: ఇడ్లీ కూడా వడ్డిచ్చింది.
2: She served idli also.
1: నాకు ఈ ఇడ్లీ కూడా అక్కర్లేదు అన్నాను.
2: Swami said, I don't want idli now.
1: ఉప్మా పెట్టు అన్నాను.
2: Then I want ఉప్మా.
1: ఉప్మా కూడా పెట్టింది.
2: She served ఉప్మా.
1: తెల్లవారు లేచినప్పటి నుంచి ఈ రకరకాల పిండి వంటలంతా చేసి నా కోసం కాచుకొని ఉండేటువంటి సుబ్బమ్మ.
2: In fact, she prepares all these things right from the morning and waiting for Bhagavan.
1: ఇంకా ఏమడుగుతాడో ఏమో అని భయం పాపం సుబ్బమ్మకు.
2: Because she was not sure what Swami would ask.
1: Subbamma, neevem bhayapadanakkaledu.
2: And Bhagavan said, Subbamma, don't fear.
1: Nee yokka bhakti prapattulu bhavishyattulo itharuku cheppalani uddeshantone nee ninni prashna vesanu.
2: I asked this question, I have put these questions because in future the world should know your sincerity of devotion.
1: Appudu tarvata Swami meer teesukunnaru కానీ నాకు కొంచెం వడ్డించండి అనింది పాపం.
2: భగవాన్, యూ యాక్సెప్టెడ్ బట్ కైండ్లీ సర్వ్ లిటిల్ టు మీ.
1: అప్పుడు నేనే ఇడ్లీని ఓ చట్నీతో అడ్డి కొంతవరకు ఆమె నోట్లో పెట్టాను.
2: అండ్ స్వామి సర్వ్డ్ హర్ ఇడ్లీ అలాంగ్ విత్ చట్నీ.
1: ఈ విధంగా ఆమె అంత్య సమయం అంతా కూడాను చాలా ఆనందంగా గడుపుకుంది పాపం.
2: హి హస్ స్పెంట్ ఆల్ దీస్ డేస్ ఇంక్లూడింగ్ ద లాస్ట్ మూమెంట్ బ్లిస్ఫుల్లీ.
1: ఇద్దరు బండిలో కూర్చున్నాము, చంద్రబాబుడు మెత్తోలుతున్నాడు, స్వామి మీకు భక్తులపైన ఎంత దయ.
2: అండ్ చంద్రబాబు సెడ్ స్వామి హౌ కంపాషనేట్ యు ఆర్ టు
1: మీ దయను మేము ఇంత అని వర్ణించడానికి మాకు భాష లేదు.
2: వి కెనాట్ ఎస్టిమేట్ అండ్ డిస్క్రైబ్ యువర్ కంపాషన్ ఫర్ డివోటీస్.
1: ఆ భాష కూడా మాకు లేదు.
2: వీ డోంట్ హ్యావ్ దట్ లాంగ్వేజ్.
1: సుబ్బమ్మ పైన ఉన్నటువంటి ఒక దయా కరుణ ఇంత అంత అని కాదు.
2: And your love and compassion for Subbamma is beyond all our estimation.
1: Subbammaku swami paina unnatundi oka bhakti prapattudu ittivi attivi ani cheppadaku veelu kaadu.
2: So also the faith and devotion of Subbamma towards Swami also
1: itti
2: great
1: karanam Subbamma yokka gatini prahladudiki devote ekkuga kanipinchindi vaadaku. Subbamma yokka bhakti prahladudu vane kanipinchindi.
2: Subbamma devotion is comparable to the devotion of Prahlada.
1: అప్పుడు ఆ బండిలోనే మేమిద్దరు కూర్చున్నాము.
2: Both of them sat in the cart.
1: తిరిగి వెనక్కి వస్తున్నాము.
2: And they were returning.
1: వెనక్కి వచ్చిన తర్వాత ఆమె భవనం ముందు బండి నిలిచింది.
2: And the cart stopped in front of the house.
1: అప్పుడు ఇద్దరు లోపలికి వెళ్లి స్నానం చేసి తర్వాత నేను బయటికి వచ్చాను.
2: Both of them got in after some time. Swami came out.
1: ఈనాటి నుంచి ఆనాటి వరకు కూడాను సుబ్బమ్మ యొక్క భక్తి భక్తి భక్తి అనేటువంటిది ప్రపంచం అంతా కూడా ప్రాకిపోయింది.
2: ద డివోషన్ ఆఫ్ సుబ్బమ్మ ఈజ్ వెరీ వెల్ నోన్ టు ద హోల్ వరల్డ్ నౌ టుడే.
1: రెండవ దినమే బెంగళూరు నుంచి ఒకదానిపైన ఒకటి కార్లు అన్ని వచ్చినాయి.
2: రైట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ డే మోటార్ కేడ్ మెనీ కార్స్ రీచ్ దిస్ ప్లేస్.
1: సుబ్బమ్మ బ్రతికిందట, సుబ్బమ్మ పిక్నిక్ తీసుకెళ్లాడట సాయిబాబా మాట్లాడుతూ వచ్చారు.
2: పీపుల్ వెంట్ ఆన్ స్పీకింగ్ ఆఫ్ దిస్ మిస్టరీ ఆఫ్ దిస్ ఎక్స్పీరియన్స్ దట్ బాబా బ్రాట్ సుబ్బమ్మ బ్యాక్ టు లైఫ్ దట్ షీ వాజ్ రిజరెక్టెడ్.
1: ఇవంతా మేము మాట్లాడుకుంటుండగానే సుబ్బమ్మ ఇల్లంతా నిండిపోయింది జనాలు.
2: ఇన్ ద మీన్ టైమ్ ద హోల్ హౌస్ ఆఫ్ సుబ్బమ్మ వాస్ ఫుల్ ఆఫ్ డివోటీస్.
1: ఎంత అదృష్టవంతురాలవు తల్లి నీవు.
2: Everyone started complimenting her, how lucky you are.
1: ఇతనికి ఇచ్చినటువంటి మాటలు ఎట్టు ఉండినప్పటికీ తమకు ఇచ్చినటువంటి మాటను స్వామి నెరవేర్చుకున్నాడు.
2: వాట్ ఎవర్ అదర్స్ మే సే బట్ భగవాన్ విల్ సర్టన్లీ ఫుల్ఫిల్ ద ప్రామిస్ మేడ్.
1: ఇదంతా గమనిస్తూ ఉండినాడు కొండమరాజు.
2: ఆల్ దిస్ ఈస్ నోటిస్డ్ బై కొండమరాజు.
1: ఈ కొండమరాజు అంతా గమనించేసి కట్టకడపటికి ఆయనకు ఈ కోరిక వచ్చింది.
2: కొండమరాజు ఆల్సో హ్యాడ్ సిమిలర్ డిజైర్.
1: స్వామి మా కులంలో పుట్టారు.
2: యు ఆర్ బోర్న్ ఇన్ అవర్ ఫ్యామిలీ.
1: మా వంశంలో పుట్టారు.
2: యు ఆర్ ఇన్ అవర్ క్లాన్.
1: మా వంశములకు తగినటువంటి ఒక కీర్తిని సంపాదించారు.
2: ఇన్ ఫ్యాక్ట్ యు బ్రాట్ ది నేమ్ టు ది హోల్ క్లాన్.
1: అయితే నాకు ఈ జన్మ తరించాలి.
2: ఐ వాంట్ లిబరేషన్.
1: నా నోటిలో నీరు పొయ్యాలి అంత్య సమయంలో.
2: ఐ ప్రే టు యూ దట్ యూ షుడ్ బి నియర్ మీ యాజ్ ది ఎండ్ అప్రోచెస్ అండ్ మేక్.
1: తప్పక దానిని అనుకోవాల్సినటువంటి విషయం లేదు.
2: In fact, there is nothing more to ask.
1: నేను తప్పక పోస్తాను అని చెప్పాను.
2: And Swami said, yes, I'll certainly be with you.
1: స్వామి చెప్పిన తర్వాత ఇంకా తప్పడు అని ఒకే ఆనందం ఆయనకు.
2: And he was so happy because Swami will certainly stick to his promise.
1: సరే ఒకనాడు రాత్రి ఆయన ఇంటికి నేను వెళ్ళాను, నడుచుకొని పోయాను.
2: One day night Swami went there walking along.
1: అప్పుడు కొత్త మందిరం నుంచి ఊర్లోకి నడుచుకునే పోవాలి.
2: That was the only way to reach. One has to walk the distance.
1: పోయేటప్పటికి చూచాడు.
2: And he noticed
1: కొండమరాజు.
2: కొండమరాజు సా స్వామి.
1: ఈశ్వరమ్మ అని పిలిచాడు.
2: He said, ఈశ్వరమ్మ.
1: అనగా ఈ దేహానికి తల్లి.
2: The mother of భగవాన్.
1: అప్పుడు ఏం మామా అని వచ్చింది.
2: And ఈశ్వరమ్మ started reaching that place saying, what is it you want?
1: ఈ పొద్దు ఇంకా నేను ఉండను.
2: He said, I am not going to live any longer.
1: కొంచెము పూర్ణం చేసి పెట్టు.
2: And got the rice pudding be ready.
1: పూర్ణంలో ఇది పెట్టి కొంత ఒక చిన్నది ఒక ఓడిగా చేసి పెట్టు.
2: And also make certain other preparations also.
1: ఎవ్వరికి తెలియదు ఆమెను చేసి పెట్టింది.
2: She alone made these preparations.
1: ఆమె చేసి పెట్టిన తర్వాత తను ఎక్కడో పోయినట్టుగా మైటి బయటకు పోయినట్టుగా పోయాడు.
2: అండ్ కొండమరాజు లెఫ్ట్ దట్ ప్లేస్ యాజ్ ఇఫ్ హి హస్ గాట్ సమ్ జాబ్ టు లుక్ ఇన్.
1: ఆ లోపల తట్టలో పెట్టించాడు ఈ యొక్క ఓడిగను.
2: అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ సర్వ్డ్ ఇన్ ఎ ప్లేట్.
1: పెట్టి ఆయన వచ్చేటప్పటికి నేను తీసుకెళ్లి తట్టను పెట్టాను.
2: అండ్ స్వామి కెప్ట్ దిస్ ప్లేట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్.
1: స్వామి ఏమి మీ శక్తి సామర్థ్యములు మాకేమీ అర్థం కావటం లేదే.
2: కొండమరాజు సెడ్ స్వామి హౌ powerful you are, how mysterious you are, we are not able to comprehend.
1: ఇప్పుడు పెట్టి దాన్ని కొంచెం కలిపి ఆయన నోట్లో పెట్టాను.
2: స్వామి మిక్స్డ్ అండ్ మేడ్ హిమ్ ఈ.
1: అప్పుడు ఆయనకు 102వ సంవత్సరము.
2: హి వాస్ ఏజ్ 102 అట్ ద టైమ్.
1: అట్టి వారైనప్పటికీ నడుచుకొని కొత్త మంది ఆయనకు వచ్చేటువంటి వాడు.
2: అట్ దట్ ఏజ్ ఆల్సో హీ కుడ్ వాక్ వెల్.
1: ఎందుకు నీవు ఇట్లా వస్తావు, పశువులంతా తిరుగాడుతుంటాయి, ఏమైనా నెట్టితే కూడాను నువ్వు కింద పడిపోతే చాలా ప్రమాదం కదా అని నేను చెప్పేవాడిని.
2: భగవాన్ యూజ్ టు కాషన్ హిమ్, వై డూ యూ వాక్ దట్ లాంగ్ డిస్టెన్స్, యూ మే స్లీప్ ఆన్ ద వే.
1: స్వామి నీవే మా అండదండలుగా ఉంటున్నప్పుడు ఏ యొక్క పసి వచ్చి నన్ను నొట్టుతుంది అని చాలా ధైర్యంగా చెప్పేటువంటి వాడు.
2: అండ్ హిస్ రెస్పాన్స్ వాస్ దిస్, వెన్ స్వామి వెన్ యు ఆర్ బై మై సైడ్ యాజ్ ఎ సపోర్ట్ నో అదర్ థింగ్ కెన్ కమ్ ఇన్ అవర్ వే.
1: ఇంకా కొండమరాజు ఇంటి దగ్గరికి వెళ్ళాను.
2: And Swami went to the residence of Kondamaraju.
1: Atta poi cheppi tatta iskonu vachindi Ishwaramma.
2: Ishwaramma brought the plate.
1: Idigo tata ee rotte meer tinandi, ee vodiga meer bhujinchandi.
2: And Bhagwan said, grandfather, you eat this, these preparations.
1: Noru techadu.
2: And he opened his mouth.
1: Nene tunchi konchi notla pettu vachanu.
2: Swami made him eat bit by bit.
1: Ba enta maduranga untundali Ishwaramma. నీవు ఏనాడు కూడా ఇలాంటి ఓడిగ చేయలేదు కదా, ఈనాడు ఎందుకు ఇంత గొప్ప ఓడిగా ఉంటుండాలి అని చాలా మెచ్చుకున్నాడు.
2: అండ్ కొండమరాజు ప్రైజ్ ఈశ్వరమ్మ, యూ నెవర్ ప్రిపేర్డ్ లైక్ దిస్, ప్రిపరేషన్స్ ఆర్ ఎక్సలెంట్, హీ సెడ్.
1: స్వామి నేను కోరి చేస్తుంటే అన్నీ తప్పులే జరిగేటువంటిది, ఈనాడు ఏ విధంగానూ నేను కోరలేదు, తమరు చెప్పారు స్వామి ఇచ్చాడు అని నేను చేస్తున్నాను.
2: When I do it purposefully, things are not in the way as they are today.
1: ఇది నా శక్తి సామర్థ్యం ఏమి కాదు తన మామ అనింది.
2: These are not my skills and capacities, no.
1: అప్పటికి పెద్ద వెంకమరాజు చిన్న వెంకమరాజు అతని కుమారులు వాళ్ళిద్దరు కూడా వచ్చారు.
2: In the meantime, పెద్ద వెంకమరాజు చిన్న వెంకమరాజు sons reached there.
1: వచ్చేటప్పటికి వారికి కూడా కొంచెం పెట్టాడు.
2: And Swami served them also.
1: అంతా తిన్న తర్వాత నీళ్లు త్రాగాడు. అమ్మా నాకు నిద్ర వస్తా ఉంది అని పండుకున్నాడు.
2: దెన్ హీ డ్రాంక్ వాటర్ అండ్ సెడ్ ఐఎమ్ స్లీపీ అండ్ రెస్టెడ్.
1: ఆమె చెప్పింది, ఈశ్వరమ్మ ఇది నిద్ర కాదు.
2: ఈశ్వరమ్మ సెడ్ దిస్ నాట్ స్లీప్,
1: ఇది స్వామి యొక్క సంకల్పమే.
2: దిస్ ఇస్ స్వామీస్ విల్
1: అని చెప్పింది. ఇంకందరూ పోండి అని చెప్పారు.
2: అండ్ స్వామి సెడ్ లెట్ ఆల్ ఆఫ్ యూ గో.
1: నేను చెప్పాను పెద్ద వెంకటరాజుకు చిన్న వెంకటరాజుకు కట్టెలు గిట్టెలంతా తయారు చేసి మీరు సిద్ధంగా ఉండండి అని చెప్పాను.
2: స్వామి ఇన్స్ట్రక్టెడ్ పెద్ద వెంకమరాజు చిన్న వెంకమరాజు టు మేక్ ఆల్ ది ప్రిపరేషన్స్ రెడీ.
1: ఇప్పుడు అందరూ తెలుసుకున్నారు.
2: పాల్ కుడ్ నో దిస్.
1: దానివల్ల చెప్పిన మాటను దక్కించుకునేటువంటి వాడు సత్యసాయి బాబా అనేటువంటి పేరును ఆ కొండవరాజు ఒక్కతూరి పబ్లిష్ చేశాడు.
2: అండ్ కొండవరాజు పబ్లిష్డ్ అట్ వన్స్ సత్యసాయి విల్ సర్టన్లీ హోల్డ్ ఆన్ టు హిస్ ప్రామిస్.
1: అతని పేరే సత్యం.
2: హిస్ వెరీ నేమ్ ఇస్ సత్య.
1: సత్య సత్య సత్య అని పిలిచేటువంటి వాడు.
2: హిస్ నేమ్ ఇస్ సత్య. కొండవరాజు యూస్ టు కాల్ స్వామి సత్య సత్య.
1: అందరు కూడాను ఏదేదో ఇంకొక పేరుతో పిలుస్తుంటే ఈయన మాత్రం ఆ పేర్లు ఉపయోగపెట్టలేదు.
2: అదర్స్ మే కాల్ హిమ్ ఇన్ డిఫరెంట్ వే బట్ కొండవరాజు ఆల్వేస్ అడ్రెస్ హిమ్ యాజ్ సత్య
1: సత్య సత్య సత్య.
2: హి ఆల్వేస్ కాల్డ్ హిమ్ సత్య.
1: కానీ గృహమమ్మాయి కూడాను ఇంకొక పేరు పోయలేదు, సత్యం సత్యం సత్యం అనేటువంటిది.
2: బట్ ద మదర్ ఆల్సో అడ్రెస్డ్ హిమ్ సత్యం సత్యం ట్రూత్.
1: ఈ ఇద్దరు తప్ప మిగిలినటువంటి వారందరూ కూడాను ఏదో పేరు పెట్టుకునేది, నారాయణ సత్యనారాయణ ఇట్లా ఇట్లా పిలిచి పేరు పిలిచేటువంటి వాడు.
2: బట్ అదర్స్ హ్యాడ్ దేర్ ఓన్ వే ఆఫ్ కాలింగ్ భగవాన్ సత్యనారాయణ అండ్ సో ఆన్.
1: ఈ విధంగా జరుపుకుంటూ ఈ ఇరువురు జన్మలు సార్థకమైపోయినాయి.
2: థింగ్స్ వెంట్ ఆన్ బీ దట్ యాజ్ ఇట్ మే దోస్ టు ఆర్ లిబరేటెడ్.
1: ఈ విధంగా చెప్పిన మాటను దక్కించుకోవటం కోసం నేను ఎన్ని ఆటలైనా ఆడుతుంటాను.
2: భగవాన్ టు ఫుల్ఫిల్ ద ప్రామిస్ గివెన్ యూ గో టు ఎనీ.
1: కానీ చాలా మంది భక్తులు మాటలు ఇస్తారు కానీ నా మాట వారికి దక్కించుకోరు.
2: బట్ మెనీ పీపుల్ మేక్ ప్రామిస్ బట్ దే డోంట్ స్టిక్ టు దేర్ ప్రామిస్.
1: నాయన నిజంగా నేను వెంటనే ఉంటుంటాను, నువ్వేం యోచన పెట్టుకోవద్దు అని చెప్తే అప్పటికప్పుడు మాత్రము సరే అని అనేటువంటి వాళ్ళు మరి తర్వాత మర్చిపోయేటువంటి వారు.
2: వెన్ భగవాన్ సేస్ ఐఎమ్ విత్ యూ, ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ, బట్ వీ అపియర్ టు హ్యావ్ బిలీవ్డ్ దట్ అట్ దట్ మోమెంట్ అండ్ ఫర్గెట్ లేటర్.
1: కనుక ఈ విధంగా తప్పించుకుని పోయేటువంటి వారు.
2: దట్స్ హౌ ది పీపుల్ ఆర్, దే డోంట్ బిలీవ్.
1: నాకు ముఖ్యంగా తల్లి తండ్రి లేని పిల్లలను చాలా దగ్గర తీసుకుని వాళ్ళ దగ్గర పోషించాలని నాకు చాలా ఆశ.
2: స్వామి రియల్లీ intends to take care of the orphans, those who are left with none. Bhagwan is their refuge.
1: ఇప్పుడు అదే తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలను అక్కడ మీరు చూచింటారు పుట్టపర్తికి దగ్గర లోపలనే.
2: వెరీ క్లోజ్ టు పుట్టపర్తి
1: వారికి ఒక ఇండ్లు కట్టించి
2: స్వామి కన్స్ట్రక్టెడ్ రెసిడెన్సెస్ ఫర్ దెమ్.
1: వాళ్ళకు వంటలంతా చేపించి
2: అండ్ ఆల్ ఫుడ్ ఇస్ సర్వ్ టు దెమ్.
1: వాళ్ళంతా కూడా చక్కగా పోషిస్తూ వచ్చాను.
2: అండ్ భగవాన్ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ ఆఫ్ దీస్ ఆర్ఫన్స్.
1: వాళ్ళు ఇప్పుడు ఎట్ట ఉన్నారంటే,
2: హౌ ఆర్ దే టుడే,
1: చిన్న చిన్న పిల్లలు,
2: స్మాల్ చిల్డ్రన్.
1: వాళ్ళు ఫస్ట్ క్లాస్ కూడా పాస్ చేయలేదు.
2: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే డిడ్ గెట్ త్రూ ఫస్ట్ క్లాస్. ఈవెన్
1: ఫస్ట్ క్లాస్ కాకపోయినప్పటికీ ఆ పిల్లలు 10th క్లాస్ లో పాస్ అయినారు.
2: అండ్ టుడే దే కుడ్ పాస్ 10th క్లాస్.
1: వాళ్లే ఇంగ్లీష్ నేర్చుకోవటం, వాళ్లే తెలుగు నేర్చుకోవటం, వాళ్లే అన్ని విధాల పాటలు పాడుకోవటం, అన్ని విధాల వాళ్లే ఇప్పుడు 10th క్లాస్ పాస్ చేశారు.
2: దే హ్యావ్ లెర్న్డ్ ఆల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ తెలుగు. దే స్టార్టెడ్ ప్రాక్టీసింగ్ మ్యూజిక్ అండ్ దే పాస్ సక్సెస్ఫుల్లీ ద 10th క్లాస్.
1: ఈ విధంగా ఎక్కడ పోయినప్పుడు నేను నా యొక్క పని ఇదే విధంగానే చేయాలి. దిక్కు లేనటువంటి వారికి దేవుడే దిక్కు అని.
2: భగవాన్ ఈజ్ ద రిఫ్యూజ్ ఫోర్ లార్న్. వేర్ ఎవర్ హీ గోస్ హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీబడి దట్ నీడ్ హిమ్.
1: కనుక నేను ఒక్కటే అని కాదు, చెప్పడానికి పూనుకుంటే ఎన్నైనా కానీ చెప్పచ్చు.
2: దెర్ ఆర్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ థింగ్స్ దట్ కుడ్ బి షేర్డ్ విత్ యూ.
1: విద్యార్థులారా,
2: స్టూడెంట్స్,
1: మీరు కూడా నాకెంతో ప్రేమ.
2: స్వామి లవ్స్ యూ వెరీ మచ్.
1: కనుకనే మీరందరూ కూడా మంచి అభివృద్ధికి వచ్చి మంచి పేరు తెచ్చుకోండి.
2: యూ షుడ్ ప్రోగ్రెస్ అడ్వాన్స్ ఇన్ లైఫ్ గెట్ ఎ గుడ్ నేమ్.
1: ఆ పేరు తెచ్చుకున్నటువంటి వారికి నేను ఎంతైనా కృతజ్ఞతగా ఉంటాను.
2: అండ్ స్వామి విల్ అప్రిషియేట్ యూ ఇఫ్ యూ కమ్ అప్ ఇన్ లైఫ్.
1: మీకు ఏదడినా కూడా నేను ఇస్తాను.
2: భగవాన్ ఈజ్ రెడీ టు గివ్ యూ వాట్ ఎవర్ యూ వాంట్.
1: నన్ను నేనే మీకు ఇచ్చుకుంటున్నాను.
2: భగవాన్ ఈజ్ రెడీ టు ఆఫర్ హిజ్ ఓన్ సెల్ఫ్ టు యూ.
1: విద్యార్థులారా,
2: స్టూడెంట్స్,
1: మీ ప్రేమతత్వము నా యొక్క అనురాగతత్వమునకు అంటుకొని రెండు విధాలా కూడాను ఆడుకుంటూ పాడుకుంటూ ఉంటుండయి.
2: ఇట్ ఈస్ పర్ఫెక్ట్ యూనిజన్ అండ్ హార్మనీ హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్ బిట్వీన్ స్వామి అండ్ హిస్ స్టూడెంట్స్.
1: అనేక రకములుగా కూడాను వాళ్ళు వాళ్ళకి తగినటువంటి యొక్క శిక్షలు రక్షణ రెండు కూడా కల్పించుకుంటూ వచ్చారు.
2: మెనీ పీపుల్ హ్యాడ్ శిక్షణ ట్రైనింగ్ రక్షణ ప్రొటెక్షన్ ఫ్రమ్ ద డివైన్ హ్యాండ్.
1: నేను ఎవరిని కూడా ఏ విధంగా కూడా దండించలేదు.
2: స్వామి నెవర్ పనిష్డ్ ఎనీబడీ.
1: ఎవరైనా పిల్లలు కూడా తప్పు చేస్తే ఆయన నువ్వు ఈ పని చేసావా మంచిది ఇక పని చేయదు అని చెప్పేటువంటి వాడిని.
2: ఇఫ్ ఎనీ బాయ్ కమిట్స్ ఎనీ మిస్టేక్ హీ జస్ట్ వార్న్స్ హిమ్ డోంట్ డూ దట్ డోంట్ రిపీట్ ఇట్.
1: కనుక నాకు కోపం అనేది ఎక్కడా లేదు.
2: స్వామి హ్యాస్ నో ట్రేస్ ఆఫ్ యాంగర్ ఎట్ ఆల్.
1: కానీ కొంతమంది ఈ కోపం లేకుండా ఉంటాడు సాయిబాబా అంటారు.
2: Some say, how is it that he has no anger? How is it possible?
1: వారి కోసమే కొంతవరకు గట్టిగా చెప్పవలసి వచ్చేది.
2: At least for the circumstances, he had to pick up anger and speak harshly.
1: ఇవన్నీ కూడా ఏవి నా నుంచి వచ్చినవి కాదు.
2: In fact, they were not truly there within.
1: నోటి నాలుగు నుంచి వాళ్ళు ఏదో సరిచేసేయాలని వచ్చేటువంటి పెద్దవాడు.
2: It is only to correct people, verbal, vocal, oral expression.
1: అందరిపైన నాకు ప్రేమనే.
2: స్వామి లవ్స్ ఆల్.
1: ఈ ప్రేమ ఎవరికి కానరాదు.
2: అండ్ దిస్ లవ్ ఇస్ నాన్ అపేరెంట్.
1: ఎన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్నా కూడా ఆ ప్రేమ అక్కడికి పరిగెత్తిపోతుంది.
2: దిస్ లవ్ విల్ బీ విత్ యూ. యూ మే బి థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ మైల్స్ అవే ఫ్రమ్ హియర్.
1: కనుక మీరు నా పైన ఏ ఉద్దేశం మీరు పెట్టుకోవద్దండి. స్వామికి మా పైన కోపమేమో, స్వామికి మా పైన అయిష్టమో ఏమో అని మీరు ఏమాత్రం తలచండి.
2: నెవర్ థింక్ దట్ స్వామి ఈజ్ యాంగ్రీ విత్ యూ. నెవర్ థింక్ దట్ స్వామి డిస్లైక్స్ యూ. నో, హీ లవ్స్ ఎవ్రీబడి ఆల్ ద టైమ్.
0: యు ఆర్ లిస్నింగ్ టు ద డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా ఆన్ ద ఈవినింగ్ ఆఫ్ ద 9th ఆఫ్ మార్చ్ 2005 ఆన్ ది ఒకేజన్ ఆఫ్ మహా

0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థినిలారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: ఈనాటి చదువు విషయమై నేను చెప్పలేదు.
1: భగవాన్ ఈజ్ నాట్ గోయింగ్ టు స్పీక్ అబౌట్ ఎడ్యుకేషన్.
0: ఈ ఎడ్యుకేషన్ కు అంత్యం అనేటువంటిది ఒకటి ఉన్నది.
1: దేర్ ఇస్ ఎన్ ఎండ్ ఫర్ దిస్ పర్సూట్ ఆఫ్ లర్నింగ్ ఎడ్యుకేషన్.
0: అది సత్యము,
1: దట్ ఈస్ ట్రూత్.
0: ఆ సత్యము తప్ప అన్ని నేర్చుకున్నటువంటి వారి యొక్క చదువు సరి అయిన చదువు కాదు, ప్రాకృతమైన చదువు.
1: బియాండ్ ట్రూత్ నథింగ్ ఎల్స్ ఈస్ టు బి సాట్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్. Without this truth, it is no education at all.
0: జగత్తులో ఎన్ని కోట్ల మంది ఉన్నారు విద్యావంతులు.
1: In this world, there are crores and crores of educated people.
0: కానీ వీరంతా చేసేటువంటి పని ఏమిటి?
1: What is it they are doing?
0: పరోపకారం అనేటువంటిది ఎక్కడ కూడా నాకు కనిపించలేదు.
1: There is no iota or trace of the temperament to help anybody.
0: Kani jarigipothundadi chadu.
1: However, the process of education is going on.
0: Idi bhautika chaduve gaani aadhyatmika chadu kaadu.
1: This is only the secular education and not in any way spiritual education.
0: Nijamga education ante spiritual education kavali.
1: The true education is spiritual education, which is essential.
0: అదొక్కటే దైవాన్ని నిరూపించేటువంటిది.
1: The spiritual education only proves the divinity.
0: ఈ భౌతిక ఎడ్యుకేషన్ అన్ని కూడాను, ఈ లౌకిక ఎడ్యుకేషన్ అన్నీ పొట్టకూటి కోసం, బ్రతికేందుకోసం, కుటుంబాన్ని అభివృద్ధి పరచుకునే కోసం.
1: The physical, the ephemeral worldly education is only to eke out our living, to maintain our families.
0: The end of the education is character.
1: The end of education is character.
0: Adi lekunda undiya enni undiyu kuda prayojanam ledu.
1: Without character you may have anything, that's all useless.
0: Ee naadu atti pavitramainatundi yokka deenini padamanu dooram pettaru.
1: Today we have distanced ourselves from such a sacred goal.
0: అనగా మనం ఈనాడు ఎడ్యుకేషన్ తో చదువుతున్నారు, కానీ అదంతా ఎడ్యుకేషన్ చేస్తున్నారు.
1: వీఆర్ అక్వైరింగ్ నో ఎడ్యుకేషన్, నో డౌట్, బట్ యెట్ ఇట్ ఈస్ నాట్ ఈల్డింగ్ ద ప్రాపర్ ఆబ్జెక్టివ్, ద పర్పస్ ఫర్ విచ్ ఇట్ ఈస్ ఇంటెండెడ్.
0: ఇట్ చదువు మనం చదివి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ అక్వైరింగ్ సచ్ ఎడ్యుకేషన్?
0: అది ప్రపంచాన్ని కొంతవరకు వశం చేసుకుంటుంది.
1: You may be able to have some kind of position in this world.
0: Kani physical tagidatvanti yokka ivi adi kaadu. Antarmukhamainatvanti yokka bhavamu, bahirmukhamainatvanti yokka seja rendu kudanu okkatiga undali.
1: It is not enough if you have physical development, the outward progress, but it is important to have inner and outer advancement.
0: The end of education is character now.
1: Bhagavan says the end of education is character.
0: Kani atti guname lekapothe ivanni kudanu motti nishprayojanamainatvanti.
1: Without this fundamental character which we acquire out of education, without that all the rest would be in vain.
0: Anni kudanu oka bhakti ki sambandhinchinatvatiga undali.
1: Our association to education, our commitment to the family should all be one in perfect unison and harmony.
0: Ivanni యూనిటీ అయినప్పుడే డివినిటీ మనకు లభిస్తుంది.
1: వెన్ వన్స్ వీ ఫైండ్ యూనిటీ, యూ విల్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ డివినిటీ.
0: ఈనాటి ఎడ్యుకేషన్ అంతా కూడా స్వార్థం, స్వార్థం, స్వార్థం.
1: ద మోడర్న్ ఎడ్యుకేషన్ ఈజ్ ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్, సెల్ఫిష్నెస్ అలోన్.
0: కానీ నిజమైన ఎడ్యుకేషన్ సెల్ఫ్లెస్.
1: బట్ ద ట్రూ ఎడ్యుకేషన్ ఈజ్ టు బి సెల్ఫ్లెస్.
0: అది తన యొక్క స్వార్థమని మాని తాను పరాధీనమైనటువంటి యొక్క పరుల యొక్క మేలు ఆశిస్తుంటారు.
1: ద ట్రూ ఎడ్యుకేషన్ విల్ నెవర్ కన్ఫైన్ యూ will never limit you to your own self. On the other hand, it will make you to consider and to involve and to think of others.
0: Paropakara punyaya papaya parapedanam.
1: Merit means helping others. It is a sin to harm anybody.
0: ఎక్కడికి వెళ్ళినా కూడాను తనకు ఏదైనా ఒక స్వార్థం ఉన్నదా అని విశ్వసిస్తున్నారు.
1: టుడే వేర్ ఎవర్ వీ గో అవర్ థాట్ వుడ్ బి సెల్ఫ్ సెంటర్డ్ ఆర్ సెల్ఫిష్.
0: కానీ నిజమైనటువంటి సెల్ఫ్ తన యొక్క ఆత్మని.
1: ట్రూలీ స్పీకింగ్ ద ట్రూ సెల్ఫ్ ఈజ్ వన్స్ ఓన్ స్పిరిట్ ఆర్ ఆత్మ.
0: దానిని చైతన్య శక్తి అంటారు.
1: దట్స్ వాట్ ఈజ్ చైతన్య ఆర్ కాన్షియస్నెస్.
0: ప్రతి మానవుని ఎందుకు కూడాను ఆ చైతన్యం ఉండేటట్టు చేతని ఈశ్వర సర్వభూతానాం అని పేరు పెట్టింది.
1: దిస్ కాన్షియస్నెస్ ఈజ్ ఇమ్మనెంట్ ఇన్ ఎవ్రీబడి అండ్ దేర్ ఫోర్ ఇట్ ఈస్ సెడ్ దట్ గాడ్ డ్వెల్స్ ఇన్ ఆల్ ఆఫ్ ది లివింగ్ బీయింగ్స్.
0: ప్రతి మానవుని ఎందుకు కూడాను ఆ విధమైనటువంటి ఆత్మతత్వం ఉంటుండాలి.
1: దిస్ సెల్ఫ్ ఆత్మ ఈజ్ ప్రజెంట్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
0: ఆత్మ సర్వభూతానాం.
1: ద సేమ్ సెల్ఫ్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది లివింగ్ బీయింగ్స్ ద క్రీచర్స్.
0: కనుక నీవు ఆ స్వార్థాన్ని నువ్వు వదల.
1: ట్రూ సెల్ఫ్ ఈజ్ వన్స్ ఓన్ స్పిరిట్ ఆర్ ఆత్మ.
0: దానిని చైతన్య శక్తి అంటారు.
1: దట్స్ వాట్ ఈస్ చైతన్య ఆర్ కాన్షియస్నెస్.
0: ప్రతి మానవుని ఎందుకు

0: Therefore, we have to give up this selfishness. Then once you think of others and the rest of the people in a spirit of service, you'll be able to understand the spiritual content of education. The modern education is making everyone selfish. You'll have the true education if only you give up this selfishness.
1: అది పోయిన తర్వాతనే నీ హృదయం పవిత్రమవుతుంది, పరిశుద్ధమవుతుంది.
0: దెన్ వన్స్ యు గెట్ రిడ్ ఆఫ్ ది సెల్ఫిష్నెస్ యువర్ హార్ట్ విల్ బి సేక్రెడ్.
1: అందుకోసమనే మొదలు సెల్ఫ్.
0: దేర్ఫోర్ టు బిగిన్ విత్ ద సెల్ఫ్.
1: రెండవది హెల్ప్.
0: నెక్స్ట్ స్టేజ్ హెల్ప్.
1: మూడవది త్యాగం.
0: ద థర్డ్ వన్ సాక్రిఫైస్.
1: ఈ మూడింటి వల్లనే నిజమైనటువంటి మానవుడిగా తయారవుతాడు. కానీ కేవలం ఎడ్యుకేషన్ వల్ల మానవుడిగా తయారు కాడు.
0: ద సెల్ఫ్ హెల్ప్ అండ్ సాక్రిఫైస్ విల్ షేప్ యూ యాజ్ ఎ ట్రూ హ్యూమన్ బీయింగ్ అండ్ యూ కెన్నాట్ బి ట్రూ మన్ హ్యూమన్ బీయింగ్ వితౌట్ దీస్ త్రీ.
1: పశుపక్షి మృగాదుల ఎందుకు కూడాను ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క ఆత్మతత్వం లేదు.
0: అండ్ ద సాంక్టిటీ ఆఫ్ ద సెల్ఫ్ ఈజ్ రియలైజ్డ్ బై మ్యాన్ నాట్ బై బర్డ్స్ బీస్ట్ అండ్ ఎనిమల్.
1: కానీ ఒక్క మనిషి ఎందు మాత్రమే ఇట్టి నిస్వార్థమైనటువంటి యొక్క గుణము ప్రకటిస్తుండాలి.
0: ది సెల్ఫ్లెస్ యాటిట్యూడ్ ఈజ్ ప్రివలెంట్ ఇన్ మ్యాన్ కైండ్.
1: కనుక మానవుడికి నిజమైనటువంటి యొక్క ప్రాణము, నిజమైనటువంటి యొక్క హెల్ప్ ఏవిది అని విచారిస్తే,
0: ఇఫ్ యూ జస్ట్ ఇన్వెస్టిగేట్ వాట్ ఈజ్ అవర్ లైఫ్, వాట్ ఈజ్ ద ట్రూ హెల్ప్.
1: కానీ పశుపక్షి మృగాదుల యందు ఎక్కడ వెతికినను ఒక్కటి కూడా మనకు చిక్కదు.
0: These things you do not find among birds, animals and bees.
1: కాని ఒక్క క్యారెక్టర్ ఎందు మాత్రమే మనిషికి విలువ ఉంటుండాలి.
0: Man has a value if only he has character.
1: అది లేకుండా ఉండినా వాడు మనిషే కాదు.
0: Without character, you cannot call him a human being.
1: కనుక మనము దాన్ని కాపాడుకోవడానికి తగినటువంటి చదువులు మనం చదవాలి.
0: Therefore, we should acquire knowledge and education to maintain and uphold our character.
1: Man enni chaduvulu chadina kani jobil nimpukovata kosam kadu.
0: We should not study only to fill our pockets with money.
1: Kanuka money manike em chestundi?
0: What is it that money is going to do?
1: Bhavanalu kattinchochu.
0: You may have big mansions.
1: Inga goppa peru tetchukochu.
0: You may get a good name.
1: Kani andulo character zero.
0: But in all these things that you get out of money, the character content is zero.
1: అట్టి వారిని ఈనాడు లోకం కూడా ప్రేమిస్తుండాలి.
0: The world really appreciates, respects those people without character today.
1: Character లేనటువంటి వాడు మనిషే కాదు.
0: He is not at all a human being bereft of character.
1: పశువు అని చెప్పవచ్చు.
0: We can say that he is just an animal.
1: కనుక animal అయినా మేడం దానికి ఒక సీజన్ అండ్ రీజన్ ఉండదు.
0: Animal at least much better because animal has a reason and a season.
1: Kani ee manishiki no reason, no season.
0: Man, human being has no reason, has no season.
1: Ekkada poyina kodunu swartham swartham swartham.
0: Everywhere, wherever he moves about, he is totally selfish.
1: Ee swartham vachinappude manam anta kodunu oka pedda manushulu gaadiga tayaraltunnam.
0: When once the selfishness steps into our life, we become totally different from the life of a human being.
1: అందరి ఎంత కూడా ఈ క్యారెక్టర్ చాలా ముఖ్యమైనటువంటిది.
0: Therefore, the character is most important.
1: ఈ క్యారెక్టర్ కు సత్యధర్మం ప్రధానమైనటువంటి పునాదులు.
0: For this character, satya the truth, dharma the righteousness are the foundation.
1: ఈ రెండు కూడా ఒకటైపోతాయి మరి.
0: Both of them, however, get unified.
1: సత్యం నాస్తి పరో ధర్మః.
0: There is no dharma beyond satya.
1: సత్యం అనే పునాది ప్రణయం.
0: Basing on the foundation of truth,
1: dharma mane bhavanamu nilchi undi.
0: The building of dharma righteousness stands.
1: Satyame kulipothe dharma mane pere kuda undadu.
0: When once the foundation satya is gone, the building dharma cannot continue to exist any longer.
1: Kaduka ee satya dharmam rendu kudanu manavulaku pradhanamainatvatti yokka angamulu.
0: Therefore, the satya and dharma are most essential for the entire humanity.
1: Satya dharma premam ee rendu chernappude prema vail jerutundi.
0: When one satya and dharma are together, there is a place for prema or love.
1: Padavulani na padam sunna.
0: Without satya dharma and prema

0: What for? By occupying exalted high positions in society.
1: Satya dharma prema shantur lekunna.
0: Without truth, dharma, love and peace.
1: ఈ మూడు లేకుండా వెళ్ళిపోతే అసలు శాంతియే మనకుండదు.
0: యు విల్ నాట్ హ్యావ్ ద ట్రూ పీస్ ఇన్ ది స్పిరిట్, ఇన్ ట్రూ స్పిరిట్ ఆఫ్ ద టర్మ్.
1: ఎవరినైనా అడగండి, నాకు అన్ని ఉన్నాయి కానీ నాకు పీస్ ఆఫ్ మైండ్ లేదు.
0: యు ఆస్క్ ఎనీబడి, ఎవ్రీవన్ స్టార్ట్స్ రెస్పాండింగ్ దిస్ వే, ఐ హ్యావ్ ఆల్ బట్ ఐ డోంట్ హ్యావ్ పీస్ ఆఫ్ మైండ్.
1: ఆ పీస్ ఆఫ్ మైండ్ లేనటువంటి వాడికే ఇన్ని రకములైనటువంటి గుణములు.
0: The person without peace of mind will have all these evil qualities.
1: Nijamuga aa peace okati untunte entaina manam sugapadavachu lokamlo.
0: When once you are in peace, when once you are peaceful, you can be happy, prosperous.
1: Manaku kashtamale levu.
0: There will be no difficulties.
1: Manavudu enta punyatmudu.
0: Man is really meritorious.
1: Aneka punyamulu chesi aneka satya dharmamulu prakatichi taanu antativadaipothunnadu.
0: Because of past merits, because of observance of truth and righteousness, he is born as a human being today.
1: ఆ రెండు లేకపోతే వాడు మానవుడే కాదు.
0: Without these two, he loses the very human quality.
1: లేక దానవుడైనా కావచ్చు, లేక హనుమనుడైనా కావచ్చు.
0: Either he becomes a demon or leads the life of an animal.
1: ఈ రెండు ఉండేటువంటి వాడే నిజమైన మానవుడు.
0: Therefore, you can be a true human being if you are satya and dharma.
1: మానవ.
0: There are three letters. మానవ.
1: మా అనగా ప్రపంచ వ్యామోహము.
0: మా మీన్స్ అటాచ్మెంట్ టు ద వరల్డ్.
1: నా అనగా లేకుండా.
0: నా మీన్స్ విదౌట్ అటాచ్మెంట్.
1: హూ మీన్స్ ఉన్నాడు.
0: వా హియర్ మీన్స్ ద వన్ హూ లివ్స్ వితౌట్ అటాచ్మెంట్ టు ద వరల్డ్.
1: అటాచ్మెంట్ లేకుండా ఉండేటువంటి వాడే నిజమైనటువంటి మానవుడు.
0: ఎ ట్రూ హ్యూమన్ బీయింగ్ మానవ ఇస్ ద వన్ హూ హ్యాస్ నో అటాచ్మెంట్.
1: మానవుడుగా ఉన్నాడు కానీ అటాచ్మెంట్ అంటే ఏమిటి? మీరేదో పెళ్లి చేసుకోవటం, పిల్లలు ఉండటం, కుటుంబాన్ని పెంచుకోవటం, ఇవన్నీ కూడా అటాచ్మెంట్ అంటారు.
0: ఈజ్ ఎ హ్యూమన్ బీయింగ్ నో డౌట్, బట్ వాట్ ఈస్ దట్ వీ అండర్స్టాండ్ బై దిస్ టర్మ్ అటాచ్మెంట్? గెటింగ్ మ్యారీడ్, హ్యావింగ్ చిల్డ్రన్, టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్, బ్రింగింగ్ దెమ్ అప్ ఇన్ లైఫ్.
1: ఆ యొక్క మనుష్యుడు గారు ఇలాంటి అటాచ్మెంట్ చేతనే అశాంతిని పొందుతున్నాడు.
0: Man is restless today because of attachment.
1: తినుటకు తక్కువ లేదు.
0: He has enough of food to eat.
1: ఎంజాయ్ పడుటకు తక్కువ లేదు.
0: He has all sorts of enjoyment.
1: అన్ని పదార్థములు పుచ్చుకోవచ్చు.
0: He can acquire anything he desires.
1: ఎక్కడైనా తాను స్వేచ్ఛగా వెళ్ళవచ్చు.
0: He can move about freely anywhere.
1: కానీ శాంతి అనేటువంటి దాన్ని ఎక్కడ తెచ్చుకునేదానికి వీలు లేదు.
0: Yet it is not possible for man to get peace from anywhere.
1: ఆ పీస్ రావాలనుకుంటుంటే,
0: in order to acquire this peace,
1: ఈ కనిపించుకున్నటువంటి పీసెస్ అంతా కూడా పారవేయాలి.
0: We should throw out all these pieces that you find outside.
1: నీకు సుఖం లేదు.
0: You are not happy.
1: నీకు పీసులు కూడాను సుఖం లేదు.
0: And then in fact there is no peace within you, nor the people around you.
1: కనుక మనము నిజముగా ఏకాత్మలైపోయి అన్నిటి ఎందుకు కూడాను స్వేచ్ఛగా సంచరించాలి.
0: Therefore we should have that one pointedness that God is present in everyone and move about freely.
1: ఆ ఫ్రీడమ్ లేనప్పుడే మానవుడు బంధిగ్రస్తుడు అవుతాడు.
0: When once this freedom of oneness is lost, man is in bondage.
1: ఆ లస్ట్ వచ్చినప్పుడే లవ్ దూరం అయిపోతుంది.
0: And once there is lust, he is far from love.
1: గులాబీ మొగ్గలో ఒక గులాబీ పుష్పం ఉంటుంది.
0: And here in a bud, rose flower, a bud has got flower within.
1: Flower is love.
0: It is the flower of love.
1: Anaga chakkari gunamulu, chakkari nadavadikalu, chakkari margamulu chuputundi.
0: The flower symbolizes love, the righteous conduct, the good behavior, good manners, good thoughts and sentiments.
1: Ee good thoughts, good behavior unnatam chethane vaadu manchi vaadu avutadu.
0: You will be naturally good if you have got the good thoughts and good behavior together.
1: ఇవన్నీ కట్టుకునేటప్పటికి ఇవంత అటాచ్మెంట్ అవుతుంది.
0: Because without these things, you are attached.
1: Detachment is sukham.
0: You will have all happiness if you are detached.
1: కనుక డిటాచ్ అంటే వాటిని లేకుండా చేసుకోవటం కాదు.
0: Detachment does not mean denial.
1: నీవు సర్వులకు సహాయం చేయి.
0: Help everybody.
1: కానీ బీదను చూస్తే జాలిపడు.
0: హ్యావ్ కైండ్ ఆఫ్ కంపాషన్ టువర్డ్స్ ద పూర్ అండ్ నీడీ.
1: ఇలాంటి కంపాషన్ అనగా ప్రేమ ఉండినప్పుడే మానవుడు మానవుడుగా అవుతాడు.
0: ఇఫ్ యు హ్యావ్ లవ్ అండ్ కంపాషన్ యు విల్ బి ట్రూ హ్యూమన్ బీయింగ్.
1: శంకరాచార్య అన్నిటినీ జయించుతూ వచ్చాడు.
0: హీ కుడ్ విన్ ఓవర్ ఎవ్రీబడి.
1: కానీ ఉత్తర దేశం వెళ్ళినప్పుడు
0: వెన్ యూ విజిటెడ్ ద నార్త్ ఇండియా
1: అక్కడ ఒక డాక్టర్ చూశాడు.
0: హీ మెట్ ఎ డాక్టర్.
1: ఆ డాక్టర్ కు ఫ్యామిలీతో ఉన్నాడు.
0: అండ్ ద డాక్టర్ హ్యాస్ గాట్ హిస్ ఫ్యామిలీ.
1: అప్పుడు తాను శంకర్తో వాదం చేయాలని దిగాడు.
0: అండ్ దే వర్ ప్రిపేర్డ్ టు ఆర్గ్యూ విత్ శంకర.
1: కానీ ఆర్గ్యూ చేసినప్పటికీ దానికి ఎవరైనా ఒక సాక్ష్యం ఉండాలి కదా, ఎవరు జయించారని.
0: బట్ దేర్ షుడ్ బి వన్ పర్సన్ హూ హాస్ టు జడ్జ్ ద విన్నర్.
1: అదే మండల మిశ్రుడి భార్య.
0: అండ్ ది జడ్జ్ హ్యాపెన్స్ టు బి ది వైఫ్ ఆఫ్ మండల మిశ్ర.
1: మండల మిశ్రుడు శంకర్తో జగడమాడినప్పుడు
0: వెన్ మండల మిశ్ర వాస్ రెడీ టు ఫేస్ శంకర,
1: ఎవరు జయించారు ఎవరు జయించలేదు, ఎవరు క్వశ్చన్కు సరైన ఆన్సర్ ఇచ్చారు ఎవరు ఇవ్వలేదు అనేటువంటి నిర్ణయించడానికి ఉభయ భారతి ఉన్నారు.
0: ఉభయ భారతి వాస్ ద జడ్జ్ టు డిసైడ్ ద వినర్ అండ్ టు డిసైడ్ ద వన్ హూ గివ్స్ అక్యురేట్ కరెక్ట్ ఆన్సర్స్ టు ద క్వశ్చన్స్ పుట్.
1: ఇప్పుడున్నటువంటి జడ్జెస్ ఎవరు కూడా పనికే రారు.
0: ద మోడర్న్ జడ్జెస్ దట్ యు ఫైన్ టుడే దే స్టాండ్ నో వేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఉభయ భారతి.
1: వాళ్ళకు సత్యం అంటే ఏమిటో దేవుడికి తెలియదు.
0: దే డు నాట్ నో వాట్ ట్రూత్ ఈజ్.
1: కానీ ట్రూత్ ఈజ్ గాడ్.
0: బట్ ట్రూత్ ఈజ్ గాడ్.
1: ఆ దాన్ని తన మనసులో పెట్టుకుని ఉభయ భారతిని నీకు సాక్ష్యం ఉండమని చెప్పారు.
0: ఉభయ భారతి హ్యావింగ్ కెప్ట్ ఇన్ హర్ వ్యూ ద ట్రూత్ షీ హాస్ డిసైడెడ్ టు
1: శంకర్ వారే అడిగారు మండల మిశ్రుడి.
0: శంకర హింసెల్ఫ్ రిక్వెస్టెడ్ మండల మిశ్ర,
1: మీ భార్య నీకు సాక్షిగా ఉండవచ్చునా అన్నాడు.
0: కెన్ యువర్ వైఫ్ బి ఎ జడ్జ్.
1: సత్యానికి ఎవరైతే ఏమి భార్య అయినా తల్లి అయినా బిడ్డ అయినా ఎవరైనా నాకు సర్వుడు ఒకటేను అన్నాడు.
0: టు జడ్జ్ వాట్ ఈస్ ట్రూత్ డజంట్ మ్యాటర్ ఈ వన్ ఈస్ ద వైఫ్ ఆర్ ఫాదర్ ఆర్ హస్బెండ్ హూ సో ఎవర్.
1: కనుక తప్పక ఉండవచ్చు అన్నారు.
0: సర్టన్లీ షీ క్యాన్ బి ద జడ్జ్.
1: ఆమె ఇద్దరికి మధ్యలో నిలుచుకుంది.
0: షీ స్టూడ్ ఇన్ బిట్వీన్ ద టూ కంటెస్టెంట్స్.
1: ఇద్దరు వేసే క్వశ్చన్స్ ఆన్సర్స్ రెండు వింటుంటాయి.
0: అండ్ ఈచ్ వన్ స్టార్టెడ్ క్వశ్చనింగ్ ది అదర్ అండ్ రిప్లాయింగ్.
1: కట్టగలప్పటికీ
0: అల్టిమేట్లీ
1: శంకరుడే జయము అన్నాడు.
0: షీ డిసైడెడ్ దట్ శంకర వన్.
1: మండల మిశ్రుడు ఫెయిల్ అయిపోయినాడు.
0: మండల మిశ్ర లాస్ట్ ఇన్ దిస్ ప్రాసెస్.
1: ఆ ప్రామిస్ లోపల మొట్టమొదట ఆమె చెప్పింది, నా మండల మిశ్రుడే గాని అయితే నా మండల మిశ్రుడిని జగత్ కంటే కూడా ఒక శంకరుడు వారు చేస్తాను.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ మండల మిశ్ర వాస్ టు విన్ హీ విల్ హ్యావ్ ఆల్ ద పాపులారిటీ లైక్ శంకర హింసెల్ఫ్.
1: మండల మిశ్రుడే గారిని ఓడిపోతే నేను సన్యాసం తీసుకుంటాను.
0: And she further said, if Mandal Mishra loses, that she would remain as a celibate or a sannyasi, renunciant.
1: Vinindi.
0: And she was prepared to undertake that.
1: Katta karapadiki, jayamu Shankara jayamu andi.
0: Ultimately, Shankara won.
1: Appurana sannyasi stamti skundi.
0: And she started her life as a renunciant since then.
1: Sannyasam andi sarva asari vadal kotame sannyasam.
0: Sanyasa, renunciation, meaning giving up all desires, ambitions.
1: Kanuka, ee desires unnanta varaku nu vaadu samsari avutadu.
0: So long one has a desire, he is a samsari or a householder.
1: Samsari ayinappudu aneka mandi sambandham yerpadutundi.
0: When once one is a householder, he will have contact with many people.
1: Oka sannu kodu kadigarante,
0: if he has a son,
1: aa sannuku kodalu vastundi.
0: And then your son naturally will have ద డాక్టర్ లా.
1: తర్వాత సన్నకు కోడలకు పిల్లలు అవుతారు.
0: అండ్ దెన్ యువర్ సన్ అండ్ యువర్ డాక్టర్ లా విల్ హ్యావ్ చిల్డ్రన్ ఇన్ టర్న్.
1: ఆ చిల్డ్రన్ కూడా ఎంతవరకు అవుతారు ఎంతవరకు అయినా కావచ్చు.
0: ద చిల్డ్రన్ న్యాచురల్ కెన్ గ్రో ఫర్దర్ అండ్ ఫర్దర్.
1: కనుక అది నాకు అక్కర్లేదు.
0: అండ్ దట్ ఐ డోంట్ వాంట్ షీ సెడ్.
1: అందువల్లనే సన్యాసం తీసుకున్నాను.
0: దేర్ఫోర్ దిస్ స్టెప్ ఆఫ్ రినన్సియేషన్ ఈజ్ యాక్సెప్టెడ్.
1: ఆ సన్యాసం తీసుకుని ఒక నదికి గంగా నదికి వెళ్తున్నది ఆమె శిష్యులతో స్నానం చేయడానికి.
0: అండ్ వన్ డే బీయింగ్ ఎ రినన్షియంట్ హీ వాస్ వెరీ క్లోజ్ టువర్డ్స్ దట్ రివర్ గ్యాంజెస్ టు హ్యావ్ హిస్ బాత్.
1: పోతూ ఉంటే ఇసుకపైన ఒక సన్యాసి ఇంత పెద్ద ముంతపత్రికొని అనగా కుండ పిచ్చిం తీసుకునేటువంటి కుండ తల కింద పెట్టుకుని పండుకున్నాడు.
0: ఆన్ ద వే హీ సా అనదర్ రినన్షియంట్ రెస్టింగ్ హిస్ హెడ్ ఆన్ a pot which he uses to beg every day.
1: చెప్పింది.
0: And she told all the associates, disciples.
1: అంటే రాసుకోవటము పరమ సన్యాసి అని రాసుకున్నాడు పేరు.
0: He calls himself the supreme renunciant.
1: అప్పుడు ఈమె చెప్పింది పరమ సన్యాసి పరమ సంసారియా.
0: And Ubhaya Bharati said, are you supreme renunciant or supreme householder?
1: చెప్పేటప్పటికే తాను ఏం జవాబు చెప్పకుండా పడుకున్నాడు.
0: Without any reply, he was sleeping.
1: శిష్యులారా, ఇదానికి ఒక ఆశ మాత్రమే కాదు, రెండు ఉన్నాయి.
0: And she said, disciples, look here. Not only one desire, there are two desires here.
1: అని చెప్పేటప్పటికి అది విన్నాడు.
0: And that man heard it.
1: సరే, మీరు స్నానం చేసి వచ్చేటప్పటికి
0: by the time they finished their bath and were returning,
1: కింద ఉన్నటువంటి కుండ కొట్టేసేసేసారు.
0: And he took away that pot and broke it.
1: తర్వాత పారేసాడు ముక్కను.
0: And he threw the pieces.
1: తెలుసుకున్నాడని ఈమె వచ్చేటప్పటికి తాను చక్కగా నిలుచుకొని, అమ్మా, మీరెవరో మహనీయుడిగా ఉంటున్నారు, నా దోషం తగ్గు కనిపెట్టారు, కాబట్టి నాకు ఆశ నిరాశ రెండు కూడా ఉంటుండవు.
0: And then as they were returning, he could find out Ubhaya Bharati standing in front of him and said, I am very grateful to you. You taught me a lesson. I don't have any desire further. And he promised to continue to be desireless. Then Ubhaya Bharati was extremely happy. And in fact, he was the guru of Ubhaya Bharati before.
1: అప్పుడు ఉభయ భారతి నీవెంతటి గొప్పదానమ్మా.
0: That master was extremely happy to find the heights attained by
1: Ubhaya Bharati. ఆశలు ఉండకూడదు సన్యాసికి.
0: In fact, a true renunciant should not have any ambition or desire.
1: కనుక ఇతనికి ఉన్నాయి కాబట్టి ఆశలు, కనుక ఇతను సన్యాసానికి అర్హుడు కాదు.
0: Therefore, you cannot be renunciant if you have desires.
1: అప్పుడు ఆయన, అమ్మా, నీవు నా శిష్యురాలైనప్పటికీ నీకు నేను నమస్కారం చేస్తాను.
0: Having been understood this way, and he said, though you are my disciple, I salute in all appreciation.
1: అప్పటి నుంచి వాడు సన్యాసం పూనుకున్నాడు.
0: And then he decided to be totally renunciant.
1: ఇట్లా సన్యాసి గారి, సంసారి గారి, పూజ్యుడు గారి, పూజ్యనీయుడు గారి, ఎవరైనా సరియే ఇలాంటి దోషములు చేయకూడదు.
0: Therefore, let him be a celibate or a renunciant, or a householder or a recluse, one should not indulge in these activities.
1: కానీ ఈనాడు అన్ని వదిలినట్టుగా కనిపిస్తారు.
0: But today people appear as though they have given up all.
1: అన్ని విడిచినటువంటి వాడే అన్నింటినీ తీసుకుంటాడు.
0: The one who has given up all wants to acquire all.
1: కనుక డిజైర్ చదువు పైన ఉన్నప్పుడు డిజైర్ ఒక్కటి మాత్రమే ఉండాలి.
0: You should have only one desire as you study.
1: ఆ డిజైర్ ఏమిటిది?
0: వాట్ ఈస్ ద డిజైర్?
1: బ్రహ్మచర్యం.
0: అండ్ ద డిజైర్ ఆఫ్ సెలిబసీ.
1: అట్టివాడే నిజమైనటువంటి యొక్క సన్యాసి.
0: అండ్ దట్ స్టేట్ ఆఫ్ సెలిబసీ స్పీక్స్ ఆఫ్ రెనన్సియేషన్.
1: స్వామి దగ్గర వచ్చినప్పుడు, స్వామి, మాకు ఇండ్లు, సంబంధాలు ఏమి మాకు వద్దు, మేము భక్తికి చూస్తున్నాము, మాకు ఏదైనా ముక్తి వచ్చే మార్గాన్ని చూపండి అంటారు.
0: పీపుల్ టెల్ భగవాన్, స్వామి, వీ డోంట్ వాంట్ ఫ్యామిలీ, we don't have any contacts, we don't want any money, we want only devotion, teach us some liberation, they pray to Bhagavan.
1: Kani compound dartane bail deertane gumpulu gumpulu gumpulu gumpulu.
0: The moment they leave this compound campus, desires will follow them in sequence.
1: Kanuka inada manavudi endu sthana balamu thana balamu pushi balamu daiva balamu nalugu balamulu untunnayi.
0: Therefore, man has got all four forms of strength. The sthana bala, representing the place where you live. Dhana bala, the strength of money, and also strength of your physical body, the strength of your mind.
1: Kanuka manam sthana balam kuda chusukovali.
0: So we should also think of the place where we live.
1: Rama Lakshmana iddaru kuda aranyamlo tirutunnaru.
0: Rama Lakshmana were moving about in the forest.
1: Oka chettu kindaku poi kucchunnadu Lakshmanudu.
0: Lakshmana sat under a tree.
1: అక్కడి నుంచి వచ్చాడు, చి, నాకు ఈ స్థలమే నాకు లేదు అన్న, మనం వెళ్దాం అయోధ్యకు అన్నారు.
0: Immediately he got up and said, oh brother, We don't want to continue to be here any longer. Let me go, he said.
1: అన్నిటికీ విరోధమైపోయినాడు. రాముడు చెప్పినటువంటి మాట కూడా విరోధంగా మాట్లాడుతున్నాడు.
0: లక్ష్మణ స్టార్టెడ్ నెగేటింగ్ వాట్ ఎవర్ రామ సెడ్, సేయింగ్ నో టు హిమ్.
1: రామా నీ ఆజ్ఞను నేను వదిలేటువంటి వాడిని కాదు అని అక్కడ ప్రామిస్ చేసి అంటే.
0: And in fact, in the beginning, he made a promise that he would strictly adhere to the command of Rama. He made a promise that he will never disobey any of the commandments given to him. Then Sita
1: said, Sita
0: was very much surprised because Lakshmana started denying, saying no to Rama. And she went on asking Rama, what happened to him? Why is he saying no to you now?
1: రాముడు దీర్ఘ ఆలోచన చేశాడు.
0: రామ థాట్ ఓవర్ ద మ్యాటర్.
1: యోచన చేసి ఇదంతా కూడాను కేవలము తిరిగినటువంటి రాజ్యం.
0: అండ్ రామ సెడ్, దిస్ నెగేషన్, దిస్ డినయల్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ ప్లేస్, బికాస్ దిస్ ప్లేస్ వాజ్ విజిటెడ్ బై రాక్షసి డెమన్.
1: రాక్షసులు సంచరించినటువంటి ప్రదేశం ఇది.
0: దిస్ ఈజ్ ఎ ప్లేస్ వేర్ డెమన్స్ ఫ్రీలీ మూవ్డ్.
1: కనుక ఆ స్థలం లేకపోయేటప్పటికే రాక్షస బుద్ధులు వచ్చాయి అతనికి.
0: Because as Lakshmana was there on the spot, once upon moved by demons, he could have these thoughts of denial, rejection.
1: Tachame Raman poyi.
0: Immediately Rama went.
1: Thammudainappudiki nenu namaskaram chesi.
0: Though he is a younger brother, he saluted him.
1: Brother, manam ikkada velidamu, ikkada undanakkaledu.
0: He said, brother, let's go, let's not stay any longer here.
1: Ikkada lekapothe inkoka adavuku vadam.
0: If not here, we'll go somewhere else.
1: Ante kaani thi Ayodhya anetuvanti maatani palakaddu.
0: And don't speak of the past Ayodhya any longer.
1: Past is past.
0: Past is past.
1: Forget the past.
0: Forget the past.
1: Future is future.
0: Future is future uncertain.
1: Manam present lo unnam.
0: Live in the present.
1: Present is love it.
0: And present is present and you love it.
1: Kanuka manam podam pondu.
0: So let's go now.
1: Vellinaru. Velli inkoka adavi lopala oka chettu kinda kurchunnadu Lakshmanudu.
0: And Lakshmana sat under the tree at a different place in a forest.
1: సీత రాములు ఒక చోట ఉన్నారు.
0: సీత రామ సాట్ అట్ అనదర్ ప్లేస్.
1: తిరిగి పరిగెత్తిపోయి శ్రీ రాముల యొక్క పాదముల పైన పెట్టాడు.
0: అండ్ లక్ష్మణ ran and fell at the feet of Rama.
1: అన్న నాకు తెలియకుండా ఏయో రాక్షసుడు నాలో ప్రవేశించి నిన్ను ఇన్ని విధములుగా కూడా దూషించింది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఐ హ్యాడ్ టు సే నో టు యూ ఇన్ ది పాస్ట్ బికాస్ ద డెమోనిక్ క్వాలిటీస్ అండ్ టెంపర్మెంట్ దట్ హావ్ క్రెప్ట్ ఇన్ టు మై మైండ్.
1: అని చెప్పి క్షమించండి అని చెప్పి కోరాడు.
0: అండ్ హీ సాట్ హిస్ పార్డన్.
1: అప్పుడు రాముడు చాలా సంతోషించి,
0: దెన్ రామ వాజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండ్ ప్లీజ్.
1: సీత నీకు ఏ విధంగా తెలిసింది ఈ యొక్క విషయము అన్నాడు.
0: అండ్ దెన్ సెడ్ సీత, హౌ కుడ్ యు నో ద రీజన్ ఫర్ దిస్ యాటిట్యూడ్ ఆఫ్ లక్ష్మణ.
1: ఈ యొక్క దీంట్లోనే ఉన్నాను, నీ వెంట తిరిగేటువంటి వాడిని ఎలాంటి వాడు ఏమిటో కనుక్కోవాలని ఉన్నాను.
0: సీత సెడ్, సిన్స్ ఐఎమ్ విత్ యూ ఐల్ బి వాచ్ఫుల్, ఐ నో the attitude of the person Lakshmana who is following you.
1: Manam enaadaina kuda manam iddaru kalisi undali.
0: Any day we should be together.
1: Kabatti mana kalayakalu chedagottutunnadi rakshasa kudumulu.
0: Therefore the demons are interfering in the friendship, in the togetherness of brothers.
1: Friendship ga undinappudiki vaarnu chedinchali annindi.
0: Therefore you have to give up the demonic temperament however close you may be.
1: Appudu ramulu aanadi nunchi చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు.
0: అండ్ సిన్స్ దెన్ రామ వాజ్ ఎక్స్ట్రీమ్లీ కాన్షియస్ అబౌట్ ద ప్లేస్ వేర్ దే స్టే.
1: కనుక ఎవరి స్నేహమో వారి యొక్క గుణములే వీరిలో వస్తుంటాయి.
0: యాజ్ ఇస్ ద ఫ్రెండ్షిప్, సో విల్ బి ద క్వాలిటీస్ దట్ యు డెవలప్.
1: ఒక రాజు తన కుమారుని ప్రశ్నించాడు.
0: వన్ కింగ్ క్వశ్చన్ హిస్ సన్.
1: నాయన నీకేది ఇష్టము అన్నాడు.
0: యా సన్, వాట్ డు యూ వాంట్, వాట్ డు యూ లైక్.
1: నాకు ఇట్టి రాజ్యములు ఎన్నైనా కావాలా అన్నాడు.
0: The son replied, I want many kingdoms of this sort.
1: Chi pommannadi aa talli.
0: And then said, what a shame it is, better you go.
1: Ilanti kumarudu naaku putte dalakante kumaru lekunda untame chaala manchidi.
0: And he felt, instead of having a son who is over ambitious, better I don't have a son at all.
1: Naaku kumarudu kavali, kumaru kavali ani andaru aashistuntaru.
0: Everyone wants to have a son.
1: Son, son, son, son.
0: Everyone wants to have a son, beget a son.
1: కాని సన్ అనేటువంటి వాడు ఎట్టుండాలా?
0: Son, how should he be?
1: తండ్రి యొక్క మంచి గుణములు బిడ్డలో ప్రవేశించాలి.
0: And the son should acquire all the noble qualities of the father.
1: కానీ ఇక్కడ నోబెల్ క్వాలిటీస్ ఎక్కడా లేదు.
0: హియర్ దర్ ఆర్ నో నోబెల్ క్వాలిటీస్ అట్ ఆల్ హియర్.
1: అలాంటి వాడిని సన్నగా పుట్టించుకుని ఏమి ప్రయోజనము?
0: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ బిగెటింగ్ హ్యావింగ్ ఎ సన్ ఆఫ్ దట్ టైప్?
1: కనుక వీడు చెడ్డ సహసాలు చేస్తాడు.
0: బికాస్ హీ వాజ్ ఇన్ బ్యాడ్ ఫ్రెండ్షిప్.
1: ఈ ఫ్రెండ్షిప్ ఎలాంటిదో నీవు అలాంటి వాడివే.
0: యాజ్ ఇస్ ది ఫ్రెండ్షిప్ సో యూ విల్ బీ.
1: కనుక నీ ఫ్రెండ్స్ ఎలాంటి వాడో నీవు అలాంటి వాడివే.
0: యూ విల్ బి నేచురలీ బీ ఇన్ అకార్డెన్స్ టు ద ఫ్రెండ్స్ యూ మూవ్ అమంగ్.
1: కనుక మంచి వాళ్ళతో మనం ఫ్రెండ్షిప్ చేయాలి.
0: సో జాయిన్ ద గుడ్ కంపెనీ.
1: అందరితోనూ మనం ఫ్రెండ్షిప్ గా ఉండొచ్చు.
0: యూ కెన్ బి ఫ్రెండ్లీ విత్ ఎవ్రీబడి.
1: కానీ చెడ్డ గుణములు వచ్చినప్పుడు మనం దూరం కావాలి.
0: బట్ వెన్ వన్స్ యూ ఐడెంటిఫై బ్యాడ్ క్వాలిటీస్ యూ బీ అవే ఫ్రమ్ దెమ్.
1: ఈ విధంగా ఉండవాలని రామాయణం లోపల ఎన్నో కథలు రాశారు.
0: దిస్ ఈస్ ది టీచింగ్ ఆఫ్ రామాయణ ఇన్ డిఫరెంట్ వేస్ త్రూ అవుట్.
1: భార్య ఏ విధంగా చెప్పింది, భర్త ఏ విధంగా చెప్పాడు, తమ్ముడు ఏ విధంగా చెప్పాడు, ఎలాంటి బుద్ధులు బోధించారు అని ఇలాంటి క్వశ్చన్స్ అంతా తాను తాను వేసుకొని దానికి తన జవాబు అంతా కూడా సీతనే అందించింది.
0: వాట్ ఈస్ ది కమాండ్ ఆఫ్ ది హస్బెండ్? వాట్ ఈస్ ద టెంపర్మెంట్ ఆఫ్ ద బ్రదర్? వాట్ ఈస్ ది యాటిట్యూడ్ ఆఫ్ ద ఫాదర్? అండ్ ఆల్ దీస్ ఆన్సర్స్ ఆర్ వెరీ వెల్ నోన్ టు సీత.
1: సీత అన్ని రకాలుగా చెప్పింది.
0: సీత కుడ్ ఆన్సర్ రెస్పాండ్ ఇన్ ఎవ్రీ వే.
1: తండ్రి అయినా సరే,
0: లెట్ హిమ్ బి ఫాదర్.
1: తల్లి అయినా సరే,
0: లెట్ హిమ్ బి మదర్.
1: బ్యాడ్ ఫ్రెండ్షిప్ లో తిరుగుతూ ఉంటుంటే క్షణం కూడా నమ్మవద్దు.
0: నెవర్ హ్యావ్ ఫెయిత్ ఇన్ దట్ పర్సన్ హూ ఇస్ ఇన్ ఎ బ్యాడ్ కంపెనీ.
1: అప్పుడు రాము చాలా తప్ప సత్సంగత్తే నిస్సంగత్వం, నిస్సంగత్తే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిర్మితం, నిర్మలతత్వమే జీవన్ ముక్తి అన్నారు.
0: Therefore it is said, out of good company you will have this detachment, out of this detachment you will have purity of love that would take you to liberation.
1: And cheppetapudiki anaprachipulanu ramulu etti vari friendship cheyatam ledhu.
0: Right from that time Rama was not in the company of anybody.
1: Satsangam anetundi bhagavantude follow chestu vachadu.
0: Good company was sought after by God himself.
1: అటువంటి సత్సంగాన్ని ఈనాడు మనం సత్సంగాన్ని వదిలిపెడుతున్నాము.
0: టుడే వీఆర్ నాట్ ఇన్ ది కంపెనీ ఆఫ్ గుడ్ పీపుల్ సత్సంగ.
1: బ్యాడ్ సంఘంతో చేరిపోతున్నాము.
0: వీఆర్ ఇన్ ద కంపెనీ ఆఫ్ బ్యాడ్ పీపుల్.
1: అందుకోసమే కలియుగము కలహయుగము అన్నారు.
0: దేర్ ఫోర్ కలి ఏజ్, దిస్ ఏజ్ ఆఫ్ కలి ఈస్ కాల్డ్ కలహ, ద ఏజ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్.
1: కనుక మన సంఘము చేతనే మనం చెడిపోతున్నాం, కానీ మనలో ఎట్టి దోషములు లేవు.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో మిస్టేక్ ఆర్ ఫాల్ట్ within anybody for that matter. It is because of the company.
1: తనలోని దోషములు తాను తెలుసుకున్నటువంటి వాడే నిజమైనటువంటి భక్తుడు.
0: యూ విల్ బి ట్రూ డివోటీ ఇఫ్ యూ నో సీక్ అవుట్ యువర్ ఓన్ ఫాల్ట్స్.
1: అందువల్లనే ఆనాటి నుంచి కూడాను దుర్గుణములను దుస్సంగములను దూరం చేస్తూ వచ్చారు.
0: దేర్ ఫోర్ పీపుల్ గాట్ రీడ్ ఆఫ్ ఆల్ ద బ్యాడ్ కంపెనీ అండ్ బ్యాడ్ థాట్స్.
1: ఈనాడు బ్యాడ్ బుక్స్ ఎక్కువైపోయినాయి.
0: అండ్ టుడే వీ ఫైండ్ మెనీ మెనీ బ్యాడ్ బుక్స్.
1: మన దోషాన్ని పెంచేటువంటి వైపునే కానీ దోషాన్ని నిర్మూలన చేసేటువంటివి లేవు.
0: ఆల్ ద బ్యాడ్ బుక్స్ విచ్ ఆర్ ప్రెసెంట్ అవైలబుల్ టుడే విల్ ఇంక్రీజ్ అవర్ బ్యాడ్ క్వాలిటీస్.
1: మీరు చూచారో లేదో,
0: వెదర్ యూ హ్యావ్ నోటీస్డ్ ఆర్ నాట్,
1: మన పిల్లలకు సండే వచ్చినా ఇంకేమైనా హాలిడేస్ వచ్చినా మొట్టమొదట ఎక్కడ పోతారు? లైబ్రరీకి పోతారు.
0: అవర్ స్టూడెంట్స్ ఎదర్ సండే ఆర్ ఎదర్ హాలిడే ఫస్ట్ దే గో టు ద లైబ్రరీ స్ట్రైట్.
1: లైబ్రరీకి పోతారు, ఇట్లాంటి బ్యాడ్ బుక్స్ ఎక్కడ ఉన్నాయని చక్కగా వెతుకుతారు.
0: వాట్ డు దే డూ? దే విల్ బి సర్చింగ్ ఫర్ బ్యాడ్ బుక్స్ వేర్ దే ఆర్.
1: బ్యాడ్ నావెల్స్,
0: బ్యాడ్ నావెల్స్
1: చూచి చూచి ఏమిటా వీడు గొప్ప ఏదో పుస్తకాలంతా వెతుకుతున్నాడు, ఏం వెతుకుతున్నాడని చూస్తే కట్టగడపటికి ఏదో పిచ్చి పుస్తకాలు.
0: వెన్ వన్ స్టార్ట్స్ వండరింగ్ వాట్ ఈస్ దట్ ఈ సర్చింగ్ ఫార్, ultimately he'll come to know that he's in search of some cheap literature.
1: Itla ee naati sadavarulanta kudanu alanti bad books anta chadutunnaru.
0: Today you find educated people going through bad books.
1: Aa bad books chaala advertised avutuntadi.
0: And this bad books, bad literature has got most of the advertisement.
1: Ante kaani vaaku nijanga ee kathalu manchive kaani ee pillalaku andinchukoddu aneetuvanti vicharane undadu.
0: People do not think of this factor that such things should not be passed on to the youth of this country.
1: Kanuka manaku youth valla mana friendship valla manam chestunname kani manam evaru ye devudu kodaru manam cheppadaniki veelu kadu.
0: We are spoiling ourselves because of the bad company అండ్ ద బ్యాడ్ లిటరేచర్ ద చీప్ బుక్స్ అవైలబుల్ అరౌండ్.
1: నీవు నీ ఆత్మ విచారం చేయకుండా ఉండేంత కథలకు ఇలాంటి బ్యాడ్ సంఘమే మనకు ఉంటుంటాయి.
0: సో లాంగ్ యూ డోంట్ గెట్ ఇన్ టు దిస్ ఫీల్డ్ ఆఫ్ సెల్ఫ్ ఎంక్వైరీ, యు ఆర్ బౌండ్ టు బీ ఇన్ బ్యాడ్ కంపెనీ.
1: వాళ్ళ మాటలు చూస్తే చాలా స్వీట్ గా ఉంటాయి.
0: దేర్ వర్డ్స్ ఆర్ సో స్వీట్ అపారెంట్లీ,
1: కానీ వాళ్ళ యొక్క నడత చూస్తే చాలా బ్యాడ్ గా ఉంటుంది.
0: బట్ ఇన్ ఫ్యాక్ట్ దేర్ కాండక్ట్ ఈస్ జస్ట్ ఆన్ ద కాంట్రరీ.
1: కనుక కాండక్ట్ చాలా ముఖ్యంగా ఉండండి.
0: సో కాండక్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్.
1: అది మంచిగా ఉంటున్నప్పుడు నీవు మంచి మార్గంలోనే బయలుదేరుతావు.
0: వెన్ వన్స్ ది కాండక్ట్ ఈస్ గుడ్, యువర్ పాత్ ఆఫ్ లైఫ్ ఈస్ బౌండ్ టు బి గుడ్.
1: కనుక మనం మంచి సంఘాన్ని చేరాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ బి ఇన్ గుడ్ కంపెనీ.
1: నీవు జీతాలు వస్తాయని పని పెద్ద పెద్ద క్లాసులు కట్ట కట్టుకుని పాస్ చేసే ప్రయోజనం లేదు.
0: దేర్ ఇస్ నో యూజ్ ఇన్ అక్వైరింగ్ హై డిగ్రీస్ ఎక్స్పెక్టింగ్ హై పే ప్యాకెట్.
1: కానీ ఇలాంటి డబ్బు ఎంతకాలం మనకు పనికి వస్తుంది?
0: Such sort of money, how long will it be of help to you?
1: ఈ బ్యాడ్ సంపాదించినటువంటి డబ్బు బ్యాడ్ మార్గాన్ని చూస్తుంది.
0: ద మనీ దట్ యూ గెట్ బై బ్యాడ్ మీన్స్ విల్ బి యూస్డ్ ఫార్ బ్యాడ్ పర్పసెస్ ఓన్లీ.
1: యద్భావం తద్భవతి.
0: యాజ్ ఇస్ ది ఫీలింగ్ సో విల్ బి ది ఎక్స్పీరియన్స్.
1: కనుక మనం మంచి పుస్తకాలు మన హృదయానికి నచ్చినటువంటి తీసుకోవాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ అక్సెప్ట్ ఇట్ దట్ విచ్ ఇస్ అక్సెప్టబుల్ విచ్ ఇస్ రెస్పెక్టబుల్.
1: కానీ మీరు చూస్తారు వాళ్ళు లైబ్రరీ వచ్చేటప్పుడు ఏం తెచ్చాడు అని చెప్పి చూస్తారు.
0: యాజ్ యూ వాచ్ వాట్ ఈజ్ ఇట్స్ బ్రింగింగ్ బ్యాక్ ఫ్రమ్ ద లైబ్రరీ.
1: అలాంటి బ్యాడ్ వాళ్ళు ఏమాత్రము ఏ పుస్తకాలని కూడా చెప్పరు.
0: సచ్ బ్యాడ్ పర్సన్ విల్ నాట్ స్పీక్ ఎనీ గుడ్ వర్డ్.
1: కానీ ఆ బ్యాడ్ పుస్తకం లోపల పెట్టుకుని పైన మాత్రం కవర్ వేస్తారు.
0: అండ్ హీ విల్ కీప్ దీస్ బ్యాడ్ బుక్స్ ఇన్ సీక్రసీ, మెయింటైన్ దెమ్ సీక్రెట్లీ.
1: లోపల తీసి చూస్తే అంత బ్యాడ్ ఫోటోస్.
0: When once you open the book, you will see
1: bad matters.
0: All bad material.
1: కనుక చాలా పిల్లలతో చాలా ఇలాంటి చాలా ఒక పోట్లాడినట్టుగా పోట్లాడాలి.
0: Therefore today you have to be cautioned against such bad habits.
1: ఏ పిల్లవాడిని కూడా నమ్మడానికి వీల్లేదు.
0: We are not able to go by any student.
1: వాడు మన దగ్గర స్వీట్ గా మాట్లాడతారు.
0: They talk to you very sweetly.
1: కానీ చేసేదంతా కూడా పాయిజన్ గా చేస్తారు.
0: But all their actions are poisonous.
1: కనుక యాక్షన్ మనకు కావాలి.
0: సో యాక్షన్ ఈజ్ ఇంపార్టెంట్.
1: పూర్వము గురువుల దగ్గర శిష్యులు ఉండేటువంటి వారు.
0: ఇన్ ద అర్లియర్ డేస్ దేర్ వర్ డిసైపుల్స్ ఇన్ ద కంపెనీ ఆఫ్ ద ప్రిసెప్టర్.
1: కానీ డిసైపుల్ ను మంచిగా మార్చాలని గురువులు ఎంత మంచి ధర్మంతో ఉండినప్పటికీ వాడు చెడ్డవాళ్ళుగానే తయారు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ స్ట్రెంగ్యూస్ ఎఫర్ట్స్ బై ది ప్రిసెప్టర్ ద డిసైపుల్ కంటిన్యూస్ టు రిమైన్ వాట్ హీ హాస్ బీన్ ఆల్ త్రూ.
1: గురువులను కాల్తో అంటారు.
0: They will just kick their teachers.
1: Annam pettina varini dosham pettaru.
0: They betray the person who is responsible for your maintenance of life.
1: Nee koodu pettina varini koola dostadu.
0: They become a cheater, a cheat, hypocritic.
1: Ilanti gunalu nechukunnaru kaani mari teacher ante evaru? Naa guruve kada. Guru ante ee vidhanga untuntadi? Manaku vidyanu bodhinchi ashrani sekarinchi aneka rakamula gunalu manalni uddharam chesinatunte vaadu guru.
0: Who is a teacher? The teacher is the one who taught you right from the beginning alphabets, the process of learning, the acquisition of the knowledge, the good and everything that's noble of this world.
1: Sadgunambulu,
0: virtues,
1: sadbuddhi,
0: good intellect,
1: satyanirti,
0: the truth,
1: bhakti,
0: devotion,
1: kaligina vaade,
0: the one with these qualities,
1: vidyarthi,
0: he is a student indeed.
1: Alanti gunamulu untundalla.
0: Such qualities should be there among students.
1: Appude adu student ani cheppekavutundi.
0: Then only we can call him a true student.
1: Kaani cheppi daniki viruddhamainatvanti panulu chesinappudu vaadu stupid antaru.
0: But if one behaves just the opposite direction, his actions are contrary to what he said, he is not a student but a stupid.
1: Kanuka ilanti stupids tho manam cherakoodu.
0: So we should never join the company of such stupids.
1: Poni vaadu stupid ani kuda nu cheppagoddu.
0: But you should not call him a stupid, though he is.
1: Vaadito manchi vaddu chedda vaddu.
0: Don't bother about his qualities.
1: Kanuka vaarini vaarigaane petti neevu neevugaane melagu.
0: Leave them alone and you live for yourself.
1: Appudu neevu chaala baagupadtavu.
0: Then only you will progress.
1: నీ యొక్క గుణములు అందరు కూడా జగత్తంతా మెచ్చుకుంటుంది.
0: అండ్ ఆల్ యువర్ నోబుల్ క్వాలిటీస్ విల్ విన్ ది అప్రిసియేషన్ ఆఫ్ ఎవ్రీబడి.
1: కనుక అందరినీ మనం ప్రేమించాలి.
0: వీ షుడ్ లవ్ ఆల్.
1: ప్రేమనే ప్రధానమైనటువంటి యొక్క చదువు.
0: ఇన్ ఫ్యాక్ట్ లవ్ ఈజ్ ట్రూ ఎడ్యుకేషన్.
1: నిజంగా మానవులకి ఆ ప్రేమను పెంచేటువంటి యొక్క విధానమును బోధించినటువంటి వాడే నిజమైన గురువు.
0: హీఈస్ ఎ ట్రూ టీచర్ ఇఫ్ హీ టీచెస్ లవ్, ద ప్రాసెస్ ఆఫ్ అక్విజిషన్ ఆఫ్ లవ్.
1: ఇలాంటి టీచర్స్ ఈనాడు ఎంతో మంది ఉన్నారు. పూర్వం
0: ఇన్ ద ఎర్లియర్ టైమ్స్ దేర్ వర్ మెనీ మెనీ టీచర్స్ ఆఫ్ దిస్ సార్ట్.
1: నాలుగేండ్లు బిచ్చి పెట్టి తెచ్చేసి ఆ పిల్లవానికి పెట్టి తాను బోధించే అడుకునేటువంటి వాడు.
0: దే విల్ ఫీడ్ దేర్ స్టూడెంట్స్, దే విల్ బెగ్ ఫర్ దెమ్, దే మెయింటైన్ దేర్ లైఫ్ అండ్ టీచ్ దెమ్.
1: అప్పుడు రెండు విధాలు కూడా ఆత్మతత్వం ఉన్నదనేటువంటి సత్యము మనకు చక్కగా అర్థమవుతుంది.
0: ఇన్ బోత్ ది వేస్ దే నో ద స్పిరిట్ ఆత్మ.
1: ఆత్మ అన్ని మంచి చేస్తుంది కానీ చెడ్డ చేయదు.
0: ది ఆత్మ ఆర్ ద స్పిరిట్ యాక్ట్స్ ఇన్ ద డీసెంట్ వే, ఇట్ సింబలైజెస్ గుడ్నెస్.
1: కనుక అతి పవిత్రమైనటువంటి ఆత్మను ఆత్మవిశ్వాసం లేకుండా చేసుకుంటున్నారు.
0: అండ్ వీ డోంట్ హ్యావ్ ఫెయిత్ ఆత్మవిశ్వాస ఆన్ ఆత్మ ద స్పిరిట్.
1: ఈనాడు మంచి పిల్లలు కావాలి.
0: Today we need good students.
1: అందుకోసమని నేను ఈ విద్యాలయం అంతా స్థాపించాను.
0: For this reason to have good students, Bhagavan started universities and colleges.
1: మా లైబ్రరీలో చూస్తే ఏ ఒక్కటి కూడా చెడ్డ పుస్తకాలు ఉండవు.
0: If you visit our library of our university, you don't find single bad book.
1: టీచర్స్ చెప్పినా కూడా పిల్లలు వినరు.
0: Even if they are told by teachers, students are not prepared to hear.
1: అలాంటి బ్యాడ్ బాత్ లో పోవడానికి ఇష్టం ఉండదు.
0: స్టూడెంట్స్ విల్ నెవర్ ఎంటర్టైన్ బ్యాడ్ థాట్స్.
1: ఎక్కడైనా లీవుల్లో తల్లిదండ్రులకి ఇంటికి పోతే అక్కడ కొద్దికాలం కూడా ఉండరు.
0: When they go home, they don't stay there at least for some time.
1: తల్లి చెప్తుంటారు.
0: The mother starts telling him,
1: నాయనా నీవు ఒక సంవత్సరం అంతా కూడా నువ్వు బృందావనంలో ఉన్నావు, నీవు ఒక సంవత్సరం అంతా కూడా పుట్టబట్టిలో ఉంటున్నావు, ఏమి కొంతమైన ఈ కూరగాయలు కూడా కొంచెం మార్చవేయవు అంటుంది.
0: ద మదర్ స్టార్ట్స్ టెలింగ్ హిస్ సన్, మై డియర్ సన్, యు హావ్ బీన్ స్టేయింగ్ దేర్ ఇన్ పుట్టపర్తి, యు హావ్ బీన్ స్టేయింగ్ దేర్ ఇన్ బృందావన్ ఫర్ ద లాస్ట్ వన్ ఇయర్, హౌ ఇస్ దట్ యు డోంట్ రిలీష్ అదర్ వెరైటీస్ ఆఫ్ ప్రిపరేషన్స్ ఐ మేక్ హియర్ ఎట్ హోమ్.
1: అప్పుడు నిలబడి తానే చెప్తుంటాడు తల్లి, మీరు కూడా తినకూడదు.
0: The boy will get up and say, Mother, it's not proper for you on your part to eat.
1: Raja guna sambandhamainatuvanti.
0: All that you eat will make you passionate or rajasic.
1: Tindi ettigado daniki tippalalantivi.
0: As is the food, so is the head and the problem to follow.
1: Ee food head rendu cheyatappudike gaadu marchipothadu.
0: And when once the food and head go in this wrong direction, you forget God.
1: Kanuka ye vidhamainatuvanti food ni kuda meeru marchukandi.
0: Therefore, never change your food dietary habits.
1: ఆకుకూరలు తినండి బాగా మంచిగా.
0: And eat vegetables, green leaves.
1: కూరగాయలు తినండి.
0: Eat these vegetables, green leaves.
1: అంతేగాని ఈ పిచ్చి పిచ్చి ఆహారం అంతా మనం భుజించకూడదు.
0: Don't eat the other stuff, the bad food.
1: కనుక ఈ విధంగా మీరు పెరిగినప్పుడే మీరు మంచి వారు అవుతారు.
0: And once you have these good food habits, naturally it will be good.
1: ఇప్పుడు బయట తట్టిపోతే అయ్యో సత్యసాయి హాస్టల్ లోపల చేరిన పిల్లలు చాలా మంచివారప్ప అని ప్రతి ఒక్కరూ మాట్లాడుతుంటారు.
0: When once you go, you will be noticing everybody praising you because you are students of Sri Satyasai Hostel.
1: వారు ఏమైనా తప్పు మార్గం ఏమైనా పట్టిందంటే వారే బుద్ధి చెప్తారు.
0: Supposing if they act in a perverted way, they will teach him a lesson.
1: అయ్యా నువ్వు సత్యసాయి హాస్టల్లో ఉంటున్నావు, నువ్వు ఇలా తినవచ్చునా?
0: యు ఆర్ ఫ్రమ్ శ్రీ సత్యసాయి హాస్టల్, కెన్ యూ ఈట్ దిస్ స్టఫ్? దే విల్ ఆస్క్ హిమ్.
1: మంచిది కాదు,
0: ఇస్ నాట్ ప్రాపర్, నాట్ గుడ్,
1: వదలండి,
0: గివ్ అప్ దట్ హ్యాబిట్
1: అని బుద్ధి చెప్తారు.
0: దే విల్ టీచ్ యూ ఏ లెసన్ దెన్ దేర్ ఇట్ సెల్ఫ్.
1: కాబట్టి ఇతరులతో బుద్ధి చెప్పించుకునేటువంటి ఒక గుణం మనలో ఉండాలి, కానీ బుద్ధి చెప్పేటువంటి విషయము మనలో ఉండకూడదు.
0: దేర్ ఫోర్ టీచ్ అదర్స్, నెవర్ గివ్ స్కోప్ టు బి టాట్.
1: కానీ చాలా వరకు ఇంతకుముందు మంచి భక్తిగా శ్రద్ధగా వచ్చేటువంటి వారు కూడాను,
0: మెనీ పీపుల్ విత్ డివోషన్ అండ్ ఫర్ బేరెన్స్,
1: బయటికి పోయిన తర్వాత చాలా బ్యాడ్ గా ప్రవర్తిస్తున్నారు.
0: వెన్ వన్స్ దే గో, దే ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు బ్యాడ్ పీపుల్.
1: అందువల్ల కొద్ది మంది మాత్రమే ఎట్టుకుంటున్నారు, మిగతా వారంత మంచి పిల్లలు.
0: ఓన్లీ సచ్ పీపుల్ ఆర్ వెరీ ఫ్యూ, but most of the majority are very very good people.
1: Kani ee naadu mana ikka hostel lo cherina vaalu gaani college lo cherina vaalu gaani manchi pillalu.
0: Students in our college, students in our hostel are very good students.
1: Ilanti students inta poorvam kumar chikkaledu.
0: And such students are not found earlier.
1: కనుక ఈనాటి నుండి మా స్టూడెంట్స్ మంచి గుణములు కలిగి ఇతరులకు బోధించేటట్లుగా తయారు కావాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: భగవాన్ బ్రింగ్స్ హిస్ డివైన్ డిస్కోర్స్ టు ఎ క్లోజ్ బై విషింగ్ దట్ స్టూడెంట్స్ ఆఫ్ శ్రీ సత్య సాయి కాలేజెస్ అండ్ స్టూడెంట్స్ ఆఫ్ సత్య సాయి యూనివర్సిటీ బై స్ట్రిక్ట్ అబ్జర్వెన్స్ ఆఫ్ ద రూల్స్ అండ్ ప్రాపర్ కండక్ట్ ఇన్ లైఫ్ దట్ దే విల్ బి ఐడియల్ టు ద రెస్ట్ ఆఫ్ ద కమ్యూనిటీ ఇన్ దిస్ వరల్డ్.
2: You were listening to excerpts from the benedictory address delivered by the Divine Chancellor Bhagwan Baba on 22nd November 2005 in Prashanthi Nilayam. Swami exhorted everyone to develop association with pious and noble people and cultivate good qualities. Thank you from Radio Sai. Sai Ram.

0: ఫలంబుగొనునే నింబమును గొనునే చూత ఫలంబు నాటి. అన్ని రూపులు అన్ని మతములు నిన్నే చూపులు, అన్ని మూర్తులు నీటి రూపులే, అందరెందున నీవే యుందువు.
1: ఆఫ్టర్ కమిటింగ్ ఏ బ్యాడ్ యాక్ట్ కెన్ యూ హోప్ టు అక్వైర్ సమ్ గుడ్ రిజల్ట్స్ అవుట్ ఆఫ్ దట్? ఆఫ్టర్ డూయింగ్ సంథింగ్ గుడ్ యూ నీడ్ నాట్ బి అఫ్రైడ్ దట్ యూ విల్ గెట్ bad results out of that. If you put the seed of a lemon, how can you get fruits other than what you have put in? You will always get such fruits as you would have laid the seed for. All shapes, all forms, all religions relate to him. All idols and all figures which we worship represent him. In everyone, he is present.
0: Pavitratma Swarupulaya Vidyarthulara, Ananta Jagattunandu, Akhila Koti Jeevarasulu Yandu, Anni Margamulu Yandu Kudanu, Manavudu, Agraganyudane 20th Vishayamunu, Atmagnula Yokka Nudi.
1: Pavitratma Swarupas, students, that in this infinite world, there are many manifold Jeevas, and in all the paths and amongst all of them, that man reigns supreme is a statement made by everyone and is understood by all of us.
0: Dharmo hitesham adhiko visheshaha. Jnanam hitesham adhiko visheshaha. Manavunaku migilinatuvanti pashupakshi mrugadulaku ఆహార నిద్ర భయ మైదునాదులు ఎందు సామాన్యమైనటువంటి యొక్క వృత్తులు అయినప్పటికీ, మానవునికి మిగిలినటువంటి జీవరాశులకు ధర్మము జ్ఞానము ప్రత్యేకమైనటువంటి యొక్క విశిష్టత మానవుని ఎందు ఇముచ్చబడినటువంటిది.
1: వైల్ ఆర్డినరీ థింగ్స్ ఆర్ కామన్ టు మ్యాన్ అండ్ ఆల్ అదర్ బీయింగ్స్ ఇన్ ది క్రియేషన్, మ్యాన్ ఇస్ డిస్టింగ్విష్డ్ by two special features. They are, one is dharma, the other is jnana or wisdom.
0: Aithe ee dharmamu jnanamu ee manavuni yendu lekundina manavulu kudanu migilinatundi prana kotilo cherinatundi varigane gurtinchadaniki veelavutundi.
1: If these two qualities, dharma and jnana, are not present in a man, that particular man will also have to be put along with all other beings.
0: ఈ ధర్మం అనగా ఏమిటి అనేటువంటి విషయాన్ని కూడా మొట్టమొదట మనం గుర్తించాలి.
1: We should recognize in the very first instance what this word dharma means.
0: ధారణ ధర్మ ఇత్యాసము అన్నారు, అనగా ధరించినటువంటిదేని ప్రాణకోటులకు ఒక విధమైనటువంటి నిబంధనను నియమించి తద్వారా వారిని కాపాడేటువంటిదని కూడాను ధర్మమునకు ఒక వ్యాఖ్యానము.
1: What you wear is dharma. It means the kind of protection which you can give to all the many living beings, that would be called dharma. It is a comment on dharma.
0: Inka manavuni aneka rakamulainatundi konni niyamanishtalanu tanaku bodhinchi తన యొక్క కర్తవ్యాన్ని కూడాను గుర్తింపజేసేటువంటి యొక్క వ్యక్తిత్వాన్ని కూడాను తనకు అందింపజేసేటువంటిది కూడాను ధర్మం అని పేరు.
1: ఆల్సో ఇన్ మెనీ వేస్ మ్యాన్ ఈజ్ టాట్ ది వేరియస్ రిస్ట్రిక్షన్స్ అండ్ ది రూల్స్ అండర్ విచ్ హీ హాస్ టు ఫంక్షన్. దట్ కైండ్ ఆఫ్ రిస్ట్రిక్షన్ అండ్ రూల్ విచ్ పుట్స్ మ్యాన్ అలాంగ్ హిస్ ప్రాపర్ పాత్ కెన్ ఆల్సో బి కాల్డ్ ధర్మ.
0: ధర్మో ద్వారా యతే ప్రజాహ అన్నారు, అనగా ప్రజలకు ఈ ధర్మమును ఏ విధమైనటువంటి యొక్క మార్గమునందు అవలంబించాలని కొన్ని రకములైనటువంటి పద్ధతులను నియమములను వారికి అనుగ్రహించి తద్వారా వారి దివ్యత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వమును కూడాను ప్రబోధింపజేసేటువంటి నిమిత్తం ఏర్పడినటువంటిదే ధర్మమని కూడాను మరొకటి.
1: వన్ ఆఫ్ ద సిగ్నిఫికెంట్ మీనింగ్ ఫర్ ధర్మ ఈజ్ what lays down the restrictions and the rules which people in general have to follow in order that they may have an appreciation of the divine Atma in them. This is also another comment on the meaning of dharma.
0: Inka kevalamu rakshinchadamu manavulanu taginatvanti yokka margamunu nadipinchadamu vaari yokka bhavishyattuku taginatvanti paddhatulanu andinchadame kaakunda inka ధర్మాను కొంతవరకును క్షీణింపచేసేటువంటి వారిని కూడాను ధర్మము క్షీణించడానికి కూడాను కొంతవరకును క్షీణింప చేయడానికి కూడాను పూనుకుంటుంది. ధర్మ ఏవ హతోహంతి అన్నారు. ధర్మమును హతమార్చడానికి ఎవరు పూనుకుంటారో వారిని హతమార్చేటువంటిదే ధర్మమని కూడాను ధర్మో రక్షతి రక్షిత అన్నారు. తిరిగి ధర్మమును ఎవరు రక్షిస్తున్నారో అట్టివారిని రక్షించడమే ధర్మం యొక్క కర్తవ్యమని కూడాను ఈ ధర్మం యొక్క విశిష్టతను తెలుపవలసి వచ్చింది.
1: ఇన్ అడిషన్ టు ది ఫీచర్స్ విచ్ హావ్ బీన్ మెన్షన్డ్ సచ్ యాజ్ ప్రొటెక్టింగ్ హ్యూమన్ బీయింగ్స్, సచ్ యాజ్ పుట్టింగ్ దెమ్ అలాంగ్ ది రైట్ పాత్, సచ్ యాజ్ ఇంట్రడ్యూసింగ్ సర్టన్ కరెక్టివ్స్ విత్ రిగార్డ్ టు దర్ ఫ్యూచర్ లైఫ్, దేర్ ఇస్ ఆల్సో అనదర్ సిగ్నిఫికెంట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ధర్మ. ధర్మ will hurt such people who take upon themselves to cause decline in dharma. Similarly, dharma will help such people who will take upon themselves the protection of dharma.
0: Yedo dharma tado vijayani manaku ekkada dharmam undo akkada vijayam aneetundi tappaka siddhistundi aneetundi kudanu ee dharmam yokka pavitrata.
1: It is also another sacred quality of dharma that wherever there is dharma, there will be victory as well.
0: Kanuka itti pavitramainatundi dharma shabdamunaku అనేక మంది పెద్దలు అనేక రకములైనటువంటి అర్థములను వ్యక్తీకరింపచేసి తద్వారా మన భారతదేశమును ధర్మసూత్రం అనేటువంటి యొక్క త్రాటుతోనే కట్టబడినటువంటిదిగా కూడాను యావత్ ప్రపంచమునకు కూడాను ప్రచార ప్రబోధములు సరిపినటువంటి విశిష్టమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క తత్వం ఈ ధర్మము.
1: దిస్ సేక్రెడ్ టర్మ్ ధర్మ, it has been explained and commented upon in many different ways as just now expressed by elders in this country. Not only that, this country has been tied round and has been bound up by the rope of dharma. Therefore, it acquires a distinctive feature and shows as an example to other countries of the world what dharma is.
0: అఖండమైనటువంటి అర్థములతో కూడినటువంటి పవిత్ర ధర్మమునకు ఈనాడు ఆధునిక యుగమునందు ఈ ధర్మమునే ఒక డ్యూటీ అనేటువంటి యొక్క పేరుతో ఉపయోగపరుస్తూ వస్తున్నారు.
1: దిస్ వర్డ్ ధర్మ విచ్ ఇస్ రియలీ బౌండ్ అప్ విత్ అన్ ఇన్ఫినిట్ వెరైటీ ఆఫ్ నేమ్స్ అండ్ విచ్ ఇస్ ఇన్ డీడ్ సేక్రెడ్ టు ఎ వెరీ లార్జ్ ఎక్స్టెంట్ టుడే ఇన్ ది మోడర్న్ ఏజ్ ధర్మ ఇస్ బీయింగ్ డిస్క్రైబ్డ్ బై వన్ వర్డ్ డ్యూటీ.
0: డ్యూటీ అనగా ఒక వ్యక్తికి ఒక కాలమునకు ఒక దేశమునకు ఒక పరిస్థితికి ఒక కారణమునకు కూడాను బంధింపబడినటువంటిదే ఈ డ్యూటీ యొక్క అర్థము.
1: డ్యూటీ ఈజ్ సంథింగ్ విచ్ ఈస్ డైరెక్ట్లీ కనెక్టెడ్ విత్ సమ్ వన్ ఇండివిజువల్ ఆర్ ఇట్ మే బి కనెక్టెడ్ విత్ అ పర్టికులర్ టైమ్ ఆర్ ఇట్ మే బి కనెక్టెడ్ విత్ అ కంట్రీ ఇట్ మే ఈవెన్ బి కనెక్టెడ్ విత్ అన్ ఎన్వైరన్మెంట్ దిస్ ఈజ్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది వర్డ్ డ్యూటీ.
0: కానీ ధర్మము త్రికాల త్రిలోక త్రిగుణములు యందు కూడాను మార్పు చెందినటువంటి యొక్క దివ్యత్వమును అందింపచేసేటువంటిదే ఈ అంతరాత్మ యొక్క స్వభావం, అంతరాత్మ యొక్క స్వస్వరూపాన్ని, అంతరాత్మ యొక్క స్వభావమును తాను ప్రకటింపచేయనటువంటిదే ధర్మం అనడానికి ఒక అవకాశం ఉంటుంటుంది.
1: On the other hand, dharma is something which is connected with all the three times, past, present and future, with all the three worlds and with all the three attributes. This is something which will make evident the significance of the inner Atma and it expresses the divine nature of the Atma.
0: Antakaranamunaku, inka manasika vruttulaku, sthula dehamunaku, ఏ విధమైనటువంటి యొక్క భేదములను కూడాను తాను పెట్టుకొనక మూడింటిని సమన్వయపరిచేటువంటి యొక్క తత్వము ధర్మం యొక్క శక్తి తత్వం.
1: it is not to distinguish between the nature of your inner voice, between the nature of your mind, between the nature of your apparent external gross body, but dharma has the capacity to synthesize all these three and regard them as one without distinguishing between one or the other.
0: ఈ ధర్మము యొక్క పుట్టుక స్థానము మనకు హృదయమే. ఇట్టి హృదయ స్థానము నుంచి వెలువడినటువంటి యొక్క పరిశుద్ధమైనటువంటి యొక్క భావములతో ఆచరింపచేసేటువంటి యొక్క క్రియకే ధర్మం అని కూడా చెప్పవచ్చు.
1: ది ప్లేస్ ఆఫ్ బర్త్ ఫర్ దిస్ ధర్మ ఈజ్ ది ప్లేస్ ఆఫ్ అవర్ హార్ట్. వాట్ ఎమినేట్స్ యాజ్ ప్యూర్ ఐడియాస్ ఫ్రమ్ దిస్ సేక్రెడ్ ప్లేస్ ఆఫ్ హార్ట్ వెన్ కన్వర్టెడ్ ఇన్ టు ది షేప్ ఆఫ్ వర్క్ దాట్ విల్ బి కాల్డ్ ధర్మ.
0: దీనిని హృదయ స్థానమునే యుగ స్థానమని కూడా చెప్పడానికి వీలు ఉంటుంటుంది. హృదయ స్థానమునే యుగ స్థానమని కూడాను.
1: ది ప్లేస్ ఆఫ్ ది హార్ట్ మే ఆల్సో బి రిఫర్డ్ టు యాజ్ ది ప్లేస్ ఆఫ్ ది యుగ.
0: హృదయములు మార్పే యుగ మార్పులని కూడా చెప్పవచ్చు.
1: ది చేంజెస్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ ది హార్ట్ మే ఆల్సో బి రిఫర్డ్ టు యాజ్ ది చేంజెస్ ఇన్ ఎ యుగ.
0: కనుక మన హృదయములు నిత్య సత్యమైనటువంటివి గాను నిర్మలమైనటువంటివి గాను స్వార్థరహితమైనటువంటివి గాను ఉండినప్పుడే ఈ ధర్మం అనేటువంటి దానికి తగినటువంటి యొక్క కడను మనం అందించడానికి వీలవుతుంది.
1: సో ఇట్ ఇస్ ఓన్లీ వెన్ వీ హ్యావ్ అవర్ హార్ట్ యాజ్ ఎ ప్యూర్ అండ్ ట్రూత్ఫుల్ వన్, ఇట్స్ ఓన్లీ వెన్ వీ హ్యావ్ ఇట్ యాజ్ క్లీన్ అండ్ వెన్ వీ హ్యావ్ ఇట్ యాజ్ ఎ సెల్ఫ్ లెస్ హార్ట్ వీ విల్ బి ఏబుల్ టు గివ్ ది ప్రాపర్ మీనింగ్ టు దిస్ వర్డ్ ధర్మ.
0: మీకు సులభంగా అర్థమయ్యే రీతిగా చెప్పాలనుకున్నప్పుడు, ఎవరు మనమలను బాధించటం చేత మన హృదయము కొంత కలత చెందుతుందో అలాంటి బాధలను మనం ఇతరులకు అందించకుండా చూసుకోవటమే ఒక విధమైనటువంటి ధర్మం అని కూడా చెప్పవచ్చు.
1: ఇఫ్ యూ హ్యావ్ టు బి టోల్డ్ ఇన్ అన్ ఈజీ మేనర్ దట్ యూ మే అండర్స్టాండ్ ఇట్, వన్ క్యాన్ డిస్క్రైబ్ ధర్మ బై సేయింగ్ దట్ హూఎవర్ ఎల్స్ డస్ థింగ్స్ విచ్ విల్ ట్రబుల్ యువర్ హార్ట్, you in return should not do such things which will trouble their hearts. That is kind of dharma.
0: Yavaru yedi chesite idi manchidani manam aanandistamo atti aanandamunu itharulaku manam cheyataniki punukovali.
1: Whatever anyone else does, if that causes happiness to you, then you in your turn should make up your mind to do such things as will cause happiness to others.
0: Kani ఇతరులు చేయటం అనేటువంటిది తప్పని మనము చెప్పటము, అట్టి తప్పును మనమే చేయడానికి పూనుకున్నప్పుడు ఇదే అధర్మం అని చెప్పవచ్చు.
1: బట్ టు సే దట్ వాట్ అదర్స్ హావ్ డన్ ఇస్ రాంగ్ అండ్ అట్ ది సేమ్ టైమ్ వీ అండర్టేక్ టు డూ ది వెరీ సేమ్ థింగ్స్ విచ్ వీ హావ్ ఫౌండ్ ఫాల్ట్ ఇన్ అదర్స్, దిస్ వుడ్ బి కాల్డ్ అధర్మ.
0: ఇతరులు మనకు ఏది చేస్తే మనము బాధపడతామని చెప్పని గుర్తిస్తామో అట్టి బాధనే మనం ఇతరులకు పెట్టడం చేత అదే అధర్మం అని చెప్పవచ్చు.
1: When we recognize what others do, certain things will cause us difficulties. And if we, in our turn, do exactly the same things and cause difficulties for others, that would be adharma.
0: Aithe, ee rendintiki madhyalo manam inkoka vishayanni kudanu vicharinchaka tappadu.
1: Between these two, we also have to find out and inquire about one other issue.
0: Okkokka samayamunu puraskarinchukoni, okkokka karyamunu puraskarinchukoni, ఒక్కొక్క వయసును పురస్కరించుకుని, ఒక్కొక్క స్థానమును పురస్కరించుకుని, ఒక్కొక్కరికి ఒక్కొక్క తప్పును కూడాను వారికి కఠినమైనటువంటి పదములతో చెప్పవలసినటువంటి ఇది సమయం ఏర్పడుతుంటుంది.
1: సమ్ టైమ్స్ అండ్ అండర్ సమ్ సర్కమ్స్టాన్సెస్ అండ్ అట్ సమ్ ఏజ్ అండ్ ఇన్ సమ్ థింగ్స్ విల్ కాజ్ అస్ డిఫికల్టీస్ అండ్ ఇఫ్ వీ ఇన్ అవర్ టర్న్ డూ ఎగ్జాక్ట్లీ ది సేమ్ థింగ్స్ అండ్ కాజ్ డిఫికల్టీస్ ఫర్ అదర్స్ దట్ వుడ్ బి అధర్మ.
0: అయితే ఈ రెండింటికి మధ్యలో

0: ఇండివిజువల్ హీ హ్యాస్ టు బి టోల్డ్ ఇన్ వెరీ హార్ష్ వర్డ్స్ దట్ ఈస్ ఎ మిస్టేక్.
1: ఒక్కొక్కతోరి వారు బాధపడతారే అనేటువంటి విషయం తెలిసి కూడాను కఠినమైనటువంటి పదములు కూడాను ఉపయోగించవలసి వస్తుంటది.
0: Sometimes, even if we know that individual will feel hurt, we will have to use harsh words to explain to him.
1: Aite itti katina padamulu kaani itti vaari himsa padtaru aneetundi vishayam telisi kudanu upayoga pettadam lopala oka melu gaane untunnadi anaga vaari manchini kori vaari tappunu nirupincheetundi nimittamai వారి యొక్క భవిష్యత్తుకు ఉత్తమమైనటువంటి జీవితమును అందించేటువంటి నిమిత్తమై అటువంటి సమయం నందు అలాంటి పదములు కూడా ఉపయోగించవలసి వస్తుంది. అది అధర్మం అని చెప్పడానికి వీలు కాదు.
0: Sometimes, even if we have to use harsh words, in spite of the fact that we know that the individual will feel hurt, if that is in the interests of his future, if that is going to do good to him, and if it is going to show him his own faults, that cannot be called adharma.
1: కత్తితో పొడిచినటువంటి వారి యొక్క వ్యక్తిత్వము మహాక్రూరత్వం అని చెప్పడానికి వీలు కాదు. అయితే ఒక్కొక్క సమయం లోపల డాక్టర్ కూడా కత్తితో తన పొట్టను కోసి పొడిచి అనేక రకములుగా చేస్తుంటాడు. ఇది ఒక క్రూరత్వమా లేక వారి యొక్క ఉపకార తత్వమా అనేటువంటి దాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి.
0: సింప్లీ బికాస్ వన్ యూజెస్ ఎ స్వోర్డ్ అండ్ కట్స్ విత్ దట్ నైఫ్, వన్ కెనాట్ కన్క్లూడ్ దట్ ఇండివిజువల్ ఈజ్ ఎ క్రూయల్ పర్సన్. For example, sometimes a doctor uses a knife and cuts with that knife. Will we call it cruelty or will we call it an act of helping?
1: Kanuka idi desakala patrana karanamunu kudanu puraskarinchukoni okkokka padamunu kani okkokka vishayamunu kani kontha kathinamainatundi deentlo upayogaparchavalasuntadi. Kanuka manasunandu manchini talanchi vaari yokka uttamamainatundi bhavishyattunu aashinchi చెప్పేటువంటివి చేసేటువంటి యొక్క కర్మల యందు కూడాను కొన్ని రకములుగా కఠినమైనటువంటి శిక్షను విధించటం చేత అది ధర్మం కిందనే తేలుతుంది కాని అధర్మమును చెప్పడానికి వీలు కాదు.
0: దేర్ఫోర్ డిపెండింగ్ అపాన్ ది టైమ్ అపాన్ ది సర్కమ్స్టాన్సెస్ అండ్ అపాన్ ది ఇండివిజువల్ ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ టు యూజ్ ఎ హార్ష్ వర్డ్ ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ టు డూ సంథింగ్ హార్మ్ఫుల్ ప్రొవైడెడ్ యువర్ మైండ్ ఈస్ గుడ్ provided you have in your mind the future safety of the person concerned, even if you do a harsh thing or say a harsh word, that cannot be called adharma, that may have to be called dharma.
1: Asatyamulo praveshimpa chesinappudu adi oka vidhamainatundi dharma viruddhame kavachchu kaani adi premato cheseetundi oka vishayam nandu adi adharma manaku e matram kodano sambandhinchinatundiga undadu. Law in love ani మన యొక్క ధర్మం అంతా కూడాను లవ్ తో చూచుకోవాలి. ఒక చిన్న పిల్లవాడు ఉంటుంటాడు, ఆ పిల్లవాడు ఏదో చేయరానేటువంటి పని చేసినప్పుడు తల్లి రెండు కొట్టి అతన్ని చక్కని మార్గానికి తిప్పుతుంది. అయితే కొట్టినంత మాత్రం ఆ పిల్లవాడి పైన ప్రేమ లేదని కాదు ఇందులో అర్థం.
0: ఇఫ్ యు డూ సంథింగ్ విచ్ హ్యాస్ ఎ రిలేషన్ టు అన్ట్రూత్ దెన్ ఇట్ కుడ్ బి కాల్డ్ అధర్మ. But whatever actions you do, if they are connected with prema, you cannot call them adharma. Law is love. The entire system of law is laid down on the basis of love. For instance, if a boy commits some mistake and if the mother beats the boy, would you call it adharma? Would you call it cruelty?
1: Adhe vidhamugane dharmamu, loka dharmamu, సామాజిక ధర్మము, వ్యక్తి ధర్మము, హృదయ ధర్మము, సనాతన ధర్మము అని అనేక రకములైనటువంటి పేర్లతో ఇది లోకమునందు ప్రకటిస్తూ కొంత ప్రచారం జరుపుతూ వస్తూ ఉంటుండాలి.
0: In this context, dharma has acquired many different aspects. There is dharma relating to the world. There is dharma relating to the society. There is dharma relating to an individual. There is dharma relating to one's own heart. There is sanatana dharma. These are varieties of dharma which have come about in the present time.
1: ఈ సర్వ ధర్మముల యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే సనాతన ధర్మం.
0: The combined form of all these dharmas, the essence of all these dharmas is sanatana dharma.
1: దానిని పురస్కరించుకొనియే అన్ని మతములు నిన్నే చూపును, అన్ని మూర్తులు నీదు రూపులే అని చెప్పడానికి కొంతవరకు పూనుకున్నాను.
0: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ దట్ వీ కెన్ సే దట్ ఆల్ రిలిజన్స్ ఆర్ యువర్ ఓన్, ఆల్ ఫార్మ్స్ ఆర్ యువర్ ఓన్.
1: ఏ ధర్మమైనా కాని తల్లిదండ్రులను ధిక్కరించమని, గురువులకు పంగనామములు పెట్టమని,

0: ఇంద్రియములు ఆడమని, ఒక కఠినమైనటువంటి దీంట్లో ఒక ప్రాణములు తివ్వమని ఏ ధర్మం కూడా మనకు బోధించటం లేదు.
1: వాట్ ఎవర్ ధర్మ ఇట్ మే బి, ఇట్ నెవర్ టీచెస్ యూ టు షో డిస్రెస్పెక్ట్ టు యువర్ మదర్ అండ్ ఫాదర్. ఇట్ నెవర్ షో టీచెస్ యూ టు బి డిస్రెస్పెక్ట్ఫుల్ టు యువర్ గురు. ఇట్ నెవర్ టెల్స్ యూ టు స్పీక్ అన్ ట్రూత్. ఇట్ విల్ నెవర్ టెల్ యూ టు టేక్ ఎ లైఫ్ విత్ క్రూయల్టీ.
0: కనుక ఏ విధమైనటువంటి యొక్క అన్ని మతములు ఎందుకును సమత్వమైనటువంటి విషయములు ఏవి చెప్పినవో, ఆ చెప్పిన వాటిని మనం ఈనాడు విసర్జించి చెప్పనటువంటి వాటిపైన విస్మరించి కొంతవరకు ఆ చెప్పనటువంటి దానికే మనం చేయడానికి పూనుకోవటం లోపలనే ఈనాడు అధర్మం యొక్క అభివృద్ది ఎంతవరకు పెరిగినటువంటి చెప్పడానికి వీలు కానటువంటి పరిస్థితిలో ఉంది.
1: ఆల్ రిలీజియన్స్ హావ్ హ్యాడ్ సంథింగ్ కామన్ అండ్ సంథింగ్ గుడ్. What we have been doing is to neglect what has been said by all religions as a common factor. On the other hand, what has not been said by these religions is attracting our attention. And we have been following what has not been stated as dharma by any one of the religions. That is the reason why we have today taken to the path of adharma.
0: ఎవరి మతములను వారు విశ్వసించి ఎవరి మతముల యొక్క వాక్యములను వారు చక్కగా ఆచరణయందు ఉంచినప్పుడు ఈ విధమైనటువంటి యొక్క ఉడుదుడుక్కలకు కానీ లేక భేదాభిప్రాయములకు కానీ కొన్ని రకములైనటువంటి యొక్క అసందర్భమైనటువంటి యొక్క ప్రలాపములకు కానీ అవకాశం అనేటువంటి దానికి ఉండడానికి వీలుండదు.
1: ఇఫ్ ఈచ్ వన్ డెవలప్స్ ఫెయిత్ ఇన్ హిజ్ ఓన్ రిలీజియన్, ఇఫ్ ఈచ్ వన్ పుట్స్ ఇన్ టు ప్రాక్టీస్ వాట్ ఎవర్ హ్యాస్ బీన్ సెడ్ ఇన్ హిజ్ ఓన్ రిలీజియన్, దెన్ దేర్ విల్ బి నో రూమ్ ఫర్ ది కైండ్ ఆఫ్ థింగ్ విచ్ వీ సీ దీస్ డేస్, ఫర్ ది డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ విచ్ ఆర్ ఫ్లరిషింగ్ దీస్ డేస్, అండ్ ఫర్ ఆల్సో ది అన్కల్చర్డ్ వే ఇన్ విచ్ వీ హావ్ బీన్ టాకింగ్ అకేషనలీ.
0: మతం పైన విశ్వాసం కలదని చెప్పుచు, ఆ మతమును విశ్వసించినటువంటి వారిలో నేను ఒక వ్యక్తినని చెప్పుకొనుచు, తిరిగి ఆ మతం యొక్క ప్రబోధలకు విరుద్ధమైనటువంటి కార్యములు ఆచరిస్తున్నామంటే నిజంగా ఆ మతం పైన మనకు ఎంత విశ్వాసం ఉంటుందో స్పష్టమవుతుంది.
1: వైల్ సేయింగ్ దట్ యు హావ్ ఫెయిత్ ఇన్ యువర్ రిలీజియన్, వైల్ సేయింగ్ దట్ యు ఆర్ వన్ ఆఫ్ దోస్ హూ హావ్ డెవలప్డ్ ఫెయిత్ ఇన్ దట్ రిలీజియన్, ఇఫ్ యు యాక్ట్ ఇన్ యువర్ డైలీ లైఫ్ ఇన్ ఎ కాంట్రరీ మేనర్, డూ థింగ్స్ విచ్ ఆర్ అగెన్స్ట్ వాట్ హ్యాస్ బీన్ టోల్డ్ ఇన్ దట్ రిలీజియన్, వన్ కెన్ అండర్స్టాండ్ హౌ మచ్ ఫెయిత్ వీ రియలీ హ్యావ్ ఇన్ అవర్ రిలీజియన్.
0: నిజముగా ఆ మతం పైన విశ్వాసమే ఉంటే, నిజముగా ఆ మతం యొక్క సత్య సూక్తులంతా కూడా విశ్వసించి ఉంటే దీనికి విరుద్ధమైనటువంటి మార్గంలో నడచడానికి ఏమాత్రం కూడా వీలు కాదు.
1: ఇఫ్ యు హ్యావ్ ట్రూ ఫెయిత్ ఇన్ ది రిలీజియన్ విచ్ యు ప్రొఫెస్, ఇఫ్ యు బిలీవ్ ఇన్ ది సేయింగ్స్ ఆఫ్ దట్ రిలీజియన్ ట్రూలీ, దెన్ దేర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ యువర్ బిహేవింగ్ ఇన్ ఎ మేనర్ కాంట్రరీ టు ది కంటెంట్స్ ఆఫ్ దట్ రిలీజియన్.
0: ఈనాడు మన విశ్వాసములు అన్ని కూడాను కేవలము ఒక బురకా వలె కనిపించుతున్నది. విశ్వాసం అనేటువంటి బురకా వేసుకోవటము తిరిగి ఆ యొక్క స్వరూపంలో తిరిగి అంతరాత్మ లోపల విరుద్ధమైనటువంటి యొక్క స్వరూపాన్ని ధరించుకోవటము, ఇది అదే అధర్మం అని చెప్పడానికి కూడా ఒక ఆధారంగా ఉంటుండాలి.
1: Today, all the faith we profess seems like an external cloak which we are putting on. On the other hand, the inside, the inner personality is something quite different from the external cloak which you are wearing. This in itself is the greatest adharma.
0: Mana yokka bhakti, shraddhalu, prapattulu yokka lakshanamulu kudanu ee naadu atti pradarshanamga kanipistundayi kaani nidarshanamainatundi sthitilo manaku kanipinchatam ledu.
1: All our devotion, all our faith, and all these things are only appearing today as a sort of appearances and exhibitionism. They are not truly in you.
0: ye kshetramulaku vellinappudu ye pavitramainatvanti teerthamulaku vellinappudu ye peddala yokka darshana sparshanamulu sambhashanamulu aacharincheetvanti samayamlando manamu bhakti shraddhalu chakkaga prakatistu pradarshistu untuntamu tirigi aa sthanam vadaltima mana bhakti shraddhalu aa sthanamtone antarthanam aipothundayi.
1: If we go to any place of pilgrimage, or if we go to a place of worship, or when we go to some elders and talk to them in their presence, then we show a great deal of devotion and faith. The moment we leave that place of pilgrimage, or we come away from such elders, all our devotion and faith are left behind us in that very place.
0: దీనిని పురస్కరించుకునే భగవద్గీత కూడాను సతతం యోగినః అన్నారు. అనగా నిరంతరము నీవు యోగి కావాలి, నిరంతరము నీవు భక్తుడిగా ఉంటుండాలి, నిరంతరము నీవు జ్ఞానిగా ఉంటుండాలి, అంతేకాని ఒక సమయంలో ఒకటి మరొక సమయంలో మరొకటిగా మారడానికి వీలు కాదన్నారు.
1: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ that the Bhagavad Gita has said, satatam yoginah. This means you must be a yogi always and at all times. You must be a devotee always and at all times. It won't do if sometimes you are a yogi, at other times you give it up. You show devotion at some times and you give it up at other times.
0: Mana shantamulu, mana sahanamulu, mana yokka sadgunamulu kudanu kevalamu పూజ రూము నందు మాత్రమే లేక జాన సమయం నందు మాత్రమే వాటికి తగినటువంటి విలువనిస్తున్నాము. జానము తదుపరి పూజ రూము దాటి వచ్చిన తక్షణమే దానికి మనం శ్రద్ధ చెప్పి తిరిగి విరుద్ధమైనటువంటి గుణములను మనం అభివృద్ధి పరుచుకుంటున్నాం.
1: అవర్ పీస్, అవర్ ఫర్బేరెన్స్ అండ్ అవర్ గుడ్ క్వాలిటీస్ వీఆర్ గివింగ్ సమ్ ప్రామినెన్స్ ఫర్ దెమ్ ఓన్లీ వెన్ వీఆర్ ఇన్ అవర్ పూజ ఆర్ వెన్ వీఆర్ ఇన్ అవర్ మెడిటేషన్. The moment we come out of our puja or out of our meditation, we simply give up all these good qualities and our forbearance and act in a manner quite different from them.
0: ఈ విధమైనటువంటి సద్గుణములు కాని శాంత స్వభావములు కాని ఒక కాలములకు మాత్రమే ఒక నియమింపబడినటువంటివి కానేరదు లేక ఒక హద్దులో మాత్రమే ఉంచదగినటువంటివి కానేరదు. జీవిత పర్యంత్రము కూడాను వాటిని ఆచరణ యందు ఉంచేటువంటి యొక్క ప్రయత్నానికి పూనుకోవటం ఇది పవిత్రమైనటువంటి మార్గం అని చెప్పడానికి ఎట్టి సందేహము లేదు.
1: సచ్ గుడ్ క్వాలిటీస్, సచ్ పీస్ఫుల్ బిహేవియర్, దీస్ థింగ్స్ ఆర్ నాట్ బౌండ్ డౌన్ అండ్ లిమిటెడ్ టు ఎనీ పర్టికులర్ టైమ్. They should be of a limitless nature and they should be observed in your entire life and without any particular condition or limit. This must be put into practice. That will be sacred practice.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణము.
1: Small example for this.
0: ఒక వ్యక్తి రాత్రి సమయం లోపల ఏదో తనకు అవసరమైనటువంటిది ఏర్పడి 10 మైళ్ళు ఒక దట్టమైనటువంటి అరణ్యము లోపల ప్రయాణం సలపడానికి పూనుకున్నాడు.
1: One individual, on account of some necessity, one night, he had started off on a journey of 10 miles through a forest.
0: కానీ అతని చేతి యందు ఒక టార్చ్ తీసుకున్నాడు.
1: He took a torch light in his hand.
0: ఆ టార్చ్ లైట్ వేసి చూచినప్పుడు ఏదో ఒక 10 గజములు మాత్రమే దాని వెలుతురు ప్రసరించింది.
1: When he put on the torch light, he is able to see only 10 yards lighted up.
0: లేక ఒక అరికెన్ ల్యాంటర్న్ తీసుకున్నాడు. ఆ అరికెన్ ల్యాంటర్న్ యొక్క వెలుతురు ఏదో ఒక 4 గజములు 5 గజములు మాత్రమే దాని యొక్క వెలుతురు ప్రసరించింది.
1: ఆన్ ది అదర్ హ్యాండ్, ఇఫ్ హీ హాస్ ఎన్ అరికెన్ ల్యాంటర్న్ ఇన్ హిస్ హ్యాండ్, ది లైట్ ఆఫ్ దట్ ల్యాంటర్న్ విల్ బి ఏబుల్ టు షైన్ ఓన్లీ ఫర్ అబౌట్ 4 or 5 yards.
0: సరే, ఆ అరణ్యం లోపల చేరినాడు. అప్పుడు ఆ యొక్క అరికెన్ ల్యాంటర్న్ ముట్టించాడు. ముట్టించి చూసేటప్పటికి దాని వెలుతురు ఏదో ఒక 5-6 గజముల చుట్టూ మాత్రమే ఉంటున్నది.
1: He entered the forest, he lighted this lantern and he found that the light of this lantern was shining only for about 4 or 5 yards.
0: ee samayam lopala edo inkoka vyakti oka sanyasi aa margam lopalne bayal deri vastunnadu.
1: At this time another person, a sanyasi, was also coming the same way.
0: అప్పుడు నాయన నీవు ఎక్కడికి వెళుతున్నావు, ఎందుకు ఇంత విచారపడుతున్నావు అని ప్రశ్నించాడు ఆ సన్యాసి.
1: సన్యాసి ఆస్క్డ్ దిస్ మ్యాన్, వేర్ ఆర్ యూ గోయింగ్, వై ఆర్ యూ ఫీలింగ్ సో సారీ, వాట్ ఈస్ ది మ్యాటర్.
0: స్వామి, నేను 10 మైళ్ళ దూరం ప్రయాణం చేయాలి, కానీ నా యొక్క దీనిలో లైట్ యొక్క వెలుతురు 4-5 గజములు మాత్రమే ఉంటుండాలి. నేను ఎట్ల ఈ 10 మైళ్ళు ప్రయాణం చేయగలను, అదే నాకు చాలా విచారంగా ఉంటుండాలి అన్నాడు.
1: This man said, Swami, I have to travel 10 miles. On the other hand, the light I have in my hand is showing only 4 or 5 yards. How can I travel such a long distance? This is what is troubling me.
0: Ore pichivada, aa yokka velturu 4-5 gajamulu maatrame dooram prasarinchinappatiki paravaledu, neeto paatu aa light ni kudanu prayanam salipinchu, enta dooram nu vellagalavo aa light kudanu neeto anta dooram raagaladu annadu.
1: He said, you ignorant man, you have to travel long distance, but take the light with you and make the light also travel the same distance as you are traveling, then the light will come all the way with you.
0: Ade vidhamugane manamu oka uttamainatunti bhavamulanu oka pavitramainatunti yokka sadgunamulanu oka divyamainatunti yokka shantamunu mana ventane pettukoni mana jeevita prayanam salipinappudu మనం ఎక్కడికి వెళ్లినప్పటికీ ఆ యొక్క ప్రశాంతత, ఆ యొక్క పవిత్రత, ఆ యొక్క నిర్మలత్వము, ఆ యొక్క సద్గుణముల యొక్క ప్రభావం కూడాను మన వెంటనే వస్తుంటుంటాయి.
1: ఇన్ ది సేమ్ మేనర్, ఇఫ్ వీ హ్యావ్ ఏ సేక్రెడ్ ఐడియా ఆర్ ఏ గుడ్ క్వాలిటీ ఆర్ ది డివైన్ క్వాలిటీ ఆఫ్ పీస్ ఇన్ అస్, and keep them with us wherever we go, wherever we may travel, all these good qualities will also be traveling with us.
0: పరమాత్ముడు సర్వవ్యాపకుడు. అలాంటి సర్వత్రా ఉండినటువంటి యొక్క పరమాత్మ తత్వానికి ఒక్క పూజ రూము లేక ఒక్క ధ్యానము గది అని మాత్రమే ఉంచుకుని దాని చుట్టూ ఉన్నంతసేపు మాత్రమే ఈ పవిత్రమైనటువంటి గుణములను మనం ప్రవేశపెట్టుకుని తదుపరి పరమాత్ముడు లేడనేటువంటి యొక్క అనుమానంతోనే మనం ఇతరత్రా కూడా దుర్గుణములతో సంచరిస్తూ ఉంటున్నాం.
1: గాడ్ ఈజ్ ఆమ్నిప్రెసెంట్. On the other hand, if we think that he is only present in the puja room or in the meditation place and we exhibit these good qualities and peace of mind only in the puja room, when we come out we think God is not there, we have a doubt and we give up all these good qualities.
0: కనుక పరమాత్మనే సర్వవ్యాపక తత్వాన్ని నీవు సంశయించినప్పుడు ఇంకా నీ యొక్క భక్తి శ్రద్ధలు ఎంత మాత్రం అభివృద్ధి కాగలవు.
1: If you have a doubt about the omnipresence of God, if you make a doubt in regard to that matter, what is the strength of your own faith and of your good qualities?
0: Poni sarvavyapakatvani nivu samsayinchinappudu deho devalaya prakto jivo devas sanatanahani ee dekheme tanayokka devalayam ga nivu bhavinchukoni hrudayame tanayokka peetham ga nivu viswasinchukoni aa jeevude devunu ga nivu bhavinchukunnappudu ee jeevudu kuda nu dehamto paata sarvatra sancharistunnadu kada kanuka deham ekkado jeevudu akkada kanaka jeevudu ekkado devudu akkada కనుక దేవుడు ఎక్కడో అదే మన యొక్క మెడిటేషన్ రూమ్. కనుక సర్వత్రా మన మెడిటేషన్ రూమే, సర్వత్రా మన యొక్క పూజ రూమే. కనుక సర్వత్రా మనము సద్భావములను అభివృద్ధి పరచుకునేటువంటి ప్రయత్నానికి పూనుకోవటం ఉత్తమమైనటువంటి సాధన.
1: You may doubt the omnipresence of God. You may think that God is not present everywhere. But if you realize that your own body is the temple of God, your own heart is the seat of God, and the jiva in you is simply the reflection of God, then you will realize that the meditation room or your puja room is your body itself, and God is present wherever you go, within you, the temple of your body.
0: Kanuka sarva karmani endukudanu సర్వ ప్రదేశములు ఎందుకూడను సర్వ వ్యక్తులు ఎందుకూడను పవిత్రమైనటువంటి భావమును పవిత్రమైనటువంటి యొక్క చింతనను మనము చేయటము అది సరి అయినటువంటి యొక్క మార్గము.
1: దేర్ఫోర్ ఇన్ ఆల్ ది డీడ్స్ విచ్ యూ పెర్ఫార్మ్, ఇన్ ఆల్ ది ప్లేసెస్ వేర్ యూ గో, ఇన్ ఆల్ ది ఇండివిజువల్స్ హూమ్ యూ మీట్, ఇట్ ఈస్ యువర్ డ్యూటీ టు సీ ది డివైన్ అండ్ యాక్ట్ యువర్ సెల్ఫ్ అకార్డింగ్లీ.
0: అయితే అట్టి పవిత్రమైనటువంటి విశ్వాసం మనకు కలగాలనుకున్నప్పుడు మనము అనుభవజ్ఞులైనటువంటి వారి యొక్క ప్రబోధనలు, పెద్దలైనటువంటి వారి యొక్క మార్గమును అనుసరించి మనం పవిత్రమైనటువంటి యొక్క భారత భాగవత రామాయణ ఇతిహాస పురాణములు బైబిల్ ఖురాను భగవద్గీత ఇత్యాది సద్గ్రంథములను కొంతవరకునైనా మనం పఠించి తద్వారా మన యొక్క సత్యాన్ని కూడా గుర్తించుకోవడానికి ప్రయత్నం చెల్పాలి.
1: You must develop, in order that you may have these qualities, sacred faith and follow the experienced people, what they tell you. Also see the paths indicated by the elders. You should read and get to your mind texts like Bhagavata, Bharata, Bible, Quran, Bhagavad Gita and so on. This is the way by which you can strengthen your faith.
0: Itti satsanganiki manamu taginanta kalamunu andinchali.
1: We must devote sufficient time for such good company.
0: Manaku unnatundi kaalamu lopala mukkalu bhagamu manamu vrutha gadaputunnamu migilinatundi kaalu bhagamu mana swarthamunakai upayoga pettunnamu kaani paraartham chinta marchipothunnamu.
1: The time that is available to us, 3/4 of it is being wasted by us. The other 1/4 we are spending in terms of selfishness. But we are not spending any time at all with regard to matters which are spiritual.
0: Kanuka manamu paropakarathamainatundi yokka karmala endaina kudanu manamu ee kayamunu imichi tadwara paramaatma sevaniga viswasinchi manamu saarthakam pondeetundi prayatnaniki kudanu yuvakulu samsiddhuluga untundali.
1: Therefore, we must at least devote this body and use this body in performing duties and actions which will be helpful to others. This is what young people should do and how they should spend their time.
0: ఈ వయసు లోపల మనం ఇతరులకు సేవ చేసేటువంటి దీని లోపల మనం సిద్ధంగా ఉంటుండాలి, కానీ ఇతరులతో మనం చేయించుకోవటానికి సిద్ధంగా ఉండకూడదు. అది సోమరత్వము. ఇతరులకు సేవ చేయటము సోహం తత్వం.
1: In this age, we should be ready to do service to others. We should not allow ourselves to be served by others. To be served by others is idleness. To serve others is the aspect of soham.
0: Kanuka మనం యువకులైనటువంటి మీరు మీ సోమరత్వాన్ని కొంతవరకు నువ్వు పక్కకు నెట్టి భగవత్ విశ్వాసం మీ హృదయమునందు అభివృద్ధి పరచుకుని సర్వజీవుల యందు కూడా నువ్వు సర్వేశ్వరత్వం అనేటువంటి యొక్క దివ్యత్వాన్ని మీరు కొంతవరకు విశ్వసించి మీ యొక్క సేవను సార్థకమరించుకోవటానికి పవిత్రమైనటువంటి చరిత్రంలో అర్థం చేసుకోవటానికి తగిన ప్రయత్నం చేయండి.
1: యంగ్ పీపుల్ షుడ్ పుష్ అసైడ్ ది ఫీలింగ్ ఆఫ్ ఐడిల్నెస్. దే షుడ్ డెవలప్ ఫెయిత్ ఇన్ గాడ్ అండ్ యూ షుడ్ రిగార్డ్ ఆల్ లివింగ్ బీయింగ్స్ యాజ్ ఈక్వల్ అండ్ యూ మస్ట్ డూ సర్వీస్ అండ్ సేక్రెట్ సర్వీస్.
0: దీనికి మన చరిత్ర లోపల అనేక రకములైనటువంటి అంతరార్థాలు కూడా ఉండటం కద్దు.
1: దేర్ ఈస్ ఎన్ ఇన్నర్ మీనింగ్ ఇన్ ఆల్ అవర్ స్టోరీస్ అండ్ ఇన్ ఆల్ అవర్ ఇతిహాసస్.
0: దీనికి కొన్ని రకములైనటువంటి ప్రయత్నాలు కూడా మనం చెయ్యాలి.
1: వీ మస్ట్ ఆల్సో మేక్ సమ్ ఎఫర్ట్ ఇన్ దిస్ డైరెక్షన్.
0: ఒక చిన్న ఉదాహరణము,
1: ఇట్స్ వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఈశ్వరుడు అనగా కేవలము మనము జటాజూటధారి అయి త్రిశూలధారి అయి త్రినేత్రధారి అయి కొంతవరకును గజ చర్మమును గట్టుకుని తదుపరి విభూతిని పూసుకొని అని అనేక రకములైనటువంటి స్వరూపములతో ఉండటము అనేటువంటిది మనకు ఈ లోకరీతిగా ఒక విధమైనటువంటి అనుభూతి.
1: ఇఫ్ వీ థింక్ ఆఫ్ ఈశ్వర ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ది ప్రెసెంట్ డే వరల్డ్ వీ అట్ వన్స్ పిక్చర్ సమ్ వన్ హూ హాస్ టైడ్ అప్ హిస్ హెయిర్ హూ హాస్ గాట్ ఎ త్రిశూల ఇన్ హిస్ హ్యాండ్ హూ హాస్ గాట్ త్రీ ఐస్ అండ్ హూ హాస్ గాట్ ఎ లెపర్డ్ స్కిన్ ఆన్ హిమ్ అండ్ సో ఆన్. దిస్ ఇస్ ది కైండ్ ఆఫ్ ఫీలింగ్ వీ గెట్ ఇన్ దిస్ ప్రెసెంట్ డే వరల్డ్.
0: దీనినే మనం చక్కగా వర్ణించాలనుకున్నప్పుడు మౌళిగులకెడు చంద్ర మర్ఖండ కలతోడ బెడదారు గుంపెడు జడలతోడ జడలలో ప్రవహించు చెదలేటి జిగుతోడ డంబైన పాల నేత్రమ్ముతోడ నల్ల నేరెడు వంటి నల్లని మెడతోడ గరమును నాగ కంకణముతోడ నడుమును చుట్టిన నాగచర్మముతోడ మైనిండ నలది భస్మముతోడ కుదురుదిచ్చిన దొడ్డ కుంకుమొట్టుతో తాంబూల రాఘాద రమ్ముతోడ తటహేమమై వద్ద తాటంకములతోడ విక్షాశ్రవద్దయ వృచ్చుతోడ నల్ల గొలవల దుర్మాడి కొల్లలాడు మెరుగు చామన ఛాయల మేరితోడ శైలి రాజేంద్రతనుడు ప్రత్యక్షమాయన్నన్నాడు. అనగా ఈశ్వరుని యొక్క తత్వానికి మనం ఇన్ని రకములైనటువంటి యొక్క వర్ణనలు మన భారతదేశం నందు భక్తిపూర్వకమైనటువంటి ప్రపత్తి మార్గం నందు అనుభవిస్తూ ఉండటం కూడా కద్దు.
1: ది సేమ్ పిక్చర్ విచ్ వీ హ్యావ్ ఆఫ్ ఈశ్వర కెన్ ఆల్సో బి డిస్క్రైబ్డ్ ఇన్ ఎ బ్యూటిఫుల్ పోయమ్ ఇన్ ఎ డివోషనల్ మేనర్ బై గివింగ్ ది డిస్క్రిప్షన్ ఆఫ్ వాట్ హీఈస్ వేరింగ్ ఆఫ్ వాట్ హీఈస్ హ్యావింగ్ రౌండ్ హిమ్ ఆఫ్ ది కలర్ విచ్ హీ ఎగ్జిబిట్స్ ఆఫ్ హిస్ మ్యాటెడ్ హెయిర్ అండ్ సో ఆన్. దిస్ కెన్ బి ఎ బ్యూటిఫుల్ పోయెటిక్ డిస్క్రిప్షన్ ఆఫ్ ది సేమ్ పిక్చర్ ఆఫ్ ఈశ్వర.
0: అయితే ఈశ్వరత్వం అనగా సకలైశ్వర్యములు కలగాలనేటువంటిదే ఈశ్వరత్వానికి సరి అయినటువంటి అర్థం.
1: ది రియల్ మీనింగ్ ఫర్ ఈశ్వర ఈజ్ వన్ హూ హ్యాస్ గాట్ ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రాస్పెరిటీ అండ్ వెల్త్.
0: అయితే ఇట్టి ఈశ్వరత్వంలో శ్రేష్టమైనటువంటి వాడు మహేశ్వరుడు అని.
1: ఇన్ దిస్ ఆస్పెక్ట్ ఆఫ్ ఈశ్వర ది వన్ హూ ఈజ్ అట్ ది హైయెస్ట్ ఈజ్ మహేశ్వర.
0: అట్టి మహేశ్వరుని యొక్క సంకల్పము చేతనే ఈ సృష్టి స్థితి లయములనేటువంటివి కూడాను కలుగుతున్నవనేటువంటిది కూడాను మన యొక్క సంస్కృతి యొక్క అర్థం.
1: ఇట్ ఈస్ బై ది వెరీ థాట్ బై ది సంకల్ప ఆఫ్ సచ్ మహేశ్వర వీ బిలీవ్ దట్ ఆల్ దిస్ క్రియేషన్ దిస్ మెయింటెనెన్స్ అండ్ దిస్ డిస్ట్రక్షన్ ఈస్ గోయింగ్ ఆన్.
0: ఇట్టి మహేశ్వరుని యొక్క వాయు భాగమునే ఒక విష్ణువని దక్షిణ భాగమునే శివుడని ఈ రెండింటికి మధ్య భాగమునే రుద్రుడని కూడాను చెప్పటం కద్దు.
1: ఇట్ ఈస్ ఆల్సో కస్టమరీ ఫర్ అస్ టు డిస్క్రైబ్ మహేశ్వర యాజ్ వన్ పార్ట్ ఆఫ్ హిమ్ యాజ్ విష్ణు అనదర్ పార్ట్ యాజ్ శివు అండ్ శివ అండ్ సెంట్రల్ పార్ట్ యాజ్ రుద్ర.
0: అయితే శివుడనగా మనకు సుఖమును కలిగించేటువంటి వాడు మంగళమును అందించేటువంటి వాడు కనుకనే అతనికి శివుడని కూడాను ఒక పేరు.
1: ది నేమ్ శివ సిగ్నిఫైస్ దట్ హీఈస్ వన్ హూ గివ్స్ అస్ ప్రాస్పెరిటీ హూ గివ్స్ అస్ హ్యాపీనెస్ దట్ ఈస్ వై హీ గెట్స్ ది నేమ్ శివ.
0: మనకు అనేక రకములైనటువంటి మార్గదర్శకుడుగా నిలిచి సకలైశ్వర్యములు కూడాను మనకు అందించి ఇహమునకు పరమునకు మార్గమును నిరూపించి జ్ఞానైశ్వర్యము ధనాశ్చర్యము గుణాశ్చర్యము బలైశ్వర్యము ఇవన్నీ కూడా ఐశ్వర్యములకే సంబంధించినటువంటివి కనుక సకలైశ్వర్యములు కూడాను మనకు అందించేటువంటి వాడు కనుకనే అతనిని శంకరుడు అని కూడా పిలుస్తూ వచ్చారు.
1: ఆన్ ది అదర్ హ్యాండ్ వన్ హూ గివ్స్ అస్ ఆల్ ది హూ షోస్ అస్ ఆల్ ది ఐడియల్ పాత్స్ హూ గివ్స్ అస్ ఆల్ కైండ్స్ ఆఫ్ వెల్త్ వెల్త్ లైక్ మనీ, వెల్త్ రిలేటింగ్ టు విజ్డమ్, వెల్త్ రిలేటింగ్ టు అట్రిబ్యూట్స్ అండ్ క్వాలిటీస్, ఆల్ కైండ్స్ ఆఫ్ వెల్త్ హీ హూ గివ్స్ టు అస్, హీ హెస్ ఆల్సో బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ శివ ఆర్ శంకర.
0: శం కరుడు, కర అనగా ఏమిటి, నీకు శం అనగా సుఖమును అందించేటువంటి వాడు, అనగా చిదానందమును అందించేటువంటి వాడు, సచ్చిదానందమును అందించేటువంటి వాడు.
1: శంకర, that is kara, is one who does, who hands in. Sham is prosperity. All kinds of ananda, chidananda or sachidananda is caused by shankara.
0: Sadhuvula yokka hrudaya sthayi ainatundi vaadu kanukane atani yokka hrudayamulandu taanu shayaninchu vaadu kanukane shivudani kuda nu mari cheptu vacharu.
1: There is also a meaning for Shiva because he is one who resides in the hearts of sadhus and therefore he is called Shiva.
0: Itti pavitramainatundi arthamulnu puraskarinchukoni ninnati dinamu pragnalu mooduga cheppanu, jeeva pragna, eeshwara pragna, aatma pragna ani.
1: It is in the context of these sacred meanings and having these sacred meanings in my mind, yesterday I told you that there are three kinds of prajna, the jeeva prajna, the ishvara prajna and the atma prajna.
0: Jeeva prajna tanantanu bandhinchunani, ishvara prajna paralanu bandhinchunani, atma prajna bandha vimochana jarputundani telipanu.
1: It was mentioned to you yesterday that jeeva prajna binds himself, binds oneself, whereas Ishvara Prajna can bind others. But the Atma Prajna does not bind anyone. It liberates and frees you.
0: Aithe kontamandiki Ishvara Prajna aneetvantidi itarulu etla bandhinchunu aneetvanti okka sandehamu bayalderindi.
1: Some people have got a doubt in their mind how Ishvara Prajna can bind even others.
0: Anaga aishwaryamula cheta parulanu bandhinchadaniki taginatvanti prayatnam salapavachu.
1: That means, by using wealth, one can make an attempt to bind others.
0: Anaga, ettida aishwaryam anaga, dhanamuto bandhinchavachu, balamuto bandhinchavachu, janamuto bandhinchavachu, buddhito bandhinchavachu, gunamuto bandhinchavachu, premato bandhinchavachu. Ivanni kudanu aishwaryamula kindane lekka.
1: What kind of wealth? Wealth has got a very wide meaning. We can bind others with wealth when it takes the shape of money. We can bind others with wealth when it takes the shape of strength or power. We can also bind others when it takes the shape of intelligence. We can bind others with love. With all these are different forms of aishwarya or wealth.
0: Inti kadu jnanamu cheta kudanu bandhinchavachu andukosamane bhaktudu bhakta paradheenudu annadu. Bhakti cheta bhagavantunni bandhinchatam cheta bhaktuniki swadheenudu aipoyadu bhagavantudu.
1: Not only this, we can bind others by jnana or by wisdom. That is why God is called Bhakta Paradhina. The devotee can bind God to himself by his devotion.
0: Kanuka manam aishwaryamuto ishwarattamuto bandhipabadatam anetundi oka vidamainatundi sada asattu lopala undetundi oka tattvaniki idi samanvayam aipothuntadi.
1: Therefore this idea that aishwarya or the nature of Ishvara in so many different forms can be used to bind one, this is something which is in the nature of neither truth nor untruth. This is between truth and untruth.
0: Yavaru jnanamunu pondi jnayata jnaya swaroopamunu dharinchinappudu aa padamu yokka aanandamu lopala taanu tanmayattudai untuntadu. Attivanini తదేవత్వం అనేటువంటి రీతి కింద చెప్తూ వచ్చారు.
1: ది వన్ హూ హ్యాస్ అక్వైర్డ్ ది అల్టిమేట్ విజ్డమ్ అండ్ బికమ్స్ ఐడెంటికల్ విత్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ హిస్ విజ్డమ్, దెన్ హీ బికమ్స్ వెరీ హ్యాపీ అండ్ హీఈస్ రిఫర్డ్ టు యాజ్ తదేవత్వం.
0: తదేవత్వం అనగా ఇతను ఒక విధమైనటువంటి యొక్క ఆనందము లోపల ఉండి జ్ఞానమును పూర్తి పొంది తాను జ్ఞేయ స్వరూపునిగా ఉంటున్నాడు.
1: This means that this person is in great bliss and he has reached the ultimate wisdom, and in that bliss he is like he is one with the object of his wisdom, the Jnaya Swarupa.
0: Aite jnata jnayamunu chustu aanandamu lopala konta varaku kudanu tat aneetvanti danni vicharana salaputu untadu. Itvanti vaanne తమేవ తత్ అన్నారు.
1: బట్ దిస్ జ్ఞాత, ది పర్సన్ హూ ఈస్ హ్యావింగ్ ది విజ్డమ్, వైల్ లుకింగ్ ఎట్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ హిస్ విజ్డమ్ ఇన్ హిస్ గ్రేట్ బ్లిస్, హీ సమ్టైమ్స్ ఫైండ్స్ గ్రేట్ హ్యాపీనెస్. దిస్ ఈస్ రిఫర్డ్ టు యాజ్ త్వమేవ తత్వం.
0: తత్ఏవ తత్వం, తత్ఏవ తత్వం, త్వమేవత్వం అనేటువంటి రెండింటి ఎందు కూడా ఉన్నటువంటి వ్యత్యాసమును మనం విచారణ చేసినప్పుడు ఒక స్థానం గురువుది, రెండవ స్థానం శిష్యుంది.
1: ఇన్ దీస్ టూ స్టేట్మెంట్స్ తత్ ఏవ త్వం, త్వం ఏవ త్వం, వెన్ యూ లుక్ ఎట్ త్వం ఏవ తత్, వెన్ యూ లుక్ ఎట్ దీస్ టూ థింగ్స్ యూ విల్ ఫైండ్ దట్ వన్ ప్లేస్ బిలాంగ్స్ టు ది గురు అండ్ ది అదర్ ప్లేస్ బిలాంగ్స్ టు ది డిసైపుల్.
0: అనగా తత్వస్థానమునందు కూర్చొని త్వమ్మును సరిగా బోధించేటువంటి వాడు ఒక గురువు.
1: దిస్ మీన్స్ దట్ వన్ హూ సిట్స్ ఇన్ ది ప్లేస్ డెసిగ్నేటెడ్ అస్ తత్ అండ్ హూ ఎక్స్ప్లెయిన్స్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ త్వమ్, హీ ఈస్ ది గురు.
0: త్వం స్థానమునందు తాను కూర్చొని తత్ స్థానమును విచారించేటువంటి వాడు శిష్యుడు.
1: The one who sits in the place of Tvam and makes an inquiry about the nature of Tat, he is the disciple or the student.
0: Kanuka guru aneetvanti vaadu satta aneetvanti yokka sthanamu lopala nilchinatvanti vaadu.
1: Guru stands in the place of Tat.
0: Sat anaga aa sattuku samipamulone nivasincheetvanti vaadu shishyudu.
1: The disciple or the student also lives in close proximity to this sat.
0: Kanuka samipamunande sancharinchetvanti shishyuniki sat bhavamule raavali. Aa sat bhavamulanu abhiruddhi parichukunnappudu tirigi guruvu taanu iddaru kudunu ekamayyetvanti paristhiti kinda vachi tadvara nivrutti lopala kudunu leenam avataniki avakasam untuntadi.
1: This student who is living in the close proximity of sat, he has the opportunity of himself getting sadbhava, the good idea about sat.
0: Deniki samipamlo manam untamo dani yokka swabhavamu manaku alavadali, appude daniki samipamlo unnanduku sariyainatundi artham.
1: When you are in proximity of something, then you must get yourself the nature of that something, then only you will be described as being in its proximity. Once you get that opportunity, the student then becomes one with the guru and he has an opportunity of getting into the nivrutti state.
0: Inka rendo vishayanga meeku chakkaga artham cheppalanukunnappudu mana bharat deshamlo kontha bhagavatti yokka aaradhana salaputu upavasamulu salapatamu upasanalu cheyatamu ilanti vanta kudanu jarugutu undatam kudanu sahajam.
1: If I have to explain to you easily and more clearly, one has to state that it is the practice in our country that while worshipping God, we undertake fasts sometimes.
0: Ini upasana aneetvanti daniki upavasamu aneetvanti daniki manam chakkaga artham teeskovali. Vasam anaga nivasinchatamu, upa anaga samipamu, samipamulo nivasinchatamu upavasamu, upa asana samipamulo kurchotamu upasanam.
1: To get at the significance of this, we have to understand the correct meaning of the two words upavasana and upasana. Upavasana is to live close by. Upasana is to sit close by.
0: Aithe ee daggara kurchovatam cheta manaku kaligeetvanti vacheetvanti phalitam emiti?
1: What is it? What is the benefit that we will get by sitting in close proximity?
0: మనం ఉడుకుగా ఉండినప్పుడు, ఎక్కువ వేడిగా ఉండినప్పుడు మనం ఎయిర్ కండిషన్లు వేసుకోవటమో లేక చల్లదనమైనటువంటి యొక్క ప్రదేశంలోకి వెళ్లటమో జరుగుతూ ఉంటుంది.
1: వెన్ వీ ఫీల్ వెరీ వార్మ్, వీ ఐదర్ పుట్ ఆన్ ది ఎయిర్ కండిషనర్ ఆర్ వీ గో టు ఎ ప్లేస్ విచ్ ఇస్ కూల్.
0: అయితే ఎయిర్ కండిషన్ కి సమీపంలో మనం కూర్చోవటం వల్ల మనకు వచ్చినటువంటి ఫలితం ఏమిటంటే మనను బాధించుతున్నటువంటి వేడి దూరం అయ్యి ఆ యొక్క మనకు సుఖమినిచ్చేటువంటి యొక్క చల్లదనమును మనం అందుకోగలుగుతున్నాం.
1: వాట్ ఈస్ ది బెనిఫిట్ దట్ వీ గెట్ బై సిట్టింగ్ నియర్ ఎన్ ఎయిర్ కండిషనర్? ది బెనిఫిట్ ఈస్ వాట్ ది హీట్ దట్ ఈస్ ట్రబులింగ్ అస్ గోస్ అవే ఫ్రమ్ అస్ అండ్ ది కూల్నెస్ దట్ ఈస్ అవైలబుల్ ఫ్రమ్ ది ఎయిర్ కండిషనర్ కమ్స్ టు అస్ అండ్ గివ్స్ అస్ సమ్ కంఫర్ట్.
0: ఇంకా చలికాలం లోపల మనము నిప్పులు వేసుకుని దానికి చుట్టూ కూర్చోవటమో లేక హీటర్ను పెట్టుకోవటమో జరుగుతుంటాది. దానికి దగ్గర కూర్చోవటం వల్ల ఏమైపోయింది, మనల్ని బాధిస్తున్నటువంటి చలి దూరం అయిపోయింది, మనకు ఆయన ఇచ్చేటువంటి యొక్క వేడి మనల్ని సంతోషపడుతున్నది.
1: On the other hand, in a cold season, we sit round a fire or we have a heater near us. How do we get the benefit? The benefit is the cold that is troubling us goes away from us and the heat that will give comfort will come to us.
0: అయితే ఈనాడు మనము ఉపాసనలు ఉపవాసములు దేని నిమిత్తమై చేస్తున్నామంటే భగవత్ నిమిత్తమై మనం ఉపవాసం చేస్తున్నాం. అనగా భగవంతునికి సమీపములో కూర్చోవటము, భగవంతుని యొక్క దీనికి సమీపానికి పోవటము జరుగుతూ ఉంటుంటారు.
1: సో టుడే వై ఆర్ వీ అండర్టేకింగ్ ఉపాసన ఆర్ ఉపవాసన? దిస్ ఇస్ బికాస్ వీ వాంట్ గో క్లోజ్ టు గాడ్ ఆర్ వీ వాంట్ గో అండ్ లివ్ నియర్ టు గాడ్.
0: అయితే భగవంతునికి సమీపంలో కూర్చోవటం వల్ల, భగవంతునికి సమీపంలో పోవటం చేత మనకొచ్చినటువంటి ఫలితం ఏమిటంటే భగవంతుని యొక్క సచ్చిదానందం మనకొస్తుంది, మనలో ఉన్న దుర్గుణములు మనకు దూరం అయిపోతుంది.
1: What is the benefit of going close to God or of being near Him? The benefit is that the Satchidananda which is with God will come to us and all the bad qualities which are troubling us and which are in us will go away from us.
0: Karuka bhagavantuniki samipamulo poye atvanti yokka prayatnam lopala deenini manam upavasam ani kaani upasana ani kaani manam kontha varaku upayoginchukovatamlo oka artham undi kaani అట్టు కాకుండా ఈనాడు భగవంతుని కోసం ఉపవాసం చేస్తున్నామనేది ఉపాసన ఉపాసన ఉపాసన అనేది ఒక అర్ధ డజన్ చపాతీలు డజన్ ప్లాంటన్స్ చేరి మిల్క్ తాగేది ఉపవాసం ఉపవాసం అనేది. ఇది ఉపవాసం కింద సంబంధమా?
1: సో దర్ ఇస్ సమ్ మీనింగ్ ఇన్ అవర్ అండర్స్టాండింగ్ ఉపాసన ఆర్ ఉపవాసన ఇన్ అవర్ అటెంప్ట్ టు గో క్లోజర్ టు గాడ్ అండ్ టు బి నియర్ హిమ్ ఇన్ క్లోజ్ ప్రాక్సిమిటీ టు హిమ్. But by talking about upasana and upavasana, if we want to fast and on that day of fast we eat 1 dozen chapatis, 1 dozen bananas and 1 fair of milk, is there any meaning in this upavasana?
0: Kanuka manamu pavitramainatundi bharatiya sanskruti yandu andinchinatundi aadarshamulaku sariyainatundi arthamulu manam teesukonaka మన యొక్క ప్రార్థనలు కాని మన యొక్క సాధనలు కాని కొంతవరకు మనం వ్యక్తపరచుకుని నిరాశకు గురి అయిపోతుంటున్నాము.
1: Therefore, in the sacred culture of our country, the ideas that have been handed over to us are not being understood correctly by us. We are taking wrong meanings for these ideas that have been handed over to us, and to some extent we are being disappointed at the results of our sadhanas or our practices.
0: Prema swaroopulaina vidyarthulara, itti యథార్థమైనటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకునే నిమిత్తమై ఈ ఒక్క నెల ఈ యొక్క సమ్మర్ క్లాసులో మీరు చేరారు. ఈ క్లాసు లోపల మీరు పవిత్రమైనటువంటి విషయాన్ని మీరు చక్కగా హృదయంతో చేర్చుకుని ఇంకా మున్ముందు దీనిని సక్రమమైనటువంటి మార్గంలో అవలంబించి దానిని ప్రవేశపెట్టి తద్వారా మీ యొక్క మిత్రులైనటువంటి వారికి ఇంకా భవిష్యత్తునకు మన భారతదేశమునకు తగినటువంటి యొక్క మార్గమును మీరు చేపడతారని దానికి తీర్చిదిద్దుతారని కూడాను నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: పవిత్రాత్మ స్వరూప స్టూడెంట్స్, యూ హ్యావ్ కమ్ హియర్ ఫర్ దిస్ సమ్మర్ క్లాస్ అండ్ యూఆర్ స్టేయింగ్ హియర్ ఫర్ ఎ మంత్ విత్ ఎ స్పెసిఫిక్ వ్యూ టు అండర్స్టాండ్ ది ట్రూత్ అబౌట్ దీస్ థింగ్స్. యూ మస్ట్ టేక్ ది ట్రూత్ అబౌట్ దీస్ థింగ్స్ ఇన్ టు యువర్ హార్ట్ and put it along the right path. Not only that, when you go back, thereby you must give these sacred ideas to your friends. You must enable the future of your country to be glorious. And I hope and I am blessing you that you will be able to do this and I will bring this discourse to a close.
0: Madhura madhura

మధుర మధుర మురళి ఘనశ్యామ మధుర మధుర మురళి మధుర మధుర మురళి ఘనశ్యామ మధుర మధుర

భవ భయంకర గిరిజా శంకర ధిమిధిమి ధిమి చక నర్తన కేళో హర శివ శంకర శశాంక శేఖర హర బం హర బం బం బం బోలో భవ భయంకర గిరిజా శంకర ధిమిధిమి ధిమి చక నర్తన కేళో హర శివ

0: Radio Sai presents next a divine discourse delivered by Bhagwan Baba on 21st of April 2002 on the occasion of Sri Ramanavami.
1: Chakra kanti teepi Chakra kanti teepi Dadi saramu kantenu ruchyamavunu పెంపెక్కిన తేనె కన్నా అతి రుచ్యము నోటను పల్క పల్కగా అమృతమే అనిపించును కాన నిత్యమీ చక్కని దాని మీరు స్మరింపుము రామనామము. చక్కెర కంటె తీపి దధి సారము కంటెను రుచ్యమౌను పెంపెక్కిన తేనె కన్నా అతి రుచ్యము నోటను పల్క పల్కగా అమృతమే అనిపించును కాన నిత్యమీ చక్కని దాని మీరు మనసా స్మరింపు రామనామము.
2: స్వీటర్ దెన్ the sugar, tastier than the curd, sweeter than the very honey. As one repeats God's name, Rama's name, it is verily the very nectar. So, O mind, chant his name, sing his name repeatedly.
1: Prema Swarupulara.
2: Embodiments of love.
1: Kosala Deshamanaku ముఖ్య పట్టణము అయోధ్య.
2: అయోధ్య ఇస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ద కింగ్డమ్ బై నేమ్ కోసల.
1: ఎట్టి శత్రువులు కూడాను ఇందులో ప్రవేశించుటకు వీలుండదు.
2: దెర్ ఇస్ నో పాసిబిలిటీ ఫర్ ఎనీ ఎనిమీ టు గెట్ ఇన్ టు దాట్.
1: కనుకనే దీనిని అయోధ్య అని పేరు పెట్టారు.
2: And hence the name, the capital, happens to be Ayodhya.
1: Manu Chakravarti nirminchinatvanti okka gramame ee Ayodhya gramam.
2: It is the one built by the emperor Manu.
1: Vaikunthamulo sankalpinchukunnatvanti okka brahma sankalpame jagattunaku oka pravahanga roopondinadi.
2: It was the will of Brahman in paradise that has manifested in the form, the thought that has taken in the form of creation.
1: Atti sankalpame manasa sarovaram nundi aavirbhavinchinatvanti kanukane ee yokka pravahamunaku manasa sarovaramu ani peru vachindi.
2: As this has pins to be the manifestation of the will of God that flows incessantly, it is given the name Manasa Sarovara.
1: Andulo oka bhagamu Ayodhya ku samipamulo pravahistu unnadi.
2: Part of this Manasa Sarovara flows across this city Ayodhya.
1: Deenine Sarayu nadi ani pilicharu.
2: That is called by name Sarayu river.
1: Itti pavitramaina Ayodhyanu పరిపాలించేటువంటి చక్రవర్తి దశరథ మహారాజు.
2: ది కింగ్ ఆఫ్ దట్ ల్యాండ్ హ్యాపెన్స్ టు బి దశరథ.
1: సర్వసౌఖ్యములు సర్వ సదుపాయములు సర్వానందములు ఉండి కూడాను అతనికి పుత్రుడు లేనటువంటి యొక్క విచారము అతన్ని చాలా బాధిస్తూ వచ్చింది.
2: In spite of all comforts, conveniences, plenty and prosperity and the pleasure from the worldly parlance, Dasharatha was feeling so sad, and he, as he had no children.
1: Gunasiludu, pavitra hrudayudu, nirmala nisvarthaparudu, ayinatvanti sumantudu, okanadu Dasharathuni daggara cheri, prabhu, mee vicharamunaku naa yokka chinna sankalpamunu విన్నవించుకుంటున్నాను అన్నాడు.
2: సుమంత, హూ హ్యాపన్స్ టు బి క్వైట్ క్లోజ్ టు దట్ కింగ్ దశరథ, ద వర్చువస్ వన్, ద సీక్రెట్ సోల్ అండ్ సెల్ఫ్లెస్, అప్రోచ్డ్ స్లోలీ ద కింగ్ దశరథ అండ్ సెడ్, ఐ హావ్ గాట్ ఎ ప్లాన్ టు ఫుల్ఫిల్ యువర్ డిజైర్.
1: రాజ్యమునకు అశ్వమేధ యాగము అత్యవసరం.
2: ఫర్ ద కింగ్డమ్ టు బి సేఫ్ అండ్ సెక్యూర్, ఎ సీక్రెట్ రిచువల్ బై నేమ్ అశ్వమేధ యాగం,
1: వ్యక్తిగతమైనటువంటి మీ జీవితమునకు పుత్రకామేష్టి కూడాను అత్యవసరం.
2: అండ్ టు హ్యావ్ చిల్డ్రన్, అనదర్ సీక్రెట్ రిచువల్ బై నేమ్ పుత్రకామేష్టి మస్ట్ బి పర్ఫార్మ్.
1: కనుక ఈ పుత్రకామేష్టి యాగమును జరిపి పుత్రులు ఆవిర్భవించిన తర్వాత అనేక విధమైనటువంటి ఆనందములు దేశమునకు అందించవచ్చు.
2: ఆఫ్టర్ పర్ఫార్మింగ్ దిస్ సీక్రెట్ రిచువల్ పుత్రకామేష్టి యాగ, వన్ కెన్ బిగెట్ చిల్డ్రన్ అండ్ మేక్ ది హోల్ కంట్రీ హ్యాపీ.
1: అయితే దీనికి తగినటువంటి యొక్క ఏర్పాటును శీఘ్రంగా ఆవించమని దశరథుడు ఆజ్ఞాపించాడు.
2: దశరథ కమాండెడ్ ద వేరియస్ అరేంజ్మెంట్స్ టు బి మేడ్ టు కండక్ట్ దిస్ పుత్రకామేష్టి యాగ.
1: స్వామి, దీనికి ప్రధానమైనటువంటి ఋత్విక్కు ఒకడు ఉండాలి.
2: వన్ చీఫ్ ప్రీస్ట్ ఇస్ రిక్వైర్డ్ టు పర్ఫార్మ్.
1: అనేక మంది యజ్ఞయాగాధికృతులకు ఋత్విక్కిష్టుడు ఎన్నుకుంటున్నారు, కానీ ఈ పుత్రకామేష్టి యాగమునకు ఒక ప్రధానమైనటువంటి యొక్క మూలాధారమైనటువంటి యొక్క సూత్రధారి ఒకడు ఉన్నాడు.
2: దేర్ ఆర్ సో మెనీ ప్రీస్ట్ హూ వుడ్ అండర్టేక్ దిస్ పర్ఫార్మింగ్ దిస్ పుత్రకామేష్టి యాగ, బట్ ఎ చీఫ్ ప్రీస్ట్ ఈస్ వెరీ మచ్ రిక్వైర్డ్.
1: అతనే ఋష్యశృంగుడు.
2: హీ హ్యాపెన్స్ టు బి ఋష్యశృంగ.
1: ఆ ఋష్యశృంగుని పిలిపించి ఈ పుత్రకామేష్టి యాగమును జరిపింపమని ప్రార్థించాడు సుమంతుడు.
2: Sumanta wanted Rishyashrunga to be the chief priest to conduct this Putrakameshti Yaga.
1: Ide vidhamgane angadesamnu palinchetvanti okka Rishyashrungudu kudanu anga padmapadudu kudanu lokamulo chaamam yerpadindi.
2: It was the time of the famine where Rishyashrunga and Padmapada happened to stay.
1: Aa padmapadudu kudanu ఋషిశృంగుని పిలిపించి తన దేశమునందు ఆవిర్భవించినటువంటి యొక్క ఈ యొక్క అశాంతిని రూపుమాపించాలని సంకల్పించుకుంటున్నాడు.
2: ఇట్ వాస్ ద డిజైర్ ఆఫ్ పద్మపాద దట్ ఋషిశృంగ షుడ్ పర్ఫార్మ్ ఎ సీక్రెట్ రిచువల్ ఇన్ ఆర్డర్ టు సీ దట్ ద పీపుల్ విల్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ సఫరింగ్.
1: సుమంతుడు, దశరథుడు ముగ్గురు చేరి ఆ ఋషిశృంగుడు ఉన్నటువంటి యొక్క స్థానమునకు ప్రయాణమై వెళ్లారు.
2: సుమంత అండ్ దశరథ వెంట్ దేర్ టు మీట్ ఋష్యశృంగ. దేర్
1: ప్రార్థించి ఋష్యశృంగుని తీసుకుని వచ్చి అశ్వమేధ యాగము పుత్రకామేష్టి యాగము జరిపించాడు దశరథుడు.
2: దశరథ ప్రేడ్ ఋష్యశృంగ టు ప్రిసైడ్ ఓవర్ దిస్ పర్ఫార్మెన్స్ ఆఫ్ పుత్రకామేష్టి యాగ.
1: యాగము జరుగుతుండగా ఆ మంటల మధ్య ఒక తేజోవంతుడైనటువంటి ఒక మూర్తి ఒక పాత్రను ధరించి ఆ మంటల నుంచి బయట వచ్చాడు.
2: యాజ్ ద సీక్రెట్ రిచువల్ వాజ్ గోయింగ్ ఆన్ అమిడ్స్ ది
1: శృంగుడు ఉన్నటువంటి ఒక స్థానమునకు ప్రయాణం అయి వెళ్లారు.
2: సుమంత అండ్ దశరథ వెంట్ దేర్ టు మీట్ ఋష్యశృంగ. దేర్
1: ప్రార్థించి ఋష్యశృంగుని తీసుకుని

0: ఆ పాత్రయే పాయసం పాత్ర.
1: దట్ ఇస్ ది కంటైనర్ ఆఫ్ ద రైస్ పుడింగ్ పాయస.
0: ఆ తేజవంతుడైనటువంటి యొక్క మూర్తి ఆ పాత్రను తీసుకుని వచ్చి వశిష్ఠ వారికి అందించాడు.
1: దట్ మ్యాన్ ఆఫ్ బ్రిలియన్స్ అండ్ ఎఫల్జెన్స్ పాస్డ్ ఆన్ దిస్ కంటైనర్ విత్ ద రైస్ పుడింగ్ టు కింగ్ దశరథ.
0: దీని విషయమై దశరథునికి చక్కగా వివరించి ముగ్గురు భార్యలకు కూడాను సమంగా పంచమని చెప్పాడు.
1: ది పర్పస్ బిహైండ్ దిస్ పాయస వాజ్ వెరీ వెల్ ఎక్స్ప్లెయిన్ టు దశరథ సో దట్ ఇట్ వుడ్ బి డిస్ట్రిబ్యూటెడ్ అమంగ్ ది త్రీ ఆఫ్ ది కాన్స్టెన్స్.
0: కానీ ఈ పాయసమును పంచేటువంటి విధానంలో కమ్మరామాయణం ఒక రకంగాను, తులసి రామాయణం మరొక రకంగాను, వాల్మీకి రామాయణం మరొక రకంగాను, ఈ విధంగా అనేక రామాయణములు రావటం చేతనే అనేక మార్గములు అవలంబిస్తూ వచ్చాయి.
1: The ratio or the proportion in which this rice pudding payasa was distributed among the three queens was interpreted in different ways in different Ramayanas composed by Kamba, Tulasi and Valmiki.
0: Kani ivi evi kudanu sariyinatunti yokka samadhanamulu kavu.
1: None of them gives the exact proportion.
0: Sahajanga manavuni yokka jeevithamulo ee vidhamainatunti yokka sthitini పురస్కరించుకొని ఏ విధమైనటువంటి సంకల్పములు ఆవిర్భవిస్తాయో దానిని పురస్కరించుకుని ఏ చెయ్యాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ద విల్ హ్యాస్ టు మేనిఫెస్ట్ డిపెండింగ్ అపాన్ ద పొజిషన్ ద లైఫ్ అండ్ ద సర్కమ్స్టాన్సెస్ అరౌండ్.
0: వశిష్ఠులు వారు దశరథ మహారాజుకు అందించినప్పుడు దశరథుడు వచ్చి ఈ మూవురు భార్యలకు కూడాను మూడు కప్పుల్లో పోశాడు.
1: వశిష్ఠ distributed this payasa to three of the three queens in the presence of
0: samanamgane ichadu.
1: In fact it was distributed equal
0: endukante aa kaalam kaani ee kaalam kaani samatvanni panche samaye lopala samadrushtini penchukovali.
1: Then and now the main principle that has to be followed that was followed earlier was this principle of equality.
0: Abhinga sthanamunu acharinchi vachi rishishringuni daggara meeru ee payasamunu భుజించాలి అని చెప్పాడు.
1: The queens were asked to take the holy bath that morning and had to partake this payasa.
0: Kausalya ఆనందించింది.
1: Kausalya was ecstatic.
0: Kaika ఆనందించింది.
1: Kaika was blissful.
0: కానీ సుమిత్రకు ఆనందం లేదు.
1: Sumitra was not happy in any
0: way. పతియాజ్ఞ మీరటానికి ఇష్టం లేదు.
1: She was not prepared to disobey her
0: husband. కృష్ణుడు అందించినటువంటి ఈ ప్రసాదమును భుజించకుండా వదులుటకు తనకేమాత్రము మనసు అంగీకరించలేదు.
1: She could not satisfy herself because she has to necessarily partake.
0: అభ్యంగ స్నానం చేసింది
1: after having holy bath.
0: ప్యాలెస్కు టాప్ పైన అనగా పైభాగమునందు ఎండ కాస్తుంటే తన కురులను ఆర్చుకుంటూ కూర్చుంది.
1: She climbed up the staircase and was drying her hair standing on the terrace of the palace.
0: ఆ కప్పును ఒక దగ్గర పెట్టి
1: she kept the cup on one side.
0: దీనిని భుజించి ప్రయోజనం ఏమిటి?
1: What is the fun of eating this food, sacrificial food?
0: జ్యేష్ఠ పుత్రునకు రాజ్యము దక్కుతుంది.
1: The eldest is eligible to rule.
0: పట్టప్రాణి కుమారునకు రాజ్యము చిక్కుతుంది.
1: In fact the queen's son would be the legal heir.
0: కేకేయ రాజ్యానికి ప్రమాణం ఇచ్చినట్టుగా ఈ యొక్క కోసల దేశమునందు ఈ యొక్క కైకకు కలిగినటువంటి వాడికి రాజ్యం దక్కుతుంది.
1: As per the promise given to the king of Kekaya, her son Kaika has to be the king.
0: నాకు ఎట్టి ఆధారములు లేవు.
1: I don't have any evidence to show.
0: అలాంటి సుమిత్రకు పుత్రులు పుట్టి
1: if Sumitra is to have a son,
0: ప్రయోజనం ఏమిటి?
1: Why, what for?
0: అని తాను నిరాశగా నిస్పృహ చేత కంటిదారాలు కార్చుకుంటూ ఆ కప్పును అక్కడ పెట్టి కురుళ్ళు దూవుకుంటుండాలి.
1: Sumitra kept the cup with the sacrificial food on one side, feeling the state of depression.
0: పనికత్తెలు పరిగెత్తి వచ్చి
1: frustration.
0: దశరథుడు పిలుస్తున్నాడని రమ్మని చెప్పాడు.
1: There was a message that Sumitra was to report to Dasharatha.
0: ఆ కప్పును కట్టి ఆ కప్పును తీసుకోవడానికి పోయే లోపలే ఒక గ్రద్ద వచ్చి ఆ కప్పును ఎత్తుకుని పోయింది.
1: She tied up her plait at that time and in the meantime it so happened eagle came over there and collected this container.
0: పూర్వమున్న బాధ కంటే ఈ బాధ వేయింతలు అధికంగా కలిగింది.
1: And she was feeling more sad this time.
0: దశరథుడు ఏమి కోపగిస్తాడో,
1: వశిష్ఠుని
0: శాపానికి ఏమి గురి అవుతానో, వశిష్ఠ వారు ఏమి దండిస్తారో, ఇవన్నీ ఒకదానిపైన ఒకటి కలిసి మెలిసి ఆమె మరింత బాధ కలిగింపజేసింది.

0: full of anxiety and worries repeatedly.
1: పరిగెత్తిపోయింది.
0: She ran.
1: కౌసల్యకు కైకకు ఇది బోధించింది.
0: She told everything what all that had transpired.
1: అక్క, నేను చేసినటువంటి పొరపాటు ఇది.
0: This is my mistake, she admitted.
1: నేను కొంచెం అలక్ష్యంగా ఉండటం చేత గ్రద్ద వచ్చి ఆ కప్పును తీసుకుని పోయింది.
0: It is out of negligence I lost this container.
1: నేను ఉద్దేశపూర్వకంగా దీనిని ఏమాత్రము సంకల్పించలేదు.
0: I have not done it wantonly.
1: ఆనాటి సౌతులు కూడాను చాలా అన్యోన్యంగా ఉండేటువంటి వారు.
0: In those times the steps sisters also moved.
1: వీరందరూ ఒక తల్లి బిడ్డలుగా
0: intimately
1: గమనించుకునేటువంటి వారు.
0: And they used to observe the comfort of each other.
1: చెల్లి బాధపడవద్దు.
0: She says, sister, don't feel
1: sad. అని బయటికి లోపల వెళ్ళింది. అలాంటి కప్పునే ఒకటి తీసుకుని వచ్చింది.
0: She has gone in and brought the
1: Kausalya తన పాయసంలో అర్ధ భాగంలో అందులో పోసింది.
0: Kausalya has shared part of her.
1: కైక కూడాను తన భాగంలో అర్థం పోసింది.
0: So also Kaika followed the suit.
1: ముగ్గురు సమానమైనటువంటి స్థితి లోపల ఈ కప్పును తీసుకుని పోయారు పూజా మందిరములకు.
0: All the three queens returned contain with all the containers.
1: దీనితో సుమిత్ర కొంత సంతోషించింది.
0: సుమిత్ర వాస్ హ్యాపీ విత్ దిస్ జెస్చర్.
1: నా సౌతులు నన్ను ఈ విధంగా ఆదరించారు, సహకరించారు. ఎంత అదృష్టవంతురాలను, ఎంత అదృష్టవంతుడు ఈ సోదరు అని చాలా ఆనందించింది.
0: షీ వాస్ సో హ్యాపీ దట్ హర్ సిస్టర్స్ వర్ సో కన్సిడరేట్ విత్ సో మచ్ ఆఫ్ కన్సర్న్ టువర్డ్స్.
1: ఇవన్నీ సహజంగా జరగవలసినటువంటివి.
0: ఇట్ హ్యాస్ టు బి హ్యాపెన్ ఇన్ నేచురల్ వే.
1: కల్పితమైనటువంటి రీతిగా ఈ పాయసం ఇంత భాగము, ఈ పాయసం ఇంత భాగం, ఇవంతా కేవలం మ్యాథమెటిక్స్ లెక్క లెక్చర్.
0: Whereas some of the authors composed on mathematical basis the proportion.
1: Bhujincharu mugguru.
0: They all had partaken this prasada.
1: Bhujinchina tarvata.
0: After that.
1: 9 nalla ayindi.
0: 9 months passed.
1: Kani Kausalyaku kumarudu puttadu.
0: Kausalya gave birth to a son.
1: కానీ ఎట్టి సమయం లోపల
0: పంచభూతము
1: సమస్థితంలో ఉంటుండి ప్రవహించేటువంటి ఒక సమయంలో పుట్టాడు.
0: ఎట్ ఎ టైమ్ వెన్ ఆల్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ఇన్ పర్ఫెక్ట్ స్టేట్ ఆఫ్ బ్యాలెన్స్ రామ వాజ్ బోర్న్.
1: ఆ బిడ్డకు చాలా ఆనందాన్ని అందించే నిమిత్తమే తల్లి చాలా కుతూహలపడుతూ ఉండాలి.
0: ద మదర్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఎక్స్ప్రెసింగ్ హర్ ఫీలింగ్స్.
1: ఈ వార్త ఇంకా సుమిత్ర కైకేయులకు తెలుపక పూర్వమే అందరికీ కూడాను ఈ నొప్పులు బయలుదేరాయి.
0: As the message was conveyed to Sumitra Kaikeyi, all of them, the other two queens also had labor pains.
1: Sumitraku kumarudu puttadu.
0: Sumitra gave birth to a son.
1: Lakshmanudu puttadu.
0: Lakshmana was born.
1: Mari konni nimisham lopale Shatrughna vachadu.
0: And after a couple of moments Shatrughna was born.
1: ఈ యొక్క ఇరువురు కుమారులతో ఆనందిస్తూ ఉండగానే కైకకు మరొక కుమారుడు పుట్టాడు.
0: ఇన్ ద మీన్ టైమ్ కైక గేవ్ బర్త్ టు అనదర్ సన్.
1: అతనే భరతుడు.
0: అండ్ హీ ఇస్ భరత.
1: నలుగురు పుత్రులు కూడాను దశరథునకు నాలుగు వేదములుగా పుట్టాయి.
0: ఆల్ ద ఫోర్ సన్స్ సింబలైజ్ ద ఫోర్ వేదాస్.
1: చతుర్వేదములే చతుర్విధమైనటువంటి పుత్రులుగా జన్మించినారు.
0: ద ఫోర్ సన్స్ రిప్రజెంట్ ద ఫోర్ వేదాస్.
1: వారందరికీ తెలిపించి 10వ దినమునందు వీరి నలుగురికి కూడాను నామకరణం చేయించారు.
0: ఆన్ ద 10th డే ద ఫోర్ సన్స్ వర్ నేమ్డ్.
1: సర్వ విధములు కూడాను జనులను ఆకర్షించి వాళ్ళను భద్రపరిచి వారికి ఆనందాన్ని అందించేటువంటి ఒక కుమారుడు, రమించేటువంటి కుమారుడు కాబట్టి రామా అన్నాడు.
0: ద వన్ హూ ఇస్ సో డిలైట్ఫుల్, ద వన్ సో హూ ఇస్ సో బ్లిస్ఫుల్ అండ్ ద వన్ హూ డ్రాస్ అండ్ అట్రాక్ట్స్ ఎవ్రీబడి ఈజ్ నేమ్డ్ యాజ్ రామా.
1: ఇంతే కాదు,
0: నాట్ ఓన్లీ దిస్,
1: అతను అనేక విధములుగా ప్రతి ఒక్కరి హృదయమునందు కూడాను అద్దమునందు ప్రతిబింబాన్ని చూచినట్టుగా ప్రతి హృదయమునందు కూడాను ఆత్మను దర్శించేటువంటి వాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ హి హస్ గాట్ ద కెపాసిటీ టు ఎక్స్పీరియన్స్ టు విజువలైజ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సెల్ఫ్ ఇన్ ఎవ్రీ వన్ లైక్ ది రిఫ్లెక్షన్ ఇన్ ఎ మిర్రర్.
1: కనుకనే అతనికి ఒక విధమైనటువంటి ఒక తేజస్సు సర్వులు ఎందుకు కనిపించేటువంటిది.
0: దేర్ఫోర్ ఎవ్రీబడీ కుడ్ విజువలైజ్ దట్ ఎఫల్జెన్స్ బ్రిలియన్స్ అరౌండ్ హిమ్.
1: ఆ యొక్క జ్యోతిని ఏ విధంగా కనిపించేటువంటివి.
0: హౌ వాస్ ద లైట్.
1: సర్వుల హృదయంలో అందుకు చంద్రాకారంతో కనిపించేటువంటివి.
0: ద లైట్ వాస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ మూన్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ఎవ్రీబడీ.
1: ఎక్కడ చూసినా చంద్రుడిని చూసినట్టుగా తాను అనిపించేటువంటిది.
0: ఇట్ లుక్స్ యాజ్ దో ద మూన్ ఇస్ షైనింగ్ ఆల్ త్రూ.
1: అందువల్ల అతనికి రామ చంద్రుడు అని పేరు పెట్టారు.
0: అండ్ సో హీ ఈస్ క్రిజెంట్ దిస్ వే రామచంద్ర.
1: వారు నలుగురు పాడుకుంటూ అనేక విధములుగా కూడా కాలమును సంతోషంగా గడుపుతూ వస్తున్నారు.
0: The four brothers were spending time singing together, playing all the time.
1: కానీ సుమిత్ర బిడ్డలు ఏమాత్రము నిద్రించటం లేదు, పాలు తీసుకోవటం లేదు, ఏ విధమైన ఆహారం కూడా వారికి చేరటం లేదు.
0: The two sons
1: of పుట్టిన క్షణం నుంచి కూడాను ఇరువురు కూడాను ఏడుస్తూ ఉన్నారు.
0: The two sons of Sumitra, they were not drinking milk, they were not sleeping, they were highly restless, crying.
1: వారితో పాటు సుమిత్ర కూడాను ఏడుస్తూ ఉండాలి.
0: Sumitra the mother also started crying.
1: నా దురదృష్టవశాత్తు నేను మొదలై ఏడుస్తూ ఉన్నాను.
0: Because of the bad luck I am crying.
1: జన్మించినటువంటి ఈ కుమారులు కూడాను ఏడుస్తూనే జన్మించారు.
0: The two sons born, they too started crying.
1: నా దురదృష్టము,
0: I am very unlucky.
1: అని చాలా బాధపడుతూ ఉండేటువంటి.
0: She was feeling extremely sad.
1: ఎవరూ లేని సమయం చూచి,
0: at a time when there was no one around,
1: వారి దగ్గరికి వెళ్లి,
0: she approached my sister.
1: గురుజీ, ఈ బిడ్డలు నాకేమి ఇవ్వనక్కర్లేదు, సుఖశాంతితో జీవిస్తే చాలు అని.
0: She said, Guruji, I don't expect anything from my two sons. It is enough if
1: వీరి ఏడుపులకు కారణం ఏమిటి?
0: Why they are not sleeping?
1: ఏ బాధలు లేవు.
0: They have no suffer, no complaint.
1: శారీరక సంబంధమైనటువంటి నొప్పులు లేవు.
0: They don't have any pain whatsoever.
1: ఇలాంటి పిల్లలకు పుట్టినప్పటి నుంచి కూడాను ఏమి ఈ వ్యాధి?
0: Why is it that they have been restless, crying?
1: వశిష్ఠ వారు కన్నులు మూశారు.
0: Vasishtha closes his eyes.
1: ధ్యానమగ్నులైపోయి ధ్యానంలో ప్రదర్శించాడు.
0: Sat in meditation.
1: అమ్మా సుమిత్ర,
0: నీవు
1: అదృష్టవంతురాలు.
0: You are really lucky one.
1: అందరి ఎందు కూడాను సమత్వంగా మిత్రంగా చూచేటువంటి దాని నీ పేరు సుమిత్ర.
0: యువర్ సుమిత్ర, యువర్ నేమ్ సో బికాస్ యు ఆర్ క్లోజ్ అండ్ ఇంటిమేట్.
1: నీవు ఏడ్చనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు క్రై.
1: ఒక్క చిన్న పని చేయి.
0: జస్ట్ డూ అకార్డింగ్లీ.
1: కౌసల్య దగ్గరికి, కైక దగ్గరికి వెళ్లి వారిని ఒక పర్మిషన్ కోరుకో.
0: గో టు కౌసల్య, గో టు కైక అండ్ సీక్ దే పర్మిషన్.
1: లక్ష్మణ్ణి రామతో ఉయ్యాలలో పండబెట్టి, శత్రుఘ్ని భరతుని ఉయ్యాలలో పండబెట్టి వారిద్దరు కూడా ఆ విధంగా ఉండేటట్టుగా చేయి. భుజిస్తారు, నిద్రిస్తారు, సర్వవిధమైన ఆనందాన్ని అనుభవిస్తారు.
0: మేక్ లక్ష్మణ లై బై ది సైడ్ ఆఫ్ రామ ఇన్ ద సేమ్ క్రేడల్, లైక్ వైజ్ మేక్ శత్రుఘ్న లై బై ది సైడ్ ఆఫ్ భరత.
1: సుమిత్ర చాలా ఆనందించారు.
0: అండ్ దే స్టార్ట్ స్లీపింగ్. సుమిత్ర వాజ్ హ్యాపీ.
1: కౌసల్య, కైకేయి చాలా ఆనందించారు.
0: కౌసల్య అండ్ కైక దే వెరీ హ్యాపీ.
1: అక్క తీసుకుని రా.
0: Yes, you
1: బాబు నా బిడ్డలే, వీరు నా బిడ్డలే, అందరు కూడా కలిసిమెలిసి ఉండటం మనందరికీ ఆనందమే.
0: దే వర్ సో హ్యాపీ టు నో దిస్ ప్రపోజల్ అండ్ ఇన్వైటెడ్ ద చిల్డ్రన్.
1: రాముని తీసుకెళ్లింది, లక్ష్మణ్ తీసుకెళ్లింది,
0: లక్ష్మణ
1: రాముని పండుకునే ఉయ్యాలలో పెట్టింది.
0: వాస్ కెప్ట్ జస్ట్ బై ది సైడ్ ఆఫ్ రామ.
1: శత్రుడిని తీసుకెళ్లింది, భరతుడు పండుకుంటున్నట్టు ఉయ్యాలలో పండబెట్టింది.
0: శత్రుఘ్న వాజ్ మేడ్ టు లై బై ది సైడ్ ఆఫ్ భరత్.
1: పండబెట్టిన క్షణం నుంచి కూడాను ఇరువురు కూడా ఏడ్చటం లేదు.
0: రైట్ ఫ్రమ్ ద సెకండ్ దే డిడ్ంట్ క్రై.
1: ఆడుకుంటూ పాడుకుంటూ కాళ్ళు కాళ్ళు చేతులు కదిలించుకుంటూ ఎంతో ఉల్లాసంగా ఉంటున్నారు.
0: ద చిల్డ్రన్ వర్ వెరీ యాక్టివ్ మూవింగ్ ద హ్యాండ్స్ అండ్ ద లెగ్స్.
1: ఈ దృశ్యాన్ని చూసి సుమిత్ర,
0: this had happened.
1: నేను ఎంత అదృష్టవంతురాలను.
0: ఐ యామ్ వెరీ లక్కీ.
1: నా కుమారుడు ఏమి చేయకపోయినప్పటికీ సుఖంగా ఆనందంగా ఆడుకుంటున్నారు.
0: Though nothing has been done, I am so happy to find my children playing.
1: Inte chalani thanu ento aanandani kalutu vachindi.
0: She was so happy watching children going to sleep.
1: Okanaka samayam lopala,
0: at one time
1: Vasishtha varu ekakga kanipinchinappudu,
0: when Vasishtha was found all alone,
1: swami veeriruvuru akkadiki cheradaniki kaaranam emiti?
0: Why is it that the children were in the company of
1: Lakshmanu Ramunito cheradaniki, శత్రుడు భరతునితో చేరడానికి ఏమి కారణము?
0: వాట్ ఇస్ ద రీజన్ దట్ లక్ష్మణ హ్యాడ్ టు జాయిన్ రామ? సో ఆల్సో శత్రుఘ్న వాస్ టు జాయిన్ భరత.
1: నీవు సద్హృదయురాలు, సదాచార సంపన్నురాలు, సద్గుణవంతురాలు, ఏ యొక్క కపటము ఎరుగునటువంటి దానవు. నీ మనసు నిర్మలమైనది, నిశ్చలమైనది, నిస్వార్థమైనటువంటిది నీకు తెలియంది కాదు.
0: And he said, look here, you are noble one,
1: pure
0: hearted, without any kind of pretentious nature.
1: Nee payasam kappu teeskoni poyinappudu garuda,
0: when that cup was taken away by the brother,
1: nee niruvukudunu sahakarinchi,
0: both of you have cooperated.
1: Kausalya bhagamlodi konchamu
0: and part of Kausalya,
1: kaika bhagamlodi konchamu poyatam cheta kaika bhagamlo unnatunte amsame ee shatrughnudu bharatunte cheripoyadu.
0: And the shatrughna was in the company of Bharata because he was born out of the sacrificial food collected from the share of
1: Kausalya. Kausalya yokka bhagamlo unnatunte yokka payasam yokka amsame లక్ష్మణుడు రామునితో చేరిపోయాడు.
0: And Lakshmana was born because of part of the Kausalya. I had to be in the company of Rama.
1: ఏ అంశం ఆయా అంశంతో చేరిపోతూ ఉంటాయి.
0: Therefore each one was in the company of the other.
1: భగవద్గీత యందు కూడాను మమై వాంశం జీవలోకి జీవభూత సనాతన, అందరూ నా అంశములే.
0: The same thing has been stated in the sacred text Bhagavad Gita that you are all the sparks of the divine.
1: అదే విధముగానే
0: likewise
1: రామాంశం రామునితో భర్తాంశం భర్తంతో చేరిపోయినాయి.
0: So happened that the spark of Rama was in the company of Rama, so also of
1: Bharata. ఆనాటి నుంచి ఆడుకుంటూ పాడుకుంటూ కాలం గడుపుతున్నారు.
0: Since then they were spending time.
1: యుక్త వయస్సు వచ్చింది.
0: At an age
1: దశరథుడు వీరికి వివాహం చేయాలని సంకల్పించుకున్నాడు.
0: దశరథ thought that it's time to get them married.
1: కానీ ఈ సమయాన్ని సరిగా ఒక దూత వచ్చి స్వామి విశ్వామిత్రుల వారు యాచించినారు అని ప్రార్థించాడు.
0: In the meantime a messenger came and said and reported the arrival of sage Vishwamitra.
1: ఆ కాలమునకు అన్ని కూడా సరిపోతుంటాయి.
0: Things were in right state.
1: సమయ సందర్భానుసారంగా భగవంతుడు అన్ని కూడా సమకూరుస్తూ ఉంటారు.
0: God has got a master plan to provide the situation for the fulfillment of his mission.
1: తానే లేచి దశరథుడు ద్వారం దగ్గరికి వెళ్లి వచ్చినటువంటి విశ్వామిత్రుని లోపలికి తీసుకుని వచ్చాడు.
0: దశరథ got up and ushered in the sage Vishwamitra personally.
1: స్వామి నా అదృష్టం పండింది.
0: I'm so lucky.
1: ఈనాడే భార్యకు వివాహం చేయాలని నేను సంకల్పించుకున్నాను.
0: Is my view to get my sons married.
1: మీ ఆశీర్వాదం చిక్కింది.
0: We are blessed by your visit.
1: మీరు ఇక్కడ ఆదేశించడం నాకు చాలా ఆనందమైంది.
0: I'm so happy that you have come here.
1: మీరు వచ్చిన కారణం ఏమిటని ప్రశ్నించాడు.
0: I want to know why you are here.
1: ఎక్కువ దీనికి తిరిగి పోకూడదు. నేను వచ్చిన కారణము నా యజ్ఞ సంరక్షణ నిమిత్తమై రాముని తీసుకుని పోవాలి అన్నాడు.
0: I have not come here to state anything lengthy. I want Rama to protect the performing of sacred rituals there in the forest.
1: ఈ దశరథుని హృదయంలో పెద్ద ఆటం బాంబ్ పడినట్టు అయిపోయింది.
0: It is something like bomb blast in the heart of
1: Dasaratha. ఎంత కాలమునకు నేను ఈ విధమైనటువంటి యజ్ఞ యాగాదులు చేసి నేను పొందినటువంటి ఈ కుమారులను ఈ యజ్ఞములకు తీసుకుని పోతున్నాడే, ఏ కన్నెరుగునటువంటి యొక్క ఈ రాములకు ఏమి చేయగలడు?
0: What is it that you want to take away Rama from me? He is born because of the sacred ritual after a very, very long time. What is it he is going to do being so young?
1: ఏనాడు కూడాను అరణ్యాలకు పోలేదు.
0: He never visited
1: God. రాక్షసులను చూడలేదు.
0: He never saw demons.
1: పోరాటం జరగలేదు.
0: And no
1: one. ఎవరితోనూ ద్వేషం లేదు.
0: He has no hate.
1: సహనస్థితుడు.
0: And
1: సౌభాగ్య హృదయుడు. ఇలాంటి వాడిని ఈ కఠినమైన అరణ్యానికి నేను ఏ విధంగా పంపాలి?
0: And he is so kind and compassionate. How am I to send him to the forest?
1: అని బాధపడుతూ
0: so feeling sad.
1: ఋషివర్య నా కుమారులు బాలురు.
0: యుక్త
1: వయస్సు కూడా కాలేదు.
0: మై చిల్డ్రన్ ఆర్ సో యంగ్ బాయ్.
1: అలాంటి పిల్లలను నేను ఏ విధంగా పంపాలి?
0: హౌ కెన్ ఐ సెండ్ సచ్ యంగ్ బాయ్?
1: ఆయన ఒకే మాట.
0: అండ్ ఇట్ వాస్ ఓన్లీ వన్ వర్డ్ హీ సెడ్.
1: నీ మాటను నిలబెట్టుకుంటావా లేక నా కుమారుడు నా వెంట పంపుతావా?
0: ఆర్ యూ గోయింగ్ టు ఫుల్ఫిల్ ద ప్రామిస్ గివెన్ ఆర్ ఆర్ యూ గోయింగ్ టు సెండ్ యువర్ చిల్డ్రన్ విత్ మీ?
1: ఇచ్చాకుల వంశములందు ఆడిన మాట తప్పిన వారు ఇంతవరకు ఒక్కరు కూడా కనిపించలేదు.
0: ఇన్ ది ఇక్ష్వాకు క్లాన్ ఎవ్రీవన్ స్టూడ్ బై ది ప్రామిస్.
1: దశరథ నీవు ఆడిన మాట తప్పుతున్నావు.
0: దశరథ యు ఆర్ జస్ట్ టేకింగ్ బ్యాక్ యువర్ వర్డ్.
1: నీ కీర్తికి అపకీర్తిని సంపాదిస్తుంది.
0: యు ఆర్ బ్రింగింగ్ డిస్రిప్యూట్ టు ది ఎంటైర్ ఫ్యామిలీ.
1: కానీ దశరథ కూడా చాలా యోచించాడు.
0: దశరథ ఆల్సో థాట్ ఓవర్.
1: ఏమి చేసి గురువుల వారిని పిలిపించాడు.
0: అండ్ హిస్ వాంటెడ్ ది గురు టు
1: కమ్. వశిష్ఠుల వారు వచ్చారు.
0: వశిష్ఠ కేమ్.
1: వశిష్ఠులు వచ్చి చెప్పాడు, ఈ విధంగా విశ్వామిత్రుడు కోరుతున్నాడు, నా గతి ఏమిటి అన్నాడు.
0: దిస్ హాస్ బీన్ ది రిక్వెస్ట్ ఆఫ్ సేజ్ విశ్వామిత్ర. వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టు మీ?
1: దశరథ నీకు సహజ పుత్రులు కాదు వీరు.
0: దశరథ దే ఆర్ నాట్
1: దైవ సంకల్పవశాత్తు నీకు ప్రాప్తించినటువంటి యొక్క వరప్రసాదాలు.
0: యు ఆర్ ది గిఫ్ట్స్ ప్రసాద ఆఫ్ గాడ్ హింసెల్ఫ్.
1: అగ్ని నుండి ఆవిర్భవించినటువంటి యొక్క జ్ఞానసూర్యులు.
0: They are born out of fire, the very personification of wisdom.
1: వీరికి ఎట్టి ఆపదలు సంభవించవు.
0: They will not have any trouble.
1: ఎట్టి ప్రమాదములు జరగవు.
0: They will never face any danger.
1: కనుక నీవు మాట ఇచ్చిన ప్రకారం పంపించమన్నాడు.
0: As per the promise, better you send your sons along with me.
1: కానీ ఇక్కడ ఒక చిన్న విషయాన్ని గుర్తించాలి.
0: Here a point must be noticed.
1: విశ్వామిత్రుడు రాముని ఒక్కరిని మాత్రమే కోరాడు.
0: విశ్వామిత్ర వాంటెడ్ రామా ఓన్లీ టు ఫాలో హిమ్.
1: రాముడు ప్రిపేర్ అయినాడు.
0: రామా వాజ్ రెడీ.
1: విశ్వామిత్రుని జతలో పోతున్నాడు.
0: అండ్ హి వాస్ జాయినింగ్ ది కంపెనీ.
1: లక్ష్మణ్ ఎవరు పిలవలేదు, తల్లిదండ్రులు ఆజ్ఞాపించలేదు, వశిష్ఠుడు వారు రమ్మని కోరలేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ లక్ష్మణ వాజ్ నాట్ సపోజ్ టు బి దేర్. హి వాజ్ నాట్ కమాండెడ్ హి వాజ్ నాట్
1: రాముని వెంట లక్ష్మణుడు కూడా బయలుదేరాడు.
0: లక్ష్మణ ఫాలోడ్ రామ ఆటోమేటికలీ
1: హంసము
0: బికాజ్ హి ఇస్ పార్క్
1: బింబం వెంట ప్రతిబింబం పోయినట్టుగా ఆ ప్రతిబింబం కూడా వెళ్ళిపోతుండాలి.
0: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎన్ ఆబ్జెక్ట్ అండ్ ద షాడో. లక్ష్మణ ఫాలోడ్ రామ
1: అనుకున్నాడు విశ్వామిత్రుడు.
0: విశ్వామిత్ర థాట్
1: ఈ సంకల్పానుసారము దైవ ఆజ్ఞ జరుగుతూ ఉంటాయి.
0: థింగ్స్ హ్యాపన్ యాజ్ పర్ ద విల్ అండ్ కమాండ్ ఆఫ్ గాడ్.
1: అయితే వెళ్లే ముందుగా దశరథునికి మాత్రం ఒక వాగ్దానం చేశాడు.
0: బట్ ప్రయర్ టు ద డిపార్చర్ హి మేడ్ ఎ ప్రామిస్ టు దశరథ.
1: దశరథ నాలో లేని శక్తులు లేవు.
0: Dasharatha, I have got all capacities.
1: Naalo samasta shaktulu kuda untunnayi.
0: I have got all the powers.
1: Naitika, bhautika, dharmika, aadhyatmika, laukika anni gnana shaktulu kuda untunnayi.
0: I have got all powers, the ethereal, the physical, the worldly and the spiritual.
1: Kaani yagnyamunaku nenu kurchina tarvata yagna deekshanu vahinchukunnatundi vaadu ee vidhamainatundi hinsalu evaraku pettayakudu.
0: But when once I preside over the performing of the sacred ritual, ee raatrasamunaku
1: nenu champakudadu.
0: I am not supposed to kill anybody.
1: Adi naa yagna deekshalo unnatundi oka neemamu.
0: It is the discipline that has got to be followed.
1: Lekapothe nee kumarunu nenu enduku aashinchali?
0: Or else why do I want your children?
1: Naaku avasaram ledanna.
0: I don't need them.
1: Velli yagna samrakshana jarigindi.
0: And the whole ritual was well protected.
1: వెళ్లే సమయం లోపల
0: యాజ్ దిస్ వాస్ హ్యాపెనింగ్
1: సరయూ నది తీరానికి వెళ్లాడు.
0: దే వర్ వెరీ క్లోజ్ టు సరయూ రివర్.
1: విశ్వామిత్రుడు రామ రామునే పిలుస్తున్నాడు కానీ లక్ష్మణ్ణి పిలిచటం లేదు.
0: విశ్వామిత్ర వాస్ టాకింగ్ టు రామ ఓన్లీ ఆల్ అలాంగ్.
1: రామ ఇటు రా అన్నాడు.
0: సెడ్ రామ కమ్ ఓవర్ హియర్.
1: రాముడు దగ్గర పోయి కూర్చున్నాడు.
0: హి మేడ్ హిమ్ సిట్ క్లోజ్ బై.
1: విశ్వామిత్రుడు పిలవకపోయినప్పటికీ లక్ష్మణుడు కూడా పోయి దగ్గర కూర్చున్నాడు.
0: దో లక్ష్మణ వాస్ నాట్ కాల్డ్ యెట్ హి ఫాలోడ్ అండ్ సాట్ బై సైడ్ ఆఫ్ రామ.
1: చెప్పాడు నాయన
0: హి సెడ్
1: ఇది అరణ్యంలో జరిగేటువంటి యజ్ఞము.
0: దిస్ ఇస్ రిచువల్ ఫారెస్ట్
1: సిద్ధాశ్రమం.
0: దిస్ ఇస్ సిద్ధాశ్రమం.
1: ఇక్కడ ఏ విధమైనటువంటి వంటలు వాడలు చేయడానికి వీలు కాదు.
0: దేర్ విల్ బి నో ఫార్మల్ కుకింగ్ వాట్స్ ఎవర్.
1: అంత ఋషులు ఋషిపత్నులు శిష్యులే ఉంటున్నారు.
0: అండ్ హియర్ వి ఫైండ్ సేజెస్ స్టేయింగ్ విత్ దేర్ ఫ్యామిలీస్.
1: కనుక నాయన మీరు రాజపుత్రులు.
0: You are princes.
1: సుఖభోజనం చేసేటువంటి వారు.
0: You are used to comfort.
1: సౌఖ్యమైన జీవితాన్ని గడిపేటువంటి వారు.
0: You lead the life of luxury.
1: కనుక మీరు యజ్ఞ సంరక్షణకై వస్తున్నారు.
0: You are here to safeguard.
1: మీకు మంత్రోపదేశం ఒకటి చేస్తాను అన్నాడు.
0: He said that I will teach you a mantra.
1: ఇంత సంరక్షణ చేసేటువంటి రామలక్ష్మణులకు మంత్రోపదేశం ఎందుకు?
0: రామ హూ ఇస్ కేపబుల్ ఆఫ్ సేఫ్ గార్డింగ్ ది రిచువల్ డస్ హీ నీడ్ మంత్ర.
1: అనగా ఇవన్నీ కూడాను లౌకికమైనటువంటి యొక్క బాహ్యమైనటువంటి గుర్తులకై ఈ విధంగా చెప్పాడు.
0: దీస్ ఆర్ ఓన్లీ ఎక్స్టర్నల్ అవుట్ వర్డ్ డీడ్స్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద వరల్డ్.
1: బల అతి బల ఈ మంత్రాన్ని నేను చెప్తున్నాను.
0: ద టూ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ బల అతి బల వర్ టాట్ టు హిమ్.
1: ఇవి నిద్రాహారము లేకుండా చేస్తాయి.
0: దే విల్ సీ టు ఇట్ దట్ యు don't need to have
1: ఎన్ని దినములు ఈ యజ్ఞం సంరక్షించాలో ఏమిటో.
0: The what way you are going to safeguard.
1: నిద్ర రాకూడదు.
0: You are not supposed to sleep.
1: ఆహారములకై పరితపించకూడదు.
0: You should never be hungry.
1: ఇవి రెండింటిని త్యజించాలి.
0: You have to sacrifice both food and drink.
1: ఈ మంత్రాన్ని స్మరించండి. నిద్ర ఆహారం లేకుండా ఉండవచ్చు.
0: As you repeat the two mantras, you will never feel thirsty nor hungry.
1: వారు మంత్రములు జపిస్తూ
0: as they were chanting
1: ఎట్టి ఆకలి ఎక్కడి నిద్ర లేకుండా కాలమును గడుపుతూ వచ్చారు.
0: దే నెవర్ హ్యాడ్ ఎనీ హంగర్ ఆర్ థర్స్ట్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్.
1: యుద్ధము సంభవించింది.
0: అండ్ ఇట్ హ్యాడ్ హ్యాపన్
1: మారీచుడు వచ్చాడు.
0: మారీచకే
1: అతన్ని ఒక్క నిమిషం లోపల ఒక బాణంతో కొట్టివేశాడు.
0: హి వాజ్ షాట్ డెడ్ బై వన్ యారో.
1: ఎక్కడో పోయి పడిపోయాడు ఈ యొక్క మారీచుడు.
0: అండ్ మారీచ ఫెల్ ఎట్ ఎ లాంగ్ డిస్టెన్స్.
1: ఇది జరిగిన తక్షణమే
0: ఇమీడియట్లీ
1: శూర్పణఖ వచ్చింది.
0: శూర్పణఖకే
1: పెద్ద శబ్దం చేస్తూ వచ్చింది.
0: హేమిడ్ ఎ బిగ్ సౌండ్.
1: స్వామి ఏమిటి ఈ శబ్దము? పర్వతాలు కూలినట్టుగా ఉంటున్నాయే.
0: వాట్ ఈస్ దిస్
1: అన్నాడు రాముడు.
0: రామ సెడ్ వాట్ ఈస్ ది మిస్టరీ ఆఫ్ దిస్ బిగ్ సౌండ్.
1: పర్వతాలు కాదు నాయన, ఆమె కంఠమే ఆ విధమైనటువంటి ఒక స్వరం.
0: నథింగ్ టు డూ విత్ ఎనీ మౌంటైన్ బిగ్ సౌండ్ వాట్స్ ఎవర్ హర్ వెరీ వాయిస్ ఇస్ లైక్.
1: ఆమె యొక్క కంఠస్వరం చేతనే సర్వులు కూడా భయపడిపోతుంటారు.
0: ఎవ్రీ వన్ వుడ్ బి అఫ్రైడ్ ఆఫ్ హర్ టోన్ ఆఫ్ హర్ వాయిస్.
1: కాబట్టి వస్తుండాలి శూర్పణఖ.
0: శూర్పణఖ వాజ్ అబౌట్ టు కమ్.
1: రామ సిద్ధము అన్నాడు.
0: రామ బి రెడీ.
1: రాములు సందేహిస్తూ వచ్చాడు.
0: రామ వాజ్ డౌటింగ్.
1: స్వామి శ్రీవధ చేయకూడదు కదా.
0: ఐఎమ్ నాట్ సపోజ్ టు కిల్ ద వుమన్.
1: ఇది స్త్రీ.
0: Here lies a woman.
1: దీన్ని ఏ రీతిగా నేను సంహరించాలి?
0: వాట్ వే కెన్ ఐ కిల్?
1: క్షత్రియ ధర్మం ఇది కాదు.
0: అండ్ ఇట్స్ నాట్ జస్టిఫైబుల్.
1: కానీ నా తండ్రి కూడా ఆజ్ఞాపించలేదు.
0: బట్ ఐ హావ్ నాట్ బీన్ కమాండెడ్.
1: మీరు మాత్రమే ఆజ్ఞాపిస్తున్నారు.
0: అండ్ యు ఆర్ ఓన్లీ కమాండింగ్ మీ టు డూ సో.
1: నేను ఏ విధంగా దీన్ని పొందుకోవాలి?
0: హౌ కెన్ ఐ కిల్ తాతకి
1: చెప్పాడప్పుడు విశ్వామిత్రుడు.
0: అండ్ విశ్వామిత్రుడు సేడ్
1: యజ్ఞ సంరక్షణ సమయం నందు
0: వై ప్రొటెక్టింగ్ యజ్ఞ
1: స్త్రీ పురుష భేదమే లేదు.
0: యు డోంట్ హ్యావ్ టు అబ్జర్వ్
1: డిఫరెన్స్. ఇచ్చారామో భవతి తప్తో భవతి మత్తో భవతి ఆత్మారామో భవతి అంత ఆత్మారాములే.
0: ఎవ్రీథింగ్ ఈస్ జస్ట్ ద పర్సానిఫికేషన్ ఆఫ్ ద సుప్రీం సెల్ఫ్.
1: వీరికి ఎట్టి చింతలు లేవు.
0: యు డోంట్ నీడ్ టు వారీ.
1: కాబట్టి దీంట్లో స్త్రీ పురుషుల యొక్క భేదమును ఏమాత్రము నీవు విచారించకూడదు.
0: ద డిఫరెన్స్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ జెండర్ డస్ నాట్ అరైజ్.
1: సరే గురువాజ్ఞ కదా అని పెట్టాడు, చంపినాడు.
0: అండ్ ఇట్ వాస్ ద కమాండ్ ఆఫ్ ద గురు.
1: క్షణంలో చచ్చినటువంటిది కాదు, ఎంతో యుద్ధం జరిగింది, దాని అంతా మనం ఇప్పుడు తీసుకోనక్కర్లేదు.
0: వీ డోంట్ నీడ్ టు నో ది ఎంటైర్ నరేషన్ ద స్టోరీ పార్ట్ ఆఫ్ ఇట్.
1: చంపిన తర్వాత
0: ఆఫ్టర్
1: ప్రశాంతంగా సిద్ధాశ్రమము ఆనందంగా నవ్వులతో ఉంటుండాలి.
0: ద సిద్ధాశ్రమ was a place of peace.
1: దేవతలు పుష్పవర్షమును కురిపించారు.
0: And there was a rain of flowers by deities over there.
1: ఇది ఇట్టు ఉండగా
0: as it was happening
1: అయోధ్య నుంచి అనగా ద్వారా భరతుడి నుంచి ఒక లెటర్ తీసుకుని వచ్చాడు ఒక బంటు.
0: అండ్ ఇన్ ది మీన్ టైమ్ ఎ మెసేజ్ వాస్ సెంట్.
1: అందులో ఏముంది?
0: వాట్ ఈస్ ఇట్?
1: శివధనస్సును విరిచేటువంటి యజ్ఞం ప్రారంభించావు.
0: ఇట్ వాస్ ది కమెన్స్మెంట్ ఆఫ్ బ్రేకింగ్ ద
1: మీరు రావాలి అని ఆహ్వానించాడు జనకుడు.
0: ఇట్ వాస్ జస్ట్ ఇన్విటేషన్ సెండ్ బై కింగ్ జనక.
1: బయలుదేరాడు విశ్వామిత్రుడు.
0: అండ్
1: వీళ్ళకి ఏమి సన్యాసులు తాడుపేడు ఏమీ లేదు, ఏమి సర్దుకోనక్కర్లేదు.
0: యాజ్ దే వర్ అన్మ్యారీడ్ దే డోంట్ నీడ్ టు క్యారీ హెవీ లగేజ్ విత్ దెమ్.
1: తీసుకున్నాడు ఒక బట్ట వేసుకున్నాడు.
0: దే వర్ జస్ట్ గోయింగ్.
1: రామలక్ష్మణ మీరు కూడా వస్తున్నారా అన్నాడు
0: విశ్వామిత్రుడు. సెడ్ రామలక్ష్మణ ఆర్ యూ రెడీ టు ఫాలో మీ?
1: దేనికి? మీ యజ్ఞ సంరక్షణ కోసం నా తండ్రి పంపించాడు, ఈ యజ్ఞం ఏమిటో నాకు తెలియదు.
0: వాట్ ఫార్? మై ఫాదర్ వాంటెడ్ అస్ టు ఫాలో యూ టు ప్రొటెక్ట్ యజ్ఞ.
1: జనక మహారాజ్ చేసేటువంటి యజ్ఞం ఏమిటో నాకు అర్థం కావటం లేదు.
0: ఐ డోంట్ నో వాట్ యజ్ఞ ఇస్ గోయింగ్ టు పర్ఫార్మ్ బై జనక.
1: చాలా గొప్ప యజ్ఞము,
0: ఇట్స్ వెరీ బిగ్ వన్.
1: పిల్లలకు ఉత్సాహాన్ని కలిగించే నిమిత్తమై విశ్వామిత్రుడు ఈ విధమైనటువంటి ప్రోత్సాహాన్ని అందిస్తూ వచ్చాడు.
0: విశ్వామిత్ర స్టార్టెడ్ స్పీకింగ్ లైక్ దట్ టు ఎంకరేజ్ ది చిల్డ్రన్ టు ఫాలో.
1: శివధనస్సు,
0: ఇట్ వాస్ శివధనస్.
1: ఎవరు ముట్టడానికి కూడా శక్తి లేదు.
0: నో వన్ హాస్ గాట్ ఎనీ పవర్.
1: కదిలించడానికి ఎవరికి చేత కాదు.
0: నోబడీ కెన్ మూవ్ ఇట్.
1: అలాంటి దీనిని తన కుమార్తె అయిన సీత దాన్ని ఎత్తింది.
0: And the daughter of King Janaka could lift it.
1: Anaatu nunchi Janaka Maharaju ee yokka Shivadhanasuni ettinatundi vaaniki nenu naa biddu ichi pendi chestanani taanu sankalpinchukunnadu.
0: And Janaka has taken a vow, the one who would break this Shivadhanas would be given in marriage to his daughter.
1: Kanaka ee naadu aa dhanasuni etti vishayamai prarambhincharu yagnam.
0: And therefore this yagna is undertaken to fulfill the vow.
1: Ee Midhilapura janulanta vacharu.
0: The meantime all people
1: in the rajulanta vacharu.
0: Everybody, all kings
1: attended. అందులో ఈ యజ్ఞం లోపల రావణుడు కూడా వచ్చాడు.
0: రావణ ఆల్సో వాస్ వన్ అమంగ్ ది ఇన్వైటెడ్.
1: వచ్చారు
0: ఆల్ అటెండెడ్.
1: ఆకాయభూషుడు ఈ రావణుడు.
0: రావణ ఈజ్ మైటీ వన్,
1: పెద్ద గొప్ప శరీరం కలిగినటువంటి వాడు.
0: హి హస్ గాట్ హెఫ్టీ వెల్ బిల్ట్ పర్సనాలిటీ.
1: మొట్టమొదట తానే ఎత్తడానికి నుంచి వచ్చాడు.
0: హి వాస్ ద ఫస్ట్ వన్ టు ప్రొసీడ్ టు బ్రేక్ ద శివ.
1: అతను చేతులు కాదులు కలిస్తుంటుంటే చూచినటువంటి రాజులంతా కూడా చాలా ఆశ్చర్యపడ్డారు.
0: హి వాస్ ప్రొసీడింగ్ విత్ ఆల్ ద మెజెస్టీ ద హెఫ్టీ పర్సనాలిటీ ఎవరీవన్ వర్ సర్ప్రైజ్డ్.
1: ఈ యొక్క అసభ్యమైనటువంటి వ్యక్తికి ఆ సుకుమారమైనటువంటి సీతను ఈ రీతికి అందించగలడు జనకుడు.
0: The King Janaka, how is he going to offer his daughter so tender and delicate to this person? They were not able to
1: understand.
0: The personality itself was the size of a mountain.
1: Sorry, emaina kaani anukoni evarlo varu tandukunnaru.
0: Okay, they just pacified themselves thinking that things happen as per divine will.
1: Yadam cheyi pattadu.
0: And he can't hold the left hand.
1: Kadalledu.
0: And the Shivadana
1: rendu chethulu pattadu. కదలలేదు.
0: అండ్ రావణ యూజ్ బోత్ హ్యాండ్స్,
1: బలమునంతా ఉపయోగపెట్టాడు.
0: అండ్ హి యూజ్డ్ ఆల్ హిస్ స్ట్రెంగ్త్,
1: కదలలేదు.
0: శివధనుడు
1: కట్టకడపడి క్రింద పడిపోయాడు.
0: హి ఫెల్ డౌన్ అల్టిమేట్లీ.
1: ఈ దృశ్యాన్ని చూచి చాలా అవమానంగా తాను భరించుకోలేకపోయాడు.
0: హి వాస్ పుట్ టు షేమ్ అండ్ హ్యూమిలియేషన్.
1: అహంకారానికి కలిగి ఎప్పుడు కూడాను సభల లోపల అవమానమే జరుగుతుంటాయి.
0: ఎ మ్యాన్ విత్ ఈగో విల్ బి హ్యూమిలియేటెడ్.
1: అహంకారం అత పతనము అన్నారు.
0: అండ్ ప్రైడ్ గోస్ బిఫోర్ ఫాల్.
1: ఇంత అహంకారంగా ఉన్నటువంటి మానవునికి జనుడే దీనికి పతనం గావిస్తారు.
0: అండ్ మ్యాన్ విత్ ప్రైడ్ విల్ బి పుట్ టు ఇన్సల్ట్ బై సొసైటీ.
1: వీరికి గౌరవ మర్యాదలు ఎక్కడ కూడాను దక్కవు చిక్కవు.
0: హి విల్ నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ reverence or respect from anybody.
1: అహంకారమునకు అవమానమే దీనికి తగినటువంటి ఫలితం.
0: అండ్ ego will certainly ruin you.
1: పడిపోయాడు పాపం.
0: అండ్ రావణ fell down.
1: ఈ రావణుడు చూసినటువంటి యొక్క ప్రయత్నములకు అందరూ ఆశ్చర్యపడిపోయారు.
0: All were taken surprised, taken aback.
1: ఎవరి చేత కాదు ఇంకా.
0: and it's not possible for anybody
1: ani evaru paatiki vaaru mandalo cheppukoni evaru leyadaniki bayapadipoyaru.
0: No one attempted to get up.
1: చూచాడు విశ్వామిత్రుడు.
0: విశ్వామిత్ర వాచ్డ్ ద సీన్.
1: రామ కనుసైగు చేశాడు.
0: హీ జస్ట్ గేవ్ హిమ్ సిగ్నల్స్ సైన్స్.
1: రాముడు లేచాడు.
0: రామ గాట్ అప్.
1: చాలా చిన్న పిల్లవాడు.
0: హి వాస్ వెరీ యంగ్.
1: 15వ సంవత్సరము.
0: ఏజ్డ్ 15.
1: ఆ బాలుడు నడుచుకుంటూ వస్తుంటే
0: యాజ్ ద బాయ్ వాస్ ప్రొసీడింగ్
1: ఆ నడక ఎందే ఎంతో ఆనందం కనిపించింది.
0: ద వెరీ జెస్చర్ ద స్టైల్ ఆఫ్ వాక్
1: ఆ తేజస్సునందే ఎంతో తీక్షణమైన
0: శక్తి కనిపించింది. ఆల్ ద స్ప్లెండర్ ద గెయిటి
1: సర్వశక్తులు అతనికి షాడోగా వస్తున్నట్టుగా కనిపించింది.
0: ఆల్ పవర్స్ నెసెసర్లీ ఫాలోడ్ హిమ్ ద కెపాసిటీస్ వర్ విత్ హిమ్
1: శాంతంగా నడుచుకుంటూ వస్తున్నాడు.
0: హి వాస్ వాకింగ్ విత్ ఆల్ ది మెజెస్టీ.
1: వచ్చిన ప్రజలందరూ కూడాను రాజులు కూడాను అందరూ ఆ అబ్బాయి తేజస్సును మాత్రమే చూస్తున్నారు కానీ ఏం చేస్తాడో ఏమిటో అని ఈ సందేహాలు ఎక్కడ కూడా కలగలేదు.
0: ఆల్ కింగ్స్ వర్ వాచింగ్ ద బ్యూటిఫుల్ ఫేస్ ఆఫ్ రామ అండ్ దే వర్ నాట్ థింకింగ్ ఆఫ్ థింగ్స్ టు హ్యాపెన్ లేటర్.
1: చిరునవ్వు నవ్వుకుంటూ
0: స్మైలింగ్లీ
1: అంగవస్త్రం సర్దుకొని
0: అండ్ హి వాస్ జస్ట్ అడ్జస్టింగ్
1: ఎడమ చేత్తో దాన్ని పట్టాడు.
0: అండ్ హి కాట్ హోల్డ్ ఆఫ్ సెవెన్
1: పట్టిన తక్షణమే లేచింది.
0: ద మూమెంట్ హి కుడ్ లిఫ్ట్ ఇట్ అప్
1: కానీ దాని దారాన్ని కట్టాలి.
0: బట్ యెట్ ఇట్ హాస్ గాట్ టు బి
1: దాన్ని వంచాలి.
0: ఇట్ హాస్ టు బి బెండ్.
1: ఎత్తడమే అంత పెద్ద కష్టమైతే వంచడం మరింత కష్టం.
0: టు లిఫ్ట్ శివధనుస్ ఈజ్ ఎ బిగ్ డీల్.
1: దాన్ని వంచాడు ఎడమ చేత్తో.
0: అండ్ హీ మేడ్ ఇట్ బెండ్.
1: కుడి చేత్తో ఆ నారని కట్టాడు.
0: అండ్ హీ టైడ్ అప్.
1: ఆ వంచడానికి పోయినప్పుడు విరిగిపోయింది ఆ శివధనుస్.
0: యాజ్ హీ వాస్ బెండింగ్ శివధనుస్ ఇట్ బ్రోక్ ఇమ్మీడియట్లీ.
1: ఆ శివధనుస్సు విరిగేటప్పటికి
0: యాజ్ ఇట్ బ్రోక్
1: బ్రహ్మాండమైన ఒక శబ్దం వినిపించింది.
0: ఇట్స్ ఎ బిగ్ బ్యాంగ్ బిగ్ సౌండ్.
1: అందరూ ఉలిక్కిపడ్డారు.
0: ఆల్ వర్ సర్ప్రైజ్.
1: ఏమిటి ఈ విచిత్రము?
0: వాట్ ఇస్ దిస్?
1: ఏమిటి ఈ రామశక్తి?
0: వాట్ ఇస్ ద పవర్ ఆఫ్ రామ?
1: యోచించుకుంటూ కూర్చున్నారు.
0: దే వర్ థింకింగ్ ఆఫ్ ది గ్రేట్నెస్ ఆఫ్ రామ.
1: తక్షణమే
0: ఇమ్మీడియట్లీ
1: సీతను మాల తీసుకుని వచ్చేసేసింది చెలికత్తెలు.
0: సీత కేమ్ దేర్ ది గార్లండ్.
1: విశ్వామిత్రుడు చెప్పాడు.
0: విశ్వామిత్ర సార్
1: రామా నువ్వు సిద్ధమేనా?
0: ఆర్ యు రెడీ?
1: స్వామి నన్ను నా తండ్రి నీ యజ్ఞమును సంరక్షించాలని పంపించాడు.
0: స్వామి
1: సిద్ధాశ్రమంలోని యజ్ఞము సంరక్షించాను. ఈ యజ్ఞమునకు తండ్రి యొక్క పర్మిషన్ లేదు.
0: స్వామి ఐఎమ్ సెంట్ టు ది సిద్ధాశ్రమ ఫాలోయింగ్ యూ బై మై ఫాదర్ టు ప్రొటెక్ట్ యజ్ఞాదయ.
1: నా తండ్రి ఆజ్ఞ అయ్యేంత వరకు కూడా నేను దీనికి సిద్ధం కాను అన్నాడు.
0: అంటిల్ ఐ గెట్ పర్మిషన్ కమాండ్ ఫ్రమ్ మై ఫాదర్.
1: విశ్వామిత్రుడు పోయి జనకుని చెవిలో చెప్పాడు.
0: అండ్ దెన్ హీ విస్పర్డ్ ఇన్ ది ఇయర్ ఆఫ్ జనక.
1: జనకుడు రాజనీతి కలిగినటువంటి వాడు కనుక అంగీకరించాడు.
0: జనక ఈస్ ఫుల్లీ అవేర్ ఆఫ్ ది ఎథిక్స్ అండ్ మారల్ ప్రిన్సిపల్స్.
1: అయోధ్యకు పంపించాడు సిపాయిలను.
0: అండ్ మెసేజ్ వాస్ సెంట్ టు అయోధ్య.
1: జరిగిన విషయం అంతా తెలపమని చెప్పి వారందరూ కూడా సమూహంగా రావాలని.
0: ద హోల్ థింగ్ వాస్ రిపోర్టెడ్ to Dasharatha there in Ayodhya. They were all asked to come here.
1: 3 dinamulu pattindi.
0: It took 3 days time for them to reach.
1: 3 dinamulu kudanu రామలక్ష్మణులు ఒక రూమ్ నందు కూర్చున్నారు.
0: రామ లక్ష్మణ వర్ స్టేయింగ్ ఇన్ ఏ రూమ్ దేర్ ఆల్ దీస్ 3 డేస్.
1: చిన్న తమాషా.
0: హియర్ సంథింగ్.
1: రాములు కాలుపైన కాలు వేసుకొని
0: రామ సిట్టింగ్ క్రాస్ లెగ్డ్
1: ఒక కాలును మెత్తగా ఒత్తుకుంటున్నాడు తనకు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హిస్ ప్రెసింగ్ వన్ ఆఫ్ హిస్
1: మసాజ్ చేసుకుంటూ.
0: హీ వాజ్ జస్ట్ మసాజింగ్ వన్ ఆఫ్ హిస్ ఫీట్.
1: చూచారు.
0: హీ డస్ నోటీస్డ్.
1: నారదుడు వెళ్ళాడు.
0: నారద వెంట్ దేర్
1: చిన్న సందులో చూచాడు.
0: హీ జస్ట్ వాచ్డ్ హిమ్.
1: పాపం రాజకుమారులు కుమారులు.
0: హీ ఇస్ ఎ ప్రిన్స్.
1: ఇంత దూరం నడుచుకుని వచ్చారు.
0: దే కేమ్ బై
1: ఏనాడు కూడా వారి ఇంత శ్రమ పడి ఉండరు.
0: దే నెవర్ స్ట్రెయిన్డ్.
1: పాదాలు నొప్పిగా ఉన్నాయేమో.
0: దర్ హాస్ దే మే బి ఫీల్ ది పెయిన్ ఇన్ ద లెగ్.
1: తన నొప్పును తానే ఒత్తుకుంటున్నాడు.
0: సో హీ ఇస్ మసాజింగ్ హిస్ ఓన్ ఫీట్
1: అని ఆశ్చర్యపడ్డాడు.
0: హీ వాస్ సర్ప్రైజ్డ్.
1: లక్ష్మణుని పిలిపించాడు.
0: అండ్ హీ కాల్డ్ లక్ష్మణ.
1: లక్ష్మణుడు తలుపు తెరిచి చూచాడు.
0: లక్ష్మణ ఓపెన్
1: ది డోర్. అందరికి పోవడానికి ఎట్టి అభ్యంతరము లేదు ఎవరు కూడా.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ నోబడీ కమ్ ఇన్ ద వే యాజ్ వన్ బ్రదర్ వాంట్స్.
1: లక్ష్మణ పాదం దగ్గర కూర్చొని ఒత్తుతూ ఉన్నాడు.
0: లక్ష్మణ వాస్ జస్ట్ ప్రెసింగ్ ది ఫీట్ ఆఫ్ రామ.
1: లక్ష్మణ నాకు నొప్పులు కాదు.
0: లక్ష్మణ దేర్ ఇస్ నో పెయిన్ ఇన్ ద లెగ్ హియర్.
1: నేను ప్రజలకు ఈ విధమైనటువంటి యొక్క దీన్ని దృశ్యాన్ని చూపించాలనే ఉద్దేశంతో నేను చేస్తున్నటువంటి యొక్క నాటకము.
0: దిస్ ఈజ్ ఓన్లీ ఎ డ్రామా ఎనాక్టెడ్ బై మీ టు షో టు ద వరల్డ్ వాట్ ఐ యామ్ డూయింగ్.
1: లక్ష్మణ కూడా తెలుసును.
0: లక్ష్మణ ఆల్సో నోస్.
1: రామునికి ఎట్టి బాధలు లేవని.
0: రామ హ్యాస్ నో పెయిన్ వాట్సెవర్.
1: ఎట్టి బాధలు రావని.
0: నథింగ్ విల్ ఎవర్ కమ్ టు హిమ్.
1: కానీ
0: బట్
1: 3 దినములు గడిచిపోయింది.
0: 3 డేస్ పాస్.
1: గొప్ప సైన్యంతో వస్తున్నాడు దశరథ మహారాజు.
0: దశరథ వాస్ కమింగ్ విత్ బెటాలియన్ ఆఫ్ ఆర్మీ.
1: కేవలం వీరిద్దరు మాత్రమే కాదు.
0: నాట్ ఓన్లీ దిస్ టు.
1: భరత శత్రుఘ్నులు కూడా వస్తున్నారు.
0: భరత శత్రుఘ్నులు కూడా ఆల్సో
1: కమింగ్. వాళ్ళ మిత్రులంతా వస్తున్నారు.
0: ఆల్ పీపుల్ కంపెనీ.
1: అందరు వేలాది ప్రజలంతా వస్తున్నారు.
0: థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఫాలోడ్.
1: వచ్చారు, దిగారు.
0: దే కేమ్ అండ్ గాట్ డౌన్.
1: ఒకరికొకరు చేర్చుకున్నారు, చాలా ఆనందించారు.
0: దే వర్ జస్ట్ ఎంజాయింగ్ ద ఫన్ టుగెదర్.
1: ఒకరి శిరస్సును ఒకరు ముద్దాడారు.
0: And they were so happy watching each other.
1: భరత శత్రుఘ్నులు, రామలక్ష్మణులు నలుగురు చేరారు ఒక రూమ్ లో.
0: And all four brothers assembled. రామలక్ష్మణ భరత శత్రుఘ్న.
1: అంతా జరిగింది. నాలుగో దినం కళ్యాణం.
0: And the fourth day, the holy wedding.
1: ఈ కళ్యాణం కూడా జరిగింది. మీకన్నీ ఎన్నో పర్యాయం చెప్పాను.
0: భగవాన్ డిస్క్రైబ్ దిస్ హోల్ హోలీ సెలెస్టియల్ వెడ్డింగ్.
1: మొట్టమొదట ప్రథమ పుత్రునికి కన్యాదానం చేయాలి.
0: ఫస్ట్ ది ఎల్డెస్ట్ మస్ట్ బి మ్యారీడ్.
1: జనకుని యొక్క మొదటి పుట్టిక ఉంటుండాలి. ఈమె గాలిసాడిలో వచ్చినటువంటిది, అనగా దున్నేటువంటి దాంతో చిక్కినటువంటిది సీత.
0: సీత ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ మదర్ ఎర్త్.
1: ఊర్మిళ జనకుని ప్రథమ పుత్రి.
0: ఊర్మిళ ఇస్ ది ఎల్డెస్ట్ డాటర్.
1: ఈ ఇరువురిని కూడా తెచ్చి పెట్టారు.
0: బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఆస్క్డ్ టు బి దేర్.
1: ఎందుకంటే రామలక్ష్మణులు వచ్చారు కదా ఇద్దరు.
0: బికాజ్ రామలక్ష్మణ బోత్ ఆఫ్ దెమ్ వర్ దేర్.
1: రెండవ దినము భరత శత్రుఘ్నులు కూడా వచ్చారు.
0: అండ్ ది ఫాలోయింగ్ డే భరత శత్రుఘ్న కేమ్.
1: ఈ నలుగురిని చూచారు.
0: And all the four.
1: ఎంత అదృష్టవంతుడే నేను.
0: How lucky. అది
1: దశరథుడు తనలో తాను ఉప్పొంగిపోతూ వచ్చాడు.
0: దశరథ వాజ్ హ్యాపీ థింకింగ్ ఆఫ్ దిస్ విత్ ఇన్ హింసెల్ఫ్.
1: కుశద్వితిని బిడ్డలు, ఈ యొక్క ఇద్దరు బిడ్డలు, మాండవి శృతకీర్తి.
0: మాండవి శృతకీర్తి
1: అనగా జనక మహారాజు యొక్క తమ్ముడు బిడ్డలు.
0: దే ఆర్ ది డాటర్స్ ఆఫ్ ద బ్రదర్ ఆఫ్ జనక.
1: సరిగా సరిపోయింది.
0: It is, they suited each other.
1: ఈ నలుగురు బిడ్డలకు నలుగురు బిడ్డలు సరిపోయినారు.
0: ఇట్స్ ఎ పర్ఫెక్ట్ మ్యాచ్.
1: నిల్చుకున్నారు.
0: They stood.
1: ఇంకా మాలలు వేసుకోవాలి.
0: They were about to be garland.
1: ఆ మాలలు వేసుకునే సమయం లోపల
0: at that moment of garling,
1: రామేమో చాలా ఆజానుబాహుడు.
0: Oh, they had well built person.
1: నిల్చుకున్నాడు, మాల వేశాడు. కానీ సీత కొంచెం పొట్టిది.
0: సీత వాజ్ షార్ట్.
1: ఆమె ఈ ఆజానుబాహునికి తగినంత శక్తి కలిగినటువంటిది కాదు.
0: హౌ కెన్ షీ గార్లెండ్ రామ హూ ఇస్ సో టాల్ ఇన్ హైట్.
1: అప్పుడు ఎంతసేపు అయినా కూడాను నేను శివధనస్సు విరిచినటువంటి వాణ్ణి, ఇంతమంది వీరుల లోపల నేను తలవంచటము చాలా అవమానం.
0: Rama felt this way, I broke that Sevadhanus, I can't bend on my...
1: Purusha Lakshanam akkada kuda nirupinchindi.
0: That the masculine, superior male domination was there even at that time.
1: Shirasu vanchatamu raju yokka dharmam kaadu.
0: It is not the quality of man,
1: Andro
0: but in the king.
1: Andro yuntamani prajalya lopala oka stree nimittamai nenu shirasu vanchatamu chaala avamanam.
0: That too in the midst of thousands of people for the sake of a woman he was not prepared to bend down his head.
1: Chakkaga nilchukunnadu Ramulu.
0: Rama stood.
1: ఈమె చాలా ప్రయత్నం చేస్తుండాలి.
0: షీ వాజ్ మేకింగ్ ఎవరీ ఎఫర్ట్.
1: ఎక్కడ ఉందో శిరస్సు, ఎక్కడ ఉందో ఏమిదో, ఎక్కడికి వెయ్యాలో తెలియటం లేదు ఆయన.
0: రామా వాజ్ సో టాల్, షీ కుడ్ నాట్ వాచ్ హర్ వాచ్ ది హెడ్ ఆఫ్ రామా. హౌ టు గాలని వాజ్ ద ప్రాబ్లం.
1: చూచేటువంటి వారు కాదు.
0: అండ్ రామా విల్ నెవర్ బెండ్ హిస్ హెడ్.
1: కిందికి వంచుకొని వేస్తూ ఉంటుండాలి.
0: అండ్ సీతా వాజ్ అబౌట్ టు గాలండ్ హిమ్ విత్ హర్ హెడ్ బెంట్.
1: కానీ అతని శిరస్సే తగలటం లేదు.
0: బట్ ఇట్ వాజ్ ఇన్ నో వే అరౌండ్ ది హెడ్ ఆఫ్ రామా.
1: మెత్తగా తల వంచి లక్ష్మణుకి సైగ చేశాడు రాముడు.
0: రామ సాఫ్ట్లీ ఇన్ ఎ టెండర్ వే సీక్రెట్లీ
1: అన్నాడు. అంతా అన్ని చేశాడు. భూమిని ఎత్తితే అందరూ ఎత్తైపోతారు.
0: ఇఫ్ దట్
1: చీట ఒకటి మాత్రమే పెరగదు.
0: ఇఫ్ దట్ ఎర్త్ ఈస్ టు బి లిఫ్టెడ్ ఎవ్రీబడి లెవెల్ వుడ్ బి
1: చూచి చూచి జనులంతా కూడా చాలా విసుగెత్తిపోతున్నారు.
0: ఆల్ పీపుల్ ఆర్
1: తల వంచడం లేదు. ఈమె అతని మెడలో మాల వేయటం లేదు. దీనికి కారణం ఏమిటి?
0: Why is it Rama doesn't bend his head? Why is it that Sita is not garlanding him? What's the reason behind it?
1: ఈ చిత్ర విచిత్రములు కనిపెట్టినటువంటి లక్ష్మణుడు పరిగెత్తి వచ్చి రాముని పాదాల పైన పడ్డాడు.
0: Watching the whole thing, Lakshmana came running all the way, fell at the feet of Rama.
1: రాముని పాదాల పైన పడినవాడు లేవలేదు.
0: And he fell at his feet and he didn't get up.
1: ఎంతసేపైనా చూచాడు రాముడు.
0: Rama waited long.
1: లక్ష్మణ లెమ్ము అని వంగినాడు ఇట్టాడు.
0: So Rama had to bend Lakshmana, it's time for you to get up.
1: ఈ సమయ సందర్భానుసారంగా సీత కనిపెట్టి తక్షణమే ఆ మెడలు
0: వాచింగ్ ది రైట్ అప్రోప్రియేట్ టైం నోటీసింగ్ దిస్ సీత ఇమ్మీడియట్లీ గార్లెండ్ రామా.
1: ఇది లక్ష్మణ యొక్క యుక్తి.
0: దిస్ ఇస్ ది ఇంటెలిజెన్స్ ఆఫ్ లక్ష్మణ.
1: త్యాగరాజు కూడా చెప్పాడు.
0: త్యాగరాజు ఆల్సో సే
1: కపివారది దాటునా.
0: విల్ ది మంకీ బి ఏబుల్ టు క్రాస్ దిస్ పోర్షన్? Is it possible to bind him?
1: Lakshmanundu valachuna.
0: Will Lakshmana serve him?
1: Lakshmi devi kolachuna.
0: Will concert Lakshmi love him?
1: Sukha buddhigal lakshmi. భరతుడు చూచి చూచి బ్రొక్కున.
0: సచ్ ఇంటెలిజెంట్ భర్త ఆఫ్ ఆల్ ది పీపుల్
1: అపరావర్ సౌహి ఎంతో గొప్పరా.
0: ద పవర్ ఆఫ్ రామ ఇస్ సో మైటీ సో గ్రేట్.
1: ఈ పరమభక్తి యొక్క శక్తి ఎవరు కనిపెట్టలేరు.
0: దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఇంటెన్స్ డివోషన్ నో వన్ కెన్ మెజర్.
1: పెండి అయింది అంత అయిపోయింది.
0: ద వెడ్డింగ్
1: సరే ఇంకా గొప్ప వైభవంగా అందరూ కూడా అయోధ్యకు వచ్చారు.
0: ఇట్ వాజ్ ఆల్ సెలబ్రేట్.
1: మధ్యలో కొంచెం కలహాలు కూడా జరిగినాయి. మధ్యలో కలహాలు కూడా సంభవించాయి.
0: దేర్ హ్యాపెన్ సమ్ కాన్ఫ్లిక్ట్.
1: ఇస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్ అని రెండు సుఖముల మధ్య లోపల ఒక కష్టం కూడా వస్తుంటది.
0: దేర్ వాజ్ ఇన్ ఫైటింగ్ కాన్ఫ్లిక్ట్ నో డౌట్. ద ప్లెజర్ ఇస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: అప్పుడు ఏదో జయించాడు. అయోధ్యకు వచ్చి చేరాడు.
0: రీచ్ అయోధ్య.
1: చేరిన తర్వాత
0: ఆఫ్టర్ దాట్
1: కొన్ని దినములు జరిగిన తర్వాత
0: ఆఫ్టర్ ఫ్యూ డేస్ పాస్డ్
1: దశరథునికు ఒక విధమైనటువంటి యొక్క అర్లీ మార్నింగ్ 3 గంటల సమయం లోపల ఒక స్వప్నం వచ్చింది.
0: దశరథ హ్యాడ్ ఏ డ్రీమ్ ఇన్ ది అర్లీ అవర్స్ ఆఫ్ ద మార్నింగ్.
1: ఈ 3 గంటల సమయంలో వచ్చినటువంటి స్వప్నము పరమ సత్యమవుతుంది అని దశరథుని యొక్క విశ్వాసం.
0: ఇట్ ఈస్ ద ఫీలింగ్ ఆఫ్ దశరథ వాట్ all that he dreams in the early hours of the morning will come true.
1: Em vachindi?
0: What was the dream?
1: Thanu vruddudainattu
0: as if
1: chetru kaallu unukutu unnattu
0: as if his age the hands and feet were shivering
1: apashaknalanta kuda jariginattu
0: well he was facing all kinds of bad omens.
1: Chaala baadapadutu lechadu
0: and feeling so sad he got up.
1: Nenu ikku kaalam undalenu.
0: I don't think I would live long.
1: Ramulu patta abhishekam cheyali.
0: Rama must be
1: karuni. Ee sankalpichukunnadu appadikappude.
0: That was his determination.
1: Raju talisthe deeniki em kodu untuntadi.
0: When king decided everything will necessarily happen.
1: Earpart gearpart emi avasaram ledu.
0: Arrangements are not necessary.
1: Kabatti cheyalannadu.
0: So he was prepared for to coronate Rama.
1: Vasishtulu varini pilipinchadu.
0: He summoned Vasishtha.
1: Atan daggara kodina aadya teeskunnadu.
0: And he took his permission.
1: Kaani Ramulu
0: but Rama
1: సమత్వము అనేటువంటి దాన్ని సోషల్ అనేటువంటి దాన్ని ఆనాడే ప్రారంభించాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ దట్ ఈక్వల్ మైండెడ్ సోషల్ ఆబ్లిగేషన్ వాజ్ వెరీ వెల్ రియలైజ్ బై రామ.
1: అందరూ సమత్వంగా ఉండాలి.
0: ఆల్ షుడ్ బి ఈక్వల్.
1: ఈ హెచ్చు పల్లములు ఏమాత్రం ఉండకూడదు.
0: దేర్ నథింగ్ లైక్ అప్స్ అండ్ డౌన్.
1: వేదములకు అవకాశమే అందించకూడదు.
0: దేర్ షుడ్ నాట్ బి
1: సర్వులు సమానత్వం జీవితాన్ని గడపాలి.
0: ఆల్ షుడ్ లీడ్ లైఫ్ ఇన్ ఈక్వల్ వే.
1: జీవులందరూ ఒక్కటే.
0: ఆల్ బీయింగ్స్ ఆర్ వన్.
1: దేవుడు ఒక్కడే.
0: గాడ్ ఈజ్ వన్.
1: కాబట్టి దేవుడు ఒక్కడు, జీవుడు అనేకత్వము.
0: గాడ్ ఈజ్ వన్.
1: ఈ అనేకత్వాన్ని ఏకత్వంగా కూర్చడమే రాముని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం అనుకున్నాను.
0: ఇట్ వాజ్ ది ఫీచర్ ఆఫ్ రామ టు ఫైండ్ ది యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: వశిష్ఠులు వారు అంగీకరించారు.
0: వశిష్ఠ అక్సెప్టెడ్.
1: రాముని దగ్గర పిలిచాడు.
0: అండ్ హీ కాల్డ్ రామ టు కమ్ క్లోజ్ టు హిమ్. రామ,
1: నీకు యువరాజ పట్టం కట్టాలని సంకల్పించుకున్నాను.
0: ఇట్స్ మై ఐడియా.
1: రేపటి దినమే సిద్ధంగా ఉంటుందన్నాడు.
0: బీ రెడీ, యూఆర్ గోయింగ్ టు బి కారునేటెడ్ టుమారో మార్నింగ్.
1: రాముడు సర్వజ్ఞుడు.
0: రామ ఈజ్ ఓమ్నిసెంట్.
1: సర్వశక్తిమయుడు.
0: హిస్ ఆల్ పవర్.
1: సర్వవ్యాపకుడు.
0: హిస్ ఆల్ పవర్ఫుల్.
1: సర్వచింతామయుడు.
0: అండ్ హి నోస్ ఎవ్రీథింగ్.
1: యోచించాడు.
0: అండ్ హి థాట్.
1: ఒకరు చెప్పనక్కర్లేదు.
0: ఐ డోంట్ నీడ్ టు బి టోల్డ్ బై ఎనీవన్.
1: తండ్రికి జవాబు చెప్పటము మంచిది కాదని కొంచెం యోచిస్తూ కూర్చున్నాడు.
0: అండ్ హి వాస్ థింకింగ్ దిస్ వే దట్ ఇస్ నాట్ అప్రోప్రియేట్ టు ఆన్సర్ ద ఫాదర్స్ కమాండ్.
1: నాన్న,
0: హి సెడ్ ఫాదర్,
1: భరతుడు ఇక్కడ లేడు కదా.
0: భరత ఇస్ నాట్ హియర్.
1: శత్రుఘ్న ఇక్కడ లేడు కదా.
0: శత్రుఘ్న ఇస్ నాట్ ప్రెసెంట్.
1: కాబట్టి వాడు రావాలి కదా అన్నాడు.
0: షుడ్ దే నాట్ బి ప్రెసెంట్ ఫర్ ద కరోనేషన్?
1: నీకు అనవసరము.
0: ఇట్స్ నాట్ నెసెసరీ. డోంట్
1: నా ఆజ్ఞ నీవు శిరసా వహించమన్నాడు.
0: యూ ఫాలో మై కమాండ్, హీ సెడ్.
1: మంచిది,
0: హీ సెడ్.
1: కానీ
0: యట్
1: మేము నలుగురు ఒక రక్షకంలో పుట్టాము.
0: In fact, all 4 brothers are born in the same
1: spot. ఒక యజ్ఞ హోమం పాయసం నుంచి పుట్టాము.
0: One is born because of the sacrificial food.
1: మాకు నలుగురికి అక్షరాభ్యాసం ఒక సమానంగానే చేశారు.
0: All the 4 started learning alphabet
1: on the same day. నామకరణమందరికీ సమానంగానే చేశారు.
0: In fact, all were trained in the same way.
1: ఉపనయనం అందరికీ సమానంగానే చేశారు.
0: The sacred thread ceremony was performed on the
1: same day. వివాహం కూడా అందరికీ సమానంగానే చేశారు.
0: And the marriage also were performed.
1: కానీ పట్టాభిషేకం నాకు మాత్రమే ఎందుకు కట్టాలి?
0: Why is it I alone should be coronated? Why?
1: నలుగురికి ఒకే తొలి పట్టాభిషేకం కట్టాలి.
0: Let all the 4 be coronated the same moment.
1: అప్పుడు దశరథుడికి చాలా ఇదే అయింది.
0: Then Dasharatha was.
1: నాయన, రాజ్యం ఒక్కటి.
0: In fact, there is only one.
1: రాజు ఒక్కడే.
0: One king. That's all.
1: కాబట్టి నలుగురికి చేయడానికి వీలు కాదన్నాడు.
0: And it's not possible to coronate all the 4.
1: నాలుగుగా విభజించు. నలుగురికి నాలుగు భాగములు అందించు.
0: And he said, let this kingdom be split into 4.
1: కాబట్టి మా నలుగురికి ఒకే పర్యాయం పట్టాభిషేకం జరగాలి.
0: లెట్ ఆల్ ది 4 ఆఫ్ us బి డిక్లేర్డ్
1: అస్ కింగ్స్. జరగడానికి వీలు లేదు అన్నాడు.
0: దేర్ షుడ్ నాట్ బి ఎనీ కైండ్ ఆఫ్ డిఫరెన్సెస్ అమంగ్ us.
1: దశరథుడు తల తిరిగిపోయింది.
0: దశరథ ఫెల్ ద రీలింగ్ సెన్సేషన్.
1: రామా, నువ్వు కొంతసేపు పోయి రామని చెప్పాడు.
0: He said, Ram, better you leave, spend some time.
1: రాముని పంపించాడు.
0: And he sent away.
1: వశిష్ఠుడు వారిని పిలిచి ఆలోచిస్తూ వచ్చాడు.
0: And he called Vasishtha, started consulting him.
1: వశిష్ఠుడు వారు కూడాను రాముకు నేను నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తాను అన్నాడు.
0: Vasishtha said that you'll
1: మన తరతరముల నుంచి కూడాను మన రాజ్యము ఒకే రాజుగా వచ్చేటువంటిది.
0: Since many of the generations, the entire kingdom was in control of one king.
1: Ramuni yokka sankalpa anusaranga aneka vidhamulaitundi oka rajyamunu vibhajinchali.
0: And today Rama wants the kingdom to be split.
1: Vibhajinchatam kaadu okoka gramam okoki.
0: No, that in fact a part should be given to one each of them.
1: Ee vidhanga thanu vibhajinchadaniki vellinappudu Ramulu angikarinchaledu.
0: And this has not been acceptable.
1: Inte kaakunda ee dasharathaniki vruddhudaipoyadu.
0: Dasharatha was aged.
1: Vayasu vachina tarvata buddhi astavyastamaipothuntadi.
0: Quite old in age, he is suffering from this. Ee
1: chintalanta athaniki sarainatundi artham kalagadu.
0: And he could not understand the reality.
1: Kanuka athaniki arthamayye reetiga bharatashatrughnulu ravali annadu.
0: And to make him understand, he said that bharatashatrughna should be present.
1: Vaadu raavadaniki 15 dinamulu padutundi.
0: And it will take 15 days for them to be here.
1: Kabatti deeni valla entaina yochana chesukovachu annadu. Kaalam gadupthu vachadu.
0: In the meantime, they can
1: రాముని యొక్క శక్తి సామర్థ్యములు రాముని యొక్క యుక్తి ప్రయుక్తులు చాలా విచిత్రమైనటువంటివి చిత్రమైనటువంటివి.
0: ద పవర్ అండ్ ద కెపాసిటీ అండ్ ద పొటెన్షియల్ ఆఫ్ రామ వాస్ సో మిస్టీరియస్.
1: అందరూ సమర్థంగా ఉండాలి.
0: ఎవ్రీబడీ షుడ్ బి.
1: అది ఏ భారతీయ సంస్కృతి యొక్క ప్రథమ సత్యము.
0: దట్ ఈస్ ది మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ ద కల్చర్ ఆఫ్ భారత్.
1: సర్వ లోక సుఖినో భవంతు, లోక సమస్తా సుఖినో భవంతు, అందరూ సుఖంగా ఉండాలి.
0: దట్ ఎవ్రీబడి ఇన్ దిస్ ఎంటైర్ యూనివర్స్ బి హ్యాపీ అండ్ కంఫర్టబుల్.
1: ఇలాంటి ప్రాచీనమైన యొక్క సంస్కృతిని తాను పాటిస్తూ వచ్చున్నాడు.
0: దిస్ హాస్ బీన్ ది టీచింగ్ ఆఫ్ ది ఏన్షియంట్ కల్చర్ ఆఫ్ భారత్.
1: కాబట్టి ఈ పట్టాభిషేకం అప్పటికి నిలిచిపోయింది.
0: సో కరోనేషన్ హ్యాడ్ టు బి స్టాప్.
1: తరువాత భరత శక్తుని పిలిపించారు.
0: ఇన్ ద మెయిన్ టైం భరత శక్తుడు నాకే.
1: ఇందులో కూడాను ఎలాంటి పవిత్రమైనటువంటి యొక్క దృశ్యాలు. ఎవరు కూడా రామాయణాలు చదువుతున్నారు.
0: పీపుల్ గో త్రూ రామాయణ.
1: పెద్ద పెద్ద తలదిండు మాదిరి ఉండేటువంటి పుస్తకాలంతా తెచ్చిపెట్టుకుంటున్నారు.
0: దే గాట్ ది బుక్స్ ఆఫ్ ది సైజ్ ఆఫ్ పిల్లో.
1: ఏమి ప్రయోజనము?
0: వాట్ ఇస్ ది యూజ్?
1: కంఠస్థం చేస్తుంటారు.
0: దే గెట్ ఇట్ బై హార్ట్.
1: కానీ సారాన్ని ఇంతైన కూడా దాన్ని గ్రహించలేరు.
0: దే గెట్ ఇట్ బై హార్ట్, రీడ్ ఇట్ రిపీటెడ్లీ, బట్ దే డోంట్ క్యారీ ఎనీ ఎసెన్స్.
1: అందరూ ఎంతో రామాయణం గురించి ఆశ్చర్యపడిపోతుంటారు.
0: ఆల్ పీపుల్ ఆర్ మిస్టిఫైడ్.
1: కౌసల్య చాలా గుణవంతురాలు, ఆమె పట్టపురాణి, ఆమె చాలా సద్గుణవంతురాలు, ఆమె యొక్క ఆజ్ఞను అందరూ శిరసా వేయించాలి అని చెప్పుతూ వచ్చారు.
0: People start speaking that Kausalya is the queen and everyone will have to necessarily follow her. She is one of nobility.
1: Kadapati bharya Kaikeyi.
0: And
1: ame aadnuku ye matram kuda addu ledu.
0: And Kaika was the youngest of all. No one can interfere.
1: Kurchonte kurchola leyamante leyali.
0: If you say sit down, one has to do so.
1: ఈ విధమైన యొక్క చేతిలో పెట్టుకుని నాటకం ఆడుతుండాలి కైక.
0: సో ఎవ్రీథింగ్ వాజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ కైక.
1: ఈ విధంగా జరుగుతూ ఉంటే
0: యాజ్ థింగ్స్ హావ్ హ్యాపెనింగ్,
1: సుమిత్రని ఎవరూ మాట్లాడించేవారు లేరు.
0: నో వన్ వాజ్ టాకింగ్ టు సుమిత్ర.
1: సుమిత్ర యొక్క గుణము,
0: ద క్యారెక్టర్ ఆఫ్ సుమిత్ర.
1: శత్రుఘ్ని యొక్క గుణము,
0: ది క్యారెక్టర్ ఆఫ్ శత్రుఘ్న.
1: ఎటువంటిది, ఎటువంటిది, అలాంటి దీన్ని వర్ణించడానికి ఎవరికి చేత కాదు.
0: అండ్ ది కెనాట్ బి నరేటెడ్ ఇన్ ఫుల్ బై ఎనీబడీ.
1: ఒకనొక సమయంలో రాముల అరణ్యానికి వెళ్లిపోతున్నాడు.
0: ఈ
1: పట్టాభిషేకం జరగలేదు.
0: కరోనేషన్ డిడ్ నాట్ టేక్ ప్లేస్.
1: కైక కోరింది 14 సంవత్సరం అరణ్యానికి పంపమని.
0: కైక వాంటెడ్ దట్ రామా షుడ్ స్పెండ్ 14 ఇయర్స్ ఇన్ ఎక్సైల్.
1: ఈయన వెళ్లిపోతున్నాడు.
0: హి వాస్ ప్రొసీడింగ్.
1: కౌసల్యకు నమస్కారం చేయడానికని వెళ్లాడు.
0: అండ్ హి వాస్ అబౌట్ టు ప్రొసీడ్.
1: ఏడుస్తూ ఉంటుండాది.
0: షీ వాస్ క్రైయింగ్.
1: అంతఃపురం అంతా కూడా ఏడుపులే.
0: ఎవ్రీవన్ ఇన్ ద
1: ప్యాలెస్. ఎక్కడే గాని ఏ ఆనందమో జరగలేదు.
0: దేర్ వాస్ నో ట్రేస్ ఆఫ్ హ్యాపీనెస్ ఎనీవేర్.
1: తర్వాత లక్ష్మణుడు కూడాను ఎవరికి నేను చెప్పలేదు. కానీ సుమిత్ర దగ్గర పోయి నమస్కారం చేయడానికి వెళ్ళాడు.
0: లక్ష్మణ ప్రాస్ట్రేట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ సుమిత్ర.
1: ఆమె ఒకటే ఒకటి చెప్పింది.
0: షీ సెడ్ వన్ థింగ్.
1: నాయన లక్ష్మణ,
0: లుక్ హియర్ మై సన్ లక్ష్మణ,
1: నీవు అరణ్యానికి వెళుతున్నానని నీవు బాధపడద్దు.
0: డోంట్ ఫీల్ సాడ్ ఫర్ గోయింగ్ టు ది
1: ఫారెస్ట్. అది అరణ్యం కాదు.
0: ఇట్ ఇస్ నాట్ ఎ ఫారెస్ట్.
1: రాముడు లక్ష్మణుడు లేనటువంటి యొక్క అయోధ్యనే అరణ్యము.
0: ఇన్ ఫ్యాక్ట్ దిస్ అయోధ్య ఇస్ ద ఫారెస్ట్ వితౌట్.
1: రామలక్ష్మణుడు జీవించేటువంటి యొక్క అరణ్యమే అయోధ్య.
0: ద ఫారెస్ట్ వేర్ రామ లక్ష్మణ లివ్ ఈస్ అయోధ్య.
1: కాబట్టి నీవు అరణ్యంలో ఉండినా గానీ అయోధ్యలో ఉండినట్టుగా భావించు.
0: దేర్ఫోర్ కన్సిడర్ దట్ ఫారెస్ట్ ఇస్ అయోధ్య అండ్ స్పెండ్ యువర్ టైం.
1: రామునే నీ తండ్రి, సీతనే నీ తల్లి.
0: రామ ఈజ్ యువర్ ఫాదర్, సీత ఈజ్ యువర్
1: వారి సేవలకు ఎట్టి అభ్యంతరం కాకుండా నువ్వు చూసుకోమని చెప్పి.
0: లెట్ దేర్ నాట్ బి ఎనీ ఆబ్స్టికల్ యాజ్ యు సర్వ్ బోత్ ఆఫ్ దెమ్.
1: ఏ తల్లి అయినా చెప్తుంది అట్లా?
0: Will any mother talk like that?
1: ఏదో వాడు వరాలు ఇచ్చాడు, రాముని అరణ్యానికి పంపవచ్చును.
0: దాట్
1: నీవు పోనక్కరేమి.
0: యాజ్ పర్ ద బూన్ గ్రాంటెడ్ టు
1: కైకేయి అని నిలబెట్టి వేస్తారు.
0: రామ కెన్ గో టు ఫారెస్ట్, యూ డోంట్ హ్యావ్ టు గో.
1: కానీ ఏ తల్లి కూడా ఆ విధంగా చెప్పలేదు.
0: నో మదర్
1: మాతృమూర్తులు ఎందు ఉన్నటువంటి యొక్క సుగుణములు సుమిత్ర ఎందు కనిపిస్తూ వచ్చాయి.
0: ద వర్చ్యూస్ ఆఫ్ ఎ చేస్ట్ ఉమెన్ ఆర్ వెరీ మచ్ నోటీస్డ్ ఇన్ సుమిత్ర.
1: తర్వాత 14 సంవత్సరం రావడానికి వీలుండదు కదా,
0: టు మేక్ ఇట్ పాసిబుల్
1: ఊర్మిళ చెప్పిపోదాము అన్నాడు పాపం.
0: అండ్ హీ వాంటెడ్ ఎ థింగ్ టు బి కన్వేడ్.
1: ఊర్మిళ జనక మహారాజు ఒక మొదటి బిడ్డ.
0: ఊర్మిళ ఇస్ ది ఫస్ట్ డాటర్ ఆఫ్ జనక.
1: ఆమె గొప్ప గుణవంతురాలు.
0: షీ ఇస్ నోబుల్.
1: ఆమె త్యాగము ఆమె ఔదార్యము ఎవరికీ లేదు.
0: దట్ సాక్రిఫైస్ అండ్ ది స్పిరిట్ ఆఫ్ జెనరాసిటీ.
1: ఆమె పెయింట్ వేసుకుంటూ కూర్చుంది.
0: అండ్ షీ వాస్ పెయింటింగ్ ఎట్ దట్ డే.
1: ఏమిటి పెయింట్?
0: వాట్ వాస్ ద పెయింటింగ్?
1: రేపటి దినం జరిగేటువంటి పట్టాభిషేకము, శ్రీరామచంద్రునికి సీతకు ఉండినటువంటి ఒక సన్నిహిత సంబంధం అంతా పెయింట్ వేసి తన తండ్రి అయినటువంటి జనకుడికి పంపాలని సంకల్పించుకుంది.
0: షీ వాస్ పెయింటింగ్ ది కరోనేషన్ సెరిమనీ ఆఫ్ రామ అండ్ సీత అండ్ హ్యాస్ ది హోల్ పెయింటింగ్ హ్యాస్ టు బి సెంట్ టు హర్ ఫాదర్ కింగ్ జనక.
1: అది వేస్తూ ఉండినది పాపం.
0: షీ వాస్ పెయింటింగ్.
1: ఊర్మిళ అన్నాడు లక్ష్మణుడు.
0: లక్ష్మణ సెడ్ ఎట్ వన్ ఇన్స్టెన్స్ ఊర్మిళ
1: ఒక్కతూరి ఉలిక్కిపడి లేచినట్టుగా లేచింది.
0: షీ జస్ట్ గాట్ అప్.
1: లేచేటప్పటికి ఆ పెయింట్ ఆ ఫోటో అన్ని చెల్లిపోయినాయి, దానిపైన పడిపోయినాయి. ఆ వేసిన పెయింట్ అంతా కూడా చెదిరిపోయింది.
0: ఇన్ ద మీన్ టైమ్ వాట్ హ్యాపెండ్ వాజ్ ద పెయింట్ స్పిల్ట్ ఓవర్ ద పెయింటింగ్ అండ్ ద హోల్ పెయింట్ వాజ్ ఇరేజ్.
1: అయ్యో నేను దీన్నంతా చెడగొట్టుకున్నానే అని బాధపడుతుండాలి.
0: షీ వాస్ ఫీలింగ్ సాడ్ బికాజ్ ద పెయింటింగ్ వాజ్ స్పాయిల్డ్.
1: అప్పుడు లక్ష్మణుడు చెప్పాడు, విచారించవద్దు.
0: లక్ష్మణ సెడ్ డోంట్ బాదర్.
1: రాముల యొక్క నిజ పట్టాభిషేకము
0: కరోనేషన్
1: కౌశల్య చెడగొట్టింది.
0: కరోనేషన్ వాస్
1: పెయింట్ యొక్క పట్టాభిషేకము నీ భర్త లక్ష్మణుడే చెడగొట్టాడు.
0: అండ్ లక్ష్మణ ఆల్సో స్పాయిల్డ్ ది కరోనేషన్.
1: కాబట్టి దీనికి విచారించనక్కర్లేదు.
0: సో డోంట్ వారీ.
1: నేను వెళుతున్నాను.
0: ఎక్కడికి? వేర్ ఆర్ యు గోయింగ్?
1: రామసేవకు ఉన్నాడు.
0: ఐఎమ్ ప్రొసీడింగ్ టు సర్వ్ రామ.
1: ఆమె ఆనందంగా అంగీకరించింది.
0: అండ్ షీ వాస్ సో హ్యాపీ.
1: నేను వస్తానని కానీ నువ్వు పోతున్నావే నేను కూడా నన్ను కూడా తీసుకెళ్ళమని కానీ అవి ఏమి ఒత్తిడి పెట్టలేదు.
0: అండ్ ఊర్మిళ నెవర్ సెడ్ యు ఆర్ గోయింగ్ దట్ యూ షుడ్ నెసెసర్లీ టేక్ మీ, ఐ విల్ ఫాలో యూ, నథింగ్ ఆఫ్ దట్ సార్ట్.
1: నాథ, నిన్ను, నీ సోదరుని, నా అత్తగారు ఈ సోదరుల యొక్క సేవ నిమిత్తమే కన్నది.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ బాన్ టు సర్వ్ యువర్ బ్రదర్స్. దట్ ఇస్ వెరీ పర్పస్ బిహైండ్ యువర్ బర్త్.
1: శత్రుఘ్నుడు భర్త సేవ కోసమని.
0: శత్రుఘ్న ఇస్ దేర్ టు సర్వ్ భరత్.
1: లక్ష్మణుడు రామ సేవ కోసమని.
0: లక్ష్మణ ఇస్ బాన్ టు సర్వ్ రామ.
1: కాబట్టి మీ సేవను మీరు చేసుకోండి.
0: సో లెట్ యు
1: మీ కర్తవ్యాన్ని మీరు నిర్వర్తించండి.
0: లెట్ యు డూ యువర్ డ్యూటీ
1: అని చెప్పి,
0: సో సేయింగ్,
1: ఒక్క మాట మాత్రం చెప్పింది.
0: షీ సెడ్ వన్స్,
1: ఏ సమయంలోనైనా కూడా 14 సంవత్సరం లోపల ఒక్క క్షణం కూడా నన్ను తలంచవద్దు.
0: During the 14 years of exile, never think of me.
1: Evaru ena cheptunda itla?
0: Will any wife talk like that?
1: Evaru chepparu.
0: Nobody.
1: Sankalpincharu.
0: Nobody.
1: Nannu kshanamaina kuda meer chalanchakoddu.
0: And you should not think of me even for a moment.
1: Rama Sitala yokka sevaku abhyantaram kalugutundi.
0: Because it may come in the way of service.
1: Sita Ramuni yokka ninne chintistu.
0: And you should think of Mother Sita.
1: Varni ee vidhamaitu atankam lekunda kaapaadutundani.
0: Without any obstacle in the way.
1: Nannu maatram meeru poorthi marchipondi 14 samvatsaramlo.
0: And let you forget me during this period of 14 years.
1: Aa vishalamainaatundi bhavamunaku Lakshmanude kanti daralu kaachadu.
0: And Lakshmana was shedding tears watching the broad mindedness of Urmila.
1: Neeku inta goppa vishala buddhi untunnadani nenu tarchukoledu.
0: I never thought that you are so broad minded. సెడ్ లక్ష్మణ్.
1: కనుక నీ విశాల హృదయం నేను ఏమాత్రం హృదయం నందించుకుంటాను.
0: అండ్ ఐ కీప్ వాట్ యు సెడ్ బికాజ్ యు ఆర్ బ్రాడ్ మైండెడ్.
1: అప్పుడు ఊర్మిళ చెప్పింది, ఈ విశాల హృదయాన్ని కూడా నీవు తలంచవద్దు.
0: యు డోంట్ థింక్ ఆఫ్ దిస్ టెంపర్మెంట్ బ్రాడ్ అండ్ మైండ్.
1: సీత యొక్క విశాల హృదయాన్ని నీవు స్మరిస్తురా.
0: అండ్ యు థింక్ ఆఫ్ ద హార్ట్ ఆఫ్
1: రాముని యొక్క ప్రతిజ్ఞను నువ్వు నెరవేర్చుకుంటురా.
0: అండ్ యు సీ దట్ యు ఫాలో ద కమాండ్ ఆఫ్ రామ్.
1: అని సీతారాముని యొక్క సేవ యందు ఎట్టి అభ్యంతరములు కాకుండా ఉండే నిమిత్తంగా ఈ యొక్క సాధించింది.
0: షీ సెడ్ దట్ నథింగ్ షుడ్ ఇంటర్ఫియర్ ఊర్మిళ
1: గుణవంతురాలు.
0: ఊర్మిళ ద వర్చువస్ వన్. ఊర్మిళ
1: సుమిత్ర వంటి మాతృమూర్తులు
0: అండ్ ద మదర్ ఆఫ్ ద టైప్ ఆఫ్
1: ఈ లోకంలో కాదు ఏ లోకంలో కూడా ఎక్కడ కనిపించారు.
0: నాట్ ఓన్లీ దిస్ వరల్డ్, యు డోంట్ ఫైండ్ ఎనీవేర్.
1: వీళ్ళందరినీ పంపించినారు, అయిపోయింది ఇంకా.
0: దే వర్ ఆల్ సెంట్, ద స్టోరీ వెంట్ ఆన్.
1: యుద్ధం లోపల
0: దేర్ ఇన్ ద వార్
1: లక్ష్మణుడు మూర్చబడ్డాడు.
0: లక్ష్మణ ఫెయింటెడ్.
1: మూర్చబడినటువంటి లక్ష్మణ్ణి చూచి రాముడు చాలా పరితపిస్తూ ఉన్నాడు.
0: రామ వాస్ ఫీలింగ్ సో
1: సాడ్. లక్ష్మణ, ఈ ప్రపంచంలో వెతికితే సీత వంటి భార్య అయినా చిక్కుతుంది, కానీ లక్ష్మణుడు వంటి సోదరుడు నాకు చిక్కడు. చిక్కడు చిక్కడు, నేను లక్ష్మణ్ణి కోల్పోయినానే, ఇంక నేను ఎందుకు బ్రతికుండాలి అని చాలా బాధపడుతున్నాడు.
0: రామ వాస్ ఫీలింగ్ సో సాడ్ బికాస్ ఇట్స్ క్వైట్ పాసిబుల్ టు గెట్ ఎ వైఫ్ ఆఫ్ ద టైప్ ఆఫ్ సీత. ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు గెట్ ద బ్రదర్ ఆఫ్ ద టైప్ ఆఫ్ లక్ష్మణ. హి వాస్ ఫీలింగ్ సో సాడ్.
1: అక్కడ ఉన్నటువంటి వైద్యుల లోపల సంప్రదించి సంజీవ పర్వతాన్ని తీసుకుని రండి అన్నారు.
0: అండ్ ద సంజీవ మౌంటైన్ వాస్ టు బి బ్రాట్.
1: వచ్చాడు హనుమంతుడు.
0: హనుమాన్ కేమ్.
1: ఎగిరాడు ఒక దుంకు.
0: హి ఫ్లూ ఆల్ ద వే.
1: సంజీవ పర్వతాన్ని తాను ఎక్కడుందో ఆ చెట్టు ఏమిటిందో ఎవరికి తెలియదు, పర్వతాన్ని తీసుకుని పోయాడు.
0: వేర్ దట్ యాక్చువల్ మెడిసినల్ ప్లాంట్ వాజ్ అవైలబుల్ యాజ్ హి కుడ్ నాట్ ట్రేస్ ఇట్ అవుట్ ద హోల్ మౌంటైన్. నంది
1: గ్రామం పైన బయలుదేరి వస్తున్నాడు పాపం.
0: అండ్ హి వాస్ ప్రొసీడింగ్ అక్రాస్ దిస్ విలేజ్ నంది.
1: నంది గ్రామం లోపల భరతుడు ఉన్నాడు.
0: భరత స్టేడ్ దర్ ఇన్ నంది.
1: చూచాడు ఎవడో రాక్షసుడు ఈ పర్వతాన్ని తీసుకుని పోతున్నాడని ఒక్క తూరి అంబు విచ్చాడు.
0: అండ్ భరత షాట్ అన్ ఎరో థింకింగ్ దాట్ ఇట్ వాస్ ఎ డెమన్.
1: పర్వతంతో పాటు లక్ష్మణుడికి హనుమంతుడు కింద పడ్డాడు.
0: అలాంగ్ ద మౌంటైన్ హనుమాన్ ఆల్సో ఫెల్ ఆన్ ద గ్రౌండ్.
1: కింద పడినటువంటి హనుమంతుడు నమస్కరిస్తూ అందరూ చేరారు. ప్రజలంతా కూడా
0: ఆల్ పీపుల్ అసెంబుల్.
1: నంది గ్రామ ప్రజలు, అయోధ్య ప్రజలు అందరూ పరుగులు ఎత్తుకుంటూ వచ్చారు.
0: ఆల్ ఇన్హాబిటెంట్స్ అండ్ సిటిజన్స్ ఆఫ్ నంది గ్రామ్ అండ్ అయోధ్య కేమ్ రన్నింగ్.
1: చూచారు.
0: దే సా దిస్.
1: చూచేటప్పటికి అందరికీ ఒక నమస్కారం చేశాడు హనుమంతుడు.
0: అండ్ హనుమాన్ డిడ్ నమస్కార్ టు ఆల్.
1: భరత,
0: భరత,
1: మీ సోదరుడైనటువంటి లక్ష్మణ్ని మూర్చెందినాడు.
0: అండ్ లక్ష్మణ
1: అతన్ని బ్రతికించే నిమిత్తమై లంకాపురి డాక్టర్స్ అంతా కూడాను ఈ సంజీవ పర్వతాన్ని తీసుకుని రామన్నారు.
0: టు సీ దట్ హీస్ కాన్షియస్ అగైన్. అందులో
1: సంజీవ వృక్షము అని
0: దేర్ లైస్ ఎ ప్లాంట్ బై నేమ్ సంజీవ.
1: నాకు తెలియదు కనుక దాన్ని తీసుకుని పోతున్నాను అన్నాడు.
0: సిన్స్ ఐ డు నాట్ నో వేర్ ది సంజీవ ప్లాంట్ ఈస్ ఐ బ్రాట్ ద హోల్ మౌంటైన్.
1: దేనికోసం? లక్ష్మణుడు మూర్చ పడిపోయాడు.
0: లక్ష్మణ
1: లక్ష్మణ మూర్చ వినేటప్పటికి
0: యాజ్ హీ హెర్డ్ ద న్యూస్
1: అందరూ కంటిదారులు కాల్చారు.
0: Everybody feeling sad.
1: లక్ష్మణుడు ఈ విధంగా ఉన్నాడు. అతన్ని చూసి రాముడు బాధపడుతున్నాడా?
0: ఇస్ దిస్ ది ప్లైట్ ఆఫ్ లక్ష్మణ? రామ ఫీల్
1: ఈ కారణంలో ఇంత అవస్థలు పడటానికి కారణం ఏమిటి? అందరూ చాలా బాధపడుతున్నారు. ఇంకా ఆడవాడు చెప్పనక్కర్లేదు.
0: దే వర్ జస్ట్ ఎంక్వైరింగ్ ద రీజన్ ఫర్ ద సాడ్నెస్ ఆఫ్ రామ అండ్ లక్ష్మణ దేర్ ప్లైట్ అట్ దట్ మూమెంట్. విమెన్ ఫెల్ట్ మోర్ సాడ్ అండ్ సారీ ఫర్ ద సిచ్యువేషన్.
1: చూచాడు ఒక్కతూరి హనుమంతుడు.
0: హనుమాన్ వాచ్ ద హోల్ సీన్.
1: అందరి కంటల నుంచి నీరు కారుతుండాలి.
0: ఆల్ వర్ షెడ్డింగ్ టియర్స్.
1: కానీ ఒక్క స్త్రీ మాత్రం అక్కడ కార్చలేదు.
0: బట్ దేర్ ఇస్ వన్ లేడీ హూ డిడ్ షెడ్.
1: ఎవరు?
0: హూ ఇస్ షీ?
1: ఆమె సుమిత్ర.
0: షీ ఇస్ సుమిత్ర.
1: ఆమె కంటిదారుల కారలేదు.
0: షీ డిడ్ షెడ్ ఎ టియర్.
1: ఎందుకు దీనికి కూడా?
0: వై?
1: రాములకు ఎట్టి బాధలు కలగవు.
0: నథింగ్ వాట్స్ ఎవర్ విల్ హ్యాపెన్ టు రామా.
1: రామనామాన్ని స్మరించేటువంటి నా కుమారుడు అయినటువంటి లక్ష్మణికి అతనికి ఎట్టి బాధలు సంభవించవు.
0: మై సన్ లక్ష్మణ హూ ఇస్ చాంటింగ్ ద నేమ్ ఆఫ్ రామా విల్ నాట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్.
1: నిరంతరము రామ రామ రామ రామ రామ రామ అని రామనామాన్ని స్మరించేటువంటి నా లక్ష్మణికి అణువణువు కణు కణు కూడాను రామనామమే నిండి ఉంది.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ మై సన్ లక్ష్మణ థింక్స్ ఆఫ్ రామా అండ్ సింగ్స్ హిస్ గ్లోరీ.
1: కాబట్టి నా కుమారుడికి రామునికి ఎట్టి బాధలు ఉండవు.
0: సో నథింగ్ నో ప్రాబ్లమ్ నో వరీ.
1: ధైర్యంగా ఆమె ఉంటుండాలి.
0: అండ్ యూ సో హ్యాపీ అండ్ స్టాండింగ్.
1: ఈ ధైర్యాన్ని చూచి
0: భరతుడు భరత
1: ఈ హనుమంతుణ్ణి ఊర్మిళ దగ్గరికి తీసుకెళ్లాడు.
0: అండ్ టుక్ హనుమాన్ టు ఊర్మిళ
1: అనగా లక్ష్మణి యొక్క భార్య.
0: అండ్ షీ ఇస్ ది వైఫ్ ఆఫ్ లక్ష్మణ్.
1: ఆమె ఎక్కడికి బయటకు రాలేదు.
0: అండ్ షీ డిడ్ స్టెప్ అవుట్ ఆఫ్ హర్
1: హౌస్. ఏ మాట ఇచ్చిందో లక్ష్మణ్ పోయే సమయంలో ఏ రూమ్ లో నేను ఉంటానని చెప్పిందో అదే రూమ్ లో లక్ష్మణ్ తిరిగి వచ్చేంత వరకు అదే రూమ్ లో వదలకుండా ఉంటుంది.
0: ఊర్మిళ ద వైఫ్ ఆఫ్ లక్ష్మణ్ స్టేడ్ ఇన్ ద సేమ్ రూమ్.
1: అలాంటి ప్రతిజ్ఞ పట్టింది ఆ యొక్క ఊర్మిళ.
0: దట్ వాస్ ది వౌ ది డిటర్మినేషన్ ఆఫ్ ఊర్మిళ.
1: భరతుడు వెళ్లి
0: భరత వెన్
1: వదిన
0: సెడ్
1: ఇదిగో ఇతను హనుమంతుడు.
0: Here lies Hanuman.
1: తల కింది కొంచుకుంది అన్ని ఊకొడుతూ ఉండాలి.
0: అండ్ షీ వాస్ లిసనింగ్ వాట్ ఆల్ దట్ హాస్ బీన్ సెడ్ టు హర్.
1: ఎక్కడి నుంచి వచ్చాడు?
0: వేర్ యూ కమ్ ఫ్రమ్?
1: రామ రావణ యుద్ధం సంభవించింది.
0: ఇట్ వాస్ ది టైమ్ ఆఫ్ ద వార్.
1: లక్ష్మణుడు మూర్చ ఉన్నాడు.
0: అండ్ లక్ష్మణ
1: రాముడు బాధపడుతున్నాడు.
0: అండ్ రామ వాస్ ఫీలింగ్ సాడ్.
1: లక్ష్మణ లక్ష్మణ లక్ష్మణ.
0: అండ్ యూ
1: నీవేం నాకు ఈ బ్రతికి ఎందుకు?
0: రామ వాస్ షౌటింగ్ ది నేమ్ ఆఫ్ లక్ష్మణ.
1: రాముడు చాలా బాధపడుతున్నాడు.
0: రామ వాస్ నాట్ ప్రిపేర్ టు లివ్.
1: లక్ష్మణ్ని కాపాడే నిమిత్తమై నేను ఈ యొక్క సంజీవ పర్వతాన్ని తీసుకుపోతున్నాను.
0: ప్రొటెక్ట్ లక్ష్మణ్ ఐఎమ్ క్యారింగ్ ది సంజీవ మౌంటైన్.
1: ఒక్కతూరి ఊర్మిళ కూడా పక్కు నవ్వింది.
0: ఊర్మిళ లాఫ్డ్ ఎట్ వన్స్.
1: హనుమాన్ నీవు వాయుపుత్రుడు.
0: హనుమాన్ యువర్ సన్ ఆఫ్ విన్ గాడ్.
1: నీవు సంకల్ప సర్వ సంకల్పపరుడు.
0: యూ నో ఎవ్రీథింగ్.
1: నీకు కూడా అంత మాత్రం తెలీదా?
0: డోంట్ యు నో దిస్ మచ్.
1: లక్ష్మణుడు పీల్చే గాలి తీసుకునే గాలి ఉచ్ఛ్వాస నిశ్వాసం ఎందుకు రామనామం ఉంటుండాలి?
0: ఇన్ ఫ్యాక్ట్ ద వెరీ బ్రెత్ ఆఫ్ లక్ష్మణ విల్ క్యారీ ద
1: నామం. ఎట్టి ప్రమాదం జరుగుతుందా?
0: విల్ దట్ నామ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ విల్ ఎవర్ ఫేస్ ఎనీ ప్రాబ్లమ్?
1: జరగడానికి వీలే లేదు.
0: నథింగ్ కెన్ హ్యాపన్.
1: కాబట్టి లక్ష్మణుడికి ఏమాత్రము ప్రమాదం లేదు.
0: లక్ష్మణ విల్ నెవర్.
1: ఒక ప్రశ్న అడిగింది.
0: దట్ వాస్ ది సిచ్యువేషన్.
1: ఆ సమయంలో రాముడు ఏం చేస్తున్నాడు, లక్ష్మణుడు ఏం చేస్తున్నాడు అని.
0: What is that Rama was doing at that moment?
1: రాముడు బాధపడుతున్నాడు.
0: రామ వాస్ ఫీలింగ్
1: కంటి దారాలు కారుస్తున్నాడు.
0: హి వాస్ షెడ్డింగ్ టియర్స్.
1: లక్ష్మణుడు కన్ను మూసుకొని ప్రశాంతంగా ఉన్నాడు.
0: లక్ష్మణ వాస్ జస్ట్ లయింగ్ డౌన్ విత్ హిస్ ఐస్ క్లోజ్డ్.
1: అప్పుడు చెప్పింది ఊర్మిళ
0: దెన్ ఊర్మిళ సెడ్
1: నా భర్తకి ఎట్టి బాధలు లేవు కనుకనే ప్రశాంతంగా కన్నులు మూసుకొని ఉన్నాడు.
0: యాజ్ మై హస్బెండ్ హ్యాడ్ నో ప్రాబ్లమ్ ఆర్ ఎనీ పెయిన్ వాట్స్ ఎవర్ హి వాస్
1: రాముడు రాముడు యొక్క రాక్షసులు వేసినటువంటి వీళ్ళంతా కూడా రాములకు తగులుతున్నా కాబట్టి రాములు బాధపడుతున్నాడు.
0: అండ్ రామ వాస్ ఫీలింగ్ సాడ్ బికాస్ ఆల్ ది వర్ ఆరో షాట్ ఎట్ లక్ష్మణ ఫెల్ ఆన్ రామ.
1: కనుకనే ఈ విధంగా కూడాను ఊర్మిళ యొక్క సుమిత్ర భక్తి ప్రపత్తుల యొక్క లక్షణాలంతా కూడాను రామాయణం ఎక్కడ కూడా చూపలేదు.
0: ఆల్ ది రామాయణ ఇస్ కంపోజ్డ్ బై మెనీ పీపుల్ డు నాట్ కంటెయిన్ ది మిస్టరీ అండ్ ది సీక్రెట్.
1: ఇలాంటి పవిత్రమైన
0: ఊర్మిళ అండ్ సుమిత్ర
1: ఆనాటి ఉండటం చేతనే
0: బికాస్ ఆఫ్ సచ్ సీక్రెట్ నో
1: ధర్మమూర్తి అయినటువంటి మాతృమూర్తి
0: అండ్ దట్ వెరీ ఇంపార్టెంట్
1: మూర్తి అయినటువంటి యొక్క సతిమూర్తి
0: అండ్ షీ ఇస్ వన్ ఆఫ్ ట్రూత్
1: ఊర్మిళ సుమిత్ర
0: ఊర్మిళ అండ్ సుమిత్ర సింబలైజ్ ది మదర్
1: ఊరే ఈ జగత్తునంతా కూడా అన్ని విధాలుగా కాపాడుతూ వచ్చారు.
0: అండ్ దే వెరీ చెస్టిటీ
1: నొబిలిటీ అందరూ కూడా మిత్రులుగా ఉండాలి.
0: సో సుమిత్ర లెట్ యు బి ఫ్రెండ్లీ
1: పేరు మిత్రులుగా ఉంటుండే మీరంతా కూడా రూపంలో మీరు మిత్రులుగా ఉండాలి.
0: అండ్ యూ షుడ్ బి ఫ్రెండ్లీ టు ఎవ్రీబడి
1: అందరూ సుమిత్రులే కావాలి.
0: ఎవ్రీబడి షుడ్ బి సుమిత్ర
1: అందరూ సుపుత్రులే కావాలి.
0: ఆల్ షుడ్ బి సుపుత్ర గుడ్ సన్
1: అది ఏ దేశం కోరేటువంటి ఈనాడు.
0: దాట్స్ వాట్ ది కంట్రీ నీడ్స్ టుడే.
1: పూర్వకాలం నందు భారతదేశం నందు రామాయణం యొక్క చరిత్రను ఎవరు కూడా వినటువంటి వారు ఉండరు.
0: In fact, most of you must have necessarily heard Ramayana.
1: Konni vela Pramamurti ainatvanti oka satimurti.
0: And she is one of truth.
1: Urmila Sumitra.
0: Urmila and Sumitra symbolize the mother.
1: Ee ee jagattunanta kuda anni vidhala kaapadutu vacharu.
0: And they very chastity, nobility.

0: years past, yet Ramayana is read and gone through.
1: ఎప్పటికప్పటికీ నూతనమైనటువంటి రామాయణంగా అభివృద్ధి అవుతుంది.
0: Ramayana is ever new, ever brilliant, ever fresh.
1: రామనామం తలచినటువంటి వారికి,
0: the one who chants name,
1: రామరూపాన్ని దర్శించినటువంటి వారికి,
0: the one who sees Rama form, they don't have any kind of holy desire.
1: ప్రపంచం లోపల రామశక్తిని, రామనామమును ఎంతవరకు వర్ణిస్తుండే వచ్చింటాడు వాల్మీకి, చాలా గొప్పగా వర్ణించాడు.
0: Valmiki described in full the greatness and the depth of Rama's name and his form.

0: ప్రేమ స్వరూపులారా, రామనామమునకు మించినటువంటి అమృతం మరొకటి లేదు.
1: Nothing sweeter, nothing is greater than Rama's name.
0: ఈనాడు ప్రజల లోపల నామచింతను మర్చిపోతున్నారు.
1: And today people have forgotten to chant.
0: ఏదో సినిమా నామాలంతా చెప్పుకుంటూ ఉంటున్నారు.
1: They are only repeating film songs.
0: కాదు కాదు, దాని వల్లనే దేశం ఈ గతి పట్టిపోయింది.
1: That is responsible for the present state of the country.
0: ఎక్కడే గాని ఏ వ్యక్తి కాని ఏ గొప్పవాడైనా కాని రామకృష్ణ అని కూడా తలుచుకోవటం లేదు.
1: No great man of any stature is thinking of
0: goppa chadavarlu, goppa scientistlu, goppa goppa medhavulu kuda ee naadu vividhi pettukotam marchipothunnaru.
1: The great people, the intellectuals, they are forgetting to apply vibhuti on their forehead.
0: Intlo pettukuntaru, bayatiki vastane turchi vestaru.

0: at home and erase it the moment they come out of the house.
1: ఈ విధమైనటువంటి ఫ్యాషన్ గా మై బయలుదేరింది.
0: దిస్ హాస్ బిన్ ద మోడర్న్ ఫ్యాషన్.
1: ఈ ఫ్యాషన్ మానవుని హతం చేస్తూ ఉంటుంది.
0: అండ్ ద మోడర్న్ ఫ్యాషన్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద టోటల్
1: కనుక మనం ఎవరైనా ఏమని అనుకోని
0: ఎనీబడి థింక్ వాట్స్
1: ఏ విధమైనటువంటి భయపడనక్కర్లేదు.
0: లెట్స్ నాట్ బి అఫ్రైడ్.
1: దైవనామాన్ని చెప్పుకోవడానికి ఎందుకు భయం?
0: వై షుడ్ బి అఫ్రైడ్ టు రిపీట్ గాడ్స్ నేమ్.
1: కాబట్టి ప్రపంచంలో మూలమూల వీధి వీధి వాడవాడ కూడా రామనామాన్ని చెప్తూ రావాలి.
0: దేర్ఫోర్ వి షుడ్ చాంట్ రామాస్ నేమ్.
1: రామ కృష్ణ గోవింద నారాయణ శివ విష్ణు అనే ఈ శివనామం కాని విష్ణునామం కాని రామనామం కాని ఏదో ఒక నామాన్ని స్మరిస్తూ ఉండాలి.
0: అండ్ వి షుడ్ రిపీట్ గాడ్స్ నేమ్ ఎనీ నేమ్ ఆఫ్ యువర్ చాయిస్.
1: ఈనాడు ఆ స్మరణ అనేటువంటి తప్పిపోయింది.
0: అండ్ టుడే యూ హావ్ ఫర్గాటన్ నామస్మరణ.
1: భగవత్ నామస్మరణ లేకపోవడం చేతనే ఇంటింటి ఎందుకు కూడా చిక్కులు బయలుదేరుతున్నాయి.
0: అండ్ దర్ ప్రాబ్లమ్స్ అండ్ వరీస్ ఇన్ ఎవ్రీ ఫ్యామిలీ బికాజ్ పీపుల్ ఆర్ నాట్
1: ఒక్కొక్క అన్నదమ్ములు కూడా కలహాలు బయలుదేరుతున్నాయి.
0: కాన్ఫ్లిక్ట్ అమంగ్ బ్రదర్స్.
1: కారణం ఏమిటి?
0: వై
1: ఈ పవిత్రత లోపల లేకపోవడం చేతనే ఈ అపవిత్రత వచ్చి
0: దేర్ నో సేక్రెడ్ క్వాలిటీ విద్ ఇన్ దేర్ ఫోర్ ఆల్ అన్సేక్రెడ్ థింగ్స్.
1: ఈనాడంతా కూడా ధనము ధనము ధనము ధనము ధనము ధనం.
0: టుడే మనీ మనీ ద మెయిన్
1: పదవి పదవి పదవి పదవి పదవి పదవి. ఏమిటి ఈ పదవులు?
0: వి వాంట్ మనీ అండ్ పొజిషన్.
1: ఏమిటి ఈ ధనము? ఇవే మనం రక్షించేటువంటిది. ఎంతమంది ధనవంతులు లేరు ప్రపంచంలో? ఎంతమంది అధికారులు లేరు ఈ ప్రపంచంలో? వారంతా సుఖశాంతిని పొందుతున్నారా? మనకు సుఖాన్ని ఆనందాన్ని శాంతిని అందించేటువంటిది భగవత్ నామము భగవత్ స్మరణే.
0: దట్ విచ్ కన్ఫర్స్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ పీస్ అండ్ హ్యాపీనెస్ ఈజ్ ఓన్లీ గాడ్స్ నేమ్ నథింగ్ వాట్సోఎవర్.
1: దీన్ని అలక్ష్యం చేసేటువంటి వాళ్ళకి అవల అదో గతే పడుతుంది.
0: ద పీపుల్ హూ నెగ్లెక్ట్ గాడ్స్ నేమ్ విల్ రూయిన్ దెంసెల్వ్స్.
1: కనుక మనం అలక్ష్యం ఏనాడు కూడా చేయకూడదు.
0: వీ షుడ్ నెవర్ నెగ్లెక్ట్ గాడ్స్ నేమ్.
1: ప్రతి నామాన్ని కూడా మనం చింతిస్తూ రావాలి.
0: వీ షుడ్ సింగ్ ఎవ్రీ నేమ్ ఆఫ్ గాడ్.
1: శివుడు పంచాక్షరి స్వరూపుడు.
0: అండ్ శివాస్ నేమ్ హాస్ గాట్ ఫైవ్ లెటర్స్.
1: నమో నారాయణ అష్టాక్షర స్వరూపము.
0: నమో నారాయణ ఎయిట్ లెటర్స్.
1: ఈ పంచాక్షర స్వరూపము అష్టాక్షర స్వరూపంలో ఉన్నటువంటి ప్రాణములే మన యొక్క నామములు.
0: అండ్ దేర్ఫోర్ దట్స్ ద నేమ్ దట్ వి హావ్ టు ఫాలో అడ్హియర్ అండ్ రిపీట్.
1: కనుకనే భగవంతుడు చెప్పాడు.
0: గాడ్ సెడ్
1: పంచాక్షరంలో ఉన్నటువంటి యొక్క మకారము.
0: And this, the letter ma
1: ee ashtachamlo unnatundi yokka rachanamu
0: and this eight letter
1: prakaram
0: ra
1: ee renditi yokka ekatvame
0: the combination of ra and ma is rama
1: panchachamlo untundadi
0: and then we find
1: panchacham om namo నమశివాయ
0: నమశివాయ ఫైల్
1: నమశివాయ
0: నమశివాయ
1: మకారమిగిన లేకుండా పోతే అందులో
0: వితౌట్ దిస్ లెటర్ మా
1: నశివాయ అంతా మంగళమేవి.
0: నశివాయ ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ఆస్పిషియస్.
1: మకారమే చేరినా అంతా మంగళమే.
0: వన్స్ దేర్ ఇస్
1: నమశివాయ
0: నమశివాయ
1: నమ మకారం తీసేస్తే నశివాయ శివం కాదు ఇది.
0: దెన్ మా ఇస్ డిలీటెడ్ well there's nothing of peace.
1: namo narayanaya anaga akkada makaram undala
0: and there the ra is necessary.
1: ఆ మకారం అనేటువంటిది
0: వితౌట్ దిస్
1: లేకపోతే అక్కడ కూడా నామంగళమే.
0: వితౌట్ దిస్ ఇట్స్ మీనింగ్లెస్.
1: ఈ శివాక్షరంలో ఉన్నటువంటి రకారము
0: అండ్ దిస్ లెటర్ హియర్ ఇన్ శివ
1: అష్టాక్షరంలో ఉన్నటువంటి మకారము
0: రెండు
1: చేరే రామా అని
0: బోత్ టుగెదర్ కన్స్టిట్యూట్ రామా.
1: కనుక విద్యార్థులారా
0: స్టూడెంట్స్
1: ప్రజలారా
0: ఎల్డర్స్
1: భక్తులారా
0: డివోటీ
1: కానీ భగవత్ నామస్మరణ కంటే మనకు రక్షించేటువంటిది మరొకటి లేదు.
0: ఇట్స్ ఓన్లీ గాడ్స్ నేమ్ దట్ కమ్స్ టు యువర్ రెస్క్యూ.
1: ఎటువంటి పదవులైనా రాని ఈనాడు వస్తాయి రేపు పోతుంటాయి.
0: పొజిషన్స్
1: అంత పాసింగ్ క్లౌడ్స్ పాసింగ్ క్లౌడ్స్ పాసింగ్ క్లౌడ్స్
0: పొజిషన్స్ ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
1: మనం దీనికోసం మనం పాటు పడకూడదు.
0: వీ డోంట్ నీడ్ టు స్ట్రగుల్ ఫర్
1: ఇలాంటి వారికైనా గాని ఒక అధికార బలం రావచ్చు.
0: యు మే హావ్ పొజిషన్.
1: దేనివల్ల?
0: వై
1: పాలిటిక్స్ వల్ల.
0: పాలిటిక్స్
1: ఈ పాలిటిక్స్ వల్ల వచ్చినటువంటి అధికారం ఎంతవరకు ఉంటుంది?
0: ద పొజిషన్ దట్ యు ఆక్యుపై బికాజ్ పాలిటిక్స్
1: ఊపితే పోతుంది.
0: దే జస్ట్ వానిష్.
1: కనుకనే మనకు ఈ పాలిటిక్స్ వల్ల వచ్చేటువంటి భావానికి మనం ఏమాత్రము ప్రాకులాడకూడదు.
0: లెట్స్ నాట్ గివ్ ఎనీ స్కోప్ ఫర్ పొలిటికల్ పొజిషన్.
1: హృదయం నుంచి రావాలి.
0: ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ విదిన్.
1: హృదయం నుంచి ఎవరి హృదయంలో భగవత్ నామం ఉంటుందో వాడు ధన్యుడు పుణ్యుడు.
0: వేర్ దేర్ ఇస్ గాడ్స్ నేమ్ వేర్ గాడ్స్ నేమ్ ఇస్ ప్రిజర్వ్డ్ సస్టైన్డ్ ఇన్ హ్యూమన్ హార్ట్ దట్ సోల్ ఇస్ లిబరేటెడ్.
1: వారికి ఇష్టం లేనటువంటి వారు వద్దని చెప్పవచ్చు.
0: అండ్ దోస్ పీపుల్ హూ డు నాట్ రిలీజ్
1: నీకొద్దు నాకు కావాలి.
0: యు మే డినై బట్ ఐ నీడ్ గాడ్.
1: నీ ప్రియుడు రాముడు నాకున్నాడు.
0: యు మే డినై యువర్ గాడ్.
1: నా రాముడు లేడంటే నీవెవరు?
0: వాట్ రైట్ హ్యావ్ యూ?
1: హూ ఆర్ యూ?
0: హూ ఆర్ యూ ద క్వశ్చన్ వే టు పుట్.
1: నా రాముడు నాకున్నాడు.
0: ఐ హావ్ మై
1: నా శివుడు నాకున్నాడు.
0: ఐ హావ్ మై
1: నీవు లేదని చెప్పడానికి నీకు లేదేమో కానీ నాకున్నాడు.
0: వాట్ రైట్ హ్యావ్ యూ టు డినై మై గాడ్?
1: ఎవరికి ఏ విధమైనటువంటి లేదని చెప్పడానికి రైటే లేదు.
0: నో వన్ హ్యాస్ ఎనీ రైట్ వాట్స్ హియర్.
1: కాబట్టి ఈ రైట్ తో మనం ఫైట్ చేసుకుంటూ
0: దిస్ రైట్ ఇన్ డివినిటీ వీ హావ్ టు ఫైట్.
1: కనుక నేను భగవంతుని యొక్క నామస్మరణను ఏనాడు కూడా నువ్వు ఎక్కడ గాని ఎక్కడ కూడా వదలకూడదు.
0: ఎనీవేర్
1: సర్వదా సర్వకాలం.
0: God's name.
1: సర్వత్రా హరి చింతనం.
0: We should everywhere, every point of time, we should chant his glory, sing his glory.
1: Rama Rama Rama Sita Rama Rama.

0: ప్రేమ స్వరూపులారా, ఈనాటి యొక్క భావాన్ని హృదయం లోపల ఏమాత్రం కూడా కదలకుండా మెదలకుండా ప్రతిష్ట చేసుకోవడానికి తగినటువంటి కృషి చేయండి.
1: You should make every attempt to install these feelings in your heart in a steady way, in unshakable way.
0: ప్రసాదాలు స్వీకరించి
1: రామప్రసాదం
0: అనుకోండి.
1: You are going to receive Rama Prasadam this morning.
0: Ramanamamanu prasadam idigo randi bhaktulara.

సుబుద్ధియను కండ చక్కెరే తెచ్చి ఉబుద్ధమను పాల నెయ్యి వేసి అబద్ధమని ఎటి మరి నమ్ముతి.

0: The path of action is the one that one has to walk the distance like a pedestrian.
1: Bhakti margamu suluvaina bandi bata.
0: The path of devotion is easy as you can travel in a cart.
1: Bullock cart.
0: In a bullock cart.
1: Jnana margamu jnana manam vimana yanamu kade.
0: The path of wisdom is a voyage, is a trip by flight, aeroplane.
1: Vidyarthulara.
0: Students.
1: ప్రాచీన కాలము నుండి కర్మోపాసన జ్ఞానముల యొక్క విషయమై అనేక మంది అనేక విధములైనటువంటి యొక్క వాదోపవాదములు జరుపుతూ ఇది గొప్పది ఇది చిన్నది అనేటువంటి నిర్ణయమునకు రాలేక అయోమయ స్థితిలో కాలంని వ్యర్థం గావిస్తూ వచ్చారు.
0: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ పీపుల్ హ్యావ్ బీన్ డెలిబరేటింగ్ ఆర్గ్యూయింగ్ amongst themselves, which of the three paths is great? The path of action, the path of devotion, and the path of wisdom. They could not decide.
1: Kani, vishala hrudayulainatunti varu, vicharana chesi chusinappudu, ee moodinti oka gamyamu okkate.
0: In fact, the broad-minded people, if they investigate and inquire, they will find the goal is one, though there are three paths.
1: మూడింటి యొక్క రూపనామములు భిన్నముగా కనిపించినప్పటికీ గమ్యము ఒక్కటే.
0: దో దీస్ త్రీ నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్ బట్ ద డెస్టినేషన్ ఇస్ వన్ అండ్ ద సేమ్.
1: కర్మోపాస జ్ఞానములు మూడు ఉంటి కూడా త్రివేణి సంఘమని భావిస్తూ వచ్చారు ప్రాచీనులు.
0: ద ఏన్షియన్స్ కన్సిడర్డ్ ద పాత్ ఆఫ్ యాక్షన్ డివోషన్ విజ్డమ్ యాజ్ ద ట్రినిటీ త్రివేణి సంగమ.
1: భక్తి అనగా యమున నది.
0: డివోషన్ ఇస్ రివర్ యమున.
1: ఇది నిర్మల నిశ్చల నిస్వార్థమైనటువంటి యొక్క తత్వము.
0: ఇట్స్ ప్యూర్ అన్సలీడ్ అండ్ సెల్ఫ్లెస్.
1: కర్మ అనగా గంగా నది.
0: యాక్షన్ ఇస్ గ్యాంజస్.
1: శరీర మాధ్యం కలుధర్మ సాధకం. నిరంతరము ఈ శరీరంతో గావించేటువంటి సర్వ కర్మలు కూడాను పవిత్రమైనవిగా ఉండాలి.
0: All the actions that we undertake with this body should be sacred.
1: కానీ ఈ కర్మలన్నీ కూడాను కేవలము ఒక జ్ఞానమును బోధించేటువంటివి.
0: This path of action will certainly take you to wisdom.
1: కనుక ఈ యమున గంగ అనేటువంటి కర్మోపాసనలు రెండు కూడాను బాహ్యంగా కనిపిస్తుంటాయి.
0: Yamuna and Ganga, standing for action and devotion, they are apparent, visible.
1: Karma bhakti prabhavamulu rendu kudanu manavuni yokka achara vicharamula cheta manaku spashtam avutuntai.
0: Action and devotion are very well seen because of the practices and paths adopted.
1: Kani jnanam anetuvantidi antarvahini aina saraswati vantidi.
0: But the wisdom is an inner current like that of the river Saraswati.
1: Saraswati kanipinchadu.
0: Saraswati is not
1: seen. Jnanamunaku oka roopamu ledu.
0: Wisdom has no form.
1: Jnanamu kevalamu aachara sampradayamula cheta avyaktamai untuntadi.
0: It is contained, ingrained within the tradition and the practices adopted.
1: Idi kevalamu aavirbhavincheetundide kaani prakatincheetundide kaadu.
0: It's the one that originates, emanates, but does not express.
1: సర్వకర్మల యొక్క ప్రభావము ఈ జ్ఞానంపైననే ప్రసరింపచేస్తుంది.
0: ఆల్ యాక్షన్స్ ప్రొసీడ్ టువర్డ్స్ దిస్ విజ్డమ్.
1: దీనిని కర్మ అనేటువంటిది పుష్పం వంటిదని.
0: యాక్షన్ ఇస్ లైక్ ఎ ఫ్లవర్.
1: ఉపాసన అనేటువంటిది పిండి కాయ వంటిది అని.
0: వర్షిప్ ఇస్ ఎ టెండర్ ఫ్రూట్.
1: జ్ఞానము ఫలం వంటిదని.
0: విజ్డమ్ ఇస్ ఎ రైప్ ఫ్రూట్.
1: పుష్పం లేక కాయ కాలేదు, కాయ లేక ఫలం కాలేదు.
0: Without flower they cannot be tender fruit.
1: మూడింటి యొక్క పరిణామములు వేరు వేరైనప్పటికీ దీని యొక్క గమ్యం ఒక్కటే.
0: Though these three transformation steps, stages are there,
1: దీని సత్యం ఒక్కటే.
0: Transformation is one, truth is one.
1: దీని యొక్క లక్ష్యం కూడాను ఒక్కటి.
0: ఇట్స్ పర్పస్ ఇస్ ఆల్సో వన్ అండ్ ద సేమ్.
1: కనుక కర్మ లేక ఉపాసన కాని, ఉపాసన లేక జ్ఞానము కాని లభ్యము కాదు.
0: Therefore, there cannot be action without devotion, and there cannot be wisdom without devotion either.
1: ఈ కర్మలన్నీ కూడాను చిత్తస్య శుద్ధయే కర్మః, చిత్తశుద్ధి నిమిత్తమై ఈ కర్మలు ఆచరించటం.
0: Action is undertaken so as to purify heart.
1: శరీరమాద్యం కలుధర్మ సాధకం, శరీరంతో గావించేటువంటి ఇవన్నీ కర్మలనియు మనస్సు యొక్క శుద్ధమైనటువంటి యొక్క మనస్సుతో విచారించేటువంటి భక్తి అనియు, ఈ శుద్ధమైనటువంటి భక్తియే సిద్ధమైన జ్ఞానాన్ని లభింపజేస్తుందని, ఈ మూడింటి యొక్క ఏకత్వము ఒక్కటే అనేటువంటి సత్యాన్ని ప్రబోధిస్తూ వచ్చింది వేదాంతం.
0: The Vedanta teaches this simple fact that all the actions undertaken with this body amounts to the path of action, and the devotion is in the mental realm with all that is pure that gives us wisdom.
1: దీనిని త్రికరణ శుద్ధి అని కూడాను చెప్తూ వచ్చారు.
0: This is called Trinity or Trikarana Shuddhi.
1: అట్టి త్రికరణ శుద్ధి కలిగినటువంటి వాడే మానవుడు.
0: Is the true human if he has got this purity of the
1: proper three. Study of mankind is man. Thoughts, words, action. ఈ మూడింటి యొక్క ఏకత్వమే, యాక్షనే కర్మ మార్గము.
0: Therefore, this kind of harmony of thought, word and deed is the proper study of mankind is man.
1: ఉచ్చరించటమే ఉపాసనా మార్గము.
0: The declaration what we say is
1: సంకల్పించటమే ఇది జ్ఞాన మార్గము.
0: The ultimate being the one of wisdom.
1: సంకల్పమును పురస్కరించుకునే వాక్కు, వాక్కును పురస్కరించుకునే కర్మ.
0: Therefore, basing on thought we say, later we resort to action.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని గుర్తించడమే నిజమైనటువంటి మానవత్వము.
0: True human quality lies in understanding the spirit behind the three.
1: ఈనాడు ఇట్టి మానవత్వాన్ని గుర్తించుకునలేక కేవలము కర్మోపాసన జ్ఞానములనేవి కూడాను వేరువేరుగా భావించి అనేక విధములైనటువంటి వాదోపవాదముల చేత కాలమును వ్యర్థం గావిస్తున్నారు ప్రజలు.
0: People are merely wasting time as they could not investigate and inquire properly the path of action, worship and wisdom.

0: Because of this ignorance, or what you call innocence, that we do not have the fear of sin. And the reason also being that the absence of love for God, it is for that reason the human quality is totally lost. This is the mystery as Sai declares.
1: Eenati manavudu emi uchcharinchutunnado, ye palukulu palukutunnado, tanake teliyadu.
0: What modern man speaks, he doesn't know himself.
1: Idi papa bhitiya, leka daiva pritiya, leka sangha neetiya, aneetvanti okka nindayani telusukolekapothunnadu.
0: He could not decide whether it amounts to love for God or fear of sin or morality in society.
1: Prati paluku kudanu oka satyamainatunti palukuga undali.
0: Every word that one utters should be full of truth.
1: జిహ్వే రసగ్ని మధురప్రియత్వం సత్యం హితం త్వం పరమం వదాన్ ఆవర్ణయేత మధురాక్షరాణి గోవింద దామోదర మాధవేతి. హే జిహ్వే నాలుక, నీవు సత్యమును పలికేటువంటి నాలుక, నీవు మృదుమధురమైనటువంటి నాలుక, నీవు శాంత స్వభావమైనటువంటి నాలుకవు. ఈ నాలుక చేతనే నరుడు దివ్యత్వాన్ని అందుకోగలుగుతున్నాడు.
0: ఓ టంగ్, యు ఆర్ ద వన్ ఆఫ్ ట్రూత్, యు కెన్ టాక్ సో స్వీట్లీ, యు ఆర్ ద వన్ ఆఫ్ పీస్, బికాస్ ఆఫ్ యు ఓన్లీ వన్ రియలైజెస్ డివినిటీ.
1: దీనినే భగవద్గీత ఎదుగుడను

0: మనం పలికేటువంటి ప్రతి పలుకు కూడాను ఉద్వేగంగా ఉండకూడదు.
1: వి షుడ్ నాట్ స్పీక్ ఎనీ వర్డ్ విత్ ఫుల్ ఆఫ్ ఎజిటేషన్ ఆర్ ఎమోషన్.
0: సత్యమైనటువంటి పలుకుగా ఉండాలి.
1: ఇట్ షుడ్ బి వన్ ఆఫ్ ట్రూత్.
0: ఇది హితమును అందించేటువంటి పలుకుగా ఉండాలి.
1: ఇట్ షుడ్ బి ప్లీజింగ్ అన్ టు అదర్స్.
0: ఎదుట వ్యక్తికి అహితమును చేకూర్చకూడదు.
1: ఇట్ షుడ్ నాట్ హర్ట్ ఎనీ వన్.
0: అసంతృప్తిని కలిగించకూడదు.
1: ఇట్ షుడ్ నాట్ డిస్సాటిస్ఫై ఎనీబడీ.
0: అది ఏ సత్యము.
1: దాట్ ఈస్ ట్రూత్.
0: సత్యం బ్రూజాత్, ప్రియం బ్రూయాత్, నబ్రూజాత్ సత్యం అప్రియం. సత్యమునే పలకాలి.
1: స్పీక్ ట్రూత్.
0: ఈ సత్యం అతనికి ప్రియం కాదు కదా అని అసత్యమును మాత్రం చెప్పకూడదు.
1: బికాజ్ ఇట్స్ నాట్ గోయింగ్ టు బి యాక్సెప్టెడ్, నెవర్ అటర్ ఎ లై.
0: ఈ సత్యాసత్యములు రెండింటిని కూడాను విసర్జించి ఒక విధమైనటువంటి ఒక మౌనం దాల్చిన కూడాను మంచిదే కాని అసత్యమును మాత్రం మనం వెల్లడి చేయకూడదు.
1: ఇట్స్ నాట్ బెటర్ టు అబ్జర్వ్ సైలెన్స్ వెన్ వీ కెనాట్ స్పీక్ ట్రూత్, వెన్ వెన్ కెనాట్ డిస్టింగ్విష్ బిట్వీన్ ట్రూత్.
0: కనుక కర్మోపాసన జ్ఞానముల మూడింటి యొక్క లక్ష్యము ఒక్కటే.
1: Therefore, the aim of these three parts is
0: అది ఏ దివ్యత్వమునకు పవిత్రతకు సరి అయినట్టు సోపానం.
1: That's only the ladder with the different steps for discrimination.
0: ఈ కర్మ చేతనే మనము ఎన్నో విధములైనటువంటి యొక్క ధర్మములు ఆచరిస్తూ వస్తున్నాం.
1: It's only through the action we undertake so many activities along the path of righteousness.
0: గమ్యమును మాత్రం మనం విచారించడానికి పూనుకోవటం లేదు.
1: But we are not understanding the destination, the aim.
0: ఇప్పుడు కాదు కాని పూర్వము రైల్వే డిపార్ట్మెంట్ లో పలకడను ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అని కంపార్ట్మెంట్స్ ఉండేటువంటివి.
1: In the olden days, there is this categorization in railway department, compartments, first class, second class and third class.
0: అయితే ఈ దేహమునికి ఇప్పటికి 70 వర్షములు అయినప్పటికీ నేను ఇంకా రైలు ఎక్కినటువంటి అనుభవం నేను ఎప్పుడు నాకు కనిపించలేదు.
1: Though age of Bhagavan, the body age is 70, but he has no experience in it, railway travel.
0: అనేక మంది రైల్లో కూర్చుంటే అటు ఇటు ఊగుతుంది అని చెప్తుంటారు. అది చూడాలని నాకు ఆశ.
1: Bhagavan wants to experience traveling by train, how it tosses, how it jumps like that on the railway track.
0: కానీ దానికి ఒక కాలం వస్తుంది.
1: Because the time is ahead anyway.
0: ఈ డిపార్ట్మెంట్స్ లోపల థర్డ్ క్లాస్ అనేటువంటిది ఉంటుంది.
1: దేర్ ఇస్ థర్డ్ క్లాస్ కంపార్ట్మెంట్.
0: ఈ థర్డ్ క్లాస్ కంపార్ట్మెంట్ లోపల అనేక కష్టములకు, కొన్ని నష్టములకు, కొన్ని బాధలకు గురి కావాల్సి వస్తుంది.
1: వి ఆర్ పుట్ టు లాట్ ఆఫ్ ఇన్కన్వీనియన్స్ అండ్ సఫరింగ్ వెన్ వి సిట్ ఇన్ థర్డ్ క్లాస్.
0: ప్రజలు క్రిక్కిరిసి ఉంటారు.
1: యు ఫైండ్ సో మెనీ పీపుల్ దేర్.
0: అంత కంఫర్టబుల్ గా ఉంటుండదు. అంత అనుకూలమైన ప్రయాణం కాదు.
1: ట్రావెల్ ఇన్ థర్డ్ క్లాస్ కంపార్ట్మెంట్ ఇస్ నాట్ దట్ కంఫర్టబుల్.
0: కష్టకరమైనటువంటి యొక్క ప్రయాణము.
1: It's very difficult to travel.
0: ఇంకా సెకండ్ క్లాస్ లో అనేటువంటి దాంట్లో చక్కగా విశాలంగా కూర్చోవచ్చును, కానీ పండుకొని నిద్రించడానికి వీలు కాదు.
1: యూ విల్ హ్యావ్ ఎ సిట్టింగ్ ప్లేస్ ఇన్ సెకండ్ క్లాస్ కంపార్ట్మెంట్ బట్ యూ కెనాట్ స్లీప్.
0: ఇంకా ఫస్ట్ క్లాస్ అనేటువంటి దాంట్లో నీ ఇష్టం వచ్చినట్టు పొరలాడవచ్చు.
1: ఫస్ట్ క్లాస్ యూ కెన్ రోల్ యాజ్ యూ ఫీల్.
0: అయితే ఈ మూడు పెట్టెలు కూడాను ఒకే స్టేషన్ కే పోయి చేరుతుంటాయి.
1: హౌఎవర్ ఆల్ దీస్ త్రీ కంపార్ట్మెంట్స్ గో టు ద సేమ్ స్టేషన్.
0: ఇంతేకాకుండా దీనికి మరొక కొన్ని ఉపమానములు.
1: There are other examples too.
0: Ordinary train travel అంటుంటారు. అనగా సామాన్యమైనటువంటి ఒక ట్రైన్ లో ప్రయాణం చేయడము ఒకటి.
1: Traveling by ordinary train or passenger train is one type.
0: నీవు ధర్మంలో ఎక్కితే హైదరాబాద్ చేరాలని ఉంటుంటారు.
1: When you just get into the train there in Dharmavaram, you want to reach Hyderabad.
0: కాని ఈ ధర్మవరంలో ఎక్కినటువంటి ట్రైన్ ద్రోణాచలంలో మారవలసి వస్తుంది ఇంకో ట్రైన్ కు.
1: However, you may have to change there at that junction Dronachalam.
0: ఇది కొంతవరకు ఆర్డినరీ ట్రైన్ ట్రావెల్ అని ఒక దగ్గర ఎక్కి మరొక దగ్గర దిగి సామాను తిరిగి నింపుకొని తిరిగి ఇంకొక ట్రైన్ క్యాచ్ చేసుకోవటము ఇది కొంచెం కష్టంగా ఉండేటువంటిది.
1: దిస్ ట్రావెల్ బై ప్యాసింజర్ ట్రైన్ ఆర్ ఎన్ ఆర్డినరీ ట్రైన్ వేర్ యూ హ్యావ్ టు చేంజ్ షిఫ్ట్ అనదర్ ట్రైన్ దేర్.
0: రెండవ రకమైనటువంటిది త్రూ క్యారేజ్.
1: సెకండ్ టైప్ త్రూ క్యారేజ్.
0: ఈ క్యారేజ్ లో నీవు కూర్చుంటే నీవు మారనక్కర్లేదు. ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ క్యారేజ్ తీసుకుని ఆ క్యారేజ్ కి అతికిస్తుంటారు.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యూ సిట్ దేర్ ఇన్ ఎ త్రూ క్యారేజ్ ద రైల్వే డిపార్ట్మెంట్ విల్ కనెక్ట్ దిస్ క్యారేజ్ టు ఎనీ అదర్ ట్రైన్.
0: ఇంకా మొదటి తరగతి ఇది ఎట్టుంటారంటే త్రూ ట్రైన్.
1: బట్ హౌఎవర్ ఇట్స్ ద త్రూ ట్రైన్ డైరెక్ట్.
0: త్రూ ట్రైన్ జ్ఞానము.
1: ద ట్రైన్ దట్ టేక్స్ యూ డైరెక్ట్లీ టు డెస్టినేషన్ ఇస్ విజ్డమ్.
0: త్రూ కంపార్ట్మెంట్ ఒక భక్తి.
1: త్రూ క్యారేజ్ ఇస్ డివోషన్.
0: ఆర్డినరీ ట్రైన్ ట్రావెలింగ్ ఒక విధమైనటువంటి కర్మ ఉపాసన.
1: ట్రావెల్ బై ప్యాసింజర్ ట్రైన్,
0: కనుక కర్మ మార్గంలో కొన్ని కష్టములు అడ్డు వస్తుంటాయి.
1: ఇన్ ద పాత్ ఆఫ్ యాక్షన్ దేర్ ఆర్ సర్టన్ ఆబ్స్టకల్స్.
0: ఉపాసన మార్గంలో కొన్ని సుఖములు ఉంటుంటాయి, మరి కొన్ని కష్టములు కూడా ఉంటుంటాయి.
1: ఇన్ ద పాత్ ఆఫ్ వర్షిప్ దేర్ ఇస్ కంఫర్ట్ అండ్ ఇన్కన్వీనియన్స్.
0: జ్ఞాన మార్గం అనేటువంటి దాంట్లో ఎట్టి బాధలు ఉండవు.
1: ఇన్ ద పాత్ ఆఫ్ విజ్డమ్ దేర్ ఆర్ నో ప్రాబ్లమ్స్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: అది ఒక్కటే తత్వము.
1: బికాజ్ ఇట్స్ ఓన్లీ వన్.
0: అద్వైత దర్శనం జ్ఞానం.
1: ఏక
0: దర్శనంతో ఉండేటువంటిదే జ్ఞానము.
1: విజ్డమ్ ఇస్ నాన్ డ్యూయల్.
0: అనేకత్వంతో కూడినటువంటిదే ఉపాసన.
1: దట్ విచ్ ఇస్ డ్యూయల్ ఇస్ డివోషన్.
0: భిన్నత్వంతో కూడినటువంటిదే కర్మ ఉపాసన.
1: ద డైవర్సిటీ ఇస్ ద పాత్ ఆఫ్ యాక్షన్.
0: అనేకత్వంలోని ఏకత్వమే జ్ఞానము.
1: యూనిటీ ఇన్ డైవర్సిటీ ఇస్ విజ్డమ్.
0: ఏకత్వంలోని అనేకత్వమే భక్తి.
1: మల్టిప్లిసిటీ ఇన్ యూనిటీ ఇస్ డివోషన్.
0: కానీ ఏకత్వము అనేకత్వము భిన్నంగా చూసేటువంటిదే కర్మ.
1: యూనిటీ and diversity are viewed different. That is a path of action.
0: Kanukane karma anetundi prapradhanamaitundi.
1: Therefore action is most important.
0: Ee karma chetane manu upasamnu sadinchavachchu.
1: Through action only you can accomplish devotion.
0: Ee annintiki andunu karma chala pradhanamaitundi.
1: Of the three, action is most important.
0: Karma cheyaka etti upasamnu manam cheyalemu.
1: Without action you cannot worship.
0: ఈ ఉపాసన లేక ఎట్టి జ్ఞానమును మనం పొందలేము.
1: విదౌట్ డివోషన్ యు కెనాట్ అటైన్.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి ఆత్మతత్వం.
1: ద యూనిటీ ఇన్ దిస్ ట్రినిటీ ఇస్ ఆత్మిక్ ప్రిన్సిపల్.
0: కనుక మనము కర్మ వేరని, ఉపాసన వేరని, జ్ఞానం వేరని భావించి అనేక విధములైనటువంటి మార్పులు కూర్పులు చేసుకుని మనము సందేహాస్పదాలకు అవకాశం అందించకూడదు.
1: వీ షుడ్ నాట్ కన్సిడర్ డివోషన్, action, wisdom separate and make certain changes to our convenience and get confused.
0: కర్మం అనేటువంటి దేహానుబంధం, దేహంతో బంధింపబడినటువంటి కర్మ.
1: The body is bound by action.
0: జన్మకు మూల కారణమే కర్మ.
1: Is the action that's the main cause for birth.
0: కర్మ చేతనే జన్మం మనకు ప్రాప్తిస్తుండాలి.
1: You have this human birth because of this karma action.
0: కనుకనే ఈ కర్మకు మొట్టమొదట మనం నమస్కరించాలి.
1: First we should pay our respect to
0: ఈ ఉపనిషత్తు యొక్క ప్రబోధలు.
1: This is the teaching of Upanishad.
0: తస్మై నమః కర్మణి.
1: I offer my obeisance.
0: ఓ కర్మ, నీకు మొట్టమొదటి నమస్కారం అన్నాడు.
1: ఓ యాక్షన్, ఐ పే మై ఒబిసాన్స్.
0: ఎందుకోసమని?
1: వై?
0: నా చేత, ఈ దేహము చేత, ఈ కరచరణాది అవయముల చేత సత్కర్మలు ఆచరింపచేయి, అందుకోసం నీకు నమస్కారం అన్నాడు.
1: ఐ పే మై రెస్పెక్ట్స్ టు యూ బికాస్ యూ షుడ్ మేక్ దిస్ బాడీ start or get into good activity and good action.
0: ee deham raavatame karmaanu bandini manushyaloke. ee manushyalokamanta kudanu karma chetane chuttabadinatvantidi, kattabadinatvantidi.
1: The entire human society, human race is chained, bound by action.
0: Karma ante emiti?
1: What is action?
0: Edo manam chetulato chesetundi karma ga bhavistunnamo.
1: Not that what you do with our
0: kaadu,
1: hands.
0: Kaadu.
1: No.
0: మన ఉచ్ఛ్వాస నిశ్వాసంలో కూడాను కర్మనే.
1: ద బ్రీతింగ్ ప్రాసెస్ ఇస్ యాక్షన్.
0: దీనికి ఎట్టి ప్రయత్నము లేకుండా జరిగిపోతుంటుండది.
1: యు డూ ఇట్ ఎఫర్ట్లెస్.
0: నీవు నిద్రిస్తూ ఉంటుండు, నీ ఉచ్ఛ్వాస నిశ్వాసం సహజంగా జరిగిపోతుంటాయి.
1: యు మే స్లీప్ బట్ యు కంటిన్యూ టు బ్రీత్.
0: నీ ఉచ్ఛ్వాస నిశ్వాసంలోకి నీకు ఏవే ప్రయత్నము చేయనక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు పుట్ ఇన్ ఎనీ ఎఫర్ట్ టు బ్రీత్.
0: గుండె కొట్టుకుంటుండాలి.
1: హార్ట్ బీట్.
0: ఈ గుండె కొట్టుకోవడానికి నీవేమైనా ప్రయత్నం చేస్తున్నావా?
1: ఆర్ యు పుట్టింగ్ ఇన్ ఎనీ ఎఫర్ట్?
0: లేదు.
1: నో.
0: ఆ గుండె కొట్టుకోవటము సహజమే.
1: హార్ట్ బీట్స్ ఇన్ ఎ నేచురల్
0: వే. ప్రయత్నములు లేకుండా, పురుష ప్రయత్నములు లేకుండా, సహజమైనటువంటి ఒక రీతి లోపల ఆ గుండె ఆడుతుంటుండాలి.
1: వితౌట్ ఎనీ హ్యూమన్ ఎఫర్ట్ వాట్స్ ఎవర్ హార్ట్ బీట్స్ ఇన్ ఎ నేచురల్ వే.
0: రక్తము ప్రసరిస్తుంటుండాలి దేహంలో.
1: బ్లడ్ సర్క్యులేట్స్ ఇన్ ద
0: బాడీ. దీనికి నీవు ఏ ప్రయత్నం చేస్తున్నావు?
1: వాట్ ఎఫర్ట్ యు ఆర్ మేకింగ్ ఫర్ దట్?
0: ఏ ప్రయత్నము అక్కరలేదు.
1: నథింగ్ ఇస్ నీడెడ్.
0: కనుకనే ప్రయత్నం లేకుండా జరిగేటువంటివన్నీ కూడా కర్మోపాసనలే.
1: ఆల్ దట్ ఇస్ డన్ వితౌట్ ఎనీ ఎఫర్ట్ ఇస్ కర్మ ఆర్ యాక్షన్.
0: గాలి లేకపోతే క్షణమైనా నీవు జీవించలేవు.
1: యు కెనాట్ లివ్ ఫర్ ఎ మూమెంట్ వితౌట్
0: ఎయిర్. గుండె కొట్టుకోకపోతే క్షణమైనా కూడా నీవు బ్రతకలేవు.
1: వితౌట్ హార్ట్ బీట్ యు కెనాట్ లివ్ ఫర్ ఎ మినిట్.
0: రక్తం ప్రసరించకపోతే నీ దేహాన్ని ఏ విధంగా కూడా కాపాడుకోలేవు.
1: వెన్ ది బ్లడ్ డజంట్ సర్క్యులేట్ యు కెనాట్ ప్రొటెక్ట్ యువర్
0: బాడీ. కనుకనే సర్వం కూడా నువ్వు కర్మ చేతనే మనకు పోషింపబడుతున్నాము.
1: సో ఎవ్రీథింగ్ ఇస్ సస్టైన్డ్ బికాజ్ కర్మనే
0: మనకు రక్షింపబడుతుంటుంది.
1: ఇట్ ఇస్ వన్ దట్ ప్రొటెక్ట్స్ యు.
0: కనుకనే కర్మకు మన ప్రధానమైనటువంటి సోపానం ఇవ్వాలి.
1: Therefore we should keep in view as the first step.
0: కనుకనే కర్మ చాలా చిన్నదిగా మనం భావించరాదు.
1: డోంట్ కన్సిడర్ ఇట్ లిటిల్ ఆర్ లో.
0: కర్మను చాలా అల్పంగా మనం విచారించకూడదు.
1: నెవర్ టేక్ ఇట్ మీన్ ఐదర్.
0: కర్మ చాలా అధికమైనటువంటిది.
1: ఇట్ ఈస్ ఎన్ ఎగ్జాల్టెడ్
0: ఉత్తమమైనటువంటిది.
1: ఇట్స్ నోబుల్.
0: అన్నింటికీ మూల కారణమైనటువంటిది.
1: ఇట్ ఇస్ ద మెయిన్ కాజ్ ఫర్ ఆల్.
0: మూలాధారమైనటువంటిది.
1: ఇట్ ఇస్ ద ప్రైమల్ బేసిస్.
0: మూలాధారం నుంచి సహస్రార పద్మం వరకు కూడాను ఈ కర్మణ్యేవ అధికారస్య, ఈ కర్మాధికారమే నీకు జరుగుతుంటుండాలి.
1: యు గాట్ ద రైట్ ఆన్ యాక్షన్ రైట్ ఫ్రమ్ ద ప్రైమల్ బేసిస్ టు ద సహస్రార ద టాప్.
0: కనుకనే ఈ సహస్రార పద్మం నుండి ఆవిర్భవించినటువంటిది ప్రజ్ఞానం.
1: దేర్ఫోర్ దట్ విచ్ కమ్స్ అవుట్ ఆఫ్ ద సహస్రార ద టెర్మినల్ పాయింట్ ఈస్ ప్రజ్ఞాన ద స్పిరిచువల్ విజ్డమ్.
0: నో కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్
0: అదే ప్రజ్ఞానం.
1: దట్ ఈస్ ప్రజ్ఞానం.
0: ఈ ప్రజ్ఞానం అనేటువంటి దాని వల్లనే సర్వము కూడా జరుగుతూ ఉంటుంది.
1: ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ దిస్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్.
0: దానిని ప్రజ్ఞానం బ్రహ్మ అది ఏ వేదం చెప్పింది.
1: దిస్ ఈస్ బ్రహ్మన్ యాజ్ డిక్లేర్డ్ బై వేద.
0: ఏది బ్రహ్మ?
1: వాట్ ఈస్ బ్రహ్మ?
0: ఎవరి చేత కూడా సృష్టింపబడినటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ క్రియేటెడ్ బై ఎనీవన్.
0: ఎవరి చేతను నడిపించేటువంటిది కాదు.
1: నో వన్ కండక్ట్స్ ఇట్.
0: సహజంగా తమంతకు తామే జరిపేటువంటిది.
1: ఇట్స్ ద వన్ దట్ హ్యాపెన్స్ ఇన్ నేచురల్ వే.
0: ఇది ఎవరి అడ్డును చేయడానికి వీలు కాదు.
1: నో వన్ కెన్ పుట్ ఎనీ అబ్జెక్షన్ ఆన్ ద వే.
0: ఇది సహజమైనటువంటిది.
1: ఇట్స్ క్వైట్ నేచురల్.
0: స్వాభావికమైనటువంటిది.
1: ఇట్స్ క్వైట్ నేచురల్.
0: నిత్యమైనటువంటిది. సత్యమైనటువంటిది.
1: ట్రూత్.
0: నిరుపమాదమైనటువంటిది.
1: నో కంపారిజన్.
0: ఇలాంటి తత్వమైనటువంటి తత్వంకి ప్రజ్ఞానం అన్నారు.
1: ద నేచర్ ఆఫ్ దిస్ బ్రహ్మన్ ఇస్ ప్రజ్ఞాన కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
0: కనుకనే ఈనాడు ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ చూస్తున్నాము గాని కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ చూడటం లేదు.
1: టుడే వీ థింక్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ బట్ నాట్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
0: ఈనాడు ఎంబీఏ పిల్లలంతా కూడా ఇంటిగ్రేటెడ్ రూరల్ ఏరియా అనేటువంటిది చూసుకుంటున్నారు.
1: ఎంబీఏ బాయ్స్ ఆర్ థింకింగ్ టుడే ఆఫ్ ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్.
0: రూరల్ డెవలప్మెంట్ అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ రూరల్ డెవలప్మెంట్?
0: పల్లెల యొక్క అభివృద్ధి.
1: The development in rural areas.
0: ఏది పల్లె?
1: What is a village?
0: ఎక్కడో కొన్ని ఇండ్లు కట్టినటువంటిది మాత్రమే పల్లె కాదు.
1: Not the assembly of
0: houses. ఒక్కొక్క దేహము కూడాను ఒక్కొక్క పల్లె.
1: Every body is a village.
0: ఈ దేహం అనేటువంటి పల్లె లోపల కాళ్ళు ఒక గృహాలు, చేతులు ఒక గృహాలు, ముక్కు ఒక గృహము, నోరు ఒక గృహము, చెవులు ఒక గృహము, ఇవన్నీ కూడా కొన్ని కొన్ని కట్టడాలే.
1: Body is a rural center. The legs and the hands and the nostril, they are all the houses there.
0: అన్నింటి యొక్క సమతత్వాన్ని గుర్తింపజేసేటువంటిది ఈ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్.
1: That which makes you aware of this equality is constant.
0: మనసు తలచినప్పుడు కాళ్ళు కదిలిపోతున్నాయి.
1: The moment mind decides things, legs start
0: walking. మనసు సంకల్పించినప్పుడు చేతులు పనిచేస్తున్నాయి.
1: When mind decides, hands work.
0: మనసు ఇష్టపడినప్పుడు కన్నులు చూడగలుగుతున్నాయి.
1: When mind wants to see, eyes would see.
0: మనసు ఆశించినప్పుడు చెవులు వినగలుగుతున్నాయి.
1: When mind desires, ears.
0: కనుకనే ఈ మనసే ఈ అన్ని ఇంద్రియములకు సరైన మాస్టర్.
1: దేర్ఫోర్ మైండ్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ సెన్సెస్.
0: కనుకనే దేహం క్రిందది.
1: Therefore, body is at the bottom.
0: దానిపైనా సెన్సెస్.
1: Above the senses.
0: దానిపైన మైండ్.
1: Over the mind.
0: దానిపైన బుద్ధి.
1: Over the
0: intellect. బుద్ధిపైన ఆత్మ.
1: On the top, ఆత్మ.
0: కనుకనే ఆత్మకు అత్యంత సమీపంలో ఉండేటువంటిది కనుకనే బుద్ధి. బుద్ధి గ్రాహ్యమతి ఇంద్రియం అన్నారు.
1: ది ఇంటెలెక్ట్ ఇస్ సో క్లోజ్ టు ద స్పిరిట్ ఆర్ ఆత్మ, దేర్ఫోర్ ఇట్స్ బియాండ్ ది సెన్సెస్.
0: మన మనుష్యానాం కారణం బంధమోచో. మనస్సే అన్నిటికీ మూల కారణము.
1: ద మైండ్ ఇస్ ద కాజ్ ఫర్ ఎవ్రీథింగ్ బాండేజ్ అండ్ లిబరేషన్.
0: దేహంతో కర్మలు ఆచరింపజేసేది మనసే.
1: Therefore, it's the mind that makes the body
0: సత్కర్మల చేత ఆనందాన్ని అనుభవించేది మనసే.
1: It's the mind that delights by taking good activity.
0: దుఃఖించేది మనసే.
1: It's the mind that feels sad because of bad activity.
0: కానీ జీవికి దీనికి ఎట్టి సంబంధము లేదు.
1: There's no relation between these two.
0: ఈ దేహంతో చేసేటువంటి కర్మోపాసన జ్ఞానములన్నీ కూడా దేహమును మాత్రమే సంబంధించినటువంటిది.
1: Therefore, with this body, whatever you do, the action or devotion or wisdom,
0: karma anityam.
1: Action is not permanent.
0: Bhakti anityam.
1: Devotion is not permanent.
0: Jnanam anityam. Kani emiti valla deham anityam.
1: The body is temporary.
0: Kanukane anityam sukham anityam asukham lokam. Anityam asukham lokam.
1: Therefore the whole world is temporary and there is no happiness, misery.
0: Mimam prapya bhajasvamam. కనుకనే నీవు నిత్య సత్యమైనటువంటి దాని నిమిత్తమై నీవు భజించు.
1: దేర్ఫోర్ యు వర్షిప్ ఇన్ ఆర్డర్ టు నో దట్ ఇటర్నల్ ట్రూత్.
0: కాన కర్మ అనేటువంటిది మొట్టమొదటిది మనకు మార్గాన్ని చూపించేటువంటిది.
1: సో ఇట్స్ యాక్షన్ దట్ డైరెక్ట్స్ యు.
0: ఆ కర్మను ఆధారం చేసుకుని ఉపాసన అభివృద్ధి అవుతుండాలి.
1: బేసింగ్ ఆన్ యాక్షన్ దేర్ డెవలప్స్ డివోషన్.
0: ఉపాసన అభివృద్ధి కావటం చేతనే జ్ఞానం అనేది రూపొందుతూ ఉంటుండాలి.
1: యాజ్ డివోషన్ గ్రోస్ మోర్ అండ్ మోర్ విజ్డమ్ అన్ఫోల్డ్స్.
0: చిన్న పసిబిడ్డ చైల్డ్
1: at the time of birth one is a child.
0: 10 years ago he is boy.
1: At the age of 10 he is a boy.
0: 30 years ago he is man.
1: At the age of 30 he is a man.
0: 75 years ago he is grandfather.
1: At the age of 75 he is grandfather.
0: Child, boy, man and grandfather naluguru okade kaani vivida roopamlo vivida naamamle ivi bhinnamainatundi kaadu.
1: Therefore child, boy, man and grandfather are one and the same.
0: Kanukane nenu pooram cheppanu.
1: Bhagavan said that
0: ఆత్మ నుండి అహం పుట్టింది.
1: Out of the spirit came the aham or ego.
0: ఈ అహం నుండి మనసు పుట్టింది.
1: Out of this ego mind is born.
0: మనసు నుండి వాక్ పుట్టింది.
1: Out of this mind the word.
0: కాబట్టి ఆత్మ నుండి పుట్టినటువంటి మనసు అహం అనేటువంటిది ఆత్మకు కొడుకు.
1: And therefore this ego is the son of Atma, the spirit.
0: Not ego.
1: Aham is the son of Atma.
0: Ego is separate.
1: Aham.
0: ఆత్మ నుండి పుట్టినటువంటిది అహం, నేను, నేను, నేను.
1: దిస్ అహం ఐ ఇస్ ద సన్ ఆఫ్ ఆత్మ.
0: అనగా ఈ నేను అనేటువంటిది మొట్టమొదటి పేరు భగవంతునకు.
1: దేర్ఫోర్ దిస్ ఐనెస్, దిస్ ఐ ఇస్ ద ఫస్ట్ నేమ్ ఆఫ్ గాడ్.
0: ఇంతకంటే మరొక పేరు లేదు.
1: దేర్ ఇస్ నో ద నేమ్ బియాండ్.
0: ఓం అనేటువంటి పేరు కంటే కూడా మొదటి పేరు ఈ అహం.
1: దిస్ ఐ ఇస్ ద ఫస్ట్ నేమ్ అండ్ నాట్ ఓం.
0: ఆత్మ నుండి మొట్టమొదటి అహం పుట్టింది.
1: Therefore this I
0: కర్మని అహం అనేటువంటిది ఆత్మ యొక్క కొడుకు.
1: Therefore this I-ness is the son of Atma.
0: ఆత్మ అహం నుంచి తిరిగి మైండ్ పుట్టింది.
1: Out of this I-ness
0: కాబట్టి మైండ్ అనేటువంటిది ఆత్మకు గ్రాండ్ సన్.
1: సో మైండ్ ఇస్ ది గ్రాండ్ సన్ ఆఫ్ ది స్పిరిట్.
0: మైండ్ నుంచి వాక్ పుట్టింది.
1: అండ్ అవుట్ ఆఫ్ ది మైండ్ కేమ్ ది వర్డ్.
0: వాక్ అది ఆత్మకు గ్రేట్ గ్రాండ్ సన్.
1: Therefore this word is the great grandson of the spirit.
0: మైండ్, అహము ఇవన్నీ కూడాను కేవలము ఒక ఆత్మ నుండి పుట్టినటువంటివి.
1: Therefore
0: ఇదంతా ఆత్మ కుటుంబమే.
1: They all belong to family of Atma.
0: మైండ్ యందు కూడాను ఆత్మభావం ఆవిర్భవించాలి.
1: Therefore you should have atmic feeling in the mind.
0: అంతేకాదు వాక్కునందు కూడాను ఈ యొక్క ఆత్మభావము ఉచ్చరించాలి.
1: You should also spell out, speak out with atmic feeling.
0: అహం అనేటువంటి యొక్క తత్వం నుండి కూడాను ఆత్మ ఆవిర్భవించాలి.
1: ఇన్ ది స్పిరిట్ ఆఫ్ ఐనెస్ ఇట్ ఈస్ ది స్పిరిట్ దట్
0: ఆత్మ అనేటువంటిది ఈ మూడింటి యొక్క కుటుంబం యొక్క సంబంధమే.
1: సో ది స్పిరిట్ ఆత్మ హ్యాస్ గాట్ ది రిలేషన్షిప్ విత్ దీస్ త్రీ.
0: కాబట్టి ఒకే ఫ్యామిలీ.
1: దే ఆల్ బిలాంగ్ టు సేమ్ ఫ్యామిలీ.
0: ఇలాంటి ఫ్యామిలీలను మనం భిన్నంగా భావించుకోవటం ఇది అంత విరుద్ధమైనటువంటి మార్గం.
1: వీ షుడ్ నాట్ ఫ్రాగ్మెంట్ దిస్ ఫ్యామిలీ. ఇట్ ఈస్ అ కాంట్రడిక్టరీ అప్రోచ్.
0: ఇది మోడర్న్ ఏజ్, ఆధునిక యుగం యొక్క ప్రభావం ఈ రీతిగా ఉంటున్నాయి.
1: దిస్ ది ఎఫెక్ట్ ఇన్ దిస్ మోడర్న్.
0: ఉమ్మడి కుటుంబంలో ఎంత ఐకమత్యం ఉంటుంటారు.
1: వాట్ సార్ట్ ఆఫ్ యూనిటీ ఇస్ దేర్ అమంగ్ ది మెంబర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ.
0: ఈ కుటుంబం చిన్న భిన్నమైనప్పుడు ఎంత బలం తగ్గిపోతుంది.
1: వెన్ వన్స్ ఇట్ ఇస్ స్ప్లిట్ ఇంటూ పీసెస్ నేచురల్లీ దే లూజ్ ది స్ట్రెంగ్త్.
0: అనేక దారములు చేరి ఉన్నాయి.
1: Here there are so many threads
0: interwoven.
1: So no one cut it.
0: Chaala gattiga untundadi.
1: It's so strong.
0: Kaani dinlo okoti okoti threads veru veru chesthe vellato tunchi vese.
1: On the other hand if you separate out the threads you can cut it off with a finger.
0: Karukone ummidi kutumbamulanu manam binna binnanga chesukotam chetane manam ee vidhamaitundi duravasthalaku guri avutunnam.
1: The joint family is split today into separate families. Therefore we are weak.
0: Atma, aham, mind, vaaku ivanta kuda kutumbame.
1: Therefore the atma, the I-ness, the mind and the word
0: kaani naligintiki kudanu oke property, common property,
1: but they all have joint common property.
0: Aa common property yavadi?
1: What is that common
0: adi property? Adi constant integrated awareness.
1: This common property
0: mind
1: of this family
0: mind lo undi, atma lo untundadi, vaakku lo untundadi, inga aham lo untundadi.
1: The common property of all the four members of the family is constant integrated awareness.
0: అహం బ్రహ్మాస్మి.
1: సో ఇట్ ఈస్ సెడ్ ఐఎమ్ బ్రహ్మ.
0: ప్రజ్ఞానం బ్రహ్మ.
1: అవేర్నెస్ ఇస్ బ్రహ్మ.
0: అయమాత్మ బ్రహ్మ. ఐఆమ్ ఆత్మ అండ్ బ్రహ్మ.
1: ఐఎమ్ ఆత్మ బ్రహ్మ. ఐఎమ్ ఆత్మ అండ్ బ్రహ్మ.
0: కనుకనే ఇవన్నింటి ఎందుకును ఏకతత్వాన్ని ఇప్పుడు నువ్వు ప్రబోధిస్తూ వచ్చి.
1: ఆల్ ఆఫ్ దెమ్ టీచ్ ద సేమ్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ.
0: కనుకనే ఈనాడు
1: టుడే
0: బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అనేటువంటి దాన్ని కూడా మనం విశ్వసించరాదు.
1: We cannot believe what is said today when they say that brotherhood of man.
0: Brotherhood, brotherhood. అందరూ కూడాను సోదర భావం అనుకుంటారు.
1: We say that there's
0: this fraternity. ఈ సోదర భావంలో కలిసిమెలిసి ఉండేటువంటి వారంతా ఎంతమంది సుప్రీం కోర్టు వరకు పోయి జగడాలు వేయటం లేదు.
1: Though they say brotherhood of man, they go to Supreme Court.
0: ఈ బ్రదర్స్ లోపల కూడా ఎంత భేదాభిప్రాయం కలిగి ద్వేషాలు పూనుకుంటున్నారు.
1: Among the brothers there is hatred and difference of opinion.
0: కనుక బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అనేటువంటి దానికంటే ఏకాత్మ భావం అనేటువంటిది, ఏక భావము, ఏక భ్రాతృత్వము అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటిది.
1: బియాండ్ దిస్ బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ వన్నెస్ ఇస్ మచ్ మోర్ ఇంపార్టెంట్.
0: కనుక అందరి యందు ఉన్నటువంటి ఆత్మ ఒక్కటే,
1: ఇట్స్ ఓన్లీ సేమ్ ఆత్మ.
0: ఈ భావం మనలో ఆవిర్భవించినప్పుడు ద్వేషమునకు అవకాశమే లేదు.
1: వెన్ వన్స్ దిస్ ఫీలింగ్ ఇస్ దేర్ దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ హేట్రెడ్.
0: కనుక మనము అన్నింటి యందు కూడా ఒక విధమైనటువంటి మాయలో పడిపోయి ఇది మాయా మాయా మాయా అని తన మాయను మాత్రమే నెట్టుకుంటున్నారే కాని అది మాయ కాదు, నీ భ్రమనే.
1: ఇన్ ఫ్యాక్ట్ వర్ డెల్యూటెడ్ వర్ ఇల్యూషన్ ఇన్ ఫ్యాక్ట్ ఇస్ నో ఇల్యూషన్ అట్ ఆల్.
0: నీ సత్యాన్ని నీవు విశ్వసించలేకపోతున్నావు.
1: యూ డోంట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ ఓన్ ట్రూత్.
0: నిన్ను నీవు విశ్వసించలేకపోతున్నావు.
1: యు హావ్ నో ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్.
0: ఇది కారణం ఏమిటి?
1: వై?
0: ఆత్మవిశ్వాసం కోల్పోవటం చేతనే ఈ అవిశ్వాసం అనేది అభివృద్ధి అవుతూ వచ్చింది.
1: యూ హ్యావ్ లాస్ట్ యువర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, దేర్ ఫోర్ యూ హ్యావ్ దిస్ డిస్బిలీఫ్.
0: ఇంతే కాకుండా ఉపాధి యొక్క సంబంధ బాంధవ్యాన్ని మనం పెంచుకుంటూ పోతున్నాం.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ వీఆర్ గ్రోయింగ్ మోర్ అండ్ మోర్ సో ఫార్ ఎస్
0: నా తల్లి, నా తండ్రి, నా సిస్టరు, నా బ్రదరు అనేటువంటి ఈ దేహాభిమానం చేత మనము కట్టుబడిపోతున్నాం.
1: వీ హ్యావ్ దిస్ బాడీ అటాచ్మెంట్, వీఆర్ బౌండ్ బై దాట్. వీ సే మై ఫ్యామిలీ, మై ఫాదర్, మై మదర్ అండ్ సో ఆన్.
0: శిష్యుడు మన్ను తిన్నావా నాయనా అని నోరు తెచ్చమని చెప్పింది పాపం యశోద.
1: మదర్ యశోద కేమ్ టు కృష్ణ అండ్ సెడ్ యు హావ్ ఈటెన్ మట్, ఓపెన్ యువర్ మౌత్.
0: కానీ నోరు తెరిచాడు.
1: హి ఓపెన్డ్ హిస్
0: మౌత్. 14 లోకములు కూడా కనిపించింది.
1: ఆల్ ది 14 వరల్డ్స్ అపియర్డ్ దేర్.
0: కానీ నమ్మలేదు ఈ యొక్క మూర్ఖపురాలు.
1: దిస్ ఫూలిష్ మదర్ డిడ్ బిలీవ్ దాట్.

0: తనకు తానే భ్రమించుకుండిపోతుండది.
1: హి వెంట్ ఆన్ ఇమాజినింగ్ థింకింగ్ లైక్ దిస్, ఇస్ ఇట్ ఎ డ్రీమ్ ఆర్ ఇస్ ద మిస్టరీ ఆఫ్ ద డివినిటీ, ఆమ్ ఐ యశోద ఆర్ నాట్, ఆర్ ఇస్ ఇట్ ఎ డిఫరెంట్ ప్లేస్ ఐదా.
0: తనకు తానే నమ్మలేకపోతుండది.
1: షీ కుడ్ హావ్ ఎనీ
0: బిలీఫ్. తనను తాను నమ్మలేనటువంటి మానవుడు ఇతరుని ఏ రీతిగా నమ్మగలడు, దైవాన్ని ఇంకే రీతిగా విశ్వసించగలడు?
1: వెన్ యూ హావ్ నో ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్, హౌ డు యూ బిలీవ్ అదర్స్, హౌ డు యూ డెవలప్ ఫెయిత్ ఇన్ గాడ్?
0: కనుకనే మొట్టమొదట ఫెయిత్ కాన్ఫిడెన్స్ రావాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: దేర్ఫోర్ వీ షుడ్ డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఆ
0: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని డెవలప్ చేసేటువంటిదే కర్మ.
1: దేర్ఫోర్ ఇట్ ఇస్ యాక్షన్ దట్ హెల్ప్స్ అస్ టు డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ప్రతి యాక్షన్ కూడా ఒక రియాక్షన్ ఉంటుండాలి.
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దేర్ ఇస్ రియాక్షన్.
0: ప్రతి సౌండ్ కూడా ఒక రీసౌండ్ ఉంటుండాలి.
1: ఫర్ ఎవ్రీ సౌండ్ దేర్ ఇస్ రీసౌండ్.
0: కనుకనే రీసౌండ్, రియాక్షన్, రిఫ్లెక్షన్ అన్నిటి కూడా రియాలిటీ యొక్క ప్రిన్సిపల్ నే.
1: దేర్ఫోర్ రియాక్షన్, రిఫ్లెక్షన్, రిసౌండ్ బిలాంగ్ టు దిస్ స్పిరిట్
0: రియాలిటీ
1: ఆఫ్ ది రియాలిటీ.
0: కనుక ఇవన్నీ కూడా నువ్వు రియాలిటీ లేనప్పుడు రిఫ్లెక్షన్ ఎక్కడ వచ్చింది?
1: నో రియాలిటీ,
0: రియాలిటీ లేనప్పుడు రీసౌండ్ ఎక్కడ నుంచి వచ్చింది?
1: వితౌట్ రియాలిటీ వేర్ ఇస్ రీసౌండ్?
0: నేను సౌండ్ చేస్తే కదా రీసౌండ్ వస్తుంది.
1: అన్లెస్ ఐ మేక్ సౌండ్ యు డోంట్ గెట్
0: రీసౌండ్. కాబట్టి రియాలిటీని మార్చడానికి వీలు కాదు.
1: సో యూ కెన్ నెవర్ చేంజ్ ద రియాలిటీ.
0: కనుక అది ఏ నిజమైనటువంటి ఒక దైవతత్వం.
1: దట్ ఈస్ ట్రూ డివినిటీ.
0: అది ప్రజ్ఞానము.
1: దట్ ఈస్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్.
0: అట్టి ప్రజ్ఞానం అనేటువంటి ఉపాసన ద్వారానే మనకు ప్రాప్తిస్తుంది.
1: That you can attain it through the path of devotion.
0: Upasana naga yemiti.
1: What is upasana?
0: Ee upasana aneka margamlo cheptu vachindi.
1: There are various paths.
0: Shravanam.
1: Listening.
0: Kirtanam.
1: Singing.
0: Vishnu smaranam.
1: Chanting.
0: Pada sevanam.
1: Service.
0: Vandanam.
1: Salutation.
0: Atyanam.
1: Worship.
0: దాస్యం.
1: సర్విచ్చు.
0: స్నేహం. ఆత్మ నివేదన.
1: ఫ్రెండ్షిప్ అండ్ సరెండర్.
0: ఎన్ని దాంట్లోనూ మనం ఉపాసన చేయవచ్చు.
1: వీ కెన్ వర్షిప్ ఇన్ మెనీ వేస్.
0: అన్నింటికంటే ప్రధానమైనటువంటిది, అన్నింటికంటే మూలాధారమైనటువంటిది స్నేహం.
1: మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ఆల్ ద ఫండమెంటల్ బేసిస్ ఈస్ ఫ్రెండ్షిప్.
0: రియల్ ఫ్రెండ్.
1: Real friend.
0: Selfless friend.
1: Selfless friend.
0: God okkade.
1: God is only the real friend.
0: Tallaina kontarku swartha saprayojanal kosam premistundi.
1: Mother loves with some.
0: Tandraina oka swartha saprayojanal kosam prepistadu.
1: Father loves with selfishness.
0: Wife aina oka swartha saprayojanal kosam premistundi.
1: Wife also loves with selfishness.
0: Daivamuniki etti swarthamu ledu.
1: But God is selfless.
0: Etti saprayojanamu ledu.
1: No self interest.
0: Nirantaram kudunu. అర్పితము, అర్పితము, అర్పితమే.
1: ఆల్ ది టైమ్ హీ గివ్స్ అండ్ గివ్స్ అండ్ గివ్స్.
0: కనుకనే స్వార్థరహితుడైనటువంటి యొక్క రియల్ ఫ్రెండ్ గాడ్ ఒక్కడే.
1: గాడ్ ఈస్ ది ఓన్లీ.
0: కనుకనే పరమాత్మ చేత మనం ఫ్రెండ్షిప్ చేసుకోవాలి.
1: సో వీ షుడ్ డెవలప్ ఫ్రెండ్షిప్ విత్ గాడ్.
0: ఆ ఫ్రెండ్షిప్ అయిన తర్వాతనే ఆత్మ నివేదనం.
1: దిస్ ఫ్రెండ్షిప్ విల్ బి ఫాలోడ్ బై సెల్ఫ్ సరెండర్.
0: అది సరెండర్ కు ముందుగా ఈ యొక్క స్నేహం కావాలి.
1: ప్రయర్ టు ద సరెండర్ దేర్ షుడ్ బి ఫ్రెండ్షిప్.
0: రామును, సుగ్రీవుడు స్నేహమైన తర్వాతనే ఒకరినొకరు పూర్తిగా విశ్వసించుకుని అంత కార్యాన్ని సాఫల్యం చేర్చుకున్నారు.
1: రామ అండ్ సుగ్రీవ డెవలప్డ్ ఎ థిక్ ఫ్రెండ్షిప్ బిట్వీన్ దెమ్సెల్వ్స్ దట్ లెడ్ టు ది అచీవ్మెంట్ ఆఫ్ ది టాస్క్ లేటర్.
0: ఈపే బలం లేకుండానే పోయింటే ఈ యొక్క సుగ్రీవుడు ఇంత పనిలో పూనుకునేటువంటి వాడు కాదు.
1: ఇఫ్ ది ఫ్రెండ్షిప్ ఇస్ నాట్ దట్ స్ట్రాంగ్, సుగ్రీవ వుడ్ నాట్ హావ్ టేకెన్ ది టాస్క్.
0: కార్యం పూర్తి జరిగిన తర్వాత రాములు చెప్పాడు, మేము నలుగురే అన్నదమ్ములు అనుకున్నాము. కాదు కాదు సుగ్రీవ, ఆరు మంది అన్నదమ్ములం మేము అన్నారు.
1: ఆర్ ది ఎంటైర్ వర్క్ ఇస్ డన్. రామ సెడ్ వి థాట్ వి ఆర్ ఓన్లీ ఫోర్ బ్రదర్స్. నో, వి ఆర్ సిక్స్.
0: రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు మేము అయోధ్య నుంచి వచ్చినటువంటి వాళ్ళమే.
1: రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్న
0: కిష్కింధ నుంచి వచ్చినటువంటి ఒక తమ్ముడు ఉన్నాడు.
1: వి హావ్ అనదర్ బ్రదర్ ఫ్రమ్ కిష్కింధ.
0: సుగ్రీవుడు. లంక నుంచి వచ్చినటువంటి మరొక తమ్ముడు ఉన్నాడు, అతనే విభీషణుడు. అందరూ చేరి ఆరు మంది అన్నదమ్ములము అన్నారు.
1: వన్ బ్రదర్ ఫ్రమ్ కిష్కింధ సుగ్రీవ, అనదర్ బ్రదర్ ఫ్రమ్ లంక విభీషణ, టోటల్ సిక్స్ బ్రదర్స్.
0: కనుకనే మేము పంచప్రాణులుగా అనుకున్నాము.
1: We thought we are only...
0: కాదు కాదు, ఆరు ప్రాణములుగా మేము జీవిస్తున్నాం.
1: We are six life principles.
0: సుగ్రీవుడే లేకపోతే సీత జాడనే తెలియదు.
1: Without Sugriva, we wouldn't have known.
0: విభీషణుడే లేకపోతే రావణు వద్ద సంహారం.
1: Without Vibhishana, it would not have been possible.
0: కనుకని అన్నింటి యందు కూడా అన్ని విధములైన శక్తి చేరి ఉంటుండాలి.
1: There is mighty power in every factor.
0: ఈ సర్వశక్తులు కూడాను దైవ శక్తులే.
1: All this power is divine.
0: కనుకనే ఒక పళ్ళు పుచ్చుకోవడానికి ఒక పుల్లైనా కూడా పనికి వస్తుంది.
1: You need some toothstick that is useful at least.
0: ప్రాణం ఉన్న మనిషి లోకంలో పనికి రాడా?
1: Don't you think that man
0: who is alive? ఎవరిని మనం దేశించకూడదు.
1: So don't hate anybody.
0: అద్వేష్ట సర్వభూతానాం.
1: Don't hate anybody.
0: ఎవరిని మనం వేరు వేరు చేయకూడదు.
1: We should not differentiate people.
0: అందరినీ ఏకం చేయాలి.
1: We should make them united.
0: ఈ ఏకత్వంలో ఉండేటువంటి ఒక తత్వము ఎంత పవిత్రమైనటువంటిది.
1: There lies in unity all the strength and sanctity.
0: అది నేను అప్పుడప్పుడు పిల్లలకు చెప్తుంటాను. యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: What Bhagwan tells us, unity in diversity.
0: Beings are many.
1: Beings are many.
0: But breath is one.
1: But breath is one.
0: Nations are many.
1: Nations are many.
0: Earth is one.
1: Earth is one.
0: Jewels are many.
1: Jewels are many.
0: Gold is one.
1: Gold is one.
0: Stars are many.
1: Stars are many.
0: Sky is one.
1: Sky is one.
0: కనుకనే మనము అందరు కూడాను మానవత్వంలో ఏకత్వం అనేటువంటి ఉన్నప్పటికీ దైవత్వం అనేది అందరి యందు ఒక్కటిగానే ఉంటుండాలి.
1: When the humanity stands one, they will know the divinity as one principle.
0: అట్టి దైవత్వాన్ని మనం గుర్తించాలంటే ఈ కర్మోపాసన మార్గములు మూడింటిని మనం గుర్తించాలి.
1: Therefore, to know such divinity, we have to follow these three paths.
0: ఈనాటి భజన, ఈనాటి ధ్యానము, ఈనాటి జపము, ఇవన్నీ కూడాను కేవలము భక్తికి చిహ్నములు మాత్రమే.
1: The bhajans that we do and the meditation we have, they are only the signs of devotion.
0: Aithe manam anukunnatundi danini sadhinchalekapothunnam, deeniki karanam em?
1: Yet we are not able to achieve our target. Why?
0: Kani bhakti yokka prabhavam te aavirbhavinchinatundi yokka palakulu yokka aacharana manalo lekapovatame moola karanam.
1: Because what all we say out of devotion we don't practice.
0: Rama bhaktulamu rama bhaktulam ani anukuntunnamu.
1: We think we are devotees of Rama.
0: Kani రాముడి యొక్క ఆచరించినటువంటి ఆచరణలు మనం ఆచరిస్తున్నామా?
1: బట్ ఆర్ వి ప్రాక్టీసింగ్ ఆల్ దట్ ఇస్ ప్రాక్టీస్డ్ బై రాము?
0: రాముడు పితృవాక్య పరిపాలన గావించాడు, అది మనం చేస్తున్నామా?
1: రామ ఫాలోడ్ ద కమాండ్ ఆఫ్ హిస్ ఫాదర్, డు వి?
0: భ్రాతృత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని నిరూపించుతూ వచ్చాడు, ఈ అన్నదమ్ముల్లో ఉన్నటువంటి ఏకత్వం దాన్ని మనం చేస్తున్నామా?
1: హి హస్ డెమోన్స్ట్రేటెడ్ యూనిటీ అమంగ్ ద ఆల్ ఫోర్ బ్రదర్స్, ఆర్ వి?
0: ఆడిన మాట తప్పకుండా తనకు దక్కినటువంటి రాజ్యాన్ని కూడా త్యజించి అరణ్యంలో నివాసం చేస్తూ వచ్చాడు, దాన్ని మనం ఆచరిస్తున్నామా?
1: హి కెప్ట్ టు ద ప్రామిస్. He left the kingdom and go.
0: మన సత్యాన్ని మనం పాటిస్తున్నామా?
1: Do we observe truth?
0: మన వాగ్దానాన్ని మనం అనుసరిస్తున్నామా?
1: Do we keep our promise?
0: లేదు. రామ భక్తులు అంటే ఇంకేం భక్తులు?
1: Then how do you say that we are devotees of Rama?
0: పేరుకు రామ భక్తులు కానీ పెన్నిధి యందు పార్ట్నర్షిప్ లేదు.
1: We are only devotees of Rama for name's sake.
0: No partnership.
1: But there is no partnership.
0: ఆ రాముల లోపల మనకు పార్ట్నర్షిప్ లేదు.
1: But we don't have partnership with Rama.
0: ఎప్పుడు వస్తుంది అది?
1: When do you get it?
0: అతను ఆచరించినటువంటిది, అతను ఆజ్ఞాపించినటువంటిది నడుచుకున్నప్పుడే మనకు ఆ యొక్క అధికారం వస్తుంది.
1: When we conduct ourselves according to this command, we'll have authority, the right to have partnership.
0: కృష్ణ భక్తులు అని అంటున్నాము.
1: We say we're devotees of Krishna.
0: కానీ కృష్ణుని యొక్క చేష్టలు, కృష్ణుని యొక్క ఆజ్ఞలు, కృష్ణుని యొక్క తలంపులు మనం ఆచరిస్తున్నామా?
1: But do we think of Krishna? Do we conduct ourselves according to his command?
0: ఆచరించటం లేదు.
1: నో,
0: ఇక కృష్ణ భక్తులు ఎట్ట అవుతాం?
1: How do you say you're devotees?
0: సాయి భక్తులు అని అనుకుంటున్నాము.
1: You say you're Sai.
0: సాయి ఆజ్ఞను ఎవరు పాటిస్తున్నారు?
1: Who is following Sai?
0: ఎన్ని సంవత్సరాల నుంచినో ఉంటున్నారు ఇక్కడే.
1: They have been here over years.
0: ఎన్ని ఉపన్యాసంలో వింటున్నారు ఇక్కడే.
1: They listen to so many discourses.
0: ఇక్కడే పర్మనెంట్ కాపురాలంతా చేస్తున్నారు ఇక్కడే.
1: They are permanent.
0: ఏం ఆచరిస్తున్నారు?
1: What is their practice?
0: 1/4 లో ఒక 1/4 అయినా కూడా ఆచరించటం లేదు.
1: Not even 1/4.
0: ఎంత సాయి అనుగ్రహానికి పాత్రలు అవుతారు?
1: Then how do you call yourself that you would be resisting?
0: వినటం కాదు ప్రధానము.
1: Listening is not important.
0: కేవలం చెప్పడం కాదు ప్రధానము.
1: He is not speaking.
0: సంకల్పించడం కాదు ప్రధానము.
1: It's not that.
0: ఆచరించటం ప్రధానము.
1: Practice is more.
0: మనం ఆచరిస్తున్నామా?
1: But do we think of Krishna? Do we conduct ourselves according to his command?
0: ఆచరించటం లేదు.
1: No.
0: ఈ కృష్ణ భక్తులు ఎట్ట అవుతారు?
1: How do you say you are devotees?
0: సాయి భక్తులు అని అనుకుంటున్నా.

0: Will ever the darkness be dispelled by the news of light?
1: లైట్ని ముట్టించకుండా అజ్ఞానం పోవాలంటే ఎట్టపోతుంది?
0: Without lighting the lamp, how do you drive out the darkness?
1: నిరుపేదవాణి పేదిరికంబు పోవునా, విత్త ప్రభావంబు విన్నయంత.
0: Will ever a poor man be free from the poverty by listening to the economics and finance?
1: Agunnavani aakali tiruna panchabachambula pakamu vina.
0: Will ever a person who is hungry
1: panchabachcha parmanamulanu peru chepte potta nimputa unda?
0: If a hungry person just watches the menu card, will ever the hungry be appeased?
1: Rogambu tiruna.
0: Will sickness be relieved or cured?
1: ఔషధ మహిమంబు అంత విన్న.
0: By just knowing the mystery of the medicine.
1: అట్టనే మనము రామాయణాలు పఠిస్తున్నాము, భాగవతాలు పఠిస్తున్నాము, భగవద్గీతలు వదిలిస్తున్నాము, ఇంకా పారాయణాలు చేస్తున్నాము. ఎన్ని చేసి ప్రయోజనం ఏమిటి?
0: Likewise, we go through the sacred texts like Ramayana, Bhagavata, Gita. What is the use?
1: Innamu kudanu Bhagavata parayanam chestune untaru, Bhagavad Gita parayanam chestune untaru.
0: They go on reading.
1: Sahasra namalanta kuda uchcharistuntaru.
0: They also chant Sahasra nama.
1: Ivanni kudanu kevalamu grantha parichayalu maatrame.
0: It's only textual information knowledge.
1: కానీ నీ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇది రావాలి.
0: బట్ యు నీడ్ ప్రాక్టికల్ నాలెడ్జ్.
1: ఈ ప్రాక్టికల్ దీంట్లో ఒక్కటైనా కూడా నువ్వు చేస్తే చాలు.
0: Is enough if you practice one.
1: కనుకనే ఈ విధంగా మనం విచారించి చూస్తే మేము భక్తులము అని చెప్పుకోవడమే చాలా అవమానంగా ఉంటుంటాయి.
0: ఇట్స్ ఏ మ్యాటర్ ఆఫ్ షేమ్ టు కాల్ అవర్ సెల్స్ డివోటీస్.
1: ఏదో ఉన్నారు సమీపం లోపల.
0: వీఆర్ సో క్లోజ్ ఎనీవే.
1: పుష్పాల పైన కప్పలు ఉండినట్టుగా ఉంటుంటారు.
0: వీఆర్ దేర్ లైక్ ఫ్రాగ్స్.
1: కానీ దూరం నుంచి వస్తున్నాయి తిమ్మెదలు, ఆ పుష్పంలోని మకరందాన్ని తాగిపోతున్నాయి.
0: బట్ హనీ బీస్ కమ్ ఫ్రమ్ ఫార్ ఆఫ్ ప్లేసెస్ అండ్ డ్రా ద నెక్టార్.
1: నియర్ అండ్ డియర్ చాలా ఇంపార్టెంట్.
0: హియర్ ద నియర్ అండ్
1: డియర్. నియర్ ఉండదు కానీ డియర్ లేదు.
0: You are near but you are not dear.
1: ఈ తుమ్మెదలకు డియర్ ఉంది కానీ నియర్ లేదు.
0: That those honey bees are dear.
1: కానీ మనం అనుభవించాలంటే డియర్ అండ్ నియర్ రెండు కూడా ఉండాలి.
0: But both dear and near are essential.
1: ఒక్కటైనా మనం ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించాలి.
0: Make every effort to practice one at least.
1: ఆచరణలో లేనప్పుడు
0: when it's not practice.
1: ఎన్ని విన్నప్పటికీ ఇది కేవలం ఒక టేప్ రికార్డ్ మాదిరిని.
0: You may listen to any number of discourses. It's like a tape recorder.
1: ఈ టేప్ రికార్డర్ ని చూస్తుంటుంటే దాంట్లో ఏమీ నీకు వినిపించవు.
0: When you watch the tape recorder, you don't hear anything.
1: ఆ రికార్డ్ టేప్ ను కట్ ముక్క ముక్కలుగా కత్తిరించు, దాంట్లో ఏమీ మనకు కనిపించవు పదాలు.
0: Even if you cut the tape into number of pieces, you don't hear.
1: ఆ టేప్ ను రికార్డ్ లో వేసి కరెంట్ కి వెతికించు, ఆ సెల్స్ వేసి, అప్పుడు అవన్నీ పదములంతా ఉచ్చరిస్తుంటూ.
0: బట్ వెన్ యు కనెక్ట్ ఇట్ విత్ ది కరెంట్ ఫ్లో, యూ కెన్ లిసన్ టు ద సౌండ్.
1: కనుక నేను ఈ హృదయంలో చేరినటువంటి భావాలంతా కూడాను ప్రేమతో భగవంతునితో కనెక్షన్ చెయ్యాలి.
0: దేర్ ఫర్ ఆల్ ద ఫీలింగ్స్ ఇన్ యువర్ హార్ట్ హావ్ గాట్ టు బి కనెక్టెడ్ టు ద గాడ్.
1: అప్పుడే ఈ హృదయం నుంచి ఆవిర్భవించినటువంటి ఇదంతా కూడాను బయట వస్తుంటాయి. నీవు కనెక్షన్ చేసుకున్నటువంటి మ్యాటర్ అంతా కూడాను భగవంతునితో కనెక్షన్ చెయ్యాలి.
0: All the collection of matter must lead to connection with God.
1: Appude neevu danni select chesukunechunte vaadavutavu.
0: Then it leads to selection. You'll be selected.
1: Aa selection ee yokki ishtamu.
0: That selection is what you like.
1: Adi ichcha shakti.
0: That is ichcha shakti.
1: Ichcha shakti ee kriya shakti ga maarutundi.
0: That is the will.
1: Ee kriya shakti ee gnana shakti ga roopondutundi.
0: Therefore the desire will lead to action and wisdom. Kriya shakti
1: gnana shakti ee moodinti oka swaroopamle karma upasana gnanamulu.
0: Therefore ichcha shakti, the one that you desire, leads to kriya shakti, action, that gives the jnana shakti, wisdom finally.
1: Kanukani prati karma kudanu chitta shuddhi ga manam cheyali.
0: So we should do every activity with pure heart. Yedi
1: chesinappatikini idi bhagavat karma ga manam visvasinchali.
0: Whatever we do, we should take it divine.
1: Sarva karma bhagavat pritiyartham, chala sulabhamaina margamu.
0: Easy path is to offer all actions to God.
1: Adi tappaka bhagavantuniki chendipothundi.
0: Certainly they will reach God.
1: Kanuka కర్మ ఉపాసన జ్ఞానము ఒకదానికంటే ఒకటి గొప్పది గాని చిన్నది గాని భావించరాదు.
0: దేర్ఫోర్ యాక్షన్, డివోషన్, విజ్డమ్ ఆర్ నాట్ సెపరేట్.
1: అన్ని కూడా ఒక ఏక స్వరూపాన్ని పొందినటువంటివి.
0: ఆల్ ది త్రీ ఆర్ వన్ అండ్ ద సేమ్.
1: కనుక దీనిలో భిన్నత్వం అనేది ఏమాత్రము లేదు.
0: దేర్స్ నో డిఫరెన్స్.
1: రూపనామములు వేరువేరుగా ఉండవచ్చు,
0: నేమ్స్ అండ్ ఫార్మ్స్ మే డిఫర్.
1: కానీ ఆత్మతత్వం ఒక్కటే.
0: బట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఇస్ సేమ్.
1: ఈ విధమైనటువంటి ఏకాత్మ భావాన్ని విశ్వసించి,
0: in full faith in this atma which is
1: divya margamlo praveshinchi,
0: we should enter into the pathway
1: daivatvanni anubhavinchatamu prati manavuniki ni pradhanamainatundi

0: నువ్వుల మధ్య నూనె ఉండినట్టుగా.
1: As you find the oil contained within the till seeds.
0: పాలయందు నెయ్యి దాగినట్టుగా.
1: As ghee is hidden in the milk.
0: పువ్వుల యందు సుగంధం వెదిలినట్టుగా.
1: As you find the fragrance in a flower.
0: ఫలమునందు మాధుర్యమైనటువంటి రసం ఉండినట్టుగా.
1: As fruit contains the sweet juice.
0: కట్టెల యందు అగ్ని నిమిడి ఉండినట్టుగా.
1: The firewood containing the fire inside.
0: యావత్ చరాచర ప్రపంచమంతయు కూడాను దైవము సర్వసాక్షి అయి ఉంటున్నాడు.
1: God stands as a witness in this entire universe, mobile and immobile object.
0: అట్టి దైవత్వాన్ని ఇట్టిది అట్టిది అని వర్ణింపనెవ్వరు తరము కాదు.
1: It is impossible for anyone to narrate the nature of the divinity in full.
0: కానబడుచున్నట్టి

0: వెలుగొందు చైతన్యమే ఆత్మరూపు. మణులయందున సూత్రంబు మాదిరిగను విశ్వమంతయు నిండెను విశ్వవిభుడు, విశ్వమంతయు నిండెను విశ్వవిభుడు.
1: ఇన్ దిస్ అపారెంట్ వరల్డ్ యూ డు నాట్ సీ ద డివినిటీ యాజ్ సచ్, బట్ యెట్ యూ ఫైండ్ ద డివినిటీ విదిన్. ఇట్ ఈస్ దిస్ అవేర్నెస్, ది స్పిరిట్, ద ఆత్మ దట్ పర్వేడ్స్ ఆల్ ఓవర్ దిస్ యూనివర్స్. Just as you find the thread that brings together all the precious gems, you find the Brahman pervading all over the universe.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Manava jeevitam ante emiti?
1: What is meant by human life?
0: Deeni gamyam emiti?
1: What is its goal?
0: Deeni lakshyam emiti?
1: What is its aim?
0: Deeni yokka visishtata emiti?
1: What is its significance?
0: Aneetvanti vishayanni ఏ మానవుడు కూడాను మనస్ఫూర్తిగా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: నో మ్యాన్ ఈజ్ ఎవర్ మేకింగ్ ఎ సిన్సియర్ ఎఫర్ట్ టు నో ది ఆబ్జెక్ట్ అండ్ ది పర్పస్ అండ్ ది ఎయిమ్ ఆఫ్ లైఫ్.
0: ఆహార నిద్రలు భోగభాగ్యములే ఈ మానవుని యొక్క ప్రధానమైన లక్ష్యములని భావించి నిత్య సత్యమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని విస్మరిస్తున్నాడు.
1: మ్యాన్ కన్సిడర్స్ హిస్ ఫుడ్ అండ్ హ్యాబిట్స్, ద ప్లెజర్స్ అండ్ ద కంఫర్ట్స్ as most important, forgetting the essential, the eternal truth behind it.
0: Kaadu kaadu,
1: it's not so.
0: Manavattamulandu unnatuvanti yokka divyatvanni gurtinchi samajamunaku bodhinchi swayamga anubhavinchi aanandinchatame deeni yokka kartavyam.
1: The chief aim of human life lies in realizing the latent divinity within, to experience, to propagate in society thereafter.
0: Annintiki ni bhavam atyavasaram.
1: It is the feeling which is most important.
0: Bhavame sarvamunaku moola karanam.
1: And it is the feeling which is the prime cause.
0: Oka chinna letter rayalante,
1: if you want to write a small letter,
0: em rayali?
1: What is to be written?
0: Evariki rayali?
1: To whom?
0: Etta rayali?
1: How?
0: Ye vishayam rayali?
1: What is to be written?
0: Ani modalu tanayandu chintinchukoni tadupari ఈ యొక్క పేపర్ నందు లిఖింపచేస్తున్నాడు.
1: He starts writing the letter after deeply thinking what is to be written, to whom it is to be written, and the way it is to be written.
0: భావము మొదలు, ఆచరణ తరువాత.
1: So it is a thought first and a practice next.
0: కనుకనే మొట్టమొదట మానవత్వం ఏమిటో అనేటువంటి విషయాన్ని భావంతో గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: Therefore one has to understand what this human life is first.
0: కనుక మొట్టమొదటి దివ్యత్వాన్ని మనము భావన రూపాన్ని చింతించుకోవాలి.
1: Therefore we have to know the divinity in the realm of thought.
0: దీనిని బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అన్నది వేదాంతము.
1: The Vedanta says the knower of the Brahman becomes Brahman.
0: దీనిని మనము చింతింతమో ఆ స్వరూపమే మనయందు రూపాన్ని ధరిస్తుంది.
1: As you think so you become, you assume the same form as you think.
0: దారులు కొట్టే దొంగ అయినటువంటి రత్నకారుడు ఏ విధమైనటువంటి యొక్క దివ్యత్వమును తాను గుర్తించలేకపోయినప్పటికీ మహర్షుల యొక్క బోధన చేత నిరంతరము రామనామాను స్మరిస్తూ వచ్చాడు.
1: ద రోబర్ రత్నకార, దో హ్యాస్ నో ఐడియా ఆఫ్ ద డివినిటీ బికాస్ హీ పెయిడ్ హీడ్ టు ది టీచింగ్ ఆఫ్ ద సెయింట్స్, హీ కుడ్ బికమ్ నోబుల్ లేటర్.
0: కానీ ఆ రామనామాను స్మరిస్తూ స్మరిస్తూ రామరూపాన్ని కూడా చింతిస్తూ వచ్చాడు.
1: As he was chanting the name of the Lord Rama, he started feeling his form also.
0: Rama bhavamu, Rama tejasu, ee ratnakarudu yandu utti padinayi.
1: Ratnakara has in him the absolute feeling and the brilliance of Rama.
0: Ee yokka valmiki yokka mukhamunandu Ramulu yokka tejasu aavibhavistu vachindi.
1: The face of Valmiki in fact has reflected the brilliance of Rama.
0: బాలుడైనటువంటి ప్రహ్లాదుడు నిరంతరము నారాయణ చింతన చేయటం చేతనే నారాయణ యొక్క తేజస్సు ఆ బాలు యొక్క ముఖపద్మం పైన ప్రకటిస్తూ వచ్చింది.
1: ప్రహ్లాద టైనీ థాట్, హూ థాట్ ఆఫ్ నారాయణ కంటిన్యూస్లీ, ఆల్సో క్యారీడ్ ఇన్ హిమ్ ఆన్ హిస్ ఫేస్ దట్ ఎఫల్జెన్స్ ఆఫ్ నారాయణ.
0: ఒకనొక సమయం లోపల డార్విన్ అనేటువంటి వాడు విద్యార్థిగా ఉండినప్పుడు
1: At one time when Darwin was the student,
0: అతని గురువు అయినటువంటి హెన్స్లో నిరంతరం కూడా పవిత్రమైన భావంతో నిండినటువంటి వాడు.
1: His teacher Henslow was full of sacred thoughts.
0: ఒకనాడు ఈ విద్యార్థి చింతించాడు.
1: One day the student thought,
0: నా గురువు వలె నేను కూడా ఉన్నత స్థాయిని పొందాలి అని ఆలోచించాడు.
1: The student wanted to become as great as his teacher.
0: ఆ ఆలోచన సంభవించిన సమయం నుండి నిరంతరం కూడా హెన్స్లోను అనుసరిస్తూ వచ్చాడు.
1: Since then he started following Henslow.
0: క్రమక్రమేణ కూడాను డార్విన్ అండ్ హెన్స్లో ఇరువురు కూడాను ఒకే తేజస్సుతో కనిపిస్తూ వచ్చారు.
1: Gradually it so happened Darwin and Henslow looked alike.
0: కనుక దేనిని మనము స్మరిస్తామో, దేనిని మనము చింతిస్తామో, దేనిని మనం ఆలోచిస్తామో, దేనిని మనం విచారిస్తామో ఆ స్వరూపాన్ని మనము తప్పక పొందుతాం.
1: As you think, you become. As you do, you become. As you act, you become.
0: కనుకని మంచిని విచారించి, మంచిని చింతించి, మంచిని ఆలోచించి, మంచి దీనిని పొందినప్పుడే నీవు మానవుడిని రూపొందుతావు.
1: Therefore, you become a true human if only you think good, if only you act good, if only you inquire good things.
0: కనుకని వేదాంతమునందు మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన. ఓ మానవుడా, నీవు ఏదో ఏ పంచభూతముల యొక్క స్వరూపం కాదు, నీవు ఏ యొక్క మానవ అంశము కాదు, నీవు కేవలం నాయంశమే, మమైవాంసో దైవాంశమే నీవు.
1: Therefore in Vedantic parlance it is clearly said, O man, you are not the product of the five elements, you are not the spark of the human being, no, verily you are the spark of the divinity.
0: కనుక నీవు నా అంశమైనప్పుడు నా భావముల నీకును నీలో ఆవిర్భవించాలి.
1: Since you are the spark of the divine, you should have divine thoughts.
0: ఇట్టి సత్యమును గుర్తించినటువంటి అనేక మంది సాధువులు కూడాను మేము బాధలకు గురి అవుతున్నాము, మేము కష్టముల్లో కుమిలిపోతున్నాము, కష్టాలు పాలవుతున్నాము అని విచారిస్తూ ఉంటారు.
1: The many pious people who know this truth but yet they feel that they are suffering, passing through so many difficulties and problems.
0: నీకు కష్టములు ఉన్నామని నీవు విశ్వసించినప్పుడు నీవు పరమాత్మని అంశము కాదు.
1: When you think that you are passing through difficulties, then you can feel that you are
0: పరమాత్మకు
1: not part of the divine.
0: కష్టములు లేవు.
1: In fact, God has no problems.
0: భగవంతునికి ఏ విచారములు లేవు.
1: God has no anxiety.
0: ఏ బాధలు లేవు.
1: No difficulties.
0: కాబట్టి బాధలు, విచారములు, కష్టములను నీవు చింతించినప్పుడు నీవు భగవత్ అంశము కాదు.
1: Therefore, when you think, brood over the difficulties, problems and anxieties, you cannot be the spark of the divine.
0: కనుక భగవత్ అంశము కానటువంటి వాళ్లకు ఇది ఏ స్వరూపము?
1: Then if you are not the spark of the divine, what then are you?
0: ఏ పశుత్వము, ఏ రాక్షసత్వము, ఏ చంచలత్వము ఇందులో ప్రవేశించి ఈ కష్టములకు, నష్టములకు, దుఃఖములకు గురి అవుతున్నారు?
1: Perhaps it must have been the animality or the demonic quality or the wavering nature that make you feel that you are suffering.
0: మానవుడు కూడాను మమైవాంసో, అందరూ కూడాను దైవాంశ స్వరూపులే.
1: So all are the sparks of the divine.
0: అయితే ఈ సత్యాన్ని గుర్తించిన వారు ఎంతమంది?
1: How many have realized this?
0: ఏ కొద్ది మంది మాత్రమే గుర్తించినటువంటి వారు.
1: Very few have known this.
0: కానీ ఇది సరైనటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క భావం కాదు.
1: This is anyway not a divine
0: thing. ప్రతి మానవుడు కూడాను నేను దైవాంశమే అనేటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించాలి.
1: Every human being should recognize and conduct himself in full knowledge of the divinity.
0: అయితే ఈ దైవాంశమును గుర్తించినటువంటి వారే నిజమైన మానవుడు.
1: He is only a true human if he knows the latent divinity.
0: అయితే మిగిలిన వారంతా కూడాను బ్రతుకుతున్నారు కదా, వారెవరు?
1: Then we may ask, who are the rest of the people who are living?
0: బ్రతుకుతున్నారు నిజమే.
1: They live, no doubt.
0: కానీ ఏ విధంగా బ్రతుకుతున్నారు?
1: What sort of a life they live?
0: దైవ చింతన చేయనటువంటి వారు పశువుల వలె బ్రతుకుతున్నారు.
1: Those that lead their life without thinking.
0: పశుగుడముల వలె ప్రవర్తిస్తున్నారు.
1: They behave like animals.
0: పశువు యొక్క భావమును తాము చింతిస్తున్నారు.
1: They entertain animal thoughts.
0: పశువు యొక్క ఫలితమును అనుభవిస్తున్నారు.
1: And they pass through the consequences same as animals.
0: కానీ దైవాంశంతో ఉండినటువంటి మానవుడు దైవానందమని అనుభవిస్తాడు.
1: The man who is the spark of the divine,
0: నిత్యానందమనే పొందుతాడు.
1: He will have eternal bliss.
0: పరమ సుఖమునే ఆనందిస్తాడు.
1: He will have supreme happiness.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను మమైవాంసో జీవభూత సనాతన. ప్రతి మానవుడు కూడాను దైవ అంశంతో కూడినటువంటి వాడే.
1: Therefore every human being is the spark of the divine.
0: కనుక ప్రతి మానవుడు కూడాను భగవంతుని యొక్క భావము హృదయములో ఆవిర్భవించాలి.
1: Therefore, the divine thought should originate in human heart.
0: అర్జునుడు కృష్ణుని రథం పైన కూర్చొని పెట్టుకుని నుగలయందు కూర్చొని నడుపుతున్నాడు కృష్ణుడు.
1: కృష్ణ acted as a charioteer, making Arjuna sit there on the throne in that chariot.
0: కేవలం ఆ సమయమును పురస్కరించుకొని కృష్ణుణ్ణి కొన్ని ప్రశ్నలు వేస్తూ వచ్చాడు అర్జునుడు.
1: At that moment, Arjuna started putting some questions to Krishna.
0: కృష్ణ నిరంతరము నీ స్మరణనే చేస్తున్నాను.
1: Krishna, I think of you always.
0: కానీ నాకు ఈ కష్టములు ఎందుకు?
1: Then why should I have these difficulties?
0: బంధువులను మిత్రులను సర్వలను కూడా కోల్పోయి నేను ఏలేటువంటి రాజ్యం ఏమిటి?
1: Having lost all the friends and relations, what kind of kingdom would I have?
0: ఎవరి కోసం ఈ రాజ్యం నాకు?
1: For whose sake should I have this kingdom?
0: నాకు అక్కర్లేదు.
1: I don't want this.
0: వెనుకు తిరిగి ఇంటికి పోదాం పంపండి.
1: He wanted to turn back.
0: అప్పుడు కృష్ణుడు చెప్తున్నాడు.
1: Then Krishna started telling.
0: అర్జున స్మరణ చేసినంత మాత్రం నాకు చాలదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ జస్ట్ థింక్.
0: అనుస్మరణ కూడా నువ్వు చెయ్యాలి అన్నాడు.
1: యూ షుడ్ ఆల్సో రిపీట్ అండ్ యూ థింక్ అగైన్ అండ్ అగైన్. అనుస్మరణ
0: స్మరణ అనగా ఏమిటి? ఒక కాలమును ఒక కర్తవ్యాన్ని ఒక స్థానమును పురస్కరించుకుని చేయటం.
1: Smarana is a process which is done at a specific period of time at a particular place.
0: Kani anusmarana anaga sarvakala sarvavasthali endu kudanu smarinchitame.
1: Anusmarana means thinking of God at all times everywhere.
0: Arjuna ni oka kalamunu oka neemamunu puraskarinchukoni nee smaristunnavu kani idi sariyaina smarana kaadu.
1: Arjuna, you think of God limited by space and time.
0: Anusmarana cheseyatamlo nenu eppatiki nee untanu.
1: But if you think continuously anusmarana, you'll enjoy
0: anusmarane mamanu anusmaryajyatya anusmarana
1: anusmara. Think of me
0: continuously. Yuddham chestu kuda nu nannu smaristu undu.
1: Even in the regular warfare,
0: mamanu smaryajyatya yuddhamlo kuda nannu smarinchu.
1: Even in the battlefield, think of me.
0: Adi nee yokka kartavyam.
1: That's your duty.
0: Adiye neeku sarva sahayamunu chekurchunnatvanti sutram.
1: That is the principle that will come to your help.
0: Kani indulo maroka vishayam kodanu gurtinchali.
1: There is another point to be known here.
0: Manavattvamlo undinatvanti oka divyatvanni andaru gurtinchukolekapothunnaru.
1: It's not possible for everybody to know the divinity within.
0: Oka principle untuntadu oka kalashalalo.
1: A college has a principle.
0: Atanu aa kalashala principle ga undinanta varaku kodanu ఆ యొక్క కాలేజీ ఎందు ఉన్నటువంటి యొక్క సమస్త పదార్థములు ఎందుకు తన బాధ్యత ఉంటుంటాయి.
1: ద ప్రిన్సిపల్ హోల్డ్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ దోస్ థింగ్స్ ప్రెసెంట్ దేర్ ఇన్ ద కాలేజ్.
0: అవన్నీ కూడా నువ్వు తనవిగానే భావించి తాను సంరక్షిస్తూ వస్తుంటాడు.
1: హీ కన్సిడర్స్ ఆల్ ద బిలాంగింగ్స్ ఆఫ్ ద కాలేజ్ యాజ్ హిస్ ఓన్ అండ్ టేక్స్ కేర్ ఆఫ్ దెమ్.
0: ఇది మారకము అన్నారు.
1: దిస్ ఈస్ కాల్డ్ మారకము.
0: అయితే ఈ త్రాణకం అనేటువంటిది ఎట్ట ఉంటుంది? దీనిని అనుభవిస్తూ ఉంటాడు.
1: పీపుల్ ఎక్స్పీరియన్స్ ఇట్.
0: ఈ ప్రిన్సిపల్ కు ఒక ట్రాన్స్ఫర్ వచ్చేసేసింది.
1: ద ప్రిన్సిపల్ ఇస్ ట్రాన్స్ఫర్.
0: ట్రాన్స్ఫర్ వచ్చేటప్పటికీ ఏమాత్రం కూడా నువ్వు విచారించక టవల్ భుజం పైన వేసుకుని తనకు ఎక్కడ పోస్ట్ చేశారో అక్కడికి వెళుతుంటాడు.
1: ద మూమెంట్ ద ప్రిన్సిపల్ ఇస్ ట్రాన్స్ఫర్డ్ హి విల్ కలెక్ట్ హిస్ బ్యాగ్ అండ్ బ్యాగేజ్ అండ్ లీవ్ ద క్యాంపస్ పోర్ట్ వే.
0: ఈ చైర్స్ ఎక్కడ వదిలిపెట్టిపోయేది, ఈ డెస్క్స్ అంతా ఎక్కడ వదిలిపెట్టిపోయేది, ఈ యొక్క ఎక్విప్మెంట్స్ అంతా ఏ రీతిగా వదిలేది అని ఏ మాత్రమూ విచారించడు.
1: హీ విల్ నాట్ బి బాదర్డ్ వాట్ వుడ్ హ్యాపెన్ టు ది రెస్ట్ ఆఫ్ ది చైర్స్ అండ్ ఆల్ ది ఫర్నిచర్ అండ్ ఎక్విప్మెంట్ దేర్ ఇన్ ది క్యాంపస్.
0: ఏది కారణము?
1: వాట్ ఇస్ ది కాజ్?
0: ఇది మారకమే. ఇది నాది కాదు. ఇదంతా ఏ సొసైటీదో ఏ గవర్నమెంట్వో ఇవన్నీ కూడాను నావి కాదు అనేటువంటి ఒక అలక్ష్య భావమే దీనికి మూల కారణం.
1: సో దిస్ ఈజ్ మారకము ఆర్ జస్ట్ ఎ ట్రాన్స్ఫర్. దిస్ బిలాంగ్ టు సొసైటీ అండ్ ద గవర్నమెంట్. ఇట్ డజంట్ బిలాంగ్ టు మీ ఎనీవే.
0: తనవి కాదు.
1: దే డోంట్ బిలాంగ్ టు హిమ్.
0: తాను ఒక గార్డియన్ గా ఉంటున్నాడంతే.
1: ద ప్రిన్సిపల్ ఇస్ మియర్లీ ఎ గార్డియన్.
0: దాన్ని సంరక్షించుకుంటూ వచ్చాడు.
1: హి హస్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్.
0: ఇవి నావి అనేటువంటి ఒక భావం లేదు.
1: He doesn't think that they belong to him actually.
0: దీనిని మారకము అన్నారు.
1: This is called మారకము.
0: ఇంకా తారకము అంటే ఏమిటి?
1: Then what is meant by తారకము?
0: అదే ప్రిన్సిపల్.
1: The very same principle.
0: ఇంకొక గ్రామానికి మారిపోయినప్పుడు,
1: when he transferred to some other place,
0: ఆ ఉన్నటువంటి ఇల్లు వదిలే సమయం లోపల,
1: as he leaves his home,
0: ఆ ఇంటిలో ఉన్నటువంటి సర్వ సామాగ్రి కూడాను ప్యాక్ చేసి ఒక లారీలో వేస్తాడు.
1: He will collect all his belongings and put them in a lorry.
0: ఓల్డ్ చెప్పులు కూడాను దాని లారీలో పడేస్తాడు.
1: హి విల్ కలెక్ట్ ఓల్డ్ చెప్పల్స్ ఆల్సో పుట్ దెమ్ ఇన్ ది లారీ.
0: వరకు కూడాను దాని యొక్క దీంట్లో పడేస్తాడు.
1: ఇన్ ద బ్రూమ్ స్టిక్ ఆల్సో ఇస్ కెప్ట్ దేర్.
0: కారణం ఏమిటి? నాది అనేటువంటి యొక్క మమత్వం చేతనే ఈ యొక్క సామగ్రిని అంతా కూడాను కూర్చుని ఉంటున్నాడు.
1: ద రీజన్ బిహైండ్ ఆల్ దిస్ కలెక్షన్ పుట్టింగ్ దెమ్ ఇన్ ద లారీ ఇస్ దిస్ ఫీలింగ్ ఆఫ్ మైండ్ దట్ దే ఆల్ బిలాంగ్ టు
0: తారకము.
1: దిస్ ఇస్ కాల్డ్ తారకము.
0: అనగా సర్వము నాదే అనుకోవటం తారకము.
1: The tarakam is the feeling that everything belongs to me.
0: ఏది నాది కాదు అనుకోవటమే మారకము.
1: మారకము is the feeling that nothing belongs
0: to me. ఈ తారకము మారకముల యొక్క మధ్యలో ఉండే మానవత్వము జీవిస్తూ వస్తుంది.
1: The human life is carried between these two points, tarakamu and marakamu.
0: అన్నింటినీ మనం అనుభవించవచ్చును.
1: We can experience
0: all. కానీ ఇవన్నీ నాది కాదు.
1: But none belongs to me.
0: ఇదంతా దైవం యొక్క ఇదే.
1: It's all God's only.
0: ఏది నా సంతతి కాదు.
1: Nothing belongs to me.
0: ఏది నా వస్తువు కాదు.
1: Nothing belongs to me.
0: ఇదంతా దైవం అనుగ్రహించినటువంటి ప్రసాదమే.
1: This is all the gift of God for that matter.
0: అంతా గవర్నమెంట్ దాని ఏ రీతిగా ప్రిన్సిపల్ వదిలిపోతున్నాడో అట్టని మనం కూడాను ఇదంతా భగవంతుడే.
1: Just as principal leaves all the property to the government when he
0: బాధ్యత ఉండినంత వరకు నేను చేస్తూ వచ్చాను.
1: I carry on this so long, the responsibility is with me.
0: అదే కర్తవ్యం యోగముచ్యతి. నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తిస్తూ వచ్చాను.
1: Discharging one's own duty is yoga.
0: కనుక ఈ ప్రపంచంలో ఉండినంత వరకును ఇది నా బిడ్డలు, నా భార్యలు, నా కుటుంబము, నా ఆస్తి, నా భూములు అని అన్నింటినీ మనం చూసుకుంటున్నాం. కానీ చూసుకోవాల్సిన బాధ్యత నిజమే.
1: So long in this world we can say this is my property, my family, my wife, my children. Yes, no doubt you have to take care of them.
0: ఇది భగవంతుడిచ్చినటువంటి డ్యూటీ.
1: But this is all the duty entrusted to you by God.
0: అనుగ్రహించినటువంటి ప్రసాదమే.
1: It's all the gift of God.
0: ఇది ఒక బాధ్యతగా మనం తీసుకోవాలి. కానీ నాది అనేటువంటి ఒక మమత్వాన్ని దీన్ని ఎందుకు ఉంచుకోకూడదు.
1: You have to take it as part of your duty, but you cannot identify yourself with that.
0: ఇదియే జీవితానికి మూలాధారం అని భావిస్తున్నారు.
1: వి కన్సిడర్ ఆల్ దిస్ యాస్ ది బేసిస్ ఆఫ్ లైఫ్.
0: ఎంతవరకు నీ సత్యం ఇది?
1: హౌ లాంగ్ డస్ ఇట్ లాస్ట్?
0: ఇది ఏది సత్యం కాదు.
1: నథింగ్ ఇస్ ట్రూ.
0: ఎప్పుడు దీన్ని వదులుతామో?
1: వెన్ యు ఆర్ గోయింగ్ టు గివ్ ఇట్ అప్?
0: ఎవరికి తెలియదు.
1: నో వన్ వుడ్ నో.
0: కనుకనే
1: సో
0: మానవత్వంలో జీవించేటువంటి ప్రతి మానవుడు కూడాను తాము ఉండినంత వరకు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
1: సో లాంగ్ వి ఆర్ అలైవ్ వి హావ్ టు డిశ్చార్జ్ యువర్ డ్యూటీ.
0: ఇదంతా కూడా దైవం వరప్రసాదం అనే భావించాలి.
1: వి హావ్ టు కన్సిడర్ ఎవ్రీథింగ్ ఇస్ గాడ్స్ గిఫ్ట్.
0: అయితే మధ్య మధ్య ఈ మానవత్వంలో కొన్ని సందేహం కలుగుతుంటాయి.
1: హౌఎవర్ ఇన్ హ్యూమన్ లైఫ్ డెఫినెట్లీ వి డౌట్.
0: హే అర్జున,
1: ఓ అర్జున,
0: నీ నొగల పైన నన్ను కూర్చోబెట్టావు.
1: యు మేడ్ మీ సిట్ ఆన్ ది సీట్ ఆఫ్ దిస్ చారియట్.
0: కాదు కాదు,
1: నో,
0: నీ హృదయం అనేటువంటి నొగల పైన నన్ను కూర్చోబెట్టు.
1: యు హట్ మేక్ మీ seated on the altar of your heart.
0: Yantramu neevu.
1: You're the machine yantra.
0: Mantramu nenu.
1: I am mantra.
0: Yantramu baitadi, mantramu lopaladi.
1: Machine yantra is outside, mantra is within.
0: Kani nannu baita kurchobettavu kani lopala kurchobettukoledu.
1: But you made me seated outside, but you never asked me to sit within.
0: Idiye nijamainatuvanti okka mantram anukuntunnavu.
1: You consider this true mantra.
0: అనుస్మరణ కావాలి, అనుస్మరణ కావాలి.
1: ఇట్ షుడ్ బి అనుస్మరణ కంటిన్యూస్ చాంట్.
0: బయట ఉండాలి, లోపల ఉండాలి.
1: ఇట్ షుడ్ బి విదిన్ అండ్ అవుట్సైడ్.
0: లోపల ఉండినటువంటి యొక్క మంత్రం యొక్క ప్రభావమే బయట ప్రతిబింబించాలి.
1: ది ఎఫెక్ట్ ఆఫ్ మంత్ర చాంటెడ్ విదిన్ షుడ్ బి రిఫ్లెక్టెడ్ అవుట్సైడ్.
0: నీకు బయట కనిపించేదంతా కూడా రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: ఆల్ దట్ యు సీ అవుట్సైడ్ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: కనుక కృష్ణ, నీవు చెప్పేదంతా నిజమే, కానీ నేను మానవుణ్ణి, సామాన్యమైన మానవుణ్ణి.
1: Krishna, what all you say is true, but I am an ordinary human being.
0: Intati unna sthayiki nenu ee reethiga cheragalanu?
1: How can I reach that exalted altitudes?
0: Arjuna, neevu chaala porabadutunnavu.
1: Arjuna, you are mistaken.
0: Nenu edo aaradugula vyaktiga neevu bhavistunnavu.
1: You consider that I am just
0: aaradugula vyaktini kaadu nenu.
1: I am not just that.
0: నా తత్వం నీకు గుర్తించాలంటే ఇంకా కొంతకాలం పట్టాలి.
1: In order to know my nature, you have to take some more time.
0: గోకులములో చిన్న పిల్లవాడు, 6 సంవత్సరాల పిల్లవాడు గోపాలుడు.
1: గోపాల వాస్ జస్ట్ 6 ఇయర్ ఓల్డ్ ఇన్ గోకులం.
0: ఆడుకుంటూ ఉన్నాడు.
1: ద బాయ్ వాస్ ప్లేయింగ్.
0: కానీ ఒకనాడు కుంభవర్షం కురిచింది.
1: ఇట్ వాస్ ఎ హెవీ రెయిన్ ఆన్ వన్ డే.
0: ఎవరు భరించుకోలేకపోయారు.
1: నోబడీ కుడ్ బేర్ దట్ రెయిన్ ఫాల్.
0: ఎక్కడి నుంచి కూడా రక్షణ జరగలేకుండా పోయింది.
1: దేర్ వాస్ నో షెల్టర్ ఎనీవే అరౌండ్.
0: అప్పుడు గోపాలుడు అందరినీ పిలిచాడు.
1: Gopala summoned everybody.
0: Neni parvatane ettutanu deeni krinda andaru kuda taladaachukondi annadu.
1: He said, I lift this mountain, let all of you come under that.
0: Krishna vakyamulu paina viswasinchinatundi varandaru kuda akkadiki vellaru.
1: All those that had full faith in Krishna assembled there.
0: Yetti sandehamu ledu.
1: They had no doubt.
0: Bhagavantudu cheppinadi tappaka cheyagaladu.
1: What God says will happen.
0: Deeniki ye matramu sandeham akkarledani vellaru.
1: They never doubted. They went.
0: Kontha mandi sandehistu vacharu.
1: Some started doubting.
0: బాలుండీతడు.
1: Is after all a boy.
0: Konda doddadi.
1: It's a big mountain.
0: Mahabharambu itandu moyanga jalada.
1: Can he bear the weight of that heavy mountain?
0: Sandehistunnaru.
1: They started
0: doubting. Inta pedda parvathanni ye reethiga moyagaladu.
1: Such a big mountain, how can he lift it up?
0: Sandehinchina varu sandehamlone kumilipoyaru.
1: All those doubted, they were frustrated and totally depressed.
0: ఇదే యొక్క విషయాన్ని బలరాముడు కూడాను తల్లికి సత్యాన్ని గుర్తించడానికి కొన్ని ఉదాహరణలు చెప్తూ వచ్చాడు.
1: బలరామ ఆల్సో టాట్ హిస్ మదర్ టు మేక్ హర్ నో ది రియాలిటీ, ది ట్రూత్.
0: అమ్మా,
1: మదర్,
0: కృష్ణుడు మను తిన్నాడమ్మా.
1: యు సే దట్ కృష్ణ హాస్ ఈటన్ ద మన్.
0: ఎందుకంటే కృష్ణుడి యొక్క దివ్యత్వాన్ని తల్లి యొక్క రూపానికి గుర్తింపజేసే నిమిత్తమై ఈ బలరాముడు చేసినటువంటి ఒక యుక్తి.
1: దిస్ ఓన్లీ ద నాక్ అండ్ ద ప్లాన్ ఆఫ్ బలరామ టు మేక్ ద మదర్ నో ది ట్రూత్, ద రియాలిటీ.
0: యశోద చేయి పట్టుకుంది.
1: యశోద కాట్ హోల్డ్ ఆఫ్ ద హ్యాండ్.
0: కృష్ణ,
1: కృష్ణ,
0: ఎందుకు నీవు మను తిన్నావు?
1: వై హావ్ యు ఈటన్ ద మాట్?
0: మన ఇంటిలో వెన్న లేదా?
1: డోంట్ యు ఫైండ్ బటర్ ఇన్ సైడ్?
0: కావలసిన పదార్థములు లేవా?
1: ద లాట్ ఆఫ్ ఈటబుల్.
0: ఎందుకు నీవు మను తిన్నావు?
1: వై హావ్ యు ఈటన్ ద మాట్?
0: అప్పుడు చెప్తున్నాడు.
1: దెన్ హి స్టార్టెడ్
0: తల్లి కొడుకు దివ్యత్వాన్ని చక్కగా బోధించే నిమిత్తమై
1: to teach divinity clearly he started
0: manu
1: saying, mother,
0: nangane shishuna,
1: am I a child to eat the mud like that?
0: Akuntina,
1: am I hungry?
0: Erina,
1: am I hungry or am
0: Amma,
1: I mad?
0: Nannu balunu madri nu chustunnavu. Nenu balunna? Kaadu kaadu.
1: You consider me as a child? No, I'm not a child.
0: Nene em verivanna? Kaadu kaadu.
1: Am I a fool, mad? No.
0: Chudu na noru.
1: You see me now.
0: Chuchindi.
1: He saw.
0: అన్ని లోకములు కనిపిస్తూ వచ్చాయి.
1: ఆల్ ద వరల్డ్స్ ఆర్ ప్రెజెంట్ దేర్.
0: అప్పుడు ఆమె భయపడిపోయింది.
1: దెన్ షీ వాస్ ఫియర్.

0: Is it all the dream or own of creation of the creator? Is it true?
1: ఇదంతా నాకు కలన లేక వైష్ణవమాయ లేక ఇంకే విధమైనటువంటి యొక్క పరస్థలమా? ఎందుకు ఈ విధంగా కనిపిస్తుంది? సందేహం పడుతూ వచ్చింది.
0: షీ స్టార్టెడ్ డౌటింగ్ లైక్ దిస్. ఈజ్ దిస్ ఆల్ ఎ డ్రీమ్? ఈజ్ ఇట్ ఇల్యూషన్? వాట్ ఈజ్ ఇట్? షీ స్టార్టెడ్ వండరింగ్.
1: ఆ విధముగా దేహాభిమానం ఉండినంత వరకు ఈ విధమైనటువంటి సందేహములు మానవుని యందు ఉట్టి పడుతుంటాయి.
0: సో లాంగ్ దేర్ ఇస్ బాడీ అటాచ్మెంట్ విల్ హ్యావ్ డౌట్స్ మోర్ అండ్ మోర్.
1: కనుక దేహాభిమానం అనేటువంటిది బాహ్యమైనటువంటిదే కానీ భావ సంబంధమైనటువంటిది కాదు.
0: సో బాడీ అటాచ్మెంట్ ఈస్ ఎక్స్టర్నల్. Nothing to do
1: body
0: with
1: the temple of God.
0: Body is the temple of God.
1: ఇది కేవలం ఒక విధమైనటువంటి మందిరం వంటిది మాత్రమే.
0: Body is merely a temple.
1: ఈ మందిరాన్ని ఆధారం చేసుకుని మాధవుణ్ణి విస్మరిస్తున్నారు.
0: Relying on the temple, we have forgotten the deity, presiding deity.
1: కారు ఉన్నది కదా అని మనం పోమంటే కారు పోదు, దాంట్లో డ్రైవర్ ఉండాలి.
0: For the simple fact, you have a car, it will never run on its own. It needs the driver.
1: కనుకని ఆ దైవమే దీనికి నడిపేటువంటి ఒక డ్రైవర్.
0: God is the driver.
1: కనుక అట్టి దైవత్వాన్ని విస్మరించి దేహమే ప్రధానమని భావించినప్పుడు నీవు దేనిని చేయగలవు?
0: If we forget such divinity, go by the body feeling, where do you go?
1: కనుక నీవు దేహాభిమానం ఉంచుకున్నప్పటికీ దేహం కూడా దైవం యొక్క అనుగ్రహ ప్రసాదమనే భావించాలి.
0: Though you have the body, consider it as the gift of God.
1: ఏకాత్మ భావాన్ని మనం విశ్వసించాలి.
0: That feeling of oneness one should have.
1: అందరూ కూడా ఇట్టి పవిత్రమైన స్థితిని పోలేరు.
0: All cannot reach that height.
1: ఒక్క గోపికలు మాత్రమే ఈ ఏకాత్మ భావాన్ని అనుసరిస్తూ వచ్చారు.
0: Only gopikas could enjoy that spirit of oneness.
1: ఈ గోపిక యొక్క వియోగ భారం భరించుకోలేక
0: gopikas could not bear the separation.
1: ఒక సందేశాన్ని పంపాడు ఉద్ధవుని ద్వారా.
0: Krishna sent a message through Uddhava.
1: ఉద్ధవుడు వచ్చి గోపికలారా కృష్ణుని యొక్క సందేశం మీరు వినండి రండి అన్నాడు.
0: Uddhava came and said, oh gopikas, come here, listen to the message of Lord Krishna.
1: Gopikalu chepparu.
0: Gopika said,
1: Uddhava, maa hrudayam nindukudanu Krishna yokka prema bhavamule nindi untunnayi.
0: Our heart is full of love of Lord Krishna.
1: Maa naalukupaina Krishnudu yokka naamaani naatyam aadistunnamu.
0: The Lord's name dances on our tongue.
1: Bhagavantuni yokka ముఖ చిత్రాన్ని మా కన్నులు చూస్తున్నాయి.
0: అండ్ అవర్ ఐస్ కాన్స్టెంట్లీ వాచ్ ద డివైన్ ఫామ్.
1: మా భావములన్నీ కూడా కృష్ణుడిలో లీనమై ఉంటున్నాయి.
0: ఆల్ అవర్ థాట్స్ ఆర్ కాన్సన్ట్రేటెడ్ ఆన్
1: నీ సందేశాన్ని వినడానికి మాకు ఇంకొక భావం లేదు.
0: వీ కెనాట్ లిసన్ టు యువర్ మెసేజ్.
1: మాకున్నది ఒకే భావమే.
0: వీ హావ్ ఓన్లీ వన్ మైండ్.
1: ఒకే చింతనే.
0: ఓన్లీ వన్ థాట్.
1: ఒకే ప్రేమనే.
0: వన్ లవ్.
1: దీని అనేక రకములైన రూపాన్ని మార్చుకోవడానికి వీలు కాదు.
0: వీ కెనాట్ డైవర్సిఫై, వీ కెనాట్ మోడిఫై.
1: నీ వచ్చిన దారి పట్టుకుని తిరిగి కృష్ణుడి దగ్గరికి వెళ్ళమన్నారు.
0: బెటర్ యూ గో బ్యాక్ ఇన్ ద సేమ్ రూట్ అండ్ గో టు కృష్ణ.
1: ఏకాత్మ భావము,
0: దాట్ ఈస్ వన్నెస్.
1: సర్వులు ఎందుకు ఉండినటువంటిది దైవ భావం అనే వారు గుర్తిస్తూ వచ్చారు.
0: దే కుడ్ నో ది సేమ్ గాడ్ హూ పర్వేడ్స్, హూ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
1: బృందావనంలో సంచరిస్తూ కృష్ణుడితో ఆడుకుంటున్న సమయం లోపల ఉండినట్టు ఉండి కృష్ణుడు అంతర్ధానమయ్యాడు.
0: And there in Vrindavan, while they are playing and singing with Lord Krishna, Krishna vanished all of a sudden.
1: Krishnudu ledi sthanam ledu.
0: There is no place where there is no Krishna.
1: Krishnudu kaani roopam ledu.
0: There is no form where there is no Krishna.
1: Sarva padamulu kudunu mantrame.
0: All words are
1: sarva vrutchamulu kudunu oka vidhamaitpitti mandule.
0: And all trees are one form.
1: Sarva manavudu kudunu daiva swaroopame.
0: Every human being is divine.
1: Annintu yandu undinatvanti daivam okkade.
0: The same God is present in all.
1: అనేటువంటి సత్యాన్ని వారు గాఢంగా విశ్వసిస్తూ వచ్చారు.
0: స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ దిస్ ట్రూత్.
1: పరిగెత్తారు గోపికలు.
0: గోపికా సురాం.
1: పువ్వుల పువ్వుల దగ్గరికి వెళ్లారు.
0: దే అప్రోచ్డ్ ఎవ్రీ ఫ్లవర్.
1: మొక్క మొక్కల దగ్గరికి వెళ్లారు.
0: దే వెంట్
1: ప్రతి వృక్షం దగ్గరికి వెళ్లారు.
0: దే వెంట్ వెరీ క్లోజ్ టు ఆల్ ట్రీస్.
1: ప్రతి పొదల దగ్గరికి వెళ్లారు.
0: ఆల్ బుషెస్.
1: ఏమిటో అడుగుతున్నారు.
0: దే స్టార్టెడ్ ఆస్కింగ్ సంథింగ్ అరద.
1: కానీ వీటికన్నిటికీ ఏ విధంగా మార్పు వచ్చింది?
0: వాట్ కైండ్ ఆఫ్ చేంజ్ దే.
1: ప్రతి వృక్షము కూడా ఒక మనసు ఉంది.
0: ఎవ్రీ ట్రీ హాస్ ఎ.
1: ప్రతి వృక్షం నందు కూడా ఒక ప్రేమ ఉంటుండాలి.
0: దేర్ ఇస్ లవ్ ఇన్ ఎవ్రీ ట్రీ.
1: ప్రతి వృక్షమును కూడా ఒక ప్రాణం ఉంటుండాలి.
0: దేర్ ఇస్ లైఫ్.
1: ప్రతి వృక్షము కూడా దీనికి జవాబు చెప్పగలదు.
0: ఎవ్రీ ట్రీ కెన్ రెస్పాండ్.
1: ప్రతి పుష్పము కూడా దీనికి ఆనందాన్ని అందించగలదు.
0: ఎవ్రీ ఫ్లవర్ కెన్ గివ్ ది జాయ్.
1: ఈ సత్యాన్ని గోపికలు మాత్రమే గుర్తించారు.
0: దిస్ ట్రూత్ ఇస్ నోన్ టు గోపికాస్ ఓన్లీ.
1: గుర్తించినటువంటి గోపికలు మొక్క మొక్క దగ్గరికి వెళుతున్నారు.
0: గోపికాస్ హూ న్యూ దిస్ ట్రూత్ వెంట్ టు ఎవ్రీ బుష్ దేర్.
1: నల్లని వాడు,
0: ద వన్ విత్ డార్క్ కాంప్లెక్షన్,
1: పద్మనయనముల వాడు,
0: ది ఐస్ ఆఫ్ దట్ ఆఫ్ ఎ లోటస్ ఫ్లవర్,
1: కృపారసంబు పై చల్లెడు వాడు,
0: ద వన్ హూ షవర్స్ కంపాషన్,
1: మౌళి పరితర్పిత పింఛము వాడు,
0: అండ్ హి హస్ గాట్ ది పీకాక్ ఫెదర్స్,
1: ప్రేమ రంజిల్లెడు వాడు,
0: అండ్ ద వన్ ఫుల్ ఆఫ్ లవ్.
1: ఒకడు,
0: వన్ ఓన్లీ,
1: మా సర్వము తోచుక వచ్చే.
0: Yes, captivated, he has robbed all
1: our
0: hearts.
1: మల్లియలారా,
0: ఓ జాస్మిన్ ఫ్లవర్స్,
1: ఆ నల్లని వాడు మా సర్వము దోచుక వచ్చే. ఓ మల్లియలారా, మీ పొదల చాటున లేడు కదమ్మా చెప్పరే.
0: గోపికాస్ వెంట్ ఆన్ ఆస్కింగ్ ఆల్ ది బుషెస్ ఓవర్ దేర్, ఓ జాస్మిన్ ఫ్లవర్స్, హస్ కృష్ణా హస్ హిడెన్ బిహైండ్ యూ? కృష్ణా ఇస్ హియర్ హూ రాబ్డ్ ఆల్ ఆఫ్
1: అవర్ హార్ట్స్. మాట్లాడతాయని ఏమిటి తెలుసిన?
0: డూ దే ఎవర్ ఫీల్ దట్ జాస్మిన్ ఫ్లవర్స్ కెన్ టాక్ టు దెం? Yes, they know.
1: నిరంతరం కూడా కృష్ణ సంచారం జరిగేటువంటి యొక్క ఈ బృందావనంలో కృష్ణుని తెలియనటువంటి వారు ఒక్కటి కూడా లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ దట్ నన్ యాక్చువల్లీ దేర్ హూ ఆర్ నాట్
1: మల్లెకు తెలుసును, కొమ్మలకు తెలుసును, ఎమ్మలకు తెలుసును, పొదలకు తెలుసును, మొగ్గలకు తెలుసును, సర్వముకు తెలుసును కృష్ణ యొక్క లీలలు.
0: ద బుషెస్ ఓవర్ దేర్, ద బ్రాంచెస్ అండ్ ద ఫ్లవర్స్ అండ్ ద బడ్స్, దే ఆర్ ఆల్ ఫెమిలియర్ విత్ కృష్ణ.
1: కనుకనే ఈ గోపికలు ఓ మల్లియలారా,
0: సో గోపిక స్పోక్ టు
1: మీ పొదల చాటున లేడు కదమ్మా చెప్పరే.
0: ఓ జాస్మిన్ ఫ్లవర్స్, బై ఎనీ ఛాన్స్ హస్ కృష్ణ హిడెన్ బిహైండ్ యూ?
1: ఇట్టి ఏకాత్మ భావం కలిగినటువంటి ఆ గోపికలు ఎందు నిరంతరం ఇప్పుడు దైవత్వమే ప్రకటిస్తూ వచ్చారు.
0: దిస్ స్పిరిట్ ఆఫ్ వన్నెస్ ఆఫ్ డివినిటీ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ బై గోపికాస్.
1: అది గోపికల యొక్క హృదయాన్ని మాత్రమే ఆకర్షించినటువంటి వాడు కృష్ణుడు.
0: కృష్ణ హాస్ డ్రాన్ ది హార్ట్స్ ఆఫ్ గోపికాస్.
1: గోపికల హృదయము వెన్న వంటిది.
0: ది హార్ట్స్ ఆఫ్ గోపికాస్ ఇస్ లైక్
1: వెన్ననగా ఏమిటి? చాలా మెత్తని వెన్నము.
0: ది బట్టర్ ఇస్ సో సాఫ్ట్,
1: పవిత్రమైనటువంటిది, పరిశుద్ధమైనటువంటిది, మధురమైనటువంటిది, ఆనందమైనటువంటిది.
0: ఇట్ గివ్స్ యూ జాయ్.
1: కనుకనే వారి యొక్క హృదయం అనేటువంటి దాన్ని అపహరిస్తూ వచ్చాడు.
0: దేర్ఫోర్ కృష్ణ స్టార్టెడ్ స్టీలింగ్ ది హార్ట్స్ ఆఫ్ గోపికాస్.
1: యశోద కూడా చెప్పింది.
0: యశోద ఆల్సో సెడ్,
1: కృష్ణ
0: కృష్ణ,
1: పెట్టినది తినవు,
0: యూ డోంట్ ఈట్ వాట్ ఇస్ సర్వ్డ్.
1: నే పెట్టినది తినవు,
0: యూ డోంట్ ఈట్ వాట్ ఇస్ సర్వ్డ్.
1: పుట్టలకు పోయి వెన్న నో గుట్టున తినదవు.
0: యూ విజిట్ ది హౌసెస్ ఆఫ్ ద నైబర్హుడ్ అండ్ దెన్ యూ స్టార్ట్ స్టీలింగ్ ద బటర్ ఫ్రమ్ దేర్.
1: పుట్టెను రట్టెల్ల కృష్ణ.
0: దిస్ లెడ్ టు ఆల్ ప్రాబ్లమ్స్.
1: ఏమిటి ఇది? నీ పెడితే వెన్న తినవు,
0: యూ డోంట్ ఈట్ వాట్ ఇస్ సర్వ్.
1: కానీ గోపికలు ఇళ్లకంతా పోయి నీ వెళ్ళ తినేసిస్తున్నావు.
0: బట్ యూ గో టు ద హౌసెస్ ఆఫ్ ఆల్ గోపికలు.
1: దీనివల్ల అనేక రకమైనటువంటి కలహములంతా కూడా అభివృద్ధి అవుతున్నాయి.
0: అండ్ దిస్ లీడ్స్ టు సో మెనీ ప్రాబ్లమ్స్ అండ్ ఫైట్స్.
1: ఇంటి వెన్న నీకు ఇష్టం లేదా?
0: డోంట్ యూ రిలీజ్ ది బటర్.
1: మరి ఇంటి వెన్న నీకెంత రుచినా?
0: డూ యూ లైక్ ది బటర్ ఆఫ్ ద నైబర్హుడ్?
1: అది ఏమిటి? గోపికల యొక్క హృదయము నిర్మలమైనటువంటిది, దేహాభిమానము లేనటువంటిది, పవిత్రమైనటువంటిది, స్వచ్ఛమైనటువంటిది. నీకా దేహాభిమానం ఉంది, వీడు నా కొడుకు, నేను కృష్ణుడి తల్లిని అనేటువంటి అహంకారం కూడా ఉంటుండాలి.
0: హియర్ బటర్ స్టాండ్స్ ఫార్ ది హార్ట్ ఆఫ్ ది గోపికస్ విచ్ హావ్ నో బాడీ అటాచ్మెంట్ విచ్ ఇస్ సెక్రెట్ అండ్ ప్యూర్ వేర్ ఎస్ మదర్ యూ హావ్ గాట్ దట్ ఫీలింగ్.
1: గోపికలు అట్టి ఏమాత్రం కూడా సంబంధాలు లేదు.
0: గోపికస్ హ్యాడ్ నో ట్రేస్ ఆఫ్ సచ్ ఫీలింగ్స్ ఆఫ్ బాడీ.
1: అత్తలు మొత్తుకున్న
0: మదర్స్ ఇన్ లా మే అబ్జెక్ట్.
1: మరి భర్తలు కత్తులు నూరుచున్న
0: హస్బెండ్స్ మే బి రెడీ టు ఫైట్.
1: నోరెత్తరు,
0: దే డోంట్ ఓపెన్ దేర్ మౌత్.
1: కోపగించరు,
0: దే ఆర్ నాట్ యాంగ్రీ.
1: ఎటకేగరు,
0: దే డోంట్ గో ఎనీవేర్.
1: భీతిల బోరు,
0: దే ఆర్ నాట్ ఎఫ్రైడ్.
1: గోపికల్ పొత్తములందు చిత్తరువు బొమ్మల రీతిగా నుండే వారిలో కృష్ణుడు.
0: గోపికాస్ డోంట్ రన్ అవే ఎనీవేర్ బికాస్ కృష్ణాస్ ఫామ్ ఇస్ ఇంప్రింటెడ్ ఆన్ ది హార్ట్స్ ఆఫ్ గోపికాస్.
1: కనుక వారి హృదయాల లోపల ప్రింట్ అయిపోయింది కృష్ణుడి యొక్క స్వరూపం.
0: కృష్ణాస్ ఫామ్ ఇస్ ఇంప్రింటెడ్ ఆన్ ది హార్ట్స్ ఆఫ్ గోపికాస్.
1: కన్న తల్లి అయినటువంటి యశోద కూడాను నా కొడుకు, నేను కృష్ణుడి తల్లిని అనేటువంటి అభిమానం కలుచుకుంది.
0: ఇన్ఫాక్ట్ ది ఫిజికల్ మదర్ హాస్ గాట్ దిస్ సార్ట్ ఆఫ్ అటాచ్మెంట్.
1: ఈ అభిమాన మమకారములు అహంకారంగా రూపొందుతాయి.
0: సో దిస్ అటాచ్మెంట్ అండ్ పొజెసివ్నెస్
1: అహంకారమే సర్వమును అతపతనం చేస్తుంది.
0: ఇట్స్ ఈగో దట్ రూయిన్స్ యు.
1: మానవులకు అహంకారమే మహాశత్రువు.
0: దిస్ ఈగో ఈస్ ఎ ట్రెచరస్ ఎనిమీ టు మ్యాన్కైండ్.
1: కనుక అహంకారములకు అవకాశం ఇవ్వకూడదు.
0: నెవర్ గివ్ స్కోప్.
1: మమకారం పెంచుకోకూడదు.
0: డోంట్ హ్యావ్ టూ మచ్ ఆఫ్
1: అభిమానం అభివృద్ధి గావించుకోకూడదు.
0: డోంట్ గ్రో యువర్ అటాచ్మెంట్.
1: దివ్యత్వమైన ఆత్మతత్వాన్ని విశ్వసిస్తూ రావాలి.
0: హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద డివైన్ ఆత్మిక్ ప్రిన్సిపల్.
1: కనుకనే దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వము సర్వుల యందు ఉంటున్నది.
0: దిస్ డివైన్ ఆత్మ ప్రిన్సిపల్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
1: అది లేని ప్రాణే లేదు.
0: దేర్ ఇస్ నో లివింగ్ క్రీచర్ విదౌట్ దిస్.
1: కానీ మానవుడు ఇంత లోతులకు దిగటం లేదు.
0: బట్ మ్యాన్ డజంట్ గో టు దట్ డెప్త్.
1: కేవలము బాహ్యమైన ప్రాకృతమైన ఈ లౌకికమైనటువంటి జగత్తుని విశ్వసించడం చేతనే మానవుడు ఇన్ని రకమైనటువంటి అభిమానములకు కూలిపోతున్నాడు.
0: మ్యాన్ రూయిన్స్ హిమ్సెల్ఫ్ బికాస్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ ఎ అటాచ్మెంట్ యాజ్ హిస్ వరల్డ్ క్యారీడ్ ఆన్ బై దిస్ ఎఫిమరల్ ఎక్స్టర్నల్ వరల్డ్.
1: కనుకనే మానవత్వం లోపల అనేక విధమైనటువంటి దుఃఖములు ఆవిర్భవిస్తూ వస్తుంది.
0: దేర్ఫోర్ మ్యాన్ ఇస్ గ్రీఫ్ స్ట్రికెన్ టోటలీ.
1: మమైవాంసే అనేటువంటి విషయాన్ని నమ్మేటప్పుడు నీవు దుఃఖానికి ఏమాత్రం అవకాశం ఇవ్వవు.
0: వెన్ వన్స్ యూ హావ్ గాట్ ద స్ట్రాంగ్ ఫీలింగ్ దట్ యువర్ స్పార్క్ ఆఫ్ ద డివైన్ యూ విల్ నెవర్ ఫీల్ సాడ్.
1: భగవంతుడు పరిపూర్ణుడు అనేటువంటి ఒక సత్యాన్ని మనం ఖండితంగా విశ్వసించాలి.
0: వీ షుడ్ హావ్ స్ట్రాంగ్ ఫుల్ ఫెయిత్ దట్ గాడ్ ఇస్ టోటల్ అండ్ హోలిస్టిక్.
1: ఇటలీ దేశము లోపల
0: దేర్ ఇన్ ఇటలీ
1: అంతోని అనేటువంటి ఒక మహాభక్తుడు ఉండేటువంటి వాడు,
0: గ్రేట్ డివోటీ బై నేమ్ అంతోని.
1: అతను వయలిన్ అంటే అంతోని వయలిన్ అంటే ఎక్కడ చూసినా గొప్ప ప్రసిద్ధిగాంచినటువంటిది.
0: ద వయలిన్ మేడ్ బై అంతోని వాస్ హైలీ పాపులర్ ఇన్ దోస్ డేస్.
1: ఒక వయలిన్ ను ఒక సంవత్సరం అంతా చేస్తూ వచ్చాడు.
0: ఇట్ టేక్స్ వన్ ఫుల్ ఇయర్ టు మేక్ వన్ వయలిన్.
1: మిత్రులు వచ్చి అతన్ని కోపించుకున్నాడు.
0: ఫ్రెండ్స్ కేమ్ అండ్ దే యాంగ్రీ.
1: ఏ అంతోని, ఒక వయలిన్ ఒక సంవత్సరం అంతా చేస్తే నీ కుటుంబాన్ని ఏ రీతిగా నీవు పోషించగలవు?
0: అంతోని, ఇఫ్ యూ టేక్ వన్ ఫుల్ ఇయర్ టు మేక్ వన్ వయలిన్, హౌ డు క్యారీ ఆన్ యువర్ లివింగ్.
1: ఇతను ఏమాత్రం బాధపడక
0: He never felt sad.
1: My dear friend,
0: he said, my dear friend,
1: భగవంతుడు పూర్ణ స్వరూపుడు.
0: God is total and whole.
1: నేను చేసే ప్రతి పని కూడాను పూర్ణంగా ఉంటుండాలి.
0: So whatever I do must be perfect and total.
1: అప్పుడే పూర్ణ స్వరూపుడైనటువంటి భగవంతునికి తృప్తి కలుగుతుంది.
0: Then only God who is whole would be satisfied.
1: మనం ఏ పని చేసినా పరిపూర్ణంగా ఉంటుండాలి.
0: Whatever I do must be perfect.
1: ఏ మాట చెప్పినా పరిపూర్ణంగా ఉంటుండాలి.
0: Whatever we say should be perfect.
1: ఏ పని చేసినా పరిపూర్ణంగా ఉంటుండాలి.
0: Every work activity
1: ఏది ఇచ్చినా పరిపూర్ణంగా ఉంటుండాలి.
0: Whatever may be given.
1: ఏది తీసుకున్నా పరిపూర్ణంగా ఉంటుండాలి.
0: Whatever that might be seen.
1: పరిపూర్ణమయమే.
0: Everything is perfection. Total only.
1: కనుకనే పరిపూర్ణుడైనటువంటి పరమాత్మని సంతృప్తి పరచాలంటే పరిపూర్ణమైనటువంటి అర్పణ కావాలి.
0: Therefore, in order to satisfy that God who is totality, you should have total love.
1: కనుక నేను వయలిన్ ను పరిపూర్ణమైనటువంటి రాతిగా చేయాలి.
0: Therefore, I should make this my
1: violin. అప్పుడే భగవంతునికి తృప్తి కలుగుతుంది.
0: Then God will be pleased.
1: భగవంతునికి తృప్తి కలిగినప్పుడే నాకు కూడా తృప్తి కలుగుతుంది.
0: Once God is pleased, I will be satisfied.
1: ఈ తృప్తి కోసమని నేను పాటుపడుతున్నాను.
0: I am struggling to please God.
1: నాకు తృప్తియే ప్రధానము.
0: దిస్ ఇస్
1: భగవంతుని ఆనందమే నాకు అత్యవసరము.
0: గాడ్స్ ప్లెజర్ ఇస్ ఎసెన్షియల్.
1: ఈ ప్రాప్తమైన ఆనందములు ఎంతకాలం ఉండగలదు.
0: నాట్ దిస్ వరల్డ్లీ ప్లెజర్.
1: ప్రతి మానవుడు కూడాను భగవంతుని పూజించడం అంటే ఏమిటి, నాకు అది కావాలి ఇది కావాలని కాదు పూజించడం.
0: వాట్ డు యు మీన్ బై వర్షిపింగ్ గాడ్ నాట్ విత్ ఎ డిజైర్.
1: భగవంతుని ఏ కోరికతోనూ మనం ఆరాధించరాదు.
0: You should never worship God with a desire.
1: లేకపోతే ఏ జబ్బైనా చేసి ఇది నివారణ కావాలని కూడా మనం ప్రార్థించరాదు.
0: You should never pray for a cure of any disease for the
1: matter. ఎందుకంటే జబ్బులు ప్రపంచమంతా నిండి ఉంటున్నాయి.
0: Because diseases are so common.
1: అందరి దగ్గర ఉన్న జబ్బు నా దగ్గరే ఉంది.
0: And all diseases are
1: everywhere. ప్రపంచమంతా ధనంతో కూడి ఉంటుండాలి.
0: The whole world is of wealth.
1: ఈ ప్రపంచంలో ధనమంతా ఉంటుండాలి.
0: Lot of money.
1: ఈ ప్రపంచంలో భవనములంతా ఉంటున్నాయి.
0: Mansions.
1: ఈ ప్రపంచంలో సర్వ సౌఖ్యములు ఉంటున్నాయి.
0: All comforts.
1: ఇన్ని మరి నేను ఎందుకు కోరాలి?
0: Then why should I desire them?
1: నా దగ్గర లేని దాన్ని నేను కోరాలి.
0: I should ask that which is not in me.
1: నా దగ్గర ఏది లేదు.
0: What is that missing?
1: నా దగ్గర శాంతి లేదు.
0: I don't have peace.
1: ఈ శాంతి దైవం దగ్గర మాత్రమే ఉంటుండాలి.
0: This peace is with God.
1: శాంతాకారం భుజగశయనం పద్మనాభం. భగవంతుడు శాంత స్వరూపుడు.
0: God is embodiment of peace.
1: కాబట్టి ఆ శాంతం కోసం నేను ప్రార్థిస్తున్నాను భగవంతుణ్ణి.
0: I pray to God.
1: నా దగ్గర లేదు. లేని దాన్ని నేను కోరాలి.
0: This peace is missing, therefore I should pray for it.
1: దీన్ని ఎవరు ఇచ్చేటువంటిది కాదు.
0: Nobody can give
1: it. ఎవరి దగ్గర లేదు.
0: No one.
1: ఒక్క దైవం దగ్గర మాత్రమే ఉంటుండాలి.
0: No one is in possession of this peace.
1: కనుక ఆ శాంతి కోసం దైవాన్ని నేను ప్రార్థిస్తున్నాను.
0: Therefore I pray to God to be peaceful.
1: ఇంకా రెండవది ఏమిటి?
0: What is the second thing?
1: సుఖము.
0: హ్యాపీనెస్.
1: ఈ సుఖము ఎవరి దగ్గర లేదు.
0: ఇట్స్ నాట్ ప్రెసెంట్ ఎనీవేర్.
1: ఏదో ప్రాకృతమైనటువంటి సుఖము, క్షణభంగురమైనటువంటి సుఖము.
0: ద వరల్డ్లీ హ్యాపీనెస్ ఇస్ మొమెంటరీ.
1: కానీ శాశ్వత సుఖము భగవంతుని దగ్గర మాత్రమే ఉంటుండాలి.
0: పర్మనెంట్ హ్యాపీనెస్ బ్లిస్ ఇస్ విత్
1: శాశ్వతమైన ఆనందం అనేటువంటి భగవంతుని దగ్గర మాత్రమే ఉంటుండాలి.
0: పర్మనెంట్ బ్లిస్ ఇస్ ఇన్ హ్యాండ్స్ ఆఫ్ గాడ్.
1: కనుక అట్టి ఆనందాన్ని నేను ప్రార్థిస్తున్నాను.
0: సో ఐ ప్రే టు బి బ్లెస్.
1: ఇది ఇంకొకరు ఇచ్చేటువంటిది కాదు.
0: నో వన్ కెన్ గివ్.
1: ఇది భగవంతుడే ఇవ్వాలి.
0: ఓన్లీ గాడ్ కెన్ గివ్ యూ.
1: ఈ ఆనందమునకు భగవంతుడే అధిపతి.
0: God is the master of this.
1: శాంతి ఆనందములను ప్రార్థించుతున్నానే కానీ నేను లౌకికమైన దానికి ప్రార్థించడం.
0: Therefore I pray for peace and bliss, not for worldly.
1: అతని పరిపూర్ణమైనటువంటి భక్తుడు అంతోని.
0: Antony was such a sort of devotee.
1: ఈ విధమైనటువంటి భగవంతుని పరిపూర్ణత్వాన్ని గుర్తించినటువంటి వారు చాలా తక్కువ మందే ఉంటుంటారు.
0: There are very few who know the divinity in
1: him. మీకు అందరికీ తెలుసును.
0: You all know well.
1: త్యాగరాజు పరమ భక్తుడు రాములకు.
0: No, Tyagaraja is an ardent devotee.
1: ఎట్టి పరిస్థితుల్లో ఎందైనా కూడాను రామయ్య నామంను వర్చి ఉండేటువంటి వాడు కాదు.
0: ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ హీ నెవర్ లెఫ్ట్ రామాస్ నేమ్.
1: కానీ ఒకనాడు పరీక్షించే నిమిత్తమై రాములే ఈ విధమైనటువంటి యొక్క భావంను కల్పిస్తూ వచ్చాడు.
0: రామ ఇన్ ఆర్డర్ టు టెస్ట్ హిమ్ హీ క్రియేటెడ్ సమ్ థాట్స్ ఇన్ హిమ్.
1: ఒకనాడు భరించుకోలేక చి నా జీవితం ఎందుకు,
0: హీ కుడ్ నాట్ బేర్ ద సఫరింగ్, వై షుడ్ ఐ,
1: నాలో భక్తి లేదా లేక రాముల్లో శక్తి లేదా,
0: ఇస్ దేర్ నో డివోషన్ ఇన్ మీ ఆర్ గాడ్ హ్యాస్ నో పవర్,
1: విచారించాడు.
0: ఎన్క్వైర్.
1: నేను ఎప్పుడూ రామచింతన తప్ప మరొక చింతన చేయను.
0: ఐ ఆల్వేస్ థింక్ ఆఫ్ రామ.
1: కాబట్టి నాలో భక్తి ఉంది.
0: సో దేర్ ఇస్ డివోషన్.
1: రామ నీలో శక్తి లేదు అని నిర్ణయించుకున్నాడు.
0: అండ్ దెన్ హి డిసైడ్ రామ యు హావ్ నో పవర్, దట్ వాస్ హిస్ డిసిషన్.
1: నాలో భక్తి ఉంది,
0: దేర్ ఇస్ డివోషన్,
1: నీలోనే శక్తి లేదు,
0: దేర్ ఇస్ నో పవర్ ఇన్ యు,
1: నీవు నన్ను కాపాడటం లేదన్నాడు.
0: యు ఆర్ నాట్ ప్రొటెక్టింగ్ హిమ్, హి సెడ్.
1: తర్వాత యోచించాడు.
0: లేటర్ హి థాట్,
1: చీచి నేను చాలా పొరబడుతున్నాను.
0: What a shame it is, I mistaken.
1: రాముల్లో శక్తి లేదా?
0: There is power in Rama.
1: కాదు కాదు, ఉన్నది.
0: Yes, there is.
1: నాలోనే భక్తి లేదు.
0: There is no devotion in me.
1: నా భక్తి చంచలమైనదిగా ఉంటుండాలి.
0: My devotion is wavering.
1: నీలో శక్తి లేకపోతే రామ,
0: Rama, if there is no power in you,
1: కపివారది దాటున
0: will that monkey cross the bridge?
1: కలికి రోటగట్
0: Is it possible to bind to the mortar?
1: Lakshmi Devi valachuna.
0: Will Lakshmi love you?
1: Lakshmanundu kolachuna.
0: Will Lakshmana serve you?

0: That intelligent Bharata, will he ever serve you? The power of Rama
1: is
0: so great.
1: Ee cheppadaniki veelu kaadu Rama.
0: Rama, it's not possible to estimate
1: your power. Lakshmi devi vachi nee paadalu ottutunda?
0: If there no power, will Lakshmi come and press your feet like that?
1: Sushrutiga Bharatudu ninnu aneka vidhamuga aaradhana chesi kadabadiki nee paadamulle gathe nee వర్ధిస్తున్నాడే.
0: విల్ దట్ భర్త సర్వ్ యూ? విల్ హి ప్రెస్ యూ ఫీట్?
1: లక్ష్మణుడు ఎలాంటి వాడు? ఆదిశేషుడే.
0: లక్ష్మణ ఇస్ ఆదిశేష హింస.
1: అతను నిరంతరము నిద్రాహారములు మాని నిన్ను సేవిస్తూ ఉన్నాడే.
0: యా సాక్రిఫైస్ హిస్ ఫుడ్ అండ్ డ్రింక్.
1: శక్తి లేకపోతే ఆ కోటి హనుమంతుడు ఇంత పెద్ద లంకను కాల్చేశాడు, ఇంత పెద్ద సముద్రాన్ని దాటాడు.
0: హనుమాన్ హాస్ క్రాస్డ్ దిస్ లంక అండ్ హి వాంట్ టు పుట్ ఇట్ ఆన్ ఫైర్.
1: నీ నామమునందే ఇంత మహత్యం ఉండినప్పుడు ఇంకా నీ ఎందెంత ఉండవచ్చు?
0: దట్ ఇస్ ఆల్ ది మిస్టరీ ఇన్ ది పవర్ ఆఫ్ యువర్ నేమ్. దెన్ యు మస్ట్ హావ్
1: ఒక్క నామములో వల్ల ఇంత శక్తి ఉండినప్పుడు దేహంలో మరింత శక్తి ఉండవచ్చు.
0: సో వెన్ దేర్ సచ్ మైటీ పవర్ ఇన్ ద నేమ్, ద బాడీ మస్ట్ బి హావింగ్ మోర్. రామా, నన్ను
1: క్షమించు అని కోరాడు రామ.
0: అండ్ దెన్ త్యాగరాజ ప్రేడ్ ఫర్ ది ఫాదర్.
1: ఈ విధంగా ప్రతి ఒక్క భక్తుని కూడాను ఒక్కొక్క విధమైనటువంటి యొక్క విశ్వాసం కలిగినప్పుడు తక్షణమే దానికి ఒక షాడో వలె అవిశ్వాసం కూడా వెంట తగులుతుంటాయి.
0: వెన్ ఎవ్రీ డివోటీ హస్ గాట్ సచ్ ఎ ఫీలింగ్ అండ్ దట్ ద డిస్బిలీఫ్ విల్ ఫాలో లైక్ ఎ షాడో.
1: భగవంతుడిని పూర్తి విశ్వసిస్తారు,
0: దే హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్,
1: కానీ కొన్ని నిమిషాల లోపల దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తారు.
0: బట్ సర్టన్ టైమ్స్ దే యాక్ట్ ఇన్ ఎ కాంట్రడిక్టరీ వే.
1: కానీ ఎప్పటికీ ఎట్టి విరుద్ధమైన పరిస్థితులు సంభవించినప్పటికీ స్థిరమైనటువంటి రీతిగా నిలిచేటువంటి వాళ్ళు ఏ కొంతమంది ఉంటుంటారు.
0: ఈవెన్ ఇన్ అడ్వర్స్ సిచ్యువేషన్ దర్ ఆర్ వెరీ ఫ్యూ పీపుల్ హూ థింక్ ఆఫ్ గాడ్.
1: కనుక అట్టి స్థిర భక్తిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: వన్ షుడ్ డెవలప్ ద స్టడీ ఫెయిత్,
1: స్థిరమైన బుద్ధిని మనం పెంచుకోవాలి.
0: వన్ షుడ్ డెవలప్ ద స్టడీ మైండ్.
1: అప్పుడే దివ్యత్వమైనటువంటి ఒక దైవత్వము మనకు చక్కగా అర్థమవుతుంది.
0: దెన్ ఓన్లీ యూ కెన్ అండర్స్టాండ్ ది డివినిటీ క్లియర్లీ.
1: ఈ కృష్ణతత్వం నందు అనంతమైనటువంటి అమోఘమైనటువంటి యొక్క మహిమలతో పాటు విషయములతో పాటు దివ్యత్వాన్ని కూడా నువ్వు ప్రకటిస్తూ వచ్చాడు.
0: ఇన్ ద నేచర్ ఆఫ్ కృష్ణ యు మస్ట్ బి ఫైండింగ్ లార్డ్ ఆఫ్ మిరకల్స్ అండ్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ డివినిటీ.
1: ఎక్కడ చూసినా కృష్ణుడే.
0: కృష్ణ ఇస్ ఎవ్రీవేర్.
1: కానీ వారి భావములు పురస్కరించుకుని భగవంతుడు ఆయా తత్వాన్ని అనుభవిస్తూ చేశాడు.
0: గాడ్ ఆల్సో రెస్పాండ్స్ బేసింగ్ ఆన్ యువర్ థాట్స్ అండ్ ఫీలింగ్.
1: దైవములో కాదున్నది
0: నథింగ్.
1: దైవ భక్తులు యందు ఈ యొక్క పవిత్రమైన భావం ఉండాలి.
0: యాక్చువల్లీ స్పీకింగ్ ద సీక్రెట్ ఫీలింగ్స్ షుడ్ బి దేర్ ఇన్ ద డివోషన్.
1: గంగా నది ఎంత జలమునో ప్రవహింపజేస్తుండాలి.
0: ద రివర్ గ్యాంజెస్ హస్ గాట్ కంటిన్యూస్ ఫ్లో.
1: కానీ ఎవరు ఎంత పాత్ర తీసుకుని పోతారో అంత పాత్రకే ఆ నీరు తీసుకోవచ్చు.
0: యాజ్ ఇస్ ది సైజ్ ఆఫ్ ద కంటైనర్ సో ఇస్ ద లాట్ ఆఫ్ వాటర్ యూ వుడ్ కలెక్ట్.
1: నీవు చిన్నది తీసుకుని పోతే చిన్న వాటి జలమే వస్తుంది.
0: ఇఫ్ యూ క్యారీ విత్ యూ ఎ స్మాల్ టంబ్లర్ యూ విల్ హావ్ దట్ మచ్.
1: పాత్ర తీసుకుని పోతే పెద్ద పాత్ర నిండుకుని జలం వస్తుంది.
0: ఇఫ్ యూ టేక్ విత్ యూ ఎ బిగ్ వెసల్ యూ కెన్ కలెక్ట్ ద వాటర్ ఇన్.
1: ఈనాడు మన హృదయం అనేటువంటి పాత్రను విశాలంగా చేసుకోవాలి.
0: దేర్ఫోర్ వి హావ్ టు వైడెన్ అవర్ హార్ట్స్ ద వెసల్స్.
1: దైవత్వం అనేటువంటి ఒక పూజల వల్ల, కేవలం వ్రతముల వల్ల, ఒక విధమైన ఆరాధనల వల్ల జరిగేటువంటిది కాదు.
0: డివినిటీ కెనాట్ కాంప్రిహెండ్ బై మెర్లీ వర్షిపింగ్ ఆర్ అండర్టేకింగ్ రిచువల్స్.
1: ఇవన్నీ ధ్యానములు, జపములు, యోగములు, తపములు, ఇవన్నీ కూడా గుడ్ వర్క్స్, మంచి పనులు.
0: ద మెడిటేషన్, ద పెనెన్స్ అండ్ ద వర్షిప్ దే ఆర్ ఆల్ గుడ్ యాక్షన్స్.
1: ఈ పనులకు తగినటువంటి ఫలితం మనకు చిక్కుతుంది.
0: యూ డూ గెట్ రిజల్ట్.
1: కానీ ఇవన్నీ ఆధ్యాత్మికం కాదు.
0: బట్ దే హావ్ నథింగ్ టు డూ విత్ ది స్పిరిచువల్.
1: ఏది ఆధ్యాత్మికము?
0: వాట్ ఈస్ స్పిరిచువాలిటీ?
1: ఆత్మతో సంబంధమే నిజమైన ఆధ్యాత్మికం.
0: ఇట్ ఇస్ ఓన్లీ కనెక్షన్ ఆత్మ టు ఆత్మ ఇస్ ద ట్రూత్.
1: దానిని వదిలిపెట్టి ఏ జపమో, ఏ ధ్యానమో, యోగమో, యోగము చేస్తే ఇవన్నీ తాత్కాలికమైన దానికి తాత్కాలిక ఫలితములే వస్తుంటాయి.
0: ఫర్గెటింగ్ దిస్ మెయిన్ ప్రిన్సిపల్
1: విశాలంగా జీవించుకోవాలి.
0: దేర్ఫోర్ వి హావ్ టు వైడెన్ అవర్ హార్ట్స్ ద వెసల్స్.
1: దైవత్వం అనేటువంటి ఒక పూజల వల్ల, కేవలం వ్రతముల వల్ల, ఒక విధమైన ఆరాధన వల్ల జరిగేటువంటిది కాదు.
0: డివినిటీ కెనాట్ కాంప్రిహెండ్.

0: ఆత్మ ఇస్ ఓన్లీ వన్
1: అట్టి సత్యనిత్యమైన ఆత్మను స్మరించినప్పుడే మనకు సత్యనిత్యమైన ఫలితం కూడా చిక్కుతాయి.
0: సో ఆత్మ ఇస్ ఓన్లీ వన్ ఎటర్నల్ ట్రూత్ అండ్ యూ హ్యావ్ ఎటర్నల్ బ్లిస్ ఇఫ్ యూ థింక్ అఫ్ ఇట్.
1: కనుకని చావు పుట్టుకలేనట్టి శాశ్వతుండు,
0: ఈజ్ పర్మనెంట్ వితౌట్ ఎనీ బర్త్ అండ్ డెత్,
1: ఆది మధ్యాంతరహితుడు అనాదివాడు,
0: హిస్ నో బిగినింగ్ అండ్ ఎండ్, హిస్ ఎటర్నల్.
1: చావక పుట్టక చంపబడక,
0: హీ డజంట్ కిల్ హిమ్, యూ కెనాట్ కిల్ హిమ్.
1: సర్వమందును సాక్షి అయి వెలయునందు,
0: హీ స్టాండ్స్ యాజ్ అన్ ఎటర్నల్ విట్నెస్ ఇన్ ఆల్,
1: అది అన్నింటి ఎందుకు సాక్షిభూతంగా ఉంటుంటుంది.
0: హీ స్టాండ్స్ యాజ్ అ విట్నెస్ ఇన్ ఎవ్రీవన్,
1: అది ఏ ఆత్మ,
0: దట్ ఈస్ ఆత్మ.
1: అట్టి ఆత్మతత్వాన్ని, శాశ్వతమైన తత్వాన్ని మనం చింతిస్తూ రావాలి.
0: వీ షుడ్ థింక్ ఆఫ్ దట్ ఆత్మిక్ ప్రిన్సిపల్ విచ్ ఇస్ పర్మనెంట్.
1: అట్టి దానిని విసర్జించి
0: వీ గివ్ అప్ దట్
1: క్షణభంగురమైనటువంటి దానిని మనం ఆశ్రయించి,
0: బట్ వీఆర్ ఆఫ్టర్ మొమెంట్
1: కాలం కూడా నువ్వు వ్యర్థం గావించుకుని కాయాన్ని నిరర్థకం
0: చేసుకుంటున్నాడు.
1: ఈ కాయం అనేటువంటిది దేని నిమిత్తమై మనకు వచ్చింది? దివ్యత్వాన్ని పొందే కోసమే వచ్చింది.
0: హ్యూమన్ లైఫ్ ఇస్ గివెన్ టు రియలైజ్ ద డివినిటీ.
1: అంతేకాని తిరిగి రివర్స్ పశుత్వానికి పోకూడదు.
0: నాట్ టు రిట్రీట్, నాట్ టు గో బ్యాక్ టు దట్ అనిమాలిటీ.
1: ఇప్పుడు చూడండి, భజనలు చేస్తున్నారు.
0: నౌ యు సీ వి డు భజన్స్.
1: భజనలు ఎన్ని ట్యూన్స్ తో మారుస్తున్నారు,
0: వి చేంజ్ ట్యూన్స్.
1: కానీ భావాన్ని ఏమైనా మార్చుకుంటున్నారా?
0: ఆర్ యూ చేంజింగ్ యువర్ ఫీలింగ్స్?
1: భావం మార్చినటువంటి భజన్ ఎందుకోసం?
0: వితౌట్ ఎ ఫీలింగ్ వై షుడ్ యు డు భజన్?
1: లోపల చూస్తే పశుత్వాలు,
0: యానిమల్ ఫీలింగ్.
1: లోపల చూస్తే మృగగుణాలు,
0: ఇట్స్ ఆల్ యానిమల్ ఫీచర్స్.
1: లోపల చూస్తే దుష్టభావములు
0: ఆర్ బ్యాడ్ థాట్స్.
1: కానీ బయట చూస్తే నామస్మరణలు.
0: బట్ ఎక్స్టర్నల్లీ వి చాంట్ ద నేమ్ ఆఫ్ గాడ్.
1: కనుకనే లోపల ఉండినటువంటి భావములు ఏకించిత్తైనా మారటం లేదు.
0: ది ఇన్నర్ ఫీలింగ్ హ్యాస్ నాట్ బీన్ చేంజ్డ్ ఈవెన్ ఇట్ వేస్.
1: భావములు మారినప్పుడే భజన చేసినందుకు సార్థకము.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద పర్పస్ ఆఫ్ భజన్స్ ఆర్ ఫుల్ఫిల్డ్ వెన్ వీ చేంజ్ ద ఇన్నర్.
1: మనుషులు మారితే ప్రయోజనం లేదు.
0: ఇట్స్ నో యూజ్ ఇఫ్ హ్యుమానిటీ చేంజెస్.
1: మనసులు మారాలి.
0: ద మైండ్ షుడ్ చేంజ్.
1: మనసులు మారినప్పుడే మాధవత్వం అనేటువంటి మనలో ఆవిర్భవిస్తుంది.
0: వెన్ వన్స్ ద మైండ్ ఇస్ ట్రాన్స్ఫార్మ్డ్ యూ కెన్ నో మాధవత్వ డివినిటీ.
1: కనుకనే మనం భజన చేస్తున్నాము.
0: సో వీ డు భజన్.
1: ఈ భజన్ అన్ని కూడా కేవలము బాహ్యమైనటువంటి రాగతాళ భావంతో కూర్చున్నామే కానీ నిజమైనటువంటి హృదయంతో చేరటం లేదు.
0: భజన్ ఆర్ ఎక్స్టర్నల్ యాక్టివిటీస్. వీ గో బై ద ట్యూన్.
1: ఈ విధమైనటువంటి భజనలు ఎన్ని సంవత్సరాలు చేసినప్పటికీ అది టేప్ రికార్డ్ మాదిరిగా పోతుంటుంది.
0: వీ మే డు భజన్స్ ఇయర్స్ అండ్ ఇయర్స్.
1: హృదయాన్ని మార్పు గావించాలి.
0: ద హార్ట్ షుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్.
1: ఆ హృదయంలో పవిత్రమైన భావం రావాలి.
0: దేర్ షుడ్ బి సీక్రెట్ థాట్స్ ఇన్ ద హార్ట్.
1: దుష్ట భావములు, దుష్ట చింతనలు దుర్భావం చేత మనసు నింపుకోకూడదు.
0: వీ షుడ్ నెవర్ ఫిల్ అవర్ హార్ట్స్ విత్ వికెట్ థాట్స్, వికెట్ ఫీలింగ్స్.
1: భావము ఎంత మంచిదంటే అంత పవిత్రమైనటువంటి భావములు రావాలి.
0: వీ షుడ్ హావ్ సీక్రెట్ థాట్స్ దేర్.
1: ఆ భావం నీలో ఉంటే రాగములు ఆటోమేటిక్ గా జరిగిపోతుంది.
0: వన్స్ దేర్ సీక్రెట్ థాట్స్ అండ్ సెంటిమెంట్స్ నేచురల్లీ విల్ గెట్ ద ట్యూన్ ఆటోమేటిక్.
1: భజనలు చేసేటువంటి వారు భావాలను మార్చుకోండి.
0: దేర్ ఫర్ దోస్ దట్ డు భజన్స్ మస్ట్ చేంజ్.
1: భావం మార్చకుండా భజన చేస్తుంటే అంత ఆర్టిఫిషియల్ గానే కనిపిస్తుంటారు.
0: విదౌట్ ట్రాన్స్ఫర్మేషన్ భజన్స్ బికమ్ జస్ట్ ఆర్టిఫిషియల్.
1: వరే ఎంత మంది ఉన్నారు ఇక్కడ?
0: సో మెనీ ఆర్ హియర్.
1: ఇన్ని వేల మంది ఉంటున్నప్పుడు,
0: థౌజండ్స్ ఆర్ హియర్.
1: నా పాట యొక్క ప్రభావము ఇంత వేల మంది లోపల ఎవరినైనా ఒక హృదయాన్ని ఆనందపరుస్తుందా?
0: విల్ మై సాంగ్ మేక్ ఎనీబడి ఫీల్ హ్యాపీ
1: అనేటువంటి విషయాలను ఎవరు చేయటం లేదు.
0: నో వన్ ఇస్ థింకింగ్ దట్ వే.
1: తన భావమే, తన యొక్క సంకల్పమే, తన రాగమే తాను చూసుకుంటున్నాడు. ఎవరి కోసం పాడుతున్నావు ఇక్కడ?
0: హీ కాన్సన్ట్రేట్స్ ఆన్ హిజ్ ఓన్ ఫీలింగ్, ఆన్ హిజ్ ఓన్ థాట్, ఆన్ హిజ్ ఓన్ ట్యూన్. దెన్ ఫర్
1: అందరూ వినడానికి చెవులుంటున్నాయి.
0: ఆల్ ఆర్ హియర్ టు లిసన్.
1: కనుక అందరి కోసము తగినటువంటి పాటను మనం పాడాలి.
0: సో యూ షుడ్ సింగ్, సో దట్
1: అందరి హృదయాన్ని ఊపాలి.
0: యూ షుడ్ మెల్ట్ ద హార్ట్స్ ఆఫ్ ఎవ్రీబడి.
1: అట్టి లేకుండా నాకు తెలిసినటువంటి పాటని నేను చెప్పాలనుకుంటే ఇది సాధ్యమా? ఇలాంటి పాటలు ఎందుకు చెప్పాలి?
0: ఇఫ్ యూ డిసైడ్ టు సింగ్ ద సాంగ్ నోన్ టు యూ, దెన్ వై షుడ్ యూ సింగ్ ఇట్ ఆల్?
1: ఇది స్వార్థము, స్వార్థము, స్వార్థము.
0: ఇట్ ఇస్ అట్టర్ సెల్ఫిష్.
1: ఈ స్వార్థం కోసం నువ్వు పాడేటువంటి నీ రూమ్ లో నువ్వు కూర్చొని పాడుకో.
0: ఇఫ్ యూ ఆర్ సో సెల్ఫిష్, బెటర్ యూ సింగ్ ఇన్ యువర్ రూమ్.
1: కనుక పబ్లిక్ లో వచ్చినప్పుడు పది మందికి అవసరమైనటువంటిది ఈ యొక్క భజన ద్వారా పది మంది హృదయాన్ని కూడా ఆనందపరిచేటువంటి భావాలతో మనం పాడాలి.
0: సో యాజ్ వీ సింగ్ ఇన్ పబ్లిక్, వీ షుడ్ మేక్ ద హార్ట్స్ ఆఫ్ ఆల్ దోస్ ది ఎంటైర్
1: సామూహిక భజన అనేటువంటిది గురునానక్ ప్రారంభించాడు.
0: ది కమ్యూనిటీ సింగింగ్ ఇస్ స్టార్టెడ్ బై గురునానక్.
1: అందరూ చేరి ఒక్క విధమైనటువంటి యొక్క భావంతో కూడి పాడాలి.
0: ఆల్ జాయిన్ ఇన్ కోరస్ విత్ వన్ ఫీలింగ్.
1: అలాంటిది లేదు ఇక్కడ ఇప్పుడు.
0: దట్ సార్ట్ ఆఫ్ థింగ్ ఇస్ మిస్సింగ్ టుడే.
1: ఎవరి పాటికి వారు పాడుకుంటూ పోతే,
0: ఇఫ్ ఈచ్ వన్ సింగ్స్ ఇన్ హిస్
1: ఓన్ ఎవరి కోసం పాడావు నీవు?
0: దెన్ వై
1: ఆర్ యు కోసమే పాడావు?
0: యు ఆర్ సింగింగ్ ఫర్ యువర్ ఓన్ సెల్ఫ్.
1: 10 మంది కోసం కాదు ఇది.
0: నాట్ ఫర్ ద పబ్లిక్.
1: కనుకని ఈ యొక్క సమావేశాన్ని పురస్కరించుకుని, సమయ సందర్భాన్ని పురస్కరించుకుని మన భజనలు కూడాను అంత ఉల్లాసాన్ని అందించేటువంటి పాటలుగా మనం పాడాలి.
0: బేసింగ్ ఆన్ ది కాంగ్రిగేషన్ అసెంబ్లీ ద గ్యాదరింగ్ అండ్ అకేజన్, వీ షుడ్ సింగ్ అప్రోప్రియేట్ సాంగ్స్.
1: కనుకనే ప్రతి సత్కర్మల యందు కూడాను ఒక విధమైన

0: ప్రాణ సమానమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి శక్తి ఉంటున్నది.
1: దట్ఫర్ ఎవ్రీ గుడ్ యాక్టివిటీ క్యారీస్ విత్ ఇట్ ద లైఫ్ సస్టైనింగ్ ప్రిన్సిపల్.
0: అట్టి ప్రాణ సమానమైనటువంటి యొక్క బిజీ లేనప్పుడు పాడి ప్రయోజనం ఏమిటి?
1: వితౌట్ దట్ లైఫ్ సస్టైనింగ్
0: చేసి ప్రయోజనం ఏమిటి?
1: చూసి
0: ప్రయోజనం ఏమిటి? చెప్పి ప్రయోజనం ఏమిటి?
1: అన్నింటి
0: ఎందుకు పరిపూర్ణత్వం అనేటువంటి దాన్ని మనం పెంచుకోవాలి.
1: దట్ఫర్ వి షుడ్ గ్రో మోర్ అండ్ మోర్ ఇన్ పర్ఫెక్షన్.
0: భగవంతుడు నా హృదయమందే ఉంటున్నాడు.
1: గాడ్ ఈజ్ ఇన్ మై హార్ట్.
0: కబీర్ దాస్ చెప్పాడు.
1: కబీర్ దాస్ సెడ్,
0: రామా
1: రామా,
0: నేను ధ్యానం చేయలేను.
1: ఐ కాంట్ మెడిటేట్.
0: నేను జపము చేయలేను.
1: ఐ కాంట్ డూ జప.
0: యోగము ఆచరించలేను.
1: ఐ కాంట్ ప్రాక్టీస్ యోగ.
0: కానీ దీంతో నిన్ను నేను పట్టలేను.
1: సో ఐ కాంట్ క్యాచ్ హోల్డ్.
0: కానీ ఒక్కటి మాత్రం నా దగ్గర ఉంటుండాలి.
1: బట్ వన్ ఐ హావ్.
0: ఆ సూత్రం చేత నిన్ను కట్టివేయగలను.
1: విత్ దట్ ప్రిన్సిపల్ ఐ కెన్ బైండ్ యూ.
0: ఏమిటి ఆ సూత్రము?
1: వాట్ ఇస్ దట్ ప్రిన్సిపల్?
0: అది నా ప్రేమ సూత్రము.
1: దట్ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
0: ఆ ప్రేమ చేతనే నిన్ను కట్టివేయగలను.
1: ఐ కెన్ బైండ్ యూ విత్ దట్ లవ్.
0: ప్రేమకు వశమైనట్టుగా భగవంతుడు దేనికి వశం కాదు.
1: గాడ్ సబ్మిట్స్ హింసెల్ఫ్ టు ద లవ్ ఓన్లీ.
0: ప్రేమకే భగవంతుడు వశం అవుతాడు.
1: గాడ్ సబ్మిట్స్ హింసెల్ఫ్ టు ద లవ్. కానీ
0: ప్రేమ లేకుండా ఎన్ని గానములు చేసి ప్రయోజనమే?
1: వితౌట్ లవ్ వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ సింగింగ్?
0: ఎన్ని భజనలు చేసి ప్రయోజనమే?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ భజన్?
0: ఎన్ని పూజలు చేసి ప్రయోజనమే?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ వర్షిప్?
0: అన్నింటికి ప్రేమ అనేటువంటి యొక్క ప్రాణము.
1: లవ్ ఇస్ లైఫ్.
0: కనుకనే ఆ ప్రాణ సమానమైనటువంటి యొక్క ప్రేమను మనం పెంచుకోవాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ డెవలప్ లవ్ విచ్ ఇస్ అవర్ లైఫ్.
0: అందుకోసమనే గోపికలు చెప్తూ వచ్చారు.
1: సో గోపిక సెడ్,
0: ఓ కృష్ణ,
1: ఓ కృష్ణ,
0: నా యొక్క హృదయం అనేటువంటిది మరుభూమిగా తయారైపోయింది.
1: మై హార్ట్ హాస్ బికమ్ ఎ బారెన్ ల్యాండ్.

0: ప్రేమసుధ వర్షము వర్షింపగా
1: విత్ రెయిన్ ఆఫ్ లవ్
0: ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము చేయగది
1: యాజ్ ఎ రివర్స్ ఆఫ్ లవ్ ఫ్లో కంటిన్యూస్లీ ఓ కృష్ణ ప్లే ఆన్ మురళి
0: మా హృదయాన్ని కరిగింపజేసేటువంటి గానం పాడాలి.
1: We should sing as to make our
0: మా హృదయాలు మొదలే కఠినమై ఉంటున్నాయి, దాన్ని మరింత కఠినమయ్యేటువంటి రీతిగా నువ్వు పాడకూడదు.
1: అవర్ హార్ట్స్ ఆర్ సో టఫ్ అండ్ హార్డ్, వి షుడ్ నాట్ సింగ్ టు మేక్ ఇట్ టఫర్.
0: అందువల్లనే రాధ చెప్పింది,

0: sing in such a way that all the words flow with a full of nectar.
1: Matalaadu maamukunda manasu teeragam.
0: Oh Lord Krishna, talk to us so sweetly so that our heart would be full of love.
1: Veda saramanta jesi.
0: Collecting the essence of Veda.
1: Nada brahmamuganu maachi.
0: Transforming into sound.
1: Venu vandu tirugamosi.
0: Feeling the whole murali.
1: Gana roopamuganu maachi.
0: And changing into the form of music.
1: Vata paadu ma Krishna.
0: Oh Krishna, sing for us.
2: Niyokka వేద సారమే గానముగా మార్చి ఈ వేణువునందు అటు ఇటు తిరిగిపోసి ఆనందాన్ని ఒలికించేటట్టుగా నీవు పాట పాడు కృష్ణ.
0: ఇట్ ఈస్ ఓన్లీ ది ఎసెన్స్ ఆఫ్ వేద దట్ ఈస్ జస్ట్ పర్కులేటింగ్ త్రూ అవుట్ దిస్ ఫ్లూట్ అండ్ మురళి అండ్ యూ సింగ్ రిఫ్లెక్టింగ్ ది ఎసెన్స్.
2: ఏది ఈ మురళి?
0: వాట్ ఈస్ దట్ మురళి?
2: మురళికి ఎన్ని రంధ్రములు?
0: హౌ మెనీ ఓపెనింగ్స్?
2: నవరంధ్రములు. Navarandram.
0: It has got 9 openings.
2: Mana dehame murali.
0: Our very body is murali.
2: Idi navarandramato kudinatvantadi.
0: It has got 9 bones openings.
2: Aite.
0: Then.
2: Ee venumunandu madhyalo e maatram kuda edi addu raakudu.
0: But this flute, it is no obstacle there inside.
2: Idi e maatram e padartham addu vachina idi susvaranga untundadu.
0: There's no matter inside a flute.
2: Kanuka naa yokka deham aneetundi murali lopala ee vaanchalu aneetundivi addu lekunda దీన్ని నువ్వు మురళిగా భావించుకుని వాయించమని చెప్పింది.
0: ఓ గాడ్, మేక్ దిస్ బాడీ ద యువర్ ఫ్లూట్ విదౌట్ ఎనీ డిజైర్ ఇన్ సైడ్.
2: కనుక మా హృదయాలు పవిత్రము గావించమని కోరినటువంటి వారు గోపికలు.
0: గోపికస్ ప్రేడ్ లార్డ్ టు సాంక్టిఫై దర్ హార్ట్స్.
2: కానీ కలి ప్రభావము చేత నేడుకుడును అనేక మంది భక్తి శ్రద్ధంత కలిగిన వారు కలరు.
0: దో ఇన్ స్పైట్ ఆఫ్ ది ఎఫెక్ట్స్ ఆఫ్
2: కలి ఏజ్ ప్రపంచాలన్నీ కూడాను దివ్యమైన భావముతో రూపొందాలి.
0: The devotion and sincerity should be divine totally.
2: ఏదైనా పర్వకాలం వచ్చినప్పుడు మాత్రము ఈ పవిత్రమైన భావాలు మనలో ఆవిర్భవిస్తాయి.
0: But on festivals we have sacred thoughts.
2: రెండవ దినమే ఈ భావములు మారుగైపోతాయి.
0: On the following day they are gone.
2: ప్రతి క్షణము కూడాను దివ్యమైన క్షణమే.
0: Every moment is sacred for that matter.
2: ప్రతి దినము కూడాను పవిత్రమైన దినమే.
0: Every day is sacred.
2: క్షణ క్షణం కూడా నువ్వు పవిత్రమైనటువంటిది.
0: మోమెంట్ టు మోమెంట్ దే ఆర్ సేక్రెడ్.
2: అట్టి పవిత్రమైన భావం చేతనే మనం పవిత్రమైన దివ్యత్వాన్ని పొందాలి.
0: విత్ సేక్రెడ్ థాట్స్ వీ కెన్ లీడ్ ఏ సేక్రెడ్ లైఫ్.
2: దైవం సర్వత్రా ఉంటుండాడు.
0: గాడ్ ఈజ్ ఆల్ పర్వేసివ్.
2: సర్వత పాణిపాదం తత్సర్వతో శిరోముఖం సర్వత స్మృతిమల్లోకి సర్వమావృతి.
0: God is present all over, all heads.
2: ఎక్కడ చూసినా భగవంతుడే ఉన్నది.
0: And you find God everywhere.
2: భగవంతుడు లేని స్థానం లేదు.
0: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్
2: అయితే నీవు దానిని చూడటం లేదు.
0: బట్ యెట్ యు ఆర్ నాట్ ఫైండింగ్.
2: ఏమి చూస్తున్నావయ్యా? నేను మనుషులు చూస్తున్నాను.
0: యు సీ దట్ యు వాచ్ ఎ మ్యాన్ దేర్.
2: ఆ మనుషుల్లో కూడా భగవంతుడు ఉన్నాడు.
0: బట్ ద మ్యాన్ ఇన్ ఫ్రంట్ హస్ గాట్
2: ఇన్ హిమ్. నీవు మనిషి రూపాన్ని చూస్తున్నావు కానీ ఆ మనిషిలో ఉన్నటువంటి మాధవుణ్ణి చూడటం లేదు కదా.
0: యు సీ ది ఫామ్ ఆఫ్ ద మ్యాన్ ఇన్ ఫ్రంట్ బట్ యు డోంట్ సీ ద ఫీలింగ్.
2: ఆ మాధవత్వమే లేకపోతే మనిషి ఎట్లా నిలిచగలిగాడు?
0: వితౌట్ ది డివినిటీ హౌ డు యు ఫైండ్ ద మ్యాన్ ఎగ్జిస్టింగ్.
2: నీ చుట్టూ గాలి ఉంటుండాలి.
0: దేర్ ఇస్ ఎయిర్ అరౌండ్ యు.
2: కానీ నీ కంటికి కనిపించదు.
0: బట్ యు డోంట్ సీ దట్.
2: నీ చేతికి చిక్కదు.
0: యు కాంట్ క్యాచ్.
2: కానీ గాలి లేదంటావా?
0: బట్ కెన్ యు డినై?
2: గాలి లేకపోతే నీ ఎట్లా ఉండగలిగావు?
0: వితౌట్ ఎయిర్ హౌ డు యు లివ్?
2: గాలి ఉంది.
0: దేర్ ఇస్.
2: నీకు కనిపించదు.
0: యు డోంట్
2: సీ. నీ చేతికి చిక్కదు.
0: యు కాంట్ క్యాచ్.
2: అట్లనే దైవం నీ చుట్టూ ఉన్నాడు.
0: లైక్ వైస్ గాడ్ ఇస్ అరౌండ్ యు.
2: కంటికి కనిపించడు.
0: యు డోంట్ సీ హిమ్.
2: చేతికి చిక్కడు. ఎప్పుడు నీకు దక్కుతాడు?
0: నిర్మలమైనటువంటి
2: హృదయం కలిపినప్పుడు నీ లోపలనే ప్రవేశిస్తాడు.
0: అండ్ వన్స్ యువర్ ప్యూర్ హార్ట్ గాడ్ విల్ స్టెప్ ఇన్.
2: కనుకనే పవిత్రమైనటువంటి యొక్క హృదయాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: సో షుడ్ డెవలప్ సీక్రెట్ హార్ట్.
2: ఏది పవిత్రమైనది?
0: వాట్ ఈస్ దట్ సీక్రెట్?
2: అందరి ఎందుకు కూడాను దైవత్వం ఉన్నదనేటువంటి ఏకాత్మ భావాన్ని పెంచుకోవాలి.
0: ద ఫీలింగ్ ఆఫ్ వన్నెస్ దట్ గాడ్ ఇస్ ప్రెజెంట్ ఇన్ ఆల్ దట్ ఇస్ రియల్.
2: ఎవరిని దూషించినా ఇది భగవంతుని దూషించినట్టుగా ఉండాలి.
0: హూమ్ సోఎవర్ యు అక్యూజ్
2: ఎవరిని ప్రేమించినా ఇది భగవంతుని ప్రేమించినట్టుగా ఉండాలి.
0: హూమ్ సోఎవర్ యు లవ్ ఇట్ అమౌంట్స్ టు లవ్ ఆఫ్ గాడ్.
2: ఇది నిజమైనటువంటి సాధుత్వము అన్నారు.
0: దిస్ ఇస్ రియల్ పాయస్నెస్.
2: పరిత్రాణాయ సాధూనాం అన్నాడు.
0: టు ప్రొటెక్ట్ ది పాయస్ పీపుల్.
2: సాధువులు అంటే ఏమిటి? కాషాయవస్త్రం వేసుకున్నవాడు ఆ సాధువు?
0: డూ యూ థింక్ ఎ పైస్ మ్యాన్ ఇస్ ద వన్ విత్ ఆకర్ రోబ్స్?
2: అతని కాదు సాధువు.
0: నో,
2: సాధుత్వం కలిగినటువంటి వాడు సాధువు.
0: ద వన్ విత్ పైస్ క్వాలిటీ ఇస్ పైస్ మ్యాన్. సాధువు
2: పవిత్రమైన హృదయం కలిగేవాడే సాధువు.
0: ద వన్ విత్ సీక్రెట్ హార్ట్ ఇస్ సాధువు.
2: గుడ్డను మార్చుకున్నాడు కానీ గుణమును మార్చుకోలేదు.
0: హి హస్ చేంజ్డ్ ఓన్లీ ద డ్రెస్ బట్ నాట్ ద క్వాలిటీ.
2: కనుకనే మనము హృదయాన్ని మార్చుకోవాలి.
0: వి షుడ్ ట్రాన్స్ఫార్మ్ అవర్ హార్ట్.
2: అది ఏ నిజమైనటువంటి యొక్క తత్వము.
0: దట్ ఇస్ ద ట్రూ థింగ్.
2: మనం చేసే సర్వ కర్మలు కూడాను దైవత్వానికి సమీపించేటువంటివి.
0: ఆల్ అవర్ యాక్టివిటీస్ టేక్ అస్ నియర్ గాడ్.
2: ఈ సత్యాన్ని మనం గుర్తించుకున్నప్పుడు మనం ఏమాత్రం కూడా చెడులో ప్రవేశించము.
0: వన్స్ వీ నో ద ట్రూత్ వీల్ నెవర్ రిసార్ట్ టు బ్యాడ్ యాక్టివిటీ.
2: కృష్ణుడు సర్వత్రా ఉంటున్నాడు.
0: కృష్ణ ఇస్ ఆల్ ప్రెజెంట్.
2: అంటే ఏమి అర్థము?
0: వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ కృష్ణ?
2: దీనికి మూడు అర్థములు ఉంటున్నాయి.
0: ద వర్డ్ కృష్ణ హస్ త్రీ మీనింగ్.
2: కృషితి ఇది కృష్ణ అన్నాడు.
0: ద ఫస్ట్ కృషితి ఇది కృష్ణ.
2: కృషి అంటే ఏమిటి?
0: వాట్ ఇస్ కృషి?
2: భూమిని దున్ని దుక్కు చేయటమే కృషి.
0: దిస్ ఇస్ టిల్లింగ్ ద ల్యాండ్ ఇస్ కృషి.
2: అన్నా ఏమిటి? హృదయమే ఒక క్షేత్రము.
0: ద హార్ట్ ఈస్ ద ఫీల్డ్.
2: ఈ హృదయం అనేటువంటి క్షేత్రం లోపల అనవసరమైన మొక్కలంతా కూడా తీసి పారవేయాలి.
0: ద హార్ట్ విచ్ ఇస్ ద ఫీల్డ్ హాస్ గాట్ సో మెనీ వీడ్స్ అన్నెసరీ.
2: అనేక దుష్టభావములైనటువంటి పొదలంతా కూడా ఇందులో ప్రవేశించాయి.
0: దర్ వీడ్స్ అండ్ షబ్స్ ఆఫ్ వికెట్ థాట్స్ దేర్.
2: ఈ బుషెస్ అంతా మనం తీసి పారవేయాలి.
0: ఆల్ ది బుషెస్ మస్ట్ బి
2: కడుపులో చేయాలి.
0: అండ్ దే మస్ట్ బి
2: ప్రేమతో నింపాలి.
0: ఫిల్డ్ విత్ లవ్.
2: ఈ భగవత్ నామం అనేటువంటి విత్తనం నాటాలి.
0: అండ్ వి షుడ్ సో ది సీడ్స్ ఆఫ్ లవ్.
2: కృషితి ఇతి కృష్ణ.
0: దిస్ ఇస్ వాట్స్ కాల్డ్ కృషి.
2: తర్వాత కర్షతి ఇతి కృష్ణ.
0: సెకండ్ కర్షతి ఇతి కృష్ణ.
2: కర్ష అనగా ఏంటి? ఆకర్షించేటువంటి వాడు కృష్ణుడు.
0: కృష్ణ ఇస్ ద వన్ హు అట్రాక్ట్.
2: మాటలతో పాటలతో ఆటలతో అన్ని రకములుగా కూడా సర్వులను ఆకర్షిస్తూ వచ్చాడు.
0: కృష్ణ అట్రాక్ట్స్ ఎవ్రీబడి బై హిస్ వర్డ్ బై హిస్ ప్లే బై హిస్ మ్యూజిక్.
2: కలుగుని ఆకర్షించేటువంటి శక్తి సర్వులు ఎందు ఉంటుండాలి.
0: దట్ మ్యాగ్నెటిక్ పవర్ అట్రాక్షన్ ఇస్ ప్రెజెంట్ ఎవ్రీవర్.
2: అందరూ కృష్ణ స్వరూపులే.
0: ఆల్ ఆర్ ఫార్మ్స్ ఆఫ్ కృష్ణ.
2: ఇంకా కుష్టీతి కృష్ణ.
0: నెక్స్ట్ కుష్టీతి కృష్ణ
2: అనగా ఆనందమే మనం కోరుతున్నాము.
0: వి వాంట్ టు బి బ్లిస్ఫుల్.
2: నిరంతరం కూడా ఆనందం కావాలని ఆశిస్తున్నాము.
0: వి వాంట్ టు బి హ్యాపీ ఆల్ ద టైమ్.
2: కాబట్టి దైవం మీలో ఉంటున్నాడు.
0: గాడ్ ఈస్ ఇన్ యూ.
2: దైవం ఆనందాన్ని ఆశిస్తున్నాడు.
0: గాడ్ వాంట్స్ యు టు బి.
2: ఈ ఆనందమే నీవై ఉంటున్నావు.
0: అండ్ యువర్ ఎంబోడిమెంట్.
2: నీవై కూడా నీవు దాన్ని గుర్తించుకోలేకపోతున్నావు.
0: యట్ యు డు నాట్ నో దాట్.
2: కనుకనే నీ ఆనందాన్ని నీవు గుర్తించడానికి ప్రయత్నించు.
0: యు షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో ద బ్లిస్ విదిన్.
2: ఎక్కడైనా మనం వెళితే మానవుని యొక్క స్వభావము ఆనందమయమే.
0: యు మే గో ఎనీవేర్ ద నేచర్ ఆఫ్ హ్యూమన్ హ్యూమానిటీ.
2: ఎవరినైనా చూసినప్పుడు పో, వాడు ఆనందంగా ఉంటే ఎందుకయ్యా నువ్వు ఆనందంగా ఉన్నావు, ఎందుకు ఏడ్చడం లేదని ఎవరన్నా అడుగుతారా?
0: ఇఫ్ యూ మీట్ యువర్ ఫ్రెండ్స్ ఇఫ్ యూ ఫైండ్ దెమ్ హ్యాపీ యూ డోంట్ ఆస్క్ వై యూర్ హ్యాపీ వై డోంట్ యూ క్రై.
2: ఎవడైనా ఏడుస్తుంటే అందరు గుంపు చేరుతారు, ఎందుకయ్యా ఏడుస్తున్నావు, ఎందుకయ్యా ఏడుస్తున్నావు అని ప్రశ్నిస్తారు.
0: ఇఫ్ ఎనీవన్ క్రైస్ ఎవ్రీబడి వుడ్ అసెంబుల్ గ్యాదర్ రౌండ్ హిమ్ అండ్ ఆస్క్.
2: అనగా ఏడుపు వాణి సహజం కాదు.
0: క్రయింగ్ ఈజ్ నాట్ ఎ నేచురల్ క్వాలిటీ.
2: కనుక అందరు గుంపుగా చేరి వాణ్ణి ఏడ్చడానికి కారణం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
0: సో ఆల్ గ్యాదర్ దేర్ అండ్ ఆస్క్ ఇన్ ద రీజన్ బిహైండ్ హిమ్.
2: ఆనందం వాణి సహజమే.
0: బ్లిస్ ఇస్ ద నేచురల్ క్వాలిటీ.
2: కాబట్టి ఆనందంగా ఉంటే ఎవరు ప్రశ్నించడం.
0: ఇవన్ ఈస్ హ్యాపీ నోబడి విల్ క్వశ్చన్ వై యు ఆర్.
2: నిరంతరం కూడా ఆనందంగా ఉంటుండాలి, ఇదే మన యొక్క సహజం.
0: So we should be happy continuously. That's our natural quality.
2: ఎందుకు ఇది ఆనందంగా ఉండాలి? ఆత్మస్వరూపుడు నీవై ఉన్నావు.
0: వై షుడ్ యూ హ్యాపీ? యువర్
2: బీ హ్యాపీ.
0: సో బీ హ్యాపీ ఆల్వేస్.
2: ఎప్పుడు చూసినా కానీ ఆనందంగా ఉంటుండు.
0: యూ షుడ్ బి హ్యాపీ ఆల్వేస్.
2: ఏమాత్రం కూడా నీవు విచారానికి అవకాశం ఇవ్వద్దు.
0: నెవర్ బి వరీడ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్.
2: విచార పడితేప్పుడు నీవు యోచించే భగవంతునికి విచారం ఉందా? లేదు. కాబట్టి నేను భగవత్ అంశము, నేను విచార పడకూడదు అని నిర్ణయం చేసుకో.
0: ఇన్ మూమెంట్స్ ఆఫ్ వరీ యూ షుడ్ ఆస్క్ యువర్ సెల్ఫ్. వరీ ఇస్ నాట్ ద క్వాలిటీ ఆఫ్ గాడ్. గాడ్ విల్ నెవర్ బి వరీడ్. సో దేర్ ఫోర్ లెట్ మీ నాట్ వరీ.
2: చింత చేసే సమయంలో భగవంతునికి చింత ఉందా? లేదు.
0: When you go and get feeling sad, do you think you
2: should be like this?
0: I'm the spark of God.
2: So that anxiety
0: should not be there.
2: When you entertain such sacred thoughts, you will be blissful. ఈ విధంగా సాధన చేస్తూ పోయినప్పుడే మనం సరి అయినటువంటి స్థితిని పొందుతాం. కానీ సాధన సాధన అని చెప్పిన జపమాల తిప్పుకుంటూ పోతే ప్రయోజనం లేదు.
0: వి షుడ్ ప్రాక్టీస్ ఇన్ దిస్ డైరెక్షన్ రీచ్ ద గోల్ నాట్ మియర్లీ క్యారింగ్ ద టాలిస్మాన్ ఆర్ జపమాల.
2: భావాలు మార్చడం లేనట్టుగా జపం తిరుగుతుండాలి మాల, కానీ బుద్ధి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుండాలి.
0: బట్ వీ హ్యావ్ ఆన్ హ్యాండ్ జపమాల టాలిస్మాన్ బట్ ద మైండ్ గోస్ అరౌండ్ ద స్ట్రీట్స్.
2: ఏం ప్రయోజనం వచ్చింది?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ దాట్?
2: కనుక నేను మొట్టమొదట మనసును పవిత్రమైన రీతిగా పెట్టుకో.
0: ఫస్ట్ వీ షుడ్ మేక్ అవర్ మైండ్
2: ఏ పని చేసినా
0: వాట్ ఎవర్ మే బి డన్
2: అంతా భగవత్ కార్యంగానే భావించు.
0: ఎవ్రీథింగ్ షుడ్ బి కన్సిడర్డ్ యాస్ గాడ్స్ వర్క్.
2: సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థమని విశ్వసించు.
0: ఆల్ వర్క్స్ మస్ట్ బి ఆఫర్డ్ టు గాడ్ యాస్ టు ప్లీజ్.
2: నాది నీది అనేటువంటిది లేదు ఇక్కడ.
0: నథింగ్ షుడ్ బి ఐడెంటిఫై.
2: అంతా తనదే.
0: ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు
2: గాడ్. ఏ విధంగా హెడ్ మాస్టర్ ప్రిన్సిపల్ అన్నిటి వదిలిపెట్టి ట్రాన్స్ఫర్ అయిపోతానే వెళ్ళిపోతుంటారు చూడు, అట్ట మనం అన్ని వదిలిపెట్టి పోవాల్సిందే.
0: జస్ట్ యాస్ హెడ్ మాస్టర్ అండ్ ప్రిన్సిపల్ వుడ్ లీవ్ ద క్యాంపస్ ఆన్ ట్రాన్స్ఫర్.
2: నీవి కాదే.
0: బికాస్ దే డోంట్ బిలాంగ్ టు యూ.
2: నిన్ను ఒక విధమైనటువంటి ఒక సాక్షిభూతిగా పెట్టాడు.
0: యూఆర్ ఓన్లీ దేర్ యాజ్ అ గార్డెన్ యాజ్ అ విట్నెస్.
2: అంతేకాని ఇవంతా నీవి కాదు.
0: దే డోంట్ బిలాంగ్
2: టు యూ. నీ వచ్చే సమయంలో తీసుకురాలేదు.
0: యూఆర్ నాట్ బ్రాట్ దెమ్ యాజ్
2: యూ. నీ పోయే సమయంలో తీసుకుని పోవు.
0: అండ్ యూ కెనాట్ టేక్
2: దెమ్. మధ్యలో పెట్టాడు భగవంతుడు ఇవన్నీ.
0: గాడ్ హస్ బ్రాట్ దెమ్. నీవంత
2: బాధ్యతనిచ్చాడు.
0: నీ
2: పని చేసుకోమని చెప్పాడు.
0: యూ వాంటెడ్ టు డు యువర్ డ్యూటీ.
2: సక్రమంగా చేయవలసింది.
0: అండ్ యూ హావ్ డిశ్చార్జ్ యువర్ డ్యూటీ క్లియర్లీ.
2: అంతేగాని ఇది భగవంతుని యొక్క సందేశము.
0: దిస్ ఇస్ ద మెసేజ్ ఆఫ్ గాడ్.
2: ఈ సందేశాన్ని మనం శిరసా వహించి మనం పాటించాలి.
0: వెట్ ఫాలో ది మెసేజ్ ఆఫ్ గాడ్ క్లియర్లీ.
2: ఆ విధమైనటువంటి భావాన్ని పొందినప్పుడే నిజమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం అనుభవించగలము.
0: వెన్ వన్స్ వి హావ్ దట్ ఫీలింగ్ వి కెన్ ఎక్స్‌పీరియన్స్ ద ట్రూ డివినిటీ.
2: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
2: భగవంతుడు ప్రేమ తప్ప మరొకటి లేదు.
0: God is love.
2: భగవంతునికి ఇచ్చేటువంటిది కూడా మరొకటి లేదు.
0: There's nothing more that God gives you.
2: కలుగనే గోపికలు కూడా చెప్పారు.
0: Gopikas also said.
2: ఏ హృదయమును సగితివో ఈసెమాకు.
0: Oh God, that heart you have given us.
2: మగిడి దానిని అర్పింతు మహితమూర్తి.
0: We offer the same heart back to you, O God.
2: పరగ వేరేమి దెత్తు నీ పాద అర్చనకును.
0: What else can I bring and offer you?
2: అంజలింతు అందుకోవయ్య నీవు.
0: All my namaskar salutations kindly.
2: ఏదిచ్చావో అదే నీకు ఇస్తున్నాను.
0: I give you the same thing you have given me.
2: నేను తెచ్చుకున్నది ఏమి లేదు.
0: I have not brought anything.
2: అంత నీవిచ్చింది.
0: Everything
2: is నీవిచ్చింది, నీకే ఇస్తున్నాను.
0: I'm just giving you that what you have given me earlier.
2: ఈ పవిత్రమైన భావమే భగవంతునికి నిజమైనటువంటి అర్పితము.
0: That sacred thought is the true offering.
2: భగవంతునికి ఇంత పెట్టాను అంత పెట్టాను చెప్పి అనుకోకూడదు.
0: Never think that you have given so much to God.
2: ఓ నేను 500 మందికి అంత అన్నం పెట్టించాను.
0: I fed 500 people.
2: 500 మందికి చీరలు ఇచ్చాను.
0: I distributed sarees to 500
2: మందికి పంచలు ఇచ్చాను.
0: I distributed clothes to 500.
2: ఇదంతా కూడా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి చెప్పుకో గానీ భగవంతునికి చెప్పొద్దు.
0: All this need to be stated to the income tax officer, not to God.
2: గాడు చెప్పవలసింది ఏ భావంతో ఇచ్చాను అనేటువంటిది నీవు యోచించాలి.
0: యు షుడ్ ఆల్వేస్ బి మైండ్ఫుల్ ఆఫ్ ద థాట్ ద స్పిరిట్ బిహైండ్ దట్ ఆఫరింగ్.
2: ప్రేమ భావంతో ఇంత తులసి దళాన్ని ఇచ్చినా కూడా అదే గొప్పదిగా మారుతుంది.
0: విత్ ది ఫీలింగ్ ఆఫ్ లవ్ ఈవెన్ ఇఫ్ యు ఆఫర్ ద లీఫ్ ఆఫ్ తులసి ప్లాంట్ ఇస్ ఇనఫ్.
2: ప్రేమతో ఇవ్వాలి. ప్రేమనే ప్రధానమైనటువంటి యొక్క విలువ.
0: యు షుడ్ ఆఫర్ విత్ ఆల్ లవ్. Because it's made
2: ప్రేమ లేకుండా ఏమి చేసినా గానీ ప్రయోజనం లేదు.
0: Without love, whatever you may do, it's all useless.
2: హృదయపూర్వకంగా నీవు అర్పితం చేయాలి.
0: You should do it wholeheartedly.
2: ఇదే నిజమైనటువంటి యొక్క భగవత్ అర్పితము.
0: This is the true offering to God.
2: ఎందుకనగా నీవు కూడా ప్రేమ స్వరూపుడు కావాలి.
0: You should also become the embodiment
2: of బ్రహ్మైవ భవతి.
0: It's all known the Brahman.
2: ఏది స్మరిస్తావో నీవు ఆ రూపాన్ని పొందుతావు.
0: As you think, so you become.
2: డార్విన్ అట్నే అయ్యాడు.
0: డార్విన్ బికేమ్ లైక్ దాట్.
2: ప్రహ్లాదుడు అట్నే అయ్యాడు.
0: సో ఆల్సో ప్రహ్లాద.
2: నారదుడు అట్నే అయ్యాడు.
0: సో ఆల్సో నారద.
2: వాల్మీకి ఆ విధంగానే మారాడు.
0: వాల్మీకి బికేమ్.
2: కనుక ఎందుకోసం ఆ చింతన చేసి చేసి తిరిగి తానుగానే మారిపోతుంటాడు.
0: కాన్స్టెంట్ థింకింగ్ మేడ్ దెమ్ రీచ్ దట్ హైట్.
2: మనం కూడా నిరంతరం కూడా ఏ నామం నీకు ఇష్టమో ఏ రూపం నీకు ఇష్టమో ఆ రూపనామంలో నీ యొక్క జీవితమును అంకితం గావించాలి.
0: డెడికేట్ యువర్ లైఫ్ చాంటింగ్ ద నేమ్ దట్ యు లైక్.
2: నీవు చేయవలసిన పనులన్నీ నీవు చేసుకో.
0: డూ యువర్ ఓల్
2: నీ పనులు ఏమాత్రం కూడా నీ వదలనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు గివ్ అప్ ఎనీ.
2: అందువల్ల మామనస్మర యుద్ధచ యుద్ధం చేస్తూ కూడా నన్ను స్మరించమన్నాడు కృష్ణుడు.
0: కృష్ణ సెడ్ ఈవెన్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ వార్ఫేర్ కృష్ణ వాంటెడ్ అర్జున టు థింక్.
2: నీవు ఆఫీస్కి వెళ్ళి నీవు ఆఫీస్ పని చేసుకో.
0: గో టు ద ఆఫీస్ అండ్ డూ ద
2: ఆఫీస్ వర్క్. ఇది కూడా భగవత్ కార్యమే అని భావించుకో.
0: టేక్ ఇట్ యాస్ గాడ్స్ వర్క్.
2: ఇదంతా భగవంతుడు ఇచ్చినటువంటి పనులే.
0: దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ అసైన్ టు యు బై గాడ్.
2: ఏ పనులు తెచ్చుకోలేదు.
0: ఐ హావ్ నాట్ బ్రాట్ ఎనీథింగ్ ఆన్ మై ఓన్.
2: తీసుకుని పోవటం లేదు.
0: నథింగ్ ఐ యామ్ గోయింగ్ టు టేక్.
2: ఇచ్చింది నీకే.
0: ఐ జస్ట్ గివ్ యు దట్ వాట్ యు
2: హావ్ గివెన్. ఈ విధమైనటువంటి ఒక విశాల భావాన్ని మనం పెంచుకుంటూ రావాలి.
0: వి షుడ్ హావ్ దట్ బ్రాడ్ మైండెడ్నెస్, బ్రాడ్ ఫీలింగ్.
2: ఈ విశాల భావం లేకుండా ఈనాడు
0: Without that broad-mindedness,
2: సంకుచితమైన భావముల చేతనే మన జీవితాన్ని సంసారంగా మార్చుకుంటున్నాం.
0: వి కన్వర్ట్ దిస్ లైఫ్ విత్ ఆల్ నారో ఫీలింగ్స్ అండ్ నారో థాట్స్.
2: కనుకనే మనం సంకల్పాలను మనం మా మాత్రం కూడాను అపవిత్రంగా మార్చుకోకూడదు.
0: వీ షుడ్ నెవర్ మేక్ అవర్ థాట్స్ అన్సే.
2: సంకల్పములు ఎప్పుడు కూడా పవిత్రమైన సంకల్పంగా పెట్టుకోవాలి.
0: థాట్ షుడ్ బి ఆల్వేస్ ప్యూర్ అండ్ సీక్రెట్.
2: అప్పుడే మనం నిజమైన మానవుడు అవుతాం.
0: దెన్ ఓన్లీ యు బికమ్ ఎ ట్రూ
2: హ్యూమన్. నా ఆకారం మానవత్వము. నా భావములంతా కూడా క్రూరత్వంగానో పశుత్వంగా ఉంటే నేను మానవుడు ఎట్లవుతాను?
0: ఇఫ్ యు ఆర్ జస్ట్ ఎ హ్యూమన్ ఇన్ ఫామ్ విత్ ఆల్ ద క్రూయల్టీ అండ్ అనిమాలిటీ విత్ ఇన్, హౌ కెన్ యు బి ఎ హ్యూమన్?
2: పశువులు ఉండేటువంటి పాకలోపల పులులు పోయి ప్రవేశిస్తే ఆ పశువులు బ్రతుకుతాయా?
0: ఇఫ్ టైగర్స్ ఆర్ టు స్టెప్ ఇన్ టు ది కౌ షెడ్, డు యూ థింక్ దట్ దే వుడ్ సర్వైవ్?
2: కనుక నీ లోపల ఉన్నటువంటి సాత్వికమైనటువంటి యొక్క ఈ గోవుల లోపల దుర్గుణములైనటువంటి పులులు పోయి ప్రవేశిస్తే ఈ గోవులు పూర్తి మరణిస్తాయి.
0: దేర్ ఆర్ ప్రెసెంట్ ద కౌస్ ఆఫ్ పైయస్ థాట్స్ విత్ ఇన్ ది హ్యూమన్ హార్ట్. ఇఫ్ ది వికెట్ థాట్స్ ఆఫ్ ద టైగర్ స్టెప్ ఇన్ దేర్,
2: నీ హృదయం లోపల ఈ దుష్టమైనటువంటి ఒక భావాన్ని ఏమాత్రం కూడా నువ్వు ప్రవేశింపద్దు.
0: దేర్ఫోర్ యూ షుడ్ నెవర్ గివ్ స్కోప్ ఫర్ ఎనీ బ్యాడ్ థాట్స్.
2: అప్పుడే నీలో ఉన్నటువంటి సాత్వికమైన భావాలు దినదిన అభివృద్ధి పొందుతాయి.
0: దెన్ ఓన్లీ ది నోబుల్ ఫీలింగ్స్ విల్ గ్రో డే బై డే.
2: దుష్ట గుణములు, దుష్ట భావములు, దుశ్చర్యలు మానవుని యందు ఏమాత్రం కూడా ప్రవేశింపకూడదు.
0: ది వికెట్ సెంటిమెంట్స్, ది వికెట్ ఫీలింగ్స్,
2: ఒకవేళ వచ్చినప్పటికీ దాన్ని ముందులేనే తరిమి వేయాలి.
0: ఈవెన్ ఇఫ్ దే కమ్, జస్ట్ డ్రైవ్ దెమ్ అవుట్.
2: ఎందుకంటే మనం ఒక ఇల్లు కట్టుకున్నాం.
0: వి కన్స్ట్రక్ట్ ఎ హౌస్.
2: ఇంటికంతా ద్వారములు పెట్టుకున్నాం.
0: గాట్ ద డోర్స్ దేర్.
2: ద్వారములు ఎందుకోసం పెట్టుకున్నాం?
0: వై ద డోర్స్ ఆర్?
2: మనం బయటికి పోవడానికి, రావడానికి, మన బంధువులు వస్తే లోపల తీసుకోవడానికి, విచ్చడానికి ఈ ద్వారములు పెట్టుకున్నాం.
0: ద డోర్స్ ఆర్ దేర్ సో యాస్ టు గో ఇన్ టు గెట్ ఇన్ అండ్ టు పర్మిట్ అవర్ రిలేషన్.
2: ద్వారములు ఉన్నాయని బజార్లో పోయేటువంటి గాడిదలు పందులంతా లోపలి ప్రవేశపెడతావా?
0: ఫర్ ద సింపుల్ రీజన్ దేర్ డోర్స్, యూ డోంట్ పర్మిట్ ద డాంకీస్ అండ్ ద పిగ్స్ టు గెట్ ఇన్ టు ద హౌస్.
2: లేదు, వాటిని తరం కొట్టేస్తావు.
0: యూ హావ్ టు డ్రైవ్ దెమ్.
2: అదే విధంగానే ఈ లోపల మాత్రం ప్రవేశించే సమయంలో ఈ దుష్టభావం వస్తే తరం కొట్టాలి దాన్ని.
0: లైక్ వైజ్ బ్యాడ్ థాట్స్ ఆర్ టు గెట్ ఇన్ యువర్ హెడ్, డ్రైవ్ దెమ్ అవుట్ ఇమీడియట్లీ.
2: ఈ దుష్టములు వస్తే దాన్ని బయటకు తరం కొట్టాలి.
0: ద మూమెంట్ బ్యాడ్ థాట్స్ కమ్, డ్రై దెమ్ అవుట్, పుష్ దెమ్ అవుట్.
2: మంచి భావాలు వస్తే నీ వెల్కమ్ చేయాలి,
0: వెల్కమ్ గుడ్ థాట్.
2: అది నీ యొక్క దశేంద్రియముల యొక్క పవిత్రమైనటువంటి యొక్క కర్మలు.
0: There are the good activities to be undertaken by all the senses of the
2: body. మానవత్వములు ఉండినటువంటి ఇంత దివ్యత్వాన్ని మనం ఏమాత్రం కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: Mighty divinity is not understood in by any one of us.
2: జీవితం బ్రతకాలి.
0: Yes, we have to live.
2: జీవితాన్ని పోషించుకోవాలి. కానీ మానవుడు అంటే ఏమిటి?
0: బట్ కీప్ అవర్ లైఫ్.
2: మానవ అనేటువంటి విశ్వాసం కలవాడే మానవుడు.
0: మానవ, ద వర్డ్ మీన్స్ ద వన్ విత్ ఫెయిత్.
2: ఏం విశ్వాసం కావాలి?
0: వాట్ సార్ట్ ఆఫ్ ఫెయిత్?
2: ఒక చిన్న ఉదాహరణ చూడండి.
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
2: చక్కని మంచి విలువైనటువంటి ఒక సఫారీ గుడ్డ కుట్టించుకున్నావు.
0: యు హావ్ గాట్ వెరీ గుడ్ సఫారీ సూట్.
2: కానీ దీన్ని ఎంతకాలం నీవు ఒంటి పైన పెట్టుకోగలవు?
0: హౌ లాంగ్ కెన్ యూ వేర్ ఇట్?
2: తిరిగి వెళ్ళి ఒక చాకలవాణికి వేయాలి.
0: దెన్ యూ హావ్ టు పుట్ ఇట్ టు వాష్రూమ్.
2: చాకలవాణికి వేస్తున్నావు.
0: యూ గివ్ ఇట్ టు హిమ్.
2: నిజంగా చాకలవాడు దీన్ని ఉతికి శుభ్రం చేసి తెస్తాడు అనేటువంటి నమ్మకమే లేకపోతే నువ్వు ఆ సఫారీ చాకలవాణికి ఇస్తావా?
0: యు నో, ఇఫ్ యూ హావ్ నో ఫెయిత్ ఇన్ దోబి ఆర్ ద వాష్రూమ్, యూ విల్ నాట్ గివ్ యువర్ డ్రెస్.
2: నీ తల పెరిగింది.
0: ఎస్, ద హెయిర్
2: కత్తిరించుకోవాలని చెప్పి ప్రయత్నించావు.
0: ఇన్ ఆర్డర్ టు హావ్ ద హెయిర్ కట్, యూ గో టు ద బార్బర్.
2: నువ్వు బార్బర్ దగ్గర పోతావు, తల ఇచ్చేసేస్తావు.
0: ఫర్ ది హెయిర్ కట్ యూ జస్ట్ బెండ్ డౌన్.
2: వాడు కత్తి తీసుకుంటాడు, నీ తల పైన పెడతాడు.
0: యాజ్ హి కట్స్ ద హెయిర్,
2: నిజంగా వాడు చక్కగా మనకు పని చేస్తాడు అనేటువంటి విశ్వాసంతోనే నీ తలను వాడికి అందిస్తున్నావు.
0: యూ హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద బార్బర్, దేర్ ఫార్ యూ బెండ్ డౌన్ బిఫోర్ హిమ్.
2: ఇంత బంగారు తీసుకుని పోతున్నావు,
0: యూ టేక్ సమ్ గోల్డ్.
2: కమిషన్ వాడి దగ్గరికి పోయి నాకు చేంజ్ చేయమని చెప్పి చెప్పావు.
0: గో టు ద గోల్డ్ స్మిత్ అండ్ ఆస్క్ హిమ్ టు మేక్ ఎ
2: చేంజ్. వాడిపై నమ్మకమే లేకపోతే నీవు ఆ గోల్డ్ వాడికి ఇస్తావా?
0: ఇఫ్ నో ఫెయిత్ వుడ్ యూ ఎవర్ గివ్ గోల్డ్ టు ద గోల్డ్.
2: మార్కెట్ కి పోయి ఏదో కొనుక్కొని రావాలని పోయావు.
0: యూ గో టు ద మార్కెట్ టు బై.
2: మార్కెట్ కి పోయి కొనుక్కొని తిరిగి నేను ఇంటికి వస్తానని విశ్వాసమే లేకపోతే నువ్వు ఆ యొక్క మార్కెట్ కి వస్తావా?
0: ఇఫ్ యూ నో ఫెయిత్ దట్ యూ రిటర్న్ సేఫ్ ఆఫ్టర్ బైయింగ్ వాట్ యూ రియల్లీ వాంట్,
2: వీటన్నింటిపైన కూడా నమ్మకం ఉంది కానీ దైవం దగ్గరికి మాత్రం నమ్మకం లేదు.
0: యూ హావ్ ఫెయిత్ ఇన్ ఆల్ దీస్ బట్ యూ హావ్ నో ఫెయిత్ ఇన్ గాడ్.
2: దైవం కాపాడగలడు అనేటువంటి ఒక విశ్వాసమే ఉంటుంటే నీవెందుకు ఈ విధమైనటువంటి మార్గంలో ప్రవేశిస్తావు?
0: యూ హావ్ స్ట్రాంగ్ ఫెయిత్ దట్ గాడ్ విల్ సెటిల్ ప్రొటెక్ట్ యూ.
2: ఒక మంగళవాణి నమ్ముతున్నావు, చాకలవాణి నమ్ముతున్నావు, కార్ డ్రైవర్ నమ్ముతున్నావు, అందరినీ నమ్ముతున్నావు, దైవాన్ని నమ్మటం లేదు.
0: యూ బిలీవ్ ద వాష్మెన్, యూ బిలీవ్ ఎ బార్బర్, యూ బిలీవ్ బట్ యూ డోంట్ బిలీవ్ గాడ్.
2: ఇది ఏ మానవుని యందు బలహీనత?
0: హిస్ ఎ వీక్నెస్ ఇన్ హ్యూమానిటీ.
2: దైవం ఎక్కడున్నాడు? నీలోనే ఉన్నాడు.
0: వేర్ ఇస్ గాడ్? హిస్ ఇన్ యూ.
2: అనగా నిన్ను నీవు నమ్మటం లేదు.
0: ఇట్ మీన్స్ యూ హావ్ నో ఫెయిత్ ఇన్
2: యూర్సెల్ఫ్. నిన్ను నీవు నమ్మనటువంటి వాడు ఇంకెవరిని నమ్మగలడు?
0: ఇఫ్ యూ నో ఫెయిత్ ఇన్ యూర్సెల్ఫ్ యూ కెనాట్ బిలీవ్ ఎనీవన్.
2: కనుకనే మొట్టమొదటి నిన్ను నీవు నమ్ము.
0: ఫస్ట్ హావ్ ఫెయిత్ ఇన్
2: యూర్సెల్ఫ్, ఫెయిత్ ఇన్ గాడ్. దిస్ ఇస్ ది సీక్రెట్ ఆఫ్ గ్రేట్నెస్.
0: Faith in yourself, faith in God, this is the secret of greatness.
2: అది నీ యొక్క నిజమైనటువంటి గొప్పతనము.
0: That's real greatness.
2: నిన్ను నీవే నమ్మనప్పుడు ఇంక ఇతరుని ఎట్టి నమ్మగలవు?
0: If you have no faith in yourself, how do you have faith in others?
2: మొట్టమొదటి నమ్మవలసింది భగవంతుని ఒక్కడే.
0: First we must have faith in God.
2: మిగతాదంతా నమ్మినా నమ్మకపోయినా పర్వాలేదు.
0: Doesn't matter if we don't have faith in others.
2: నమ్మవలసింది ఒక్క భగవంతుణ్ణి మాత్రమే.
0: The only one whom we have to believe.
2: బంధువులందరూ వాకిటి దాకానే వల్లకాటికే వత్తురు.
0: Relations would come up to the main door and to the burial
2: ground. నిన్పాయని ఆపద్ బంధువు భగవన్ నామమేర.
0: ఓన్లీ గాడ్స్ నేమ్ విల్ ఫాలో యూ హియర్ అండ్ హియర్.
2: ఎక్కడ పోయినప్పుడు నువ్వు వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుంది. కాపాడేది దైవం ఒక్కడే.
0: ఓన్లీ గాడ్ హూ ప్రొటెక్ట్స్ యూ బికాజ్ హీస్ ఇన్ యూ విత్ యూ అరౌండ్
2: యూ. ఏదో బంధువులు అనుకుంటాము, కాదు బంధువులు కాదు, రాబందలు.
0: దే ఆర్ నో రిలేషన్స్ ఎట్ ఆల్ ఇన్ ద ట్రూ సెన్స్.
2: ఉన్నంత వరకు పెరక తింటారు.
0: సో లాంగ్ యూ హ్యావ్ గాట్ మనీ దే విల్.
2: కానీ దైవం అది కాదు. దైవం ఎప్పుడు కూడా నువ్వు వెంటనే ఉంటాడు.
0: బట్ గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ.
2: కష్టకాలంలో ఎందుకు నువ్వు దైవమే నిన్ను సంరక్షించే?
0: ఈవెన్ ఇన్ డిఫికల్ట్ టైమ్స్ గాడ్ ప్రొటెక్ట్స్ యూ.
2: కనుక ఏ యొక్క మహనీయుల యొక్క చరిత్రలంతా కూడా నువ్వు చక్కగా విచారించి చూస్తే సర్వ కష్టములు కూడా నువ్వు భగవంతుడే సంరక్షిస్తూ వచ్చావు.
0: ద బయోగ్రఫీస్ ఆఫ్ గ్రేట్ పీపుల్ విల్ రివీల్ దట్ గాడ్ విల్ ప్రొటెక్ట్.
2: ఇన్ని కష్టములకు వారు నష్టములకు గురి కావటం చేతనే వారు ఈనాడు జగత్తు లోపల గొప్ప కీర్తి మర్యాదలను అందుకోగలుగుతున్నారు.
0: దే కుడ్ బికమ్ సో గ్రేట్ బికాస్ దే కుడ్ ఫేస్ అండ్ రెసిస్ట్ ఆల్ ద ప్రాబ్లమ్స్ అండ్ ద డిఫికల్టీస్.
2: కానీ ఒక్కొక్క సమయం లోపల కొన్ని బాధలు కలుగుతుంటాయి.
0: ఎట్ టైమ్స్ వి డు
2: ఆ బాధలు కలిగినప్పుడు భగవంతుని కూడా నిందిస్తుంటారు.
0: సమ్ టైమ్స్ వి బ్లేమ్ గాడ్ ఆల్సో.
2: రామదాస్ ఉండేటువంటి వాడు మీకు తెలుసును, భద్రాచలంలో.
0: యు నో రామదాస్ ఆఫ్ భద్రాచలం.
2: పరమ భక్తుడు అతను.
0: ఇస్ ఎన్ ఆర్డెంట్ డివోట్ ఇన్ టెన్.
2: కానీ అతను రాముని యొక్క దేవాలయానికి రామునికి నగలకు కూడా ఈ వచ్చినటువంటి వడ్డంతా కూడా చెల్లించాడు.
0: హీ స్పెంట్ ఆల్ ద మనీ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద టెంపుల్ అండ్ ఫర్ ద పర్చేజ్.
2: దానివల్ల తానిషా అతన్ని జైల్లో పెట్టాడు.
0: సో తానిషా హస్ ఇంప్రిజన్డ్ హిమ్.
2: కూర్చున్నాడు, ఒంటరిగా ఉన్నాడు జైల్లో పాపం.
0: దేర్ హీ వాస్ దేర్ ఇన్ ద జైల్ ఆల్ అలోన్.
2: నేను ఏం చేశాను? డబ్బునంతా నేను దుర్వినియోగం చేయలేదే.
0: వాట్ క్రైమ్ ఐ కమిటెడ్? ఐ హావ్ నాట్ వేస్టెడ్ మనీ.
2: నేనంతా రాముల మందిరాన్ని కట్టించాను.
0: ఐ కన్స్ట్రక్టెడ్ ద టెంపుల్ ఫర్ రామ.
2: సీతారాముల చెట్లకంతా కూడా నగలు చేయించాను.
0: ఐ మేడ్ ఆల్ ద జ్యువెల్స్ ఫర్ సీతారామ.
2: ఎండలో ఎండి వానలో తరిచేటువంటి రాములకు నేను ఒక గుడిని కట్టించాను.
0: రామ హూ ఇస్ ఎక్స్పోజ్డ్ టు సివియర్ హీట్ అండ్ రెయిన్ ఐ కుడ్ హావ్ టెంపుల్ ఫర్ హిమ్. ఇస్ ఇట్ ఎ క్రైమ్?
2: నో, ఇది ఏ మాత్రము తప్పు కాదు.
0: నో మిస్టేక్ ఇట్ ఆల్,
2: నీ కోసమే చేశాను రామా.
0: ఫర్ యూ ఓన్లీ రామా,
2: చెప్పాడు.
0: హి సెడ్ సో.
2: సీతమ్మకు చేయిస్తి చింతల పథకము రామచంద్ర. ఆ పథకమునకు బట్టే 10,000 వరహాలు.
0: ఐ మేడ్ నెక్లెస్ ఫర్ సీతమ్మ విత్ 10,000 వరహాస్.
2: కలికి తురాయి నీకు కులుకుగా చేయిస్తి.
0: ఐ కుడ్ మేక్ ఎ క్రౌన్ తురాయి ఫర్ యూ.
2: ఆ పథకమునకు బట్టే 10,000 వరహాలు.
0: ఐ స్పెండ్ 10,000 వరహాస్ ఫర్ దాట్
2: రామచంద్ర.
0: రామచంద్ర,
2: అది కులుకుతూ తిరిగేది ఎవరబ్బ సొమ్ము?
0: యు ఆర్ దేర్ విత్ ఆల్ దిస్ థైల్ అండ్ ద జ్యువెల్స్, హూస్ ప్రాపర్టీ ఇస్ దాట్?
2: కోపం వచ్చింది, ఇంత పెట్టుకుని తిరుగుతున్నావే, ఇది ఎవరబ్బ సొమ్ము అన్నాడు.
0: యు ఆర్ జస్ట్ షైనింగ్ విత్ ఆల్ ద జ్యువెల్స్, హూస్ ప్రాపర్టీ, హూస్ ఫాదర్స్ ప్రాపర్టీ ఇస్ దాట్?
2: తక్షణమే మనము చాలా విచారించాడు రామదాసు.
0: ఇమ్మీడియట్లీ రామదాస్ ఫెల్ట్ సో సాడ్.
2: అప్పా తిట్టి తినని ఆయాస పడవద్దు, ఈ దెబ్బలు కోరువాక అప్పా తిట్టి తినయ్యా.
0: రామా డోంట్ బి యాంగ్రీ బికాస్ ఐ అక్యూజ్డ్, ఐ కుడ్ నాట్ బేర్ దిస్ సఫరింగ్, దేర్ ఫోర్ ఐ సెడ్ సో.
2: ఈ బాధను తాళలేక నిన్ను తిట్టాను స్వామి.
0: ఐ కుడ్ నాట్ బేర్ దిస్ సఫరింగ్, దేర్ ఫోర్ ఐ అక్యూజ్డ్. నాకు
2: క్షమించమని కోరాడు.
0: ప్లీజ్ పార్డన్ మీ.
2: అట్టనే తాత్కాలికమైనటువంటి ఆవేశాలు కొన్ని వస్తుంటాయి.
0: వి డు హావ్ ఎమోషన్స్,
2: అప్పటికప్పటికి వస్తుంటాయి పోతుంటాయి, ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్.
0: దే కమ్ అండ్ గో లైక్ పాసింగ్ క్లౌడ్స్.
2: ఏది కూడా నువ్వు పర్మనెంట్ గా ఉండదు,
0: నథింగ్ ఇస్ పర్మనెంట్.
2: ఈ విధంగా భగవంతుని ఎంత ప్రేమ ఉంటాదో అంత ఒక్కో సమయంలో ద్వేషం కూడా వస్తుంది.
0: దో వి లవ్ గాడ్ ఇంటెన్స్లీ, సమ్ టైమ్స్ వి హేట్ హిమ్ ఆల్సో.
2: జయ విజయులు నారాయణ్ని వదలడానికి ఒక క్షణమైన వదలడానికి ఇష్టం లేదు.
0: జయ విజయ హూ వర్ దేర్ ఎట్ ద మెయిన్ డోర్ నెవర్ వాంటెడ్
2: టు పార్ట్ ఫ్రమ్ గాడ్. కానీ శాపవశాత్తు వారు రాక్షసులై పుట్టారు.
0: బికాజ్ ఆఫ్ ది కర్స్ దే హాడ్ టు టేక్ ది బర్త్ ఆఫ్ ఎ డెమన్.
2: కానీ నారాయణుని ప్రార్థించారు.
0: అదే ప్రయత్నం నారాయణ.
2: నారాయణ నిన్ను వదలి మేము ఒక క్షణమైన ఉండలేము.
0: నారాయణ వి కాంట్ బి అవే ఫ్రమ్ యు ఈవెన్ ఫర్ ఎ మోమెంట్.
2: కనుక మమ్మల్ని ఈ శాప విముక్తి చేయమన్నారు.
0: సో రిలీవ్ అస్ ఫ్రమ్ ఆల్ దిస్
2: నాయన. మీరు నిరంతరం కూడా నువ్వు రాత్రి పగలు కూడా నన్ను దూషిస్తూ దూషిస్తూ దూషిస్తూ ఇదే నామస్మరణగా భావించుకోండి, తప్పక త్వరలోనే వస్తారు.
0: హి సెడ్ యు గో ఆన్ అక్యూజింగ్ మీ, యు గో ఆన్ క్రిటిసైజింగ్ మీ కంటిన్యూస్లీ, దెన్ యు విల్ బి రిలీవ్డ్ ఆఫ్ దిస్ కర్స్.
2: వాడు నిరంతరము ద్వేషిస్తూనే వచ్చారు.
0: దే వెంట్ ఆన్ క్రిటిసైజింగ్ గాడ్.
2: నేను ఆ దూషణలకు మీరు పోకండి.
0: బట్ డోంట్ గో అలాంగ్ దట్ డైరెక్షన్ ఎనీవే.
2: వారంత పరమ భక్తులు కనుకనే ఆ విధమైన మార్గాన్ని పొందారు.
0: సిన్స్ దే ఆర్ గ్రేట్ డివోటీస్ దే కుడ్ ప్రొసీడ్ దట్ పాత్.
2: దూషణ వల్ల భగవంతుని యొక్క సన్నిధి ఏర్పడదు.
0: This hatred will never help you.
2: భగవంతుని పొందాలనేటువంటి ఆవేశంతో ఆవేదనతో వాళ్ళు ఆ విధంగా కోరారు.
0: బికాస్ ఆఫ్ దిస్ కంటిన్యూస్ ఎర్నింగ్ అండ్ పైనింగ్ ఫర్ ద లార్డ్ దే హేటెడ్ హిమ్ కంటిన్యూస్లీ.
2: కంసుడు కూడా నువ్వు నిరంతరం కూడా నువ్వు కృష్ణుని దూషిస్తూ వచ్చావు.
0: కంస హేటెడ్ కృష్ణ.
2: కట్టకడప్పటికి ఏమైపోయింది?
0: వాట్ హ్యాపెండ్ అల్టిమేట్లీ?
2: ఆ కృష్ణుడే ఆ యొక్క ప్రాణాన్ని తీసుకున్నాడు.
0: ఇస్ ఓన్లీ కృష్ణ హూ టుక్ అవుట్ హిస్ లైఫ్.
2: ఒక శిశుపాలుడు,
0: శిశుపాల
2: నిరంతరము కృష్ణుని దూషిస్తూ వచ్చాడు.
0: క్రిటిసైజ్ కృష్ణ కంటిన్యూస్లీ.
2: ఇంకా ఏమని సభలోపల కూడా అతన్ని అనేక విధంగా విమర్శించాడు.
0: ఈవెన్ పబ్లిక్ కోర్ట్ ఇన్ పబ్లిక్ హీ క్రిటిసైజ్డ్ హిమ్.
2: కట్టగడపటికి ఈ చక్రాన్ని పంపినప్పుడు ఆ యొక్క శిశుపాలుని యొక్క రక్తము కృష్ణుని యొక్క పాదాల పైన పడింది.
0: విత్ దట్ వీలర్ చక్ర వెన్ హీ వాస్ బిహెడెడ్ ద బ్లడ్ ఫెల్ ఎట్ ద ఫీట్ ఆఫ్ లార్డ్ కృష్ణ.
2: నిరంతరం కూడా ఆ కృష్ణనామాన్ని స్మరిస్తూ వచ్చింది ఈ రక్తము.
0: రీజన్ ఈస్ ద బ్లడ్ చాంటెడ్ ద గ్లోరీ ఆఫ్ కృష్ణ throughout.
2: ఆ రక్తం కృష్ణుడి పాదాలకి అర్పితమైపోయింది.
0: దట్ బ్లడ్ ఫెల్ ఎట్ ద ఫీట్ ఆఫ్
2: కృష్ణ. కనుకనే మనము ఏ విధంగానైనా కానీ భగవంతుని యొక్క నామాన్ని స్మరిస్తూ ఉంటే చాలు.
0: వాట్ ఎవర్ మే బి ద వే,
2: అయితే దూషణతో మాత్రం మంచిది కాదు.
0: ఇట్స్ నాట్ ప్రాపర్ టు క్రియేట్.
2: ప్రేమతో పూజించండి.
0: అవుట్ ఆఫ్ లవ్ విత్
2: దూషణతో 100 నామములు స్మరించే దానికంటే ప్రేమతో ఒక్క నామాన్ని స్మరించండి.
0: థింకింగ్ ఆఫ్ గాడ్ విత్ ఆల్ హేట్రెడ్ 100 టైమ్స్ ఇట్స్ నాట్ యూస్ఫుల్. థింక్ ఆఫ్ గాడ్ విత్ లవ్ వన్.
2: ఇలాంటి దివ్యమైన భావాన్ని ప్రపంచానికి చాటే నిమిత్తమై భగవంతుడు అప్పుడప్పుడు అవతరిస్తుంటాడు.
0: టు టీచ్ టు ప్రొపగేట్ దిస్ డివైన్ ప్రిన్సిపల్ ఇన్ ద
2: సాంక్చువరీ ఏ రీతిగా చేసుకోవాలి అనేటువంటి విజయాన్ని ఈ అవతారాన్ని బోధించడానికి వస్తూ ఉంటాయి.
0: గాడ్ డిసెండ్స్ ఆన్ ఎర్త్ టు టీచ్ ద లెసన్ దట్ వి షుడ్ యాక్సెప్ట్ వాట్ ఎవర్ ఈస్ గివెన్ టు అస్.
2: చూడండి, పూలు సూది దారం ఉంది.
0: హియర్ వి హావ్ ది ఫ్లవర్ ద థ్రెడ్ అండ్ ద నీడిల్.
2: కానీ పుష్పమాల తానగున
0: can that be a garland?
2: కూర్చేవాడు ఒక ఉండాలి కదా.
0: దట్ షుడ్ బి సమ్ గార్లెండ్ మేకర్.
2: సొమ్ములు రత్నాలు గలవు అనగా బంగారము రత్నము ఉంటుండాలి.
0: దట్ గోల్డ్ అండ్ డైమండ్ బోత్ ఆర్ ప్రెజెంట్ దేర్.
2: కానీ సొమ్ములు నిర్మాణమగున
0: బట్ కెన్ యూ హ్యావ్ జ్యూ.
2: చేసేవాడు ఒక ఉండాలి కదా.
0: దట్ షుడ్ బి గోల్డ్ స్మిత్.
2: ప్రణతి నూనె వత్తి గలదు దీపపు వెలుగు కలుగున.
0: దేర్ ఇస్ ఎ కంటైనర్ ద ఆయిల్ అండ్ ద విక్ డు యు గెట్ ద లైట్.
2: అని ముట్టిచ్చేవాడు ఒక ఉండాలి కదా.
0: బట్ దేర్ షుడ్ బి వన్.
2: అదే రీతిగానే ప్రపంచంలో అన్ని ఉంటున్నాయి.
0: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఆర్ మెనీ.
2: బుద్ధి గలదు విద్య గలదు కానీ విద్యాధికారిత అనగున.
0: దేర్ ఇస్ ఇంటెలిజెన్స్ అండ్ దేర్ లాట్ ఆఫ్ ఎడ్యుకేషన్. కెన్ యూ బి ఎడ్యుకేటెడ్?
2: కానీ బోధించేవాడు ఒక ఉండాలి కదా.
0: బట్ దేర్ షుడ్ బి టీచర్.
2: అదే విధంగానే
0: లైక్ వైజ్
2: దైవమే ఈ విధమైనటువంటి యొక్క ఆకారం ధరించి మానవులు ఏ విధంగా దైవాన్ని పొందాలి అనేటువంటి ఒక మార్గాన్ని బోధించే నిమిత్తమే అవతారములు వస్తుంటాయి.
0: గాడ్ హెస్ డిసెండెడ్ ఆన్ ఎర్త్ ఇన్ హ్యూమన్ ఫామ్ సో దట్ హ్యూమన్ కెన్ రైజ్ టు ద లెవెల్ ఆఫ్ ద డివైన్.
2: ఆ సత్యభావాన్ని మీరు గుర్తించుకుంటూ రావాలి.
0: యూ హావ్ టు నో దిస్ ట్రూత్.
2: ఎందుకు అవతారం వచ్చిందంటే
0: వై ఇన్కార్నేషన్?
2: తనకేం పని లేకుండా ఇక్కడ రాలేదు.
0: ఇట్స్ నాట్ దట్ పర్పస్ లెస్.
2: ప్రకృతిని స్వార్థకం గావించే నిమిత్తమై వచ్చింది.
0: ఇట్స్ ఓన్లీ టు మేక్ ద పర్పస్. మానవులై
2: పుట్టినారు జంతువు నాం నరజన్మ దుర్లభం. ఇంత దుర్లభమైన మానవత్వం వచ్చింది.
0: హ్యూమన్ బర్త్ ఇస్ రేర్.
2: ఈ మానవత్వాన్ని సార్థకం గావించుకునే నిమిత్తమై ఈ మార్గాన్ని అనుసరించమని బోధిస్తూ వచ్చింది.
0: గాడ్ టీచెస్ ద కరెక్ట్ పాత్ సో యాస్ టు రియలైజ్ అండ్ రీచ్ ద గోల్.
2: కనుక కృష్ణ జన్మాష్టమి, రామ జన్మనవమి ఇలాంటివంతా కూడా అప్పుడప్పుడు ఈ యొక్క పవిత్రమైన భావాన్ని హెచ్చరించే నిమిత్తమే వస్తుంటాయి.
0: దీస్ సీక్రెట్ ఫెస్టివల్స్ లైక్ కృష్ణ జన్మాష్టమి, శ్రీరామనవమి ఆర్ మెంట్ టు రిమైండ్ us అవర్ రెస్పాన్సిబిలిటీస్.
2: పశువులు ఎట్లా ఉంటాయో తెలిసినా,
0: యు నో హౌ కౌస్ ఆర్,
2: పంటను చూసి తెలికే ముందు దానిలో పడిపోతాయి.
0: దే విల్ రష్ వేర్ ఎవర్ దే ఫైండ్ ద ఫీల్డ్.
2: బాగా త్వరగా తిని తినేస్తాయి.
0: దే ట్రై టు ఈట్ యాస్ ఫాస్ట్ యాస్ పాసిబుల్.
2: తిరిగి తన స్వస్థానం పోయిన తర్వాత తిరిగి వెనుకకు తెచ్చుకుని చక్కగా నమిలి నిర్భయంగా జీర్ణింప చేసుకుంటుంది.
0: కౌస్ యాస్ దే గో బ్యాక్ దే మాస్టిగేట్ వన్స్ అగైన్ అండ్ దెన్ బ్రింగ్ ఆల్ ద ఫుడ్ పార్ట్.
2: ఇలాంటి అవకాశంలో చిక్కినప్పుడు ఈ పవిత్రమైన భావాలు మొట్టమొదటి మింగాలి.
0: So on these sacred occasions we have to swallow all the good things that are
2: తర్వాత మీ స్వస్థానం పోయి చేరిన తర్వాత వెనుకకు తీసుకుని మననం చేయాలి.
0: By time we go back to our places we should recall, remind ourselves.
2: అది ఈ యొక్క బోధనలంతా.
0: That is the teaching.
2: నాయనా మీరు వింటున్నారు, విన్నటువంటి మర్చిపోకండి.
0: You have been listening but never forget what you listen.
2: మీరు తిరిగి స్వస్థానం పోయిన తర్వాత దీనిని మననం చేసుకోండి.
0: The moment you go back, recall.
2: ఈ మననం చేసుకుని దానిని ప్రాక్టికల్ లో పెట్టుకోండి, ఆచరణలో పెట్టండి.
0: And then practice.
2: ఈ ఆచరణే చాలా అత్యవసరము.
0: ప్రాక్టీస్ ఇస్ ఇంపార్టెంట్.
2: విన్నంత మాత్రమే చాలదు.
0: ఇట్స్ నాట్ ఎనఫ్. ఇఫ్ యు లిసన్,
2: తిన్నంత మాత్రమే జీర్ణం అవుతుంది.
0: అన్లెస్ యు ఈట్ యు కెనాట్ డైజెస్ట్.
2: కనుక ప్రతి మానవుడు కూడాను దైవ స్వరూపుడే.
0: సో ఎవ్రీ హ్యూమన్ ఇస్ డివైన్.
2: ఏది చేసినా దైవ కార్యమే.
0: వాట్ ఎవర్ ఇస్ డన్ దట్స్ గాడ్స్ వర్క్.
2: కనుక నిరంతరం కూడాను దైవ చింతన చేస్తూ కాలాన్ని సార్థకం చేసుకోండి.
0: వి షుడ్ సింగ్ హిస్ గ్లోరీ త్రూ అవుట్ ద డే అండ్ సాంక్టిఫై ద టైం.

రణరంగమందు పరాభూత రిపుడౌచు, రణరంగమందు పరాభూత రిపుడౌచు వెలుగొందు జగదేక వీరుడైన దారిద్ర్య దేవత దాక్షిణ్యమునగుందు దౌర్భాగ్యనిధుడగు దాసుడైన దారిద్ర్య దేవత దాక్షిణ్యమునగుందు దౌర్భాగ్యనిధుడగు దాసుడైన భక్తి లేనిచో ఎందుకు పనికిరాడు, భక్తి లేనిచో ఎందుకు పనికిరాడు, భక్తి రహితుడగు జగద్భక్త కన్నా భక్తి పరుడగు దాసుడే వంద్యుడగును.

0: even if he is a highly knowledgeable person who has mastered all the scriptures and understood every aspect of the scriptures, it could be an emperor who might command all the comforts and luxuries and enjoy all the comforts and luxuries, and it could be a great hero of the universe who might have conquered many battles and defeated greatest of the heroes. It could be a person who is suffering poverty, and at the beck and call of poverty, if only a person doesn't have devotion, any one of the persons mentioned above would be a useless person, a worthless person. But on the other hand, if a person has, even if he is a servant, if he has devotion with him, he becomes worthy of worship and adoration by the world at large.
1: Anirvachaneyam bhakti. Idi varninchutaku sadhyam kaanadi.
0: It is difficult to describe this.
1: Lokamunagala aneka sadhanalu endukudanu bhakti sulapamu.
0: Devotion is the easiest and the most sacred of all the sadhanas available in the world.
1: Bhaj ane dhatuvunaku ti ane pratyayamu cherchina bhakti ane padam yerpadutunnadi.
0: To the root word bhaj, when you add ti, you get the word bhakti.
1: Bhakti anaga seva.
0: Bhakti means it is service.
1: Koluvu.
0: It is serving.
1: Idi bhayamato koodinatvanti sneham.
0: It is friendship associated with reverential fear.
1: Trigunatmakamainatvanti yokka tattvamunu trigunatitamainatvanti yokka shaktito ఉంచుకున్నటందు కొంతవరకును వినయ విధేయతలు కూడాను అత్యవసరం.
0: వెన్ ఎ పర్సన్ హూ ఈజ్ సబ్జెక్ట్ టు త్రీ గుణాస్ అండ్ త్రీ క్వాలిటీస్ కమ్స్ ఇన్ కాంటాక్ట్ విత్ ఎన్ ఎంటిటీ విచ్ ట్రాన్సెండ్స్ దీస్ త్రీ క్వాలిటీస్ దెర్ ఈజ్ నీడ్ ఫార్ దట్ కైండ్ ఆఫ్ రెవరెన్స్ అండ్ ఫియర్.
1: భజ సేవాయాం. త్రిగుణములతో మనోవాక్కాయ కర్మల చేత దివ్యత్వమును సేవించటమే భక్తి.
0: భక్తి రెఫర్స్ టు వర్షిపింగ్ విత్ ది వర్డ్ థాట్ అండ్ డీడ్ అండ్ విత్ త్రిగుణాస్. దిస్ ఈజ్ డివోషన్.
1: భక్తి అనగా పరిపూర్ణ ప్రేమ.
0: భక్తి రెఫర్స్ టు హోల్ సమ్ అండ్ కంప్లీట్ లవ్.
1: భక్తి ప్రేమలు అవినాభావ సంబంధము.
0: డివోషన్ అండ్ లవ్ ఆర్ ఇన్సెపరబుల్.
1: ఇవి రెండును అన్యోన్యాశ్రయం.
0: దే ఆర్ మ్యూచువలీ డిపెండెంట్.
1: ముక్తికి సాధన భక్తి. భక్తికి రూపం ప్రేమ.
0: టు అటైన్ లిబరేషన్ ద ఇన్స్ట్రుమెంట్ ఇస్ డివోషన్ అండ్ టు డివోషన్ ఈజ్ అ ఫార్మ్ ఆఫ్ లవ్.
1: అఖండమైన ప్రేమతో పరమాత్మను సేవించటమే ప్రధాన భక్తి అని నారదుల యొక్క భావం.
0: Narada's view of devotion is that worshipping the Lord ceaselessly without any discontinuity.
1: Aradhalayandunu attalayandunu prema anuvakti kaliginatvanti je bhakti ani vyasula vari bhavam.
0: Vyasa feels that devotion is having offering worship and adoration with full of love.
1: త్రికరణ శుద్ధితో సేవలు గావించి అర్పితమును గావించుకునేటువంటి యొక్క చిత్తమునకు భక్తి అని గార్గ ఋషి యొక్క అభిప్రాయం.
0: గార్గ ఋషి ఒపాయింట్ దట్ డివోషన్ ఇస్ ఆఫరింగ్ ఎ ప్యూర్ హార్ట్ విత్ ఎ ప్యూరిటీ ఆఫ్ ఆల్ ది త్రికరణ.
1: మనసును అదుపులో నుంచుకుని భగవంతుని వైపున బరల్చి దివ్యమైనటువంటి ఆనందమును అనుభవించటమే నిజమైన భక్తి అని యాజ్ఞవల్కుని యొక్క ప్రభావం.
0: యాజ్ఞవల్క ఒపైన్స్ డివోషన్ ఈజ్ ఎంజాయింగ్ సుప్రీం బ్లిస్, కంట్రోలింగ్ ద మైండ్ అండ్ ద సెన్సెస్.
1: చిత్తమును ఆత్మవైపును మరల్చి ఏకత్వమైన ఆనందమును అనుభవించటమే భక్తి అని.
0: ఇట్ ఈజ్ ఆల్సో డిస్క్రైబ్డ్ దట్ డివోషన్ ఈజ్ టర్నింగ్ హార్ట్, చానలైజింగ్ ది ఫీలింగ్స్ ఆఫ్ హార్ట్ టువర్డ్స్ ది యూనిఫైడ్ గాడ్ విచ్ కంబైన్స్ ఇన్ హిమ్సెల్ఫ్ ఆల్ ద ఆస్పెక్ట్స్.
1: ఈ విధమైనటువంటి యొక్క మహనీయుడు అనేక మంది అనేక విధములుగా బోధించుతూ వచ్చినప్పటికీ ఏతావత్ ప్రధానమైనటువంటిది ప్రేమ ఒక్కటి మాత్రమే.
0: వైల్ సో మెనీ గ్రేట్ సోల్స్ హ్యావ్ డిస్క్రైబ్డ్ డివోషన్ ఇన్ డిఫరెంట్ వేస్, ద సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ డివోషన్ ఇస్ లవ్.
1: ప్రతి మానవుని ఎందుకూడను ప్రేమ అంతో ఇంతో ప్రసరిస్తూనే ఉన్నది, ప్రవహిస్తూనే ఉన్నది.
0: ఇన్ హూమ్ సో ఎవర్ హీ బీ, ఇన్ ఎవ్రీ పర్సన్ లవ్ ఈజ్ ఫౌండ్ ఇన్ సమ్ స్మాల్ మెజర్ ఆర్ ది అదర్.
1: పరమ ప్రేమ స్వరూపుడైనటువంటి పరమాత్మని ఉంది జీవుడు ఒక అంశముగా ఆవిర్భవిస్తున్నాడు.
0: మ్యాన్ ఈజ్ ఎమర్జింగ్ యాజ్ అన్ ఆస్పెక్ట్ ఆఫ్ డివినిటీ హూ ఇస్ ద సుప్రీం లార్డ్.
1: మానవుడు కూడాను ప్రేమ స్వరూపుడే.
0: మ్యాన్ ఈజ్ ఆల్సో ఎసెన్షియలీ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
1: కానీ ఈ మానవుని ప్రేమ ప్రాకృతమైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టడం చేత, ప్రవహించటం చేతను ఇది మాలిన్యమవుతున్నది.
0: మ్యాన్స్ లవ్ ఈజ్ బికమింగ్ పొల్యూటెడ్ బికాస్ ఇట్ ఈస్ డైవర్టెడ్ టువర్డ్స్ వరల్డ్లీ థింగ్స్.
1: ఈ మాలిన్యముతో కూడినటువంటి పరమ ప్రేమ రసమునందు భగవంతుని సుందర ముఖారవిందము అంత స్పష్టముగా కనిపించుటకు వీలు కాదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు గెట్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ డివైన్ లార్డ్ ఇన్ ఎ హార్ట్ విచ్ ఈస్ పొల్యూటెడ్.
1: భక్తి అనగా కేవలము భగవంతుని పూజించటము, ధ్యానించటము, జపించటము, ధ్యానించటమని మాత్రమే మనం భావిస్తున్నాము.
0: వీఆర్ థింకింగ్ దట్ డివోషన్ రెఫర్స్ టు మెడిటేటింగ్ అపాన్ గాడ్, చాంటింగ్ ద నేమ్ ఆఫ్ గాడ్ అండ్ ఆఫరింగ్ వర్షిప్ టు ద గాడ్.
1: అనిర్వచనీయమైనటువంటి ఆనందానుభూతిని అంతరాత్మ ద్వారా అన్వేషణ జరపటమే భక్తి.
0: డివోషన్ ఈజ్ ఎంక్వైరింగ్ ఇన్ టు ఇన్ హొరైజన్ ఆఫ్ హార్ట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ సుప్రీం బ్లిస్.
1: ఇది జీవుడు పరమాత్మతో కూడేటువంటి యొక్క ఆధ్యాత్మిక రతియే అని కూడా మీరు చెప్పవచ్చు.
0: దిస్ మే ఆల్సో బి డిస్క్రైబ్డ్ యాజ్ ద బ్లిస్ ఎమర్జింగ్ అట్ ఎ టైమ్ వెన్ ద జీవాత్మ ద ఇండివిజువల్ సోల్ మర్జెస్ విత్ పరమాత్మ.
1: హృదయ కుహరం నుండి ఆప్తుడై ప్రార్థించినటువంటి యొక్క ప్రార్థన చిత్తము నుండి ఆవిర్భవించి ఇది ఒక అఖండమైనటువంటి ప్రవాహముగా రూపొంది ప్రేమగా మారటము, ఇది ఒక భక్తి.
0: భక్తి ఈజ్ ఎన్ ఆర్డెంట్ ప్రేయర్ ఎమినేటింగ్ ఫ్రమ్ ద కేవ్ ఆఫ్ ద హార్ట్ ఇన్ ఆల్ సిన్సియరిటీ అండ్ ఫ్లోయింగ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ ఫ్లడెడ్ రివర్ టువర్డ్స్ ద లార్డ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ లవ్.
1: ప్రేమ యొక్క మానసిక పరివర్తనే ప్రవృత్తియే భక్తి అని కూడా దీనికి మరొక పేరు.
0: అనదర్ వే ఆఫ్ లుకింగ్ అట్ డివోషన్ ఈజ్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద లవ్ విచ్ ఫ్లోస్ ఫ్రమ్ హార్ట్.
1: ప్రేమ చేత ప్రేమను పొందటమే ప్రధానమైన భక్తి.
0: ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ డివోషన్ ఈజ్ అటైనింగ్ లవ్ త్రూ లవ్.
1: ఈ ప్రేమ బాహ్యమైనటువంటి యొక్క ప్రాకృత సంబంధమే కాక పరతత్వమైనటువంటి యొక్క అనన్యమైనటువంటి యొక్క సాధ్యమైనటువంటి యొక్క పరమప్రేమ కూడా సంబంధించి ఉండాలి.
0: దిస్ లవ్ షుడ్ నాట్ బి ఓన్లీ అసోసియేటెడ్ విత్ లవ్ టువర్డ్స్ ఓన్లీ థింగ్స్ బట్ ఇట్ మస్ట్ బి బేసికలీ ఫ్లోయింగ్ టువర్డ్స్ ఎ పర్మనెంట్ ఎంటిటీ దట్ ఈస్ గాడ్.
1: ప్రార్థన అనగా కేవలము అడుక్కోవటం మాత్రం కాదు.
0: ప్రేయర్ డజంట్ మీన్ ఓన్లీ సీకింగ్ ఆర్ ఆస్కింగ్ ఫర్ థింగ్స్.
1: తన యొక్క ఆర్తిని, తన యొక్క బాధను, తన యొక్క కోరికను పరమాత్మతో చెప్పుకోవటమే.
0: ఇట్ రెఫర్స్ టు ఎక్స్ప్రెసింగ్ అండ్ కన్వేయింగ్ టు ద లార్డ్ హిజ్ ఓన్ ఫీలింగ్ ఆఫ్ వాంట్, హర్ట్ అండ్ వాట్ ఎవర్ డిఫికల్టీస్ దట్ హీ
1: తన యొక్క గమ్యమును, తన యొక్క ధన్యమును, తన యొక్క పుణ్యమును పరమాత్మకు అర్పితము గావించటమే.
0: ఆఫరింగ్ ఆల్ ద మెరిట్ దట్ హి హస్ ఎర్న్డ్ అండ్ కీపింగ్ హింసెల్ఫ్ ఎస్ ద గోల్ అండ్ ప్రేయింగ్ టు హిమ్.
1: కనుక భక్తి అన్నటువంటిది కేవలము లౌకికమైనటువంటి యొక్క కార్యకలాపము ఎందు మాత్రమే కాక హృదయ పరివర్తన ఎందును, హృదయ ప్రవృత్తి ఎందును ఇది మిళితమై ఉండాలి.
0: లవ్ షుడ్ నాట్ మేర్లీ విత్ రెఫరెన్స్ టు ద వరల్డ్లీ మ్యాటర్స్ అండ్ థింగ్స్. ఇట్ షుడ్ బి బేసికలీ కన్సర్న్ విత్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద హార్ట్ అండ్ ఫ్లోయింగ్ ఆఫ్ లవ్ అన్సీజింగ్లీ టు ద లార్డ్.
1: భగవంతునితో ఏకత్వమును కోరేటువంటి యొక్క దివ్యతత్వమే భక్తి.
0: డివోషన్ ఈజ్ దట్ ప్రేయర్ విత్ ఆస్పైర్స్ టు హ్యావ్ యూనిటీ విత్.
1: ఇది రెండు విధములుగా ఉంటున్నది.
0: దిస్ ఇస్ టూ టైప్స్.
1: విద్యల ద్వారా ఈశ్వరత్వం యొక్క వైజ్ఞానమును గుర్తించి తద్వారా తాను తరించటము.
0: వన్ ఇస్ త్రూ ఎడ్యుకేషన్ రికగ్నైజింగ్ ది నాలెడ్జ్ అబౌట్ లార్డ్ అండ్ శాంక్టిఫైయింగ్ వన్స్ లైఫ్.
1: ఇది సహజమైనటువంటి యొక్క
0: నాట్ మేర్లీ విత్ రెఫరెన్స్ టు ద వరల్డ్లీ మ్యాటర్స్ అండ్ థింగ్స్. ఇట్ షుడ్ బేసికలీ కన్సర్న్ విత్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద హార్ట్ అండ్ ఫ్లోయింగ్ ఆఫ్ లవ్ అన్సీజింగ్లీ టు ద లార్డ్.
1: భగవంతునితో ఏ

0: ను అనేక రకములైనటువంటి యొక్క ఏకత్వమును గావించి తాను తరించి ఇతరులను తరింపచేసేటువంటి యొక్క ఈశ్వర ప్రేమనే ఇది సహజ భక్తి.
1: ఎ ట్రూ అండ్ న్యాచురల్ డివోషన్ రెఫర్స్ టు ద డివోషన్ అసోసియేటెడ్ విత్ ద ఫిజికల్ బాడీ అండ్ దెన్ రీచింగ్ టు ద రెల్మ్ ఆఫ్ ద మైండ్ అండ్ అల్టిమేట్లీ రీచింగ్ టు ద లోటస్ ఫీట్ ఆఫ్ హిస్ లార్డ్.
0: విద్య వలన, వైజ్ఞానం వలన ఈశ్వరత్వం యొక్క శక్తిని గుర్తించినటువంటి వ్యక్తి తాను మాత్రమే తరించగలడు.
1: ద పర్సన్ హూ రికగ్నైజెస్ ద పవర్ అండ్ ద రియల్ నేచర్ ఆఫ్ ఈశ్వర అండ్ దట్ ఇస్ ద లార్డ్ ఓన్లీ త్రూ ఎడ్యుకేషన్ అండ్ త్రూ ద సైంటిఫిక్ ఎంక్వైరీ వి కెన్ సేవ్ ఓన్లీ హింసెల్ఫ్.
0: సహజముతో ఏర్పడినటువంటి యొక్క భక్తి ప్రపత్తులు తాను తరించడమే కాకుండా తన యొక్క తోటి మానవులను కూడా తరింపజేసేటువంటి యొక్క శక్తి సామర్థ్యములు కూడా కలిగి ఉండటము, ఇది రెండవ భక్తి.
1: ద సెకండ్ టైప్ ఆఫ్ డివోషన్ ఇస్ డివోషన్ అండ్ సరెండర్ విచ్ ఆర్ నేచురల్ ఫర్ ఎ పర్సన్ అండ్ విచ్ కెన్ సేవ్ నాట్ మెర్లీ హిమ్ అండ్ త్రూ హిమ్ సేవ్ అదర్స్ ఆల్సో. దిస్ ద సెకండ్
0: తరతి సా తరతి సా లోకం తారయతి అనగా తాను తరించటము ఇతరులను తరింపచేయటము.
1: దట్ మీన్స్ that he should be first saved and he should become instrument for saving others.
0: Manavattamunandu anantamaina kunti yokka prema pravaham anekuntidi akhandanga pravahistune unnadi.
1: In humanity and human beings, love is flowing ceaselessly, continuously in a torrential flow.
0: Ee premanu praaptikamaina margamuna maralchi tadwara praaptikamaina kunti vaanchaliyandu ఈ ప్రేమను అంకితం గావించి మానవుడు ఆశను ఆనందాన్ని కోల్పోతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ లూజింగ్ ది జాయ్ అండ్ ది పర్పస్ ఆఫ్ లైఫ్ బై మేకింగ్ సచ్ లవ్ ఫ్లో టువర్డ్స్ వరల్డ్లీ థింగ్స్.
0: ఈ విధమైనటువంటి యొక్క ప్రేమను పరతత్వంపైన మరల్చి పవిత్రమైనటువంటి యొక్క స్థానమును గమ్యమును ధన్యమును గావించుకునేటువంటి మార్గంలో దీనిని అనుభవించాలి.
1: వన్ హ్యాస్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు ఎక్స్పీరియన్స్ ది రియల్ object and the goal of life by diverting and channelizing such love towards God.
0: It divyattamainatundi aanandamu chaduvulandu ledu shastramunandu ledu.
1: This kind of supreme bliss and joy you would not be able to get in education and in scriptures.
0: Idi hrudayamunandu maatrame untunnadi.
1: This is found in the heart itself.
0: It hrudayam nerigineatundi yokka divyatattamu ప్రాపంచకమైనటువంటి విషయవాసన యందు ఏమాత్రం కూడా ప్రవేశించదు.
1: దిస్ కైండ్ ఆఫ్ లవ్ విచ్ కెన్ డైరెక్ట్లీ ఫ్లో టువర్డ్స్ ద లార్డ్ కెన్ నెవర్ బి సక్సెస్ఫుల్లీ మేడ్ టు ఫ్లో ఇన్ ద ఓన్లీ ఆబ్జెక్ట్.
0: మందార పుష్పమునందు గల మకరందమును గ్రోలగని ఈ యొక్క రేతి మీద ఉమ్మత్తి పువ్వుల పైన ఉరుకులెత్తున
1: ద బీ విచ్ న్యాచురలీ టెన్స్ టు గో టు ద లోటస్ కెన్ ఇట్ గో టు ఎ టేస్ట్లెస్ యూజ్లెస్ ఫ్లవర్.
0: ఆకాశ గంగలో ఆనందముగా లోలలాడుతున్నటువంటి యొక్క హంస ఈ యొక్క ప్రాపంచికమైనటువంటి మలిన జలములందు ప్రవేశించిన
1: ద స్వాన్ విచ్ రెవెల్స్ ఇన్ ది డివైన్ వాటర్స్ కెన్ ఇట్ గో ఇన్ టు ది డర్టీ వాటర్స్ ఆఫ్ డర్టీ పాండ్.
0: చెలగి మధువు గ్రోలినటువంటి యొక్క మానవులకు చింతపండు రుచించున
1: ఎ మ్యాన్ హూ హ్యాస్ ఎంజాయ్డ్ ద నెక్టరల్ స్వీట్నెస్ ఆఫ్ a sweet fruit can he like a tamarind fruit.
0: Divya bhavamula cheta pavitramaina uhala cheta anantamaina kunti yokka aasala cheta nimpabadinatundi yokka ee hrudayamunaku ee prakrutamaina anityamaina ashashtamaina asatyamaina charabanguramaina kunti yokka lokamunu aashinchuna.
1: A heart which is filled with sacred thoughts, lofty ideals and imagination cannot enjoy the worldly thoughts which are dirty, narrow and meaningless.
0: Kanuka bhakti anaga kevalamu paripurnamainatundi yokka prema tattvame bhakti.
1: In this context one can clearly understand that devotion refers to complete love, total love.
0: Idi chittam yokka paripakame bhakti.
1: In other words, it is the maturity and fullness of heart.
0: కాయి కాయిగా ఉండినంత వరకును దీని యొక్క రుచి పులుపుగానే ఉంటుంది.
1: సో లాంగ్ యాజ్

0: a particular fruit is an unripe state, it will be sour only.
1: Idiye paripakva sthitiki vachetappatiki
0: idi madhuryanga marutundi
1: balamuga upandutundi.
0: One of the same thing reaches a state of ripeness, it automatically becomes sweet.
1: Ade vidhamugane manavattamu vishay sambandhamainatundi yokka lokamuto koodi undinanta varaku kudanu idi kevalamu sukha dukkhamulatonu aasha nirashalatonu నిండా స్థుతులతోనూ కూడి ఉంటుంది.
0: సో లాంగ్ యాజ్ హ్యూమన్ నేచర్ ఈజ్ అసోసియేటెడ్ విత్ సెన్సరీ ఆబ్జెక్ట్, ఇట్ ఈస్ సబ్జెక్టెడ్ టు ఆల్ ది డ్యువాలిటీస్ లైక్ ద ప్లెజర్ అండ్ పెయిన్ అండ్ ద ప్రైజ్ అండ్ సెన్సర్ అండ్ సచ్ అదర్ డ్యువాలిటీ.
1: ఇట్టి పరిపూర్ణ తత్వమును అనుభవించినటువంటి యొక్క వ్యక్తి సృష్టి స్థితిలకు పొంగడు, కృంగడు, ఆనందించడు, దుఃఖమును అనుభవించడు.
0: ఏ పర్సన్ హూ హ్యాస్ రీచ్డ్ దట్ అల్టిమేట్ స్టేట్ అండ్ ఎంజాయ్డ్ ది సుప్రీం బ్లిస్ would never be subjected to the creation, the sustenance and the destruction. He would never yield to anything relating to the world.
1: Bhakti anega manamu chesetuvanti gamyamunuku margame.
0: Devotion means the efforts made to reach the goal.
1: Vedamu kevalam oka margame.
0: Veda may be described only as a path.
1: Vedantame oka gramamu.
0: వేదాంత ఈజ్ ద గ్రౌండ్.
1: ఈ గ్రామం అనేటువంటి వేదాంతమును చేరేంత వరకు కూడాను వేదం అనేటువంటి యొక్క ప్రయాణమును ఈ మార్గాన్ని మనం అనుసరించవలసింది.
0: అంటిల్ యు రీచ్ ది గోల్ ఆఫ్ వేదాంత యు హ్యావ్ టు ఫాలో ది పాత్ ఆఫ్ వేద.
1: వేదం అనేటువంటిది కేవలం దైవ స్వరూపమని మనం భావించరాదు.
0: వీ షుడ్ నాట్ బి అండర్ ది ఇంప్రెషన్ దట్ వేద ఈజ్ ది ఫారమ్ ఆఫ్ గాడ్.
1: ఇది కేవలం ఒక మార్గం మాత్రమే అని మనం భావించాలి.
0: దిస్ మస్ట్ బి కన్సిడర్డ్ ఓన్లీ యాజ్ ఎ పాత్, ఎ వే.
1: ఇది కేవలం ఒక గైడ్ పోస్ట్ గా మనం విశ్వసించాలి.
0: దిస్ మస్ట్ బి కన్సిడర్డ్ ఓన్లీ యాజ్ ఎ గైడ్ పోస్ట్.
1: దీనిని మనం చక్కగా గుర్తించి వర్తించినప్పుడే గమ్యమును ఏ విధమైనటువంటి యొక్క బాధన లేకుండా చేరగలము.
0: ఓన్లీ వెన్ వీ రికగ్నైజ్ దిస్ ట్రూత్ అండ్ కండక్ట్ అవర్ సెల్ఫ్ అకార్డింగ్లీ ఇన్ ద రైట్ వే వుడ్ బి ఏబుల్ టు రీచ్ ది గోల్.
1: కనుక భక్తి తత్వం అనేటువంటిది ప్రేమమయంగా మార్చి దివ్యమైనటువంటి యొక్క స్వరూపంగా తీర్చిదిద్దేటువంటిది.
0: డివోషన్ ఈజ్ మేకింగ్ అవర్ ఓన్ ఫీలింగ్ ఫుల్ ఆఫ్ లవ్ అండ్ మేకింగ్ దెమ్ సేక్రెడ్ అండ్ ఫ్లో టువర్డ్స్ సేక్రెడ్నెస్.
1: ప్రేమ స్వార్థరహితమైనటువంటిది.
0: లవ్ ఈజ్ సెల్ఫ్లెస్నెస్.
1: భగవంతుని యొక్క తత్వమైనటువంటిది
0: ఇట్ ఈజ్ అన్ ఆస్పెక్ట్ ఆఫ్ డివినిటీ.
1: కేవలము ఒక శిక్ష ఎందు కూడాను రక్షణ కలిగిస్తుంది.
0: The principle of divinity will give you protection even when there is punishment.
1: Kopamunandu kudanu karunanu velvelutundi.
0: Compassion is expressed even in anger.
1: Dandana yandu kudanu dayanu prasarimpajestundi.
0: Compassion and kindness is made to flow even when you are subjected to some punishment.
1: Kanuka dandana dandana ani manamu dukkincharadu.
0: We should not feel sorry and feel sorrowful.
1: Idi dayanu pondeetundi yokka margame dandana.
0: Punishment is only a method of reaching this
1: karunanu chekkukune nimittame ee krodhamu.
0: Anger is also used only to acquire
1: rakshana ponde nimittame ee yokka sichchanu.
0: Punishment is only to get protection.
1: Ee vidhamainatunti yokka arthamunu gurtinchi pavitramaina bhavamuto deenini swagatam gaavinchinatunti vyaktiye nijamaina bhakti.
0: That person is a true devotee. Who recognizes this truth and welcomes all these things as such.
1: నిరంతరము కూడాను మనము ఈ ప్రాకృతమైనటువంటి చింతలు ఏంటి మన జీవితం వ్యర్థం గడపరాదు, వ్యర్థం చేయరాదు.
0: వీ షుడ్ నాట్ వేస్ట్ అవర్ లైఫ్ కంటిన్యూస్లీ థింకింగ్ ఆఫ్ ఓన్లీ దీస్ థింగ్స్ ఆఫ్ వరల్డ్ అండ్ నేచర్.
1: ఇట్టి దైవత్వమును పొందేటువంటి యొక్క మార్గము నవ విధములుగా బోధిస్తూ వచ్చారు.
0: దేర్ ఆర్ 9 టైప్స్ అండ్ 9 పాత్స్ ఆఫ్ రీచింగ్ డివినిటీ.
2: శ్రవణం కీర్తనో విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం.

0: these nine types of devotion are listening to the glory, singing the glory of the Lord, chanting the name and remembering the name of Vishnu, doing Pada Seva and massaging the feet of the Lord, worshipping the Lord, offering obeisance, serving the Lord, making friendship with the Lord, and offering
1: ఒక్కొక్క మార్గమున గమ్యమును చేరి ధన్యత చెందినటువంటి యొక్క వ్యక్తులు మహాభక్తులు గొప్ప చక్రవర్తులు.
0: దేర్ ఆర్ నంబర్ ఆఫ్ డివోటీస్ ది ఎంపరర్స్ హూ హ్యావ్ ఫాలోడ్ ఈచ్ వన్ ఆఫ్ దీస్ పాత్ అండ్ రీచ్డ్ ది అల్టిమేట్ గోల్.
1: సింహుని చేత శాపమును పొంది 7 దినములలోపు మృత్యువును అనుభవించగలడని వార్తను అందిన తక్షణమే,
0: ది మోమెంట్ ది కింగ్ గాట్ ది న్యూస్ దట్ హీ హస్ బీన్ కర్స్డ్ బై శృంగి అండ్ దట్ హీ వుడ్ డై విత్ ఇన్ 7 డేస్,
1: ఈ కాలమును సార్థకం గావించుకుని ఒక్క క్షణమైనా నిరర్థకం చేయరాదని చెప్పని పరీక్షిత్ మహారాజు ఋషులను ఆహ్వానించాడు.
0: కింగ్ పరీక్షిత్ ఇన్వైటెడ్ రిషీస్ ఇన్ ఆర్డర్ టు సీ దట్ హీ డజంట్ వేస్ట్ even a moment of these 7 days which are available to him and to use the time to the best of.
1: Kalam vyattamu jeevitame vyattamani chintinchadu.
0: He considered waste of time is waste of his life itself.
1: Rishulanu prarthinchinadu.
0: He prayed to the rishis.
1: Ee 7 dinamulo lopala okka kshanamaina kudanu nenu vyattamu gavinchinatundi margamunu bodhinchamannadu.
0: He required prayed to them that they should teach him a method which will result in not
1: wasting. Sukha Maharshi kudanu praveshinchadu.
0: Not wasting even a moment. At that time, Sukha Maharshi also came.
1: Yavariki labhinchinatundi ee mahapraptini tanu anubhavinchinanani gurtinchi ee rishi naaku ichinatundi shapam kaadu idi mahavaraprasadam ani bhavinchadu.
0: The king thought that the punishment given to him is not a punishment, it is a blessing in disguise.
1: ఈ చక్రవర్తి ఋషిని స్వాగతం చేసి, స్వామి, ఈనాడు నేను ధన్యుడనైతిని, ఈ 7 దినములు కూడాను సార్థకం గావించుకునేటువంటి మార్గమును నాకు ఉపదేశమని కోరాడు.
0: He welcomed the Rishi Shuka and prayed to him, well, my life is just sanctified by today. You please teach me a method by which I do not waste even a moment during the 7 days.
1: భగవంతుని యొక్క లీలా గుణగల విశేషములను, కళ్యాణాద్భుతమైనటువంటి యొక్క తత్వములను నిరంతరం కూడా రాత్రి పగలు బోధించడానికి ప్రయత్నించాడు శుకుడు.
0: శుక ట్రై టు టీచ్ డే అండ్ నైట్ ది లైఫ్ ఆఫ్ ద లార్డ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ లీలా.
1: ఈ ప్రేమ ప్రవాహమునందు మానవుల యొక్క హృదయము కేవలము ఒక విధమైనటువంటి యొక్క ఆనంద బోళికలాడుతూ వచ్చింది.
0: ది హార్ట్ ఆఫ్ ద కింగ్ మేడ్ ఎంజాయ్డ్ దిస్ పర్టికులర్ డిస్క్రిప్షన్ విచ్ వాజ్ ఫుల్ ఆఫ్ ఫ్లో ఆఫ్ లవ్ యాజ్ సచ్.
1: ఈ బోధన యందు చేరినటువంటి ఋషులందరూ కూడాను వారి మనసులు మత్తెక్కాయి.
0: ఆల్ దోస్ రిషీస్ హూ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ పర్టికులర్ డిస్కోర్స్ దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండ్
1: మ్యాడ్
0: దే ఫర్గాట్ దెమ్సెల్వ్స్
1: ఉన్మత్తులయ్యారు.
0: దే ఆర్ మ్యాడ్ విత్ లవ్
1: ప్రేమోన్మత్తులయ్యారు.
0: దే ఆర్ ఫుల్ ఆఫ్ లవ్.
1: ఈ యొక్క పరిస్థితిని గుర్తించినటువంటి యొక్క చక్రవర్తి ఆనందములో మునిగిపోయాడు.
0: కింగ్ హూ రికగ్నైజ్ దిస్ పర్టికులర్ స్టేట్ ఆఫ్ అఫైర్స్ వాజ్ సబ్మర్జ్డ్ ఇన్ బ్లిస్.
1: ఈ పరీక్షిత్ మహారాజు క్షణమైనా కూడా కాలమును వ్యర్థం చేయక దైవ చింతను శ్రవణము చేసి గానమును ఆనందంగా అనుభవించి హృదయగృహమునందు చేర్చుకున్నాడు.
0: కింగ్ పరీక్షిత్ నాట్ ఈవెన్ వేస్టింగ్ ఎ మోమెంట్ ఆఫ్ టైం లిజనింగ్ టు the glories of the Lord as explained and sung by the Rishi, he filled his heart with those glories.
1: Kanaka shravanam chetane divyatvanni anubhavinchina chunti vaadu ee chakravarti Parikshit Maharaj.
0: King Parikshit is one who enjoyed divinity through listening.
1: Kirtanam cheta bhagavantuni nirantaramu kirtinchuchu bhajinchuchu smarinchuchu తరించడానికి తగినటువంటి మార్గంలో ప్రజలకు బోధిస్తూ వచ్చాడు సుఖ మహర్షి.
0: సుఖ మహర్షి ఆల్సో టాట్ ది పీపుల్ హౌ టు రీచ్ ది అల్టిమేట్ గోల్ బై సింగింగ్ ద గ్లోరీస్ ఆఫ్ ద లార్డ్.
1: ఈ విధమైనటువంటి రీతిగా తాను కీర్తనను సలపచు జీవితమును సార్థకం గావించుకున్నటువంటి వాడే ఈ సుఖమహర్షి.
0: సుఖమహర్షి ఈజ్ వన్ హూ శాంక్టిఫైడ్ హిస్ లైఫ్ సింగింగ్ ద గ్లోరీస్ ఆఫ్ ద లార్డ్.
1: విష్ణు స్మరణం నిరంతరము కూడాను హరినామ కీర్తన యందు తన హృదయమును హరింప చేసుకున్నాడు.
0: విష్ణు స్మరణం ఇస్ ద నెక్స్ట్ వన్. ఎ పర్సన్ హూ ఫిల్ హిస్ హార్ట్ కంటిన్యూస్లీ విత్ ది స్మరణ అండ్ ద రిమెంబరెన్స్ ఆఫ్ విష్ణు.
1: కష్టములు ఎందు, దుఃఖములు ఎందు, బాధలు ఎందు కూడాను నమో నారాయణ నిరంతరము కూడాను హరినామం చింతిస్తూ వచ్చాడు ఈ ప్రహ్లాదుడు.
0: ప్రహ్లాద ఈజ్ వన్ హూ కంటిన్యూస్లీ బిగాన్ రిపీటింగ్ ద నేమ్ ఆఫ్ నారాయణ బీట్ ద డిఫికల్టీస్ ప్రాబ్లమ్స్ ట్రయల్స్ ట్రిబులేషన్స్ అండ్ అఫ్లిక్షన్స్.
1: రాక్షసులు ఎన్ని విధములకు బాధించినప్పటికీ ఏమాత్రం కూడా దుఃఖమునకు కాని విచారమునకు కాని తన హృదయమున చోటివ్వక నిరంతరము కూడా ఆనందముతోనే తన హృదయాన్ని నింపుకున్నాడు.
0: వాట్ ఎవర్ టార్చర్ వాజ్ ఇంపోజ్డ్ అపాన్ హిమ్ బై ది డెమన్స్ హూ ఆర్ ఎంప్లాయిడ్ ఫర్ దట్ పర్టికులర్ పర్పస్ నాట్ కేరింగ్ ఫర్ ఆల్ దోస్ థింగ్స్ హి ఫిల్డ్ హిస్ హార్ట్ విత్ ది నేమ్ ఆఫ్ ద లార్డ్.
2: దేహము తనది కాదు, బాడీ ఇస్ నాట్ హిజ్, ఇది కేవలము ఒక నీటి బుడగ వంటిది. దిస్ ఈజ్ సంథింగ్ లైక్ ఎ వాటర్ బబుల్. శరీరము ద్వారా శరీరాన్ని పొందేటువంటి నిమిత్తమై ఏర్పడినటువంటిది.
3: బాడీ ఈజ్ గివన్ ఓన్లీ టు రీచ్ ది ఇండ్వెల్ ఆఫ్ గాడ్.
2: కనుక ఈ శరీరం పైన ప్రజ్ఞ ఏమాత్రం కూడా లేక నిరంతరం కూడాను హరిచింత నేర్చు గావిస్తూ జన్మను సార్థకం గావించుకున్న చక్రవర్తి ఈ ప్రహ్లాదుడు.
3: ప్రహ్లాద వాజ్ అన్ ఎంపరర్ హూ శాంక్టిఫైడ్ హిజ్ లైఫ్ నాట్ బీయింగ్ బాడీ కాన్షియస్ అట్ ఆల్, ఆల్వేస్ థింకింగ్ ఆఫ్ ద లార్డ్.
2: పాదసేవనం.
3: నెక్స్ట్ ఈజ్ పాదసేవనం.
2: ఇది అందరికీ లభ్యమయ్యేటువంటిది కాదు.
3: దిస్ ఈజ్ నాట్ ఎ ఛాన్స్ విచ్ ఎవ్రీ వన్ కెన్.
2: లభ్యమైనప్పటికీ ఏదో ఒక విధమైనటువంటి యొక్క లౌకికమైనటువంటి దృష్టితో పాదసేవలు చేస్తూ రావచ్చును.
3: ఈవెన్ ఇఫ్ వన్ గెట్స్ అన్ ఆపర్చునిటీ ఓన్లీ థింకింగ్ ఆఫ్ ది ఓన్లీ థింగ్స్ అండ్ ఇన్ ఓన్లీ వన్ విల్ బి డూయింగ్ పాదసేవ అండ్ మసాజింగ్ ది ఫీట్ ఆఫ్ ద లార్డ్.
2: కానీ ఈ సేవ యందు తన యొక్క మనస్సును అంకితము గావించి
3: మర్జింగ్ హిజ్ మైండ్ వైల్ డూయింగ్ దిస్ సేవ.
2: సమస్త సృష్టికి కూడా ఈ పాదములే ప్రమాణము ప్రధానమనేటువంటి రీతిగా భావించి
3: థింకింగ్ దట్ ఫర్ ది ఎంటైర్ క్రియేషన్ దిస్ ఫీట్ అలోన్ ఆర్ రెస్పాన్సిబుల్.
2: ఇది కేవలము బ్రహ్మ కడిగిన పాదముగా భావించి
3: థింకింగ్ దట్ దీస్ ఆర్ ద ఫీట్ విచ్ వర్ వాష్డ్ బై బ్రహ్మ.
2: సమస్త జగత్తును కూడాను ఆక్రమించినటువంటి పాదముగా విశ్వసించి
3: బిలీవింగ్ దట్ దీస్ ఆర్ ద ఫీట్ విచ్ హావ్ ఆక్యుపైడ్ ది ఎంటైర్ వరల్డ్ అండ్ పర్మియేటెడ్ ఎంటైర్
2: సర్వత్రా వ్యాపించినటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క చరణములే ఈ యొక్క చరణములను విశ్వసించి
3: ఫుల్లీ బిలీవింగ్ దట్ దీస్ ఆర్ ద ఫీట్ విచ్ హావ్ ఆక్యుపైడ్ ఎవ్రీ ఇంచ్.
2: అంటే సేవయే నా సాధనమని భావించినటువంటిది లక్ష్మి.
3: ఇట్ ఈస్ ఓన్లీ లక్ష్మి హూ థాట్ ఇన్ దిస్ పర్టికులర్ ఫ్యాషన్ అండ్ ఆఫర్డ్ సేవ.
2: పాద సేవ యందు లక్ష్మి తన యొక్క జన్మను సార్థకంగా గావించుకున్నది.
3: ఇట్ ఈస్ లక్ష్మి హూ శాంక్టిఫైడ్ హర్ లైఫ్ త్రూ పాద సేవ.
2: అర్చనము. ఈ అర్చనం అనగా పృథు చక్రవర్తి.
3: ది నెక్స్ట్ వన్ హిస్ వర్షిప్ ఫర్ దిస్ పృథు చక్రవర్తి.
2: కాల సర్వావస్థలు ఎందు కూడాను అరి అర్చన తప్ప అన్ని అర్చనలు తనకేమాత్రం కూడా తెలియదు.
3: ఇన్ ఆల్ టైమ్స్ అండ్ అట్ ఆల్ ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ దిస్ కింగ్ న్యూ ఓన్లీ వన్ థింగ్ అండ్ దట్ వాస్ వర్షిప్ ఆఫ్ హరి అండ్ నథింగ్ ఎల్స్.
2: విశ్వం విష్ణు స్వరూపం.
3: హీ సెడ్ దట్ ది ఎంటైర్ కాస్మాస్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ విష్ణు.
2: సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్.
3: థౌజండ్
2: అనేక శిరస్సులతో అనేక నేత్రములకే అనేక పాదములకే ఉండినటువంటి వాడు అతనే.
3: ఇట్ ఈస్ ది సేమ్ లార్డ్ హూ హ్యాస్ ఇన్యూమరబుల్ హెడ్స్ హూ ఈస్ సీన్ ది ఫార్మ్ ఆఫ్ ఇన్యూమరబుల్ ఐస్ అండ్ ఫీట్.
2: ప్రపంచంలోని ప్రాణులన్నీ కూడా పరమాత్మని అంశములే.
3: ఆల్ ద లివింగ్ బీయింగ్స్ ఇన్ ద వరల్డ్ ఆర్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ గాడ్ అలోన్.
2: స్వరూపములే.
3: దే ఆర్ ఆల్ ది ఫార్మ్స్ ఆఫ్ డివినిటీ.
2: ఇట్టి భావం చేత తాను నిరంతరం కూడాను ఏది చేసినా ఏది చూచినా ఏది చెప్పినా ఏది తలచినా దైవ పూజంగానే భావించాడు.
3: దిస్ పర్టికులర్ కింగ్ కన్సిడర్డ్ వాట్ ఎవర్ హీ డిడ్, వాట్ ఎవర్ హీ థాట్, వాట్ ఎవర్ హీ పర్ఫార్మ్డ్ యాజ్ ఎన్ యాక్ట్ ఆఫ్ వర్షిప్ ఆఫ్ గాడ్.
2: ఈ విధమైనటువంటి అర్చన చేత జన్మను సార్థకంగా గావించుకున్నటువంటి వాడు పృథు చక్రవర్తి.
3: పృథు చక్రవర్తి ఈజ్ వన్ హూ శాంక్టిఫైడ్ హిజ్ లైఫ్ త్రూ అర్చన అండ్ వర్షిప్ ఇన్ దిస్ పర్టికులర్ వే.
2: కేవలము ఒక్క వందనము చేతనే తన జన్మము సార్థకంగా గావించుకున్నటువంటి వాడు అక్రూరుడు.
3: అక్రూర ఈజ్ వన్ హూ శాంక్టిఫైడ్ హిజ్ లైఫ్ బై వందనం ఆఫరింగ్ ఒబేసాన్స్.
2: కేవలం వందనం అనగా రెండు హస్తములు చేర్చడం మాత్రమే కాదు.
3: వందనం డజంట్ రెఫర్ టు మియర్లీ బ్రింగింగ్ దీస్ టూ ఫామ్స్ టుగెదర్.
2: ఐదు కర్మేంద్రియములు ఐదు జ్ఞానేంద్రియములు రెండింటి యొక్క చేరిక అయినటువంటి దశేంద్రియములు పరమాత్మనికి అర్పితం గావించటమే.
3: ఇట్ ఈస్ ఆఫరింగ్ ఫైవ్ జ్ఞానేంద్రియాస్ అండ్ ఫైవ్ కర్మేంద్రియాస్ టుగెదర్ ఆల్ దేతావాత ఆర్గన్స్.
2: దీనినే శరణాగతి అని కూడా నువ్వు విశ్వసించాడు.
3: ది సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ ఇట్ ఈస్ దట్ హీ హాజ్ కన్సిడర్డ్ దిస్ యాజ్ ఎ టైప్ ఆఫ్ సరెండర్.
2: ఎట్టిదో తన ఫలితము అట్టిది.
3: రిజల్ట్స్ డిపెండ్ అపాన్ ద టైప్ ఆఫ్ ఫెయిత్ దట్ యు హ్యావ్.
2: కనుక ఈ అక్రూరుడు సర్వత్రా కృష్ణ స్వరూపాన్ని దర్శించగలిగాడు.
3: హీ వాజ్ ఏబుల్ టు గెట్ ఎ విజన్ ఆఫ్ విష్ణు ఎవ్రీవేర్.
2: పాదసేవనం.
3: నెక్స్ట్ ఈజ్ పాదసేవనం.
2: ఇది హనుమంతుడు.
3: దిస్ ఈజ్ హనుమాన్.
2: ఇతను నిరంతరము కూడాను వినయ విజేతల చేత రామచింతనతో కాలమును గడుపుతూ వచ్చేటువంటి వాడు.
3: హీ వాజ్ వన్ హూ కంటిన్యూస్లీ థింకింగ్ ఆఫ్ ద లార్డ్ వాజ్ ఆఫరింగ్ ఆల్ ది సర్వీస్ టు.
2: ఇతను సామాన్యుడు కాదు.
3: హీఈస్ నాట్ ఎన్ ఆర్డినరీ పర్సన్.
2: 64 విద్యలను అన్ని విధములుగా కూడాను తాను అర్థసహితంగా గ్రహించినటువంటి వాడు.
3: హీ వాజ్ వన్ హూ హ్యాడ్ మాస్టర్డ్ 64 టైప్స్ ఆఫ్ స్కిల్స్.
2: వైజ్ఞానిక విద్యయందు మహాప్రవీణుడు.
3: హీ వాజ్ ఎన్ ఎక్స్ట్రీమ్లీ అకాంప్లిష్డ్ స్కాలర్.
2: గజకర్ణ గోకర్ణ విద్యలను కూడాను మహాప్రవీణుడు.
3: ఇన్ గజకర్ణ అండ్ గోకర్ణ టైప్స్ ఆఫ్ స్కిల్స్ ఆల్సో హీ వాజ్.
2: కృష్ణుడు చెప్పుతున్నటువంటి యొక్క గీతను పైశాచిక భాషలో ప్రథమంగా రచించినటువంటి వాడు హనుమంతుడు.
3: ఇట్ వాజ్ హనుమాన్ హూ రోట్ ఫర్ ది ఫస్ట్ టైమ్ అండ్ ఒరిజినలీ ద గీతా విచ్ వాజ్ ఎక్స్పాండెడ్ బై భగవన్ కృష్ణ.
2: వ్యాసుని కంటే పూర్వమే గీతను రచించినటువంటి మహనీయుడు ఈ హనుమంతుడు.
3: ఈవెన్ బిఫోర్ వ్యాస రోట్ గీత హనుమాన్ హ్యాడ్ రిటన్ ఇట్ ఇన్ పైశాచిక లాంగ్వేజ్.
2: కనుకనే ఇతనికి గొప్ప టైటిల్ గా ఇస్తూ వచ్చాడు రాముడు. శాంతుడు గుణవంతుడు హనుమంతుడు బలవంతుడు అన్నాడు.
3: దట్ ఈస్ వై రామా గేవ్ ఎ గ్రేట్ టైటిల్ టు దిస్ హనుమాన్ యాజ్ ఎ పర్సన్ ఆఫ్ పీస్ యాజ్ ఎ పర్సన్ ఆఫ్ డివోషన్ యాజ్ ఎ పర్సన్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండ్ విజ్డమ్.
2: ఏ పదార్థము ముట్టినప్పటికీ ఆ పదార్థములో రామనామం ఉన్నదా లేదా అని పరీక్షించేటువంటి వాడు.
3: హనుమాన్ వాజ్ వన్ హూ వుడ్ ఎగ్జామిన్ వెదర్ ది రామనామ ద నేమ్ ఆఫ్ రామ ఇస్
2: ఫౌండ్. ఇవన్నీ కూడా రాళ్లతో సమానం అనుకున్నాడు.
3: హీ కన్సిడర్డ్ ఎనీ ప్రెషియస్ థింగ్ యాజ్ యూజ్లెస్ స్టోన్ ఇఫ్ ఇట్ డిడ్ నాట్ కంటైన్ ది నేమ్ ఆఫ్ రామ.
2: ఈ లంకకు వంతెన కట్టేటువంటి సమయం నందు కూడాను రాళ్లను ఎత్తి రామాని వేసినప్పుడు అది తేలుతూ వచ్చింది.
3: వైల్ కన్స్ట్రక్టింగ్ ఎ బ్రిడ్జ్ అక్రాస్ ద ఓషన్ టు లంక హీ టుక్ ఎవ్రీ స్టోన్ రిపీటెడ్ ది నేమ్ ఆఫ్ రామ అండ్ త్రూ ఇట్ ఇన్ ద ఓషన్.
2: ఇతను మహా గుణవంతుడు కనుకనే ఒక్కొక్క రాయి పైన రామ అని రాయలేదు. ఒక్క రాయి పైన రా రెండో రాయి పైన మా అని రాస్తూ వచ్చాడు. ఈ రెండు రాళ్లు విసిరేటప్పటికీ రెండు రాళ్ళు చేరుతూ చేరుతూ వచ్చాయి. ఈ విధంగా వంతెన తయారైపోతుంది.
3: ఈజ్ అన్ ఎక్స్ట్రీమ్లీ వర్చువస్ పర్సన్ అండ్ అన్ ఇంటెలిజెంట్ పర్సన్. దేర్ ఫోర్ హీ రోట్ వన్ లెటర్ రా ఆన్ వన్ స్టోన్ మా అండ్ అనదర్ స్టోన్ అండ్ దీస్ టూ జాయిన్ టుగెదర్ బికాస్ రామ టుగెదర్ ఫార్మ్ వన్ నేమ్.
2: తన దేహమునందరిలో ఉండేటువంటి రోమ రోమము రామనామమునే కలుస్తూ వచ్చేటువంటిది.
3: ఈచ్ హెయిర్ ఆన్ హిస్ బాడీ వాజ్ రిపీటింగ్ ద నేమ్ ఆఫ్ రామ.
2: మనము కష్టాల సమయంలో ఏ దైవ చింతను మనం చేయము.
3: వెన్ వీఆర్ ఇన్ డిఫికల్టీస్ వీ విల్ థింకింగ్ ఆఫ్ గాడ్.
2: సుఖర సమయం నుండి కూడా దైవాన్ని మర్చిపోతుంటాము.
3: అట్ ఎ టైమ్ వెన్ వీఆర్ హ్యాపీ వీ ఫర్గెట్ ది నేమ్ ఆఫ్ గాడ్.
2: సుఖ దుఃఖ సమయంలో రెండింటి ఎందుకు సమత్వాన్ని వహించినటువంటి మహాబలవంతుడు ఈ హనుమంతుడు.
3: హనుమాన్ వాజ్ సచ్ ఎ గ్రేట్ సోల్ హూ ఎక్సర్సైజ్ ఈక్వానిమిటీ ఇన్ ది టైమ్స్ ఆఫ్ సారో యాజ్ వెల్ అస్
2: అహంకారము లేనటువంటి గుణవంతుడు.
3: హీ వాజ్ సచ్ ఎ వర్చువస్ పర్సన్ హూ వాజ్ ఫ్రీ ఫ్రమ్ ఈగో.
2: అహంకార మమకారాన్ని త్యజించినటువంటి మహనీయుడు.
3: హీ వాజ్ వన్ హూ హాడ్ గివెన్ అప్ ఈగో సెన్స్ అండ్ మైండ్నెస్ బిలాంగ్.
2: లంకలో స్వేచ్ఛా విహారం కలుపుతున్న సమయం నందు రాక్షసులు ప్రశ్నించగా ఎవరయ్యా నీవుని? దాసోహం కుశలేంద్రస్య. అట్టి ఆపత్ సమయం నందు కూడాను నేను రామచంద్రుడి దాసుడను అని వర్ణించినటువంటి వాడు.
3: వెన్ యూ బౌండ్ ఇన్ లంక అండ్ ఆస్క్డ్ ఎ క్వశ్చన్ వాజ్ పుట్ టు హిమ్ హూ ఆర్ యూ. హనుమాన్ రిప్లైడ్ ఐ సెడ్ ఐఎమ్ సర్వెంట్ ఆఫ్ రామ.
2: ఎట్టి పరిస్థితులు ఎందు కూడాను ద్వేషం ముందు కూడాను నేను రామదాసుడని గట్టిగా నిర్వచించేటువంటి యొక్క శక్తి.
3: In whatever circumstances be it, even when the question of hatred comes, he was always considering himself.
2: ఈ నాటి భక్తులు ఎట్ట ఉంటారు? మందిరం పోయేటప్పటికి విభూతి పెట్టుకుంటారు, బయటికి పోయేటప్పటికి హ్యాండ్ కర్చీఫ్ తీసుకుని తుడుచుకుంటారు.
3: బట్ టుడేస్ డివోటీస్ ఆర్ డిఫరెంట్. వెన్ దే ఎంటర్ ది మందిర్ ష్రైన్ రూమ్, దే అప్లై విభూతి ఆన్ దర్ ఫోర్హెడ్. వెన్ దే కమ్ అవుట్ ఆఫ్ ష్రైన్ రూమ్, దే రిమూవ్ ఇట్ విత్ దర్ కర్చీఫ్.
2: స్వామి చెంత ఉండినప్పుడు ఇంకే విధమైనటువంటి ఒక సమీపంలో సంచరించే సమయంలో అన్ని విధాలు కూడా భక్తులుగానే ప్రకటిస్తారు.
3: వెన్ దే ఆర్ విత్ స్వామి అండ్ వెన్ దే ఆర్ మూవింగ్ అబౌట్ ఇన్ ది విసిబిలిటీ ఆఫ్ స్వామి, దే విల్ బి కండక్టింగ్.
2: ఏదైనా విరుద్ధమైనటువంటి ఒక ప్రదేశంలో పోయేటప్పటికి దానిని అన్ని కూడా మేము సాయి భక్తులు కాదు, పోతుంటాం వస్తుంటాం అంత మాత్రమే అని చెప్పడం. ఇటువంటి పిరికి పందలు అనేటువంటి వాళ్ళు భక్తులు ఏ రీతిగా కాగలరు?
3: But these very people, when they go to a place where it may not be appreciated, they say, we just generally go there and come back, we are not devotees of Swami. This kind of timid fellows, how can you call them devotees of Swami?
2: Yetti pradesham nundu poyinappudiki dalini kotti chaatali alanti dheeramainikunti yokka shaktito kaligi untundali bhakti.
3: To whatever place you go, with a sense of courage, with thumping the devil, you should be able to declare yourself as a great devotee.
2: Avunu nenu bhaktudanu.
3: Yes, I am a devotee.
2: ఈ విధమైనటువంటి యొక్క ధీరత్వంతో కూడినటువంటి వాడు హనుమంతుడు.
3: హనుమాన్ వాస్ సచ్ ఎ గ్రేట్ కరేజియస్ హీరో.
2: కనుకనే తాను సేవలను ఆచరిస్తూ తన జన్మను సార్థకంగా ఉంచుకుని చిరంజీవిగా నిలిచిపోయాడు. మైత్రి ఇతనే అర్జునుడు.
3: ఫ్రెండ్షిప్ ఫర్ దిస్ అర్జున బి టేకన్ యాజ్ అన్ ఇలస్ట్రేషన్.
2: ఎలాంటి పరిస్థితులు ఎందుకూడను కృష్ణుని ఎడబాయక తాను నిరంతరం కూడా వెంట జంటగా ఉండేటువంటి ఒక నీడల వలె జీవిస్తూ వచ్చారు.
3: అండర్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ హీ వాజ్ నాట్ ప్రిపేర్డ్ టు బి సెపరేటెడ్ ఫ్రమ్ కృష్ణ. ఆల్మోస్ట్ లైక్ ఎ షాడో హీ వాజ్ గోయింగ్ విత్ కృష్ణ.
2: ఎన్నో బాధలను అనుభవించారు.
3: హీ హ్యాడ్ టు సఫర్ ఎ నంబర్ ఆఫ్ డిఫికల్టీస్.
2: ఎన్నో నిందలను నిష్ఠురములు కూడా అనుభవించారు.
3: హీ హ్యాడ్ టు సఫర్ ఎ లాట్ ఆఫ్ క్రిటిసిజం.
2: కడకు తాము ఒక విధమైనటువంటి యొక్క అపకీర్తుల పాలు కూడాను అయ్యారు.
3: హీ హ్యాడ్ టు సఫర్ సార్ట్ ఆఫ్ బ్యాడ్ రెప్యుటేషన్.
2: ఎట్టి సమయమునందు కూడాను కృష్ణ కృష్ణ నీవు తప్ప అన్యము నాకు లేరు అని కేవలము ప్రార్థనతో కృష్ణుణ్ణి అన్ని విధములుగా అండచేరేటువంటి వాడు.
3: ఇన్ ఆల్ ద సర్కమ్స్టాన్సెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు, హీ వాజ్ ఆల్వేస్ రిపీటింగ్ ద నేమ్ ఆఫ్ కృష్ణ అండ్ యాక్సెప్టింగ్ హిస్ ఫ్రెండ్షిప్ అండ్ యాజ్ ఎ సోల్ ప్రొటెక్టర్.
2: నీవే తప్ప నీ తప్ప రంబెరు, నీవు తప్ప మాకు అన్యులు లేరని ప్రార్థించేటువంటి వాడు.
3: హీ వాజ్ ఆల్వేస్ ప్రేయింగ్ దట్ వితౌట్ యూ వీ డోంట్ హ్యావ్ ఎనీవన్ టు సేవ్ అస్.
2: ఇలాంటి నీడగా మిత్రునిగా భావించి బంధువుగా విశ్వసించి అన్నింటి ఎందు కూడాను అర్జునుడు కృష్ణుని ఉపయోగ పెట్టుకున్నటువంటి వాడు.
3: అర్జున వాజ్ వన్ హూ బిలీవ్డ్ హిమ్సెల్ఫ్ టు బి ఎ ఫ్రెండ్, ఎ రిలేటివ్ అండ్ ఎ షాడో అండ్ మేడ్ యూస్ ఆఫ్ సచ్ ఫ్రెండ్షిప్ ఆల్వేస్ ఫర్ హిజ్ ఓన్ గుడ్.
2: కనుకనే అతనికి రససారథిగా కూడా నిలిచి అనేక విధములైన విజయాలను అందిస్తూ వచ్చాడు.
3: దట్ ఈస్ వై కృష్ణ బికేమ్ చారియటియర్ టు అర్జున అండ్ గాట్ హిమ్ ఆల్ ద సక్సెస్.
2: భగవంతుణ్ణి జీవిత రససారథిగా నిర్మించుకున్నాడు.
3: హీ వాజ్ ఏబుల్ టు టేక్ గాడ్ హిమ్సెల్ఫ్ యాజ్ ద చారియటియర్ ఆఫ్ హిజ్ లైఫ్.
2: ఇతనినే పార్థసారథి అని పిలిచిపెట్టుండ.
3: దట్ ఈస్ వై కృష్ణ వాజ్ డిస్క్రైబ్డ్
2: అస్ పార్థుని యొక్క జీవితమునకు సారథి.
3: కృష్ణ వాజ్ ఎ చారియటియర్ ఫర్ ద లైఫ్ ఆఫ్ పార్థ.
2: ఇంకా కడపటిది 9వ వాడు ఆత్మార్పణం.
3: ద 9th వన్ ఈస్ ఆఫరింగ్ వన్స్ ఆత్మ ఇట్సెల్ఫ్.
2: ఈ విధంగా ఆత్మార్పణ గావించి అడిగినటువంటి దానిని అందించి తాను జీవితమును సార్థకం గావించుకున్నటువంటి వాడు.
3: ది వన్ హూ ఆఫర్డ్ హిమ్సెల్ఫ్ అండ్ హిజ్ ఆత్మ అండ్ టోటలీ సరెండర్డ్, దట్ ఈస్
2: ఇతనే బలి చక్రవర్తి.
3: దట్ ఎంపరర్ వాజ్ ఎంపరర్ బలి.
2: ఇతను ప్రహ్లాదుని యొక్క మనుమడు.
3: హీ వాజ్ ద గ్రాండ్ సన్ ఆఫ్ ప్రహ్లాద.
2: ఇతను కూడాను భగవంతుని యొక్క భక్తి ప్రపత్తులతో లీనమైనటువంటి వాడు.
3: హీ వాజ్ వన్ హూ వాజ్ ఎంగ్రాస్డ్ ఇన్ డివోషన్ అండ్ సరెండర్ టు ద
2: విశ్వజిత్ యాగమును చేసి విశ్వమునికే ఒక విజయమును సాధించినటువంటి వాడు.
3: హీ వాజ్ వన్ హూ పర్ఫార్మ్డ్ ఎ సాక్రిఫైస్ కాల్డ్ విశ్వజిత్ sacrifice and he conquered the entire universe.
2: Tana sirasune tanaku arpitam gavinchi paatala lokamunaku praveshinchinatunti vaadu.
3: He was one who offered his head and went into the nether world.
2: Ye vidhamuga nainappatikini
1: తమ యొక్క అనుగ్రహమే నాకు ప్రధానమని విశ్వసించినటువంటి వాడు.
3: హీ వాజ్ వన్ హూ ఫర్మ్లీ బిలీవ్డ్ అండర్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ ఇట్ ఈస్ ఓన్లీ గాడ్.
1: గురువైనటువంటి శుక్రాచార్యుడు దానమునకు అడ్డు తగిలినప్పటికీ, లేదు లేదు, నా దేహము, నా కాయము, నా కర్మము, నా కర్తవ్యము సర్వం కూడా భగవత్ అర్పితమే అని భావించాడు.
3: హిస్ ప్రిసెప్టర్ శుక్రాచార్య హింసెల్ఫ్ అబ్స్ట్రక్టెడ్ హిమ్ వైల్ ఆఫరింగ్ హిజ్ ఓన్ హెడ్ హీ సెడ్ దట్ అండర్ ఆల్
1: ప్రాచీన కాలం నుండి కూడా నవ విధమైనటువంటి భక్తులను అనుభవిస్తూ నవ విధమైనటువంటి మార్గములను ఆదర్శంగా నిరూపించినటువంటి చక్రవర్తులు, మహాభక్తులు.
3: దీస్ ఆర్ ద ఎంపరర్స్ హూ ఇన్ ది ఓల్డెన్ డేస్ ఆఫర్డ్ దెమ్సెల్వ్స్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ అండ్ ఫాలోడ్ 9 టైప్స్ ఆఫ్ డివోషన్.
1: అయితే ఈ భక్తి కేవలము వ్యక్తిగతమైనటువంటిదిగా నిరూపించడానికి మంచిది కాదని విశ్వసిస్తూ వచ్చారు.
3: But they believed that this should not be only exclusively to the person to person concerned.
1: Samasti swaroopamainatundi yokka prarthanalu atyavasaramani bhavistu vacharu.
3: They also believed that collective prayer and approach is also needed.
1: Evariki varu prarthana chesukotamu, evariki varu bhagavantunni chintinchatamu, idi swarthaparamainatundi kudanu talustu vacharu.
3: They also believed that individually offering prayers is also a type of selfishness.
1: స్వార్థమనేటువంటిది పరార్థమును పొందలేరని కూడాను విశ్వసించారు.
3: ది ఆల్సో బిలీవ్ త్రూ సెల్ఫిష్నెస్ వన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ ది ట్రాన్సెండెంటల్ ప్రిన్సిపల్.
1: క్రిస్టియన్స్ లోపల కూడాను, మహమ్మడన్స్ లోపల కూడాను కొన్ని విధమైనటువంటి గ్రంథంలో ఉండేటువంటి విషయాలను ఒకరు ఉచ్చరించటము, తిరిగి అక్కడ చేరినటువంటి వారందరూ కూడాను దానిని ఉచ్చరించి ఫాలో చేయటము, ఈ విధంగా జరుగుతూ వచ్చేటువంటిది.
3: ఈవెన్ ఇన్ ది రిలీజియన్స్ ఆఫ్ క్రిస్టియానిటీ అండ్ ఇస్లాం వన్ రీడ్స్ ఏ పర్టికులర్ ప్రిస్క్రైబ్డ్ బుక్ and all others repeat. This is a custom.
1: Samuhikamainatundi yokka prarthanalu athyavasaramani bhavicharu.
3: They believe that the community prayers are important.
1: Lokasarastha sukhino bhavantu anetundi yokka vishalamainatundi bhavanni andukunnaru.
3: They firmly believed that with their broad mindedness that the entire world and universe must be happy.
1: Ee vidhamainatundi margamunu anusarinchinappudu desamu suchchemanni anubhavistundani kudanu talancharu.
3: They also thought that when they follow this particular path the entire humanity will be happy.
1: 1469 లోపల
3: in 1469
1: సిక్కుల గురువు అయినటువంటి గురునానక్
3: who was guru of Sikhs,
1: ఈ యొక్క సామూహికమైనటువంటి భజనను ప్రారంభించాడు.
3: హీ ఆల్సో స్టార్టెడ్ ది కమ్యూనిటీ సింగింగ్.
1: ఈ భజనలకు మొట్టమొదట పునాది గురునానక్.
3: ఫర్ ది భజన్స్ అండ్ ఫర్ దిస్ కమ్యూనిటీ సింగింగ్ ది ఒరిజినేటర్ ఈజ్ గురునానక్.
1: ఇది క్రమక్రమేణా కూడా పెరుగుతూ వచ్చింది.
3: గ్రాడ్యువలీ దిస్ వెంట్ ఆన్ డెవలపింగ్ అండ్ ఇన్క్రీజింగ్ ఇన్ ఇట్స్ స్కోప్.
1: తదుపరి 1498 లోపల
3: లేటర్ ఆన్ ఇన్ 1498
1: త్యాగరాజు కూడాను దీనికి రాగ లయ బద్దములు కూడా కూర్చి రాగ తాళ భావములతో దాన్ని సమకూర్చుతూ వచ్చాడు.
3: త్యాగరాజా గేమ్ పర్టికులర్ టోన్ ట్యూన్ అండ్ ఆల్సో బై మేకింగ్ యూజ్ ఆఫ్ వేరియస్ ఇన్స్ట్రుమెంట్స్ హౌ టు సింగ్ హౌ టు
1: పాటు నుండి మన భారతదేశం లోపల సామూహిక భజనలు అనేటువంటిది ప్రారంభమవుతూ వచ్చాయి.
3: ఇట్ ఈస్ దెన్ ఇన్ భారత్ దిస్ కమ్యూనిటీ సింగింగ్ అండ్ భజన్ స్టార్టెడ్.
1: ఈ భజనలు అనేటువంటిది కేవలము ఒక విధమైనటువంటి ఒక కాలహరణం గావించుకునేటువంటి ఒక కర్మలు కాదు.
3: భజన్స్ ఆర్ నాట్ సమ్ కైండ్ ఆఫ్ స్పెండింగ్ ది టైమ్.
1: అందరి మనసులు, అందరి భావములు, అందరి రాగములు, అందరి తాళములు, అందరి స్థుతులు కూడాను ఏకమైపోయి దివ్యత్వమైనటువంటి అనేకత్వంలోని ఏకత్వాన్ని నిరూపించేటువంటిది భజన్ అని గుర్తిస్తూ వచ్చారు.
3: దే ఆల్సో రికగ్నైజ్ దట్ భజన్ ఈజ్ యూనిఫైయింగ్ ద మైండ్స్, యూనిఫైయింగ్ ద ఫీలింగ్స్ అండ్ బ్రింగింగ్ అబౌట్ యూనిటీ ఇన్ ది రాగ అండ్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్
1: ఏతావాత. దీని యొక్క అంతరార్థం ఏమనగా సామూహిక భజనలు చాలా సారవంతమైనటువంటివి, సమర్థమైనటువంటివి.
3: సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ దిస్ ఈస్ దట్ కమ్యూనిటీ సింగింగ్ అండ్ భజన్ ఆర్ ఫుల్లీ ఎఫికేషియస్. దే బ్రింగ్ అబౌట్ వెరీ గుడ్ రిజల్ట్.
1: భక్తి యందు భజనలకు ప్రధానమైనటువంటి స్థానం అందించారు.
3: దే గేవ్ ఎన్ ఇంపార్టెంట్ ప్లేస్ ఫర్ భజన్ ఇన్ డివోషన్.
1: ఈ భజనలు కూడా ప్రేమపూరితమైనటువంటి భజనలు కావాలి.
3: దీస్ భజన్స్ మస్ట్ బి ఫుల్ ఆఫ్ లవ్.
1: పల్లెలు ఎందు ఇది క్రమక్రమేణా మొట్టమొదట ప్రారంభించినప్పుడు త్యాగరాజు చెప్పాడు,
3: వెన్ దిస్ వాజ్ స్టార్టెడ్ ఇన్ ద బిగినింగ్, వెన్ దిస్ వాజ్ సంగ్ ఇన్
1: రంగి పుణ్యాత్ములారా
2: శ్రీరాముని భజనకు రండి ధన్యాత్ములారా, రండి మనమందరము కోదండర రాముని భజనను చేతము రండి పుణ్యాత్ములారా, శ్రీరాముని భజనకు రండి ధన్యాత్ములారా. ఈ పాటను ప్రారంభించాడు
3: త్యాగరాజ. స్టార్టెడ్ విత్ ద భజన్ విచ్ ఇన్వైటెడ్ ఆల్ ద పీపుల్, వెల్కమ్, ప్లీజ్ కమ్, ఓ పీపుల్ హు హావ్ శాంక్టిఫైడ్ యువర్ లైఫ్,
2: రండి మనమందరూ కూడి కోదండ రాముని భజనలు చేద్దాం.
3: ప్లీజ్ కమ్, లెట్ అస్ జాయిన్ టుగెదర్ అండ్ డూ ద భజన కోదండ రామ.
2: ఈ కోదండ రాముడు దండపాణిని దూరం చేయగలడు అని భావించాడు.
3: దే ఆల్సో బిలీవ్ దట్ దిస్ కోదండ రామ కెన్ మేక్ యమ గో అవే ఫ్రమ్ హిమ్.
2: కనుక దండపాణి యముడు, కోదండపాణి రాముడు.
3: యమ ఇస్ దండపాణి, రామ ఇస్ కోదండపాణి.
2: కోదండపాణి నామం దగ్గర ఉన్నప్పుడు దండపాణి సమీపించలేడన్నాడు.
3: ఇఫ్ కోదండపాణి ఈజ్ నియర్ యూ, దండపాణి
2: ఇలాంటి పరిపూర్ణమైనటువంటి ప్రేమతో దివ్యమైనటువంటి భావంతో భజనలు ప్రారంభమైంది.
3: విత్ దిస్ ఫుల్ ఫెయిత్ అండ్ విత్ దిస్ సేక్రెడ్ ఫీలింగ్స్ అండ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ సేక్రెడ్ ఐడియాస్ భజన్స్.
2: కానీ ఈనాడు భజనలు యందు అట్టి పవిత్రత కోల్పోయింది.
3: బట్ ఇన్ ది భజన్స్ ఆఫ్ టుడే దట్ కైండ్ ఆఫ్ సేక్రెడ్నెస్ ఇస్ లాస్ట్.
2: రాగతాళములే ప్రధానంగా చూస్తున్నారు కానీ భావరాగములు ఏమాత్రము చూడటం లేదు.
3: దే ఆర్ గివింగ్ ఆల్ ఇంపార్టెన్స్ టు ద ట్యూన్ అండ్ టోన్ అండ్ నాట్ టు ద ఫీలింగ్స్ అట్ ఆల్.
2: పది మందికి ఒక ఇంపైనటువంటి యొక్క రాగమును మనం ప్రయత్నం చేస్తున్నామే కానీ ఇంపైన భావాన్ని మనం అందించడానికి తోచుకోలేదు.
3: వీఆర్ ఓన్లీ గివింగ్ ఇంపార్టెన్స్ టు ద స్వీట్నెస్ ఆఫ్ ద టోన్ ఫర్ 10 పీపుల్ బట్ నాట్ ఫ్రమ్
2: ఈ భజనలో ఉండేటువంటి భావములు హృదయాన్ని కరిగించాలి, కదిలించాలి.
3: ద ఫీలింగ్స్ విచ్ ఆర్ ఇన్ భజన్ షుడ్ బి ఏబుల్ టు మెల్ట్ ది హార్ట్ ఆఫ్ ది పీపుల్ అండ్ స్వీట్ ఆన్ ది హార్ట్ ఫర్ ది పీపుల్.
2: ఆ విధమైనటువంటి ఒక దీంతోపల ఈ భక్తి ప్రారంభమవుతూ వచ్చింది.
3: Only then this kind of devotion can emerge.
2: Prema swarupulara bhakti bhakti anaga kevalamu oka vidhamainatundi oka bhagavantuni poojala maatrame kaadu pradhanamainatundi prema. Ee prema andariyandu undinatundi premane. Ee premani ekatvam gaavinchukuneatundi margame nijamaina bhakti ga manam visheshinchali.
3: Embodiments of divine love. Devotion doesn't refer to a type of worship alone. It is in fact unifying the love which is found in large measure in every heart.
2: Devunni poojinchadamu jeevullu baadinchadamu bhakti kaaneradu.
3: Worshipping God and harming and hurting the innocent is not devotion.
2: Sarvulu yendu undinatundi bhagavantuni manam prarthinchali.
3: We have to pray to God who is resident of all hearts.
2: Bhagavantudu evaru? Love is God. Live in love.
3: Who is that God? It is love.
2: Adane prema swarupudu.
3: He is the embodiment of love.
2: Prema nimittamai manam premanu abhivruddhi pachukovali.
3: We should develop love for the sake of love.
2: Ee premane paramatma swarupam.
3: Love is the form of God.
2: Adiye bhaktiki roopam.
3: This is another form of divinity.
2: Adi divyattaniki pratibimbamu.
3: This is the reflection of divinity.
2: Adi aatmanandamulaku gamyamu.
3: This is the goal of supreme bliss.
2: కనుక ఆనందం మనయందే ఉన్నది.
3: Bliss is hidden in us.
2: మనం ఎక్కడో వెతకపోనక్కర్లేదు.
3: We need not search outside of us.
2: సర్వత్రా ఉండినటువంటి భగవంతుని వెతికేది ఎక్కడ?
3: వెన్ గాడ్ ఈజ్ ఆమ్నిప్రెసెంట్ వేర్ ఇస్ ది నీడ్ ఫర్ సర్చింగ్ ఇన్ వన్ ప్లేస్?
2: వెతకడం అనేటువంటిది వెర్రితనం.
3: సర్చింగ్ ఇట్సెల్ఫ్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ ఫూలిష్నెస్.
2: తన దృష్టిని అంతర్ముఖం గావించుకోండి.
3: ఇంట్రావర్ట్ యువర్ ఓన్ విజన్.
2: బహిర్ముఖంగా పరిగెత్తేటువంటి యొక్క భావములంతా కూడాను అరికట్టి భగవంతుని వైపున మరల్చండి.
3: కంట్రోల్ యువర్ ఓన్ ఫీలింగ్స్ విచ్ ఆర్ గోయింగ్ అవుట్ సైడ్. ఇంట్రావర్ట్ దెమ్ అండ్ వర్షిప్ ద లార్డ్ ఇన్
2: సర్వకర్మ భగవత్ ప్రీత్యర్థంగా భావించండి.
3: Consider every activity as an offering to God.
2: ఇదే గొప్ప విద్య.
3: This is real education of
2: great education. ఈ విద్యను మనం అభ్యసించాలి.
3: This broad type education we have to cultivate and develop.
2: ఈ అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవించాలి.
3: We should enjoy the bliss which cannot be explained in this way.
2: అఖండమైనటువంటి యొక్క తేజస్సును మనం అనుభవించాలి.
3: We should enjoy the supreme light which is expansive.
2: ఇదే జీవితం యొక్క ప్రధాన గమ్యము.
3: This is the ultimate goal of life.
2: ఇదే నిజమైనటువంటి జీవితం యొక్క మార్గము.
3: This is the correct path which you have to take life to the goal.
2: ప్రేమ కోసమే మనం ప్రేమించుతూ రావాలి.
3: We should start loving for the sake of love.
2: ఇదే way of life.
3: This is the way of life.
2: ఈ విధమైనటువంటి యొక్క భక్తితో మనము ప్రేమను పెంచుకోవాలి. కానీ భక్తి భక్తిని పూజలు, పునస్కారములు, యాత్రలు, పాత్రలు ఈ విధమైనటువంటి కర్మలు ఆచరించినంత మాత్రమున భక్తి కానేరదు.
3: Real devotion means developing love. By merely undertaking pilgrimages and purchasing some vessels, you are not going to have devotion.

0: ఈవిల్, డూ నాట్ టాక్ ఈవిల్, డూ నాట్ హియర్ ఈవిల్ అట్ ఎనీ టైమ్ ఇన్ ది వరల్డ్. ఎస్టాబ్లిష్ ఇన్ యువర్ హార్ట్ ద స్టాచ్యూ ఆఫ్ దోస్ త్రీ మంకీస్ విచ్ గివ్ యూ దిస్ లెసన్. దిస్ ఈజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ విచ్ ఐఎమ్ టెలింగ్ యూ.
1: విద్యార్థులారా,
0: డియర్ స్టూడెంట్స్,
1: ఉపనిషత్ వాక్యానుసారము శరీరము రథమనియు, ఇంద్రియములు గుర్రమనియు, మనసు పగ్గమనియు మనం గుర్తించుకున్నాం.
0: అకార్డింగ్ టు ది డిక్లరేషన్స్ ఆఫ్ ది ఉపనిషత్ వి హావ్ రికగ్నైజ్డ్ దట్ ఫిజికల్ బాడీ ఈజ్ లైక్ చారియట్ అండ్ సెన్సెస్ ఆర్ హార్సెస్, మైండ్ ఈజ్ ద రోప్.
1: శరీర ఇంద్రియ మనస్సు యొక్క తత్వము కేవలము ఒక నిరుపయోగమైనటువంటివి.
0: ది ప్రిన్సిపల్ అసోసియేటెడ్ ఆర్ ద బేసిస్ ఆఫ్ ది ఫిజికల్ బాడీ, ది సెన్సెస్ అండ్ ద మైండ్ ఈజ్ బై ఇట్ సెల్ఫ్ యూజ్లెస్.
1: గుర్రములు ఎంత భద్రమైనవైనప్పటికీ, పగ్గములు ఎంత బిగువైనవైనప్పటికీ, రథము చాలా అందచందములతో కూడినప్పటికీ, సారథియే లేకుండినా ఈ రథము, ఈ పగ్గములు, ఈ యొక్క గుర్రములు కూడాను నిరుపయోగమే.
0: ది చారియట్ ఆఫ్ ది బాడీ మే బి ఎక్సలెంట్, ద హార్సెస్ మే బి ఇన్ ట్రిమ్ కండిషన్ అండ్ ద రోప్ మే ఆల్సో బి వెరీ స్ట్రాంగ్ అండ్ స్టర్డీ, బట్ ఇఫ్ దెర్ ఇస్ నో చారియట్ హియర్ ఆల్ దిస్ ఆర్ యూజ్లెస్.
1: కనుక జీవిత యాత్రలో బుద్ధి అత్యంత ప్రధానమైనటువంటిది.
0: దేర్ఫోర్ ఇన్ ది జర్నీ ఆఫ్ లైఫ్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఇన్స్ట్రుమెంట్.
1: నిశ్చయాత్మక బుద్ధి అన్నారు, ఇది నిశ్చయాత్మకమైనటువంటిది.
0: దిస్ ఈజ్ ద వన్ విచ్ టీచర్స్ స్టడీనెస్.
1: జీవితంలో అనేక సమస్యలు, అనేక విధమైనటువంటి చిక్కులు, అలజడలు చెలరేగుతుంటాయి.
0: వన్ ఫేసెస్ ఇన్ లైఫ్ ఏ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్, ఏ నంబర్ ఆఫ్ డిఫికల్టీస్ అండ్ ఏ నంబర్ ఆఫ్ డిఫికల్ట్ సిచ్యుయేషన్స్.
1: అయితే ఈ సమస్యలను పరిహారం గావించుకోవటం ప్రతి మానవునికి ప్రధాన కర్తవ్యం.
0: ఇట్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ టు సాల్వ్ దీస్ ప్రాబ్లమ్స్.
1: అయితే ఈ యొక్క పరిహారమునకు ఏది ప్రధానమైన సూత్రము?
0: వాట్ ఈస్ ఇట్ దట్ కెన్ హెల్ప్ యూ టు ప్రొవైడ్ ఎ సొల్యూషన్ ఫర్ ది ప్రాబ్లమ్స్?
1: బుద్ధి,
0: దాట్ ఈస్ ఇంటెలిజెన్స్.
1: బుద్ధి యొక్క ప్రవేశము లేక మన యొక్క సమస్యలు కాని, మన యొక్క సంబంధమైన చిక్కులు కాని తీరుటకు వీలు కాదు.
0: Without intelligence playing its own role, it is impossible for us to solve any problems of life.
1: Samshayatma vinashyati. Samshayamulaku nirmoolam gaavinchinatvanti buddhi kanukane buddhi grahyam atindriyam annaru. Indriyamulaku atheetamainatvanti kanuka idi samshayatmakamainatvanti oka swaroopam.
0: As intelligence transcends the senses, it is that which can help in deciding and solving the problems.
1: Bhagavad Gita tane yokka pravahamulaku rendu haddulunu yerparchukunnadi.
0: There are two bands prescribed by Bhagavad Gita for its flow.
1: Ee haddule lekundina ee jeevita pravaham anetundi kevalamu aneka vidhamulainundi yokka chikkulaku badhalaku అపాయములకు గురి అవుతుంది.
0: ఇఫ్ ది ఫ్లో ఆఫ్ లైఫ్ డస్ నాట్ హ్యావ్ దీస్ టూ బండ్స్ ఆర్ టూ బ్యాంక్స్ దెన్ ఇట్ ఫేసెస్ ఇన్యూమరబుల్ డేంజర్స్ అండ్ ప్రాబ్లమ్స్.
1: ఒకవైపున అష్టాక్షరీ మంత్రము, మరొక వైపున అష్టాక్షరీ మంత్రము, ఈ రెండు మంత్రములు అనేటువంటి గట్టుమా ఈ జీవితం అనేటువంటి ప్రవాహం ప్రవహించిన సుఖశాంతి అయినటువంటి యొక్క అనుగ్రహ సాగరము చేరగలవు అని దీని యొక్క అంతరార్థము.
0: The inner meaning of it is that on either side of this flow there is a eight-lettered mantra on both the sides, and within this, if it, the life flows, it can reach the goal of grace and enjoy it.
1: Oka vaipuna shraddha van labhate gaanam, idi 8 aksharam yokka mantram.
0: This eight lettered mantra, one such is శ్రద్ధావాన్ లభతే జ్ఞానం.
1: మరొక వైపున సంశయాత్మ వినశ్యతే, ఇది అష్టాక్షర మంత్రం.
0: ది అదర్ సైడ్ ఇస్ సంశయాత్మ వినశ్యతే ఎయిట్ లెటర్డ్ మంత్ర.
1: ఒకవైపున శ్రద్ధ, ఒకవైపున నిస్సంశయము ఉండినప్పుడే మానవ జీవితము గమ్యమును చేరగలదు.
0: హ్యూమన్ లైఫ్ కెన్ రీచ్ ఇట్స్ గోల్ ఓన్లీ వెన్ ఆన్ వన్ సైడ్ ఇట్ హ్యాస్ శ్రద్ధ ఇంట్రెస్ట్, on the other side freedom from doubts.
1: Kanuka manavunaku shraddha nissamsayamu atyavasaram anetundi geeta ninnaya paristhu vachindi.
0: Geeta has expounded that for man's happy life there is a need for one side shraddha, another side freedom from all doubts.
1: Ee buddhi ki mari aneka perlu kuda untunnavi.
0: This intelligence, buddhi, has different names.
1: Deeniki antarvani ani maroka peru.
0: Another name for this is inner voice.
1: Ee antarvani ni puraskarinchukoniye manavudu kontavaraku tama jeevita margamunu anusaristu untadu.
0: Man follows to a great extent following the dictates of this inner voice.
1: Samasyalu telaveginappudu antarvani yokka సంబంధమైన జవాబుని కోసం కాచుకొని ఉంటాడు.
0: మ్యాన్ వెయిట్స్ ఫార్ ది ఆన్సర్స్ కమింగ్ ఫ్రమ్ ది ఇన్నర్ వాయిస్ వెన్ ఎవర్ హీ ఫేసెస్ ప్రాబ్లమ్.
1: అంతర్వాణియే సంతృప్తియా లేకుండినా తాను సంతృప్తిని ఏమాత్రం కూడా ప్రకటించలేడు.
0: ఇఫ్ హిజ్ ఇన్నర్ వాయిస్ డస్ నాట్ గివ్ హిమ్ సాటిస్ఫాక్షన్, నో అదర్ ఎక్స్టర్నల్ సాటిస్ఫాక్షన్ కెన్ గివ్ హిమ్ రియల్ సాటిస్ఫాక్షన్.
1: ఇది అంతర్వాణి సంతృప్తిగా ఉండినా తాను బాహ్య సంబంధమైన జగత్తునందు కూడా సంతృప్తిని ప్రకటిస్తాడు.
0: ఇఫ్ హిజ్ ఇన్నర్ వాయిస్ హిజ్ కాన్షియన్స్ ఇస్ హ్యాపీ దెన్ హీ విల్ ఎక్స్ప్రెస్ ద సేమ్ హ్యాపీనెస్ ఎక్స్టర్నలీ.
1: అదే మనం నిత్య జీవితంలో ఉపయోగపెట్టుంటాం. నా కాన్షియన్స్ నాకు తృప్తిగా లేదు, నా కాన్షియన్స్ దీనిని ఒప్పుకోవటం లేదు అంటారు. అనగా ఏమి? అంతర్వాణి అనగా కాన్షియన్స్.
0: వెన్ యూ సే అంతర్వాణి ఇట్ ఇస్ కాన్షియన్స్. In the common parlance also we coming across statements, my conscience is not happy, I am not satisfied with what my conscience is.
1: Kanuka motta mota follow the master annam. Nee master evaru? Ide antarvaniye, nee conscience e nee master.
0: In the statement follow the master, who is the master referred to? It is the conscience.
1: ఈ కాన్షియన్స్ ను అంతర్వాణిని మనం అనుసరించినప్పుడు సరి అయినటువంటి స్థాయిని మనం చేరుకోగలము.
0: ఇఫ్ యూ కెన్ ఫాలో ది కాన్షియన్స్ ప్రాపర్లీ యూ కెన్ రీచ్ ది ప్రాపర్ స్టేజ్.
1: అయితే ఈ బుద్ధికి ఇంకొక పేరు కూడా ఉంటున్నది.
0: దెర్ ఈస్ వన్ మోర్ నేమ్ ఫర్ దిస్ బుద్ధి, ఇంటెలిజెన్స్.
1: దీనికి విజ్ఞానము అని కూడా చెప్పగలరు.
0: ఫర్ దిస్ విజ్ఞానము ఆర్ విజ్డమ్.
1: ఈ విజ్ఞానం అన్నటువంటిది భాష సంబంధమైన విషయంలో మాత్రమే విమర్శించి విచారణ కలిపి నిర్ణయానికి తెస్తుంది.
0: దిస్ విజ్ఞానము ఆర్ ది ఎక్స్టర్నల్ విజ్డమ్ ఓన్లీ డిసైడ్స్ థింగ్స్ రిలేటింగ్ టు ఎక్స్టర్నల్ వరల్డ్.
1: అయితే బుద్ధి అంతర్ సంబంధమైన సమస్యలను తీర్చి తద్వారా ఒక నిర్ణయానికి తీసుకుని వస్తుంది.
0: ఇంటెలిజెన్స్ సాల్వ్స్ ప్రాబ్లమ్స్, ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ అండ్ helps you to come to certain decisions.
1: కనుక దీనికి సరియైనటువంటి విజ్ఞానం అని చెప్పటము సరియైనటువంటి ఒక పేరు కాదు.
0: Therefore this word విజ్ఞానం is not appropriate to describe intelligence.
1: ఈ విజ్ఞానం అన్నటువంటిది బాహ్య సంబంధమైనటువంటి లౌకిక భౌతిక జగత్తునకు సంబంధించినటువంటిది.
0: This word విజ్ఞానం is applicable to the physical world, the external world.
1: బుద్ధి అంతర్ సంబంధమైన సూక్ష్మ స్వరూపమైన తత్వానికి సంబంధించినటువంటిది.
0: ద ఇంటెలిజెన్స్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద ఇన్నర్ వరల్డ్ విచ్ ఇస్ సట్లర్.
1: కనుక ఈ బుద్ధి యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించుటకు ప్రయత్నించడం అత్యవసరము.
0: దేర్ ఫార్ ఇట్ ఈస్ నెసెసరీ టు అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ అండ్ ద నేచర్ ఆఫ్ ఇంటెలిజెన్స్.
1: అయితే మధ్య మధ్య ఈ బుద్ధిని కూడాను అహంకారం ఆవరిస్తూ ఉంటుంది.
0: సమ్ టైమ్స్ దిస్ ఇంటెలిజెన్స్ ఇస్ ఎన్వలప్డ్ బై ఈగో.
1: శరీరమున కంటే ఇంద్రియములు సూక్ష్మమైనటువంటివి గను
0: సెన్సెస్ ఆర్ సెటిలర్ దాన్ ద బాడీ.
1: ఈ ఇంద్రియముల కంటే మనస్సు మరింత సూక్ష్మమైనటువంటి గను
0: మైండ్ ఈజ్ సెటిలర్ దాన్ ద సెన్సెస్.
1: ఈ మనస్సు కంటే బుద్ధి అత్యంత సూక్ష్మమైనటువంటిది గను కనుక ఈ బుద్ధి యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించుటకు ప్రయత్నించడం అత్యవసరము.
0: దేర్ ఫార్ ఇట్ ఈస్ నెసెసరీ టు అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ అండ్ ద నేచర్ ఆఫ్

0: సూక్ష్మమైనటువంటిది గను.
1: ఆత్మ ఈజ్ ఇన్ఫినిట్లీ సట్లర్ కంపేర్డ్ టు ఆల్ దీస్ థింగ్స్.
0: నిర్ణయించవచ్చు.
1: వీ కెన్ డిసైడ్ దిస్ వెరీ కన్ఫ్యూజింగ్.
0: ఇట్టి సూక్ష్మమైనటువంటి బుద్ధికి అహంకారం ఆవరించినదనగా అహంకారం అనేటువంటిది బుద్ధి కంటే సూక్ష్మమైనటువంటిదిగా మనం నిరూపించాలి.
1: వెన్ యు సే దట్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఎన్వలప్డ్ బై ఈగో, ఈగో మస్ట్ బి సట్లర్ దాన్ ఇంటెలిజెన్స్.
0: అహంకారం అత్యంత సూక్ష్మమైనటువంటిది.
1: ఈగో ఈజ్ ఎక్స్ట్రీమ్లీ సటిల్.
0: సర్వత్రా ప్రవేశిస్తుంది.
1: ఇట్ ఈజ్ ఫౌండ్ ఎవ్రీవేర్.
0: సర్వ కర్మలు యందు కూడాను ప్రవేశిస్తుంది.
1: ఇట్ ఎంటర్స్ ఇంటూ ఎవ్రీ యాక్షన్ ఆఫ్ యువర్స్.
0: కనుకనే మానవుడు ఈ యొక్క అహంకారమును దాటి ఆత్మను చేరలేకపోతున్నాడు.
1: దట్ ఈస్ ది రీజన్ వై మ్యాన్ హాజ్ నాట్ బీన్ ఏబుల్ టు కాంకర్ దిస్ ఈగో అండ్ రీచ్ ఆత్మ.
0: ఒకనొక రాజు ఒక పెద్ద సమావేశంలో గావించి అందులో గొప్ప గొప్ప శాస్త్రజ్ఞులను పండితులను ఆహ్వానించాడు.
1: వన్ కింగ్ కాల్డ్ ఎ బిగ్ అసెంబ్లీ ఆఫ్ పండిట్స్ అండ్ స్కాలర్స్ అండ్ ఇన్వైటెడ్ ఆల్ ఆఫ్ దెమ్.
0: ఈ సమావేశంలో ఈ మహారాజు ఒక ప్రశ్నను వేశాడు.
1: దిస్ కింగ్ పుట్ ఎ క్వశ్చన్ టు ది పార్టిసిపెంట్స్ ఇన్ దట్ అసెంబ్లీ.
0: ఇంత వేద శాస్త్ర ఇతిహాస పురాణముల యొక్క ప్రమాణములను ప్రత్యక్ష రూపకంగా గోచరింపజేసి అనుభవించి ఆనందించి జగత్తుకు అందించినటువంటి ఓ పండిత వర్యులారా,
1: ఓ గ్రేట్ స్కాలర్స్ హూ హ్యావ్ మాస్టర్డ్ ద వేద శాస్త్రాస్ ఇతిహాసాస్ అండ్ వేరియస్ స్క్రిప్చర్స్ అండ్ హూ హ్యావ్ ఎంజాయిడ్ ఆల్ దీస్ థింగ్స్.
0: ఈ సమావేశంలో కూడినటువంటి ఈ మహా అదృష్టవంతులలో ఎవరు మోక్షమును చేరగలరు అని ప్రశ్నించాడు.
1: ది క్వశ్చన్ కంటిన్యూడ్, అమంగ్ ఆల్ దోస్ పీపుల్ హూ హ్యావ్ అసెంబ్ల్డ్ హియర్ హూ హ్యాస్ ది పవర్ టు రీచ్ మోక్ష లిబరేషన్.
0: అయితే ఈ పండితులు అనేక పాండిత్యం కలిగినటువంటి వారు అయినప్పటికీ దీనికి ధైర్యంగా సాహసంగా జవాబును చెప్పడానికి సాహసించలేదు.
1: దీస్ స్కాలర్స్ హూ హ్యావ్ అసెంబ్ల్డ్ హ్యావ్ నో డౌట్ స్కాలర్షిప్, బట్ దే డిడ్ నాట్ డేర్ కమ్ అవుట్ విత్ అన్ ఆన్సర్ ఫర్ ది క్వశ్చన్ ఆఫ్ ది కింగ్ అబౌట్ లిబరేషన్.
0: సమావేశంలో సభ అంతా కూడా స్తంభించిపోయింది.
1: దేర్ వాస్ పర్ఫెక్ట్ సైలెన్స్ అండ్ స్టిల్నెస్.
0: శబ్దంగా ఉండినటువంటి ఆ యొక్క శబ్దములు, ఒక సామాన్యమైన వ్యక్తి లేచి, మహారాజా నేను పోతే పోవచ్చును అన్నాడు.
1: ఇన్ దట్ గ్రేట్ అసెంబ్లీ వేర్ దేర్ వాజ్ పర్ఫెక్ట్ సైలెన్స్ దేర్ వాజ్ వన్ లోన్ వాయిస్ ఫ్రమ్ ఎన్ ఆర్డినరీ మ్యాన్, వెల్ ఓ కింగ్ ఐ మే బి ఏబుల్ టు రీచ్.
0: పండితులకందరికీ మహా అసూయ కలిగింది. ఏ శాస్త్రము, ఏ ఇతిహాసము, ఏ పురాణము, ఏ భగవద్గీత, ఏ బ్రహ్మసూత్రము, ఏమీ తెలియనటువంటి సామాన్య మానవుడు.
1: ఆల్ దీస్ స్కాలర్స్ వర్ అసెంబ్ల్డ్ వర్ జెలస్ ఆఫ్ దిస్ ఆర్డినరీ మ్యాన్ హూ డేర్ ఆన్సర్డ్ దట్ హీ వుడ్ గో టు లిబరేషన్ యాజ్ హీ హాజ్ నాట్ మాస్టర్డ్ ఆర్ స్టడీడ్ ఎనీ ఆఫ్ ది స్క్రిప్చర్స్ భగవద్గీత, వేద, ఉపనిషత్, బ్రహ్మసూత్ర ఆర్ ఎనీథింగ్ లైక్.
0: ఎట్టి సాధనా సంపత్తిని కూడా ఎరుగునటువంటి ఈ పామరుడు,
1: దిస్ పర్టికులర్ పర్సన్ హూ హాజ్ నాట్ అక్వైర్డ్,
0: నేను మోక్షమును నేను పోతే పోవచ్చునని చెప్పిన ధైర్యంగా చెప్తున్నాడే, ఇతనికి ఎక్కడి నుంచి వచ్చింది ఈ ధైర్యం? దేనిని బట్టి చెప్తున్నాడు? దీని యొక్క అంతరార్థం ఏమిటి అని వారిలో వారు చాలా గుసగుసలు ప్రారంభమైనాయి.
1: హౌ డేర్ దిస్ జెంటిల్మెన్ డిక్లర్ దట్ హీ మే బి ఏబుల్ టు రీచ్ లిబరేషన్ వెన్ హీ హాజ్ నాట్ డన్ ఎనీథింగ్ లైక్ దాట్. దే బిగాన్ క్వశ్చనింగ్ అమంగ్ దెమ్సెల్వ్స్ అండ్ విస్పరింగ్ అమంగ్ దెమ్సెల్వ్స్ అబౌట్ ది ఫూల్ హార్డినెస్ ఆఫ్ దిస్ జెంటిల్మెన్.
0: మహారాజు ఆ వ్యక్తిని చెంత చేర్చి, నాయన, ఏ ఆధారమును పురస్కరించుకుని నీవు నేను పోతే పోవచ్చునని పలికావు? ఇంతమంది పండితుల వారి లోపల ఇది పండితులను అవమానపరిచినట్టు కాదా?
1: కింగ్ కాల్ దట్ జెంటిల్మన్ నియర్ ఆర్ అండ్ జస్ట్ టోల్డ్ అఫెక్షనేట్లీ, వెల్ ఆన్ వాట్ బేసిస్ కెన్ యూ సే దట్ యూ క్యాన్ రీచ్ లిబరేషన్? ఈజ్ ఇట్ నాట్ పుట్టింగ్ ఆల్ దీస్ స్కాలర్స్ టు షేమ్?
0: మహారాజా, క్షమించండి, నేను పోతే పోవచ్చు అనేటువంటి అంతరార్థంలో నేను అనేటువంటి అహం పోతే పోవచ్చు అనేటువంటి యొక్క భావమే దీని యొక్క భావం అన్నాడు.
1: హీ సెట్, వెల్ మహారాజా, వెన్ ఐ సెట్ దట్ ఐ మే నేను పోతే పోవచ్చు, దట్ మీన్స్ ఇఫ్ ఐ గో ఐ మే గో.
0: అహం అహం అహం, నేను అనేటువంటిది ఒక అహం. ఈ అహం ఆకారంతో కూడటం చేత ఇది అహంకారంగా మారిపోయింది.
1: When he said that if

0: ego, that referred to the ego. He meant that if ego goes, one can go to liberation.
1: కనుక నీ దేహాత్మ భావం పోయినప్పుడే మోక్షమునకు అర్హుడవుతాడు అనేటువంటిదే దీని అంతరార్థం అన్నాడు.
0: The inner meaning of that was that if body consciousness is lost and if ego is destroyed,
1: మానవుని యందు కూడాను ఈ దేహాత్మ భావము దేహ తాదాత్మ్యము పొందినప్పుడే ఇది అహంకారంగా రూపొందుతుంది.
0: When a person identifies himself with his body, then he develops ego.
1: కనుక ఈ అహంకారం ఉండినంత వరకు కూడాను బుద్ధి కూడాను ప్రకాశించదు.
0: As long as one suffers from ego, one's intelligence will not shine.
1: కనుక మొట్టమొదట బుద్ధిని ఆవరించినటువంటి అహంకారాన్ని నిర్మూలం గావించడానికి తగిన కృషి చెయ్యాలి.
0: Therefore, in the first instance, we should make efforts to destroy ego which envelops intelligence.
1: ఇది క్రమక్రమేణా బుద్ధి అనున్నటువంటిది ఆత్మకు అత్యంత సమీపంగా ఉంటుండాలి.
0: This intelligence is very closely set to ఆత్మ.
1: ఆత్మకు సమీపంగా ఉండుట చేత ఆత్మ యొక్క ప్రభావము, ఆత్మ యొక్క ప్రకాశము, ఆ యొక్క ఆత్మ యొక్క ప్రచిన్నత ఈ బుద్ధిని సరిగ్గా చేరడానికి అవకాశం ఉంటుంటారు.
0: As the proximity of intelligence to ఆత్మ is very high, it is likely to get the as it is very near, it is likely to just have the impact and the influence of ఆత్మ on that.
1: కనుక ఆత్మ శక్తి అంతైకుడను ఇంచుమించు 90% బుద్ధిపైకి రావడానికి అవకాశం ఉంటుండాలి.
0: దేర్ ఈస్ అన్ ఆపర్చునిటీ ఫార్ ది ఆత్మిక్ పవర్ 90% ఆఫ్ ఇట్ టు రీచ్ దిస్ ఇంటెలిజెన్స్.
1: ఈ తర్వాతనే దేహం మనస్సు పైన ప్రసరిస్తుంది.
0: ఆఫ్టర్ దిస్ ఇంటెలిజెన్స్ అలోన్ దిస్ ఆత్మిక్ పవర్
1: ఈ మనస్సు యొక్క ప్రభావమే ఇంద్రియముల పైన ప్రసరిస్తుంది.
0: ద పవర్ ఆఫ్ మైండ్ is set on the senses.
1: Indriyamulu yokka prabhavame deham paina.
0: The power of the senses is left on the body.
1: Buddhi shuddhamaina addam vantedi ani anukunnam.
0: We thought that intelligence is like a pure mirror.
1: Suryuni yokka kiranamulu mana intilo praveshinchutaku idi chaala kashtam.
0: The rays of the sun may not straight away get into our house.
1: Atyanta chikatito koorinatvanti yokka gruhamulo ఈ సూర్యకిరణములు చేరాలనుకున్నప్పుడు మనము అద్దమును సూర్యుని వైపున త్రిప్పి దానిని ఇంటి వైపున కొంతవరకు మరల్చినప్పుడు ఆ యొక్క సూర్యుని యొక్క ప్రతిబింబము అద్దం పైన పడి అద్దం యొక్క ప్రతిబింబము గృహములో ప్రవేశిస్తుంది.
0: ఇఫ్ యు వాంట్ ద రేస్ ఆఫ్ ది సన్ టు రీచ్ యువర్ హోమ్ వేర్ దర్ ఇస్ డార్క్నెస్, యు మేక్ ది రేస్ ఆఫ్ ది సన్ రిఫ్లెక్ట్ ఆన్ ద మిరర్, టర్న్ ది మిరర్ ఇన్ సచ్ ఎ వే దట్ ది రేస్ విల్ రిఫ్లెక్ట్ ఇన్ టు ది హౌస్ అండ్ దెన్ లైట్ ఈ షెడ్.
1: ఈ సూర్యుని యొక్క కిరణములు డైరెక్ట్ గా రూమ్ లో పడడానికి వీలు కాదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు గెట్ ది రేస్ ఆఫ్ ది సన్ డైరెక్ట్లీ ఇన్ టు ది హౌస్.
1: ద్వారానే ఈ యొక్క గృహంలో ప్రవేశించాలి.
0: ఇట్ ఈస్ పాసిబుల్ టు మేక్ దిస్ రేస్ గో ఇన్ టు ది హౌస్ త్రూ ఎ రిఫ్లెక్షన్ ఇన్ ది మిర్రర్.
1: అద్దము పైన పడినటువంటి యొక్క సూర్యకిరణములు క్రమక్రమేణా తమ యొక్క శక్తిని సొంత సన్నగించుకుని తదుపరి ఈ గృహంలో ఆ యొక్క రిఫ్లెక్షన్ రియాక్షన్ చూపిస్తూ వస్తుంది.
0: ది పవర్ ఆఫ్ ది రేస్ కమింగ్ through falling on the mirror may not be as powerful as the direct rays of the sun falling on the mirror.
1: దీనికి మరొక చిన్న ఉదాహరణము.
0: Here is one more example.
1: నీరు ఊట పుట్టిన చోటు చాలా పవిత్రంగానే ఉంటుంది.
0: The origin of a river is sacred, the place. The place where the water spring is there, it is sacred, it is pure.
1: కాని క్రమక్రమేణ ప్రవహించి జనుల యొక్క ఉపయోగ స్థాయికి వచ్చేటప్పటికి మాలిన్యాన్ని పొందుతాయి.
0: బై ది టైమ్ దిస్ వాటర్ ఫ్లోస్ ఫ్రమ్ ది స్ప్రింగ్ టు ది ప్లేస్ వేర్ ది మెన్ ఆర్ యూజింగ్ ఇట్ గెట్స్ పొల్యూటెడ్ అండ్ ఇట్ బికమ్స్ డర్టీ.
1: అదే రీతిగానే ఆత్మ యొక్క ప్రభావము సూర్యుని పైన పడి అనగా బుద్ధి పైన పడి బుద్ధి నుంచి మనసు పైన పడి మనసు నుంచి ఇంద్రియములో ప్రవేశించి ఇంద్రియముల ద్వారా శరీరం దగ్గరికి వచ్చేటప్పటికి ఇది పరిపూర్ణ మాలిన్యాన్ని పొందుతుంది.
0: In the same way, the power of Atma, after falling it on intelligence, and then on the mind, and then on the senses, and by the time it reaches the body, they would have lost much of its power.
1: Kanuka, manamu, ee pavitramainatuvanti buddhini, parishuddhamainatuvantiga teerchididdukunnappudu, ee buddhi yokka prabhavamu, directga, deham paina kudanu padadaniki avakasam untundi.
0: ఇఫ్ వీ కెన్ మేక్ ది ఇంటెలిజెన్స్ ప్యూర్ దెన్ ఇట్ ఈస్ పాసిబుల్ దాట్ ది పవర్ విచ్ ఇంటెలిజెన్స్ డిరైవ్స్ ఫ్రమ్ ఆత్మ మే బి డైరెక్ట్లీ అలౌడ్ టు ఫాల్.
1: కనుక బుద్ధి యొక్క పవిత్రతకు, బుద్ధి యొక్క నిర్మలత్వంకు మానవుడు ప్రయత్నించాలి.
0: దేర్ఫోర్ మ్యాన్ హ్యాస్ టు మేక్ ఎఫర్ట్ టు కీప్ హిస్ ఇంటెలిజెన్స్ సేక్రెడ్ అండ్ ప్యూర్.
1: దశోపనిషత్తులు ఉంది, ఒక ప్రధానమైనటువంటి ఉపనిషత్తు తైత్రీయోపనిషత్తు.
0: అమంగ్ ద ఉపనిషత్ తైత్రేయ ఉపనిషత్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్.
1: ఈ ఉపనిషత్తునందు ఈ బుద్ధిని ఒక పక్షిగా వర్ణిస్తూ వచ్చింది.
0: ఇన్ దిస్ తైత్రేయ ఉపనిషత్ ఇంటెలిజెన్స్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ఎ బర్డ్.
1: దీని యొక్క శిరస్సు శ్రద్ధ అనేటువంటిదిగా నిరూపించింది.
0: ద హెడ్ ఆఫ్ దిస్ బర్డ్ ఈజ్ శ్రద్ధ ఇంట్రెస్ట్.
1: కుడివైపున ఉన్నటువంటి పక్షము అనగా రెక్క దీనికి రుతము అని పేరు పెట్టింది.
0: ద రైట్ వింగ్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ రుతము.
1: ఎడమ వైపున ఉన్నటువంటి రెక్క పేరు సత్యము అని నిరూపించింది.
0: ద లెఫ్ట్ వింగ్ హెస్ బీన్ కాల్డ్ సత్యము ట్రూత్.
1: మధ్యనున్న దేహమునకు మహత్తత్వము అని పేరు పెట్టింది.
0: ద బాడీ ది ప్రాపర్ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ మహత్తత్వము.
1: దీని తోకకు యోగము అని నామకరణం చేసింది.
0: ద నేమ్ గివన్ టు ఇట్స్ టెయిల్ ఈజ్ యోగము.
1: అనగా శ్రద్ధ అనేటువంటి ఒక బుద్ధి అనేటువంటి పక్షికి శ్రద్ధ శిరస్సు.
0: ఫార్ ది బర్డ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ శ్రద్ధ ఆర్ ఇంట్రెస్ట్ ఈజ్ ది హెడ్.
1: కుడి ప్రక్కన రెక్క రుతము.
0: ద రైట్ వింగ్ ఈజ్ రుత.
1: ఎడమ ప్రక్కన రెక్క సత్యము.
0: ద లెఫ్ట్ వింగ్ ఈజ్ ట్రూత్.
1: దేహము మహత్తత్వము.
0: ది రిమైనింగ్ బాడీ ఈజ్ మహత్తత్వం.
1: తోక యోగము.
0: ద టెయిల్ ఈజ్ యోగ.
1: కనుక బుద్ధి అనగా కేవలము ఒక్క భాగముతో కూడినటువంటిది కాదు. రుతము సత్యము మహత్తత్వము కేవలము ఒక విధమైనటువంటి యొక్క యోగంతో కూడినటువంటిది.
0: దేర్ఫోర్ వెన్ యు సే ఇంటెలిజెన్స్ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ రుత ట్రూత్ ఇంట్రెస్ట్ మహత్తత్వ అండ్ యోగ.
1: బుద్ధి సామాన్యమైనటువంటిది కాదు.
0: Therefore, intelligence is not ordinary thing.
1: ఇది ఇన్ని రకములైనటువంటి అంగములతో కూడినప్పుడే ఇది పరిపూర్ణ బుద్ధి స్వరూపాన్ని పొందుతుంది.
0: To be full intelligence, it must have all these limbs together. Then only it is full.
1: విక్రమాదిత్యుని కాలమునందు,
0: during the days of Vikramaditya,
1: ఆయన మహాపండితుల చేత ఒక సమావేశం గావించాడు.
0: He called for a very big meeting, assembly.
1: ఇక్కడ శ్రద్ధ ప్రధానమైనటువంటిదా లేక మేధ ప్రధానమైనటువంటిదా బుద్ధి ప్రధానమైనటువంటిదా, దీనిని మీరు తేల్చి చెప్పాలి అన్నాడు.
0: హి ఆస్క్డ్ ది మెంబర్స్ ఇన్ ది అసెంబ్లీ వెదర్ ఇట్ ఈస్ శ్రద్ధ ఇంట్రెస్ట్ ఆర్ మేధ ఇంటెలిజెన్స్ మేధ ఆర్ బుద్ధి. స్త్రీ
1: బుద్ధికి శిరస్సు అనేటువంటి శ్రద్ధనే లేకపోతే ఇది ఏమాత్రము ప్రయోజనం లేదు.
0: ఇంటెలిజెన్స్ వితౌట్ ద హెడ్ ఆఫ్ శ్రద్ధ ఇంట్రెస్ట్.
1: ఈ పండితుల సమావేశంలో అనేక మంది అనేక విధములుగా కూడాను చెప్తూ వచ్చారు.
0: డిఫరెంట్ పీపుల్ ఇన్ ది అసెంబ్లీ గేవ్ డిఫరెంట్ ఆన్సర్స్.
1: కట్ట కడపటికి మేధాశక్తియే గొప్ప అన్నారు.
0: అల్టిమేట్లీ దే సెడ్ దట్ దిస్ పవర్ ఆఫ్ మేధస్ that is a very important one.
1: Vikramaditya panditulu yokka jawabunaku chaala chintinchi deeniki sariyainatundi jawabunu cheppalekapoyaru kada ani yochinchadu.
0: King Vikramaditya was feeling sorry that a proper reply has not come forward from the pandits.
1: Ayana cheppadu.
0: He told them
1: aascha aastha swastatyaya స్వాత్ మేధే నిరుపయోగ కిం ప్రయోజన అన్నాడు. అనగా ఆస్థ స్వాస్థాయ నస్వాత్ మేధయ కిం ప్రయోజన. ఓ పండితులారా, ఆస్థ అనగా కేవలం ఆసక్తి.
0: ఓ స్కాలర్స్,
1: స్వాస్థ అనగా ఒక స్థిరత్వము,
0: డిజైర్ స్టెడీనెస్.
1: ఆసక్తి స్థిరత్వము లేనటువంటి యొక్క మేధ నిరుపయోగము అన్నాడు.
0: మేధస్ విచ్ ఇస్ నాట్ అసోసియేటెడ్ విత్ డిజైర్ అండ్ స్టడీనెస్ ఈజ్ యూజ్లెస్.
1: అనేక మంది చాలా మేధాశక్తులుగా ఉండవచ్చును.
0: దేర్ మే బి మెనీ పీపుల్ హూ విల్ హ్యావ్ దట్ పవర్ ఆఫ్ మేధ.
1: శ్రద్ధనే లేకపోతే ఈ మేధాతో ఏమి సాధించగలరు?
0: Without interest, what is it that they are going to achieve with that medha shakti?
1: ee medha shakti paine oka sthirathame lekapothe ee karyam nu vaadu sadhinchaledu.
0: Without that sense of steadiness, with merely having intelligence, they are not going to achieve anything at all.
1: Stadda sthirathamu rendu undinappude aa shakti balapadutundi.
0: Interest and steadiness alone will
1: kanuka mottamoda aa shakti.
0: The first one is asakti,
1: స్థిరత్వము.
0: The second one is,
1: ఈ రెండు కూడినటువంటిదే బుద్ధి.
0: Intelligence must be associated with these two.
1: కనుక మానవుడు తెలివితేటలు ఎందు మాత్రమే ఆధారపడి తెలివితేటల్ని నమ్ముకుని జీవించటము ఇది కేవలం వెర్రితనం.
0: Therefore, if man thinks that cleverness and intelligence alone can give him success, he is mistaken.
1: దీనిపైన అమితమైన ఆసక్తిని మనం పెంచుకోవాలి.
0: There is a need for extraordinary interest in that.
1: Aa asaktini sthirathanga manu roopandimpa cheskovali.
0: You have to transform that interest into steadiness.
1: Appude manavudu etti ghana karyam lenapudunu sulabhanga sadhinchagaladu.
0: Then only he can achieve anything in life.
1: Kanukane vedantamu shraddhavan labhate gnanam annaru.
0: That is the reason why Vedanta has declared one can get knowledge and wisdom.
1: Shraddhane lekapothe మనము ఎట్టి చిన్న కార్యం నందు కూడాను విజయాన్ని కాని ఆనందాన్ని కాని కార్యమును కాని సాధించలేము.
0: వితౌట్ హ్యావింగ్ శ్రద్ధ ఇంట్రెస్ట్ యు వుడ్ నాట్ బి ఏబుల్ టు గెయిన్ ఎదర్ సక్సెస్ ఆర్ జాయ్ ఇన్ లైఫ్.
1: అణు మాత్రం అగ్ని మన యొక్క చేతికి చిక్కినప్పుడు దాని శ్రద్ధనే ఉంటే అనేక రకంగా దాని ఫ్యాన్ వేసో ఇంకే విధమైనటువంటి మార్గంలోనూ దానిని గొప్పగా అభివృద్ధి గావించుకోవచ్చు.
0: ఈవెన్ ఇఫ్ యు కెన్ గెట్ ఎ స్పార్క్ ఆఫ్ ఫైర్ ఇఫ్ ఓన్లీ యు హ్యావ్ ఇంట్రెస్ట్ you can develop that into any amount.
1: Telenetunti vaaniki tattadu nippulu techi pettina kodanu asraddhato aaragottukochunu.
0: On the other hand, even if you give any quantum of fire, if he does not have shraddha, it can be extinguished.
1: Anuswarupamainatunti marriginjani teeskuni vachi shraddhato poochi dani sareinatunti oka shraddhato pochinchinappudu oka brahmandamainatunti vrutchanga roopondutundi.
0: If you can get a small tiny seed of people tree, if you can just develop into a tree, it can become a very big vast tree.
1: Kalukuni ano raniyan mahato mahiyan adu nunchi ghanam varaku kuda pentadaniki shraddha atyavasaram.
0: For developing even the small and minutest things into mountainous big things, it is shraddha, interest, which is essential.
1: Kani manavunku shraddha unnadi.
0: Man has interest.
1: Deni paina shraddha?
0: But on what does he have?
1: Phalam paina shraddha unnadi kaani kriya paina shraddha ledu.
0: He has interest in the fruits of action and not on the
1: spirit of work.
0: And not the spirit of work.
1: Idi manavulu yendu sannagalindi.
0: He is not having that spirit of work in him.
1: Ee science yokka develop valla abhivruddhi valla
0: on account of the development of this science
1: manavudu sukamunuku marigi
0: man has become indolent.
1: సోమరత్వాన్ని పెంచుకుని
0: has developed laziness.
1: శ్రద్ధను క్రమక్రమేణా సన్నగింప చేసుకున్నాడు.
0: He has lost all the interest which is inherent in him.
1: సైన్స్ చెడ్డది కాదు.
0: Science is not.
1: కానీ మన ఉపయోగం అనేటువంటి దాని వల్ల పెద్ద మార్గం పడుతుండాలి.
0: బట్ ద యూజ్ ఆఫ్ సైన్స్ ఇస్ గోయింగ్ ఆన్ ద రాంగ్ పాత్.
1: మనం ప్రతి విషయమునందు కూడాను పవిత్రమైనటువంటి ప్రేమను చిన్నాభిన్నంగా ఆవించుకుంటున్నాం.
0: We are destroying the love by diffusing it and diverting it into many directions.
1: కనుకని ఆధ్యాత్మిక మార్గమునందు ఈ ప్రేమను అభివృద్ధిగా ఆవించుకోవాలి, ఏకత్వంగా నిరూపించాలి అనేటువంటి విషయాన్ని ఈనాడు ప్రచారం అత్యవసరము.
0: ఇట్ ఈస్ నెసెసరీ టు టీచ్ ప్రాపర్లీ దాట్ యుల్ హావ్ టు ఇంటిగ్రేట్ దిస్ లవ్ అండ్ డైవర్ట్
1: ఆధ్యాత్మికమునకు ఒక విజ్ఞానమునకు ఉండేటువంటి వ్యత్యాసం మనం చెప్పాలంటే ఒకే ఒక పదం.
0: If you want to bring out the difference between spirituality and science, you can do it with one word.
1: Spirit of love, ide aadhyatmikam. Spirit of love, ide science.
0: Spirit of love is spirituality. Spirit of love is science.
1: దీనికి ఎంత వ్యత్యాసం చూడండి.
0: యు కెన్ సీ ది ఓషన్ ఆఫ్ డిఫరెన్స్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ దీస్.
1: ఉన్నది చిన్న పదమే,
0: దేర్ ఇస్ ఓన్లీ అ స్మాల్ వర్డ్,
1: కానీ ఇది అనంతమైన అర్థంతో కూడి ఉంటుండాలి.
0: బట్ దిస్ ఇస్ ప్రెగ్నెంట్ విత్ మీనింగ్.
1: లౌకికమైనటువంటి భోగ భాగ్యములను, అనుకూల సదుపాయములను కేవలము ఈ వైజ్ఞానం మనకు అందిస్తూ ఉంటుండాలి.
0: సైన్స్ కన్ఫర్స్ వరల్డ్లీ కంఫర్ట్స్ అండ్ వరల్డ్లీ బెనిఫిట్స్.
1: కానీ మానవునికి కావలసినటువంటిది అంతర్ సంబంధమైనటువంటి ఆనందం.
0: బట్ వాట్ మ్యాన్ రియలీ నీడ్స్ ఈజ్ ఇన్నర్ జాయ్.
1: కోరేది ఆనందము.
0: He is seeking joy.
1: ప్రయత్నించేది ఆనందం నిమిత్తము.
0: But he is making efforts for joy.
1: కానీ ఆ ఆనందం వస్తువాను యందు ఉన్నదా?
0: But does he get it in the
1: విషయములందు ఉన్నదా?
0: Does he get it in senses?
1: నీకు ఆనందం ఇచ్చేటువంటి వస్తువులే అశాశ్వతమైనప్పుడు ఈ నిత్యానందం నీకు ఎట్లా లభ్యమవుతుంది?
0: When the sense objects themselves are impermanent, how can you get permanent joy out of them?
1: కనుక ఇచ్చే పదార్థములు అశాశ్వతమే, అనుభవించేటువంటి దేహములు అశాశ్వతమే, మనం నివసించే దేశము అశాశ్వతమే.
0: ద సెన్స్ ఆబ్జెక్ట్స్, ద బాడీ అండ్ ద కంట్రీ వేర్ యూ లివ్, దెమ్సెల్వ్స్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఇంపర్మనెంట్.
1: కనుకనే మనము శాశ్వతమైన ఆనందాన్ని అనుభవించాలనుకుంటే మానసిక తత్వాన్ని సరైన స్థితిలో మనం ఉంచుకోవాలి.
0: ఇఫ్ యు రియలీ వాంట్ టు ఎంజాయ్ పర్మనెంట్ జాయ్ అండ్ బ్లిస్, యూ విల్ హావ్ టు కీప్ యువర్ మైండ్ ఇన్ ఎ ప్రాపర్ స్టేట్.
1: ఈనాడు వైజ్ఞానిక పరిజ్ఞానము,
0: సైన్స్,
1: నైతిక భౌతిక ధార్మికమైనటువంటి యొక్క అభివృద్ధులు,
0: దేర్ ఆర్ లాట్ ఆఫ్ డెవలప్మెంట్స్ ఇన్
1: రాజకీయ పరిణామము,
0: దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్
1: ఆర్థిక పరిణామము,
0: ది ఎకనామిక్ రెవల్యూషన్
1: వైజ్ఞానిక పరిణామము,
0: సైంటిఫిక్ రెవల్యూషన్
1: లౌకిక పరిణామము,
0: ది వరల్డ్లీ రెవల్యూషన్,
1: అన్ని అభివృద్ధి అంచనాయి.
0: ఆల్ రెవల్యూషన్స్ హావ్ టేకన్ ప్లేస్.
1: కానీ మానసిక పరిణామం మాత్రం కలగలేదు.
0: బట్ దేర్ ఇస్ నో మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్.
1: ఈ మానసిక పరిణామం తర్వాత ఆధ్యాత్మిక పరిణామం కూడా అత్యవసరం.
0: ఆఫ్టర్ దిస్ మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్ స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆల్సో ఈజ్ నెసెసరీ.
1: అయితే ఈ మనసు ఎక్కడి నుంచి మనకు ఆవిర్భవిస్తుండాలి?
0: ఫ్రమ్ వేర్ డస్ దిస్ మైండ్ టేక్ ఇట్స్ బర్త్?
1: దీని యొక్క పుట్టుక స్థానం ఏమిటి?
0: వాట్ ఈజ్ ఇట్స్ ఆరిజిన్?
1: ఏదో మనం విచారం చేస్తూ అనేక గ్రంథములు, డిక్షనరీలు, ఏమేమో తీసుకున్నా కూడా అది మన తలకు అంటటం లేదు.
0: ద బుక్స్ అండ్ డిక్షనరీస్ విల్ నాట్ రివీల్ దిస్ మిస్టరీ ఆర్ ద సీక్రెట్.
1: సులభంగా మనం విచారణ చేస్తే నిత్య జీవితంలో మనం అనుభవించేటువంటి ఆహారం నుండే అభివృద్ధి అవుతుండాలి ఈ మనస్సు.
0: ది మైండ్ ఈస్ టేకింగ్ ఇట్స్ బర్త్ ఫ్రమ్ ది ఫుడ్ దట్ యు టేక్ ఎవ్రీ డే.
1: మనము తీసుకునేటువంటి యొక్క ఆహారము,
0: ద ఫుడ్ దట్ యు పార్టేక్,
1: జీర్ణించిన తర్వాత మలంగా స్థూల రూపంలో వెళ్లిపోతుండాలి.
0: ఆఫ్టర్ ఇట్ ఈస్ డైజెస్టెడ్ ద గ్రాస్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్ గోస్ ఎస్ ద రిఫ్యూజ్.
1: సూక్ష్మమైనటువంటి యొక్క ఈ ఆహారమే రక్తము కండలుగా మారిపోతుండాలి.
0: ద సటిల్ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ ఫుడ్ ఈజ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ బ్లడ్.
1: ఆహారమే మనసుగా రూపొందుతుండాలి.
0: ద సటిలెస్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ ద ఫుడ్ బికమ్స్ మైండ్.
1: కనుకనే మన మనసు యొక్క ప్రభావం అంతా మనం అనుభవించేటువంటి ఆహారంపైనే ఆధారపడి ఉంటుండాలి.
0: ది ఎంటైర్ మైండ్ డిపెండ్స్ అపాన్ ద టైప్ ఆఫ్ ఫుడ్ దట్ యు పార్టేక్.
1: దీనికి ప్రాణం అత్యవసరము.
0: దేర్ ఇస్ నీడ్ ఫర్ అండర్స్టాండింగ్ దిస్.
1: ప్రాణమయమైన తర్వాతనే మనోమయం.
0: ఫర్ దిస్ లైఫ్ ప్రాణం
1: మనోమయమైన తర్వాతనే విజ్ఞానమయము.
0: ఆఫ్టర్ మైండ్ దెన్
1: విజ్ఞానమయమైన తర్వాతనే ఆనందమయం.
0: ఆఫ్టర్ దాట్ సీత్ ఆఫ్ ఇంటెలిజెన్స్.
1: అతి స్థూలమైనటువంటి యొక్క దేహం నుండి ఈ ప్రాణమయం ప్రారంభించాలి.
0: ఫ్రమ్ ది గ్రాస్ బాడీ ద సటిల్ ప్రాణ లైఫ్ హ్యాస్ టు స్టార్ట్.
1: ఈ ప్రాణం ఎక్కడ నుంచి వస్తుండాలి?
0: ఫ్రమ్ వేర్ డు యూ గెట్?
1: ఎవరి నుంచి పెడుతున్నారు?
0: ఫ్రమ్ వేర్ డు యూ,
1: ఏ కనెక్షన్ తో ఇది తాకుతుండాలి?
0: హౌ ఇస్ ఇట్ కనెక్టెడ్ టు వేరియస్ థింగ్స్?
1: ఏమీ లేదు. అది కూడా మన నిత్య జీవితంలో మనం అనుభవించేటువంటి ఆహారం యొక్క సారమే.
0: దట్ ఆల్సో ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ ద ఫుడ్ దట్ యు పార్టేక్.
1: మనం త్రాగేటువంటి నీరు స్థూలమైనటువంటిది మూత్ర రూపంలో పోతుండాలి.
0: ది వాటర్ దట్ యు పార్టేక్, ది గ్రాస్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్ గోస్ యాజ్
1: యూరిన్. అతి సూక్ష్మమైనటువంటి యొక్క జలమే ప్రాణంగా మారుతుండాలి.
0: ద సటిల్ ఆస్పెక్ట్ ఆఫ్ ద వాటర్ బికమ్స్ ప్రాణ ఆర్ లైఫ్ ప్రిన్సిపల్.
1: అన్నము మనసుగాను, నీరు ప్రాణముగాను చేరి మానవుని యందు రెండింటి యొక్క సమ్మిళితమైన స్వరూపమే విజ్ఞానమయంగా మారుతుండాలి.
0: ద ఫుడ్ బికమ్స్ మైండ్, ద వాటర్ బికమ్స్ లైఫ్. ది మైండ్ అండ్ ది లైఫ్ ప్రిన్సిపల్ టుగెదర్ బికమ్ ద విజ్ఞానమయ ఆర్ ద ఇంటెలిజెన్స్ షీత్.
1: ఈ విజ్ఞానమనగా కేవలము భౌతిక లౌకికమైనటువంటి విజ్ఞానము కాదు.
0: హియర్ ద ఇంటెలిజెన్స్ రెఫర్ టు ఇస్ నాట్ ద ఎక్స్టర్నల్ వరల్డ్,
1: బాహ్య ప్రపంచమునకు మాత్రమే, స్థూల జగత్తుకు మాత్రమే.
0: ద ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ ఇస్ ఓన్లీ
1: జాగ్రత్త అవస్థకు మాత్రమే,
0: ఓన్లీ ఫర్ ది వేకింగ్ స్టేట్.
1: కానీ సూక్ష్మావస్థ యందు అంతర్భావమైనటువంటి యొక్క ఆత్మతత్వం నందు ఇది ఏమాత్రం కూడాను పనికి రాదు.
0: బట్ దిస్ ఈజ్ నాట్ యూస్ఫుల్ ఫార్ అండర్స్టాండింగ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఆర్ ఇట్స్ ఫంక్షనింగ్.
1: అయితే బాహ్యాన్ని ఆధారం చేసుకుని అంతర్భావంను పోషించుకోవడానికి తగిన కృషి చేయాలి.
0: వీ హావ్ టు మేక్ ఎఫర్ట్స్ టు బేస్ అవర్ అండర్స్టాండింగ్ ఆన్ ద ఎక్స్టర్నల్ లైఫ్.
1: అన్ని మనయందే ఉంటున్నవి కానీ బయట ఎక్కడి నుంచి రావటం లేదు, పోవటం లేదు.
0: Everything exists inside of you. There is nothing which comes externally.
1: ఆత్మకు అహంకారములకు ఉండిన వ్యత్యాసమును కూడా మనం గుర్తించాలి.
0: We have to recognize the difference that exists between ఆత్మ and అహంకార, ఈగో.
1: ఇది ఆత్మ నుండి ఆవిర్భవించింది.
0: It emanates from ఆత్మ.
1: ఈ ఆత్మ నుండియే తలంపు బయలుదేరింది.
0: The thought comes from ఆత్మ.
1: ఈ తలంపు నుండి వాక్కు వచ్చింది.
0: ఫ్రమ్ దిస్ థాట్ ద వర్డ్ హ్యాస్ కమ్.
1: ఏతా వాత, వాక్కు, తలంపు, అహంకారము, ఈ మూడు కూడాను ఆత్మ సంబంధమైనటువంటి యొక్క కుటుంబమే.
0: ద వర్డ్, ద థాట్, దే ఆర్ బేసికలీ అండ్ ఈగో హ్యావ్ కమ్ ఫ్రమ్ ఆత్మ ఓన్లీ.
1: కనుక అహంకారం అనేటువంటిది ఆత్మకు పుత్రుడు.
0: ఈగో ఇస్ ద సన్ ఆఫ్ ఆత్మ.
1: ఆత్మకు తలంపు పుత్రుడు.
0: థాట్ ఈజ్ ద సన్ ఆఫ్ ఈగో.
1: తలంపుకు వాక్కు పుత్రుడు.
0: వరల్డ్ ఈజ్ ద సన్ ఆఫ్ థాట్.
1: కనుక ఈ వాక్ అనేటువంటిది ఆత్మకు గ్రాండ్ సన్.
0: దిస్
1: గ్రేట్ గ్రాండ్ సన్.
0: దిస్ వరల్డ్ ఈజ్ అ గ్రాండ్ గ్రేట్ గ్రాండ్ సన్ ఆఫ్ ఆత్మ.
1: గ్రాండ్ సన్, గ్రేట్ గ్రాండ్ సన్, సన్, ఫాదర్, ఇవంతా ఒక కుటుంబానికి చేరినటువంటి వారు కదా.
0: గ్రేట్ గ్రాండ్ సన్, గ్రాండ్ సన్, సన్ అండ్ ఫాదర్ ఆల్ బిలాంగ్ టు వన్ ఫ్యామిలీ.
1: ఈ అహంకారం అనేటువంటిది కేవలం వచ్చి పోతూ ఉంటుంటాయి.
0: దిస్ ఈగో ఇస్ వన్ విచ్ అపియర్స్ అండ్ డిసపియర్స్.
1: రాకపోకలతో కూడినటువంటిది అహంకారం.
0: ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ కమింగ్ అండ్ గోయింగ్.
1: రాకపోకలు లేనటువంటిది ఆత్మతత్వం.
0: ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ నైదర్ కమ్స్ నార్ గోస్, ఇట్ స్టేస్ కంటిన్యూస్లీ.
1: కనుక ఆత్మకు అహంకారములకు ఉండేటువంటి వ్యత్యాసాన్ని గుర్తించాలంటే మనం అహంకారాన్ని ఈగో ఈగో ఈగో అంటాం. ఇది చాలా తప్పు పదం.
0: టు డిస్క్రైబ్ ది అహంకార విత్ ఈగో ఈజ్ రాంగ్.
1: అహంకారం అనగా కేవలం శరీర సంబంధించినటువంటి అహంకారం అనేటువంటిదిగా భావిస్తున్నారు. కాదు, దేహమే నేను అనేటువంటి భ్రాంతియే నిజమైన అహంకారం.
0: ది ఫీలింగ్ దాట్ యు ఆర్ ది బాడీ, దిస్ ఈజ్ రియల్ అహంకారం.
1: ధనమును పట్టి, గుణమును పట్టి, కులమును పట్టి, విద్యను పట్టి వచ్చేటువంటి అహంకారం అది అహంకారం కాదు.
0: ద ఈగో
1: కేవలం ఒట్టి భ్రమ.
0: ద ఈగో దట్ కమ్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ యువర్ వెల్త్, యువర్ క్వాలిటీస్, యువర్ స్కాలర్షిప్, ఇట్ ఈస్ ఓన్లీ ఏ టైప్ ఆఫ్ డెల్యూజన్.
1: ఏ ధనమును చూచి నీవు అహంకార పడుతున్నావా అంటారు. ఆ ధనమును చూచి అహంకారం కాదు తాను పడేది, భ్రమ పడుతున్నాడు.
0: On the basis of the wealth that you have, are you egoistic? You say,
1: "Nee vidyanu chusi nenu goppa vidyavantudu anukuntunnau." Idi kevalam otti bhramaga untundadi.
0: Considering yourself as a great man on the basis of your education,
1: ahankaram ani cheppakoddu.
0: That should not be called really ahankar.
1: Yogariki vidya undi kudanu ee vidhamainatundi bhrama lekunda undachu.
0: There may be some people who may have education, but may not.
1: Yogariki kudanu ee yokka bhrama lekunda undachu.
0: With wealth there may not be the delusion of the
1: kaani. అందరి యందు సమంగా అహంకారం అనేటువంటిది ఉంటుంది.
0: బట్ ఆల్ పీపుల్ హ్యావ్ ఈక్వలీ దిస్ అహంకార
1: అనగా దేహమే నేను, దేహమే నేను అనేటువంటి యొక్క ఇది భావం ఉండటం చేతనే అది నీకు అహంకారం అనేటువంటి స్వరూపం ధరించింది.
0: ది ఫీలింగ్ దట్ ఐఎమ్ ద బాడీ, ఐఎమ్ ద బాడీ కన్ఫర్స్ దిస్ అహంకార ఆన్ యూ.
1: కనుక ఈ అహంకారం అనేటువంటిది బుద్ధిని ఆవరించటం చేత అనేక విధములైనటువంటి యొక్క పెడమార్గం పట్టిస్తుంటుంది దేహాన్ని.
0: ది ఇంటెలిజెన్స్ విల్ బి పుటింగ్ ది బాడీ ఇన్ టు రాంగ్ పాత్ బికాస్ ఇట్ ఈస్ ఎన్వలప్డ్ బై అహంకార్.
1: కనుక ఈ బుద్ధి అనేటువంటి దానికి శ్రద్ధను డెవలప్ చేసుకోవాలనుకుంటే ఈ అహంకారాన్ని మొట్టమొదట మనం నిర్మూలన చేయాలి.
0: డిస్ట్రాయ్ ది అహంకార ఇఫ్ యూ వాంట్ టు మేక్ యువర్ ఇంటెలిజెన్స్ డెవలప్ శ్రద్ధ.
1: ఇంకా రెండవది ఈ పచ్చిక ఉండినటువంటి దీంట్లో కుడి ప్రక్క రుతం.
0: ది రైట్ వింగ్ ఆఫ్ దిస్ బర్డ్ ఇంటెలిజెన్స్ ఇస్ రుతం.
1: రుతం అనగా సర్వసామాన్యంగా వేదాంతమునందు సత్యము అని చెప్తూ వచ్చారు.
0: యూజువలీ ఇన్ ది కామన్ పాలన్స్ వైల్ డిస్క్రైబ్ స్పీకింగ్ అబౌట్ వేదాంత రుత ఇస్ టేకన్ యాజ్ ట్రూత్ సత్యం.
1: రుజుమార్గమును చూపేటువంటిదే రుతము అని.
0: షోయింగ్ ద ప్రాపర్ అండ్ రైట్ పాత్ దట్ ఈస్ రుతం.
1: అయితే సత్యమునకు రుతమునకు వ్యత్యాసం ఉంటున్నది.
0: దేర్ ఈస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ సత్య ట్రూత్.
1: సత్యమే రుతము, రుతమే సత్యం అని చెప్పరాదు.
0: ఇట్ ఈస్ రాంగ్ టు సే సత్యం యాజ్ రుతం అండ్ రుతం యాజ్ సత్యం.
1: మాటతో చెప్పినటువంటి దాన్ని చేతితో చేయటము, చేతితో చేసినటువంటి దాన్ని మాటతో చెప్పటము, ఇది సత్యం.
0: ఇట్ ఈస్ ట్రూత్ వెన్ యూ డూ సంథింగ్ అండ్ స్పీక్ అవుట్ వాట్ యు హావ్ డన్. వెన్ యూ టెల్ సంథింగ్ అండ్ ఆల్సో డూ ద సేమ్ థింగ్.
1: అయితే రుతం అనేటువంటిది అది కాదు.
0: రుతం రెఫర్స్ టు సంథింగ్ ఎల్స్.
1: మనసులో పుట్టిన దాన్ని మాటలో చెప్పటము, మాటలో చెప్పిన దాన్ని చేతితో చేయటము, ఇది త్రిగుణాత్మకమైనటువంటి తత్వంతో కూడినటువంటిది కనుక దీనికి రుతము అన్నారు.
0: రుతం ఈజ్ అసోసియేటెడ్ విత్ త్రీ ఇన్స్ట్రుమెంట్స్ ద థాట్ ద వర్డ్ అండ్ డీడ్.
1: రుతం అనేటువంటిది మానసిక సంబంధమైనదని, సత్యమైనటువంటిది లౌకిక సంబంధమైనటువంటిదని దీనిని నిర్ణయించుకోవచ్చు.
0: వీ కెన్ జస్ట్ సే దట్ రుతం ఈజ్ అసోసియేటెడ్ విత్ ద మైండ్ అండ్ సత్యం ఈజ్ అసోసియేటెడ్ విత్ ద బాడీ.
1: సత్యం సత్యం అనేటువంటిది త్రికాల భాజ్యం అంటారు.
0: That is why truth is called.
1: కాని ఇది త్రికాల భాగ్యం కావచ్చు.
0: It is associated with the three times త్రికాల.
1: కాని త్రిలోక భాగ్యం రుతం.
0: But రుతం is associated with the three worlds.
1: అనగా మనస్సునందు, వాక్కునందు, క్రియయందు ఏకత్వాన్ని పొందేటువంటిది రుతం. కనుకనే రుతము అనేటువంటిది కూడాను, సత్యము అనేటువంటిది కూడాను ఈ రెండు రెక్కలు చేరినటువంటిది అయినప్పుడే మన యొక్క బుద్ధి సరి అయినటువంటి స్థితిగా ఉంటుంది. కనుక శ్రద్ధ ఉండినంత మాత్రం ప్రయోజనం లేదు. ఈ శ్రద్ధకు ఈ రుత సత్యములు కూడాను ఏకం కావాలి. ఈ బుద్ధి అంటే సామాన్యమైనటువంటి బుద్ధిగా మనం భావించరాదు.
0: ది ఆర్డినరీ ఇంటెలిజెన్స్ ఈజ్ నాట్ ద వన్ రెఫర్ టు.
1: రుతం సత్యముతో కూడినటువంటిదే ఈ యొక్క బుద్ధి.
0: ఇంటెలిజెన్స్ to be correct must be associated with shraddha, rutam and satyam.
1: Aithe deeniki toka vere untundadi.
0: It has also one tail.
1: Ee toka endukosam?
0: Why is this tail?
1: Rekkalanu samanvaya parichey nimittamai balance sariga pette kosam ee toka athyavasaram.
0: This tail is necessary in order to bring about balance between two wings.
1: Ruta satyamulanu ee jagattunandu క్రియారూపములో ప్రసరింపచేయడానికి ఈ యొక్క యోగము అనేటువంటి తోక అవసరం.
0: ద టెయిల్ ఆఫ్ యోగా ఈజ్ నెససరీ ఫర్ మేకింగ్ మ్యాన్ ప్రాక్టీస్ రుతం అండ్ సత్యం ఇన్ డైలీ లైఫ్.
1: లౌకిక జగత్తునందు ఎయిర్ప్లెయిన్ మనం చూస్తుంటాం.
0: విల్ బి సీయింగ్ ఇన్ ది వరల్డ్ ది ఎయిర్ప్లెయిన్.
1: దీనికి రెండు రెక్కలు ఉంటుంటాయి.
0: ఇట్ హ్యాస్ టూ వింగ్స్.
1: కానీ రెండు రెక్కలతో మాత్రమే ఈ ఎయిర్ప్లెయిన్ పరిగెత్తదు.
0: But ఈ ఏరోప్లేన్ విల్ నాట్ బి ఏబుల్ టు ఫ్లై.
1: ఈ రెండు లెక్కలకు సమన్వయపరిచేటువంటి తోక కూడా ఒకటి ఉండాలి.
0: ఇట్ మస్ట్ హ్యావ్ ఎ టెయిల్ విచ్ కెన్ బ్రింగ్ అబౌట్ బ్యాలెన్స్ బిట్వీన్ దీస్ టూ వింగ్స్.
1: ఈ మూడింటి ద్వారానే మధ్యనున్నటువంటి యొక్క దేహము బ్యాలెన్స్ లో ఉంటుంటాయి.
0: ద బాడీ ఇన్ ది మిడ్స్ట్ ఆఫ్ ఆల్ దీస్ త్రీ విల్ ఎంజాయ్ బ్యాలెన్స్ ఓన్లీ వెన్ యూ హావ్ గాట్ ఆల్ దీస్ త్రీ.
1: ఈ ప్లేన్ లోపల కూర్చున్నప్పుడు మీరు చూచారో లేదో,
0: వైల్ సిట్టింగ్ ఇన్ ద ప్లేన్ ఐ డోంట్ నో
1: వెదర్ యు హావ్ సీన్. ఒక రెక్క కొంచెం కింద పడుతుంది, ఒక రెక్క పైకి పోతుంది.
0: వైల్ గోయింగ్ అప్ వన్ వింగ్ స్లైట్లీ గోస్ అప్వర్డ్స్ అండ్ అనదర్.
1: దిగే సమయంలో మరి ఒక రెక్క క్రిందికి వస్తుంది, ఒక రెక్క పైకి పోతుంది.
0: వైల్ ల్యాండింగ్ వన్ వింగ్ విల్ బి ఆన్.
1: అనగా ఇహ సంబంధమైనటువంటి జగత్తులో మనం జరిపించుకునే సమయంలో సత్యము ముందుగా వస్తుంది, రుతం వెనక వస్తుంది.
0: ఇది వెన్ యు ఆర్ క్యారీయింగ్ ఆన్ యువర్ వరల్డ్లీ వర్క్ సత్యం కమ్స్ ఫస్ట్ అండ్ రుతం కమ్స్ నెక్స్ట్.
1: ఆధ్యాత్మిక మార్గంలో మనం విచారణ సలిపేటప్పుడు రుతం ముందు వస్తుంది, సత్యం దాని వెంట పడుతుంది.
0: వెన్ యు ఆర్ లుకింగ్ ఇన్ టు అండ్ ఎన్క్వైరింగ్ ఇన్ టు స్పిరిచువల్ వరల్డ్ రుతం కమ్స్ ఫస్ట్.
1: కనుక ఇదంతా కూడా ఒక బ్యాలెన్స్ పైన ఆధారపడి ఉంటుంటుంది.
0: ఆల్ దిస్ డిపెండ్స్ అపాన్ ద బ్యాలెన్స్,
1: అన్ని రకములైనటువంటి యొక్క బ్యాలెన్స్ కూడా సరి అయినటువంటి రీతిగా ఉండినప్పుడే ఇది బుద్ధిగా రూపొందుతుంది.
0: Intelligence will be really able to function as intelligence when there is a balance and equilibrium in all these aspects.
1: Kevalamu rutamu satyamu yogamu lekunda pote idi kevalamu idi buddhe kadu.
0: You cannot call that intelligence at all if it is not associated with rutam satyam and yoga.
1: Ee yogam ante emiti?
0: What do you mean by yoga?
1: Emiti kriya yogama?
0: Is it kriya yoga?
1: Leka hata yogama?
0: హఠయోగం
1: లేక రాజయోగమా?
0: రాజయోగం
1: ఏ యోగం? ఇది ఏ యోగము కాదు. యోగం అనగా ఏమిటి? ఆసనాలు వేయటమే యోగము కాదు. ఇది కేవలము ఒక విధమైన ఫిజికల్ ఇది ట్రైనింగ్, ఒక విధమైన కసరత్.
0: నౌ ది యోగా విచ్ ఈస్ నార్మలీ అండర్స్టూడ్ రెఫర్స్ టు ఫిజికల్ ఎక్సర్సైజ్, ఇస్ నాట్ రియల్ యోగా అట్ ఆల్.
1: ఇవన్నీ కేవలం దేహాన్ని పోషించే నిమిత్తం ఏర్పడినటువంటివి.
0: ఆల్ దీస్ ఆర్ గివెన్ టు మెయింటైన్ ది బాడీ.
1: నిజమైన యోగం ఏంటి? యోగ చిత్తవృత్తి నిరోధక, మన ఇంద్రియములను అరికెట్టినటువంటి యోగమే నిజమైన యోగం.
0: రియల్ యోగా ఈజ్ వన్ విచ్ కంట్రోల్ ది సెన్సెస్.
1: ఈ యోగం అనేటువంటిదే తోక,
0: దాట్ ఈస్ ది టెయిల్.
1: ఈ యోగముతో కూడినప్పుడే బుద్ధి సరి అయిన మార్గంలో నడుస్తుంది.
0: ద ఇంటెలిజెన్స్ విల్ బి ఏబుల్ టు ఫంక్షన్ ప్రాపర్లీ ఓన్లీ వెన్ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్
1: కేవలం తెలివితేటలతో మేధాశక్తితో కూడినటువంటి వాడిని వీడు చాలా బుద్ధిమంతుడప్ప అంటారు. ఇది బుద్ధిమంతుడు కాదు. ఇది
0: యూజువలీ టు డిస్క్రైబ్ ఎ పర్సన్ హూ హాస్ గాట్ సమ్ క్లెవర్నెస్ ఇంటెలిజెన్స్ అండ్ సమ్ కైండ్ ఆఫ్ మేధస్ యాజ్ ఎ వెరీ ఇంటెలిజెంట్ పర్సన్ ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ అట్ ఆల్.
1: ఇది తెలివివంతుడు కావచ్చు,
0: హీ మే హావ్,
1: అక్కడ బుద్ధిని ఉపయోగించరాదు.
0: ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ టు యూజ్ ద వర్డ్ బుద్ధి ఆర్ ఇంటెలిజెన్స్ దేర్.
1: దీన్ని ఉపయోగించాలంటే ఎక్కడ ఉపయోగించాలి?
0: తెలివి ఆర్
1: అంతర్ సంబంధమైనటువంటి యొక్క శ్రద్ధ, సత్యము, రుతము, యోగము, ఈ యొక్క మహత్తత్వము, ఈ ఐదింటి యొక్క చేరిక సమయం నుండే దీనికి బుద్ధి అని ఉపయోగించవచ్చు.
0: యూ కెన్ కాల్ దట్ బుద్ధి ఆర్ ఇంటెలిజెన్స్ ఓన్లీ వెన్ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ శ్రద్ధ, సత్యం, రుతం అండ్ యోగం అండ్ మహాశక్తి.
1: ఈ యొక్క యోగము ఉండినప్పటికీ మధ్యలో దేహం ఉంటుండాలి, అది మహత్తరమైన తత్వం, మహత్తత్వము అని.
0: అండ్ దట్ బాడీ విచ్ కమ్స్ ఇన్ ది మిడిల్ ఆఫ్ ఆల్ దిస్
1: మహత్ అనగా గొప్ప అని అర్థం.
0: మహత్ రెఫర్స్ టు గ్రేట్.
1: తత్వము అనగా రెండింటిని గుర్తించినటువంటిది అని.
0: తత్వము ఈజ్ మీన్స్ వన్ విచ్ అండర్స్టాండ్స్.
1: అందువల్లనే మహామంత్రములు యందు తత్వం అసి అన్నారు. తత్వం అసి, అదే నేను అన్నాడు.
0: ఇన్ మహత్తత్వ ఇట్ ఇస్ సెడ్ తత్వం అసి, థౌ ఆర్ట్ దట్ ఐ యామ్.
1: అనగా ఈ సర్వశక్తితో కూడినటువంటి యొక్క దివ్యత్వమే నేను అనేటువంటి యొక్క తత్వమే మహత్తత్వం.
0: ది మహత్తత్వం రెఫర్స్ టు ఐడెంటిఫైయింగ్ వన్ సెల్ఫ్ విత్ ది ఆల్ పవర్ఫుల్ ఆత్మ, ద ప్రిన్సిపల్.
1: నేనే సత్ చిత్ ఆనందమును అనేటువంటిదే మహత్తత్వం.
0: ద రియల్ మహత్తత్వం ఈజ్ టెలింగ్ that I am sat chit and ananda.
1: So swarupa sandarshana bhagyame tattvamu,
0: and experiencing the real form and real nature.
1: Swarupa sandhaname tattvamu,
0: tattvam is swarupa sandhanam.
1: Anaga tanevaru tanu gurtinchukotame iyoku sariyaina tattvamu.
0: The real tattvam is recognizing your real self.
1: Anaga buddhi tanevaru tanu gurtinchukogalu, adi nijamaina buddhi.
0: రియల్ బుద్ధి ఆర్ ఇంటెలిజెన్స్ ఇస్ వన్ విత్
1: కేవలం తెలివితేటలతో ప్రపంచాన్ని అంతా తెలుసుకున్నంత మాత్రమే వీడు బుద్ధిమంతుడు కాదు.
0: యూ కెనాట్ కాల్ ఎనీ పర్సన్ బుద్ధిమాన్ ఆర్ ఎన్ ఇంటెలిజెంట్ వన్ జస్ట్ బికాస్ హీ అండర్స్టాండ్స్ ది ఎక్స్టర్నల్ వరల్డ్.
1: తనను తాను తెలుసుకున్నటువంటి వాడే బుద్ధిమంతుడు.
0: ఓన్లీ దట్ పర్సన్ హూ నోస్ హీ రియలీ ఈజ్ ఈజ్ ఇంటెలిజెంట్ వన్.
1: ఇక్కడ బుద్ధి అనేటువంటి దానిని కేవలం సామాన్యమైనటువంటి యొక్క పేరుతో, సామాన్యమైనటువంటి స్థితితో మనం అనుభవించరాదు.
0: వీ షుడ్ నాట్ థింక్ దట్ బుద్ధి రెఫర్స్ టు దిస్ ఆర్డినరీ క్లెవర్నెస్ అండ్ సచ్ అదర్ థింగ్స్.
1: ఇది కేవలము ఆత్మకు ప్రతిబింబం అనే చెప్పవచ్చు.
0: యూ కెన్ సే దట్ దిస్ బుద్ధి ఈజ్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ ఆత్మ.
1: ఇది ఆత్మ యొక్క రియాక్షన్ అనే చెప్పవచ్చును.
0: యూ కెన్ సే దట్ దిస్ ఈజ్ ఎ రియాక్షన్ ఆఫ్ ఆత్మ.
1: ఇది ఆత్మ యొక్క రిఫ్లెక్షన్ అనే చెప్పవచ్చును.
0: యు కెన్ సే దట్ దిస్ ఇస్ రిఫ్లెక్షన్ ఆఫ్ ఆత్మ.
1: ఇది ఆత్మ యొక్క రీసౌండ్ అనే చెప్పవచ్చు.
0: యు కెన్ సే దట్ దిస్ ఇస్ రిసౌండ్ ఆఫ్ ఆత్మ.
1: కనుక రీసౌండ్ రిఫ్లెక్షన్ ఈ ఆత్మ యొక్క తత్వమే బుద్ధి యొక్క ప్రమాణం.
0: ద రియల్ ఇంటెలిజెన్స్ ఈస్ ది రియాక్షన్ అండ్ రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్ ఆఫ్ ఆత్మ.
1: కనుక విద్యార్థులు ఈ విధమైనటువంటి బుద్ధి యొక్క రహస్యాన్ని చక్కగా తెలుసుకున్నప్పుడే నేను బుద్ధిమంతుడా లేక భ్రమతో కూడిన వాడా అని తనకు తానే నిర్ణయం చేసుకోవచ్చు.
0: ఓన్లీ ఆఫ్టర్ ద స్టూడెంట్స్ అండర్స్టాండ్ ద రియల్ నేచర్ ఆఫ్ దిస్ ఇంటెలిజెన్స్ ఇన్ ఆల్ ఇట్స్ ఆస్పెక్ట్స్ వన్ కెన్ టెల్ వన్ సెల్ఫ్ వెదర్ హీస్ రియల్లీ ఇంటెలిజెంట్.
1: ర్యాంక్ వచ్చినంత మాత్రమున లేక ఓ గ్రేడ్ వచ్చినంత మాత్రమున నేను చాలా తెలివితేట గలవాడని భావించుకోవచ్చు. తెలివితేటలు ఉండవచ్చును, అది మేధాశక్తికి సంబంధించినటువంటిది.
0: Now, just because you get a first rank or O grade, if you say that you are extremely intelligent, well, you have cleverness, you have that intellect.
1: Me, adi medha shakti. Medha, dantlo puttinatvanti shakti.
0: It is the power which has taken its origin.
1: Ee medha shakti e maya shakti.
0: This power of medha is itself illusion, the power of maya.
1: రామచంద్రుడు 14 సంవత్సరములు అరణ్యవాసం చేసి శ్రీ అయోధ్యలో ప్రవేశించిన తరువాత కైక తన దోషమును తాను గుర్తించి ఒంటరిగా ఉన్న సమయమునందు రాముడి దగ్గరికి వెళ్లి, నాయన, నా వల్లనే నీకు ఇన్ని కష్టములు కలిగింది. నీవు సాక్షాత్ భగవంతుడవని తెలిసి కూడాను నా విషయవాసన చేత, నా అభిమానం చేత, నా మమకారం చేత నిన్ను ఈ విధమైనటువంటి కష్టములకు గురి చేస్తుంది. నాయన, ఈ పరిహారార్థమై నీవు ఏదైనా ఒక చక్కని ఉపదేశం చేసి నా యొక్క ఈ పాపను క్షీణింపచేయమని చెప్పి కోరింది.
0: ఆఫ్టర్ రామ రిటర్న్ ఫ్రమ్ ఎగ్జైల్ కైకే వాజ్ హైలీ రిపెంటెంట్. షీ వెంట్ టు రామ అట్ అప్రోప్రియేట్ టైమ్ అండ్ ఆస్క్డ్ హిమ్, ఐ హావ్ సిన్డ్, ఐ హావ్ కాజ్డ్ యూ అన్టోల్డ్ ట్రబుల్స్, లెట్ మీ రిపెంట్ అండ్ ఎక్స్పియేట్ ఫర్ వాట్ సిన్స్ వాట్ ఎవర్ సిన్స్ ఐ హావ్ కమిటెడ్.
1: రాములు డైరెక్ట్ గా చెప్పకుండా ఇండైరెక్ట్ గా అనేక రకమైన మార్గములు చూపించినాడు.
0: రామ కన్వే ది వేరియస్ మెథడ్స్.
1: ఇది అనాది కాలం నుండి అవతారముల యొక్క రహస్యమే. ఇది ఏది డైరెక్ట్ గా చెప్పటం లేదు.
0: అవతారం
1: కొన్ని మాత్రమే చెప్పవచ్చును, కానీ కొన్ని మాత్రం ఇండైరెక్ట్ గా చెప్తూ వస్తుంటారు.
0: రైట్ ఫ్రమ్ ఏన్షియన్ డేస్ అవతార్స్ నెవర్ టెల్ ఎనీథింగ్ డైరెక్ట్లీ. Most of the things they convey indirectly only.
1: కారణం ఏమనగా మానవత్వం నుండే ఒక దివ్యత్వం ఉన్నది కనుక ఆ దివ్యత్వాన్ని మేలుకొల్పి ఆ దివ్యత్వం ద్వారానే తాను గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: The reason is, in every human being there is divinity basically. In order that divinity manifests,
1: కేవలం అన్ని డైరెక్ట్ గానే చెప్తూ పోతుంటే తన యొక్క దివ్యత్వాన్ని తాను ఏమాత్రం కూడా అర్థం చేసుకోలేడు.
0: When it is told directly, one would not be able to understand.
1: తన దివ్యత్వాన్ని అర్థం చేసుకునేటువంటి స్వాతంత్రం కూడా అతనికి అందించే నిమిత్తమే ఇండైరెక్ట్ గా చెప్తుంటాడు.
0: ఇన్ ఆర్డర్ టు గివ్ దట్ కెపాసిటీ అండ్ దట్ ఫ్రీడమ్ టు అండర్స్టాండ్ హిజ్ ఓన్ రియల్ డివినిటీ, థింగ్స్ ఆర్ కన్వేడ్ ఇండైరెక్ట్లీ.
1: ఇక్కడ అమ్మ నీకు ఉపదేశం చేస్తాను, కానీ సరియు నది తీరములకు వెళ్లి స్నానము చేసి అక్కడ చుట్టూ ఏమైనా ఉంటున్నాయేమో చూచి అవి ఏమి చేస్తున్నాయో చూసుకుని రామన్నాడు.
0: Mother, well, I will teach you the necessary things, but go to river Sarayu, have a bath.
1: Ame ee naadu goppa upadesham andukogalugutunnanu naa kumarudainatundi Ramachandra Murthy dwara ani chaala aanandapadi tana chelikattalato Sarayu nadiki poyindi snanam chesindi chuttu chusindi em untundani kaani akada anta gorlu untunnayi.
0: Looked to the surroundings and come back. She went with the other and when she went and had the bath in Sarayu river, what she saw was goats and sheep.
1: Chuchindi chuchetappudiki ekkada chuchina gaani me me me narustunnayi ee gorlu ee mekalu.
0: The sheep and these goats were making the sound me me.
1: Ochindi papa amma meer snanam chesara chesara సరియు నది ఒడ్డున ఏమి జీవిస్తున్నాయి, ఏ యొక్క మృగములు ఉన్నాయి, ఏ మనుషులు ఉంటున్నారు చెప్పమన్నాడు.
0: కైకేయి రిటర్న్ Rama asked, "Mother, did you have your bath? What did you find? What animals did you find?"
1: Nayana, gorlu, mekalu, pachigaddini mestunnayi annadu.
0: And she said, "Well, these goats and sheep were grazing."
1: Avi ye vidhanga shabdam chestunnayi annadu.
0: What sound were they producing, mother?
1: Dani swabhavame kada me me me anarustunnayi annadu.
0: It is their nature to shout me me.
1: Me ante emiti annadu.
0: He asked, "What do you understand by
1: me?" Nenevaru anetundi. నేనెవరు అనేటువంటిది.
0: మే మీన్స్ హూ ఆమ్ ఐ.
1: గొర్రెలు కూడాను ఆశిస్తున్నాయి, నేనెవరు నేనెవరు నేనెవరు నేనెవరు అని ప్రశ్నిస్తున్నాయి. కనుక నీవు మానవుడై పుట్టుకుంటావు, నీవు నేనెవరు అనేటువంటి దాన్ని గుర్తించుకోలేకపోతే నీవు గొర్రెతో సమానమే అన్నాడు.
0: ఈవెన్ ది షీప్ గో ఆన్ ఆస్కింగ్ హూ ఆమ్ ఐ హూ ఆమ్ ఐ. ఆఫ్టర్ బీయింగ్ బోర్న్ యాజ్ ఎ మ్యాన్ ఇఫ్ యూ ఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు నో పుట్ ది క్వశ్చన్ టు యువర్ సెల్ఫ్ టు నో.
1: కనుక ఈనాడు నేనెవరు అనేటువంటి ప్రశ్న మాత్రం వేసుకోకుండా నీవెవరు అతనెవరు ఇతనెవరు అని ప్రశ్న వేస్తుంటే వీరంతా గొర్రెలతో సమానమే.
0: టుడే యు డోంట్ పుట్ ఎ క్వశ్చన్ టు యువర్ సెల్ఫ్ అస్ టు హూ యు రియల్లీ ఆర్ అండ్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ నోయింగ్ హూ ది అదర్ పర్సన్ ఇస్.
1: ప్రశ్న వేసుకో, హూ ఆమ్ ఐ.
0: ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ పుట్ ది క్వశ్చన్ టు యువర్ సెల్ఫ్, హూ ఆమ్ ఐ.
1: కనుక నేను పుట్టినప్పుడు ఏ యొక్క దీనితో నీవు పుట్టావో నీవు గిట్టినంత వరకు కూడా ఆ యొక్క దీనితోనే నీవు గిట్టరాదు.
0: With whatever you are born, you should not die with the same thing.
1: Puttinappudu neevu koham koham koham ani yerchinavu.
0: When you were born, you cried out, koham.
1: Koham anaga nenevaru nenevaru.
0: Who am I, that is the meaning of koham.
1: Satya anta varaku nenevaru nenevaru ani sachesthe inga putti prayojanam emiti.
0: Even at the time of death, if you die asking the question, who am I, what is the use of life?
1: Puttinappudu koham ani puttavu. సత్యసమైన సోహం అని చావాలి, అదే సార్థకం.
0: వెన్ యువర్ బోర్న్ యూ సెట్ హూ ఆమ్ ఐ, వెన్ యూఆర్ డైయింగ్ యూ షుడ్ సే ఐ ఆమ్ దట్ అండ్ డై, దట్ శాంక్టిఫైస్ యువర్ లైఫ్.
1: కనుక మానవుని ఎందున్నటువంటి అహంకార తత్వాన్ని మనం నిర్మూలం కావించుకోవాలంటే ఒక మార్గాన్ని మనం అనుసరించాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు డిస్ట్రాయ్ దిస్ అహంకార ఫర్ వాంట్ ఆఫ్ అవర్ ఈగో, యూ విల్ హ్యావ్ టు జస్ట్ ఫాలో ఏ పర్టికులర్
1: పాత్. ఇది ఒక భగవత్ యొక్క మార్గంలో తప్ప అన్య మార్గంలో మనకి ఇది ఏమాత్రం కూడా ఫలింప చేయదు.
0: ఎక్సెప్ట్ బై ఫాలోయింగ్ ది పాత్ డివైన్ దేర్ ఇస్ నో అదర్ పాత్ విచ్ కెన్ లీడ్ యూ ఆన్.
1: అహంకారం కలిగినప్పుడు నీ ఒక ప్రదేశంలో కూర్చో.
0: వెన్ యూ సఫర్ ఫ్రమ్ దిస్ అహంకార
1: పరీక్ష గావించు.
0: యూ గో ఆన్ అబ్జర్వింగ్ యువర్ ఓన్ బ్రెత్,
1: నీ ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఏమైనా పలుకుతున్నాయో నీ విచారణ చేయి.
0: ఎన్క్వైరింగ్ టు వాట్ యువర్ ఇన్హేలింగ్ అండ్ ఎక్సేలింగ్ produce the sound.

0: ఈ యొక్క శ్వాసను నువ్వు చక్కగా అనుసరించు.
1: అబ్జర్వ్ ద వర్డ్ సోహం, ఐ ఆమ్ దాట్.
0: సోహం అనగా సహ అహం, ఈ రెండింటి పదములు చేరే సోహం అయిపోయింది. సహ అహం,
1: సోహం రెఫర్స్ టు ఏ కాంబినేషన్ ఆఫ్ సహ అండ్ అహం.
0: సహ నీవు, అహం నేను.
1: సహ ఈజ్ యూ, అహం ఐ.
0: సహ బ్రహ్మ, అహం నేను. అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి అనేటువంటి భావం మనలో ఆవిర్భవించుకొని ఈ అహం బ్రహ్మాస్మి అనేటువంటి భావాన్ని నీవు అభివృద్ధి గావించుకుంటూ వస్తే ఈ అహం అనేటువంటిది నీకేమాత్రం కూడా బాధించదు.
1: ఇఫ్ యూ కెన్ డెవలప్ విత్ ఇన్ యూ అహం బ్రహ్మాస్మి, అయం బ్రహ్మ, అయం బ్రహ్మ, దెన్ దిస్ అహంకార విల్ నాట్ బాదర్ యు.
0: వేదాంత పరిభాష యందు హంస గాయత్రి అని చెప్తూ పోయారు. సోహం, హం అనగా హంస, హంస గాయత్రి యొక్క సోహం అని.
1: దిస్ సోహం మంత్ర ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ హంస గాయత్రి ఇన్ వేదాంతిక్ పార్లన్స్.
0: విద్యార్థులారా, మన యందు అంతర్వాణి అదే కాన్షియన్స్. ఈ సోహం తత్వంతో మనకు క్షణ క్షణం కూడా నువ్వు బోధిస్తూనే ఉంటుండాలి.
1: ఎవ్రీ మోమెంట్ వీఆర్ గెటింగ్ లెసన్స్ ఫ్రమ్ అవర్ కాన్షియన్స్ విత్ దిస్ సోహం ప్రిన్సిపల్.
0: ఒక దినమునకు 24 గంటలు,
1: ఎ డే కన్సిస్ట్ ఆఫ్ 24 అవర్స్.
0: 24 గంటల లోపల కూడాను మనము ఈ సోహం, సోహం అనేటువంటిదంతా కూడాను ఒక దినమునకు 21,600 పర్యాయము చెప్తుండాలి. 21,600.
1: We chant this soham within a day of 24 hours 21,600 times.
0: 21,600 times nene brahma nene brahma nene brahma ani antarvaani neeku upadesham chestunte ee upadeshanni katta petti oka tattu katti petti deenini nene brahma anetundi danni marchi poi nenu ramayya nenu simayya nenu jogayya nenu ee vidhanga cheppukuntu pothunte idi emaina sariyina margama.
1: When your own conscience is repeating 21,600 times that you are a Brahman, and if you refuse to recognize that and go on with your own names as Ramayya, Krishnaya, are you just
0: Ramayya, Krishnaya anukoni neevu enta kaalam sadhana chesina kudanu idi prayojanamee ledu. Neevu Ramayya gaane untavu, neevu Krishnaya gaane untavu. Ee Ramayya Krishnaya dehaniki pettina perlu kaani nee perlu kaadu.
1: With the feeling that you are Ramayya and Krishnaya, you may do this sadhana any duration of time. It is useless. The name is given to your body and not to yourself.
0: ఇది దేహానికి పెట్టిన పేరు.
1: This name is given to the body.
0: నా సోహం అనేటువంటి పుట్టిన పేరు.
1: This soham is my name from birth.
0: పుట్టిన పేరు శాశ్వతం కానీ పెట్టిన పేరు శాశ్వతమా?
1: The name which is born with you is permanent. No name which is given is not
0: permanent. Artificial.
1: Whatever is given is artificial.
0: పుట్టినది real.
1: Whatever is born with you is real.
0: అదే నీ సత్యం.
1: దాట్ ఈజ్ యువర్ ట్రూత్.
0: ఆ సత్యమే ఋతముగా భావించుకోవాలి.
1: దాట్ ట్రూత్ మస్ట్ బి కన్సిడర్డ్ యాజ్ ఋతం.
0: ఈ సత్య ఋతములు రెండింటినీ ఏకత్వం గావించుకుని దివ్యత్వమైనటువంటి సచ్చిదానందాన్ని పొందాలి.
1: ఇఫ్ యూ యునైట్ దిస్ ఋతం అండ్ సత్యం, యూ బి ఏబుల్ టు రీచ్ సచ్చిదానంద.
0: కనుక బుద్ధి అనేటువంటిది కేవలము లోక సంబంధమైన రీతిగా మనము ఉచ్చరించేటువంటిది కానీ అనుభవించేటువంటిది కానీ దానిని ఉపయోగించేటువంటిది కానీ కాదది.
1: The real intelligence is not the one which is commonly used and commonly understood and experienced as intelligence in the worldly sense.
0: Kanuka buddhi aneetundi dani yokka rahasyanni chakkaga gurtinchukoni tadwara ee ratasarathi yokka vishayanni manamu poorthi telusukunnappude ataniki mana jeevitham aneetundi rathanni ataniki arpitam cheyataniki oka vidhamaina avakasam untundi.
1: Only when we understand the secret and the full aspects of buddhi, we would be able to hand over this chariot to the charioteer with full satisfaction.
0: Krishnudu partha sarade ainadu.
1: Krishna was partha sarade.
0: Parthudu ante evaru?
1: Who is partha?
0: Kevalam Arjunudu maatrame kaadu.
1: It is not Arjuna alone.
0: Prithvi putrudainatunti vaade parthudu. Kabatti meerandaru prithvi putrule. Meerandarkini partha sarade. Aa bhagavantuni saradiga meeru tisthikarinchali.
1: It is not merely Arjuna. Everyone born on earth is the son of Prithvi, and that is Partha. You have to accept the Lord as the charioteer.
0: Idi bhagavantuni atma pratibimbam ainatundi ganaka ee buddhi buddhini saradiga pettukoni
1: as intelligence is a reflection of God,
0: మీ పెన్నిధి అయినటువంటి యొక్క భగవంతుని సన్నిధిని చేరడానికి కృషి చేయండి.
1: With itself, try to reach the lotus feet of the Lord.
0: ఈ అన్నింటికి ప్రేమ అత్యవసరము.
1: Love is essential for all these things.
0: ప్రేమ లేకుండా ఏ కార్యము కూడాను మనం చేయడానికి వీలు కాదు.
1: It is impossible to accomplish anything without love.
0: కేవలం తినటము త్రాగటం కూడాను ప్రేమ ఉండినప్పుడే దాన్ని తినడానికి త్రాగడానికి కొనుక్కుంటాం.
1: Even eating and drinking depends upon the love.
0: కనుక ఆ ప్రేమ స్వరూపుడే భగవంతుడు.
1: God is the very embodiment of
0: భాస్కరుడే భగవంతుడు.
1: He is the సత్యమునకు
0: నిలయమైనటువంటి వాడే సత్య.
1: And he is the one who knows truth.
0: కనుక ప్రేమ చేత మీ యొక్క యథార్థమైనటువంటి స్వరూపాన్ని గుర్తించడానికి బుద్ధిని ఆశ్రయించి తద్వారా మీ యొక్క మానసిక తత్వాన్ని పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి దివ్యమైనటువంటి నవ్యమైనటువంటి భవ్యమైనటువంటి రూపకంగా తీర్చిదిద్దుకుంటారని నేను ఆశిస్తున్నాను.
1: త్రూ లవ్ ట్రై టు రికగ్నైజ్ యువర్ రియల్ నేచర్ విత్ ది హెల్ప్ ఆఫ్ ది ప్రాపర్ ఇంటెలిజెన్స్ అండ్ ప్యూరిఫై యువర్ మైండ్ అండ్ త్రూ దాట్ యు శాంక్టిఫై యువర్ లైఫ్.

0: as he emerges from the mother's womb, he does not bring any wealth with him. As he goes from this world, he does not take any wealth with him. He could accumulate and accumulate by the lakhs. What does he do with all the gold and the precious which he accumulates? He cannot take anything that he may bury deep within the womb of the Mother Earth. He hides. He tries to keep away from the eye of the world, little realizing that he could possibly put these to acts of dharma, to acts of mercy or compassion. In the end, what is going to happen to all that he accumulates? For all that he knows, this may be taken away by the robbers, or he may have to come up with it for something which he doesn't have any mind for.
1: ప్రేమ స్వరూపుడు, ఉదాత్తమైన లక్ష్యమునకు సాధించే నిమిత్తమై జీవితమైనప్పుడు త్యాగం చేసేటువంటి యొక్క త్యాగశీలు నేడు సమాజమునకు అత్యవసరం.
0: Embodiments of love. It is of paramount necessity for the world of today that people, with a view to sacrificing, with a view to coming out with all that they have, it's absolutely essential that the world needs such people today.
1: ఒక్క లక్ష్యమును సాధించినంత మాత్రమున తృప్తి పొందేటువంటి స్వభావం కాదు మానవునికి.
0: It is not given to man that by succeeding merely in one endeavor of his, he becomes satisfied.
1: ఇంకను తన జీవితంలో ఎన్నో లక్ష్యములు సాధించాలని కలగంటుంటాడు మానవుడు.
0: He dreams of achieving many, many more things.
1: కానీ మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని, పవిత్రతను గుర్తించుకొనలేక ఆశలకు గురి అవుతున్నాడు మానవుడు.
0: బట్ నాట్ రియలైజింగ్ ద ఇన్నేట్ స్పార్క్ ఆఫ్ డివినిటీ విత్ ఇన్ హిమ్ అండ్ ద ఇన్నేట్ ప్యూరిటీ, హీ బికమ్స్ ఎ విక్టిమ్ ఆఫ్ అన్డిజైరబుల్ థింగ్స్.
1: ఐకమత్యమే జీవిత సూత్రము.
0: యూనిటీ ఈజ్ ద గైడింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ లైఫ్.
1: సామూహిక కృషినే అభివృద్ధికి మార్గము.
0: వర్కింగ్ టుగెదర్ ఈజ్ ద కీ టు ప్రోగ్రెస్.
1: మానవులు కలిసిమెలిసి పనిచేసినప్పుడు ఎంతటి విజయాన్ని సాధించటంలో సందేహం ఉండదు.
0: ఇట్స్ ఓన్లీ వెన్ మెన్ వర్క్ టుగెదర్ దాట్ దే విల్ బి ఏబుల్ టు అచీవ్ సక్సెస్ ఆఫ్ ద హైయెస్ట్ ఆర్డర్.
1: భారతీయ ప్రజలు కలిసిమెలిసి పనిచేసినప్పుడు ఎంతటి విజయాన్నైనా సాధించవచ్చును, ఎంతటి శాంతి భద్రతలైనా కూడా అనుభవించవచ్చు.
0: The 70 crores of people of Bharat can achieve a high degree of prosperity if only they were to work together.
1: దేశమనగ కేవలం మనతో మాట్లాడలేనటువంటి యొక్క భూమి మాత్రమే కాదు.
0: The notion of one's own country does not merely get confined to the Mother Earth.
1: అనుదినము మన కంటికి కనిపించుచు సజీవమైనటువంటి యొక్క సమాజమే దేశము.
0: ఎవ్రీ సెకండ్ దట్ విచ్ స్ట్రైక్స్ అవర్ సైట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సొసైటీ ఈజ్ వాట్ కాన్స్టిట్యూట్స్ వన్స్ నేషన్.
1: మానవుడు తన మనస్సును, తన బుద్ధిని, తన ఇంద్రియములను తన నిమిత్తమై ఏ విధముగా ఉపయోగపెట్టినో అదే విధముగా సమాజమునకు కూడాను ఉపయోగపెట్టడానికి మానవు సంసిద్ధుడై ఉండాలి.
0: జస్ట్ యాజ్ మ్యాన్ tries to work his mind, his intellect and all his other faculties towards his own progress, so should he also aspire to take into account the others around him.
1: వ్యక్తి యొక్క సుఖ సంతోషములన్నీ కూడాను సమాజ క్షేమం పైననే ఆధారపడి ఉంటున్నవి.
0: The very happiness of man in the end depends upon the happiness of the society.
1: మానవుడు కర్మనిష్ఠుడై, కర్మయోగుడై, కర్మశీలుడు కావాలి.
0: Man should take up the path of karma. That should be his guiding star. That should become his very life. And that should be his yoga.
1: ఉపయోగించుకునకుండినా జడమైన యంత్రమైన కూడాను తుప్పుపడుతుంది.
0: Any instrument that is not put to use gets rusted in course of time.
1: అదే విధముగానే కర్మలు ఆచరించినటువంటి మానవుడు తుప్పు పట్టిన యంత్రం వంటి వాడనే చెప్పవచ్చు.
0: ఇన్ ఎ సిమిలర్ వే మ్యాన్ ఇఫ్ యు వర్ నాట్ టు పుట్ హిమ్సెల్ఫ్ టు వర్క్ బికమ్స్ రస్ట్.
1: నాడి ఆడినంత మాత్రం ప్రాణం ఉన్నదని భావించరాదు.
0: జస్ట్ బికాస్ వి కెన్ ఫీల్ ద హార్ట్ బీట్ వీ షుడ్ నాట్ కంక్లూడ్ దేర్ ఇస్ లైఫ్ ఇన్ హిమ్.
1: పనులు చేసినప్పుడే ప్రాణం ఉండినట్టుగా భావించాలి.
0: ఇట్స్ ఓన్లీ వెన్ హీ డస్ వర్క్ దట్ వి కంక్లూడ్ దట్ దేర్ ఇస్ లైఫ్ ఇన్ హిమ్.
1: ప్రతి మానవుడు కూడాను కర్మక్షేత్ర యాత్రికుడై ఈ యొక్క మిథ్య లోకమునందు జన్మించుతూ వచ్చాడు.
0: ఎవ్రీ మ్యాన్ హీ మేక్స్ ఎ లివింగ్ ఇన్ దిస్ పిల్గ్రిమ్ సిటీ ఆఫ్ లైఫ్ ఆఫ్ వర్క్.
1: కనుకనే నిరంతరము కాయము ద్వారా కాలమును పవిత్రము గావించుకునే నిమిత్తమై కర్మలు ఆచరించాలి.
0: So that he should try to purify his own body, his own life through the medium of work.
1: ప్రతి మానవుడు కూడాను పృథ్వీ పుత్రుడైన పాత్రుడే.
0: Every person is the son of the earth.
1: మాతృమూర్తిని అనుసరించినప్పుడే పుత్రుడైనటువంటి యొక్క భారతీయుడు సార్థకతను అందుకుంటాడు.
0: It's only when every individual follows the example set by his mother, in this case the mother earth, that he becomes deserving of this status of his.
1: Prithvi tana yokka rahasyamainatundi karma seelatanu prakatistu vastunnadi.
0: The earth in many ways shows a true nature.
1: Tanu nisvarthamaina tyagi.
0: The earth is a selfless entity.
1: Nirvirama karma yogi.
0: Entity indulging in selfless sacrifice.
1: త్యాగి యోగి అయినటువంటి యొక్క పృథ్వీ తత్వాన్ని ప్రతి ఒక్క పుత్రుడు కూడాను చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: ఎవ్రీ సన్, ఎవ్రీ చైల్డ్ ఆఫ్ దిస్ మదర్ ఎర్త్ షుడ్ ఇంబ్యూ దిస్ లెసన్ ఆఫ్ సెల్ఫ్లెస్నెస్.
1: భూమి నిర్విరామ కృషి తలుపుతూ గంటకు 1000 మైళ్ళ వేగంతో తన చుట్టూ తాను తిరుగుతున్నది.
0: ది ఎర్త్ rotates about itself, about its axis at 1000 miles an hour.
1: తన చుట్టూ తాను తిరగటం చేత తనకు వచ్చినటువంటి లాభం ఏమాత్రమూ లేదు.
0: By this process, the earth does not secure anything for herself.
1: తన ఆనంద నిమిత్తమే తాను ఆచరించటం లేదు.
0: She does not do it for her happiness as such.
1: ఈ విధముగా గంటకు 1000 మైళ్ళ వేగముతో తన చుట్టూ తాను తిరగటం చేత రాత్రింపగలు ఏర్పడుచున్నది.
0: But because of this rotation, we have what we call a day and night.
1: ee ratrimpagala cheta manavudu tana samasyalanu taavu poorthi chesukogalustunnadu.
0: And because of the occurrence of day and night, man is able to work out his own schedule of activity.
1: Intiye kaaka bhoomi suryunu chuttu 66000 mailu vegamuto gantaku tirugutunnadu.
0: In addition, the earth revolves around the sun at 66000 miles an hour.
1: ఈ విధంగా తిరగటం చేత ఋతువులు ఏర్పడుతున్నవి.
0: ఇన్ దిస్ మేనర్ వి హావ్ ద అకరెన్స్ ఆఫ్ సీజన్స్.
1: ఋతువుల వల్ల వర్షము.
0: అండ్ త్రూ ద సీజన్స్ వి హావ్ ద రెయిన్స్.
1: వర్షము చేత ఆహార పానీయములు ఏర్పడుతున్నాయి.
0: అండ్ రెయిన్స్ ఇన్ టర్న్ గివ్ మ్యాన్ ప్లెంటీ ఆఫ్ వాటర్ అండ్ ఫుడ్.
1: ఈ ఆహార పానీయముల చేత మానవుడు కూడాను ఇంకా పశుపక్షి మృగాదులు కూడాను తమ తమ సమస్యలను తాము తీర్చుకోగలుగుతున్నవి.
0: అండ్ దీస్ రెయిన్స్ అండ్ ఫుడ్ help man to survive and also help the animal kingdom.
1: Kanuka bhoomi taanu cheyinatundi yokka sarva karmalu kudanu tyaga bhavam chetanu yoga bhavam chetanu swartharahitamainatundi yokka bhavam chetanu aacharistu untunnadi.
0: So we find that whatever the earth does so in a selfless manner, in a spirit of sacrifice.
1: Laukika drishtito maraku vaipuna manamu vicharam chesinappudu పర్వతములు మృణ్మయములు.
0: Now when we take a look at the earth around us through an external view, we find that the mountains are nothing but rock.
1: భూమి మృణ్మయము.
0: The earth likewise is also of
1: matter. పర్వతములు శిలామయము.
0: Mountains are of rock.
1: వృక్షములు కాష్టమయము.
0: If you take the trees, they are wood.
1: దేహము మాంసమయము.
0: We take the body, it is full of flesh.
1: మన యొక్క వ్యవహార నిమిత్తమై వీటికి కొన్ని రూపనామములు కల్పించి అనుభవించుచున్నామే కాని లేకపోతే పంచభూతముల యొక్క వికారములే ఇవన్నీ.
0: Now in order that we may try to make use of these and carry out our own life processes, we give a different name and form to each of these, but essentially they దే ఆర్ మేడ్ అప్ ఆఫ్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
1: ఇది మొట్టమొదటి కర్రని.
0: Now this table here is made of wood.
1: మన ఉపయోగ నిమిత్తమై దీనిని ఒక టేబుల్ గా మనం నిర్ణయించుకున్నాం.
0: In order that we may put this wood to some use, we have made it into a form of table.
1: ఇది ఒక కుర్చీని.
0: Now this is a chair.
1: కాని మన ఉపయోగ నిమిత్తమై దానికి ఒక ఆకారం అందించాం.
0: So that it may serve our needs, we give it the form of a chair.
1: అది ఒక డోరే.
0: Then we have a door over there.
1: మన అనుకూల నిమిత్తమై దానిని ఒక తలుపుగా మనం నిర్ణయించుకున్నాం.
0: Again, it helps us by our giving it the form of a door.
1: ఈ టేబుల్, ఈ చైర్, ఆ తలుపు కూడు కూడను ఒక విధమైనటువంటి కాష్టమయమే, చెక్కని మాత్రమే.
0: The table, the chair and the door are essentially made of the same material, wood.
1: అదే విధముగాని పంచభూతముల యొక్క వికారముని మనం అనేక ఆకారములుగా నిర్మించుకొని దానికి కొన్ని నామములు అప్పగించి తద్వారా మనము అనుభవిస్తూ ఉన్నాం.
0: ఇన్ ద సేమ్ వే ద ఫైవ్ ఎలిమెంట్స్ వెన్ టేకెన్ టుగెదర్ ఇన్ డిఫరెంట్ ప్రపోర్షన్స్ గివ్ రైజ్ టు డిఫరెంట్ ఎంటిటీస్ యాజ్ ఫర్ యాజ్ అవర్ వ్యూస్ ఆర్ కన్సర్న్.
1: కానీ ఇది అంతర్ముఖముగా మానవుని యొక్క నిజ తత్వమును, ఆధ్యాత్మిక తత్వమును ప్రకృతి ఒక మనకు అర్థం వల్లే నిరూపిస్తూ బోధిస్తూ వస్తున్నది.
0: This is however the external view that one takes, but deep within, if you were to look inwards into the inner significance of these, there is a tremendous lesson for us all.
1: దేహమునకు రక్తము ఎంత ప్రధానమో ఆత్మానందమునకు కూడాను విశుద్ధమైన భక్తి, స్వార్థరహితమైనటువంటి యొక్క కర్మలు అత్యంత అవసరం.
0: Just as blood is absolutely essential for the physical process of a body, so also for atmananda, that is in a state of bliss, bhakti in its purity and sacredness is absolutely
1: namee paartasti kartavyam shishulokeshu kinchana nanavaptam avaptavyam vattaye vachakarmani. Bhagavad Gita yandu krishnudu kuda nu cheppadu ee srushti cheyatam cheta naaku vachinatundi phalatam e maatramu ledu, nenu kartavya riti ayinatundi karmalu kuda nu aacharinchanakkaraledu, kaani జనోద్ధరణ నిమిత్తమై, ధర్మోద్ధరణ నిమిత్తమై, మానవులకు ఆదర్శవంతమైనటువంటి మార్గాన్ని అందించే నిమిత్తమై నేను కర్మలు ఆచరిస్తున్నానన్నాడు.
0: లార్డ్ కృష్ణ స్టేటెడ్ ఇన్ ద గీత దట్ త్రూ దిస్ క్రియేషన్ ఆఫ్ మైండ్ ఐ హావ్ నాట్ సాట్ ఎనీథింగ్ ఫర్ మైసెల్ఫ్ బై అండర్టేకింగ్ యాక్టివిటీస్ ఆఫ్ వేరియింగ్ డైమెన్షన్స్ దర్ ఇస్ నథింగ్ దట్ అక్రూస్ టు మీ బట్ ఫర్ ద సేక్ ఆఫ్ అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ మ్యాన్ ఫర్ ద సేక్ ఆఫ్ ద ప్రోగ్రెస్ అండ్ ఫర్దరెన్స్ ఆఫ్ ధర్మ I undertake these activities.
1: కనుకని పృథ్వీ కూడాను ఇది కేవలం ప్రత్యక్ష స్వరూపమైనటువంటి భగవత్ స్వరూపమే.
0: So also, this earth of ours is a manifestation of the divinity.
1: ఈ యొక్క పృథ్వీ మనకు బోధించేటువంటి యొక్క పవిత్రమైనటువంటి బోధనను, నిష్కామ కర్మను, నిరంతర కృషిని మనకు బోధిస్తూ వస్తున్నది.
0: So that this mother earth has a lesson for us in every little detail of its own life, in the art of sacrifice.
1: కాని తరించగోరినటువంటి మానవుడు అనేక విధములైనటువంటి వేషములు వేయనక్కర్లేదు.
0: But man who seeks salvation need not put on any number of acts.
1: నిజముగా మానవత్వమునందున్నటువంటి ఒక అహంకార తత్వమును నిర్మూలముగా ఉంచుకున్నప్పుడే ప్రజలు కూడాను అతన్ని గౌరవించడానికి వీలుగా ఉంటుంటారు.
0: When man eliminates the ego in him, he secures respect of all.
1: ఈనాడు ఆడంబరములకు మాత్రమే మానవుడు అభ్యసిస్తున్నాడు, కాని అతి వినయమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని తాను పాటించటం లేదు.
0: Man seeks to cloak himself with an air of superficiality. He does not really bother to find out his own true nature.
1: విత్తనమును మట్టిలో పెట్టి నాటినప్పుడే వృక్షంగా ఫలపుష్పాలు అందిస్తుంది.
0: It's only when we sow the seed in soil that it becomes a plant and then a tree and
1: andariki kalipinchinattuga kundu paina pettinanta maatramu adi vrutcham kaadu.
0: We want to keep this seed on a piece of rock so that others may see it would not become a tree.
1: Adhe vidhamugane manamu ahankaram aneetundi kundu paina kurchunnanta maatramuna manaku gauravam kaadu.
0: In the same manner, so long as we sit on the stone or boulder of ego,
1: అతి వినయమైనటువంటి యొక్క మార్గమును మనం ఉండినప్పుడే మానవత్వము అభివృద్ధి గాంచుతుంది.
0: We cannot get the respect of others. It's only when we lie deep within ourselves, it's only then that we can really come up.
1: కనుకని సర్వభూతములను ప్రేమించటమే పరమాత్మని యొక్క సేవగా భావించాలి.
0: Loving, showing love to all creatures around us is the path of serving the Lord.
1: సర్వ రసముల సారమే కరుణారసంగా విశ్వసించాలి.
0: సర్వ
1: మతముల యొక్క బోధనే మానసిక ఒక స్థిరత్వము.
0: The essence of all religions is to give equanimity of mind.
1: సర్వ సాధనల యొక్క గమ్యమే శాంతి సౌధము.
0: The goal of all sadhanas is to secure peace and bliss.
1: సర్వ మతములు కూడాను ఒక విధమైనటువంటి యొక్క దివ్యత్వమునే బోధిస్తూ వస్తున్నది.
0: All religions highlight the divine principle.
1: మతములన్నీ చేరి మంచినే బోధించి.
0: All the religions together talk about the good of man.
1: తెలిసి మెలుగవలను తెలివి తోడ.
0: It is only that we should understand this basic idea.
1: మతులు మంచివైన మతమేది చెడ్డది?
0: If the minds are good, what can you find wrong in the religions?
1: కనుక మతములలో ఏమాత్రము కూడాను చెడుపు లేదు. మతులలో ఉంటుండాలి చెడుపు.
0: So there is nothing wrong with the religions. If there is anything wrong, it's with the mind of man.
1: ఈనాడు లోకములో సాంకేతిక విజ్ఞాన శాస్త్రం విరివిగా పెరిగినది.
0: Today we find in the world that tremendous advances have been made in various fields.
1: గణిత శాస్త్రము కూడాను విరివిగా పెరిగినది.
0: Even the mathematical sciences have made
1: సంగీత సాహిత్య శాస్త్రములు కూడాను విరివిగా పెరిగినవి.
0: Fields of art literature also have registered progress.
1: చిత్ర శిల్పి కళలు కూడాను విరివిగా పెరిగినవి.
0: సో ఆల్సో పెయింటింగ్, సో ఆల్సో స్కల్ప్చర్.
1: కానీ ఇవి కాదు మానవునికి శాంతి భద్రతను అందించినవి.
0: బట్ ఇట్ ఇస్ నాట్ దీస్ విచ్ వుడ్ ఎండో మ్యాన్.
1: ఎన్ని జ్ఞానములు ఉండినప్పటికీ ఆత్మ జ్ఞానమే లేకపోయినా అన్ని కూడా నిరుపయోగమే.
0: He may have access to any of these fields of endeavor, but so long as he does not know something about his own atma, he cannot get happiness.
1: మానవుడు విజ్ఞాన శాస్త్రములో చంద్రునిపైన వ్రాలుతున్నాడు, చుక్కలను లెక్కిస్తున్నాడు.
0: If you look to the fields of science and technology, we find that man has landed himself on the moon. He is able to count the stars accurately.
1: చుక్కలను లెక్కిస్తున్నాడు కానీ తనను తాను లెక్కించుకోవటం లేదు.
0: He is in a position to count the stars, but he is not in a position to delve within himself.
1: కనుకనే తాను లక్షల మైలు అంతరిక్షయానం చేసినప్పటికీ ఆరయించి హృదయాంతరాళానికి ప్రవేశం చేయకుండానే ఉండినా ఇవన్నీ కూడా నిరుపయోగమే.
0: He has succeeded in bridging vast expanses of space by travelling out to lakhs of miles, but he has not been able to probe even half an inch within his own heart.
1: ప్రాచీన సంస్కృతిని, సాంప్రదాయమును, సత్యతత్వాన్ని మనం కాలానుగుణ్యంగా సమన్వయము చేసి సంరక్షించుకున్నటమే నేటి పరిస్థితుల యొక్క ప్రభావములకు సరి అయినటువంటి ఔషధం.
0: What is required at the present moment is trying to bring an understanding between the ancient glory, the ancient truths and man's understanding of the world around him today.
1: కాని ఈనాటి మానవుని యొక్క పరిస్థితి మితిమీరినటువంటి ఆశలతో నిండి ఉంటున్నది.
0: But today we find that man finds himself in a state where his desires are unlimited.
1: ఈ యొక్క ఆశలు కూడాను కొంత అదుపులో ఉంటుండాలి.
0: Now he has to put a limitation on these desires.
1: శరీరం యొక్క శక్తులు ఉడిగినప్పటికీ, కన్నులు మసకలు ఏర్పడినప్పటికీ, తల నరిచినప్పటికీ, చేతికర్ర చేతికి చిక్కినప్పటికీ ఇంకనూ తాను ఎన్నో అనుభవించాలని, ఈ ప్రపంచంతో ఎన్నో జుర్రుకోవాలని కుతూహలపడుతున్నాడు మానవుడు.
0: His body may become old, there'd be wrinkles all over. His sight gets blurred, his mind goes awry. He has a stick to help him and support him. Still, he wants to delve into the world and secure whatever he thinks is happiness.
1: Retired ayina tarvata kudanu shesha jeevithanni samaj sevalo ankitam gaavinchukonaka inkanu dhanam sampadinchalani cheppani aneka vidhamulaitvanti udyogamulu nimittamai adhikara chuttu pradakshinalu jalputunnadu.
0: Even after retirement, instead of trying to go to the society and do what little he can, he tries to seek happiness, more happiness, more wealth and comfort and positions for himself.
1: ఇదన్నీ ఎవరి నిమిత్తం?
0: Now what for is all this?
1: చదువు చదువు చదివి సద్గుణములు లేక పరుల మోసగించు పాపియవులు.
0: We study, we acquire knowledge, but without the idea of doing good, this comes to nothingness.
1: ఇది కాదు మన చదువు, ఇది కాదు మన యొక్క విచారం, ఇది కాదు మన యొక్క సాధన. నిజముగా సమాజ సేవలో పాల్గొని సమాజ క్షేమాన్ని మనం కోరినప్పుడే మన క్షేమాన్ని సమాజం కూడా. ధర్మో రక్షతే రక్షిత, ధర్మ ఏవ హతోహంతి. ధర్మాన్ని మనం రక్షించినప్పుడే ధర్మం మనల్ని రక్షిస్తుంది.
0: దిస్ ఇస్ నాట్ ద ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ దట్ వి ట్రై టు కీప్ డూయింగ్ గుడ్ ఫర్ ourselves. ద ఎయిమ్ ఆఫ్ దిస్ ఎడ్యుకేషన్ ఆఫ్ ours షుడ్ బి దట్ వి షుడ్ అండర్స్టాండ్ ది అర్జెంట్ నెసెసిటీ ఆఫ్ డూయింగ్ గుడ్ టు అదర్స్. ఇట్స్ ఓన్లీ వెన్ వి ప్రొటెక్ట్ ధర్మ ద ధర్మ ఇన్ టర్న్ వుడ్ ప్రొటెక్ట్ us.
1: మనం సముద్రాన్ని చూస్తున్నాము నిత్యం.
0: We see the ocean every day.
1: సముద్రం అట్టడుగున విలువైనటువంటి యొక్క ముత్యములు రత్నములు ఉంటున్నాయి.
0: Deep within the ocean we have the precious pearls and stones.
1: కాని తన యొక్క విలువైనటువంటి యొక్క ముత్యములను తన యందు ఉంచుకొని పరికరాని నత్త చిప్పలను పైకి కొడుతుండాలి.
0: But what does the ocean do? It keeps within herself the precious gems and pearls and throws up to the surface all valueless shells.
1: అదే విధముగానే మానవుడు కూడాను తన పరికరానటువంటి దుర్గుణములు దురాచారములను దుస్సత్యములను ఇవన్నీ కూడాను ప్రపంచములకు వెదజల్లుతూ పవిత్రమైనటువంటి గుణములను తన యందు అణగదొక్కుంటున్నాడు.
0: ఇన్ ద సేమ్ మేనర్ వాట్ మ్యాన్ ఇస్ డూయింగ్ ఇస్ హీ ఇస్ ట్రైయింగ్ టు థ్రో అప్ టు ద సర్ఫేస్ ఆల్ దట్ ఇస్ బ్యాడ్ అండ్ ఈవిల్ ఇన్ హిమ్ త్రూ హిస్ వర్డ్స్ అండ్ డీడ్స్ అండ్ డీప్ విత్ ఇన్ హిమ్ ఆర్ ద ప్రెషియస్ వన్స్ ద గుడ్ థింగ్స్.
1: కూడబెట్టడమే సహజమైనటువంటి స్వభావం కలిగినటువంటి సముద్రము నిరంతరము అట్టడుగునే పడి ఉంటుండాలి.
0: Now this water, this ocean, it is her nature that she tends to accumulate and keeps things to
1: herself. Jaga swabhavam kaliginatundi meghamulu paiki velli garjistunnayi.
0: Now we find that the ocean is always remaining at her level. But the clouds which have the spirit of sacrifice rise up and elevate themselves.
1: Tyagamu kaliginatundi vyaktiye unnata sthayiki cheyagaladu.
0: So one who has the spirit of sacrifice rises up.
1: కేవలం కూడబెట్టడమే స్వభావం కలిగినటువంటి మానవుడు నిరంతరమును అట్టడుగునే ఉండగలడు.
0: సో దట్ పర్సన్ ఇట్ ఈస్ హూస్ నేచర్ టు అక్యూములేట్ హీ టెండ్స్ టు బి ఆల్వేస్ అట్ ఎ లో లెవెల్.
1: కనుక మానవులు ఈనాడు కేవలము తోటి మానవులందరూ కూడాను కీర్తి పదములను చూచి గౌరవిస్తున్నారు.
0: టుడే వి ఫైండ్ దట్ మ్యాన్ గెట్స్ ఎ సెన్స్ ఆఫ్ ఫేమ్ ఎ సెన్స్ ఆఫ్ అథారిటీ ఫ్రమ్ ది అదర్స్ because of his external position.
1: Kani bhagavantudu tyagashilatanu chuchi aadaristunnadu premistunnadu.
0: But God looks for those who have the spirit of sacrifice and to them he
1: naadu mana telivitetalanta kudunu mitimiriga mana pechukuntunnam.
0: Today we find that this process of thinking on our part has gone beyond extreme.
1: Ati telivi perigipovatam chetane anumanamulu kudunu adhikanga perigipothunnayi.
0: We claim to be clever but we are led to doubts.
1: తక్కువ తెలివి ఉండినటువంటి వ్యక్తియే ఎక్కువ విషయాన్ని విచారణ చేయగలుగుతున్నాడు.
0: A person with less of this clever feeling in him gets to know more things.
1: కనుక మనం అతి తెలివి పనికి రాదు, అతి తెలివి మతిహాని, మిత తెలివి అతిహాయి.
0: Being too clever leads only to a disturbance of mind. Less of this and more happiness is.
1: ఈనాడు తెలివితేటలను పెంచుకునే దాంట్లో మనం ప్రాకులాడుతున్నామే కానీ దానికి తగినటువంటి గుణమును మనం అభివృద్ధి గావించుకోవటం లేదు.
0: Today we are becoming rather clever but in keeping with it we are not furthering the good qualities of ours.
1: Manavulaku pradhanamainatundi guname.
0: What man needs for himself is character.
1: Ee naati manavuni yokka nadatalu sakramainatundiga kanipinchatam ledu.
0: Today man's activities are not on the right path.
1: Kevalam anni inukudu kuyuktulato kodinatundi nadatalaga untundayi.
0: It has become his nature to tread the crooked path.
1: Swarthamu swarthamu swartham. ఈ స్వార్థం అనేటువంటి యొక్క మృగ తత్వము లోపల మునిగిపోతున్నాడు మానవుడు.
0: హీఈస్ డీప్ విథిన్ డీప్ ఇమర్స్డ్ డీప్లీ ఇమర్స్డ్ ఇన్ ది సెల్ఫిష్ యాటిట్యూడ్ ఆఫ్ హిస్.
1: ఈ స్వార్థమును కోరటం చేత నీటిపైన తైలం వలె తాను ఏకాకిగా జీవించడానికి వీలు కాదు.
0: Now because of this nature of his to be selfish he cannot really aspire to live by himself in an isolated
1: పరుల యొక్క మంచి చెడ్డలను కొడును పరిశీలించినప్పుడే మానవత్వం దివ్యత్వాన్ని పొందుతుంది.
0: It's only when he looks around and seeks and finds the difficulties others are facing that he'll be able to realize the divinity within him.
1: ఈనాటి మానవుడు కేవలము తాను సంపాదించినటువంటి ధనమే గొప్పది అనుకుంటున్నాడు.
0: Today again we find that man feels that the wealth that he has accumulated is really something.
1: తాను అభ్యసించినటువంటి విద్యనే గొప్పది అని భావిస్తున్నాడు.
0: The education that he has got he feels is again a great achievement.
1: తన యొక్క కీర్తినే ప్రధానమని భావిస్తున్నాడు.
0: His fame he feels is the thing.
1: కాదు కాదు కాదు.
0: But no.
1: ఐశ్వర్యమునకంటే విద్య కంటే కీర్తి కంటే వ్యక్తే గొప్పవాడు.
0: But well ahead and well above these ideas of wealth, education and fame is man himself.
1: ఈ యొక్క సంపద కూడాను తన వల్లనే లభిస్తుండాలి.
0: Now all that he accrues for himself is also because of himself.
1: ఈ కీర్తి కూడాను తన వల్లనే లభిస్తుండాలి.
0: This fame is also because of himself.
1: మానవుడు ఈనాడు తనను తాను కించిత్ పరచుకుంటూ కేవలం బాహ్యమైనటువంటి సిరి సంపదలు మాత్రమే తాను లక్ష్యం నందించుకుంటున్నాడు.
0: And what do we find today? He has degraded himself and he is after acquiring wealth, education and fame.
1: కనుక ఈనాటి మానవుడు జ్ఞానమే ప్రధానమైనటువంటిది, దీంట్లో జ్ఞానమునకే ఎక్కువ విలువ నందిస్తున్నాము.
0: Now today we find that here again we are giving more value to what a man earns.
1: జ్ఞానము విలువైనటువంటిది కాదు, గుణమే విలువైనటువంటిది.
0: Embodiments of love, it is not jnana which is important but guna, correct.
1: ఈ జ్ఞానములన్నీ కూడా కేవలం బుక్ నాలెడ్జ్, గ్రంథ పరిచయం వల్ల ఏర్పడినటువంటివి.
0: It is merely our acquaintance with books that we call is jnana today.
1: ఈ యొక్క జ్ఞానము మనకి ఏమాత్రం కూడా నిత్య జీవితంలో ఒక విధమైన ఆధారప్రాయంగా ఉంటుండదు.
0: అండ్ దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు గివ్ అస్ ఎనీ కంఫర్ట్ ఇన్ అవర్ డే టు డే యాక్టివిటీస్.
1: బాహ్య దృష్టినే మనం లక్ష్యం నందించుకుని మనము జీవితాన్ని గడుపుతున్నాం.
0: We look around us, that is our view point and we are working out our livelihood.
1: ఒకానొక సమయం లోపల జీసస్ కూడాను చెప్పాడు.
0: That is why once upon a time Jesus had said
1: నరక మార్గము చాలా విశాలంగా ఉంటుండాలి అన్నాడు.
0: The path to hell, Jesus said, was very broad.
1: స్వర్గ మార్గము చాలా ఇరుకాటంగా ఉంటుండాలి అన్నాడు.
0: The road to heaven, he said, was extremely narrow.
1: కారణం ఏమనగా నరకమునకు ప్రయాణమయ్యేటువంటి వ్యక్తులు లక్షల మంది ఉంటున్నారు, అందువల్లనే పెద్ద రోడ్డు కావాలి.
0: The reason those who are treading on the road to hell are far too many, that's why it is broad.
1: నిరంతరము కూడాను త్యాగశీరుడైనటువంటి వారు నూటికొక్కరే కోటికొక్కరే ఉంటుంటారు.
0: And those who make it a point in their lives to do
1: ఈనాడు మన భారతదేశమునందు పవిత్రమైన త్యాగ భూమి యందు నిర్మలమైనటువంటి ఒక యోగ భూమి నందు ఈనాటి భారతీయులు స్వార్థము అహంకారం ఈ రెండింటినే రెండు చక్రములుగా ఉంచుకొని ఈ రెండింటినే రెండు రెక్కలుగా ఉంచుకొని ఆకాశములో సంచరించడానికి ప్రయత్నిస్తున్నారు.
0: That's why that path is narrow. Today we find this ancient land of ours, Bharat, which has as its tradition a glorious past. We find that man of today has the two wheels on which he makes his livelihood.
1: Dharamu cheta chedagaatam aadutunnaru, sarvamunu kuda hastagatam gaavinchukotaniki prayatnistunnaru.
0: He, man of today, we find is after wealth and money, place with money.
1: Kaani deeni valla manavattu e maatram kuda nu prakatinchadu.
0: But through these means we cannot have the true nature of man.
1: Mukhyamuga mana yokka telivitetalu yendu gunamulu chechukoni tadwara sevaka bhavamunandu samajamlo manam adugu pettali.
0: So along with what we acquire, we should also try to imbue a sense of goodness in us, and together with these we should try and do good for others.
1: Sama bhavanni manamu pechukovali.
0: For example, the spirit of forgiveness should
1: samane balahinunu yokka balamu.
0: Now it is this kshama that gives a lot of strength to the weak.
1: Balavantunaku aabharanam,
0: and it's an ornament to the strong ones.
1: Kevalamu siri sampadala samayamunandu tana yokka porapatunu e maatram kudanu manavudu gurtinchadu.
0: It's when man is happy and comfortable, he really cannot understand what trouble is like.
1: Tana anni vidhamuluga sukhamuga untunnappudu tanalo anni kudanu avagunamule bayalu jertuntayi.
0: When he enjoys all comfort and pleasures, all that really comes out of him is nothing but bad.
1: Kashta samayamlande sugunalanta kudanu uppongutuntayi.
0: It's only when he is put to a lot of trials and tribulations,
1: kanaku manaku kashtamule pradhanamainatti yokka aadarsha prayamulu,
0: that his innate goodness comes out to the fore.
1: Kashtamule lekundina sukamunaku viluvane ledu.
0: It's only through this process of trials that we can see comfort.
1: Kanuka mana sukamulanni kudanu kashtamuto cheri untunnayi.
0: So our sense of happiness is intimately linked with troubles.
1: Kalukane manamu the pleasure is an interval between two pains.
0: That's why it's been said the pleasure is an interval between two pains.
1: Manavudu ee naadu branthini pondi kashtamulu undakoodadu sukame kaavali antunnadu.
0: But today man is under an illusion, so he seeks comfort, he doesn't want any distress.
1: Na sukhar labhyate sukham, sukham dwara manaku sukham ledu. కష్టము ద్వారానే సుఖము.
0: యు కెనాట్ గెట్ కంఫర్ట్ టు కంఫర్ట్.
1: ఇది మానవుడు కూడాను చక్కగా గుర్తించాలి.
0: నౌ మ్యాన్ హాస్ టు అండర్స్టాండ్ దిస్.
1: 24 అవర్స్ కూడాను ఎయిర్ కండిషన్ రూమ్ లో కూర్చుంటే ఎయిర్ కండిషన్ విలువ కూడా మనకు తెలియదు.
0: ఇఫ్ యూ హావ్ టు సిట్ 24 అవర్స్ ఇన్ ఎయిర్ కండిషన్ రూమ్, యూ రియల్లీ డు నాట్ అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ దిస్ ఎయిర్ కండిషన్.
1: 1 గంట బయట ఎండలో మనం సంచరించి వచ్చినప్పుడే ఎయిర్ కండిషన్ విలువ మనకు అర్థమవుతుండాలి.
0: వి గో అవుట్ ఇన్ ద హాట్ సన్ ఫర్ 1 అవర్, దెన్ వి కమ్ బ్యాక్, దెన్ వి రియలైజ్ వాట్ దిస్ ఎయిర్ కండిషన్.
1: కనుకనే మనకు కష్టములను మనము అనేక విధమైన సుఖములను అందించేటువంటి యొక్క సూత్ర మార్గములు.
0: దట్స్ వై ఆల్ దట్స్ రియలీ బ్యాడ్ ఫర్ అస్, ఆల్ అవర్ ట్రబుల్స్ ఆర్ రియలీ దోస్ విచ్ గివ్ అస్ హ్యాపీనెస్ ఇన్ ద ఎండ్.
1: కానీ ఈనాటి మానవత్వం లోపల మనము అనేక విధములైనటువంటి లౌకిక భోగములను మాత్రమే అనుభవించడానికి ప్రయత్నిస్తున్నాము.
0: Now today again we are given to experiencing what we call our pleasures, but the worldly ones.
1: Prema swarupulara manam pedda pedda bhavanamulu ninminchukoni anni vidhamuluga sukha santoshamulu anubhavistunnappudu nenu chakkaga bhogaanni anubhavistunnamani verravigutunnamu. Idi veritalana yokka lakshanam.
0: In monuments of love we find that now we have built huge mansions giving us all the pleasures and comforts, and we feel that we are really enjoying happiness. This is nothing but foolishness.
1: ఇది కేవలము నీవు భోగములు అనుభవించలేదు, భోగములే నిన్ను అనుభవిస్తున్నాయి. ఈ సత్యాన్ని గుర్తించాలి.
0: ఇట్ ఇస్ నాట్ యాజ్ ఇఫ్ యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ కంఫర్ట్ అండ్ హ్యాపీనెస్, ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ ద అదర్ వే రౌండ్, ఇట్ ఇస్ కంఫర్ట్ విచ్ ఇస్ ఎక్స్పీరియన్సింగ్ యు.
1: నిన్ను ఈ భోగములంతా అనుభవించి నీలో ఉండినటువంటి శక్తి సామర్థ్యములంతా జుర్రుకొని నీలో అహంకారము, ఒక విధమైన క్రోధము, ద్వేషము, అసూయ అనేటువంటి రోగములకు గురి చేస్తున్నాయి ఈ భోగములు.
0: త్రూ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ ఆఫ్ ఎక్స్పీరియన్సింగ్ యు, this comfort ultimately leads you to disaster by depriving you of your innate qualities, of all the good in you and all your strength.
1: ఈనాడు ప్రపంచమును గొప్పగా అభివృద్ధి గావించాలని, అనేక సదుపాయాలను ఉన్నచాలని ప్రభుత్వం కూడాను చాలా పాటుపడుతుండాలి.
0: Today the government also embarks upon various schemes and plans to bring happiness to the majority.
1: పెద్ద పెద్ద ఇండస్ట్రీలు నిర్మించడం చేత దేశము బాగుపడదు.
0: By merely putting up big industries, the country cannot progress.
1: మానవునికి అనేక సౌకర్యములు చేకూర్చడం చేత దేశము బాగుపడదు.
0: By securing plenty of comfort for man, the country cannot progress.
1: దేశం యొక్క అభివృద్ధులన్నీ కూడాను భౌతికమైనటువంటి సుఖ సంతోషములతో కట్టుబడలేదు.
0: The progress of a country do not get linked up with this material progress.
1: మానవుని నైతిక విలువను ఏనాడు పెంచుకుంటాడో ఆనాడు దేశం బాగుపడదు.
0: It is only when man furthers his own basic innate good qualities, it's only then that the nation will progress. Morality, the morality in man should come up. It's only then.
1: ఈనాడు మొరాలిటీ మాత్రం లేకుండా దేశం బాగుపడాలంటే ఎక్కడ బాగుపడదు.
0: Today, without this essence of morality, how can we feel that the country will progress?
1: మనసునందు విశాల భావములు లేవు.
0: We don't have a broad vision.
1: ఇవంతా కూడాను narrow mind, సంకుచితమైన భావములుగా ఉంటున్నాయి.
0: We have a very narrow outlook.
1: Expansion love, ee vishalamaina premanu manu pechukovali, ide life.
0: We should try to derive this principle of
1: drishyamunaku adrishyamunaku madhyana unnatvanti okka vantane manavattam.
0: What is seen and what is not seen, the bridge between these two is man.
1: Ee manavattam kontha adrishyamunaku drishyamunaku kontha sambandhanni yerparchukovali,
0: and through this medium we should make this bridge visible as also the two extremes.
1: మనము ప్రయత్నంగా పూర్వకంగా మనం ఇందులో ప్రవేశిస్తే ఎంతైనా మనం సాహసంతో దేశం యొక్క ఉన్నతిని సాధించగలం.
0: ఇఫ్ యూ మేక్ ఎ డెలిబరేట్ అటెంప్ట్ అండ్ జంప్ ఇన్ టు దిస్ వెంచర్, వీ సర్టన్లీ కెన్ సీ టు ఇట్ దట్ ది కంట్రీ విల్
1: మెల్లగా నడుచుటకే ప్రయత్నిస్తే చీమ కూడాను కొన్ని మైళ్ళ ప్రయాణం సరిపోతుంది.
0: అండ్ ఎ స్మాల్ యాంట్, ఇఫ్ ఇట్ వాంట్స్ టు అండర్టేక్ ఎ లాంగ్ జర్నీ, విల్ సర్టన్లీ సక్సీడ్ హౌవర్ స్లో ఇట్స్ ప్రోగ్రెస్ మే బి.
1: రెక్కలను ముడుచుకుని కూర్చుంటే గ్రద్దైనా ఒక ఇంచ్ అయినా ముందుకు పోలేదు.
0: The mighty eagle, if it were to fold its wings and sit at a place, it cannot make any progress.
1: కాని ఈనాడు మనకు రెక్కలు ఉండినప్పటికీ ముడుచుకొని కూర్చున్నాము, మనం ముందుకు ఏ రీతిగా సాగగలం?
0: Today we are endowed with wings, but we have folded them up. How can we move forward?
1: ఏ పని చేసినా నాకు ఏమి సుఖము, ఏ యొక్క చదువు చదివినా నాకు ఏమి ఆదాయం, ప్రతి దాని ఎందుకు తన స్వార్థమే తన స్వార్థమే తన స్వార్థమే, ఈ విధంగా మనం ప్రయత్నపూర్వకంగా సాధిస్తే దేశమును ఏ రీతిగా మనం ఉద్ధరించగలం?
0: If I do this, what will be my share? If I do that, what will be my happiness? In this manner, we are trying to question everything in relation to ours.
1: Tellavari lechinadi modalukoni raatri parundunanta varakunu oka pavitramaina karyamulu kani oka paramaatma chittana kani ye maatramu ledu nirantaram kudanu ఒక విధమైన పుట్టి యొక్క లౌకిక భోగములకే బాట పడుతున్నాము.
0: Right from the moment we get up in the early hours of the morning till we go to bed at night, all the while, rather than spend even a fraction of our time in the thought of Lord or of doing good to others, we are all the while carried away by trying to see everything in relation to
1: ourselves.
0: Embodiments of love. What is inside man?
1: మన ప్రేమను పెంచుకోవాలి.
0: Animal quality. We should develop love.
1: తైలము ఒక వ్యక్తికి జీవితాన్ని ఇస్తుంది.
0: Oil gives life to a wick.
1: కానీ ప్రేమ మనిషికే ప్రాణం పోస్తుంది.
0: But love gives this essential quality which will make a man keep moving.
1: దైవత్వం పైన మనము సంపూర్ణమైన విశ్వాసమును పెంచుకోవాలి.
0: We should have full faith in the Lord.
1: ఎక్కడ దైవత్వం పైన మనకు నమ్మకం ఉంటుందో అక్కడే ప్రేమ అభివృద్ధి అవుతుంది.
0: Where we have this faith, we'll have love.
1: Where there is faith, there is love. Where there is love, there is peace. Where there is peace, there is truth. Where there is truth, there is God. మనము faith. ఈ నమ్మకం అనేటువంటి రెండు కన్నులను మనము పొడుచుకుంటున్నాము.
0: Where there is faith, we have love. Where there is love, we have peace. Where there is peace, we have truth. Where we have truth, there is God.
1: Truth is God. ఒకానొక సమయంలో మహాత్మా గాంధీ కూడా చెప్పాడు, దైవం ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు అంటే ట్రూత్ అనేటువంటిది కాబట్టి దేర్ ఇస్ గాడ్.
0: ఇట్ వాస్ గాంధీజీ హూ సెడ్ దట్ గాడ్ సర్టన్లీ ఎగ్జిస్ట్ వేర్ ట్రూత్ ఈస్ గాడ్ అండ్ ట్రూత్ ఈస్ ఎవ్రీవేర్ సో గాడ్ ఈస్ ఎవ్రీవేర్.
1: కనుక సత్యమును మనం మరణింపజేయడానికి వీలు కాదే.
0: We really cannot exterminate truth.
1: ఈ నమ్మకము అనేటువంటిది కేవలం ఒక ఎక్స్పెరిమెంట్ తో ప్రయోజనం చేయడానికి వీలు కాదు.
0: This aspect of faith is something which cannot be understood by experimentation.
1: ఈ ఫెయిత్ అనేటువంటిది దీనికి ఒక రీజన్ సీజన్ లేదు.
0: And there's no season. There's no reason for this quality of faith.
1: కనుక ఈ సీజన్ కు రీజన్ కు అతీతమైనటువంటిది నమ్మకము. మన నమ్మకం అన్నది అంతేకాని ఇంకొకరు లేదనడానికి ఏమాత్రం అధికారం లేదు.
0: Faith is beyond season and reason. Our faith is ours. Nobody has the right to question this.
1: దివ్యమైన మానవత్వాన్ని అందించినటువంటి యొక్క ఈ యొక్క స్థితి యందు మనము భగవంతునికి తగినటువంటి కృతజ్ఞత రూపకంగా ఈ కర్మాచరణలో మనము కాయాన్ని ప్రవేశపెట్టాలి.
0: And man which has been given this birth should try and spend every minute of his existence in order to show a sense of gratitude.
1: ముఖ్యంగా ఈనాడు మానవత్వమునందు కృతజ్ఞత ఏమాత్రం కూడా కనిపించడం లేదు.
0: అండ్ దెన్ అగైన్ వి ఫైండ్ దట్ ద మ్యాన్ ఆఫ్ టుడే దేర్ ఇస్ అబ్సల్యూట్లీ నో సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఇన్ హిమ్.
1: ఒక డాక్టర్ ఏమైనా కూడా నిర్చనిచ్చి మన రోగం నివారణ చేస్తే మనం అతనికి కృతజ్ఞత వందనములు అందిస్తున్నాం.
0: వెన్ ఎ డాక్టర్ క్యూర్స్ us of our illness, we express our gratitude to him.
1: దాహం కొన్నప్పుడు ఎవరైనా ఇంత మంచినీళ్ళు ఇస్తే అయ్యో వారికి థ్యాంక్స్ అని మనం చెప్తున్నాం కృతజ్ఞత పూర్వకంగా.
0: వెన్ వి ఆర్ థర్స్టీ అండ్ వెన్ వి ఫైండ్ సంబడీ హూ ఆఫర్స్ us a cup of water,
1: మన కష్టాల సమయంలో ఎవరైనా పట్టెడు అన్నం పెట్టి పొట్ట నింపితే వారికి కృతజ్ఞత రూపకంగా మనం అనుభవిస్తున్నాం.
0: వెన్ వి ఆర్ స్టార్వింగ్ అండ్ ఇఫ్ సంబడీ కమ్స్ అలాంగ్ అండ్ ఆఫర్స్ us some food, we feel grateful to
1: him. అమృతమయమైనటువంటి యొక్క మానవత్వాన్ని అందించినటువంటి దైవత్వానికి మనం కృతజ్ఞత ఏమాత్రం చూపటం లేదు.
0: బట్ మ్యాన్ హూస్ ఎసెన్షియలీ డివైన్ హీ హాజ్ నో సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ ద సుప్రీం బీయింగ్.
1: సర్వత్రా దైవత్వం తప్ప అన్యత్వము లేదు.
0: ఎవ్రీవేర్ దట్ యు సీ ఈజ్ నథింగ్ బట్ డివినిటీ.
1: కానీ మానవుడు నా యొక్క ప్రయత్నం చేత దీన్ని సాధిస్తున్నానని అహంకారం చేత తాను విర్రవీగుతున్నాడు.
0: బట్ మ్యాన్ ఫీల్స్ ఈగోయిస్టిక్ అండ్ ఫీల్స్ దట్ ఇట్ ఈస్ హీ హూస్ డూయింగ్ ఎవ్రీథింగ్ అరౌండ్ హిమ్.
1: కానీ ఇది కేవలం అజ్ఞానం యొక్క లక్షణం.
0: దిస్ ఈస్ ఎన్ ఇండికేషన్ ఆఫ్ హిస్ ఇగ్నోరెన్స్.
1: మానవుడు ఏమి చేయగలడు?
0: వాట్ ఈస్ ఇట్ దట్ మ్యాన్ కెన్ రియలీ
1: అచీవ్? కేవలం ఈ దేహం అనేటువంటిది ఒక పనిముట్టు.
0: దిస్ బాడీ ఆఫ్ హిస్ ఈజ్ నథింగ్ బట్ అన్ ఇన్స్ట్రుమెంట్.
1: తాను ఈ యొక్క దివ్యత్వం కాదు.
0: ఇట్ ఈస్ నాట్ దిస్ డివైన్ స్పార్క్.
1: దిస్ ఈస్ మై బాడీ, ఐ ఆమ్ నాట్ బాడీ.
0: He says, this is my body, but I am not this body.
1: కనుకనే దిస్ ఇస్ మై బాడీ అంటున్నామే కానీ ఐ ఆమ్ బాడీ అని ఎవరూ చెప్పడం లేదు.
0: We say, it is my body, but nobody says, I am this body.
1: ఇది మై కర్చీఫ్. కర్చీఫ్ సపరేట్ గా ఉంది, నేను సపరేట్ గా ఉంది.
0: We say, this is my kerchief, so I am separate from this kerchief.
1: అదే విధంగా మై మైండ్, మై బాడీ, మై బుద్ధి, మై చిత్తం, మై ఇంద్రియం, మై అంతఃకరణం అంటున్నాం, బట్ హూ ఆమ్ ఐ?
0: In the same manner,
1: question వేసుకుంటున్నారా?
0: In the same manner we say, this is my body, this is my mind, my intellect, my organs and so on. But has anybody asked this question, who's this my?
1: కనుకని ఈ మై అనేటువంటిది సాక్షిభూతంగా ఉంటుండాలి. అదే మై ఇస్ మాయా, మై.
0: ఇట్ ఇస్ దిస్ మై విచ్ అపియర్స్ యాజ్ ఎటర్నల్ విట్నెస్ అండ్ ఇట్ ఇస్ దిస్ మై విచ్ ఇస్ దిస్ మాయా.
1: తెల్లవారి లేచినది మొదలుకొని రాత్రి పరుండనంత వరకు నాది నావారు నేను అనేటువంటి దీనికి ఉపయోగపెడుతున్నాం, కానీ నేనెవరు అనేటువంటి సత్యాన్ని ఎవరు కూడా విచారించడం లేదు.
0: రైట్ ఫ్రమ్ ద మూమెంట్ వి గెట్ అప్ టిల్ ద మూమెంట్ వి గో టు బెడ్ వి కీప్ టాకింగ్ అబౌట్ మై అండ్ ఐ. But nobody has really bothered to find an answer to this question, who is this mine?
1: Kanukani annintini endukodano sachyabhootamainatundi oka divyatattamainatundi aatmane neevu.
0: So that witness which is present, which is innate in everything, that is this atma, that is the true entity.
1: Tamil lo meera cheppindi kadalil kulittaru muttadi teenikainaduva vidumayo karunaye purivayo ani tamil. Ee kadalil kulittaru ee samudram aneetundi deen lopala enni alalo ఎన్ని విధమైన ముసల్లో ఎన్ని విధమైనటువంటి మృగములో ఉండినప్పటికీ నేను మునిగి కష్టపడి ఈ భగవంతుని నామము అనేటువంటి ఒక రత్నాన్ని ముత్యాన్ని నేను సంపాదించుకున్నాను, దీనిని తిరిగి నా చేయి నుంచి వదిలిపోతే తిరిగి నాకు
0: లభించదు. I have now secured the precious name of the Lord, the precious gem of this name of God, and I must try to see to it that I do not lose hold of this.
1: Yinaadu manavattu lopala kevalam aadhyatmikam ante yemo adiri paripothunnaru.
0: Today we find that man gets frightened by the very word spirituality.
1: Prayamunnappude bhagavantu kanugonalu.
0: When one is young, he does not try to seek God.
1: Kaya mudigine enta kaanchalevu.
0: And as he becomes old, or when it goes, the body goes away,
1: mundu
0: mundani
1: enchu mosammu chendaku.
0: Don't keep saying that later on, you are only deceiving yourself.
1: Sarvula yendu kudunu manavattu okkatigane manaku kanipistuntundali.
0: Man's nature is something which is present in every being.
1: Filimu rikaadendu ఫిలిం రికార్డ్, గ్రామ్ఫోన్ ప్లేట్ ఉంటుండాలి. ఇది చూస్తే ఒక్కటిగానే అన్ని కనిపిస్తూ ఉంటాయి.
0: ఇన్ ఎ గ్రామ్ఫోన్ రికార్డ్ వెన్ వి లుక్ అట్ ఇట్ వి ఫైండ్ దట్ ఎవ్రీథింగ్ సీమ్స్ టు బి టుగెదర్.
1: సౌండ్ బాక్స్ నందు సవరించి చూచిన పాటలు ఎన్నో విధము పలుకుచుండు. ఈ ప్లేట్ చూస్తే అన్ని సమానంగానే ఉంటుంటాయి, కానీ సౌండ్ బాక్స్ లో సవరించి చూస్తే వేరు వేరు పాటలుగా కనిపిస్తుంటాయి.
0: When we look at this film record, the gramophone record, we feel that it is one entity. But when you use the accompanying sound box along with this, we find the different notes, the different tones and the different voices coming out into the open.
1: Kaani manavattamlo chuste sarvulu kudunu manavulu vale kanipistunnaru, kaani manavattam evari endu untundado aa practical lopalle telustundi.
0: But in the same way, when we look around, it is the same nature which prevails all around. But when you want to look into one particular individual, nobody seems to be knowing what this really is like.
1: కొందరు మహనీయులుగా ఉంటుంటారు, కొందరు తెలివితేటల వారిగా ఉంటారు, మరికొందరు మూర్ఖులుగా ఉంటుంటారు.
0: There are some who have evolved, there are some who are intelligent, there are some who are foolish.
1: మంచి వారికి మాటలు ఉండవు.
0: Those who are good, they are men of few words.
1: తెలివితేటల వారికి అధిక మాటలు ఉంటుంటాయి.
0: Those who are intelligent, far too many words.
1: మూర్ఖులు చూస్తే వాదిస్తుంటారు.
0: And the foolish ones go on arguing and debating.
1: కనుక వారిని క్రియారూపంలో మనం పెట్టినప్పుడే వారి యొక్క నిజతత్వం మనకు అర్థమవుతుంటారు.
0: So it's only when we see these people in action that we'll get to know their true nature.
1: చిన్న చిన్న దానికి కూడా నువ్వు వాదించేటువంటి యొక్క తత్వము మూర్ఖత్వం అనే చెప్పవచ్చు, కానీ మానవత్వం కాదు.
0: That nature which goes on arguing and debating is the nature of a real.
1: మరి కొంతమంది తెలివితేటలు కలవారమని భావిస్తున్నారే, కానీ ఒట్టి మాటలతో తప్ప క్రియలతో వారు ఏ మాత్రము పాల్గొనరు.
0: And the intelligent ones waste away their time in words and words, do nothing in action.
1: ఖాళీ పాత్ర శబ్దం ఎక్కువ ఇస్తుంది.
0: An empty vessel makes much noise.
1: కనుకనే మనం తెలివితేటలు అనుకుంటున్నామే, కానీ మనం ఎంటీ వెసల్స్.
0: We think this is our intelligence, we are clever, but it is nothing but an empty vessel.
1: నిజమైనటువంటి మానవత్వము ఒక వింటుంది, కానీ ఆ ఆనందాన్ని అనుభవిస్తుంది, అతి మాటలకు ఏమాత్రము అవకాశం ఇవ్వదు.
0: ది ట్రూ నేచర్ ఆఫ్ మ్యాన్ ఈస్ దాట్ విచ్ కీప్స్ హిమ్ సైలెంట్ which does not give vent to words and undue thoughts.
1: కనుక మానవత్వంలో ఉండేటువంటి యొక్క దివ్యత్వం ఏమిటి అని విచారిస్తే పవిత్రమైనటువంటి ఆత్మతత్వమే అని అర్థమవుతుంది.
0: Now if you ask this question, what is this true nature of man, we find that it's a sacred one, it is this atmic principle.
1: కాన మనం ప్రతి మానవుడు కూడాను, నేను మానవుడను, నేను అజ్ఞానమునకు ఏమాత్రం కూడా సంబంధించినటువంటి వాడు కాను అనేటువంటి యొక్క త్యాగభావాన్ని మనం అనుభవించాలి.
0: సో మ్యాన్ షుడ్ ట్రై అండ్ టు డెవలప్ దిస్ ఫీలింగ్ దట్ హీస్ మ్యాన్ ఇన్ ద వెరీ ఎసెన్స్ ఇన్ ద ట్రూ నేచర్ ఆఫ్ హిస్ ఎగ్జిస్టెన్స్
1: కర్మణ న ప్రజయ ధనేన త్యాగే నైకే అమృతత్వ మానసు. ఈ త్యాగం వల్ల మనకి ఎంత క్షేమం ఏర్పడుతుండదో మీరు నిత్య జీవితంలో కూడా అనుభవించవచ్చు.
0: This sacrifice, the spirit of sacrifice, what actually it gives us in return is something which we really see around us.
1: ఇప్పుడు మనం గాలిని తీసుకుంటున్నాం.
0: For example, we breathe in.
1: తీసుకున్న గాలిని మరొక వైపున మనం విసర్జించకపోతే మన లంగ్స్ చెడిపోతుంది.
0: The air that we breathe in, we should also breathe it out. So that otherwise the lungs may get go bad.
1: ఆహారం తీసుకుంటున్నాము, దానిని మరొక వైపున విసర్జించకపోతే కడుపు చెడిపోతుంది.
0: We take in food, but through some other channel we'll have to put it out.
1: మన చేతిలో ఒక ప్రదేశంలో రక్తం ప్రసరిస్తుండాలి. ఆ రక్తము ప్రసరించకుండా అక్కడే నిలిచిపోతే అక్కడ ఒక గుళ్ళగా తయారైపోతుంది.
0: It is the nature of blood to circulate. But if the blood does were not to circulate and were to stand still at a point, కాబట్టి
1: త్యాగం చేత ఎంత క్షేమం ఏర్పడుతుండాలి.
0: A boil develops at that particular spot. So we see the
1: గాలిని విడిచకూడదు అని దాని అట్లే కట్టి పెట్టేసిస్తే మన యొక్క ప్రాణం పోతుంది.
0: The air that I breathe in, I should not breathe it out. Hold it up and you can see the disastrous consequences.
1: కనుక త్యాగం లోపల ఎంతో యోగం ఉంది. యోగమే క్షేమాన్ని అందిస్తుంది.
0: So it is through this sacrifice that we have yoga.
1: అయితే మన మనస్తత్వాన్ని కేవలం లౌకికమైన మార్గంలో ప్రవేశపెట్టి అనేక జన్మలుగా ప్రవేశపెట్టడం చేత దానిని అనేక విధములుగా మనం మార్చుకోలేకపోతున్నాం.
0: Through yoga we get happiness. Over a period of lifetimes we have got used to spending everything for ourselves.
1: దీనికి అభ్యాసం అత్యవసరం.
0: Now in order that we take this new path.
1: శ్రేయో హి జ్ఞానం అభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతి జ్ఞానాత్ కర్మ ఫలత్యాగ త్యాగశ్చాంతి అనంతరం. అభ్యాసం చేయాలి.
0: We need this abhyasa, a practice. Practice is essential. It's at the root of everything.
1: Oka chepana pattalanukunte manamu yerranu kutti danini choopinchi chepana padutunnam.
0: If you want to catch fish, we spread a net.
1: Aneka vidyamulainatundi practices cheta kruramaina mruganni kudanu swadhinam cheskuntunnam.
0: We have a bait for the fish. If you want to catch wild animals, we have a bait again.
1: Vishasarpanni kudanu manamu aa yokka vishadantamulu periki vesi dantho nirbhayanga manam aadukuntunnam.
0: A poisonous snake, we get hold of it, remove it, the poisonous fangs and play with it.
1: Snake ku manasu ku rendu kudanu okke jantalaga untunnayi.
0: The snake on the one hand and the mind on the other, there is an intimacy between these two.
1: Sarpam eppudu kudanu chakkaga podu adi vankara tinkaraga potundi.
0: It is the snake's nature to keep moving in a zigzag manner.
1: Yedi chikkite dannanta karustu vellutundi.
0: And whatever it comes across, it bites and goes.
1: Ane vidhamga manasu kudanu straight ga povatam ledu adi kudanu vankara gintukera povutundadi.
0: In the same manner mind also treads a crooked path.
1: Chudinadannanta aashistundadi.
0: Whatever it sees, it desires for.
1: Kabatti sarpa gunamulu untunnayi manasunandu.
0: That's why the mind has the qualities of a snake.
1: Aithe aa sarpam kariste visham talakekkutundi.
0: If that snake were to bite, well, the poison would get into the body.
1: అయితే ఆ సర్పం నందు ఉన్నటువంటి రెండు దంతములు కూడాను పెరికి పారవేస్తే విషయం ఒక సర్పం మన స్వాధీనమైపోతుంది.
0: But if you remove those fangs, the poisonous fangs, the snake becomes your servant.
1: అదే విధంగానే మన యొక్క అభిమానం మమకారం రెండు విషదంతాలు ఉంటున్నాయి మనకు.
0: In the same manner, we have these two poisonous fangs, అభిమానం, attachment, and మమకారం, desire.
1: ఈ రెండు దంతములు మనం తీసివేసేస్తే మన జీవితం మన స్వాధీనం అయిపోతుంది.
0: By removing these two fangs, our life becomes ours.
1: మనం ఏ రీతిగా తీయటం?
0: How do we remove these?
1: దీని కూడాను ప్రాక్టీస్ చేయాలి.
0: For this also practice is essential.
1: ఇది ఒక పేపర్.
0: This is a piece of paper.
1: దీన్ని బాగా చుట్టినాం.
0: We roll it up.
1: ఈ చుట్టేటప్పటికి ఏమైపోతుంది? అది మడత పడిపోయింది.
0: As we roll it, we find it gets folded.
1: దీన్ని తిరిగి స్ట్రైట్ చేయాలంటే ఏంటి? దీనికి ఆపోజిట్ గా చుట్టాలి.
0: If you want to make it straight, we must unfold it in the opposite direction.
1: అదే విధంగానే మన అనేక జన్మల నుంచి కూడాను భౌతికమైనటువంటి విషయంలో మనం చుట్టుతూ వచ్చాము ఈ మనసును.
0: In the same manner, ఓవర్ పాస్ట్ లైఫ్స్ వీ హావ్ బీన్ రోలింగ్ ద మైండ్ ఇన్ వన్ డైరెక్షన్.
1: దీనిని స్ట్రైట్ చేయాలంటే దీనిని ఆపోజిట్ గా ఆధ్యాత్మిక విషయంలో దీన్ని చుట్టూ రావాలి.
0: If you want to straighten the mind now, we must unroll it in the opposite direction towards God.
1: కలుగనే మనం బహిర్ దృష్టిని వదిలేపెట్టి అంతర్దృష్టిని అభివృద్ధి చేసుకున్నామా మనం ధన్యులమైపోతాం.
0: So putting aside the worldly view, we should try and look within ourselves.
1: మన చేతిలో ఒక టార్చ్ ఉంది.
0: We have a torch in our hands.
1: నేను ఇట్లు బయలుదేరిపోవాలి.
0: I want to go in one particular direction.
1: నేను పోయే రోడ్డుకు టార్చ్ వేస్తే నేను సులభంగా వెళ్ళొచ్చు.
0: If I flash this torch in the direction which I have to go,
1: నేను పోయేది ఒక మార్గము, వేసేది ఇంకొక మార్గము టార్చ్.
0: But I want to go in one direction. I flash the torch in the opposite direction.
1: కనుక మన లోపల దివ్య దృష్టి అనేటువంటి ఒక టార్చ్ ఉంటుండాలి.
0: In the same manner, that divya drushti, that spark of inner vision is within us. That spark.
1: దానిని మనము లోపల వైపున వేసుకుంటే అంతర్భావం మనకు అర్థమవుతుంది.
0: If that view of ours, if that sight of ours, if we were to turn inwards,
1: antardrushtini telusukovalani aashinchadamu bahirvaipuna matram taarchi veyadam.
0: We want to know our true nature, but we flash the torch to the external world.
1: Idi sadhyamavutundi.
0: How is it possible?
1: Idi sadhyam kaadu. Manam ekkada bayaladeeri povalanukuntunnamo aa vaipune manam drushtini maruchali.
0: We want to go in a particular direction, we should try to look in that direction.
1: Kaana prati manavattamlo kuda ee naadu jagattu lopala అశాంతి ప్రబలడానికి మూల కారణం ఏమిటి?
0: టుడే వి ఫైండ్ లాట్ ఆఫ్ రెస్ట్లెస్నెస్ ఇన్ ద వరల్డ్. వాట్స్ ద కాజ్ ఫర్ దిస్?
1: హృదయము లేని మాటలు పెరిగిపోతున్నాయి.
0: వి హావ్ వర్డ్స్ అండ్ వర్డ్స్ వితౌట్ ద హార్ట్.
1: ఇది కాదు, మనకిప్పుడు అత్యవసరమైనటువంటిది మాటలు లేని హృదయం కావాలి.
0: వాట్ వి వాంట్ ఈస్ ఏ హార్ట్ వితౌట్ వర్డ్స్.
1: ఇదే మనం ఈనాడు కోరవలసింది.
0: దిస్ ఇస్ వాట్ వి మస్ట్ లుక్ ఫర్.
1: మాటల చేత ఏమాత్రం కూడా మనం కార్యములు సాధించలేము.
0: Mere words do not give us any
1: kriya cheta manam entati vijayanaina sadinchagalam.
0: It is through work that we can achieve a lot of things.
1: Kanuka prati manavudu kodanu kriya lo praveshinchali.
0: So every man should jump into the
1: karma margamlo manam praveshinchali.
0: Into this field of karma,
1: samaja sevanu manam cheyali.
0: Service of society,
1: samajamtone mana jeevitham aadharapadi untundali.
0: It's a society which sustains our life.
1: Manam society ni vadala petti okka chanamaina undadaniki veelu kaadu.
0: We cannot live even for a second.
1: Kaani society yokka cheemani manam koratam ledu.
0: By removing ourselves from the society, but we don't
1: manam ee naadu cheyali. Society seva manam unnatundi dhanamunu kaani, unnatundi shaktini kaani, unnatundi buddhini kaani samaja sevalo pravesha pettinappudu mana pavitramaina bharat desamu ఇతర దేశములకు ఆదర్శవంతమైన దేవస్యంగా మనం రూపొందుతుంది.
0: వి షుడ్ సర్వ్ సొసైటీ త్రూ అవర్ మనీ, త్రూ అవర్ ఇంటెలిజెన్స్, త్రూ అవర్ వర్డ్స్, త్రూ అవర్ డీడ్స్, అండ్ బై దిస్ అవర్ కంట్రీ కెన్ అచీవ్ ఎనీ డిగ్రీ ఆఫ్ ప్రోగ్రెస్.
1: ఏ కించిత్తైనా కూడా నువ్వు స్వార్థాన్ని త్యాగం చేయాలి.
0: అట్లీస్ట్ ఫర్ ఫ్రాక్షన్, ఫర్ అన్ అయోటా, వి షుడ్ ట్రై టు
1: లేక తోటి మానవుడి చోట ప్రియమైన మాటలైనా మనం ఆడాలి.
0: హ్యావ్ గుడ్ వర్డ్స్ ఫర్ ద అదర్స్.
1: కానీ మాటలు కూడా నువ్వు మధురంగా ఉండటం లేదు.
0: But today we find even words
1: మాటలు కూడా నువ్వు కఠినంగానే ఉంటున్నాయి.
0: Words tend to be hard and biting.
1: కారణం ఏమిటి? హృదయం కఠినమైనప్పుడు మాటలు కూడా కఠినమవుతాయి.
0: Reason, the heart itself is hard as a stone.
1: ప్రేమ స్వరూపులారా, మనం చేయవలసినటువంటి మంచి మాటలు, మంచి చూపులు, మంచి హృదయము, మంచి నడతలు ఈ విధంగా ఉంటుంటే మంచి జీవితంగా ఉంది, మంచి దేశంగా కూడా రూపొందుతుంది.
0: Embodiments of love, what we should have is good thoughts, good words, good heart, good deeds. And we can really go.
1: కనీసం మృదుమధురమైనటువంటి మాటలైనా మనం నేర్చుకోవడానికి ప్రయత్నించాలి.
0: We should try to learn at least words which will sound sweet.
1: You cannot always oblige, but you can speak always obligingly.
0: You cannot always oblige, but today we find even words
1: మాటలు కూడా కఠినంగానే ఉంటున్నాయి.
0: Words tend to be hard and biting.
1: కారణం ఏమిటి? హృదయం కఠినమైనప్పుడు మాటలు కూడా కఠినమవుతాయి.
0: Reason, the heart itself is hard as a stone.
1: ప్రేమ

0: వెరీ మచ్ లేచింటి నా.
1: క్రోధము మానవత్వం కాదు.
0: యాంగర్ ఇస్ సర్టన్లీ నాట్.
1: అసూయ మానవత్వం కాదు.
0: జెలసీ ఇస్ నాట్.
1: అహంకారం మానవత్వం కాదు.
0: ఈగో ఇస్ నాట్.
1: ఇవన్నీ కూడా నువ్వు మృగ లక్షణాలు.
0: ఆల్ దీస్ ఆర్ యానిమల్
1: లక్షణాలు. మనము మృగ లక్షణాలు పెట్టుకుని మానవులు అనుకుంటే ఇంకా ఇది దేశం ఎట్లా ఉద్ధరించగలం?
0: With these animal qualities deep within us, we say that we are man. How is it possible?
1: కనుక మనము మానవులం అనుకున్నప్పుడు మానవ గుణములను పెంచుకోవాలి.
0: When we say that we are men, we should try to show that.
1: ప్రేమ, దయ, కరుణ, త్యాగము, సానుభూతి, ఈ పంచ ప్రాణముల చేత మనము ఈ జగత్తును కొంతవరకు ఉద్ధరించాలి.
0: Love, compassion, mercy, kindness and sympathy for others. It is these five which form the cornerstone.
1: ఈ విధమైనటువంటి దానిని మనం పెంచుకున్నప్పుడే కొన్ని కష్టములకు మనం గురి కావాల్సి వస్తుంది.
0: ఇట్స్ అన్అవాయిడబుల్ దట్ వీ కమ్ అక్రాస్
1: మంచి మార్గంలో మనం ప్రవేశించినప్పుడు కొన్ని దుఃఖములు కూడా మనం అనుభవించవలసి వస్తుంది.
0: దట్ వీ కమ్ అక్రాస్ ట్రబుల్స్. నౌ వెన్ వీ వాంట్ టు డు సంథింగ్
1: మంచి వారికి అన్ని కూడా కొన్ని కష్టములే వెంటాడుతుంటాయి.
0: దోస్ హూ వాంట్ టు డు గుడ్ ఆర్ ఆల్వేస్ అప్ అగైన్స్ట్.
1: విలువైనటువంటి డైమండ్ కు చాలా కోతలకు వస్తుంటారు.
0: నౌ ఇఫ్ యు టేక్ దిస్ డైమండ్ ఫర్ ఎగ్జాంపుల్, ద డైమండ్ ఇస్ సబ్జెక్టెడ్ టు లాట్ ఆఫ్ కటింగ్.
1: విలువైనటువంటి బంగారును నిప్పులో వేయటము, శుద్ధితో కొట్టడము, ఎన్నో విధములుగా హింస చేసినప్పుడే అది ఒక సుందరమైన నగగా తయారవుతుంది.
0: గోల్డ్ విచ్ ఇస్ ప్రెషియస్, ఇట్ ఆల్సో ఇస్ సబ్జెక్టెడ్ టు వెరీ హార్ష్ ట్రీట్మెంట్ సో దట్ ఇట్ మే బికమ్ ఎన్ ఆర్నమెంట్.
1: కనుకనే ఏకేశ్వరోపాసనే ప్రధానమంత్రి బోధించినటువంటి యొక్క మహమ్మద్ను మక్కా నుంచి తరమగొట్టి,
0: ఫర్ ఎగ్జాంపుల్ మొహమ్మద్ హూ సెడ్ దట్ వీ షుడ్ వర్షిప్ ద సుప్రీం వన్, హీ వాస్ డ్రివెన్ అవుట్ ఆఫ్ మక్కా.
1: కరుణే ప్రధానమంత్రిని, కరుణామయమైనటువంటి జీసస్ ను సిలువకు ఎక్కించిరి.
0: నౌ జీసస్ హూ స్టూడ్ ఫర్ కంపాషన్, హీ వాస్ పుట్, హీ వాస్ క్రూసిఫైడ్.
1: సత్యమే నా ప్రాణమని పలికినటువంటి హరిశ్చంద్రునికి ఆరు బిడ్డలు కూడా అమ్ముకోవలసి వచ్చాయి.
0: హరిశ్చంద్ర హూ అప్హెల్డ్ ద శాంక్టిటీ ఆఫ్ ట్రూత్ వాస్ పుట్ టు ఎ లాట్ ఆఫ్ డిస్ట్రెస్, హిస్ ఫ్యామిలీ వాస్ డ్రివెన్ అవుట్.
1: కనుకనే మంచి వారికి మొట్టమొదట కొన్ని బాధలు అంటాడుతుంటాయి.
0: సో దోస్ హూ డూ గుడ్ ఆల్వేస్ అప్ అగైన్స్ట్ ఆర్డర్.
1: కానీ మనం అది లెక్క చేయకూడదు.
0: వి షుడ్ నాట్ కేర్ ఫర్ దీస్.
1: ఒక ముసంబి పండు ఉంటుండాలి.
0: వి హావ్ ఎన్ ఆరెంజ్.
1: ఆరెంజ్ కానీ అది లోపల స్వీట్ జ్యూస్ ఉంటుందా కానీ బయట బిటర్ స్కిన్ ఉంటుండాలి.
0: Now this orange has got a sweet juice within, but on the outside
1: దాని తీసి వేసినప్పుడే ఆ స్వీట్ జ్యూస్ మనకు లభిస్తుంది.
0: By removing the bitter skin we can get the sweet juice.
1: కనుకనే కష్టములను, నష్టములను, దుఃఖములను, నిందలను, నిరుద్యోగములు అన్నిటి కూడా నిరుద్యోగం చేసినప్పుడే, దాన్ని త్యజించినప్పుడే మనకి శాంతి, సంతోషము, సుఖము, ఆనందము మనకు లభిస్తుంది.
0: In the same manner, by putting aside the obstacles, the ridicule, the abuse and all such things which are going to dishearten us, we can secure the innate happiness.
1: ప్రేమ ప్రతి మానవుని యొక్క జీవిత వృక్షం పైన కూడా కాసేటువంటి ఫలము.
0: Now man's life which is full of love, ease, will also certainly become a fruit.
1: ప్రేమనే లేకపోతే ప్రపంచమే లేదు.
0: Without love you can't have the world.
1: కనుకనే love is God, live in love.
0: That's why love is God, live in love.
1: ఈ ప్రేమ ఎక్కడ మనకు ఉంటుందో అక్కడ అన్ని విధములైనటువంటి యొక్క క్షమ కూడా మనకు ఏర్పడుతుంటాయి.
0: Where you have this love, we have the sense of forgiveness.
1: Love lives by giving and forgiving.
0: Love lives by giving and forgiving.
1: Self lives by getting and forgetting.
0: Self lives by getting and forgetting.
1: Love is selflessness. Self is lovelessness.
0: Love is selflessness. Self is lovelessness.
1: కనుక ఈ యొక్క స్వార్థము స్వార్థమని ఉండినంత వరకు కూడా మనకు ప్రేమ మనలో ప్రవేశించదు.
0: So long as we cling to this sense of selfishness, we cannot have love sprouting within us.
1: కనుక ఈ ప్రేమను మనం పెంచుకోవాలంటే మనం స్వార్థాన్ని త్యాగం చేయాలి.
0: If you want to secure love, then sacrifice selfishness.
1: ప్రేమ స్వరూపులారా, ఏ నాటికైనా కూడా ఈ దేహం రాలిపోయేదే, కూలిపోయేదే, కాలిపోయేదే.
0: Embodiments of love, one day or the other, this body has to collapse and burn.
1: శతవర్షముల దాకా మితము చెప్పిరి కానీ నమ్మరాదా మాట నిమ్మనమును.
0: We talk about hundreds of years, but we should not believe in that.
1: బాల్యమందో లేక ప్రాయమందో లేక ముదిమియందో లేక ముసలియందో ఎప్పుడో వెళ్లేది ఎరుకలేదు.
0: We do not know when this body will go, either in childhood or in youth, middle age or old age.
1: కనుక ఈ యొక్క మరణం అనేటువంటిది నీ చేతిలో లేదు.
0: Death is something which is not in our hands.
1: ఏ నిమిషంలో వస్తుందో చెప్పడానికి వీలు కాదు.
0: We cannot tell at what moment it will come.
1: ఇది ఒక చిన్న ఉదాహరణ.
0: A small example.
1: నేను నిల్చుకున్నాను. ఫోటోగ్రాఫర్ వచ్చి అక్కడ నిల్చుకున్నాడు.
0: I am standing here and a photographer stands in front of me.
1: నేను ఎంత తిరుగుతూ ఉండినప్పటికీ ఫోటోగ్రాఫర్ రెడీ అన్నప్పుడు స్టడీగా ఉంటే ఫోటో బాగా వస్తుంది.
0: ఐ మైట్ బి మూవింగ్ అబౌట్, షఫ్లింగ్ అబౌట్, బట్ అట్ ద మోమెంట్ వెన్ ద ఫోటోగ్రాఫర్ వాంట్స్ టు క్లిక్, ఇఫ్ హీ సేస్ రెడీ, ఐ విల్ బికమ్ స్టిల్.
1: నేను దీనికి పూర్వం

0: బాగా స్టడీగా ఉంటుంది, వాడు రెడీ అయినప్పుడు నేను తిరిగిందంటే నా ఫోటో చెడిపోతుంది.
1: On the other hand, if I was still all the while, and just at the moment when he wants to click, if I want to shuffle about, then the photo will go back.
0: అదే విధముగానే God ఒక ఫోటోగ్రాఫర్.
1: In the same manner, God is the photographer.
0: ఆ ఫోటోగ్రాఫర్ రెడీ అని చెప్పడు, ఎప్పుడు చెప్తాడో ఏమిటో, కనుక మనం ఎప్పుడు స్టడీగానే ఉంటుండాలి.
1: But this photographer would not caution us to be ready. We never know when he is going to click.
0: Prema sarupulara, meeru nijamuga నిత్య జీవితంలో సహజమైన మానవులుగా ఉంటుంది, చిన్న చిన్న విషయాన్ని విచారించుకుంటే కూడా మనకి ఎంతో విలువైనటువంటి అర్థములంతా మనకు గోచరిస్తాయి.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్, ఎవ్రీ స్మాల్ లిటిల్ యాక్ట్ ఇన్ డీడ్ ఆఫ్ ఆర్స్ ఇన్ అవర్ డైలీ లైఫ్ హ్యాస్ అ లాట్ ఆఫ్ థింగ్ టు టెల్ అస్. వి ఓన్లీ హావ్ టు వెయిట్ అండ్ పాజ్.
0: ఒక చిన్న ఎక్కడైనా ఒక పెళ్లికి మనం పోవాలనే ప్రయత్నం చేశాం.
1: నౌ వి వాంట్ టు గో టు అటెండ్ ఎ వెడ్డింగ్.
0: ఒక పెళ్లికి పోవాలంటే ఏదో కొన్ని గుడ్డలైనా ఒక చిన్న బ్యాగ్ లోనైనా పెట్టి మనం రెడీ అవుతున్నాం.
1: When we want to go, we want to get ready for the journey and pack a few things.
0: ఒక సినిమాకి పోవాలంటే కూడాను ఏదో కొన్ని రకములుగా ఒక చెప్పులు వేసుకుని ఒక 5 రూపాయలు జోబులో పెట్టుకుని ప్రయాణం అవుతున్నాం.
1: When we want to go to a cinema house, we get prepared for that by having a little money.
0: లేక సాయంకాలం వాకింగ్ పోవాలంటే ఒక వాకింగ్ స్టిక్ అయినా చేతిలో వేసుకుని స్లిప్పర్స్ తెచ్చుకుని ప్రయాణం సిద్ధమవుతున్నాం.
1: When we want to go for a walk, we get hold of the walking stick and put on our slippers.
0: కానీ ఈనాడు వాకింగ్ పోవచ్చు లేకపోతే క్యాన్సిల్ చేసుకోవచ్చు.
1: But in any of these, if at the last minute you wish to cancel this engagement, you
0: can do that. Cinema ku povachunu lekapothe repu podam ledhi postpone cheskovachunu.
1: You can likewise postpone going to the cinema house tomorrow.
0: Kaani ee antya prayanamu cancel cheyadaniki veelu ledhu, postpone cheyadaniki veelu ledhu, kaani idi tappindi kaadu, manam emi ready avutunnam.
1: But this journey, the end journey, the last lap as it's called, is something which cannot be postponed. What are we doing to get prepared for this?
0: Kanuka manamu maraname nischayamu బుద్ధిమంతుడైన దేహమున్నంతలో తాను తెలియవలి.
1: Death is a certainty. So the one who's really intelligent gets ready for this.
0: ఈ పడవ గట్టిగా ఉండినప్పుడే ఈ యొక్క జీవితం అనేటువంటి నదిలో వేసుకుని గట్టుకు చేరడానికి ప్రయత్నించాలి.
1: This body, it's only when it's secure that you must try to get it ready to go across this ocean of life.
0: కనుకనే మనము ఈ పడవ చిల్లులు పడి శిథిలమైన తర్వాత మనము ఈ యొక్క నదిలో ప్రయాణం చేయడానికి వీలు కాదు.
1: When this boat becomes full of holes, goes bad, it's not possible for you to undertake a journey like that.
0: ధనము మనల్ని రక్షించదు.
1: Money or wealth is not going to protect us.
0: బంధువులు ఎవరూ మన వెంట రారు.
1: Our relatives are not going to come with us.
0: ఏ యొక్క సిరి సంపదలు కూడాను మనము కించిత్తైనా విచారించదు.
1: All the wealth and all the fame is certainly not.
0: నిజముగా పోయేటువంటి ప్రతి మానవుడు కూడాను పట్టెడు మట్టేగిని తీసుకుని పోతుంటే భారతదేశంలో మట్టి కూడా రేషన్ అయిపోయింది.
1: ఇఫ్ ఇట్ వర్ ఎ ఫ్యాక్ట్ దట్ ఎవ్రీ పర్సన్ హూస్ గోయింగ్ ఫ్రమ్ దిస్ వరల్డ్, ఇఫ్ యూ వర్ ఇన్ ఎ పొజిషన్ టు పిక్అప్ ఎ హ్యాండ్ఫుల్ ఆఫ్ మడ్, దెన్ ఇట్ వుడ్ హావ్ బీన్ ఎ సిచ్యువేషన్ వేర్ ఇన్ ఎ కంట్రీ లైక్ ఇండియా దే వుడ్ హావ్ బీన్ రేషనింగ్ ఫర్ మడ్ ఆల్సో.
0: కనుక మనం ఏ మాత్రం కూడా తీసుకుని పోవడం లేదు, ఉండినంత వరకు మంచి పేరును తీసుకోవాలి.
1: సో వీ రియలీ కెనాట్ టేక్ ఎనీథింగ్ విత్ అస్. సో లాంగ్ యాజ్ వి లివ్ వీ మైట్ యాజ్ వెల్ గెట్ ఎ గుడ్ నేమ్.
0: ఈ యొక్క పవిత్రమైనటువంటి పేరును సంపాదించుకునే నిమిత్తమై మనము ఈ యొక్క ప్రాణాన్ని అర్పితం గావించాలి.
1: సో ఇన్ ఆర్డర్ టు అండర్టేక్ ఎ జర్నీ అండ్ గెట్ ఎ గుడ్ నేమ్ ఫర్ అవర్సెల్వ్స్, వి మస్ట్
0: అధోగతి పోవడానికి మనం ప్రయత్నం చేయనక్కర్లేదు.
1: టు గో టు ఎ లోయర్
0: లెవెల్ స్థాయికి పోవడానికి తగిన సాధన చేయాలి.
1: టు గో టు ఎ లోయర్ లెవెల్ యూ రియలీ నాట్ డూ ఎనీథింగ్, ఇట్స్ ఓన్లీ టు గో టు ఎ హైయర్ లెవెల్ దట్ యూ మస్ట్ ప్రిపేర్ యువర్సెల్ఫ్.
0: కొండపైన ఉన్నటువంటి గుండును క్రిందికి సులభంగా నెట్టవచ్చు.
1: ఎ బౌల్డర్ విచ్ ఇస్ హై అప్ ఆన్ ఎ రాక్ ఆన్ ఎ స్టీప్ హిల్ can easily be pulled down.
0: కానీ కింద రాతిని కొండపై తీసుకుపోవాలంటే శ్రమ పడవలసి వస్తుంది.
1: But if you want to take a boulder up against the slope, a lot of effort.
0: కనుక మనం కొన్ని శ్రమలకైనను ఓర్చి ఉన్నత స్థాయికి మనం పైకి ఎక్కాలి.
1: So by undergoing such efforts and troubles, we must
0: చెడ్డ పేరు సులభంగా వస్తుంది.
1: Bad is something which comes very easily.
0: కానీ మంచి పేరును మనం సంపాదించాలి.
1: But we should try to get a good name.
0: కనుకనే be good, do good and see good. This is the way to God.
1: Be good, do good, see good, this is the way to God.
0: ఈ విధమైనటువంటి భావాలతో మనం హృదయములో ప్రేమ తత్వాన్ని పెంచుకోవాలి.
1: Imbued with these qualities, we should try and further this quality of love.
0: భక్తి భక్తి భక్తి అన్నంత మాత్రమే కేవలము జపము చేయటం మాత్రం భక్తి కాదు, ధ్యానం చేయటం మాత్రమే భక్తి కాదు, సర్వ జీవులను ప్రేమించేటువంటి యొక్క ఏకైకమైనటువంటి మార్గాన్ని అనుభవించినప్పుడే ఇది నిజమైన భక్తి.
1: By chanting the name, the word bhakti, by doing japa, by doing dhyana, all this does not constitute bhakti. It's only when we try to realize this path of love in everything.
0: ఇది మంచి కర్మలని చెప్పవచ్చు.
1: దిస్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ గుడ్.
0: కానీ దీని వల్ల మనకు వచ్చేటువంటి ఫలితం ఏమి లేదు.
1: బట్ వాట్ ఈస్ దట్ వి గెట్ అవుట్ ఆఫ్ ఇట్?
0: మంచి హృదయముతో మంచి కర్మలు ఆచరించు.
1: త్రూ ఏ గుడ్ హార్ట్ ట్రై టు డూ సంథింగ్ గుడ్.
0: మనకు హృదయమే పాజిటివ్,
1: హార్ట్ ఈస్ పాజిటివ్.
0: మన కర్మలే నెగిటివ్.
1: Our work,
0: ఈ పాజిటివ్ నెగిటివ్ రెండు చేరినప్పుడే ఒక విధమైనటువంటి ఫలితం.
1: Our actions are like the negative. When these two, positive and negative, come together, we have some result there.
0: కానీ ఊరికి మనం పనులు చేస్తూ పోతే ప్రయోజనం లేదు, హృదయపూర్వకంగా పని చేయాలి.
1: Merely doing something is no good. That should be accompanied by a good heart.
0: మనం పనులు చేసినంత మాత్రమే అది క్వాంటిటీగా ఉంటుంటాయి.
1: We might do any number of things, but that only signifies
0: quantity. హృదయము చేరటమే క్వాలిటీ.
1: When the heart gets mixed up with it, then we have quality.
0: So, manu quality and quantity rendu kudunu cherinappude idi nijamaina divinity avutundi.
1: So when we seek both quality and quantity, we are really seeking divinity.
0: Kalukani ee divinity anetvanti pratyekanga ekkado ledu, mana ventane mana jantane mana intane mana kantane kuda untundali.
1: This divinity is something which is not alien to us.
0: With you, above you, below you, around you.
1: It is in you, with you, around you, below you, above you, divinity.
0: Kaluku dani chuttune nee untunnavu.
1: And you are around this divinity.
0: కానీ దానిని గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: But you are not making an effort to recognize this.
0: మన చుట్టూ గాలి ఉంటుండాలి.
1: We have this wind around
0: us. మన కంటికి కనపడుతుందా?
1: We can't see it.
0: కాదు. అదే విధంగానే అతి సూక్ష్మమైనటువంటి అణుస్వరూపమైనటువంటి ఒక తత్వంలో మనకు ఆత్మస్వరూపము నిండీభూతమై ఉంటుండాలి.
1: In the same manner, this ఆత్మతత్వం, the divine principle, is something which is present in an infinitesimal way.
0: Vedantamulandu anoraniyan mahatomahiyan annadu.
1: That's why in the Vedanta it has been said that this divinity is something smallest of the small, biggest of the big.
0: Kalukane vedamu kudanu edi annintikanne uttamainatundo danikante inka marokati ledu ade daivamu annadu.
1: That which is way beyond and ahead of everything else, and there is nothing beyond this, that is this divinity.
0: Yeni paramanuvuga untundado danikatte mari kinda nilipindi ledu adi kuda nu daivathvame.
1: And the smallest of the small, there is nothing smaller than this, that indeed is divine.
0: Kavim puranam anushasitam tanoraniyam smarajya datasya ramachintam roopam aditya varnam tamasa parastartame. Idi vedam edi దైవత్వం అనేటువంటిది సర్వత్రా ఉంటుండాలి. ఉండినప్పటికీ మనం గోచరించటం లేదు. ఇది పరమాణు స్వరూపంలో ఉంటుండాలి.
1: The Vedas proclaim that all that is around us, present everywhere, is this divinity. And it is smaller than the smallest, bigger than the biggest.
0: పరమాణువును కేవలము ఛేదించటకు వీలు కాదు.
1: And that which is the smallest,
0: పరమాణువును ఎవరు కూడాను సృష్టించలేరు.
1: You cannot divide it further.
0: పరమాణువును ఎవరు కూడాను పోషించలేరు.
1: You cannot create it, you cannot sustain it.
0: కేవలం పరిశీలించవచ్చునే కానీ పరిశోధన సాధ్యం కాదు.
1: You can possibly see it but cannot experiment with it.
0: కనుకనే ఈ యొక్క మూలాధారమైనటువంటి యొక్క పరమాణువునందు అనేక చుట్టు పరమాణువులు కూడాను చేరి ఉంటుండాలి.
1: Now this, the smallest entity which is there, you have a large number of other similar entities.
0: ఈ మూలాధారమైన పరమాణువును చేరినప్పుడే పరమాణువుల యొక్క సంయోగము అని కూడా పేరు వచ్చింది.
1: బట్ ఇట్స్ ఓన్లీ వెన్ దిస్ ద ప్రైమరీ క్వాంటిటీ, ద ప్రైమరీ ఎంటిటీ ఇస్ ఇన్వాల్వ్డ్, దెన్ వి హావ్ సమ్
0: ఆటమ్. ఆటమ్ అని చెప్తూ
1: దిస్ ఇస్ వాట్ వి కాల్ ఇస్ ద ఆటమ్.
0: ఈ ఆటమ్ అనేటువంటిది సర్వత్రా ఉంటుండాలి.
1: దిస్ ఆటమ్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: కానీ ఈ ఆటమ్ తోనే సమ్మిళితం చేయటం చేతని సర్వ బ్రహ్మాండమైనటువంటి స్వరూపంగా నిరూపిస్తుండాలి.
1: బట్ బై పుటింగ్ టుగెదర్ ఎ లార్జ్ నంబర్ ఆఫ్ దీస్ ఆటమ్స్ యు హావ్ ద వాస్ట్
0: సైన్స్ కు ఆధ్యాత్మికానికి సన్నిహిత సంబంధం కొంతవరకు కలిసిపోతుంటాయి.
1: నౌ సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ డూ మీట్ ఎట్ సమ్ పాయింట్.
0: స్పిరిచువాలిటీ అంటే ఏమిటంటే అన్నింటి యందు ఏకత్వము లేక జీవతత్వము అన్ని ఏకంగా కలిసి ఉంటుంటాయి.
1: నౌ వాట్ ఈస్ స్పిరిచువాలిటీ? వి ఫైండ్ యూనిటీ ఇన్ ద డైవర్సిటీ. దిస్ ఇస్ స్పిరిచువాలిటీ.
0: ఎక్కడ ప్రారంభమవుతుందో అక్కడే ఇది అంత్యమవుతుంది.
1: స్పిరిచువాలిటీ ఇస్ సంథింగ్ విచ్ ఎండ్స్ అట్ ద సేమ్ పాయింట్ ఫ్రమ్ వేర్ యూ హావ్ బిగన్.
0: దీనిని పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతి పూర్ణశ్చ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతి. ఈ పూర్ణం ఎక్కడ పూర్ణం? ఇక్కడ ప్రారంభమైంది, తిరిగి వచ్చి అక్కడ చేరినప్పుడు అది పూర్ణం అవుతుంది.
1: స్పిరిచువాలిటీ ఇస్ లైక్ ఎ ఫుల్ సర్కిల్. యూ బిగిన్ ఎట్ వన్ పాయింట్ ఇన్ ద సర్కిల్, గో అరౌండ్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్, యూ కమ్ బ్యాక్ టు ద స్టార్టింగ్ పాయింట్. దేర్ ఇస్ నో బిగినింగ్, దేర్ ఇస్ నో ఎండ్.
0: కనుకనే ఫుల్ సర్కిల్ దీనినే ఒక పూర్ణం అన్నారు.
1: దిస్ ఫుల్ సర్కిల్ ఇస్ ద హోల్ ఎంటిటీ.
0: దీనికి అంత్యం అనేటువంటిది లేదు.
1: దేర్ ఇస్ నో ఎండ్ ఫర్ దిస్.
0: ఎక్కడ ప్రారంభమైతే అక్కడికే తిరిగి వచ్చి చేరుతుంది, ఇక్కడ ప్రారంభమైతే ఇక్కడికే వచ్చి చేరిపోతుంది.
1: ఎనీ పాయింట్ దట్ యు స్టార్ట్ ఫ్రమ్ యు కమ్ బ్యాక్ టు ఇట్ అండ్ దేర్ ఇస్ రియలీ నో ఎండ్.
0: కనుక దీని ఆధ్యాంతరహితమైనటువంటిది కాబట్టి దీని ఆధ్యాత్మికంలో దీన్ని పోల్చుకుంటూ వచ్చారు.
1: బికాస్ దేర్ ఇస్ నో బిగినింగ్, బికాస్ దేర్ ఇస్ నో ఎండ్, దిస్ హస్ బీన్ టేకెన్ టు ది రియల్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
0: ఇది అనంతము,
1: దిస్ ఇస్ వితౌట్ ఎన్ ఎండ్.
0: ఈ యొక్క పూర్ణమునే మనము అర్థముగా తీసివేస్తే ఇది సెమీ సర్కిల్ అయిపోయింది.
1: నౌ దిస్ ఫుల్ సర్కిల్, ఇఫ్ యూ హావ్ టు కట్ ఇట్ ఇంటూ టూ, యూ హావ్ ఎ సెమీ సర్కిల్.
0: ఈ సెమీ సర్కిల్ ఒక దగ్గర ప్రారంభమవుతుంది, ఒక దగ్గర వచ్చి అంత్యమవుతుంది.
1: Take a semicircle, start at the top point of the semicircle, you go around the half circumference, come to the lower
0: circle
1: point. Now this semicircle resembles the alphabet C.
0: This C is science.
1: This C is science.
0: ఒక దగ్గర ప్రారంభమవుతుంది, మరొక దగ్గర వచ్చి నిలిచిపోతుంది.
1: It begins at one point and ends at another.
0: ఒకదాన్ని మనం ప్రవేశపెట్టి దానిని పరిశీలన చేస్తుంటే రేపటి దినం మరొక క్రొత్తదిగా బయలుదేరుతుంటారు.
1: సో వీ స్టార్ట్ ఎట్ వన్ పాయింట్ బై వే ఆఫ్ ఎక్స్పెరిమెంటింగ్, దట్ ఇన్ టర్న్ లీడ్స్ టు సంథింగ్ ఎల్స్.
0: కనుకని సి సైన్స్ అని, ఈ యొక్క ఫుల్ సర్కిల్ అనేటువంటిది అని ఆధ్యాత్మికము అని చెప్పారు.
1: సో సి హస్ బీన్ లైకెన్ టు సైన్స్ అండ్ ద ఫుల్ సర్కిల్ టు స్పిరిచువాలిటీ.
0: ఈ సైన్స్ వాట్ ఈస్ దిస్, వాట్ ఈస్ దిస్ అని చెప్తూ వచ్చారు.
1: Science keeps asking, what is this, what is this?
0: Yuka full circle no, what is that, what is that annaru.
1: The full circle of spirituality questions, what is that?
0: Adhyatmikam, what is that? Science, what is this?
1: Spirituality asks a question, what is that? Science asks a question, what is
0: what
1: this?
0: What is this ante empty? Near. దీనిని దిస్ అన్నారు.
1: Now what is, what is this meaning? What is this? This is something which connotes that which is
0: that
1: near.
0: That means far.
1: And the word that connotes something which is far.
0: Far means beyond sense, adhyatmikam. Below sense, science.
1: Far, that is spirituality. Beyond sense, this near, below sense, that is
0: below science. Below sense anetvante prakruti.
1: That which is below sense is this nature.
0: దీనిని అబౌవ్ సెన్స్ అనేటువంటిది పారమార్థికము.
1: అండ్ దాట్ విచ్ ఇస్ బియాండ్ ఇస్ పారమార్థిక.
0: ఈ రెండింటికి సన్నిహిత సంబంధము.
1: దీస్ టూ ఆర్ గాట్ టు సమ్ పాయింట్.
0: అది తత్, ఇది త్వము.
1: There you have tat, that, tvam.
0: ఈ రెండింటికి అసి చేరి ఉంటుండాలి.
1: ఇన్ బిట్వీన్ యూ హ్యావ్ ద వర్డ్.
0: దీనిని తత్, త్వం, అసి, ఈ రెండింటిని కలపాలి మనం.
1: అండ్ వాట్ హాస్ బీన్ సెట్ ఇన్ దిస్ స్టేట్మెంట్, తత్వం, అసి, ఈస్ బ్రిడ్జింగ్ ద టూ.
0: కనుకనే ప్రకృతిని, పరమాత్మను రెండింటిని ఏకత్వంగా ఉంటుండాలి.
1: సో నేచర్ ఆన్ ద వన్ హ్యాండ్, ద లార్డ్ ఆన్ ది అదర్, దీస్ టూ.
0: థ్రెడ్ లేని బట్ట లేదు.
1: వితౌట్ ద థ్రెడ్ వీ డోంట్ హ్యావ్ దిస్ పీస్ ఆఫ్ క్లాత్.
0: సిల్వర్ లేని ప్లేట్ లేదు.
1: వితౌట్ సిల్వర్ యూ డోంట్ హ్యావ్ ద ప్లేట్.
0: ఇక బ్రహ్మ లేని ప్రకృతి లేదు.
1: వితౌట్ బ్రహ్మ యూ డోంట్ హ్యావ్ ప్రకృతి.
0: కనుకని ఈ ప్రకృతి కూడాను బ్రహ్మతో నిండి ఉంటుండాలి.
1: సో దిస్ ప్రకృతి ఆర్ నేచర్ ఈస్ ఫుల్ ఆఫ్ దిస్.
0: దీనిని విడదీయుటకు వీడు కాదు.
1: వీ కెనాట్ సెపరేట్ ద టూ.
0: కనుక ఏది చేసినా, ఏది చూచినా, ఏది చెప్పినా కూడాను పవిత్రమైన భావంతో మనం చేసినప్పుడు ప్రకృతి నిత్య కళ్యాణ పచ్చన తోరణతో తొలతొలలాగుతూ కలకలలాడుతూ ఉంటుంటాది.
1: నౌ దిస్ నేచర్ ఆఫ్ ఆర్స్ ఈస్ ఫుల్ ఆఫ్ జాయ్ అండ్ హ్యాపీనెస్, రేడియేటింగ్ పీస్ అరౌండ్ ఇట్సెల్ఫ్.
0: మనం నిరంతరం కూడా ఆనందంతో ఉంటుండాలి.
1: We should aspire to be happy.
0: ఎందుకు మనం వరి చేసుకోవాలి?
1: Why should we worry?
0: ఎందుకు మనం దుఃఖపడాలి?
1: Why should we feel?
0: What is the shape of worry?
1: What is the shape of worry?
0: ఇది ఓన్లీ, ఇట్ ఇస్ మెంటల్ క్రియేటెడ్ ఫియర్.
1: Worry is nothing but a mentally created fear.
0: ఇది ఏమీ దీనికి రూపం లేదు.
1: There is no form for
0: this. కనుకనే happiness is union with God.
1: That's why happiness is nothing but union with God.
0: కానీ కొంతమంది నిరంతరం కూడా ఆనందపడుతుంటారు.
1: There are some who are always happy.
0: కొంతమంది నిరంతరం కూడా నువ్వు క్యాస్ట్రాయిల్ ఫేస్ వేసుకుని కూర్చొని
1: ఉంటారు. ఆల్వేస్ పోర్ట్ క్యాస్ట్రాయిల్ ఫేస్.
0: ఇది మానవుని యొక్క లక్షణం కాదు. ఎప్పుడు కూడా నువ్వు కిలకిలలాడుతూ ఉంటుండాలి, కళకళలాడుతూ ఉంటుండాలి.
1: దిస్ ఈస్ నాట్ మ్యాన్స్ నేచర్. హీ షుడ్ ఆల్వేస్ బి రేడియేటింగ్ హ్యాపీనెస్.
0: ఆనందము కానీ
1: హీ షుడ్ నాట్ ఫీల్ దట్ దిస్ ఈస్ ట్రబుల్ ఆర్ డిస్ట్రెస్. కష్టము కానీ,
0: సుఖము కానీ,
1: దట్ ఈస్ ట్రబుల్, దిస్ ఈస్
0: ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్.
1: ఆల్ దీస్ ఆర్ నథింగ్ బట్ పాసింగ్ క్లౌడ్స్.
0: ఒక్కటైనా పర్మనెంట్ క్లౌడ్స్ లేదు.
1: Nothing is a permanent cloud.
0: Kanuka mana hrudayame aakashamu.
1: Our heart is like the sky.
0: Mana buddhiye suryudu.
1: Our buddhi is like the sun.
0: Mana manase chandrudu.
1: Mind is like the moon.
0: Mana thoughts are passing clouds.
1: Thoughts are like the passing clouds.
0: Kanukane chandrama manaso jataha chakshu suryo ajayata mukha indrascha agnischa ani vedam bodhistu vachindi.
1: That's why in the Vedas, the mind has been likened to the moon, the buddhi has been likened to the sun, and
0: thoughts
1: are like the passing clouds.
0: Kanuka manam appudappudu ee young age lo chaala thoughts vastuntadi.
1: Now in the young age, thoughts do come to us.
0: Ee thoughts vachinappudu ee buddhi, manasu rendu block aipothayi.
1: And when these thoughts come, the mind and the intellect get blocked.
0: కనుకనే కొంతసేపు మన బుద్ధి పనిచేయదు, మనసు యోచించలేదు.
1: our intellect doesn't function, the mind also goes awry.
0: ఆ సమయంలో మనం ఏమి చేయకుండా ఏదో ఒక విధమైనటువంటి బ్లైండ్ గా పోతుంటాం.
1: ఇన్ సచ్ మూమెంట్స్ వి గో అబౌట్ ఇన్ ఎ బ్లైండ్ వే.
0: కానీ అట్లా పోకూడదు.
1: బట్
0: కొంతవరకు మనం ఓపిక పట్టుకోవాలి, దానిని విచారణ చేయాలి. ఆ తక్షణమే ఈ కౌట్ దాటిపోతుంది.
1: వి షుడ్ నాట్ డూ దిస్. ఇన్స్టెడ్ వి షుడ్ పాజ్ అండ్ టేక్ స్టాక్ ఆఫ్ థింగ్స్ అండ్ ట్రై టు ఆస్క్ ది
0: క్వెశ్చన్. ఈ విషయాన్ని కూడా మనం విచారణ చేసి మనం పనిలో ప్రవేశపెట్టాలి.
1: వి షుడ్ ఆల్వేస్ ఎంక్వైర్ and then only we should undertake an act.
0: Thoughts వచ్చిన తక్షణమే మనం క్రియలో ప్రవేశించకూడదు.
1: As thoughts come, we should not jump into action.
0: Is it good or bad?
1: We should pause and ask the question.
0: Is it right or wrong?
1: Is it right or wrong? Good or bad?
0: కనుకని మనసును ఆధారం చేసుకుని పోకూడదు, బుద్ధిని ఆధారం చేసుకోవాలి.
1: We should not let mind lead us. We should let the
0: మనసు తలచినటువంటి అంతా చేయాలని పోతుంది.
1: Mind wants to do everything that we think.
0: బుద్ధి ఇది తప్పు, ఇది చేయకూడదు అని విచారణ చేస్తుంది.
1: బట్ అవర్ ఇంటెలెక్ట్ కీప్స్ టెలింగ్ us, cautioning us, నాట్ దిస్ అండ్ దట్.
0: కనుకని బుద్ధి గ్రాహ్య మతి ఇంద్రియం అన్నారు. బుద్ధికి ఆత్మశక్తి చాలా వరకు ఉంటుంటది.
1: నౌ దిస్ ఇంటెలెక్ట్ ఆఫ్ ours, బుద్ధి హస్ గాట్ దిస్ ఆత్మశక్తి.
0: ఇది ఆత్మ.
1: ఆత్మ ఇస్ అట్ ఎ సర్టెన్ లెవెల్.
0: ఇది బుద్ధి.
1: బిలో దాట్ ఇస్ ది ఇంటెలెక్ట్.
0: ఇది కింద మైండ్.
1: బిలో దాట్ ఇస్ ద మైండ్.
0: ఇది సెన్స్.
1: అండ్ బిలో దాట్ ఇస్ ద సెన్స్
0: బాడీ.
1: And then we have the body.
0: Body ఎంత అట్టడుగున ఉంటుందో చూడండి. ఆత్మ హైలో ఉంటుండాలి.
1: In this gradation we find that the body is the lower level.
0: కనుక ఆత్మకు బుద్ధి సమీపములో ఉంటుండాలి.
1: And buddhi is very close to the atma.
0: కనుకనే ఆత్మ యొక్క ప్రకాశం బుద్ధి పైన పడుతుంటాలి.
1: And the radiance of the atma falls on the buddhi.
0: కనుకనే సూర్యుని యొక్క కిరణములు చంద్రుని పైన పడినప్పుడు చంద్రుని యొక్క వెలుతురు భూమి పైన పడుతున్నట్టుగా ఈ యొక్క ఆత్మ యొక్క శక్తి బుద్ధి పైన పడి, బుద్ధి యొక్క శక్తి మనసు పైన పడి, మనసు యొక్క శక్తి ఇంద్రియం పైన పడి, ఇంద్రియం పైన శక్తి దేహం పైన పడేటప్పటికి చాలా లైట్ అయిపోతుంది.
1: ద లైట్ ఫ్రమ్ ద సన్ ఫాల్స్ ఆన్ ద మూన్ అండ్ ద రిఫ్లెక్టెడ్ లైట్ ఫ్రమ్ ద మూన్ ఫాల్స్ ఆన్ ద ఎర్త్. ఇన్ ద సేమ్ మేనర్ దిస్ స్పార్క్, దిస్ రేడియన్స్ ఫ్రమ్ ద ఇంటెలెక్ట్ షుడ్ ఫాల్ ఆన్ ద మైండ్. దట్ ఇన్ టర్న్
0: కనుక మనము బుద్ధిని అనుసరించినప్పుడే మనము సరి అయినటువంటి కర్మలు ఆచరించవచ్చు.
1: ఇట్స్ ఓన్లీ వెన్ వి ఫాలో ద బుద్ధి దట్ వి కెన్ రియలీ అండర్టేక్ గుడ్ యాక్ట్స్.
0: ఈ బుద్ధిని అభివృద్ధి కావించడమే విద్య అన్నారు.
1: అండ్ ఇన్ ఆర్డర్ టు ఫర్దర్ దిస్ బుద్ధి వి హావ్ విద్య.
0: విద్య యొసగును వినయము.
1: దిస్ విద్య లీడ్స్ టు హ్యూమిలిటీ.
0: వినయమునను కలుగు పాత్రత.
1: అండ్ త్రూ హ్యూమిలిటీ వి గెట్ డిజర్వ్.
0: పాత్ర వలన ధనము.
1: అండ్ త్రూ దిస్ డిజర్వెడ్నెస్
0: ధనము వలన ధర్మము.
1: త్రూ వెల్త్
0: దాని వలన ఐహిక ఆముష్మికంబును నందునరు.
1: అండ్ త్రూ దిస్ ధర్మ వి గెట్ హ్యాపీనెస్ ఇన్ దిస్ వరల్డ్ అండ్ ద వరల్డ్
0: బియాండ్. కనుక మనం ఈ జగత్తునందు మరొక జగత్తునందు సుఖశాంతులు మనం అనుభవించాలంటే ఒక విధమైనటువంటి ధర్మభావము, దయాభావము, ప్రేమ భావాన్ని మనం పెంచుకోవాలి.
1: సో ఇఫ్ యూ వాంట్ టు గెట్ హ్యాపీనెస్ అండ్ పీస్ ఇన్ దిస్ వరల్డ్ అండ్ ద వరల్డ్ బియాండ్, we should have dharma, we should have daya, and we should have prema.
0: ee samskruti oka bharatiyulu tappa itara deshiyulaku idi praptinchaledu.
1: This rich tradition and culture is something which is given only to Indians.
0: The bharatiyulu chala adrushtavantulu.
1: The people of bharata are very fortunate.
0: ee divyattamainatunte oka aatma tattvamu bharatiyulu artham chesukovataniki tagina avakashalu untunnayi.
1: This in order to understand this atmic reality, the divine principle, people of Bharat have got a lot of.
0: ఇలాంటి అవకాశం మనకు ప్రాప్తించినప్పుడు కూడాను మనం దీనిని దుర్వినియోగం చేయకూడదు.
1: And when we get such opportunities, we should not waste it.
0: ప్రేమ స్వరూపులారా, భారతదేశం యొక్క కీర్తి, సర్వవ్యాప్తి,
1: embodiments of love, the fame of Bharatiyas is something that has been borrowed by.
0: స్థిర కీర్తి,
1: it is something which has been long lasting.
0: ప్రియమైన మాతృమూర్తి,
1: and something which has been there forever.
0: ఇలాంటి యొక్క త్యాగమూర్తిని మనం దుర్వినియోగం చేయకూడదు.
1: And such an entity as this
0: ప్రతి ఒక్కరు కూడాను భారత పుత్రులే.
1: Everyone is the son of Bharat.
0: ఈనాడు కేవలం స్వార్థం అనేటువంటి దానిని అభివృద్ధి పరచుకుని కేవలం భారతదేశాన్ని ముక్కలు ముక్కలు ముక్కలు ముక్కలు చేస్తున్నాం.
1: Because of the selfishness of ours, we are dividing the country into bits.
0: మాది మహారాష్ట్ర, దీనికి ఒక విధమైనటువంటి మరాఠీ ఉంటుండాలి. మాది కర్ణాటకము, మాకు కన్నడ ఉంటుండాలి. మాది తెలుగుదేశము, మాకు తెలుగు ఉంటుండాలి. ఈ విధంగా దీన్ని ముక్కలు చేస్తే ఎవరికి నష్టము? మనకే నష్టం. ఇది కర్ణాటకము కాదు, ఆంధ్రదేశం కాదు, మహారాష్ట్ర దేశం కాదు, భారతదేశం. దేశాన్ని మనం దూరం చేస్తున్నాము, రాష్ట్రానికి మాత్రం పోషణ చేస్తున్నాము.
1: A state of balkanization is being ushered in. By every Maharashtra person feeling, this is Maharashtra, I should have Marathi. Every Kannadiga feeling, this is my state, I should have Kannada. Every Telugu person feeling, this is Andhra, this is mine, I should have Telugu. In this manner, each one is looking to his own self and thereby creating divisions in a country which is essentially
0: దేశము యొక్క క్షేమాన్ని మనం కోరాలి.
1: We should look for the prosperity of the nation as a whole.
0: మన భారతదేశం అంతా పెద్ద భవనము.
1: Our country is like a huge mansion.
0: House.
1: A huge house.
0: ఈ హౌస్ లోపల ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క గది.
1: In this house, each state is like a room.
0: కనుక ఒక రూమ్ లో వారు నిరంతరము ఒకే రూమ్ లో జీవించడానికి వీలు కాదు, మరొక రూమ్ కూడా పోవాలి.
1: A person living in a particular room cannot forever live in that. He has to go to other rooms also.
0: కనుకని అన్ని భాషలు నేర్చుకోవాలి, అందరితోనూ సమన్వయం ఉంటుండాలి, అన్ని యొక్క క్షేమాన్ని మనం కోరాలి.
1: So that we should learn others' languages, we should move with others, mix with others, and
0: ఈ విధముగా మనం ముక్కలు ముక్కలు చేయటం చేత మన దేశం పరాధీనం అయిపోవడానికి అవకాశం ఉంటుంది.
1: Because of this division from within, our country is becoming dependent on outside elements.
0: అన్ని అంగములు చేరినప్పుడు దేశం అయిపోయింది.
1: It's only when all the parts come together you have the body.
0: ఒక్కొక్క అంగము తెక్కొట్టి పక్కకు పారవేస్తుంటే ఇంకా నిలిచిండేది ఏముంటుంది? అది ఏమి దేహమే లేదు.
1: You cut each part from the body and where is your body?
0: కనుక దేహము దేశము రెండు బింబ ప్రతిబింబాలు.
1: Body and the country are like the image of the
0: మన దేహం పైన మనం ఎంత ప్రీతిగా దీని యొక్క క్షేమాన్ని కోరుతున్నామో మన దేశ క్షేమాన్ని కూడా మనం కోరాలి.
1: We have a lot of liking for the body. In the same manner, we should also have a liking for the nation.
0: ఈ దేశ క్షేమం కోరడానికి ప్రేమను పెంచుకోవాలి.
1: For this, we should have love.
0: ఈ ప్రేమను పెంచుకోవడానికి భగవత్ ప్రార్థన సరగాలి.
1: For this, we should worship the Lord.
0: కనుకని ఒకవైపున భగవత్ ప్రార్థన చేస్తూ మరొక వైపున సమాజ సేవ చేస్తూ ఉంటే ఇది రెండు విధములు కూడాను నెగిటివ్ పాజిటివ్ చేరినట్టుగా దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని అందుకోగలము.
1: Worshipping the Lord and doing service to the society, these two should go together in order that we may realize our true nature.
0: ప్రేమ స్వరూపులారా, ముఖ్యంగా భగవంతుడే లేకపోతే మరొకటి జగత్తులో లేదు.
1: Embodiments of love, without what we call God,
0: మీకు విశ్వాసం ఉండినా ఉండకపోయినా దైవత్వం అనేటువంటిదే నిజమైనటువంటి జీవిత తత్వం.
1: You may believe, you may not believe, but it is God who gives true meaning to one's life.
0: కనుకని చాలా మంది there is no God అంటుంటారు.
1: There are many who say there is no God.
0: There is no God అంటే ఈ పదములో ఉన్నటువంటి అర్థాన్ని మనం మొట్టమొదటి చూడండి.
1: Now we should look closely at this sentence, there is no God.
0: There is మొట్ట వస్తుంది, no God next వస్తాం.
1: In this sentence we have these two words, there is. After that come the words, no God. ఒక్కొక్క
0: పదమునందే కూడాను దాని అంతరార్థాలంతా కూడి ఉంటున్నాయి.
1: So within these words itself we have the true meaning.
0: కనుక ప్రతి మానవుడు కూడాను ఒకరికొకరు సోదర భావం చేతను సోదరీ భావం చేతను అభివృద్ధిగా ఉంచుకొని మన భారతదేశం యొక్క కీర్తిని దైవ ప్రార్థన చేత సుక్షేమాన్ని కలిగించినట్టుగా మీరు త్యాగ భావం చేత ప్రార్థించాలని నేను ఆశిస్తున్నాను.
1: So people of this great nation should try and worship God. Try to seek the brotherhood of man and try to do good to others by a spirit of sacrifice. And I am hoping and blessing that this may be achieved.
0: ప్రతి మానవుడు కూడాను మానవునికి మానవునికి మధ్య ఉన్న సంబంధ బాంధవ్యము ఆత్మతత్వమే అని గుర్తించాలి. ద్వేషమును పెంచుకోకూడదు.
1: We should also understand that what links one man to another is this ఆత్మతత్వం.
0: నిజమైన ద్వేషం ఏమిటంటే మన పాపకర్మలే మనకు నిజమైన ద్వేషం.
1: There should be no sense of hatred because this is nothing but a result of our sins, hatred.
0: మనము చేసినటువంటి ప్రతి కర్మలు కూడాను మన వెంట నీడవలే వెంటాడుతూ వస్తున్నాయి.
1: Whatever we do, they follow us. The fruits thereof follow us like
0: shadows. దీనిని వీలు కాదు.
1: We cannot avoid the shadows.
0: ఏ విత్తనము నాటినామో ఆ మొక్కనే తయారవుతుంది.
1: As you sow, so would you reap.
0: కనుక ఈనాడు మాత్రం నీవు తప్పించుకుని తిరగవచ్చును, కానీ ఆనాడు తప్పించుకున్నట్టు వీలు కాదు.
1: Today you might try to escape, but the day will come when you cannot.
0: కనుక ఈనాటి నుంచి మనం అటువంటి చెడ్డ కార్యములో ప్రవేశించకుండా ద్వేషమును త్యజించుకుని ఒక విధమైన ప్రేమ భావం చేత దైవాత్మ భావంగా మనం విశ్వసించి సాధన సల్పాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: So at least from today, putting aside this feeling of hatred, trying to realize the innate divinity in one individual and another individual, and trying to work for the good of society through a spirit of sacrifice, I'm hoping and blessing that you may all succeed.

ఎన్ఎస్ఐ బ్రింగ్స్ యు నౌ అ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా ఆన్ 23rd ఆఫ్ జులై 2002 ఇన్ ప్రశాంత నిలయం డ్యూరింగ్ ది వాలిడిక్టరీ ఫంక్షన్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ సేవా కాన్ఫరెన్స్. ఇన్ దిస్ డిస్కోర్స్ భగవాన్ బాబా డ్వెల్స్ అపాన్ ది రియల్ పర్పస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్, విచ్ ఇస్ రియలైజింగ్ అవర్ ఇన్హెరెంట్ డివైన్ నేచర్.

0: మనసునందున శాంతియు మరుగుపడెను. మానవతము గుర్తింప మరచిరంత, మానవత్వము గుర్తింప మరచిరంత, సత్యమును తెలుపు మాట ఈ సాయి మాట, సత్యమును తెలుపు మాట ఈ సాయి మాట.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ కంఫర్ట్స్ ప్లెజర్స్ అండ్ కన్వీనియన్సెస్ ద మూమెంట్ ద హ్యూమన్ వాల్యూ ఈజ్ ఫర్గాటన్ ద పీస్ ఈజ్ లాస్ట్ ఇన్ అవర్ మైండ్స్ దట్ ఈస్ ద ట్రూత్ దట్ భగవాన్ ఎక్స్ప్రెసెస్ టు ఆల్ ఆఫ్ అస్.
0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మానవుడు ఆశించినది సుఖము కాదు.
1: What man aspires is not happiness.
0: దుఃఖము కాదు.
1: Nor misery.
0: సుఖము దుఃఖము రెండింటి యొక్క ఏకత్వంతో కూడిన నిజతత్వమునందు ఈ యొక్క దివ్యత్వాన్ని గుర్తించడమే నిజమైన మానవుని యొక్క ప్రధాన కర్తవ్యం.
1: The main duty of mankind is to know that which transcends the pleasure and pain, the state of equanimity.
0: సుఖదుఃఖములు రెండు కూడాను సరి అయినటువంటివి కాదు.
1: The pleasure and pain, in fact, in the true sense, are not proper.
0: అవి మానవుడు అందుకో తగినటువంటివి కాదు.
1: They are not to be achieved nor expected.
0: సుఖమని ఆనందించుతూ ఉండగా దుఃఖం ప్రవేశిస్తుంది.
1: ద మూమెంట్ వన్ స్టార్ట్స్ ఎంజాయింగ్ దేర్ అపియర్స్ ద సాడ్నెస్.
0: దుఃఖమని విచారించుచుండగా సుఖం ప్రవేశిస్తుంది.
1: యాజ్ వన్ గ్రీవ్స్ ఫర్ ద లాస్ హీ గెట్స్ జాయ్ దేర్ ఆఫ్టర్.
0: ప్రాచీన కాలము నుండి అనేక మంది మహర్షులు ఈ సుఖదుఃఖముల రెండింటిని కూడా త్యజించి మానవత్వంలో దివ్యత్వాన్ని అందించేటువంటిది కేవలము దుఃఖం మాత్రమే అని సత్యాన్ని గుర్తించారు.
1: The ancient seers and sages have renounced both of them, and they have recognized the divinity within man, and they have declared that it is only out of pain one will grow spiritually.
0: సుఖము కంటే దుఃఖమే మానవునికి అనేక విధములైనటువంటి యొక్క సహాయకారిగా చూస్తుంది.
1: More than happiness, it is only the period of difficulties that will contribute to one's own progress.
0: Nasukha labhyate sukham. Sukham nunchi manaku sukham praptinchadu. Dukham nundi e manaku sukham praptistundi.
1: You do not derive happiness out of happiness. You can be happy only out of the state of unhappiness.
0: Navavidhamalainatunti bhakti yandu prema tattvame pradhanamainatunti yokka సూత్రము.
1: ఇన్ ఆల్ ది 9 పార్ట్స్ ఆఫ్ డివోషన్ ఇట్ ఈస్ ఓన్లీ ది స్ట్రింగ్ ఆఫ్ లవ్ విచ్ ఇస్ ద మెయిన్ ప్రిన్సిపల్.
0: శ్రవణం,
1: లిసనింగ్,
0: కీర్తనం,
1: సింగింగ్,
0: విష్ణుస్మరణం,
1: చాంటింగ్,
0: పాదసేవనం,
1: సర్వీస్,
0: వందనం,
1: సాల్యుటేషన్,
0: అర్చనం,
1: వర్షిప్,
0: దాస్యం,
1: సర్విట్యూడ్,
0: స్నేహం, ఆత్మనివేదనం,
1: ఫ్రెండ్షిప్ అండ్ సరెండర్.
0: కనుక మానవునకు ప్రధానమైనటువంటి ఆనందాన్ని అందించేటువంటిది దుఃఖమే.
1: Therefore, that which confers bliss ultimately is only the state of sadness or misery.
0: ప్రాచీన మహర్షులందరి కూడాను అనాది కాలము నుండి అధ్యయనం చేస్తూ ఆనందాన్ని పొందినటువంటి యొక్క తత్వము దుఃఖమే.
1: All the ancient sages who have experienced bliss have expressed clearly that it is all out of this state of misery.
0: Sukhamunu మనం ఏ విధమైనటువంటి మనస్సుతో స్వీకరిస్తామో అదే విధముగానే దుఃఖమును కూడాను మనము అదే మనస్సుతో స్వీకరించాలి.
1: జస్ట్ యాజ్ ద మైండ్ వెల్కమ్స్ హ్యాపీనెస్, ఇట్ షుడ్ ఆల్సో ఈక్వల్లీ వెల్కమ్ సాడ్నెస్.
0: బాలబాలికలు, లేత హృదయులైనటువంటి యొక్క యువకులు, ఈ భారతదేశమునకే కాక మిగతా దేశమునకంతా ఇక్కడను ప్రధానమైనటువంటి యొక్క సూత్రధారులు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద చిల్డ్రన్ ఆఫ్ ది టెండర్ ఏజ్ అండ్ యూత్, బి దట్ ఆఫ్ ఎనీ కంట్రీ, దే ఆర్ గోయింగ్ టు ది ఫ్యూచర్ లీడర్స్.
0: కొన్న వస్తువు కంటే కొనబోయేటువంటి ఒక ధనము చాలా విలువైనటువంటిది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎనీథింగ్ దట్ యు బాయ్ ఈజ్ సర్టన్లీ లెస్ దాన్ ద మనీ దట్ యు హ్యావ్.
0: ధనమే ఉండినా దేన్ని కూడా మనం సాధించవచ్చును.
1: విత్ మనీ యు కెన్ హ్యావ్ ఎనీథింగ్.
0: కనుక వస్తువులు మనకు ప్రధానం కాదు.
1: ద మెటీరియల్ ఆబ్జెక్ట్స్ ఆర్ నాట్ దట్ ఇంపార్టెంట్.
0: ధనమే ప్రధానమైనటువంటిదిగా భావించి ఈనాటి మానవుడు తన యొక్క జీవితమును వ్యర్థం గావించుకుంటున్నాడు.
1: మ్యాన్ కన్సిడర్స్ మనీ వెరీ ఇంపార్టెంట్ అండ్ సో హీస్ వేస్టింగ్ హిస్ లైఫ్.
0: ముఖ్యంగా మానవునికి ఉండవలసినటువంటి ధనము ప్రేమ ధనం.
1: ఇన్ ఫ్యాక్ట్ వాట్ వెల్త్ షుడ్ వీ హ్యావ్, ఇట్ షుడ్ బి ది వెల్త్ ఆఫ్ లవ్.
0: ప్రేమ ధనం ఒకటి ఉండినా అన్నింటినీ కూడా మనం ఈ జగత్తులో సాధించవచ్చును.
1: విత్ దిస్ వెల్త్ ఆఫ్ లవ్ ఎనీథింగ్ కెన్ బి అకంప్లిష్డ్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఈ నాలుగు దినముల నుంచి మీటింగులు జరుగుతూ ఉంటున్నాయి.
1: The last couple of 4 days we have been through meetings.
0: Yuvakulu, vruddhulu, madhyavayaskulu kalisi aneka rakamainatvanti oka vishayannu vimarsistukuntu vacharu.
1: In fact, you have been deliberating on various subjects. The youngsters, the middle-aged and old all mixed and discussed in depth.
0: Kani ee vicharanalo telinatvantidi emti?
1: But what is it, the final decision out of these investigations?
0: Enni vidamulainatvanti oka gnanamunu abhyasinchinappatikini, enni reetila kudanu banavudu sadhanalu salipinappatikini, prema aneetvanti bhavamu manavuni hrudayam nandu lekundina ivannii kudanu vyarthamule.
1: One may have knowledge to a great extent. One might proceed along the spiritual path for a length of time. Without this feeling of love, everything would be in vain.
0: Kanukane ee naadu manavudu gurtinchavalsinatvanti prema tattvamu adiye nijamainatvanti yokka bhakti prabhavam.
1: Therefore, what man has to recognize today is this love, which is the effect of devotion.
0: Lokamulo kanna tallidandrulu kani kattukunna bharyabhartalu kani పుట్టిన బిడ్డలు కానీ అందరూ కూడాను ధనము ధనము ధనము ధనం ధనమును ఆశిస్తూ ఉన్నారే కానీ దైవతత్వంతో కూడినటువంటి యొక్క నిర్మలమైన నిశ్చలమైన నిస్వార్థమైన ప్రేమతత్వాన్ని ఎవరు కోరటం లేదు.
1: ద పేరెంట్స్, ద లైఫ్ పార్ట్నర్స్, ద చిల్డ్రన్, దే ఆల్ థింక్ ఆఫ్ మనీ ఓన్లీ. దే వాంట్ టు బి రిచ్, బట్ దే డు నాట్ థింక్ ఆఫ్ that pure divinity present in everyone.
0: ee dhanamto mana jeevitam anetundi jeevisthundada?
1: Do you think that we carry on this life because of money alone?
0: Daiva prema anetundi dhanamto labhyam kaadu.
1: You cannot earn divine love with money.
0: Vidyato labhyam kaavu.
1: Nor through your education.
0: Manam chese sadhanato labhyam kaadu.
1: Nor by our spiritual endeavors.
0: Kevalamu ప్రేమను ప్రేమగా అర్పించినటువంటి యొక్క తత్వమునకే ఇది సరి అయినటువంటి యొక్క అర్థమిస్తుంది.
1: ద మీనింగ్ ఆఫ్ డివినిటీ కుడ్ బి అండర్స్టూడ్ ఇఫ్ దేర్ ఇస్ ఓన్లీ కనెక్షన్ లవ్ టు లవ్.
0: కనుక మూలాధారమైనటువంటి యొక్క ప్రేమతత్వాన్ని గుర్తించుకొనక లౌకికము భౌతికము ధార్మికము అనేటువంటి యొక్క ఈ యొక్క నిజమైనటువంటి యొక్క భావమును గుర్తించుకొనక ప్రపంచంలో అనేక రకమైనటువంటి పాటలు పడుతున్నారు.
1: In this world we have been struggling because we are not aware of the primordial principle of love. We are carried away by the worldly, the ephemeral, worldly things.
0: దైవాన్ని పొందవలనంటే ఒక్క ప్రేమతత్వంతో తప్ప అన్య మార్గంలో ఎవ్వరు కూడా దైవాన్ని పొందలేరు.
1: నో వన్ కెన్ రీచ్ ఆర్ అటైన్ గాడ్ బై ఎనీ అదర్ పాత్ అదర్ దాన్ ద పాత్ ఆఫ్ లవ్.
0: దైవం లభ్యమాయనా సర్వము మనకు లభ్యమే.
1: వెన్ వన్స్ యూ హ్యావ్ గాడ్ విత్ యూ ఎవ్రీథింగ్ విల్ బి అట్ యువర్ డోర్ స్టెప్.
0: దైవమే లభ్యం కాకుండా సర్వము మనకు వ్యర్థమే.
1: వెన్ యూ డోంట్ ఎక్స్పీరియన్స్ గాడ్ ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ వెయిన్.
0: కానీ ఈ సత్యాన్ని మానవులు చక్కగా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: బట్ మ్యాన్ ఇస్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు నో దిస్ ట్రూత్.
0: ధనము ధనమే ప్రధానమని చెప్పనని ధనంపైన ఆశపడి అనేక విధమైనటువంటి ప్రయత్నం చేస్తున్నారు.
1: దే కన్సిడర్ మనీ యాజ్ మోస్ట్ ఇంపార్టెంట్. దే వాంట్ బి రిచ్ ఎనఫ్. దే వాంట్ ఎమాస్ వెల్త్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: ప్రేమకై పాటుపడండి.
1: లెట్ అస్ స్ట్రగుల్ to earn this love.
0: ప్రేమను సాధించడానికి ప్రయత్నం చేయండి.
1: లెట్ us make every attempt to achieve this love.
0: ప్రేమనే మీ యొక్క ప్రాపర్టీ అనేటువంటి సత్యాన్ని గుర్తించండి.
1: Know the truth that love is our property.
0: దీనికంటే మించినటువంటి ఒక ప్రాపర్టీ మనకు లభ్యం కాదు.
1: There is no other property that is greater than love.
0: లభ్యమైనప్పటికీ అది ప్రయోజనం ఉండదు.
1: Even if you were to get it, it is useless.
0: కనుక మనం ప్రతి మానవుని యందు హృదయం నందు కూడాను ఆవిర్భవించుతున్నటువంటి ఒక ప్రేమతత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించండి.
1: సో మేక్ ఎన్ అటెంప్ట్ టు సీ దట్ లవ్ అరిజినేట్స్ ఇన్ యువర్ హార్ట్.
0: ఈ ప్రేమతత్వాన్ని గుర్తించుకున్నప్పుడే నీ తత్వాన్ని నీవు గుర్తించుకున్నవాడవుతావు.
1: వెన్ వన్స్ యూ నో ద స్పిరిట్ ఆఫ్ లవ్ యూ విల్ బి నోయింగ్ యువర్ ట్రూ నేచర్.
0: భారతీయ వేదాంతములన్నీ కూడా నిన్ను నీవు తెలుసుకోమని చెప్పి ప్రబోధిస్తుండాయి.
1: ద ఫిలాసఫీ ఆఫ్ భారత్ wants you to know your true nature.
0: ninnu neevu telusukovatam ante nenu evarani telusukovatam.
1: When it is said know thyself, then what is to be known will be the next question.
0: Deham neevu kaadu,
1: you are not the body.
0: Ninna cheppanu,
1: Bhagwan said yesterday.
0: Ee manasu nenu kaadu,
1: I am not the mind.
0: Buddhi nenu kaadu,
1: I am not the intellect.
0: Chintakarana nenu kaadu,
1: I am not the feeling or emotion.
0: Kaani
1: but
0: ఇవన్నీ కూడా నువ్వు దేని నుండి వచ్చినటువంటివో దానిని మొట్టమొదటి మనం సాధించాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ ఇన్వెస్టిగేట్ అండ్ ఫుల్లీ నో ద వెరీ ఆరిజిన్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ ఆల్ దిమ్.
0: పాల నుండి
1: అవుట్ ఆఫ్ మిల్క్
0: పెరుగు వస్తుంది.
1: వీ గెట్ ద కర్డ్.
0: పెరుగు నుండి
1: అవుట్ ఆఫ్ ద కర్డ్
0: వెన్న వస్తుంది.
1: వీ గెట్ బటర్.
0: వెన్న నుండి
1: ఫ్రమ్ దిస్
0: నెయ్యి వస్తుంది.
1: వీ గెట్ ఘీ.
0: ఈ నెయ్యి కావాలి, వెన్న కావాలి, పెరుగు కావాలి అని ఈ పిచ్చి పిచ్చి భాంతుల లోపల మనం కాలాన్ని గడుపుకునే బదులు అన్నింటికీ మూలాధారమైనటువంటి ఒక పాలనే మనం కోరితే ఎంత అదృష్టవంతం.
1: వీల్ బి వేస్టింగ్ అవర్ టైం థింకింగ్ ఆఫ్ ద ఘీ బటర్ ఇన్ ద కర్డ్ ఫర్గెటింగ్ ద బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ మిల్క్. ఇఫ్ వీ థింక్ ఆఫ్ మిల్క్ ద రెస్ట్ విల్ బి అవైలబుల్.
0: ఈ సంసారం అనేటువంటి ఒక సాగరం నందు ఈ సంసారం అనేటువంటి ఒక భావము కొయ్యగా పెట్టి దీన్ని చిలగడానికి ప్రయత్నం చేసినప్పుడు ఈ సంసారం అనే దాంట్లో కేవలము ఒక విధమైనటువంటి ఒక అశాంతి అనేటువంటి ఒక స్మెల్ బయలుదేరుతుంది.
1: వెన్ వన్స్ యూ చర్న్ ది లైఫ్ దట్ ఈస్ ఎన్ ఓషన్, వాట్ ఈస్ దట్ యూ డ్రా అవుట్ ఆఫ్ ఇట్? ఇట్ ఇస్ ఓన్లీ అశాంతి, రెస్ట్లెస్.
0: వెన్న వెన్న అని మీరు అనుకుంటున్నారు.
1: యూ థింక్ ఇట్ ఇస్ బటర్.
0: కానీ వెన్న కాదు.
1: ఇట్స్ నాట్ బటర్.
0: వెన్నలో కొంత జలం చేరి ఉండటం చేత అది దుర్గంధాన్ని పొందుతుండాలి.
1: బికాస్ ఆఫ్ వాటర్ స్టిల్ ప్రెసెంట్ ఇన్ ది బటర్ ఇట్ స్మెల్స్ ఫౌల్.
0: ఆ యొక్క శేషమైనటువంటి యొక్క ఈ జలమును మనం ఆవిరిగా మార్చినప్పుడే పరిపూర్ణమైన పరిశుద్ధమైనటువంటి యొక్క వెన్న మనకు ప్రాప్తిస్తుంది.
1: వెన్ వన్స్ ది రెసిడ్యువల్ వాటర్ ఇన్ ద బటర్ ఈస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు వేపర్ యు గెట్ ద ప్యూర్ ఘీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు మనసు కాదు.
1: యు ఆర్ నాట్ ద మైండ్.
0: మీరు బుద్ధి కాదు.
1: యు ఆర్ నాట్ ది ఇంటెలెక్ట్.
0: మీరు ఇంద్రియం కాదు.
1: యు ఆర్ నాట్ ద సెన్సెస్.
0: మీరు అంతఃకరణ కాదు.
1: యు ఆర్ నాట్ ది ఇన్నర్ సెన్సెస్.
0: కానీ అన్నిటికీ మూలాధారమైనటువంటి ఏదో అదే నీవు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద ప్రైమార్డియల్ బేసిక్ ప్రిన్సిపల్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఈజ్ యువర్ ట్రూ సెల్ఫ్.
0: అన్నిటికీ మూలాధారమైనటువంటిది పాలు.
1: ద ఫండమెంటల్ బేసిస్ హియర్ ఇస్ మిల్క్.
0: ఈ పాలను మనం సంపాదించుకుంటేమా వెన్న అందులో లభ్యమవుతుంది.
1: వెన్ వన్స్ యూ హ్యావ్ మిల్క్
0: పెరుగు మనకు లభ్యమవుతుంది.
1: యూ కెన్ హ్యావ్ కర్డ్.
0: ఘీ కూడా మనకు లభ్యమవుతుంది.
1: యూ కెన్ ఆల్సో గెట్ ఘీ.
0: కనుక మనం ప్రత్యేకించినటువంటి ఒక పదార్థమును మనం ఆశించి కాలాన్ని వ్యర్థం చేయకూడదు.
1: యూ వాంట్ మిల్క్ ప్రోడక్ట్స్ అండ్ వేస్ట్ యువర్ టైం.
0: ఈనాడు సత్యసాయి ఆర్గనైజేషన్ లోపల అనేక రకమైనటువంటి సాధనలు జరుపుతున్నారు.
1: టుడే మెనీ ఆఫ్ ది మెంబర్స్ ఆఫ్ సచ్ ఆర్గనైజేషన్ హావ్ బీన్ ఫాలోయింగ్ డిఫరెంట్ స్పిరిచువల్ పాత్స్.
0: కానీ ఈ సాధనలన్నీ కూడాను సత్యమైన సాధన లేక మిథ్యమైన సాధన లేక నిత్యమైనటువంటి సాధన.
1: వన్ హ్యాస్ టు క్వశ్చన్, ఈజ్ దిస్ రైట్ఫుల్ పాత్, ఈజ్ ఇట్ ట్రూత్ఫుల్ పాత్, ఈజ్ ఇట్ ఇటర్నల్ పాత్.
0: కాదు కాదు.
1: నో,
0: ఇది సత్యమైనటువంటి యొక్క సాధన కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ఎ రైట్ పాత్.
0: ఇది మిథ్యమైనటువంటి సాధన.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ వన్ దట్ ఈస్ ఇటర్నల్.
0: అనగా ఇది కొంతకాలం సత్యంగా మనకు గోచరిస్తుంది, కానీ తదుపరి ఈ సత్యం మరుగుపడిపోతుంది.
1: ఇట్ అపియర్స్ టు బీ ట్రూ ఎట్ వన్ టైమ్, లేటర్ ఇట్ ఈస్ లెఫ్ట్ ఫర్గాటెన్.
0: జపం చేస్తాము,
1: వీ డూ జప.
0: ఈ జపం ఎంతవరకు నీకు సాధన అవుతుంది?
1: హౌ లాంగ్ కెన్ యూ క్యారీ ఆన్ విత్ దిస్ చాంటింగ్?
0: ఇది కొంతకాలం వరకు మాత్రమే ఈ జపం సాధన అవుతుంది.
1: యూ కెన్ డూ దిట్ ఫర్ టు సమ్ ఎక్స్టెంట్.
0: తదుపరి ఈ జపాన్ని నీవు విరమిస్తావు.
1: లేటర్ యూ విల్ గివ్ అప్ దాట్ చాంటింగ్.
0: ధ్యానములో ప్రవేశిస్తావు.
1: దెన్ యూ స్టార్ట్ డూయింగ్ మెడిటేషన్.
0: ధ్యానములో ప్రవేశించినప్పుడు
1: వెన్ యూ మెడిటేట్,
0: ఆ ధ్యానం కూడా ఎంతవరకు వస్తుంది నీకు?
1: టు వాట్ ఎక్స్టెంట్ డస్ ఇట్ రీచ్?
0: ధ్యేయాన్ని పొందేంత వరకును ధ్యానం మనకు లభ్యమవుతుంది.
1: అంటిల్ యూ రీచ్ ద గోల్ యూ ఫాలో మెడిటేషన్.
0: ధ్యేయమును పొందిన తర్వాత ఈ ధ్యానం ఏమవుతుంది?
1: When once the one that you meditate upon is experienced, then what will happen to meditation?
0: తదుపరి సర్వం మిథ్యమైపోతుంది.
1: So everything will be lost.
0: కనుక చేసేటువంటి సాధనలన్నీ కూడాను
1: all the spiritual practices
0: తాత్కాలికమైనటువంటివి కానీ శాశ్వతమైనటువంటివి కాదు.
1: All spiritual practices are temporary. None of them are permanent.
0: కనుక ఈ టెంపరీ అయినటువంటి ఒక సాధనలు చేసి
1: the temporary spiritual practices
0: టెంపరీ ఫలితాన్ని పొంది
1: yield temporary results,
0: temporary జీవితాన్ని గడపటము దీనికి ఒక పెద్ద ఉద్దేశం కాదు.
1: And to lead a temporary life is nothing great about it.
0: మనము శాశ్వతమైనటువంటిది, సత్యనిత్యమైనటువంటిది, పవిత్రమైనటువంటిది, నిత్య ఆనందమైన అందించేటువంటిది మనం చెయ్యాలి.
1: Therefore we should follow that spiritual path which is truthful, which is eternal, which is immortal, which is blissful.
0: సతతం ధ్యానమః, సత్యం కూడాను మనం భగవత్ చింతన చేస్తూ రావాలి.
1: We have to think of God all the time.
0: సర్వదా, సర్వకాలేషు, సర్వత్రా హరిచింతనం.
1: We should think of God everywhere, all the time.
0: సర్వకాల సర్వావస్థల యందు కూడాను మనము ఈ ధ్యానమును సంపాదించాలి.
1: And in fact we have to be in meditation in all states at all, everywhere.
0: మన ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఏ విధంగా సహజంగా సంచరిస్తున్నాయో
1: just as breathing process takes place naturally.
0: అదే విధంగా మన జీవితం అంతా ఇక్కడను ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసంతోనే ముగించాలి.
1: In fact, it should demonstrate the correct path and we should end our lives with that.
0: ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసమే నిజమైనటువంటి ఒక సాధన.
1: This breathing process will indicate the true spiritual path.
0: ఇది భగవత్ తత్వానికి తగినటువంటి ఉపాయం.
1: And this is the true device to earn divinity.
0: సోహం, సోహం, సోహం, ఇదియే మనం సాధించవలసినటువంటిది.
1: వాట్ యూ హ్యావ్ టు అచీవ్ ఇస్ ద సీక్రెట్ బిహైండ్ ది సోహం ప్రిన్సిపల్.
0: వచ్చింది మనం, సోహం వచ్చింది.
1: ఇన్ఫాక్ట్ వీ హ్యావ్
0: గాట్ ఈ సోహం అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది మనకు?
1: దిస్ సోహం వేర్ ఫ్రమ్ వీ గాట్ ఇట్?
0: ఈ సోహం అనేటువంటిది కేవలం కోహం అనేటువంటి పదం నుంచి వచ్చింది.
1: దిస్ సోహం ఇస్ డిరైవ్డ్ అవుట్ ఆఫ్ కోహం.
0: కోహం అనగా నేనెవరు?
1: కోహం మీన్స్ హూ యామ్ ఐ.
0: అప్పుడే దీనికి ఆన్సర్ సోహం అని వచ్చింది.
1: టు దట్ యు గెట్ దిస్ ఆన్సర్ సోహం.
0: మన జీవితం లోపల ప్రతి కర్మకుడును ఒక ఆన్సర్ మనం ఎత్తుకోవాలి.
1: సో ఫర్ ఎవ్రీ యాక్టివిటీ వీ షుడ్ ఫైండ్ ఎ సూటబుల్ అప్రోప్రియేట్ ఆన్సర్.
0: ఈ యొక్క శాశ్వతమైనటువంటి సత్యాన్ని మనం గుర్తించినప్పుడే మన సాధన ఫలించుతుంది.
1: వెన్ వన్స్ వీ నో దిస్ ఎటర్నల్ ట్రూత్, అవర్ స్పిరిచువల్ ప్రాక్టీస్ will be fructified.
0: ఈనాడు
1: టుడే
0: నీటి బుడగ వంటి దీనిపైన నిర్మించుకుంటున్నాం మన జీవిత సౌధము.
1: టుడే వీఆర్ బిల్డింగ్ అవర్ మ్యాన్షన్స్ ఆఫ్ లైఫ్ ఆన్ వాటర్ బబుల్స్.
0: ఏ క్షణంలో మునిగిపోతుందో, ఏ క్షణంలో ఇది తరిగిపోతుందో,
1: అట్ వాట్ మూమెంట్ ఇట్ వుడ్ కొలాప్స్ వీ డు నాట్ నో.
0: కనుక మానవత్వము సత్యనిత్యమైన యొక్క దీనిపైన మనం ఆధారపడాలి, కానీ నీటి పొడుగు వంటి అస్థిరమైనటువంటి దానిపైన మనము ఆధారపడకూడదు.
1: Therefore, human life should have a very strong base, but not that which is fleeting, that which is artificial.
0: ఈనాటి మానవుని యొక్క జీవితం అంతా కేవలము క్షణభంగురంగా మారిపోతుండాలి.
1: The human life today is just changing in a moment of time.
0: దీనిని శంకరుల వారు చెప్పారు.
1: This is stated by Shankara.
0: మాకురు ధన జన యవ్వన గర్వం.
1: Don't pride yourself because of your
0: harati nimishat kala sarvam,
1: because of youth and wealth, because the whole time would
0: chanamlo chari potundadi,
1: it drops out in a moment,
0: chanamlo kadili potundadi,
1: and it passes off in a moment.
0: Edi manaku shastranga nilchatam ledu,
1: nothing remains with us permanently.
0: Ilanti shastranga lenetundi danipe aadharam enduku cheskovatam manam.
1: In fact, why should we rely on these fleeting things?
0: Shastramainatundi mana aatmane.
1: So that which is permanent is our self atma.
0: ఈ ఆత్మనే బ్రహ్మ అన్నారు.
1: This self or the spirit atma is brahma.
0: బ్రహ్మ అనగా కేవలము ఒక విధమైనటువంటి యొక్క దివ్యత్వానికి చేరిక అయినటువంటిది.
1: బ్రహ్మ సింబలైజెస్ డివినిటీ.
0: ఈ బ్రహ్మతత్వమే కొంతవరకును బృహత్ అన్నారు.
1: This nature of divinity is called బృహత్.
0: ఈ బృహత్ నుంచి వచ్చినటువంటి యొక్క ఆత్మతత్వమే నిజమైనటువంటి అహం.
1: అండ్ ఆత్మ ఇస్ డిరైవ్డ్ అవుట్ ఆఫ్ దిస్ బృహత్ విచ్ ఇస్ కాల్డ్ అహం.
0: అహం అనేటువంటిది కేవలము శాశ్వతమైనటువంటిది, సత్యమైనటువంటిది.
1: దిస్ అహం ఇస్ ట్రూత్ అండ్ ఇట్స్ పర్మనెంట్.
0: అట్టి సత్యనిత్యమైనటువంటి యొక్క అహం తత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వీ హావ్ టు మేక్ ఎఫర్ట్ టు నో దిస్ principle and the nature of aham, which is truth and eternal.
0: Atma, aham, ee yokka tattvamlo brahma moodinti yokka ekatvanni mottamota gurtinchali.
1: We have to know the underlying unity in these three: atma, aham and brahma.
0: Ee moodu kudunu veru veru padamale kaani moodinti yokka antaratham okkate.
1: These three are synonyms, but they convey the same meaning.
0: Kanukane brahma tattvam anetundi శుద్ధ సత్వం అనేటువంటిది.
1: దిస్ బ్రహ్మన్ ఇస్ ప్యూర్ అండ్ అన్సలీడ్.
0: అది ఏ నిరంతరము మన వెంట జంట ఇంట ఉండున్నటువంటిది.
1: అండ్ దిస్ ఇస్ ఆల్వేస్ విత్ అస్, ఇన్ అస్ అండ్ అరౌండ్.
0: నీవు జాగ్రత్త అవస్థ ఎందుండు, లేక స్వప్నావస్థ ఎందుండు, లేక మరొక అవస్థ ఎందుంటుండు, ఎప్పుడు ఉండినప్పటికీ నీకు అది వెంట ఉంటుండేటువంటి అది ఒక్కటే.
1: యూ మే బి ఇన్ ది వేకింగ్ స్టేట్ ఆర్ ద డ్రీమింగ్ స్టేట్ or in the state of a deep sleep, but this principle of brahman will be with you.
0: Kalpane nirantaramu mana venta undinatundi aa brahma tattvam okkate.
1: It is only this principle of brahman which is always with you.
0: Aa brahmane manavattam tho koodinatundi divyattvam.
1: And that this principle of brahma is the divinity present in humanity.
0: Aa divyattvam anetundi nee ende untunnadi.
1: The divinity is within you.
0: Neeve aa brahma tattvam.
1: You are Brahma.
0: నీకంటే మించినటువంటిది కాదు ఇక్కడ.
1: It's not beyond you.
0: కనుక ప్రతి మానవుడు కూడాను దైవాన్ని వెతకడానికి ప్రయత్నం చేసినప్పుడు దైవం ఎక్కడో లేడు.
1: So when man is in search of God, he should know that God is not anywhere else.
0: నీ వెంటనే ఇంటనే కంటనే ఉంటున్నాడు.
1: God is with you, in you, above you, below you, around you.
0: అలాంటి దైవత్వాన్ని నీవు ఎందుకు ఇంత యోచన చేయటం?
1: Why should you search for him when God is everywhere?
0: కానీ ఈనాటి మానవుడు భౌతికమైన వాంఛల చేత, లౌకికమైన ఇష్టముల చేత, కృత్రిమమైనటువంటి యొక్క వాంఛల చేత జీవితాన్నంతా కూడా వ్యర్థం చేస్తున్నాడు.
1: బట్ మ్యాన్ ఈజ్ వేస్టింగ్ హిస్ టైమ్ బికాస్ ఆఫ్ హిస్ డిజైర్స్, లైక్స్ అండ్ డిస్లైక్స్, అండ్ దస్ లీడింగ్ ఎన్ ఆర్టిఫిషియల్ లైఫ్.
0: ఏ మానవుడు ఎన్ని కోరికలు కోరుతున్నాడో అవన్నీ కూడా తుచ్చమైనటువంటివి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ద డిజైర్స్ దట్ వీ హ్యావ్ ఆర్ మీన్.
0: నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, లౌకిక, రాజకీయ అన్ని రంగముల యందు కూడాను ఉన్నటువంటిది ఒక్కటే.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇస్ వన్ అండ్ ద సేమ్ ఇన్ ఆల్ ద ఫీల్డ్స్, ఫిజికల్, ద సెక్యులర్ అండ్ ద వరల్డ్లీ.
0: కానీ ఈనాటి మానవుని యొక్క జీవితం అంతా కూడాను స్వార్థము, స్వప్రయోజనం చేత కూడి ఉంటున్నది.
1: బట్ టుడే మ్యాన్ ఈజ్ లీడింగ్ హిజ్ లైఫ్ ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: స్వార్థమే లేకపోతే స్వప్రయోజనమే జరగదు.
1: వెన్ వన్స్ దేర్ ఇస్ నో సెల్ఫిష్నెస్, వెల్ దేర్ కెనాట్ బి
0: స్వార్థ. స్వప్రయోజనం రెండు చేరే మానవత్వాన్ని మంట కలుపుతుండాలి.
1: The human life is totally ruined because of selfishness and self-interest.
0: ఈ స్వార్థమే లేకపోతే నేను ఎట్లా జీవించాలి అని ప్రశ్నిస్తారు.
1: One would put this question, without being selfish, how can I live?
0: ఈ స్వార్థం అనేటువంటి దాంతో నీవు పెట్టుకోవటం చేతనే నీ జీవితం మసిగట్టిపోతుంది.
1: Because you are selfish, you are ruining your life.
0: ఇది సరైనటువంటి మార్గం కాదు.
1: This is not proper on your part.
0: ఏదో లోకానికి మేము మేలు చేస్తున్నాము, లోకానికి సేవ చేస్తున్నాము అని భావిస్తున్నారు, భ్రమిస్తున్నారు.
1: We are deluded by the feeling that we are helping the community, we are helping the society.
0: ఇది హెల్ప్ అనేటువంటి కాదు సొసైటీకి.
1: ఇట్ ఈస్ నాట్
0: హర్ట్ హర్ట్ హర్ట్
1: ఇట్ ఈస్ నాట్ ఎ హెల్ప్ బట్ ఇట్స్ ఎ హర్ట్.
0: మీరు అపకారం చేస్తున్నారు.
1: యు ఆర్ హార్మింగ్, యు ఆర్ హర్టింగ్.
0: సొసైటీ అనేటువంటి పేరు చేత నీ పవిత్రమైనటువంటి భావములంతా కూడా మసిగలుపుతున్నారు.
1: ఇన్ ది నేమ్ ఆఫ్ సొసైటీ అండ్ ద హెల్ప్ దట్ యు హావ్ బీన్ థింకింగ్ డిల్యూడింగ్, ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ హార్మింగ్. Because you are selfish, you are ruining your life.
0: ఇది సరైనటువంటి మార్గం కాదు.
1: This is not proper on your part.
0: ఏదో లోకానికి మేము మేలు చేస్తున్నాము, లోకానికి సేవ చేస్తున్నాము అని

0: ఇండివిజువల్ మొట్టమొదటి కావాలి.
1: భగవాన్ సెడ్ ది అదర్ డే ఇండివిజువల్ ఈజ్ ఫస్ట్,
0: అసోసియేషన్ రెండోది కావాలి,
1: అసోసియేషన్ నెక్స్ట్,
0: స్పిరిచువాలిటీ మూడోది కావాలి,
1: అండ్ ది స్పిరిచువాలిటీ ఇన్ ది లాస్ట్ థర్డ్.
0: అనగా నేను చెప్పాను స్పిరిచువాలిటీ ముందు,
1: భగవాన్ సెడ్ స్పిరిచువాలిటీ ఇన్ ది బిగినింగ్,
0: అసోసియేషన్ రెండవది,
1: అసోసియేషన్ నెక్స్ట్,
0: ఇండివిజువల్ ఇంత మూడవది,
1: అండ్ ది ఇండివిజువల్ ఇన్ ది లాస్ట్.
0: ఆ ఇండివిజువల్ దే ఐ,
1: దిస్ ఇండివిజువల్ ఇస్
0: అసోసియేషన్ దే ఏ,
1: అసోసియేషన్ ఏ,
0: స్పిరిచువాలిటీని ఎస్,
1: ది స్పిరిచువాలిటీ ఎస్.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమే సాయి.
1: ద హార్మనీ ఆఫ్ దీస్ త్రీ ప్రిన్సిపల్స్ ఈజ్ సాయి, ఎస్ఏఐ.
0: కనుక మానవుడు మొట్టమొదట ఈ యొక్క దివ్యత్వాన్ని మొట్టమొదట పెట్టుకోవాలి.
1: దేర్ఫోర్ మ్యాన్ షుడ్ కీప్ ఇన్ వ్యూ డివినిటీ.
0: ఈ డివినిటీని మొదలు పెట్టుకున్నప్పుడే అసోసియేషన్ మనకు చేరిపోతుంది.
1: విత్ దిస్ డివినిటీ యూ కెన్ జాయిన్ ది అసోసియేషన్.
0: ఈ అసోసియేషన్ చేరినప్పుడే నిజమే నేనెవరు అని వాడు విచారం చేస్తూ వస్తాడు.
1: ఇన్ అసోసియేషన్ దెన్ యూ విల్ స్టార్ట్ ఇన్వెస్టిగేటింగ్ యువర్ ట్రూ సెల్ఫ్.
0: కనుక అప్పుడే నేనెవరు అనేటువంటి దానికి గుర్తించాలి.
1: దెన్ యూ విల్ నో హూ యూ ఆర్ ఇన్ ద ట్రూ సెన్స్.
0: నీవెవరో గుర్తించుకున్నప్పుడే,
1: దెన్ వన్స్ యూ నో యువర్ ట్రూ నేచర్,
0: ఈ సమాజం అంటే ఏమిటి అని అర్థమవుతుంది.
1: యూ కెన్ అండర్స్టాండ్ వాట్ దిస్ సొసైటీ ఈజ్.
0: ఈ సమాజం అంటే అర్థం చేసుకున్నప్పుడే,
1: when you understand society,
0: ee samajamlo unnatundi samasthi swarupudaina daivatvanni gurtinchukovadaniki veel avutundi,
1: then you can understand the cosmic principle of divinity.
0: kanukani taana modala munchi kudanu chinna pillalaku vidyani garipinchi primary school lopala vaadu taginatundi uttirnulu gaavinchi vaadi uttamainatundi bhavalu penchalani.
1: Right from the beginning he wanted to start primary schools so that these children will have noble ideas.
0: కనుకనే ఈనాటి మనము ప్రైమరీ స్కూల్లో ప్రారంభించాలి.
1: సో వీ బిగిన్ విత్ ది ప్రైమరీ స్కూల్స్ టుడే.
0: ఏమిటి ఈ ప్రైమరీ స్కూల్?
1: వాట్ ఈస్ దిస్ ప్రైమరీ స్కూల్?
0: ఇండివిజువల్ గా పాల
1: ప్రైమరీ స్కూల్,
0: ఇండివిజువాలిటీ మనం పెంచుకోవాలి.
1: వీ హ్యావ్ టు డెవలప్ దిస్ ఇండివిజువాలిటీ.
0: మనం ఎప్పుడు ఇండివిజువాలిటీ మనం డెవలప్ చేసుకుంటామో అప్పుడే సొసైటీ అనేది పెద్దగా అవుతుంది.
1: విత్ దిస్ ఇండివిజువాలిటీ వీ కెన్ జాయిన్ దిస్ అసోసియేషన్ సొసైటీ.
0: మొట్టమొదటి నీ తత్వాన్ని నీవు పెంచుకో.
1: First, know your nature.
0: నీవెవరో నీవు తెలుసుకో.
1: Know thyself.
0: అప్పుడే ఇదంతా ఏమిటి అని అర్థమవుతుంది.
1: Then you will know the rest.
0: కనుక మొట్టమొదట మనము నీ తత్వాన్ని నీవు గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: So we should make every attempt to know these principles.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: కానీ ఆధ్యాత్మికము అంత సులభంగా మీకు అర్థం కావటం లేదు.
1: We are not able to understand this spirituality easily.
0: కానీ ప్రాకృతమైనటువంటి కొన్ని భౌతికమైనటువంటి యొక్క ప్రయత్నములు మనం చేసి అందులోనే శాశ్వతమైనటువంటి యొక్క సత్యనిత్యమైనటువంటి యొక్క దీనిని మనం పట్టాలి.
1: బట్ వీ హ్యావ్ టు అడాప్ట్ సర్టన్ వరల్డ్లీ పాత్స్ అండ్ పర్సూట్స్ అండ్ మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు ఫైండ్ అవుట్ దట్ ఎటర్నల్ ట్రూత్.
0: మొట్టమొదట మనము దేహానికి ఆహారం కావాలి.
1: టు స్టార్ట్ విత్ ద బాడీ రిక్వైర్స్ ఫుడ్.
0: ఇదే ఫుడ్.
1: దిస్ ఇస్ ది ఫుడ్.
0: ఫుడ్ ఫర్ హెడ్.
1: ఫుడ్ ఫర్ హెడ్.
0: హెడ్ ఫర్ గాడ్.
1: హెడ్ ఫర్ గాడ్.
0: ఈ ఫుడ్ అనేటువంటిది మొట్టమొదట సరైనటువంటి ఫుడ్ గా తయారు చేసుకోవాలి.
1: సో వీ షుడ్ హ్యావ్ ప్రాపర్ ఫుడ్.
0: దైవత్వాన్ని పొందదలిచినటువంటి వారికి మాలిన్యమైనటువంటి ఆహారములు ఏమాత్రము ముట్టకూడదు.
1: ది వన్ హూ వాంట్స్ టు ఎక్స్పీరియన్స్ ద విజన్ ఆఫ్ ద డివైన్ షుడ్ కీప్ హింసెల్ఫ్ అవే ఫ్రమ్ ది పొల్యూటెడ్
0: పవిత్రమైనటువంటివి,
1: దట్ విచ్ ఇస్ సెక్రెట్,
0: నిర్మలమైనటువంటివి,
1: విచ్ ఆర్ ప్యూర్,
0: నిశ్చలమైనటువంటివి,
1: దట్ విచ్ ఇస్ గుడ్,
0: పవిత్రంగా తిరిగేటువంటివి, అలాంటి దాన్ని మనం సాధించాలి.
1: సచ్ షుడ్ బి యాక్సెప్టెడ్
0: అనే సాత్విక ఆహారం.
1: దట్ ఈస్ సాత్విక ఆహార ఆర్ పయస్ ఫుడ్.
0: కూరగాయలు,
1: వెజిటబుల్స్,
0: ఇంకా కొన్ని మనం సంపాదించుకునేటువంటివి ఆకుకూరలు,
1: అండ్ ఆల్సో గ్రీన్,
0: ఇలాంటివన్నీ మనం ఈ దేహానికి కొన్ని పెంచుకోవాలి.
1: అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ద బాడీ.
0: దీనికి తగినటువంటివి ఈ గుడ్లు, మాంసము, ఇట్లాంటి మలినమైనటువంటి ఏమాత్రము చేర్చకూడదు.
1: వీ షుడ్ నాట్ టేక్ ఎగ్స్, మీట్ అండ్ సో ఆన్.
0: ఈ మలినమైనటువంటి చేయటం వల్ల మన జీవితం అంతా కూడా మాలిన్యంగా మారిపోతుంది.
1: బికాస్ ఆఫ్ దిస్ ఆల్ అవర్ లైఫ్ టర్న్స్ పొల్యూటెడ్
0: కనుక మొట్టమొదట మలినమైన ఆహారాన్ని దూరం పెట్టండి.
1: సో వీ హ్యావ్ టు ఇమీడియట్లీ గివ్ అప్ దిస్ పొల్యూటెడ్ ఫుడ్.
0: తదుపరి మత్తు పదార్థాన్ని దూరం నెట్టండి.
1: వీ షుడ్ నాట్ గివ్ అవర్ సెల్ఫ్ టు ఇంటాక్సికెంట్స్.
0: ఆ మత్తు పదార్థం చేరటం చేతనే మానవుని యందు ఉన్నటువంటి ఇంద్రియములన్నీ కూడా స్తంభించిపోతున్నాయి.
1: బికాస్ ఆఫ్ దిస్ ఆల్కహాల్ ద సెన్సెస్ టర్న్ వీక్.
0: కనుక సాధనకు ఈ ఆల్కహాల్ మంచిది కాదు.
1: సో ఫర్

0: స్పిరిచువల్ ప్రాక్టీస్ ఆల్కహాల్ విల్ సర్టన్లీ ఎన్ అబ్స్టకల్.
1: వాడు సహజమైనటువంటి యొక్క తన్మయత్వంతో తాను స్వాధీనమైపోవాలి, కానీ ఈ విధమైన కృత్రిమైనటువంటి యొక్క ఆహారాలతో తన్మయత్వం కాకూడదు.
0: ఈ షుడ్ రీచ్ ద స్టేట్ ఆఫ్ ఫర్గెట్ఫుల్నెస్ ఇన్ ఎ న్యాచురల్ వే, నాట్ బై కన్స్యూమింగ్ ఆల్కహాల్.
1: మత్తు అనేటువంటిది కేవలం ఆర్టిఫిషియల్ గా వస్తుంది.
0: ది సో కాల్డ్ ఇంటాక్సికేషన్ ఇస్ ఆర్టిఫిషియల్.
1: ఉన్మత్తము అనేటువంటిది సహజంగా వస్తుంది.
0: ద స్టేట్ ఆఫ్ ఉన్మత్త ఫర్గెట్ఫుల్నెస్ ఇస్ న్యాచురల్.
1: అనగా దైవత్వాన్ని చెందేటువంటిది అంతా కూడా సహజంగా మనకు వస్తుంది.
0: దాట్ విచ్ ఇస్ డివైన్ కమ్స్ టు యూ ఇన్ ఎ న్యాచురల్ వే.
1: దీనిని నాదుడు చెప్పాడు, ఎల్లప్తపుమాన్ ఇచ్చారామో భవతి, తప్తో భవతి, మత్తో భవతి, ఆత్మారామో భవతి అన్నారు.
0: ది సేమ్ థింగ్ ఇస్ స్టేటెడ్ బై నారద.
1: కనుక మనం సహజమైనటువంటి మత్తులో మనం మునగాలి.
0: Therefore, we should lead our life in a natural way.
1: ఈ కల్పితమైనటువంటి మత్తుకు ఏ మాత్రం మనం అవకాశం ఇవ్వకూడదు.
0: We should not follow this artificial path.
1: ఈ యొక్క మత్తు మాంసము ఇట్లాంటివంతా చేయటం చేతనే మానవత్వం పూర్తి రాక్షసత్వంగా మారిపోతుండాలి.
0: A human has become a demon because of these intoxicants and meat eating.
1: ఇంతే కాదు.
0: Not only this.
1: తదుపరి మత్తు పదార్థాల లోపల కొంత చిల్లరవి కూడా చేరి ఉంటుంటాయి.
0: ఇన్ అడిషన్ టు దీస్ ఇంటాక్సికెంట్స్ దేర్ అదర్ థింగ్స్ ఆల్సో.
1: ఈ ఆహారం ఎందుకు కూడా మత్తు పదార్థాలు చేరి ఉంటాయి.
0: దేర్ ఆర్ సర్టన్ ఇంటాక్సికెంట్స్ యాడెడ్ టు అవర్ ఫుడ్.
1: కనుక ఈ మత్తు పదార్థం ఏదైనా కూడా చేర్చకూడదు.
0: వీ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ వన్ ఆఫ్ దీస్.
1: కొన్ని మందుల లోపల కూడా మత్తు పదార్థాలు వస్తుంటాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ బీన్ మిక్స్డ్ ఇన్ మెడిసిన్స్ ఆల్సో.
1: కానీ మెడిసిన్ అయినప్పటికీ దాన్ని మనం ఏమాత్రం వాడకూడదు.
0: సచ్ మెడిసిన్స్ షుడ్ నాట్ బి యూస్డ్.
1: మనం కష్టపడినా పంచినే కానీ ఆ మత్తు పదార్థాన్ని ఏమాత్రం ఉపయోగించుకోకూడదు.
0: డజంట్ మ్యాటర్ ఈవెన్ ఇఫ్ యూ వర్ టు సఫర్, బట్ వీ షుడ్ నాట్ యాక్సెప్ట్ దోస్ ఇంటాక్సికేషన్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడీమెంట్స్ ఆఫ్
1: లవ్, ఎందరో ఎంతో సాధన చేస్తున్నారు.
0: ఆల్ ఆఫ్ యూ హావ్ బీన్ ఫాలోయింగ్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్.
1: చాలా మంది పాలు పెరుగు కూడా సాత్వికమే కదా అని దాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ మెనీ కన్సిడర్ ద మిల్క్ అండ్ కర్డ్ యాజ్ పాయస్ and accept
1: this. అది కూడా సాత్వికం కానే కాదు.
0: దాట్ ఈస్ ఆల్సో సర్టన్లీ నాట్ పయస్.
1: అందులో కూడా కొంత మత్త పదార్థం అంతా ఉంటుంటాయి.
0: దేర్ ఆల్సో వి ఫైండ్ సర్టన్ దిస్ ఇంటాక్సికేటింగ్ నేచర్.
1: ఎంతైనా కూడా ఒక పరిమితంతో మనం తీసుకోవాలి.
0: అండ్ వీ హావ్ టు టేక్ ఇట్ ఇన్ ఎ లిమిటెడ్ క్వాంటిటీ.
1: పెరుగు దాని ఇష్టం వచ్చినట్టుగా భోజించకూడదు.
0: బికాస్ ఇట్స్ కర్డ్ యూ కెనాట్ టేక్ ఇట్ అన్లిమిటెడ్ వే.
1: కనుక మితంగా ఉంటుండాలి.
0: ఎవ్రీథింగ్ షుడ్ బి అండర్ లిమిట్స్.
1: మనం భుజించేటువంటి ఆహారం అంతా కూడా ఒక ప్రమాణపూర్వకంగా మనం భుజించాలి.
0: ఆల్ ద ఫుడ్ దట్ వీ టేక్ షుడ్ బి అండర్ సర్టన్ లిమిటేషన్స్.
1: మనం ఆకలి అవుతున్నప్పుడు ఆకలి పూర్తి భుజించడానికి ప్రయత్నం చేయకూడదు.
0: వెన్ యూఆర్ హంగ్రీ యూ షుడ్ నాట్ ఈట్ ఇన్ ఫుల్.
1: ఇంకా కొంత భుజించవచ్చును అనేటువంటి అనుమానం ఉన్నట్టే మనం మానుకోవాలి.
0: వీ షుడ్ గెట్ అప్ ఎట్ ఎ స్టేజ్ దట్ వెన్ ఇట్స్ పాసిబుల్ టు ఈట్ సమ్ మోర్.
1: ఫుల్ గా మనం భుజించేటప్పటికే తమో గుణం ప్రారంభమవుతుంది.
0: ఇఫ్ వీ ఈట్ నెక్ డీప్ వీ డెవలప్ దిస్ బీస్టియల్ టెంపర్మెంట్.
1: కనుక మనం తమో గుణానికి కూడా అవకాశం ఇవ్వకూడదు.
0: సో వీ షుడ్ నాట్ రిజార్ట్ టు దిస్ యానిమాలిటీ.
1: మీరందరూ కూడా ఎంతో సాధనలు చేస్తున్నారు.
0: యు ఆర్ అడాప్టింగ్ సో మెనీ స్పిరిచువల్ మెథడ్స్.
1: కానీ ఈ సాధన లోపల తెలిసి తెలియకుండా కొన్ని కొన్ని పొరపాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి.
0: ఇన్ ది స్పిరిచువల్ ప్రాక్టీసెస్ దేర్ ఆర్ సర్టన్లీ నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ వీ కమిట్ సర్టన్ మిస్టేక్స్.
1: ధ్యానము ధ్యానము ధ్యానం అని ధ్యానంలో కూర్చుంటున్నారు.
0: ఇన్ ది నేమ్ ఆఫ్ మెడిటేషన్ వీ సిట్.
1: కానీ ఈ మెడిటేషన్ అంటే ఏమిటది?
0: బట్ వాట్ ఈస్ మెడిటేషన్?
1: ఏమిటి ఈ మెడిటేషన్ యొక్క అర్థము?
0: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ మెడిటేషన్?
1: ఏమి చేయటం మెడిటేషన్ అనుకుంటున్నారు?
0: వాట్ ఈస్ ది యాక్చువల్ ప్రాసెస్ టెక్నిక్?
1: కాన్సన్ట్రేషన్ అనుకుంటున్నారు మీరు.
0: వీ థింక్ ఇట్ ఈస్ కాన్సన్ట్రేషన్.
1: ఈ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది మెడిటేషన్ కాదు.
0: కాన్సన్ట్రేషన్ ఈజ్ నాట్ మెడిటేషన్.
1: ఈ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది డైలీ లైఫ్ లోపల మనం జరుగుతూనే ఉంటుంది.
0: కాన్సన్ట్రేషన్ ఈజ్ నోటీస్డ్ ఇన్ అవర్ డైలీ లైఫ్ రొటీన్.
1: ఇది కేవలం సాధన కింద చేరదు.
0: It cannot be the spiritual part.
1: ఈ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది డైలీ లైఫ్ లో పార్ట్ ఆఫ్
0: దిస్ కాన్సన్ట్రేషన్ ఇస్ అ పార్ట్ ఆఫ్ అవర్ డైలీ లైఫ్.
1: కనుకనే మనము ఈ యొక్క సాధనలు అనేటువంటిది ఎంత చాలా జాగ్రత్తగా ఉపయోగపెట్టుకోవాలి.
0: We have to be very careful in respect of spiritual path.
1: మనం సాధన చేస్తున్నప్పుడు కదలకుండా కూర్చుంటాం.
0: While we take a path, we sit steady.
1: కానీ అందరూ ఇది చాలా గొప్పది అని భావిస్తుంటారు.
0: బట్ మెనీ కన్సిడర్ ఇట్ గ్రేట్.
1: ఇది చాలా పొరపాటు.
0: ఇట్ ఇస్ ఎ బిగ్ మిస్టేక్.
1: మనం కదలాలి.
0: వీ హ్యావ్ టు మూవ్.
1: మనసు కూడా చలించాలి.
0: ద మైండ్ ఆల్సో నేచురల్లీ మూవ్.
1: ఆ చలించేటువంటి మనసు నుంచి చలించినటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం పొందాలి.
0: అవుట్ ఆఫ్ దిస్ మైండ్ విచ్ వేవర్స్ నేచురలీ వీ షుడ్ రీచ్ ఎ స్టేట్ దట్ విచ్ ఇస్ స్టడీ.
1: కనుక నేను చలించే దాని నుంచి మనము చలించినటువంటి స్థిరత్వాన్ని పొందాలి.
0: సో స్టెడీనెస్ ఈజ్ అచీవ్డ్ అవుట్ ఆఫ్ దిస్ వేవరింగ్ నేచర్.
1: అది ఏ నిజమైన ధ్యానం.
0: దట్ ఈస్ ట్రూ మెడిటేషన్.
1: ధ్యానం అంటే కన్నులు మూసుకొని కదలకుండా కూర్చోవటం కాదు.
0: మెడిటేషన్ డస్ నాట్ మీన్ సిట్టింగ్ అండ్ విత్ క్లోజ్డ్ ఐ.
1: నిత్య జీవితంలో ఒక విధమైనటువంటి పొరపాటుతో వచ్చినటువంటి అలవాటుగా ఉంటున్నాయి.
0: దీస్ ఆర్ అవర్ రెగ్యులర్ హ్యాబిట్స్ బికాస్ ఆఫ్ అవర్ డైలీ రొటీన్.
1: ఇవి క్రమక్రమేణా కూడా చేస్తూ చేస్తూ పోతే కొంతకాలంకు అంత వ్యర్థమైపోతుంది.
0: యాజ్ వీ రిపీట్ ది సేమ్ ప్రాసెస్ ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ వెయిన్.
1: అమిత చంచలత్వం ప్రారంభమవుతుంది.
0: అండ్ దెన్ ఇట్ స్టార్ట్స్ వేవరింగ్ మచ్ మోర్.
1: కొంతకాలం మాత్రం స్థిరంగా ఉంటుంది.
0: ఇట్ అపియర్స్ టు బి స్టడీ ఫర్ సమ్ టైమ్.
1: ఇది కాదు నిజమైనటువంటి ధ్యానము.
0: ఇట్ ఈస్ నాట్ ట్రూ మెడిటేషన్.
1: చలించేటువంటి భావాన్ని మనం పెంచుకోవాలి.
0: అండ్ వీ హ్యావ్ దీస్ ఐడియాస్ దట్ వేవర్.
1: చలించేటువంటి భావంలో మనం లీనము కావాలి.
0: అండ్ వీ షుడ్ get ourselves submerged in those thoughts.
1: Anityamainatvanti padarthamulu kaadu memu.
0: And we are not
1: nitya satyamainatvanti oka padarthamulu.
0: I am eternal
1: ani ee chalincheetvanti danto chalinchinatvanti oka aatma tattvanni manam gurtinchadaniki prayatninchali.
0: And therefore this atmic principle which is steady and changeless could be seen surrounded by that which is fleeting, that which is changing.
1: Ee naadu aneka mandi aneka rakamainatvanti sadhanalu chestunnaru.
0: Many people follow spiritual paths.
1: కానీ ఇవన్నీ కొద్ది కాలం మాత్రమే పని జరుగుతున్నాయి.
0: దే వర్క్ ఫర్ సమ్ టైమ్ ఓన్లీ.
1: తదుపరి దేనికి మనం గిట్టనటువంటి వారం అయిపోతాం.
0: లేటర్ విల్ బి లాస్ట్ విదౌట్ ఎనీ రిజల్ట్.
1: కనుక ఇలాంటి దీన్ని మనం అనిత్యము అశాశ్వతమైనటువంటి దాన్ని మనం పట్టకూడదు.
0: దేర్ ఫోర్ వీ షుడ్ నెవర్ ఫాలో సచ్ పాత్స్ విచ్ ఆర్ టెంపరీ.
1: దైవం ఎక్కడో బయట ఉన్నదని నా హృదయంలో నిలుపుకోవడానికి ప్రయత్నం చేయకూడదు.
0: We should never think that God is outside and start installing him
1: in
0: our heart.
1: తనే ఉంటున్నది అనేటువంటి సత్యాన్ని మొట్టమొదటి స్థిరం చేసుకోవాలి.
0: We should know the fundamental truth that God is in you.
1: తన యందు ఉన్నటువంటి తత్వాన్ని తానే చూడాలి.
0: In fact, one has to visualize the God within.
1: తానే చూడటం కాకుండా ఇతరులకు కూడా చూపించాలి.
0: Not only he visualizes God within, he will help others to see.
1: ఈనాడు మనం చేసేటువంటి సాధనలన్నీ కూడా కేవలము
0: all our spiritual practices today
1: drama kattulu vale ganipistuntunnayi.
0: They are like just like drama enactment.
1: Idi drama ku maatrame paniki ostayi gaani ee kattulu
0: they are just for dramatic
1: sampadaniki paniki raavu.
0: It is for dramatic purposes, not for permanent value.
1: కనుకనే మనలో ఉన్నటువంటి ఒక తత్వం మనం ఈ భ్రాంతిని ఒక విధమైన చంపడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
0: Therefore we should make every attempt to kill this illusion.
1: మనలో ఉన్నటువంటి ఒక భ్రాంతిని ఈ విషయాన్ని క్రమక్రమేణా దూరం గావించుకోవాలి.
0: వీ హ్యావ్ టు డిస్టెన్స్ అవర్ సెల్స్ ఫ్రమ్ సచ్ డిల్యూజన్.
1: దీనికి అనేక రకమైన మార్గములున్నాయి.
0: దేర్ ఆర్ మెనీ డివైసెస్.
1: ధ్యానం అనగా
0: మెడిటేషన్ మెన్
1: సంకల్ప ధ్యానము, స్థిర ధ్యానము, చిత్త ధ్యానము, కండక్టెడ్ ధ్యానము, కండిషన్ ధ్యానము, ఈ విధమైనటువంటి ధ్యానములు అనేకంగా ఉన్నాయి.
0: దేర్ ఆర్ మెనీ టైప్స్ ఆఫ్ మెడిటేషన్స్. That which centers around the thought, that which is conditional, that which is emotional, and so on.
1: కానీ ఈనాడు ఎమోషనల్ గా పోతున్నారు.
0: ఎమోషనల్
1: గా వస్తున్నారు.
0: We are proceeding along the emotional lines.
1: కనుక దీనికి సమాంతరమైనటువంటి కాకుండా ఉండాలి.
0: We should be away from such emotional line.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: మీకు తెలుసో తెలియకనో, తెలిసినటువంటి దాన్ని స్థిరమైనటువంటిగా భావించుకొని మీరు సాధన జరుగుతున్నారు.
0: Knowingly or unknowingly, we have been following that which is known as true.
1: Kalaga meeku satyamainatvanti dhyanam kavalanante nannu adagandi nenu cheptanu.
0: If you want to know the right meditation, pray to Bhagavan, ask him.
1: Yedi manaku akkarledu.
0: We don't need anything.
1: Ye sadhanalu akkarledu.
0: No spiritual practice essential.
1: Cheppinatvanti reethiga meeru nadchukondi.
0: Just conduct as per the command.
1: Kshanam lopalle meeku kanipistundi.
0: In a moment you can experience.
1: Idi sakshatkarincheetvante kaani సాధనతో లభ్యమయ్యేటువంటిది కాదు.
0: ఇట్ ఇస్ దాట్ విచ్ ఇస్ కన్ఫర్డ్, నాట్ అచీవ్డ్.
1: కనుక ప్రతి మనిషి కూడాను సాధనలు చేస్తున్నారు.
0: ఎవ్రీ వన్ ఫాలోస్ ఎ స్పిరిచువల్ మెథడ్.
1: ఈ సాధన లోపల సరైన సాధన కాదు ఇది.
0: ది స్పిరిచువల్ పాత్స్ ఆర్ నాట్ ప్రాపర్.
1: కొన్ని ఆకారములను ప్రధానంగా తీసుకుని
0: వి గో బై ఎ ఫామ్.
1: ఈ ఆకారం నుంచి తన యొక్క ఆకారమును పెంచుకుంటున్నాడు.
0: అండ్ దెన్ హీ టేక్స్ ఇట్ అప్ ద సేమ్ ఫార్మ్ ఇన్ హిస్ ఓన్ పర్సనల్ ఫార్మ్.
1: కాదు కాదు, తన ఆకారాన్ని మార్చాలి.
0: హీ షుడ్ ఫర్గెట్ హిస్ ఫార్మ్.
1: దివ్యత్వాన్ని పెంచుకోవాలి.
0: అండ్ హీ షుడ్ థింక్ ఆఫ్ ది డివినిటీ.
1: కనుకనే తన ఆకారాన్ని పెట్టుకుని ఎన్ని సాధనలు చేస్తే ఏం ప్రయోజనము.
0: వైల్ రిమైనింగ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఎ ఫార్మ్ ఫుల్ స్టేట్, హౌ కెన్ యూ అటైన్ దట్ ఫార్మ్ లెస్?
1: నేను ఏం చేస్తాను? ధ్యానం చేస్తున్నాను.
0: ఐ సే ఐ మెడిటేటింగ్.
1: నీవు

0: చేసేటువంటిది నీకు ఎట్ట తెలుస్తుండాలి?
1: హౌ డు యు నో దట్ యు ఆర్ మెడిటేటింగ్?
0: నీవు తెలిసేటువంటి ధ్యానం అది ధ్యానం అవుతుందా?
1: ఇఫ్ యు ఆర్ అవేర్ ఆఫ్ దిస్ మెడిటేషన్ కెన్ యు కాల్ ఇట్ మెడిటేషన్?
0: కాదు.
1: నో.
0: కనుక నీవు మరిచినటువంటిదే ధ్యానము.
1: యు షుడ్ ఫర్గెట్ యువర్ సెల్ఫ్.
0: నిన్ను నీవు మరిచినటువంటిదే ధ్యానము.
1: That which makes you forget yourself in
0: meditation.
1: When you transcend yourself, that meditation.
0: నీ పవిత్రతను నీవు పెంచుకున్నటువంటిదే ధ్యానము.
1: దాట్ విచ్ ఇంక్రీజెస్ యువర్ సాంక్టిటీ ఇస్ మెడిటేషన్.
0: నీ యొక్క నిత్యత్వాన్ని నిలుపుకున్నటువంటిదే ధ్యానము.
1: దాట్ విచ్ ఫిల్స్ యూ విత్ ఎటర్నిటీ ఇస్ మెడిటేషన్.
0: కనుకనే ఈ నిత్యత్వాన్ని నిలుపుకోకుండా అనిత్యమైనటువంటి దానిపైన ఆశలు పెట్టుకోవటం ఇది చాలా మోసంగా ఉంటుంటుంది.
1: వితౌట్ ది రిసీవింగ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎటర్నిటీ ఇంటూ అస్, వి ఆర్ జస్ట్ పాసింగ్ బై దాట్ విచ్ ఇస్ మొమెంటరీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: ఈ ప్రేమను పవిత్రంగా పెంచుకోండి.
1: Let us develop this sacred love.
0: ఏదో అనేక మంది గురువులని పెద్దలని సాధన చేసేటువంటి వారని అనుసరిస్తూ ఉంటుంటారు.
1: Many follow gurus and other teachers.
0: ఇది కాదు నిజమైనటువంటి గురుత్వము.
1: That is not true.
0: నీ హృదయంలో ఉన్నటువంటి ఒకే భావాన్ని నీవు మార్పు చెందకుండా కట్టుకోవాలి.
1: Have one feeling which should be changeless.
0: ఏ మార్పులు కూడాను మనకు సంభవించకూడదు.
1: There should not be any change whatsoever.
0: ఒక్క దీనిపై నీ మనసు నింపితే అదే శాశ్వతంగా నిలిచిపోవాలి.
1: If you concentrate on one, that should remain permanent.
0: దీనిని ఒకానొక సమయం లోపల బుద్ధుడు ప్రవేశపెట్టాడు.
1: The same thing was stated by Buddha at one time.
0: ఒకనాడు,
1: one day,
0: తనం తాను మర్చిపోయాడు.
1: He has forgotten himself.
0: తనం తాను మర్చిపోయి ఏకత్వంలో లీనమయ్యాడు.
1: Having lost himself, he has become one with the unity.
0: ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు.
1: He was just moving about.
0: ఈ దృశ్యాన్ని చూచాడు ఆనందుడు.
1: And this was noticed by Ananda.
0: చూచి, ఏమిటి అన్న, ఎందుకోసం ఇట్లా తిరుగుతున్నావు అన్నాడు.
1: He said, oh brother, why are you moving about like this?
0: అప్పుడు జ్ఞప్తికి వచ్చింది.
1: And then he could remind himself.
0: ఈ భౌతికమైన, ఈ అనిత్యమైన, అశాశ్వతమైనటువంటి యొక్క మానసిక తత్వంను నేను ఫాలో చేయటం వల్ల నేను మానసికంగా రూపొందిపోయాను.
1: In fact, I have been moving restlessly because my mind is full of this fleeting, ephemerally, momentary, worldly
0: nature. నేను ఏమాత్రము తలంచకూడదు.
1: So I should not think of the mind.
0: ఉన్నది ఒక్కటే మనసు.
1: In fact, there is only one mind.
0: ఎన్ని జన్మలెత్తినా గానీ మనసు ఒక్కటే.
1: We may have any number of lives, but mind is same.
0: మనసు ఎప్పటికీ మారేటువంటిది కాదు.
1: మైండ్ విల్ నెవర్ చేంజ్.
0: అట్టి మారినటువంటి మనస్తత్వాన్ని నేను మొట్టమొదట పొందాలి.
1: సో ఐ షుడ్ నో ద నేచర్ ఆఫ్ ద మైండ్ విచ్ ఇస్ చేంజ్లెస్.
0: చూచాడు.
1: హీ జస్ట్ వాచ్డ్.
0: ఒక్కతోనే హృదయపూర్వకంగా తలుచుకున్నాడు.
1: హీ థాట్ ఆఫ్ ఇట్ హోల్ హార్టెడ్లీ.
0: ఈ హృదయం నుంచి కూడాను మైండ్ ఆవిర్భవించింది.
1: అండ్ దేర్ హీ కుడ్ నోటీస్ మైండ్ కమింగ్ అవుట్ ఆఫ్ ద హార్ట్.
0: నిర్వాణం పొందాడు.
1: అండ్ దెన్ హీ అటైన్డ్ లిబరేషన్.
0: ఈ నిర్వాణం పొందడానికి మూల కారణం,
1: ద రీజన్ బిహైండ్ దిస్ నిర్వాణ,
0: మనస్సు అనేటువంటి దాన్ని తలుచుకుంటూ వచ్చాడు.
1: బికాస్ హీ హస్ బీన్ థింకింగ్ ఆఫ్ దిస్ మైండ్.
0: మనస్సునే స్మరించకూడదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ షుడ్ నాట్ బి థాట్.
0: మనసే అన్ని విధముల కలతలు పెట్టించేది.
1: అండ్ ఇట్ ద మైండ్ దట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎజిటేషన్.
0: మన ఏవో మనుష్యానాం కారణం బంధమో చేహో.
1: మైండ్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బాండేజ్ అండ్ లిబరేషన్.
0: కనుక ఈ మనసును మాత్రం తలంచకూడదు.
1: సో వన్ షుడ్ నాట్ థింక్ ఆఫ్ ఇట్.
0: మనసును మరచి,
1: one should forget the mind,
0: మనసును విడిచి,
1: and one should give it up,
0: మాధవత్వాన్ని హృదయంలో పెట్టుకుని,
1: and he should think of divinity,
0: దివ్యత్వంలో లీనం కావాలి,
1: and he should merge in divinity.
0: అది నిజమైనటువంటి నిర్వాణము.
1: And that is true state of liberation.
0: ఆ నిర్వాణాన్ని చూచాడు ఆనందుడు.
1: ఆనంద నోటీస్ దిస్.
0: తాను కూడా ఆ విధంగా ప్రవర్తించాడు.
1: అండ్ హీ టూ కండక్టెడ్ హింసెల్ఫ్ లైక్
0: దట్. కొన్ని క్షణముల లోపల ఆనందుడు కూడా నిర్వాణం పొందాడు.
1: అండ్ విత్ ఇన్ ఎ మూమెంట్ ఆఫ్ టైమ్ ద ఆనంద కుడ్ ఆల్సో
0: దేహాలు ఏమిటి వెళ్ళి.
1: What is this body?
0: ఈ పంచభౌతికమైన దేహాలు.
1: It is full of senses.
0: ఇది కేవలం కల్పితమైనటువంటివి.
1: And they are just artificial.
0: నిత్య సత్యమైనటువంటివి కాదు.
1: They are not eternal and permanent.
0: ఇలాంటి దాన్ని మనం అనుసరించి మనం పొందేటువంటిది సత్యం ఎట్లవుతుంది?
1: Why should we follow this body? And how can we know the ultimate truth?
0: దేహ భ్రాంతిని మనం మోచాలి.
1: So we should cut short.
0: దేహాభిమానం త్యజించాలి.
1: We have to sacrifice this body attachment.
0: ఆత్మాభిమానంతో లీనం కావాలి.
1: And we should be attached to the spirit.
0: అది నిజమైనటువంటి ధ్యానం.
1: That is true meditation.
0: అదే నిజమైనటువంటి యొక్క త్యాగము.
1: That is true sacrifice.
0: అదే నిజమైనటువంటి యొక్క యోగము.
1: That is true yoga.
0: అదే నిజమైనటువంటి యొక్క భోగము.
1: And that is real pleasure, bhoga.
0: ఆ భోగమే ఆనందము.
1: And that bhoga, pleasure, is ananda, bliss.
0: భోగం అంటే లౌకికమైనటువంటి భోగాలు కాదు.
1: It is not worldly pleasure.
0: సర్వము అందులోనే ఇమిడి ఉంటున్నాయి.
1: Everything is contained there.
0: కనుకనే సత్యం బ్రూయాత్.
1: Speak truth.
0: ఆ సత్యంతో పల్లే ఈ ప్రియం భూజాత్.
1: And speak softly in an acceptable way. Nabhuyat
0: satyam apriyam.
1: Never speak untruth, that which is not acceptable.
0: Appude nee yokka nirvanam neeku labhyam avutundi.
1: Then you can think of liberation.
0: Kaakane liberation kavalanukuntunnaru chaala mandi.
1: Many people want this liberation.
0: Liberation kevalamu tatkalikanga labhyamayyetundi kaadu.
1: Liberation is not that cheap.
0: Manasunu marchipothu povali.
1: And we should forget the mind. Gradually.
0: ఎక్కడ చూసే కానీ మనసు లేకుండా ఉండాలి.
1: అండ్ ఇన్ఫాక్ట్ ఎవ్రీవేర్ వీ షుడ్ విత్డ్రా అవర్ మైండ్.
0: నిజమైనటువంటి నిర్వాణం.
1: అండ్ దట్ ఈస్ ట్రూ స్టేట్ ఆఫ్ నిర్వాణ.
0: ఎక్కడ చూసినా నాకు మనసే కనిపిస్తుంటుంటే నీకు నిర్వాణం ఎట్ట అవుతుంది?
1: ఇఫ్ యూ గో బై ది వేస్ ఆఫ్ ద మైండ్ వెగరీస్ వెల్ హౌ కెన్ యూ థింక్ ఆఫ్
0: నిర్వాణ. మనసును మరిచినటువంటి మానవుడే నిర్వాణాన్ని పొందుతాడు.
1: ద వన్ హూ హాస్ విత్డ్రాన్ ద మైండ్ కెన్ రీచ్ ది స్టేట్ ఆఫ్ లిబరేషన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు ముఖ్యంగా ఇంత పెద్ద సాధనకు మీరు ఎప్పుడు ప్రయత్నం చేయలేదనుకుంటారు.
1: యూ హ్యావ్ నాట్ మేడ్ ఎనీ అటెంప్ట్ టు అండర్టేక్ దిస్ పాత్ స్పిరిచువల్.
0: క్రమక్రమేణా దీని విషయం మనం చూసుకుందాం.
1: గ్రాడ్యువల్లీ యుల్ నోటీస్ ఇట్.
0: మొట్టమొదట దైవ చింతన ప్రేమతో ప్రారంభించండి.
1: ఫస్ట్ థింక్ ఆఫ్ గాడ్ విత్ ఆల్ ద లవ్.
0: అప్పుడే మీకు తగినటువంటి శక్తి కలుగుతుంది.
1: దెన్ యుల్ రీచ్ ప్రాపర్ పొజిషన్ అండ్ స్టేట్.
0: పాండవులు కూడా మొట్టమొదట ఐ నుంచి ప్రారంభమైనారు.
1: And in fact, they started with the position of I to begin with.
0: తర్వాత we నుంచి వచ్చారు.
1: And then they thought of we.
0: తర్వాత all అనేటువంటిది వచ్చింది.
1: And then they could know all the rest.
0: కనుక మొట్టమొదటి I అనేటువంటిది పెట్టుకోకూడదు.
1: So we should not keep this I.
0: I ని త్యజించాలి.
1: We have to sacrifice this I.
0: అప్పుడే నిజమైనటువంటి ఆనందం కలుగుతుంది.
1: Then you will have true bliss.
0: Joy, joy, joy అన్నాడు ఈ బుద్ధుడు.
1: Buddha said of joy, joy.
0: జాయ్ అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ ది జాయ్?
0: జే ఓ వై జాయ్.
1: జే ఓ వై జాయ్.
0: జే అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ జే?
0: ఏమిటో అర్థం కాలేదు తనకు.
1: హీ కుడ్ నాట్ అండర్స్టాండ్.
0: ఓ అంటే ఏమిటో అర్థం కాలేదు.
1: నార్ ఓ.
0: వై అంటే ఏమిటో అర్థం కాలేదు.
1: నార్ వై ఐదా.
0: జే ఓ వై.
1: జే ఓ వై.
0: జే అనగా సర్వము.
1: జే దట్ విచ్ ఇస్ ఆల్ పర్వేసివ్.
0: ఓ అనగా సమస్తము.
1: ఓ ఈస్ కంప్లీట్నెస్.
0: వై నిర్వాణము.
1: వై నిర్వాణ లిబరేషన్.
0: జేవో వై మూడింటి యొక్క ఏకత్వమే జాయ్ అయిపోయింది.
1: సో జాయ్ హాస్ గాట్ ఆల్ ది త్రీ కంపోనెంట్స్. జేఓ వై
0: కనుకనే ప్రతి అక్షరము కూడా ఎన్నో అర్థాలుంటున్నాయి.
1: ఎవ్రీ లెటర్ హ్యాస్ మెనీ మీనింగ్స్.
0: కనుక ఈ అర్థాలంతా గుర్తించి వర్తించడమే నిజమైనటువంటి సాధన.
1: The true spiritual practice wants us to know the inner meaning of all this.
0: ఏదో తాత్కాలికంగా కూర్చున్నప్పుడు కొంతసేపు మన స్థిరంగా ఉంటుంటారని దానిపైనే మీరు ప్రయాణం చేయకూడదు.
1: It might appear that mind is steady for some time, but we should not think
0: ఉంటుంది కొంత కాలం వరకు ఉంటుంది.
1: It might remain steady for some time.
0: ఆ మనసు చాలా అవస్థలకు గురి చేస్తుంది.
1: And mind will make you suffer.
0: ఒక్క చింతనను కూడా చేయనివ్వదు.
1: ఇట్ విల్ నెవర్ అలౌ యూ టు గో అలాంగ్ ఇన్ వన్ డైరెక్షన్.
0: సత్యమైనటువంటి మార్గమో ఆ దాన్ని పూర్తి విమర్శిస్తుంది.
1: అండ్ ఇట్ గోస్ ఆన్ అటాకింగ్ క్రిటిసైజింగ్ ద కరెక్ట్ పాత్.
0: కనుక ఈ అనిత్యమైనటువంటి దాన్ని పొందడానికి ఈ సాధనను మనం చేయనక్కర్లేదు.
1: టు హ్యావ్ దట్ ఆర్టిఫిషియల్ మొమెంటరీ రిజల్ట్స్ వీ డోంట్ నీడ్ టు అండర్
0: ప్రేమ చేత నీవు సాధించడానికి ప్రయత్నం చేయి.
1: యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఓన్లీ బై లవ్.
0: ఈ ధ్యానంలో నీ ప్రేమను పెంచుకో.
1: డెవలప్ లవ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ మెడిటేషన్.
0: అప్పుడే నిజమైనటువంటి ధ్యానం లభిస్తుంది.
1: దెన్ దట్ ఈస్ ట్రూ మెడిటేషన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: కనుక రేపటి దినం కూడాను ముక్కోటి ఏకాశి గురు పూర్ణిమ.
1: టుమారో ఈస్ గురు పౌర్ణమి.
0: ఈ గురు పౌర్ణమ దినము దీని గురించి పూర్తి చెప్పవచ్చు.
1: భగవాన్ విల్ ఎక్స్ప్లెయిన్ టు అస్ దీస్ డీటెయిల్స్ టుమారో ద గురు పౌర్ణిమ.
0: ఈ గురు పౌర్ణిమ
1: గురు పూర్ణిమ
0: గురువే ఒక పౌర్ణిమగా వచ్చేస్తున్నాడు.
1: గురు సింబలైజెస్ ద ఫుల్ మూన్.
0: కానీ ఆ గురుత్వాన్ని మనం మర్చిపోయిన తర్వాత ఏది ఉండదు ఇంక మనకు.
1: వెన్ వన్స్ వీ ఫర్గెట్ ద నేచర్ ఆఫ్ ప్రిసెప్టర్ యు ఆర్ లెఫ్ట్ విత్ నథింగ్.
0: ఆ గురుత్వాన్ని మనం పూర్తి మర్చిపోతున్నాం.
1: అండ్ వీఆర్ ఫర్గెటింగ్ ది రోల్ ఆఫ్ ఎ ప్రిసెప్టర్.
0: ఇది చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
0: గురుత్వాన్ని హృదయం నందు ఉంచుకొని
1: keeping preceptor
0: divyattanga dani marchukoni
1: and just transform into the
0: pavitramaina dinto manam deenam kavali.
1: And then we have to melt and merge in the ultimate reality.
0: Kanuka
1: so
0: repati dinamu
1: tomorrow
0: meeru ee guru purnami yokka rahasyanni kontha varaku telusukovadaniki prayatninchandi.
1: Bhagwan will explain to us the secrets of guru purnami tomorrow.
2: You just heard a divine discourse delivered by Bhagavan Baba on 23rd of July 2002 in Prashanthi Nilayam, during the valedictory function of the International Seva Conference. In this discourse, Bhagwan Baba dwelt upon the real purpose of human life, which is realizing our inherent divine nature.

0: Sai Ram, dear listeners, Bhagwan Baba once remarked, expansion of love is life, contraction of love is death. Only when we broaden our vision to see everything around us as manifestations of the same divine principle which we term as God, can we derive true happiness in life. In today's Divine Discourse, Baba elaborates on this point by stressing that we must always strive to expand our hearts in all our endeavors. Let us now listen to the excerpts from the Divine Discourse by Bhagwan Baba, delivered on Ladies' Day in Prashanthi Nilayam on 19th November 2005.
1: ఈనాడు ఆడవారి దినమని ఆడవారి అధిక మంది చేరి ఎంతో ఆనందాన్ని అందించుతూ ఆనందాన్ని అనుభవిస్తూ వచ్చారు.
2: దిస్ బీయింగ్ ద లేడీస్ డే వీ కుడ్ ఆల్వేస్ షేర్ ద జాయ్ అండ్ ద బ్లిస్ ఆఫ్ ద అకేషన్ టోటలీ అరేంజ్డ్ బై లేడీస్ దెమ్సెల్వ్స్.
1: ఇందులో ఆడ మగ అనేటువంటి భేదం లేదు.
2: హియర్ ఇన్ దిస్ దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ మెన్ అండ్ విమెన్.
1: కేవలము ఉపాధిని బట్టి ఆడ మగ అని చెప్తూ వచ్చారు, కానీ అందరి యందు ఉన్నటువంటిది బ్రహ్మతత్వమే.
2: ఇట్స్ ఓన్లీ బేసింగ్ ఆన్ ద వెస్చర్ వన్ హ్యాస్ పుట్ ఆన్ వీ డిస్టింగ్విష్ అండ్ డిఫరెన్షియేట్ మ్యాన్ అండ్ ఉమెన్. But basically, they are one and the same in spirit and the soul.
1: Sarvam kalividam brahma.
2: Everything is divine essentially.
1: Daivam kavalani andaru kortune untaru.
2: All aspire to attain divinity.
1: Anekamandi rishudu తపస్సులు చేసి అనేక మంది యోగులు సన్యాసులు తపస్సు చేసి దైవాన్ని దర్శించగలరు.
2: మెనీ ఆఫ్ ది సేజెస్ సెయింట్స్ ఆస్పిరెంట్స్ సీకర్స్ దే హావ్ అండర్టేకెన్ పెనెన్స్ టు విజువలైజ్ గాడ్.
1: కానీ దైవం ఎక్కడున్నాడు?
2: హౌఎవర్ వేర్ ఇస్ గాడ్?
1: దైవం మనుష్య రూపేణ.
2: God is in human form.
1: ఈ అవతారంలో చూసినప్పటికీ భగవంతుడు మనుష్య రూపం ధరించినప్పుడు అందరి మనుషుల్ని రక్షిస్తూ వచ్చాడు.
2: In the time of any incarnation for that matter, God takes upon himself the human body to come to the rescue and protect the entire humanity by and large.
1: ప్రేమ స్వరూపులారా,
2: embodiments of love,
1: దైవమునకు ప్రత్యేకమైనటువంటి గుణములు ప్రత్యేకమైనటువంటి రూపములు లేవు.
2: God has no specific attributes nor the form either.
1: దైవము అనంత రూపుడు.
2: God has infinite forms.
1: ఒక ఫాము ఒక ఇది ఉన్నది చెప్పడానికి వీలు లేదు.
2: We cannot specify a lot a specific form to the divinity.
1: కానీ ఒకనొక సమయం నందు నారదుడు వచ్చి ప్రశ్నించినప్పుడు, మీరు భూలోకమునకు వచ్చి దర్శనమిచ్చి అందరినీ భాగ్యం చేయమని.
2: At one time Narada prayed to God, O God, come down on earth, move amongst us, give us the experience of your manifestation.
1: అప్పుడు నారాయణుడు చెప్పాడు, నాయన, బ్రహ్మశక్తి ఉండినప్పటికీ ఆ యొక్క బ్రహ్మశక్తి ఏమాత్రము పనిచేయదు. దీనికి నెగిటివ్ కూడా ఉండాలి. దైవం పాజిటివ్గా ఉన్నాడు, కొంత దీనికి నెగిటివ్ కూడా చేరినప్పుడే ఈ రెండింటి యొక్క ఏకత్వం చేతనే వెళ్తూ జరుగుతుంది.
2: నారాయణ రిప్లైడ్ దిస్ వే, ద బ్రహ్మశక్తి ద సుప్రీం డివైన్ పవర్ ఈజ్ పాజిటివ్ బట్ అన్లెస్ ఇట్ ఈజ్ ఇన్ కాంబినేషన్ విత్ ది నెగిటివ్ God amidst us in a human form, cannot operate and be functional.
1: కనుక జీవులను అభివృద్ధి పరిచినప్పుడే దైవం కూడా వారిలో చేరి అందరికీ ఆనందాన్ని అందిస్తాడు.
2: Therefore, God in human form will help for the emancipation and the welfare of the entire humanity.
1: అందువలన నారదుడు ఋషులు అందరూ కూడా దైవానికి అర్పితమైపోయి నెగిటివ్ పాజిటివ్ రెండు చేరినటువంటి ఒక పవర్ఫుల్ తో దైవం దిగి వస్తారు.
2: ఇన్ రెస్పాన్స్ టు ద ప్రేయర్స్ ఆఫ్ నారద ద సీకర్స్ అండ్ ఎస్పరెంట్స్ గాడ్ హ్యాస్ కమ్ డౌన్ ఆన్ ఎర్త్ విత్ ది కాంబినేషన్ ఆఫ్ పాజిటివ్ అండ్ నెగటివ్.
1: కనుక దైవము బ్రహ్మస్వరూపమే కాదు, మానవ స్వరూపం కూడా.
2: God is not merely the divine power manifests in a human form.
1: ఎవరు ఎందు చేరినప్పటికీ అందరి ఎందు కూడా ఆ బ్రహ్మం ఉన్నాడు, అది అంతర్ముఖముగా ఉంటాడు.
2: The same divinity is present in everyone who can experience if one turns inward.
1: ఈశ్వర సర్వభూతానాం సర్వభూతముల ఎందు కూడాను ఈశ్వరత్వమే ఉంటుండాలి.
2: It is the same divinity present in infinite number of beings.
1: కానీ భర్త అని భావించినప్పుడు అతను భర్తగా కనిపిస్తాడు.
2: బట్ ఇఫ్ యూ కాల్ హిమ్ ద మాస్టర్ హీ విల్ అపియర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ మాస్టర్.
1: కుమారుడు అన్నప్పుడు అతను కుమారుడుగా కనిపిస్తాడు.
2: ఇఫ్ యూ థింక్ దట్ హీ ఈజ్ ద సన్ యూ విల్ ఫైండ్ హిమ్ సో.
1: డాటర్ అన్నప్పుడు డాటర్ గానే కనిపిస్తాడు.
2: ఇఫ్ యూ ఫీల్ దట్ హీ ఈజ్ ద డాటర్ యూ విల్ ఎక్స్పీరియన్స్ హిమ్ దట్ వే.
1: ఈనాడు మా ఇంటిలో ఒక గ్రాండ్ సన్ పుట్టాడు అంటారు.
2: We say today, we have a grandson born.
1: Our grandson kudanu brahmame.
2: Grandson is also divine.
1: Yedi puttinappatikini janminchinappatikini anta brahmam andulo leenamai untadu.
2: Whatever that is created, whosoever that is born, you find the innate immanent divinity.
1: Kanukane daivamu okkadigane raadu. Jeevunito paatu daivamu daivamuto paatu jeevudu kudanu ekamai untadu.
2: Therefore, God doesn't come down on earth all alone. You find the God moving in the company of the beings in whom also you find the divine.
1: దైవమునకు ఒక్క స్వరూపం అనేటువంటిది లేదు.
2: There is no special single form to the divine.
1: రూపనామములు ఉన్నటువంటిది ఇంతకుముందు జీవునికే కానీ దేవునికి లేదు.
2: The name and the form are limited to the human beings only and not to God.
1: ఎవరి ఎందుకు చూసినప్పటికీ దైవమే. మీరందరూ చూస్తున్నారంటే మీరందరూ దైవస్వరూపులే. దైవస్వరూపులే పోయి దైవాన్ని చూస్తున్నారు.
2: యూ సీయింగ్ యూ థింక్ దట్ యుర్ ఆల్ లుకింగ్ ఎట్ గాడ్ యూఆర్ సీయింగ్ హిమ్ బట్ అట్ ద సేమ్ టైమ్ యూఆర్ ఆల్సో డివైన్ బీయింగ్ డివైన్ యూ లుక్ ఎట్ ద డివినిటీ.
1: ఈ పక్షులు ఉన్నాయి, చిన్న చిన్న పక్షులు. ఈ పక్షులు ఎందుకు దైవం ఉన్నాడు.
2: You find small parrots over here, you find God in them.
1: దైవము లేనటువంటి స్థానము, దైవం కానటువంటి రూపము ఎక్కడ కూడా మనకు కనిపించలేదు.
2: There is no place, there is no form in this entire universe without God.
1: కానీ మన యొక్క కోరికలు ఆ విధమైనటువంటిగా ఉండటం చేత భగవంతుడు ఆ రూపాన్ని ధరిస్తుంటాడు.
2: God takes upon himself that form in response to our prayer. And assumption.
1: మా పిల్లవాడిని గొప్పగా చదివించాలి, పరిదేశంలో పంపాలి, పని విద్యను నేర్చుకోవాలి అని అనేకంగా ఆశపడుతుంటారు తల్లిదండ్రులు.
2: యూజువల్లీ పేరెంట్స్ డిజైర్ టు హ్యావ్ దేర్ చిల్డ్రన్ ఎడ్యుకేటెడ్ ఇన్ ఎ బిగ్ వే అండ్ టు సెండ్ దమ్ అబ్రాడ్ అండ్ సెటిల్ దెమ్.
1: ఎవరి నుండి వచ్చినప్పటికీ ఆ మాటలన్నీ కూడా భగవంతుని మాటలే.
2: వాట్ ఎవర్ దే సే హూమ్ సో యువర్ మే స్పెల్ అవుట్ That's all God's words only.
1: Shabda Brahmamai, Characharamai, Jyotirmai, Vamai, Nityanandamai, Paratparamai, Mayamai, Seemai ani abhidhulu unnai Bhagavantudiki.
2: God has all kinds of titles. That is the origin of the sound. That is the origin of mobility, of the light, the eternal bliss and the movement.
1: Kaluka evaru maatladinappudiki daivamu maatladutunnadu.
2: We should have this strong feeling. Whosoever may speak ఇస్ గాడ్ హూ ఇస్ స్పీకింగ్.
1: ఎవరేది చెప్పినా కూడా దూషణ తిరస్కారం అన్నీ కూడా మానవుని కాదు, మానవుని యొక్క నోటి నుండి వస్తున్నాయి.
2: వాట్ ఎవర్ మే బి సెడ్, ప్రైజ్ ఆర్ బ్లేమ్, దే ఆర్ జస్ట్ అటర్డ్, దే ఆర్ ఓన్లీ సెడ్ బై మ్యాన్.
1: ఎవరైనా మనం తిట్టారంటే అది కూడా దైవమే నన్ను తిట్టాడు అనుకుంటే మనకి ఏమాత్రము మనశ్చరణం కాదు.
2: ఇఫ్ యూ థింక్ దట్ ద వన్ హూ అక్యూజ్ యూ, హూ క్రిటిసైజెస్ యూ ఇస్ ఓన్లీ గాడ్, దెన్ యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ ఇల్ ఫీలింగ్స్ టువర్డ్స్ హిమ్.
1: దైవం ఈ రూపంలో వచ్చి నన్ను ఈ విధంగా దూషించాడు.
2: గాడ్ హ్యాస్ కమ్ ఇన్ దిస్ ఫార్మ్ అండ్ క్రిటిసైజ్డ్ మీ, షుడ్ బి యువర్ ఫీలింగ్.
1: కనుక పోయడను కొట్టినను తిట్టినను కూడా అంతా దైవమే.
2: ఇట్ మే బి ప్రైజ్ ఆర్ ఎ బ్లేమ్, వాట్ ఎవర్ మే బి, ఇట్స్ ఆల్ ఫ్రమ్ గాడ్ ఓన్లీ.
1: కనుక ఏది జరిగినప్పటికీ దైవమే జరిపిస్తున్నాడు అనేటువంటి సత్యాన్ని మనం దృఢం చేసుకోవాలి హృదయంలో.
2: దేర్ మే బి నంబర్ ఆఫ్ హ్యాపెనింగ్స్ ఇన్ అవర్ లైఫ్ సో జర్న్, బట్ వీ షుడ్ కన్సిడర్ దట్ ఆల్ దీస్ హ్యాపెనింగ్స్ ఆర్ ఇన్ అకార్డెన్స్ టు ద విల్ ఆఫ్ గాడ్.
1: ఎదుటి వ్యక్తిని వ్యక్తిగా మనం చూడకూడదు.
2: వీ షుడ్ నాట్ కన్సిడర్ ఎనీ పర్సన్ యాజ్ అన్ ఇండివిజువల్.
1: ఎవరు మనం ఎదుటి వచ్చి మాట్లాడినప్పటికీ దైవమే ఈ రూపంలో వచ్చి మాట్లాడుతున్నాడు అనేటువంటి విశ్వాసము దృఢంగా పెట్టుకోవాలి.
2: వీ షుడ్ హ్యావ్ స్ట్రాంగ్ ఫెయిత్, హూసో ఎవర్ యూ కమ్ అక్రాస్ విత్, హూసో ఎవర్ యూ కన్వర్స్ ఇస్ గాడ్ హిమ్సెల్ఫ్.
1: అట్లు కాకుండా ఇతని పరాయవాడు అతని పరాయవాడు అని అనుకుంటే మనకు కోపము తాపము ఈర్ష అసూయ డమము ఇలాంటివంతా కూడా బయలుదేరుతాయి, దుర్గుణం అంతా బయలుదేరుతాయి.
2: బట్ ఇఫ్ యూ ఐడెంటిఫై ఎవ్రీ పర్సన్ జస్ట్ ఎస్ ఎ హ్యూమన్ బీయింగ్ అండ్ ట్రై టు కన్వర్స్, యూ విల్ హ్యావ్ ఆల్ ఈ ఫీలింగ్స్ అండ్ ట్రైట్స్ లైక్ యాంగర్, జెలసీ, టెంపర్ అండ్ సో ఆన్.
1: ఈ టెంపరు, జెలసీ, ఈగో ఇవన్నీ రావడానికి కారణం ఏమిటి?
2: What is the reason behind the temper, jealousy and ego?
1: ఈ బయట దేశం వారంతా లేక బయట వ్యక్తులందరూ కూడా వేరు వేరు వారు అనేటువంటి భావం రావటం చేతనే ఈ విధంగా కోపములు వస్తున్నాయి.
2: Because you consider that all the people that you come across are different, they are separate, you have such feelings like temper, jealousy and ego.
1: కనుక మనం ఎవరు మాట్లాడినప్పటికీ ఎవరు ఏమన్నప్పటికీ అంతా దైవం యొక్క శబ్దమే.
2: ఎనీవన్ మే టాక్ టు యూ, ఎనీవన్ మే కన్వర్స్ విత్ యూ, ద ప్రైజ్ ఆర్ బ్లేమ్ వాట్ హెవర్ మే బి ఇట్స్ ఓన్లీ గాడ్స్ వర్డ్.
1: కనుక ఆ విధమైనటువంటి ఏకత్వము భిన్నత్వము లేకుండా ఏకత్వాన్ని పెంచుకున్నప్పుడే మానవుడు ధన్యుడవుతాడు.
2: మ్యాన్ విల్ బి రిడీమ్డ్ ఇఫ్ ఓన్లీ హీ అండర్స్టాండ్స్ ద యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: ఎవరు పెద్దల దగ్గరికి వెళ్ళినప్పటికీ మాకు ఏదైనా బోధించండి అని చెప్పేటప్పటికీ నాయన నిన్ను నీవు తెలుసుకో చాలు అని చెప్తారు.
2: ఇఫ్ యూ మీట్ ఎనీ నోబుల్ సోల్ ఎల్డర్లీ పర్సన్ అండ్ రిక్వెస్ట్ హిమ్ టు గివ్ యూ ఎ టీచింగ్, దే విల్ టెల్ యూ నో థై సెల్ఫ్, నో యువర్ సెల్ఫ్ ఫస్ట్.
1: వచ్చిన వారందరినీ నీవెవరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఏమిటి అని ఈ విధంగా ప్రశ్నిస్తుంటారు.
2: We go on putting questions like this. Who are you? Where do you come from?
1: Who are you? Who is he? Itante adutaru gaani, who am I? Anetvanti evaru prashninchukoru.
2: We put questions like this. Who are you? Who is she? But we don't put a question to ourselves. Who am I?
1: Adi prashninchukunnatunte variki sariyainatunte artham vastundi.
2: If I put to myself this question, who am I? I'll get the correct answer.
1: Attili భగవంతుడు బోధించినటువంటి యొక్క బోధనలు,
2: దట్ ఈస్ ది టీచింగ్ ఆఫ్ గాడ్.
1: ఈ దేహమును తానే ఇచ్చాడు, ఈ దేహంతో పలికించేది తానే, నడిపించేది తానే, నవ్వించేది తానే, ఏడ్పించేది తానే.
2: దిస్ బాడీ ఈస్ ది గిఫ్ట్ ఆఫ్ గాడ్, హీఈస్ ద డూయర్, హీఈస్ ద స్పీకర్, ఎవ్రీథింగ్ హ్యాపన్స్ యాజ్ పర్ హిస్ విల్.
1: కనుక ఇంత దైవం యొక్క సంకల్పమే మనం భావించాలి.
2: We should always feel that everything happens as per his command and will.
1: Okaraka samayam lopala Eesharamma naa daggariki vachi swami naaku korike undi annadu.
2: At one time Eesharamma approached Bhagavan and said, swami, I have a small desire.
1: Kaani ee samayamlo Eesharamma yokka gunamulu kuda manam cheppali.
2: This is occasion to know the great noble qualities of Mother Eesharamma.
1: సంతోషంగా ఉండేటువంటిది.
2: హి వాస్ ఆల్వేస్ హ్యాపీ, షీ వాస్ ఆల్వేస్ బ్లిస్ఫుల్.
1: నవ్వుతూ నవ్వుతూ ఉండేటువంటిది.
2: హి ఆల్వేస్ హ్యాడ్ స్మైలింగ్ ఫేస్.
1: ఆమె హృదయం అంతా కూడా ప్రేమతో నిండినటువంటిది.
2: హర్ హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ లవ్.
1: అందువల్ల స్వామి, ఈ చిన్న పల్లె లోపల జ్వరం వచ్చిందా, దగ్గు వచ్చిందా అని ఎవరు పరిగణించే వారు ఉండరు.
2: ఇన్ దిస్ స్మాల్ హ్యామ్లెట్ విలేజ్ నోబడి వుడ్ బి బాదర్డ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్.
1: అక్కడ పోయినా కూడా సరైన మంది ఇవ్వరు.
2: అండ్ ఈవెన్ ఇఫ్ దే గో టు హెల్త్ సెంటర్ దే వోంట్ హ్యావ్ ప్రాపర్ మెడిసిన్.
1: అందువల్ల నాకు ఒక చిన్న హాస్పిటల్ పెట్టండి పాపం ఈ గ్రామంలో స్వామి అని చెప్పేటువంటిది.
2: ఈ ప్రేర్ టు భగవాన్, స్వామి ప్లీజ్ కన్స్ట్రక్ట్ ఏ స్మాల్ హాస్పిటల్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ది విలేజర్స్.
1: ఇప్పుడు కాదమ్మా, దానికి సమయం వస్తుంది.
2: భగవాన్ సెడ్ నాట్ నౌ, దేర్ ఇస్ టైమ్ ఫర్ ఇట్.
1: దేనికైనా కూడా ఒక కాలకర్మ కర్తవ్యాలు కలిసినప్పుడే అక్కడ ఒక స్వరూపం పొందుతుంది.
2: ఎనీథింగ్ విల్ కమ్ టు రియాలిటీ బేసింగ్ ఆన్ ద టైమ్, ద కాజ్, ఎఫెక్ట్ అండ్ ద రైట్ మోమెంట్.
1: నీకు చూపుతాను, కట్టి చూపిస్తాను.
2: భగవాన్ సెడ్ ఐ విల్ కన్స్ట్రక్ట్ అండ్ లెట్ యు నో.
1: మరి రెండవ దినం ఏం చేసింది, మరి వచ్చేసేసింది.
2: ఆన్ ద ఫాలోయింగ్ డే షీ కేమ్ అగైన్.
1: స్వామి, మీరు కూడా నడిచి నడిచి బుక్ పట్టడానికి వెళుతున్నారు.
2: స్వామి, యు ఆర్ వాకింగ్ ఆల్ అలాంగ్ లాంగ్ డిస్టెన్స్ టు ద బుక్కపట్టణం విలేజ్.
1: చాలా మంది బీది పిల్లలంతా కూడాను ఏదో కొన్ని పుస్తకాలు మెడక వేసుకుని వాళ్ళు కూడా పట్టణాలంతా తిరుగుతున్నారు.
2: We also find children carrying heavy load of books going all around to the vicinity to study.
1: కనుక ఈ పిల్లలందరూ కూడా పరదేశానికి పోకుండా లేక పరవూరికి పోకుండా ఇదే గ్రామంలో ఉండేటట్టు ఒక చిన్న స్కూల్ కట్టించండి.
2: In order to help the children of this village so that they don't have to go to the neighboring villages, such that they could have education here, Swami, I request you to construct a small school.
1: అవుతుంది అవుతుంది, ఊరుకోండు. అవుతుంది అవుతుంది, ఈ విషయంలో నిరంతరం చింత చేయకూడదు.
2: భగవాన్ సెడ్ ఇట్ విల్ హ్యాపెన్, డోంట్ వరీ ఎనీ మోర్.
1: మరి కొన్ని దినంలో అయిన తర్వాత వచ్చి, స్వామి నీరు కావాలంటే ఆ చిత్రావతిలో నీరు వచ్చినప్పుడే మాకు నీరు దొరుకుతుంది, కానీ లేకపోతే త్రాగడానికి కూడా నీరు లేదే, కాబట్టి ఏదైనా ఒక బావి తవ్వించండి.
2: నెక్స్ట్ డే షీ అగైన్ కేమ్ అండ్ సెడ్, స్వామి in order to have drinking water we have to walk all along to Chitravati river, when there is water available there, or else we are denied of even drinking water, please have a small well here for the benefit of the locals.
1: Chinna chinna pillalandaru kudanu bindalu teesukoni tuttalu teesukoni Chitravati velli teesukoni vastunte naaku chaala yelpu vastundi swami anindi.
2: Swami, watching the seeing young children going to Chitravati river, it's all small containers to fetch pot full of water, I really cry.
1: Akkada kuda nu chelvi thuvithe gaani neer rao.
2: Unless they go in, they cannot collect water.
1: Aa Chitravati nadi jeevanadi kaadu.
2: And Chitravati river is not full always, all throughout the year.
1: Eppudu varsham vaste vastundi, lekapothe ledhu.
2: The Chitravati river will be full of water during rainy season.
1: Kanuka idi rainy season paina aadharapadi untuntadi.
2: Therefore, the sustenance is based on the rainy season only.
1: మానవుడికి నీరు నిరంతరము ఉండాలి.
2: Man requires water continuously.
1: దేహం అంతా కూడా నీరే.
2: The whole body is full of water.
1: ఆ వాటర్ లేకపోతే దేహం కూడా ఎండిపోతుంది.
2: When there is no water, even the whole body gets dried up.
1: కనుక నీరు కావాలి కదా స్వామి, ఏదైనా ఒక బావి తవ్వించండి.
2: Swami, we need drinking water. Please arrange a well here.
1: అని ఈ విధంగా కోరికలంతా కోరుతూ వచ్చింది.
2: హీ హాస్ బిన్ రిపీటెడ్లీ రిక్వెస్టింగ్ భగవాన్ టైమ్ అండ్ అగైన్.
1: చూడు, నీ కోరిక చాలా చిన్నది, కానీ దీన్ని పెద్దదిగా చేస్తాను అన్నాను.
2: భగవాన్ సెడ్, యువర్ డిజైర్ ఈజ్ సో స్మాల్, ఐ విల్ ఆంప్లిఫై ఇట్, ఐ విల్ మ్యాగ్నిఫై ఇట్, ఇన్ ఫ్యూచర్ యూ విల్ నో.
1: ఆమె పోయే ముందుగానే,
2: బిఫోర్ షీ లెఫ్ట్ ద బాడీ,
1: చెప్పినాను ఆమెకు, ఇదిగో నీ కోరినవన్నీ నేను తెప్పిస్తాను.
2: Bhagavan said, whatever you desired will be fulfilled.
1: Kaluka neevem chinta pettukoku.
2: Do not worry any longer.
1: Gramam varandariki kudanu chadulu cheppistanu.
2: I will see that all the villagers will have proper education.
1: Me varandariki aarogyam andistanu.
2: I will also see they will have the good health.
1: Kaluka meeru emi yojana cheyakandi.
2: Therefore don't worry.
1: అని ఆమె విడినట్టుగానే పుట్టపర్తిలో ఒక స్కూల్ కట్టించారు.
2: యాజ్ ద ప్రామిస్ గివెన్ భగవాన్ కన్స్ట్రక్టెడ్ ఏ స్కూల్ హియర్ ఇన్ పుట్టపర్తి.
1: పుట్టపర్తిని కట్టిన తర్వాత అయ్యో పాప కొంతమంది మాత్రమే పోతున్నారే అందరూ పోవటం లేదే అనింది.
2: She said, only few children attend the school. All are not attending.
1: తర్వాత నేను కాలేజీ కట్టించాను.
2: Later, Swami constructed college.
1: స్వామి ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది.
2: And Mother Isurama said, Swami, I am very happy.
1: ఆ కాలేజీ యూనివర్సిటీ అయిపోయింది.
2: సత్య సాయి కాలేజ్ హ్యాస్ బికమ్ సత్య సాయి యూనివర్సిటీ లేటర్.
1: ఆసుపత్రికి చిన్నది ఒక రూమ్ కట్టించండి.
2: స్వామి కన్స్ట్రక్టెడ్ ఎ స్మాల్ ప్రైమరీ హెల్త్ సెంటర్, ఏ సింగిల్ రూమ్.
1: ముందు నేను ఇక్కడ కొండపైన ఒక చిన్న హాస్పిటల్ కట్టించాను.
2: ఆన్ ద మౌంటైన్ ఓవర్ దేర్ స్వామి కన్స్ట్రక్టెడ్ ఎ స్మాల్ హాస్పిటల్.
1: ఒక డాక్టరు ఇద్దరు నర్సులు.
2: అండ్ ద హాస్పిటల్ హ్యాస్ ద సర్వీసెస్ ఆఫ్ వన్ డాక్టర్ అండ్ టూ నర్సెస్.
1: కానీ దానిలో మంచి ఇక్కడే ఉండేటువంటి భక్తులు సీతారామయ్య.
2: బట్ దేర్ వన్ డివోటీ డాక్టర్ సీతారామయ్య.
1: ఈస్ట్ గోదావరి.
2: డాక్టర్ సీతారామయ్య హెయిల్స్ ఫ్రమ్ ఈస్ట్ గోదావరి.
1: అతను ఇక్కడ రామని చెప్పాను.
2: స్వామి వాంటెడ్ హిమ్ టు గో ఓవర్ హియర్.
1: ఆయన భక్తుడు.
2: హీఈస్ ఎన్ ఆర్డినరీ డివోటీ.
1: ఆయన ఇక్కడికే వచ్చాడు.
2: డాక్టర్ సీతారామయ్య కేమ్ డౌన్ అండ్ సెటిల్ హియర్.
1: ఒక నర్సు ఒక డాక్టర్ తో నేను కాలం గడుపుతూ వచ్చాను.
2: ద హాస్పిటల్ was totally managed by one doctor and two nurses.
1: కట్టగలపటికి ఆమె కోరిన దానికంటే అధికంగా చేశారు.
2: And the work is much more than what she expected and wanted.
1: ఇప్పుడు అదే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అని పెట్టారు.
2: The same simple small hospital then could become Sri Satya Sai super speciality hospital today.
1: అలాంటి చిన్న చిన్నవన్నీ కూడా పెద్దగా చేసి ఆమెకు సంతృప్తి ఇచ్చాను.
2: స్మాల్ థింగ్స్ కుడ్ బికమ్ జైజెంటిక్ స్టూపెండస్ సర్వీస్ సెంటర్స్.
1: తర్వాత నేను ఒక దినము చిత్రావతి పోయేటప్పటికీ ఆడవారందరూ కూడా చెలువలు చేసుకుని చల్లుకొని చాలా కొద్దిగా నీరు తెచ్చుకుంటున్నారు.
2: వన్ డే భగవాన్ నోటీస్డ్ మెనీ ఆఫ్ ది విమెన్ వెరీ క్లోజ్ టు చిత్రావతి రివర్ collecting water there, fetching all along in small containers.
1: అది నేనే చూశాను.
2: భగవాన్ హిమ్సెల్ఫ్ నోటీస్ పర్సనలీ.
1: తర్వాత ఆమె కూడా నన్ను ప్రార్థించింది.
2: యాడింగ్ టు దిస్ మదర్ ఈశ్వరమ్మ ఆల్సో ప్రేడ్ టు హిమ్.
1: స్వామి నీటికి ఏదైనా అనుకూలం చేయండి అని.
2: హి ప్రేడ్ స్వామి కైండ్లీ అరేంజ్ ఫర్ వాటర్ ఫెసిలిటీ.
1: అప్పుడు నేను 400 మైళ్ళ నుంచి నీరు తెప్పించాను.
2: Bhagavan arranged for the water transport far from 400 miles to this place.
1: దాని పేరు కూడా ఇక్కడ చిత్రావతి.
2: And that name is also చిత్రావతి.
1: ఆ చిత్రావతిలోనే పైపులు వేయించి అక్కడి నుంచి పైపులు తెప్పించి పైపులు అంతా కూడా మన ఈ పుట్టపర్తి గ్రామానికి అంతా వేయించారు.
2: Bhagavan laid pipes all over so that the water is transported all the distance.
1: Kanuka anu korinavanni ichchanu.
2: Bhagavan fulfilled all the desires of Mother Isurama.
1: Ame yokka swartham kosam kaadu.
2: Mother Isurama has not prayed for anything for herself.
1: Upakaram chese nimittamai ame inni prarthana chesindi.
2: All her desires, all her prayers are for the benefit for everybody.
1: Dalini chusukoni andaru kodanu బయలుదేరారు. ఇంకా
2: బేసింగ్ ఆన్ దీస్ పీపుల్ స్టార్టెడ్ కమింగ్ క్లోజ్ టు స్వామి.
1: ఏ కించిత్ కోరిక కోరినప్పటికీ దాన్ని అఖండమైనటువంటి ఒక కోరికగా రూపొందింపజేస్తాడు స్వామి.
2: ఇట్ హ్యాస్ బీన్ ది ఫర్మ్ ఫీలింగ్ ఆఫ్ ఎవ్రీబడి వీ మే కమ్ టు భగవాన్ విత్ ఎ స్మాల్ డిజైర్ బట్ స్వామి ఫుల్ఫిల్స్ ఇట్ మ్యాగ్నిఫైస్ ఇన్ ద బిగ్గెస్ట్ వే ఎవర్.
1: చిన్న పూరి గుడిసి ఉండేటువంటి ఒక దానిని పెద్ద కాలేజీగా చేశాను.
2: ఎ స్మాల్ రూమ్ later shaped into a very big college.
1: Chinna baaviga unnatundi danni nadiga pishtinchanu.
2: A small well could be modified into an ever flowing incessant river.
1: Tarvata ee current.
2: Then comes current.
1: Adi vachche tappudiki chaala kashtam ayipindi.
2: had difficult times to have power supply here.
1: అక్కడ ఎక్కడ రాజకీయ వారు ఉంటారో వారికి మాత్రమే హెల్ప్ చేస్తూ వచ్చారు.
2: ఓన్లీ పాలిటీషియన్స్ కుడ్ బి బెనిఫిటెడ్.
1: ఆ పాలిటిక్స్ వచ్చిన తర్వాతనే ఏ గ్రామం అనుకూలం కూడా చేయలేదు.
2: ఎవర్ సిన్స్ పాలిటిక్స్ స్టెప్డ్ ఇన్ నో విలేజ్ వాజ్ టోటల్లీ బెనిఫిటెడ్.
1: కనుక వారిని ఏమాత్రం కట్టుకోకూడదని నేను ప్రత్యేకంగా కరెంటును చెప్పించాను.
2: Swami was always away from politics and politicians, and he arranged for electricity.
1: Puttaparthi manchi tellanti deepamulanta ekkada chusina unnayi ani anukuntu vacharandaru.
2: People started noticing this change. Puttaparthi is full of lights. Puttaparthi is highly illuminated now.
1: Itti jalaseelu perugutu vachinayi.
2: And all the facilities went on increasing day by day.
1: కాని వారికి కూడా జెలిసి ఉండకూడదని అన్ని గ్రామాలకు నేను సప్లై చేయించాను.
2: In order to see that the neighboring villages should not feel jealous of Puttaparthi, Swami arranged for water supply and power supply to everybody.
1: వారి ఈ దుర్గుణం ఏమాత్రం ఉండకూడదు అని నేను దాన్ని తప్పించాను.
2: The villages around should not have these bad qualities like jealousy and envy.
1: కనుక ప్రతి దానికి కూడా నేను నాకు ఇష్టమై చేసేది కాదు, ఇతరుల ఇష్టములను పూర్తించుకుని నేను దాన్ని సంపూర్తి చేస్తూ వచ్చాను.
2: భగవాన్ డిడ్ ఆల్ దీస్ థింగ్స్ నాట్ దట్ హీ వాంటెడ్. భగవాన్ డిడ్ ఆల్ దిస్ ఇన్ రెస్పాన్స్ టు ద ఫెర్వెంట్ ప్రేయర్స్ అండ్ ద నీడ్స్ ఆఫ్ ది హోల్ కమ్యూనిటీ ఇన్ అండ్ అరౌండ్ అండ్ పుట్టబడి.
1: చూడండి, ఇంత పెద్ద హాల్ లోపల ఇంతమంది కూర్చున్నారంటే ఎవరు చేసింది?
2: You must have noticed one thing. You see very big, gigantic hall here. Very spacious. Who can imagine this hall? This hall is not for Bhagavan.
1: Andaki paropakara punyaya papaya parapetam. Paropakara anetvintidi chala andariki mukhyamainetvintidi.
2: We should help others.
1: Help ever, hurt never.
2: Help ever, hurt never.
1: Andariki manam help chesukuntu povali.
2: We should go on helping everybody.
1: కానీ నీ హెల్ప్ కోసం నీవు చూడకూడదు.
2: బట్ యూ షుడ్ నాట్ గో బై యువర్ ఓన్ సెల్ఫిష్నెస్ టు రిసీవ్ హెల్ప్.
1: సెల్ఫిష్ అనేటువంటిది వచ్చేసి సెల్ఫిష్. ఫిష్ ఈజ్ బెటర్ దాన్ సెల్ఫిష్.
2: ఇఫ్ యు ఆర్ సెల్ఫిష్ అండర్స్టాండ్, ఫిష్ ఈజ్ బెటర్ దాన్ సెల్ఫిష్. వీ షుడ్ నెవర్ బి సెల్ఫిష్.
1: కానీ ఈనాడు అంత సెల్ఫిష్ సెల్ఫిష్ సెల్ఫిష్ చేర్చూచినా కూడా సెల్ఫిష్.
2: బట్ టుడే ఇన్ ఎవ్రీ ఏరియా వీ ఫైండ్ సెల్ఫిష్నెస్.
1: ఈ రాజకీయాలు ఎక్కడి నుంచి వచ్చాయో కానీ అవంతా ఒక దుర్గుణములుగా రూపొంది ప్రపంచం అంతా ప్రాకుతూ వచ్చింది.
2: ద పాలిటిక్స్ వాట్ కైండ్ ఆఫ్ ఎఫెక్ట్ దే హ్యావ్ యూ విల్ ఫైండ్ ఇట్ దేర్ ఇస్ పర్వర్షన్, దేర్ ఇస్ టోటల్ చేంజ్ ఇన్ ద లైఫ్ ప్యాటర్న్.
1: కనుక ఈ పాలిటిక్స్ లేకపోతే అందరూ సుఖిస్తారు.
2: వెన్ దెర్ ఆర్ నో పాలిటిక్స్ ఆల్ విల్ ప్రాస్పర్, ఆల్ విల్ గ్రో.
1: చిన్న చిన్న వారంతా కూడా బయలుదేరుతున్నారు ఇప్పుడు.
2: And we find youngsters also getting involved in
1: politics. And
2: in a person who maintains his livelihood or by selling the cigarettes, he is also a politician now.
1: ఈ విధంగా ప్రతి ఒక్కరికి పాలిటిక్స్ అంటే ఏమిటి దాని అర్థాన్ని గుర్తించుకొని వర్తించాలి.
2: We should understand the meaning of politics and then behave accordingly.
1: అది ఎవరికి గుర్తించడం లేదు.
2: No one is understanding.
1: ఇప్పుడు నేను ఫైనాన్స్ మినిస్టర్ అన్నారు.
2: నౌ యూ సే ఐఎమ్ ద ఫైనాన్స్ మినిస్టర్.
1: ఫైనాన్స్ అంటే ఏమిటి?
2: వాట్ ఈస్ ఫైనాన్స్?
1: అది కూడా వారికి అర్థం తెలియదు.
2: ది ఫైనాన్స్ మినిస్టర్ డస్ నాట్ నో వాట్ ఫైనాన్స్ ఈస్.
1: ఎవరికి కావాల్సిందో నా దగ్గరికి రావాలి అనేటువంటి అహంకారంతో మెలుగుతూ ఉంటారు.
2: దే విల్ హ్యావ్ ఎ ఫీలింగ్ వాట్ ఎవర్ యూ వాంట్ యూ షుడ్ అప్రోచ్ మీ.
1: కనుక ఏమీ తెలియనటువంటి మూర్ఖులు కూడాను పాలిటిక్స్ లో దిగుతున్నారు.
2: పీపుల్ హూ హ్యావ్ నో ఐడియా ఆఫ్ ఎనీథింగ్. They are also becoming politicians today.
1: ఇతరులు ఉపకారం చేసేటువంటి దానికి కూడా దానికి అపకారంగా చేస్తున్నారు.
2: Even when you are involved in acts of service to others, they interfere.
1: మీరు ఎవరు కూడా పాలిటిక్స్ లో చేరకండి.
2: Therefore, none of you should ever join politics.
1: నీ సశక్తి పైన నీవు ఆధారపడి ఉండు.
2: You depend on your own self.
1: నీ సెల్ఫ్ ఏ సెల్ఫే.
2: Your self is the real self.
1: దానిపైన ఆధారపడండి.
2: Rely on yourself.
1: ఇంటింటికి తిరిగి ఏదో ఓటు కోసం వెళ్ళిపోతుంటుంటే ఇదంతా మీరు ఇంత కూడా పేరైపోతున్నారు.
2: ఇఫ్ యు గో ఆన్ మూవింగ్ డోర్ టు డోర్ సొలిసిటింగ్ ఓట్స్, వెల్ లైఫ్ విల్ బీ ఇన్ వెయిన్.
1: దైవం పైన ఆధారపడండి.
2: డిపెండ్ ఆన్ గాడ్.
1: దైవంపై ఆధారపడినప్పుడు అందరి మనుషులు తానే తిప్పుతాడు.
2: వెన్ వన్స్ యూ డిపెండ్ ఆన్ గాడ్, గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ లైఫ్.
1: కనుక గాడ్ ఈజ్ ఎవ్రీథింగ్.
2: గాడ్ ఈజ్ ఎవ్రీథింగ్.
1: కనుక గాడ్ పై ఆధారపడి ఉండండి.
2: దేర్ఫోర్ డిపెండ్ ఆన్ గాడ్.
1: అప్పుడే మీరు జయాన్ని పొందుతారు.
2: దెన్ ఓన్లీ విల్ బి సక్సెస్ఫుల్ అండ్ విక్టోరియస్.
1: నీ యొక్క దీనిపై కూడా నీవు ఆశించకూడదు.
2: డోంట్ థింక్ దట్ యూ కెన్ మేనేజ్ యువర్ సెల్ఫ్.
1: నీకు నీవు సెల్ఫ్ దీనిపై పొందుతున్నప్పుడు హెల్ప్ చేయలేవు.
2: వి గాన్ మూవింగ్ డోర్ టు డోర్ సొలిసిటింగ్ ఓట్స్, వెల్ లైఫ్ విల్ బీ ఇన్ వెయిన్.
1: దైవం పైన ఆధారపడండి.
2: డిపెండ్ ఆన్ గాడ్.
1: దైవం పైన ఆధారపడినప్పుడు అందరి మనుషులు తానే తిప్పుతారు.

0: పది మందికి ఉపకారం చేయాలని భావం మీలో రావాలి.
1: దేర్ఫోర్ యూ షుడ్ హ్యావ్ ఎ స్ట్రాంగ్ ఫీలింగ్ దట్ యూ షుడ్ బి హెల్ప్ఫుల్ టు గుడ్ పీపుల్, మెనీ పీపుల్ అరౌండ్.
0: కనుక మీకు మంచి గుణం రావాలి.
1: యూ నీడ్ గుడ్ వర్చ్యూస్.
0: త్యాగమైనటువంటి వర్క్ చేయాలి.
1: యూ షుడ్ టేక్ దాట్ వర్క్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ సాక్రిఫైస్.
0: అందుకోసమనే కర్మణ్యేవ అధికారస్య మా పరేశ్వరాచరణాన్ని గీత కూడా చెప్పింది.
1: ఇట్ ఫర్ దట్ రీజన్ గీతా డిక్లేర్డ్ దట్ యూ హావ్ గాట్ ఎవ్రీ రైట్ ఆన్ యాక్షన్ బట్ నాట్ ఆన్ ద రిజల్ట్.
0: మీరు యాక్షన్ చేయాలి,
1: యాక్ట్ ఇన్ ద రైట్ వే.
0: మీరు ఏది కావాల్సిందో కూడా మీరు స్వయంగా పోయి ప్రయత్నం చేయండి.
1: వాట్ ఎవర్ దట్ ఈస్ టు బి అచీవ్డ్ పార్టిసిపేట్, ఇన్వాల్వ్ యువర్ సెల్ఫ్.
0: ఇంకొకరిపై ఆధారపడకండి.
1: డోంట్ డిపెండ్ అపాన్ ద థర్డ్ పర్సన్.
0: కనుక మీ దీనిపై మీరు ఆధారపడి మీ యొక్క జీవితాన్ని, మీ యొక్క కుటుంబాలను చక్కగా జీవించండి.
1: దేర్ఫోర్ బీ సెల్ఫ్ రిలయంట్, బీ సెల్ఫ్ డిపెండెంట్ అండ్ మెయింటైన్ యువర్ ఓన్ ఫ్యామిలీస్.
0: నేను వారిని వీరిని వర్ణించడం కోసం నేను చెప్పలేదు.
1: భగవాన్ డస్ నాట్ స్పెసిఫికలీ మెన్షన్ ఎనీబడి.
0: కనుక మీకు మీరు అభివృద్ధి కాండి.
1: భగవాన్ వాంట్స్ ఎవ్రీబడి టు గ్రో అండ్ ప్రాస్పర్.
0: నీ కుటుంబం అభివృద్ధి కావాలంటే, నీ కుటుంబం మంచి విద్యార్థి కావాలంటే మీరంతా కూడా దైవాన్ని ఆశ్రయించాలి.
1: ఇఫ్ యు వాంట్ యువర్ ఫ్యామిలీ టు డెవలప్, టు గ్రో అండ్ ప్రాస్పర్, హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: అన్ని కూడా ఎక్కడ చూసినా గాడే ఉన్నాడు.
1: యు విల్ ఫైండ్ గాడ్ ఎవ్రీవేర్ వేర్ ఎవర్ యు గో.
0: చుక్కలన్నీ బ్రహ్మ.
1: అండ్ స్టార్స్ ఆర్ డివైన్.
0: చూడంగా అది బ్రహ్మ.
1: If you see, it is divine.
0: Suryu Brahmane.
1: Sun is Brahma.
0: Kutta is Brahma.
1: You find God on mountain.
0: Gunta is Brahma.
1: And you also in the deep valley.
0: Kutta is ante guntuku tovite kada kutta avutundi.
1: You cannot find the mound on one side unless there is a pit by its side.
0: Kali ee mattanta gutta ga maaripothundi.
1: All that the soil that you collected sand would come to a mound or bite side.
0: ఆ సాండ్ తిరిగి గుంతలో పోయండి, అది గుంతంతా కూడా మెల్ట్ అవుతుంది.
1: యూ కెన్ ఫిల్ ఇట్ అప్ ద సేమ్ పిట్ విత్ ద సేమ్ సాండ్ బై ఇట్ సైడ్.
0: కానీ గుంతకు గుట్టకు ఏది భేదము?
1: వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ద పిట్ అండ్ ద మౌంటైన్ హియర్?
0: మట్టే భేదం.
1: ఇట్ ఈస్ దిస్ సాయిల్ దట్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డిఫరెన్స్.
0: మరి మీ హృదయాన్నంతా కూడా దయంతో నింపుకుంటే అదే ఒక పెద్ద గుట్టగా అనిపిస్తుంది.
1: దేర్ఫోర్ ఇఫ్ యూ ఫిల్ యువర్ హార్ట్ విత్ గాడ్ ఇట్ విల్ బి మౌంటైనస్ ఇన్ ఇట్స్ స్టేచర్.
0: కానీ హార్ట్ను పెద్దగా చేసుకున్నారంటే ఏమిటంటే హార్ట్ను ఎంజాయ్ చేసుకున్నాడని కాదు.
1: When it is said you have to widen, expand your heart, it does not mean expansion or enlargement of heart.
0: కనుక అది జబ్బుగా బయలుదేరుతుంది.
1: ది ఎన్లార్జ్మెంట్ ఆఫ్ హార్ట్ ఈస్ ద డిసీజ్.
0: హార్ట్ అంటే ఈ గుండె కాదు.
1: ద హార్ట్ డస్ నాట్ మీన్ ద ఫిజికల్ హార్ట్.
0: మన హృదయము.
1: ఇట్ ఇస్ హృదయ.
0: అందుకోసమనే భగవంతుని హృదయవాసి అని అనిపించారు.
1: దట్స్ వై వీ సే గాడ్ ఈస్ ఇన్ డ్వెల్లర్ ఇన్ ద హార్ట్ ఫుల్ ఆఫ్ కంపాషన్.
0: అందరి ఎందు ఉంటుంది.
1: అండ్ దిస్ హృదయ, ద స్పిరిచువల్ హార్ట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీబడి.
0: కనుక ప్రతి ఒక్కరి ఎందు కూడా ఉన్నటువంటి దాన్ని మనం హృదయం పెద్దది చేసుకోవాలి.
1: Therefore, that which is present everyone, we should experience.
0: హృదయం పెద్దదిగా ఉంటుంటే మనలో పెద్ద భావాలే వస్తుంటాయి.
1: When once we have broadened our mind, you will have broad ideas.
0: మనం చిన్న హార్ట్ గా ఉంటుంటే,
1: if we are so narrow,
0: చిల్లర బుద్ధులే వస్తుంటాయి మనకు.
1: We will have cheap qualities.
0: కనుక మనం చీప్ క్వాలిటీ కాదు.
1: We are not so cheap as we
0: దైవం మనుష్య రూపేణ.
1: God is in human form.
0: కనుక మనం మంచి బలవంతమైనటువంటి ఒక పవిత్రమైనటువంటి ఒక హృదయం కలిగినటువంటి మానవుడుగా కావాలి.
1: Therefore we should shape ourselves as ideal human beings with broad vision and large hearts.
0: కనుక నేను భజన చేయించేది గాని, ఉపన్యాసాలు ఇచ్చేది గాని మీ హృదయాలంతా పెరగాలని.
1: Bhagavan wants us to participate in singing the glory of God, bhajan, so that we will have expansion of love.
0: తెల్లవారి నగర సంకీర్తనకు పోయినప్పుడు ఆ నగర సంకీర్తనలో హృదయం అంతా కూడా చాలా పొంగుతుంది.
1: ఇన్ ది ఎర్లీ అవర్స్ ఆఫ్ ద మార్నింగ్ వెన్ డివోటీ స్టార్ట్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ నగర సంకీర్తన, యూ విల్ బి ఫిల్డ్ విత్ బబ్లింగ్ జాయ్.
0: సంకీర్తన,
1: ఇట్ ఈస్ సంకీర్తన.
0: ఊరికే కీర్తన మాట్లాడటం కాదు.
1: నాట్ మియర్లీ సింగింగ్.
0: విశాలమైనటువంటి భావంతో కీర్తన చేయాలి.
1: యూ సింగ్ విత్ ఆల్ ద మెలడీ and broad vision and broad mindedness.
0: నీ ఒక్కడే అనుభవించుకోకుండా దీన్ని పది మందికి పంచాలి.
1: యు ఆర్ నాట్ ఓన్లీ హ్యాపీ ఫర్ యువర్ సెల్ఫ్, యూ మేక్ ఎవ్రీబడి హ్యాపీ.
0: అందరికీ ఈ యొక్క నామాన్ని వారు పంచితే అది ఎంతో చాలా ఉప్పొంగిపోతుంది.
1: ఇఫ్ యూ సింగ్ హిస్ గ్లోరీ లౌడ్లీ, మేక్ ఎవ్రీబడి ఇన్ ద విసినిటీ లిసన్ టు దట్ సాంగ్, దే విల్ బి ఫుల్ ఆఫ్ జాయ్.
0: నేను ఏది చేసినా, ఏది చెప్పినా, ఏది చూసినా అంత హృదయం

0: In fact, whatever we do, whatever we sing, whatever we say, we should see that we will be broad-minded.
1: అప్పుడే మీరు గొప్ప హ్యూమన్ అని పిలిచవచ్చు.
0: Then only we can say that you befit the title of a human being.
1: అప్పుడే మీరు మానవత్వాన్ని సార్థకం చేసుకున్నట్టు అవుతారు.
0: Then only we will be fulfilling our lives as human beings.
1: కనుక మీరు హృదయాన్ని అభివృద్ధిగా పెంచుకొని పెద్ద మనసుగా చేసుకొని ఆ పెద్ద మనసును ప్రజలకు అందరికీ పంచాలి.
0: Therefore we should widen our hearts, we should expand our hearts and share everything with everybody.
1: కానీ ఇప్పుడు సెల్ఫ్ తన హృదయాన్ని తాను బాగు చేసుకోకుండా తన హృదయంలో ఎట్టి దోషంలో ఉండినప్పటికీ మర్చిపోయి తన ఆత్మే పెద్దగా ఉండాలి.
0: Today what is happening, we find selfish trend everywhere. One concentration thinks of one's own progress and advancement, neglecting everybody.
1: నా కుటుంబం పెద్దగా ఉండాలి.
0: That my family should be ideal and grow.
1: నా కుటుంబమే క్షేమంగా ఉండాలి.
0: That my family should be peaceful and happy.
1: నా ఫ్యామిలీ ఒకటి మాత్రమే మంచి వెల్తీగా ఉండాలి.
0: My family alone should be light and should be on the top.
1: ఇది చాలా చెడ్డది.
0: And this is very bad feeling.
1: నీ వలే ఇతరులు కూడా ప్రజలు అదే కోరుతుంటారు కదా.
0: You should understand that others also will have similar desire.
1: కనుక నీకున్నటువంటి ప్రేమని వారికి కూడా ఉంటుంది.
0: Therefore the love that you have is also present in everyone.
1: కనుక love is common. Love is one.
0: Love is one.
1: Live in one.
0: Live in one.
1: అట్టి ఇదే నిజమైనటువంటి యొక్క ప్రేమ.
0: That is the true love, the sacred love.
1: Prema ante naa biddalu, naaku bhartha, naa yokka bharya, naa yokka bandhuvulu, andaru maatrame cheyanga undalani aa narrow mind raakoddu manaku.
0: Love is never narrow minded. Love is never limited to one's own family, the wife and the children and relations.
1: Kanuka andaru okati gaane undali.
0: That all should be one.
1: Aithe andaru okati ga undalante etta undali.
0: How is it possible to be united?
1: అందరి ఎందు కూడాను నా యొక్క దేవుడే ఉన్నాడు.
0: భగవాన్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీబడి, ఇన్ ఎవ్రీ వన్స్ హార్ట్.
1: అతను లేకుండా మీరు ఉండడానికి వీల్లేదు.
0: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు లివ్ వితౌట్ హిమ్
1: అని సర్వత్రా భగవత్ చింతన గావించాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ పాండర్ ఓవర్, రిఫ్లెక్ట్ అపాన్ ద డివినిటీ.
1: నాకు బాధ కలిగితే నేను ఎంత బాధపడతాను, ఇతరులు కూడా బాధ పెడితే అంత బాధపడతారు అనేటువంటి యొక్క భావము ఈక్వల్ గా ఉండాలి.
0: Just as I feel so sad when I am hurt, I should understand the others also will feel hurt, the others also will feel sad.
1: దీన్నన్నిటికీ ప్రేమ ఒక్కటే ప్రధానమైనటువంటి.
0: To experience all this, the love is the basic thing.
1: కనుక అందరూ ప్రేమను పెంచుకోండి.
0: All of you grow love, develop.
1: ఆ ప్రేమ ఇది మాత్రమే కాదు.
0: Love is not limited to you.
1: కానీ అది సెల్ఫిష్ గా ఉండకూడదు.
0: This love should never be selfish.
1: Broad mind గా ఉండాలి.
0: And you should be broad minded.
1: Kanuka naaku vachina baadalu evariki galakkoddu.
0: No one should suffer like me. No one should not have difficulties like me. That should be our feeling.
1: Thangavale itharulante kuda baada padakoddu.
0: Others should not feel so sad as I am feeling right now.
1: Andaru santoshanga undali, andaru abhivruddhi kavali.
0: All should be happy, all should come up in life, should be our feeling.
1: Kanuka idi avalante premanu pechukunnappudu ఏ విధమైనటువంటి నేరో మైండ్ రాదు.
0: Therefore when once we develop faster love, we'll never be narrow minded.
1: కనుక ప్రేమ ముదిత మనసే తహో.

0: చీకు చింత వీడి చిరునవ్వు చిందిన చీకు చింత వీడి చిరునవ్వు నవ్విన అతని గుండె పండినట్టి గుండె అతని గుండె పండినట్టివాడు అతని గుండె పండినట్టివాడు
1: ఇఫ్ ఆల్ ది రిజల్ట్స్ ఆఫ్ అవర్ యాక్షన్స్ టర్న్ నెగటివ్ వన్ నీడ్ నాట్ వేవర్ వన్ నీడ్ నాట్ బి డిప్రెస్డ్ వన్ షుడ్ గివ్ అప్ ద డౌట్ అండ్ యాంగ్జైటీ అండ్ ఇఫ్ హీ పుట్స్ ఆన్ a smile on his face with all these troubles and problems, he is a realized one in his heart, a realized soul.
0: Prema swarupulaina vidyarthulara vidyarthi vidyarthinilara
1: embodiments of love, boys and girls, students.
0: Ekam seno sthitam jagat ee prapanchamandai kudanu ఏక అంశం పైన ఆధారపడి ఉంటున్నది.
1: ద హోల్ యూనివర్స్ రెస్ట్స్ ఆన్ వన్ ప్రిన్సిపల్.
0: సూర్యుడే లేకుండా సూర్యకిరణములే లేనట్టు ఆధారభూతుడైనటువంటి భగవంతుడే లేకుండా జగత్తే లేదు.
1: జస్ట్ as you don't find the rays without the sun, you cannot expect the universe to sustain without the primordial basis.
0: Pushpam unnadi,
1: here is a flower.
0: Cup unnadi,
1: here the cup here.
0: Mic unnadi,
1: and the mic.
0: Kerchief unnadi,
1: so also a kerchief.
0: Pushpamunaku cupunaku micunaku tumblers anaga handkerchief kudanu chivara bhagamu unnadi unnadi unnadi అనేటువంటి పదము ప్రారంభమవుతుంది.
1: నో మ్యాటర్ ఎ ఫ్లవర్ బి దట్ బి ఎ కప్ ఎ మైక్ ఎర్ కర్చీఫ్ అట్ ద ఎండ్ వి సే ఇట్ ఈజ్ ప్రెసెంట్ ఇట్ ఎగ్జిస్ట్ ఈజ్ ప్రెసెంట్
0: పటమున్నది మఠమున్నది ఘటమున్నది జటమున్నది కాది ఈ పదములన్నింటికి కడపటి పదము ఉన్నది ఉన్నది ఉన్నది.
1: దేర్ ఇస్ ఎ పిక్చర్ There is a pot, there is a hill. At the end we say, it exists, it is in existence.
0: ఈ ఉన్నది అనేటువంటి ఉనికియే పరిపూర్ణమైనటువంటి యొక్క భగవత్ తత్వాన్ని నిరూపిస్తుంది.
1: This existence proves the divinity in total.
0: భగవంతుని శక్తి కాని భగవంతుని యొక్క లీలలు కాని భగవంతుని యొక్క వేగము కాని భగవంతుని యొక్క ప్రకాశం కాని ఒక పరిమితంతో కూడినటువంటిది కాదు.
1: ద పవర్ ద మిరకల్స్ ద ఎఫల్జెన్స్ అండ్ ద బ్రిలియన్స్ అండ్ ద స్పీడ్ ఆఫ్ ద డివినిటీ ఇస్ బియాండ్ ఆల్ ఎస్టిమేట్.
0: ఈ ప్రపంచమును పోషించే నిమిత్తమై ప్రపంచాన్ని కాపాడే నిమిత్తమై ప్రపంచమును నిలబెట్టే నిమిత్తమై పంచభూతములు ఆధారమై నిలిచినవి.
1: The five elements sustain, protect, uphold the entire world.
0: అయితే ఈ పంచభూతములు యందు మొదటి భూతము భూమి.
1: Of the five elements, the first one is earth.
0: ఈ భూమి పైన అనేక పెద్ద పెద్ద పర్వతములు నదులు సముద్రము కొండలు పట్టణములు పల్లెలు అడవులు అనేక భారమైనటువంటి యొక్క స్వరూపములన్నీ కూడాను ఆధారపడి ఉంటున్నది.
1: దిస్ ఎర్త్ హ్యాస్ మైటీ మౌంటైన్స్ రివర్స్ వాస్ట్ ఓషన్స్ సిటీ విలేజెస్ అండ్ ఫారెస్ట్.
0: ఇంత భారమైనటువంటి యొక్క పదార్థములు ఈ ప్రకృతి పైన నిలచడానికి ఈ ప్రకృతి యొక్క శక్తి ఎంత గొప్పదో మీరు విచారించవచ్చు.
1: జస్ట్ ఫైండ్ అవుట్ ఫర్ యువర్ సెల్ఫ్ the capacity and the latent power of the nature as it bears the heavy burden.
0: ఈ భూమికి అనంతమైనటువంటి శక్తులు కలవు.
1: Earth has got infinite power.
0: ఈ ప్రపంచమున ఏ యొక్క విషయమును మనం గుర్తిస్తూ ఉన్నాము ఆ సమస్త శక్తులు కూడాను ఈ యొక్క భూమిని ఆధారం చేసుకుని ఉంటున్నవి.
1: All the powers that you recognize in the world are latent in this universe, the earth in particular.
0: ఈ భూమి తిరుగుచున్నదని వైజ్ఞానికులు నిర్ణయించారు.
1: Scientists have decided that the earth revolves.
0: నిజముగా ఈ భూమి తిరుగుచున్నది.
1: Yes, truly speaking, it revolves.
0: ఈ భూమి తిరుగుచున్నప్పుడు ఈ భూమిని ఆధారం చేసుకున్నటువంటి ఈ పర్వతములు కూడా తిరగాలి కదా.
1: Don't you think the mountains also have got to move because they are located on earth?
0: ఈ సముద్రము కూడా తిరగాలి కదా.
1: Should not the ocean also
0: ఈ అడవులు కూడా తిరగాలి.
1: So also the forest.
0: గ్రామములు తిరగాలి, పట్టణములు తిరగాలి, అన్ని తిరగాలి.
1: Cities and the villages, they should always be on the run and the move.
0: కాని ఇవి తిరగటం లేదు, భూమి మాత్రమే తిరుగుతున్నది.
1: They don't move, it's only earth that rotates.
0: అయితే ఈ అన్నింటినీ కూడా నువ్వు కాపాడుతూ, దీన్ని రక్షిస్తూ, దీనిని పోషిస్తూ జగత్తును నిలబెట్టినట్టుకు ఈ భూమికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక శక్తి కలగదు.
1: Earth has got special trait, special capacity for the protection, sustenance of all those that are present on it.
0: రైలు అత్యంత వేగంతో పరిగెత్తుతూ ఉంటుంది.
1: The train runs very fast at a high speed.
0: ఈ రైలు పట్టాలపైన పరిగెత్తుతూ ఉంటుంది.
1: It runs on the rails.
0: కానీ ఈ రైలుతో పాటు పట్టాలు కూడా నువ్వు పరిగెత్తినా ప్రయాణం చేసేటువంటి వాడి యొక్క ప్రాణములు ఏగతి అవుతాయి.
1: If the rails on which the train runs fast also start moving, what will happen to those that board into the train?
0: కాదు, రైలు తిరుగుతున్నది కానీ పట్టాలు తిరగటం లేదు.
1: The train runs fast but not the rails on which it moves.
0: దీన్ని విచారించి చూచినా రైలు ఆదేయము, పట్టాలు ఆధారం.
1: Therefore the rails are the basis, the foundation, while the train is based on that.
0: ఈ మైక్ ఇక్కడ నిలిచిందంటే దీనికి ఆధారము టేబుల్.
1: The mic stands here on the table.
0: ఈ టేబుల్ లేకుండా ఈ మైక్ నిలచడానికి వీలు కాదు.
1: Without the table, the mic can't stand there.
0: కనుక ఆధార ఆధేయముల రెండింటి యొక్క సమతత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: So have to make an effort to know the relationship between the support and the supported.
0: కనుక భూమి అనేక విధములతో శక్తులతో కూడిన చేతనే ఈ జగత్తును రక్షిస్తూ, పోషిస్తూ, ఆశీర్వదిస్తూ వస్తున్నది.
1: Because earth has got so many powers, it protects, it sustains and blesses all.
0: విద్యుత్ శక్తి ఈ యొక్క భూమి యందే ఉంటున్నది.
1: You find electricity in earth.
0: ఆకర్షణ శక్తి ఈ భూమి యందే ఉంటున్నది.
1: So also magnetism.
0: లేజర్ శక్తి ఈ భూమి యందే ఉంటున్నది.
1: The laser power is in earth.
0: వీడియో శక్తి ఈ భూమి యందే ఉంటున్నది.
1: So also the video power.
0: అన్ని కూడాను ఈ భూమి యందే ఉంటున్నవి.
1: All powers are present in earth.
0: భూమి యందు లేనటువంటి శక్తి మరొక చోట లేదు.
1: There's no power which is not present.
0: ఈ అనంతమైన అగాధమైన శక్తి కలగటం చేతనే ఈ భూమి ఇన్ని రకములైనటువంటి యొక్క వస్తువులకు ఆధారభూతమై నిలిచినది.
1: Because of the infinite vast of fathomless depths present in earth, it is able to sustain and maintain all.
0: రెండవది జలం.
1: The second is water.
0: మనకు కనిపించినా కనిపించకపోయినా ఈ భూమిలో జలము లేని స్థానం మనకు చిక్కదు.
1: యు మే సీ ఆర్ నాట్, యు డోంట్ ఫైండ్ ఇన్ ఎనీ ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో వాటర్.
0: జలము సర్వత్రా నిండి ఉంటున్నది.
1: వాటర్ ఈస్ ప్రెజెంట్ ఎవ్రీవేర్.
0: ఈ జలమే మానవుల యొక్క జీవితాన్ని, ఈ జగత్తు యొక్క అభివృద్ధిని పోషిస్తూ ఉంటున్నది.
1: ఇట్ ఇస్ ది వాటర్ దట్ సస్టైన్స్ ది లైఫ్ ప్రిన్సిపల్ ఆఫ్ ది ఎంటైర్ హ్యుమానిటీ.
0: జలము ప్రాణాధారమైనటువంటి యొక్క పదార్థము.
1: Water maintains life in general.
0: జగత్ అభివృద్ధికి మూలాధారము.
1: It's the basis for the progress of the world.
0: ఇది జలం యొక్క స్వరూపము.
1: This is the form of water.
0: ఇంకా మూడవ భూతము
1: the third element,
0: అగ్ని,
1: is fire.
0: ఈ అగ్ని ఎక్కడ ఉన్నది ఎక్కడ లేదని ఎవరు నిర్ణయించలేరు.
1: Nobody can decide where fire is and where it is not. ప్రతి
0: మానవుని యొక్క దేహం నందు కూడాను జఠరాగ్నిగా మండుతూ ఉంటుంది.
1: In the human body, fire is present in the form of జఠరాగ్ని.
0: ఆ జఠరాగ్నియే లేకుండినా ఈ దేహమునకు ఏమాత్రం కూడాను 98.5 ఈ హీటే రాదు.
1: Without this latent fire in the body, you don't find normal temperature 98.4.
0: కనుకనే ప్రతి మానవుని యొక్క జఠం నందు కూడాను ఈ అగ్ని ఉండటం చేతనే దీనికి జఠరాగ్ని అని పేరు పెట్టారు.
1: As it is present in every human body, it is called జఠరాగ్ని.
0: జలమునందు కూడాను సముద్రమునందు కూడాను అగ్ని ఉంటున్నది.
1: There is fire in ocean.
0: దీనిని బడవాగ్ని అన్నారు.
1: Fire in the ocean is బడవాగ్ని.
0: ఒక చెట్టు నందు కూడాను అగ్ని ఉంటున్నది.
1: There is fire in a tree.
0: గాలితో చెట్టుకు కొమ్మ కొమ్మ రాసుకున్నప్పుడు అగ్ని ఆవిర్భవిస్తున్నది.
1: As branches rub against each other, there
0: is fire. రాయి ఎందు కూడాను అగ్ని ఉంటున్నది.
1: There is fire.
0: రాయికి రాయి కొట్టుకున్నప్పుడు అగ్ని ఆవిర్భవిస్తుంది.
1: When you strike two stones, you find the fire.
0: ఈ విధంగా పరిశోధన చేస్తూ పోయినా అగ్ని అనే స్థానం కూడాను జగత్తులో కానరాదు.
1: Investigations will show you that there's no place where there's no fire.
0: కనుక ఈ విధంగా ఒక్కొక్క భూతమునందు కూడాను ఈ భగవత్ శక్తులను మనం విచారించి చూచినప్పుడు సర్వత్రా ఉంటున్నటువంటివి, సర్వశక్తిమయమైనటువంటిది, సర్వజ్ఞమైనటువంటిది.
1: Therefore, the divine power is all pervasive, all powerful.
0: అట్టి భగవత్ భూతములకే ఇంత శక్తి ఉండినప్పుడు భగవంతుడు ఇంకెంత శక్తివంతుడో మీరు విచారించవచ్చు.
1: You can find out for yourself, when the five elements creation are so powerful, the creator must have been much more.
0: ఇంక ఆకాశం ఉంటున్నది.
1: Then there lies the sky, the space.
0: ఈ ఆకాశమునకు ఒక పరిమితమే లేదు.
1: It has no limit.
0: ఈ ఆకాశమునకు అన్నింటికీ ఆధారమైనటువంటిదే ఆకాశము.
1: And it is the space which is the basis for all of the elements.
0: అక్కడ నుండి ఏ శబ్దం కూడాను ప్రారంభమవుతుంది.
1: Sound comes out of the space.
0: అక్కడ నుండి వాయువు ప్రారంభమవుతుంది.
1: So also air.
0: కనుకనే సర్వాధారమైనటువంటిది ఈ ఆకాశము.
1: Therefore the sky, the space is the
0: సమస్త భూతములకు ఆధారమైనటువంటిది ఆకాశము.
1: It is an ideal for all of the elements.
0: సమస్త భూతములు కూడాను ఆవిర్భవించినటువంటిది ఆకాశం నుండి.
1: In fact, all elements arise out of the space.
0: ఈ విధమైనటువంటి విచారణ చేస్తూ పోయినప్పుడు పంచభూతములు యందు లేనటువంటి యొక్క పరమతత్వము మరి దేని యందు కానరాదు.
1: Therefore, the supreme power present in five elements is nowhere else.
0: కనుక ప్రతి మానవుని యందు కూడాను ఈ పంచభూతములు మహాశక్తి స్వరూపమై నిండి ఉన్నవి.
1: Therefore, the five elements are present in a grand, mighty way.
0: ఆ సత్యాన్ని మానవుడు గుర్తించుకోలేక ఏదో ఒక విధమైనటువంటి శక్తి మనకంటే వెలుపల ఉన్నది అనేటువంటి ఒక అనుమానం చేత దాన్ని వెతుకుతూ పోతున్నాడు.
1: We are not able to understand this infinite power within every one of us and expect it outside and in search of it.
0: భూత భవిష్యత్ వర్తమానములు కొడను గుర్తించినటువంటి భగవత్ తత్వమునకు ఈ శక్తులు ఒక అణుమాత్రమైనటువంటివి.
1: For the divine who knows the past, present and future, these powers are nothing.
0: కనుక సర్వజ్ఞుడైనటువంటి ఒక భగవత్ తత్వాన్ని మొట్టమొదట అర్థం చేసుకోవడానికి తగిన కృషి చేయాలి.
1: We should make every attempt to understand the omniscient, omnipotent nature of God.
0: జగత్తంతయు కూడాను ఈ పంచభూతముల యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే.
1: The whole world is a combination of the five elements.
0: ఈ పంచభూతములో ఏ భూతము లేకపోయినప్పటికీ నీ ప్రపంచం శూన్యమే.
1: Just you are left with emptiness if one of the elements are missing.
0: మానవునికి కనిపించినను కనిపించకపోయినప్పుడు ఈ భూతములు సర్వత్రా తన చుట్టూనే ఉంటున్నవి.
1: You may see or not, the five elements are present everywhere.
0: ఒక చిన్న ఉదాహరణ చూడండి.
1: A small example.
0: గాలి ఎక్కడ ఉన్నదని ప్రశ్నించినప్పుడు,
1: if you put a question, where is air?
0: సరైన జవాబు రావటం లేదు.
1: We don't get proper answer.
0: సర్వత్రా ఉంటున్నది.
1: It is everywhere.
0: నీ చుట్టూ ఉన్నదంతా కూడా గాలియే.
1: It's air that is around you.
0: ఆ గాలియే లేకుండా నీవే లేవు.
1: Without air, you cannot live.
0: కనుక నీ ఉండడానికి ఏ గాలి నీకు ఆధారమై ఉంటుందో ఆ గాలి నీ చుట్టూనే ఉంటున్నది.
1: The air is responsible for sustenance which is around you.
0: కానీ కంటికి కనిపించదు,
1: But you don't see.
0: చేతికి లభించదు, చిక్కదు.
1: You can't catch hold of it.
0: చేతికి చిక్కని, కంటికి కనిపించినటువంటి ఒక శక్తి నీ చుట్టూ ఉంటున్నది.
1: The power which can't be caught hold with the hand, not seen with the naked eye, is around you.
0: సర్వత్ర ఉంటున్నటువంటి సత్యాన్ని మానవుడు తెలుసుకోలేకపోతున్నాడు.
1: Man is not able to understand that divine power.
0: అంతా ఏదో తన యందే ఉంటున్నదని, తన శక్తి ద్వారా, తన విద్య ద్వారా, తన భుజబలం ద్వారా, తన బుద్ధిబలం ద్వారా సాధిస్తూ ఉంటున్నానని అహంకారములకు గురి అవుతున్నాడు మానవుడు.
1: మ్యాన్ ఈస్ హైలీ ఈగోయిస్టిక్ బికాస్ హీ టేక్స్ టు క్రెడిట్ టు హిమ్సెల్ఫ్ దట్ ఆల్ హిస్ అచీవ్మెంట్స్ ఆర్ బికాస్ ఆఫ్ హిస్ నాలెడ్జ్ అండ్ ద ఫిజికల్ పవర్.
0: కనుక పుట్టినప్పటి నుంచి కూడాను, గిట్టున్నంత వరకు కూడాను మానవుని అడుగడుగున, క్షణ క్షణమున, కణ కణమును కూడాను రక్షించేటువంటిది దైవత్వమే.
1: From womb to the tomb, at every point of time, at every step, it is the divinity that safeguards the life.
0: తనంతాను రక్షించుకునేటువంటి శక్తి ఎవని ఎందుకుడను లేదు.
1: No one has got any power to protect one's own self.
0: ఒక దైవాధారమైనటువంటి ఒక శక్తి దీనికి కూడినప్పుడే తాను రక్షించుకోగలుగుతున్నాడు.
1: With God's support and power, one is able to protect one's own self.
0: దీనిని ఫ్రీ విల్ అన్నారు.
1: This is called free will.
0: ఈ ఫ్రీ విల్ అనేటువంటిది ఒక్క దైవత్వం నందు తప్ప, ఈ పంచభూతం యందు తప్ప మరొక దాని యందు కనిపించదు.
1: ఫ్రీ విల్ ఇస్ ప్రెసెంట్ ఇన్ గాడ్ అండ్ ఫైవ్ ఎలిమెంట్స్ ఓన్లీ అండ్ నోవేర్.
0: కనుక ఈ మానవత్వంలో ఉండేటువంటి యొక్క ఈ ఫ్రీ విల్, స్వేచ్ఛ స్వతంత్రమైనటువంటి యొక్క మానవత్వం దైవత్వమే మూలాధారమైన సత్యాన్ని మొట్టమొదట గుర్తించాలి.
1: The free will, which is in the form of divine principle in man, is primordial principle as the basis.
0: దైవము ఏమి చేసినా, ఏమి చూసినా, ఏమి చెప్పినా, ఏమి తలచినా అంతేకును జగత్ సత్యమ నిమిత్తమే చెప్తున్నాడు, కానీ తన నిమిత్తము కాదు.
1: Whatever God thinks, says and does, it's only for the welfare of the world, not for himself.
0: దైవమనగ స్వార్థరహితమైనటువంటి ఒక స్థితియే దైవము.
1: God is selfless.
0: ఏ కించిత్ భాగము కూడా అతనికి ఏమాత్రము స్వార్థం కనిపించదు.
1: There's no fraction of selfishness in him.
0: ఏ యొక్క పని చేసినప్పటికీ జగత్ నిమిత్తమే చేస్తుంటాడు.
1: He does everything for the progress of humanity.
0: సూర్యోదయం జరుగుతుండాలి.
1: You find sunrise.
0: సూర్యాస్తమం జరుగుతుండాలి.
1: ఆల్సో సన్సెట్.
0: ఈ సూర్యునికి కలిగేటువంటి లాభం ఏమిటి?
1: వాట్ ఇస్ ది బెనిఫిట్ దట్ సన్ గెట్స్ అవుట్ ఆఫ్ దిస్?
0: కాదు కాదు, సూర్యోదయం చేత పగలు ప్రారంభమవుతుండాలి.
1: విత్ ది సన్ రైజ్ వి హావ్ డే టైమ్.
0: పగలు లోపల ప్రజలు తమ తమ పనులు తాము గావించుకోగలుగుతున్నారు.
1: డ్యూరింగ్ డే టైమ్ వి అటెండ్ టు అవర్ జాబ్.
0: పగలంతా ఇప్పుడు శ్రమపడి అరిసిపోయినటువంటి ఈ దేహమునకు రాత్రి సూర్యాస్తమైనటువంటిది విశ్రాంతిని అందిస్తుంటుండాలి.
1: ద బాడీ దట్ స్ట్రెయిన్స్ అండ్ స్ట్రగుల్స్ డ్యూరింగ్ ద డే టైమ్ విల్ టేక్ రెస్ట్ ఇన్ ద నైట్ టైమ్ యాజ్ సన్ సెట్స్.
0: కనుక ఈ పనులు జరిపించడానికి, దీనికి విశ్రాంతిని అందించడానికి ఎవరు మూల కారణం?
1: Who is responsible for the maintenance
0: of all?
1: Without sunrise and sunset, day will not pass off.
0: అదే విధంగానే ప్రతి చిన్న విషయం నందు కూడాను దైవం ఏమి సంకల్పించినా, ఏమి చేసినా అంత కూడాను ప్రజాక్షేమ నిమిత్తమే చేస్తుంటాడు.
1: If you observe and investigate that way, you will understand that every act of God is for the benefit of all.
0: ఆదాయం కాని, దైవం కలిగేటువంటి యొక్క సుఖం కాని ఏమాత్రము గుర్తించడు.
1: By these acts, God is not benefited nor personally profited.
0: ఏది చేసినప్పటికీ ప్రజల కోసమే.
1: Whatever he does, it is for humanity.
0: నరసింహమూర్తి చెప్పాడు.
1: నరసింహమూర్తి said.
0: కస్తూరి అడిగినప్పుడు, స్వామి ఈ విధంగా మీరు మిద్ది పైన పరిగెత్తిపోయి కింద పడినప్పుడు ఈ దేహం ఏ గతి అవుతుంది అన్నాడు.
1: నరసింహమూర్తి నారేటెడ్ వెన్ కస్తూరి సెడ్ స్వామి వెన్ యూ ఫాల్ డౌన్ ఫ్రమ్ ది స్టెప్స్ వాట్ విల్ హ్యాపెన్ టు ది బాడీ.
0: వచ్చింది ఈ దేహము.
1: ఫర్ హూ సేక్ ది బాడీ హస్ కమ్.
0: వారి కోసమే పోతుంది ఈ దేహం.
1: ది బాడీ విల్ వానిష్ ఫర్ హ్యుమానిటీ.
0: కనుకనే దేహాభిమానము లేనటువంటిదే దైవత్వము.
1: ఇట్ ఇస్ ది డివినిటీ దట్ హ్యాస్ నో బాడీ అటాచ్మెంట్.
0: దేహాభిమానంతో కూడటమే జీవత్వము.
1: ఇట్ ఈస్ ది ఇండివిజువల్ హ్యూమన్.
0: ఈ దేహాభిమానంతో కూడిన జీవతత్వానికి ఇన్ని కష్టములు, నష్టములు, దుఃఖములు, విచారములు.
1: హ్యూమన్ హూ హాస్ గాట్ ది బాడీ అటాచ్మెంట్ విల్ పాస్ త్రూ ది ట్రబుల్స్.
0: దేహాభిమానము లేదు కనుకనే ఈ దైవత్వమునకు ఎట్టి బాధలు ఉండినప్పటికీ దీన్ని లక్ష్యం చేయదు.
1: Since God has no body attachment, he is not bothered. దేహమున
0: తర్వాత ఈ దేహమునికి ఎన్నో జరుగుతూ ఉంటాయి.
1: Many things do happen to the body.
0: ఎవరి కోసం జరుగుతున్నాయి?
1: For whose sake?
0: దేహ నిమిత్తమే కాదు.
1: Not for the body.
0: లోకక్షేమ నిమిత్తమే జరుగుతూ ఉంటాయి.
1: It is for the welfare of the world.
0: పిల్లలు, విద్యార్థులు, విద్యార్థినీలు చాలా మంచివారు.
1: Boys and girls, students, they are very good.
0: ఏ చిన్న పని చేసినప్పటికీ స్వామికి సంతోషం కలిగించాలి.
1: వాట్ ఆర్ స్మాల్ థింగ్ దే డూ, దే వాంట్ ప్లీజ్ స్వామి.
0: సంతోషమునకు తృప్తి కలిగించాలి.
1: దట్ స్వామి షుడ్ బి ప్లీజ్డ్.
0: అనేటువంటి పూర్ణ హృదయంతో వీరు ఈ యొక్క ఆటల పాటలు యందు ప్రవేశిస్తూ ఉంటారు.
1: Students do everything. They take to sports and games to satisfy and please Swami.
0: అది నాకు బాగా తెలుసును.
1: భగవాన్ నోస్ ఇట్ వెల్.
0: అయితే స్వామి ప్రీతి నిమిత్తమే మేము చేయాలి, స్వామి ఆనంద నిమిత్తమే మేము చేయాలి, స్వామి తృప్తి నిమిత్తమే మేము చేయాలి అని ఆశిస్తున్నారే కాని స్వామికి ఏది తృప్తి, ఏది ఆనందం అందిస్తుంది, ఏది సరైనటువంటి యొక్క సుఖాన్ని చేకూరుస్తుంది అనేటువంటి క్వశ్చన్ వేసుకోవటం లేదు.
1: యూ డూ ఎవ్రీథింగ్ టు ప్లీజ్ స్వామి, టు సాటిస్ఫై స్వామి, టు మేక్ హిమ్ హ్యాపీ, బట్ యూ హ్యావ్ నాట్ పుట్ ఎ క్వశ్చన్, వాట్ ఈస్ ఇట్ దట్ ప్లీజెస్ హిమ్, వాట్ ఈస్ ఇట్ దట్ మేక్స్ హిమ్ హ్యాపీ.
0: మీరు సాహసం చేత అగ్నిలో దుమికితే అది స్వామికి తృప్తియా?
1: Out of courage you may jump into the fire. Will it make Swami happy?
0: మీరు సాహసం చేత ఒక లారీ పై నుంచి క్రిందికి దుమికితే అది స్వామికి తృప్తియా?
1: As an act of bravery you jump from the top of the lorry.
0: మోటార్‌సైకిల్స్ వేసుకొని ఒకరిపైన ఒకరు ఎగురుతూ ఒకరిని ఒకరు జయిస్తూ ఒక 10-20 మంది పైన దాటిపోయినప్పుడు అది మీ సాహసం కాని స్వామికి తృప్తియా?
1: On motorcycles you do so many stunts and feats. Jumping over 20 people lying on the ground, will it make Swami happy?
0: Meeru sukhanga undali.
1: You should be happy.
0: Prekshakulu sukhanga undali.
1: Also the audience.
0: Andariki aanandam nandinchetvadiga undali.
1: Everybody should be happy by witnessing the show.
0: Noppinchaka tanavvaka tappinchuku tiriguvaadu dhanyudu annaru.
1: So he is only one of the redeemed soul who would not hurt himself nor hurt others.
0: Meeru sukhanga undali.
1: You should be happy.
0: మీరు తగినటువంటి క్షేమంగా ఉండాలి.
1: You should be secure.
0: మీ నుంచి ఇతరులకు కూడాను ఏ విధమైనటువంటి బాధలు కలగకుండా ఉంటుండాలి.
1: No one should be put to suffering.
0: అలాంటి దానిని నేను ఆశిస్తూ ఉంటాను.
1: That's what Swami wants.
0: అంతేకాని మీరు గొప్పగా ప్రదర్శిస్తున్నారంటే ఈ ప్రదర్శనలు నాకు ఆనందం కాదు.
1: This exhibitionism show will never make Swami happy.
0: నిదర్శన నాకు ఆనందం.
1: It's only the nidarshana, the proof that is important.
0: మీ హృదయపూర్వకమైనటువంటి ప్రేమతో ఏ చిన్న కార్యం చేసినా నాకు ఆనందమే.
1: Wholeheartedly full of love, whatever you may do, that will make Swami happy.
0: నాకు 6 నెలల నుంచి చక్కగా తెలుసు.
1: Bhagwan knows pretty well for the last 6 months.
0: ఈ ప్రమాధి నామ సంవత్సరం రాబోతుందాది.
1: Pramadhi year is advancing.
0: కనుక ఇది ఫస్ట్ నెల జనవరి.
1: This is 1st of January.
0: ఈ యొక్క ప్రారంభం లోపల మీరు ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటే జీవితం అంతా కూడా ఆనందంగా ఉంటుంటాడు.
1: ఇఫ్ ఎక్స్పీరియన్స్ బ్లిస్ఫుల్ స్టేట్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ది ఇయర్,
0: స్టార్ట్ ఎర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ.
1: స్టార్ట్ ఎర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ.
0: ఈ నూతన సంవత్సరం లోపల మీరు సుఖశాంతులతో, ఆనంద సౌభాగ్యములతో మీరు వర్ధిల్లినప్పుడు జీవితం అంతా కూడా సుఖశాంతులతోనే ఉంటుంటాది.
1: ఇఫ్ యూ బిగిన్ ది న్యూ ఇయర్ ఇన్ ఆల్ సేఫ్టీ, పీస్, ప్లెజర్ అండ్ బ్లెస్, they are assured for the rest of the year.
0: కనుక నేను బెంగళూరు నుంచి వచ్చే సమయంలోనే వార్డెన్కి చెప్పాను.
1: సో భగవాన్ వైల్ రిటర్నింగ్ ఫ్రమ్
0: బెంగళూరు, ఆ కారణం వేరు కారణంగా వారు భావిస్తున్నారు. కారణాలు ఎన్నైనా ఉండవచ్చు.
1: దేర్ మే బి మెనీ రీజన్ ఫర్ స్వామీస్ డిసిషన్.
0: నేను కారణాలను లెక్క చేయను.
1: భగవాన్ ఇస్ నాట్ బాదర్.
0: కార్యమే నా లక్ష్యము.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇస్ యాక్ట్ దట్స్ మోర్ ఇంపార్టెంట్.
0: స్పోర్ట్స్ తీసుకుని రావద్దు అన్నాను.
1: హి సెడ్ వి డోంట్ హావ్ స్పోర్ట్స్ దిస్ ఇయర్.
0: ఇక్కడికి వచ్చిన తర్వాత వైస్ ఛాన్సలర్ కి చెప్పాను.
1: భగవాన్ రీచింగ్ దిస్ ప్లేస్ టోల్డ్ వైస్ ఛాన్సలర్,
0: మీకు కాలేజీకి సంబంధించినటువంటి బ్యాడ్మింటన్ ఉంటుంటుంది, టెన్నిస్ ఉంటుంటుంది, వాలీబాల్ ఉంటుంది, సుగ్రీవ్ బాల్ ఉంటుంది, ఏమేమో బాల్ అంతా ఉంటాయి, ఇవన్నీ వారు ఆడుకోని.
1: లెట్ ఆల్ యువర్ బాయ్స్ ప్లే డిఫరెంట్ గేమ్స్ లైక్ వాలీబాల్, బ్యాడ్మింటన్ బాల్.
0: గేమ్స్ లో నేనేమాత్రమూ ప్రవేశించను.
1: బట్ ఐ డోంట్ ఇంట్రూడ్.
0: అందులో కూడా ఎవరికి ఏ విధమైనటువంటి ప్రమాదము సంభవించకుండా చూసుకోవాలి.
1: బట్ నో వన్ షుడ్ అండర్టేక్ ఎనీ డేంజరస్ రిస్క్.
0: కాని 11వ తేదీ మాత్రము ఈ ప్రజల యొక్క ప్రదర్శన నిమిత్తమే మీరు చేసేటువంటి దాంతో చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నారు.
1: బట్ యూ షుడ్ బి ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్ ఆన్ 11th ఆఫ్ జనవరి వెన్ యూ పుట్ అప్ యువర్ ప్రోగ్రామ్.
0: కానీ పిల్లలు లేత హృదయులు పవిత్రమైన భావం చేత, దివ్యమైన ప్రేమ చేత, స్వామి పని ఉన్నటువంటి ఒక అభిమానం చేత స్వామిని సంతోష పెట్టాలని ఇన్నిన్నో చేయాలని ప్లాన్ వేశారు.
1: స్టూడెంట్స్ ఆర్ టెండర్ హార్టెడ్, సీక్రెట్ హార్టెడ్ విత్ ద డివైన్ లవ్. దే వాంట్ టు ప్లీజ్ స్వామి, మేక్ స్వామి హ్యాపీ.
0: కానీ ముందు కొంత పెద్ద ప్రమాదం జరుగుతుండదని నాకు తెలుసు.
1: భగవాన్ నోస్ వెల్ ఏ గ్రేట్ డేంజర్ దట్ లైస్ అహెడ్.
0: కానీ చెప్పినా కూడా వారు వినేటువంటి పరిస్థితిలో లేరు.
1: బట్ దే ఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు లిసన్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ టోల్డ్.
0: వారికి పూర్తి తెలియనప్పుడు నేను చెప్పే ప్రయోజనం ఏమిటి?
1: వెన్ దే ఆర్ ఇన్ టోటల్ ఇగ్నోరెన్స్ వాట్ ఇస్ ది ఫల్?
0: ఏదైనా అనుభవించిన తర్వాతనే వారికి అర్థమవుతుంది, కానీ చెప్తే అర్థం కాదు.
1: దే విల్ నో ఆఫ్టర్ ఎక్స్పీరియన్సింగ్, నాట్ మియర్లీ బై బీయింగ్ టోల్డ్.
0: అది కూడాను ఈనాడు ఈ క్షణం వరకు కూడా వారికి కూడా తెలియదు.
1: దే డోంట్ నో టిల్ దిస్ మోమెంట్.
0: స్పోర్ట్స్ అంతా చాలా దిగ్విజయంగా జరిగిపోయినాయన్నారు.
1: They said that sports ended up in a thumping grand success.
0: Santoshame digvijayam kavatame santoshamu.
1: Thumping success makes you happy.
0: Kaani pillalu baaga chesaru.
1: Students have done well.
0: Yavaravu shaktyanusara varu anni vidhalu kodina shaktini upayogapetti andariki aanandanni andincharu.
1: Basing on their own capacities and talents, they made everybody happy.
0: Nena compound lo dwaram lo praveshinchanu.
1: Bhagavan stepped into the campus.
0: Praveshinchetappudiki
1: there
0: రెండు లారీలు కనిపించాయి.
1: భగవాన్ సార్ టూ లారీస్ దేర్.
0: అక్కడ కనిపించేటప్పటికి నాకు ఆ ప్రమాదం జరగబోయేటువంటి స్థితి నాకు అర్థమైంది.
1: ఇమ్మీడియట్లీ భగవాన్ కుడ్ గ్రాస్ప్ ద డేంజర్ అహెడ్.
0: ఇంకా ఆడపిల్లల బ్యాండ్ను విరమించండి అన్నాను.
1: అండ్ భగవాన్ కమాండెడ్ లేడీస్ టు స్టాప్ ద బ్యాండ్.
0: మగపిల్లలు వస్తున్నారు.
1: దెన్ బాయ్స్ వర్ అప్రోచింగ్.
0: దీనికి ఎవ్వరూ కారకులు కాదు.
1: నో వన్ ఈస్ ఇండివిజువల్
0: రెస్పాన్సిబుల్. వీరు అనుకుంటారు కానీ వాడు వీరు వీరు అని కాదు. కానీ జరగవలసింది జరిగే తీరాలి.
1: యూ బ్లేమ్ సో అండ్ సో, నో వాట్ ఈస్ బౌండ్ టు హ్యాపెన్ ఇస్ షుడ్ హ్యాపెన్.
0: రాకన్మానదు హాని వృద్ధులు మహారణ్యమునం దాగిన.
1: యూ మే బి ఇన్ ఎ థిక్ ఫారెస్ట్ ద సఫరింగ్ ఇఫ్ యు ఆర్
0: భోగన్మాన్ దేహమి విధం పోషించి రక్షించిన.
1: యూ మే ప్రొటెక్ట్ ద బాడీ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే.
0: జరగవలసింది ఎంతైనా జరుగుతుంటారు.
1: What is bound to happen is
0: ఎంత మంది చక్రవర్తులు లేరు, ఎంత మంది రాజులు లేరు, వీళ్ళందరూ కూడా తన దేహాన్ని రక్షించుకోవడానికి ఏ విధమైన ప్రయత్నం చేసినా కానీ అవి సంభవిస్తుంటాదా?
1: Have you not noticed emperors and kings who wanted to save God and protect their life? Are they alive today?
0: కనుక జరగవలసిన జరుగుతూనే ఉంటుంటాయి.
1: So what is should to happen will happen.
0: అయితే దానికి మనం ఉరి కాకుండా తప్పించుకోవాలి.
1: But one should find an escape out of it.
0: ఆ చూచేటప్పటికి లారీ చూచాను.
1: భగవాన్ saw the lorry there.
0: ఇది ఏదో స్పోర్ట్స్ కోసం తెచ్చినట్టుగా ఉంటుండాలి.
1: దే బ్రాట్ ద లారీ ఫర్ స్పోర్ట్స్ మీట్.
0: దానిపైన అంతా కట్టి పెట్టారు పెద్దగా.
1: దే హావ్ సో మెనీ స్కాఫోల్డింగ్స్ ఆన్ ది లారీ.
0: దానిపైన ఎక్కి వారు ఏదో కొన్ని కసరత్తులు చేస్తూ వచ్చారు.
1: దే వాంట్ టు క్లైంబ్ అప్ ఆన్ ద స్కాఫోల్డింగ్ ఆన్ ద లారీ.
0: ఆ సమయంలో ఒక్కటి ఊడిపోయే స్థితిలో ఉంటుండాలి.
1: అండ్ వన్ వాజ్ అబౌట్ టు ఫాల్.
0: అంత ఎత్తు నుంచి వాడు కింద పడేటప్పటికి ఇట్ట పడేటప్పటికి తల స్పైనల్ కాలం దెబ్బ తగిలిపోతుంది.
1: ఇఫ్ దాట్ బాయ్ ఇస్ టు ఫాల్ ఫ్రమ్ దాట్ టాప్ naturally he'll have his backbone and the head totally broken.
0: ఒక్కపురం ఒక వారమునకు ముందుగా ఒక పిల్లవాడు పడి స్పైనల్ కాలం విరిగి ఇప్పటి కూడాను బెంగళూరు మణిపాల్ హాస్పిటల్లో ఉంటున్నాడు.
1: ప్రయర్ టు దట్ వన్ బాయ్ ఫెల్ ఫ్రమ్ ద టాప్ అండ్ హ్యాడ్ హిస్ స్పైనల్ కాలమ్ బ్రోకెన్. నౌ
0: స్పైనల్ కాలమ్
1: పోతే
0: ఎవరు కూడా చక్క చేయడానికి వీలు కాదు.
1: అండ్ వెన్ స్పైనల్ కాలమ్ ఇస్ ఫ్రాక్చర్డ్ నన్ కెన్ కరెక్ట్ ఇట్.
0: ఇలాంటి ప్రమాదం సంభవించకూడదని నేను సంకల్పించుకున్నాను.
1: భగవాన్ డిసైడెడ్ టు ప్రివెంట్ ద డేంజర్.
0: పిల్లలందరూ క్షేమంగా ఉండాలి.
1: Boys should be safe and secure.
0: పిల్లలే నా ప్రాపర్టీ అని అనేక పర్యాయం చెప్పాను.
1: భగవాన్ సెడ్ స్టూడెంట్స్ ఆర్ హిస్ ప్రాపర్టీ.
0: త్వరగా పిల్లలు క్షేమంగా ఉంటేనే నాకు క్షేమం.
1: When boys are secure, Bhagavan.
0: పిల్లలు ఆనందంగా ఉంటేనే నాకు ఆనందము.
1: When students are happy, Bhagavan.
0: ఆ పడిపోయినటువంటి పిల్లలు తక్షణమే నేను వ్యాన్ ఇచ్చేసేసి, అంబులెన్స్ వ్యాన్ ఇచ్చేసి, 10,000 రూపాయలు ఇచ్చేసి తక్షణమే బెంగళూరు పంపించాను.
1: As the boy fell from this top, Bhagavan sent an ambulance and 10,000 rupees.
0: తల్లిదండ్రులు వచ్చారు.
1: Parents came.
0: ఆ తల్లిదండ్రులు పడిన ఆనందము ఇంత అంత అని చెప్పలేము.
1: You cannot describe the happiness, the joy of the parents.
0: ఏ తల్లిదండ్రులు చేయగలరు ఇంత సహాయం?
1: which parent can do, render such help.
0: అక్కడికి పోయాడు, మా డాక్టర్ని కూడా వెంట పంపించాను.
1: భగవాన్ సెండ్ ద డాక్టర్ ఆల్సో.
0: డాక్టర్ చెప్పాడు, అతను పండుకోవడానికి కూర్చోవడానికి వీలు కాదు, స్పైనల్ కాలం ఇదైంది అన్నాడు.
1: డాక్టర్ సెడ్ ద స్పైనల్ కాలం బ్రోక్, ఇట్స్ నాట్ పాసిబుల్.
0: ఏమి యోచించవద్దు, నేను చెప్పినట్టుగా నువ్వు చేయి.
1: భగవాన్ సెడ్ యూ జస్ట్ యాక్ట్ అకార్డింగ్ టు మై ఇన్స్ట్రక్షన్.
0: వెళ్ళినాడు.
1: ఈవెంట్
0: వెళ్లేటప్పటికి ఏమైపోయిందో, ఆ హాస్పిటల్ దగ్గర దిగేటప్పటికి కూర్చున్నాడు.
1: బై ది టైమ్ హీ రీచ్డ్ ది హాస్పిటల్ హీ సాట్ దేర్.
0: తర్వాత హాస్పిటల్ పోయిన తర్వాత బెడ్ పైన కూడా కూర్చున్నాడు.
1: ద బాయ్ కుడ్ సిట్ ఆన్ బెడ్ ఇన్ ద హాస్పిటల్.
0: ఇక్కడి నుంచి ఇక్కడికి కాన్షియస్ వచ్చింది.
1: And he could have conscious right from the
0: beginning. అక్కడ నుంచి కిందికి కూడా వచ్చేసేసింది.
1: And he could feel the sense of touch.
0: అన్ని చక్కగా జరుగుతూ వచ్చేసాయి.
1: And everything went on.
0: ఏమీ ప్రమాదం లేదు.
1: No danger.
0: కారణం,
1: రీజన్,
0: దయానుగ్రహములు దండిగా ఉండటం చేతనే ఈ విధంగా రక్షింపబడుతూ వస్తుంటారు.
1: బికాస్ ఆఫ్ బౌంటియస్ ఇన్ఫినిట్ గాడ్స్ గ్రేస్ హి వాస్ ప్రొటెక్టెడ్.
0: నేను అక్కడ నిలిపాను.
1: భగవాన్ స్టాప్ దేర్.
0: పాపం శ్రీనివాస్ కూడా చాలా ప్రేమతో భక్తితో శ్రద్ధతో చేస్తూ వచ్చాడు.
1: శ్రీనివాస్ ఆల్సో వాస్ డూయింగ్ విత్ ఆల్ సిన్సెరిటీ అండ్ డివోషన్.
0: పిల్లల్ని పంపాలని, తిరిగి కొత్త బ్యాండ్ వాడు రావాలని, వారికి ఛాన్స్ ఇవ్వాలని నేను ఆశించాను.
1: భగవాన్ వాంటెడ్ టు ఎక్స్టెండ్ ద ఛాన్స్ టు ద నెక్స్ట్ బ్యాచ్ ఆఫ్ ద బ్యాండ్.
0: నా యొక్క సుఖము, నా యొక్క ఆనందము నేను ఎప్పుడు యోచించను.
1: భగవాన్ నెవర్ థింక్స్ ఆఫ్ హిస్ పర్సనల్
0: హ్యాపీనెస్. డిసప్పాయింట్ కాకూడదు.
1: దట్ బాయ్ షుడ్ నాట్ బి డిసప్పాయింట్.
0: పిల్లలకు ఏ విధమైనటువంటి అనానుకూలములు సంభవించకూడదు.
1: స్టూడెంట్స్ షుడ్ నెవర్ ఫేస్ ఎనీ ఇన్కన్వీనియన్సెస్.
0: వాళ్ళందరూ వచ్చి సిద్ధంగా నిల్చుకున్నారు.
1: స్టూడెంట్స్ వర్ రెడీ.
0: ఆ ప్రక్కనే నేను ముందు రోజే చెప్పాను జరుగుతుంది అని.
1: భగవాన్ సెడ్ ఏ డే బిఫోర్ దట్.
0: నలుగురు పిల్లల్ని లోపల పిలిచాను.
1: భగవాన్ కాల్డ్ ఫోర్ బాయ్స్ ఇన్సైడ్.
0: బాయ్స్, మీరు నా జీప్ చుట్టూ ఉండాలి అన్నాను.
1: బాయ్స్, యు సరౌండ్ ద జీప్ వేర్ ఐ స్టాండ్.
0: ఎక్కడ కూడా మీరు కదలకూడదు అన్నాను.
1: డోంట్ మూవ్ ఎనీవేర్.
0: కానీ అక్కడ పోయి చూసేటికి ఆ పిల్లలు ఎవరు లేరు.
1: బై ఎగ్జాక్ట్ అట్ ద స్పాట్ నన్ ఆఫ్ ది స్టూడెంట్స్ వర్ నోటీస్డ్.
0: చెప్పారు, మాకు స్టేజ్ పైన సర్వింగ్ పని ఉంటుండది కదా అన్నారు.
1: దే సెడ్ వి హావ్ గాట్ సమ్ సర్వింగ్ డ్యూటీ.
0: ఈ మార్చింగ్ అంతా జరిగిన తర్వాత,
1: అట్ ది ఎండ్ ఆఫ్ ద మార్చింగ్,
0: ఫ్లాగ్ హాయిస్టింగ్ జరిగిన తర్వాత,
1: ఆఫ్టర్ ఫ్లాగ్ హాయిస్టింగ్
0: తర్వాత నీవు స్టేజ్ పైన నీవు సర్వ్ చేయొచ్చు, కానీ అంతవరకు ఏం చేయగలరు, కాబట్టి కారు దగ్గర ఉండాలా.
1: భగవాన్ సెడ్ యూ కెన్ అటెండ్ యువర్ జాబ్ ఆన్ ద స్టేజ్ ఆఫ్టర్ ది సెరిమోనియల్.
0: కానీ వారు కూడా ఎంతో ప్రేమతో భక్తితో ఉండేటువంటి పిల్లలు.
1: దే ఆర్ ఆల్సో ఫుల్
0: ఆఫ్ ఎవరి ఎందుకు కించిత్ దోషం లేదు.
1: నో మిస్టేక్ ఇన్ ఎనీబడి.
0: కావాలని ఎవరు కూడా చేయడానికి పూనుకోరు.
1: నో వన్ ఇస్ ప్రిపేర్ టు డూ విల్.
0: స్ట్రాంగ్ అంటే పిల్లలందరికీ ప్రాణము.
1: బాయ్స్ టేక్ భగవాన్ యాజ్ దేర్ వెరీ లైఫ్.
0: అలాంటి సమయం లోపల నేను తక్షణమే శ్రీనివాస్ స్టాప్ చేయన్నాను.
1: Bhagavan commanded Srinivas, stop the vehicle now.
0: Chesadu.
1: He did so.
0: Nenu lechanu.
1: Bhagavan got up.
0: Lechi vice chancellor vachadu.
1: Vice chancellor came there.
0: Atanni pilipinchi maatadalani anukune lopala taanu em ayipoyindi adantha oka maya.
1: It was all delusion, a maya.
0: Oka kaalu kindane untundadi భూమి పైన.
1: వన్ ఫుట్ వాస్ జస్ట్ ఆన్.
0: ఇంకొక కాలు ఏదో బ్రేక్ పొత్తాలనుకున్నాడో ఏమొత్తుకున్నాడు, టచ్ వచ్చేసాడు.
1: వన్ వాజ్ ఆన్ ద గ్రౌండ్, అనదర్ హీ వాంటెడ్ టు అప్లై ద బ్రేక్ అండ్ ప్రెస్ ఇట్.
0: ఉన్నటువంటి వాడు ఒక్కతూరి స్పీడ్ అయిపోయినకే పడిపోయాడు.
1: బికాస్ ఆఫ్ దిస్ ఫాస్ట్ స్పీడ్ ఇమిడియట్లీ ఫెల్.
0: అందరూ ఉంటున్నారు, ఎవరికి కనిపించకుండా చేసుకున్నాను నేను.
1: Bhagavan took care that it will not go to the notice of anybody.
0: Many steps pain kuchunnaru aadavaru magavaru,
1: because many were there on the steps there.
0: Enta mandi chuttu untunnaru,
1: many around.
0: Edo nenu kuchunnattuga kuchunnanu.
1: Just swami pretended as if he was seated.
0: Appudu na spinal column ku, na talaku, chetiki pedda pramadam jarigindi.
1: Then the spinal column, the hand and the head of Bhagavan were damaged.
0: Naaku jarigindi.
1: What the boy was to face was taken over by Bhagavan.
0: వైస్ ఛాన్సలర్ చూస్తున్నాడు, ఏం స్వామి లేకుండా పోతున్నాడే, ఏం చేయాలి ఏం చేయాలని చాలా బాధపడుతున్నాడు.
1: వైస్ ఛాన్సలర్ వాస్ దేర్ థింకింగ్, వై స్వామి సాట్ హియర్, హౌ ఇస్ దట్ హి ఇస్ నాట్ ఏబుల్ టు గెట్ అప్.
0: ఈ సమయంలో నేను ఆలస్యం చేస్తే ఆలస్యం అమృతం విషము, ఎంతమందికి ప్రమాదం జరుగుతుంది. టక్క నేను తలుచుకున్నాను, దేహాన్ని మర్చిపోయాను, లేచాను.
1: భగవాన్ ఇమిడియట్లీ విల్డ్ ఎనీ డిలే విల్ పుట్ ఫర్దర్ డేంజర్ అండ్ హి ఇమిడియట్లీ.
0: అందరికీ ఆనందంతో కూడా చేతులు ఊపుతూ వచ్చాను.
1: And Bhagavan started waving his hand to the crowds.
0: ఈ చెయ్యి కత్తితో కొట్టినట్టుగా అయిపోయింది.
1: The hand was completely damaged as if it was cut with a sword.
0: కానీ ఒక డివినిటీ యొక్క శక్తిని మీరు గుర్తించడానికి చొక్కా చినిగిన తర్వాత కదా లోపల ఏటు తగలాలి.
1: In fact, it is the shirt that should be torn out before the hand is damaged.
0: Chokka emi chinagaledu.
1: Nothing happened to the shirt.
0: Lopala peddaga kattu kottinattuga ayipoyindi.
1: But the hand inside the shirt is totally damaged.
0: తర్వాత ఇక్కడ పెద్ద ప్రమాదం జరిగింది.
1: Then there was a big danger.
0: వీళ్ళందరికీ ఎట్ట తెలుస్తుంది, నేను అక్కడ నడుచుకుని పోవాలి కదా.
1: And Bhagavan should walk the distance.
0: అందరికీ తెలుస్తుందో ఏమిటో అని ఎవరికి తెలియకూడదు అని సంకల్పించుకున్నాను.
1: Bhagavan will that he should not go to the notice of the crowd.
0: పోయినాను.
1: He went.
0: తిరిగి మరి రావటము పోవటము అన్ని జరిగింది. ఫ్లాగ్ హాయిస్టింగ్ కూడా జరిగింది.
1: He went there, climbed up the steps and hoisted the flag.
0: లోపలంతా పంచంతా తడిచిపోయింది రక్తంతో.
1: And the whole thing, the robe was completely wet with blood.
0: కాని ఇంకా ఎట్టైనా 5 మందికి తెలుస్తుందని తక్షణమే నేను అటు ఇటు విచారించినట్టుగా విచారించి బాత్రూమ్ లోకి వెళ్ళాను.
1: బట్ జస్ట్ భగవాన్ ప్రిటెండెడ్ యాజ్ ఇఫ్ హి వాస్ టాకింగ్ టు ద డివోటీస్ ఓవర్ దేర్ అండ్ గాట్ ఇన్ టు ద బాత్రూమ్.
0: ఎన్ని టవల్స్ తో తుడిచినప్పటికీ నీ టవల్స్ చాలేదు, అంత రక్తం అయిపోయింది.
1: ద నంబర్ ఆఫ్ టవల్స్ వర్ నాట్ సఫిషియంట్ యాజ్
0: తిరిగి ఆ టవల్స్ అంతా తిరిగి నేను బాత్రూమ్ లో వేస్తే తిరిగి ఎవరైనా చూడవచ్చును.
1: But if the towel is kept in the bathroom, somebody will notice.
0: అదే టవల్స్ తిరిగి ఆ బాత్రూమ్ లో సోప్ వేసి పిండి చక్కగా పిండి అన్ని ఆరగట్టేసేసి నేను వచ్చేసాను.
1: Though it was highly painful, Bhagavan washed all the towels there so that nobody would know.
0: ఎలాంటి పరిస్థితిలో నాకు అలసట అనేటువంటి కానీ బాధ అనేటువంటి కానీ నొప్పి అనేటువంటి కానీ ఎవరికి నేను చూపను.
1: Bhagavan will never allow anybody to know his tiredness, tiresomeness or pain or suffering.
0: పిల్లలు కూడా అడిగారు, ఎందుకు స్వామి నిదురు బాత్రూమ్ పోతున్నారని.
1: అండ్ స్టూడెంట్స్ ఆస్క్ స్వామి, హౌ డు యు నో నంబర్ ఆఫ్
0: ఇట్స్ నా పని.
1: హి సెడ్, వై ఆర్ యు కన్సర్న్డ్, ఇట్స్ మై జాబ్.
0: నేను తెల్లవారి సాయంకాలం తప్ప మరొకటి నేను బాత్రూమ్ వైపు నేను చూడను.
1: భగవాన్ విల్ నెవర్ గెట్ ఇన్ ద బాత్రూమ్ డ్యూరింగ్ ది ఎంటైర్ కోర్స్ ఆఫ్ ద డే.
0: 5 times 6 times పోతున్నారంటే బాగా తడిచిపోతుండాలి.
1: As he has gotten 5 times because the entire robe was wet by blood.
0: బయటికి పడేటువంటి పరిస్థితి వస్తూ ఉంటుండాలి.
1: అండ్ that time is approaching that it may be noticed.
0: ఆ సమయంలో పిల్లలు ఇద్దరు పిల్లలు వచ్చేసి స్వామి ఫ్లాగ్ హాయిస్టింగ్ చేయాలి అన్నారు.
1: At that moment two students came and said, Swami, it's time for flag hoisting.
0: బా ఒక చైర్ నుంచి దిగాను.
1: He got down from the chair.
0: చెప్పకూడదు కానీ నాకు నవ్వు వస్తుంది.
1: Swami smiles at his own divine miracle.
0: ఒక షాక్ కొట్టినట్టుగా అయిపోయింది.
1: ఇట్ వాస్ సంథింగ్ లైక్ ఎ షాక్.
0: కాలు భూమిని కరుచుకోలేదు.
1: వెల్, హీ కుడ్ నాట్ స్టాండ్.
0: నవ్వుకుంటూ చి దీనిపైన భ్రమ పెట్టుకోకూడదు అని నడుచుకుని పోయాను.
1: స్మైలింగ్లీ హి థాట్ ఐ షుడ్ నాట్ థింక్ ఆఫ్ ద బాడీ అండ్ స్టార్టెడ్ స్లోలీ వాకింగ్.
0: హాయిస్టింగ్ చేశాను.
1: భగవాన్ హాయిస్టెడ్ ద ఫ్లాగ్.
0: తిరిగి జ్యోతిని ముట్టించాను.
1: లైటెడ్ ద ల్యాంప్.
0: వీళ్ళు వెళుతున్నారు.
1: దే వర్ గోయింగ్.
0: కానీ ఇదంతా తడిచిపోతూ వస్తున్నారు.
1: బట్ దేర్ ఇస్ బ్లీడింగ్ ఆల్ ఓవర్.
0: ఎటు కూర్చోవడానికి వీలు కానటువంటి పరిస్థితిలో ఉంటుండాలి.
1: ఇట్ వాస్ నాట్ పాసిబుల్ ఈవెన్ టు సిట్.
0: అప్పుడు నేనే దండించుకున్నాను.
1: దెన్ భగవాన్,
0: చి అందరికీ చెప్తున్నాను దేహాభిమానం ఉంటుండాలని, నేను దీనికోసం ఎందుకు పాటుపడాలి, చి దీన్ని మాత్రం యోచించకూడదు అని నేను ఆదర్శంగా నిరూపించాలి.
1: భగవాన్ హెస్ సెట్ అన్ ఐడియల్ టు హిమ్సెల్ఫ్ యాజ్ నాట్ టు హ్యావ్ బాడీ అటాచ్మెంట్.
0: ఏ బాధ లేనప్పుడు చక్కగా నడిచాను. అన్ని విధాలా బాల వికాస్ పిల్లలతో పూర్తి జరిగా అనగా ప్రైమరీ స్కూల్ పిల్లలు చాలా బాగా చేశారు.
1: Unmindful of the suffering, Bhagavan watched.
0: వాళ్ళ నేత హృదయాలు, అతి మధురమైనటువంటి హృదయాలు ఆనందంతో కూడా ముఖం కిసించుకొని వచ్చి కూర్చున్నారు.
1: The children of the primary school with a nectar wine, beautiful, pure, sacred hearts sat there.
0: ఫోటో తీసుకోవాలని ఆశించారు.
1: They wanted to have a photo with Bhagavan.
0: నిరాశ చేయకూడదు.
1: They shouldn't be disappointed.
0: తక్షణమే దిగాను, వాళ్ళ దగ్గరికి వెళ్ళాను.
1: Bhagavan
0: ఫోటోస్ తీసుకున్నాను.
1: Bhagavan got down and had a photo with the children.
0: ఫోటో తీసుకున్న తర్వాత మిగతా వారితో తీసుకోకుండా పోతే ఈ పిల్లలకు ఒక విధమైనటువంటి ఒక బాధ కలుగుతుంది.
1: If other students also don't get a chance to have a photo with him, they'll be disappointed.
0: అది సహజమే.
1: It's quite natural.
0: అది ఒక జెలసీ కాదు.
1: It's not an act of jealousy.
0: కానీ తర్వాత మరి ఒక గుంపుతో ఫోటో తీసుకున్నాను.
1: లేటర్ స్వామి హ్యాడ్ అనదర్ గ్రూప్
0: ఫోటో. ఈ విధంగా 5 times తిగటము రావటం పోవటం లోపల
1: as he was getting down 5 times
0: దేహాభిమానం పూర్తి పోయింది.
1: There's no body connection
0: or attachment. కనెక్షన్ లేకుండా పోయింది.
1: There's no body connection
0: at all. తిమ్మిరెక్కినట్టుగా అయిపోయింది.
1: Or the whole body is something
0: insensitive. తల ఉండినట్టుగా నాకు అనిపించలేదు.
1: And he didn't notice any part of the body there.
0: అనుకున్నాను ఉంటే ఉండని పోతే పోని.
1: Let it be there or not.
0: వీళ్ళందరికీ ఆనందం ఇవ్వాలి.
1: ఐ షుడ్ మేక్ ఎవ్రీబడి,
0: ఎవరికి తెలపకూడదు.
1: ఐ షుడ్ నాట్ టెల్ ఎనీబడి
0: అని నాలో నేను పెట్టుకున్నాను.
1: హీ హాస్ డిసైడెడ్ హిమ్సెల్ఫ్.
0: ఈ విధంగా ఉంటుండి
1: సో సేయింగ్
0: తర్వాత వచ్చే సమయంలో బయట కొంతవరకు కనిపిస్తూ వచ్చింది రక్తము.
1: దెన్ ది బ్లీడింగ్ వాస్ దేర్ లిటిల్ నోటిసియబుల్
0: అవుట్సైడ్. తిరిగి బయట వచ్చినట్టు కనిపిస్తుందని మరి తిరిగి ఫ్లాగ్ స్ట్రెయిట్ గా ఉంటుంది ఆ స్టెప్స్ ని పైకి వచ్చాను.
1: అండ్ స్లోలీ హీ క్లైంబ్ అప్ ది స్టెప్స్ నియరింగ్ ది ఫ్లాగ్.
0: దాని వెనకల ఎవరు లేరు.
1: Because no one was there behind.
0: చూడడానికి వీలు కాదు.
1: Nobody can notice it.
0: కనుక ఒకరు చూడకుండా ఉంచుకోవాలంటే వీలు అవుతుందా? కాదు.
1: Is it possible to be there unnoticeable?
0: తిరిగి వచ్చాను 5 గంటల సమయం నేను ఆ యొక్క చైర్ పైన కూర్చున్నాను.
1: అండ్ భగవాన్ సెట్ దట్ అట్ 5 o'clock.
0: విద్యార్థులకు కానీ పబ్లిక్ కానీ దీనికి అర్థమయ్యే కోసం నేను ఇంత చెప్తున్నాను కానీ లేకపోతే నేను దీన్ని చెప్పను.
1: Bhagavan is telling all this so that the public and students might know.
0: ఇంక ఇంకొక మానవ శరీరమేగినైతే
1: if it is for to be a human body
0: ఒక క్షణమైనా కూడా నాకు చైర్ పైన కూర్చోవడానికి వీలు కాదు.
1: Impossible to sit on the chair for a moment of time.
0: కాలు తీసి కాలు పెట్టడానికి సాధ్యం కాదు.
1: Impossible to step forward.
0: అంత షాక్ మాదిరి ఉంటుండాలి.
1: Something like an electric shock all over the body.
0: చీ షాక్ ఏది కొడుతుంది? కరెంటు కొడుతుంది. నేనే కరెంటు, నా కరెంట్ ఇంకోటి ఏం కొడుతుంది?
1: How do you feel that shock? It is only because of the current. Well, Bhagavan is the current.
0: నేనేమాత్రం లేక చేయకూడదు.
1: With that he is not bothered of any shock.
0: తిరిగి అన్ని కార్యక్రమాలు చేయించుకున్నాను.
1: And he allowed the program to go.
0: కారులో కూర్చున్నాను.
1: Sat in the car.
0: వచ్చాను.
1: And came here.
0: సెంట్రల్ ట్రస్ట్ వాళ్ళందరూ కూడా వచ్చారు.
1: సెంట్రల్ ట్రస్ట్ మెంబర్స్ కేమ్.
0: ఎవరికి తెలియదు.
1: నో వన్ నోస్.
0: మొదలు మీరందరూ భోంచేసేయండి అన్నాను.
1: అండ్ హి ఆస్క్డ్ దెం టు హావ్ దేర్ ఫుడ్.
0: శ్రీనివాసం మాత్రం వచ్చి, స్వామి క్షమించండి, నాదైతే పొరపాటు జరిగిందో ఏమో అన్నాడు. ఇది పొరపాటే కాదు.
1: శ్రీనివాసన్ సెడ్, పార్డన్ మీ స్వామి.
0: నేను తలుచుకుంటా, పాస్ట్ ఈజ్ పాస్ట్.
1: ఐ వై డు యూ థింక్ ఆఫ్ దిస్ పాస్ట్ ఈజ్ పాస్ట్.
0: ఐ ఆమ్ హ్యాపీ.
1: ఐ ఆమ్ హ్యాపీ.
0: డోంట్ వరీ అబౌట్ మీ.
1: డోంట్ వరీ అబౌట్ మీ.
0: అన్నాను. కూర్చున్నారు, అందరూ భోంచేశారు.
1: అండ్ ఆల్ సాట్ దేర్, హాడ్ దేర్ లంచ్.
0: భోంచేసిన తర్వాత
1: ఆఫ్టర్ ఫుడ్
0: క్రమక్రమేణా నేను లేచేటప్పటికి ఇక్కడ నుంచి కారుతూ వస్తుండాలి.
1: దెన్ దే నోటీస్ బ్లీడింగ్.
0: పిల్లలందరూ కూడా బయట తట్టు తిరిగి ఫోటోల కోసం కాచుకున్నారు.
1: స్టూడెంట్స్ వర్ వెయిటింగ్ అవుట్ సైడ్ ఫర్ ఫోటోగ్రాఫ్.
0: బ్యాండ్ పిల్లలు కాచుకున్నారు.
1: బ్యాండ్ బాయ్
0: వాళ్ళంతా కాచుకున్నారు.
1: అండ్ అదర్ ఇన్స్ట్రక్టర్స్ దేర్.
0: తిరిగి నేను బాత్రూమ్ వెళ్ళాను, తుడుచుకున్నాను.
1: భగవాన్ వెంట్ ఇన్ ది బాత్రూమ్ అండ్ వైప్డ్ అవుట్.
0: ఏమిటి అన్నాడు. హిందూలాష.
1: హిందూలాష, వాట్ ఇస్ దట్ స్వామి?
0: హిందూలాష, జరగవలసినవి జరుగుతుంటాయి దేహాలకు.
1: హిందూలాష, వాట్స్ బౌండ్ టు హ్యాపన్ టు ద బాడీ విల్ హ్యాపన్.
0: చూడు అని ఇది నీ విప్పి కొంచెం అట్లా చూపించాను.
1: స్వామి సెడ్, నౌ యు సీ.
0: అందరూ బాధపడ్డా. రక్తమంతా ఉంటుండాలి.
1: దే నోటీస్ బ్లడ్ ఆల్ ఓవర్.
0: చెప్పాను, మీరు ఏమాత్రం ఈ విధంగా బాధపడితే ఇంకేమాత్రం మీకు తెలపను అన్నాను.
1: If you feel sad, I don't allow you to be here. You should not tell anybody.
0: ఎవ్వరు కూడా నువ్వు ఇక్కడికి వచ్చి తిరిగి దిగేంత వరకు ఎవరికి తెలియదు.
1: No one knows until Bhagavan
0: came. ఇదే విధంగానే
1: like this
0: పిల్లల కోసం కానీ లేక భక్తుల కోసం కానీ వారు ప్రార్థించినటువంటి ప్రార్థనను అంగీకరించి వారు ఎన్ని రకములైనటువంటి బాధలో తీసుకుంటుంటాను.
1: Like this the suffering of the students, of the devotees, of everybody is taken over by Bhagavan.
0: ఇది ప్రమాది నామ సంవత్సరం రాబోతుండాలి.
1: బికాస్ ప్రమాది ఇయర్ ఇస్ అడ్వాన్సింగ్.
0: అన్ని రంగములు ఎందుకు నువ్వు ఎక్కువ ప్రమాదాలు జరగబోతున్నాయి.
1: ఇన్ ఎవ్రీ ఫీల్డ్ దేర్ ఆర్ మెనీ డేంజర్.
0: రాజకీయం ఎందే కాకుండా
1: నాట్ ఓన్లీ పొలిటిక్స్,
0: విద్యారంగములందే కాకుండా
1: ఎడ్యుకేషనల్,
0: ఇంకా అన్ని రంగములు ఎందుకు నువ్వు కొన్ని విధమైనటువంటి ప్రమాదాలు సంభవిస్తూ వస్తున్నాయి.
1: ఇన్ ఎవ్రీ ఫీల్డ్ దేర్ మెనీ డేంజర్స్ అండ్ రిస్క్స్.
0: ఆ ముందు చిహ్నంగా నేను చూపిస్తూ వచ్చాను.
1: దిస్ ఇస్ అ డెమోన్స్ట్రేషన్ ఆఫ్ వాట్స్ గోయింగ్ టు హ్యాపన్ ఇన్ ఫ్యూచర్.
0: కనుక నా విషయం లోపల మీరు ఎవ్వరు కూడా ఏమాత్రం యోచించనక్కర్లేదు.
1: అబౌట్ భగవాన్ నో వన్ నీడ్స్ టు బాదర్.
0: నేను ఏమైనా చేయగలను, ఏమైనా అనుభవించగలను.
1: భగవాన్ కెన్ డూ ఎనీథింగ్, కెన్ ఎక్స్పీరియన్స్ ఎనీథింగ్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: స్మాల్ ఎగ్జాంపుల్.
0: మహాభారత యుద్ధ సమయం నందు
1: అట్ ది టైమ్ ఆఫ్ ది బ్యాటిల్ ఆఫ్ మహాభారత్
0: కృష్ణుడు ముందు కూర్చున్నాడు.
1: Krishna sat in the front.
0: Arjuna వెనక పైన పై భాగంలో కూర్చున్నాడు.
1: Arjuna was on the top behind.
0: భీష్ముడు వేస్తున్నాడు అంబులు.
1: Bhishma was shooting the arrows.
0: ప్రతి అంబు కూడాను కృష్ణుడికే తగులుతుంటారు, కానీ అర్జునుకి ఏమాత్రం తగలదు.
1: In fact, every arrow was shot at Krishna and Arjuna was not affected.
0: ఆ అర్జునుడు రథంలో కూర్చున్నప్పుడు కృష్ణుని ఎటు పోమని చెప్పాలి, ఎటు ఉండమని చెప్పాలంటే దీనికి కొన్ని విధమైనటువంటి చిహ్నములు ఉంటున్నాయి.
1: As Krishna was seated there in the chariot, in which direction the chariot has to go, there are certain signs to indicate.
0: ఇక్కడ రైట్ లెఫ్ట్ అని చెప్పినట్టు సిగ్నల్స్ అంతా ఉంటుంటాయి. ఆనాటి కాలంలో ఆ రథాలకు అట్లాంటి సిగ్నల్స్ లేదు.
1: Today we have signals and signs to go to the right or left. In those days that were not there.
0: అర్జును యొక్క కుడిపాదము కృష్ణుడి యొక్క ఒక కడత పైన ఒక విధమైనటువంటి బొటన రేలు వత్తలు.
1: And the first finger, the toe of the right
0: foot has to be pressed. ఆ బొటన రేలు కూడా ఎత్తబడటంటే పెద్ద ఇనుప బూర్సులు వేసుకున్నాడు
1: అండ్ అర్జున వాస్ వేరింగ్ ఐరన్ షూస్.
0: ఒక ఇనుప బూట్స్ తో రైట్ తిరగాలంటే దీన్ని ఒత్తాలి.
1: సో with that iron shoe of the right foot
0: left foot ante ikkada ottali
1: and he has to press on the left side.
0: ee vidhanga otti otti otti otti otti ikkada kuda raktam kaarthu vachindi.
1: There Krishna also had this blood coming out of him because the constant pressure.
0: అమ్ములు అన్ని కూడా కృష్ణుడికి తగిలినాయి.
1: అండ్ ఆల్ ఆరోస్ వర్ షాట్ అట్ కృష్ణ.
0: ఎట్లా ఉన్నాడంటే రక్తపు ముద్ద మాదిరి ఉంటున్నాడు.
1: అండ్ ద బ్లడ్ ఆల్ ఓవర్ ద బాడీ ఆఫ్ కృష్ణ అట్ దట్ మోమెంట్.
0: కృష్ణుని చుట్టం లేదు.
1: నో వన్ వర్స్ వాచింగ్ కృష్ణ.
0: వార్
1: ఇట్ వాస్ వార్ టైం.
0: అది వారి వారి డ్యూటీ.
1: ఇట్ వాస్ దట్ డ్యూటీ.
0: అందులో తగ్గులో కూర్చున్నాడు.
1: అండ్ హి ఆల్సో
0: కనిపించేది అర్జునుడే కానీ కృష్ణుడు కనిపించడు.
1: అండ్ ఆల్ సీ అర్జున బట్ నాట్ కృష్ణ.
0: ఎందుకోసం కృష్ణుడు ముందుగానే అర్జునుడికి అభయం ఇచ్చాడు?
1: బికాస్ కృష్ణ gave promise to Arjuna before.
0: Arjuna Dushyasana iddaru kuda chernappudu
1: Arjuna and Duryodhana were there.
0: Dushyasana neeku em kavali?
1: He said, what do you
0: naaku rendu properties unnai.
1: I have two properties.
0: Okati sipayas unnai. Kavala nenu kavala.
1: You want the army or I here?
0: Dushyasana cheppadu naaku sipayalu kavali annadu.
1: And he said, I want the army.
0: అంతరం 7 లక్షల సిపాయిలు నువ్వు తీసుకుని పో.
1: Then he said, come on, take the army of 7 lakhs of soldiers with you.
0: అర్జున,
1: అర్జున,
0: నేను నీకున్నాను.
1: అర్జున, ఐ యామ్ హియర్ ఫర్ యూ.
0: నువ్వేం భయపడనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు ఫియర్.
0: అవన్నీ కేవలం ఒక కంపార్ట్మెంట్.
1: ఆల్ 7 lakhs of army
0: కంపార్ట్మెంట్. కానీ ఇంజన్ నేనే.
1: ఐ యామ్ ది ఇంజన్ దేర్.
0: ఇంజన్ ఉన్నప్పుడే ఈ కంపార్ట్మెంట్స్ అంతా నడుస్తాయి. కానీ ఇంజన్ లేనప్పుడు అవన్నీ నడుస్తాయి.
1: యోధన వర్ దేర్.
0: దుశ్యాసన నీకేం కావాలి?
1: ఈ సెట్ ఓడి
0: నాకు రెండు ప్రాపర్టీస్ ఉన్నాయి.
1: ఐ హావ్ టూ ప్రాపర్టీస్.
0: ఒకటి సిపాయిస్ ఉన్నాయి. కావాలా నేను కావాలా?
1: యూ వాంట్ ది

0: కాబట్టి ఇంజిన్ నీకు ఇచ్చేస్తున్నా, నువ్వు తీసుకుని పోమన్నాడు.
1: సో ఐ గివ్ యూ ద ఇంజిన్, యూ గో.
0: అర్జునుడు కూడా అదే చెప్పాడు, నీ ఒక్కడుంటే నాకు చాలు స్వామి.
1: అర్జున్ ఆల్సో సెడ్ స్వామి ఇస్ ఎనఫ్.
0: కానీ అర్జునికి సంభవించవలసినటువంటి అన్ని కూడాను అనుభూతులు జరుగుతూనే వస్తుంటాయి.
1: ఇన్ఫాక్ట్ మెనీ సచ్ ఇన్సిడెంట్స్ టుక్ ప్లేస్ ఇన్ ద పాస్ట్.
0: కనుక
1: సో
0: ఈనాడు జరగవలసినటువంటిది ఒక్కరు కారణం కాదు.
1: నో
0: లేక పిల్లల యొక్క దోషం కాదు.
1: నథింగ్ రాంగ్ విత్ స్టూడెంట్.
0: ఇంకే విధమైన పైలట్ యొక్క దోషం కాదు.
1: నారదు పైలట్.
0: అదంతా ఆ సమయంలో జరగవలసిన జరిగే తీరాలి.
1: ఇట్ వాస్ బౌండ్ టు హ్యాపెన్ అట్ దట్ మోమెంట్ ఆఫ్ టైమ్ యాస్ డిజైన్.
0: ఇదంతా కూడా నా యొక్క దింతే కానీ ఎవరికి ఏ విధమైనటువంటి తప్పు లేదు.
1: ఇట్స్ ఆల్ భగవాన్స్ విల్, డివైన్ విల్. నథింగ్ ఇస్ రాంగ్ విత్ ఎనీబడీ.
0: అప్పుడు అనేక రకములుగా నేను అనుకున్నా, ఇంక పైన ఈ దేహ విషయం ఏమాత్రం యోచించకూడదు.
1: నో వన్ షుడ్ బి మైండ్ఫుల్ ఆఫ్ ద బాడీ
0: అని చెప్పి,
1: సో సేయింగ్,
0: ఆనాటి నుంచి కూడాను క్రమక్రమేణా ఇది చక్కబడే రూపంలో చూసుకున్నాను.
1: అండ్ హి సార్టెడ్ దట్ ఎవ్రీథింగ్ రన్స్ వెల్.
0: దిన్నం వచ్చి అడిగేటువంటి వారు
1: ఎవ్రీ డే దే యూస్డ్ కమ్ అండ్
0: స్వామి కొంచెం నెమ్మదిగా నడుస్తున్నారే ఏమిటి అని.
1: దే ఆస్క్ ఎవ్రీ డే స్వామి, ఓ హౌ ఇస్ దట్ యు
0: నేను పరిగెత్తడానికి స్థలం లేదు లేకపోతే పరిగెత్తుతాను అని చెప్పి
1: భగవాన్ సెడ్ ఐ డోంట్ హావ్ ఎనఫ్ ఆఫ్ స్పేస్ టు రన్ ఆర్ ఎల్స్ ఐ యామ్ రెడీ టు రన్.
0: నేను వాళ్ళతో నవ్వుతూ నవ్వుతూ మాట్లాడుతూ వస్తాను.
1: స్వామి వాస్ టాకింగ్ ఆల్ ది టైమ్ స్మైలింగ్.
0: ఈ విధంగా ఎందుకోసం మీకు ఈనాడంత ఈ చరిత్ర చెప్తూ వచ్చానంటే,
1: వై ఆల్ దిస్ ఎపిసోడ్ ఇస్
0: నరేటెడ్, ఎవరికైనా అభయం ఇస్తే ఆ అభయ ప్రకారం వాడు నడుచుకున్నప్పుడు నేను దేన్నైనా అవలంబితం చేస్తాను.
1: దెన్ వన్స్ ఎ డివోటీ ఫాలోస్ ద కమాండ్ ఆఫ్ భగవాన్, భగవాన్ విల్ కమ్ టు యువర్ ప్రొటెక్షన్, కమ్ వాట్ మే.
0: మరి తక్షణమే ఇంటికి వచ్చిన తర్వాత ఈ నలుగురు పిల్లలను పిలిచాను.
1: ద మూమెంట్ హీ రిటర్న్ హీ కాల్డ్ ఆల్ ఫోర్ బాయ్స్.
0: వాడు చూచారు ఇదంతాను.
1: దే నోటీస్ దిస్.
0: చాలా బాధపడ్డారు పాపం.
1: దే ఫెల్ వెరీ సాడ్.
0: బాధపడినప్పుడు నేను చెప్పాను.
1: దెన్ భగవాన్ సెడ్,
0: చెప్పిన మాట మీరు ఎందుకు వినకూడదు?
1: వై డోంట్ యూ ఫాలో ద కమాండ్?
0: ఎందుకు మీరు అక్కడ లేకుండా పోయారు?
1: హౌ ఇస్ దట్ యూ ఆర్ నాట్ దేర్?
0: మీరు అక్కడ ఉంటుంటే ఇది జరిగిందేది కాదు కదా.
1: హ్యాడ్ యూ బీన్ దేర్ దిస్
0: ఇన్సిడెంట్ వుడ్ నాట్ హావ్ హ్యాపెన్డ్. చెప్పాను.
1: అండ్ భగవాన్ సెడ్ ఓన్లీ ఎస్కేపింగ్ ఆన్సర్స్ లైక్ దట్.
0: సరే వాళ్ళు బాధపడ్డారు.
1: దే టు ఫెల్ సాడ్.
0: ఇంకా బాధపడనక్కర్లేదు, వెళ్ళండి, జరిగేది జరిగిపోయింది అని.
1: దెన్ భగవాన్ సెడ్, డోంట్ ఫీల్ సారీ. వాట్ ఈస్ డెస్టిన్ టు హ్యాపెన్ హ్యాపెండ్.
0: కనుక
1: సో
0: ఈ సంవత్సరం అంతా కూడాను ముందు రాబోయేటువంటి యొక్క బాధలు అన్ని కూడాను జరిగిపోయినాయి.
1: సో ఆల్ దోస్ థింగ్స్ దట్ ఆర్ బౌండ్ టు హ్యాపెన్ ద రెస్ట్ ఆఫ్ ది ఇయర్ హాస్ ఆల్రెడీ హ్యాపెన్.
0: మీరందరూ కూడాను,
1: ఆల్ ఆఫ్ యూ,
0: సరైనటువంటి భావంతో
1: విత్ గుడ్ ఫీలింగ్
0: చెప్పిన మాటను విని
1: ఫాలో ద కమాండ్,
0: మీరు చక్కగా నడుచుకొని
1: కండక్ట్ యువర్ సెల్ఫ్,
0: మీరు క్షేమంగా ఉండండి, సమస్తకు మంచి పేరు తేండి.
1: You should be safe and secure, get a good name to the
0: institution. And you
1: should make your parents happy.
0: ఎందుకంటే రేపటి దినము మహా పుణ్యకాలం.
1: Tomorrow is a highly sacred day.
0: భీష్ముడు ఇంత యుద్ధం చేసి,
1: భీష్మ ఫర్ లాంగ్ బ్యాక్,
0: కట్టకడపటికి ఉత్తరాయణం కోసమని కాచుకున్నటువంటి ఒక మహావ్యక్తి.
1: భీష్మ ద గ్రేట్ వారియర్ వాజ్ వెయిటింగ్ ఫర్ ఉత్తరాయణం.
0: 56 దినములంతా కూడాను అంపసేయ పైన పరుండినాడు.
1: He was on the bed of arrows for a long period of time.
0: కానీ ఈ 56 దినము రేపటి దినంతో సంభవిస్తుంది.
1: 56th డేస్ టుమారో.
0: అప్పుడు పాండవులందరినీ పిలిచి,
1: దెన్ హి కాల్డ్ ఆల్ పాండవ్,
0: వారికి చేయవలసినటువంటి బోధనంతా చేసి,
1: హి టాట్ దెమ్ వాట్ దే సపోజ్ టు డూ.
0: కనుక ఆ ఉత్తరాయణం కోసం ఇంత కాచుకున్నాం నాయన అని బోధించాడు.
1: అండ్ హి టోల్డ్ పాండవాస్,
0: కనుక రేపటి దినము గొప్ప ఉత్తరాయణ కాలం వస్తుంది.
1: టుమారో ఇస్ ద మోస్ట్ ఆస్పిషియస్ టైమ్.
0: ఈ సంక్రమణానికి మహాపవిత్రమైనటువంటి ఒక పర్వదినము.
1: అండ్ ఈస్ హైలీ సీక్రెట్ డే.
0: కొరకు ఇలాంటి సంక్రమణ అంటే ఏమి? సూర్యుడు ఉత్తర దిశగా ప్రయాణం చేస్తాడు.
1: ఇట్ ఓన్లీ మీన్స్ సన్ మూవ్స్ టువర్డ్స్ ద నార్త్ సైడ్.
0: పూర్వకాలం నందు అందరూ పాటలు పాడుకునేటువంటి వాళ్ళు.
1: ఇన్ ఓల్డెన్ డేస్ పీపుల్ యూస్ టు సింగ్ సాంగ్స్.
0: దినకరుడు శాంతుడై తోచే,
1: సన్ సీమ్స్ బి సో కూల్ అండ్ పేస్
0: దినములింత కురుచలయ్యను చలిగాలు చురుకు హెచ్చే,
1: ద డే పీరియడ్ ఇస్ సో షార్ట్ అండ్ సివియర్ కోల్డ్ విండ్ ఎవరి
0: పొలములన్ రేడి గుడ్డి వెన్నెలలోన కుప్పలన్నూర్చు కాపులు గొంతులెత్తి పదములన్ పాడతుడగిరి.
1: అండ్ వి ఫైండ్ ద ప్రెజెంటరీ సింగింగ్ వెల్, సీయింగ్ ది గ్రెయిన్ ఎవ్రీవేర్ ఇన్ హి,
0: పచ్చ పువ్వుల జనుపు చేలకు ముత్యాల సరులు కూర్చే.
1: అండ్ వి ఫైండ్ ద కార్న్ ఆల్సో లుకింగ్ లైక్ పర్ల్స్ ఆల్ అరౌండ్,
0: మెరప పంటకు కుంకుమ మెరుపు దాల్చే.
1: అండ్ ద చిల్లీస్ లుకింగ్ సో రెడ్ అండ్ బ్రైట్,
0: బంతి పువ్వుల ముఖములు అల్లంత విప్పే.
1: The flowers also blossoming in full.
0: మన గృహముల ధాన్య సంపదలు నిలిపే.
1: And you find the grain in plenty and prosperity.
0: సరసురాలైన సంక్రాంతి పండుగ వచ్చే.
1: And it's a beautiful festival of సంక్రాంతి. That is advancing.
0: సర్వ విధములైనటువంటి ధాన్యములంతా కూడా మన యొక్క ఇండ్లకు చేరుతుంటాయి.
1: All forms of grain are present in our grand

0: కనుకనే ఈ సంక్రాంతి టైం లోపల రైతులు అందరూ కూడా చక్కని విశ్రాంతి తీసుకుంటుంటారు.
1: డ్యూరింగ్ దిస్ టైమ్ ఆఫ్ సంక్రాంతి పెజెంట్స్ టేక్ రెస్ట్.
0: ఈ విధంగా సంక్రాంతి దినంకు వచ్చే ముందుగా అనేక రకమైనటువంటి సంకటములంతా జరుగుతూ ఉంటాయి.
1: As Sankranti approaches, we do face certain risks and dangers.
0: నా పనులు ఏమి చేసినప్పటికీ,
1: whatever we do,
0: ఎవరు అడ్డు చేయడానికి వీలు కాదు.
1: Nobody can prevent it.
0: జరిగిపోతూనే ఉంటుంటాయి.
1: They simply happen.
0: ఇంకా ఒక విషయం మీకు చెప్పాలి.
1: Another point need to be informed.
0: పోయిన సంక్రాంతి అయిన తర్వాత పుట్టిన పండుగ అయినప్పుడు,
1: after last birthday function,
0: స్త్రీలందరూ వచ్చి చేరారు.
1: All women gathered.
0: స్వామి 19th స్త్రీల యొక్క పర్వదినములుగా మీరు నిర్ణయించినారు.
1: భగవాన్, యు డిసైడెడ్ 19th as the ladies day.
0: మేమంతా మీరు ఇచ్చే చీరలు కట్టుకుంటున్నాము, మీరు ఇచ్చే ఆనందాన్ని అనుభవిస్తున్నాము, మేము ఏమి సేవ చేయాలి ఈ 19th?
1: భగవాన్, we are wearing all the sarees so beautifully gifted by you, what should we do in turn as a matter of gratitude?
0: ఏమి చేయనక్కర్లేదు.
1: You don't need to do.
0: మీరు ఆనందాన్ని అనుభవించండి, అంతే చాలు.
1: You be happy, that is enough.
0: కానీ ఒకరిద్దరు మాత్రం కొంచెం హెచ్చరించారు.
1: But one or two told.
0: స్వామి, చాలా మంది సేవాదళం వాళ్ళంతా వస్తున్నారు.
1: భగవాన్, many సేవాదళ members come here.
0: వాళ్ళకి ఏదో కొంతైనా కూడా మేము భోజనం అయినప్పుడు సహాయం చేయడానికి మాకు ప్రాప్తించేట్టుగా అనుగ్రహించండి అన్నారు.
1: భగవాన్, గివ్ us this chance to serve food to the సేవాదళ that visits ప్రశాంతి నిలయం.
0: నేను చెప్పాను, నేను సంకల్పించుకున్నాను. ఇది
1: భగవాన్ said, I willed already.
0: రాబోయేటువంటి నుంచి జరుగుతుంది, మీరేం యోచన పెట్టుకోవద్దండి అన్నారు.
1: It is going to happen, materialize very soon, don't bother yourself.
0: ఈనాడు,
1: today,
0: నేను సంకల్పించుకుని,
1: భగవాన్ డిసైడెడ్,
0: 360 దినములు కూడాను,
1: all the 365 days, not one or two,
0: జీవితం అంతా కూడాను,
1: throughout life,
0: ప్రతి దినము కూడాను 3000 మంది సేవాదళం వారు,
1: every day we have 3000 సేవాదళ members working here,
0: మీరందరికీ కూడాను మీరు చక్కని భోజనం పెట్టాలి.
1: You will have very good food.
0: అది సంకల్పించుకొని రేపటి నుంచి నే పుణ్యకాలం, రేపటి నుంచి అన్ని షెడ్లు గీట్లు అన్ని కూడా నువ్వు వేపించేశాను.
1: దట్ ఇస్ భగవాన్ స్వేల్.
0: ఎవరికి తెలియదు.
1: దట్ ఇస్ భగవాన్ స్వేల్ ఫ్రమ్ టుమారో.
0: సైలెంట్ వర్కర్,
1: సత్య సాయి ఈజ్ ఎ సైలెంట్ వర్కర్.
0: అంత గ్యాస్ అంతా తెప్పించాము,
1: ఆల్ గ్యాస్ సిలిండర్స్,
0: పెద్ద పెద్ద పాత్రలంతా తెప్పించాము,
1: బిగ్ యుటెన్సిల్స్,
0: అన్ని భోజనాలకు తగినటువంటి సామాగ్రి, అంత తినే తట్టలు, పొడ్డించే స్పూన్లు అన్ని కూడా సిద్ధమైపోయినాయి.
1: ఆల్ ప్రొవిజన్స్, యుటెన్సిల్స్, ఆల్ ఆర్ రెడీ నౌ.
0: అన్ని బియ్యము, బేడలు, సర్వం కూడా ఏకమైపోయినాయి.
1: రైస్ అండ్ ద డాల్స్ ఆర్
0: రెడీ. ఒక్క దినమే కాదు, రేపటి నుంచి ఇంకా జీవితం అంతా కూడాను ఈ యొక్క భోజనాలు జరుగుతూనే ఉంటుండాలి.
1: Not for a day or two, beginning from tomorrow, throughout life, food will be supplied free.
0: Tarvata, Central Trust vallu pilchalu.
1: Then Bhagavan called Central Trust members.
0: Ye meer chese pani emtundi?
1: What is that you are going to do?
0: Kevalam perlu pettukoni kucchunte prayojanam emti?
1: Are you there for name?
0: Meer chevasantundi kuda konni cheyali.
1: You are supposed to do certain duties.
0: Nijanga Babu sevaku vachetundi varu chaala beedavallanta vastunnaru.
1: Many poor men,
0: మధ్యరత్నం వాళ్ళంతా వస్తున్నారు,
1: మిడిల్ క్లాస్ ఫ్యామిలీ,
0: ఉన్నత స్థాయి వాళ్ళు కూడా వస్తున్నారు,
1: అండ్ ఆల్సో ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ ది సొసైటీ.
0: కానీ అందరూ వస్తున్నారు.
1: మెనీ పీపుల్ కమ్.
0: కానీ భోజనం నేను ఇక్కడ ఫ్రీగా పెట్టొచ్చును, కానీ రైల్వే వాళ్ళు ఊరికి ఏడుస్తారా?
1: ఐ సర్వ్ దెం ఫుడ్, హౌ అబౌట్ రైల్వే ఫేర్ ఎక్స్పెన్సెస్?
0: వాళ్ళకి ఇప్పుడు డబ్బులు డబ్బులు డబ్బులు పెంచిపోయినారు.
1: అండ్ రైల్వే ఫేర్ ఇస్ ఇంక్రీజింగ్ డే బై డే.
0: పూర్వం 20 రూపాయలతో మెడ్రాస్ చేరవలసినటువంటి దానికి,
1: ఎర్లియర్ వీ కెన్ రీచ్ మెడ్రాస్,
0: ఇప్పుడు 200 అయినా కూడా చేరడానికి వీలు కాదు.
1: 200 రూపీస్ ఆర్ నాట్ ఎనఫ్ టు గో దేర్.
0: ఇంత ప్రైజెస్ అంతా పెరిగిపోయినాయి.
1: ద ప్రైజెస్ హావ్ గాన్.
0: కాబట్టి మొట్టమొదట మీరు సెంట్రల్ ట్రస్ట్ వాళ్ళు గవర్నమెంట్ నుంచి మీరు పోయి దీనికి వీళ్ళు రైల్వే కన్సెషన్ పూర్తి ఇప్పించాలి ఫ్రీ అన్నాను.
1: భగవాన్ కమాండెడ్ ద మెంబర్స్ ఆఫ్ ద సెంట్రల్ ట్రస్ట్ నెగోషియేట్ విత్ ద గవర్నమెంట్ and to see that సేవాదళ members will have railway concession.
0: కానీ మధురంగా చెప్తాను, కఠినంగా వేస్తాను.
1: భగవాన్ టాక్స్ స్వీట్లీ బట్ ఈస్ సో హార్ష్ ఇన్ ట్రీటింగ్ పీపుల్.
0: చెప్పాను,
1: హి టోల్డ్ దెం ఫర్మ్లీ.
0: ఎరాడి, వీళ్ళందరూ సెంట్రల్ ట్రస్ట్ వాళ్ళు ఉన్నారు ఢిల్లీ లోపల.
1: మెంబర్స్ ఆఫ్ సెంట్రల్ ట్రస్ట్ ఆర్ దేర్ ఇన్ ఢిల్లీ.
0: మీరు ఢిల్లీలో ఉండే ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ యువర్ స్టే దేర్ ఇన్ ఢిల్లీ?
0: మేము పల్లెలో ఉంటున్నాము, మీరు ఢిల్లీలో ఉన్నారు.
1: వి ఆర్ ఇన్ ఏ విలేజ్ వేర్ యు ఆర్ ఇన్ ఢిల్లీ. ఢిల్లీ దేర్.
0: మీరు ఈ పని చేస్తే చేయండి, లేకపోతే రిజైన్ చేసుకోండి అన్నాను.
1: డూ దిస్ వర్క్ ఆర్ రిజైన్ ఆర్ గెట్ అవుట్.
0: తీసుకున్నారు, రైల్వే వాళ్ళ దగ్గర అంతా మాట్లాడినారు, అది కూడా శాంక్షన్ అయిపోయింది.
1: దే నెగోషియేటెడ్ విత్ ద గవర్నమెంట్ members of the central trust negotiated with the government and railways a concession edaina kulamu
0: oka vidhamaitundi katinamainatundi ad jariginappude ee manushu kuda konchu kadultadu.
1: When bhagavan is so harsh and strict we start acting
0: lekapothe manushu kuda kadaladu.
1: Not otherwise
0: manushi ee naadu emaipindante kaliyuga prabhavam cheta
1: because effect kali
0: swavaratvanni penchukoni poyinadu.
1: Man is lazy more and
0: swartham anetundi perigipoyindi
1: full of selfishness
0: ee swartham ఈ యొక్క సెల్ఫిష్ నుంచి చూసుకునేటప్పటికి సోమర్తనము అనేక కను పనుల్లో నిలిచిపోతున్నాడు.
1: బికాస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ వీఆర్ లేజీ మోర్ అండ్ మోర్ అండ్ డోంట్ డూ ఎనీ వర్క్ అట్ ఆల్.
0: నేను కఠినంగా చెప్పాను, చేస్తే చేయి లేకపోతే రిజైన్ చేయండి.
1: భగవాన్ గేవ్ స్ట్రాంగ్ డోస్ డూ ఇట్ ఆర్ రిజైన్
0: పోయి పూర్తి అయిపోయింది.
1: When
0: ఈ రైల్వే వాళ్ళు కూడా ఎంత ఆనందించారు.
1: The railway personnel were very happy.
0: స్వామి, ఈ భక్తులకంతా కూడా మేము సేవ చేసేటువంటి మహాభాగ్యం మాకు లభించింది, దీనికి ఒక ధన్యవాదములు స్వామికి అన్నారు.
1: ద రైల్వే డిపార్ట్మెంట్ థ్యాంక్డ్ భగవాన్ ఫర్ ది లవ్లీ బ్యూటిఫుల్ ఛాన్స్ గివెన్ టు ది డిపార్ట్మెంట్.
0: ఈ సేవాదనం వాళ్ళందరూ కూడా ప్రశాంతి మేము సుఖంగా వచ్చి చేరే నిమిత్తమై అక్కడ ఇక్కడ బస్సులు ఇంకొక లారీలో చాలా చిక్కినవన్నీ తీసుకుని రావడం చాలా కష్టమైపోతుంది.
1: Several in order to reach the sanctum sanctorum prasanthralayam they had to rely on several means of
0: central transport. Government kuda nu oka nirnayaniki vachindi.
1: The central government also arrived at decision.
0: 50 crore sanction chesindi.
1: It sanctioned 50 crores.
0: Kankara line nu anni kuda nu collect chesesaru.
1: And they collect all the gravel and the stone.
0: Mana ippudu prasanthralayam daati main road ku poyi turning lopala petrol bunk undi akkada station okati nirnayinchesaru.
1: We are going to have very soon a railway station
0: Chikpalapuram Prashanthanimu Chikpalapuram ee rakamga anni deshalu kuda connection icheyatundi rail nu prarambhinchunnaru.
1: And we will have the railway connection connecting these three points Chikpalapur Dharmavaram and Puttaparthi.
0: Railway department akunta kuda nu monna meeting jarpukoni ఢిల్లీలో ఒక నిర్ణయానికి వచ్చారు.
1: ద రైల్వే డిపార్ట్మెంట్ హ్యాడ్ ఇట్స్ మీటింగ్ అండ్ డిసైడెడ్
0: 75th బర్త్డే టైంలో అందరూ వచ్చి ప్రశాంతలో దిగాల.
1: ఎవ్రీబడి షుడ్ రీచ్ కంఫర్టబ్లీ కన్వీనియంట్లీ బై ఫర్
0: బొంబాయిలో ఎక్కొచ్చును, మెడ్రాస్ లో ఎక్కొచ్చును, హైదరాబాద్ లో ఎక్కొచ్చును, ఇంకే విధంగా ఢిల్లీలో ఎక్కడ దిగినా కానీ ప్రశాంతలో వచ్చి చేరిపోవటం.
1: You may come from anywhere, no matter Hyderabad or Madras or Delhi, you can reach here.
0: Yenikosu meeku cheptunnanante,
1: why Bhagavan is telling this?
0: Avatara samayal lopala,
1: the time of incarnation,
0: eppudu kuda nu ye vidhamainatundi paristhithilo undukunnavu ee vidhanga anni okatu samakurinatundi teliyadu.
1: In no time you find all things joining together.
0: Idi chinna palle,
1: is a small village,
0: chinna వందల్లో ఉండేటువంటి ఒక పుట్టపర్తి.
1: ఇట్స్ ఎ హామ్లెట్ విత్ 100 పాపులేషన్.
0: అలాంటి చిన్న పల్లె లోపల
1: సచ్ ఎ టైనీ హామ్లెట్
0: యూనివర్సిటీ రావటం ఏమిటి?
1: వాట్ ఇస్ ఇట్ యు హావ్ ఎ యూనివర్సిటీ
0: రావటం ఏమిటి?
1: వి హావ్ గాట్ ఎన్ ఎయిర్పోర్ట్ దేర్.
0: ఈ రైల్వే స్టేషన్ రావటం ఏమిటి?
1: ఎ రైల్వే స్టేషన్.
0: పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టడం ఏమిటి?
1: MIT సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.
0: ఇవన్నీ కూడా ఈ పల్లె యొక్క దీంట్లో ఒక్క జీవితం లోపల ఇంత చూస్తూ ఉండగానే జరిగిపోతున్నాయి.
1: In single incarnation lifetime of Bhagavan Sri Satyasai Baba inka we find these impossible things happening here.
0: ఇంకా ఎన్నెన్నో జరగబోతున్నాయి.
1: Many more things are going to happen.
0: మీకు తెలుసును.
1: You know that.
0: ఈ స్వామి చెప్పేటువంటిది కాదు.
1: These are not things to be said.
0: దినదినానికి ఇంకా మీరు ఈనాడు దగ్గర కూర్చున్నారు, ఇంకా కొంతకాలంలో కొన్ని మైళ్ళ నుంచి చూడవలసి వస్తుంది మీరు.
1: Today at least you are near. After some time you have to be away 100 miles.
0: చిక్కిన చాయిని ఒక్కలేక చక్క చేసుకోండి.
1: నెవర్ లూజ్ ద ఛాన్స్ హావింగ్ హ్యాడ్ భగవాన్.
0: పోయిన చిక్కది పట్టీసుని ఈ పాద సేవయండి.
1: నెవర్ గివ్ అప్ ది సర్వీస్ టు భగవాన్.
0: భక్తిని ఇచ్చి
1: having comfort devotion
0: munchi
1: giving power
0: mukti chechunandi
1: and he'll give you redemption.
0: Itarula matalu impuga nammi kompa deyakandi.
1: Never listen to the words of others and ruin yourself.
0: Nerchukondi ee buddhulanni ivu teerchukondi karmam.
1: Learn from today itself and get relief from your karmic effects.
0: Kanuka
1: so
0: mee andari prarthanalu nenu aalakinchi
1: bhagavan respond to our prayers.
0: Teppinchukotam mee kosame teppinchukunnanu.
1: దిస్ హాస్ బీన్ బ్రాట్ ఫర్ యువర్ సేక్.
0: ఇప్పుడు మీ కోసమే దీన్నంతా నేను నయం చేసుకుంటాను.
1: భగవాన్ ఇస్ హాస్ డిసైడెడ్ టు క్యూర్ హిమ్సెల్ఫ్ ఫర్ అవర్ సేక్ నౌ.
0: అంతా నయమైపోయింది, ఏమి యోచన పెట్టుకోవద్దండి.
1: Swami is 100% perfect, hale and healthy.
0: No, perfect, perfect, perfect.
1: Perfect and perfect, nothing but perfect.
0: Kanuka meerandaru kudanu cheppinattu nadichukoni
1: follow Bhagavan's command.
0: Chakkane peru pettistulu nilpukoni
1: get a good name.
0: Manchi marks tho uttirnulaipoyi
1: passing the examination.
0: ఇతర ప్రపంచానికి ఆదర్శాన్ని మీరు అందిస్తున్నారండి.
1: బి ఐడియల్స్ టు ద రెస్ట్ ఆఫ్ ద సొసైటీ.
0: నేను ఆశించేటువంటి
1: దట్స్ వాట్ భగవాన్ వాంట్స్.
0: ఈ వాలంటీర్స్ కూడాను
1: ద వాలంటీర్స్
0: ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేస్తున్నాము.
1: సపరేట్ అరేంజ్మెంట్స్ ఆర్ మేడ్ ఫర్ దేమ్.
0: ఇంకా భక్తులు కూడాను తగినటువంటి ఏర్పాటు అంతా చేయాలనుకున్నాము.
1: అరేంజ్మెంట్ ఫర్ డివోటీస్ ఆల్సో.
0: వాళ్ళకు భక్తులకు మాత్రమే వచ్చేటువంటి వారికి అందరికీ 100 షెడ్లు వేరే ప్రత్యేకంగా వేపిస్తున్నాము.
1: 100 షెడ్స్ ఆర్ గోయింగ్ టు బి ఎరెక్టెడ్ దేర్ టు అకామిడేట్ డివోటీస్.
0: అందరికీ కూడాను కొండపైన ఒక 150 ఎకరాలు తీసేశాము.
1: అండ్ 150 ఏకర్స్ ఆర్ ఎక్వైర్డ్ ఫర్ అకామిడేటింగ్ పీపుల్.
0: వీళ్ళందరికీ అక్కడ కంపార్ట్మెంట్ పెట్టేసేస్తారు.
1: అండ్ దే విల్ హావ్ షెడ్స్ దేర్ అకామిడేటింగ్ ఎవ్రీబడీ.
0: ఈ 75th బర్త్డేకి
1: ఫర్ ది 75th బర్త్డే
0: ఎవరి చోటు ఎక్కడ చిక్కుతుందో అని వెతుక్కోలేం.
1: You have to wait and pray where we are going to be.
0: కానీ స్వామి దయ ఉండినప్పుడు ఎక్కడ ఉండే స్వామివారి మీరు అవుతారు.
1: బట్ ఇఫ్ భగవాన్స్ గ్రేస్ ఇస్ దేర్ వేర్ ఎవర్ యూ మే బి యూ బిలాంగ్ టు హిమ్.
0: కనుక ఎక్కడ ఇక్కడ అక్కడ చూసినా అక్కడ ఉన్నాడు, ఎక్కడ చూసినా కానీ మీ యొక్క వెంటనే ఉంటుంటాడు.
1: హియర్ ఆర్ దేర్ ఎనీవేర్ ఓన్లీ వన్ సాయి ప్రెసెంట్ హూ విల్
0: ఎప్పుడు మీ స్వామి మీ వెంటనే ఉంటాడు.
1: భగవాన్ ఈస్ ఆల్వేస్ విత్ యూ.
0: కనుక స్వామి దూరం అవుతాడని మీరు బ్యాంక్కి ఏమాత్రమే అవకాశం ఇవ్వద్దండి.
1: నెవర్ బి డెల్యూటెడ్ విత్ ద ఫీలింగ్ దట్ భగవాన్ విల్ డిస్టెన్స్ హిమ్సెల్ఫ్.
0: దృఢం చేసుకోండి.
1: హావ్ ద స్ట్రాంగ్ ఫెయిత్.
0: స్థిరత్వాన్ని దృఢం చేసుకోండి.
1: Have steady faith, steadiness.
0: Kaluka.
1: So,
0: munmundu,
1: in future,
0: mee karyakramalu,
1: the program,
0: sakramanga jarupukovachunu.
1: Do it in a proper way.
0: రాబోయే సంవత్సరము
1: ద ఫ్యూచర్ ఇయర్
0: ఇంకా మీ స్పోర్ట్స్ లోపల మీ ఉత్తేజంగా మీరు ఆడుకోవచ్చు.
1: యూ కెన్ ప్లే మచ్ మోర్ దాన్ బిఫోర్.
0: మీకు ఏమాత్రం కూడా నేను బ్రేక్ వేయను.
1: స్వామి విల్ నెవర్ పుట్ ఎనీ బ్రేక్ టు అవర్ ఎఫర్ట్స్.
0: అయితే కొన్ని కొన్ని విషయాల్లో మాత్రము చెప్పినట్టు మీరు వినాలి.
1: బట్ ఇన్ సర్టన్ ఆస్పెక్ట్స్ యూ మస్ట్ ఫాలో భగవాన్.
0: అది మీ నిమిత్తమే.
1: ఇట్స్ ఫర్ యువర్ ఓన్.
0: నా కోసం కాదు.
1: ఇట్స్ ఫర్ యువర్ గుడ్, నాట్ ఫర్ స్వామి.
0: కనుక మీరందరూ క్షేమంగా ఉంటుంది.
1: లెట్ ఆల్ యూ బి హ్యాపీ.
0: దేశానికి ఆదర్శవంతమైనటువంటి వ్యక్తులుగా తయారయ్యి
1: బట్ యూ షుడ్ బి ఐడియల్స్ టు దిస్ కంట్రీ.
0: మంచి జీవితాన్ని ఆధ్యాత్మిక జీవితాన్ని మీరు అభివృద్ధి పరచుకోవాలి.
1: అండ్ యూ షుడ్ లీడ్ గుడ్ అండ్ స్పిరిచువల్ లైఫ్.
0: ఈనాడు ఎక్కడ పోయినప్పటికీ దుఃఖము విచారము కష్టము అశాంతి.
1: ఎవ్రీవేర్ వీ ఫైండ్ యాంగ్జైటీ వరీ.
0: అన్నిటికీ పరిహారం గావించేటువంటి ఒక్కటే ఒకటి మందు, అదే ఆధ్యాత్మికం.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ సొల్యూషన్ ఇన్ దిస్ వరల్డ్ ఫర్ ఆల్ యాంగ్జైటీస్ అండ్ ట్రబుల్స్, దట్ ఈస్ స్పిరిచువాలిటీ.
0: ఆ స్పిరిచువాలిటీ లేకపోవడం చేతనే
1: విదౌట్ స్పిరిచువాలిటీ
0: ఈ డిప్రెషన్.
1: దేర్ ఇస్ డిప్రెషన్.
0: ప్రతి మానవుడు కూడా 90% డిప్రెషన్.
1: And every man has got 90% of depression.
0: ఈ డిప్రెషన్ పెరిగే కొలది డిసీజెస్ పెరిగిపోతున్నాయి.
1: బికాస్ ఆఫ్ ద డిప్రెషన్ ద డిసీజెస్ ఇంక్రీజ్.
0: ఈ డిసీజెస్ అంతా కూడా మన దేహం నుంచి పుట్టినవి కాదు.
1: డిసీజెస్ ఆర్ నాట్ అవుట్ ఆఫ్ ద బాడీ.
0: మనసు నుంచి పుట్టినవే.
1: దట్ ప్రొడక్ట్స్ ఆఫ్ ద మైండ్.
0: మానసిక శాంతి లేకపోవడం చేతనే ఈ యొక్క డిప్రెషన్ వల్ల రోగాలు బయలుదేరుతున్నాయి.
1: బికాస్ ఆఫ్ మెంటల్ టెన్షన్ దర్ ఇస్ డిప్రెషన్ అండ్ డిసీజెస్.
0: కనుక మానసిక రోగముల నుంచి తప్పించుకొని
1: సో వీ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ సైకలాజికల్
0: శారీరక పుష్టిని మీరు పెంచుకుని
1: వీ షుడ్ బి ఫిజికలీ స్ట్రాంగ్.
0: దివ్యమైనటువంటి ఆత్మతత్వాన్ని విశ్వసించి
1: అండ్ వీ షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద డివైన్ ప్రిన్సిపల్స్.
0: ఆనందంగా జీవితం గడిపి
1: అండ్ లీడ్ ది లైఫ్ ఇన్ ఎ
0: బ్లిస్. ఈ మానవుల కుటుంబం ఆనందాన్ని అందించాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ ఈనాటి ప్రసంగ దినము నేను విరమిస్తున్నాను.
1: భగవాన్ వాంట్స్ us to be physically strong. Grow spiritually and be blissful and make everybody around happy and blissful. So saying, Bhagavan brings his divine discourse to a close.
0: ఎలాంటి పరిస్థితుల్లో మీరు పోయినప్పటికీ ఆధ్యాత్మికం మాత్రం వెనుకంజ వేయకూడదు.
1: యూ మే గో ఎనీవేర్, నెవర్ స్టెప్ బ్యాక్వర్డ్.
0: భారతదేశాన్ని సంరక్షించేటువంటిది ఒక దైవ భక్తి తప్ప మరొకటి కాదు.
1: ఇట్ ఈస్ ఓన్లీ డివోషన్ దట్ ప్రొటెక్ట్స్ భారత్, నథింగ్ ఎల్స్.
0: ఈనాడు దైవ భక్తి అనేటువంటి కూలిపోవటం చేతనే మానవత్వం అనేటువంటి మరుగుపడిపోతుంది.
1: బికాస్ ద డివోషన్ గాడ్ ఈస్ హిడెన్ అండ్ గాన్.
0: ఎక్కడ పోయినప్పటికీ రాక్షసత్వము పశుత్వంగా మనకు రూపొందుతూ ఉంటుండాలి.
1: ఎవ్రీ where we find bestiality, animality.
0: కనుక ఈ పశుత్వము రాక్షసత్వము దూరం చేయాలంటే మొట్టమొదట మానవత్వాన్ని గుర్తించండి.
1: సో యానిమల్ క్వాలిటీ అండ్ ద డెమోనిక్ టెంపరమెంట్ బి
0: మీ ఎల్లుండినటువంటి మానవత్వాన్ని మీరు గుర్తించుకోలేనటువంటి వారు ఇంకా దైవత్వాన్ని ఏ రీతిగా గుర్తించారు?
1: వెన్ యు ఆర్ నాట్ ఏబుల్ టు నో యువర్ ఓన్ హ్యూమన్ వాల్యూ, హౌ డు యూ నో ద డివైన్ వాల్యూ?
0: మొట్టమొదట మీ మానవత్వాన్ని గుర్తించండి.
1: ఫస్ట్ నో యువర్ హ్యూమన్ వాల్యూ.
0: దైవత్వం సాక్షాత్కరిస్తుంది.
1: దెన్ ద డివైన్ వాల్యూ మేనిఫెస్ట్.
0: కనుక
1: సో
0: మీరందరూ కూడాను,
1: ఆల్ ఆఫ్ యూ,
0: అనేక రకమైనటువంటి ఒక ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించి,
1: ఫాలో డిఫరెంట్ స్పిరిచువల్
0: దేశం నలుమూలలా తిరిగి,
1: గో అరౌండ్ ద హోల్ కంట్రీ,
0: దేశానికి ఆధ్యాత్మిక తత్వాన్ని చాటి,
1: పబ్లిసైజ్ ద స్పిరిచువల్
0: ప్రిన్సిపల్స్, క్షేమాన్ని శాంతిని మీరు భద్రపరచాలని ఆశిస్తున్నాను.
1: అండ్ భగవాన్ వాంట్స్ యూ ఆల్ టు ప్రే ఫర్ ద సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అండ్ ప్రాస్పెరిటీ ఆఫ్ ది ఎంటైర్ వరల్డ్.
0: గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై.

0: ఆడు మహిని పుత్ర మనిషి కాదు వాడు మహిని పుత్ర మనిషి కాదు వాడు మహిని పుత్ర మనిషి కాదు వాడు మహిని పుత్ర
1: All the animals have ordinary cleverness. They seek and enjoy food and comforts. If man also has only that much of cleverness and seeks to indulge in enjoyment of food and ordinary comforts, he is equal to an animal. He cannot be described as a man of this earth.

0: దేవుని ఎరుగలేని తెలివేమి తెలివయా, ఒట్టకూటి కొరకు గిట్టు తెలివి.
1: దట్ ఇంటెలిజెన్స్ విచ్ కెన్ ఎనేబుల్ ఎ హ్యూమన్ బీయింగ్ టు అండర్స్టాండ్ అండ్ కాంప్రహెండ్ గాడ్ అలోన్ కెన్ బి డిస్క్రైబ్డ్ యాజ్ రియల్ ఇంటెలిజెన్స్. వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ హ్యావింగ్ ప్లెంటీ ఆఫ్ intelligence which is as good as useless if that cannot help you to comprehend God.
2: Prema swarupular,
1: embodiment of divine love.
2: Prati manavuni yendunu rendu vidhamulainatuvanti swabhavam untunnavi.
1: Every human being has two types of tendencies.
2: ఒకటి ఇష్టము, రెండవది అయిష్టము.
1: వన్ ఈస్ సీకింగ్ వాట్ ఈస్ గుడ్, ది అదర్ ఈస్ సీకింగ్ వాట్ ఈస్ ప్లెజెంట్.
2: ఒకటి ప్రీతి, రెండవది అప్రీతి.
1: వన్ ఈస్ లైకింగ్, ది అదర్ ఈస్ డిస్లైక్.
2: దీనిని శాస్త్రము ద్వంద్వములోని చెప్తూ వచ్చింది.
1: స్క్రిప్చర్స్ హ్యావ్ ఎక్స్ప్లెయిన్ దిస్ యాజ్ డ్యుయాలిటీ.
2: ఇట్టి ఇష్ట అయిష్టములనే వేదాంత పరిభాష యందు మరొక పేర్లుగా ఉచ్చరిస్తూ వచ్చింది.
1: ఇన్ ద లాంగ్వేజ్ ఆఫ్ వేదాంత దిస్ హస్ బీన్ డిస్క్రైబ్ ఇన్ ఎ డిఫరెంట్ వే.
2: సన్నికర్ష, విప్రకర్ష అని చెప్తూ వచ్చింది.
1: దిస్ లైక్స్ అండ్ డిస్లైక్స్ హావ్ బీన్ డిస్క్రైబ్డ్ ఇన్ వేదాంత లాంగ్వేజ్ ఆస్ సన్నికర్ష అండ్ విప్రకర్ష.
2: సన్నికర్ష అనగా ఒక వస్తువు దూరముగా ఉన్నటువంటి మరొక వస్తువును తన దగ్గరికి ఆకర్షించుకోవటం.
1: సన్నికర్ష రెఫర్స్ టు ది ప్రాసెస్ బై విచ్ ఎన్ ఆబ్జెక్ట్ విచ్ హెస్ గాట్ ది కెపాసిటీ టు అట్రాక్ట్ అనదర్ ఆబ్జెక్ట్ విచ్ ఈస్ అట్ ఎ డిస్టెన్స్.
2: అదే విధముగానే ఒక మనిషి మరొక దూరముగా ఉన్నటువంటి మనిషిని తన దగ్గరికి ఆకర్షించుకోవటం.
1: In the same way, a human being also may attract another human being to himself, although the other human being is at a distance.
2: Viprakarsha anaga samipannunnatundi oka vastuvunu tana nundi dooramu cheyatame, idi viprakarsha.
1: Viprakarsha refers to the process by which the object which is very close is made to go to a distance.
2: ఒక వస్తువునకు సమీపంగా ఉన్నటువంటి మరొక వస్తువును అతి దూరము గావించుకోవటమే విప్రకర్ష.
1: విప్రకర్ష రెఫర్స్ టు ది ప్రాసెస్ బై విచ్ వన్ ఆబ్జెక్ట్ మేక్స్ ది ఆబ్జెక్ట్ విచ్ ఇస్ క్లోజ్ టు ఇట్ గో టు ఎ లిటిల్ డిస్టెన్స్.
2: ఈ రెండింటి యొక్క సంబంధ బాంధవ్యమును పురస్కరించుకుని మానవుడు ఈ జగత్తునందు తమ జీవితమును సాగించుకుంటూ వస్తున్నాడు.
1: Man has been living his life based upon these two likes and dislikes.
2: ఈ సన్నికర్షనే పరమ భక్తిగా భావిస్తూ వచ్చారు.
1: సన్నికర్ష has been considered as supreme devotion.
2: భక్తి అనగా భజ సేవయాం అనేటువంటి ధాతువు నుంచి పుట్టినటువంటిది.
1: The word bhakti is derived from the root word bhaja sevayami.
2: భజ్ అనేటువంటి ధాతువు దీనికి ప్రధానమైన మూలస్థానం.
1: ద మోస్ట్ ఇంపార్టెంట్ రూట్ వర్డ్ ఫర్ దిస్ ఈస్ భజ్.
2: భజ్ అనగా కొలువు అని ఒక అర్థము.
1: భజ్ రెఫర్స్ టు ఎ టైప్ ఆఫ్ వర్షిప్.
2: భయముతో కూడినటువంటి స్నేహము అని మరొక అర్థము.
1: అనదర్ మీనింగ్ ఫర్ దట్ వర్డ్ భజ్ ఈస్ ఫ్రెండ్షిప్ అకంపెనీడ్ బై రెస్పెక్ట్ అండ్ ఫియర్.
2: ఈ విధమైనటువంటి యొక్క భక్తి ప్రపత్తులను జగత్తుకు చాటే నిమిత్తమై కొన్ని విధములైనటువంటి ఆదర్శములను ఆధారములను కొని అప్పుడప్పుడు అవతారములు జగత్తునకు సంభవిస్తుంటాయి.
1: ద ఇన్కార్నేషన్స్ అండ్ అవతార్స్ డిసెండ్ ఆన్ ఎర్త్ ఇన్ ఆర్డర్ టు డిక్లేర్ అండ్ స్ప్రెడ్ దిస్ డివోషన్ అండ్ సరెండర్ బై బోత్ ప్రీచింగ్ అండ్ ఆల్సో బై ఎగ్జాంపుల్ అండ్ ఐడియల్స్.
2: కానీ కొలువు చేయటం అని కాని భయంతో కూడినటువంటి యొక్క ప్రేమతో స్నేహముతో భగవంతుని అనుభవించడం కాని ఇవి భక్తి అని కొన్ని విధమైనటువంటి లౌకికమైనటువంటి యొక్క ప్రవృత్తి వల్ల వీటిని భావిస్తూ వస్తున్నారు.
1: భక్తి హెస్ బీన్ కన్సిడర్డ్ యాజ్ వర్షిప్ అండ్ ఆల్సో ఫ్రెండ్షిప్ అసోసియేటెడ్ విత్ రెస్పెక్ట్ఫుల్ ఫియర్ ఇన్ ఏ వర్ల్డ్లీ సెన్స్ బై ది ఆర్డినరీ పీపుల్.
2: ఇది వైదిక సాంప్రదాయముగా దీనిని అనుభవిస్తూ వస్తున్నారు, ఆచరిస్తూ వస్తున్నారు.
1: దిస్ హెస్ బీన్ ప్రాక్టీస్డ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ యాజ్ ఏ ట్రెడిషన్ ఆఫ్ వేద.
2: కానీ ఇది నిజమైనటువంటి భక్తికి ఏమాత్రము సంబంధము కాదు.
1: ట్రూలీ స్పీకింగ్ దిస్ ఇస్ నాట్ రియల్ డివోషన్.
2: నిజమైన భక్తి మనం గుర్తించవలనన్నా భగవంతుని యొక్క అంశమే జీవాత్మ అనేటువంటి తత్వాన్ని గాఢముగా విశ్వసించినప్పుడే ఈ భక్తి యొక్క విషయము గుర్తించడానికి వీలవుతుంది.
1: ఇఫ్ యు వాంట్ టు రియలీ అండర్స్టాండ్ కరెక్ట్లీ ద మీనింగ్ ఆఫ్ డివోషన్ యు హ్యావ్ టు అండర్స్టాండ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ యాజ్ అన్ ఆస్పెక్ట్ ఆఫ్ డివినిటీ.
2: భగవంతుడు బింబము, భక్తుడు ప్రతిబింబము.
1: గాడ్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ అండ్ డివోటీ ఈజ్ హిజ్ రిఫ్లెక్షన్.
2: పరమాత్మ యొక్క అంశమే జీవుడు అనేటువంటి సత్యాన్ని ప్రప్రథమంలో మనం గుర్తించాలి.
1: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ వీ హావ్ టు రికగ్నైజ్ ద ఫ్యాక్ట్ దట్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఓన్లీ అన్ ఆస్పెక్ట్ ఆఫ్ డివినిటీ సుప్రీం.
2: భగవంతుడు వేరు, భక్తుడు వేరు అనేటువంటి భావం ఉండినంత వరకు ఇది భక్తి అని అనిపించుకోదు.
1: సో లాంగ్ యాజ్ యు హావ్ ది ఫీలింగ్ దట్ గాడ్ ఈజ్ డిఫరెంట్ అండ్ డివోటీ ఈజ్ డిఫరెంట్ దట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ కెనాట్ బి రియలీ డిస్క్రైబ్డ్ యాజ్ ట్రూ డివోషన్.
2: ఇట్టి భేదము ఉండినంత వరకు కూడాను భగవంతుని ఇది తను శాశ్వతంగా కొలచలేడు.
1: సో లాంగ్ యాజ్ యు హావ్ దిస్ కైండ్ ఆఫ్ డిఫరెన్స్ యూ కెనాట్ వర్షిప్ గాడ్ ఇన్ ది ట్రూ సెన్స్.
2: అందువలననే భక్తుడు కొంతకాలము భజనలు, ధ్యానములు, జపములు, యోగములు చేసి క్రమక్రమేణ ఆ భక్తి ప్రపత్తులు సన్నగిల్లుతూ కడపటికి విశ్వాసమనే కోల్పోతూ వస్తున్నారు.
1: దట్ ఈస్ ది రీజన్ వై పీపుల్ హూ అండర్టేక్ మెడిటేషన్ భజన్స్ అండ్ యోగా యాగా ఎట్సెట్రా దే కమిట్ ది మిస్టేక్ అండ్ స్లోలీ దే వీన్ అవే అండ్ గో అవే ఫ్రమ్ దేర్ ఓన్ చోజన్ గాడ్.
2: కారణం భగవంతుడు వేరు, నేను వేరు అనేటువంటి యొక్క భేదభావమే దీనికి మూల కారణం.
1: వాట్ ఈస్ ది బేసిక్ రీజన్ ఫార్ దిస్ కైండ్ ఆఫ్ సిచ్యుయేషన్? ద రీజన్ ఈస్ దట్ వన్ హెస్ బీన్ థింకింగ్ దట్ గాడ్ ఈస్ డిఫరెంట్ అండ్ హీఈస్ డిఫరెంట్.
2: ఇట్టి భేదము ఉండినటువంటి వ్యక్తి భక్తుడు కానేరడు.
1: సో లాంగ్ యాజ్ ఎ పర్సన్ హ్యాస్ దిస్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ ఫీలింగ్ హీ కెనాట్ బి డిస్క్రైబ్డ్ యాజ్ ఎ ట్రూ డివోటీ.
2: అగ్ని నుండి వెలువడినటువంటి యొక్క ఈ విశ్వలింగములు
1: అవుట్ ఆఫ్ ఫైర్ ఆర్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ ఫైర్ ఇట్ సెల్ఫ్. దిస్ హ్యాస్ టు బి వెరీ క్లియర్లీ అండర్స్టూడ్.
2: అగ్నికి ఏ విధంగా దహన శక్తి తేజస్సు ఉన్నదో ఆ శక్తులు ఈ విశ్వలింగములందుకు కూడా ఉన్నవి.
1: వాట్ ఎవర్ పవర్ ఫైర్ హ్యాస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది పవర్ టు బర్న్ అండ్ పవర్ టు గివ్ లైట్ ది స్పార్క్స్ విచ్ ఎమనేట్ ఫ్రమ్ దట్ ఆల్సో హ్యావ్ ది సేమ్ పవర్.
2: కనుక భగవంతుని యొక్క అంశమైనటువంటి భక్తుని ఎందుకుడను భగవంతుని యొక్క స్వభావమైన సత్య చిత్తి ఆనందములు కూడాను అతని ఎందు ఆవిర్భవించి ఉండాలి.
1: ఏ డివోటీ హూ ఈజ్ ఓన్లీ అన్ ఆస్పెక్ట్ ఆఫ్ డివినిటీ మస్ట్ ఆల్సో హ్యావ్ దోస్ ఫీచర్స్ విచ్ గాడ్ హ్యాస్ ఇన్ హిమ్ అండ్ దట్ ఈస్ సత్ చిత్ అండ్ ఆనంద.
2: భగవంతుడు ప్రేమస్వరూపుడు.
1: గాడ్ ఈస్ ద వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
2: కనుక తన ప్రతిబింబమైనటువంటి యొక్క భక్తుని ఎందుకుడను ఈ ప్రేమ స్వభావమే ఉంటుండాలి.
1: ఏ డివోటీ హూ ఈజ్ ఓన్లీ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ గాడ్ ఆల్సో షుడ్ హ్యావ్ దిస్ పర్టికులర్ క్వాలిటీ ఇన్ హిమ్.
2: అయితే ఇట్టి ప్రతిబింబమైనటువంటి యొక్క అంశమైనటువంటి భక్తుని ఎందు ఇట్టి ప్రేమనే నిరంతరము కూడాను అనుభవిస్తూ ఉండాలి. కాని ఈ క్రోధము, ద్వేషము, అసూయ, డంబము, అహంకారము ఇలాంటి దుర్గుణములు ప్రవేశించుటకు వీలెక్కడున్నది అని మనలో సందేహం కలగవచ్చు.
1: వీ గెట్ ఏ న్యాచురల్ డౌట్ యాజ్ టు ఇఫ్ ఏ డివోటీ ఈజ్ ఓన్లీ ఏ రిఫ్లెక్షన్ ఆఫ్ గాడ్ అండ్ ఎన్ ఆస్పెక్ట్ ఆఫ్ గాడ్ షుడ్ హ్యావ్ కంటిన్యూస్లీ లవ్ ఇన్ హిమ్. హౌ కెన్ యూ హ్యావ్ ఫీలింగ్స్ లైక్ హేట్రెడ్, జెలసీ, యాంగర్ అండ్ సచ్ అదర్ డెమోనిక్ క్వాలిటీస్?
2: అయితే ఈ జీవుని ఎందున్నటువంటి ప్రేమ బహిర్ముఖమైనటువంటి విషయములందు ప్రవేశించడం చేత హృదయం మాలిన్యమవుతున్నది.
1: దిస్ హ్యాపన్స్ బికాస్ డివోటీస్ లవ్ గోస్ టు ది ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్స్ అండ్ దేర్ఫోర్ ది హార్ట్ గెట్స్ ఇంప్యూర్.
2: ఈ మలినమైన హృదయమునందు భగవత్ ముద్ర ఇందులో స్పష్టంగా గోచరించుటకు వీలు కాదు.
1: A heart which is impure cannot reflect the image of God in itself.
2: ఈ ప్రతిబింబమైనటువంటి యొక్క భక్తుని యొక్క ప్రేమ సర్వవ్యాపకత్వాన్ని, సర్వజ్ఞత్వాన్ని, సర్వశక్తిత్వాన్ని గుర్తించినప్పుడే ఈ యొక్క భగవత్ తత్వము తన యందు సుస్పష్టంగా గుర్తించుటకు వీలవుతుంది.
1: When a devotee makes his love become wide enough to become omniscient, omnipresent and omnipotent, then only the real reflection of God will shine in him.
2: తనయందు దైవత్వం ఉండినప్పటికీ తాను గుర్తించుకోలేనటువంటి యొక్క అవ్యక్తుడైపోతున్నాడు.
1: Devotee although has divine aspect in him, he has been somehow reduced to a state wherein he has been not been able to recognize the
2: కారణము భిన్నత్వమే దీనికి కారణం.
1: The most important reason for such a state of awareness is that he is thinking himself different from God.
2: ఫలములోని మధుర రసం తరుగుతాను ఎరుగున.
1: Does the fruit know the sweetness of the juice which it contains?
2: పువ్వులోని మకరందము తీగలు అనుభవించున.
1: Do the creepers enjoy the nectar which the flowers have?
2: గ్రంథాల్లోని మధుర రసం స్పందితుడు అనుభవించున.
1: The essential inherent juicy experience available in the books, does a pandit enjoy this?
2: Nivritti sara sahityam pavitra panditunde telugunu.
1: A person who follows the path of action, how can he enjoy if the essential knowledge?
2: Pandu vrutchamunande puttinadi kaani aa pandu yokka madhuryamu vrutcham emaatramu erugaledu.
1: A tree bears fruits, but the tree does not know the sweetness of the fruit.
2: Poolo pavitramaina makarandam unnadi, sugandham utho koodinatundi, kaani teegalu taanu anubhavinchalevu.
1: There is perfume nectar available in the flowers, but still the creeper which bears them does not enjoy.
2: Adhe vidhamgane taruva taruva.
1: In the same way, as you go on searching and searching,
2: taruvuna nalayamu anaga karaku karaku rendu koodina tachchadame indulo agni praveshistundadi, agni aavirbhavistundadi.
1: In the same way, although fire is inherent in the wood, when you rub one wood against the other,
2: taruva taruva puttu taruvuna nalayamu taruvu taruva taruva taruva puttu దినీకృతము.
1: As you go on rubbing one piece of wood against the other, it generates fire.
2: In the taruva taruva puttu taruvuna tattvamu tanuvuna tattvamu.
1: As you go on meditating, you will be able to just get the tattva in you.
2: పాలలో వెన్న ఉంటున్నది.
1: There is butter in milk.
2: కాని ఈ పాలను మదించినప్పుడే ఈ వెన్న మనకు సాక్షాత్కరిస్తుంది.
1: యూ వుడ్ బి ఏబుల్ టు గెట్ బటర్ అవుట్ ఆఫ్ మిల్క్ ఓన్లీ వెన్ యూ చర్న్ ఇట్.
2: ఈ యొక్క పాలను మనం మదించగా అందులో ఉండినటువంటి యొక్క వెన్న మనకు కనిపించదు.
1: వితౌట్ చర్నింగ్ ద మిల్క్ యూ వుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ ఎ వ్యూ ఆఫ్ బటర్ విచ్ ఇస్ దేర్ ఆల్రెడీ ఇన్ ద మిల్క్.
2: అదే విధంగానే మానవుని యందు దివ్యత్వమైన పవిత్రము దైవత్వము
1: ఉంటున్నది. ఇన్ ద సేమ్ వే దెర్ ఈజ్ అ సేక్రెడ్ డివినిటీ ఇన్హెరెంట్ ఇన్ ద మ్యాన్.
2: దానిని విచారణ ద్వారా, సాధనల ద్వారా, పవిత్రమైన ప్రేమ ద్వారా దానిని మనము ఆవిర్భంప చేసుకోవాలి.
1: త్రూ ఎంక్వైరీ అండ్ సాధనాస్ అండ్ త్రూ సేక్రెడ్ లవ్స్ వీ హావ్ టు మేనిఫెస్ట్ సచ్ డివినిటీ ఇన్ మ్యాన్.
2: కనుక మనము దైవాంశము అనేటువంటి ఒక సత్యాన్ని చక్కగా గుర్తించినప్పుడే భక్తి యొక్క అంతరార్థము మనం చక్కగా గుర్తించడానికి వీలవుతుంది.
1: ఓన్లీ వెన్ యూ రికగ్నైజ్ వెరీ క్లియర్లీ దట్ వీఆర్ ది ఆస్పెక్ట్స్ ఆఫ్ డివినిటీ వుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద రియల్ సటిలిటీస్ ఆఫ్ డివోషన్.
2: అట్టి సంబంధము లేక దైవముతో మనం వేరైనటువంటి వారిగా భావించినంత కాలము ఎన్ని విధములైనటువంటి సాధనలు సరిపినప్పటికీ ఇందులో ఏమాత్రము దివ్యత్వమైనటువంటి ఆనందాన్ని మనము అనుభవించలేము.
1: ఫర్ వాట్ ఎవర్ లాంగ్ పీరియడ్ యు క్యారీ ఆన్ అండ్ హౌఎవర్ మచ్ యు మే జస్ట్ డూ సాధనాస్ యూ వుడ్ నాట్ బి ఏబుల్ టు ఎంజాయ్ ది స్వీట్నెస్ ఆఫ్ ది డివినిటీ ఇన్ యూ సో లాంగ్ యాజ్ యూఆర్ ఫీలింగ్ దట్ యుర్ డిఫరెంట్ ఫ్రమ్ గాడ్.
2: కనుక సన్నికర్షం అనేటువంటి ఈ యొక్క భక్తిని ప్రప్రథములో పెద్దలను చూచి గౌరవించటము, వారిని అన్ని విధములకు కూడా ప్రేమించటము, వారికి స్వాగతములు పలకటము, ఇలాంటి పవిత్రమైన వినయ విధేయతను మనం ప్రకటించాలి.
1: సన్నికర్ష ఇన్ ది ఫారం ఆఫ్ డివోషన్ హస్ టు ఎక్స్ప్రెస్ ఇట్ సెల్ఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ షోయింగ్ డ్యూ రెస్పెక్ట్ టు ఎల్డర్స్, షోయింగ్ లవ్ అండ్ క్యారింగ్ అవుట్ దేర్ కమాండ్స్.
2: మనతో సమానం చూచినప్పుడు వారిని ప్రేమించాలి.
1: వెన్ వి సీ అనదర్ ఈక్వల్ ఆఫ్ అవర్స్
2: వారితో స్నేహం గావించుకోవాలి.
1: వి హావ్ టు మేక్ ఫ్రెండ్షిప్ అండ్ లవ్ దెమ్.
2: మనకంటే చిన్నవారిని చూచి దయతో కరుణతో వారిని అన్ని విధములుగా కూడా ఆశ్రయించాలి, ఆదరించాలి.
1: ఇఫ్ వి కమ్ అక్రాస్ పీపుల్ పూర్ లోవర్ ఇన్ సర్టన్ టర్మ్స్ కంపేర్ టు అస్ వీ షుడ్ హావ్ కంపాషన్ ఫర్ దెమ్, గివ్ దెమ్ షెల్టర్, ఎన్కరేజ్మెంట్ అండ్ హెల్ప్.
2: ఈ విధంగా వారిని ఆదరించినప్పుడే మనలో ఉండినటువంటి ఒక దివ్యత్వాన్ని మనం చక్కగా గుర్తించుకున్న వారమవుతాం.
1: ఓన్లీ బై దిస్ పర్టికులర్ ప్రాసెస్ వుడ్ బి ఏబుల్ టు రికగ్నైజ్ ట్రూ డివినిటీ విచ్ ఇస్ ఇన్హెరెంట్.
2: విచక్షణ జ్ఞానం అనేటువంటి దాన్ని మనం పెంపొందింప చేసుకోవాలి.
1: వీ హావ్ టు డెవలప్ దిస్ కైండ్ ఆఫ్ డిస్క్రిమినేషన్.
2: అప్పుడే మన యందున్నటువంటి యొక్క దైవత్వము, దివ్యత్వము మనం కొంతవరకు పోషించుకున్న వారం కాగలం.
1: దెన్ ఓన్లీ వుడ్ హావ్ డెవలప్డ్ డివినిటీ విచ్ ఇస్ ఇన్ అస్ అట్లీస్ట్ టు సమ్ ఎక్స్టెంట్.
2: మన యందు మాత్రమే కాక సర్వత్రా దైవత్వం ఉన్నదనేటువంటి సత్యాన్ని కూడా మనం గుర్తించాలి.
1: వీ హావ్ టు ఆల్సో రికగ్నైజ్ ద ఫ్యాక్ట్ దట్ డివినిటీ ఈజ్ నాట్ మెర్లీ విత్ ఇన్ అస్, డివినిటీ ఈజ్ ఎవ్రీవేర్.
2: దైవం యొక్క సర్వజ్ఞత్వాన్ని కూడా మనం ప్రకటించాలి.
1: వీ హావ్ టు ఆల్సో డిక్లార్ బై ప్రాక్టీస్ ది ఆమ్నిషియన్స్ ఆఫ్ గాడ్.
2: ఈ విధమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని అనుభవించి ఆనందించి ప్రపంచమునకు అందించినటువంటి వారే గోప గోపాలు.
1: గోప గోపబాలస్ ఆర్ దే బిలాంగ్ టు దట్ పర్టికులర్ కేటగిరీ హూ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ దిస్ అండ్ హూ హ్యావ్ డిక్లేర్డ్ దిస్ టు ద వరల్డ్.
2: ఈ గోపికలు గోపబాలురు భగవంతుని యొక్క దివ్యత్వాన్ని అనుభవించి ఎన్నో విధముల వారు ఆనందించి ఆ ఆనందాన్ని లోకానికి అందిస్తూ వచ్చారు.
1: గోపికాస్ అండ్ గోపబాలాస్ ఆర్ దోస్ పీపుల్ హూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ గాడ్స్ డివినిటీ ఇన్ అన్ ఇమెన్స్ వే అండ్ ఎంజాయ్డ్ ది ఎక్స్టసీ ఆఫ్ హిస్ కంపెనీ.
2: వారు నిరంతరం కూడా భక్తినే కావాలని ఆశిస్తూ వచ్చారు.
1: ఆల్ ద వైల్ దే వర్ ఆస్పైరింగ్ టు హ్యావ్ డివోషన్.
2: ముక్తి కంటే భక్తి పెద్దది అనేటువంటిది, గొప్పది అనేటువంటి దాన్ని వారు విశ్వసిస్తూ వచ్చారు.
1: దే బిలీవ్ ఫర్మ్లీ దట్ డివోషన్ ఈజ్ సుపీరియర్ ఈవెన్ టు లిబరేషన్.
2: ప్రేమ అనేటువంటిది చాలా మధురమైనటువంటిది.
1: లవ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ స్వీట్.
2: అది దివ్యమైనటువంటిది.
1: ఇట్ ఈజ్ సేక్రెడ్ అండ్ డివైన్.
2: అదే అమృతమయమైనటువంటిది.
1: ఇట్ ఈజ్ ఇమ్మార్టల్ అండ్ నెక్ట్రైన్.
2: అట్టి అమృతత్వాన్ని మనం ఆనందంగా అనుభవించినప్పుడే మనము అమరత్వాన్ని పొందగలమనేటువంటి విశ్వాసం వారిది.
1: దేర్ ఫెయిత్ వాజ్ దట్ ఓన్లీ వెన్ దే ఎంజాయ్ సచ్ సేక్రెడ్ లవ్ అండ్ డివైన్ లవ్ దే వుడ్ బికమ్ ఇమ్మార్టల్.
2: అట్టి ప్రేమ, అట్టి మాధుర్యము ఒక భక్తి యందు మాత్రమే ఉంటున్నది.
1: సచ్ లవ్ అండ్ సచ్ స్వీట్నెస్ కెన్ బి ఫౌండ్ ఓన్లీ ఇన్ డివోషన్.
2: ఇట్టి భక్తిని మనం అనుభవించటకు ఎట్టి సాధనలు మనం చేయనక్కర్లేదు.
1: టు ఎంజాయ్ దిస్ కైండ్ ఆఫ్ డివోషన్ దెర్ ఇస్ నో నీడ్ ఫార్
2: క్యారింగ్ మనం అనుభవించనక్కర్లేదు.
1: దెర్ ఇస్ నో నీడ్ ఫార్ అండర్ గోయింగ్ ఎనీ ట్రబుల్స్ ఐదర్.
2: కర్మ, జ్ఞాన యోగాదులకు అనేక విధమైనటువంటి శ్రమలను మనం అనుభవించవలసి వస్తుంది.
1: ఇఫ్ యూ వాంట్ టు టేక్ ద పార్ట్స్ ఆఫ్ కర్మ, జ్ఞాన అండ్ యోగా, యూ మే హావ్ టు పుట్ యువర్ సెల్ఫ్ టు వేరియస్
2: లోక కళ్యాణార్థమై,
1: ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్,
2: ఇహ పరమ నిమిత్తమై,
1: ఫర్ దిస్ వరల్డ్ అండ్ ఫర్ ది వరల్డ్
2: జీవ నిమిత్తమై, స్వసుఖ నిమిత్తమై,
1: ఫర్ ది ఎంజాయ్మెంట్ ఆఫ్ వన్ సెల్ఫ్,
2: అనేక విధమైనటువంటి యజ్ఞయాగాది క్రతువులు ఆచరించి,
1: పీపుల్ పర్ఫార్మ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యజ్ఞాస్ అండ్ యాగాస్,
2: దాన ధర్మ తపస్సాదులు కూడా ఆచరించి,
1: చారిటీ అండ్ సచ్ అదర్ ఆస్పెక్ట్స్ ఆర్ టేకన్ అప్ బై పీపుల్ ఫర్ ది సేక్ ఆఫ్ దిస్,
2: దైవత్వాన్ని పొందుటకు ప్రయత్నిస్తూ వచ్చారు.
1: పీపుల్ మేక్ ఎఫర్ట్స్ టు రీచ్ డివినిటీ,
2: కానీ యజ్ఞయాగాది క్రతువులు ఆచరించటం కానీ, దాన ధర్మాది తపస్సులు ఆచరించడం కానీ, ఇది సామాన్య మానవులకు ఇది సాధ్యమయ్యేటువంటిది కాదు.
1: బట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఆర్డినరీ పీపుల్ టు పర్ఫార్మ్ యజ్ఞాస్, యాగాస్ అండ్ ఆల్సో డూ పెనన్స్ అండ్ సచ్ అదర్ గ్రేట్.
2: దీనినే కర్మ మార్గం అన్నారు.
1: దిస్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ కర్మ మార్గ పాత్ ఆఫ్ యాక్షన్.
2: నిత్యానిత్య విషయ పరిశీలన కలిపి,
1: క్యారింగ్ అవుట్ ఎన్క్వైరీ ఇన్ టు వాట్ ఈస్ పర్మనెంట్ అండ్
2: సర్వత్రా ఉండనటువంటి యొక్క దైవత్వం ఒక్కటే అనేటువంటి దాన్ని గుర్తించి,
1: రికగ్నైజింగ్ డివినిటీ విచ్ ఈస్ ఎవ్రీవేర్ విచ్ ఈస్ ఆల్ అరౌండ్,
2: నిత్యానిత్యములు ఎందు విచారణ కలిపి,
1: క్యారింగ్ ఆన్ ఎన్క్వైరీ ఇన్ టు వాట్ ఈస్ పర్మనెంట్ అండ్ వాట్ ఈస్ ఇంపర్మనెంట్,
2: అనిత్యమైనటువంటి జగత్తునందు అనగా సంసారం నందు బంధితులు కాకుండా తప్పించుకున్నందుకు ప్రయత్నించినటువంటి వాడే జ్ఞాని.
1: జ్ఞాని ఈజ్ వన్ హూ ఆఫ్టర్ మేకింగ్ ఆల్ దీస్ ప్రాసెసెస్ విచ్ ఆర్ బీయింగ్ డిస్క్రైబ్డ్ ట్రైస్ టు ఫ్రీ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ద వరల్డ్ విచ్ ఈస్ మండేన్ అండ్ ఫిల్స్ హిమ్సెల్ఫ్ విత్ ది పర్మనెంట్ ఎంటిటీ ఆఫ్ డివినిటీ.
2: ఇంద్రియములను నిగ్రహించి,
1: కంట్రోలింగ్ ద సెన్సెస్,
2: కఠినమైనటువంటి సాధనలు కలిపి,
1: క్యారింగ్ అవుట్ వెరీ రిగరస్ స్పిరిచువల్ ఎక్సర్సైజెస్,
2: ఏకత్వాన్ని అనుభవించి,
1: ఎంజాయింగ్ వన్నెస్ విత్ డివినిటీ,
2: దివ్యత్వాన్ని గుర్తించడమే యోగ సాధన అని.
1: రికగ్నైజింగ్ డివినిటీ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ యోగ సాధన.
2: ఈ విధంగా కఠినమైనటువంటి ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది ఇది సులభమైనటువంటి పని కాదు.
1: సచ్ కైండ్ ఆఫ్ సెన్స్ కంట్రోల్ విచ్ ఈస్ రాదర్ డిఫికల్ట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఎవరీవన్.
2: దీనినే పతంజలి యోగ చిత్తవృత్తి నిరోధక అన్నారు.
1: పతంజలి హెస్ డిస్క్రైబ్డ్ ది సేమ్ థింగ్ యాజ్ యోగ చిత్తవృత్తి నిరోధక.
2: క్షణమైనా మన ఇంద్రియములను మనం నిగ్రహించుకోలేనటువంటి వారము, శాశ్వతంగా మనం నిగ్రహించుకోవటము ఇది ఎంత కఠినమైనటువంటి పని.
1: We people who have not been able to control our own sense organs even for a moment, how can we have exercise control over our senses permanently for a long time?
2: It is sulabhame kaani cheyata kashtam.
1: It is easy to say but difficult to practice.
2: Kanuka ఈ యోగ మార్గము కాని, ఈ కర్మ మార్గము కాని, ఈ యొక్క జ్ఞాన మార్గం కాని, సామాన్య మానవులకు ఇది అసాధ్యమైనటువంటిది.
1: బీట్ పాత్ ఆఫ్ యాక్షన్, పాత్ ఆఫ్ యోగా ఆర్ పాత్ ఆఫ్ నాలెడ్జ్, దీస్ ఆర్ గోయింగ్ టు బి వెరీ డిఫికల్ట్ ఫర్ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్.
2: కుల మత భేదములు లేక,
1: వితౌట్ హ్యావింగ్ ఎనీ డిస్టింక్షన్ ఆఫ్
2: వయో భేదములు లేక,
1: ఏజ్ సెక్స్,
2: ఏ విధమైనటువంటి నిష్టలు లేక,
1: వితౌట్ హ్యావింగ్ ఎనీ
2: కఠినమైన సాధన సల్పక,
1: వితౌట్ పర్ఫార్మింగ్ ఎనీ రిగర్,
2: సులభమైనటువంటి మార్గంలో భగవంతుని పొందుటకు ఒక భక్తి మార్గం ఒక్కటే పవిత్రమైన మార్గం.
1: ది పాత్ ఆఫ్ డివోషన్ ఇస్ ద ఓన్లీ ఈజీ పాత్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హూ కెన్ టేక్ టు రీచ్ ది డివినిటీ.
2: కనుక నిరంతరము కూడాను భగవంతుని పొందిట ఉండటమే అమృతత్వమని కూడా గోపికలు ప్రపంచమునకు చాటుతూ వచ్చారు.
1: గోపికాస్ హావ్ డిక్లేర్డ్ టు ది వరల్డ్ దాట్ థింకింగ్ కాన్స్టెంట్లీ ఆఫ్ ద లార్డ్ అండ్ లవింగ్ ద లార్డ్ ఇస్ ఇట్సెల్ఫ్ ఇమ్మోర్టాలిటీ.
2: జలము లేక ఏ విధంగా మత్స్యములు జీవించలేవో,
1: జస్ట్ యాజ్ ఫిష్ కెనాట్ లివ్ వితౌట్ వాటర్,
2: దైవము లేక భక్తుడు జీవించలేడు.
1: A devotee can never live without God.
2: క్షణమైన కూడాను భగవంతుని వదిలి ఉండలేడు.
1: He can never leave God's company even for a moment.
2: ఇది అవినాభావ సంబంధం అనేటువంటి యొక్క సత్యాన్ని గోపికలు చాటుతూ వచ్చారు.
1: They have declared that this is the type of relationship which a devotee has towards his chosen God.
2: కనుకనే ఆనాటి నుండి గోపికలు దైవత్వం యొక్క ఏకత్వాన్ని అనుభవించే నిమిత్తమై అనేక విధమైనటువంటి శ్రమలకు ఊర్చుకున్నారు.
1: In those days, Gopikas underwent various types of trials and tribulations in order that they can enjoy oneness with the divinity continuously.
2: దీనినే సాధ్య భక్తి అని కూడా చెప్తూ వచ్చారు.
1: The same thing has been described also as సాధ్య భక్తి.
2: దీనినే పరమ భక్తి అని కూడా అన్నారు.
1: ది సేమ్ థింగ్ ఆల్సో హస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ పరమ భక్తి.
2: దీనిని అనన్య భక్తి అని కూడా పిలిచారు.
1: ఇట్ ఆల్సో హస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ అనన్య భక్తి.
2: ఎక్కడ మనకు పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉండునో అక్కడే ప్రేమ అభివృద్ధి ఉంటుంది.
1: వేర్ ఎవర్ దెర్ ఈస్ ఎ కంప్లీట్ అండ్ టోటల్ ఫెయిత్ దెర్ ఈస్ లవ్ అండ్ డివోషన్.
2: ఎక్కడ ప్రేమ ఉంటుందనో అక్కడే శ్రద్ధ కూడాను అభివృద్ధి పొందుతుంది.
1: వేర్ దెర్ ఈస్ లవ్ దెర్ విల్ బి నేచురల్ ఇంట్రెస్ట్.
2: ఎక్కడ శ్రద్ధ ఉండునో శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, అక్కడనే మనకు జ్ఞానం లభిస్తుంది.
1: వేర్ దెర్ ఈస్ శ్రద్ధ ఇంట్రెస్ట్ అండ్ ఫెయిత్ దేర్ షీ గెట్స్ విజ్డమ్.
2: జ్ఞానం లభించినప్పుడే సాధన సలుపుతాము.
1: వెన్ వన్ అక్వైర్స్ నాలెడ్జ్ వన్ వుడ్ బి ఏబుల్ టు క్యారీ ఆన్.
2: సాధన సలిపిన తర్వాతనే సాధ్యం ఏర్పడుతుంది.
1: When sadhanas or exercises, spiritual exercises are carried out, you will be able to achieve the goal.
2: Sadhya bhakti ki mooladharamu vishwasamu.
1: Therefore, for sadhya bhakti, the most important cornerstone is
2: kanuka vishwasam dwara mana premanu abhivruddhi bhavinchukovali.
1: We have to develop love through faith.
2: Kanukane mana yokka vishwasa premalu rendu leka దైవత్వాన్ని మనం ఏనాటి కూడా మనం అనుభవించలేము, అందుకోలేము, తెలుసుకోలేము.
1: ఇఫ్ యు డు నాట్ హ్యావ్ లవ్ అండ్ ఫెయిత్ వీ కెన్ నెవర్ అండర్స్టాండ్ డివినిటీ ఎనీడే.
2: రాత్రింపగలు కూడాను ఏ విధమైనటువంటి యొక్క అవస్థలకైనా కూడాను వారు ఏమాత్రము వెరువక దివ్యత్వమైనటువంటి కృష్ణుణ్ణి పొందాలని గోపికలు గోపాలు పరిపరి విధములు కూడా ప్రతిపించారు.
1: గోపికాస్ అండ్ గోపాలాస్ were ready to undergo any amount of trouble and difficulties and problems night and day. They aspire to reach Krishna.
2: Madhura Mohana Murali Nadam Vinnanta Matramune varu maimarchi.
1: The moment they heard the sweet music of his flute, they forgot themselves.
2: Mattulai premon mattulai unmattulai adavulanta tirigaru.
1: They were intoxicated with a divine madness and ran into the forest in search of their chosen deity.
2: Ardharatri samayam nandu kudanu tamalu taamu aa muradinaadamunu kevalamu bhramato anubhavinchatam chetane krishnudu vodutunnadane tunti yokka bhavam varulo aavirbhavinchinappudu bhavanamulu vadali udyana vanamulu yendu praveshistu vacharu.
1: Even in the dead of the night, as they began imagining the sweet music of the flute played by Lord Krishna, more on account of imagination, they left their palaces, ran into the gardens in search of the sweet Lord.
2: Ardharatri samayamulo Brindavanamulo Krishnudu ekkada kanipistadu?
1: In the dead of the night in Brindavan, where do you get Krishna?
2: Vaari hrudayamulandundinatundi yokka Krishnude variki pratibimbinchi variki ee vidhamainatundi madhura gaanamulu vinipistu vachadu.
1: Krishna, who is residing in their own hearts, gave them this experience and made them feel that Krishna is called

0: దే బిగాన్ అపీలింగ్ వెదర్ సచ్ స్వీట్ లార్డ్ ఈస్ హైడింగ్ హిమ్సెల్ఫ్ విత్ దెం.
1: ఈ విధంగా వారి యొక్క పరితాపము సర్వవ్యాపకత్వాన్ని ప్రపంచమును చాటుతూ వచ్చిందే కాని తమ యందు లేడు, ఏ పొదలు ఎందు ఉన్నాడనేటువంటి యొక్క అజ్ఞానంతో వెతకటం కాదు గోపికల యొక్క స్వభావం.
0: గోపికాస్ నేచర్ వాజ్ నాట్ యాజ్ ఇఫ్ దేవర్ ignorant and they did not know that Krishna was not hiding himself there. It only spreads and declares to the world that they believed in the omniscience of Krishna. They thought Krishna is available everywhere.
1: Gopikala yokka bhakti prapattulu okka krishnuku tappa anyulaku e maatram kuda nu teliyadu.
0: The devotion and the type of surrender that the gopikas had towards Krishna was known only to Krishna, to none else.
1: Oka anoka samayamlo nenu panditunna nenchuvanti ahankaram cheta uddavudu prepallalo praveshinchi గోపికలకు ఏదో ఒక యోగమును బోధిస్తానని తాను ప్రచారం చేస్తూ వచ్చాడు.
0: వన్స్ అపాన్ ఎ టైమ్ ఉద్ధవ గాట్ ది ఫీలింగ్ దట్ హీ ఈజ్ అ గ్రేట్ పండిట్ అండ్ హీ న్యూ మెనీ థింగ్స్. హీ వెంట్ టు రేపల్లె అండ్ హీ వాంటెడ్ టు ప్రీచ్ టు గోపికాస్ వేదాంత.
1: గోపికలు చేరారు.
0: గోపికాస్ అసెంబ్ల్డ్ దేర్.
1: ఏ యోగము చెప్పుతాడు మా వియోగమునకు ఏమాత్రం కూడా అడ్డు లేకుండా నిరంతరము కృష్ణుడితో సంయోగమయ్యేటువంటి యోగం ఏమన్నా తెలుపుతాడో ఏమని ఆశతో పరిగెత్తి వచ్చారు.
0: దే ర్యాన్ టు హిమ్ విత్ ది ఫాండ్ ఫీలింగ్ దట్ వాట్ ఎవర్ హీ టెల్స్ మే నాట్ సెపరేట్ కృష్ణ ది కంటిన్యూస్ ఫీలింగ్ అండ్ మెంటల్ అసోసియేషన్ విత్ కృష్ణ.
1: అందులో ఒక గోపిక ఉద్ధవుని ప్రశ్నించింది.
0: వన్ గోపిక క్వశ్చన్ ఉద్ధవ లైక్ దిస్.
1: అయ్యా మహానుభావ, మీరెవరో మాకు అక్కరలేదు, కానీ మీ ఉపదేశం ఏమిటో మాకు సంయోగం కల్పిస్తావా, మాకు వియోగం కల్పించడానికి వచ్చావా? మొట్టమొదటి దీనిని తెలుపమని.
0: ఓ గ్రేట్ వన్, వీ డు నాట్ నో హూ యు ఆర్, వీ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఐదర్, బట్ వీ వుడ్ లైక్ టు నో వెదర్ యు హావ్ కమ్ హియర్ టు సెపరేట్ అస్ ఫ్రమ్ కృష్ణ ఆర్ టు జాయిన్ అస్ విత్ కృష్ణ.
1: భగవంతుని పొందేటువంటి యోగం మీకు తెలపడానికి వచ్చానని చెప్పాడు.
0: హీ సెడ్ దట్ ఐ హావ్ కమ్ to teach you as to how to go near the Lord and how
1: ee yogamu maaku akkaraledu maaku ee prapanchamu bhogamu maaku akkaraledu krishna yokka samyogam maaku kavali anna.
0: They said we are not interested in your yoga, we are not interested in the luxuries of the world and the comforts of the world, we are interested in having constant company of the sweet krishna.
1: Nirantaramu krishna yokka muruganadamu maa yokka chevulu yendu nindi untunnadi.
0: Continuously and eternally we have been listening the music of Krishna in our
1: inkoka shabdam maa yokka karnadvantram dwara cheradaniki avakasam ledhu.
0: There is no room for any other sound to enter into our ears.
1: Maa kannuni ninda aa sundaramainatundi krishna vigraham nindi untunnadi, tejadillutu untundadi, prakashistu untundadi.
0: Our eyes are full of the sweet splendorous form of Krishna.
1: Kanuka ee kannulu maroka vastuvunu chudalevu.
0: These eyes are not prepared to have a look at any second object.
1: Nirantaramu aa murudu maduramainatundi yokka aa krishna naamam maa naaluku paina naatyamaadutu untundadi.
0: Eternally the name of Krishna is doing its own dance on our tongue.
1: Kanuka inkoka padam ee naaluku uchcharinchaledu.
0: Our tongues are not prepared to utter a word other than Krishna's name.
1: Madurati maduramainatundi aa yokka krishna prema maa yokka manasulo nindi untundadi.
0: Our minds and hearts are full of the sweet love of the Lord Krishna.
1: Kanaka hrudayamantai kudanu krishna yokka madhura naamam lopala madhura prema lopala madhura kirtana lopala madhura shravanam lopala munigi untunnatundi ee gopikalaku maroka vedam maaku akkaraledannu maroka yogam akkaraledannu.
0: Gopikas whose hearts are full of the sweet love, sweet form, sweet world, sweet music of Krishna are not prepared to listen to any other thing. We don't want any other yoga, they declare to Uddhava.
1: Ee maatalu vinnanta maatramne ఉద్ధవునికి చాలా ఆనందం కలిగింది.
0: ఉద్ధవ వాస్ థ్రిల్డ్ వెన్ హి హర్డ్ దీస్ వర్డ్స్.
1: ఈ భగవత్ తత్వం అనేటువంటిది విద్యల వల్ల కానీ యోగముల వల్ల

0: కానీ పాండిత్యం వల్ల కానీ తెలివితేటల వల్ల కానీ లభించేటువంటిది కాదని తనలో తాను యోచించుకున్నాడు.
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ అండ్ స్వీట్నెస్ ఆఫ్ డివినిటీ కెనాట్ బి ఒబ్టైన్ బై ఎనీ పర్సన్ బై మియర్ స్టడీస్ బై మియర్ క్లవర్నెస్ అండ్ సచ్ అదర్ కైండ్ ఆఫ్ ఓన్లీ థింగ్స్.
0: ఇది కేవలము ఒక భగవత్ ప్రేమతోనే మాత్రమే ఇది పొందుటకు సాధ్యమవుతుందని తాను నిశ్చయించుకున్నాడు.
1: హీ కేమ్ టు ది కన్క్లూజన్ that it is possible to obtain this only through sweet love for Lord.
0: ee bhavam tanno taanu gurtinchukoni gopika yokka bhakti prapatrunu entano varninchukunnadu.
1: He recognized this in himself and he was so much appreciative of the gopikas and their devotion to Krishna.
0: Maroka prashna vesadu ee uddhavudu.
1: Still he put one more question to them, to the gopikas.
0: మీరు బృందావనం సంచరిస్తున్నారు, పుష్పములను ప్రశ్నిస్తున్నారు, మొక్కలను విచారిస్తున్నారు, పొదలంతా వెతుకుతున్నారు, ఏ రీతిగా మీరు ఈ కృష్ణ యొక్క సంబంధ బాంధవ్యం కలిగి ఉండాలని మీరు ఆశిస్తున్నారని ప్రశ్నించాడు.
1: He questioned them, well, you have been wandering in Vrindavan. You are going to trees, plants, creepers, flowers, and in search of Krishna, questioning about Krishna, etc. What type of relationship do you want to have with Krishna?
0: Vishwame Bhagavat yokka swaroopamu.
1: The world is the very form of God.
0: Kondalu, adavulu, vrutchamulu, anni kudulu Bhagavantuni yokka aakaramule.
1: The mountains, the trees, and everything in the world is
0: ye koham bahushyamani Bhagavantuni yokka sankalpam chetani sarvasvam kudunu aavirbhavinchindi.
1: Everything has come into existence by the will of God, they said.
0: అటువంటి ప్రతి వస్తువునందును ప్రతి అణువునందును నా పరమాత్మను మేము పొందాలి అనేటువంటి యొక్క ఆశను వారు వెలుబుచ్చారు గోపికలు.
1: గోపికాస్ డిక్లేర్ టు ఉద్ధవ దట్ అవర్ డిజైర్ ఇస్ టు ఫైండ్ కృష్ణ ఇన్ ఎవ్రీ ఆటమ్ ఇన్ ఎవ్రీ ఆబ్జెక్ట్ అండ్ ఎక్స్పీరియన్స్ దిస్.
0: అలాంటి సత్వం లోపల భగవంతుని అనుభవించేటువంటి దీంట్లో ఏకత్వాన్ని పొందాలని వారు ఆశించారు.
1: దే కంటిన్యూస్లీ ఆస్పైర్ టు హ్యావ్ యూనిటీ విత్ డివినిటీ.
0: వృక్షంబువై తాను పొలుపొందుచుండిన వల్లికమై మేము అందుకొందుకున్నారు.
1: ఇఫ్ కృష్ణ వర్ టు బికమ్ ఎ ట్రీ, వీ వుడ్ లవ్ టు బికమ్ క్రీపర్స్ రౌండ్ కృష్ణ.
0: పుష్పంబు అయి తాను పొలుపొందుచుండిన తుమ్మిదనై మేము తిరుగుచుందుమున్నారు.
1: ఇఫ్ కృష్ణ వర్ టు బికమ్ ఎ ఫ్లవర్, వీ వుడ్ లవ్ టు బికమ్ బీస్.
0: మేరు పర్వతమై తాను ప్రకటించుచుండిన సెలయేరు మేము అందులో ప్రవహించుచుందుమన్నారు.
1: ఇఫ్ Krishna were to be a mountain, Meru mountain, we would like to be streams flowing on that Meru mountain.
0: Ananta akashame taanaina meemu chinna chukka roopai vidanlo jerugutundumannaru.
1: If we take the form of the sky, we would like to shine as small little stars in the sky.
0: Samudrame taanaina parchukunu paaradam meemu seliyorumai annaru.
1: If he were to become ocean, we would like to become streams and rivers and merge in him.
0: Edo oka vidhamuga కృష్ణంతో మేము చేరిపోవాలి.
1: ఇన్ సమ్ ఫార్మ్ ఆర్ ది అదర్ వుడ్ ఆల్వేస్ లవ్ టు బి అసోసియేటెడ్.
0: కృష్ణునితో చేరి ఉండటమే మా యొక్క అమృతత్వము, కృష్ణుతో చేరి ఉండటమే మా ముక్తితత్వము.
1: ఆల్ దట్ వి ఆస్పైర్ ఫర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ అండ్ ఎవ్రీథింగ్ లిబరేషన్ ఇస్
0: మేము ఎడబాటును ఏమాత్రము ఏనాడు కూడాను ఏ క్షణం కూడాను మేము ఆశించము.
1: టు హ్యావ్ కంటిన్యూస్ కంపెనీ, వి కెనాట్ బేర్ సెపరేషన్ ఈవెన్ ఫర్ ఎ మినిట్.
0: కారణం అతని యొక్క ప్రతిబింబలమే మేము.
1: ది రీజన్ ఇస్ we are only the reflection of Krishna.
0: దీనిని పురస్కరించుకునే వేదములు తత్వం అసి ప్రజ్ఞానం బ్రహ్మ అయమాత్మ బ్రహ్మ అహం బ్రహ్మస్మి అనేటువంటి మహావాక్యములుగా నిరూపిస్తూ వచ్చినాయి.
1: ఆల్ ది ఫోర్ మహావాక్యాస్ డిక్లర్డ్ ఇన్ వేద తత్వం అసి అయమాత్మ బ్రహ్మ అహం బ్రహ్మస్మి.
0: ఈ మహావాక్యములన్నీ కూడాను తానే ఇది ఇదియే తాను అనేటువంటి ఒక ఏకత్వాన్ని కూడా నిరూపిస్తూ వచ్చాయి.
1: ఆల్ దీస్ ఫోర్ మహావాక్యాస్ ఓన్లీ ప్రూవ్ ద టైప్ ఆఫ్ రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ గాడ్ అండ్ డివోటీ దట్ ఇస్ అన్ ఆబ్జెక్ట్ అండ్ రిఫ్లెక్షన్.
0: అర్థం చేసుకోలేనిటువంటి యొక్క మానవత్వము ఈనాడు భిన్నత్వాన్ని అభివృద్ధి పరచుకొని దైవత్వాన్ని విస్మరించి జీవిత తత్వంలో అనేక రకములైనటువంటి కష్టములకు గురి అవుతున్నారు.
1: హ్యూమన్ బీయింగ్స్ టుడే are not able to understand this kind of relationship that exists between God and the devotee, and therefore they are suffering the separation and also coming to this particular miserable state.
0: Mrugamulandu pasipachadulu endu kudanu daivattu aneetundi gocharistu untundali.
1: In the animals as well as in birds you find divinity.
0: ప్రతి అణువునందు కూడాను, ప్రతి క్రిమికీటకాదుల యందు కూడాను దైవత్వం ఉంటుండాలి.
1: ఇన్ ఎవ్రీ ఆటమ్, ఇన్ ఎవ్రీ స్మాల్ లిటిల్ వర్మ్ యు హావ్ డివినిటీ.
0: చీమయందు బ్రహ్మనందు కూడాను ఉంటున్నదని త్యాగరాజు కూడాను వర్ణించాడు.
1: త్యాగరాజు ఆల్సో హాస్ డిస్క్రైబ్డ్ దట్ గాడ్ ఎగ్జిస్ట్ బీట్ ఇన్ అ స్మాల్ యాంట్ ఆర్ ఇన్ అ మౌంటైన్.
0: కానీ ఇట్టి పవిత్రమైనటువంటి ఏకత్వాన్ని మనం అనుభవించటం లేదు.
1: But we are not experiencing this kind of sacred experience.
0: మాటలతో మాత్రమే వర్ణించుతున్నామే కానీ క్రియాచరణలో శూన్యమైపోతున్నాం.
1: We are describing only in words, but in practice we are becoming a big zero.
0: అందువల్లనే మన జీవితం అనేటువంటి అనేక విధమైనటువంటి సమస్యలతో కూడి ఉంటున్నది.
1: That is why our life is full of problems.
0: విశ్వాసం గాఢమైనటువంటిదిగా లేదు.
1: Faith is not firm.
0: అవసరం వచ్చినప్పుడు మాత్రమే దైవత్వం మనకు కావాలి.
1: ఓన్లీ వెన్ దర్ ఇస్ ఎ నీడ్ వి థింక్ ఆఫ్ గాడ్.
0: అవసరం తీరిన తర్వాత దైవత్వం మనకు అక్కరలేదు.
1: ది మోమెంట్ దట్ అవర్ నీడ్ ఈస్ ఓవర్ వి ఫర్గెట్ గాడ్.
0: ఇది కేవలం ఆకలైన సమయంలో అన్నంను భుజించటం అన్నట్టుగా ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఆస్పైరింగ్ టు హావ్ ఫుడ్ వెన్ యు ఆర్ హంగ్రీ.
0: ఈ ఆకలి తిన్నంత మాత్రమే తీరేటువంటిది కాదు.
1: ది టైప్ ఆఫ్ హంగర్ దట్ యు హావ్
0: ఆకలి వస్తుంటుండాలి.
1: త్రూ అవుట్ ద లైఫ్ యూ షుడ్ హావ్ దిస్ పర్టికులర్ హంగర్.
0: కనుక ఇదే విధంగానే పునరపి జననం, పునరపి మరణం, ఈ విధంగా జనన మరణాల మధ్య లోపలే మన జీవితమును అంకితం గావించుకున్నా జనన మరణములకు అతీతమైనటువంటి యొక్క అమృతత్వాన్ని మనం పొందేది ఎప్పుడు?
1: దట్ ఈస్ వై వీ ఆర్ హావింగ్ దిస్ కైండ్ ఆఫ్ బర్త్, డెత్ అండ్ అగైన్ రీబర్త్. అండ్ ఇఫ్ వీ గో ఆన్ ఫాలోయింగ్ దిస్ పర్టికులర్ పాత్, వెన్ కెన్ వీ సీ ది బర్త్లెస్ నెస్?
0: కనుక మనం ఈనాడు గుర్తించవలసినటువంటి విషయము దైవత్వమునకును, జీవితత్వమునకును ఏకత్వం అనేటువంటిది ఉన్నది అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: Today we'll have to recognize the truth that there is unity between the divinity and also the devotee.
0: ఈ సత్యాన్ని మనం విశ్వసించక, ఈ సత్యాన్ని ఆచరించక ఇన్ని విధములైనటువంటి సాధనలు సలిపినప్పటికీ మనము పొందవలసిన గమ్యాన్ని పొందలేము.
1: Without having firm faith in this and without practicing this particular thing, we can never achieve the goal.
0: సర్వస్వము మన యందే ఉంటుండి కూడాను ఏదో పరదేశమునందు వెతకడానికి ప్రయత్నించుకోవటం, ఇది అజ్ఞానం యొక్క మూల లక్షణం.
1: It becomes an act of ignorance on our part if we go on searching divinity outside, although it is existing within us.
0: Inti endu jyoti velugutunnundaga porugu intiki aggi karunene aruganeela.
1: When you are having light and fire in your own house, why go in search of fire to the neighboring house?
0: Jyoti aa param jyoti aa akhanda jyoti aa advaita jyoti manayende untundaga ఏదో అల్పమైనటువంటి జ్యోతుల కోసం మనం ఆశ్రయించి అరుణులు దాచి మన జీవితమును అంకితం గావిస్తున్నాం. ఇదే పెద్ద అజ్ఞానం.
1: ద గ్రేట్ లైట్, స్పిరిచువల్ లైట్, ద అద్వైతిక్ లైట్, ఆల్దో ఇట్ ఈస్ వితిన్ అస్, వి ఆర్ స్టిల్ సర్చింగ్ ఫర్ ఇట్ అవుట్ సైడ్ అండ్ ఎల్స్వేర్. దిస్ ఈస్ ఇగ్నోరెన్స్.
0: కనుకనే దైవత్వం అనేటువంటిది మన హృదయ స్థాయిలో ఉంటున్నది.
1: డివినిటీ ఈజ్ ఇన్ అవర్ ఓన్ హార్ట్.
0: ఇట్టి దైవత్వము ఒక కృష్ణతత్వము అన్నారు.
1: కృష్ణతత్వ ఈజ్ వన్ సచ్ డివినిటీ.
0: కేశవాయ నమః, నారాయణ నమః, మాధవాయ నమః, వసుధనాయ నమః అనేటువంటి ఈ నామములన్నింటి ఎందు కూడాను కృష్ణనామం పరిపూర్ణ అవతార తత్వము అని కూడాను ఇందులో నిర్ణయం చేస్తూ వచ్చింది.
1: వెన్ యూ గో ఆన్ రిపీటింగ్ వేరియస్ నేమ్స్, కేశవాయ నమః, వసుధనాయ నమః, మాధవాయ నమః అండ్ ఆల్ దాట్, యూ కమ్ టు ది లాస్ట్ వన్ అండ్ దట్ ఈస్ కృష్ణతత్వ.
0: విచిష్టుడు పరిపూర్ణ స్వరూపుడు, పరిపూర్ణ అవతారము అన్నింది.
1: It is full avatar and it is fullness in itself.
0: దీనికి కారణం ఏమిటి?
1: What is the reason for this kind
0: అవతారములు అన్నీ ఒక్కటే అయినప్పటికీ ఈ కృష్ణావతారం మాత్రం పరిపూర్ణ అవతారం అంటలో దీనిలో ఉన్నటువంటి విశిష్టత ఏమిటి?
1: All the avatars in a way are full avatars, but what is the reason as to why కృష్ణావతార alone is described as full avatar?
0: ఇది పూర్ణావతారమని, అర్ధావతారమని, కాలావతారమని అవతారాలు ఈ భేదములు లేవు.
1: In avatars, you can't get a full avatar, half avatar and a quarter avatar.
0: ఆ కాలాను గుణ్యంగా, ఆ దేశపాత్రను అనుసరించి, ఆ పరిస్థితుల స్థితిగతులను కూడా పురస్కరించుకుని అవతారం యొక్క తత్వము కొన్నింటిని మాత్రమే ప్రచురిస్తూ వస్తుంది, ప్రకటిస్తూ వస్తుంది.
1: Depending upon the time, the country, the place and the situation, the avatar reveals itself to that limited extent.
0: కనుకనే పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్పూర్ణముదచ్చతేని అన్ని పూర్ణత్వమే.
1: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెడ్ దేర్ ఇస్ ఓన్లీ ఫుల్నెస్. దట్ ఈస్ ఫుల్, దిస్ ఈస్ ఫుల్.
0: మనము కేవలము క్వాంటిటీని చూచి మనం ఈ చిన్నది పెద్దది అని భావిస్తున్నాము.
1: వీ గెట్ ఇన్ టు ది డెల్యూటెడ్ ఫీలింగ్ అండ్ సపరేట్నెస్ ఆన్ ది బేసిస్ ఆఫ్ క్వాంటిటీ విచ్ వి సీ.
0: ఇక్కడ క్వాలిటీ దీని యొక్క పూర్ణత్వం మనం విచారించాలి.
1: దిస్ ఫుల్నెస్ ఆర్ పూర్ణత్వ ఈజ్ బీయింగ్ రెఫర్డ్ టు ది క్వాలిటీ అండ్ నాట్ క్వాంటిటీ.
0: అదే విధంగానే దైవత్వం అనేటువంటిది అన్ని అవతారములందు కూడాను పూర్ణత్వంగానే ఉంటుంటాడు.
1: డివినిటీ ఈజ్ ఫౌండ్ ఇన్ ఇట్స్ ఫుల్నెస్ ఇన్ ఆల్ ది అవతార్స్.
0: అయితే కొన్ని కొన్ని సందర్భములందు రూపనామములను పురస్కరించుకుని దీనికి అనేక విధమైనటువంటి అర్థములు కల్పిస్తూ వచ్చారు మహాపండితులు.
1: ది గ్రేట్ పండిట్స్ హ్యావ్ బీన్ అట్రిబ్యూటింగ్ అండ్ గివింగ్ డిఫరెంట్ మీనింగ్స్ టు డిఫరెంట్ నేమ్స్ ఆఫ్ ద అవతార్.
0: ఇక్కడ కృష్ణ అని ఒక పదం ఉంది. కృష్ణ,
1: దేర్ ఇస్ ఎ వర్డ్ కృష్ణ.
0: క ష న,
1: క ష న ఆర్ ద లెటర్స్.
0: ఇది కృష్ణ,
1: దిస్ ఇస్ కృష్ణ.
0: కానీ ఇందులో మరికొద్ది పేర్లు కూడా ఉంటుండాలి.
1: దేర్ ఆర్ ఎ ఫ్యూ అదర్ నేమ్స్ ఆల్సో అసోసియేటెడ్ విత్ ది
0: క ర ష న హ. ఇది ఐదు అక్షరములు.
1: ది సేమ్ కృష్ణ కెన్ బి డిస్క్రైబ్డ్ ఇన్ ఫైవ్ లెటర్స్ క ర ష న అ.
0: ఈ ఐదు అక్షరముల లోపల కూడా అనంతమైనటువంటి ఒక దివ్యత్వం కూడి ఉంటుండాలి.
1: ఇన్ దీస్ ఫైవ్ లెటర్స్ ఇమ్మెన్స్ డివినిటీ ఈజ్ అవైలబుల్.
0: క అనేటువంటిది దీని యొక్క అంతరార్థాన్ని మనం గుర్తించాలి.
1: ఫస్ట్ లెటర్స్ రికగ్నైజ్ అండ్ అండర్స్టాండ్ ది ఇన్నర్
0: అనగా కమల కాంతుడు.
1: క రెఫర్స్ టు కమలకాంత.
0: ఈ కమలకాంతుడు కాకుండా కమలేశ్వరుడు.
1: హీఈస్ ఆల్సో కమలేశ్వర.
0: కమలగర్భుడు.
1: హీఈస్ ఆల్సో కమలగర్భ.
0: అనగా సూర్యోదయమైన తక్షణమే కమలములు విచ్చుతూ ఉంటాయి.
1: యాజ్ సూన్ యాజ్ దెర్ ఇస్ సన్ రైజ్,
0: దీనివల్ల కమల బాంధవుడు అని కూడా ఉంటుండాలి.
1: ద లోటస్ బ్లాజమ్స్, దట్ ఇస్ వై హీఈస్ ఆల్సో బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ కమల బాంధవ.
0: అనగా దైవత్వం అనేటువంటిది మనలో ఆవిర్భవించిన తక్షణమే హృదయం వికసిస్తుంది, హృదయ కమలం వికసిస్తుంది.
1: ద మూమెంట్ డివినిటీ మేనిఫెస్ట్ ఇన్ అస్ అవర్ హార్ట్స్ బ్లాజమ్.
0: కనుకనే ప్రకారం అనేటువంటిది వికసింపజేసేటువంటి యొక్క సూర్యతత్వంగా తీసుకున్నారు.
1: దేర్ ఫోర్ బి డిస్క్రైబ్డ్ యాజ్ దట్ కెపాసిటీ విచ్ కెన్ ఎనేబుల్
0: అని రమింపజేసేటువంటి రామతత్వంగా తీసుకున్నారు.
1: అండ్ దిస్ ఇస్ అన్ ఆస్పెక్ట్ ఆఫ్ సన్. రా ఇస్ టేకన్ యాజ్ ది ఆస్పెక్ట్ ఆఫ్ రామ విచ్ కెన్ గివ్ ఎ లాట్ ఆఫ్ జాయ్.
0: ష అనేటువంటిది సద్గుణైశ్వర్య సంపన్నుడైనటువంటి యొక్క ఈశ్వరు విష్ణుత్వంగా భావిస్తూ వచ్చారు.
1: షా హాస్ బీన్ అసోసియేటెడ్ విత్ విష్ణుత్వ విచ్ ఈస్ ఫుల్ ఆఫ్ ది సిక్స్
0: ఆస్పెక్ట్. అనేటువంటిది ఒక విధమైనటువంటి నరసింహావతారంగా భావిస్తూ వచ్చారు.
1: ద లెటర్ న స్టాండ్స్ ఫర్ నరసింహావతార.
0: అనగా నరసింహ, నరుడు మృగము రెండింటి యొక్క ఏకత్వంగా భావిస్తూ వచ్చారు.
1: ఇట్ ఈస్ ఎన్ అసోసియేషన్ ఆఫ్ నర అండ్ ఎ కాంబినేషన్ ఆఫ్ నర మ్యాన్ అండ్ అనిమల్.
0: ఆ అనేటువంటిది అక్షర స్వరూపుడైనటువంటి వాడు.
1: ఆ స్టాండ్స్ ఫర్ అక్షర స్వరూప,
0: నిరంతరము క్షయము లేనటువంటి వాడు.
1: ద వన్ హూ డస్ నాట్ నో వాట్ ద డిక్లైన్ ఈస్.
0: కనుక ఇలాంటి అక్షర అర్థములను మాత్రమే పురస్కరించుకుని దైవత్వం అనేటువంటిది ఈ పరిపూర్ణత్వంతో కూడినటువంటిది కృష్ణావతారం అని భావిస్తూ వచ్చారు.
1: పీపుల్ హావ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ అండర్స్టూడ్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దీస్ ఫైవ్ లెటర్స్ ది కృష్ణత్వ ఈజ్ ఫుల్ డివినిటీ అండ్ ఇమెన్స్ డివినిటీ.
0: మరికొంతమంది ఈ కృష్ణ అనేటువంటిది ఆనంద తత్వంగా తీసుకుంటూ వచ్చారు.
1: సమ్ అదర్ పీపుల్ took this krishnatva as
0: sat chit ananda swarupudu krishnudu annaru.
1: The principle of delight, and he has been described as sat chit ananda swarupa.
0: Krishna anaga nallati vaadu ani arthamu.
1: Krishna also means a dark one.
0: Ajnanamunu pariharamu gaavinchetuvanti sat chit ananda swarupude krishnudu ani.
1: It also means that he is one who can destroy ignorance by his splendorous
0: kanuka
1: qualities.
0: Perlaku enni arthamulaina manam cheyavachu.
1: Therefore, names can be given different meanings.
0: పేరు పెట్టినవి గాని పుట్టినవి కాదు.
1: Name has been given. Name is born on its own.
0: కనుక దైవత్వం అనేటువంటిది సర్వత్రా కూడాను సర్వకాలము యందు కూడాను ఏకత్వంతో ఉండినటువంటి పూర్ణత్వమే.
1: Divinity therefore is fullness which existed all the while and right from the beginning till
0: కేవలం మానవులు వారి వారి తెలివితేటలను భక్తి ప్రపత్తులను ఆశ్రయించేసుకుని తద్వారా భగవంతుని వర్ణిస్తూ వచ్చారు.
1: However, men began describing God in the light of their own cleverness and their own capacity.
0: ఎన్ని విధముల వర్ణనలు గావించినప్పటికీ అది వారి యొక్క అభిరుచులు మాత్రమే కాని దైవం యొక్క నిజతత్వములు కాదు.
1: But whatever description has been given by man, ఈజ్ ఓన్లీ రిఫ్లెక్షన్ ఆఫ్ దేర్ ఓన్ టేస్ట్ అండ్ టెంపర్మెంట్.
0: సముద్రంలో అనంతమైనటువంటి జలం ఉంటుండాలి.
1: ఓషన్ హ్యాస్ ఇమెన్స్ వాటర్.
0: ఎవరెవరు ఎంతెంత పాత్రను తీసుకుని పోతారో ఆ పాత్రకు మాత్రమే ఆ నీరుని తీసుకుని రాగలరు.
1: బట్ వాట్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ కెన్ బి బ్రాట్ బై ఎ పర్సన్ డిపెండ్స్ అపాన్ ది వెసల్.
0: భక్తులు, పండితులు, దాసులు ఇలాంటి వారు వారి వారి భావోద్రేకముల చేత ఆ భగవంతుని యొక్క పవిత్రమైనటువంటి యొక్క గమ్యములను, కొన్ని విధమైన మర్మములను, దివ్యమైనటువంటి రమ్యములను భావించుకుంటూ వచ్చారు.
1: ఇన్ ద సేమ్ వే డివోటీస్ అండ్ ఆల్సో పండిట్స్ బిగాన్ డిస్క్రైబింగ్ గాడ్ అకార్డింగ్ టు దేర్ ఓన్ కెపాసిటీస్, దేర్ ఓన్ టెంపర్మెంట్, దేర్ ఓన్ అండర్స్టాండింగ్, దేర్ ఓన్ పవర్స్ టు కాంప్రహెండ్.
0: ఆకాశములో ఎన్నో పక్షులు ఎగురుతూ ఉంటాయి.
1: దేర్ కెన్ బి ఏ నంబర్ ఆఫ్ బర్డ్స్.
0: వాటి రెక్కల బలమును పురస్కరించుకుని ఆయా స్థాయికి పోయి ఎగురుతూ ఉంటాయి, తిరిగి మరీ క్రిందికి వచ్చి పడుతుంటాయి.
1: విచ్ ఎ బర్డ్ కెన్ ఫ్లై డిపెండ్స్ అపాన్ ది పవర్ ఆఫ్ దేర్ ఓన్ వింగ్స్ అండ్ దేర్ ఓన్ కెపాసిటీ టు ఫ్లై.
0: ఈ పాండిత్యం చేతను, విద్యా చేతను, దైవత్వాన్ని అనేక రకములుగా కూడా వారు వర్ణిస్తూ రావచ్చు.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ ది స్కాలర్షిప్ విచ్ దే హ్యావ్ అండ్ ది ఎడ్యుకేషన్ విచ్ దే హ్యావ్, దే మే గో ఆన్ డిస్క్రైబింగ్ డివినిటీ ఇన్ డిఫరెంట్
0: వేస్. కేవలం వారి భావరాలే కాని భగవంతుని యొక్క తత్వంలో నిజంగా కాదు.
1: ఆల్ దీస్ డిస్క్రిప్షన్స్ ఆర్ ఓన్లీ దేర్ ఓన్ ఫీలింగ్స్, దేర్ ఓన్ ఇమాజినేషన్.
0: భగవంతుని వదించడం ఎవరి తరమూ కాదు.
1: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు డిస్క్రైబ్ గాడ్.
0: మరి అదే పండితులే చెప్తున్నారు, ఏదో వాచి నివర్తంతే అప్రాప్య మనసా సహా, మనసును కానీ వాక్కును కానీ సాధ్యము కానటువంటి తత్వం నీది అని వారే తిరిగి వర్ణిస్తుంటారు.
1: దీస్ వెరీ పీపుల్ డిస్క్రైబ్ గాడ్ హూ కెనాట్ బి కాంప్రహెండెడ్ బై మైండ్ ఆర్ హూ కెనాట్ బి డిస్క్రైబ్ బై వర్డ్.
0: కనుక దైవత్వాన్ని మనము ప్రత్యేకమైన దివ్యత్వంగా భావించుకోనకుండా, మానవత్వం కూడా దైవత్వంతో వేరుగా మనము విశ్వసించక, దైవత్వం మా ఏకత్వంతో కూడినటువంటి బింబ ప్రతిబింబంలో సత్యాన్ని మనం గుర్తించాలి.
1: దేర్ఫోర్ వి హావ్ ద ఫ్యాక్ట్ దట్ డివినిటీ అండ్ ఆర్ ఓన్లీ వన్ అండ్ ద సేమ్. వన్ ఇస్ ది ఆబ్జెక్ట్, ది అదర్ ఈస్ ద రిఫ్లెక్షన్. వి షుడ్ నాట్ బ్రింగ్ అబౌట్ ఎ ఆర్టిఫిషియల్ డిస్టింక్షన్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: దేర్ ఇస్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్ హియర్.
0: ఒక గింజ ఉంటుంటాయి,
1: దేర్ ఇస్ ఎ సీడ్స్.
0: ఆ గింజల్లో రెండు బద్దలుగా ఉంటుంటాయి.
1: ఇట్ హ్యాస్ టూ పార్ట్స్.
0: రెండు బద్దలు చేరినప్పుడే ఇది మొక్కగా తయారవుతుంది.
1: వెన్ దీస్ టూ పార్ట్స్ ఆర్ ఇంటాక్ట్,
0: ఇందులో ఏ బద్ద విడివిడిగా అయినప్పటికీ ఇది మొక్కగా రాదు.
1: ఇట్ కెన్ స్ప్రౌట్ ఓన్లీ వెన్ దే ఆర్ టుగెదర్. ఇఫ్ దే ఆర్ సెపరేటెడ్ ఇట్ ఇస్ నాట్.
0: అందుకోసం జీవాత్మ పరమాత్మ అనేటువంటి రెండు బద్దములు చేరినప్పుడే, బద్దలు చేరినప్పుడే సృష్టి అనేటువంటి వృక్షము ఏర్పడుతూ ఉంటుండాలి.
1: The tree of creation can sprout and function only when divinity and also the man come together.
0: Kanuka bhaktudu leka bhagavantudu ledu.
1: There is no God without devotee.
0: Bhagavantudu leka bhaktudu ledu.
1: There is no devotee without God.
0: Bhagavantudu ye vidhanga bhaktulnu srishtistunnado, bhaktulu kudanu bhagavantuni aa vidhanga srishtinchali.
1: Just as God is creating devotees according to his own likes, devotees also can create God according to their own liking.
0: దానిని ధ్యానము అని పేరు పెట్టుకుంటూ వచ్చారు.
1: This is being described as meditation.
0: అనగా తనయందు ఆ భగవంతుని యొక్క రూపనామములను చిత్రించుకుంటూ, తనలో తాను భావించుకుంటూ, అనేక విధములుగా ఆ రూపాన్ని సాక్షాత్కరింపజేసుకోవడానికి తగిన కృషి చేయటం.
1: Meditation therefore refers to the type of whatever he wants to describe and picture God in himself. In that particular form he go on picturing and creating God in his own mind.
0: Kanuka daivatvame kevalam srishtikarta ani cheppudaku veelu kaadu, daivatvanni kudanu srishtimpa cheseetundi oka manavatvam pavitramainatundi.
1: Therefore it may not be correct to say God only is the creator and God creates. Even a devotee can create God within himself.
0: Anduvaranani jantunam narajanma dullabham annaru.
1: That is why such a great place is given for
0: manava janmam chala durlabhamainatundi annaru.
1: Human birth is difficult to obtain.
0: Ee padanni ekkado oka kukka vinindatta paapam.
1: It appears one dog heard this particular statement.
0: Yeviti jantunam narajanma dullabhamani, mem kuda jantulame, maakante manavudu enta goppavaadu, etta goppavaadu.
1: The dog began questioning. It appears man is the greatest among the animals. We are also animals. Why should man be described as a greater animal? No, certainly not.
0: Meme goppavaram annaru.
1: We are greater than man. The dog's
0: karanam emanaga pattadannam kosamani vaari kompalu kaachukuntu వారి చుట్టూ తిరుగుకుంటూ వాడు కొట్టినా తిట్టినా గాని పిచ్చిన తక్షణమే తోకల్లాడించుకుంటూ వెంటపోతున్నావు. ఈ కృతజ్ఞత మానవునికుందా?
1: బికాస్ వీ హ్యావ్ ఎ సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఫర్ ద సేక్ ఆఫ్ ఎ ఫిస్ట్ ఫుల్ ఆఫ్ ఫుడ్ దట్ ఈస్ గివెన్ టు అస్, వీ ఆర్ సో లాయల్, వీ ఫాలో ది మాస్టర్, వీ సర్వ్ ద మాస్టర్ అండ్ వీ ఆర్ గ్రేట్ఫుల్ టు ద మాస్టర్.
0: భగవంతుడు తిండి తింటున్నారు.
1: God's food is being
0: భగవంతుడు ఇచ్చిన జలమును త్రాగుతున్నారు.
1: People are drinking waters given and supplied by God.
0: భగవంతుడు ఇచ్చిన గాలిని పీల్చుతున్నారు.
1: We are breathing the air supplied by God.
0: సర్వము భగవంతుని యొక్క ప్రసాదమే.
1: Everything is the gift given by God.
0: దానిని అనుభవిస్తూ భగవంతుని మర్చిపోతున్నారు క్రూరులై.
1: Men are forgetting God and becoming cruel.
0: ఉపకారం చేసినటువంటి భగవంతునికి అపకారము సలపెడుతున్నారు.
1: Man has been returning ingratitude to God.
0: మాకైనా కృతజ్ఞత ఉంది. మీరు కృతజ్ఞులుగా తయారవుతున్నారు కాబట్టి మాకంటే మీరు ఎట్లా గొప్పవారు?
1: We have that sense of gratefulness and gratitude, but you are ungrateful and you have ingratitude. How can you be described as greater than we?
0: మా యజమానుడు మనని అనేక విధములుగా హింసించినప్పటికీ ఆ కృతజ్ఞత చేత నా పేరు పెట్టించినమే నేను తోకల్లాడించుకుంటూ అతనికి వినయ విధేయతను నేను అందిస్తున్నాను.
1: Even when the master ill treats us, gives us some trouble, etc., the moment he calls us by the name that has been given to us, we just go very lovingly to him.
0: Kani manavudu maa peru vinnante maatramane chee chee chee ani dooram kodutunnaru.
1: But what is man doing? The moment he thinks of, he comes across the word dog, he condemns it with all meanness.
0: Kanaka manavunni chee chee chee ani dooram cheyali ante kani mammalu cheyadaniki veelledu.
1: It would be appropriate to condemn the man. We don't utter lies.
0: అన్యాయం సలపటం లేదు.
1: We do not do any
0: అక్రమంలో ప్రవేశించడం లేదు.
1: We do not take the wrong
0: path. దురాశ అంతకంటే లేదు.
1: We do not have greed.
0: ఇలాంటి త్యాగమైనటువంటి మా జీవితానికి మమ్మల్ని చులకనగా భావించుకోవటము ఇది మానవత్వానికి ఒక తీరని లోటు అన్నారు.
1: If man considers dogs in a mean way, it is a reflection upon their own poor intelligence, because our lives are full of sacrifice, unlike the lives which are selfish of human beings.
0: Chadavulu chadivi emi prayojanam?
1: What is the use of having a lot of
0: enni padavulu yeli emi prayojanam?
1: What is the use of
0: enni telipetadu undi emi prayojanam?
1: What is the use of having so much
0: maakunna kritagnyata meeku lekunda pothundadi?
1: You do not have the gratitude which we have towards our master.
0: Kanuka జంతువునాం నరజన్మ దుర్లభం అనేటువంటిది ఎందుకు? జంతువునాం సురక జన్మ దుర్లభం అను.
1: Why should it be just said that it's difficult to obtain the birth of human being? It would be more appropriate to say it is difficult to obtain the birth of a dog.
0: కనుక ఈనాడు కుక్కల కంటే హీనమైపోతున్నారు మానవత్వం.
1: Today what is happening is man is
0: getting స్వార్థం స్వార్థం స్వార్థం ఆడంబరం.
1: Man is getting degraded into worse than even dogs. A selfishness to the core.
0: ఇలాంటి వారు భక్తులు భక్తులు అంటే ఎట్లా భక్తులు అవుతాం?
1: If you go on calling yourselves as devotees, can you really be devotees?
0: నీ స్వార్థము సప్రయోజన నిమిత్తమై నీవు ఆచరిస్తున్నావు కానీ దైవానుగ్రహం కోసమని దైవానందం నిమిత్తమై నీవు ఆచరించటం లేదు.
1: All the actions you perform are performed on account of selfishness and self-interest, not to serve the God and not to earn his grace.
0: నీవు దైవము యొక్క అంశమును అనేటువంటి ఒక తత్వం నీవు గాఢంగా విశ్వసించినప్పుడు ఈ స్వార్థము సప్రయోజనము త్యజిస్తావు.
1: The moment you realize that you are an aspect of divinity, you'll be able to overcome this kind of selfishness and selfish desires and selfish interests.
0: Dehamu karathamu.
1: Body is only a chariot.
0: Atma rajikudu.
1: Atma is the charioteer.
0: Ee rendiki yokka ekatvanni manam anubhavinchali.
1: We should experience unity between the charioteer occupying the chariot and running the chariot.
0: Manavulu yandu aneka rakamulaina bhedamulu undavachunu.
1: There could be a number of differences between man and man.
0: Inta srishti lopana kudanu ee yokka manavulo iddaraina kudanu samananga kanipinchetundi vaaru leru.
1: In this vast creation you can't come across two people who are
0: exactly ee yandu bhedamulu kanipistune untuntai.
1: There could be some kind of difference are there between two persons.
0: అమడ బిడ్డలైనా కూడా ఎందుకు భేదములు కనిపిస్తుంటాయి.
1: ఈవెన్ ఇఫ్ దే ఆర్ ట్విన్స్ దేర్ విల్ బి సమ్ కైండ్ ఆఫ్ డిఫరెన్స్ ఆర్ దే ఆర్ బిట్వీన్.
0: ఈ భేదములు అభివృద్ధి పరిచేటువంటి వారు లోకములో కొల్లలు కలర్.
1: దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ పీపుల్ హూ కెన్ ఎక్స్ప్లోర్ దీస్ కైండ్ ఆఫ్ డిఫరెన్సెస్.
0: కానీ అన్నింటి ఎందు ఉన్నటువంటి ఏకత్వాన్ని చూపించేటువంటి వాడు ఒక్కడ చాలు మనకు.
1: ఇట్ వుడ్ బి సఫిషియంట్ ఈవెన్ ఇఫ్ దేర్ ఇస్ వన్ హూ షోస్ ఇన్ అండర్లైన్ యూనిటీ అమంగ్ ఆల్ ద హ్యూమన్ బీయింగ్స్.
0: ఆహార నిద్ర భయ మైదనాలు ఎందు సర్వులు సమానమే.
1: In terms of food, sleep and such other mundane things,
0: జనల మరణములు ఎందు సర్వులు సమానమే. కోటీశ్వరుడు గాని కూటి పేద గాని
1: be he the richest person or the poorest person, they are the same.
2: ఇది సమర్థమైనటువంటి ఆత్మతత్వం నందు నిజమైనటువంటి రచితత్వం మనము అభివృద్ధి పరచుకోవాలి.
1: In terms of ఆత్మ, we should develop equality.
2: అందరి యందు ఉన్నటువంటి ఆత్మ ఒక్కటే.
1: Atma residing in every heart is one and the same.
2: అనేక పాత్రల లోపల చంద్రుడి యొక్క ప్రతిబింబం కనిపిస్తుంటుండాలి, కానీ అది ప్రతిబింబమే. ఈ ప్రతిబింబం ఎక్కడ పోయి చేరుతుండాలి? బింబంలోనే చేరుతుండాలి. అదే విధంగానే ఈ యొక్క దేహములన్నీ కూడా కొన్ని పాత్రల వంటివి.
1: మూన్ లైట్ ఇస్ రిఫ్లెక్టెడ్ ఇన్ ది వెసల్స్ ఇన్ ద సేమ్ వే గాడ్ హస్ బీన్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద హ్యూమన్ బాడీస్ విచ్ ఆర్ వెసల్స్.
2: ఈ పాత్రల యొక్క ప్రమాణములు ప్రత్యేకంగా ఉండవచ్చును.
1: దేర్ ఈస్ డిస్టింక్షన్ అండ్ సెపరేట్నెస్ ఫర్ దీస్ బాడీస్.
2: కానీ అన్నిటి ఎందుకు ప్రతిబింబించేటువంటి ఆత్మ ఒక్కటే.
1: But the reflection which you get in each one of these bodies is the same, and that is of divinity.
2: అట్టి ఏకత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని మనము అభివృద్ధి పరచుకోవాలి.
1: We have to develop that kind of feeling and that kind of...
2: దాన్ని మనం అభివృద్ధి పరచుకోకుండా,
1: if we don't develop that kind of feeling,
2: నీ యొక్క అహంకారం చేత నీ పదవులు, నీ విద్యలు, నీ అధికారం ఇవే అని యోచించవలసింది.
1: Is it your position, your own education, your own power which you have to indulge in?
2: ఇవన్నీ కూడా నువ్వు తుమ్మునంతలో తోలిపోవో తొమ్మిది తరల తోలు బొమ్మ అన్నారు. ఈ తోలు బొమ్మ యొక్క తత్వాన్ని నీవు ఆధారంగా తీసుకుంటున్నావు.
1: దీస్ ఆర్ ఆల్ సచ్ ఇంపర్మనెంట్ థింగ్స్ విచ్ ఆర్ అసోసియేటెడ్ విత్ ఇంపర్మనెంట్ బాడీ.
2: ఇవి కదిలిపోయే మేఘమే వంటివి.
1: దీస్ ఆర్ ఆల్ పాసింగ్ క్లౌడ్.
2: కరిగిపోయే ఐస్ వంటిది.
1: దిస్ సంథింగ్ లైక్ ఐస్ విచ్ మెల్ట్స్ అవే.
2: ఇలాంటి యొక్క జీవితత్వాన్ని నీవు సత్యంగా భావించుకుని నిత్య సత్య నిర్మలమైనటువంటి ఆత్మతత్వాన్ని విస్మరిస్తున్నావు.
1: Why do you base all your faith and actions on this impermanent body which goes away and forget divinity which is permanent? This body is not going to be with you forever.
2: ఎప్పటికీ, ఏ నాటికైనా కూడా మరువనటువంటిది, విడవనటువంటిది, కదలనటువంటిది, తిరగనటువంటిది ఒక్కటే. అదే ఆత్మతత్వం.
1: It is the principle of Atma which will never desert you, which will always be with you, be it today or any other day, be it now or a day.
2: అలాంటి సత్యనిత్యమైనటువంటి దాన్ని మనం ఆధారంగా చేసుకుని,
1: we have to base all our actions
2: అనిత్యము అసత్యమైనటువంటి జగత్ వ్యవహారములందు మిథ్యముగా భావించుకొని,
1: we have to consider the worldly activities and the worldly life,
2: జీవితి యాత్రను సాగించుకోవాలి.
1: We have to carry on our life.
2: ఈ జగత్తు అనేటువంటిది శాశ్వతం కాదు.
1: World is not permanent.
2: పుట్టక పూర్వం మనకి ఈ జగత్తు లేదు.
1: బిఫోర్ యువర్ బార్న్ ది వరల్డ్,
2: మరణించిన తర్వాత ఈ జగత్తు లేదు.
1: వన్స్ యూ డై ది వరల్డ్ డజంట్
2: ఎగ్జిస్ట్. ఈ జన్మమరణములకు మధ్యలో వచ్చి చేరినటువంటిది ఈ జగత్తు.
1: ఇన్ బిట్వీన్ బర్త్ అండ్ డెత్ యూ కమ్ అక్రాస్ దిస్ పర్టికులర్ వరల్డ్.
2: ఇంతే కాదు,
1: నాట్ మెయిర్లీ దిస్,
2: పగటిపూట చూసేటువంటి ఈ జగత్తు రాత్రిలో మనకు కనిపించదు.
1: ది వరల్డ్ విచ్ యూ సీ అండ్ విట్నెస్ డ్యూరింగ్ ద డే ఇస్ నాట్ సీన్ ఇన్
2: ది నైట్. ఈ స్వప్నంలో లేనటువంటి జగత్తు పగలులో కనిపించదు.
1: ద వరల్డ్ విచ్ యూ సీ ఇన్ డ్రీమ్ ఇస్ నాట్ ఫౌండ్ వెన్ యు ఆర్ అవేక్.
2: కనుక ఇవి రెండింటి ఎందుకు కూడా నువ్వు మిథ్యమైనటువంటి యొక్క సత్యాన్ని మనం గుర్తిస్తున్నాము.
1: ద టైప్ ఆఫ్ ట్రూత్ విచ్ ఇస్ మిథ్యా ఈజ్ ఎక్స్పీరియన్స్ బిట్వీన్ దీస్ టూ స్టేట్స్ ఆఫ్ డ్రీమ్ అండ్ వేకింగ్.
2: ఇలాంటి వచ్చి పోయేటువంటి ఒక జగత్తు నిమిత్తమై మనం అనేక విధములుగా భ్రమలు పెంచుకొని,
1: ద వరల్డ్ విచ్ అపియర్స్ అండ్ డిస్అపియర్స్ ఇన్ దిస్ పర్టికులర్ వే, వై షుడ్ వి డెవలప్ సచ్ కైండ్ ఆఫ్ delusion and illusions on this world.
2: మన స్వస్వరూపమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం మర్చిపోతున్నాం.
1: We are forgetting our true nature which is ఆత్మతత్వ itself.
2: కనుక మనం స్వస్వరూప సందర్శనాన్ని మనం అనుభవించడానికి తగిన కృషి చేయాలి.
1: We have to make efforts to come in face to face with our own real nature.
2: ఈ జగత్తు నందు శాశ్వతమైనటువంటి ఆనందం మనకు లభించదు.
1: In this world you can never get permanent bliss.
2: దీని పేరే అనిత్యం అసుఖం లోకం.
1: The very name of this world is the permanent world and temporary world. Happiness is impermanent.
2: సత్యమైనటువంటి ఈ యొక్క జగత్తు నందు నిత్య సత్యమైనటువంటి యొక్క ఆనందాన్ని అనుభవించడం కోరటం అనేటువంటిది పెద్ద అజ్ఞానం.
1: ఇట్ ఈస్ ఇగ్నోరెన్స్ ఆఫ్ ది హైయెస్ట్ ఆర్డర్ టు ఎక్స్పెక్ట్ టు ఎంజాయ్ పర్మనెంట్ హ్యాపీనెస్ అండ్ జాయ్ ఇన్ దిస్ వరల్డ్ విచ్ ఇస్ ఇట్సెల్ఫ్ ఇంపర్మనెంట్.
2: మన చదువులందు,
1: ఇన్ ఆల్ అవర్ ఎడ్యుకేషన్,
2: మన తెలివితేటలయందు,
1: ఇన్ ఆల్ అవర్
2: మన ఆచరణయందు,
1: ఇన్ అవర్
2: మన అనుష్ఠానములందు,
1: ఇన్ వాట్ ఎవర్
2: మన ఆలోచనయందు,
1: ఇన్ ఆల్ అవర్ థాట్స్,
2: మన అనుభూతి యందు,
1: ఇన్ ఆల్ అవర్ ఎక్స్పీరియన్స్,
2: ఆత్మతత్వం ఒక్కటి మాత్రమే ఉంటుండాలి.
1: ఆత్మతత్వ ఈజ్ ద ఓన్లీ థింగ్ విచ్ ఈస్ కామన్.
2: దాన్ని మాత్రం మనం ఆనందంగా ఆశ్రయించినప్పుడే ఈ సర్వస్వాన్ని కూడా మనము లోబర్చుకున్న వారం అవుతాం.
1: ఇఫ్ యూ కెన్ టేక్ షెల్టర్ అండ్ ఆత్మతత్వ ఇన్ ద రియల్ వే, we'll be able to have control over all.
2: అప్పుడే మన యొక్క ఇంద్రియములను కూడా నిగ్రహించుకున్న వారం అవుతాం.
1: దెన్ ఓన్లీ వీ కెన్ హ్యావ్ కంట్రోల్ ఓవర్ అవర్ సెన్సెస్.
2: ఆరు సంవత్సరముల పిల్లవాడు ప్రహ్లాదుడు.
1: ప్రహ్లాద వాజ్ అ 6-year-old child.
2: దైవత్వం అనేటువంటి తనలో ప్రకటించడం చేత, ప్రభవించడం చేత, ప్రకాశించడం చేత తండ్రి కుడును బుద్ధులు నేర్పేటువంటి యొక్క పుత్రుడిగా తయారయ్యాడు.
1: Who was able to teach proper lessons even to the father because divinity manifested in him.
2: Bodhinchadaniki vayasu pramanam kaadu, pradanam kaadu.
1: For teaching and for giving correct knowledge, age is not kulamu
2: bodhamu manaku aadharam kaadu.
1: Caste and community are not important.
2: Dhanamu pedda idi manaku avasaram ledu.
1: Money, wealth and position are also not important.
2: Anduvalani Valmiki evvani vamsham andali vaadu.
1: That is why it has been asked, to which particular clan or community does Valmiki belong?
2: Nandundu ye palli endu putte?
1: Where was Nanda born?
2: Dara kuchelindu dharamu kaligi unde?
1: What amount of wealth did poor
2: Gajaraju ye vidya kaligi unde?
1: What education did elephant have?
2: Vasudhu Dhruvundu enta vayasu kaligi unde?
1: What age did Dhruva have?
2: శబరి ఎంతటి శక్తి కలిగి ఉంది?
1: వాట్ పవర్ అండ్ కెపాసిటీ
2: విదురునికి ఎంతటి విదురమతి ఉంది?
1: వాట్ క్యాస్ట్ విచ్ విదురా హ్యావ్?
2: తిమ్మడికి ఎంతటి తెలివి ఉంది?
1: వాట్ ఇంటెలిజెన్స్ డిడ్ హనుమాన్ హ్యావ్?
2: ఇదంతా కూడాను దైవ ప్రార్థన వలనే, దైవ ప్రేమ చేతనే దీని విలువను సంపాదించుకున్నారు.
1: ఆల్ దీస్ powers and capacities are obtained by all these persons which have been mentioned only by prayer and grace of God.
2: కేవలము కోతి చంచలత్వానికి పుట్టి నీళ్లు పెట్టిన పేరు.
1: టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎ మంకీ, ఇట్ ఈస్ అనదర్ నేమ్ ఫర్ ఫికల్నెస్.
2: కానీ రాముల పైన ఉన్నటువంటి విశ్వాసమే సర్వబలమును చేకూర్చుకోగలిగింది.
1: ఇట్ ఈస్ ది ఫెయిత్ విచ్ దట్ మంకీ హ్యాడ్ ఇన్ రామా విచ్ గేవ్ సచ్ ఎక్స్ట్రాడినరీ పవర్స్ అండ్ కెపాసిటీస్ ఫర్ ఇట్.
2: హనుమంతుడు గుణవంతుడు, బలవంతుడు, ఇలాంటి వాడైనప్పటికీ తన యొక్క బలం పైన, తన గుణం పైన, తన యొక్క దీనిపైన తాను ఆశ్రయించక రాముని పైన మాత్రమే తన యొక్క సర్వస్వాన్ని దారబోసుకున్నాడు.
1: హనుమంత వాజ్ ఎ పర్సన్ విత్ ఫుల్ ఆఫ్ కెపాసిటీస్, పవర్, క్లవర్నెస్, ఇంటెలిజెన్స్, బట్ స్టిల్ హీ డిడ్ నాట్ బేస్ ఆల్ హిస్ లైఫ్ ఆన్ దోస్.
2: మహాగుణవంతుడు,
1: హీ టుక్ షెల్టర్ అండర్ రామా.
2: చాలా బలవంతుడు,
1: హీ వాజ్ ఎ వెరీ వర్చువస్ పర్సన్.
2: మహా శాంతవంతుడు,
1: స్ట్రాంగ్ పర్సన్, ఎ పీస్.
2: కనుకనే అతనికి టైటిల్స్ ఇంత ఉన్నాయి, శాంతుడు, గుణవంతుడు, బలవంతుడు, హనుమంతుడు అని.
1: That is why all these titles have been given to Hanuman as the one who had.
2: అలాంటి వాడు లంకలో ప్రవేశించినప్పుడు రాక్షసులంతా ప్రశ్నిస్తారు, ఇంత చిన్న కోతి ఇంత పెద్ద బలముతో ఇన్ని విధములకో కూడా రాక్షసులు జయిస్తున్నది, నీవెవరయ్యా అని ప్రశ్నించారు.
1: When such a highly accomplished Hanuman entered Lanka, Rakshasa's demons who were shocked at
2: అతను తన యొక్క బలాన్ని, తన యొక్క గుణాన్ని, తన యొక్క శాంతిని ఏమాత్రమో ప్రకటించుకోలేదు.
1: హూ ఆర్ యూ ది ఆస్క్? హీ నెవర్ బిగాన్ డిస్క్రైబింగ్ అబౌట్ హిజ్ ఓన్ కెపాసిటీస్, ప్రవెస్, పవర్స్, అకాంప్లిష్మెంట్స్ ఎట్సెట్రా.
2: ఒక్కటి మాత్రమే చెప్పాడు, హీ దాసోహం కోసలేంద్రస్య. ఆ రామచంద్రుడు యొక్క దాసుడు అన్నాడు.
1: హీ డిస్క్రైబ్ హిమ్సెల్ఫ్ యాజ్ ద సర్వెంట్ ఆఫ్ శ్రీరామ.
2: ఇప్పుడు మన వారు ఎవరైనా నీవెవరయ్యా అంటే ఓ సోన్సో సోన్సో పెద్ద ఏబిసిడి నుంచి కూడాను జడ్ వరకు డిగ్రీలు చెప్పుకుంటూ వస్తుంటాం.
1: ఇఫ్ ఎనీవన్ వర్ టు ఆస్క్ అస్ వెల్ హూ ఆర్ యూ, వీ గెట్ ఇంటాక్సికేటెడ్ ఇన్ డిస్క్రైబింగ్.
2: ఇంకా ఎన్నెన్నో చెప్పుకుంటారు, అవన్నీ చెప్పుకుంటే గానీ వీడికి బలం రాదు.
1: ఎక్స్ మినిస్టర్ అండ్ ఎక్స్ అండ్ ఎక్స్ అండ్ ఎక్స్
2: మన బలాలు ఇవి దుర్బలాలు.
1: Do such descriptions really speak of our strength? It is only our weakness, not our
2: dammidiki panikrana kantivi.
1: All the things which you had in the past are
2: padavulu poyindaru bazaarlo betti ammina koregettunte varu leru.
1: Once you lose your power and position, you are treated worse than a useless thing.
2: Nee nijamaina balamu, nee nijamaina padavi aatma swarupunu sunvanta visse amrutasya putraha. Nenu amrita putruni daivam yokka samsaanni ani cheppukotame nijamaina gauravam.
1: Your true power lies in your declaring that you are the aspect of divinity, you are the son of divinity.
2: ilanti yokka dhairyanni sahasanni nijatvanni manam gurtinchadaniki prayatninchali.
1: You have to recognize this particular truth and you should develop this courage to declare ourselves as
2: such. Ee vidhamaina kunti yokka bhaktulu mana karyam nimittamai aachrinche bhaktulu ee naatiki ni maniki paniki raavu.
1: And the other types of devotees who do not recognize this particular thing can never be useful.
2: Mana pani jarina bhagavantuni namaskaram chestunnam ippudu.
1: Devotees today are such that
2: mana pani vifalamayipoyina inga photo ni isi lopale pettestam.
1: If we succeed in our ఎఫర్ట్స్ అండ్ ఇన్ ఫుల్ఫిల్లింగ్ అవర్ విషస్ వి వర్షిప్ ద గాడ్.
2: వాంఛన నిమిత్తమే భగవంతుని సంయోగ వియోగంతో అనుభవిస్తావా?
1: Can you be so mean as to establish relationship with God for the sake of fulfillment of such mean desire?
2: Brahmandamantata prabalutundari neeku aalayamuna marchalaviyaguna.
1: Is it possible to fix a small limited place?
2: Koti suryula kaanti medikaligini neeku prame deepamune evaru pattagalaru?
1: God who is occupying the entire universe, how can he be putting
2: it? Adhalaadulakaina andani vaadu neerupukanavaru evartaramu.
1: You can describe your formless form.
2: Sarvajeevulu yendu sancharinchini neeku sariyane peyidu sadhyamaguna?
1: Is it possible to give a name to you who is found in every human being?
2: Brahmandamantata boddalo nunnatti neeku bachya bhojyamune evaru pattagalaru?
1: The one in whose stomach the entire cosmos resides, how can you
2: ఎవరు వస్తు తెలియచున్నది నంది సాయిబాబా ఎనచు ఇతరమైనది ఎవరేమి ఎరుగరయ్యా?
1: పీపుల్ రియలీ డు నాట్ నో హూ సాయిబాబా ఈస్. సాయిబాబా
2: కేవలము ఒక రూపనామమునే మనం ఆధారం చేసుకుంటూ కూర్చున్నామే కానీ ఆ దివ్యమైనటువంటి ప్రేమతత్వాన్ని కానీ ఆ సత్చిత్ ఆనందం యొక్క రహస్యాన్ని కానీ మనం గుర్తించుటకు ప్రయత్నించడం లేదు.
1: We are merely basing all our understanding on the basis of the name and the form. We are not able to understand the inherent divinity which is in the
2: Krishna tattvanni kudanu kamsu ga aariti gaane bhavistu vachadu.
1: Kamsa also was taking Krishna tattva in the physical form.
2: Idu chinna pillavadu.
1: He was thinking Krishna was a small boy.
2: Edu konni rakamainaatundi oka shaktulu kaligi aanni vidhamainaatundi oka konni mesmerism anaga konni maayalu salputunnadu.
1: He was thinking that Krishna was having only some kind of small powers and he is using
2: the divine shakti kaane kaadan cheppu vaadinchadu.
1: He argued that it is not the power of divinity at all.
2: Inga Shishupala Dantavakradunku cheppanakkaraledu.
1: It is not possible to describe how foolish Shishupala and Dantavakra were.
2: Dharmaraja varu paadapu pooja chesi adiniki aneka vidhamulaga okarunu rajyamunu paripalinchadaniki Krishnaagnanu konutuku prayatninchaga Shishupaludu cheptunnadu.
1: When Dharmaraja was offering worship of the feet of Lord Krishna, Shishupala began describing Krishna.
2: Snanam mujeyo javarandra cheelalu kaajechinanduka poojaniku.
1: Should Krishna be worshipped for stealing the sarees of those ladies when they were taking bath?
2: Valla bhoomondato sallalaadannaku harinchinanduka ardhamijuta.
1: Is it offering argya to you because you are just spending playful time with gopis?
2: Chalunika kattipetta panchangam inka.
1: You close all this kind of
2: vagaragura moku Sri Krishna sannitimpa.
1: Don't go on describing and praising Krishna.
2: Nooru jilkalu chetun annadu ilanti Krishnundi pogalatukottama.
1: Can you just go on praising such a Krishna? He asked.
2: Kaluku ilanti durmargam kudanu ee naadu aneka vidhanga abhrudhi avutuntadi.
1: Even today this kind of arrogance and ignorance is spreading.
2: Kevalamu dehasattvanni,
1: only the physical aspect of
2: లౌకిక సంబంధమైనటువంటి జగత్ తత్వాన్ని వారు యోచిస్తూ ఉంటారు.
1: ఓన్లీ దిస్ ఫిజికల్ అండ్ ది వరల్డ్ రిలేషన్షిప్ దే బిల్డ్.
2: అంతర్శక్తిని, ఆత్మతత్వాన్ని,
1: ఇన్నర్
2: ఆనంద స్వరూపాన్ని వారు గుర్తించడానికి తగిన శక్తివంతులు కాలేకపోతున్నారు.
1: ద ఇన్నర్ పవర్ and the power of atma and the power of delight and bliss which this particular body embodies, they have not been able to recognize.
2: ఈ యుగ యుగములు నుండి కూడాను కొనసాగుతూ వస్తున్నది.
1: This is the story of yuga yuga after yuga.
2: ప్రతి అవతారం నందు కూడాను ఇలాంటి ద్వందములు రెండు కూడాను చక్కల వలె రెక్కల వలె బయలుదేరుతూ వస్తున్నాయి.
1: In every avatar this kind of things went on side by side.
2: కనుక కృష్ణ జన్మాష్టమి అనగా కేవలం ఒక విధమైనటువంటి జ్ఞాపకార్థమై మనం ఆచరించుకోవటమే గాని కృష్ణునికి జన్మమే లేదు.
1: వెన్ వీఆర్ సెలబ్రేటింగ్ కృష్ణ జన్మాష్టమి, ఇట్ ఈస్ ఓన్లీ టు రిమైండ్ అవర్ సెల్స్ ఆఫ్ వాట్ కృష్ణ ప్రిన్సిపల్ వాస్. ఇన్ ఫ్యాక్ట్ కృష్ణ డస్ నాట్ హ్యావ్ ఎనీ బర్త్ అట్ ఆల్.
2: జన్మ సంస్థాపన నిమిత్తమే అవతరిస్తున్నాడని మనం భావిస్తుంటారు.
1: వీ థింక్ దట్ కృష్ణ హాస్ టేకన్ బర్త్ ఇన్ ఆర్డర్ టు ఎస్టాబ్లిష్ ధర్మ.
2: దుష్టులను శిక్షించడము, శిష్యులను రక్షించడము అని.
1: To punish the wicked and to protect the virtuous.
2: Idi kevalamu kontha mandi vishwasam maatrame idi.
1: This is only in a way faith of a few people.
2: Dharma sthapana anetundi kuda kaadu.
1: It is not even dharma sthapana.
2: Dharmam ante ye dharmam?
1: What is the meaning of real dharma? What type of dharma do you are?
2: Prakrutamainpudi dharma samrakshana kosam vastunnada?
1: Is it the dharma which is incidental to this world?
2: Attaiti tetayugamlo dharma rakshinchinappudu aaprayugamlo tirigi dharmam enduku chinchipovali?
1: ఇఫ్ దట్ ఈస్ ద టైప్ ఆఫ్ ధర్మ విచ్ యూ ఆర్ రిఫరింగ్ టు, ఈ ధర్మ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ ఇన్ త్రేతాయుగం.
2: ద్వాపరయుగంలో తిరిగి ధర్మం రక్షించినప్పుడు కలియుగంలో ఎందుకు ధర్మం నశించిపోవాలి?
1: హౌ డిడ్ ఇట్ డిక్లైన్ డ్యూరింగ్ ద్వాపరయుగం, హౌ డిడ్ ఇట్ డిక్లైన్ అగైన్ ఇన్ కలియుగం?
2: లౌకిక సంబంధమైనటువంటి ధర్మంలోకి సంబంధించినటువంటిది కాదు.
1: ది ధర్మ విచ్ పీపుల్ ఆర్ అండర్స్టాండింగ్ ఇన్ వరల్డ్లీ సెన్స్ ఇస్ నాట్ ద ధర్మ.
2: ఇది ఊర్ధ్వ ధర్మం అనేటువంటిది ఒకటి ఉంటుండాలి.
1: దెర్ ఈస్ అనదర్ ధర్మ కాల్డ్ ఊర్ధ్వ ధర్మ,
2: అదే హృదయ ధర్మం.
1: దట్ ఈస్ ది ధర్మ ఆఫ్ ద హార్ట్.
2: అట్టి హృదయ ధర్మాన్ని మానవుడు దినదినమునకు క్షీణించిపోతుండాలి.
1: దిస్ కైండ్ ఆఫ్ హృదయ ధర్మ ఈస్ డిక్లైనింగ్ ఇన్ మ్యాన్ డే ఆఫ్టర్ డే.
2: అనగా ఏ రీతిగా క్షీణించిపోతుండాలి? మన దృష్టిని బహిర్దృష్టి గావించుకోవటం చేతనే.
1: హౌ ఈస్ దిస్ పర్టికులర్ ధర్మ డిక్లైనింగ్ ఇన్ ద హార్ట్ ఆఫ్ మ్యాన్? బై ఎక్స్టర్నలైజింగ్ అవర్ విజన్ దిస్ ధర్మ ఇస్ డిక్లైనింగ్.
2: ఈ విషయం ఎందు మాత్రమే ప్రవేశించేటువంటి యొక్క మనస్తత్వాన్ని మనము అభివృద్ధి పరచుకుంటున్నాము.
1: వీఆర్ డెవలపింగ్ ఏ టైప్ ఆఫ్ మెంటల్ యాటిట్యూడ్ అండ్ అటాచ్మెంట్ టు ది ఎక్స్టర్నల్ వరల్డ్.
2: అంతర్దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ ఎన్ ఇన్నర్ విజన్.
2: ఎంతకాలం మనం అభివృద్ధి పరచుకుందామో పశ్చతీతి పశువు అని.
1: సో
2: ఈ బయట దృష్టి కలిగినటువంటి వాడు పశువు తప్ప మనిషి కాదు ఉన్నాడు.
1: సో లాంగ్ యాజ్ వీ డెవలప్ ది ఎక్స్టర్నల్ విజన్ అండ్ అవుట్వర్డ్ విజన్ వీ కెన్ బి కంపేర్డ్ ఓన్లీ టు ఎనిమల్.
2: ఎవడు అంతర్దృష్టిని అభివృద్ధి పరచుకున్నా వాడే మానవుడు.
1: ఓన్లీ దాట్ పర్సన్ హూ కెన్ డెవలప్ ది ఇంట్రోవర్టెడ్ విజన్.
2: ఎవరివంత వర్ణించినప్పటికీ తనలో ఉన్నటువంటి మంచి చెడ్డలు తనకు మాత్రమే గోచరమవుతాయి.
1: Only that particular person can be called as a true human being. He only would be able to recognize
2: tanaku taanu tana yokka pravartana tana yokka nija tattvamu taanu trupti padeyatundi yokka tattvame nija dharmam.
1: The true dharma is to satisfy oneself that
2: adi self satisfaction
1: that he is following the right path. That is self satisfaction.
2: Nenu manchiga unnanu aneetundi neevu notto cheppavachunu kaani neevu enta manchiga unnavu neeku maatrame telusu.
1: Whether you are following the right path or not, you alone know. You may act as
2: a word of God. Deham ka self kaadu.
1: What does this self refer to? Does it refer to the body?
2: Ade no. Atma.
1: Self refers there to Atma.
2: Deham nene nekunte yokka self spovali.
1: One should give up the feeling that he is the body.
2: Atma nene nekunte yokka selfish raavali.
1: He should develop that self feeling.
2: Kalukane selflessness self is real self annaru.
1: That is why it is said, selflessness self alone is real self.
2: Manamu ee deha bhrantito kaakunda atma bhrantito manam jeevinchadaniki prayatninchali.
1: We have to constantly live with the feeling of atma, not with the feeling of body.
2: Manamu kevalam ichcha aichchala paina aadharapadi daivatvanni manamu samyoga viyogamulto anubhavistu vastunnamu.
1: Because we base all our life on the likes and dislikes, we get association and separation from God.
2: పచ్చిగడ్డి చేతితో చూపితే పశువైనా పరిగెత్తి వస్తుంది.
1: ఇఫ్ యూ వర్ టు ఆఫర్ గ్రీన్ గ్రాస్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ ఎనిమల్ ఇట్ విల్ రన్ టు యూ.
2: తుంటకర్ర చేతిలో తీసుకుంటే పశువైనా పరిగెత్తిపోతుంది.
1: యూ టేక్ ఎ స్టిక్ ఈవెన్ ఎన్ ఎనిమల్ విల్ రన్ అవే ఫ్రమ్ యూ.
2: ఇస్తానంటే రావటము, కొడతానంటే పరిగెత్తటము, ఇది పశువు లక్షణాలు.
1: ఇట్ ఈస్ ది నేచర్ ఆఫ్ ఎన్ ఎనిమల్ టు బి అట్రాక్టెడ్ బై సమ్ కైండ్ ఆఫ్ ఇండ్యూస్మెంట్ దట్ వెన్ ఇట్ ఇస్ గివెన్.
2: ఇచ్చినా కొట్టినా తిట్టినా అన్నింటికి నువ్వు సహించుకుని ఉండేటువంటి నిజమైనటువంటి ఒక సహన ధర్మం.
1: ద రియల్ సహన ధర్మ ఇస్ వన్ విచ్ ఈస్ ప్రిపేర్ టు యాక్సెప్ట్ వెన్ ఇట్ ఇస్ గివెన్ వెన్ ఇట్ ఇస్ డిజైర్.
2: అదే సహనాభవతు సహనోభవంతు అని.
1: When it is denied and when even one is beaten, one should not run away.
2: Sahasrati shapurushaha sahasraksha sahasrapad.
1: One should accept God under all circumstances. That alone is sahanabhavatu.
2: Anni kannulu, anni chetulu, atanivi.
1: Thousands of ears, thousands of eyes, thousands of feet, all these
2: anni talane ainappudu annappudu inki em naadi aneetundi ekkada undi.
1: When everything belongs to him, where is the question?
2: Adhe purusha suktam anandu sahasra chisha purushaha sahasraksha sahasrapad. Anni kannulu atanivi, edi suchina atane.
1: This is being described even in Purusha Sukta as God having thousands of heads, thousands of eyes and
2: yaro ninnu haasyam chesaranuko.
1: Suppose someone ridicules you and
2: yedo oka rendo vyakti nannu haasyam chestunnadu nuvu bhavinchukokoodadu.
1: You should not think that someone is making fun of you.
2: Na endunnatundi yekka ye daivathamo ade daivathame nannu haasyam chesindi anuko.
1: You should feel that divinity which is inherent in you is ridiculing you.
2: అందులో ఇందులో ఉన్నటువంటిది ఒక్కటి తను తాను చేసుకున్నాడు.
1: దేర్ ఇస్ ది కామన్ డివినిటీ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్ ఇన్ యూ యాజ్ వెల్ యాజ్ ఇన్ ది అదర్ పర్సన్ హూ ఇస్ రిడిక్యూలింగ్.
2: నిన్నెవరైనా విమర్శించినారనుకో,
1: సపోజ్ సమ్ వన్ క్రిటిసైజెస్ యూ,
2: ఎవరిని విమర్శించుకున్నాడు? తనను తాను విమర్శించుకున్నాడు.
1: ఇట్ ఈస్ యాక్చువల్లీ క్రిటిసైజింగ్ వన్ సెల్ఫ్.
2: ఉన్నది ఒక్కటే.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్.
2: రెండు లేవు కదా.
1: దేర్ ఆర్ నో టూ ఎంటిటీస్ అట్ ఆల్.
2: కనుక ఇలాంటి యొక్క ఆత్మభావాన్ని మనం దినదినానికి పెంచుకుంటూ పోవాలి.
1: డే ఆఫ్టర్ డే అండ్ గ్రాడ్యువల్లీ వి హావ్ టు డెవలప్ దిస్ పర్టికులర్ ఫీలింగ్ ఆఫ్ ఆత్మభావ ఇన్ us.
2: ఇలాంటి భావాన్ని పెంచుకున్నప్పుడు మనకు రాగద్వేషాలకు ఏమాత్రం కూడా అవకాశం లేకుండా ఉంటుంది.
1: ఇఫ్ వి కెన్ డెవలప్ దిస్ పర్టికులర్ ఫీలింగ్ ఇన్ us, then there is no question of liking and disliking and hatred.
2: మన మనసులో ఉండేటువంటి ఒక్కటే అన్నాడు వేమన.
1: వేమన హాస్ జస్ట్ సెడ్ దట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్ ఇన్ us.
2: కానీ మానవుడు పిచ్చి పెట్టి తిరుగుతున్నాడు తన యొక్క దీనిని తాను తెలుసుకోవటం కోసమని.
1: ఆల్సో హాస్ సెడ్ నాట్ రియలైజింగ్ ది వన్ విచ్ ఇస్ ఇన్సైడ్ హిమ్, మ్యాన్ ఈస్ ట్రైయింగ్ టు సర్చ్ ఫర్
2: ది తాను విసర్జించి తాన్నే తిరిగి ప్రత్యేకంగా ప్రపంచంలో వెతకడానికి ప్రయత్నిస్తున్నాడంటే ఇది పిచ్చి పెట్టడం కాదా?
1: ఈజ్ ఇట్ నాట్ మ్యాడ్నెస్ టు సర్చ్ ఫర్ ఎ థింగ్ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్ ఇన్ వన్ సెల్ఫ్ ఇన్ ది అవుట్ సైడ్ వరల్డ్?
2: తన చేతి ఎందుకున్నటువంటి కంటిని తాను మరచి, కడియన్నే మరచి, నా కడియం ఎక్కడో ఎక్కడో అని చెప్పి వెతుక్కోవటం ఇది కేవలం అజ్ఞానం యొక్క లక్షణం.
1: ఇట్ ఈస్ ప్రూఫ్ ఆఫ్ వన్స్ ఇగ్నోరెన్స్. ఇఫ్ వన్ గోస్ ఆన్ సర్చింగ్ ది బ్రేస్లెట్ విచ్ హీఈస్ వేరింగ్ ఆన్ హిస్ ఆర్మ్,
2: నీవు దేనిని వెతుకుతున్నావో,
1: వాట్ ఎవర్ యువర్ సర్చింగ్ ఫార్,
2: దేనిని ఆశిస్తున్నావో,
1: వాట్ ఎవర్ యువర్ ట్రైయింగ్ టు ఆస్పైర్,
2: ఆ వస్తువు నీవే.
1: దట్ ఈస్ యువర్ సెల్ఫ్.
2: నిన్ను నీవు మర్చిపోతున్నావు.
1: యు ఆర్ ఫర్గెటింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్.
2: కారణం,
1: వాట్ ఈస్ ద రీజన్?
2: అజ్ఞానం అనేటువంటి అంధకారమే.
1: ఇట్ ఈస్ ది డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
2: ఈ అజ్ఞానం లోపల నీవు ఒక గది లోపల చేరిపోతుంటే అంధకారం లోపల ఏమి నీకు కనిపించదు.
1: యు ఆర్ లైక్ సమ్వన్ హూ హాస్ జస్ట్ గాన్ ఇన్ టు ఎ రూమ్ వేర్ దేర్ ఇస్ టోటల్ డార్క్నెస్.
2: ఒక రూమ్ లో నీవు ప్రవేశించి అనేక వస్తువులు నీవు చూస్తున్నప్పుడు ఒక్కటి మాత్రం నీకు కనిపించదు.
1: ఇఫ్ యూ ఎంటర్ ఇన్ టు ఎ రూమ్ అండ్ లుక్ ఫర్ ఆల్ ద అదర్ థింగ్స్, యూ కెన్ సీ ఆల్ ద థింగ్స్ ఎక్సెప్టింగ్ వన్ థింగ్.
2: అన్ని చూస్తున్నావు.
1: యు ఆర్ లుకింగ్ అట్ ఆల్ ద థింగ్స్.
2: అన్ని చూస్తున్న సమయంలో నిన్ను నీవు చూడవు.
1: వైల్ లుకింగ్ అట్ ఆల్ ద థింగ్స్ యూ డోంట్ లుక్ అట్ యువర్ సెల్ఫ్.
2: కనుక ఈ జగత్ అనేటువంటి దీంట్లో మనం ప్రవేశించి అన్నింటినీ వెతుకుతున్నాం. దానివల్ల నిన్ను నీవు వెతుక్కోకుండా పోతున్నాం.
1: వాట్ ఈస్ హ్యాపెనింగ్ టుడే ఇస్ యు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద వరల్డ్ అండ్ ట్రైయింగ్ టు సర్చ్ ఎవ్రీథింగ్ ఎల్స్ బట్ ఫర్గెటింగ్ యువర్ సెల్ఫ్.
2: తనను తాను వెతుక్కోలేని వాడే అజ్ఞాని.
1: An ignorant person may be described as one who does not
2: self-realize.
1: If one knows oneself well, he knows everything else. This is what Prahlada taught to his father.
2: Nana, lokamulanniyun gadhiyalona jayinchina vaadavu.
1: Oh dear father, you are the one who has conquered all the worlds.
2: Indriyalokamu chittamun geluvaneeram.
1: But you have not been able to conquer the world of senses and also
2: indriyani niu sadhinchukolekunda enta mandi rajulu sadhisthi vachina prayojanam emiti.
1: You have not been able to control your senses. What is the use of conquering the worlds outside you?
2: Kanaka ninnu niu sadhinchukunnatunte vaade rajyannanta sadhinchukunna vaadu, deshanni sadhinchukunna vaadu, vishwanni sadhinchukunna vaadu avtavu.
1: If you can master yourself and conquer yourself, you'll have conquered the world, conquered the entire universe.
2: కనుక ఇట్టి నిజ తత్వాన్ని బోధించేటువంటిదే కృష్ణుని యొక్క తత్వం.
1: కృష్ణ తత్వ ఈజ్ దట్ తత్వ విచ్ టీచెస్ ది రియాలిటీ విచ్ ఇస్
2: సర్వము ఏకత్వంగా ఉంటున్నటువంటిది.
1: ఎవ్రీథింగ్ ఈజ్
2: ఏకోవసి సర్వభూతాంతరాత్మ.
1: ఎవ్రీథింగ్ ఈజ్ యూనిటీ ఓన్లీ అండ్ యూ కెన్ సీ
2: నేను మీలోనే ఉంటున్నాను.
1: ఐ హావ్ ఎగ్జిస్టింగ్ ఇన్ యూ.
2: అదే అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమస్త.
1: That is what is said when
2: నీ దేహాన్ని ఆశ్రయించి నీలోనే నేను వైశ్వాన రూపంలో ఉంటుంది అన్నింటినీ జరుపుతున్నానన్నాడు.
1: I have taken the form of Vaishwanara in you and I am helping you to conduct all the things in your life.
2: ఇలాంటి సత్యాన్ని మనం నిజంగా విశ్వసిస్తే దేవుడు బయట ఉన్నాడనే భావం మనలో ఎందుకు వస్తుంది?
1: If we really believe this particular principle, how can we get the feeling
2: that we are chanting?
1: We are chanting slokas, we are memorizing
2: slokas,
1: but we are not able to practice these slokas.
2: ఆచరణలో పెట్టుకున్నప్పుడు ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ రీడింగ్ వెన్ వీఆర్ నాట్ ఏబుల్ టు ప్రాక్టీస్?
2: ఇంట్లో అన్ని వంటలు చేసి పెట్టుకున్నాం.
1: యూ హ్యావ్ ప్రిపేర్డ్ ఆల్ టైప్స్ ఆఫ్ ఫుడ్ అండ్
2: దిలీపవాసన చేస్తున్నాము.
1: But you are fasting.
2: వంటలు చేసి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ ప్రిపేరింగ్?
2: వంటలు చేసినందుకు భుజించాలి.
1: ఫర్ ప్రిపేరింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెలీషియస్ ఫుడ్ యూ షుడ్
2: ఈట్. శ్లోకాలు నేర్చుకున్నందుకు నీవు ఆచరించాలి.
1: ఫర్ రీడింగ్ అండ్ మెమరైజింగ్ శ్లోకాస్ యూ షుడ్ ప్రాక్టీస్.
2: ఆచరించిన శ్లోకాలు ప్రక్కకు పెట్టాలి.
1: ఆఫ్టర్ ప్రాక్టీసింగ్ యూ కెన్ పుట్ దెమ్ అసైడ్.
2: ఆచరించని శ్లోకాలు,
1: శ్లోకాస్ విచ్ యూ ఆర్ నాట్ ప్రాక్టీసింగ్ యూ షుడ్ పుట్ దెమ్ అసైడ్.
2: ఆచరించని శ్లోకాలు కేవలం శ్లోకానికి కారణం.
1: ది స్టాంజాస్ విచ్ యూ ఆర్ నాట్ ప్రాక్టీసింగ్ కెన్ గెట్ యూ ఓన్లీ గ్రీఫ్.
2: మనం కేవలము పదములను మాత్రమే ఉచ్చరిస్తున్నాము, పదార్థాన్ని మాత్రం గుర్తించటం లేదు.
1: వీ ఆర్ ఓన్లీ అట్టరింగ్ వర్డ్స్ బట్ వీ ఆర్ నాట్ రికగ్నైజింగ్ ద రియల్ ట్రూత్.
2: కనుక మొట్టమొదట పదము పదములో ఉన్నటువంటి అక్షరము అక్షరంలో ఉన్నటువంటి అర్థమును మనం గుర్తించాలి.
1: వీ హావ్ టు నో ద వర్డ్, వీ హావ్ టు అండర్స్టాండ్ ద లెటర్ అండ్ వీ హావ్ టు అండర్స్టాండ్ వాట్ లైస్ బిహైండ్ దిస్.
2: అప్పుడే నీవు అక్షర స్వరూపుడు అవుతావు.
1: దెన్ ఓన్లీ యూ కెన్ బికమ్ అక్షర స్వరూప.
2: అక్షరాన్ని లోపల మింగటము, క్షరాన్ని మాత్రం అనుభవించటం.
1: యూ స్వాలో ది లెటర్స్ బట్ యూ డోంట్ ప్రాక్టీస్ ది ట్రూత్ విచ్ దట్ లెటర్ స్టాండ్.
2: ఈ విధమైనటువంటి యొక్క ఆడంబరాలు మనం పెంచుకుంటూ పోతున్నాము.
1: దిస్ కైండ్ ఆఫ్ ఆస్టింటేషియస్ షోవీ లైఫ్.
2: ఈ ఆడంబరం ఉండినంత వరకు కూడా ఆత్మతత్వం అతనికి చాలా దూరంగా ఉంటుంటాడు.
1: సో లాంగ్ యాజ్ యూ ఆర్ ఫుల్ ఆఫ్ షో, ది ఆత్మతత్వ కెన్ నెవర్ కమ్ నియర్ టు యూ క్లోజ్.
2: ఇలాంటి వారు ఏనాటికైనా కోటి జన్మలు ఎత్తినప్పటికీ దీన్ని గుర్తించుకోలేరు.
1: Even if a million lives and births are taken by such people, they can never realize.
2: ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం అభివృద్ధి పరచుకొని గుర్తించడానికి తగినటువంటి కృషి చేయాలి.
1: We have to develop faith in the unity of these two aspects and live the life accordingly.
2: అప్పుడే మనం నిజమైనటువంటి కృష్ణ తత్వాన్ని మన హృదయమునందు ఆవిర్భవింపు చేసుకున్న వారం అవుతాం.
1: Only then would we have manifested the principle of Krishna in our own hearts.
3: Govinda Krishna Jai, Gopala Krishna Jai.

Okay. Krishna, Krishna, Krishna.

just heard the excerpt from Bhagwan Baba's

0: మమైవాంసు జీవలోకి జీవభూత సనాతన. మీరందరూ పరులు కాదు, పరమాత్ములే.
1: యు ఆర్ ద స్పార్క్ ఆఫ్ ద డివైన్. ఇట్ ఈస్ ది ఇండివిజువల్ కాన్షియస్ అండ్ సూపర్ విచ్ ఆర్ ఎటర్నల్. యు ఆర్ నాట్ సింప్లీ హ్యూమన్, యు ఆర్ ఎసెన్షియలీ డివైన్.
0: ఖండ ఖండాంతర ఖ్యాతినార్జించిన మహనీయులను గన్న మాతృభూమి.
1: దిస్ ఇస్ ద మదర్ ల్యాండ్ దట్ హెస్ గివెన్ బర్త్ టు నోబుల్ పీపుల్ హు ఆర్ ఐడియల్స్ టు ఎండ్ ది హోల్ ఆఫ్ ది వరల్డ్.
0: అనాధికారము నుండి అనేక మంది మహర్షులు భారతదేశంలో రామతత్వంను ప్రచార ప్రబోధం చేసి కాలము గడిపి కీర్తిని గురించున్నారు.
1: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ ద సేజెస్ అండ్ ద సీయర్స్ హ్యావ్ కంపోజ్డ్ హ్యావ్ బిన్ షేరింగ్ ది స్టోరీ అండ్ ది హిస్టరీ ఆఫ్ రామాయణ అండ్ రిడీమ్ దేర్ లైవ్స్.
0: రామాయణం జరిగి త్రేతాయుగములో.
1: రామాయణ బిలాంగ్స్ దట్ ఏజ్ త్రేతాయు.
0: అనేక వేల సంవత్సరముల క్రిందట.
1: ఇట్ హ్యాపెండ్ థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ అగో.
0: కానీ అప్పటి రామాయణము ఇప్పటికి కూడాను ఏ పిల్లలు చూసినా ఏ పెద్దలు చూసినా చింతిస్తూ ఉంటారు, రామ రామ రామ అని. ప్రతి గ్రామమునందును ప్రతి పల్లెయందు కూడాను రామమందిరం కట్టుకొని వారు ఆనందంతో ఈ రామనామ స్మరణ చేస్తుంటారు.
1: దో రామాయణ belong to that age thousands of years ago, yet Rama's name is sung, is heard in every hamlet, in every village, right from tiny tot to an elderly man will be repeating his matchless holy name.
0: ఈ నామమును మర్చినప్పటికీ రామనామమును ఎవ్వరు కూడా పిల్లవాడు మొదలుకొని పెద్దవాడి వరకు కూడా మరువరు.
1: One might even forget any other name but not the name of Rama. Maybe young or old.
0: Bichhuyaadu madakuni kotisharunadu kudum kashtamachinappudu rama ani aa vidhamainatundi edo oka nepamto rama naamalanam tarustuntaru.
1: Right from a beggar to a millionaire, in times of difficulties they repeat Rama's name and thus think of him quite often.
0: Rama naamam tarchinatundi oka bharatiyudu kani రామనామమును స్మరించినటువంటి భారతీయుడు గాని ఎక్కడ కూడా కనిపించడు.
1: యు డు నాట్ కమ్ అక్రాస్ ఎనీ భారతీయ ది ఇన్హాబిటెంట్ ఆఫ్ దిస్ భారత్ హూ డస్ నాట్ చాంట్ హిస్ నేమ్, హూ డస్ నాట్ రిపీట్ హిస్ నేమ్.
0: అనేక మహర్షులు దీనిని తపస్సు చేసి కొన్ని రకములైనటువంటి ఒక దీక్షలను పూని తద్వారా ప్రపంచమునకు ఈ రామనామాన్ని ప్రచురింపచేశారు.
1: The sages have undertaken penance and they have determined to publicize, to spread the name of Rama all the world over.
0: Yemuga Ramudu tana namani smarinchamani eppudu kuda cheppadu.
1: In fact, Rama never said that one should think of his name or repeat his name.
0: Mamai vamsu jeevaloke jeevabhuta sanatana meerandaru kudanu naa swarupule.
1: In fact, he said, declared that you are the very personification, embodiment of his own divinity.
0: Dharmamu pratyekamainatundi oka pradeshamulo nilabettaledu.
1: Dharma cannot be held at a specific place.
0: Andariyandu unnadi dharmam okkate.
1: The same dharma is present in everyone.
0: Ee dharmamu satyam anetundi mooladharam nundi puttinatundi.
1: This dharma has taken its origin from the very foundation of satya or truth.
0: Satyam nasti paro dharma. Satyame lekapothe dharmame ledu.
1: When there is no truth or satya, there is no scope for dharma to exist.
0: Kanuka ramulu bodhinchinatvanti bodhanlo mottamota manam satyanni patinchali.
1: Therefore, the first teaching of Rama is to speak truth, observe the path of truth.
0: ఏది చెప్పుదమో దాన్ని చేయాలి.
1: What is said must be acted upon.
0: చెప్పినది ఒకటి చేయదు మరొకటి అనేప్పుడు అది అధర్మంగా మారిపోతుంది.
1: It is unrighteous when what is said is at variance with what is done.
0: కనుక చెప్పినట్టు చేయటమే నిజమైనటువంటి మానవుని యొక్క కర్తవ్యం.
1: Therefore, the human responsibility lies in acting in accordance to what he says.
0: కాని ఈ చెప్పినటువంటి యొక్క పదములు పూర్వము విచారించి చక్కగా ముందు వెనుక యోచించి ఇది సరియైనదా కాదా అనేటువంటి యొక్క సత్యాన్ని దృఢం చేసుకుని పరిపతి చెప్పాలి.
1: In fact, one has to utter or spell out, after deep thinking of its possibility, pro and cons of the statement.
0: కనుక రాముడు చెప్పినటువంటిది ఒక్కటే ఒకటి సత్యము పాటించాలి.
1: Rama's main teaching centers around this, speak truth.
0: సత్యాన్ని ఆధారం చేసుకుని ధర్మమును మనము పోషించుకోవాలి.
1: Basing on truth, one has to sustain dharma.
0: తారతీతి ధర్మ మనం ధరించినటువంటి యొక్క ఇది ధర్మమే.
1: That which is put on dharayati is dharma, acted upon is dharma.
0: Dharma అంటే ఏమిటి? దానం చేయటము, ధర్మం చేయటము, నిత్యం పెట్టడం, అన్నం పెట్టడం ఇలాంటివి కాదు ధర్మం.
1: Dharma does not mean act of charity or giving alms or serving the poor.
0: Dharma అనగా హృదయం నుండి ఆవిర్భవించాలి.
1: Dharma should originate of one's own heart.
0: ఈ ధర్మం అనేటువంటిది హృదయం నుంచి అవతరించినటువంటి ధర్మమును మనస్ఫూర్తిగా ఎదురారా చేయాలి.
1: Therefore, the dharma that finds its origin in one's own heart must be translated into action through hands.
0: కనుకనే మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మనం.
1: Therefore, it is said, he is truly a noble one who observes this harmony of thought, word and deed.
0: నేను మానవుడి మానవుడు అని చెప్పుకుంటున్నావు, కానీ మానవుడు ఎప్పుడు నీ మానవుడవుతావు? మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మనం, అప్పుడు నీవు మహాత్ముడైపోతావు.
1: You call yourself a human being. When is it possible? When can that be a true claim? Where there is uniformity of thought, word and deed is makes you a true human.
0: మూడింటి యొక్క ఏకత్వాన్ని ధరించినటువంటి వాడు రాముడు.
1: Rama observed the unity of all the three, thought, word and deed.
0: మనస్ అన్యత్ వచస్ అన్యత్ కర్మ అన్యత్ దురాత్మనం, అతనే రావణుడు.
1: Ravana, the wicked man, always exhibited the thought, word and deed which are in utter disharmony.
0: కనుక ఈ సత్య ధర్మములకు సత్యాన్ని అసత్యములకు మధ్య మధ్య ఈ విధమైనటువంటి యుద్ధములు జరుగుతుంటాయి.
1: Therefore, the satya and dharma naturally face the obstacles on their way.
0: సత్యం రాముడు.
1: Rama represents satya.
0: అసత్యములను పలికినటువంటి వాడు రావణుడు.
1: Ravana symbolizes asatya, untruth.
0: సత్యం నాస్తి పరో ధర్మ, దానికంటే మించినటువంటిది ధర్మం వేరొకటి లేదు.
1: There is no other dharma beyond truth.
0: కనుక మనము సత్యాన్ని ఏ చిన్న విషయమైన సత్యం పలకాలి.
1: Therefore, in any small matter, be that so simple, yet we should adhere to truth.
0: ఏదో తప్పించుకుని పోయే నిమిత్తమై మనం అసత్యాన్ని ఆడకూడదు.
1: In order to escape, you should never utter a lie.
0: సృష్టి ఎంత కూడాను సత్యం నుండియే పుట్టినటువంటిది.
1: The entire creation has emanated out of this truth.
0: కనుక ఈ పునాది కదిలినదా సర్వము ప్రపంచమే కదిలిపోతుంది.
1: When once this foundation is shaken, the entire cosmos is shaken by and large.
0: ఈనాటి మానవులంతా కూడాను పడే అవస్థలకు పడే కష్టములకు పడే బాధలకు కారణమంతా కూడాను ఇదియే.
1: This is the reason for all the anxieties, worries and the problems that the humanity has been facing today.
0: ఈ అసత్యములు ఆడటం చేతనే మానవుడు ఇన్ని అపమార్గములను పడుతున్నాడు.
1: Because of this falsehood, man is put to humiliation.
0: ఇన్ని అన్యాయములు చేయటం చేతనే వాడు అపకీర్తిని పొందుతున్నాడు.
1: Because of injustice, he is put to disrepute.
0: కనుక మనము అసత్యం ఆడకూడదు.
1: Therefore, we should never utter a lie.
0: అలత్యం ఆడితే మనము క్రమేణా మనము అప్రమాణం పోతాము.
1: When once we speak untruth or a lie, we lose our standard, the quality of life.
0: మనం సత్యమనే పలకాలి.
1: We should speak truth always.
0: సత్యం అనేటువంటిది చాలా చిన్న పదము.
1: సత్య is a very simple small word.
0: సత్య
1: సత్య
0: సత్ అదే ఎప్పటికీ శాశ్వతమైనటువంటిది.
1: సత్ విచ్ ఇస్ ఎవర్ లాస్టింగ్ పర్మనెంట్.
0: చూసా, సత్ అనేటువంటిది చాలా శాశ్వతమైనటువంటిది.
1: సత్ ఈజ్ ఎగ్జిస్టెన్స్ పర్మనెంట్.
0: దానికి మార్పు ఏమాత్రము లేదు.
1: ఇట్ ఈస్ చేంజ్ లెస్ వాట్స్ ఎవర్.
0: అటువంటి సత్యమును మనం మార్పు చేసుకుంటూ రావటం చేత మనలో కూడా మార్పు కలుగుతూ ఉండాలి.
1: బికాస్ వీ గో ఆన్ చేంజింగ్ దిస్ చేంజ్ లెస్ ట్రూత్, దాట్ ఈస్ ద కాజ్ ఫర్ చేంజెస్ విద్ ఇన్ అస్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు చాలా చిన్నవారు.
1: యు ఆర్ సో యంగ్.
0: ఇప్పటి నుంచి మీరు ఈ సత్యమును పాటిస్తూ వచ్చేప్పుడు తప్పక మీరందరూ కూడా దేశానికి ఆదర్శప్రాయులు కాగలరు.
1: టు అబ్జర్వ్ ట్రూత్ రైట్ ఫ్రమ్ దిస్ డే సో దట్ విల్ బి ఐడియల్స్ టు ది హోల్ ఆఫ్ ది కంట్రీ.
0: ఏది సత్యం?
1: వాట్ ఈస్ ట్రూత్?
0: భగవత్ వాక్యమే సత్యం.
1: ద పాత్ ఆఫ్ గాడ్ ఈస్ ట్రూత్.
0: కనుకనే మీరు సర్వం భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి భావంతో మీరు పలుకుతూ వచ్చినప్పుడు ఇది ఎంతైనా కూడాను సత్యంగా నాటుకొని పోతుంది.
1: When once you offer all your actions so as to be pleasing unto God, everything will be transformed into truth.
0: మన నుంచి ఆవిర్భవించేటువంటి యొక్క ప్రతి భావము కూడాను సత్యం యొక్క ప్రతిబింబమే.
1: All the feelings that arise within us are the reflections of that truth within.
0: కానీ నారుకుపైన వచ్చిన తర్వాత దాన్ని అసత్యంగా మనం మారుస్తుంటాం.
1: But when once the truth finds its place on the tongue, it gets changed.
0: కనుకనే టంగ్ అనేటువంటిది ఒక సెన్స్.
1: Therefore, tongue is a sense.
0: ఈ సెన్సెస్ తోనే మనం చాలా మార్పు చెందుతున్నాం.
1: We change because of these senses.
0: ఈ సెన్సెస్ అనేటువంటిది అన్ని విధాలు కూడా పాపములకు పుణ్యములకు అన్నిటికీ కారణము.
1: సెన్సెస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ యాక్షన్స్ మెరిట్స్ అండ్ సిన్స్.
0: ఈ సెన్సెస్ ఎక్కడ ఉన్నది?
1: వేర్ ఆర్ ది సెన్సెస్?
0: సర్వత్రా ఉన్నది.
1: ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ స్ప్రెడ్ ఆల్ ఓవర్.
0: భూమాకాశములకు నిండి ఉన్నది.
1: ఇట్ ఈస్ ఫుల్ రైట్ ఫ్రమ్ దిస్ ఎర్త్ టు ద స్పేస్.
0: ఈ పంచభూతములు తప్ప మరొక భూతం ఆరోది ఎక్కడ కూడా కనపడలేదు.
1: యు ఫైండ్ ఓన్లీ 5 ఎలిమెంట్స్, యు డు నాట్ ఫైండ్ 6th ఎలిమెంట్ ఎనీవేర్.
0: కనుకనే ఉన్నది 5.
1: ఓన్లీ 5 ఆర్ ప్రజెంట్.
0: అవే మానవుని అందు కూడాను సూక్ష్మ రూపం ధరించినవి.
1: ద 5 ఎలిమెంట్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ఎ సటిల్ ఫార్మ్ విద్ ఇన్ ది హ్యూమన్ బాడీ.
0: ఈ హ్యూమన్ బాడీ లోపల ఉన్నటువంటి యొక్క సత్యమును మనం చక్కగా తెలుసుకుని దానిని అభివృద్ధి పరచుకుంటూ రావాలి.
1: Therefore, the truth which is present within the human body has got to be developed and fostered and practiced.
0: Satya, dharma, shanti, prema.
1: Satya, dharma, shanti, prema.
0: Ahimsa.
1: And ahimsa.
0: Satyam anetuvanti.
1: The truth.
0: Dwarin chuptundi. Dwarin chuptundi.
1: It shows the direction.
0: Dharmam anetuvanti. దానిని అనుసరిస్తుంది.
1: ధర్మ ఫాలోస్ ఇట్.
0: ప్రేమ అనేటువంటిది దాని యొక్క సంబంధమైనటువంటి యొక్క దీనిని దాన్ని భుజిస్తుంది.
1: అండ్ ఇట్ ఈస్ ప్రేమ ద లవ్ దట్ కన్స్యూమ్స్ దట్ ఎక్స్పీరియన్సెస్ దట్ టేస్ట్ దిస్.
0: ఎప్పుడు ఆ టేస్ట్ చూసిందో అప్పుడు హింస అనేటువంటిది బాగుతుంది.
1: వెన్ వన్స్ వన్ టేస్ట్ దిస్ లవ్ హీ విల్ నాట్ బి వయలెంట్ ఆర్ హింస.
0: అప్పుడు దాన్ని అహింస అంటారు.
1: Then that is truly called ahimsa.
0: Himsa ante evarno kottatamu tittatamu badinchatamu adi kaadu himsa.
1: Violence does not simply mean scolding others, harming others, hurting others.
0: Nee vaakunu neevu parihesinchatame, nee vaakunu neevu avasarinchukopovatame deeni himsa antaru.
1: When you do not observe your own words, when you abuse, misuse your own words,
0: adi himsa.
1: That is himsa or violence.
0: దాన్ని మీరు సరైన సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టిన దానికంటే మించినటువంటి అహింస వేరేది.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యూ ఫాలో ద కరెక్ట్ పాత్ దేర్ ఇస్ నో అదర్ ప్రిన్సిపల్ బియాండ్ దిస్.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రపంచం అనగా మన దేహమే.
1: ద హోల్ వరల్డ్ ఈజ్ సింబలైజ్డ్ బై అవర్ హ్యూమన్ ఫామ్.
0: ఈ దేహం నందు నిండి ఉన్నదంతా కూడాను పంచప్రాణములే.
1: This body is full of 5 life breaths.
0: ఈ లైఫ్ థర్డ్ లోపలే మనము అన్ని విధమైనటువంటి పాప పుణ్యములు జరుగుతున్నాయి.
1: ఇన్ దిస్ విత్ దీస్ ఫైవ్ లైఫ్ బ్రెత్స్ ఆల్ యాక్షన్ సిన్స్ అండ్ మెరిటోరియస్ యాక్షన్స్.
0: కనుక ఇవన్నీ కూడా సత్యమునను పుట్టి సత్యమునను పెరిగి సత్యమునను అణిగి సత్యవడదు.
1: ఆల్ హ్యావ్ బోర్న్ అవుట్ ఆఫ్ దిస్ ట్రూత్ హ్యావ్ బిన్ మెయింటైన్ సస్టైన్డ్ ఇన్ ట్రూత్ అండ్ అల్టిమేట్లీ మర్చ్ బ్యాక్ ఇన్ ట్రూత్.
0: కనుక సత్యము అనగా కేవలము ఉన్నది ఉన్నట్టు చెప్పటమే సత్యము.
1: సత్య మీన్ స్పీకింగ్ అవుట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, వాట్ ఈస్ దట్ ఎగ్జిస్ట్.
0: దానికి నీవేమైనా కల్పితం చేయకూడదు.
1: యూ షుడ్ నాట్ క్రియేట్ ఆర్ ఫ్యాబ్రికేట్.
0: నీవు కల్పితం చేయబట్టి ఈ గుణముల చేత కల్పితం కాబట్టి నువ్వు కల్పించబడిపోతావు.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యూ యాడ్ ఆన్ అండ్ పొల్యూట్ టు ది యాక్చువల్ హ్యాపెనింగ్ వెల్ యు ఆర్ నేచురలీ పొల్యూటెడ్ ఇన్ టర్న్.
0: కనుక నీవు కల్యూషం కావటానికి మూల కారణము సత్యమును మార్చుకోవటమే.
1: You are polluted because you have changed the principle of truth.
0: Kaga nee pollution cheyakunda undaliki pavitramainatvanti oka satyanni paruthu untunte adi minchinatvanti oka manchi parishuddhamainatvanti jalamu.
1: You should never pollute. You remain sacred, pure and crystal clear.
0: Cheppinadanni kodu jarugutundi.
1: Whatever that is said is bound to happen.
0: Parikramanni kodu jarugutundi.
1: All the things you speak out will happen.
0: Aithe kontha mandi yochinchavachchu.
1: But some may feel so.
0: Swami, meemu satya margamlo pothunnappudiki mammu asatyam anetundi cheri mammu aneka vidhamuga baadha pettundadi.
1: Some complain to Swami, Swami, we are following the path of truth, but this untruth asatya is standing as an obstacle, putting us to suffering.
0: Asatyam chette cherutundadi.
1: This untruth, where is it coming and joining in your life?
0: పవిత్రమైన గంగాజలం పోతుంటుంటే దానికి మధ్య మధ్య ఏదో వర్షం నీరంతా వచ్చి చిన్న వంకరగా వచ్చి అందులో కలిసి అవుతున్నాయి.
1: As the sacred Ganges has been flowing incessantly, naturally some rivers and tributaries, rain water also join.
0: కనుక మీ సత్యమైనటువంటి దానిపైన ఏ ఒక దాని కూడా నువ్వు ప్రవేశపెట్టకూడదు.
1: Therefore you should not allow anyone to join this stream of love.
0: మనం అలౌ చేస్తేనే అవి చేరుతున్నాయి కానీ లేకపోతే చేరవు.
1: Because you permit and allow, they only join this stream of truth.
0: ఈ అలౌ చేయటం అనేటువంటి దానికి ఏది బలహీనత?
1: What is the weakness behind this allowing the nonsensical things to join?
0: మన సెన్సెస్.
1: Our senses are responsible.
0: కామ క్రోధ లోభ మోహ మత్సర్యము.
1: And they are the hatred, the lust and the desire, the avarice.
0: కరు ఇవన్నీ కూడా చేరి దానిని అపవిత్రం చేస్తుంటారు.
1: They are responsible for the loss of sanctity and for pollution.
0: శుద్ధమైన పరిశుద్ధమైనటువంటి ఒక అమృత బిందువునందు ఈ ఒక అణు చేరినప్పటికీ అది అశుద్ధమైపోతుంది.
1: Though it is nectarine, pure and immortal, because of these factors finding their place, it is finally polluted.
0: Music director.
1: Was the music director.
0: అతను రాశాడు.
1: He has composed.
0: అందరాని చందమామ, అందరాని చందమామకు ఎందుకోసం మీరు ప్రార్థిస్తున్నారు?
1: You cannot catch hold of moon over there, but yet you sing his glory, you make an attempt to catch him.
0: కానీ ఆ అందరాని చందమామ ఎక్కడుంది?
1: And that moon, that beyond your capacity to hold on, is not there in the sky. And your mind is the moon.
0: అదే moon.
1: And your mind is
0: ఆ
1: the
0: mind
1: moon.
0: కు ఈ కామ క్రోధ లోభ మోహ ఈ మేఘాలను చేయటం వల్ల
1: the mind is clouded, and the clouds are the desire, the hatred.
0: ఎంత పౌర్ణమిగా ఉండి ప్రకాశిస్తూ ఉన్నప్పటికీ ఈ మూన్కు కొన్ని మేఘాలు అడ్డం వస్తే అది మరిగిపోతుంది.
1: ఇట్ మే బి ఎ ఫుల్ మూన్ డే, బికాస్ ఆఫ్ దీస్ క్లౌడ్స్ ఆన్ ద వే యూ కెనాట్ ఫైండ్ ద మూన్ లైట్.
0: కానీ మూన్ కనిపించలేదే అని బాధపడకూడదు.
1: యూ షుడ్ నెవర్ ఫీల్ సాడ్ ఫర్ దట్ రీజన్ దట్ యూ డోంట్ సీ మూన్.
0: క్లౌడ్ కదిలిపోతానే కనిపిస్తుంది.
1: ద మూమెంట్ క్లౌడ్స్ లీవ్ యూ కెన్ సీ ద మూన్ క్లియర్.
0: కనుక నీ థాట్స్ అనేటువంటి దాన్ని నువ్వు కదిలించడానికి నామస్మరణ చేయి.
1: Therefore, in order to see the clouds pass off, you should chant the name of God.
0: Ah, namasmarane ee clouds nu kadilincheetundi.
1: Namasmarana, singing his glory, will naturally blow off all the clouds on the way.
0: Nee yokka chandrudu neeku sukhanga kanipistadu.
1: You can watch your own moon very clearly.
0: కనుక ఈనాడు రామనవమి అనగా రామచంద్రుడి యొక్క వాక్యములు సత్యము ధర్మమే.
1: టుడే బీయింగ్ రామనవమి, we should understand the main teaching of Rama, which centers around these two, satya and dharma.
0: Meeru manavuluga bhavinchukodadu.
1: Never consider yourself as simple human.
0: Nenu ramude.
1: I am Rama myself.
0: Appudu meeru cheptu untaru na atma ramulike telusunu ani.
1: Sometimes you declare Rama within me is fully aware of what is happening.
0: కనుక మన ఆత్మ అనగానే ఆత్మనే రాముడు.
1: దిస్ ఆత్మ ద సెల్ఫ్ ఇస్ రామ.
0: ఆత్మకు రూపం లేదు.
1: ఆత్మ హ్యాస్ నో ఫార్మ్.
0: ఆత్మ ఒక రూపాన్ని ధరించి ప్రకృతికి భౌతికంగా వచ్చాడు.
1: దిస్ ఆత్మ విచ్ హ్యాస్ నో ఫార్మ్ యాక్చువల్లీ టేక్స్ అపాన్ ఇట్ సెల్ఫ్ ద వెస్టర్ ఆఫ్ ద బాడీ అండ్ టర్న్స్ ఫంక్షనల్ లేటర్.
0: కనుక నీ ధర్మమే అయినటువంటి దక్షిణుడు తాను కూడా ఒక బాహ్య స్వరూపాన్ని ధరించి వచ్చాడు.
1: దేర్ఫోర్ ధర్మ has taken the form of Lakshmana and followed Rama.
0: Anaga Ramunu anusarinchutu vachadu.
1: Meaning Lakshmana always followed Rama.
0: Antakante marive okati athaniki gathi ledu.
1: In fact he did not follow any other path other than
0: madhiya dhana dharani sarvabhara samarpitam atmanam sheshabhutam hi rakshamam sharanagati annadu.
1: Lakshmana has surrendered everything, his family, the kingdom and the progeny, and also his own self under the lotus feet of Rama.
0: ఒకానొక సమయంలో,
1: at one time,
0: రాముని ఒంటరిగా ఉండేటువంటి సమయంలో,
1: when Rama was all alone,
0: లక్ష్మణుడు ఏదో ప్రపంచాన్ని కోసుకుని రావడం కోసమని కొంచెం అరణ్యానికి వెళ్లాడు.
1: లక్ష్మణ was just moving around the forest to collect the needed material.
0: ఒక అరణ్యంలో చేరేటప్పటికీ తనకి ఎక్కడనే దుర్మార్గపు బుద్ధులు పుట్టినాయి.
1: When once he was there in the thick of the forest, he had certain wicked thoughts.
0: Vachadu.
1: He returned.
0: Rama, enduku niki ee avastham antanu?
1: He said, Rama, why should we suffer like this?
0: Amayakuraiyinatundi ee Sitakani inta baadha pettadam enduku?
1: You have put Sita to umpteen number of miserable conditions, sorrowful state.
0: Tachanamu Ayodhyaku veladam ramu.
1: He said, let us go back to Ayodhya immediately.
0: Annadu.
1: He said so.
0: సీత చాలా ఆశ్చర్యపడిపోయింది.
1: సీత వాజ్ వెరీ మచ్ సర్ప్రైజ్.
0: రాముడు కూడా చాలా ఆశ్చర్యపడ్డాడు.
1: రామ వాజ్ ఈక్వల్లీ అస్టానిష్డ్.
0: కానీ రాముడికి సర్వము తెలిసిన కనుక తాను చిరునవ్వు నవ్వుతూ, లక్ష్మణ ఇటు రమ్ము అన్నాడు.
1: యాజ్ రామా నోస్ ఎవ్రీథింగ్ హీ కుడ్ అండర్స్టాండ్ ద ట్రూత్, హీ కాల్డ్ లక్ష్మణ టు కమ్ క్లోజ్ టు హిమ్.
0: తన కూర్చున్నటువంటి స్థానములకు ప్రక్కన కూర్చుంటాడు.
1: హీ మేడ్ హిమ్ సిట్ వెరీ క్లోజ్ టు హిమ్.
0: అన్నా, నాకెందుకు ఈ దుర్మార్గపు భావం నాకు పుట్టినవి అని ప్రశ్నించాడు లక్ష్మణుడు.
1: లక్ష్మణ క్వశ్చన్, బ్రదర్, వై ఐ హ్యాడ్ ఆల్ దీస్ వికెట్ థాట్స్?
0: ఏనాడు రానటువంటి యొక్క ఈ చెడ్డ భావములు నా ఎందుకు ప్రవేశించినవి?
1: నెవర్ బిఫోర్ సచ్ బ్యాడ్ థాట్స్ ఫౌండ్ ఎ ప్లేస్ ఇన్ మీ.
0: అప్పుడు చెప్పాడు నాయన, ఇది నీ దోషం కాదు.
1: అండ్ రామా సెడ్, ఇట్స్ నాట్ యువర్ మిస్టేక్.
0: ఇది సూప్రక సంచరించినటువంటి అరణ్యము.
1: This is a place where Surpanaka moved about the thick forest.
0: Aave bhavamulanni neeku vachinayi.
1: All her thoughts have found a place in you.
0: Tell me your company, I shall tell you what you are. Ani,
1: tell me your company, I shall tell you what you are.
0: Neevu elanti company tho chertavo alanti bhavamle nee endu praveshisthayi.
1: As is the company, so will be the thoughts that you will have.
0: Kalaga neevu chedda company ni cheravaddu.
1: So never be in the bad company.
0: మంచి కంపెనీతో చేరండి.
1: జాయిన్ ద గుడ్ కంపెనీ ఆల్వేస్.
0: మంచి బిడ్డలతో మీరు కలిసిమెలిసి ఉండండి.
1: యు ఆల్వేస్ మూవ్ అమంగ్ ద గుడ్ పీపుల్.
0: అప్పుడు మీలో కూడా మంచి భావాలు వస్తుంటాయి.
1: దెన్ యూ విల్ హ్యావ్ గుడ్ థాట్స్ ఇన్ టర్న్.
0: కనుక యద్భావం తద్భవతి అని ఇందుకోసం పెట్టారు. తనలో ఉన్నటువంటి ఒక భావంలే తనకు ప్రసరింపజేస్తుంటాయి.
1: వై ఇట్ ఈస్ సెడ్ దట్ యాజ్ ఇస్ ద ఫీలింగ్ సో ఈజ్ ద ఎక్స్పీరియన్స్, సో దేర్ ఫోర్ ద ఫీలింగ్స్ థాట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్.
0: పీస్ అనేటువంటిది ప్రత్యేకంగా ఏ ప్రపంచంలో కూడా కనిపించదు.
1: పీస్ ఈజ్ నాట్ ప్రెసెంట్ అపార్ట్,
0: అంతా మన ఎందే ఉంటున్నది.
1: ఎవ్రీథింగ్ ఈజ్ కంటైన్డ్ విత్ ఇన్ అస్.
0: కాబట్టి మనం మన దేహం అనేటువంటిది ఒక పెద్ద ప్రపంచము.
1: ఇన్ ఫ్యాక్ట్ ద హ్యూమన్ బాడీ ఇట్సెల్ఫ్ ఇస్ అ వాస్ట్ వరల్డ్.
0: దీంట్లోనే అన్ని రకములైనటువంటి యొక్క గుణములు కలిసిమెలిసి ఉన్నాయి.
1: Within the human body are present all kinds of attributes and qualities.
0: దీన్ని మనం మంచిగా మార్చుకోవాలంటే మనమే మార్చుకోవాలి.
1: It lies in our own hand to get them transformed.
0: భగవంతుడు దీన్ని ఎందుకు మార్చకూడదు అని మనం అనుభవచ్చు.
1: You may put a question, why not God transform?
0: పరమాత్ముడు ఎట్టి పని చేయడు?
1: God will never do anything.
0: అన్నిటికీ చిరునవ్వు నవ్వుతూ ఉంటాడు.
1: He goes on smiling, watching everybody.
0: ఇది చెడ్డదే, ఇది మంచిదే అని నీకు బోధించడు.
1: He never tell you that this is good, that is bad.
0: నీ యొక్క భావములే నీకు బోధిస్తూ ఉంటాయి.
1: Your own thoughts will tell you.
0: నీవు ఏది తిన్నావో అదే నీకు తీర్పుగా వస్తుంది.
1: As the food that you consume, so you belch.
0: నువ్వు మామిడి పండు తింటే దోసపండు తేపు వస్తుందా?
1: If you consume that of a mango fruit, you will not have the same belch of a cucumber.
0: కనుక నీలో ఉన్నటువంటివి నీకు వస్తుంటాయి, కాని నీలో లేనివి మాత్రం రావు.
1: So that what manifests in front of you is truly present in you.
0: కనుక ఎవరిపైన ఏ చెడ్డ భావం వచ్చినప్పటికీ అది నీలోనే కాదు, వారిలోది కాదు.
1: ఎనీ బ్యాడ్ థాట్ వర్డ్స్ ఎనీబడి ఈజ్ ట్రూలీ ఫౌండ్ ఇన్ యూ.
0: కొంతమంది నిరంతరము ఆలోచనలో మునిగి ఉంటారు.
1: సమ్ పీపుల్ ఆర్ ఇండల్జ్డ్ ఇన్ కాన్స్టెంట్ థాట్.
0: ఆలోచనలో మునిగినటువంటి వారికి ఏమాత్రము కించిత్ అయిన కూడాను ఆనందం చిక్కదు.
1: ద వన్ హూ ఈజ్ ఇన్ డీప్ థింకింగ్ త్రూ అవుట్ కెన్ నెవర్ బి హ్యాపీ.
0: ఏదో నీ తెలితేటలు దండిగా ఉన్నావని నీవేమో డీప్ గా పోయి ఆ చదివినటువంటి వాటి విషయంలో చాలా పరిశోధన చేస్తుంటావు.
1: యూ థింక్ యూ ఆర్ ఇంటెలిజెంట్, యూ గో ఆన్ ఇన్వెస్టిగేటింగ్, ఎక్స్ప్లోరింగ్ ఆల్ ద నాలెడ్జ్ దట్ యు హావ్ అక్యుములేటెడ్.
0: కానీ ఈ బుకిష్ నాలెడ్జ్ అనేటువంటిది కేవలం మానవుని ఎనర్జీగా చేస్తుంటాను. అది
1: ఆల్ ది బుకిష్ నాలెడ్జ్ విల్ టర్న్ ఇన్ టు అలర్జీ టు ఏ హ్యూమన్ బీయింగ్.
0: ఈ అలర్జీ చేసేటప్పటికీ ఎనర్జీ అనేటువంటిది తగ్గిపోతుంది.
1: Because of this allergy, the energy is lost.
0: కనుక మనము ఎనర్జీ ని పెంచుకుంటున్నాము, కానీ ఈనాడు ఎనర్జీని పెంచుకోవటం లేదు.
1: టుడే వీఆర్ డెవలపింగ్ దిస్ ఎనర్జీ అండ్ నాట్ గ్రోయింగ్ ఎనర్జీ.
0: కానీ మన ఆలోచనలన్నీ కూడా సరైనవా కాదా అనేటువంటి విచారమే చేయనక్కర్లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ డోంట్ నీడ్ టు బాదర్ అబౌట్ ద థాట్ ప్రాసెస్ దట్ హస్
0: డోంట్ థింక్ దిస్ ఇస్ గుడ్ ఆర్ బ్యాడ్.
1: డోంట్ థింక్ దట్స్ గుడ్ ఆర్ బ్యాడ్.
0: అన్ని గుడే.
1: All are good.
0: Everything is good.
1: Everything is good.
0: నాకు ఏమి జరిగినా ఇవన్నీ నా మంచి కోసమే.
1: Whatever that happens, it is for my own good.
0: అన్ని ఆ విధంగా నీవు భావించుకుంటే నీకు అన్ని కూడా మంచిగా జరుగుతుంటాయి.
1: When once you feel so and consider, everything will turn good to you ultimately.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love,
0: ప్రేమ చేత,
1: out of love,
0: అందరినీ మీరు ప్రేమించండి.
1: Love everybody.
0: మీరు ఎవరిని కూడా ఏ విధంగా ద్వేషించకండి.
1: నెవర్ హేట్ ఎనీబడి.
0: ఎవరిపైన ఏ విధమైనటువంటి తప్పు అపోహలు పండకూడదు.
1: డోంట్ గో బై ఎనీ మిస్నోమర్ ఆర్ ఎనీ స్లాండర్.
0: కొంతమంది భగవంతుని పైన కూడా తప్పు అపోహలు పొందుతుంటారు.
1: సమ్ పీపుల్ డౌట్ మిస్టేక్ గాడ్ ఆల్సో.
0: అది మరింత పాపము.
1: ఇట్ ఈస్ వర్స్ట్ ఆఫ్ ది సిన్స్.
0: వర్స్ట్ వర్స్ట్ వర్స్ట్
1: ఇట్ ఇస్ వర్స్ట్ వర్స్ట్ వర్స్ట్ ఆఫ్ ది సిన్స్.
0: కనుక మీరు ఆ విధమైనటువంటి ఆలోచనలు చోటు ఇవ్వకుండా,
1: don't have such thoughts any longer.
0: అలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు,
1: when such thoughts come,
0: this is my enemies అని దాన్ని పక్కకు నెగ్గేయండి.
1: Consider such thoughts as your enemies, brush them aside.
0: కనుక మీరు ఎప్పుడు ప్రేమతో ఉండండి.
1: Always be with love, full of love.
0: ప్రేమనే మిమ్మల్ని రక్షిస్తుంది.
1: The love that will protect you.
0: ప్రేమనే మిమ్మల్ని పోషిస్తుంది.
1: Is the love that will take care of you.
0: ప్రేమనే మిమ్మల్ని అన్ని విధాలా కాపాడుతుంది.
1: ఇట్ ఈస్ దిస్ లవ్ దట్ ప్రొటెక్ట్స్ యూ, సేఫ్ గార్డ్స్ యూ ఇన్ ఎవ్రీ వే.
0: ఎందువల్ల? మీరు ప్రేమ స్వరూపుడే.
1: వై? బికాజ్ యూఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: ఇలాంటి ప్రేమకు దేశంలో ఎప్పుడు కూడా ప్రవేశించడానికి వీలు లేదు.
1: ఇన్ సచ్ డివైన్ లవ్ దేర్ ఇస్ నో ప్లేస్ ఫర్ ఎనీ హేట్రెడ్.
0: నిజముగా కౌసల్య రాముని అడవికి పంపేసిన లోపల చాలా గొల్లు ఏడ్చింది.
1: When Kausalya gave permission to Rama to go to the exile, she cried at once.
0: Sumitra vachindi.
1: Sumitra came.
0: Akka, enduku yerchatam?
1: Sister, why do you cry?
0: Enduku ee yerpu kaaranam emti?
1: What is the reason for your crying?
0: Ananyani potunnadana?
1: Is it for the reason that he is going to the forest?
0: Atha nivasam aranyamu. Man nivasam Ayodhya.
1: In fact, his place is going to the forest. We are going to be here in Ayodhya.
0: కనుక మనం అయోధ్యలో ఉన్నామనే ఆనందము, అరణ్యానికి పోతున్నామనే దుఃఖము అది మనకు ఉండకూడదు.
1: వీ షుడ్ నాట్ హ్యావ్ ఎ థాట్ దట్ వన్ ఈస్ గోయింగ్ టు ద ఫారెస్ట్ దట్ వీఆర్ హియర్ ఇన్ ది అయోధ్య.
0: మన సమత్వంలో ఉండాలి మన జీవితము.
1: Our life should be based on equality.
0: దుఃఖములు సుఖములు వస్తుంటాయి.
1: The pain and pleasure do come.
0: ఒకటి తర్వాత ఒకటి అలలుగా వస్తుంటాయి.
1: They come in succession one after the other.
0: అది దాటికంతా మనం ఏమాత్రం లొంగకూడదు.
1: You should not succumb to such flow.
0: దానికి మనం ఏమాత్రం పొంగకూడదు.
1: You should not be elated by pleasure.
0: ప్రపంచంలో ఇవి రెండు లేనటువంటిది ఏదైనా ఒకటైనా ఉన్నదా?
1: In this world is there any place where you do not find this these two?
0: కనుక రాముడు సర్వజ్ఞుడు.
1: Rama is all knowing.
0: సర్వశక్తిమైనడు.
1: He is all powerful.
0: అతన్ని ఏ అరణ్యం కూడాను ఏ మృగములు కూడాను ఏ రాక్షసులు కూడాను అతన్ని ఏమాత్రము బాధించలేవు.
1: No forest, no wild animal, no negative situation could ever hurt him, harm him.
0: అయ్యో సీత కూడా వెళుతున్నది, ఆమెకి ఎంత బాధను అది చాలా బాధపడింది.
1: But she was feeling so bad because Sita also was following Rama. She may be put to suffering.
0: అప్పుడు సీత చెప్పింది పోయే సమయం లోపల.
1: While leaving, Sita said,
0: అయ్యా రాముడు కూడా చెప్పాడు, సీత నీవు అరణ్యం లోపల ఈ ముందు కంపెనీ కూడాను మృగములు కూడాను తప్పించుకోలేవు, నువ్వు చాలా బాధపడతావు అన్నాడు.
1: Rama also told Sita, Sita, you are going to suffer because the forest is full of wild animals. They may attack you. The thorny bushes would be inconvenient for your living there.
0: Rama, ప్రపంచాన్నంతా కూడాను ఒక హస్తగతం చేసుకున్నటువంటి నీకు సీతను కాపాడుకోవటం చేత కాదా?
1: Rama, you could hold the whole world in your grip. Can't you take care of me? Can't you protect me?
0: ఇది నమ్మను.
1: I'm not going to believe.
0: నీవు సర్వజ్ఞుడవు.
1: You know everything.
0: నీవు సర్వవ్యాపకుడవు.
1: You are spread everywhere.
0: సర్వజీవ సర్వాంతర్యామి.
1: You are the dweller in all of the beings.
0: కనుక నన్నేవి ఏది చేయలేదు.
1: Nothing can happen to me. None can harm me.
0: నీవు ప్రకరణంత వరకు కూడాను నాకు ఎట్టి భయము లేదు.
1: So long you are by my side, I don't need to fear.
0: అట్లా సీత కూడా బోధన చేసింది.
1: That was the teaching of Sita.
0: రాముడు చాలా సంతోషించాడు.
1: Rama was extremely happy.
0: కానీ మరి ఒక సమయం లోపల,
1: but later at one time,
0: సీతను అపహరించాడు రాక్షసుడు.
1: Sita was abducted.
0: అపహరించినప్పుడు సీతగతి ఏమవుతుందో అని బాధపడ్డాడు.
1: While she was kidnapped, he felt so sorry what would happen to her.
0: కాని రాముడు అప్పుడు కూడాను నవ్వుతూనే ఉన్నాడు.
1: Even at that moment, Rama was still smiling.
0: లక్ష్మణుడు చాలా ఉగ్రుడై ఉన్నాడు.
1: Lakshmana was furious, full of anger.
0: Rama, ఆజ్ఞ ఇచ్చేయి, ఒక నిమిషంలో వీళ్ళందరినీ భస్మం చేస్తానన్నాడు.
1: Lakshmana said, command me, Rama. I'll just burn them to ashes.
0: లక్ష్మణ, నీవు నేను చేయనక్కర్లేదు.
1: He said, Lakshmana, you and I don't need to do this.
0: వారికి వారే చేసుకుంటారు.
1: They will, because of their own making, they'll be put to ruin.
0: కనుక వారి యొక్క గుణములు వారినే నశింపజేసినాయి.
1: Their own qualities will smash them.
0: సీతను వదిలేపెట్టారు.
1: And they dropped Sita.
0: సీత రామలక్ష్మణుడు చేరింది.
1: And Sita joined the company of రామలక్ష్మణ.
0: అప్పుడు రాముడు చెప్పాడు.
1: Then Rama said,
0: లక్ష్మణ,
1: లక్ష్మణ,
0: ఇవన్నీ కూడా ఎవరెవరి ప్రార్థానుసారము ఎవరెవరి గుణములు సారము, కానీ ఈ ప్రవర్తన వారిదే కానీ మనది ఏమాత్రమో కాదు.
1: Things happen depending upon the attributes and the qualities and the conduct and the behavior. Things happen according to those things, but nothing to do with anybody.
0: ఇవి నావి నావి నావి అనుకున్నంత వరకు కూడాను నీకు దుఃఖమే.
1: The sense of attachment, the claim of mine and thine are responsible for grief.
0: ఇది నావి కాదు నావి కాదు.
1: They are not mine any longer.
0: ఇవంత కూడాను దైవ స్వరూపముదే.
1: They belong to God. They are divine.
0: అంత భగవంతుని ప్రీతి అర్థంగా చేసేటువంటి నడతలే.
1: All these things should be offering unto God only.
0: కనుక మనం నాది అనేటువంటి ఒక అహంకారం మనం పెట్టుకుంటున్నా మనం అన్ని విధాలు కూడాను భస్మం అవుతాం.
1: When one there is this ego of ownership, that will put you to ruin.
0: నాది నాది నాది ఏది నీది?
1: Why say it's mine, mine? What is yours actually?
0: బాడీ నా నీది?
1: Is that body?
0: Mind?
1: Or mine?